0: ஆவம்
1: outside they chant the name of God.
0: సరియైన భక్తియే కాదు.
1: It is not the proper procedure.
0: మొట్టమొదటి నీవు బయట నీవు ప్రదర్శించకపోయినప్పటికీ నీ హృదయంలో నీవు పవిత్రం గావించుకో.
1: Even if you don't turn outwards, turn inward and inquire.
0: కనుక భగవత్ చింతన అనేటువంటిది హృదయమునందు చక్కని పవిత్రమైనటువంటి గుణములుగా పెంచుకోవాలి.
1: You should think of God in a sacred way.
0: ఇదే మానవతా గుణములు.
1: These are human values.
0: దైవము సర్వత్రా ఉంటున్నాడు.
1: God is everywhere.
0: ఎందు చూసినా కనిపిస్తూనే ఉన్నాడు.
1: యూ కెన్ సీ హిమ్ ఎనీవేర్.
0: సహస్ర శీర్ష పురుష ఎంత కూడా దైవ స్వరూపాలే.
1: ఆల్ ఆఫ్ యూ ఆర్ ద ఫార్మ్స్ ఆఫ్ గాడ్.
0: ఋషికేశ జీవనం దైవ దర్శనం అనగా ఋషికేశ దర్శనం. సర్వులు కూడా ఋషికేశులే.
1: ఆల్ ఆర్ డివైన్.
0: ఋషిక ఈసే ఋషికేశ. కనుక ప్రతి వ్యక్తి కూడాను దైవ స్వరూపమే.
1: సో ఎవ్రీ వన్ ఈజ్ అన్ ఎంబాడిమెంట్ ఆఫ్
0: గాడ్. ఎవరికి మనం ద్రోహం చేయకూడదు.
1: వి షుడ్ నాట్
0: హర్ట్ ఎవరికి మనం మోసం చేయకూడదు.
1: వి షుడ్ నాట్ డిసీవ్ ఎనీబడీ.
0: ఎవరిని మనసు నొప్పించకూడదు.
1: వి షుడ్ నాట్ హర్ట్ ఎనీ.
0: నీవు నొప్పించకుండా ఉండాలి.
1: అండ్ సీ దట్ యు ఆర్ నాట్ హర్ట్.
0: కనుకనే ఈ పవిత్రమైనటువంటి గుణాలను మనం పెంచుకుంటే ఇంతకంటే మించిన భక్తి మరొకటి లేదు.
1: అండ్ వన్స్ వి డెవలప్ దిస్ సీక్రెట్ క్వాలిటీస్ దెన్ నథింగ్ మచ్ మోర్ దన్ దిస్.
0: 18 పురాణములు రాసినటువంటి వ్యాసుడు
1: వ్యాసా హూ హస్ కంపోజ్డ్ 18 ఎపిక్స్
0: కట్టగలబడుకు ఈ పురాణములు చదివేటువంటి వాడు ఎక్కడున్నాడు?
1: Where are those people who can go through all this?
0: There is no time to read. There
1: is no time to read.
0: Chaala mandi anukuntaru edo puranam chadavali anukunte naaku kaalam takkuga undi.
1: They say we have no time to read an epic.
0: Yena ratham cheyalante naaku samayame chikkatam ledhu.
1: I have no time to do japa.
0: Naaku office pannalanta untunnayi.
1: And busy with office work.
0: Business pannalanta untunnayi.
1: Business schedule.
0: నాకు చదువుకునే పనులంతా ఉన్నాయి.
1: హావ్ టు స్టడీ.
0: ఈ విధంగా వారి వారి స్థాయికి తగినటువంటి రీతిగా వారు చెప్పుకుంటూ వస్తుంటారు.
1: ఎవ్రీవన్ హాస్ గాట్ హిస్ ఓన్ ఎక్స్క్యూజ్ టు సే.
0: ఇది కేవలము ఒక అసత్యంతో కూడినటువంటి పలుకులే.
1: ఇట్ ఈస్ నాట్ ట్రూ.
0: నిజం గాని సత్యం గాని దైవ చింతన చేయాలనుకుంటే కావలసినంత టైం ఉంటుంది. అది నీకు
1: ట్రూలీ స్పీకింగ్ ఇఫ్ యూ వాంట్ టు థింక్ ఆఫ్ గాడ్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ టైం.
0: ఆఫీస్ నుంచి వస్తాడు, టైర్డ్ అయిపోయినానని చైర్ పైన కూర్చుంటాడు.
1: He returns saying that he is tired and relaxes on the chair.
0: నూతన సంవత్సరము ఇంత పూజా మందిరానికి పోయి వస్తామంటే అబ్బే నాకు టైం లేదు, నేను చాలా టైర్డ్ అయిపోయినాను అంటాడు.
1: When one says this being New Year's Day, let's go to the temple, he says,
0: పక్క సోమరి.
1: He's a పక్క lazy man.
0: ఆ చైర్ పైన కూర్చున్నటువంటి వాడు రెస్ట్ తీసుకుంటున్నాడా లేదే టీవీ వేసుకుని కూర్చుంటాడు.
1: Is he relaxing on the easy chair? No, he watches TV.
0: టీవీ చూడటానికి మీరు టైర్డ్ కాలేదా?
1: Are you not tired to watch TV?
0: లేకపోతే క్లబ్ కు పోయి కార్డు రావడానికి టైర్డ్ కాలేదా?
1: ఆర్ నాట్ టైర్డ్ టు ప్లే కార్డ్స్?
0: ఇదే చెప్పేటువంటిది నాకు సమయం లేదని. కావలసినంత సమయం ఉంది.
1: లాట్ ఆఫ్ టైం.
0: సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.
1: యు ఆర్ వేస్టింగ్ టైం.
0: కాలాన్ని వ్యర్థం చేస్తున్నారు.
1: యు ఆర్ మిస్యూజింగ్ టైం.
0: కనుక ఆ వ్యర్థం చేసే దాంతో సార్థకం గావించుకోండి.
1: అండ్ యూ షుడ్ మేక్ ప్రాపర్ యూస్.
0: అది నిజమైనటువంటి మానవతా విలువ.
1: దట్ ఈస్ ది ట్రూ హ్యూమన్ వాల్యూ.
0: కాలమును మనం పవిత్రం చేసుకోవాలి.
1: వి షుడ్ సంక్
0: డోంట్ వేస్ట్ టైం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్. టైం ఈజ్ గాడ్.
1: Don't waste time. Time waste is life waste. Time is God.
0: కనుక టైమ్ ను మనం సరైన రీతిగా ఉపయోగించుకోవాలి.
1: వి షుడ్ మేక్ ప్రాపర్ యూస్ ఆఫ్ టైమ్.
0: అది ఏ నిజమైన సంవత్సర స్వరూపుడు.
1: దట్ గాడ్ ఈస్ టైమ్.
0: కనుక అట్టి సంవత్సర స్వరూపుని కోసము మనం ఒక సంవత్సరం అంతా వెతుకునక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ గాడ్ ఫర్ హోల్ వన్ ఇయర్.
0: క్షణ క్షణం కూడా నువ్వు దైవానికి ప్రార్థన చూసుకోవాలి.
1: ఎవ్రీ మూమెంట్
0: ఏ పని చేసినా కూడా నువ్వు ఇది భగవత్ కర్మగానే భావించుకోవాలి.
1: వాట్ ఎవర్ యూ మే డూ ఇట్ టేక్ ఇట్ టు గాడ్.
0: నీ ఇంటిని నువ్వు శుభ్రం చేసుకో, ఇది భగవత్ కర్మని.
1: Clean your own house. Take it divine.
0: Devo devalaya prukto jivo deva sanatanah.
1: Body is the temple. God is the indweller.
0: దేవుడు తిరుపతిలో ఉన్నాడు, దేవుడు వైకుంఠంలో ఉన్నాడు, దేవుడు బద్రిలో ఉంటున్నాడు, దేవుడు అమరనాథ్లో ఉన్నాడు. ఈ విధంగా ఇంతకాలం ఎందుకు నువ్వు తిరగాలి?
1: Why do you go around the places thinking that God is there?
0: ఇంత సంకుచితమైపోయి ఉంటుంది.
1: Human mind has become so narrow.
0: బద్రీనాథ్కైనా ప్రయాణం చేస్తాడు, అమరనాథ్కైనా ప్రయాణం చేస్తాడు, కానీ సమీపంలో ఉన్నటువంటి హృదయం వైపు నీ తన మనసు తిప్పటం లేదు.
1: హీ గోస్ టు బద్రీనాథ్ అండ్ అమర్నాథ్. హీ డజంట్ గో ఇన్ ఇంటు హిస్ హార్ట్.
0: హృదయంలో ఉన్నటువంటి భగవంతుని చూడలేనటువంటి వాడు ఏ దేవాలయంకి వెళ్ళినప్పటికీ వాడు కేవలం ఒక విధమైనటువంటి కాలంను వ్యర్థం చేసిన వాడి.
1: ద వన్ హూ కెనాట్ సీ గాడ్ ఇన్ హిజ్ ఓన్ హార్ట్ విల్ బి వేస్టింగ్ టైమ్ బై గోయింగ్ అరౌండ్ ద పిల్గ్రిమ్ సెంటర్.
0: దైవం ఎక్కడికున్నా బయట లేడు.
1: గాడ్ ఈజ్ నాట్
0: నీవే దైవము.
1: యూ ఆర్ గాడ్.
0: నీ హృదయమే నీ దైవ మందిరము.
1: యువర్ హార్ట్ ఈస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
0: కనుక నీ బాడీ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
1: God is the temple of God.
0: కనుక ఇంత పవిత్రమైన మానవత్వం మనకు ప్రసాదించినప్పటికీ మనం దీనిని సరైన మార్గంలో ప్రవేశపెట్టుకోవటం లేదు.
1: Though sacred human life is gifted to us, we are not making proper use of it.
0: మానవునిగా ప్రవర్తించకుండా పశువు కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు.
1: We are not conducting ourselves like a human being.
0: పశువు కంటే నియమనిష్టలు ఉంటున్నాయి.
1: At least animal has got some discipline.
0: మానవునికి నియమము లేదు, నిష్ట లేదు.
1: Man has no discipline, no
0: కేవలం వాడి ఇష్టమే. నిష్టను పక్కకు తిప్పాడు.
1: Yes, brahmacharya
0: ni praveshapettadu.
1: He follows his own lights.
0: Emiti nee ishtamu?
1: What are your lights?
0: Tuchyamaina chanikamaina. అస్థిరమైనటువంటి యొక్క జీవితం కోసము నీవు ఇంత ప్రాకులాడటమా?
1: వై షుడ్ యు స్ట్రగుల్ ఫర్ దిస్ లైఫ్ విచ్ ఇస్ ఆఫ్టర్ ఆల్ టెంపరరీ?
0: సత్యమైనటువంటి దైవత్వం కోసం నీవు ప్రాకులాడు.
1: Work and struggle for God.
0: సమాజమునకు సేవ చేయి.
1: Serve society.
0: సజీవులను నీవు పూజించు.
1: And you worship
0: నిజీవమైనటువంటి రాతులను నీవు పూజించవద్దు.
1: And you don't need to worship anyone.
0: ఈనాటి మానవుడు నిజీవమైనటువంటి శిలలను పూజిస్తున్నారే కానీ సజీవమైనటువంటి మానవుడిని గౌరవించడం లేదు.
1: Man today is not respecting a human being. On the other hand, you worship
0: మానవులను గౌరవించలేనటువంటి పూజలు ఇది ఒక పూజలా?
1: If you cannot respect a fellow human being,
0: మానవుని గౌరవించి వారికి తగినటువంటి సాయం చేయలేనటువంటి దానము దానములా?
1: If you cannot help a fellow human being,
0: కాదు,
1: can you call yourself a devotee?
0: మానవుడు దైవ స్వరూపంలో ఉంటున్నాడు.
1: Human
0: దైవం మానవ స్వరూపంలో ఉంటున్నాడు.
1: God is present in a human being.
0: కనుకనే వేదము దైవం మానుష రూపేణా అని.
1: Therefore Veda says God takes human form.
0: మనుషులకు నమస్కారం చేయొచ్చునా అనుకుంటారు చాలా మంది.
1: Can we say that can we do namaskar to another man?
0: ఇంకెవరికి చేయాలి నీవు నమస్కారము? దయ్యాలకు చేయాలనా?
1: Are you going to respect do namaskar to
0: devas? ఒకానొక సమయం లోపల అశోక చక్రవర్తి మంత్రితో కూడి విహారం చేస్తూ పోయాడు.
1: At one time Emperor Ashoka along with the minister.
0: మధ్య మార్గములో ఒక బుద్ధ గురువు వచ్చాడు.
1: On the way they met a sadhu of Buddhism.
0: ఈ అశోక చక్రవర్తి పరిగెత్తిపోయి తన శిరస్సు ఆ బుద్ధ గురువు యొక్క పాదముల పైన పెట్టాడు.
1: Emperor Ashoka prostrated in front of that sadhu, Buddhist monk.
0: మంత్రి చూచాడు.
1: Minister saw this.
0: చాలా కష్టపడ్డాడు.
1: He felt so sad.
0: అశోక చక్రవర్తి యొక్క శిరమును విలువైనటువంటి శిరమును ఆ సన్యాసి యొక్క పాదముల పైన పెట్టడమా?
1: The head of the emperor just prostrated.
0: చాలా కష్టపడ్డాడు ఈ మంత్రి.
1: The minister felt very sad.
0: తాను మంత్రి మాత్రమే కాని సంకుచితమైన బుద్ధుడు.
1: Being a minister has got narrow mind.
0: ఆ విశాలమైనటువంటి బుద్ధి లేదు ఆ మంత్రికి.
1: He has no broad feelings.
0: సమయం చూచాడు.
1: He waited for time.
0: ఇంటికి వెళ్లిన తర్వాత మహారాజా నాకు చాలా కష్టంగా ఉంటుంది అన్నాడు.
1: Having returned, he said, "O king, I don't understand
0: what happened." మంత్రి, దేనికోసం నీకు కష్టంగా ఉంది?
1: The king asked, "Why are you worried?"
0: అశోక చక్రవర్తి మహా విలువైనటువంటి శిరస్సు.
1: The head of that emperor Ashoka is highly valuable.
0: అట్టి విలువైనటువంటి శిరస్సును ఒక సన్యాసి పాదముల పైన పెట్టటమా?
1: Such a valuable head of the emperor cannot be there on the feet of a monk.
0: అశోక చక్రవర్తి జవాబు ఇవ్వలేదు.
1: Emperor didn't reply.
0: నవ్వినాడు, వెనక్కు వెళ్ళాడు.
1: He simply smiled and left.
0: ఈ సమయానికి కాచుకొని ఉంటున్నాడు అశోక చక్రవర్తి.
1: Emperor is waiting for the proper time.
0: కొన్ని దినములు జరిగిన తర్వాత,
1: after few days,
0: మంత్రి ఇట్రా అన్నాడు.
1: And he summoned the minister.
0: నాకు మూడు శిరస్సులు కావాలి అన్నాడు.
1: He said, "I want three heads."
0: ఏమిటి స్వామి? తప్పక నేను తీసుకుని వస్తాను అన్నాడు.
1: He said, "What are they? I will certainly bring."
0: ఒకటి మేక శిరస్సు.
1: One that of a goat.
0: రెండవది టైగర్ శిరస్సు.
1: That of a tiger.
0: మూడవది మనిషి శిరస్సు.
1: Third one, the head of a human.
0: ఈ మూడు తీసుకుని రా అన్నాడు.
1: Bring the three heads.
0: వెళ్ళాడు.
1: He went.
0: ఏదో ఒక దగ్గరికి వెళ్ళాడు, మేకతో కొట్టాడు, శిరస్సు తెచ్చాడు.
1: He brought the head of a goat.
0: అడవికి వెళ్ళాడు, వేటాడాడు, పులి శిరస్సు తీసుకుని వచ్చాడు.
1: He went to the forest, brought the head of a tiger.
0: శ్మశానానికి వెళ్ళాడు, బూస్తున్నటువంటి ఒక శవం యొక్క శిరస్సును తీసుకుని తీసుకొచ్చాడు.
1: And he has beheaded, brought the head of a dead body.
0: ఈ మూడు తీసుకుని వచ్చి రాజుకు చెప్పాడు. రాజా, నీ ఆజ్ఞ ప్రకారం నేను తీసుకుని వచ్చాను.
1: He told the king, "Here are the three heads brought to you as
0: a command." ఈ మూడింటిని రేపు మార్కెట్ తీసుకుని అమ్ముకొని రా అన్నాడు.
1: And this is good, sell them out there in the market.
0: మార్కెట్ కి పోయిన తక్షణమే మేక శిరస్సు ఎవరో బిర్యానీ కొనుక్కున్నారు, తిండిపోతున్నారుగా కొనుక్కున్నారు.
1: The head of a goat was immediately purchased there in the market, sold out.
0: ఈ పులి శిరస్సు దీన్ని కూడా కొనుక్కుని స్టఫ్ గా చేసుకుని డోర్ పైన వేసుకుందామని దాన్ని కూడా కొనుక్కున్నారు.
1: The head of a tiger was also purchased.
0: కానీ ఈ మనిషి శిరస్సును ఎవరూ కొనలేదు.
1: Human head was not bought by anybody.
0: తిరిగి వెనుకకు వచ్చాడు.
1: He returned.
0: చక్రవర్తి గారు, ఈ శిరస్సును ఎవరు కొనలేదు అన్నాడు.
1: ఓ ఎంపరర్, నోబడీ పర్చేజ్ ది హ్యూమన్.
0: సరే, కొనకపోతే ఊరికే ఇచ్చేసి రాపో అన్నాడు.
1: ఈ సెట్ జస్ట్ గివ్ ఇట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్.
0: ఫ్రీ
1: గివ్
0: నో కాస్ట్.
1: నో కాస్ట్
0: ఇచ్చేసి రా అన్నాడు.
1: జస్ట్ గివ్ ఇట్ టు హిమ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్.
0: దీన్ని కూడా ఎవరు అంగీకరించలేదు.
1: నోబడీ వాజ్ ప్రిపేర్డ్ టు రిసీవ్.
0: అప్పుడు తిరిగి వచ్చి మహారాజా, ఊరికి ఇచ్చినా కూడా ఎవరు తీసుకోవటం లేదన్నా.
1: ఓ ఎంపరర్, దో ఐ ఆమ్ ప్రిపేర్డ్ టు ఆఫర్ ఇట్ టు కాస్ట్, నోబడీ వాజ్ రెడీ టు టేక్.
0: ఈ జీవం ఉన్నంత వరకు ఈ శిరస్సుకు నువ్వు విలువ.
1: The head has got the value so long
0: as it lies. The moment life is gone, the head also loses its
1: value. The moment life is gone, the head also loses its
0: value. కనుకనే విలువ ఉండినప్పుడే మహనీయుల యొక్క పాదములు పుట్టి ఆ పాదముల పైన శిరస్సును పెట్టి ఆ పవిత్రతను నీవు అందుకో.
1: Therefore, while alive, bend in front of the noble souls and be benefited by their teaching.
0: జీవం ఉండినప్పుడే ఈ శిరస్సును సద్వినియోగం చేసుకోవాలి.
1: మేక్ యూజ్ ఆఫ్ దిస్ హెడ్ వైల్ అలైవ్.
0: పెద్దలకు నమస్కారం చేస్తే ఏం తప్పు వచ్చింది?
1: వాట్ మిస్టేక్ ఈస్ దేర్ ఇఫ్ యూ?
0: దీన్ని అనేక మంది నాస్తికులు కానీ యాస్తికులు కానీ దీనికి విమర్శిస్తూ ఉంటారు.
1: An atheist criticizes such a trend.
0: ఇది కేవలం తెలివితక్కువ పని.
1: It is a foolish way of thinking.
0: శరీరముకు కావలసినటువంటి గౌరవము ఇదే. పెద్దల పాదదర్శనమే సరైనటువంటి విలువ.
1: We should certainly pay our respects to the feet of the noble souls.
0: కనుక శిరస్సు అంటే ఏమిటి?
1: What is head?
0: శిరస్సు అంటే సంపూర్ణ తెలివితేటలతో కూడినటువంటిది.
1: It is comprehensive intelligence.
0: దీనిని ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
1: అండ్ దిస్ ఇస్ ప్రజ్ఞాన అవేర్నెస్ బ్రహ్మ.
0: ప్రజ్ఞానంతో కూడినటువంటి శిరస్సు
1: ఇస్ వన్ స్పిరిచువల్ అవేర్నెస్.
0: ఎంతవరకు ప్రాణం ఉండినంత వరకే ప్రజ్ఞానం.
1: అండ్ దిస్ ప్రజ్ఞాన ఇస్ దేర్ సో లాంగ్
0: ప్రాణం పోతానే ప్రజ్ఞానం లేదు.
1: ద మూమెంట్ లైఫ్ ఇస్ గాన్ దేర్ ఇస్ నో మోర్ ప్రజ్ఞాన. సమయంలో
0: పాండవులు కౌరవులు యుద్ధం జరిగింది.
1: అట్ వన్ టైమ్ దిస్ వార్ బిట్వీన్ పాండవస్ అండ్ కౌరవ.
0: దుర్యోధన్ని కింద పడగొట్టారు.
1: అండ్ దుర్యోధన ఫెల్ ఆన్ ద బ్యాక్.
0: భీముడికి పాత కోపం అంతా కూడా తీర్చుకోవడానికి చాలా కోపంగా వస్తున్నాడు.
1: బికాస్ ఆఫ్ ది కాన్ఫ్లిక్ట్ ఇన్ ద ఫైట్ ఆఫ్ ద ఎర్లియర్ టైమ్స్ ద రివెంజ్ వాస్ డన్.
0: కొంత ప్రాణం ఇంకా ఉంటుండాలి దుర్యోధనికి.
1: సమ్ లైఫ్ ఇస్ స్టిల్ లాస్ట్.
0: అప్పుడు భీముడు వచ్చి తన కాలుతో ఆ శిరస్సును తన్నుతున్నాడు.
1: అండ్ దెన్ భీమా కేమ్ స్టార్టెడ్ హిటింగ్ ది హెడ్ ఆఫ్ దుర్యోధన విత్ హిస్ లెగ్.
0: దుర్యోధన్ చెప్తున్నాడు.
1: దుర్యోధన స్టార్టెడ్
0: భీమా
1: భీమా
0: నా ప్రాణం ఉండినప్పుడు నీవు తన్ని ఉంటే అప్పుడు నేను చూచింది.
1: సో లాంగ్ ఐఎమ్ అలైవ్ ఇఫ్ యు స్టార్ట్ డూయింగ్
0: దట్. పడినప్పుడు నీవు పాదంతో తన్నటం గొప్పతనమా?
1: As I fell down on the battlefield,
0: neve kaadu konni nimshamlo entha tarata kaakulu gaddalu kuda nannu kaalato damtayi annadu.
1: Not only you, even the crows and the eagle also will hit me.
0: Pranam undinappudu shirasunu kaapadukovali.
1: While alive we should protect
0: him. Pranam undinappudu ee shirasuku viluva andinchukovali.
1: So long there is life we should consider the head valuable.
0: Kani shirasu mahaneeru yokka padavulu paina patti దాని ద్వారా ఈ శిరస్సును పవిత్రం
1: గావించుకోవాలి.
0: అష్ట అంగము అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ సా అష్ట అంగ.
0: కనుక మనకు మనము పవిత్రమైనటువంటి భావాన్ని పెంచుకొని హృదయాన్ని అభివృద్ధి పరచుకొని దివ్యమైనటువంటి ప్రేమతో మనం జీవించాలి.
1: సో వీ షుడ్ డెవలప్ గుడ్ థాట్స్ అండ్ ద డివైన్ ఫీలింగ్స్ ఇన్ అవర్ హార్ట్ లీడ్ ద డివైన్ లైఫ్.
0: కనుక ఈ యొక్క జీవితం ఉండినంత వరకే బంధువులందరూ మన వెంట వస్తారు.
1: సో లాంగ్ వేర్ ఎలా వీ హ్యావ్ అవర్ రిలేషన్.
0: బంధువులందరూ వాకిటి దాకను వల్లకాటికే వస్తురు.
1: ఆల్ అవర్ రిలేషన్స్ విల్ ఫాలో టు ద డోర్ స్టెప్ ఇన్ టు ద బరియల్ గ్రౌండ్.
0: బంధమడిచి నిన్ బాయని ఆపద్ బంధువు భగవన్ నామేమరా.
1: ద ఓన్లీ ది రిఫ్యూజ్ ఆఫ్ ద ఫోర్ లోన్ ద గాడ్ నేమ్ విల్ బి
0: నీ వెంట జంట నింట కంట ఉండి కాపాడేటువంటి వాడు భగవంతుడే.
1: ఓన్లీ గాడ్ హూ విల్ ప్రొటెక్ట్ యూ ఇస్ విత్ యూ అబౌవ్ యూ బిలో యూ ఇన్ యూ అరౌండ్ యూ.
0: కానీ బంధువులంతా ప్రాణం ఉన్నంత వరకు చూసుకోవచ్చును.
1: రిలేషన్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ.
0: తర్వాత ఎవరు కూడా చూడరు.
1: లేటర్ నోబడీ విల్ బి బాదర్డ్.
0: కనుక నీ ప్రాణం సత్యం కాదు.
1: లైఫ్ ఇస్ నాట్ ట్రూ.
0: జీవితం శాశ్వతం కాదు.
1: లైఫ్ ఇస్ నాట్ పర్మనెంట్.
0: మనం చేసిన కర్మలే సత్యమైనటువంటివి శాంతమైనటువంటివి.
1: అవర్ యాక్షన్స్ ఆర్ పర్మనెంట్.
0: కనుక మనం శాంతము సత్యము గుణము మన యొక్క కర్మల ద్వారానే మనం పెంచుకోవాలి.
1: దేర్ఫోర్ ద ట్రూత్ అండ్ పీస్ అండ్ వర్చ్యూ కెన్ బి
0: దైవానికి అత్యంత సమీపులు కావాలి మనము.
1: వన్ షుడ్ బి వెరీ క్లోజ్ టు గాడ్.
0: అగ్నికి దగ్గర పోతే వేడి మాత్రం తగ్గుతుంది కానీ మనం అగ్నిగా రూపొందము.
1: వెన్ యూఆర్ నియర్ ద ఫైర్ యూ విల్ ఫీల్ ద హీట్ బట్ యూ డోంట్ బికమ్ ఫైర్.
0: ఆ అగ్నితో మనం సంబంధంగా చేరినప్పుడు బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. ఆ అగ్ని ఈ బొగ్గులో కూడా చేరి తప్పక అగ్నిగా మారిపోతుంది.
1: వెన్ వన్స్ యూఆర్ ఇన్ ద ఫైర్ ద కోల్ బికమ్స్ ఫైర్ ఆటోమేటికలీ.
0: కనుక మనము దైవ సన్నిధితో చేరి మనం కూడా దైవ స్వరూపులుగా రూపొందాలి.
1: అతన్ని
0: పెంచుకుంటే నేను దైవము దైవము అనుకుంటావు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ గాట్ సిన్సియర్ డివోషన్ యూ విల్ ఫీల్ యువర్ సెల్ఫ్ గాడ్.
0: కనుక నీవు మానవుడు అనుకోవటం సత్యం కాదు.
1: సో ది ఫీలింగ్ ఆఫ్
0: అది నీ భ్రమ.
1: ఇస్ యువర్ ఇమాజినేషన్.
0: నేను దైవము అనుకోవటమే సత్యం.
1: ద ట్రూత్ ఈస్ టు కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఎస్
0: అహం బ్రహ్మాస్మి.
1: అహం బ్రహ్మాస్మి ఐఎమ్ గాడ్.
0: ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ప్రజ్ఞానం బ్రహ్మ.
0: అయమాత్మ బ్రహ్మ.
1: అయమాత్మ బ్రహ్మ.
0: తత్వం అసి.
1: తత్వం అసి
0: అది నేనే.
1: ఐఎమ్ దట్.
0: ఈ విశాలమైనటువంటి ధైర్యము సాహసము ప్రీతి ఈ యొక్క విశ్వాసం రావాలి.
1: యూ షుడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ కరేజ్ ఇన్ ద వ్యాలర్ ఇన్ ద కన్విక్షన్. అండ్
0: ఎవరైనా అస్ట్రాలజర్ వచ్చి ఏదో చెప్పినాడంటే దానికి ఎంతో నమ్మకాన్ని పొందుకుంటావు.
1: ఇఫ్ అస్ట్రాలజర్ టెల్స్ యూ సంథింగ్ యూ విల్ బిలీవ్ ఇట్.
0: దీంట్లో కూడా నువ్వు ఒక న్యాక్ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ సమ్ న్యాక్ హియర్.
0: ఒక పెద్ద ఆఫీసర్ వెళ్ళాడు.
1: ఎ బిగ్ ఆఫీసర్
0: అధికారి వెళ్ళాడు.
1: హి వెంట్ దేర్.
0: శ్రీమంతుడు వెళ్ళాడు.
1: ఎ రిచ్ మ్యాన్ వెంట్
0: అస్ట్రాలజర్ దగ్గరికి.
1: దే కన్సల్టెడ్ అస్ట్రాలజర్.
0: అంతా బాగా చెప్తున్నాడని అంత ప్రచారం జరిగింది.
1: బికాస్ దేర్ వైడ్ పబ్లిసిటీ అబౌట్ హిస్ ఫోర్కాస్ట్.
0: ఆ యొక్క ప్రచారం చేత రాజు కూడా అస్ట్రాలజర్ని తన యొక్క ప్యాలెస్ చూపించాడు.
1: బికాస్ ఆఫ్ వైడ్ పబ్లిసిటీ ఈవెన్ కింగ్ వాంటెడ్ టు కన్సల్ట్ అస్ట్రాలజర్.
0: ఈ అస్ట్రాలజర్ వచ్చాడు మంచి రాజుగారు పిలిపించాలనే అహంకారము.
1: బికాజ్ హీ వాజ్ హైలీ ఈగోయిస్టిక్ సిన్స్ హీ వాజ్ ఇన్వైటెడ్ బై
0: అస్ట్రాలజర్. అంతరికి కారు నుంచి తల వరకు పెద్ద అహంకారమే.
1: All astrologers are full of ego from top to toe.
0: ఇంతే తప్ప వాళ్ళకి వేరే ప్రాపర్టీ ఏమీ ఉండదు.
1: They don't have any other property.
0: అహంకారమే శాశ్వత ప్రాపర్టీ వాళ్ళకి.
1: Ego is their permanent property.
0: అక్కడికి పోయేటప్పటికి
1: when he has gone there,
0: చూచాడు,
1: he saw.
0: జాతకం చూచాడు,
1: he has gone through all that.
0: ఈ గర్వం చేత ఏ విధంగా చెప్పాలి, ఏ విధంగా పలకాలి అనేటువంటి విజ్ఞానం శూన్యమైపోయింది.
1: He has no common sense. He could not tell what is to be told.
0: చూచాడు రాజా,
1: ఈ సౌద హారోస్కోప్ ఎన్సెడ్ ఓకింగ్,
0: నీ కుమారులందరూ త్వరగానే చచ్చిపోతారన్నాడు.
1: యువర్ సన్స్ విల్ డై వెరీ సూన్.
0: రాజుకు కోపం వచ్చింది.
1: కింగ్ వాజ్ యాంగ్రీ.
0: వచ్చేసేసి ఇంత గర్వపోతా వీడు, నా కుమారులంతా త్వరలో చచ్చిపోతారంటున్నాడే అని అతను తీసుకుపోయి జైల్లో పెట్టమన్నాడు.
1: ద కింగ్ వాజ్ ఫెల్ట్ లైక్ దిస్, హౌ ఇస్ దిస్ అస్ట్రాలజర్ సో ఈగోయిస్టిక్ అండ్ సో హీ ఇంప్రిజన్డ్ హిమ్.
0: కానీ అది నిజమే.
1: Yes, it is true.
0: ఆ నిజమైనా కూడా నువ్వు చెప్పవలసిన రీతిలో చెప్పాలి.
1: ఈవెన్ ద ట్రూత్
0: యు కెనాట్ ఆల్వేస్ వర్బలైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ వర్బలైజింగ్లీ.
1: ఈవెన్ ద ట్రూత్ షుడ్ బి సెడ్ ఇన్ అన్ అక్సెప్టబుల్ వే. యూ కెనాట్ ఆల్వేస్ వర్బలై.
0: ఇంకొక అస్ట్రాలజర్ ని పిలిపించాడు
1: ఈ సమన్
0: కాదా అని తెలుసుకోవడానికి.
1: యూ వాంటెడ్ టు వెరిఫై ద ట్రూత్.
0: ఆ అస్ట్రాలజర్ చూస్తే వినయంగా వచ్చాడు.
1: అస్ట్రాలజర్ కేమ్ ఇన్ హ్యూమిలిటీ.
0: చూచాడు
1: ఈ సౌద హారోస్కోప్
0: జాతకం చూచాడు.
1: ఈ సౌద హారోస్కోప్
0: మహారాజా
1: ఓకే,
0: నీకు దీర్ఘకాలం జీవిస్తారు అన్నాడు.
1: యూ విల్ లివ్ లాంగ్.
0: దానిని ఈ విధంగా మార్పు చెప్పు చేశాడు.
1: యూ జస్ట్ చేంజ్ ఇట్ దిస్ వే.
0: మీరు దీర్ఘకాలం జీవిస్తారు అన్నాడు.
1: యూ విల్ లివ్ లాంగ్.
0: అయితే మీరు జీవించినంత కాలం మీ పిల్లలు జీవించరు అన్నాడు.
1: హౌఎవర్ యువర్ చిల్డ్రన్ విల్ నాట్ లివ్ దట్ లాంగ్ యాజ్ యూ లివ్.
0: ఇది కొంతవరకు అతనికి తృప్తికరంగా ఉంటుంది. అది
1: ఇట్ ఈస్ లిటిల్ బిట్
0: సాటిస్ఫై. చెప్పే మాటల లోపలనే ఉంటుంది అది మాధుర్యం.
1: ద స్వీట్నెస్ ఇన్ అవర్ టాక్.
0: మొదటి వచ్చినటువంటి వాడు మీ పిల్లలందరూ చచ్చిపోతారు, నీవు చాలా కాలం ఉంటావు అన్నాడు.
1: ఫస్ట్
0: ఎంత కఠినంగా ఉంటాది చెప్పండి.
1: ఫస్ట్ అస్ట్రాలజర్ సెడ్ యువర్ సన్స్ విల్ డై సూన్, యు విల్ లివ్ లాంగ్.
0: కనుక ఉన్న సత్యమైన కూడాను ప్రీతికరంగా కూడాను హితకరంగా కూడాను బోధించాలి.
1: దో ఇట్స్ ట్రూత్ ఇట్ హస్ టు బి కన్వేడ్ ఇన్ అక్సెప్టబుల్ స్వీట్ వే.
0: మనలో దోషం ఉంటుంటాది.
1: దేర్ ఇస్ మిస్టేక్.
0: అక్కడ గుడ్డివాడు ఉంటాడు.
1: దేర్ ఇస్ ఎ బ్లైండ్ మ్యాన్.
0: అతన్ని మనము గుడ్డివాడు నిజమే.
1: He's blind man, it's true.
0: ఓ గుడ్డివాడా రా అంటే వాడికి చాలా కష్టమేస్తుంది, కొంచెం బాధపడతాడు.
1: వీ కాంట్ సే ఓ బ్లైండ్ మ్యాన్ గెట్ అప్, హీ విల్ ఫీల్ సాడ్.
0: అట్టు కాకుండా దగ్గరికి వెళ్ళి ఓ సూర్యదాసు రండి అంటే ఎంత ఆనందం ఇస్తుంది.
1: అండర్ దాన్ ఇఫ్ యూ గో క్లోజ్ టు హిమ్ అండ్ సే ఓ సూర్యదాస్ ఫాలో మీ, హీ విల్ బి హ్యాపీ.
0: కనుక నీ పలకవలసినటువంటి పలుకులు కూడా చాలా మధురంగా ఉంటుండాలి.
1: అవర్ వర్డ్స్
0: ప్రీతికరంగా ఉంటుండాలి.
1: అవర్ వర్డ్స్ షుడ్ బి సాఫ్ట్.
0: ఆ ప్రీతికరం రావాలంటే హృదయంలో ప్రేమ ప్రారంభం కావాలి.
1: దేర్ షుడ్ బి లవ్ ఇన్ అవర్ హార్ట్, సో హస్ టు స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్.
0: కనుక నీ ప్రేమను పెంచుకున్నటువంటి వాడే మానవుడు.
1: ఈజ్ ఓన్లీ ట్రూ హ్యూమన్ ఇఫ్ హీ డెవలప్స్ లవ్.
0: ప్రేమ లేనటువంటి మానవుడు ప్రేతము.
1: And the man without love is a dead body, corpse.
0: కనుక మనం ప్రతిదానికి తొందరపాటు పడకూడదు.
1: So we should not be in a hurry for everything.
0: మనమే దైవం అనేటువంటి ఒక దివ్యత్వాన్ని మనం దినదిన అభివృద్ధి గావించుకోవాలి.
1: Realize the feeling and the thought of divinity within you.
0: కనుక ఈనాడు కొత్త సంవత్సరము.
1: Today is a new year.
0: ఈశ్వర నామ సంవత్సరము.
1: Called ఈశ్వర.
0: సకలైశ్వర్య స్వరూపమైన సంవత్సరము.
1: It has got all forms of well.
0: దివ్యమైనటువంటి యొక్క హృదయానికి చేరినటువంటి సంవత్సరము.
1: ఇస్ వన్ రిలేటెడ్ టు ద డివైన్ హార్ట్.
0: కనుక ఈనాడు హృదయాన్ని ఏదో అంతో ఇంతో మాలిన్యంగా ఉంటే పరిశుద్ధం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: లెట్ అస్ క్లెన్స్ అవర్ హార్ట్స్ ఇఫ్ ఇట్ హ్యాస్ డర్ట్ ఎ ఫ్రాక్షన్.
0: ఎట్ల దీన్ని పరిశుద్ధం చేసుకోవాలి?
1: We have to re-examine ourselves.
0: దైవ చింతన ఒకటి.
1: We should think of God.
0: సమాజ సేవ మరొకటి.
1: We should serve society.
0: ఈ రెండింటి ద్వారానే మన యొక్క చిత్తశుద్ధి కలుగుతుంది.
1: With these two we can have purity.
0: దైవ ప్రేమను మనం సాధించినామంటే సర్వమును సాధించిన వారం అయిపోతాం.
1: If you win the love of God you can achieve anything.
0: ఎందుకంటే నీ యందు కూడా నువ్వు ప్రేమ ఉంటుండాలి.
1: Because there is love within you.
0: ఆ ప్రేమను ప్రేమ నిమిత్తమై మనం ప్రార్థించాలి.
1: Love should be spent for love.
0: ఈ ఆత్మ స్వరూపులారా,
1: embodiment.
0: లోకములో అనేక మంది దైవాన్ని ప్రార్థిస్తుంటారు.
1: Many pray to God in this world.
0: కానీ దేనికోసం ప్రార్థిస్తున్నారు?
1: What for? They
0: pray. లౌకికమైన భౌతికమైన ప్రాప్తమైన కోరికలు సంసిద్ధి కావడం కోసం.
1: They pray to God for the fulfillment of mundane physical worldly desire.
0: అది కాదు సరైన జవాబు.
1: It's not the proper thing.
0: దేవుని ఎందుకోసం ప్రార్థిస్తున్నావు?
1: Why should you pray to God?
0: ఇవన్నీ కావాలని కాదు నేను కోరేది.
1: Not for these things.
0: ఆ దేవుని ప్రేమ కోసం నేను ప్రార్థిస్తున్నాను.
1: You should pray to God for the divine love, God's love.
0: ఆ దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనటువంటిది.
1: The divine love is permanent.
0: దేవుని యొక్క ప్రేమ అమరమైనటువంటిది.
1: Divine love is immortal.
0: దేవుని యొక్క ప్రేమ అఖండమైనటువంటిది.
1: Divine love is
0: అఖండ ప్రేమను కావాలని ప్రార్థిస్తున్నాను అని కోరాలి.
1: Pray to God for the infinite divine love.
0: ఇంకా దేవునికి రెండవ గుణము.
1: God has second attribute.
0: ఆనందమయుడు.
1: Is one of bliss.
0: సచ్చిత్ ఆనంద స్వరూపుడు.
1: Is embodiment of
0: God. భగవంతుని ప్రార్థిస్తున్నావు ఎందుకంటే ఆ ఆనందం నాకు పంచమని కోరుతున్నాను.
1: యూ ప్రే టు గాడ్ సో హస్ టు బి బ్లిస్ఫుల్ స్టే.
0: ఈ భౌతికమైన ఆనందాలు కాదు.
1: ఇట్స్ నాట్ ది వరల్డ్లీ హ్యాపీనెస్.
0: వస్తుంటాయి పోతుంటాయి, వస్తుంటాయి పోతుంటాయి.
1: వరల్డ్లీ హ్యాపీనెస్ కమ్స్ అండ్ గోస్.
0: పాసింగ్ క్లౌడ్స్.
1: దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: కనుక పర్మనెంట్ క్లౌడ్ నాకు కావాలి.
1: I want the
0: భగవంతుని ఎవరు ప్రార్థించినప్పటికి నీ ప్రేమ కావాలి, నీ ఆనందం కావాలి అని ప్రార్థించిన వాడే నిజమైన భక్తుడు.
1: A true devotee is the one who prays to God like this.
0: Oh God, I want your love. I want your bliss. వాడు భక్తుడే కాదు.
1: If he plays for worldly mundane things,
0: వచ్చిన స్థాయిలో మనకు తప్పింది కాదు.
1: You cannot escape from the conflict.
0: ఈ వచ్చిన ఎంత కాలం ఉంటాయి?
1: How long they come?
0: ఇవి కాదు మనం కోరవలసింది.
1: It's not the one that you should.
0: నిత్యమైన సత్యమైన శాశ్వతమైనటువంటి యొక్క దీనిని మనం ఆశించాలి.
1: You should aspire for that which is permanent.
0: కనుక భక్తి అంటే భగవంతుని ప్రేమను కోరాలి.
1: Devotion means
0: భగవంతుని ఆనందాన్ని ఆశించాలి.
1: Pray for love.
0: భగవంతుని దివ్యత్వాన్ని మనం ఆవిర్భవింప చేసుకోవాలి.
1: Your divine feelings within
0: you. మనలో ఆ దివ్యత్వం ఆవిర్భవిస్తే జగత్తంతా బ్రహ్మమయమే, జగత్తంతా ఆనందమయమే.
1: When once the divinity is awakened within you, the whole universe is full of divinity.
0: కనుక నీ జగత్ యొక్క ఆనందాన్ని కోరిన వారం అయిపోతాం మనం.
1: Desire for the bliss and happiness of the world.
0: కనుక నీవు ఆనందాన్ని అనుభవించి ఈ ఆనందాన్ని తిరిగి అందరికీ పంచు.
1: Enjoy the bliss within you and share this bliss with everybody.
0: ఈ ఆనందం అనేటువంటి నేత్రంతో నీవు చూస్తే సర్వము ఆనందంగానే కనిపిస్తుంది.
1: And once you have that vision of bliss, everything will
0: be beautiful. నేత్రంతో చూస్తే జగత్తంతా ద్వేషంగానే మారిపోతుంది.
1: When you look to the world full of hatred, everything will be like that.
0: కనుక మొట్టమొదటి మీ దృష్టిని మార్చుకోండి.
1: First, change your vision or outlook.
0: నీవు సృష్టిని మార్చడానికి ప్రయత్నం చేయవద్దు.
1: You don't need to change creation.
0: సృష్టి భగవంతుని యొక్క సృష్టియే.
1: It's God's creation.
0: దాన్ని ఎవరూ మార్చలేరు.
1: No one can change.
0: కనుక నీవు మార్చుకోవాల్సిన నీ దృష్టియే.
1: What you have to change is your outlook.
0: మార్చుకోవాలి. ఈ పాడు దృష్టి, పీడ దృష్టి, చెడ్డ దృష్టిని నీవు నిర్మూలం గావించుకుని ప్రేమ దృష్టి, శాంత దృష్టి, సహన దృష్టి, ఆనంద దృష్టిని పెంచుకోవాలి.
1: యూ షుడ్ చేంజ్ యువర్ బ్యాడ్ లుక్స్, యూ షుడ్ చేంజ్ యువర్ వికెడ్ లుక్స్, యూ షుడ్ చేంజ్ యువర్ బ్యాడ్.
0: అప్పుడు జగత్తంతా కూడా అదే రూపంగా రూపొందుతుంది.
1: దెన్ వన్స్ దే టర్న్ గుడ్ ద హోల్ వరల్డ్ వుడ్
0: నీవు రెడ్ గ్లాసెస్ వేసుకో, జగత్తంతా రెడ్ గా కనిపిస్తుంది.
1: దెన్ వన్స్ యూ పుట్ ఆన్ రెడ్ గ్లాసెస్, నీవు
0: బ్లూ గ్లాసెస్ వేసుకో, జగత్తంతా బ్లూ గా కనిపిస్తుంది.
1: ఇఫ్ యూ వేర్ బ్లూ గ్లాసెస్ ద హోల్ వరల్డ్ లుక్స్ బ్లూ.
0: కనుకనే నీ యొక్క హృదయము ప్రేమమయమైనప్పుడే నీ దృష్టి బ్రహ్మమయంగా మారిపోతుంది.
1: దెన్ వన్స్ యువర్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ లవ్, ద హోల్ యూనివర్స్ వుడ్ బికమ్ బ్రహ్మన్.
0: కనుకని సర్వులు బ్రహ్మమయంగా మనం భావించాలి.
1: కన్సిడర్ ఎవ్రీవన్ యాస్ ది
0: డివైన్. ఎవరు మనకు విరోధులు లేరు.
1: దేర్ నో ఎనిమీస్ ఫర్
0: ఎవరు మనకు దేశులు కారు.
1: వి డోంట్ నీడ్ హేట్ ఎనీబడీ.
0: అందరూ నా స్వరూపులే.
1: ఆల్ ఆర్ ద ఫార్మ్స్ ఆఫ్ గాడ్.
0: స్వరూపులే.
1: ఆల్ ఆర్ ఫార్మ్స్
0: ఆఫ్ గాడ్. ఆ భావాన్ని దిరిదిన అభివృద్ధి గావించుకోవాలి.
1: వి షుడ్ డెవలప్ ద కన్విక్షన్ డే బై డే.
0: ఎన్ని సంవత్సరం మనం చేసినప్పటికీ ఈ విశాల హృదయం మనకు రావటం లేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ లాంగ్ ఇయర్స్ ఆఫ్ డివోషన్ వి డోంట్ డెవలప్ దట్ బ్రాడ్.
0: విశాల హృదయమే లైఫ్.
1: The broad feelings is the
0: life. The హృదయమే చావు.
1: The narrow mindedness is death.
0: కనుకనే కంట్రాక్షన్ లవ్ అనేటువంటి చావు. ఎక్స్పాన్షన్ లవ్ ఇస్ లైఫ్.
1: కంట్రాక్షన్ ఆఫ్ లవ్ ఇస్ డెత్. ఎక్స్పాన్షన్ ఆఫ్ లవ్ ఇస్ లైఫ్.
0: కనుక ఎక్స్పాన్షన్ లవ్ విశాలమైనటువంటి యొక్క ప్రేమను పెంచుకోవాలి.
1: ఎక్స్పాన్షన్ ఆఫ్ లవ్.
0: ఎవరైనా ఏమని అనుకోని
1: దట్ ఎనీ వన్ థింగ్
0: ఐ కేర్ చేయనక్కర్లేదు.
1: డోంట్ బి బాదర్.
0: ఎందుకు మనలో దోషం లేదు.
1: దేర్ నో మిస్టేక్.
0: మనం మంచి మార్గంలో పోతున్నాం.
1: ఐఎమ్ స్టడింగ్.
0: భయం ఎందుకు?
1: దెన్ వై షుడ్ యూ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడీ.
0: దీనికి భయపడనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు ఫియర్.
0: మనం ధైర్యంగా ఉంటుండాలి.
1: Have all courage.
0: ఎప్పుడు ధైర్యం వస్తుంది?
1: When can you be courageous?
0: మంచి పని చేసినప్పుడే మనకు ధైర్యం వస్తుంది.
1: When you do good deeds, you'll be courageous.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: so embodiments of love,
0: మీరందరూ కూడా ప్రేమను పెంచుకోండి.
1: Develop love, grow love.
0: ఈ క్షణభంగురమైనటువంటి ప్రేమ కాదు మనకు కావాల్సింది.
1: It's not momentary love.
0: శాశ్వతమైనటువంటి ప్రేమ కావాలి. ఆ సత్యమైన ప్రేమ మనకు కావాలి.
1: That love which is truth.
0: అది ఏ శాశ్వతంగా ఉంటుంది? అదే అమృతత్వము. అదే అమృతత్వము.
1: That love is immortal. That is permanent.
0: ప్రేమ ముదిత మనసే.

0: Radio Sai now brings you a divine discourse delivered by Bhagavan Baba on the 14th of January 2006 on the occasion of Sankranti.
1: Dear students, boys and girls, human life is sacred. Human life is sacred because God descends in human form. The avatar is in a human form only.
2: Kanuka manavudu devam ante pratyekanga oka roopamlo untadu ani meeru tharinchukodadu.
1: So never think that God has a separate form.
2: Manushulakante devamu veru ledu.
1: There is no God apart from the humanity.
2: ఈ మనుషులు ఏ రూపము ధరించాడంటే పంచభూతములతో ఉన్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది హ్యూమన్ బీయింగ్ రిప్రజెంట్స్ ది కాంబినేషన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్
2: శబ్ద రూప రసగంధాలు.
1: హీ రిప్రజెంట్స్ ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ద సౌండ్ ద స్పేస్ ద వాటర్ ఈథర్ ఇన్ ద ఫైర్.
2: ఇందుతో చేరినటువంటి దాన్ని పంచభూతములు అని చెప్పడం సాధ్యం కాదు.
1: It is not possible to limit with these five elements alone.
2: అందుకోసమే దీనికి మొత్తంగా ఆత్మ అని పెట్టారు.
1: Therefore, in totality, the whole thing is called ఆత్మా.
2: ఆత్మగా దానికి రూపం ఏమిటి అని అనేక మంది ప్రశ్నిస్తారు.
1: Many question

0: قام فاطمة.
1: కానీ ఆకారం మాత్రమే మానవత్వాన్ని నిరూపించదు.
0: ఇట్ ఈస్ నాట్ ద మియర్ ఫార్మ్ దట్ స్టాండ్స్ ఎస్ ఎన్ ఎవిడెన్స్ ఆర్ ద ప్రూఫ్ ఫర్ ద హ్యూమన్ బీయింగ్.
1: కనుక అట్టి మానవ స్వరూపాన్ని నిరూపించాలంటే మనం కేవలం గ్రంథ పఠనము చేత కాదు.
0: టు డెమోన్స్ట్రేట్ దట్ వీఆర్ ఐడియల్ హ్యూమన్ బీయింగ్స్ ఇట్ ఇస్ నాట్ ఇనఫ్ ఇఫ్ వీ గో బై ద బుక్ ఇస్ నాలెడ్జ్ టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్.
1: కేవలం మన నడత చేత మన ప్రవర్తన చేత మనం దాన్ని నిరూపించాలి.
0: ఇట్ ఈజ్ ఓన్లీ అవర్ కాండక్ట్ అండ్ బిహేవియర్ దట్ ప్రూవ్ దట్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్.
1: అందువల్ల దీనికి విద్యార్థి అని చెప్పడానికి వీలు కాదు.
0: అండ్ దేర్ ఫోర్ ఇస్ నాట్ పాసిబుల్ ఎయిదర్ టు సే విద్యార్థి ద స్టూడెంట్.
1: విద్యార్థి అనగా కేవలం నెగిటివ్.
0: విద్యార్థి ద స్టూడెంట్ మియర్ ఇస్ నెగిటివ్.
1: నిజమైన విద్యార్థి ఏంటంటే దానికి వేరే పేరు ఉంది.
0: ద ట్రూ స్టూడెంట్ హ్యాస్ గాట్ డిఫరెంట్ నామెన్క్లేచర్, అనదర్ నేమ్.
1: విద్యార్థి అనేటువంటి దానికి కేవలము జ్ఞానము, అనేక రకములైనటువంటి ప్రపంచ పరిస్థితులు, పవనమైనటువంటి ఒక దివిభావము, ఇవన్నీ ఉండేటువంటిది కాదు.
0: ద స్టూడెంట్ ఈజ్ నాట్ మియర్లీ లిమిటెడ్ టు ద నాలెడ్జ్ ఎక్విజిషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ all that is related to the world and its position.
1: దీనికి ఎడ్యుకేర్ అన్నారు.
0: Truly speaking, that which is beyond is ఎడ్యుకేర్.
1: ఎడ్యుకేషన్ వేరు, ఎడ్యుకేర్ వేరు.
0: ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేర్ ఆర్ డిఫరెంట్.
1: ఎడ్యుకేషన్ కేవలము ఫిజికలీ మెంటలీ మనము దాన్ని అర్థం చేసుకోవచ్చు.
0: We can understand education physically and mentally.
1: కానీ అది ఎక్కడి నుంచి వస్తున్నది?
0: Where from it arises?
1: Krishna Godavari Pinakini Nishwati Sa. Dini Perlu, Ehe Sthanam Lo Puttinavo, Ehe Bhagam Lo Puttinavo, Tani Gurunchi Chiptu Vachyaru.
0: In fact, people have been explaining the very birthplace of Krishna Godavari, the rivers that flow incessantly.
1: Adhe Vidyamagare, Education Anishwati Paramanchi Vachyaru.
0: Therefore, education is derived out of this educare, the origin.
1: మనం భౌతికంగా చేస్తున్నటువంటి క్రియలన్నీ కూడా కేవలము ఈ ఎడ్యుకేషన్.
0: All our physical activities contribute to education.
1: కానీ ఎడ్యుకేర్ అనేది లోపల ఉన్నటువంటి ఒక భావం యొక్క పరిశుద్ధమైనటువంటి ఒక చిత్తము.
0: But the educare is that which is within, representing the inner feelings and sentiments.
1: ఏ మాట అయినా, ఏ పాట అయినా, ఏ పాట అయినా ప్రతి ఒక్కరూ హృదయం నుంచి ఉద్భవించిన తర్వాతనే దీనికి ఎడ్యుకేర్ అంటున్నారు.
0: దేర్ఫోర్ యూ కెన్ కాల్ ఇట్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎడ్యుకేర్ ఇన్ ఆల్ యువర్ వర్డ్స్, యాక్షన్స్ అండ్ యువర్ పాత్ దట్ యూ ఫాలో ఇఫ్ ఇట్ అరైజెస్ ఫ్రమ్ యువర్ ఓన్ హార్ట్.
1: కానీ లోపల అంతర్భావమైనటువంటి చక్కగా లేకుండా మాటలు కూడా మంచిగా.
0: When the inner feelings are not pure, you cannot make use of good vocabulary or good words.
1: కలుకునే ఈనాడు ఎడ్యుకేషన్ పీపుల్ అంటే ఇది గొప్ప గొప్ప పేరు పెట్టుకునేటువంటి వారు కాదు.
0: యూ కెనాట్ కాల్ ఎ పర్సన్ సింప్లీ ఎడ్యుకేటెడ్ బికాస్ ఆఫ్ హిస్ హై పొజిషన్స్.
1: వారెవరు కూడా దీన్ని సరిగా పరిశీలించడం లేదు.
0: నన్ ఆఫ్ దెమ్ హ్యావ్ ట్రూలీ ఇన్వెస్టిగేటెడ్ వాట్ ఎడ్యుకేర్ ఈజ్.
1: లోపల నుంచి వచ్చే భావంతోనే బయట పనిచేస్తున్నాడు.
0: ది ఔటర్ యాక్షన్ అరైజెస్ బికాస్ ఆఫ్ ఇన్నర్ ఫీలింగ్.
1: కనుక లోపల ఉన్నటువంటి దాన్ని గుర్తించుకుంటే బయట దానికి మనకు అర్థమవుతుంది.
0: వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ దట్ విచ్ ఇస్ లేటెంట్ ఇన్ ఇమినెంట్ ది ఎక్స్టీరియర్ కుడ్ బి వెల్ అండర్స్టూడ్.
1: ఏదో అనుభవజ్ఞులైనటువంటి మహనీయులు ఆ యొక్క విషయాన్ని అర్థం చేసుకుంటారు. కానీ లేకపోతే సామాన్యంగా అయితే వాడు ఒక ఎడ్యుకేషన్
0: Only experienced people can understand the immanent principle, but other people go by all the external things like the acquisition of degrees.
1: కేవలం కేవలము బయట విద్యను మాత్రమే గ్రంథంలో ఉన్నటువంటి విషయాన్ని గుర్తించుకుని పరులకు తిరిగి బోధిస్తుంటారు.
0: You acquire the knowledge relating to the outer world and you begin to share with fellow men.
1: అంత మాత్రం చేత మేము విద్యావంతమని చెప్పకూడదు.
0: దట్ విల్ నాట్ మేక్ యూ వర్ది ఆఫ్ ఎన్ ఎడ్యుకేటెడ్ పర్సన్.
1: ఇప్పుడు బిఏ ఎంఏ బిఎస్సీ సిఏ ఇలాంటి పేరంతా పెట్టుకున్నారు.
0: యు హావ్ సో మెనీ డిగ్రీస్ లైక్ బిఏ ఎంఏ అండ్ సో ఆన్.
1: ఇవన్నీ ఎలాంటివి అంటే కేవలం బాహ్యమైనటువంటి.
0: దీస్ ఆర్ ఆల్ ద డిగ్రీస్ అక్వైర్డ్ ఇన్ ది ఔటర్ వరల్డ్ ఎక్స్టర్నల్.
1: కానీ అంతర్భావాన్ని అర్థం చేసుకునేటువంటి వ్యక్తులు చాలా అరుదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దోస్ దట్ హ్యావ్ అండర్స్టూడ్ ద ఇన్నర్ నేచర్ ఆర్ వెరీ రేర్.
1: కనుక మనం అంతర్భావాన్ని అర్థం చేసుకుంటే మనకు మనం తరిస్తాం.
0: వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ ది ఇన్నర్ ఫీలింగ్స్ వీ కెన్ కరెక్ట్ అవర్ సెల్వ్స్ అండ్ ట్రెడ్ అలాంగ్ ద రైట్ పాత్.
1: ఈ టీచర్ ఈ విషయం చెప్పాడు, ఈ టీచర్ ఈ విషయం చెప్పాడు అని కేవలం వ్యక్తులపైన ఆధారపడకూడదు.
0: You should not depend on individuals who teach you different subjects.
1: Meenu you understand chesko deer kosamane realization ante dehamu tana manasu tana buddhi chittamu antakarana ivanni kulunu manasu pai aadharapadindi.
0: Therefore it is said realization is beyond which comprises the body mind and intellect that will take you to the higher altitudes.
1: Deenne త్రిమూర్తులు
0: దిస్ ఈజ్ వాట్ యూ కాల్ ట్రినిటీ త్రిమూర్తులు
1: అనగా సత్వ రజో తమో గుణం.
0: దే రిప్రజెంట్ ది బేసిక్ త్రీ అట్రిబ్యూట్స్ సత్వ రజస్ తమో గుణాస్.
1: సత్వం అనగా లోపల నుంచి బయలుదేరింది.
0: ద సాత్విక్ ఈజ్ ద వన్ విచ్ అరైజెస్ ఫ్రమ్ విదిన్.
1: ఇంకా రజోగుణం అనగా మన యొక్క చర్యలు.
0: Rajoguna, the passion, is very much reflected in our actions. The words that we speak represent tamoguna.
1: Kali, truth and truth, jinga, anni vidhamalu, anni indriyamalu, lobachukunna truth yokka, ide satyam.
0: Therefore, the fundamental truth will have total control over all these components of the human being.
1: ఇప్పుడు మీరు ఏదో పని చేస్తున్నారు, ఈ పని ఎవరు చేయిస్తున్నారు?
0: సపోజింగ్ యూఆర్ డూయింగ్ ఎన్ యాక్టివిటీ, హూ ఇస్ ద వన్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్?
1: ఈ పనులు, ఈ ఆటలు, ఆ పాటలు అన్ని కూడా కేవలము ఈ రజోగుణం నుంచి చూసిన.
0: ద స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అండ్ ఆల్ దట్ యూ డూ దే రిప్రజెంట్ రజోగుణ, ది ఎమోషన్ ఆఫ్ ద ప్యాషన్.
1: స్వార్థాన్ని ఆధారం చేసుకుని
0: బేసింగ్ ఆన్ యువర్ సెల్ఫిష్నెస్
1: పరార్థాన్ని బోధిస్తుంటారు.
0: And we just speak of the spiritual value.
1: Kaadu kaadu. Parathani aadharam chesukoni bahimattapuram chinchali.
0: So we should base on the spirituality and carry on the physical activity.
1: Ippudu aneka teepulu chestuntaru.
0: We have so many sweets.
1: Kaani veetannitikini edi kaaranamu?
0: What is the cause behind all these sweets?
1: Nee antarbhavamlo unnatundi oka pavittramainatundi premane.
0: In fact, all that which is essential, basic, is the sacred feeling within. Therefore, every human being should have faith in God. Without total faith in God, you cannot depend, you cannot carry on your life sojourn. God is one. One God assumes many forms.
1: పరములు వేరే అయినప్పటికీ గాడ్ ఒక్కడే.
0: దేర్ మే బి ప్లూరాలిటీ ఆర్ మల్టిప్లిసిటీ బట్ గాడ్ ఈజ్ వన్.
1: మనం అలంకారం చేసినటువంటి ఒక బల్బులు అంతా కూడా ప్రకాశిస్తుంటాయి.
0: వీ ఫైండ్ ది ఇల్యుమినేషన్ బికాస్ ఆఫ్ సో మెనీ బల్బ్స్ అరౌండ్.
1: కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి?
0: వేర్ ఫ్రమ్ యూ గెట్ దెమ్?
1: కరెంట్ నుంచి వస్తున్నాయి.
0: బికాస్ ఆఫ్ ది కరెంట్ సప్లై ది ఇల్యుమిన్.
1: అన్ని బల్బులు ఎందుకు ఉన్నది? కరెంట్.
0: It is the current which is responsible for all these activities.
1: కనుక ఇలాంటి వస్తువులను ఆధారం చేసుకుని మనం ఇన్ని భాషలు ఇన్ని పనులు మనం చేస్తూ.
0: Basing on these essentials and the components and the ingredients, we just speak and act.
1: మొట్టమొదటి మనిషి అనేటువంటి వాడు,
0: ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ హ్యూమన్ బీయింగ్,
1: నిశ్చయత్వము, నిర్మలత్వము, నిర్మూలత్వము.
0: You should have the steadiness and you should have purity and you should be totally detached.
1: ఇలాంటి మూడు గుణములు చేరినటువంటి వాడే భగవంతుడు.
0: God has all these three basic qualities of purity, of that which is beyond the transcendental. Therefore, the title or the name is given basing on his expression or the conduct. We don't need to ask anybody, no one needs to certify whether you are good or not. Everything comes from God only. So we should think of God, say God. We are also taught that we have so many incarnations, avatars. And in fact it's only one, the divinity, that takes many forms.
1: కనుక మనము చక్కెర అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? చక్కెర.
0: The sugar, where from you get it?
1: ఆ షుగర్ తో ఎన్నో తీపులు మనం చేస్తుంటాం.
0: With the sugar you make so many preparations.
1: అనేక రకమైనటువంటి తీపిలు, బొబ్బట్లు, ఇలాంటివంతా కూడా తీయగా ఉంటుంది.
0: So many sweets are made out of this sugar, like బొబ్బట్లు and so on.
1: కానీ ఈ షుగర్ ముఖ్యమైనటువంటి ఎవరు గుర్తించలేదు.
0: బట్ నో వన్ రికగ్నైజెస్ ద వాల్యూ ఆఫ్ ద బేసిక్ షుగర్ హియర్.
1: అట్లే దైవము అంటే అందరూ పూజిస్తారు.
0: ద నేమ్ ఆఫ్ గాడ్ వి వర్షిప్, వి సింగ్ హిస్ గ్లోరీ అండ్ డూ ఆల్ స్పిరిచువల్ యాక్టివిటీస్.
1: కానీ హృదయమునే ఈ యొక్క దైవము.
0: ఇన్ ఫ్యాక్ట్ ద వెరీ హార్ట్ ఈస్ గాడ్.
1: ఆ హార్ట్ అంతా కూడా నువ్వు ప్రేమతో ఫిల్ చేయాలి.
0: His heart should be filled with love.
1: Love lekapothe vadu manushye kadu.
0: One is not a human being bereft of love.
1: Kanaka manandaru kuda ippudu panchabhootamunu devam bhavinchu.
0: Therefore we should consider the five elements as divine.
1: Mottamota pranam.
0: The first one is life.
1: Ee pranam ekkada nunchi vastundi, evaru isthunnaru, ee sadhanto manu sadhisthunnamu.
0: Life. Who has gifted you this life? Where has it come from? Have you achieved it by any spiritual practice? And we give so many illustrations, examples in support of the statement. We say willpower. What is the will? True will is the nature of Atma, Atma Tattva. Therefore, the origin of all names is Atma only. All students are assembled here. What is the basis for all your learning and studies? Through learning, you get very high degrees. Degrees may be different, but the acquisition, learning, is one and the same. So we shall have to find out where from this learning has come. We have got so many names given to this origin. But it is a mistake. It is our illusion. In fact, the only one, the God, the existence. God is present, God is existent.
1: He
0: is God, but he behaves as a human being. Why?
1: మానవుడు మానవుడుగా ఉన్నప్పుడే మానవత్వం అనేటువంటి వాడు చక్కగా అర్థమవుతుంది.
0: When God descends in a human form, the fellow human beings can understand the divinity.
1: కనుక మొట్టమొదట భావం అనేటువంటి నుంచి ఆవిర్భవిస్తుంది ఈ ఎడ్యుకేర్.
0: Therefore, it is out of this feeling the educare develops.
1: కాబట్టి ఎడ్యుకేర్ కేవలం బాహ్యమైనటువంటి యొక్క సమాజ సేవ.
0: Therefore, education is just societal, oriented to the outer world. Therefore, we shall also reflect our thought on God constantly. We say Durvasa is a man of temper and anger.
1: Kani, atanki chaala temper.
0: We say he has got temper.
1: Nigrahinchukovaleinatuvanti varu alanti temper lo jeevistuntaru.
0: So who cannot control himself has this temper.
1: Evaru control chestaro vaalli vasam chesukuntaru.
0: Therefore, the one who has got full control, he will submit to God.
1: Ee petrol anatuvanti ekkadi nunchi vachindi?
0: Petrol, where from has it come?
1: Oil nunchi vachindi.
0: And is the product of the oil.
1: అది భూమి నుంచి వచ్చింది.
0: ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ఎర్త్.
1: ఎర్త్ నుంచి వచ్చినటువంటి దాన్ని మనం అనేక పేర్లు పెట్టుకుంటున్నాం.
0: నౌ ఇట్ ఇస్ టేకెన్ ఎక్స్ట్రాక్టెడ్ ఆఫ్ ఎర్త్, వీ గివ్ ఇట్ డిఫరెంట్ నేమ్స్.
1: వైట్ పెట్రోల్ అంటారు.
0: ఇట్స్ ఏ వైట్ పెట్రోల్.
1: డార్క్ పెట్రోల్ అంటారు.
0: డార్క్ పెట్రోల్.
1: ఈ విధంగా వచ్చిన మంచి చెడ్డ రెండు కూడా ఆ యొక్క లైఫ్ నుంచి వచ్చినవి.
0: దేర్ఫోర్ ద గుడ్ అండ్ బ్యాడ్ హావ్ ఒరిజినేటెడ్ అవుట్ ఆఫ్ ది సేమ్ సోర్స్.
1: కనుక ఆత్మ అనేటువంటిది అన్ని భూతముల యొక్క సమత్వము.
0: దేర్ఫోర్ ఆత్మ రిప్రజెంట్స్ ది ఎసెన్షియల్ బేసిక్ వన్నెస్ ఆఫ్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్.
1: ఈ ఒక ఆత్మ అనే పేరు పెట్టినప్పుడు అన్ని జీవులు అందులో ఐక్యమైనవి.
0: ఇన్ ఫ్యాక్ట్ వెన్ వన్ దిస్ ఆత్మ ఇస్ స్పెల్ట్ అవుట్ ఇట్ ఇంక్లూడ్స్ ఆల్ ద వాస్ట్నెస్
1: ఆఫ్ ది బీయింగ్. మీరు చూస్తే అందరూ మనుషులే.
0: అండ్ ఇఫ్ యు జస్ట్ వాచ్ యు విల్ ఫైండ్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ అరౌండ్.
1: ఒకరి ఎందు నూనె, ఒకరి ఎందు నీరు, మరొకరి ఎందు పెట్టరు, ఇవంతా ఉంటాయి.
0: అండ్ వీ సే డిఫరెంట్ కంపోజిషన్స్ దేర్. వీ సే వన్ వెహికల్ మే బి హ్యావింగ్ ది పెట్రోల్, అదర్ మే బి ఆయిల్ అండ్ సో ఆన్.
1: మతములన్నీ వేరు.
0: రిలిజన్స్ ఆర్ డిఫరెంట్.
1: మార్గము ఒక్కటే.
0: ద పాత్ ఈస్ వన్.
1: వస్త్ర భేదము వేరు.
0: ద క్లాత్ ఈస్ డిఫరెంట్.
1: వస్తువు ఒక్కటే.
0: బట్ ది యాన్ ఈస్ వన్ అండ్ ది సేమ్.
1: శృంగారములు వేరు.
0: ద జ్యువెల్స్ ఆర్ డిఫరెంట్.
1: బంగారం ఒక్కటే.
0: బట్ గోల్డ్ ఈజ్ వన్.
1: పశువుల వర్ణ వేరు, పాలు ఒకటే.
0: ద కౌస్ ఆర్ డిఫరెంట్ కలర్స్ బట్ ది మిల్క్ ఈజ్ సేమ్.
1: బతుకు కోసం బహువాదు బుద్ధులు.
0: పీపుల్ స్ట్రగుల్ ఫర్ దర్ లివింగ్.
1: కానీ ఆత్మ ఒకటే, జీవుడు ఒక్కడే.
0: బట్ ది ఇండ్వెల్లర్ ఆత్మ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
1: అతని అన్ని రకాల దేహం సృష్టించి
0: గాడ్ హ్యాస్ క్రియేటెడ్ డిఫరెంట్ బాడీస్.
1: ఆ సృష్టించడం కూడా ఒక స్త్రీ, ఒక పురుష, ఈ రెండింటి ఎందుకు కూడా చేరి ఒక బిడ్డ పడుతుంది.
0: అండ్ గాడ్ హెస్ మేనిఫెస్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెన్ అండ్ విమెన్ అండ్ దట్ లీస్ టు ప్రోజెని.
1: ఈ విధంగా లోతుగా ఆలోచించిన కాబట్టి ఆ బిడ్డ అనేటువంటిది తల్లిదండ్రులకు భాగమై.
0: దట్ ద చైల్డ్ ఇస్ ద పార్ట్ ఆఫ్ బోత్ ది పేరెంట్స్.
1: కనుక మనము ఆత్మత్వాన్ని మనం మర్చకుండా సాధించాలి.
0: దట్ వీ షుడ్ నెవర్ ఫర్గెట్ ద ఆత్మిక్ ప్రిన్సిపల్. We should realize it.
1: దేని మర్చినా కూడాను ఆత్మ మర్చకూడదు.
0: యు మే ఫర్గెట్ ఎనీథింగ్ ఎల్స్ బట్ నాట్ ఆత్మ.
1: ఎందుకంటే నీ ఎందుకు పంచభూతములు ఉన్నాయి.
0: బికాస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ విత్ ఇన్ యూ.
1: నీ పంచభూతములు ఏకం చేసినప్పుడే ఆత్మ అవుతుంది.
0: వెన్ ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ యునైటెడ్ వెన్ దే వన్స్ దే కంబైన్ ఇట్ ఈస్ ఆత్మ.
1: ఓ జపం చేస్తుంటారు, నాకు అంత తెలిసి ఉంటారు.
0: వన్ డస్ జపం అండ్ దే థింక్ దే నో ఎవ్రీథింగ్.
1: కేవలం మా తిప్పినంత మాత్రం జపం అవుతుందా?
0: If you just rotate this talisman, Japamala, it doesn't mean that you know everything.
1: ప్రపంచంలో లౌకిక విషయం అంతా కూడా మర్చిపోయినప్పుడే అదే జపమాల.
0: When once you forget all the outer world and worldly matters, then only you can call Japamala.
1: కనుక మనము ప్రతి దాని ఎందుకు మూలమును కనుక్కోవాలి.
0: Therefore, we should understand the source Moola for everything.
1: అట్టి మూలమును అండర్స్టాండ్ చేసుకున్నటువంటి వాడే నిజమైనటువంటి మానవుడు.
0: Therefore, he is a true human being. When once he knows this Moola, the primordial essential base.
1: Bhagavad Gita, ఎంత చదివినా ఎన్ని పర్యాయం నాకు కంఠస్థం తెలుసు అని అన్నప్పటికీ.
0: You may go through Bhagavad Gita a number of times and you may say you got it by heart.
1: నేను గొప్ప చదివాని అంటారు.
0: You may call yourself highly educated.
1: ABCD మొదలుకొని.
0: Right from alphabets ABCD.
1: భారతం, భాగవతం, రామాయణం అన్ని కూడా తయారవుతుంది.
0: And you know that these are the letters that constitute great epics like Ramayana, Bharata.
1: Kanuka ee okka bhagam artham chesukunte anni artham avutayi.
0: Therefore, if you understand the essential main part, you will understand all the rest.
1: లేకపోతే మేము ఎందుకు కాలేజీలు స్టార్ట్ చేయలే?
0: Or else why should we start colleges?
1: మా కాలేజీలు మంచి గుణము, మంచి ప్రవర్తన, మంచి ఆచారం.
0: Therefore in our colleges the character, the virtues, the conduct are most important.
1: ప్రతి ఆశకు ప్రతి వంచకు డిజైర్స్ ఆర్ ఇంపార్టెంట్.
0: And we find various life pursuits based on their desires.
1: ఆ డిజైర్ అనేటువంటిది లేకపోతే ఇది ఏమాత్రం పరిగణ.
0: In fact, if we do not have this noble desire, you cannot realize anything.
1: కానీ ఆ డిజైర్ కూడా నువ్వు ఎట్టనుకోవాలి, అది కూడా భగవత్ యొక్క సంకల్పమే.
0: You should consider the desire is also the will of God.
1: కనుక స్త్రీ పురుష అనేటువంటిది బాల్య వృద్ధ కౌమారం కేవలం మనం పెట్టుకున్న పేర్లే.
0: The men and women, the differences are of our own making.
1: ఎవరైనా సారీ చిత్తం పరిశుద్ధంగా ఉండినప్పుడు సర్వము మనకు ఫలిపిస్తుంది.
0: Therefore, let him be anyone for that matter. When one there is pure heart, he is bound to be successful.
1: అనవసరంగా ధ్యానం అనేది కూర్చుని కళ్ళు మూసుకుని.
0: People sit in the name of meditation with closed eyes.
1: కళ్ళు మూసుకుంటే మనకు తెలుస్తుందా? కళ్ళు మూసుకుంటే ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా కనిపించరు.
0: When once you close your eyes, you will not be able to see the person in front of you.
1: కనుక నీవు వ్యక్తిని ఏంటంటే అవ్యక్తమైనటువంటి వ్యక్తిగా మార్చుకోవటమే వ్యక్తి.
0: Therefore, vyakti is individual. Who will comprehend avyakta, that which is hidden?
1: కనుక మీరు మొట్టమొదటి అర్థం చేసుకుంటే అది పూర్తి ఆత్మగా మీకు ప్రత్యక్షం అవుతుంది.
0: Therefore, when once you understand clearly, you will know the totality of Atma.
1: ఎంత జపం చేసినా ఎంత తపం చేసినా కట్టగడకు ఆత్మ చింతకే పోవాలి.
0: వాట్ ఎవర్ స్పిరిచువల్ పాత్ వీ మే ఫాలో, జప ఆర్ తప, ఇట్ విల్ అల్టిమేట్లీ టేక్ యూ టు ఆత్మ.
1: హనీ బీస్ బీస్ ఉంటాయి,
0: యూ నో ఆఫ్ హనీ బీస్?
1: అవి అన్ని చెట్ల దగ్గరికి పోతుంటాయి.
0: దే మూవ్ అరౌండ్ ఆల్ ట్రీస్.
1: అన్ని పువ్వులు అసలు చూస్తుంటుంది.
0: అండ్ ది స్మెల్ ఆల్ ఫ్లవర్స్.
1: కానీ అన్ని స్మెల్ ఆరోగించదు.
0: అండ్ దే ఆర్ నాట్ హ్యాపీ విత్ ఆల్ వేరియేషన్ ఇన్ ద ఫ్రాగ్రెన్స్.
1: ఒకటి మల్లె పువ్వు, ఒకటి సామంతి పువ్వు, ఒకటి గులాబీ పువ్వు.
0: ఫ్లవర్స్ లైక్ క్రిసాంతిమం, ద రోజ్ ఫ్లవర్ అండ్ జాస్మిన్.
1: కనుక ఈ ఫ్లవర్ యొక్క వాసరి ఇదంతా కూడా.
0: It is all the smell out of these flowers with all the awareness in his conduct.
1: Kaluka manasu ee mulitini manam chechukunnam kadane manam manavaram.
0: Therefore we are manavas, human beings, because we have got the mind, manasu.
1: Ee mulitini manam marchinappudu manam paramahamsa avutam.
0: When once we go beyond, we will be paramahamsa, the ascetic renunciant.
1: Kalukunnam manam manushyam kadu madhavalam.
0: We are not merely human beings, manushya, but we are madhava, divine.
1: Dhava anaga dhairyam. Dhairyam.
0: That means dhaitya, the courage.
1: Sahasam.
0: That valor.
1: Nammakam.
0: Faith.
1: Ilanti undinappude vaadu manushya avutadu.
0: And once you have these virtues, you can call yourself manushi, human being.
1: Vajram telisinatuvadu vaadu vajrani chakkaga gamanichi dani baddham chesukuntadu.
0: Something like a person who knows the value of the diamond will know how to preserve it.
1: Diamond.
0: Diamond.
1: Manu nasana kavala.
0: It is annihilation of the mind.
1: Prati oka daniki kuda manasu avasaram.
0: For everything, manas, mind is necessary.
1: Andukosame manomoolam mudam jagat.
0: And therefore, mind is the basis, manomoolam, for the whole jagat, the world.
1: Aa manasun cheyinchukokunda అన్ని గుణములనే మాత్రం కల్పితమైనటువంటి గుణములను మనం సాధించుకుంటూ పోతే మనం ఏమవుతాం?
0: ఇఫ్ యూ డూ నాట్ కంట్రోల్ ద మైండ్, ఈవెన్ ఇఫ్ యూ అచీవ్ ఆల్ దోస్ థింగ్స్, వాట్ ఫార్? వేర్ విల్ యూ రీచ్?
1: కానీ అది నిజమైనటువంటి డైమండ్ అవుతుందా?
0: కెన్ దట్ బి ట్రూ డైమండ్?
1: ఇప్పుడు అందరూ కూడా చదివేదంతా కూడా ప్రపంచంలో ఉండేటువంటి అంతా కూడా పంచగుణములతోనే ఉన్నాయి.
0: ఆల్ దట్ యూ లెర్న్ ఈస్ ప్రెజెంట్ ఇన్ దిస్ వరల్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: కానీ ఈ మనోనాశనం జరిగిన తర్వాతనే తాము పరమహంసగా మారుతారు.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఆఫ్టర్ మనోనాశన ఎనిహిలేషన్ ద మైండ్.
1: ఎవరు కూడా పరమహంస ఈ మనసును మాత్రం అనుసరించకూడదు.
0: అండ్ దేర్ ఫార్ నో వన్ షుడ్ ఫాలో ద మైండ్ ఆర్ మనసు.
1: అది తీయని పదములు ఇస్తుంది, చేదు రసం ఉంటుంది.
0: Though it has got the sweet fruit outwards, there is bitter juice inside.
1: కలుకమేము ఉపయోగమైనటువంటిది, మధురమైనటువంటిది, మధురమైనటువంటిది మనసు.
0: Therefore, we should understand that which is useful, which is sweet.
1: కానీ ఈనాటి యువకులంతా కూడా మనసును మైండ్ అంటారు.
0: But we say the mind, we go by the mind or manas.
1: కానీ అది మైండ్ అంటే ఏమిటో అజ్ఞానంతో కూడినటువంటిది.
0: And the mind stands for ignorance, ajnana.
1: అది కేవలము చదువు.
0: And that is all sadhu or education that we acquire.
1: ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది పెద్ద గ్రంథమైనప్పటికీ ఆ ఎడ్యుకేషన్ లో ఏబిసిడి మొదలు చెడ్డి వరకు ఉంటుంది అక్షరాలు.
0: And it may be voluminous, big books that you may have, but all they show only letters A to Z.
1: అక్షరాలను మీరు తెలుసుకున్నప్పుడు
0: యూ నో ద లెటర్స్
1: అర్థం కూడా మీకు సహజంగా అవుతుంది.
0: Then you can know the artha, the meaning of the words.
1: ఆ మీనింగ్ తెలియకోకుండా ఊరికి మనం చదువుతూ పోతుంది చెప్పేసి.
0: Without knowing the meaning, why should you simply read?
1: వేదం నేర్చుకుంటున్నారు.
0: You learn Veda.
1: Anantovai Veda. ఆయన వేదమైన అనంతమైనటువంటి యొక్క శక్తి కలిగినటువంటి వేదము.
0: అనంత, దట్ రిప్రజెంట్ ది వాస్ట్నెస్, దట్ విచ్ ఇస్ ఇన్ఫినిట్.
1: నిజంగా భగవద్గీత చదివేటువంటి వాళ్ళు, భగవంతు చెప్పేటువంటి వారు కేవలం అర్థం చేసుకుని వర్తించేటువంటి వారు.
0: దేర్ఫోర్ హూ ఇస్ ద వన్ హూ కెన్ స్పీక్ ఆన్ భగవద్గీత? హూ ఇస్ ద వన్ హూ గోస్ త్రూ ది భగవద్గీత? ద వన్ హూ అండర్స్టాండ్ ఇట్ వెల్ ఓన్లీ.
1: కానీ అండర్స్టాండ్ చేసుకోకుండా ఎంత చదువు చదివినప్పటికీ ప్రయోజనం లేదు.
0: Without understanding, basically, after all the education books, reading will be of no value.
1: గొప్ప మహనీయులు రాశారు ఇది ఈ ఎడ్యుకేషన్ కాదు, ఇది కేవలం వేదము అని అంటుంటాం.
0: అండ్ వీ థింక్ ఇట్స్ రిటన్ బై వెరీ నోబుల్ పర్సన్ ది వేద, నాట్ బై ఆర్డినరీ పీపుల్.
1: నీవు లైక్ చేయి అండ్ లైక్ చేయి, ఏ చేసేటప్పటికీ అది వేదం వేదమే.
0: వెదర్ యూ లైక్ ఆర్ డిస్ లైక్, వేద ఇస్ వేద.
1: కనుక ఇలాంటి వేదములు చదివేటువంటి వాళ్ళు, ఇలాంటి విద్యను నేర్చేటువంటి ప్రతి మానవుడు అని అర్థాన్ని గుర్తించి వర్తించాలి.
0: Therefore, all those that go through the Veda, that chant Veda and other books, should know the meaning first and then
1: act.
0: Man has forgotten his nature himself, but he wants to acquire knowledge.
1: అది మనిషి యొక్క వీక్నెస్.
0: This is the weakness of man.
1: ఆ వీక్నెస్ ఉన్నటువంటి వాడే అన్నింటినీ నమ్ముతాడు.
0: The man with this weakness will have faith in everyone.
1: కనుక మీరు ఆ యొక్క అర్థాన్ని మర్చిపోకూడదు.
0: Therefore, you should not forget the fundamental.
1: ప్రియమైన విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ప్రియమైన
0: డియర్ స్టూడెంట్స్,
1: మీకు అన్నీ తెలుసు.
0: యూ నో ఆల్
1: అంటే ప్రపంచ భౌతిక విషయంలో మీకు అర్థమవుతుంది.
0: యూ నో ఆల్ థింగ్ రిలేటెడ్ టు ది ఫిజికల్ మెటీరియల్ వరల్డ్.
1: కానీ అంతర్భావం అనేటువంటిది అందరికీ అర్థం కాదు.
0: బట్ ది ఇన్నర్ ఫీలింగ్ ఈజ్ నాట్ అండర్స్టూడ్ బై ఎవ్రీబడి.
1: వ్యక్తులు వేరేగా వచ్చినప్పుడు అది రూపము, అది నామము చక్కగా మనకు బోధిస్తుంది.
0: వెన్ వన్స్ వీ సీ ద నేమ్ ఇన్ ద ఫామ్ స్పెసిఫికలీ, యూ
1: నో ఆల్ ఆర్ వన్ అని ఇంగ్లీష్ లో చెప్తే అందరూ వన్.
0: Though we say all are one, how do you explain it? How is it possible?
1: బల్బులు ఉన్నాయి. ఈ బల్బులు ఎన్నో అలంకారంగా మనం చేస్తుంటాం.
0: We have got the illumination bulbs. We decorate it in the way we want.
1: కానీ అనేక బల్బులు ఉన్నది ఒకే కరెంట్.
0: Bulbs may be many, but the same current is present in all.
1: కాబట్టి ఆధారమైనటువంటి దాన్ని గుర్తించాలి కానీ అదే అని గుర్తించి ప్రయోజనం లేదు.
0: But we have forgotten the basic foundation, but we go by the supported. Therefore, even in the physical world, we should experience the spiritual content. Therefore, first develop faith in God. With faith in God, you will develop all the rest of the things.
1: నీవు దైవం పైన బాధ్యత వేసి నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు.
0: లే ఆల్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ ఆన్ గాడ్ అండ్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్.
1: అప్పుడే మీకు సరైన విద్య అభ్యయం అవుతుంది.
0: Then only you will acquire proper education.
1: Kaluga, education ante kevalam granthamulu parichayam chesukovali kadu.
0: Education is not limited to going through the books.
1: Ee chaduvukunta mission beyond education.
0: But the true education is something beyond.
1: Aa education lekunnapothe bookulu ee vidhanga chudutaru.
0: Without that, which is beyond, what for all these books?
1: Kaluga, premasvarupulaina vidyarthulara.
0: Students, embodiments of love.
1: మీరు మొట్టమొదటి గుర్తించవలసినటువంటి దైవత్వం ఇందులో ఉంది అని మీరు చెప్పండి.
0: ఫస్ట్ వాట్ యూ హ్యావ్ టు రికగ్నైజ్ ఇస్ దట్ దేర్ ఈజ్ డివినిటీ.
1: నేను అన్ని పనులను దైవం కోసమే చేస్తున్నాను.
0: దట్ ఐ డూ ఎవ్రీథింగ్ టు ప్లీజ్ గాడ్, ఫర్ గాడ్.
1: ఆ ప్రాపర్ లైన్ లో నేను పోతుంటుంటే నీవు తప్ప ప్రాపర్ స్థితి.
0: సో వెన్ వన్స్ యూ గో అలాంగ్ ప్రాపర్ లైన్ యూ విల్ రీచ్ ద ప్రాపర్.
1: కానీ ప్రపంచము బాహ్యాన్ని మొత్తం గుర్తిస్తుంది.
0: But the world will know all that is outer, bahya.
1: Kani God inner bhava.
0: But God will look into the bhava.
1: Kani inner bhava ni chudal. Prati okaru kuda nenu evaru, nenu evaru. Aya, who are you? Who are you? Who are you? Prashnistam. Kani, who am I? Nenu evaru prashnistam.
0: So inner feeling bhava is most important. We go on questioning, who are you? Who are you? But have you ever questioned yourself, who am I?
1: అని మొట్టమొదటి గుర్తు చేసినటువంటి వాడే నిజమైనటువంటి ఎడ్యుకేషన్.
0: దేర్ఫోర్ ద ట్రూ ఎడ్యుకేషన్ లైస్ ఇన్ అండర్స్టాండింగ్, నోయింగ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్, హూ ఆమ్ ఐ.
1: దీన్ని మాత్రం అర్థం చేసుకోకుండా ఐ ఆమ్ యు ఆర్ యు, యు ఆర్ యు, యు ఆర్ యు అని చెప్పి ఊరుకుంటే అది ఎడ్యుకేషన్ కాదే కాదు.
0: బట్ ఇఫ్ యూ నో ఆల్ అదర్స్ హూ ఆర్ యు, యు ఆర్ సో అండ్ సో, ఇట్ ఈస్ నాట్ ఎడ్యుకేషన్ అట్ ఆల్.
1: కనుకనే మనం మొట్టమొదట మనల్ని మనం తెలుసుకోవాలి.
0: Therefore, to begin with, we should know our own nature.
1: ఆ ఏకత్వం గుర్తించినటువంటి వాడే నిజమైనటువంటి సాధకు.
0: Therefore, the one who knows this oneness is the true aspirant, the sadhaka.
1: She is my mother, he is my father, and ఈ విధంగా ఫాదర్ మదర్ ఈ రిలేషన్షిప్ కేవలం మనసుకు మాత్రమే సంబంధం.
0: Therefore, when you call so and so your father, so and so is your mother, that is all based on the physical relationship.
1: అది ఈ మానవత్వాన్ని ఫిజికల్ గా తెలుసుకుంటే దానివల్ల వచ్చినటువంటి ఫలితమేమీ లేదు.
0: Therefore, if you think of this physical relationship only, you will not have correct results.
1: కనుక నీవు ఫిజికల్ గా పోయినప్పుడు నేను నేనే, నేను ప్రధాని రామయ్యను, ప్రధాని లక్ష్మయ్యను అని ఎందుకు చెప్పింది? పేరుకు తగినట్టుగా నడుచుకోవాలి.
0: And once you say that your name is Ramaya, your behavior should be according to the name that you have.
1: Ramaya anukunnappudu Ramaya.
0: And once your name is Ramaya, you should act like Rama.
1: Ukaraka oka biddu undinadi.
0: There was a child.
1: A biddu pendi kavalani korindi.
0: And the grown up daughter is to be married later.
1: Indaro desi chupichadu.
0: All have been shown to her.
1: He is not good, he is not good. His nose is sotta. His gunner is sorry. And he reckoned of God, tappu patsu.
0: She has not accepted anyone. She has been pointing out the mistakes in others, in their form.
1: Kani yavar uchina kani, ni yukka vansin ni teach kodra kosa.
0: Let him be anyone. In fact, you should satisfy your desire.
1: Kani tini kodra chuchi cheskunte, anni vidara jivitamanta kodra no, sastavai nalantani kodra.
0: And once you understand the basic principle, you'll have eternal happiness throughout your life.
1: From the students unto unnaru.
0: Here all students are here.
1: Kani students andaru students kani okoka subject teesukuntaru.
0: All are students, but each one has got his own subject.
1: Kani prati vaaru MA pass chesaru.
0: But everyone has passed MA.
1: MA ante deeniki artham emiti?
0: What is the meaning of MA?
1: ఆ ఎంఏ దానికి అర్థం తెలుసుకుంటే అప్పుడు అందరినీ ఒకటిగా భావించు.
0: దెన్ వన్స్ యూ నో ద మీనింగ్ ఆఫ్ ఎంఏ, యూ కెన్ కన్సిడర్ ఆల్ ఈక్వల్.
1: కానీ చదువులన్నీ కూడా కేవలం పట్టకూటి కోసం చేయాలి, కానీ పేరు కాదు.
0: సో ఆల్ ది ఎడ్యుకేషన్ దట్ యూ అక్వైర్ ఈజ్ ఓన్లీ టు క్యారీ ఆన్ అవర్ లివింగ్.
1: నేను బీకామ్ చదివితే నేను అమెరికా పోయి ఇంకొక అనుకుంటాను.
0: One may say, I'll get through BCom and go to America and take up some job.
1: ఈ బాహ్యమైనటువంటి ప్రీతులు అధికంగా పెంచుకుంటున్నారు.
0: And we have got more outer desires, more and more. So every hand should have only one bangle. That's what Swami tells
1: today.
0: And when you have 2 to 3 bangles, they make sound. So everyone should have single pointed mind. So we should have total faith, in fact. Without faith, if we have got the bumps and gems, it means we are mad. So every person should have this correct meaning, same meaning. What is the reason? We have so many feelings, so many ideas.
1: ఈ డిజీజ్ వేరే అయినప్పుడు అన్ని ఒకటిగా కలవు.
0: When there are so many desires which are different, we cannot understand this oneness.
1: కొంతమంది అన్నింటినీ చేర్చి ఒక బంగారుగా చేస్తారు.
0: Some combine all, make into a gold. And it may be, the jewels may be quite different, but basically the gold is one.
1: కనుక మనం కొద్దిగా మంచి బాగా ఉండాలి.
0: Therefore, we should be good in every way.
1: అతను గుర్తించి వచ్చేటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడే వాడు సరైన ఆత్మక.
0: Therefore, we should know the meaning and act accordingly so as to become a true human being.
1: ప్రేమ స్వరూపం.
0: Embodiments of love.
1: అందరి యందు ఉన్నది ఒకే ప్రేమే.
0: It is the same love present in everyone.
1: ఒక లైటు ఎంతమందికో దాన్ని ప్రకాశిస్తుంది.
0: In fact, one light will give illumination light to so many people within.
1: కనుక మీరు ఒకే లైట్ పెట్టుకోండి, హృదయాన్ని ఒకే బల్బుగా పెట్టుకోండి.
0: దేర్ఫోర్ హ్యావ్ ఓన్లీ వన్ బల్బ్, ద హార్ట్, దట్ గివ్స్ ది లైట్ ఆఫ్ లవ్.
1: దాని నుంచి చిన్న చిన్నవన్నీ కూడా కనెక్షన్ అయింది.
0: అండ్ దెన్ యూ హ్యావ్ కనెక్షన్ విత్ దట్ లవ్ విచ్ ఇస్ ఇన్ వర్డ్ ఎస్టాబ్లిష్ కనెక్షన్ విత్ ద రెస్ట్.
1: చదువుకున్న వారము చదువుకోని వారము ఇద్దరు కూడా రెండు గలాటు చేస్తుంటారు.
0: అండ్ వీ ఫైండ్ దేర్ ఇస్ అ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఎడ్యుకేటెడ్ అండ్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్.
1: నిజంగా వారు భేదం లేకుండా చూసుకోవాలనుకుంటే అన్నింటినీ ఒకటిగా ఉండాలి.
0: ట్రూలీ స్పీకింగ్, ఇఫ్ దే నో వాట్ లవ్ ఇస్, దే షుడ్ బి యునైటెడ్, దే షుడ్ బి వన్.
1: ఆ యూనిటీ ఉన్నప్పుడే మనలో ప్యూరిటీ బయలుదేరుతుంది.
0: యూనిటీ దేర్ డెవలప్స్ ప్యూరిటీ.
1: ప్యూరిటీ ఉన్నప్పుడే డివైన్ వెల్ఫేర్ వస్తుంది.
0: వెన్ దేర్ ప్యూరిటీ వీ కెన్ ఎక్స్పీరియన్స్ డివినిటీ.
1: ఆ ప్యూరిటీ నుంచి ప్యూరిటీ వస్తుంది.
0: దేర్ఫోర్ ఇట్ ఇస్ ఓన్లీ అవుట్ ఆఫ్ దిస్ లవ్ విల్ డెవలప్ దిస్ యూనిటీ. And thereafter the purity. When there is variation in the variety, there will be a number of differences. By simply acquiring knowledge, by studying here, by earning degrees, we will not be happy.
1: కానీ బయట కూడా ప్యూర్ గా ఉండదు, లోపల కూడా అంతర్ బహిష్ణ.
0: You should be happy. You should be pure outward. You should be pure inward also. People say so-and-so is a very good boy and he doesn't interfere with anybody. He minds his own business. That's how people praise him.
1: He
0: should get such a good
1: name.
0: From that person, any number of things can be achieved,
1: attained.
0: Therefore, we should have good conduct. So man gets the name, good or bad, basing on the ambient surroundings. So we should get a good name. You are a brahmachari celibate. You are good, that's what people say. But if you go by the ways of your mind, people will say, oh, that fellow, he's a rowdy.
1: కౌడి, రౌడీ.
0: So no one should get this title rowdy.
1: Good boy at this school.
0: Get a good name. Everyone should say you are a good boy.
1: Good name in a person.
0: When do you get good name?
1: Good work, good water, good tea, good education, good dinners.
0: People say you are a good boy when your thoughts are good, when your behavior is good, when conduct is good.
1: Kani good ante koti egg ani avutundi.
0: But good in Telugu is egg. It shouldn't be like that. It's only with cheap behavior people act like that. Embodiments of love. You are all embodiments of love. There is love in everyone. There is no human being without love. But the people, intelligent people, they go by the head only. They don't consider the love. Don't bother if anyone accuses you or blame you. All that will reach God. The true sattvic quality lies in living according to the promise given. All students should have this intelligence. And it's full, it should be full of character.
1: Good names.
0: Then only you will get a good name. You know Vivekananda, he is highly intelligent, but at the end he was deluded. Later, he has proceeded in the right direction so that he could become very noble at the end. With faith, you can attain anything. So all of you pray to God. Don't limit your rooms only and give it up later. If you live in prayer, really that is the true thing which you should develop.
1: I want that.
0: I want that. Bhagavan wants you to pray. All of you should be united. And you should be good children. And you should get a good name. When you all get a good name, then only the purpose behind founding these institutions by Bhagavan will find its fulfillment. Bhagavan is always with you, in you, above you, below you, around you. So Bhagavan wants you to grow in devotion and share the feelings of devotion with everyone around. That will make Bhagavan very happy. This is Uttarayana.
1: Uttamakaram.
0: This is noble time,
1: Uttamakara.
0: It is auspicious and sacred.
1: ఈనాడు మీరు మంచి ప్రభావాలను కలిగి ఉంటుంటే తప్పక భవిష్యత్తులో మంచి పేరే వస్తుంది.
0: ఇఫ్ యూ గాట్ ఆల్ గుడ్ థాట్స్ అండ్ గుడ్ ఫీలింగ్స్ నౌ యూ విల్ గెట్ గుడ్ నేమ్.
1: ఖండితంగా అది చిక్కే చిక్కుతుంది.
0: యూ విల్ సర్టన్లీ గెట్ ఎ గుడ్ నేమ్. ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీకు ఇంత సేవ ఇచ్చేందుకు చాలా విచారంగా ఉంది.
0: భగవాన్ ఇట్ ఫీల్ సారీ దట్ హ్యాస్ గివెన్ యూ స్ట్రెయిన్.
1: మిమ్మల్ని చూసినంత మాత్రమే నాకెంతో ఆనందము.
0: భగవాన్ ఇస్ బబ్లింగ్ విత్ జాయ్ యాజ్ హి సీస్ చిల్డ్రన్ స్టూడెంట్స్ హియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్.
1: హ్యాపీనెస్ ఇస్ యూనియన్ విత్ గాడ్.
0: ది ట్రూ హ్యాపీనెస్ లైస్ ఇన్ యూనియన్ విత్ గాడ్.
1: కాబట్టి మీ హ్యాపీనెస్,
0: దట్ ఫర్ దిస్ హ్యాపీనెస్ is the center of God, center of divinity.
1: మీరు ఎప్పుడు కూడా విచారం అనేది చూస్తే పెట్టుకోకూడదు.
0: Never give scope for any worry or anxiety.
1: అయ్యో ఎగ్జామినేషన్స్ వస్తున్నాయి, ఎట్లా పాస్ అవుతారో కాదు, ఈ సందేహాన్ని ఏమాత్రం చోటు ఇవ్వకూడదు.
0: Don't worry about the examinations. Never doubt anything whatsoever.
1: లోపల తాను పుట్టించినటువంటి భావాన్ని మనం రాస్తాం.
0: Write what all that comes to your mind, that what all within.
1: అప్పుడు తప్పక మీరు మంచివారు అవుతారు.
0: Then you will be perfectly good.
1: అందరూ మంచి సోదరులు.
0: In fact, all of you should move intimately like brother.
1: Bhajana bina sukha shanti nahi. Bina sukha shanti
2: nahi. You have been listening to a divine discourse delivered by Bhagwan Baba on the 14th of January 2006 on the occasion of Sankranti.

0: With very high education and very high knowledge, if one has very little character and virtue, what is the use of it? What is the value of all the study he made? Why 10 acres of land which is barren and dry and useless? It is enough if you have little wet land which is useful.
1: ఈనాటి విద్యార్థులు కేవలము భౌతికమైన ప్రాకృతమైనటువంటి విద్యలయందు శ్రద్ధాభక్తులను ప్రకటించుతున్నారు, కాని మానసిక సంబంధమైన, అంతర్భావ సంబంధమైన ఆత్మ పరిశుద్ధతను తగినటువంటి కృషి చేయటం లేదు.
0: The modern students are concentrating on the secular worldly knowledge with all their sincerity and devotion, but they are not thinking of the inner, the purity of the self.

0: లయవలయు విద్య వెనుకల జ్ఞానము వెలుగవలయు.
1: జస్ట్ యాజ్ యు ఫైండ్ డార్క్ థిక్ క్లౌడ్స్ అక్రాస్ ద స్కై, దేర్ ఇస్ అ లైట్నింగ్ అరౌండ్ ఇట్. లైక్ వైజ్ అరౌండ్ దిస్ నాలెడ్జ్ ఇన్ ఎడ్యుకేషన్ ద విజ్డమ్ షుడ్ షైన్.
0: ఈనాటి విద్యల యందు ఒకవైపున ప్రాకృత సంబంధమైనటువంటి యొక్క వాంఛల చేత, ప్రాంతీయ దురభిమానముల చేత, కులమతలముల యొక్క కలహముల చేత మానవత్వమునే కోల్పోయి కేవలం విద్యా వికాసమును కూడాను విస్మరించి కేవలం గ్రంథ పరిచయం మాత్రమే గావించుకుంటున్నారు విద్యార్థులు.
1: What's happening today in the name of the modern education, we are full of worldly desire. We are full of regionalism. The caste and creed differences are going high day by day. We have forgotten the very human quality. Excepting textual knowledge, we don't have anything else.
0: ఈనాటి విద్య కేవలము ధన నిమిత్తమై విద్యను అభ్యసించుతున్నారు కాని గుణ నిమిత్తమై విద్యను అభ్యసించటం లేదు.
1: Today we study to earn money and not to cultivate virtues.
0: విద్య చెడ్డది కాదు.
1: Nothing wrong with education.
0: ధనము కూడాను చెడ్డది కాదు.
1: Nothing wrong with wealth.
0: కాని మానవుని యొక్క గుణమే దీనికి మూల కారణము.
1: It is the human quality which is important here.
0: సత్య సంకల్పముల చేత మానవ హృదయాన్ని నింపుకున్నప్పుడు ఈ ధనము ఈ విద్య సద్వినియోగపడుతుంది.
1: When we fill our hearts with truthful thoughts, naturally the knowledge we acquire and the money earned will be useful.
0: దురాలోచనల చేత దుర్భావముల చేత హృదయాన్ని నింపుకున్నప్పుడు ఈ విద్యాధనములు రెండు కూడాను దుర్వినియోగం అవుతుంది.
1: On the other hand, the heart is filled with bad thoughts, bad emotions and feelings, all the education and money will be useless.
0: సద్వినియోగ దుర్వినియోగములకు మూల కారణము మానవుని యొక్క మనసే కాని విద్య కాని ధనము కాని కాదు.
1: Therefore, for the proper use or misuse, it is the mind that is responsible, nothing wrong with education and wealth.
0: దీనికి చక్కని ఉపమానము,
1: a good example,
0: తెల్లటి నీరును ఎర్రటి బాటిల్లో పోసినప్పుడు ఆ నీరు ఎర్రగా కనిపిస్తాయి.
1: If you fill pure white water in a red bottle, it looks red.
0: అది ఏ పరిశుద్ధమైనటువంటి జలము నీలం గలరకు ఉండేటువంటి బాటిల్లో వేసినప్పుడు ఆ జలము కూడాను నీలంగా కనిపిస్తాయి.
1: Likewise, if you fill a water in blue bottle, the water looks blue.
0: అదే విధంగానే మానవుడు అభ్యసించినటువంటి విద్య కాని ఆర్జించినటువంటి ధనము కాని పరిశుద్ధమైనటువంటి బాటిల్లో వేసినప్పుడు ఇవి పరిశుద్ధంగానే కనిపిస్తాయి.
1: Likewise,
0: రజోగుణ సంబంధమైనటువంటి ఎర్రని బాటిల్లో పోసినప్పుడు ఇవి రజోగుణంగానే కనిపిస్తాయి.
1: Likewise, the education

0: and wealth earned, if they are filled in a red bottle, they look red, emotional, rajasic.
1: Kanuka, ini manava yokka dehamu aneetvanti bottle lo posinappudu ee deham aneetvanti yokka ee bottle lo undinatvanti yokka hrudaya parivartana ee vidhanga untundo dani yokka gunamunu pondipothuntadi ee vidya dhanamulu rendu kodanu.
0: Therefore, basing on the quality of the body, the bottle, you find the appropriate value to the
1: Rajoguna Sambandhamainatvanti vyakti yandu ee dhanamu vidya cherinappudu ee dhana vidyalu rendu kodanu rajoguna sambandhamainatvanti pravartanalo ivi anubhavistayi.
0: The one with a rajasic mind or emotional aspect will make use of the wealth and education in that direction only.
1: Sattvikamainatvanti yokka hrudayamanandu praveshinchinappudu ivi sattvikamainatvantiviga untayi dhana kanakadaru.
0: When these two are present in a pious heart, they will continue to be pious.
1: Kanuka manavuni yokka gunamule deeniki mooladharamulu kaani manchi cheddalu kaani dhana vidyalu manchi cheddalu ye maatramu kaadu.
0: Therefore, it is only the human quality behavior which is responsible for all this. Nothing wrong with education and money.
1: Manavuni yandu enni shaktilu undinappatikini gunamu aneetvanti pradhanamainatvanti oka lakshanam lekapoyinappudu ఈ యొక్క విద్య ధనములు రెండు కూడా వ్యర్థములైపోతాయి.
0: Mankind may have so much of mighty power, bereft of character, the education and money, they lose their value.
1: శివాజీ విద్య తక్కువ గుణం ఎక్కువ.
0: శివాజీ has little education but in virtue is so high.
1: కానీ దేహ సంబంధమైనటువంటి యొక్క శౌర్య సాహసాలు కూడాను చాలా తక్కువ.
0: And from the point of the courage and the valor is also little.
1: నైతిక ధార్మికములు అనేటువంటి గుణములు అధికంగా ఉండేటువంటి.
0: But he is very strong in moral and ethical value.
1: కనుకనే శివాజీ ధర్మ మార్గములో ప్రవేశించి దేశంలో ధర్మాన్ని స్థాపించాలని విశ్వసించి సమాజమును పవిత్రమైనటువంటి మార్గంలో ప్రవేశింపచేయాలని సంకల్పించి పరిస్థితులు ప్రారంభమైనప్పుడు యుద్ధమునందు కూడాను ప్రవేశించాడు.
0: Shivaji, who is so strong in morality, determined to establish dharma in the entire country, fought for it and to establish sacredness in society and was ready to fight in the battlefield.
1: Aa gunam yokka prabhavame aa yokka yuddham lopala streelu parajayamaipai longipoyinappudu varini kannettina chudaka vari bandhuvulaku appa cheppi aa streelanu aneka vidhamulaga samrakshistu vachadu Shivaji.
0: Because of this noble character of virtues, it Shivaji, what he did was, after conquering the entire kingdom, he invaded. All the ladies were handed over to their people.
1: Shambhuku sevri sahasala adhikanga untunnai gunam takkuvuga undedi Shivaji kumarudainte Shambhu.
0: Whereas the son of Shivaji, Shambhu, has got less of character, more of courage.
1: Kalukane శివాజీ వలె శివాజీ కుమారుడు కీర్తి ప్రతిష్టలను నిలుపుకోలేకపోయాడు.
0: Therefore, the son of Shivaji could not maintain the dignity, prestige, name of Shivaji.
1: కనుక ప్రాచీన కాలం నుండి కూడాను మన భారతదేశమునందు శీల సంపత్తికి ప్రధానమైనటువంటి విలువను అందిస్తూ వచ్చింది.
0: For that reason, since ancient times, highest value is attached to character.
1: విదురుడు కూడాను ఈ గుణము వల్లనే తన యొక్క పేరును రాణింప చేసుకున్నాడు.
0: విదుర ఇస్ ఆల్సో రిప్యూటెడ్ బికాస్ ఆఫ్ దిస్ నోబుల్ వర్డ్స్.
1: అన్యాయ అక్రమ అనాచారములు ఏమాత్రం కూడాను తాను అంగీకరించేటువంటి వాడు కాదు.
0: విదుర నెవర్ ఎక్నాలెడ్జ్ నెవర్ ఎండోర్స్డ్ ఎనీ యాక్ట్ ఆఫ్ ఇంజస్టిస్.
1: ధృతరాష్ట్రుకు ఎన్ని విధములైనటువంటి బోధనలో చేస్తూ వచ్చాడు.
0: హి టాట్ ధృతరాష్ట్ర ఇన్ వేరీడ్ వేస్.
1: ఇట్టి దుర్మార్గులైనటువంటి కుమారులు ఉండేదానికంటే పోవటం మంచిదని కూడాను కట్టకరపటికి ధృతరాష్ట్రునికి వెల్లడి చేశాడు.
0: He openly expressed to Dhritarashtra, better the sons die instead of leading a wicked life.
1: Kodukul puttare kauravendruna kanekul variche negati madesenu putrulu leni aa sukhunakun pempondeni durgatul.
0: Dhritarashtra had
1: 100 mandi biddalu undinatvanti Dhritarashtruniki ye sukham anubhavinchadu.
0: Dhritarashtra has 100 sons. What kind of comfort he had?
1: ఏ పుత్రులైనటువంటి ఒక సద్గుణవంతుడైనటువంటి ఒక శుకుడు ఏ దుర్గతిని పొందాడు?
0: What is the fate of Shuka? Though he didn't have any sons.
1: కనుక కులమును వెలిగించేటువంటి ఒక్క పుత్రుడైనను చాలు.
0: Therefore, to make the entire family reputed, one son is enough.
1: ఎందుకు కులములో నిర్మూలము గావించేటువంటి పుత్రుడు ఎంతమంది ఉండి ప్రయోజనమే ఉంది?
0: Why, what for, many sons that would put the family to ruin.
1: ధృతరాష్ట్రునకు అనేక విధములుగా బోధన చేశాడు.
0: Like this, he taught to Dhritarashtra.
1: కడపటికి నిండు సభలో ద్రౌపదిని పరాభవము జరిపినటువంటి సమయం లోపల మహాజ్ఞాని అయినటువంటి యొక్క భీష్మాచార్య ఉన్నాడు, ద్రోణాచార్య ఉన్నాడు, అశ్వత్థామ ఉన్నాడు, ఉపాచార్యులు అందరూ ఆచార్యులే ఉంటున్నారు.
0: ఇన్ ది ఓపెన్ కోర్ట్ వెన్ ద్రౌపది వాజ్ హ్యూమిలియేటెడ్ యు ఫైండ్ నంబర్ ఆఫ్ పీపుల్ ధృతరాష్ట్ర, భీష్మ, ద్రోణ, ఆల్ ఆచార్యస్, ప్రొఫెసర్స్.
1: కానీ ఆమె ఒక్కటే ఒక ప్రశ్న అడిగింది.
0: హీ ఆస్క్డ్ ఓన్లీ వన్ క్వశ్చన్.
1: పితామహులారా,
0: నోబుల్ సోల్,
1: పెద్దలారా,
0: ఎల్డర్,
1: గౌరవనీయులైనటువంటి యొక్క ఋషులారా,
0: ఎస్టీమ్డ్ సేజెస్,
1: ధర్మజుడు నన్నోడి తానోడనా, తానోడి నన్నోడనా అని ఒక ప్రశ్న వేసింది.
0: జస్ట్ పుట్ వన్ క్వశ్చన్, హాస్ ధర్మజ లాస్ట్ ఫస్ట్ అండ్ లాస్ట్ మీ లేటర్, ఆర్ హాస్ హి లాస్ట్ మీ ఫస్ట్ అండ్ లాస్ట్ హింసెల్ఫ్ లేటర్?
1: తానోడి నన్నోడాడు, తాను ఓడిన తర్వాత నన్ను ఒడ్డేటువంటి అధికారం తనకు లేదు.
0: When he lost himself first, he has no authority to lose me, pledge me
1: later. అంతే కాక నేను పాంచాలిని.
0: Further, I am పాంచాలి.
1: ఐదు మంది భర్తలు నాకు.
0: I have 5 husbands.
1: అందులో నలుగురు భర్తలు విరుద్ధంగా ఉండి ఒక భర్త మాత్రమే ఒడ్డినప్పుడు ఇది న్యాయం అవుతుందా?
0: When 4
1: ఐదు మంది కూడాను అంగీకరించాలి కదా.
0: All the 5 should accept.
1: ఇది న్యాయమైనటువంటి మార్గమా అని ప్రశ్నించింది.
0: She asked, is it justifiable?
1: ఒక్కడైనా నోరెత్తి పలకలేదు.
0: నాట్ ఈవెన్ వన్ డేర్ టు ఓపెన్ మౌత్.
1: పురస్కరించుకుని విదురుడు, ఛీ, ఈ అస్తినాపురంలో ఉండేదానికంటే అరణ్యంలో జీవితం గడుపుకోవటం మంచిదని ఆనాడు అస్తినాపురం త్యజించాడు.
0: విదుర, దట్ దే డిసైడెడ్ టు లీవ్ హస్తినాపుర అండ్ హాస్ గాన్ టు ద ఫారెస్ట్.
1: అట్టి పవిత్రమైనటువంటి గుణశీలుడైనటువంటి ఒక వ్యక్తులు ప్రాచీన కాలం నుండి భారతదేశం లోపల మాణిక్యాల వలె మెరుస్తూ వచ్చారు.
0: సచ్ మెన్ ఆఫ్ క్యారెక్టర్, నోబుల్ వర్చ్యూస్ shined like precious diamonds in Bharat.
1: Kani samaj sevakai varu jeevitamanta ankitam gaavistu vacharu.
0: They dedicated their lives rendering service to society.
1: Edaina avasaram vachinappudu guruvagnayanu tejinchi bhagavantuniki arpitam gaavistu vacharu.
0: In times of need they would rather disobey the command of the preceptor and follow the word of God.
1: Lokamulo talli, tandri, గురువు, దైవము, ఈ నలుగురు కూడాను పూజనీయుడు.
0: దర్ ఆర్ 4 హూ షుడ్ బి వర్షిప్డ్, ద మదర్, ఫాదర్, ప్రిసెప్టర్ అండ్ గాడ్.
1: కానీ దైవాజ్ఞకు విరుద్ధంగా వీరు ప్రవర్తించినప్పుడు తల్లినైనా సరే త్యజించినారు, తండ్రినైనా కూడాను త్యజించినారు, గురువునైనా కూడాను వాక్యం ఉల్లంఘించారు, దైవానికి అర్పితమైపోయారు.
0: ఇఫ్ ద మ్యాటర్ ఇన్ పర్టైనింగ్ టు గాడ్, ద రెడీ టు సాక్రిఫైస్ మదర్, father and the teacher.
1: శ్రీరాముని అరణ్యానికి పంపించినటువంటి యొక్క తల్లి కైక పవిత్రమైనటువంటి యొక్క నిర్మలమైనటువంటి యొక్క నిస్వార్థమైనటువంటి యొక్క ఆదర్శ పురుషుడైనటువంటి శ్రీరామచంద్రుడిని అరణ్యానికి పంపటమా?
0: Is it proper for Kaika the mother to ask Ramachandra to go to the forest and Rama is self
1: Ramo vigrahavan dharmaha, sakshat dharma swarupudu Ramudu.
0: Rama is very personification of dharma.
1: Atti dharmamurtini ఏ విధమైనటువంటి కరుణాభావం లేకుండా, దయాదాక్షిణ్యం లేకుండా నిష్కారణంగా అడవులకు పంపటము ఎంతటి క్రూరత్వము?
0: ఇస్ ఇట్ నాట్ వికెడ్, ఇస్ నాట్ ఎ క్రూయల్ యాక్ట్ టు డ్రైవ్ రామచంద్ర టు ద ఫారెస్ట్ వితౌట్ ఎనీ కంప్లైంట్? రాముడు
1: దోషం ఏమిటి?
0: వాట్స్ ద మిస్టేక్ ఇన్ హిమ్?
1: కానీ అట్టి దోషరహితుడైనటువంటి రామచంద్రుని అరణ్యానికి పంపించినటువంటి ఈ తల్లి ముఖమే చూడకూడదు అని తాను ఉల్లంఘించి తాను అరణ్యానికి పోవడానికి సిద్ధమయ్యాడు భరతుడు.
0: As mother was responsible for the present situation, Bharata never wanted to see her face even.
1: Prakrutamainatvanti deeni kosam kaadu.
0: It's not for the world.
1: Swartha saprayojanala kosam kaadu.
0: It's not for selfishness, self-interest.
1: Kaani daivam kosamu ee vidhamaina tyagam chesadu.
0: It's for God he sacrificed.
1: Ramudu sakshat narayanamurti.
0: Rama is God himself.
1: Dharmamurti.
0: Embodiment of dharma.
1: Kanukane taanu pitruagna paripalana nimittamai aranyaniki vellaadu.
0: In order to obey the command of the father, he has gone to the forest.
1: Appudu talli aagnanu kudanu meeraadu Bharatudu.
0: Bharata disobeyed even mother.
1: Inka Prahaladudu.
0: Prahalada.
1: Enni vidhamulu bodhinchinappatikini, harinamamunu vidumani bodhinchinappatikini, deninaina vidustanu kaani harinamanni nenu viduvanu annadu.
0: Prahalada was taught like this, don't chant God's name, బట్ హీ డి నాట్ గివ్ అప్ ఇట్.
1: నా ప్రాణం నేను విడుస్తాను కానీ హరినామాన్ని నేను మరవను అన్నాడు.
0: ఐఎమ్ రాదర్ రెడీ టు డై బట్ ఐ విల్ నాట్ స్టాప్ చాంటింగ్ గాడ్స్ నేమ్.
1: తల్లి వచ్చింది,
0: అదకే
1: ఈ బాధలు సహించుకోలేక కుమారుని చేతులు పట్టుకుంది.

0: As mother could not bear the suffering the son has been passing through, mother came and caught both the hands of the son
1: Kani,
0: and said, why do you say repeat God's name?
1: ఎన్ని అవస్థలకైనా ఎన్ని కష్టములకైనా ఎన్ని దుఃఖములకైనా ఎన్ని ప్రమాదములకైనా కూడాను తాను ఎదుర్కొని హరినామాన్ని స్మరిస్తూ వచ్చాడు.
0: He was prepared to leave the father and mother and he never dropped chanting God's name.
1: ఎలాంటి పరిస్థితిలో అయినా కూడాను తండ్రి ఆజ్ఞను ఏమాత్రం కూడాను తాను నడుచుకోలేదు.
0: He never conducted himself as per
1: తండ్రి ఆజ్ఞను మీరి దైవం కోసం చింతించు వచ్చాడు.
0: He disobeyed father and started thinking of God.
1: కారణం ఏమిటి?
0: What's the reason?
1: హరిప్రియుడు ప్రహ్లాదుడు, హరిద్వేషి హిరణ్యకశిపుడు.
0: ప్రహ్లాద హ్యాస్ ఇంటెన్స్ లవ్ ఫర్ గాడ్.
1: ఈ రెండింటికి మధ్యలో కలిగినటువంటి ఒక సంబంధ బాంధవ్యంలే ఈ విసర్జనకు మూల కారణములు.
0: దిస్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ టూ ఫ్యాక్టర్స్, ప్రహ్లాద అండ్ హిరణ్యకశిపు.
1: కనుక తండ్రి అయినా సరియే త్యజించాడు ప్రహ్లాదుడు.
0: ప్రహ్లాద వాస్ ప్రిపేర్డ్ ఈవెన్ టు గివ్ అప్ ద ఫాదర్.
1: ఇంకా గురువు,
0: దెన్ ప్రిసెప్టర్,
1: శుక్రాచార్యుడు.
0: శుక్రాచార్య
1: మెత్తగా బలిచక్రవర్తి దగ్గర చేరాడు.
0: He came to Bali Chakravarti, Emperor Bali.
1: Mahaprabhu, vachina vaadu samanyudu kaadu.
0: O king, he is not ordinary one who came here.
1: Kevalam moodu adugulu ettu maatrame untunnadu.
0: He is so short.
1: Mullokamulu kudanu deeni vasam chesukuntadu.
0: But he will occupy all the three worlds.
1: Kanuka itanni ee maatram kudanu neevu oka samanyamaina brahmanu vale neevu visveshinchavaku.
0: Never consider him as an ordinary brahmin.
1: Itanu మహా విష్ణు స్వరూపుడు.
0: హి ఇస్ విష్ణు హింసెల్ఫ్.
1: అతను నీ దగ్గరికి వచ్చి చేయి చాపుతున్నాడు.
0: నౌ హీ స్ట్రెచింగ్ హిస్ హ్యాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
1: అంత మాత్రం చేత నీవు మురిసిపోయి నీ యొక్క దీన్ని మర్చిపోయి నీ యొక్క పదవిని విస్మరించి కేవలం నీవు లొంగిపోవద్దు.
0: నెవర్ ఫర్గెట్ యువర్ పొజిషన్, నెవర్ ఫర్గెట్ దిస్ ఫ్యాక్ట్, డోంట్ బి ఎక్స్టోల్డ్ ఫర్ దిస్ రీజన్, బి కేర్ఫుల్.
1: ఎంతటి మహావాక్యం విన్నాను నేను.
0: బట్ మైటీ వర్డ్స్.
1: శ్రీమన్ నారాయణుడే వచ్చి నాయనా నాకు ఇవ్వమని చెప్పిన చేయి అడుగుతుండగా ఇంతకంటే నా భాగ్యం మరేమి?
0: When God himself came in front of me and asked for this, what more is left for me? How lucky I am.
1: అడుగుతున్నాడు భగవంతుడు.
0: God is asking.
1: ఎవరిని అడుగుతాడు?
0: Whom is
1: బ్రహ్మాండమంతా తన చేతిలో ఉండినటువంటి వానికి అడిగేటువంటి ఒక దీనికి వచ్చిందంటే నేను ఎంత అదృష్టవంతున్నాను.
0: God, who is the Lord of this universe, when he has come down to the position to ask me, well, I am very lucky.
1: బ్రహ్మ

0: When God is spread all over the universe, can you confine him to a temple?
1: Sarva jalamulayandu sancharinchadi tanaku snanambu cheyimpa sadhyamaguna.
0: When God is present in all the waters, the oceans, rivers all around, can you give him a bath?
1: Brahmandamantayu brahmandamantayu bojjalonunnatti bachya bojjamu tanaku pettataguna.
0: When the whole universe is present in his stomach, do you want to feed him with all the food?
1: ఇలాంటి భగవంతుడే వచ్చి నా దగ్గర నాకు ఇవ్వమని చేయి చాపుతుంటే నేను ఇచ్చేటువంటి చేయి నా పైన ఉంటుండాలి, అడిగేటువంటి చేయి క్రింద ఉంటుండాలి. ఇంతకంటే మహాభాగ్యమా?
0: When such God is here right now, whose hand is below and my hand is upper, how lucky.
1: ఇదే నా అదృష్టము.
0: This is my fortune.
1: ఏమైనా నేను ఇస్తానన్నా,
0: I'll give anything.
1: నా ప్రాణాన్ని అయినా అర్పితం చేస్తానన్నా,
0: I'll give my life even.
1: చెప్పి గురువాజ్ఞను కూడా ధిక్కరించి తాను భగవంతునికి అడిగినటువంటి దాన్ని అర్పితం చేశాడు.
0: He disobeyed the command of the teacher and was ready to sacrifice whatever asked for.
1: ఈ ముగ్గురు దేనికోసం చేశారు?
0: Why did they do like this?
1: ముగ్గురు స్వార్థ సప్రయోజనాల కోసం కాదు.
0: All the three not for
1: దైవం కోసమే చేశారు.
0: They sacrificed for God.
1: తల్లి ఆజ్ఞని మీరటం భరతుడు దైవం కోసమే, రామచంద్రుడి కోసమే.
0: భరత disobeyed mother only for Rama, God.
1: తండ్రి ఆజ్ఞను మీరటం ప్రహ్లాదుడు దైవం కోసమే, తన కోసం కాదు.
0: ప్రహ్లాద డిసోబే,
1: దైవం కావాలి, దైవం కావాలి.
0: He wanted God, God alone.
1: ఈ యొక్క బలిచక్రవర్తి కూడాను దైవం కోసమే తన జీవితాన్ని అంకితం చేశాడు.
0: ఎంపరర్ బలి ఆల్సో డెడికేటెడ్ హిస్ లైఫ్.
1: ఎవరైనా దానం చేస్తే భూదానం చేయవచ్చు, గోదానం చేయవచ్చు, వస్త్రదానం చేయవచ్చు, సువర్ణదానం చేయవచ్చు, అన్నదానం చేయవచ్చు, విద్యాదానం చేయవచ్చు, అనేక దానములు చేయవచ్చు.
0: వన్ మీ టేక్ to acts of charity by offering the land, the cow, the clothes, the gold, so on so forth.
1: Kani Bali Chakravarti tananu tane danam chestunnadu.
0: But Emperor Bali offered himself.
1: Kanukane prachina kalam nundi kudanu ee Bharat Desamanandu ilanti tyagamurtulu ilanti dharmamurtulu ee Bharat Desamlo enno vidhamuluga kudanu aadarshanni andistu vacharu.
0: Since ancient times, they are present here in the sacred land of Bharat, the men of sacrifice and dharma.
1: Danamunaku, tyagamunaku, ento vyathyasam untundadi.
0: There is wide gulf of difference between charity and sacrifice.
1: Kani ee naati prajalu danamunu tyagamunu rendittini samamga bhavistunnaru.
0: But modern people consider charity and sacrifice synonymous. It's a mistake.
1: Edo tanakunnatundi danlo పరునికి ఏదో కొంత దానం చేయవచ్చును.
0: Of what you have, you can offer something in charity to others.
1: ఏ విధమైనటువంటి దాంట్లో కూడా నువ్వు తనకున్న దానినే దానం చేయవచ్చును.
0: You can give what you have.
1: తాను కొంతవరకు పెట్టుకుని స్వార్థంగా పరులకు కూడా నువ్వు కొంత అందించవచ్చు.
0: You can keep something to yourself.
1: ఇందులో స్వార్థము స్వప్రయోజనము కొంత ఉంటుండాలి.
0: There is selfishness here in this aspect.
1: కానీ త్యాగం అనేటువంటిది అది కాదు.
0: It is not so with regards
1: to తనకు ఏది ఇష్టమో, ఏది ప్రీతికరమో దానిని కూడా నువ్వు ఇతరులకు అందించడము, ఇదే త్యాగం.
0: సాక్రిఫైస్ మీన్స్ ఆఫరింగ్ దట్ యు లైక్ మోస్ట్ విచ్ ఇస్ సో ఎండియరింగ్ టు యు.
1: మానవుడు దేన్ని ఎక్కువ అభిలషిస్తాడు?
0: వాట్ ఈస్ దట్ యు లైక్ మోస్ట్?
1: తన ప్రాణమునే అభిలషిస్తాడు.
0: ఎవ్రీవన్ లవ్స్
1: తన ప్రాణం కంటే ఎక్కువ అధికమైనటువంటిది మరొకటి లేదు.
0: నథింగ్ మోర్ దాన్ వన్స్ లైఫ్.
1: కానీ త్యాగం అంటే ప్రాణాన్నైనా కూడా నువ్వు ఇచ్చటమే త్యాగము.
0: సాక్రిఫైస్ మీన్స్ ప్రిపేర్డ్నెస్ టు ఆఫర్ ఈవెన్ లైఫ్.
1: తనకి ఇష్టమైనటువంటి దానిని కూడా నువ్వు ఇతరులకు అందించడమే త్యాగము.
0: గివింగ్ దట్ వాట్ యు లైక్ మోస్ట్,
1: తనకి ప్రీతికరమైనటువంటి వస్తువును పరులకు అందించడమే త్యాగము.
0: గివింగ్ దట్ వాట్ యు వాట్ ఇస్ ఎండీరింగ్ టు యు ఈ సాక్రిఫైస్.
1: కనుక నీ త్యాగమునకు దానమునకు ఎంతో వ్యత్యాసం ఉంటుండాలి.
0: సో దేర్ ఇస్ వైడ్ డిఫరెన్స్ బిట్వీన్ చారిటీ అండ్ సాక్రిఫైస్.
1: త్యాగం చేశానయ్యా, పలాని భూములంతా ఇతరులకు అందించానంటారు, కానీ అది త్యాగం కాదు. పేరు ప్రతిష్టల కోసం అందించవచ్చు.
0: పీపుల్ సే హవ్ సాక్రిఫైస్, ఐ డిస్ట్రిబ్యూట్ ల్యాండ్. నో నో, ఇట్స్ ఆల్ ఫర్ నేమ్.
1: కనుకనే ప్రాచీన భారతీయ సంస్కృతి న కర్మణాం న ప్రజయా ధనేన త్యాగేనేకి అమృతత్వ మానసు. త్యాగం అనేటువంటిది అమృతమయమైనటువంటిది.
0: దేర్ఫోర్ సాక్రిఫైస్ కన్ఫర్స్ ఇమ్మోర్టాలిటీ.
1: ఎట్టి మార్పులు లేనటువంటిది.
0: ఇట్ ఈస్ చేంజ్లెస్.
1: దానికంటే మించినటువంటిది మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్ దాట్.
1: కనుకని శున్మంతు విశ్వే అమృతస్య పుత్ర, నీవు అమృత పుత్రుడయ్యా.
0: యువర్ ది సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
1: ఈ దేహం అనేటువంటి అమృతమైనటువంటిది.
0: బాడీ
1: ఇది క్షీణించేటువంటిది.
0: బాడీ ఇస్ బౌండ్ టు డికే.
1: కేవలం రాలిపోయేటువంటిది, కూలిపోయేటువంటిది, కాలిపోయేటువంటిది.
0: ఇట్స్ బౌండ్ టు ఫేడ్ అవే. ఇట్స్ షుడ్ బి బర్న్.
1: ఆత్మ కాలేది కాదు, కూలేది కాదు.
0: But the spirit
1: మారేది కాదు.
0: It is changeless.
1: ఊరేది కాదు.
0: It don't fall.
1: ఇప్పటికీ ఒక్కటే.
0: It remains same.
1: అట్టి నిత్య సత్యమైనటువంటి ఆత్మతత్వమే ఈ యొక్క అమృత స్వరూపము.
0: Therefore, this immortal aspect is the one of the spirit.
1: కనుకనే త్యాగం అనేటువంటిది అమృతమయమైనటువంటిది.
0: So sacrifice is immortal.
1: అలాంటి త్యాగమూర్తులు భారతదేశంలో ప్రాచీన కాలం నుండి కూడాను నేటి వరకు కూడాను ఉంటున్నారు.
0: Right from the ancient times down to this day, there are men of
1: sacrifice in this country.
0: It is for this reason God descends on earth in Bharat and is the place of birth for many souls, sages. Not only Bali is Sibi emperor.
1: Sibi Chakravarti Daditi. Ee muguru kudini enta tyagam chestu vacharu.
0: Sibi and Daditi, they are men of sacrifice.
1: Sibi Chakravarti, oka deganu, oka garudu tarmukoni vachindi.
0: An eagle was driven.
1: Kani, ayokka pachi, Sibi Chakravarti ollo padindi.
0: It fell on the lap of the Emperor Sibi.
1: Rajananu rachinchu, rachinchu, rachinchu ani vedukundi.
0: He started praying, protect me.
1: Kani, Sibi Chakravarti, tana tyagani parichinche nimittamai, ఇంద్రుడు చేసినటువంటి నాటకం ఇదంతా.
0: ఇట్స్ ఆల్ ద డ్రామా ఆఫ్ ఇంద్ర. ఇట్స్ ఆల్ డ్రామా టు టెస్ట్ సిబి.
1: ఆ పచ్చి వచ్చి ఒళ్ళో పడింది.
0: ద బర్డ్ ఫెల్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ ఎంపరర్ సిబి.
1: రాజా రక్షించు రక్షించు అన్నాడు.
0: సెడ్ ఓ కింగ్ ప్రొటెక్ట్ మీ ప్రొటెక్ట్ మీ.
1: రక్షిస్తాను అభయం ఇచ్చాడు.
0: హీ ప్రామిస్డ్ దట్ హీ వుడ్ ప్రొటెక్ట్.
1: వచ్చింది ఆ గరుడ.
0: దట్ గరుడ కేమ్.
1: రాజా
0: కింగ్
1: నేను తరుముకొని వచ్చిన పక్షిని నీవే విధంగా దాచుకోవడానికి వీలవుతుంది.
0: ఇట్స్ ఐ who is after this bird, how can you catch hold of it?
1: నేను తరుముకొని రావటం వల్ల కదా ఈ పక్షి నీ దగ్గరికి వచ్చి చేరింది.
0: Because I'm after this bird, this came to you.
1: కాబట్టి ఈ పక్షి నాది.
0: So it belongs to me.
1: నీవు రాజువు.
0: You're the king.
1: ధర్మాన్ని నీవు అనుసరించు.
0: You follow dharma.
1: నీవు రాజువు. రాజరికాన్ని నీవు పాలించు.
0: You observe all the code expected of a king.
1: నాకు తెలుసును. కానీ నన్ను శరణు వచ్చినటువంటి పక్షిని రక్షించడం నా యొక్క కర్తవ్యం అన్నాడు.
0: I know dharma, but it's my duty to protect this bird.
1: అది ఎవరి ఆహారమో ఎవరి తిండియో ఎవరి పచ్చో నాకు అక్కర్లేదు.
0: I am not bothered what type of bird it is.
1: నన్ను శరణించటం చేత నేను దాన్ని రక్షించే తీరాలి అన్నాడు.
0: As it has surrendered to me, I am bound to protect it.
1: ఇదే మాటని లక్ష్మణుడు కూడాను ఒకానొక సమయంలో రాముడితో చెప్పాడు.
0: The same thing is stated by Lakshmana to Rama at one time.
1: రాములకు నారవస్త్రములు కట్టి
0: with
1: 14 సంవత్సరములు అరణ్యవాసంలో ఉండటం తనకు మాత్రమే ఇది సంభవించినటువంటిది.
0: Rama should wear this Naravastra and spend 14 years suffering there in the forest.
1: Kani Lakshmana ki intha sambandham ledu.
0: There's no relationship with anything either.
1: Kani Ramula pai unnatundi gaurav maryada bhakti prapattula chetane taanu kudunu narachinalu katti naravastramulu dharinchi tanato venta veddadu.
0: Because of intense love for Ramachandra, Lakshmana also had the same form of attire dress that Rama had.
1: Ramulu oddari enta nivarinchinappudiki paadamulu pattadu.
0: Though Rama said no, but

0: రామా, నేను అన్ని విధాల నీకే అర్పితం చేశాను. శేషభూతం రక్షమాం శరణాగతి. నేను పూర్వము నేను ఒక ఆదిశేషుడిగా ఉండేటువంటి వాడిని.
1: Rama, earlier I was Adishesha.
0: నా పైన నీవు పరుండేటువంటి వాడవు.
1: యు రిక్లైన్డ్ ఓవర్
0: శేషశయనుడు నీవు.
1: యు ఆర్ శేషశయన్ ఆర్ రిక్లైనింగ్ ఆన్
0: నేను ఆదిశేషుడను.
1: ఐఎమ్ ఆదిశేష.
0: అప్పుడు కూడా నీకు లొంగి కృంగి ఉండినటువంటి వాడనే నేను.
1: అట్ దట్ టైమ్ ఆల్సో ఐ సబ్మిటెడ్ మై సెల్ఫ్ టు
0: యు. ఆదిశేషుడని.
1: టుడే ఆల్సో ఐఎమ్ ఆదిశేష.
0: లక్ష్మణ పేరుతో ఉంటున్నాను.
1: ఐఎమ్ ఇన్ ది నేమ్ ఆఫ్.
0: ఇప్పుడు కూడా నేను నీకు దాసుడని.
1: ఈవెన్ నౌ ఐఎమ్ యువర్ సర్వెంట్.
0: నీవు నా పైన సర్వ విధమైనటువంటి భారం వేయాలి.
1: యు హావ్ గాట్ ఎవరీ అథారిటీ.
0: నేను భరించగలను, సహించగలను.
1: I can bear, I can carry the burden.
0: నా సర్వస్వము నీవే అని శరణాగుతుడయ్యాడు.
1: You are my life. So saying, he surrendered himself to Rama.
0: ఈ డేగ కూడాను శిపి చక్రవర్తి దగ్గర శరణాగతి పొందింది.
1: This bird also sought surrender.
0: రక్షిస్తానని అభయమిచ్చాడు.
1: And he gave promise that he would protect this bird.
0: కానీ ఆ డేగ ఇంద్రుడైనటువంటి డేగ వచ్చి అడిగినప్పుడు శిపుడు చెప్పేస్తున్నాడు శిపి చక్రవర్తి.
1: Sibi started saying,
0: ఓ పక్షి,
1: ఓ బర్డ్,
0: దీనికి నేను అభయం ఇచ్చాను.
1: I gave you the promise.
0: నా అభయాన్ని నేను తప్పడానికి వీలు కాదు.
1: I'll never go back the promise.
0: ఇదిగో ఈ పక్షి యొక్క బరువు ఎంత కావాలో నా శరీరంలో నా కండలను కోసి నీకు ఇస్తాను, తీసుకుని పోమన్నా.
1: I'll give you the flesh from my body that would equal the weight of this bird.
0: ఇది కేవలం పరీక్ష నిమిత్తమే జరిగినటువంటి ఒక ప్రవర్తనే.
1: This is a merely to test.
0: త్రాసు తెచ్చాడు.
1: He brought the bell and
0: పక్షిని ఒకవైపున పెట్టాడు.
1: The bird kept on one side.
0: శరీరంలోని కండలంతా అవయవాలను అంతా కోసి కోసి వేస్తూ వచ్చాడు.
1: All the flesh was cut into pieces, kept on another pan.
0: పచ్చి బరువు కలగలేదు.
1: But it could not
0: go. ఎంత వేసినా పచ్చి ఏమాత్రం పైకి లేదు.
1: In spite of all that, it could not equal.
0: అన్ని అంగములు కూడా చేతులు కాళ్ళు అన్ని కట్ చేసినట్టు వేస్తూ వచ్చాడు.
1: ఆల్ ది బాడీస్, ఆల్ ది పార్ట్స్ ఆఫ్ హిస్ బాడీ వర్ అంపుటేటెడ్.
0: అన్ని కండరములు కోసి వేశాడు.
1: He was cutting all the muscles.
0: ఒక పక్షిని రక్షించే నిమిత్తమై తన దేహమును కూడా ఇంత త్యాగం చేస్తూ వచ్చాడు శిబి చక్రవర్తి.
1: Emperor Sibi sacrificed his body to protect a bird.
0: Kadapatiki tana sirasunu khandinchadaniki poonukunnappudu Indrudu lechadu.
1: Ultimately, when he was ready to cut off his head, Indra manifested there.
0: Sibi, ninnu parikshinche nimittamai nenu chesinatundi ee natakam anta.
1: This is only a drama to test you.
0: Idi garuda kaadu.
1: He is not a bird.
0: Nenu maroka pachini kaadu.
1: I am not the bird anyway.
0: Nenu Indrudanu.
1: I am Indra.
0: Nee tyagamunaku mechukunnanu.
1: I am happy with your sacrifice.
0: Idiye pranam kante minchinatundi tyagam marakunda.
1: The sacrifice, there is nothing more than offering one for life.
0: Tyage neki amrutatva manasahu. Idiye na amrutam.
1: This is nectar.
0: Karuna na deham nena kuda neeku isthanu cheppina Sibi Chakravarti cheptam cheta Indrudu kuda nu prasannudaipoyi ee Sibi Chakravarti anetunti vaadu ee Bharata Deshamunandu entati manavantaku enta viluvunu andistu vachadu.
1: Emperor Sibi was ready to sacrifice his body and therefore Indra felt very happy
0: ilanti
1: and
0: Sibu
1: pleased with him.
0: Ilanti rajulu ilanti tyagulu Bharata Deshamlo potlaku galaru.
1: Such kings, such people of sacrifice are present in Bharat.
0: Bali Chakravarti kuda nu idiye.
1: Emperor Bali also of this.
0: Mood adugulu adigadu Vamanudu.
1: He asked for 3 footsteps.
0: Oka adugu భూమినంతా ఆక్రమించాడు.
1: వన్ ఫుట్ స్టెప్ ఆక్యుపైడ్ ఎంటైర్.
0: రెండవ అడుగు ఆకాశమునంతా ఆక్రమించాడు.
1: విత్ ది సెకండ్ ఆక్యుపైడ్
0: మూడవ అడుగు స్థానమే లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ థర్డ్.
0: మూడు అడుగులు ఇస్తానన్నావు, ఇంకొక దీనికి స్థానం ఎక్కడ అన్నాడు.
1: వేర్ ఇస్ ది ప్లేస్, షో మీ.
0: తన తలను చూపించాడు.
1: హీ షోన్ హిస్ హెడ్.
0: ఈ తలపైన పెట్టండి మూడవ అడుగు అన్నాడు.
1: హీ సెడ్ యు జస్ట్ పుట్ యువర్ లెగ్ ఆన్ మై హెడ్ హీ సెడ్.
0: అప్పుడే
1: ఫుట్ స్టెప్
0: దేవతలందరూ కూడా ఏదో ఒక విధమైనటువంటి భయంకరమైనటువంటి యొక్క భీతిని సంభవించింది.
1: ఆల్ ది ఏంజల్స్ అండ్ దేవతస్ వర్ ఫియర్ స్ట్రికెన్ అట్ దట్ మోమెంట్.
0: అయ్యో నారాయణుడు ఎంతటి కఠినుడు అనుకున్నారు.
1: దే ఆల్ ఫెల్ గాడ్ ఇస్ స్టోన్ హార్టెడ్.
0: మేనమామని ఇంచుకైనలోనెంచక కంసభూపాలుని హింస చేసే.
1: Without considering
0: మేనమామని,
1: without considering that his uncle, he has killed the కంస.
0: ఇంచుకైనలో నెంచుక కంసభూపాలుని హింస చేసే.
1: కంస ఇస్ అంకల్. వితౌట్ దట్ కన్సిడరేషన్
0: బాలయని చింత ఇంతయులేక తాటకి గాత్రంబు తరిగి వేసే.
1: వితౌట్ కన్సిడరేషన్ ద తాటకి ఈజ్ ఎ ఉమన్, యట్ హీ కిల్డ్ హర్.
0: బిచ్చమడిగిన లేదనకిచ్చే బలయు అతని పాతాళగతమున కనగ ద్రొక్కే.
1: When asked, Emperor Bali was prepared to give. But yet what was the result? He was just thrown to Patala.
0: Itti dayaleni hariki. Itti dayaleni harimi. Yemandu huvini.
1: What shall we say about God who has no compassion?
0: Anukunnaru.
1: They thought
0: kaadu kaadu.
1: No, no.
0: Idi పరీక్ష నిమిత్తమే జరిగేటువంటి.
1: ఇట్ ఇస్ ఓన్లీ టు టెస్ట్ ఎ డివోటీ.
0: ఈ పరీక్షలో కూడా కొన్ని కష్టములు మనం అనుభవించాలి.
1: ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ టెస్టింగ్ వీ హావ్ టు పాస్ త్రూ సర్టెన్ డిఫికల్టీస్. కడుపులో
0: అపెండిసైడ్ అనేటువంటి పెయిన్ వచ్చింది.
1: సపోజింగ్ దేర్ ఇస్ అపెండిసైటిస్ కంప్లైంట్ దేర్ ఇన్ ద స్టమక్.
0: కానీ ఈ వచ్చిన పెయిన్ మనం పోగొట్టాలంటే డాక్టర్ పెట్టిన పెయిన్ కూడా అనుభవించాలి.
1: ఇన్ ఆర్డర్ టు గెట్ రిలీఫ్ అవుట్ ఆఫ్ దిస్ పెయిన్ వీ హావ్ టు సఫర్ ఫ్రమ్ ద పెయిన్ గివెన్ బై డాక్టర్.
0: డాక్టర్ తీసుకుంటాడు, నిర్దయగా కడుపును కోసేస్తాడు.
1: డాక్టర్ టేక్స్ ద నైఫ్ అండ్ కట్స్ వితౌట్ ఎనీ
0: కంపాషన్. కానీ డాక్టర్ కు నిర్దయనా? కాదు కాదు, పేషెంట్ పైన ఉన్నటువంటి దయచేతనే కడుపును కోసాడు.
1: Do you mean to say the doctor has no compassion? No, he has got mercy on the patient, therefore he has
0: cut. ఈ అపెండిసైడ్ నొప్పి పోదు.
1: Unless surgery is conducted, he will not be free from pain.
0: Puttina noppini pettina noppito manam nivarana gavinchukovali.
1: So puttina noppi, that with the pain which is there, with that we have to bear the pettina noppi that given by doctor.
0: Kanukane ee manavulu taamu chesukunnatundi karmanu dinitiga anubhavincheetundi dinni bhagavantudu kudanu pettetundi karmanu kudanu kontha varaku daniki sahayam chestundi.
1: Therefore as man suffers,
0: bhagavantudu edi chesinappudikini upakarame kaani apakaram kaadu.
1: The man suffers from the consequence of the previous life. In addition to that, God also will make him suffer.
0: Bhagavantudu nisvarthudu.
1: But God is selfless.
0: Adaniki swartham kani sapriyojanam kani teliyadu.
1: He doesn't know anything like selfishness or selfishness.
0: Asalu ledani kadu, teliyane teliyadu.
1: Not that they are missing, he doesn't know what they are.
0: తెలియనప్పుడు ఇంకా ఉన్నది అనేటువంటి చెప్పడానికి ఎట్లవుదు? ఏమీ తెలియదు.
1: హీ డజంట్ నో ఎనీథింగ్.
0: భగవంతుడికి స్వార్థం అనేది తెలియదు.
1: గాడ్ డజంట్ నో వాట్ సెల్ఫిష్నెస్ ఇస్.
0: ప్రయోజనం అనేటువంటిది తెలియదు.
1: హీ డజంట్ నో వాట్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఇస్.
0: కానీ భక్తుడి యొక్క భావములు భగవంతుడు స్వార్థ స్వప్రయోజనంతో చేస్తున్నాడు అని భావిస్తారు.
1: బట్ ది డివోటీస్ దే ఫీల్ లైక్.
0: అది వారి యొక్క ఇమాజినేషన్, భ్రమ.
1: ఇట్ ఈస్ దేర్ ఇమాజినేషన్.
0: ఈ భ్రమ ఉండినంత వరకు కూడాను బ్రహ్మభావం అనేటువంటిది గుర్తించడానికి వీలు కాదు.
1: సో లాంగ్ దిస్ భ్రమ, దిస్ ఇల్యూషన్, యూ కెనాట్ అండర్స్టాండ్ బ్రహ్మ.
0: భ్రమ పోతే కానీ బ్రహ్మ రాలేడు.
1: అన్లెస్ దిస్ భ్రమ ఇల్యూషన్ ఇస్ గాన్, యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ బ్రహ్మ.
0: ఉన్నాడు తన హృదయాల్లో.
1: దేర్ ఇస్ బ్రహ్మ గాడ్ ఇన్ అవర్ హార్ట్.
0: ఆ హృదయం అనేటువంటిది సింగిల్ చైర్.
1: ది హార్ట్ ఈ సింగిల్ చైర్.
0: నాట్ డబుల్ సోఫా.
1: నాట్ ది డబుల్ సోఫా.
0: నాట్ మ్యూజికల్ చైర్.
1: నాట్ మ్యూజికల్ చైర్.
0: ఆ యొక్క భ్రమ అనేటువంటి దాన్ని ఆ సింహాసనం నుంచి తీసేస్తే కానీ బ్రహ్మ పోయి దాంట్లో కూర్చుంటాడు.
1: అన్లెస్ యూ రిమూవ్ దిస్ భ్రమ ఇల్యూషన్, బ్రహ్మ వాంట్ ఆక్యుపై ది చైర్ ఇన్ యువర్ హార్ట్.
0: కనుకనే బ్రహ్మను బ్రహ్మను రెండింటినీ కూడా ఒకే చైర్ లో కూర్చోబెట్టడం వీలు కాదు.
1: సో ఇట్స్ నాట్ పాసిబుల్ టు మేక్ బోత్ భ్రమ అండ్ బ్రహ్మ.
0: ప్రభావం అనేటువంటిది రెండింటినీ ఒకే చైర్ పైన కూర్చోబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు.
1: ఇన్ దిస్ కలి ఏజ్ వీ మేక్ ఎఫర్ట్ టు మేక్ బోత్ సిట్ ఆన్ ద సేమ్ చైర్.
0: రెండు కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేయవచ్చును.
1: యు మే ట్రై టు డూ దాట్.
0: కానీ బ్రహ్మ రాడు.
1: బట్ బ్రహ్మ వోంట్ కమ్.
0: ఎందుకనగా భ్రమ ఉంది అక్కడ.
1: వై? బికాజ్ దేర్ ఇస్ భ్రమ ఇల్యూషన్.
0: తాను ఆ చైర్ పైన కూర్చున్నప్పుడు ఆ చైర్ తనదే.
1: వెన్ ఇల్యూషన్ సిట్స్ దేర్
0: ఇంకొక చైర్ నేను ఎట్లా అపహరించాను?
1: Well, how am I to take the somebody's chair?
0: అతను లేచిపోతే కానీ నేను కూర్చోను.
1: Unless he gets up from the chair, I don't occupy that.
0: ఇది కూడా నువ్వు ఒక బ్రహ్మజ్ఞానంలో ఒక న్యాయం.
1: దిస్ ఆల్సో ద కోడ్ ఆఫ్ జస్టిస్ అకార్డింగ్ టు బ్రహ్మ.
0: కనుకనే ఈ విధమైనటువంటి జస్టిస్ లోపల పరమాత్ముడు విచారణ చేస్తుంటాడు.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ జస్టిస్ గాడ్ ఈస్ వెరీ కేర్ఫుల్ అండ్ అబ్జర్వ్.
0: కనుక ప్రాచీన కాలం నుండి కూడాను చదువులు తక్కువ ఉండినా కానీ పర్వాలేదు, కానీ గుణం మాత్రం ఉంటుండాలి ఎక్కువ.
1: సో సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ వీ మే లెర్న్ లిటిల్ బట్ యెట్ వీ షుడ్ హ్యావ్ క్వాలిటీ ఆఫ్ వర్చ్యూస్.
0: గుణము ఎక్కువ ఉండి చదువు తక్కువ ఉండినా పర్వాలేదు.
1: ఇఫ్ యు ఆర్ If you have more of character, why 10 acres of
0: useless
1: barren land?
0: Land 10 acres yatak,
1: useless land, why 10 acres? What's the
0: only use? 10 yards manchi land unte kuda chalu.
1: 10 yards of wet land is enough.
0: Kanukani manchi gunam okkati undina kuda chalu.
1: So good quality, one is
0: emiti aa manchi gunamu?
1: What are these good
0: qualities? Daivaniki preetikaramainatvanti guname manchi gunamu.
1: What the quality that pleases God is a good quality.
0: Danine lokamanta mechukuntundi.
1: The whole world will appreciate you.
0: Lokamanta itana daiva swaroopudra, daivam yokka gunam ga untunnadra antaru.
1: The whole world will say that you have divine quality.
0: Chaala mandi aneka mandi sahayam chestu daivagna prakaramu namasmaran chestu సత్కర్మంలో ప్రవేశిస్తూ సద్భావంలో ఉంటుంటూ సచ్చింతన చేస్తుంటే వాడు దైవ సమానుడురా అంటాడు లోకుడు కూడా.
1: When somebody think of God, act chanting his name, we say that he is just God, godly.
0: కనుక త్యాగమే చేస్తే, త్యాగం దైవ స్వరూపమే.
1: Sacrifice is God.
0: ఆ త్యాగం దైవ స్వరూపం కనుకొని అట్టి త్యాగానికి పూనుకోవాలి.
1: సో వి షుడ్ బి రెడీ టు సాక్రిఫైస్.
0: ఎట్టి త్యాగము?
1: వాట్ సార్ట్ ఆఫ్ సాక్రిఫైస్?
0: స్వార్థరహితమైన త్యాగం.
1: ఇట్ షుడ్ బి సెల్ఫ్లెస్.
0: అది విద్యార్థుల్లో రావాలి.
1: దట్ షుడ్ బి దేర్ అమంగ్ స్టూడెంట్స్.
0: సమాజం యొక్క పరిస్థితిని పురస్కరించుకొని సమాజ సుక్షేమం నిమిత్తమై మనము ఏ విధమైనటువంటి దీనికైనా మనం సంసిద్ధంగా ఉంటుండాలి.
1: బేసింగ్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ ద సొసైటీ, ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ, వి షుడ్ బి ప్రిపేర్ టు వర్క్.
0: మనము చదివినటువంటి చదువులు సొసైటీకి ఏమాత్రం ఉపయోగం లేకపోతే మన చదువులు ఎందుకోసం?
1: ఆల్ ద ఎడ్యుకేషన్ దట్ వి అక్వైర్, ఇఫ్ ఇట్ ఇస్ యూస్లెస్ టు ద సొసైటీ, వాట్
0: రావణుడు కూడా చదివాడు, ఎన్నో చదువులు చదివాడు.
1: రావణ ఆల్సో హస్ లెర్న్డ్ స్టడీడ్ అలాట్.
0: చదువులు దండిగుంటున్న 64 విద్యలు అరుదారుగా నేర్చినట్టి ఆ రావణుడే 20 సుఖం కొనుగొని పరమానందం పొందగలడు గానీ 64 విద్యలు అరుదారుగా నేర్చినట్టి ఆ రావణుడు,
1: రావణ హు హాస్ లెర్న్డ్ ఆల్ ది 64 ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్,
0: ఇదివది సుఖదాయమునందు అనగా సుఖమునన్నటువంటి దాన్ని అనుభవించలేకపోతున్నాడు.
1: హీ కుడ్ నాట్ ఎక్స్పీరియన్స్ ఎ ట్రేస్ ఆఫ్ హ్యాపీనెస్.
0: అదే విద్యల్లో అర్ధ విద్యలు చదివినటువంటి వాడు రాములు.
1: రామ హాస్ లెర్న్ ఓన్లీ హాఫ్.
0: 36 విద్యలు చదివినటువంటి వాడు రాములు. 64 విద్యలు చదివినటువంటి వాడు రావణుడు.
1: రామ హాస్ లెర్న్ ఓన్లీ 36, వేరే రావణ హాస్ లెర్న్ 64.
0: కానీ రావణుడు చదివినటువంటి విద్యలంతా అజీర్ణ రోగంగా మారిపోయినాయి.
1: All that Ravana studied, it led to constipation, indigestion, because he didn't practice.
0: ee Ravanudu chadina chadulu anni ikkudunu aachanalo pettinte ajirna vyadhi vachi undadu.
1: Had he translated into action, practiced, he wouldn't have suffered from indigestion.
0: Ravanudu chadina vidyalanni ikkudunu aachanalo pettu vachadu.
1: Rama practiced all that he read.
0: ఆరోగ్యాన్ని పొందాడు.
1: దేర్ఫోర్ హి వాస్ హెల్త్.
0: ఏది ఆరోగ్యము?
1: వాట్ ది హెల్త్?
0: అదే ఐశ్వర్యము.
1: దట్ ఇస్
0: అదే కీర్తి మర్యాదలు.
1: హెల్త్ ఇస్ వెల్.
0: అదే ఆదర్శవంతమైన జీవితము.
1: దట్ ఇస్ రెప్యుటేషన్. దట్ ఇస్ ఐడియలిజం.
0: కనుకనే సమాజ నిమిత్తమై రాములు తమ సర్వశక్తిని కూడా దారబోస్తూ వచ్చాడు.
1: దేర్ఫోర్ రామ సాక్రిఫైస్ ఆల్ హిస్ మైటీ పవర్ ఫర్ సొసైటీ.
0: రావణుడు తన విద్యను నిన్ను స్వార్థం కోసం వినియోగించాడు.
1: వేరే రావణ యూజ్డ్ ఆల్ హిస్ నాలెడ్జ్ ఫర్ హిస్ సెల్ఫ్.
0: ఇది పరార్థము, అది స్వార్థము.
1: వన్ ఇస్ సెల్ఫ్లెస్నెస్, అదర్ ఇస్
0: సెల్ఫిష్నెస్. యథార్థము,
1: దట్ ఇస్ రియాలిటీ.
0: స్వార్థము, అనర్థము.
1: సెల్ఫిష్నెస్ విల్ పుట్ యూ టు డిఫికల్టీ.
0: కనుకనే అది అనర్థములకు కారణమైపోయింది రావణి యొక్క చదువు.
1: రావణ ఇస్ పుట్ అనర్థ
0: యథార్థములకు స్థానం ఇచ్చింది రాముని యొక్క చదువు.
1: రామాస్ నాలెడ్జ్ లెడ్ టు రియాలిటీ, యథార్థ.
0: కనుకనే ఆనాటి మొదలు నేటి వరకు కూడాను రామ కీర్తి దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది.
1: దెన్ అండ్ నౌ యు ఫైండ్ ది నేమ్ ఆఫ్ రామ
0: ఎన్ని వేల
1: సంవత్సరంస్.
0: కానీ ఇన్ని వేల సంవత్సరంలో రామాయణం ఇంత సజీవంగా ఉండాలంటే దీని యొక్క పవిత్రతనే మనం గుర్తించాలి.
1: రామాయణ ఇస్ ఫుల్ ఆఫ్ లైఫ్, దెన్ అండ్ నౌ అండ్ ఫర్ ఎవర్. యూ కెన్ అండర్స్టాండ్.
0: కేవలం చరిత్రల యందు మాత్రమే పవిత్రమైనటువంటిది కాదు, అందరి హృదయములందు కూడా నువ్వు పవిత్రం గావిస్తూ వచ్చి.
1: ఇట్స్ నాట్ ఓన్లీ సీక్రెట్ ఇస్ ఎ హిస్టరీ, ఇట్ ఇస్ ఇంప్రింటెడ్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ది పీపుల్.
0: ఏమిటి ఈ హిస్టరీ?
1: వాట్ ఇస్ దిస్ హిస్టరీ?
0: హిస్ స్టోరీ ఈజ్ హిస్టరీ.
1: వాట్ ఈస్ దిస్ హిస్టరీ? హిస్ స్టోరీ ఈజ్ హిస్టరీ.
0: అది ఏ రాముని యొక్క చరిత్ర.
1: దట్ ఈస్ ది హిస్టరీ ఆఫ్ రామ.
0: కనుక విద్యావంతులైనటువంటి వారు,
1: ది ఎడ్యుకేటెడ్ పీపుల్,
0: ఆ విద్యను సమాజమునకు ఉపయోగపెట్టి
1: షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఫర్ సొసైటీ.
0: ఈ సమాజంలో ఉండినటువంటి యొక్క సజీవులను సరైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నించాలి.
1: దే షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు గైడ్ పీపుల్ అలాంగ్ ద రైట్ పాత్.
0: సర్వే లోక హితేరత, సర్వే లోక హితేరత. లోకానికి హితమైనటువంటి మార్గంలో మనం విద్యను ప్రవేశపెట్టాలి.
1: వి షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ అవర్ నాలెడ్జ్ ఇన్ దిస్ వరల్డ్.
0: సర్వే జ్ఞాన సంపన్న, ఈ యొక్క విద్య జ్ఞానమయమైనటువంటిదిగా ఉంటుండాలి.
1: అవర్ ఎడ్యుకేషన్ షుడ్ బి వన్ ఆఫ్ విజ్డమ్.
0: సర్వే సముదితా గుణై, ఈ యొక్క సద్గుణములు ఈ యొక్క విద్యలో ఆవిర్భవించాలి.
1: వి షుడ్ ఆల్సో కల్టివేట్ గుడ్ క్వాలిటీస్ ఆఫ్ దిస్.
0: చాలా ప్రధానమైనవి. సర్వే లోక హితే రత, లోకహితాన్ని మనము ఆశించాలి.
1: వి షుడ్ వర్క్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ దిస్ వరల్డ్.
0: సర్వే గుణ సముదితా గుణై, మంచి గుణములు మనలో పెరగాలి.
1: వి షుడ్ డెవలప్ గుడ్ క్వాలిటీస్, వర్చ్యూస్.
0: ఇలాంటివి లేకపోతే చదువులు చదివి ఏం ప్రయోజనం?
1: వితౌట్ దీస్ వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్?
0: కానీ చదువులు చదవలసిందే.
1: ఆఫ్ కోర్స్ యు మస్ట్ స్టడీ.
0: జీవనోపాధికి ఉద్యోగం చేయవలసిందే.
1: ఫర్ అవర్ లివింగ్ వి షుడ్ డు జాబ్.
0: సాధ్యమైనంత వరకు పరోపకారంలో ఈ చదువును ఉపయోగపెట్టాలి.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ వి షుడ్ సర్వ్ సొసైటీ.
0: కనుకనే
1: సో
0: మనము చదువుల కంటే గుణము చాలా గొప్పది.
1: మోర్ దాన్ అవర్ ఎడ్యుకేషన్ ది వర్చ్యూ ఇస్ మోర్ ఇంపార్టెంట్.
0: ఈనాటి చదువులంతా కూడా మనం ధనం కోసం అమ్ముకుంటున్నాము.
1: వీఆర్ జస్ట్ సెల్లింగ్ అవుట్ అవర్ ఎడ్యుకేషన్ ఫర్
0: మనీ. మన చదువులు కేవలం వ్యాపార రంగంగా బయలుదేరింది.
1: ది ఎంటైర్ ఎడ్యుకేషన్ హస్ బికమ్ ఎ మ్యాటర్ ఆఫ్ బిజినెస్.
0: అమ్ముకోవటం, అమ్ముకోవటం, అమ్ముకోవటము.
1: ఇట్ వి జస్ట్ సెల్ అవుట్, వి జస్ట్ సెల్ అవుట్ అవర్ నాలెడ్జ్.
0: విద్య అమ్ముకునేటువంటిది కాదు.
1: ఇస్ నాట్ టు సెల్ ఇట్ అవే.
0: విద్య అడుక్కునేటువంటిది కాదు.
1: ఇస్ నాట్ టు బి బెగ్డ్.
0: విద్య పంచుకునేటువంటిది.
1: ఇట్ హస్ గాట్ టు బి షేర్డ్.
0: ఒకరికొకరు పంచుకోవాలి.
1: వన్ హస్ టు షేర్.
0: ఈ పంచుకునేటువంటి దాంట్లో విద్య తమంతకు తామే అభివృద్ధి అవుతుంది.
1: యాజ్ వి షేర్ ద నాలెడ్జ్ విల్ ఇంప్రూవ్.
0: కనుక గుణము కొంచెం ఉండి గొప్ప చదువుండి ఫలమదేమి ఆ విద్య విలువదేమి.
1: యు మే హ్యావ్ వెరీ హై నాలెడ్జ్ ఇన్ ఎడ్యుకేషన్, ఇఫ్ దేర్ ఇస్ లిటిల్ క్యారెక్టర్ వాట్ ఈస్ ది యూజ్, ఇట్స్ యూస్లెస్.
0: కనుకనే విద్యార్థులారా,
1: సో స్టూడెంట్స్,
0: ముఖ్యంగా మీరు విద్యను అభ్యసించిన తర్వాత ఉద్యోగం చేసుకోండి, తప్పు లేదు.
1: ఆఫ్టర్ యువర్ స్టడీస్ డు ఎ
0: జాబ్. కానీ ఆ ఉద్యోగంతో పాటు సమాజం యొక్క సుక్షేమాన్ని కూడా మనం ఆశించాలి.
1: అలాంగ్ విత్ యువర్ జాబ్,
0: సమాజం యొక్క సంక్షేమాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి.
1: యు షుడ్ ఆల్సో కీప్ ఇన్ వ్యూ ద
0: సమాజ సేవలో మనం పాల్గొనాలి.
1: యు షుడ్ సర్వ్ సొసైటీ.
0: ఈ సమాజ సేవలో పాల్గొనటం అంటే ఏమిటి?
1: వాట్ డు యు మీన్?
0: నేను బాగా చదువుకున్నాను, నేను సఫారి డ్రెస్ వేసుకున్నాను, తెల్లటి బుష్కోట్ వేసుకున్నాను, తెల్లటి ప్యాంటు వేసుకున్నాను, బజార్లో ఊర్చటమా? నేను ఇది సర్వీస్ కాదు, ఇది చేయటం అది చేయటం అది కాదు సేవ.
1: సర్వీస్ డజంట్ మీన్ సింప్లీ స్వీపింగ్ ది స్ట్రీట్.
0: నీవు ఉద్యోగం చేస్తున్నావు, నీ ఉద్యోగాన్ని సక్రమమైన రీతిగా నీ కాన్షియస్ తృప్తిగా నువ్వు చేయి, అదే సేవ.
1: యువర్ ఇన్ ఏ జాబ్, వర్క్ టు యువర్ సాటిస్ఫాక్షన్ టు ది కాన్షియన్స్.
0: నీ బిజినెస్ చేస్తున్నావు,
1: యువర్ ఇన్ బిజినెస్,
0: నీ బిజినెస్ లో అన్యాయ అక్రమం లేకుండా సక్రమమైన మార్గంలో నీ ఆదాయం అనేటువంటి కొంత నిర్మాణం చేసుకుని తద్వారా దాన్ని సక్రమంగా నీ వ్యాపారం చేయాలి.
1: వితౌట్ ఎనీ అన్రైచువస్ పాత్ అండ్ ఇన్జస్టిస్, ఇఫ్ యూఆర్ ఆనెస్ట్ ఇన్ బిజినెస్ దట్ ఈస్ సర్వీస్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ
0: దట్, మూడవది చాలా ప్రధానమైనటువంటిది,
1: థర్డ్ ఇస్ వెరీ ఎసెన్షియల్.
0: ఈనాడు భారతదేశం ఈ దుస్థితికి రావడానికి మూల కారణం ఇదే.
1: దిస్ ఈస్ ది థింగ్ దట్ ఎవరి
0: డ్యూటీ వాళ్ళు సరిగా చేయటం లేదు.
1: నో వన్ ఈస్ డిశ్చార్జింగ్ వన్స్ ఓన్ డ్యూటీ.
0: ఇలాంటి వాళ్ళు ఎన్ని భక్తి విని ఏం ప్రయోజనం?
1: వాట్ ఫార్, వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ దిస్ డివోషన్?
0: భక్తి భక్తి భక్తి భక్తి.
1: We say devotion.
0: ఒక డాక్టర్స్ కానీ ఒక లాయర్స్ కానీ తమ కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించాలి.
1: డాక్టర్ ఆర్ ఎ లాయర్, ఎనీవన్ ఫర్ దట్ మ్యాటర్,
0: పేషెంట్ అక్కడ బాధపడుతుంటే స్వామి హారత అవుతుండదని పరిగెత్తి రావటము, ఇది ఏమైనా భక్తియా?
1: When patient is suffering, ఇది భక్తి కాదు, we come here for harati.
0: పిచ్చి పిచ్చి,
1: it is not devotion, it is pitchy madness.
0: ఆ పేషెంట్ నువ్వు సక్రమంగా చూసుకో.
1: You should take care of the patient.
0: ఆ పేషెంట్ కిట్టి బాధలు కాకుండా చూసుకో.
1: See that he will not help
0: him. అది నీ యొక్క సేవ.
1: That is
0: అది నీ కర్తవ్యము.
1: That's your duty.
0: అక్కడ ఇచ్చి పెట్టేసేసి స్వామి ఆర్తిస్తున్నారని పరిగెత్తి వస్తుంటే ఇది భక్తి అవుతుంటుండే. భక్తి కాదు ఇది, మూర్ఖత్వము లేక పిచ్చితనం.
1: You leave that place keeping the patient there and you come here for harati. It is madness, it is foolishness.
0: Foolishness.
1: It is foolishness.
0: కనుక అలాంటి వాళ్ళకి ఎంత విన్నప్పటికీ నీ భక్తి కుదరదు.
1: They may listen to many of the things, but devotion will never be
0: steady. పరిచిల్లుల పాత్రలో పాయసం పోస్తే అంతా కిందికి కాలిపోతూనే ఉంటుంది, ఎప్పుడూ ఎంప్టీనే అది.
1: If there is a vessel full of holes, even if there is payasa putting inside, it will come out.
0: కనుక నీ యొక్క హృదయం లోపల అన్ని చిల్లులే.
1: సో యువర్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ హోల్స్.
0: స్వార్థము స్వప్రయోజనం చిల్లులే. దీంతో ఎంత భక్తి కూర్చున్నప్పటికీ ఏం ప్రయోజనం?
1: ఈవెన్ స్టఫ్ విత్ డివోషన్ ఇట్ విల్ కమ్ అవుట్.
0: కనుక ఎవరెవరి పని వారి కర్తవ్యాన్ని సక్రమంగా అసక్రమంగా చేయాలి.
1: సో ఎవ్రీ వన్ మస్ట్ డిశ్చార్జ్ వన్స్ ఓన్ డ్యూటీ.
0: ఇంకా మూడవది ఒక్కటి ఉండాలి.
1: దెన్ దేర్ థర్డ్ ఇంపార్టెంట్,
0: చాలా ప్రధానమైనటువంటిది,
1: వెరీ ఇంపార్టెంట్.
0: ఎంత మనము శాలరీ తీసుకుంటున్నామో,
1: depend the amount of salary we receive,
0: salary ki taginanta pani mana cheyali.
1: We should work in tune to the salary we receive.
0: Appude mana desha sevaku chesinattu varam avtam.
1: That amounts to service to the country.
0: Salary baaga dandiga teeskunedi, work takkuva chesedi, adi jagattuku deshaniki oka mosam chesinattu avutundi.
1: You receive high salary and you work less, you are a traitor to this country.
0: Kanuka neevu salary ni penchukodaniki neevu drushtilo pettukovaddu.
1: So don't keep in view the salary.
0: Ichina salary ki taginattu pani nenu chestunnana leda?
1: Am I working according to the salary?
0: Adi ee goppa seva.
1: That is great service.
0: ఇలాంటి సద్గుణముల చేతనే మనం సేవ చేయాలి.
1: With these good qualities we should serve.
0: నిజంగా మనం ఎక్కువ జీతం తీసుకుని ఎక్కువ పనిగిన చేస్తుంటే మన భారతదేశం ఈ గతికి ఎందుకు వచ్చిండు?
1: In fact, if we work more, equal to the salary, well, country would not be in this position.
0: ఈ సాలరీ ఇచ్చే కోసమని దేశ దేశములు అంటే ప్రైమ్ మినిస్టర్స్ ప్రెసిడెంట్లు పోయి బిచ్చాలు అడుగుతున్నారు, అప్పులు అప్పులు అప్పులు అప్పులు అప్పులు.
1: In order to pay salaries, the president, the prime minister of this country go abroad to bring loans.
0: కనుక ఎవరి కోసం ఈ లోన్ తీసుకుంటున్నారు?
1: వై షుడ్ వి టేక్ లోన్?
0: మీకోసమే.
1: ఓన్లీ ఫర్ యూ.
0: నిజంగా ఆ యొక్క జీతానికి తగిన పని చేస్తే ఈ నష్టమే ఉండవు కదా.
1: యు వర్క్ ప్రాపర్లీ విల్ నెవర్ పుట్ టు లాస్.
0: వేలకు రూపాయలు జీతాలు తీసుకునేది,
1: యు రిసీవ్ సాలరీ,
0: నయా పైసల యొక్క పని చేసేది.
1: యు డోంట్ వర్క్ ఈవెన్ టు నయా పైస.
0: న్యాయమా?
1: ఆర్ యు జస్టిఫైడ్?
0: ఇది న్యాయమే కాదు.
1: ఇస్ నాట్ జస్టిస్.
0: ఇది ధర్మమే కాదు.
1: ఇస్ నాట్ ధర్మ.
0: ఇది త్యాగమే కాదు.
1: ఇస్ నాట్ సాక్రిఫైస్.
0: కనుకనే మనము త్యాగం అనేటువంటి ఎట్లా ఉండాలంటే మనం చేసిన దానికి తగినట్టుగా పని చేయాలి.
1: Therefore, for salary we receive, we should work equal
0: mana conscience triptiga undali.
1: We should work to the satisfaction of our conscience.
0: Appude manaku taginatundi shanti.
1: Then you will have peace.
0: Lekapothe shanti ekkada ostundi?
1: Otherwise, how do you expect peace?
0: Kevalam cheppalsindi shanti shanti shanti shanti shanti.
1: We may simply repeat peace peace, that's all.
0: Emita shanti?
1: What is that?
0: ఆది భౌతికము,
1: ఆది భౌతిక,
0: ఆది దైవికము,
1: ఆది దైవిక,
0: ఆధ్యాత్మికము,
1: ఆధ్యాత్మిక,
0: మూడింటి యందు శాంతి రావాలి.
1: ఇన్ ఆల్ ది త్రీ రెల్మ్స్ దేర్ షుడ్ బి,
0: అందువల్లనే శాంతి శాంతి శాంతి అని మూడు పర్యాయం చెప్పడంలో ఉన్నటువంటి అంతరార్థం.
1: దేర్ ఫోర్ వి రిపీట్ శాంతి థ్రైస్. దిస్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: మన దేహరీతిగా శాంతి కావాలి,
1: అట్ ది పాయింట్ ఆఫ్ ద బాడీ.
0: మనసు రీతిగా శాంతి కావాలి,
1: మెంటల్ లెవెల్.
0: ఆత్మరీతిగా శాంతి కావాలి,
1: పాయింట్ ఆఫ్ స్పిరిట్.
0: అందువల్లనే మనకు మూడు శాంతులు మనకు కావాలి.
1: దేర్ ఫోర్ వి సే పీస్ థ్రైస్.
0: కనుక ఆధ్యాత్మికంగా ప్రాచీనపు యొక్క మన పవిత్రమైన చరిత్రల యందు మన సంస్కృతి ఇంత గూఢమైనటువంటి యొక్క అంతరార్థాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
1: ఇన్ ద హిస్టరీస్ ఆఫ్ ది పాస్ట్ దేర్ సో మచ్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఇన్గ్రైన్డ్ ఓవర్ దేర్ కంటైన్డ్.
0: భారతీయ సంస్కృతిలో ఉండినటువంటి పవిత్రత ఏ దేశమునందు కూడా లేదు.
1: దిస్ కైండ్ ఆఫ్ శాంక్టిటీ డివినిటీ ప్రెసెంట్ హియర్ ఈజ్ నాట్ ఫౌండ్ ఎనీవేర్ ఎల్స్.
0: ఆ దివ్యత్వమైనటువంటి ఒక్క భారతీయ సంస్కృతి యందు మాత్రమే ఉంటుంది.
1: దట్ డివినిటీ ఈజ్ కంటైన్డ్ ఇన్ ద కల్చర్ ఆఫ్ భారత్.
0: పిల్లలు ప్రార్థనలో చెప్పారు సహనాభవతు సహనాభవతు, వాళ్ళు పూర్తి చెప్పనే లేదు పాపం.
1: బాయ్స్ డిడ్ నాట్ ఆఫర్ దేర్ ప్రేయర్ ఇన్ ఫుల్.
0: ఎంత మొట్టమొదటి వేదం ప్రబోధించినటువంటిది అదే.
1: దట్ ది ఫస్ట్ టీచింగ్ ఆఫ్ వేద.
0: అందరూ కలిసిమెలిసి ఉందాం, అందరూ ఒక తల్లి బిడ్డలుగా ఉంటుందాం.
1: ఆల్ ఆఫ్ us should conduct ourselves as the children of
0: same చేసినటువంటి పని లోపల అందరూ సమంగా భాగం వహిస్తాము.
1: We should take equal share as we work together.
0: ఇది కేవలం షేర్ హోల్డర్స్ బిజినెస్ కాదు, ఈక్వల్ షేర్.
1: ఇట్ ఇస్ నాట్ షేర్ హోల్డర్ బిజినెస్, ఇట్స్ ఆఫ్ ఈక్వల్ షేర్.
0: నీకెంతనో నాకంతనే,
1: ఐ గెట్
0: నాకెంతనో నీకంతనే,
1: యు ఆల్సో గెట్
0: అస్ సుఖం గాని ఈ విధంగా పంచుకుందాం అని వేదం మొట్టమొదట ప్రబోధించింది.
1: ఐదర్ ప్రాఫిట్ ఆర్ లాస్ వీ షుడ్ షేర్ ఈక్వలీ, దట్ ద టీచింగ్ ఆఫ్ వేద ఫస్ట్.
0: కానీ ఈనాటి వేదమును ప్రబోధించేటువంటి ఒక పండితుడు ఈ సక్రమమైన మార్గాన్ని ఉచ్చరించక వాళ్ళకు తోచిందంతా ఉచ్చరించి వేదార్థాన్ని మూసిపెట్టు వచ్చారు.
1: బట్ ద స్కాలర్స్ గివ్ దేర్ ఓన్ ఇంటర్ప్రిటేషన్ బట్ దే డోంట్ బ్రింగ్ అవుట్ ద రియాలిటీ.
0: అది వారి దోషం కాదు,
1: ఇట్స్ నాట్ దేర్ మిస్టేక్.
0: వారికి తెలియదు పాపం,
1: దే డోంట్ నో వాట్ ఇస్ టు బి డన్.
0: వేదాన్ని ఉచ్చరిస్తున్నారే కానీ వేదార్థం వాళ్ళకి తెలియదు.
1: దే చాంట్ రిపీట్ బట్ దే డోంట్ నో ది మీనింగ్.
0: అర్థం తెలియనటువంటి వేదం ఉచ్చరించి వ్యర్థమే.
1: అండ్ వితౌట్ నోయింగ్ అర్థ ఇట్ ఇస్ ఆల్ వ్యర్థ యూస్లెస్.
0: ఎందుకంటే పదముల యొక్క అర్థం తెలియనప్పుడు ఏదో ఒకటి ఊరికి పాడుతూ ఉంటారు.
1: They don't know the meaning, but yet they simply chant.
0: Meekandariki telusunu,
1: you all know this.
0: Gana kokila ani oka ayam undeetundi.
1: There's one gana kokila
0: Madras lo ippudu ledu paapam. Aana kantham etti paadinante kokali vale untundeetundi.
1: She is no more. When she starts singing it will like
0: aana peri gana kokila.
1: Her name is gana kokila.
0: Aanaku Tyagaraj kirtanalu chaala ishtamu.
1: She likes the compositions of Tyagaraja.
0: Aithe telugu teliyadu.
1: But she doesn't know Telugu.
0: Tyagaraja kirtan anni telugulone untundedi.
1: All songs composed by Tyagaraja are written in
0: Telugu. Tyagaraja paadadu.

0: నీ పొగడుకుంటే నీకేం రామా తక్కువ అన్నాడు.
1: రామా వాట్ లాస్ యూ హ్యావ్ ఇఫ్ ఐ డోంట్ ప్రైజ్ యూ పొగడుకుంటే వాట్ ఇస్ దట్ షార్ట్
0: గట్టిగా సుస్వర్ణంతో చక్కగా చేసింది. నీ పకోడ తింటే పొగడకుంటేను పకోడ తింటే ఎంత వ్యత్యాసం చెప్పండి.
1: ఇన్స్టెడ్ ఆఫ్ పొగడకుంటే షీ సెడ్ పకోడా తినకుంటే ఇఫ్ ఐ డోంట్ ఈట్ పకోడా వాట్ విల్ వాట్ ఇస్ ద లాస్.
0: ఈ తమిళ్ లోపల ఏంటి కకారంకు గకారంకు భేదం లేదు.
1: ఇన్ తమిళ్ దేర్ ఇస్ నో డిఫరెన్స్.
0: దకారమునకు గకారమునకు భేదం లేదు.
1: ఇన్ తమిళ్ దేర్ ఇస్ నో డిఫరెన్స్.
0: దకారమునకు గకారమునకు భేదం లేదు.
1: దకార
0: గాంధీ అని రాసే దగ్గర కాంతి అని రాస్తారు.
1: ఇన్ ది ప్లేస్ ఆఫ్ గాంధీ కాంతి
0: అక్కడ కా.
1: ఇన్ ది ప్లేస్ ఆఫ్ గా ఇట్స్ కా.
0: గాంధీ అనే దానికి కాంతి అంటారు.
1: ఇది గాంధీ
0: అదే విధంగా పొగడుకుంటే తింటే పకోడా తింటే అంటున్నారు.
1: సో ఈస్ ఆఫ్ సేయింగ్ పొగడుకుంటే ప్రైజ్ తెలిస్తే పకోడా తింటే ఈటింగ్ పకోడా.
0: సంగీతంలో శ్రవణానందంగా ఉంది కానీ పదములో చాలా ఘోరంగా ఉంటుంటాడు.
1: ద మ్యూజిక్ ఇస్ మెలోడియస్ బట్ ద వర్డ్స్ ఆర్ హారిబుల్.
0: అదే విధంగానే వేదం చెప్పేటువంటి దాంట్లో గన్నని మ్రోగించవచ్చునే కానీ అర్థం తెలియనప్పుడు అదంతా శ్రవణానందమే.
1: సో యూ కెన్ చాంట్ వేద త్రోట్ సో
0: మననానందం లేదు
1: బట్ ఇట్ విల్ నాట్ మేక్ యూ హ్యాపీ ది ఇన్నర్ హ్యాపీ.
0: కనుక మననానందం రావాలి.
1: దేర్ఫోర్ యు షుడ్ బి హ్యాపీ ఆన్ లిసనింగ్ బై రికమెండ్. ఈ
0: విధమైనటువంటి యొక్క పవిత్రతను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో ది సీక్రెట్.
0: విద్యార్థి నేటి విద్యార్థులు భావి భారతోద్ధారకులు.
1: స్టూడెంట్స్ ఆఫ్ టుడే ఆర్ ఫ్యూచర్ సిటిజన్స్.
0: కనుక చిన్న విషయాన్ని కూడా మన ఆధ్యాత్మిక రంగంలో అన్నింటినీ అర్థం తెలిసి మనం ప్రవర్తించాలి.
1: యూ షుడ్ నో ది మీనింగ్ ఆఫ్ ఆల్ ది స్మాల్ మ్యాటర్స్ ఇన్ ది స్పిరిచువల్ ఫీల్డ్.

0: ఎప్పుడైన విద్యార్థులారా, విద్యార్థినులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ బాయ్స్ అండ్ గర్ల్స్,
0: పాయంబునందున పలువురితో కూడి ఆటపాటల యందు ఐక్యుడగును.
1: ద చైల్డ్హుడ్ ఈజ్ స్పెంట్ ఇన్ ప్లేయింగ్ విత్ ఆల్ అదర్ చిల్డ్రన్.
0: యవనం బెల్జన్స్ అలరు విల్తుని పోలియే కామినీరోరుడై కారుచుండు.
1: ఇట్ ఈస్ ఇన్ యూత్ వన్ స్పెండ్స్ టైమ్ ఇన్ ఫన్ అండ్ ఫ్రాలిక్.
0: ముదిమి వచ్చిన ఎంత మురహరిని తెలువక అది ఇది లేదని ఆరటించు.
1: ఇన్ ఓల్డ్ ఏజ్ He does not think of God. He goes on regretting, repenting for all that he is not in possession of.
0: కాలమంతయు ఈ రీతి గడిపనేల.
1: Why should all the time be spent like this?
0: గడిచిపోయిన కాలంబు రాదు ఇకను.
1: The time that has gone by gone will never come back.
0: కళ్ళు తెరిచిన ఇక మీరు కాంచరయ్యా.
1: ఓపెన్ యువర్ ఐస్ ఎట్ లీస్ట్ నౌ అండ్ సీ క్లియర్లీ.
0: ముందు గతి ఏమి అది ఎవరు తరువలేరు.
1: వాట్ లైస్ ఇన్ ఫ్యూచర్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్, నోబడీ కెన్ ఇమాజిన్ ఆర్ ఎక్స్పెక్ట్.
0: ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, విద్యార్థినీయులారా,
1: embodiments of life, students, boys and girls,
0: ee reethiga kaalamulu gadipinam manava janma vachinade entukosam.
1: If we spend like this, we should put a question ourselves, why the human life is gifted to us.
0: inkaraina meerka kanulu terachi.
1: At least now open your eyes.
0: ముందు గతి ఏమి అది తరచుడు ముఖ్యముగను.
1: మోస్ట్ ఇంపార్టెంట్లీ థింక్ ఆఫ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ ఫ్యూచర్, వాట్ లైస్ అహెడ్ ఆఫ్ యూ.
0: సార్థకం బౌను మీ జన్మ తమనియందు.
1: ఆన్ ఎర్త్ యువర్ లైఫ్ ఈజ్ షూర్ టు బి రిడీమ్డ్.
0: ప్రేమస్వరూపులారా,
1: embodiments of love,
0: ee vidhanga kaalam nante ikkudu nu vyattham gaavichina undu mee gati emti, mee sthiti emti.
1: If you waste your time like this, what is going to happen in future? What is going to happen to your position?
0: Jeevithanaku kaalame pramanamu, kaalame pradhanamu.
1: For the life, it is the time which is most important and basic.
0: Don't waste time.
1: Don't waste time.
0: Time waste is life waste.
1: Time waste is life waste.
0: Kaluka meer ee vidhanga kaalam nante ikkudu vyattham gaavinchina idi waste jeevithamaku kada aneetuvanti question meer vesukovali.
1: Therefore if you waste time like this, you should certainly understand that it is life waste. You have to put a question to yourself like this.
0: ఈ వయసులో మన జీవితాన్ని వ్యర్థం గావించుకుంటాం, మనం ఇంకెప్పుడు సార్థక గతిని పెట్టేది.
1: When we waste our time like this, our age and years, when are we going to work for our redemption?
0: జన్మమెత్తినది మొదలుకొని జన్మం చాలించినంత వరకు కూడాను మనము ఈ కర్మభూమి యందు కర్మను ఆచరించే ఉండాలి.
1: In this planet Earth, right from our birth until the end comes, we are in the field of action.
0: జీవితం రావటం కర్మానుగుణ్య నిమిత్తం.
1: The life is given to perform action.
0: పుట్టిన మొదలుకొని మనం గిట్టినంత వరకు కూడా మనం కర్మలు ఆచరిస్తూనే ఉన్నాం.
1: Right from birth till the end, we perform different actions.

0: కానీ మనం చేయనటువంటి కర్మ సరి అయినటువంటిదా కాదా అనేటువంటి విచారణ ఎవరు గుర్తించడానికి ప్రయత్నించలేదు.
1: బట్ నో వన్ ఈజ్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు ఎంక్వైర్ వెదర్ అవర్ యాక్షన్స్ ఆర్ ప్రాపర్ ఆర్ నాట్.
0: కనుక ఈ వయసు నుండే కాలంను సార్థకం గావించుకోవాలి.
1: Therefore, at this age itself, we should make proper use of our time.
0: తింటున్నాం దేహానికి.
1: We eat for the maintenance of the body.
0: కానీ ఇది సక్రమమైనటువంటి తిండియా లేదా వక్రమైనటువంటి తిండియా అని మీరు విచారించాలి.
1: Yet you should find out whether the food that you partake is good food or not.
0: మన జీవితానికి కొంత సహాయం కావించినదా లేక అసహాయం చేయనుదా.
1: Is this going to help us?
0: సార్థకం గావించుకునేటువంటి కర్మలు మనం ఆచరించాలి.
1: We should undertake that action which will be really the sacred and noble one.
0: అప్పుడే మనం జన్మ మెత్తినందుకు మానవ జన్మ ధన్యమైనది.
1: Then only the human life is well spent and liberated if only we spend our actions in a proper way.
0: కనుక మనం తిండి తినటము, మాట్లాడటము, నడచటము, పనులు చేయటము ఇవన్నీ కూడాను సార్థకమైనటువంటివా కాదు.
1: Therefore, the food that we consume and the talk that we indulge and our conduct and behavior, is it proper or not?
0: కాని చేసేటువంటి కర్మలను ఎవరు కూడా గుర్తించాలి తెలియలేదు.
1: But while in action, nobody will be able to know what it is.
0: గుర్తించలేరు కూడాను.
1: No one can know that for that matter.
0: కాలమంతా ఈ ఊరక గడపలేలా.
1: Why should you waste your time in a lazy way?
0: కనుక ఇటువంటి మానవులు మానవత్వం ధరించి కాలంను వ్యర్థం గావించుకున్నా ఇది చాలా సార్థకం కాదు.
1: Therefore, having been born as a human being, if we waste our time, our life is never redeemed nor liberated.
0: కర్మణ్యేవ అధికారస్య మోహనేషు కదాచన అని భగవద్గీత బోధించింది.
1: It is Bhagavad-gita that taught us that we have right on action and not on the result.
0: Karma undi putti manavudu karmamu cheyaga tappadeppudu karma niramayundu gartimpada chaalukaadigi చావు పుట్టుకలు మోహ నిబంధనలు ముద్రలు లేవు.
1: Having been born in the field of action, one is bound to act, and that field of activity is incessant and continuous, and this has neither the insignia of attachment or liberation, beginning or end.
0: ప్రతి మానవుడు ఆచరించేటువంటి కర్మకు ఒక ఫలితం ఉన్నది.
1: Every action undertaken has a result.
0: మంచి కర్మకు మంచి ఫలితమును, చెడ్డ కర్మలకు చెడ్డ ఫలితమును అందించును.
1: Good action will yield good result. Bad action will bear bad result.
0: మ్యాంగోస్ తిన్నప్పుడు దాని యొక్క రుచి మ్యాంగోస్ రుచి వచ్చును.
1: When you eat mango fruit, you will feel the taste of a mango fruit.
0: కానీ మ్యాంగోస్ భుజించిన నిమ్మ పండు పరుసు వచ్చిన.
1: When you eat mango fruit, you cannot have the taste of a lime fruit.
0: లైమ్ భుజించిన మ్యాంగోస్ ఫ్రూట్ వచ్చిన.
1: If you eat lime, you cannot have the taste of a mango fruit.
0: కనుక ఏ ఫుడ్ ను తీసుకుందామో ఆ హెడ్ తయారవుతుంది.
1: Therefore, as is the food, so is the head.
0: ఫుడ్, హెడ్, గాడ్ ఈ మూడు కూడా ఒక లైన్ లో చేరి ఉంటాయి.
1: ఫుడ్, హెడ్ అండ్ గాడ్ కమ్ ఇన్ ఎ
0: సీక్వెన్షియల్ ఆర్డర్. హెడ్ ఎలాంటిది?
1: యాజ్ ఇస్ ది ఫుడ్, సో ఇస్ ది హెడ్.
0: హెడ్ ఎలాంటిదో గాడ్ ఎలాంటి వాడు.
1: యాజ్ ఇస్ ది హెడ్, సో ఇస్ గాడ్.
0: హెడ్ అంతా కూడా బ్యాడ్ గా మారిపోయినా నీకు బ్యాడ్ గాడ్ ఏ చిక్కుతాడు.
1: ఇఫ్ ది హెడ్ ఈస్ టోటల్లీ బ్యాడ్, you will have bad understanding of God.
0: కనుక మానవుడు హెడ్ను సక్రమమైన మార్గంలో పెట్టుకోవాలి.
1: Therefore, man is necessary for man to keep his head in the right way.
0: కనుక మనం ఏది సంకల్పించుకున్నప్పటికీ దాన్ని సరి అయినటువంటి సంకల్పం గావించుకోవాలి.
1: Therefore, we should have correct and right thoughts.
0: బాల్యంలో హెడ్ చక్కని సాత్వికమైనటువంటి హెడ్ను తయారు చేసుకుంటే మన జీవితం అంతా సాత్వికమైనటువంటి మార్గంలో బయలుదేరుతుంది.
1: If you keep our head in the right direction, full of good thoughts, the rest of the life he should be successful.
0: Kanuka manamu headnu mukhyanga chusukovali.
1: Therefore, we should keep our head in view so that it would be proper.
0: Manavunni sarthakam gavinchunna vallana pasipachi prigadara vale man betukokoddu.
1: In order to fulfill our human birth, we should not lead the life of birds, beasts and animals.
0: మానవుడై పుట్టివుడను మానవ కర్మ ఆచరించాలి.
1: హావింగ్ బీన్ బీయింగ్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, వన్ షుడ్ యాక్ట్ ఇన్ ఎ హ్యూమన్ వే.
0: మానవతా ధర్మమును బోధించాలి.
1: వీ షుడ్ షేర్ ప్రొపగేట్ హ్యూమన్ వాల్యూస్.
0: హ్యూమన్ వాల్యూ అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ ది హ్యూమన్ వాల్యూ?
0: సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస.
1: హ్యూమన్ వాల్యూస్ ఆర్ సత్య, ధర్మ, శాంతి, ప్రేమ అండ్ అహింస.
0: ఈ ఐడెంటిటీ మనం పాటించినప్పుడే మనం మానవ అవుతాం.
1: When we observe and practice these human values, we can call ourselves as true humans.
0: ఐదు విలువలను బట్టి మూడు గుణములు ఏర్పడుతున్నాయి.
1: Out of these five values, we'll have three gunas, attributes.
0: త్రిగుణం, త్రిజరాకారం, త్రిజచంత్య, త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం, శివార్పణం.
1: Therefore, the three attributes are equal to the three petals. And that is equal, that all the three are made into unison harmony and offered to God.
0: కానీ మన జీవితం లోపల రజోగుణ తమోగుణములు రెండు కూడాను పనిచేస్తున్నాయి.
1: But in our human life, the rajoguna, the passion, and tamoguna, the inertia, dominate.
0: కానీ సాత్వికమేమైనప్పుడు మనకు కనిపించడం లేదు.
1: But there is no trace of sattvic or pious nature.
0: సాత్వికాన్ని మనం బోధించాలి.
1: We should only teach the sattvic nature.
0: కర్మలు ఆచరించాలి.
1: We should undertake sattvic activity.
0: సాత్వికమైన స్థానం చేరాలి.
1: And we should also reach that pious state.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: ఇది బాల్యం.
1: This is childhood.
0: ఈ సమయంలో మనం ఎట్టి గుణం అనుసరిస్తామో అట్టి స్థానం పొందుతున్నాం.
1: As you follow certain ways and procedures, you will be reaching the correct point.
0: వృద్ధాప్యంలో కూడా సత్వగుణములు అనుసరించినా ఏమి ప్రయోజనం?
1: ఇన్ ఓల్డ్ ఏజ్, ఇఫ్ యూ ఫాలో ద పయస్ పాత్, వాట్ ఈస్ ది యూస్? వేర్ విల్ ఇట్ టేక్ యూ?
0: కనుక మీరు యవ్వనమునందే సాత్విక గుణములను అనుసరించాలి.
1: దేర్ఫోర్ ఎట్ దిస్ టెండర్ ఏజ్ ఇట్ సెల్ఫ్ యూ షుడ్ ఫాలో ద కరెక్ట్ డైరెక్షన్.
0: కనుక మానవులు మానవత్వాన్ని అనుభవించాలన్నా, దైవత్వాన్ని చేరాలన్నా మనము సాత్విక గుణములు చాలా అవసరం.
1: Therefore, in order to know the human life and to lead the human values properly and to attain divinity, we should keep in view these things. Therefore, in order to reach that state of piousness, we should have pious qualities.
0: కానీ నీవు సత్వగుణములు అనుభవించాలని ఆశిస్తూ రజోగుణ తమోగుణములు ఆచరిస్తున్నప్పుడు సాత్వికానికి ఏ విధంగా చేరగలవు?
1: By following the emotion and inertia, you can never reach the pious state.
0: వృద్ధాప్యంలో మనకు సాత్వికమైనటువంటిది రాదు.
1: You cannot acquire these noble things in the old age.
0: కనుక మనం యవ్వనమునందే సాత్వికమైన గుణమును మనం అనుసరించాలి.
1: At this right age only, we should cultivate good qualities.
0: కనుకనే ప్రాచీన పురుషులందరూ కూడాను యవ్వనమునందే చక్కని గుణమును, చక్కని సాధనలు అనుభవిస్తూ వచ్చారు.
1: It is for this reason, since ancient times, people adopted this procedure right from their young age.
0: Kanuka meer sattvikamaina aaharamnu bhujinchali.
1: Therefore, you should take sattvic food.
0: Sattvika food valane sattvika head kudukutundi.
1: If you take part, that kind of partake sattvic food, you'll have that sattvic head.
0: Sattvika face vachinappude sattvikamaina కర్మలు ఆచరిస్తావు.
1: విత్ దిస్ సాత్విక్ హెడ్ యుల్ సర్టన్లీ అండర్టేక్ సాత్విక్ యాక్షన్స్.
0: కనుక సాత్విక యాక్షన్ వచ్చినప్పుడే సాత్విక గుణములు పెరుగుతాయి.
1: విత్ దీస్ సాత్విక్ యాక్షన్స్ యూ విల్ డెవలప్ దిస్ పయస్నెస్ దట్ క్వాలిటీ.
0: కనుక ఎవరినందు మనం సాత్వికమైనటువంటి ఫ్రెండ్షిప్ కావాలి.
1: దేర్ఫోర్ ఎట్ దిస్ ఏజ్ ఇట్ ఈస్ నెసెసరీ టు హ్యావ్ పయస్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఆఫ్ పయస్ నేచర్.
0: కనుక గుడ్ ఫ్రెండ్స్ మనం అనుభవించినప్పుడే గుడ్ థాట్స్ కూడా మనలో వస్తాయి.
1: When you are in the company of good friends, you will have good thoughts.
0: Satsangatve nissangattvam. Nissangatve nirmohatvam. Nirmohatve nischaritattvam. Nischaritattve jeevanmukti.
1: Therefore, in this good company only you will be having a kind of detachment that you will never be deluded, and then by this good company you will attain liberation.
0: Kanuka meeru satyakamainatvanti buddhini kudanu prayatninchali.
1: Therefore, you should always partake sattvic food only.
0: ఈ సాత్విక ఫుడ్ మనకు చిక్కదే అని మీరు అనుకోవచ్చు.
1: యూ మే డౌట్ ది పాసిబిలిటీ, ది అవైలబిలిటీ ఆఫ్ సాత్విక్ ఫుడ్.
0: కూరగాయలు మీకు చిక్కవా?
1: డోంట్ యూ గెట్ వెజిటబుల్స్?
0: ఆకుకూరలు చిక్కవా?
1: డోంట్ యూ గెట్ గ్రీన్ లీవ్స్?
0: అన్యమైనటువంటివి మీకు బోధన పడుతుందాయా? అన్యమైనటువంటి తమో గుణ రజోగుణం మీరే మీకు ఆశిస్తున్నారా?
1: Do you want the different sort of food that encourages the inertia, tamoguna and emotion, rajasic food?
0: Kanuka meeku motta motta satvikamainatvanti gunamule kalugutunnayi.
1: Therefore, as you take satvik food, you'll have satvik qualities.
0: Kaaranam enti?
1: What's the reason?
0: Meeru talli palanu taagi,
1: as you take the milk from your mother,
0: gochiramu bhujinchi,
1: and you also consume the milk,
0: kaaramu uppu pulusu lenatvanti okka kooranu bhujinchi,
1: and when you take the curries without any kind of the pepper or hot stuff,
0: even in
1: the
0: jeevithamu poshistu vachinappudu,
1: when you continue the life like that,
0: appudu manaku sattvika gunam kuda erpadutundi.
1: Then you will have sattvic qualities.
0: Kanuka talidandru kudanu cheppali.
1: So parents also must teach this lesson.
0: Nenu balyamlo unnanu.
1: I am in young age.
0: Naku sattvika aharamne pettandi.
1: Serve me only sattvic food.
0: అత్తు లేకుండా.
1: అదర్వైజ్
0: తెల్లవారి మొదలు,
1: రైట్ ఫ్రమ్ ద మార్నింగ్,
0: రాత్రి పన్నెండున్నంత వరకు కూడాను,
1: అంటిల్ ఐ గో టు బెడ్,
0: రజోగుణ తమోగుణములు అయినటువంటి ఒక ఫుడ్ ను భుజించినప్పుడు,
1: ఇఫ్ ఐ ఓన్లీ కంటిన్యూ టు ఈట్ దాట్ ఫుడ్ విచ్ ఫాస్టర్స్ రజోగుణ అండ్ తమోగుణ,
0: మాంసము చేపలు ఇలాంటి జీవహింసలు గావించుకుంటే మనకు సాత్విక గుణం ఎట్లా వస్తుంది?
1: మీనింగ్ ఈటింగ్ ద నాన్ వెజిటేరియన్ ఫుడ్ like meat, fish and so on, how can you get yourself liberated?
0: Kanuka motta motta manamu satyakamainatvanti food nu prayatnapurvakanga bhujinchali.
1: Therefore, to make a beginning, we should make every effort to have sattvic food only.
0: Aa vidhanga jeevithamu poshistukuntu ravatam cheta mana jeevithamu satyakamainatvanti gunane vastundi.
1: Like that, when you continue our life, we'll have sattvic qualities.
0: కనుక సాత్విక్ గుణం రావాలంటే సాత్వికమైన ఫుడ్ కావాలి.
1: దేర్ఫోర్ టు డెవలప్ సాత్విక్ క్వాలిటీ, సాత్విక్ ఫుడ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్.
0: ఆ విధంగా భుజిస్తూ రావటం చేత మనం ఎంతైనా సాధనకు గురి కావాల్సి ఉంది.
1: విత్ దీస్ ఫుడ్ హ్యాబిట్స్ వీ కెన్ సర్టన్లీ ప్రొసీడ్ అలాంగ్ ద స్పిరిచువల్ పాత్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మన సెన్సెస్ అంత గుణములపై ఆధారపడి ఉంటుండాలి.
1: అండ్ ది హోల్ లైఫ్ డిపెండ్స్ అపాన్ ది గుణాస్, ది అట్రిబ్యూట్ క్వాలిటీస్.
0: కనుక మన గుణములన్నీ కూడా ఫుడ్ పైనే ఆధారపడి ఉంటుండాలి.
1: సో ఆల్ ది క్వాలిటీస్ డిపెండ్ ఆన్ ఫుడ్.
0: కనుక మొట్టమొదట సాత్వికమైనటువంటి ఫుడ్ ని భుజించి సాత్వికమైన పనులు చేస్తూ ఉంటున్నా, సాత్వికమైనటువంటి ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటుంటే ఎంతైనా మనం సాత్వికంగా మారుతాం.
1: దేర్ఫోర్ యాజ్ వీ టేక్ సాత్విక్ ఫుడ్ అండ్ జాయిన్ ది సాత్విక్ కంపెనీ, గుడ్ ఫ్రెండ్షిప్, అండ్ సర్టన్లీ వీ విల్ రీచ్ ది కరెక్ట్ స్టేజ్.
0: దుస్సంగమే దుర్గుణములకు మూల కారణం.
1: It is the bad company which is responsible for all wicked qualities.
0: కనుక మనం సద్గుణములు రావాలంటే సాత్వికమైన ఫుడ్ కూడా భుజించాలి.
1: సో ఇన్ ఆర్డర్ టు హ్యావ్ వర్చ్యూస్ ఇట్ ఈస్ నెసెసరీ టు ఈట్ సాత్విక్ ఫుడ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు విద్యార్థి దశయందే కోపతాప ఈశాను పెంచుకుంటూ వస్తే తప్పక మీ యొక్క జీవితం అంతా కూడా మహాచెడ్డదిగా మారిపోతుంది.
1: ఇఫ్ యూ డెవలప్ క్వాలిటీస్ లైక్ యాంగర్, హేట్రెడ్, avarice, right from this age, you will be spoiling your life.
0: కరవని మనసును నీవు పాయిజన్ గా చేసుకుంటున్నావు.
1: You are turning your mind into a poison.
0: కరవని సాత్వికమైనటువంటి ఒక ఫుడ్, సాత్వికమైన ప్రవర్తన మనం నేర్చుకోవాలి.
1: Therefore, we should learn to take only sattvic food and develop sattvic temperament and behavior.
0: కానీ మీ దుస్సంగమును నిరాకరించుకోవడం మీరు వదలదు.
1: You should never join bad company, but you don't leave it.
0: కనుక మొట్టమొదటి మనము గుడ్ కంపెనీతో చేరండి.
1: Therefore, we should always join good company.
0: నీవు ఎట్టి ఫ్రెండ్షిప్ చేస్తావో అట్టి కుటుంబమే నీవు బయలుదేరుతాయి.
1: You will develop those qualities depending upon the company you are in.
0: Tell me your company, I shall tell you what you are.
1: Tell me your company, I shall tell you what you are.
0: కనుక నీ కంపెనీ అంతా కూడా నువ్వు గుడ్ కంపెనీతో మారితే గుడ్ థాట్స్ వస్తాయి.
1: Therefore, when your company is good, you will develop good thoughts.
0: కనుక మీరు మొట్టమొదట కొన్ని ప్రవర్తనలు సక్రమమైనటువంటివిగా తీసుకోవాలి.
1: Therefore, we should have the correct good behavior.
0: స్కూల్లో బయలుదేరిన తక్షణమే అంతా కూడా బ్యాడ్ ఫ్రెండ్షిప్.
1: The moment you start going to the school, you will have all bad friendships.
0: Bad moments. Bad pravartana.
1: And you will have all bad behavior.
0: కనుక ఆ బ్యాడ్ గుణంలో బయలుదేరినట్టుంటే నువ్వు పూర్తి బ్యాడ్ అవుతావు.
1: If you develop bad company, bad behavior, you will ultimately turn very bad.
0: మీరు అనుకుంటారు కానీ మేము చదివేటువంటి కూడా చక్కని సత్యమైనటువంటి మార్గం పోతున్నాము.
1: You think that you are having good education in the right way.
0: కానీ ఎడ్యుకేషన్ గుడ్ ఇదే.
1: Education is good.
0: కానీ ఇన్సైడ్ ఉన్నటువంటి ఒక సారం బ్యాడ్.
1: But the essence within you inside is very bad.
0: చిన్న వయసులోందే
1: at this tender age
0: అనేక రకమైనటువంటి ఒక బ్యాడ్ థాట్స్ మీలో బయలుదేరుతున్నాయి.
1: You are developing many bad thoughts.
0: ఇది వయసు యొక్క ప్రమాణము అంటారు మీరు.
1: You think it's quite natural at this age.
0: అది నేచురల్ కానే కాదు.
1: It is not natural at all.
0: Unnatural.
1: It is unnatural.
0: కనుక మీరు బ్యాడ్ ఫుడ్ పోవటం చేతనే బ్యాడ్ థాట్స్ బయలుదేరుతున్నాయి.
1: You are developing bad thoughts because you are taking bad food.
0: కనుకనే మీరు మొట్టమొదటి బ్యాడ్ థాట్స్ రాకుండా బ్యాడ్ ఫుడ్ వదిలిపెట్టాలి.
1: Therefore, you should give up partaking bad food in order to develop good thoughts subsequently.
0: మీరు భక్తిగా ఉండేటువంటి వారు సత్సంగంలో చేరాలి.
1: You are in the path of devotion. You should always join good company.
0: కానీ గుడ్ కంపెనీని మీరు ఏమాత్రం ఆశించటం లేదు.
1: But you don't want to join good company.
0: కానీ బ్యాడ్ కంపెనీని ఆశిస్తున్నారు.
1: You are always in the bad company.
0: ఈ బ్యాడ్ కంపెనీని ఆశించటం ద్వారా బ్యాడ్ థాట్స్ వస్తున్నాయి.
1: Because of the bad company, you develop bad thoughts.
0: ఈ బ్యాడ్ థాట్స్ వచ్చిన తర్వాత దీన్ని ఎవరు ఇంకా అరికట్టలేదు.
1: When once you have these bad thoughts, no one can control you.
0: ఆ బ్యాడ్ థాట్స్ రాక పూర్వమే
1: even prior to these bad thoughts,
0: మనం గుడ్ థాట్స్ పెంచుకోవాలి.
1: We should develop good thoughts.
0: పిల్లలారా,
1: children,
0: మీ తల్లిదండ్రులు మీ యొక్క భవిష్యత్తు గురించి ఏమాత్రం యోచించరు.
1: Your parents are not thinking of your future.
0: కానీ మీరు గుడ్ కంపెనీ రావాలనుకుంటే గుడ్ థాట్స్ పెంచుకోవాలి.
1: If you want to join the good company, you should have good thoughts.
0: గుడ్ పాత్రను మీరు పోతుంటుంటే దానిని చూసి తల్లిదండ్రులు కూడా ఎంతో ఆనందిస్తారు.
1: If you proceed, tread along the good path, your parents will watch and will feel very happy.
0: కానీ నీవు బ్యాడ్ కంపెనీతో బ్యాడ్ థాట్స్ తో బ్యాడ్ ప్రవర్తన చేస్తుంటుంటే మీ తల్లిదండ్రులు కూడా లోపల చెప్పలేక చాలా బాధపడుతుంటారు.
1: బట్ ఇఫ్ యూ జాయిన్ ద బ్యాడ్ కంపెనీ, ఇఫ్ యువర్ బ్యాడ్ థాట్స్ అండ్ ప్రొసీడ్ అలాంగ్ ద బ్యాడ్ డైరెక్షన్, యువర్ పేరెంట్స్ మే నాట్ టెల్ ఓపెన్లీ, దే విల్ ఫీల్ వెరీ సాడ్ విత్ ఇన్.
0: తల్లిదండ్రులు సంతోషపెట్టాలి.
1: సో ఇన్ ద ఫస్ట్ ప్లేస్ యూ షుడ్ మేక్ యువర్ పేరెంట్స్ వెరీ హ్యాపీ.
0: తల్లిదండ్రులు సంతోషపెట్టాలంటుంటే నీవు సక్రమమైనటువంటి మార్గాన్ని ప్రయాణం చేయాలి.
1: టు మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ, యూ షుడ్ ప్రొసీడ్ అలాంగ్ ది కరెక్ట్ పాత్, రైట్ డైరెక్షన్.
0: అప్పుడే మీకు గుడ్ థాట్స్ అంతా బయలుదేరుతాయి.
1: దెన్ ఓన్లీ యూ విల్ ఎంటర్టైన్ గుడ్ థాట్స్.
0: కనుక తల్లిదండ్రులను కూడా ఒకవైపున సంతోష పెట్టాలి.
1: యూ షుడ్ మేక్ పేరెంట్స్ బోత్ ఆఫ్ దెమ్ వెరీ హ్యాపీ.
0: నీవు కూడా గుడ్ పాత్ లో ప్రయాణం చేయాలి.
1: యూ షుడ్ ఆల్సో ప్రొసీడ్ అలాంగ్ ది గుడ్ పాత్.
0: అప్పుడే నీకు అన్ని విధములు కూడాను గుడ్ థాట్స్, గుడ్ ప్రవర్తన నీలో అభివృద్ధి అవుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ డెవలప్ గుడ్ థాట్స్ అండ్ గుడ్ కాండక్ట్ సబ్సిక్వెంట్లీ.
0: మానవులకు మూడు ప్రధానమైనటువంటిది.
1: ఫర్ మ్యాన్ త్రీ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: మొట్టమొదట థాట్స్.
1: ద ఫస్ట్ వన్ థాట్స్.
0: రెండవది ప్రవర్తన.
1: ద సెకండ్ కాండక్ట్.
0: మూడవది రిజల్ట్.
1: ద థర్డ్ వన్ రిజల్ట్.
0: ఎట్లాంటి రిజల్ట్ వస్తుంది?
1: What kind of results you get?
0: మీ యొక్క బ్యాడ్ థాట్స్ వల్ల, బ్యాడ్ గుణం వల్ల, బ్యాడ్ ప్రవర్తన వల్ల మీకు బ్యాడ్ థాట్స్ వస్తుంది.
1: బికాస్ ఆఫ్ యువర్ బ్యాడ్ థాట్స్ Because of your bad conduct, you'll have bad results.
0: చాలా మంది టీచర్స్ కూడాను మీరు గుడ్ క్యారెక్టర్ కావాలి అంటారు.
1: టీచర్స్ ఆల్సో ఎక్స్పెక్ట్ యూ టు హ్యావ్ గుడ్ క్యారెక్టర్.
0: కానీ మనం అనుభవించేదంతా కూడాను, తినేది తిరిగేదంతా కూడాను బ్యాడ్ కంపెనీ.
1: బట్ వాట్ ఆర్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్, వీఆర్ ఆల్వేస్ ఇన్ బ్యాడ్ కంపెనీ.
0: కనుక బ్యాడ్ థాట్స్ రాకుండా మంచి థాట్స్ వస్తున్నాయి.
1: Naturally you have bad thoughts. How do you expect to have good thoughts?
0: కనుక నీవు బ్యాడ్ థాట్స్ ని పెట్టుకుని గుడ్ కంపెనీ చేరాలంటే అది వీలే కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు జాయిన్ ద గుడ్ కంపెనీ విత్ బ్యాడ్ థాట్స్.
0: మిఠాయి భుజిస్తూ కేవలము కొంచెం ఇంగువ శుంఠి ఇలాంటి బ్యాడ్ పదార్థములు నీవు చేసుకున్నా నీకు బ్యాడ్ థాట్స్ ఏ వస్తాయి, కానీ గుడ్ థాట్స్ రావు.
1: వైల్ యూ ఈట్ స్వీట్స్ యూ కెనాట్ యాడ్ ఎనీ సాల్ట్ ఆర్ పెప్పర్ టు దట్ అండ్ స్పాయిల్ ది టేస్ట్ ఆఫ్ ఇట్.
0: కనుక మీకు బ్యాడ్ థాట్స్ రావడానికి కారణము మీ యొక్క ఆహారమే దీనికి మూల కారణం.
1: ఫర్ బ్యాడ్ థాట్స్ యువర్ ఫుడ్ ఈస్ ద మెయిన్ కాజ్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినిలారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మీరందరూ కూడా మంచి మార్గం అనుసరించాలి.
1: యూ షుడ్ ఫాలో గుడ్ పాత్.
0: ఒకవేళ తల్లిదండ్రులను మీకు బ్యాడ్ ఫుడ్ పెట్టినప్పటికీ వాళ్ళకి మీరు బుద్ధి చెప్పాలి.
1: ఈవెన్ ఇఫ్ యువర్ పేరెంట్స్ సర్వ్ యూ బ్యాడ్ ఫుడ్, యూ షుడ్ టీచ్ దెమ్ రిఫ్యూజ్ ఇట్.
0: ఆహారం అందిస్తుంటే మాకు బ్యాడ్ థాట్స్ వస్తాయి, కానీ గుడ్ థాట్స్ రావు.
1: యూ షుడ్ టెల్ యూర్ మదర్, మదర్ ఇఫ్ యూ సర్వ్ మీ బ్యాడ్ ఫుడ్ ఐల్ హ్యావ్ బ్యాడ్ థాట్స్ ఓన్లీ, దేర్ ఇస్ నో ఛాన్స్ టు హ్యావ్ గుడ్ థాట్స్.
0: మ్యాంగోస్ భుజించి యాపిల్ రుచి రావాలంటే టేస్ట్ వస్తుంది.
1: వెన్ యూ ఈట్ మ్యాంగో, హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ టు హ్యావ్ ది టేస్ట్ ఆఫ్ ఎన్ యాపిల్?
0: కాబట్టి ఏది భుజిస్తావో ఆ వాసనే మీలో బయలుదేరుతుంది.
1: సో యాజ్ ఇస్ ది ఫుడ్ యూ విల్ హ్యావ్ ది సేమ్ టేస్ట్ అలాగ్.
0: కనుక తల్లిదండ్రులు కూడా బోధించి వారిని కూడా సరైన సక్రమమైన మార్గంలో భుజించమని బోధించాలి.
1: యూ షుడ్ టీచ్ యువర్ పేరెంట్స్ అండ్ మేక్ దెమ్ ఆల్సో ఫాలో యువర్ పాత్ ఆఫ్ టేకింగ్ గుడ్ ఫుడ్.
0: తల్లి నీకు బ్యాడ్ ఫుడ్ పెడుతూ,
1: మదర్ వైల్ సర్వింగ్ బ్యాడ్ ఫుడ్,
0: నాయన నీవు మంచి పేరు తీసుకుంటురా, మంచి కీర్తిని తీసుకుంటురా అని అంత కోరినప్పటికీ అది రాదు.
1: వైల్ సర్వింగ్ యూ బ్యాడ్ ఫుడ్, ఈవెన్ ఇఫ్ యువర్ మదర్ వాంట్స్ యూ టు గెట్ గుడ్ నేమ్, గుడ్ రెప్యుటేషన్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్.
0: చదివే సమయంలో కూడా మనం గుడ్ బుక్స్ చదవాలి.
1: యాజ్ యూ స్టడీ ఇట్ ఈస్ నెసెసరీ టు గో త్రూ రీడ్ గుడ్ బుక్స్.
0: నీవు బ్యాడ్ బుక్స్ అంతా నీవు చదవకూడదు.
1: యూ షుడ్ నెవర్ రీడ్ బ్యాడ్ బుక్స్.
0: అప్పుడే నేను బ్యాడ్ థాట్స్ అంతా కూడా అభివృద్ధి అవుతుంది.
1: ఇఫ్ యూ రీడ్ బ్యాడ్ బుక్స్ యూ విల్ డెవలప్ బ్యాడ్ థాట్స్.
0: కనుక మీ ఫుడ్ పైనే మీ యొక్క గుణములంతా ఆధారపడి ఉంటుంటాయి.
1: దేర్ఫోర్ ఆల్ యువర్ క్వాలిటీస్ డిపెండ్ ఆన్ యువర్ ఫుడ్.
0: కనుక మన జీవితం అంతా కూడా ఫుడ్ పైనే ఆధారపడి ఉంది.
1: The whole life depends upon the food.
0: Bad thoughts vachina kuda nu nee jeevinchagalavu.
1: Even if you have bad thoughts you can continue to live.
0: Kaani bad food ni bhujinchagalava?
1: But can you continue to live on bad food only?
0: Good company ni manam cheyali.
1: And we should join the good company only.
0: Sattvikamaina vyaktitvam manam sambandham gaavinchukovali.
1: We should have association with good pious people.
0: Kaluka meeru good friends ni meeru chesukunte,
1: if you have good friends,
0: meeku good thoughts ay vastuntayi,
1: you will develop good thoughts only.
0: Kanaka vidyarthulara,
1: students,
0: meeru pichi pichi stories anta meeru chadavakandi.
1: Don't go through, don't read cheap stories.
0: Bad thoughts raavalatunte meeru bad books e chadutunnaru.
1: You are developing bad thoughts because you are reading cheap literature, novels and
0: library
1: cheap stories.
0: Library ki pothunnanu,
1: you go to the library.
0: కానీ ఆ లైబ్రరీకి పోయి ఏది గుడ్ థాట్స్ వచ్చిందో అలాంటి గుడ్ బుక్స్, మహనీయుల యొక్క చరిత్రము, వీటిని మీరు చదువుతూ రావాలి.
1: వెన్ యూ గో టు ద లైబ్రరీ యూ సెలెక్ట్ గుడ్ బుక్స్ దట్ విత్ ది ఆటోబయోగ్రఫీస్ ఆఫ్ సేజెస్, సెయింట్స్, నోబుల్ సోల్స్, సో దట్ యుల్ డెవలప్ గుడ్ థాట్స్.
0: కనుక మీరు గుడ్ బుక్స్ మీకు లేదు,
1: యు ఆర్ నాట్ రీడింగ్ గుడ్ బుక్స్.
0: కానీ ఆ గుడ్ బుక్స్ అజీర్ణ వ్యాధులు తెప్పిస్తుంది.
1: And whereas you feel that it leads to constipation if you read good books.
0: Kalkani bad books chadvi meeru bad thoughts atta vastunnayi.
1: Therefore you read bad books and entertain bad thoughts.
0: Deenikanta kaaranam emiti?
1: What is the reason behind all this?
0: Study ni deeniki mool kaaranam.
1: And your study, what you read, is all important.
0: Kalkani good thoughts raavalanukunte good books chadavali.
1: If you want to have good thoughts you should read good books.
0: Mahani yokka good thoughts anta kudanu vaadu chadivinatundi sadhuvulla, వాళ్ళు చేసేటువంటి సాధనల వల్ల గుడ్ థాట్స్ బయలుదేరుతున్నాయి.
1: ఆల్ గ్రేట్ పీపుల్ have got great thoughts, noble thoughts, good life, because they were always in good company and they have gone through good books.
0: కానీ మనం అతి గుడ్ బుక్స్ చదువుకోకుండా బ్యాడ్ బుక్స్ చదువుతుంటే దట్ ఈస్ బ్యాడ్ బాయ్ అట.
1: అనదర్ హ్యాండ్ ఇఫ్ యూ డోంట్ రీడ్ గుడ్ బుక్స్ ఇఫ్ యూ రీడ్ ఓన్లీ బ్యాడ్ బుక్స్ యూ ఆర్ ఎ బ్యాడ్ బాయ్ దెన్.
0: కనుక నీకు బ్యాడ్ నేమ్ రావాలంటే నీవు చదువు వల్ల మంచి గుణములు మంచి ప్రవర్తనలు మనలో బయలుదేరుతాయి.
1: దెర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు సీ దట్ యుల్ నెవర్ బి ఎ బ్యాడ్ బాయ్ యూ షుడ్ రీడ్ ఆల్వేస్ గుడ్ బుక్స్ టేక్ గుడ్ ఫుడ్ and lead a correct direction, good path.
0: Kaduka bad and good mana yokka manase karanam.
1: For good and bad, our mind is the main cause.
0: Mani eva manushyanam karanam bandhamo cheho.
1: Mind is responsible for bondage and liberation.
0: Kaduka manamu bad books ematram chadavakoddu.
1: Therefore, we should never read these cheap bad books.
0: Ee naadu kaligam lopala bad books ke chala viluva.
1: In this Kali age, bad books are highly valuable.
0: కానీ గుడ్ బుక్స్ మనకు లభించడం లేదు.
1: వీఆర్ నాట్ గెటింగ్ గుడ్ బుక్స్ అట్ ఆల్.
0: ఎప్పుడు చూస్తున్నా కానీ గుడ్ బుక్స్ చదువు.
1: ఎవ్రీ టైమ్ ఆల్వేస్ రీడ్ గుడ్ బుక్స్ ఓన్లీ.
0: గుడ్ వ్యక్తులతో మీరు సంబంధం గావించుకోండి.
1: అండ్ డెవలప్ గుడ్ ఫ్రెండ్షిప్, గుడ్ అసోసియేషన్.
0: కనుక మీరు గుడ్ కంపెనీ, గుడ్ చదువు మీరు అభివృద్ధి కావాలి.
1: దేర్ఫోర్ యూ షుడ్ డెవలప్ గుడ్ కంపెనీ అండ్ యూ షుడ్ కల్టివేట్ ది హ్యాబిట్ ఆఫ్ గుడ్ రీడింగ్.
0: మీరు ఎక్కడైనా పోయి చూడండి లైబ్రరీకు.
1: You go anywhere, any library.
0: Manchi thoughts raavalanukunte manchi good books chadavali.
1: If you want to have very good noble thoughts, you should certainly read good books.
0: Aa good books ekkada chikutundi?
1: Where do you get these good books?
0: Good college endu, good school endu, good study endu labhistadi.
1: The good books are available in a good education institution, a good college, a good school.
0: Kaani vaariki dhanam sampadinchalani anek mandi బ్యాడ్ స్టోరీస్ అంతా రాసి పిల్లలకంతా కూడా చాలా మనసును పాడు చేస్తున్నాయి.
1: బట్ పీపుల్ థింకింగ్ ఆఫ్ దేర్ మనీ అండ్ దేర్ ప్రాఫిట్ దే రైట్ బ్యాడ్ బుక్స్ అండ్ స్పాయిల్ ద లైవ్స్ ఆఫ్ చిల్డ్రన్.
0: కనుక మీ క్యారెక్టర్ అభివృద్ధి పరిచేటువంటి గుణములు ఉన్నటువంటి బుక్స్ ను మీరు చదవాలి.
1: దేర్ఫోర్ యూ షుడ్ రీడ్ దోస్ బుక్స్ విచ్ విల్ డెవలప్ యువర్ క్యారెక్టర్.
0: చాలా మంది ఎక్కడైనా బస్సులోనో ట్రైన్ లోనో బయలుదేరిపోవాలంటే బ్యాడ్ బుక్స్ ముందు సెలెక్ట్ చేసుకుంటారు.
1: వెన్ పీపుల్ go on journey either in a bus or a train, they select bad books.
0: Kanuka meeru good books select cheskovali.
1: You should always select good books.
0: Appude meeru good thoughts vastayi.
1: Then you'll develop good thoughts.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Meerantha kodu good thoughts avalanukunte, good pravartana kavalanukunte, good books chadavali.
1: If you want to have good thoughts, good behavior, you should read good books.
0: Kaani ippudu kaaranagunyanga చాలా మంది విద్యార్థులు బ్యాడ్ బుక్స్ ఏ చాలా ఫ్యాషన్ అనుకుంటారు.
1: బట్ ఇన్ ద ప్రెసెంట్ టైమ్స్ మెనీ బాయ్స్ కన్సిడర్ రీడింగ్ బ్యాడ్ బుక్స్ యాజ్ ఎ మోడర్న్ ఫ్యాషన్.
0: ఈ మోడర్న్ ఫ్యాషన్ ఎట్లవుతుంది? దీనివల్ల చెడ్డదంతా బయలుదేరుతుంది.
1: దిస్ మోడర్న్ ఫ్యాషన్ టేక్స్ యూ టు ఎవ్రీథింగ్ దట్ ఈస్ బ్యాడ్ అహెడ్.
0: ఇంతకు పూర్వం అంతా కూడా చాలా క్యారెక్టర్ బుద్ధి కావాలంటే మంచి బుక్స్ చదవాలి.
1: అండ్ ఆల్ దీస్ డేస్ people have gone through good books and developed good character.
0: Character is mukhyamainatundi.
1: Character is most important.
0: Kani parent maadi ishtam vachatu telikoddu.
1: And you should not go around, go about in a cheap way.
0: Kanuka ee naadu cheap way pothunnaru.
1: We are proceeding in a cheap way.
0: Takku velaga vachetundi chustunnaru.
1: We are purchasing cheap books.
0: Free ga ichetundi books ni chustunnaru.
1: And we go run after books distributed freely.
0: కానీ ఇది గుడ్ ఆ బ్యాడ్ అనేటువంటి విచారణ చేసేటువంటి శక్తి సామర్థ్యం మీలో లేవు.
1: అండ్ యూ డోంట్ హ్యావ్ దట్ కెపాసిటీ ఆఫ్ డిస్క్రిమినేషన్ టు జడ్జ్ వెదర్ ఇట్ ఇస్ ఎ గుడ్ బుక్ ఆర్ ఎ బ్యాడ్ బుక్.
0: కానీ కళాతోటి చెడ్డ అయిపోయిన తర్వాత అప్పుడు మంచి బుక్స్ చదవడానికి ప్రయత్నిస్తారు.
1: వెన్ వన్స్ యూ టర్న్ బ్యాడ్ అల్టిమేట్లీ వాట్ ఈస్ ఫన్ ఆఫ్ రీడింగ్ గుడ్ బుక్ లేటర్.
0: కనుక మీరు మొదలే గుడ్ బుక్స్ ను మీరు సెలెక్ట్ చేయాలి.
1: దట్ఫర్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ యూ స్టార్ట్ రీడింగ్ గుడ్ బుక్స్.
0: అప్పుడే మీరు గుడ్ థాట్స్, గుడ్ ప్రవర్తన మీరు అభివృద్ధి అవుతుంది.
1: దెన్ యూ విల్ డెవలప్ గుడ్ థాట్స్ అండ్ గుడ్ కాండక్ట్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఇంకా కొన్ని చాలా ముఖ్యమైనటువంటి విషయాలంతా ఉన్నాయి.
1: దర్ మెనీ మెనీ ఇంపార్టెంట్ థింగ్స్.
0: ఈ మూడు దినముల లోపల ఆ మంచి విషయాలు కూడా మీకు బోధించి మీరు మంచి మార్గంలో పెట్టాలి.
1: ఆల్ గుడ్ థింగ్స్ మస్ట్ బి టాట్ టు యూ సో దట్ యూ లీడ్ ఎ కరెక్ట్ పాత్.
0: గుడ్ పనులు చేయాలనుకుంటే మంచి ముహూర్తం చూసుకోవాలి.
1: So if you want to read good books, good thoughts, you should select auspicious, correct, exact time.
0: కనుక మీరు మున్ముందు మీరు సిద్ధంగా ఉంటుండండి. మీకు సరైనటువంటి థాట్స్ వచ్చేటట్టుగా బోధిస్తాను.
1: బి రెడీ, భగవాన్ విల్ టెల్ యూ ద ప్రొసీజర్ టు డెవలప్ గుడ్ థాట్స్ ఇన్ ద కమింగ్ 2 డేస్.

0: By bad thoughts, one is put to misery. By entertaining the truthful thoughts, one becomes pious. The one beyond this thought process will always remain in peace. Do not forget this good word.
1: Face is the index of life, mind.
0: Face is the index of the mind.
2: Manasu nandali సంకల్ప వికల్పములన్నీ కూడాను ముఖమునందే ప్రతిబింబిస్తూ ఉంటాయి.
0: ఆల్ ద థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్ ఆర్ వెరీ మచ్ రిఫ్లెక్టెడ్ ఆన్ వన్స్ ఓన్ ఫేస్.
2: దుఃఖము కాని, ఆనందము కాని, విచారము కాని, క్రోధము కాని, ద్వేషము కాని, ఏ గుణములైనప్పటికీ ముఖమునందు ఇవి ప్రతిబింబిస్తూ ఉంటాయి.
0: The difficulty or anxiety, anger, hatred, bliss, happiness, they will all show up on our face.
2: Kanuka manavudu dussankapamunaku hrudayamulo sthanam ivvakoodadu.
0: Therefore, man should not give scope for any bad thought.
2: Dussankalpamla cheta taanu dukkitudavutadu.
0: He is put to all difficulties and problems because of bad thoughts.
2: Parula cheddanu koratamu, parulaku apakaram cheyatamu, parulaku keedanu sankalpinchatamu, ityadi dushta sankalpamulanni kudanu parulaku keedu cheyatame kaakunda tadupari danikante abhitamainatundi keedu korina vaanike chestunnadu.
0: Desiring bad for others, trying to harm others, trying to hurt others is doubtlessly very bad, but beyond that, harming those that help you is much worse.
2: Dushta sankalpamulu manavunaku sahaja lakshanamulu kavu.
0: Bad thoughts is not natural to mankind.
2: Oka bavilo rai visirinappudu akkada chinna alaga prarambhamavutundi.
0: When you pelt a stone into the well, there starts waves in little dimensions to begin with.
2: పూర్తి భావిని ఆక్రమించిపోతుంది.
0: ద వేవ్స్ స్ప్రెడ్ అండ్ ఆక్యుపై ద ఎంటైర్ ఏరియా ఆఫ్ ద వెల్.
2: ఈ మానస సరోవరం నందు సంకల్పం అనేటువంటి ఒక రాయి వేసినప్పుడు ఆ సంకల్పం అనేటువంటి రాయి ద్వారా ఈ యొక్క మానస సరోవరం నందు అల ప్రారంభమయ్యి సర్వేంద్రియముల నందు ప్రాపించిపోతుంది.
0: లైక్ వైజ్ ఇన్ దిస్ లేక్ ఆఫ్ హ్యూమన్ మైండ్ వెన్ యూ పెల్ట్ స్టోన్ ఆఫ్ థాట్ ద వేవ్స్ వుడ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ది బాడీ.
2: కన్నుని యందు ప్రవేశించి దుష్ట దృష్టిని దృష్టిస్తుంది.
0: The bad thought enters into your eye and makes all your looks bad.
2: కర్ణముని యందు ప్రవేశించి దుష్ట శ్రవణమునే వింటుంది.
0: As it enters into the ear, it entertains bad listening.
2: నోటి యందు ప్రవేశించి దుష్ట భావములే పలుకుతుంది.
0: Bad thought in our mouth will make you utter that is bad.
2: హస్తముని యందు కాని, పాదముని యందు కాని, సమస్త దేహమునందు కూడా ఈ దుష్ట సంకల్పములు ప్రాకి అన్ని విధమైనటువంటి దుష్ట కర్మలే ఆచరిస్తుంది.
0: The bad thought in hand will take you to resort to all bad activity.
2: కర్మచరణాది అవయముల నుంచి కూడాను ఈ దుష్ట సంకల్పముల చేతని దుష్కర్మలు ఆచరిస్తుంది.
0: It's only bad thought that will make all the organs and the limbs of the body go in a perverted way.
2: దుష్ట సంకల్పముల చేత దుఃఖితుడగు.
0: Therefore, you are put to misery because of bad thought.
2: మన దుఃఖములకు మూల కారణం ఏమిటి?
0: What is the main cause for our misery?
2: మన సంకల్పములే.
0: Only our thought.
2: ఈ సంకల్పములే సమస్త దుఃఖములను కూడాను మన నుండి ఆవిర్భవింపజేస్తుంది.
0: It's only the bad thought present in the mind that takes us to misery.
2: కనుక సంకల్పములు ప్రారంభమైన తక్షణమే ఇది సత్సంకల్పంలా లేక దుష్ట సంకల్పంలా అని విచారణ చేసి దుష్ట సంకల్పంలో సాధ్యమైనంత వరకు దూరం చేయాలి.
0: Therefore, the moment thought originates, we should discriminate and find out whether it's good or bad.
2: తదుపరి సత్య సంకల్పముల చేత సాధు అగును.
0: One becomes pious by entertaining truthful thoughts.
2: పరోపకార సంబంధమైన సంకల్పము,
0: the thought to render service to others,
2: పరుల యొక్క క్షేమమును కోరినటువంటి సంకల్పము,
3: ద థాట్ దట్ డిజైర్స్ ద వెల్ఫేర్,
2: సమాజం యొక్క సంక్షేమాన్ని ఆశించినటువంటి సంకల్పము,
3: ద థాట్ దట్ విషెస్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద సొసైటీ,
2: ఈ విధమైనటువంటి సత్య సంకల్పముల చేతనే మానవుడు సాధువుగా మారిపోతున్నాడు.
3: ట్రూ సచ్ ట్రూత్ఫుల్ థాట్స్ మ్యాన్ బికమ్స్ పైయస్.
2: సాధు అనగా వేష సాధువు కాదు,
3: పైయస్
2: సాధు గుణములు చేసి కూడినటువంటి మాధవత్వం.
3: పైయస్నెస్ డస్ నాట్ గో విత్ ద డ్రెస్ వన్ వుడ్ పుట్ ఆన్. The quality within.
2: కనుకని ఇట్టి సాధుత్వాన్ని రక్షించే నిమిత్తమై పరిత్రణాయ సాధూనా, ఈ సాధుత్వం అనేటువంటిది ప్రతి మానవుని యందు కూడా ఉంటున్నది.
3: This pious quality is present in every man.
2: అట్టి సాధుత్వం అనేటువంటి గుణమును సంరక్షించే నిమిత్తమై మనకు సత్సంకల్పమును ఆవిర్భవింప చేసుకోవాలి.
3: In order to sustain and foster the pious quality, we should entertain good thoughts.
2: ఇంకా శాంతి మనకు ఎక్కడి నుంచి లభిస్తుంది?
3: Where can you get peace?
2: బయట ప్రపంచం నుంచి మనకు శాంతి లభించదు.
3: You don't get peace from
2: బయట పదార్థం నుంచి మనకు శాంతి లభించదు.
3: It's not from external.
2: బయట విషయం నుంచి మనకు శాంతి లభించదు.
3: Not from outer scenario.
2: విద్య నుండి శాంతి లభించదు.
3: Not out of education.
2: ఉద్యోగం నుండి శాంతి లభించదు.
3: Not out of job.
2: శాంతి మన అంతర్భావం నుండి ఆవిర్భవించేటువంటిది.
3: Peace originates from within.
2: ఎప్పుడు ఈ శాంతి మనకు లభిస్తుంది?
3: When do you get this peace?
2: సర్వ సంకల్పరహితుడే శాంతి నొందు.
3: ఎ పర్సన్ వుడ్ రిమైన్ ఇన్ పీస్ వెన్ ఇస్ బియాండ్ థాట్.
2: అనగా ఎట్టి సంకల్పములు లేక సర్వ సంకల్పములు కూడాను భగవత్ ప్రేరణగా భావించినప్పుడే మనకు శాంతి లభ్యమవుతుంది.
3: ఇట్ ఓన్లీ మీన్స్ వన్ గోస్ బియాండ్ ద థాట్ అండ్ దెన్ వన్ ఆఫర్స్ ఎవ్రీథింగ్ టు ద డివైన్.
2: కనుకని మన సర్వ సంకల్పములు కూడాను భగవత్ ప్రేరణగా మనం భావించాలి.
3: సో వీ షుడ్ కన్సిడర్ every thought being prompted by God.
2: సమస్త సంకల్పములు కూడాను హృదయం నుండి ఆవిర్భవించేటువంటివి.
3: All thoughts emanate out of heart.
2: హృదయము భగవస్థానము.
3: The heart is the center of God.
2: కనుకనే సమస్త సంకల్పములు కూడాను హృదయం నుండి ఆవిర్భవించుతున్నాయని సత్సంకల్పాన్ని మనం విశ్వసించినప్పుడే మనకు శాంతి లభిస్తుంది.
3: When once we entertain this truth that thoughts originate out of the heart, there will be truth.
2: మంచి చెడ్డల పరులపైన మనము ఆవిర్భవం చేయకూడదు.
3: The good and bad, the others are not the cause.
2: ఎవరు మంచి చెడ్డలకు కారకులు కాదు.
3: No one is responsible either.
2: సమస్త మంచి చెడ్డలకు నీ యొక్క సంకల్పములే మూల కారణము.
3: For everything good and bad, you are responsible your thoughts.
2: కనుకని మన సత్య సంకల్పములను అభివృద్ధి పరచుకొని తద్వారా సర్వ సంకల్పరహితుడే శాంతుడగును. సర్వ సంకల్పములు కూడాను మనం శూన్యము గావించుకోవాలి.
3: Therefore, we should start with this point of entertaining truthful thoughts and travel beyond this thought.
2: Yat bhavam tad bhavati.
3: As is the feeling, so is the experience.
2: Kalukane mana yokka prati okkati kudanu reflection of the inner being.
3: So everything is the reflection of the inner being.
2: Okanoka samayamlo Krishnudu Dharmajanni pilipinchi, Dharmaja ee rajyamulo opala evadaina dushtudu dummargulu anetunte varu unnara vicharinchukoni rammani pampadu.
3: At one time, Krishna summoned Dharmaja and said, go and find out in this kingdom and find out if there is any bad man, wicked man here.
2: తదుపరి కొంతసేపైన తర్వాత దుర్యోధనని పిలిపించాడు.
3: After some time, he summoned Duryodhana.
2: దుర్యోధనా, మన రాజ్యం లోపల ఎవరైనా దుష్టులో దుర్మార్గులో ఉంటున్నారేమో విచారించమని చెప్పాడు.
3: దుర్యోధన, if there is any bad man, wicked man in our kingdom, find out.
2: ధర్మజుడు ఒకవైపున, దుర్యోధనుడు మరొక వైపున ఈ యొక్క దీనిని కొంతవరకు సాధించే నిమిత్తమై రాజ్యంలో సంచారం సల్పుతూ వచ్చారు.
3: ధర్మజ అండ్ దుర్యోధన వెంట్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ గుడ్ మ్యాన్.
2: కొంతకాలమైన తర్వాత ధర్మజుడు వచ్చి, కృష్ణ, మన రాజ్యములో దుష్టులు దుర్మార్గులు అనేటువంటి వారు ఎక్కడ కూడా కంటికి కనిపించలేదు.
3: ధర్మజ కేమ్ అండ్ సెడ్, కృష్ణ, దేర్ నో వికెడ్ మ్యాన్, దేర్ నో బ్యాడ్ మ్యాన్.
2: ప్రజలు కూడాను పవిత్రులే, సద్గుణవంతులే, సదాచార సంపన్నులే,
3: ఆల్ ఆర్ వర్చ్యుస్, ఆల్ టేక్ టు గుడ్ ప్రాక్టీసెస్.
2: దుష్టులు ఎవరు నా కంటికి కనిపించలేదన్నాడు.
3: ఐ హావ్ నాట్ కమ్ అక్రాస్ ఎనీ బ్యాడ్ మ్యాన్.
2: సరే వెళ్ళమన్నాడు.
3: హి సెడ్ ఓకే యు మే గో.
2: మరి కొంతసేపటికి దుర్యోధనుడు వచ్చాడు.
3: ఆఫ్టర్ సమ్ టైమ్ దుర్యోధన,
2: కృష్ణ, మన రాజ్యం లోపల ఎక్కడ చూసినా దుష్టులు దుర్మార్గులే కనిపిస్తున్నారు.
3: దుర్యోధన సెడ్, కృష్ణ, our kingdom is
2: దురాచార సంపన్నులే కనిపిస్తున్నారు.
3: We find people resorting to bad practice.
2: సత్ప్రవర్తనలు సదాచార సంపన్నులు నా కంటికే కనిపించలేదన్నారు.
3: I have not come across anyone, a pious man, a good person.
2: అప్పుడు కృష్ణుడు చెప్పాడు.
3: Then Krishna said,
2: యత్ భావం తత్ భవతి. దుర్యోధను యొక్క దృష్టి అంతే కూడాను దుస్సంకల్పముల చేత దురాచారముల చేత దుర్భావముల చేత నిండి ఉంటున్నది. కనుకనే అతనికి అన్ని కూడాను దుష్ట సంకల్పం లేనటువంటి వారే కనిపించారు, దురాచారులే కనిపించారు. తాను ఎలాంటి కలర్ గ్లాసెస్ వేసుకుంటారో అందరికీ అలాంటి కలరే కనిపిస్తుంది.
3: As Duryodhana is full of wicked thoughts and bad feelings, he saw everyone bad because as is the color of the glass, so is the vision.
2: కనుక దుష్టుల యొక్క దృష్టి చాలా దుష్ట దృష్టిగా కనిపిస్తుంటుంది.
3: The vision of a bad man is automatically bad.
2: దుర్యోధన పరమ దుష్టుడు, దుర్మార్గుడు, దురాచార సంపన్నుడు.
3: దుర్యోధన is very bad, very cruel and wicked.
2: ధర్మజుడు,
3: ధర్మజ
2: ఇతను సాధు గుణము కలవాడు.
3: ఇస్ పాయస్,
2: సత్య సంకల్పుడు.
3: ది వన్ ఆఫ్
2: సదాచార సంపన్నుడు.
3: టేక్స్ టు గుడ్ ప్రాక్టీస్,
2: ధర్మమే అతని యొక్క స్వరూపమును ధరించినటువంటి వాడు.
3: ఇస్ వెరీ ఎంబోడిమెంట్ ఆఫ్ ధర్మ.
2: కనుకనే అతనికి అందరూ కూడాను సద్గుణవంతుడే కనిపించారు.
3: దేర్ ఫోర్ హీ మెట్ ఓన్లీ గుడ్ పీపుల్.
2: ఏత వాత దుర్యోధన యొక్క దుష్ట సంకల్పములకు, ధర్మజుని యొక్క సత్సంకల్పములకు ఈ యొక్క దృశ్యములే మూల కారణములు.
3: Be that as it may, the vision and experience of Duryodhana and Dharmaja, they are based on their thoughts behind.
2: కనుకని ప్రతి మానవుని యందు కూడాను మంచి చెడ్డలైనటువంటిది గిల్టీ కాన్షియస్ అంటారు. తన యొక్క భావమును పురస్కరించుకుని వీరు దుష్టులని, వీరు సజ్జనులని విశ్వసిస్తుంటారు.
3: Basing on good and bad within us, we consider others good and bad. This is guilty conscience.
2: దుష్టులు కాని సజ్జనులు కాని బయట ప్రపంచంలో కనిపించేవారు కాదు.
3: The good or bad are not seen in the outer
2: ప్రతి
3: world.
2: ఒక్కటి కూడా రియాక్షన్, రీసౌండ్, రిఫ్లెక్షన్.
3: ఎవ్రీథింగ్ ఇస్ రియాక్షన్, రిఫ్లెక్షన్ అండ్ రీసౌండ్.
2: తన యొక్క రియాక్షనే, తన యొక్క రీసౌండే, తన యొక్క రిఫ్లెక్షనే.
3: ఇట్స్ హిజ్ ఓన్ రియాక్షన్, హిజ్ ఓన్ రిఫ్లెక్షన్, హిజ్ ఓన్ రీసౌండ్.
2: కనుకనే ప్రతి విషయం నందు కూడాను మంచి చెడ్డలకు మనమే మూల కారణం కాని మరొకరు కాదు.
3: So we are responsible for our good and bad, no one else.
2: Kanuka itti satsankalpamulaku dussankalpamulaku parulu kaadu karakulu, maa yokka sankalpamule moola kaaranam.
3: So for good and bad, our thoughts are the main cause.
2: Mana manasanta sankalpamule yokka moota.
3: Mind is the bundle of thoughts.
2: Mana pravartanayanu anni kodanu manasu yokka baata.
3: Mind travels along the path of action.
2: మన సుఖ దుఃఖములకు మూల కారణము మన నడతలే మూల కారణము.
3: For the pain and pleasure, our behavior, action is responsible.
2: కనుకనే సంకల్పములు మంచివైనప్పుడు మనసు మంచిది అవుతుంది.
3: When thoughts are good, mind is good.
2: మనసు మంచిదైనప్పుడే మన నడతలు కూడాను మంచిగా ఉంటాయి.
3: When mind is good, the action will be good.
2: కనుక ఈనాడు ప్రపంచమంతా కూడాను మన నడతలను పట్టి అనేక విధములైనటువంటి యొక్క దుర్మార్గములు కనిపిస్తూ ఉంటున్నాయి.
3: In the present day world, we find all wrong activity, wrong action.
2: దీనిని పురస్కరించుకునే ప్రాచీన మహర్షులందరూ కూడాను మనయేవ మనుష్యానాం కారణం బంధమోచయః, మనసే మూల కారణము.
3: Basing on this, the ancient sages declared that mind is the cause for liberation or attachment.
2: కనుక మొట్టమొదట మన సంకల్పములను సత్సంకల్పములుగా మనం అభివృద్ధి పరచుకోవాలి.
3: Therefore, we should foster, develop truthful thoughts.
2: ఆహార విహారముల చేత మన సంకల్పములు అనేక వికృతంగా మారుతూ ఉంటాయి.
3: Our food and habits are responsible for the perverted thoughts.
2: మన సుకృతమునకు వికృతమునకు మన సంకల్పములే మూల కారణము.
3: For the perverted thoughts, our food and habits are responsible.
2: కనుక మొట్టమొదట మనం సంకల్పములు ఆవిర్భవించిన తక్షణమే ఇజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అని టైం తీసుకుని విచారణ చేయాలి.
3: The moment thought originates, take some time and discriminate.
2: తొందర పాట ఎప్పుడు మంచిది కాదు.
3: Never be in haste.
2: Haste makes waste. Waste makes worry. So, do not be in a hurry.
3: Haste makes waste. Waste makes worry. So, do not be in a hurry.
2: Manamu tondara paata padakoodu.
3: Never be in a hurry.
2: Manamu shantanga. Adhe patience.
3: Observe patience.
2: Ee yokka shantini manam vahinchutamante sarva vidhamulainatundi sukhamulu manam anubhavinchagalamu.
3: When you are in peace, you can experience all
2: the meaning. Sukhamu kudanu manaku praptamainatundi drushtilo manaku kanipinchetundi kaadu.
3: Even the pleasure is not merely physical or worldly.
2: Mana adrushtam anetundi kudanu mana yokka praptini puraskarinchukoni labhinchetundi kaadu.
3: Even the fortune is not the one based on deservedness.
2: కనుకనే కర్మలనేటువంటి అన్ని కూడాను అదృష్టం పైన ఆధారపడి ఉంటుంటాయి.
3: ఆల్ అవర్ యాక్షన్స్ ఆర్ బేస్డ్ ఆన్ ఫార్చ్యూన్.
2: అదృష్టం అంటే పూర్వం చెప్పాను, దృష్టికి కనిపించినటువంటిదే అదృష్టము.
3: అదృష్ట ఫార్చ్యూన్ ఇస్ దట్ విచ్ యు డు నాట్ సీ.
2: కంటికి కనిపించేటువంటిది కాదు అదృష్టము.
3: దిస్ ఫార్చ్యూన్ ఇస్ నాట్ సీన్ విత్ ది
2: కర్మ ఫలములు వేసి సంకల్ప ఫలములు నాటు, సంకల్ప బీజములు నాటి కర్మ ఫలములు పొందుతున్నాం.
3: యు సో ది సీడ్ ఆఫ్ థాట్ అండ్ రీప్ ద ఫ్రూట్ దేర్ ఆఫ్టర్.
2: కర్మ ఫలములు నాటి సుఖము అనేటువంటి యొక్క అభ్యాసములు పొందుతున్నాం ఫలములు.
3: యు సీడ్ ది సీడ్ ఆఫ్ అభ్యాసములు అనేటువంటి
2: బీజములు నాటి శీలము అనేటువంటి ఫలములు పొందుతున్నాము.
3: అండ్ యు రీప్ ది ఫ్రూట్ ఆఫ్ క్యారెక్టర్.
2: ఈ శీలము అనేటువంటి యొక్క బీజములు నాటి అదృష్టము అనేటువంటి ఫలాన్ని పొందుతున్నాము.
3: యు సో ది సీడ్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ అదృష్టము అనేటువంటి
2: మన గుణం పైన ఆధారపడి ఉంటుండాలి.
3: దేర్ఫోర్ ఫార్చ్యూన్ డిపెండ్స్ ఆన్
2: ఈ గుణము అనేటువంటిది మన ఆలోచనల పైన ఆధారపడి ఉంటుండాలి.
3: థాట్స్
2: ఈ ఆలోచన అనేటువంటి మన కర్మల పైన ఆధారపడి ఉంటుంది.
3: థాట్స్ డిపెండ్ ఆన్
2: ఈ కర్మల అనేటువంటిది సంకల్పం పైన ఆధారపడి ఉంటుండాలి.
3: ద యాక్షన్స్ ఆర్ బేస్డ్ ఆన్ కనుకనే
2: సమస్త సుఖ దుఃఖములకు మన సంకల్పములే మూల కారణములు.
3: సో ఫర్ ప్లెజర్ అండ్ పెయిన్ అవర్ థాట్స్ ఆర్ ద మెయిన్ కాజ్.
2: కనుక సంకల్పములు ఎట్టివో మనిషి యొక్క స్వభావం మట్టిది.
3: As is the thought, so is the temperament.
2: కాన మొట్టమొదట మనము ఈ సంకల్పమును అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నించాలి.
3: First we should exercise a control on
2: సామాన్యమైన ఈ ప్రాకృతమైన జీవితం లోపల మంచి చెడ్డలకు అన్నింటికి పొరల పైన మనం నెట్టుతున్నాం.
3: Usually in the world we blame others for our pleasure.
2: ఈ పొరల వల్ల నాకు ఈ దుఃఖం లభించిందని, పొరల వల్ల నాకు ఈ ప్రాప్తి సభ్యమైందని మనం భావిస్తుంటాము. ఇది చాలా పొరపాటు.
3: We consider that you are benefited by someone. Others are not responsible anyway.
2: నీ సంకల్పములే నీ కారణం.
3: Your thoughts are the main cause.
2: కనుకనే ఎట్టి భావము అట్టి పనులను మనం ప్రవేశిస్తున్నాము.
3: As is the failing, so is the action.
2: నీవు ఎగ్జామినేషన్ లోపల పాస్ అయినావా, నీ ప్రయత్నం యొక్క ఫలితమే దీనికి యొక్క రిజల్ట్.
3: ఇఫ్ యూ పాస్ ఇన్ ది ఎగ్జామినేషన్ ఇట్స్ మోర్ ఆర్ లెస్ యువర్ ఎఫర్ట్.
2: నీవు ఫెయిల్ అయిపోయినావా, నీ ప్రయత్నం యొక్క లోపమే దీనికి కారణం.
3: ఇఫ్ యూ ఫెయిల్ ఇన్ ది ఎగ్జామినేషన్ యూ హ్యావ్ నాట్ పుట్ ఇన్ ఎనఫ్ ఆఫ్ ఎఫర్ట్.
2: నీవు చక్కగా సిన్సియర్ గా నీవు హృదయపూర్వకంగా చక్కగా చదివితే తప్పక నీవు పాస్ అయింది.
3: ఇఫ్ యూ రీడ్ సిన్సియర్లీ హ్యాడ్ యూ రీడ్ సిన్సియర్లీ యూ వుడ్ హ్యావ్ పాస్.
2: కానీ నీ ప్రయత్న దోషం చేతనే నీ పాస్ ఫెయిల్ అంతా నీకు తెలుస్తుంటుండాలి.
3: యూ హావ్ నాట్ పుట్ ఇన్ సిన్సియర్ ఎఫర్ట్స్ దేర్ఫోర్ యూ ఫెయిల్.
2: అన్ని కార్యములు ఎందుకు కూడాను అంతే.
3: సో
2: విజయాన్ని సాధించాలనుకున్నప్పుడు సత్సంకల్పమును అభివృద్ధి పరచుకోవాలి.
3: ఇన్ ఆర్డర్ టు అచీవ్ ఎనీథింగ్ యూ షుడ్ డెవలప్
2: ఈ సంకల్పములు స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై సంకల్పాలు ఉండకూడదు.
3: థాట్స్ షుడ్ నెవర్ బి సెల్ఫిష్ ఆర్ సెల్ఫ్ సెంటర్డ్.
2: సంకల్పములు సహజ సిద్ధమైనటువంటి సంకల్పములే.
3: ద థాట్స్ ఆర్ క్వైట్ నేచురల్
2: స్వభావములు.
3: స్వభావ
2: స్వభావం అనగా స్వ ఆత్మ భావము, ఆత్మభావమే స్వభావము.
3: స్వ ఇస్ ఆత్మ, భావ ఇస్ ఫీలింగ్, ఆత్మిక్ ఫీలింగ్.
2: కనుకని స్వధర్మము పరధర్మం అనేటువంటి కానీ స్వభావము ప్రధర్మం కానీ హృదయం నుండి ఆవిర్భవించేటువంటివి.
3: ఐదర్ స్వధర్మ ఆఫ్ ద స్పిరిట్ ఆర్ పరధర్మ ఆఫ్ ద వరల్డ్ దే కమ్అట్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్.
2: కనుక ప్రతి ఒక్కటి కూడాను మన యొక్క హృదయం నుంచి వచ్చేటువంటివి కానీ బయట నుంచి లోపల ప్రవేశించేటువంటివి కాదు.
3: సో ఏ
2: సంకల్పమును అభివృద్ధి పరచుకోవాలి.
3: ఇన్ ఆర్డర్ టు అచీవ్ ఎనీథింగ్ యూ షుడ్ డెవలప్
2: ఈ సంకల్పములు స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై సంకల్పాలు ఉండకూడదు.
3: థాట్స్ షుడ్ నెవర్ బి సెల్ఫిష్ ఆర్ సెల్ఫ్ సెంటర్డ్.
2: సంకల్పములు సహజ సిద్ధమైన

0: ప్రవేశించేవి కానీ బయట నుంచి లోపల ప్రవేశించేటువంటివి కాదు.
1: సో ఎవ్రీథింగ్ కమ్స్ అవర్ ఫ్రమ్ అవర్ ఓన్ హార్ట్, నాట్ ఫ్రమ్ అవర్ సైడ్.
0: ఆధ్యాత్మిక చిత్తం అందు కూడాను అమితమైనటువంటి యొక్క ఉద్రేకములు, అమితమైనటువంటి ఆనందములు కూడాను ఆవిర్భవిస్తుంటాయి.
1: ఈవెన్ ఇన్ ది స్పిరిచువల్ పాత్ విల్ బి మోర్ అండ్ ఎడ్యుకేటెడ్ we experience overjoyed
0: tanmayatnani gaavistuntuntadi
1: sometimes we forget ourselves
0: mattunu kaligistuntadi
1: we are intoxicated
0: kontha varaku moomattun chestundi
1: you are intoxicated sometimes
0: anduvallane narudulu chepparu ellabdapumam ichha ramo bhavati tapto bhavati matto bhavati atma ramo bhavati unmatto bhavati anniti endukudunu deenike moola kaaranam. ఈ యొక్క సంకల్పమే మూల కారణం.
1: థాట్స్ ఆర్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దీస్ స్టేట్స్.
0: కనుక మన సుఖ దుఃఖములను మరొకరిపైన తోయకూడదు.
1: సో వీ కెనాట్ బ్లేమ్ ఎనీబడీ ఫర్ అవర్ సారో ఆర్ మిజరీ.
0: అన్నిటికీ నేనే కారణము.
1: ఐఎమ్ రెస్పాన్సిబుల్.
0: నా సంకల్పమే మూల కారణము.
1: మై థాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: దీనికి ఎవరు కారకులు కాదు.
1: నో వన్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: అనేటువంటి సత్యాన్ని గుర్తించినప్పుడే వాడు సత్య సంకల్పడవుతాడు.
1: వెన్ వన్స్ వీ రికగ్నైజ్ దిస్ ట్రూత్ దట్ ఈస్ ద ట్రూత్ ఆఫ్ థాట్.
0: సత్య సంకల్ప రూపుడే సాధువగును.
1: దేర్ఫోర్ ద వన్ విచ్ such truthful thought will be
0: fine. ఈ సంకల్పములు ఆవిర్భవించిన తర్వాత ఇవన్నీ కూడాను కేవలము ఆత్మ నుండి ఆవిర్భవించినటువంటివి అనేటువంటి యొక్క స్వభావాన్ని మనం గుర్తించాలి.
1: We have to understand the natural quality that the truthful thoughts originate out of the heart.
0: ఎవరో వచ్చి మన నోటితో పలకటం లేదు.
1: No one is speaking on your behalf.
0: ఎవరో వచ్చి మన చెవిలో చేర్చటం లేదు.
1: No one is putting into your ear.
0: ఇవన్నీ మన నుండి వచ్చినటువంటివి.
1: They all come out of you.
0: అన్ని కూడాను ఆత్మ నుండి ఆవిర్భవించినటువంటివి అనేటువంటి సత్యాన్ని గుర్తించినప్పుడే అప్పుడు సత్య సంకల్ప రహితుడవును. అతనే శాంతి స్వరూపుడు.
1: When once you recognize that the heart is the center out of which all come, then you go beyond
0: God.
1: What is peace?
0: ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని దుఃఖములు వచ్చినా, ఎన్ని బాధలు కలిగినా కేవలం దాన్ని సహించి భరించి తట్టుకుని నెట్టుకుని ముందుకు సాగినటువంటి వాడు శాంతిని అనుభవించినటువంటి వాడు కాదు.
1: You cannot say that he is the one of peace who could face, resist all problems and anxieties, losses.
0: కనుక దీనికి సుఖ దుఃఖే సమే కుత్వారాహోనా విజయ రెండింటిని కూడా మనం ఏమాత్రం చింతించకూడదు.
1: వన్ షుడ్ మెయింటైన్ ఈక్వానిమిటీ ఇన్ బోత్ టైమ్స్ ఆఫ్ ప్లెజర్ అండ్ పెయిన్.
0: సుఖము ఎంత అశాశ్వతమో దుఃఖము అంత అశాశ్వతమే.
1: ద ప్లెజర్ ఇస్ టెంపరీ, సో ఆల్సో పెయిన్.
0: నైట్ ఎంత అశాశ్వతమో డే కూడాను అంత అశాశ్వతమే.
1: నైట్ ఇస్ టెంపరీ, సో ఆల్సో ద డే.
0: కనుకనే ప్రతి ఒక్కటి కూడాను కదిలిపోయేటువంటి మేఘములే.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ ఎ పాసింగ్ క్లౌడ్.
0: ఏది కూడాను సత్యమైనటువంటిది కాదు.
1: నథింగ్ ఇస్ పర్మనెంట్.
0: ఈనాడు పౌర్ణమి అని చెప్పిన ఆనందిస్తే రేపటి దినం డార్క్ నైట్ వస్తుంది.
1: టుడే యూ మే బి హ్యాపీ దట్ టుడే ఇస్ అ ఫుల్ మూన్ డే.
0: రెండు కూడాను అశాశ్వతములే, రెండు కూడాను అనిత్యములే.
1: బోత్ ఆర్ ట్రాన్సియెంట్.
0: అందువల్లనే అనిత్యం అసుఖం లోకం.
1: Therefore this world is temporary and full of misery.
0: ఈ జగత్ అంతా కూడాను కేవలం అనిత్యము అసుఖమైనటువంటిది.
1: Therefore the whole world is temporary.
0: ఎవరు నిత్య సుఖాన్ని అనుభవిస్తున్నాడు?
1: Who experiences the eternal joy?
0: ఎవరు నిత్యానందం అనుభవిస్తున్నాడు?
1: Who experiences the eternal bliss?
0: ఈ నిమిషంలో ఆనందం అయితే మరు నిమిషంలో దుఃఖం ప్రవేశిస్తుంది.
1: This moment is happy, thereafter is miserable.
0: కనుకని శాంతి అనేటువంటిది మన నుండి ఆవిర్భవించాలి కానీ బయట నుండి ప్రవేశించేటువంటిది కాదు.
1: Therefore peace should come out of you, not from outside.
0: కనుక ప్రతి మానవుడు కూడాను నాకు శాంతి కావాలి, శాంతి కావాలి, శాంతి కావాలి.
1: Every person asks this question, I want
0: peace. ఏ విదేశీయుడు వచ్చినప్పటికి what do you want అని క్వశ్చన్ వచ్చి I want peace, I want peace, I want peace.
1: Any foreigner will ask for this, I want peace, I want peace.
0: I want peace. ఎన్ని పదములు? మూడు పదములు.
1: Here you find three words. I want peace.
0: I want peace.
1: Three. I want peace.
0: I ego. Want desire.
1: Want desire.
0: ఎన్నిటిని తీసే peace అక్కడ ready-made గా ఉంటుందా?
1: Remove ego and desire. Peace is there ready-made.
0: Peace మన వెంటనే ఉంటుందా? జంటనే ఉంటుందా? ఇంటనే ఉంటుందా? కంటనే ఉంటుందా?
1: Peace is with you, in you, always.
0: And around you. కానీ సర్వత్రా ఉండినటువంటి అంతా కూడా పీసే.
1: ఎవ్రీవేర్ పీస్ ఇస్ ప్రెసెంట్.
0: ప్రపంచంలో నుంచి మనకు వచ్చేటువంటి అంతా కూడా పీస్ కాదు. ప్రపంచం అంతా పీసెస్, పీసెస్, పీసెస్.
1: యూ డోంట్ గెట్ పీస్ ఫ్రమ్ ద ఔటర్ వరల్డ్. యూ ఫైండ్ ఓన్లీ పీసెస్.
0: పీస్ మన యందే ఉంటుంది.
1: సో పీస్ ఇస్ విత్ ఇన్.
0: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్.
0: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్. యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్.
0: కనుక అట్టి సత్యాన్ని మనం గుర్తించుకున్నప్పుడు అది ఏ శాంతి.
1: When we recognize the truth, that is the real peace.
0: Kanukane Vedantam nandu adi bhautikamu, adi daivikamu, aadhyatmikamu ani moodintini bodhisthu vacharu.
1: Vedanta speaks of these three aspects.
0: Adi bhautikamu, ade dehamu.
1: Adi bhautika, body.

0: ఆది దైవికము అదే మనస్సు.
1: ఆది దైవిక మైండ్.
0: ఆది ఆధ్యాత్మికము.
1: ఆది ఆధ్యాత్మిక
0: ఆత్మతత్వము.
1: దట్ ఈస్ ఆత్మ స్పిరిట్.
0: ది వన్ యూ థింక్ యు ఆర్.
1: The one you think you are.
0: The one others think you are.
1: The one others think you are.
0: The one you really are.
1: The one you really are.
0: You are not one person but three.
1: You are not one person but three.
0: నిన్ను నీవు ఎవరిగా భావిస్తున్నావో అదే నీది యొక్క దేహం యొక్క ప్రమాణం.
1: If you consider yourself what you are, that is the standard.
0: కనుక నీవు దేహం కాదు.
1: You are not the body.
0: నీవు మైండ్ కాదు.
1: You are the mind.
0: నీవు ఆత్మ స్వరూపుడవే.
1: You are ఆత్మ.
0: కనుకని ఆత్మ జ్ఞానము, ఆత్మ త్యాగము, ఆత్మానందము అనుభవించేటువంటి ఒక తత్వమే నిజమైనటువంటి స్వభావము.
1: సో ది స్వభావ, ది టెంపరమెంట్ లైస్ ఇన్ దీస్ త్రీ కాంపోనెంట్స్.
0: స్వ స్వ స్వ
1: స్వ
0: అదే స్వాన్, అదే హంస, అదే హంస గాయత్రి, అదే స్వాన్
1: స్వ స్వాన్ స్వాయి స్వాన్ హంస గాయత్రి.
0: హం సోహం ఇది హంస గాయత్రి.
1: సోహం హంస గాయత్రి.
0: కనుక నీవు హంసవే.
1: యు ఆర్ ద స్వాన్.
0: ఎప్పుడు నీ తత్వాన్ని నీవు గుర్తించుంటావో అప్పుడే నీవు పరమహంస.
1: ద మూమెంట్ యు నో యువర్ ట్రూ నేచర్ యు ఆర్ పరమహంస.
0: కనుక నీ అనేక మంది మహర్షులందరినీ కూడాను అతని పరమహంస సచ్చిదానంద పరమహంస అంటారు.
1: సో వి కాల్ మెనీ సెయింట్స్ యాజ్ పరమహంస.
0: పరమహంస అనగానే అనాత్మను ఆత్మను వేరు చేసేటువంటి స్వభావమే హంస యొక్క లక్షణం.
1: ఇట్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ ది స్వాన్ టు సెపరేట్ ద బాడీ ఫీలింగ్ ఫ్రమ్ ద స్పిరిట్.
0: మిల్క్ అండ్ వాటర్ రెండింటికి వేరు చేస్తుంది.
1: ఇట్ సెపరేట్స్ ద మిల్క్ అండ్ వాటర్.
0: అనాత్మ అయినటువంటి దేహభావం దూరం చేసి ఆత్మ అయినటువంటి యొక్క స్వభావమును తాను నిలుపుకుంటుంది.
1: ఇట్ డిస్టింగ్విషెస్ అండ్ సెపరేట్స్ ద బాడీ అండ్ ద స్పిరిట్.
0: కనుక ఆత్మ అనాత్మ యొక్క విభాగమే హంస యొక్క గుణము.
1: ఇట్ ఇస్ ది క్యాటగరైజేషన్ ఆఫ్ ఆత్మ
0: విభాగమే హంస యొక్క గుణము.
1: ఇట్ ఇస్ ద క్లాసిఫికేషన్.
0: గుణత్రయ విభాగ యోగమే ఈ యొక్క హంస గుణము.
1: క్లాసిఫికేషన్ ఆఫ్ ది త్రీ అట్రిబ్యూట్స్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ ద స్వాన్.
0: కనుకని ఈ ప్రకృతి తత్వం అనేటువంటి దానిని క్రమక్రమేణా కొంతవరకు మనం దూరం చేయడానికి ప్రయత్నించాలి.
1: సో వీ హ్యావ్ టు గివ్ అప్ దిస్ worldly feeling.
0: ప్రకృతిని మనం వదలడానికి వీలు కాదు.
1: You don't need to run away from it.
0: కార్యస్వరూపుడైన పరమాత్మ.
1: This nature is the effect of
0: పరమాత్మను కారణ స్వరూపుడు.
1: God is the cause.
0: కనుక కారణ కార్య స్వరూపమైనటువంటి ఈ జగత్తు.
1: It is the relationship between the cause and the effect.
0: దీని పేరు జగత్తు అన్నారు.
1: So this is called జగత్.
0: జగత్ అనగా జగత్. జగత్ రావటం పోవటం, రావటం పోవటం, ఇదే జగత్.
1: జగత్ మీన్స్ దట్ విచ్ కమ్స్ అండ్ గోస్.
0: అంత రావటం పోవటం, ఏది శాశ్వతంగా ఉండటం లేదు.
1: నథింగ్ ఇస్ పర్మనెంట్, ఆల్ కమ్ అండ్ గో.
0: ఏది కూడా శాశ్వతంగా పోవటం లేదు.
1: నథింగ్ గోస్ పర్మనెంట్.
0: పోయినది తిరిగి వస్తుంది. అది
1: దట్ విచ్ గోస్ ఇస్ బౌండ్ టు కమ్.
0: వచ్చింది తిరిగి పోతుంది. అది
1: దట్ విచ్ కమ్స్
0: గోస్. కాబట్టి ఇది మిథ్యము అన్నారు.
1: దేర్ఫోర్ ఇట్స్ కాల్డ్ మిథ్య.
0: దీనిని సదసత్ అని కూడా చెప్తూ వచ్చారు.
1: ఇట్స్ ఆల్సో కాల్డ్ సదసత్.
0: దీన్ని ఒక విధమైనటువంటి జగత్తు అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ జగత్.
0: అనేక విధమైన పదముల చేత ఈ జగత్తును మనం అనుభవిస్తున్నాము.
1: వి ఎక్స్‌పీరియన్స్ దిస్ నేచర్ ఇన్ ఏ వేరీడ్ వే.
0: జగత్తును వదలడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు రన్ అవే ఫ్రమ్ నేచర్.
0: జగత్తునందు కూడాను జగదీశ్వరుని నీవు దర్శించాలి.
1: ఈవెన్ ఇన్ దిస్ వరల్డ్ యు హావ్ టు ఎక్స్‌పీరియన్స్.
0: జగత్తే ఒక చైతన్యమైనటువంటి స్వరూపము.
1: ది జగత్ ఇస్ వెరీ ఫార్మ్ ఆఫ్ చైతన్య అవేర్నెస్.
0: చైతన్యమే దైవ స్వరూపము.
1: దట్ అవేర్నెస్ ఇస్ డివినిటీ.
0: దానిని consciousness.
1: Consciousness is divinity.
0: కనుకని ఈ కాన్షియస్నెస్ అనేటువంటి దాని నుంచి కాన్షియన్స్ అనేటువంటిది వచ్చింది.
1: So out of this consciousness came conscience.
0: ఈ కాన్షియన్స్ నుంచి కాన్షియస్.
1: And this conscience led to
0: ఈ కాన్షియస్ బాడీ.
1: The conscience is
0: conscience
1: body.
0: Witness.
1: Conscience is witness.
0: Consciousness is చైతన్యం.
1: Consciousness is
0: అన్ని చైతన్యం యొక్క సంబంధమే.
1: Everything is related to this consciousness.
0: ఒక ఫ్యామిలీని.
1: They all belong to the same
0: relationship. కానీ దీంతో విసర్జించినవి కొన్ని, భుజించినవి కొన్ని ఉంటుండాయి.
1: However, there are certain things to be given up, certain things to be accepted.
0: ఒక మార్కెట్ కి వెళ్ళావు.
1: You go to the market.
0: నీవు ఒక కమలా పండు నీవు డబ్బిచ్చి కొన్నావు.
1: You buy an orange fruit.
0: ఈ కమలా పండు నేనే కొన్నాను, నా డబ్బిచ్చి నేను తీసుకున్నాను అనుకుంటావు.
1: I bought this fruit with my money.
0: అయితే నీవే తినాలి.
1: Yes, you can eat
0: it. పైన ఉన్న పొట్టును తీసి పారవేయాలి.
1: But you have to remove the skin covering.
0: లోపల సీడ్స్ ను కూడాను పారవేయాలి.
1: You have to throw away the seeds.
0: కానీ జ్యూస్ ను మాత్రం త్రాగాలి.
1: You can drink the juice.
0: నేనే కొన్నానని తోలు కూడా తింటున్నావా?
1: As you have bought it with your money, you don't eat
0: నేనే
1: the skin covering.
0: నేనే విత్తనములు కూడా నములుతున్నావా?
1: As you paid the money, you don't eat seeds there.
0: డబ్బిచ్చి కొన్నది పండే.
1: In fact, you purchased the
0: fruit. ఆ పండు లోపల కొన్ని విసర్జించాలి. మరి కొన్ని స్వీకరించాలి.
2: దేర్ ఇన్ ద ఫ్రూట్ సర్టన్ థింగ్స్ హావ్ గాట్ టు బి లెఫ్ట్ అవుట్.
0: కాబట్టి ఈ దేహం అనేది నీదే.
2: బాడీ బిలాంగ్స్ టు యూ.
0: ఈ దేహం అనే ఫలమే.
2: The body is the food.
0: కానీ ఇందులో నీవు అనుభవించవలసినవి కొన్ని, విసర్జించవలసినవి కొన్ని.
2: There are certain things you have to experience and there are certain things to
0: talk about. దుర్భావములు, దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చర్యలు ఇవన్నీ విసర్జించాలి.
2: Bad thoughts, bad feelings, bad emotions.
0: ఇవన్నీ విత్తనములు వంటివి.
2: They are like seed.
0: ఈ విత్తనములు తిరిగి నీ దగ్గర పెట్టుకుంటే తిరిగి మొక్కలు అవుతుంటాయి.
2: If you keep the seeds with you, they will grow into plants.
0: కానీ నీవు అనుభవించవలసింది ఏంటి? మాధుర్యమైనటువంటిది. వచనం మధురం, దృష్టియు మధురం, శ్రవణం మధురం, మధురం మనసం మధురం, సర్వం మధురం, మధురాధిపతి మధురం మధురం మధురం మధురం. అంతా మధురమే. ఈ స్వీట్ స్వీకరించాలి.
2: యూ షుడ్ యాక్సెప్ట్ ది స్వీట్ జ్యూస్. ఎవ్రీథింగ్ ఈజ్ స్వీట్.
0: అంతేకాని నేను కొన్నాను కదా అని చెప్పిన ఉద్దేశంతో పై పొట్టును కానీ విత్తనములు కానీ నేను నమ్మకూడదు.
2: For the simple reason you purchase, you don't eat the skin covering the fruit and the seed.
0: దీనికి నీ నాలుకకు రుచి పాడైపోతుంది.
2: And you will spoil the very taste there.
0: కనుక మనకు మనం పాడు చేసుకోవడానికి కారణం ఏమిటి? మన దుర్గుణములు, దురాలోచనలే.
2: We spoil ourselves because of our bad thoughts.
0: ఎప్పుడు దురాలోచనల మనలో ప్రవేశించిన చి మానవుడికి ఆవశించినట్టు కాదు ఇది. I am man, not animal అనేటువంటి దీంతో దాన్ని తరంగొట్టడానికి ప్రయత్నించాలి.
2: The moment a bad thought starts, you should feel that they are not human qualities and you should
0: human
2: say that you are man and you are not animal.
0: రాగ ద్వేషము, అసూయము, డంబము, కామ క్రోధ లోభ మోహము నాకు ఇవన్నీ కూడాను పశువు యొక్క గుణములు.
2: ద హేట్రెడ్, ద ఎవరెస్, ఈగో, దేర్ ఆర్ అనిమల్ క్వాలిటీస్.
0: నా గుణములు ఏమిటి? సత్యము నా గుణము, ధర్మము నా గుణము, ప్రేమ నా గుణము, అహింస నా గుణము, సహనం నా గుణము, సదాచారం నా గుణము అనేటువంటి యొక్క దీన్ని మనం భావించుకుంటూ రావాలి.
2: యూ షుడ్ కన్సిడర్ ట్రూత్ ఈజ్ మై క్వాలిటీ, love is my quality, non violence is my quality, peace is my nature, like that you should feel.
0: Kankani ee compassion na yokka nijamaina quality.
2: Compassion is my true quality.
0: Idi na karuna.
2: This is compassion.
0: Ee karunara samchetane manavudu jeevinchadaniki prayatninchali.
2: With this sense of compassion we should lead our life.
0: Adi Sri Ramuli yokka pradhama gunamu.
2: That is the chief quality of Sri Ram.
0: Compassion.
2: Compassion.
0: Aa gunamee రామచంద్రుడి యొక్క చరిత్రను పవిత్రముగా విస్తూ వచ్చింది.
2: ఇట్ ఈస్ ది కంపాషన్ ఆఫ్ శ్రీరామ దట్ మేడ్ హిస్ కెరియర్ అండ్ పర్సనాలిటీ సీక్రెట్.
0: ప్రతి మానవుని ఎందుకును ఈ కరుణారసం మనలో ఆవిర్భవించాలి.
2: దిస్ ఎసెన్స్ ఆఫ్ కంపాషన్ షుడ్ ఫైండ్ ఎ ప్లేస్ ఇన్ ఎవ్రీవన్.
0: మానవుని ఎందు ఏనాడు కూడాను శోకరసం రానేకూడదు.
2: ఇన్ నో పాయింట్ ఆఫ్ టైమ్ షుడ్ దేర్ బి ఎ మిజరీ.
0: శోకరసం ఎప్పుడు వస్తుంది?
2: When do you suffer?
0: మనం దుర్గుణములను పెంచుకున్నప్పుడే శోకరసం మన యందు ఆవిర్భవిస్తుంది.
2: When you develop bad quality, you will be sorrowful.
0: కనుక నీ హృదయాన్ని పూర్తి కూడాను ప్రేమగా నీవు నింపుకో.
2: ఫిల్ యువర్ హార్ట్స్ విత్ లవ్.
0: నీ యొక్క హృదయం అనేటువంటి ట్యాంక్ నువ్వు ప్రేమతో ఫిల్ అప్ చేసుకుంటే.
2: వెన్ యూ ఫిల్ ది ట్యాంక్ ఆఫ్ యువర్ హార్ట్ విత్ లవ్,
0: మౌత్ అనే ట్యాప్ నుంచి మంచి మాటలే వస్తాయి.
2: యూ విల్ డ్రా గుడ్ వర్డ్స్ అవుట్ ఆఫ్ ది ట్యాప్ ఆఫ్ యువర్ మౌత్.
0: అనేటువంటి ట్యాప్ నుంచి మంచి వాటరే వస్తుంది.
2: అండ్ యాజ్ యూ ఓపెన్ ది ట్యాప్ యూ డ్రా గుడ్ వాటర్.
0: నీ యొక్క కన్నుల నుంచి కూడా నువ్వు మంచి దృష్టి వచ్చేస్తుంది. ట్యాంక్ లోని వాటర్ ఎట్టివో ట్యాప్స్ లోని వాటర్ అట్టివి.
2: యాజ్ ఇస్ ద వాటర్ ఇన్ ద ట్యాంక్ సో ఇస్ ద వాటర్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద ట్యాంక్.
0: కనుక స్టార్ట్ ది డే విత్ లవ్, స్పెండ్ ది డే విత్ లవ్, ఫిల్ ది డే విత్ లవ్, ఎండ్ ది డే విత్ లవ్. దిస్ ఇస్ ది వే టు గాడ్. ఈ ప్రేమతత్వాన్ని మన హృదయంలో నింపుకోవాలి.
2: వీ హావ్ టు ఫిల్ అవర్ హార్ట్ విత్ దిస్ లవ్.
0: ప్రేమ లేని హృదయము కేవలము బ్రతికిన శవము.
2: ద లైఫ్ in which you find a heart without love is almost a living death.
0: Living death. Kanuka manamu ee vidhamainatundi prema swaroopuluga manam tayaru kavali.
2: We should be embodiments of love.
0: Kanuka premane manam penchukovasthundi.
2: We should develop love.
0: Migilinavanni manam penchukokapoyina premane annitini penchukuntundi.
2: Is the love that will encourage others to grow.
0: Nee okka vittanamunu bhoomilo naatithavante ఆ విత్తనం నుంచి కొమ్మలు, రెమ్మలు, ఆకులు, పలములు, పుష్పములు అన్ని కూడా అదే పెంచుకుంటుంది.
2: ఇఫ్ యూ సో ఎ సింగిల్ సీడ్, ఇట్ విల్ గో గ్రో ఇన్ యూ ట్రీ విత్ సో మెనీ బ్రాంచ్.
0: ఒక్క సీడ్ మాత్రమే నువ్వు నాటావు కింద.
2: ఓన్లీ వన్ సీడ్ యూ హావ్ సోన్.
0: కొమ్మలు ఎక్కడ నుంచి వచ్చాయి?
2: ఫ్రమ్ ద సీడ్.
0: ఆ సీడ్ నుంచి వచ్చాయి.
2: ఆల్ బ్రాంచెస్
0: రెమ్మలు ఎక్కడ నుంచి వచ్చాయి? ఆ సీడ్ నుంచినే వచ్చాయి.
2: ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద బ్రాంచెస్
0: ఈ లీవ్స్ ఎక్కడ నుంచి వచ్చాయి? ఆ సీడ్ నుంచినే వచ్చాయి. ఈ ఫ్రూట్స్ ఎక్కడ నుంచి వచ్చాయి? ఆ సీడ్ నుంచినే వచ్చాయి.
2: ఫ్రూట్స్ ఆర్ ద ప్రొడక్ట్స్
0: ఆఫ్ ది సీడ్. ఈ ఫ్లవర్స్ ఎక్కడ నుంచి వచ్చాయి? ఆ సీడ్ నుంచినే వచ్చాయి.
2: ఫ్లవర్స్ ఆర్ ద ప్రొడక్ట్స్
0: ఆఫ్ ది సీడ్. ప్రేమ అనేటువంటి ఒక్క బీజమును నీవు నాటుకుంటే అన్ని సత్సంకల్పములు అనేటువంటి అన్ని కూడా ఆ సీడ్ నుంచి ఆవిర్భవిస్తాయి.
2: వెన్ వన్స్ యూ సో ద సీడ్ ఆఫ్ లవ్, ఆల్ గుడ్
0: వృక్షమంతా ప్రేమ వృక్షమే.
2: దిస్ ఇస్ ఎ ట్రీ ఆఫ్ లవ్.
0: అయితే ఈ ప్రేమ వృక్షం పైన కూడాను అప్పుడప్పుడు కొన్ని పక్షులు వచ్చి వాళ్తూ ఉంటాయి.
2: ఆన్ దిస్ ట్రీ ఆఫ్ లవ్ సర్టన్ బర్డ్స్ fall and take rest.
0: ఎక్కడ వృక్షముందో త్యాగరాజ్ చెప్పాడు.
2: త్యాగరాజ్ సార్,
0: చుట్టి చుట్టి పక్షులెల్ల చెట్టు వేదకు రీతి భూమిని పుట్టగానే నీ పదములు పట్టుకున్న నన్ను బ్రోవ, రామా నన్ను బ్రోవరా, రామా నన్ను బ్రోవరా అన్నాడు.
2: జస్ట్ ఎస్ బర్డ్స్ గో రౌండ్,
0: చుట్టి చుట్టి పక్షులెల్ల చెట్టు వేదకు రీతి భూమిని,
2: జస్ట్ ఎస్ బర్డ్స్ దట్ గో రౌండ్ ఇన్ సర్చ్ ఆఫ్ ఫుడ్,
0: ఎగిరి ఎగిరి ఒక చెట్టు పైన వచ్చి వాలుతూ ఉంటాయి.
2: బీయింగ్ వెరీ మచ్ టైర్డ్ ద బర్డ్స్ కాబట్టి
0: ప్రపంచంలోని అశాంతి ప్రజలందరూ కూడా ఈ ప్రేమ అనేటువంటి వృక్షం పైన వచ్చి వాలుతూ ఉంటాయి.
2: People full of restlessness would take rest on the branches of the tree of love.
0: Aithe vachinatvanti pachulu ooruke undavu.
2: But the birds that come, they don't
0: remain. Chala shabdam chestuntai.
2: They make all sound.
0: Ante kaadu.
2: Not only that.
0: Aa chettu kinda evaraina gaani chedan dichukovalani vachite akkadantha kudunu malinya paristuntari.
2: Those that come there to enjoy the shade, the whole premises is made dirty by these birds. Andu
0: appudappudu dinni tasma jagrata jagrata jagrata annaru.
2: Therefore it is said you should be careful.
0: వీరినే శంకర్ల వారు జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునఃపున అంత్యకాలే మహాదుఃఖం తస్మా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త.
2: ద బర్త్ ఈస్ మిజరీ, ద ఓల్డ్ ఈజ్ ఇస్ సారోఫుల్ అండ్ ది ఎండ్ పాయింట్ ది లాస్ట్ మూమెంట్ ఈజ్ సారోఫుల్, దేర్ఫోర్ బీ కేర్ఫుల్.
0: కనుకనే మనం ఈ వృక్షం క్రింద ఉంటున్నాం. ఈ ప్రేమ వృక్షం పైన అన్ని పక్షులు వాలినాయి, దుర్గుణమైనటువంటి ఒక పక్షులు వాలినాయి.
2: On this tree of love, you find so many birds, bad qualities take rest. What should you do to drive them out?
0: చెట్టు కిందికి పోవాలా అని అన్నప్పుడే అవి పక్షులన్నీ లేచిపోతాయి.
2: You sitting under the tree should clap and shout loudly to drive the bird.
0: అదే విధంగానే మన ప్రేమ వృక్షం పైన వాలినటువంటి దుర్గుణములంతా కూడా మనం ఏం చేయాలి, రామ కృష్ణ గోవింద నారాయణ అని ఈ విధంగా మనం భజన చేస్తే ఆ పక్షులన్నీ లేచిపోతాయి.
2: So on this tree of love, so many birds are taking rest their bad qualities. To drive them out, you should be singing loud.

0: దీపకశ్చంద్ర రాత్రి వేళలయందు వెలుగును అందించేటువంటి వాడు చంద్రుడు.
1: డ్యూరింగ్ నైట్ టైమ్ ద వన్ హూ గివ్స్ అస్ లైట్ ఇస్ మూన్.
0: ప్రభాతే దీపకో రవి. పగటి వేళలందు వెలుగును కాంతిని చేకూర్చేటువంటి వాడు అందించేటువంటి వాడు సూర్యుడు.
1: సన్ గివ్స్ అస్ ఆల్ ద లైట్ డ్యూరింగ్ ద డే టైమ్.

0: ముల్లోకములు యందు కూడాను వెలుగును కాంతిని చేకూర్చేటువంటి వాడి ధర్మం.
1: ఇట్ ఈస్ ధర్మ దట్ గివ్స్ ఆల్ ది ఇల్యూమినేషన్ ది లైట్ ఇన్ ఆల్ ది త్రీ వర్డ్స్
0: సుపుత్ర కులదీపక. సుపుత్రుడు కులమునకు దీపమును వెలిగిస్తాడు.
1: A virtuous son is the very light for the entire clan,
0: family.
1: For the entire family.
0: అమావాస్యకు పూర్ణిమకు ఉండినటువంటి ఒక వ్యత్యాసము మీకు తెలుసు.
1: You know the difference between dark night and full moon night.
0: అమావాస్య కాళరాత్రి.
1: The dark night is
0: కటిక చీకటిగా ఉండేటువంటిది.
1: It's pitch dark.
0: హృదయులు ఈ చీకటిని ఏమాత్రం కూడాను కోరరు.
1: నోబుల్ హార్టెడ్ పీపుల్ విల్ నెవర్ బి ఆఫ్టర్ దిస్ డార్క్నెస్.
0: చీకటి భయంకరము అయినటువంటిది.
1: ఇస్ ది డార్క్ దట్ విల్ మేక్ యు ఫియర్ స్ట్రికెన్.
0: భయమును మాత్రమే కాదు అనేక దురాలోచనలు కూడాను అభివృద్ధి పరుస్తుంది.
1: డ్యూరింగ్ ద డార్క్ యు ఆర్ నాట్ ఓన్లీ డెవలప్ దిస్ ఫీలింగ్ ఆఫ్ ఫియర్, యు ఎంటర్టైన్ బ్యాడ్ థాట్స్.
0: దురాలోచనలు మాత్రమే కాదు దుష్కర్మలకు కూడాను పాల్గొంటుంది.
1: నాట్ ఓన్లీ బ్యాడ్ థాట్స్, ఇట్ విల్ రిజార్ట్ యూ టు టేక్ టు రాంగ్ యాక్షన్స్.
0: చీకటి అనేక విధమైనటువంటి దుష్ట సంకల్పముల చేత, దురాలోచనల చేత, దుర్భావముల చేత, దుర్కర్మల చేత మానవుని అనేక విధములుగా పీడిస్తుంది.
1: ఇట్ ఆల్ ది డార్క్నెస్ దట్ విల్ మేక్ యూ సఫర్ ఫ్రమ్ ఆల్ వికెట్ థాట్స్, వికెట్ ఫీలింగ్స్ అండ్ వికెట్ యాక్షన్స్.
0: ఈ చీకటిని దుష్టులు, దుర్మార్గులు, దురహంకారులు మాత్రమే ఆశించరు, కాని హృదయులు ఎవరు కూడా దీన్ని ఆశించరు.
1: ఓన్లీ వికెట్ పీపుల్, బ్యాడ్ పీపుల్ వుడ్ లైక్ టు బి ఇన్ ది డార్క్ బట్ నాట్ నోబుల్ అండ్ గుడ్ సోల్స్.
0: దొంగలకు, దుష్టులకు, దుర్మార్గులకు చీకటి ఎంతో సహాయకారిగా ఉంటుంటారు.
1: ది థీవ్స్ ఇన్ ది వికెట్ పీపుల్ విల్ టేక్ ది హెల్ప్ ఆఫ్ ది డార్క్నెస్ డ్యూరింగ్ ది నైట్ టైం.
0: వారు ఈ చీకటిని ఆశిస్తూ ఉంటారు.
1: దే మూవ్ అబౌట్ ఇన్ ది డార్క్.
0: వారు సంకల్పించుకున్నటువంటి కర్మను ఆచరించే నిమిత్తము ఈ చీకటి ఎంతైనా సహాయం చేస్తుంది.
1: టు డూ వాట్ ఎవర్ దే లైక్, ద డార్క్నెస్ విల్ హెల్ప్ దెమ్ టు డూ.
0: కనుక చీకటిని కేవలము దుస్సంకల్పులు మాత్రమే ఆశిస్తుంటారు.
1: దేర్ఫోర్ ద వన్ విత్ బ్యాడ్ థాట్స్ విల్ బి ఇన్ ద డార్క్.
0: సత్సంకల్పులు, సదాచార సంపన్నులు, సత్క్రియావంతులు వెలుగును మాత్రమే ఆశిస్తుంటారు.
1: ద వన్ విత్ నోబుల్ అండ్ పైయస్ థాట్స్ విత్ గుడ్ యాక్షన్స్
0: వెన్నెలను చూచినప్పుడు మానవులు హృదయము చల్లగా శాంతమైన భావంతో సక్రమమైన మార్గంలో సత్సంకల్పాలను అభివృద్ధిపరచుకుంటుంటారు.
1: ద హ్యూమన్ హార్ట్ షుడ్ బి ఫుల్ ఆఫ్ పీస్ అండ్ షుడ్ బి కూల్ అండ్ షుడ్ బి ప్రాపర్.
0: చిన్న పిల్లలు కూడాను వెన్నెలను చూచి ఎంతయో ఆశిస్తుంటారో, ఆనందిస్తుంటారు.
1: Children feel, will feel very happy watching the full moonlight.
0: Kavuru ee oka challani vennal lopala tamalo aa hrudayam nundi aavirbhavincheetundi sadbhavamunu kavitvuluga annutu untaru.
1: Poets take to composition in poetry describing the moonlight and the moon.
0: Kanuka moonlight anaga poornima dinamu manavuni oka hrudayam kudanu poornimamainatuntiga untundi.
1: On that full moon day, the human heart also would be full.
0: Manavuni manasuku poorna chendunaku undinatvanti sannidhi sambandha bandhavyanni kudanu manam chakkaga vicharinchali.
1: We should know very well the relationship between the full moon and the human heart.
0: Chandrama manaso jataha chetcho suryo ajayata. Chandrudu manasu yokka pratibimbame.
1: Moon is the very reflection of the mind.
0: కనుక చంద్రుని యొక్క వెన్నెల లోపల మానవుని యొక్క మనసు కూడాను చల్లగా సద్భావములతో, సత్సంకల్పములతో అభివృద్ధి ఉంటుంది.
1: Therefore in full moon light human mind also would blossom with very good thoughts and feelings.
0: కనుక పూర్ణిమము అనేటువంటిది చీకటిని పోగొట్టి అజ్ఞానమును దూరం చేసి భయమును కూడాను దూరం చేసి శాంతిని, భద్రతను, ఆనందాన్ని, సత్సంకల్పాలను అభివృద్ధిపరుస్తుంది.
1: Therefore the moonlight dispels all sorts of darkness and fear It will keep you in peace, delight and bliss.
0: Inka pagati velayilendu suryudu andarikini velugunu andistuntadu.
1: During the daytime, it's the sun who gives us light.
0: Ee suryude lekapothe jagatte ledu.
1: Without the sun, there is no universe.
0: Suryude ee bhulokamulaku pratyaksha daivam.
1: Sun is the very God to this planet Earth.
0: Suryude lekapothe srushtiye ledu.
1: Without the sun, there is no creation.
0: Pantalu devu.
1: There is no harvest.
0: Vrukshamulu levu.
1: No trees.
0: Gali ledu.
1: No air.
0: Tindi ledu.
1: No food.
0: Jeevarasulu bratukalevu.
1: And living creatures cannot survive.
0: Suryudu yokka velugu vellane jeevulu bratukutunnayi, pantalu pandutunnayi, nadulu pravahistunnayi. Anandanga, suchemanga, subichanga, desamu, abhridhinundutun.
1: Because the sun, we find the living creatures sustain their life. You find the crop and the harvest, the flow of the rivers, and we find all the happiness and comfort.
0: Suryaka prabhavam chetane, manavaniyaka hudayam kudanu, pavitramotundan.
1: It is only the effect of the sun that makes our heart sacred.
0: Kanuka, suryudu, iyaka bhulokamunaku, ప్రత్యక్ష దైవం.
1: Therefore, sun is the very God to this earth.
0: సూర్యుని యందు ఉండినటువంటి ఈ యొక్క ప్రకాశ శక్తి హైడ్రోజన్.
1: The hydrogen which is powerful.
0: ఈ హైడ్రోజన్ అనేటువంటి శక్తియే జగత్తుకు మూడు భాగములుగా తోడ్పడుతూ ఉంటుండాలి.
1: The hydrogen which is so powerful present in the sunlight.
0: ఏదో కొంత భాగం మాత్రమే హీలియం ఉంటుండాలి.
1: Only fraction is present helium.
0: ఇది ఒక వాయువు.
1: This is a gas.
0: ఈ హీలియం అనేటువంటి వాయువు ఉండటం చేతనే ఈ ఆక్సిజన్ అనేటువంటిది కూడాను క్షీణించక అభివృద్ధిగాంచక దినదినమును కొంతవరకును తమ యొక్క స్థాయిలో తాను మెరుగుతూ ఉంటుండాలి.
1: బికాస్ ఆఫ్ ది ప్రెసెన్స్ ఆఫ్ ది హీలియం ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ది అట్మాస్ఫియర్ ఈస్ మెయింటైన్డ్.
0: సూర్యుని యందు అనేక విధములైనటువంటి యొక్క గుంతలు ఉంటున్నాయి, అనగా రంధ్రములు.
1: దర్ సో మెనీ హోల్స్ ఆన్ ద సన్.
0: ఈ సూర్యునిలో ఉండేటువంటి హోల్స్ అనగా రంధ్రములు ఎంత పెద్దవి అని విచారణ చేస్తే ఈ భూమినంతా కట్టకట్టి ఒక్కొక్క రంధ్రము లోపల విడిచి సులభంగా తీసి ఉంచవచ్చు.
1: ద హోల్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద సన్ ఆర్ సో బిగ్ దట్ యూ కెన్ జస్ట్ పుట్ ది హోల్ ప్లానెట్ ఆఫ్ ఎర్త్ ఇన్ వన్ ఆఫ్ ద హోల్స్ అండ్ టేక్ ఇట్ అవుట్.
0: పెద్ద పెద్ద రంధ్రాలు ఉంటున్నాయి సూర్యునిలో.
1: సో బిగ్ ఆర్ ద హోల్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద సన్.
0: కేవలం ఒకటి కాదు, రెండు కాదు, వేలకు రంధ్రాలు ఉంటున్నాయి.
1: నాట్ వన్ ఆర్ టూ, థౌజండ్స్ ఆఫ్ సచ్ హోల్స్ ఆర్ ప్రెజెంట్.
0: ఈ రంధ్రములు ఉండటం చేతనే ఈ హీలియం అనేటువంటి యొక్క వేగం చేత పొగ చేత ఈ యొక్క ఆక్సిజన్ అనేటువంటిది హైడ్రోజన్ అనేటువంటిది క్రమక్రమేణ అభివృద్ధి గాంచుతూ ఉంటుంటాయి.
1: బికాస్ ఆఫ్ ది హీలియం కంటెంట్ ఓవర్ దేర్ ద ఆక్సిజన్ కంటెంట్ హైడ్రోజన్ కంటెంట్
0: ఇది చాలా బాగా తెలుసు.
1: సైంటిస్ట్ నో ప్రతి
0: కనుక సూర్యుడు అనేటువంటిది జగత్తు కంతకుడును ప్రత్యక్ష దైవము. ఇది మూడవ నేత్రము.
1: సన్ ఈజ్ ద థర్డ్ ఐ అండ్ ది ప్రెజెంట్ అండ్ గాడ్ టు దిస్ ఎర్త్.
0: కనుకనే ప్రదోషే అనేటువంటిది చంద్రుడు, ప్రభాతే వెలుగునందించేవాడు సూర్యుడు.
1: దేర్ఫోర్ ద మూన్ ఇన్ ది నైట్ అండ్ ద సన్ దట్ గివ్స్ us ఆల్ ద లైట్ ఇన్ ది డే టైమ్. థర్డ్ వన్
0: త్రిలోకే. ఈ మూడు లోకములు ఎందుకు కూడా నువ్వు వెలుగునందించేటువంటిది ధర్మము.
1: ద వన్ దట్ గివ్స్ us brilliance ఇన్ ఆల్ ద త్రీ వరల్డ్స్ ఈజ్ ధర్మ.
0: ఈ ధర్మం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ ధర్మ?
0: ధృయతే ఇది ధర్మ. ధృయతే అనగా కట్టి ఉంచేటువంటిది.
1: దట్ విచ్ బైండ్స్ ఇస్ ధర్మ.
0: నో నో నో, అప్ హోల్డ్.
1: ఓ దట్ అప్ హోల్డ్స్ ఇస్ ధర్మ.
0: అది ఏ ధర్మం?
1: దట్ ఈస్ ధర్మ.
0: అన్నింటినీ పట్టి ఉంచుతుంది.
1: ఇట్ అప్ హోల్డ్స్.
0: అనగా ఈ ధర్మమే లేకపోతే జగత్తే నిలిచేటువంటిది కాదు.
1: విదౌట్ దిస్ ధర్మ ద వరల్డ్ వుడ్ నాట్ సస్టైన్.
0: సమస్త కర్మలకు కూడాను ధర్మము అనేటువంటిది ప్రాణం వంటిది.
1: For all actions, dharma is the very life.
0: Ayokka pranam samanamainatundi dharmame lekapothe jeevitame ledu.
1: Without this dharma, which is the very life, force there cannot be any life.
0: Okkoka vastuvulaku okkoka dharmam untundali.
1: Each object has got a dharma.
0: అనగా అగ్ని ఉంటుండాలి.
1: హియర్ ఇస్ ఫైర్.
0: ఈ అగ్నికి ఏమి ధర్మం?
1: వాట్ ఈస్ ఇట్స్ ధర్మ?
0: అనగా దహన శక్తియే ఈ అగ్నికి ధర్మము.
1: ద ఫైర్ కెన్ బర్న్, ఇట్ ఈస్ ఇట్స్ ధర్మ.
0: ఈ దహన శక్తి కోల్పోతే అది అగ్ని కాదు, బొగ్గు అయిపోతుంది.
1: When once it loses its burning capacity, it's not a fire, it's coal.
0: Ice gadda untundadi.
1: You have ice ball.
0: Deeniki challadaname deeni dharmamu.
1: Coolness is its dharma.
0: Ee challadaname itundi dharmamnu kolipothe adi ice kaadu.
1: When once it's no longer cold, you cannot call it ice.
0: Adi vidhamagane manavuniki priyati iti dharmaha dharayati iti dharmaha dharinchinatvanti dharmamu.
1: So that which is put on is dharma.
0: ఏది మానవుని ధరించిందేటువంటిది?
1: వాట్ ఈస్ దట్ వీ హావ్ పుట్ ఆన్?
0: హృదయము, వాక్కు, కాయము, ఈ మూడింటి యొక్క సమ్మిళితమైన స్వరూపమే మానవ ధర్మము.
1: ద హ్యూమన్ ధర్మ కంప్రైజెస్ దీస్ త్రీ, ద హార్ట్, ద వర్డ్ అండ్ ద బాడీ.
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్ అన్నాడు.
1: సో ఇట్ ఈస్ సెడ్ ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
0: అనగా ఈ మూడింటి యొక్క త్రిపుటి యొక్క ఏకత్వము, త్రిపుటి యొక్క పవిత్రము, త్రిపుటి యొక్క నిర్మలము, త్రిపుడి యొక్క శుద్ధము.
1: ద ప్యూరిటీ అండ్ ద శాంక్టిటీ ఇన్ ది యూనిటీ ఆఫ్ ది ట్రినిటీ.
0: ఈ మూడింటి యొక్క పరిశుద్ధమైనటువంటి తత్వమే మానవ ధర్మము.
1: ద ప్యూరిటీ ఆఫ్ ది ట్రినిటీ ఇస్ ది ధర్మ ఆఫ్ మ్యాన్కైండ్.
0: చేసే కర్మలన్నీ కూడాను పవిత్రమైనవిగా ఉండాలి.
1: ఆల్ అవర్ యాక్షన్స్ షుడ్ బి సేక్రెడ్.
0: నీ కాన్షియన్స్ తృప్తిగా ఉంటుండాలి.
1: ఇట్ షుడ్ సాటిస్ఫై యువర్ కాన్షియన్స్.
0: పలికే పలుకులన్నీ కూడాను పరిశుద్ధమైనటువంటివిగా ఉంటుండాలి.
1: వాట్ ఆల్ యూ స్పీక్ షుడ్ బి ప్యూర్.
0: కనుకనే జిహ్వే ప్రసగ్ని మధురప్రియత్వం సత్యం హితం వాం పరమం వదామి. ఓ జిహ్వే, ఓ నాలుక, రసమెరిగిన నాలుక, పవిత్రమైన నాలుక, శుద్ధమైన నాలుక, స్వార్థరహితమైన నాలుక, నీవెంత గొప్పదానవే అని వర్ణించినాడు మహర్షి.
1: The sage described tongue this way, O tongue, you know the taste, you are sacred, how pure you are, how selfless you are.
0: ఎంత స్వార్థరహితమైనటువంటిది ఈ నాలుక.
1: ద టంగ్ ఈజ్ సెల్ఫ్లెస్.
0: కానీ అటువంటి పరిశుద్ధమైనటువంటి నాలుకను ఈనాడు మాలిన్యపరుచుకుంటున్నాం అసత్యం చేత.
1: దట్ టంగ్ విచ్ ఇస్ సో ప్యూర్ అండ్ అన్సెల్ఫిష్ ఈజ్ పొల్యూటెడ్ బికాస్ ఆఫ్ లైస్.
0: ఆ సత్యం కూడా నువ్వు ఎట్ట పలకాలి?
1: హౌ షుడ్ వి టెల్ ద

0: మనం పలికే పలుకులు ఉద్వేగంగా ఉండకూడదు.
1: Whatever we speak, it should not be emotional or full of agitation.
0: సత్యం కదాని ఘోరమైనటువంటి శబ్దంతో పలకకూడదు.
1: It might be true, but yet it should not be so harsh.
0: ఇది ఎట్లా ఉండాలి? ప్రీతి హితం చేయత్. ప్రీతిగా ఉండాలి ఈ పలుకు.
1: The words should be sweet.
0: హితముగా ఉండాలి ఈ పలుకు.
1: It should be soft and sweet.
0: అతిగా మాట్లాడకూడదు.
1: It should not talk much.
0: కేవలం కఠినంగా ఉండకూడదు.
1: It should not be harsh.
0: మృదువుగా ఉండాలి.
1: Soft. You should speak soft. ఇదే
0: సత్యము అన్న.
1: This is truth.
0: ఇటువంటి సత్యము త్రికాల భాగ్యం సత్యం.
1: This truth remains same in all the three periods.
0: మూడు కాలములు ఎందు ఉండేటువంటిది సత్యం.
1: This truth remains in all the three periods of time.
0: ఇంకా రెండవది నిజం అని ఒకటి ఉంది.
1: There second one, nizam, fact.
0: కానీ సామాన్యమైన ఈ ప్రపంచంలో సత్యమును నిజమును రెండింటినీ ఒక్కటిగానే చూసుకుంటారు.
1: In the ordinary sense, we consider fact nism and satyam the truth as synonymous.
0: నిజం వేరు సత్యం వేరు ఇవి రెండు ఒక్కటి కాదు.
1: The fact and truth are different, not the same.
0: చూచినప్పుడు ఏది కనిపిస్తుందో అది నిజం.
1: What you see speaks of the fact.
0: ఇప్పుడు నీవు ఒక శాలు కప్పుకొని ఉండవచ్చు.
1: Now you have a shawl.
0: రేపటి దినం నీ శాలు లేకపోవచ్చు.
1: Tomorrow you may not have it.
0: కానీ నీవు శాలు కప్పుకున్నావు అనేటువంటిది నేటికి మాత్రమే అది, ఇప్పటికి మాత్రమే అది నిజం.
1: It is a fact that you have shawl today.
0: రేపటికి అది నిజం కాదు.
1: It's not a fact tomorrow.
0: కనుకనే రేపటికి కూడా అది ఉంటే, ఎల్లుండికి కూడా అదే ఉంటే, నిన్న కూడా అదే ఉంటే, త్రికాలములు ఎందు అదే ఉంటే అది సత్యం.
1: బట్ ద వన్ దట్ రిమైన్స్, దట్ రిమైన్డ్ యెస్టర్డే, రిమైన్స్ టుడే, విల్ కంటిన్యూ టు రిమైన్ టుమారో, దట్ ఇస్ ద ట్రూత్.
0: కనుకనే త్రికాలములు ఎందు కూడాను మారనటువంటిది, చేరనటువంటిది, కదలనటువంటిది, మెదలనటువంటిది, తావనటువంటిది, కూలనటువంటిది అది ఏ సత్యం.
1: So it is the truth that would not change, that would not waver, that would not move, that remains permanent and eternal.
0: Madhya madhya maratu undetvantidanta kudanu kadantu undetvantidanta kudanu kontha varaku malanyamayetvantidanta kudanu adi satyam kaadu adi nijam.
1: Therefore that comes in between and passes off.
0: Highly polluted is kanipinchetvantidi nijam.
1: That what you see for the moment is
0: eppudu kanipinchetvantidi satyam.
1: That which is seen for all the times is truth.
0: Inka vedantamulo ee satyamunu kudanu rutam అన్నారు.
1: ఇన్ వేద సత్య ఇస్ కాల్డ్ రుతం.
0: ఈ రుతం అనేటువంటిది ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్ రుతం?
0: కేవలం వస్తువు మాత్రమే కాకుండా దానికి జ్ఞానం కూడా ఉంటుండాలి.
1: నాట్ మియర్లీ ది ఆబ్జెక్ట్ ఇట్ క్యారీస్ విత్ ఇట్,
0: దానికి విచారణ శక్తి కూడా ఉంటుండాలి.
1: ఇట్ హస్ గాట్ ది స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ, డిస్క్రిమినేషన్.
0: కనుక ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే అది రుతం అనేటువంటి రూపం ధరిస్తుంది.
1: కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ వుడ్ లీడ్ టు రుతం.
0: కనుక మానవత్వంలో మన ధర్మం ఏమిటంటే సత్యాన్ని పలకాలి.
1: సో ద హ్యూమన్ ధర్మ వాంట్స్ యూ టు స్పీక్ ట్రూత్.
0: అది ఏ మన పలుకు ఉన్నటువంటి యొక్క నిజమైనటువంటి మానవత్వం.
1: దట్ ఈస్ ద ట్రూ హ్యూమన్ క్వాలిటీ.
0: ధర్మాన్ని ఆచరించాలి.
1: వన్ హ్యాస్ టు ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్
0: రైట్నెస్. అది మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క ఇది వాల్యూ, ఒక విలువ.
1: ఇట్ ఈస్ ది చీఫ్ వాల్యూ ఆఫ్ మ్యాన్ కైండ్.
0: అయితే హృదయము అనేటువంటిది కనిపించదు.
1: హౌఎవర్ యూ డోంట్ సీ ది హార్ట్.
0: ఈ రెండింటి యొక్క సంబంధం చేతనే హృదయం ఎటువంటిది ఎటువంటిది అనేటువంటిది మనం గుర్తించడానికి వీలవుతుంది.
1: బికాస్ ఆఫ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ టూ యూ కెన్ నో ద హార్ట్.
0: కనుకనే చేతలు మాటలు రెండు కూడాను రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: దేర్ఫోర్ అవర్ వర్డ్స్ అండ్ అవర్ యాక్షన్స్ విల్ స్పీక్ ఆఫ్ ది విల్ స్టాండ్ ఫర్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: కనుకనే ఇవి రెండు కూడాను రిఫ్లెక్షన్ రియాక్షన్ రిసౌండ్.
1: సో దే స్పీక్ ఆఫ్ రిఫ్లెక్షన్ రియాక్షన్ అండ్ రిసౌండ్.
0: అది ఏ రుతం?
1: దాట్ ఈస్ రుతం.
0: కనుక మానవత్వం యొక్క దివ్యమైన విలువలు ఏమిటి?
1: వాట్ ఆర్ ది డివైన్ హ్యూమన్ వాల్యూస్?
0: దీనిని మూడు పదములతో చెప్తూ వచ్చాము.
1: దీస్ ఆర్ సెడ్ ఇన్ త్రీ వర్డ్స్.
0: ప్రీతి, భీతి, నీతి.
1: వన్ ఇస్ ప్రీతి, నెక్స్ట్ ఇస్ భీతి, ద థర్డ్ వన్ ఇస్ నీతి.
0: ప్రీతి దైవ ప్రీతి.
1: ప్రీతి దైవ ప్రీతి, లవ్ ఆఫ్ గాడ్.
0: ఈ దైవ ప్రీతి అనేటువంటిది ఉండినప్పుడు శాంతము సత్యము రెండు కూడా మనలో ఆవిర్భవిస్తాయి.
1: When there is love of God, you will have all the peace and truth.
0: భీతి పాప భీతి.
1: భీతి పాప భీతి, fear of sin.
0: ఈ పాప భీతి ఉండినప్పుడు ప్రేమ వస్తుంది.
1: When there is fear of sin, there will be love.
0: ప్రేమ రావటమే కాకుండా శాంతంగా ఉంటుంది.
1: And you will also remain peaceful.
0: నీతి.
1: నీతి morality.
0: ఏంటిది? సంఘనీతి.
1: It is the morality of society.
0: ఈ సంఘనీతి లోపల అహింస అనేటువంటిది ఆవిర్భవిస్తుంది.
1: There you find the principle of non-violence.
0: ప్రీతి అనేటువంటి ఒక్క దానిని మనం పోషించుకున్నామంటే శాంతము, ధర్మము, ఈ యొక్క అహింస మూడు కూడా దాన్ని అనుసరిస్తాయి.
1: Therefore, if you develop this preeti, love for God, you will have all the peace and truth and dharma.
0: ప్రీతి కలవాడు హింసకు పాల్గొనడు.
1: The one who has got love of God will never resort to violence.
0: ప్రీతి కలవాడు అధర్మములో ప్రవేశించడు.
1: The one with love for God will never be unrighteous.
0: ప్రీతి కలవాడు శాంతంగానే ఉంటాడు.
1: He will remain peaceful.
0: కాబట్టి ప్రీతియే అన్నింటియందుకూడను ప్రాణ సమానము.
1: Therefore, this preeti, love is the life.
0: మానవుని యొక్క విలువలు సత్య, ధర్మ, శాంతి, ప్రేమలు అని అనుకుంటున్నాము.
1: We think the human values are truth, righteousness,
0: peace, and love. ఇవన్నీ ఒక్క ప్రీతి లోపలనే ఇమిడి ఉంటున్నాయి.
1: All of them are contained in this preeti love.
0: ప్రేమ అనేటువంటిది భగవంతుని వైపునే మరల్తూ ఉంటుంటాది ఎప్పుడు.
1: This love directs you towards God.
0: ప్రేమ దిక్సూచక యంత్రం వంటిది.
1: Love is like compass.
0: ఇది ఎక్కడ పెట్టినా ఉత్తర దిక్కునే చూస్తుంది.
1: ఇట్ విల్ పాయింట్ టువర్డ్స్ ది నార్త్ వేర్ ఎవర్ యు కీప్ ఇట్.
0: అదే రీతిగా ప్రీతి ఎక్కడ నుంచి వచ్చినప్పటికీ దైవం వైపునే పోతుంది.
1: సో లవ్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ ఇట్ విల్ డైరెక్ట్ యు టువర్డ్స్ గాడ్.
0: కనుకనే ప్రీతి అనేటువంటి ఒక దిక్సూచకను మానవునికి అందించినటువంటి స్పెషల్ గ్రేస్.
1: Therefore, this compass of preeti, love is the one of special grace given to mankind.
0: మానవతా విలువ ప్రీతియే.
1: The human value in this world is love.
0: ప్రేమనే ప్రతి మానవుని యందు కూడా ఉంటుండాలి.
1: This love is present in every person.
0: కనుకనే దైవం సర్వభూతముల యందు ఉంటున్నదనేటువంటి ఒక తత్వాన్ని వేదం ఘోషించింది.
1: So Veda speaks of the divine who is present in all. God is present in all
0: beings. ఎవరు ఈశ్వరుడు? ప్రేమనే ఈశ్వరుడు.
1: Who is God? Love is God.
0: ప్రేమ ఈశ్వరహై. ఈశ్వర ప్రేమ హై. ప్రేమనే ఈశ్వరుడు, ఈశ్వరుడే ప్రేమ.
1: God is love. Love is God.
0: కనుకనే భగవంతుడు సర్వము యందు ఉంటున్నాడు.
1: God is present in all.
0: దీనిని పురస్కరించుకునియే, love is God. Live in love.
1: Therefore, Swami says, love is God. Live in love.
0: ఒకానొక సమయం లోపల,
1: at one time,
0: Jesus, తల్లి యొక్క అనుమతి తీసుకుని,
1: has taken permission from mother,
0: పర్వతము యందు పోయి ఎడారి లోపల 42 దినములు తపస్సు చేశాడు.
1: He has gone to the desert and undertook penance for 42 days.
0: తదుపరి తన యొక్క స్వస్వరూపాన్ని తాను గుర్తించుకున్నాడు.
1: He has known his true self.
0: మూడు వరములు కోరాడు.
1: He asked for 3 boons to be granted.
0: ఏమని?
1: What are they?
0: మొదటిది,
1: first,
0: oh my God, my father, నా తండ్రి, నేను మూడు వరములు కోరుతున్నాను, నాకు అనుగ్రహించమన్నాడు.
1: He said, my father, I ask for 3 boons to be granted.
0: మొదటిది ఏమిటి?
1: What is the first one?
0: నీవు నా ఈ జీవితాన్ని అందించినావు.
1: You have given me this life.
0: ఈ జీవితాన్ని ఈ జగత్తు లోపల ఎవరికి ఏ విధమైన బాధలు కలిగించకుండా అందరి సేవలు చేయాలి.
1: I should not hurt or harm anybody. I should serve all.
0: తప్పుకు మాత్రమే నేను సిద్ధంగా ఉంటుంటాను, ఒప్పుకుంటాను, కానీ అసత్యానికి నేను ఒప్పుకోను.
1: I am ready to accept the guilt or mistake, but I would not utter a lie.
0: సత్య మార్గంలో నన్ను ప్రవేశించిపచేయి.
1: See that I would tread along the path of truth.
0: మొట్టమొదటి కోరిక.
1: That is the first boon.
0: రెండవది, అసూయాపరులైనటువంటి వారు నన్ను ఎన్ని విధములైనటువంటి రీతిగా నన్ను హింసించినప్పటికీ, దూషించినప్పటికీ, పరిహసించినప్పటికీ, బాధించినప్పటికీ, నేను ఓపికగా ఉండేటువంటి ఒక హృదయాన్ని నాకు అనుగ్రహించు.
1: Oh God, give me that heart that would bear all the suffering put to me by the jealous people, those that hurt me, that accuse me and criticize me. Let me bear them all.
0: లోపులు కొంతవరకు అసూయ పడుతుంటారు.
1: Watching the good jealous people
0: are there. అభివృద్ధి చేసేటువంటి వారిని చూసి అసూయ పడుతుంటారు.
1: When you progress in life, there are people that feel jealous of you.
0: వారిని చూసి కుళ్ళిపోతుంటారు.
1: When you are happy, there are people that
0: ఇది మానవుని యొక్క అల్పబుద్ధి యొక్క లక్షణాలు.
1: That are the qualities of mean people.
0: ఇది నిజంగా మానవుని యొక్క హృదయాలు కాదు.
1: That's not true human heart.
0: ఇది కేవలము పశువులు కూడాను ఆ విధంగా అసూయ పడవు.
1: Even animals don't have that jealousy.
0: కానీ ఈనాటి మానవుని యందు స్వార్థం అనేది అధికం కావటం చేతనే అసూయ కూడాను దానితో పాటు పెరుగుతూ వస్తుంది.
1: As among people, there's more of selfishness that's leading to this kind of jealousy.
0: కనుక ఈ అసూయాపరులు నన్ను ఎన్ని బాధలు పెట్టినప్పటికీ శాంతంగా ఉండేటువంటి ఒక చిత్తాన్ని నాకు అనుగ్రహించు.
1: ఓ గాడ్, the jealous people may put me to suffering. Grant me that state to maintain peace.
0: మూడవది,
1: third one,
0: ప్రేమ,
1: love.
0: ఈ ప్రేమ ఎవరికి నేను అందించను.
1: This I would not give to anybody.
0: నా ప్రేమను, పరిపూర్ణమైనటువంటి ప్రేమను నీ పాదాలకి అంకితం చేస్తాను.
1: ఐ వుడ్ సరెండర్ మై టోటల్
0: నీ సేవలోనే నేను అర్పితం కావాలి.
1: లెట్ మీ స్పెండ్ మై టైమ్ ఇన్ సర్వింగ్.
0: నీ ఆనందమే నా ఆనందము.
1: Your bliss is my bliss.
0: నీవు ప్రేమ స్వరూపుడే, నేను ప్రేమ స్వరూపుడే.
1: You are the embodiment of love, so am I.
0: Oh.

0: నీవు పూర్ణుడు,
1: నేను పూర్ణుడు.
0: You are full and I am also full.
1: ఈ పూర్ణమంతా ఆ పూర్ణంలోనే ఏకమైపోవాలి.
0: This should merge in that.
1: అపూర్ణమైనటువంటి వారికి నేను ఈ పూర్ణత్వాన్ని అందించను.
0: I would not part with anybody who is not full.
1: ఎందుకంటే భగవంతుడు పరిపూర్ణుడు.
0: Because God is total.
1: పరిపూర్ణుడికి ఈ పరిపూర్ణమైన ప్రేమను అర్పితించాలి.
0: To that wholesome full God I should surrender.
1: ఈ మూడు కూడాను నాకు అనుగ్రహించమని కోరాడు.
0: He wanted these three boons to be granted.
1: దీనికి పూర్వము జరిగినటువంటి యొక్క కొంత అరబియన్స్ ఇతను జన్మించిన సమయం లోపల ముగ్గురు అరబియన్స్ రాజులు చేరారు.
0: There was a gathering of three Arabian kings.
1: మొదటి కింగ్ చూచాడు ఈ బిడ్డను. ఇతను దైవం బిడ్డగా ఉండినట్టుగా కనిపిస్తుంది అన్నాడు.
0: ఫస్ట్ అరేబియన్ కింగ్ థాట్ లైక్ దిస్ చైల్డ్ అపియర్స్ టు బి ది చైల్డ్ ఆఫ్ గాడ్.
1: రెండవడు చూచాడు, కాదు కాదు, ఇది దైవాన్ని ప్రేమించే బిడ్డగా తయారవుతుంది అన్నాడు.
0: ద సెకండ్ అరేబియన్ కింగ్ సెడ్ దిస్ చైల్డ్ విల్ సర్టన్లీ లవ్ గాడ్.
1: మూడవ వాడు చెప్పాడు, ప్రేమించటము లేదు, బిడ్డ కాదు, దైవమే తాను అన్నాడు.
0: He said it's nothing like love nor the child, he is God.
1: Adi ye, the one you think you are.
0: The one you think you are.
1: Adi ye motta motta cheppinatundi. Daivam lopala moodu rakamainatundi tattvamulu untunnayi.
0: There are three levels in the divinity.
1: Nenu Bhagavantuni yokka messenger.
0: I am the messenger of God.
1: I am the messenger of God annadu.
0: He said, I am the messenger of God.
1: Second, I am the son of God, annadu.
0: Second level, I am the son of God.
1: Third, I and my father are one, annadu.
0: Third state, I and my father are one.
1: The one you think you are, that is physically. Dehani puraskarinchukoni, nenu palani varini, nenu palani varini, ani oka messenger ga bhavistunnadu.
0: The first state, that I am the messenger of God, basing on the body, he introduced himself, I am so and so.
1: Others think you are.
0: The second one, the one others think you are.
1: The one others think you are.
0: The one others think you are.
1: Anaga emti, nee manasu yokka tattvam.
0: It is nature of your mind.
1: The third, I and my father are one.
0: The third state, I and my father are one.
1: Ante, naaku moodu swaroopalu untunnayi.
0: I have three forms.
1: Sharira swaroopamu, manasika swaroopamu, aatma swaroopamu.
0: The three forms, one relates to the body, the second the mind and the spirit.
1: Manam iddaru okkate.
0: In the realm of the spirit, both are one.
1: Hanumantudu kudanu Sri Ramuniki cheppadu.
0: This is stated by Hanuman to Sri Rama.
1: Rama.
0: Rama.
1: Deha reetiga nenu nee sevakudanu.
0: From the body point, I am your servant.
1: Manasika reetiga nenu nee dasudanu.
0: Mentally, I submit myself
1: to you. Amshamunu.
0: I am your spark.
1: Atma reetiga neevu nenu okkate.
0: From the standpoint of spirit, you and I are one.
1: Adhe bhavanni prati manavudu kudanu mottamota karma margamu. Messenger, anaga karmana acharinchali.
0: So the first path is the path of action as the messenger.
1: Ee karmana acharincheetundi deentlopala hrudayapurvakamainatundi yokka satkarmala acharinchali.
0: As you do action, you should do it wholeheartedly.
1: Inka rendavadi,
0: the second,
1: worship.
0: Worship.
1: Aadhyatmika margamlo praveshinchatamu.
0: That you move in the spiritual
1: field. Anaga poojinchatamu, bhajinchatamu, sevinchatamu, japinchatamu, tapinchatamu, ivanni kudanu adhyatmika vichanam.
0: The worship, the meditation, the penance, going through the sacred text, that's all spiritual pursuit.
1: Inka moodavadi wisdom.
0: Third one,
1: jnana margamu.
0: Wisdom, path of wisdom.
1: Kanukane work, worship and wisdom, idi moodu kudanu W's ga vachesayi.
0: Therefore there are three W's as stated by Bhagavan, work, worship and wisdom.
1: Ee work, worship and wisdom, ee moodinte tattvam lopala kudanu manavudu wisdom tho antyam kavali.
0: In these three,
1: ఎక్కడ ఉన్నాడు భగవంతుడు?
0: Where is God?
1: ఎక్కడ ఏ విధంగా చేస్తుంటాడని కొంత నిమిషములకు ముందుగా తెలుగులో మాట్లాడినట్టు పిల్లవాడు చెప్పాడు.
0: One student said this in Telugu who spoke few minutes ago.
1: చాలా అమాయకులకు కూడా అర్థమయ్యేటువంటిది భగవంతుడు సర్వంతర్యామేని.
0: Everyone knows that God is everywhere. Innocent people also
1: కానీ
0: know that.
1: ఈనాడు మేధావులైనటువంటి వారికి అన్ని సందేహములే.
0: But intellectuals today entertain all doubts.
1: మేధావుల కంటే ఏ చదువు లేనటువంటి మూర్ఖుడే చాలా మేలు ఈ కాలంలో.
0: In the modern times, an innocent, ignorant one is far better than intellectual.
1: Appudu paalun teesukoni vachadu oka paatralo.
0: Milk is brought in a container.
1: Ekkada unnadu devudu?
0: Where
1: is God?
0: Where is God?
1: Paalun teesukoni vachadu.
0: He brought the milk.
1: Babu, ee paalalo venna ekkada undi?
0: Boy, where is the butter in milk?
1: Venna undi kaani kanipinchatam ledu.
0: There is butter, but I don't see.
1: ఒక్కొక్క డ్రాప్ లో కూడా వెన్న ఉంది.
0: ఎవ్రీ డ్రాప్ హ్యాస్ బటర్.
1: ఒక్కొక్క కణంలో కూడా వెన్న ఉంది.
0: ఇన్ ఎవ్రీ పార్టికల్ దేర్ ఇస్.
1: అయితే ఎప్పుడు మనకు ప్రత్యక్షం అవుతుంది.
0: బట్ హౌ డు యూ సీ ఇట్?
1: దానిని చేయవలసిన రీతిగా చేయాలి.
0: యూ హావ్ టు ప్రాసెస్ ఇట్.
1: దానిని పెరుగు చేసి తర్వాత మొదలు చేసినప్పుడు సర్వత్రా ఉండినటువంటి వెన్న ఒక పైభాగానికి వచ్చేసి
0: you have to curdle it, you have churn it, and you can collect the butter that gathers on the surface.
1: Kanka nee hrudayame patra,
0: your heart is the container.
1: Nee premane indulo paalu,
0: the love is milk there.
1: Ee premanu anetundi danni bhagavantuniki arpitam anetundi nee madanam,
0: offering to God is churning.
1: Appude sakshatkaram anetundi swarupam bayil deertundi.
0: Then you will have the manifestation.
1: సర్వత్ర ఉంటుండాది భగవంతుడు.
0: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: సర్వత్రా ఉన్నది పాల్లో వెన్న.
0: అండ్ బటర్ ఈస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద
1: మిల్క్. కనిపించదు.
0: యు డోంట్ సీ.
1: అయితే ఎప్పుడు కనిపిస్తుంది?
0: దెన్ హౌ డు యు
1: సీ? దానికి తగినటువంటి కృషి మనం చేసినప్పుడే కనిపిస్తుంది.
0: వెన్ యు అప్లై యువర్ సెల్ఫ్ అండ్
1: ప్రాసెస్. అయితే భగవంతుడు యొక్క దృష్టి ఎవరిపైన ఉంటుండాలి, ఎక్కడ ఉంటుండాలి అని సందేహించవచ్చు.
0: యు మే డౌట్ హూ వుడ్ బి ది రిసిపియెంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
1: బల్బ్ ఉంటుండాలి.
0: హియర్ ఇస్ ద బల్బ్.
1: ఈ బల్బ్ లో వెలుగు ఉంటుండాలి.
0: దేర్ ఇస్ లైట్.
1: ఈ వెలుగు ఎక్కడ చూస్తుండాలి?
0: Light in what direction does
1: Anni
0: it go? It watches along all directions.
1: Sarvatra vestundadi.
0: It searches all over.
1: Adi reetigane bhagavantudu oka velugu vanti vaadu.
0: God is like light.
1: Evarini chustunnadu? Andarni chustunnadu.
0: He watches all.
1: Ee sabha lokala nidrapoyetunte vaallu chustundadi.
0: Bhagavan watches those that sleep here in this congregation.
1: Inkokaru vinukunda edo inkokaru chinta chestunnatundi vaadanu chustundadi.
0: He also watches those that think of other things.
1: Chintalu veriga undavachunu. కానీ అందరికి ఈ వెలుగే ఆధారం.
0: థాట్స్ మే వేరీ బట్ దిస్ లైట్ ఇస్ కామన్.
1: ఒకానొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: రామకృష్ణ పరమహంస చక్కని సాయంకాల వేళలో చక్కని బోధ చేస్తున్నాడు.
0: ఆన్ ఎ ప్లెజెంట్ ఈవినింగ్ హీ వాస్ టీచింగ్.
1: ఆ యొక్క గుంపులో కూడా రాణి రాసమణి వచ్చి కూర్చుంది.
0: దేర్ ఇన్ దట్ కాంగ్రిగేషన్ ఇస్ ప్రెసెంట్ రాణి రాసమణి.
1: ఆ రాణి రాసమణి యొక్క టెంపుల్ లోపలనే ఇతని పూజారి రామకృష్ణ పరమహంస.
0: పరమహంస ఇస్ ద ప్రీస్ట్ in the temple built by Rani Rasamani.
1: Chakkaga cheptunnadu bhagavad vishayanni.
0: Paramhamsa is teaching all divine.
1: Kani Rani Rasamani vinnattugane tala oopputu undadi.
0: Rasamani is just nodding her head, pretending as if she is listening.
1: Kani
0: to
1: Kani ee vishayam Ramakrishnaku telusunu baga.
0: But Paramhamsa knows pretty well.
1: Lechadu kurchi nunchi.
0: He got up from the chair.
1: Aa kurchunnatundi Rani Rasamani okka tooru chempala paina kottadu.
0: He slapped her at one moment.
1: Andariki aashcharyam esi.
0: Everybody were taken by surprise.
1: Ee pichivadu ఆమె యొక్క ఉద్యోగంలోనే ఉంటున్నాడు, ఆమె యొక్క దేవాలయంలోనే సేవ చేస్తున్నాడు, కానీ ఆమెని ఇంత ప్రజల మధ్య లోపల రాణిని ఇంత అవమానపరిచినాడు, ఏమిటి పిచ్చా ఏమిటి అని అనేక మంది అనేక రీతిగా విచారించారు.
0: ఎవ్రీబడి స్టార్టెడ్ డౌటింగ్ వాట్ ఇస్ దిస్ మ్యాడ్ క్యాప్ బీయింగ్ ఎన్ ఎంప్లాయీ ఇన్ ద టెంపుల్ బిల్ట్ బై హర్. హౌ ఇస్ దట్ హి ఇన్సల్ట్స్ హర్ లైక్ దట్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఎవ్రీవన్.
1: ఈ సభలో నిలిచినటువంటి వారంతా దేనికోసం ఇక్కడికి వచ్చారు?
0: వై ఆల్ పీపుల్ గ్యాదర్డ్ హియర్?
1: చెప్పేటువంటి విషయాలు చక్కగా శ్రద్ధగా వినాలి.
0: All should listen to in all sincerity.
1: Innatvanti vishayalu acharanalo pettali.
0: What all they listen, they must practice.
1: Kani
0: but
1: nee vachi ee sabalo kuchoni repati dinam court cases vishayam anta nee vicharam cheskuntunnava?
0: But you are seated here in this congregation and you have been thinking of tomorrow's court affair.
1: Nee vaatta court vishayam vicharam cheskunte intilo kuchoni vicharam chesku ikkada enduku raavali?
0: Then you want to think of tomorrow's court litigation.
1: Anaga ee oka vakyamu enta aadarshavantamainatundi ante అనేక మంది సభల్లో పాల్గొంటుంటారు.
0: ఇట్ స్పీక్స్ ఆఫ్ ఎన్ ఐడియల్ మెనీ పీపుల్ అటెండ్.
1: ఏం చేశారు ఏమిటో ఎవరికి తెలియదు.
0: నో వన్ నోస్ వాట్ ఈస్ సెయిడ్.
1: ఇదిన్నో యోచన చేసుకుంటూ ఉంటారు.
0: బికాస్ దే విల్ బి థింకింగ్ ఆఫ్ సో మెనీ థింగ్స్.
1: కనుక అలాంటి యోచన చేసేటువంటి వారు సమావేశంలో పాల్గొనకూడదు.
0: దోస్ దట్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ వేరీడ్ థింకింగ్ బెటర్
1: సమావేశంలో పాల్గొంటారా? దీన్ని తూచి నడుచుకోవడానికి తగినటువంటి తూచి చేయాలి.
0: వెన్ వన్స్ దే ఆర్ ఇన్ ది అసెంబ్లీ దే మస్ట్ ప్రాక్టీస్
1: ఈ సత్యాన్ని. ఆనాడు రామకృష్ణ చక్కగా ఆచరణ రీతి లోపల ప్రచారం చేశాడు.
0: దిస్ ఈస్ టాట్ బై రామకృష్ణ పరమహంస ఇన్ ఫ్యాక్ట్.
1: కలుపునే మానవుని యొక్క ధర్మం అనేటువంటిది ఇంత పవిత్రమైనదిగా ఉంటుంటారు.
0: సో హ్యూమన్ ధర్మ ఇస్
1: ఇది కేవలం ఒక భూలోకమునకు మాత్రమే కాదు.
0: నాట్ మియర్లీ టు
1: భూర్భువ సువః. ఈ ముల్లోకములకు కూడా ఉంటుండాలి.
0: ఫర్ ఆల్ ది త్రీ వర్డ్స్
1: ఏమిటి ఈ ముల్లోకములు?
0: వాట్ ఆర్ దే?
1: దేహరీతిగా చేసేటువంటి కర్మలు ఎందు?
0: All the actions that you do with the body.
1: మనసు గాతాలు చేయటువంటి తలపులు ఎందు?
0: All the thoughts in the realm of the mind.
1: ఆత్మరీతిగా ఆనందించేటువంటి విషయం నందు?
0: All the things
1: that. మూడింటి ఎందు కూడాను ఈ ధర్మము వెలుగు నందిస్తుంది.
0: In the atomic bliss, the mental thought and the body action.
1: అది ఆత్మిక్ బ్లిస్ అనేటువంటిది నిత్యానందం.
0: Atomic bliss is eternal bliss.
1: పరమ సుఖదం.
0: Supreme.
1: కేవలం జ్ఞానమూర్తి.
0: Is the one of wisdom.
1: ఇంత జ్ఞానమయమైనటువంటిది ఈ ఆత్మానందం.
0: This wisdom is one of the
1: ఈ ఆనందమునకు మానసిక ఆనందమునకు దేహ ఆనందమునకు వెలుగునందించేటువంటి ధర్మము.
0: Therefore it is dharma that gives light to the happiness of the body, the mind and the spirit.
1: త్రిలోకములకు వెలుగును అందించేటువంటిది ధర్మము.
0: So it's only dharma that illumines all the three
1: worlds. మూడు దైవాధీనం.
0: All are under the control of God.
1: ఇంకా నాలుగవది ఉంటుంది, అదే మనిషి ప్రయత్నం.
0: Now there is fourth factor, human effort.
1: సుపుత్రే కులదీపకా. మంచి పుత్రుడు కులమునకై వెలుగు నిందిస్తుంటాడు.
0: A good son is the light to the entire family.
1: ఎవరు ఈ గుడ్ సన్ అనేటువంటి వాడు?
0: Who is this good son?
1: Good son means God's son.
0: Good son means God's son.
1: Good అనేటువంటిది G O O D, good.
0: The spelling G O O D.
1: మిథ్యలోకే వనేస్తతి అనగా మిథ్యలోకం అనేటువంటిది జీరో. జగత్తంతా మిథ్యం, బ్రహ్మ సత్యం.
0: The whole world is illusion, but Brahman is all
1: true. ఆ మిథ్యం అనేటువంటిది ఏమిటి? అది ఒక జీరో.
0: This illusion is one zero.
1: G-O-O-D. ఈ రెండు ఓ లోపల ఒక జీరో తీసేస్తే గాడ్ అయిపోయింది.
0: Now in this G-O-O-D, remove this illusion zero.
1: గుడ్డు లోపల ఒక జీరో పోతే గాడ్ అయిపోయింది.
0: And therefore one zero is God.
1: God's son is good son.
0: Therefore God's son is good son.
1: అనగా నిరంతరం కొడును దైవ God's son.
0: Good son means God's son.
1: గుడ్ అనేటువంటిది జీఓఓడి, గుడ్.
0: ది స్పెల్లింగ్ జీఓఓడి.
1: మిథ్యలోకే వనేస్తతి అనగా మిథ్యలోకం.

0: Therefore, God's son is good son.
1: అనగా నిరంతరం కూడా నువ్వు దైవ భావములు.
0: They should have divine faith.
1: దైవ కర్మలు.
0: Divine action.
1: దైవ చింతనలు.
0: Divine thought.
1: దైవ ప్రవర్తనలు.
0: Divine behavior.
1: అని కలిగినటువంటి వాడు సుపుత్రుడు.
0: He is the one, the good son.
1: సూ అనగా మంచి.
0: సూ means good.
1: తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞను శిరసావహించి.
0: One should follow the command of the parents.
1: తల్లిదండ్రుల యొక్క ప్రేమను అందుకొని.
0: Receives the grace.
1: తల్లిదండ్రులకు ఆనందపరిచి.
0: Make them happy.
1: వారు ఇంతకాలం పెంచి పెద్ద చేసినందుకు వారికి తగినటువంటి కృతజ్ఞతను అందించి.
0: Expressing gratitude for all
1: their help. సంతృప్తిపరిచేటువంటి వాడు సుపుత్రుడు.
0: The one who satisfies them is good.
1: అంతేకాదు సమాజంలో కూడా నువ్వు మంచి పేరు తెచ్చుకున్నటువంటి వాడు సుపుత్రుడు.
0: Not only that, the one who gets good name in society is good son.
1: ఎప్పుడు గొప్ప పుత్రుడు అవుతాడు?
0: When do you become good son?
1: కులములో ఒకండు గుణవంతుడుండినా కులము వెలయు వాని గుణము వెలయు.
0: If there is one good son, the whole family will be reputed and he will also be famous.
1: మలయ వనములోన వెలయు వనములోన మలయ జంబునట్టు. గొప్ప కారణములు యందు ఒక మల్లె తీగ ఒకటి ఉంటే ఆ మల్లె పుష్పంతోనే సర్వం కూడాను ఆ మల్లె సుగంధమును అందిస్తుంది.
0: ఇన్ ఎ థిక్ ఫారెస్ట్ ఇఫ్ యు ఫైండ్ ద జాస్మిన్ ఫ్లవర్ యు విల్ ఫైండ్ ద ఫ్రాగ్రెన్స్ స్ప్రెడింగ్ ఆల్ ఓవర్.
1: అదే రీతిగా ఒక్క సుపుత్రుడు ఉన్నాడంటే ఆ జాతికంతా కూడాను గొప్ప కీర్తిని అందిస్తుంది.
0: వెన్ దేర్ ఇస్ వన్ గుడ్ సన్ ద హోల్ ఫ్యామిలీ ద క్లాన్ విల్ ఎర్న్ రిప్యూట్.
1: ఈనాడు కొడుకుడు పుట్టిన తక్షణమే చక్కెరను తీపో పంచుతూ ఉంటాం మనం.
0: The moment one has a son, they start distributing sugar or sweets.
1: ఏంటయ్యా చక్కెర పంచుతున్నావు అంటే నా కొడుకు పుట్టాడండి.
0: Why do you distribute sweets? Now I have a son is the reply.
1: ఎలాంటి కొడుకు ముందుకు చూడు నువ్వు.
0: What type of a son? Watch and wait.
1: కొడుకులు పుట్టినంత మాత్రం పుట్టాడని చెప్పుకోకూడదు.
0: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ డిక్లేర్.
1: ఆ పుట్టిన కొడుకు సమాజంలో ఏనాడు మంచి పేరు తెస్తాడో అప్పుడు నీ పుత్రోత్సవం చేసుకోవాలి.
0: That day when the son gets good name in society, you should celebrate.
1: పుత్రుడు జన్మించగానే పుట్టదు.
0: ఫాదర్ విల్ నాట్ బి ఇన్స్టెంట్లీ హ్యాపీ నో ఆన్ కమింగ్ టు నో ద బర్త్ ఆఫ్ హిస్ సన్.
1: ఆ పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు పొందును తండ్రి.
0: Father will be very happy and delighted on coming to know the name of his son.
1: అబ్బా ఈ పిల్లవాడు చాలా మంచివాడు చాలా మంచివాడు చాలా మంచివాడు అన్నప్పుడు అదే తండ్రికి గొప్ప విలువ.
0: When all praise his son, the father will be happy.
1: అదే దైవానికి కూడాను గొప్ప ఆనందం.
0: God also will be happy.
1: అందరి చేతిలో మంచివాడు అనిపించుకోవాలి.
0: You should get a good name everywhere.
1: అలాంటి సుపుత్రుడు అనేటువంటి వాడు కులములకే వెలుగును అందిస్తుంటాడు.
0: Such a good son is a light to the family.
1: ఇందులో వెలుగును అందించేటువంటి మూడు రకములుగా ఉంటున్నాయి.
0: There are three forms of light you get.
1: ఇంటిలో వేసినటువంటి బల్బు,
0: the bulb at home,
1: ఆ రూముకు మాత్రమే వెలుగును అందిస్తుంటాడు.
0: Gives the light confined to the room.
1: రాత్రి వెలిగేటువంటి చంద్రుడు,
0: the moon in the night,
1: సర్వత్రా వెలుగును అందిస్తుంటాడు కానీ డిమ్గా ఉంటుంది.
0: It spreads light all over but it is dim.
1: కానీ పగట వెలిగేటువంటి యొక్క సూర్యుడు సర్వత్రా వెలుగ్గానే ఉంటుంటాడు.
0: బట్ ది సన్లైట్ ఇన్ ద మార్నింగ్ ఇస్ సో పవర్ఫుల్ ఇంటెన్స్.
1: కాబట్టి ఇంటిలో వెలిగేటువంటి వెలుగు స్వార్థము.
0: Therefore the light at home is selfishness.
1: మూన్ నుంచి కూడా సర్వత్రా వెలిగేటువంటి వెలుగు పరార్థము.
0: ద మూన్ లైట్ ఇస్ పరార్థ.
1: పరార్థం
0: పరార్థం
1: సన్లైట్ యథార్థం.
0: పరార్థ స్పిరిచువల్ సన్లైట్ ఇస్ యథార్థ.
1: యథార్థ మీన్స్ దట్ ఇస్ ట్రూత్.
0: యథార్థ ఇస్ ట్రూత్.
1: ట్రూత్ ఇస్ గాడ్.
0: ట్రూత్ ఇస్ గాడ్.
1: కనుకని ఆ సర్వత్రా వెలిగేటువంటి యొక్క వెలుగును అందించేటువంటి సూర్యుడే నిజమైనటువంటి దైవము.
0: దేర్ఫోర్ సన్ హూ స్ప్రెడ్స్ లైట్ ఎవ్రీవేర్ ఇస్ గాడ్.
1: కనుకనే ప్రాచీన కాలం నుండి భారతీయులు సూర్యోపాసన జరుపుతూ వచ్చారు.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ ప్రే టు సన్.
1: సూర్య నమస్కారాలు చేస్తూ వచ్చారు.
0: దే పే ఆర్ ప్రే ఆర్ ప్రే టు సన్ గాడ్.
1: సూర్యుడే ప్రత్యక్ష దైవమని భావిస్తూ వచ్చారు.
0: దే టేక్ హిమ్ యాస్ వెరీ గాడ్.
1: సూర్యుడి వల్లనే సర్వస్థం కూడాను జగత్తులో నిలవగలుగుతుండాలి.
0: బికాస్ ఆఫ్ సన్ లైఫ్ ఇస్ మెయింటైన్డ్ ఆన్ ఎర్త్.
1: కనుక
0: సో
1: మనకి ఈనాడు కావలసినటువంటి చంద్రుని వెలుగు రాత్రి, సూర్య వెలుగు పగలు.
0: దేర్ఫోర్ వి గెట్ ది లైట్ బికాజ్ ఆఫ్ మూన్ ఇన్ ది నైట్.
1: కులం వెలుగు సత్పుత్రుడు.
0: ఏ గుడ్ సన్ ఇస్ ద లైట్ టు ద ఫ్యామిలీ.
1: కనుక మనం చదివినంత మాత్రం సత్పుత్రులు కాదు.
0: బై మేర్ ఎడ్యుకేషన్
1: తీసుకున్నంత మాత్రం సత్పుత్రులు కాదు.
0: బై మేర్ ఆక్యుపింగ్ పొజిషన్ కెనాట్ బి గుడ్ సన్.
1: కానీ ప్రవర్తన లోపల నడత లోపల సత్ప్రవర్తన ఉంటుండాలి.
0: ఇట్ ఇస్ ఎ గుడ్ బిహేవియర్.
1: Good behavior.
0: Good behavior.
1: Good manners.
0: Good manners.
1: Good discipline.
0: Good discipline.
1: Good devotion.
0: Good devotion.
1: అది చాలా ప్రధానమైనటువంటిది.
0: That's very essential.
1: ఆ డివోషన్ ఉంటుంటే ఎంతైనా కూడా అన్ని మంచివే చేరుతూ వస్తుంటాయి.
0: When once there is devotion, everything else would be good.
1: కనుక ఈనాటి లోకము లోపల ద్వైత

0: విశిష్ట అద్వైత అద్వైతము అనేటువంటి మూడు స్థానములు నిర్మించుకుంటూ వచ్చింది.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ త్రీ లెవెల్స్, డ్యూయలిజం, క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం అండ్ నాన్ డ్యూయలిజం.
0: ద్వైతము,
1: డ్యూయలిజం,
0: ఇది ఏది దేనికి అది అనే ఉంటుంటుంది, ఒకదానికి కూడా సంబంధం లేదు.
1: దేర్ ఇస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ ఎనీ టూ.
0: అయితే విశిష్ట అద్వైతమునకును అద్వైతమునకును చాలా డిఫరెన్స్ లేకుండా ఉంటుంటాయి.
1: హౌఎవర్ దేర్ ఇస్ లిటిల్ డిఫరెన్స్ బిట్వీన్ క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం అండ్ నాన్ డ్యూయలిజం.
0: కానీ ఏ గోత్రమైనా కానీ, ఏ దేశమైనా కానీ, ఏ మతమైనా కానీ, ఏ సాంప్రదాయమైనా కానీ,
1: లెట్ ఇట్ బి ఆఫ్ ఎనీ రిలీజియన్, ఆఫ్ ఎనీ ట్రెడిషన్, ఆఫ్ ఎనీ కల్చర్, ఆఫ్ ఎనీ కంట్రీ,
0: కానీ సత్యం ఒక్కటిగానే కనిపిస్తుంది.
1: బట్ ద ట్రూత్ ఈజ్ వన్,
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: ఇట్స్ ఓన్లీ వన్, నాట్ టూ.
0: షుగర్ కేన్ ఉంటుండాలి,
1: ఏరి షుగర్ కేన్
0: ఎన్నెన్నో వంపులుగా ఉంటుంటాయి.
1: ఇట్ హస్ సో మెనీ బెండ్.
0: షుగర్ కేన్ కు బెండ్ ఉంటుండాలి, కానీ లోపల ఉన్న జ్యూస్ కు మాత్రం, టేస్ట్ కు మాత్రం బెండ్ లేదు.
1: ద షుగర్ కేన్ హస్ గాట్ సో మెనీ బెండ్స్ బట్ నాట్ ద షుగర్ ఇన్సైడ్, ద జ్యూస్ ఇన్సైడ్.
0: కనుక షుగర్ కేన్ నుంచి జ్యూస్ తీవటము, అన్ని షుగర్ కేన్ నుంచి జ్యూస్ తీవటము కలపటము, ఇది అద్వైతం అన్నారు.
1: సో డ్రాయింగ్ ది జ్యూస్ అవుట్ ఆఫ్ ఆల్ ద షుగర్ కేన్స్ ఈజ్ అద్వైత నాన్ డ్యూయలిజం.
0: కనుకనే షుగర్ జ్యూస్ అనే షుగర్ కేన్ జ్యూస్ అంతా అద్వైతం అన్నారు.
1: దేర్ఫోర్ షుగర్ కేన్ జ్యూస్ ఇస్ అద్వైతం.
0: ఈ షుగర్ కేన్ లో ఎక్కడనున్నతే తీపే వస్తుంది.
1: యు మే డ్రా ఫ్రమ్ ఎనీ పార్ట్, ఇట్ ఇస్
0: రెండవ రుచి మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ టేస్ట్ బియాండ్ దిస్.
0: తర్వాత రామానుజులు వారు చక్కగా విచారం చేశాడు.
1: రామానుజ ఎంక్వైర్ థరోలీ లేదు,
0: ఈ షుగర్ జ్యూస్ ఎంత కాలం పెట్టుకునేకి అవుతుంది,
1: హౌ లాంగ్ ది షుగర్ కేన్ జ్యూస్ లాస్ట్,
0: ఇది ఎంత కాలము ఉండడానికి వీలు కాదు,
1: ఇట్ వోంట్ సస్టైన్.
0: ఏం చేశాడు, ఆ షుగర్ జ్యూస్ ను షుగర్ గా మార్చాడు.
1: Therefore, sugarcane juice is converted into sugar.
0: Sugar ga maarchetappudiki eppudaina ekkadaina dentoina vesukochu upayogam chesukochu.
1: When it is in the form of sugar, you can make use of it anywhere and mix it with any.
0: Kabatti sugar juice anetundi advaitamu, sugar anetundi visishta advaitamu.
1: Therefore, sugar is qualified non dualism, sugarcane juice is
0: visishtamaina advaitamu,
1: and that is special qualified.
0: Eppudiki untuntadi,
1: it remains all the time.
0: Dentoina upayogam chesukochu,
1: you can mix it with any.
0: Inka dvaitamu,
1: dualism,
0: madhvacharyulu.
1: Dualism is proposed by madhvacharyulu.
0: Advaitamu Shankaracharyulu.
1: Non-dualism Shankara.
0: Vishishta advaitamu Ramanujacharyulu.
1: Qualified non-dualism Ramanuja.
0: Dvaitamu madhvacharyulu.
1: Dualism is of
0: madhvacharyulu. Em cheppadu?
1: What did he say?
0: Bhagavantuda.
1: Oh God.
0: Nenu sugar ga nenu kaadu.
1: I don't want to come here as sugar.
0: Naaku sugar juice sakkaraledu.
1: I don't want sugar cane juice.
0: Nenu sugar nu sugar juice nu tineetvanti chima ga nenu puttali.
1: I should be born as an ant that would certainly enjoy the sugar cane juice
0: sugar
1: and the sugar.
0: Sugar taste teliyadu.
1: The sugar does not know the taste of the sugar.
0: Kaani sugar nu tineetundi variki sugar taste telustundi.
1: But those that eat the sugar knows the sweetness of the sugar.
0: Kadu neevu prema swaroopuduga unnavu.
1: You are the embodiment of love.
0: కానీ నేను కూడా ప్రేమగా ఉండకూడదు, నీ ప్రేమను అనుభవించేటువంటి వాడిగా ఉండాలి.
1: ఐ షుడ్ నాట్ బి ది ఎంబోడిమెంట్ ఆఫ్ లవ్ ఎయిదర్, ఐ షుడ్ ఎక్స్పీరియన్స్.
0: దేవుడు నేను జీవుడు, ఈ రెండు వేరుగానే ఉండాలి.
1: యు ఆర్ గాడ్ అండ్ ఐ ఇండివిడ్యువల్, వి షుడ్ బి సెపరేట్.
0: జీవుడు వేరుగా ఉన్నప్పుడే జీవ దైవత్వాన్ని అనుభవించడానికి వీలవుతుంది.
1: వెన్ ది ఇండివిడ్యువల్ ఇస్ సెపరేట్ యు కెన్ ఎంజాయ్ గాడ్.
0: కనుక నేను షుగర్ ను తినేటువంటి వాడిగా ఉండాలి, కానీ షుగర్ నాకు వద్దు అన్నా.
1: దేర్ఫోర్ ఐ షుడ్ బి వన్ హూ వుడ్ పార్టేక్ ది షుగర్ బట్ నాట్ ది షుగర్
0: ఇట్సెల్ఫ్. అనగా రెండు,
1: దిస్ ఇస్ డ్యూయలిజం, టూ ఆర్
0: జీవుడు దేవుడు,
1: ఇండివిడ్యువల్ అండ్ గాడ్.
0: ఈ జీవుడు దేవుడు అనేటువంటిది షుగర్ అంతా తిని బాగా చక్కగా జీర్ణం చేసుకుని షుగర్ యొక్క తత్వాన్ని గుర్తించుకున్న తర్వాత తానే షుగర్ అయిపోతాడు. బ్రహ్మ విత్ బ్రహ్మ ఇవ భవతి.
1: వెన్ వన్స్ హి పార్టేక్స్ ఇన్ ఈచ్ ద ఫ్రూట్ కన్స్యూమ్స్ దట్ అండ్ హి బికమ్స్ ద షుగర్ ఇట్సెల్ఫ్.
0: ఈ ద్వైత విశిష్ట అద్వైత అద్వైతములు అనేటువంటి దాన్ని తీసుకుని భారతీయులు లేనిపోని కాలాన్ని వ్యర్థం చేస్తున్నారు.
1: దే గో బై ఆల్ ది త్రీ లెవెల్స్, డ్యూయలిజం, క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం,
0: ఒక్కటే.
1: ఆల్ ది త్రీ ఆర్ వన్ యాక్చువల్లీ స్పీకింగ్.
0: షుగర్ జ్యూస్ అద్వైతము,
1: షుగర్ కేన్ జ్యూస్ ఇస్ నాట్
0: షుగర్, ద్వైతము
1: షుగర్ ఇస్ జ్యూస్.
0: షుగర్ తినేటువంటి వాడు ద్వైతము,
1: ద వన్ హూ ఈట్స్ ఇస్ జ్యూయల్.
0: అద్వైతము విశిష్ట అద్వైతము ద్వైతం ఒక్కటే.
1: షుగర్
0: మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కోవ్, మిఠాయి, కీరు, బిస్కెట్లు అన్ని పెట్టినప్పటికీ ఇందులో అన్నిట్లో చక్కెర ఒక్కటే.
1: యు మే హావ్ నంబర్ ఆఫ్ స్వీట్స్ లైక్ మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, బట్ షుగర్
0: నామములు వేరు వేరుగా ఉన్నాయి.
1: నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ సెపరేట్.
0: అదే రీతిగాని ఈ జగత్తునందు సర్వ దేశములు, సర్వనామములు, సర్వరూపములు కూడా భిన్న భిన్నంగా కనిపిస్తున్నాయి.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ సో మెనీ కంట్రీస్, ద నేమ్స్ అండ్ ఫార్మ్స్ వేరీ.
0: కానీ అందరి యందు, అన్నింటి యందు ఉన్నటువంటి దైవత్వం ఒక్కటే.
1: బట్ ఇన్ ఆల్ అండ్ ఎవ్రీ వన్ డివినిటీ ఇస్ వన్.
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
1: దట్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ యూ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: చూడండి బల్బ్స్ అంతా ఎన్నో ఉంటున్నాయి,
1: డిఫరెంట్ లాట్స్ ఆఫ్ బల్బ్స్ అరౌండ్,
0: కానీ కరెంటు ఒక్కటి.
1: But current is one.
0: అదే దివ్య శక్తి.
1: That is divine
0: power. ఆ దివ్య శక్తి నీ యందు నా యందు అందరి యందు ఉంటుండాలి.
1: That divine power is in you and in
0: everyone. ఎక్కడ ఉంటుండాలి?
1: Where does the difference lie?
0: ఒకటి రెడ్ గా ఉంది, ఒకటి బ్లూ గా ఉంది, ఒకటి వైట్ గా ఉంది, ఒకటి తెల్లగా ఉంటుండాలి.
1: But one is of red color, other is blue color.
0: ఒకటి తెలుపు గా ఉంది, ఒకటి బ్రైట్ గా ఉంది, మరీ బ్రైట్ గా ఉంటుండాలి.
1: And one is bright, other may be brighter.
0: కరెంట్ యొక్క దోషం కాదు, బల్బుల యొక్క డిఫరెన్స్.
1: No mistake with the current, there is only difference in
0: bulb. అందరి యందు దైవం ఒక్కడిగానే ఉన్నాడు.
1: God is same uniform in all.
0: దైవం యొక్క కెపాసిటీ డిమ్గా ఉంది, ఇంకోటి బ్రైట్ గా ఉంటుండాలి, ఇంకోటి లైట్ గా ఉంటుండాలి.
1: బట్ యువర్ కెపాసిటీ ఇస్ ది వోల్టేజ్ డిఫర్స్, ఇట్ మే బి డిమ్
0: ఆర్ బ్రైట్. యొక్క డిఫరెన్స్
1: డిఫరెన్స్ లైస్ ఇన్ ద వోల్టేజ్.
0: నిరంతరము సర్వదా సమకాలేషో సర్వత్రా హరిచింతనం చేసినప్పుడు వోల్టేజ్ కావలసినంత వచ్చేస్తుంది.
1: వెన్ యు థింక్ ఆఫ్ గాడ్ ఎవ్రీవేర్ ఎట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైమ్ యూ విల్ హావ్ వోల్టేజ్ ఇంక్రీజింగ్.
0: బల్బులు మార్చుకో,
1: చేంజ్ ద బల్బ్.
0: వోల్టేజ్ మార్చుకో,
1: చేంజ్ ద వోల్టేజ్.
0: కరెంట్ ను మార్చవద్దు,
1: డోంట్ చేంజ్ ద కరెంట్.
0: నీ డిమ్గా ఉండేటువంటి హృదయం బ్రైట్ గా చేసి పెద్ద ప్రేమగా పెంచుకో.
1: When the bulb of your heart is dim, develop
0: ప్రేమను పెంచుకో, ప్రేమను పెంచుకో, ప్రేమను పెంచుకో.
1: Develop your love, increase it.
0: ప్రేమ పెరిగే కొలది కూడాను లైట్ అండ్ బ్రైట్ పాలైదేపో.
1: When you expand your love, it becomes light and bright.
0: చూడండి, ఇది ఏదైనా ఒక కర్రగా ఉంటుండాలి.
1: Here is just as
0: ఈ కర్రను నిప్పులో వేస్తే ఏమైపోతుంది?
1: When you put it in fire, what will happen?
0: కర్ర అదృశ్యమైపోతుంది.
1: It will vanish.
0: కానీ బొగ్గుగా తయారవుతుంది.
1: But it becomes coal.
0: కర్ర పోయింది, బొగ్గుగా ఉంది.
1: The stick is not there, but
0: కర్రను ముట్టుకుంటే మనకి ఏం మాలిన్యం కావటం లేదు, బొగ్గు ముట్టుకుంటే మాలిన్యం అయిపోతుంది.
1: When you touch the stick, no dirt would adhere to you. But when you get coal,
0: ఈ బొగ్గు తెల్లగా చేయాలంటే ఏం చేయాలి?
1: How to make this coal look bright and white?
0: అమాయకులు, అజ్ఞానులు అనేక మంది ఈ బొగ్గును తెల్ల చేయాలని సోప్ వేసి తిక్కుతారు.
1: ఇన్నోసెంట్ ఇగ్నోరెంట్ పీపుల్ వాంట్ టు అప్లై సోప్ టు ది డార్క్ కోల్ టు మేక్ ఇట్ బ్రైట్.
0: కానీ ఈ కోల్ పైన సోప్ తిక్కితే సోప్ కూడా నల్లగా అయిపోతుంది, కానీ ఈ కోల్ తెల్లకి కాదు.
1: బట్ ఇఫ్ యూ రబ్ ది కోల్ విత్ ది సోప్, ది సోప్ ఆల్సో బికమ్స్ బ్లాక్.
0: తీసుకుని వెళ్ళి నీవు చక్కగా పాల్లో కడుగు, పాలు కూడా నల్లగా అయిపోతాయి, కానీ కోల్ నల్లకి తెల్లకి.
1: ఈవెన్ ఇఫ్ యూ వాష్ ద కోల్ విత్ మిల్క్ ఇట్ టర్న్స్ బ్లాక్.
0: దీన్ని మనం తెలుసుకోవాల్సింది ఏమిటి?
1: వాట్ షుడ్ యు నో?
0: ఈ కోల్ ఏ విధంగా అయింది?
1: How could it become coal?
0: ఎందువల్ల ఈ కోల్ అయింది?
1: Why?
0: అనగా ఏమి? అగ్ని యొక్క సంకల్ప సంపర్కం చేత కోల్ అయింది.
1: Because of the association of the fire, it became coal.
0: తిరిగి అగ్నిలోనే వేయి.
1: Put it in fire back.
0: ఈ అగ్నిలో కాలి కాలి కాలి కాలి కాలి కాలి కట్టగలిపటికి బొగ్గు కూడాను వైట్ గా తయారు.
1: Allow it to burn and continuously, even the coal becomes white bright.
0: కరుకుని హాఫ్ బర్న్ కావటం చేతనే కోల్ అయింది.
1: As it is half burnt, it is coal.
0: ఫుల్ బర్న్ చేసేటప్పటికే లైట్ అయిపోతుంది.
1: If it is fully burnt, it becomes light.
0: కరుకుని పార్ట్ టైం డివోషన్ గా ఉన్నప్పుడు బొగ్గుగా ఉంటుంది.
1: When it is part time devotion, it is coal.
0: ఫుల్ టైం అయిపోయినప్పుడు లైట్ గా ఉంటుంది.
1: When it is full time, it is light and bright.
0: కనుక ఆ అగ్నిలోనే వేయి.
1: Put it in the fire.
0: ప్రేమలోనే పడేసి.
1: Put it in love.
0: కాలి కాలి కాలి కాలి చక్కగా ధూళి మాదిరి అయిపోతుంది, ఉఫ్ అంటే ఊడిపోతుంది.
1: Allow it to burn continuously, it becomes so light, it can be blown easily.
0: ఈ కర్ర ఉంది, కర్ర ఇక్కడ విడిచిపెట్టి కిందికి పడిపోయింది.
1: When once you drop it, it falls on the ground.
0: కానీ అది బాగా కాల్చి కాల్చి కాల్చి కాల్చి చక్కగా ఒక బసం మాదిరి వేస్తే ఉఫ్ అంటే పైకి పోతుంది.
1: On the other hand, if you burn this wood and make it into ash, you can blow it off.
0: కాబట్టి ఎంత లైట్ అయితే అంత హైట్కి పోతుంది.
1: If it is light, it can reach height.
0: ఎంత వెయిట్ అయితే అంత లోకి దిగిపోతుంది.
1: The more of the weight, it comes down.
0: కాబట్టి నీ ఉన్నత స్థాయికి పోవాలంటే less luggage, more comfort, weight ని తగ్గించుకుంటూ పోవాలి.
1: Therefore, in order to reach noble heights, there should be less luggage, more comfort.
0: ఈ యొక్క weight ని తగ్గించుకుంటూ పోతే light, light, light, light, light అయిపోతుంది.
1: As you reduce the weight of the luggage, it becomes light and would go up.
0: కనుక మనకున్నటువంటి డిజైర్స్ ను క్రమక్రమేణా తగ్గించుకోవాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ కట్ డౌన్ అవర్ డిజైర్స్ గ్రాడ్యువల్లీ.
0: డిజైర్స్ తగ్గినంత మాత్రం చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు కట్ డౌన్ యువర్ డిజైర్స్.
0: రాగ ద్వేష అసూయ అనేటువంటి ఒక దుర్గుణములు ముఖ్యంగా తగ్గాలి.
1: ఫస్ట్ వి షుడ్ కట్ ఆఫ్ ఆల్ దీస్ బ్యాడ్ క్వాలిటీస్ లైక్ అటాచ్మెంట్, ఈగో అండ్ జెలసీ. వై?
0: కామ క్రోధ లోభము మూడు చాలా శత్రువులు.
1: దేర్ ఆర్ త్రీ ఎనిమీస్, ద డిజైర్, యాంగర్ అండ్ గ్రీడ్.
0: డిజైర్ భక్తిని నాశనం చేస్తుంది.
1: ఇట్ ఇస్ ది డిజైర్ దట్ కిల్స్ డివోషన్.
0: క్రోధము జ్ఞానాన్ని నాశనం చేస్తుంది.
1: యాంగర్ కిల్స్ విజ్డమ్.
0: ఇంకా లోభము మన యొక్క కర్మనే నాశనం చేస్తుంది.
1: గ్రీడ్ కిల్స్ అవర్ యాక్షన్ యాక్టివిటీ.
0: కర్మ ఉపాసన జ్ఞానం మూడింటి కూడాను నాశనం చేస్తాయి. ఈ మూడు కూడా.
1: దేర్ఫోర్ ద వర్క్, వర్షిప్ అండ్ విజ్డమ్ ఆర్ కిల్డ్ బై దిస్ త్రీ.
0: క్రోధం వచ్చినప్పుడు మన జ్ఞానాన్ని అంతా భస్మం చేస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ గ్రీడ్ దట్ బర్న్స్.
0: విచక్షణ జ్ఞానమే ఉండదు.
1: యూ డోంట్ హ్యావ్ డిస్క్రిమినేషన్.
0: ఇంకా దానికి అనేక రకమైనటువంటి శత్రుత్వాన్ని పెంచుతుంది.
1: అండ్ యూ develop your image. You lose the sense of discretion, how to talk, when to talk. So you should never be angry.
0: లోభము అసలు కంటే ఉండకూడదు.
1: యూ షుడ్ నాట్ బి గ్రీడీ ఎనీ టైమ్.
0: ఈ మూడు కూడాను క్యాన్సర్ జబ్బైనా నయం అవుతుంది, కానీ ఈ మూడు జబ్బులు నయం కాదు.
1: దేర్ ఇస్ ఎ క్యూర్ ఫర్ క్యాన్సర్, నాట్ క్యూర్ ఫర్ దీస్ త్రీ డిసీజెస్.
0: ఎప్పుడు నయం అవుతుంది? దైవ ప్రేమాగ్నిలో దీన్ని వేసినప్పుడు భస్మం అయిపోతాయి.
1: వెన్ యూ జస్ట్ బర్న్ ఇట్ ఇన్ ద ఫైర్ ఆఫ్ లవ్ ఆఫ్ గాడ్.
0: మంచి కఠినమైనటువంటి యొక్క ఇనుములు కూడాను అగ్నిలో వేసి తప్పికే చక్కగా కారిపోయి మంచి రసంగా తయారైపోతుంది.
1: ఈవెన్ హార్డ్ ఐరన్ కెన్ బి పుట్ ఇన్ ఫైర్, కెన్ బి మెల్టెడ్,
0: లిక్విడ్ గా తయారవుతుంది,
1: ట్రాన్స్ఫార్మ్స్ ఇంటు లిక్విడ్.
0: చూసారా? కనుకనే ఇనుమే ఆ విధంగా లిక్విడ్ అయిపోతుంది. మన యొక్క ఈ గుణం లిక్విడ్ కాదా?
1: వెన్ ఐరన్ కమ్స్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ లిక్విడ్, వై నాట్ యూ? యువర్ బ్యాడ్ క్వాలిటీ.
0: మనం దుర్గుణాన్ని మొట్టమొదట మనము నాశనం చేసుకోవాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ కిల్ అవర్ బ్యాడ్ క్వాలిటీ.
0: దీన్ని నాశనం చేసుకోవడానికి మరొక మార్గం ధ్యానమో హీనమో చేయటం ప్రయోజనం లేదు.
1: దేర్ ఇస్ నో యూజ్ ఇన్ మెడిటేటింగ్.
0: మెడిటేషన్ చేస్తున్నారు చాలా మంది.
1: మెనీ మెడిటేట్.
0: ఏమి మెడిటేషన్? అది
1: వాట్ సార్ట్ ఆఫ్ మెడిటేషన్?
0: అలంకార మెడిటేషన్.
1: ఇట్ ఇస్ ఓన్లీ డెకరేషన్ షో.
0: ఉంటారు ఫోటో తీసుకుంటే నేను మెడిటేషన్ చేస్తున్నాను అంటారు.
1: దే మెడిటేట్ ఓన్లీ ఫర్ ఎ ఫోటోగ్రాఫ్.
0: కూర్చోవటం కాదు, దేహంతో చేసేటువంటి సర్వ కర్మలు కూడా మిథ్యమే కానీ సత్యములు కాదు.
1: ఇట్స్ నాట్ దట్ సార్ట్ ఆఫ్ మెడిటేషన్. వాట్ ఎవర్ యూ డూ విత్ ది బాడీ, ఇట్ ఇస్ ఇల్యూషన్, బట్ నాట్ దట్.
0: మనసుతో ప్రేమతో చేయి, అవన్నీ సత్యం అవుతాయి.
1: డూ విత్ యువర్ మైండ్ ఫుల్ ఆఫ్ లవ్, దట్ ఇస్ ట్రూ.
0: కనుకని శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ నానా ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగే త్యాగశాంతి అనంతరం. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్. నీవు ప్రతి విషయాన్ని కూడా అభ్యాసం చేసుకోవాలి.
1: యూ షుడ్ ప్రాక్టీస్ ఎవ్రీథింగ్, మేక్ ఇట్ హ్యాబిట్.
0: ప్రతి ఒక్కటి ప్రాక్టీస్ చేయి.
1: యూ షుడ్
0: వాకింగ్ ప్రాక్టీస్, టాకింగ్ ప్రాక్టీస్, రీడింగ్ ప్రాక్టీస్, రైటింగ్ ప్రాక్టీస్, ఈటింగ్ ప్రాక్టీస్, అన్ని ప్రాక్టీస్.
1: వాకింగ్, టాకింగ్, రైటింగ్, రీడింగ్, ఈటింగ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఏ ప్రాక్టీస్.
0: కనుకనే ఈ యొక్క ప్రాక్టీస్ అనేటువంటి మనం అన్ని నిత్య జీవితంలో జరగవలసినటువంటివి.
1: దిస్ ప్రాక్టీస్ ఇస్ టు బి డన్ ఇన్ ది డే టు
0: డే లైఫ్. ఆ ప్రాక్టీస్ లు సక్రమమైనటువంటివి, సత్యమైనటువంటి ప్రాక్టీస్ చేయాలి.
1: బట్ యు షుడ్ ప్రాక్టీస్ విచ్ ఆర్ ట్రూత్ఫుల్, కరెక్ట్.
0: చెడ్డ ప్రాక్టీస్ చేయకూడదు.
1: డోంట్ ప్రాక్టీస్ బ్యాడ్ థింగ్స్.
0: చెడ్డదానికి ప్రాక్టీస్ అవసరం లేదు.
1: టు డూ బ్యాడ్ యూ డోంట్ నీడ్ టు ప్రాక్టీస్.
0: కొండపైన ఉన్నటువంటి గుండును కాలుతో నెత్తే కిందికి వచ్చి పడిపోతుంది.
1: If you just push aside an iron ball from the mountain top, it will fall down.
0: Inda unnatuvanti raayini paiki kondu poi pettalante chaala kashtam avutundi.
1: But to lift a boulder from the bottom and keep it
0: going, you prayatnam cheyanakkaledu, netti saalu kinda padipothundi.
1: You don't need to try to be bad. Just
0: like andarki baaga telusunu,
1: you know pretty well.
0: Pedda load ga unnatuvanti lari kaani bussulu kaani mitta ekkalante lari inapa lari kodanu yedustundi, gi ani yedustundi paapam.
1: The lorry or a bus with full load, as it climbs up the mountain, it makes sound. It
0: chaala baadha kalugutundi.
1: To move upward, it suffers.
0: Down kavalante easy ga ayipothundi.
1: In order to fall,
0: kabatti easy daniki manam prayatnam cheyakoddu.
1: Don't make an effort.
0: Kashtamaina sare, look up.
1: It may be difficult, look up always.
0: Low aim is crime.
1: Low aim is crime.
0: Kanuka crime kaakoddu, look up.
1: Always look up.
0: Unnata drushtini manam penchukovali.
1: Always look up.
0: అది ఏ నిజమైనటువంటి సాధన?
1: దట్ ఈస్ ట్రూ స్పిరిచువల్ పాత్.
0: ఇతను దేవుడా కాదా, దేవుడు అంటే ఎట్ట ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, ఈ అన్న సందేహాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: నెవర్ ఎంటర్టైన్ డౌట్.
0: ఈ సందేహాలు పరమ మూర్ఖులకు మాత్రమే వస్తుంది.
1: ఓన్లీ ఫూల్స్ విల్ హ్యావ్ సచ్ డౌట్.
0: ఫూల్స్, ఫూల్స్, ఫూల్స్,
1: ఫూల్స్, ఫూల్స్, ఫూల్స్, డబుల్ ఫూల్స్, ట్రిపుల్ ఫూల్స్.
0: కనుకనే ఈ సందేహాలతో గాడు సర్వత్రా ఉంటున్నాడు. నీలో ఉంటుండాలి ఆ దుర్గుణాలంతా.
1: In fact, bad qualities are within you.
0: నీలో ఆ దుర్గుణాలు పెట్టుకోవటం చేతనే అన్ని దుర్గుణంగానే కనిపిస్తున్నాయి.
1: Because of bad qualities within you, everything appears bad.
0: ఎలాంటి కలర్ గ్లాసెస్ అలాంటి దృశ్యమే నీకు కనిపిస్తుంది.
1: As is the color of the glasses, so is the vision.
0: దైవం సర్వత్రా ఉంటున్నాడు.
1: God is present everywhere.
0: నీవే దైవము.
1: You are God.
0: కానీ నీలో ఉన్నది నీకు కనిపించడం లేదు.
1: But you don't see within.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: స్వార్థం పైన పడిపోయావు.
1: Because you are selfish.
0: స్వార్థంలో మునిగావు.
1: You are drowned in selfishness.
0: కనుక నీ దీనన్నిటి కూడాను కొంచెం ఆహార విహారాలు కూడాను అత్యవసరం.
1: And you should have proper habits and you should have proper food.
0: Food and habits.
1: Food and habits are important.
0: కనుక మన హ్యాబిట్స్ ఎట్లా ఉండాలి?
1: What sort of habits should you
0: have? అదే సుపుత్రః.
1: Then the good son will have these
0: two. మంచి మనిషిగా ఉండాలి.
1: It should be a good man.
0: పెద్దల్ని చూసి గౌరవించాలి. వినయ విధేయతను అందించాలి.
1: యు షుడ్ బి హంబుల్.
0: గురువులను కూడా గౌరవించాలి.
1: రెస్పెక్ట్ యువర్
0: తల్లిదండ్రులను పూజించాలి.
1: యు షుడ్ వర్షిప్ దేమ్.
0: మార్గం శిరసా వహించాలి.
1: యు షుడ్ ఫాలో దేర్ కమాండ్.
0: రాముడు ఇంత దేవుడు కావడానికి కారణం ఏమిటి?
1: వై హీ కుడ్ బికమ్ సో గ్రేట్.
0: తల్లిదండ్రుల ఆజ్ఞను శిరసా వహించాడు.
1: బికాజ్ హీ ఫాలోడ్ ది కమాండ్ ఆఫ్ ద పేరెంట్స్.
0: అంతే కాదు,
1: నాట్ ఓన్లీ దట్,
0: సుమిత్రుడిగా ఉన్నాడు, అనగా అందరితోనూ మైత్రి.
1: హి ఇస్ ఫ్రెండ్లీ విత్ ఎవ్రీబడి.
0: ఇంకా సోదరుతో భ్రాతృత్వం అనేటువంటిది చాలా గొప్పది.
1: అండ్ ది ఫ్రెటర్నిటీ ఇస్ వెరీ గ్రేట్, బ్రదర్హుడ్.
0: కనుక నేను ప్రజలు అందరితో కూడా ఎంతో చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంగా మెలిగాడు.
1: హీ మెయింటైన్డ్ పీస్
0: తలక్షేమంగా భావించాడు.
1: అండ్ హీ హస్ కన్సిడర్డ్ ది వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ యాజ్ హిస్ ఓన్. కనుకనే
0: ఈనాడు మనం చేస్తున్నాం ప్రార్థనలు, లోక సమస్త సుఖినో భవంతు.
1: టుడే వి ప్రే దట్ ది హోల్ వరల్డ్ షుడ్ బి హ్యాపీ.
0: చేస్తున్నాం ప్రార్థన,
1: వి ప్రే,
0: కానీ మిగతా ఎట్టపోతే నాకే నేను బాగుండాలి అంటున్నాం.
1: But within you feel let anything happen to the world, I should be happy.
0: ఇది కాదు లోక సమస్త సుఖినో భవంతు.
1: This is not the sense of the prayer.
0: సర్వులు కూడాను బాగుండాలి.
1: Everybody
0: హృదయపూర్వకంగా ప్రార్థించాలి.
1: That's why you should pray.
0: ఎందుకోసం?
1: Why?
0: ఈ సర్వుల్లో కూడాను నేను ఒక మెంబర్.
1: I'm a member in the society.
0: ఈ సొసైటీ అంతా బాగుంటే కదా నేను కూడా బాగుంటాను.
1: Unless society is good, you can't be good.
0: కనుకనే ఈ అందరూ కూడా బాగుండాలి, నేను బాగుండాలి.
1: Everybody should be happy.
0: ఎవరైనా అయితే పోనీ నేను మాత్రం బాగుండాలంటే అది వీలు కాదు.
1: It is not possible to think that anything happened to the world.
0: స్వార్థము,
1: ఇట్ ఈస్ సెల్ఫిష్నెస్.
0: ఈ స్వార్థం అనేటువంటిది మహాపాపము.
1: ది సెల్ఫిష్నెస్ ఇస్ ది వర్స్ట్ ఆఫ్ ది సిన్.
0: ఉండాలి స్వార్థం కొంతవరకు.
1: యు మే హావ్ లిటిల్,
0: కానీ మితిమీరిన స్వార్థం ఉండకూడదు.
1: బట్ ఇట్ షుడ్ నాట్ బి ఇన్ ఎక్సెస్.
0: దైవం పైన ప్రేమను పెంచుకోవాలి.
1: డైరెక్ట్ యువర్ లవ్ టువర్డ్స్ గాడ్.
0: దైవ ప్రేమ కంటే మించినటువంటి సాధన మరొకటి లేనేలేదు.
1: దేర్ ఇస్ నో అదర్ స్పిరిచువల్ ప్రాక్టీస్ బియాండ్ లవ్.
0: ఏది చేసినా చేయకపోయినా దైవాన్ని మనసారా హృదయపూర్వకంగా ప్రేమిస్తే అంతకంటే గొప్పది మరొకటి లేదు.
1: వాట్ ఎవర్ యు మే డు ఆర్ నాట్, ఇఫ్ యు లవ్ గాడ్ హోల్ హార్టెడ్లీ, నథింగ్ బియాండ్ దాట్.
0: చెప్పాడు తులసిదాస్ కూడా చెప్పాడు.
1: తులసిదాస్ ఆల్సో సేడ్,
0: నామరతన ధన పయో పయోరేమైనే, నామరతన ధన పయో. నామరతనం అనేటువంటిది చాలా, అదే నా ధనము.
1: గాడ్స్ నేమ్ ఇస్ ఎ ప్రెషస్ జెమ్, దట్స్ మై వెల్త్.
0: వస్తువ మూలిక దియ మేరే సద్గురు. ఈ వస్తువు ఎవరిచ్చారు? సత్ గురు. ఎవరు సత్? పర్మనెంట్. అతనే దైవము. సత్ బీయింగ్.
1: హూ గేవ్ మీ దిస్ ప్రెషస్ వాల్యుబుల్ జెమ్, ద నేమ్ ఆఫ్ గాడ్, దట్స్ సద్గురు.
0: మీరా కూడా చెప్పేసి,
1: మీర్ ఆల్సో సెట్ సేమ్.
0: ఇది కూడా మీరా చెప్పినటువంటిది.
1: దిస్ ఆల్సో స్టేటెడ్ బై మీరా.
0: తన భర్త మందిరం వదిలి పెండిపోమన్నాడు.
1: హస్బెండ్ వాంటెడ్ హిమ్ టు లీవ్ ద టెంపుల్ ప్రెమిసెస్.
0: చాలా బాధపడింది.
1: హీ ఫెల్ సాడ్.
0: అయ్యో నా కృష్ణుని వదిలిపెట్టి నేను ఎట్టపోయేది.
1: హౌ కెన్ ఐ లీవ్ మై కృష్ణ.
0: తచ్చమే మనసు తెచ్చుకుంది.
1: ఇమ్మీడియట్లీ షీ థాట్ ఓవర్.
0: ఇదంతా మానవుడు నిర్మించినటువంటి మందిరము.
1: ఇట్స్ ఆల్ మ్యాన్స్ క్రియేషన్.
0: ఈ మందిరాలు పర్మనెంట్ కాదు.
1: దీస్ టెంపుల్స్ ఆర్ నాట్ పర్మనెంట్.
0: కానీ దైవం నిర్మించినటువంటి మందిరం నా హృదయము.
1: బట్ ది హార్ట్ ఈస్ ద టెంపుల్ విచ్ ఇస్ బిల్ట్ బై గాడ్.
0: చెప్పేసేసింది.
1: షీ సెడ్,
0: చెలోరేమన్ చెలోరేమన్ గంగా యమునా తీర్ చెలోరేమన్ గంగా యమునా తీరము. ఇదే భూమధ్య స్థానము. అక్కడికి వెళ్ళి మనసా.
1: Oh mind, you travel towards Ganga and Yamuna, which is the central point.
0: Ekkada pona nenu shanti ledu.
1: You won't find peace anywhere.
0: Ganga Yamuna, Ganga Satkarma, Yamuna Satpravartana. Ee rendu cheriyetvanti bhumadhya sthanamu ade sushumna naadi.
1: Ganga Yamuna stand for good action and good behavior and good thought.
0: Aa rendu etta unnai.

0: Oh, mind, go towards the direction of Ganga and Jamuna, the shores over there.
1: ఆ గంగా యమునకు టికెట్ తీసుకొని అక్కర్లేదు మనం.
0: యూ డోంట్ నీడ్ ఎ టికెట్ టు గో దేర్.
1: గంగా జమున ఒకవైపున గంగా ఒకవైపున యమున.
0: ఆన్ వన్ సైడ్ ఇస్ గంగా, అదర్ సైడ్
1: శ్వాస నిశ్వాసంలో
0: ఇన్హలేషన్
1: హమ్
0: హమ్ ఎక్సలేషన్
1: హమ్ సోహం
0: సోహం
1: అది breathe in and breathe out.
0: That is breathing in and breathing out.
1: ఈ రెండింటి యొక్క శ్వాసములే గంగా యమునలు.
0: These two are Ganga Yamuna.
1: ఈ రెండింటిని నిలిపేటువంటి యొక్క భూమధ్య స్థానమే అదే సుషుమ్న నాడి.
0: The central point on the forehead is the Sushumna.
1: అది కుంభకము అన్నారు.
0: That is withholding that
1: కుంభకము. యోగాభ్యాసం లోపల రేచకము పూరకము కుంభకము. పూరకము పూరకం అనగా గాలిని తీసుకోవటమే పూరకము, పూరించటము.
0: పూరక means filling it up, breathing in.
1: అది పూరకము. రేచకము గాలిని వదలటము.
0: రేచక బ్రీదింగ్ అవుట్.
1: ఈ రెండింటిని ఇక్కడ స్తంభింప చేయటము కుంభకము.
0: బోత్ షుడ్ బి విత్ హెల్డ్ దేర్, షుడ్ బి హోల్డ్ ఆన్ దేర్. దట్ ఇస్ రేచక.
1: దైవ సన్నిధికి తగినటువంటి ఒక మార్గము.
0: ఇస్ దట్ ద పాత్ టు అటైన్ ద
1: పర్ఫెక్ట్. ఇది కూడాను అక్కర్లేదు. ఇవి కూడా దేహంతో చేసేటువంటివి.
0: ఈవెన్ దిస్ యు డు విత్ ద బాడీ.
1: మనసును కొంత అరికట్టే కోసం ఇవన్నీ అవసరం.
0: దిస్ ఆర్ నెసెసరీ టు హావ్.
1: కానీ భగవంతుని పరిపూర్ణ ప్రేమను పొందాలంటే ప్రేమనే చాలు.
0: ఇన్ ఆర్డర్ టు బి ద రిసిపియెంట్ ఆఫ్ టోటల్ లవ్ ఆఫ్ గాడ్ యు షుడ్ హావ్ లవ్.
1: కనుక ప్రేమతత్వాన్ని పెంచుకోండి.
0: డెవలప్ లవ్.
1: ప్రేమ చేతనే దైవాన్ని పొందండి.
0: యు కెన్ అటైన్ గాడ్ త్రూ ద పాత్ ఆఫ్ లవ్.

బోధరూప తయాత్మనః యథాస్మాత్మ

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ప్రకాశించు జ్యోతిని చూడవలెనన్నా మరొక జ్యోతిని మనం వెతుకునక్కర్లేదు.
2: టు సీ ద లైట్ దట్ ఇల్యూమిన్స్ యు డోంట్ నీడ్ అనదర్ లైట్.
0: స్వప్రకాశమైన ఆత్మ సర్వులు యందు ప్రకాశించుచున్నప్పటికీ దీనిని ప్రకాశింపచేయు మరొక జ్ఞానమును మనం వెతుకునక్కర్లేదు.
2: ద సెల్ఫ్ ఇస్ సెల్ఫ్ ఎఫల్జెంట్. You don't need any other wisdom to watch, to visualize that Atma, the Self.
0: Atma ku marpu ledu, buddhi ki svatajnanam ledu.
2: The Self has no change and intellect has no knowledge on its own.
0: Buddhi kevalamu oka bulbu vantidi.
2: Intellect is merely a bulb.
0: విద్యుత్ శక్తియే ఈ యొక్క బల్బును ప్రకాశింపచేయుచున్నది.
2: ఇట్ ఈస్ ది కరెంట్ దట్ మేక్స్ దిస్ బల్బ్ ఇల్యూమిన్.
0: కనుక బుద్ధి కేవలము మేధాశక్తిని ఆధారం చేసుకుని దేశం యొక్క విఘ్నతను చాటుతున్నదనగా ఇది బుద్ధి చాటునది కాదు. కేవలము ఆత్మ యొక్క ప్రతిబింబమే బుద్ధి ద్వారా చాటగలుగుతున్నది.
2: When the intellect publicizes what all that is happening in the world with its intelligence, is not the greatness of the intellect as such, it is the power of the self, Atma.
0: కర్తృత్వ భోక్తృత్వంతో కూడినటువంటిది మానసికం.
2: Is the mind that has got the two aspects of the doer and the one that experiences. It is also the attachment and possessiveness.
0: కేవలము జాగ్రత్త స్వప్న సుషుప్తులయందు మానసిక చర్యలు అధికంగా గోచరిస్తూ ఉంటాయి.
2: Human actions are clearly visible more and more in the waking and in the dreaming state.
0: కానీ గాఢ నిద్రయందు ఈ మనస్సు లయమై కేవలము మానసిక ప్రభావమును ఏమాత్రమును కూడా ప్రకాశింపచేయక స్తంభించిపోతుంది.
2: While in the deep sleep, there is no mind and therefore it doesn't function.
0: ఇక్కడ సూపర్ ఇంటెలెక్చువల్ కాన్షియస్నెస్ అనేటువంటి పేరుతో ప్రకాశిస్తుంటుంది.
2: It is in this deep sleep, it shines, it radiates in a state of super intellectual consciousness.
0: ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్రా ఉండినప్పటికీ బుద్ధిని ప్రకటింపచేసేటువంటి యొక్క కాన్షియస్నెస్ ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క రూపంలో దర్శింపచేస్తుంది.
2: దో దిస్ కాన్షియస్నెస్ ఇస్ ఎవ్రీవేర్, ఇట్ అపియర్స్ సెపరేట్లీ, మేనిఫెస్ట్ సెపరేట్లీ యాజ్ ఇట్ మేక్స్ దిస్ ఇంటెలెక్ట్ ఫంక్షనల్.
0: అగ్ని కంటే అగ్నితో కూడినటువంటి ఇనుము మరింత వేడిని అందిస్తుంది.
2: It is the iron which is red hot is more burning than that of the fire.
0: Kanukani sarvatra undinatvanti yokka vishya chaitanyam kante kudanu intellectual chaitanyam anetvantidi chala prabhavanga manavattvam paina prakatimpa chestundi.
2: Therefore more than that of cosmic consciousness, this intellectual consciousness is more effective.
0: Ee samayamanandu మనస్సు కేవలము స్తంభించిపోతుంది.
2: At this moment, the mind is withdrawn.
0: ఈ మైండ్ స్తంభించిన తర్వాతనే సూపర్ మైండ్ అనేటువంటిది ప్రారంభమవుతుంది.
2: As the mind comes to a standstill, the super mind begins to act.
0: అనగా మనస్సుకు అతీతమైనటువంటి స్థితిని మానవుడు అందుకున్నప్పుడు నిద్రావస్థ యందు ఏ విధమైనటువంటి యొక్క చరణములు లేక భ్రాంతులు కూడాను లేక ఏ విధమైనటువంటి నిశ్చింతతో ఉండునో ఆ విధముగా ఈ యొక్క సూపర్ మైండ్ అనేటువంటిది నిశ్చింతగా ఉంటుంది.
2: ఇన్ ఎ డీప్ స్లీప్ మ్యాన్ ఇస్ నాట్ ఫియర్ స్ట్రికెన్, హి హస్ నో యాంగ్జైటీ. సిమిలర్లీ in the state of super mind, he will not have any anxiety or fear whatsoever.
0: కదిలేది నీతి యొక్క స్వభావం అయినప్పటికీ అందులో కనిపించేటువంటి చంద్రుడు కదిలినట్టుగా మనము భావిస్తున్నాం.
2: It is the quality of the water to flow. It runs, it flows. But the moon reflection also appears to have been moving there.
0: చంద్రుని యొక్క ప్రతిబింబము స్థిరముగానే ఉన్నది.
2: The reflection of the moon is steady.
0: కానీ ఆ ప్రతిబింబమును కనిపింపచేయునట్టి ఈ జలమే చలనముగా కనిపిస్తున్నది.
2: But it is only the water where you find the reflection of the moon that it flows, it moves.
0: కనుక సూపర్ మైండ్ అనేటువంటిది చిత్తమై నిత్యమై స్థిరమై ఉండినప్పటికీ ఈ యొక్క మానసిక తత్వం అనేటువంటి యొక్క జలము యొక్క ప్రభావము చేత అది కూడాను కదిలినట్టుగా కనిపిస్తుంది.
2: Thus the super mind, though eternal, permanent and steady, it appears as if it is moving because of the mind that moves.
0: మనసును ప్రభావముగా విశ్వసించి దానిని ఆధారం చేసుకున్నటువంటి యొక్క మానవత్వము కేవలము మానవునిగానే జీవించుతూ వస్తాడు.
2: A human being who takes the mind as the basis of his sustenance will lead the life of an average human being.
0: ఆత్మను ఆధారముగా చేసుకున్నటువంటి యొక్క వ్యక్తిత్వము కేవలము ఆత్మతత్వముతోనే జీవిస్తుంది.
2: An individual who takes the self, Atma, as the basis will have that awareness of the self.
0: Mano indriyamulu yokka koodika chetane bandhimpabadutunnadu manavudu.
2: Man is bound by mind and senses.
0: Manam ee naadu bodhinchunadi manavulakani manam bhramistunnamu. Manavulaku kaadu bodhinchedi manasuku bodhinchali.
2: We are wavered, we are confused that we are teaching human society, but we should show, clearly explain the human nature.
0: Paratattvanni parulaku bodhinchavalanannanu leka taanu taanu grahinchavalanannanu motta modata nischala chittuduga nirmanam kavali.
2: To practice and to propagate spirituality, he should have that steady mind.
0: Ee nischala tattvamu cherinappude idi kevalamu oka ఓవర్ మైండ్ అనేటువంటి స్థాయిని అందుకుంటుంది.
2: When he has got the steady mind, he will reach the next state, ఓవర్ మైండ్.
0: ప్రాకృతమైనటువంటి భావములు కానీ లౌకికమైనటువంటి భావములు కానీ జగత్ సంబంధమైనటువంటి భావములు కానీ ఇందులో ఏమాత్రం కూడా ప్రవేశించుటకు వీలుండదు.
2: In the state of over mind, there will be not even a trace of physical, transient, worldly feelings.
0: గది అంధకారంగాను మాలిన్యంగాను ఉండినప్పుడే ఈ గది లోపల విషపురుగులైనటువంటి పాములు తేళ్లు ప్రవేశిస్తుంటాయి.
2: So long there is dirt, you find all poisonous snakes and scorpions there finding a place.
0: మనసు పరిశుద్ధముగాను ప్రకాశవంతముగాను గృహము ఉండినప్పుడు ఇందులో ఇట్టి విషపురుగులు ఏమాత్రం కూడాను ప్రవేశించవు.
2: When this house, the mind is pure with all the light, no snake, no scorpion can ever enter.
0: Kanuka ee manasu aneetunti gadinindu pavitramainaatunti bhavamulu praveshinchinappudiki idi prakashavantamainaatunti nirmalamainaatunti yokka dana swaroopanga roopondutundi.
2: Therefore this mind, which is compared to that of a room, if it is clean with light, then it shines well, purity.
0: Idi divyamainaatunti manasu yokka prabhavam yokka paritattvam.
2: This is the nature of the divine, my nature of the mind.
0: Manavattvam anetuvantidi manastu koodinadani manamu gurtinchamu.
2: We have recognized this human life has got something to do with the mind.
0: Entavarku itanu manavudu manasu undinantavarku itanu manavude.
2: To what extent he is a human being, so long there is this factor of the mind, he is a human being.
0: ఈ మనస్సు అనేటువంటి యొక్క ఉపాధిని ధరించిన కాలం కూడాను ఇతను మానవునిగానే జీవిస్తుంటాడు.
2: సో లాంగ్ హీ పుట్స్ ఆన్ దిస్ వెస్చర్ ఆఫ్ మైండ్, హీ కంటిన్యూస్ టు లివ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: ఈ మనస్సు ఒక పరిమితముతో కూడినటువంటిది.
2: ద మైండ్ హ్యాస్ గాట్ ఇట్స్ లిమిటేషన్.
0: ఈ పరిమితమునకు అతీతమైనటువంటి యొక్క స్థితిని మనం పొందినప్పుడే అపరిమితమైనటువంటి విశాలత్వాన్ని మనము చూడగలుగుతాము.
2: When we go beyond this limitless mind, then we can enjoy that vastness.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
2: For this a small example.
0: మనం ఒక సుందరమైన భవనమును నిర్మించుకున్నాము.
2: We have constructed a beautiful building.
0: ఈ భవనము యొక్క ఏరియా అంతా కూడా ఒక గ్రౌండ్ గా ఉంటుండాలి.
2: The whole area in which the building is built is a sort of a ground.
0: ఈ గ్రౌండ్ యొక్క విశాలత అధికంగానే ఉంటుండాలి.
2: This ground is quite vast.
0: కానీ ఈ గృహమునందు ఒకటి పడక రూము, ఒకటి వంట రూము, ఒకటి బాత్రూము, ఒకటి డైనింగ్ రూము, ఒకటి డ్రాయింగ్ రూము, ఒక లేటిన్ రూము అని అనేక రకములుగా చిన్న చిన్న గదులుగా మనం నిర్మించుకున్నాము.
2: But in this big building, we have constructed so many rooms, like the bedroom, the drawing room, the kitchen, and the latrine, so on and so forth.
0: ఈ యొక్క గదులను నిర్మించుకోవటం చేత గదులు చాలా చిన్నవిగా కనిపిస్తున్నాయి.
2: As we made rooms in this building, they appear to be small.
0: అయితే ఈ చిన్న గదులకు ఏది మూల కారణం?
2: What is the basis for these small rooms?
0: ఒక గదికి మధ్య లోపల ఒక గోడను నిర్మించుకున్నాము.
2: Between a room and another room, we constructed a wall in between.
0: ఈ గోడల వలననే గదులు చిన్నవిగా కనిపిస్తున్నాయి.
2: Because of these walls, the rooms appear small.
0: ఈ నిర్మించుకున్నటువంటి యొక్క గోడలను మనము నిర్మూలన చేసినప్పుడు అంత విశాలమైన హాలుగా కనిపిస్తుంది.
2: When once we remove these walls, it will appear to be a very big hall.
0: అవియే ఉపాధి యొక్క భేదములు.
2: That is the difference in vestures.
0: ఒక్కొక్క ఉపాధి అనేటువంటిది ఒక్కొక్క గోడను మనం నిర్మించుకుంటున్నాము. నాదొక దేహము, నీదొక దేహము, అతనిదొక దేహము, ఇతనిదొక దేహము అని దేహ నిర్మాణమును మనం చేసుకోవటం చేతనే ఎవరికి వారు కేవలము సంకుచితమైన నేరో భావాన్ని అనుభవిస్తూ వస్తున్నారు.
2: Because of this body feeling, because of the difference in vesture, everyone says, I have body, you have body, there's difference in our bodies, and become narrow minded.
0: ఈ రూపనామములను మనం త్యజించినప్పుడు అంతా ఒక్కటిగానే ఏర్పడిపోతుంది.
2: When once we get away from this feeling of name and form, everything will be one.
0: ఇదియే యూనివర్సల్ కాన్షియస్నెస్ అన్నారు.
2: This is called universal consciousness.
0: ఈ యూనివర్సల్ కాన్షియస్నెస్ అనేటువంటిది కేవలము సర్వత్రా ఉండినటువంటిది.
2: This universal consciousness is all pervasive.
0: మనము సంకుచితమైనటువంటి యొక్క జీవితాన్ని అనుభవించే నిమిత్తమై స్వార్థ స్వప్రయోజనం నిమిత్తమై మనం కొన్ని పరిమితులను నిర్మించుకుంటున్నాం.
2: For selfish interest and selfishness, we have all narrow limitations.
0: ఒకదానికొకటి అంగ అంగీ భావముల చేతనే ఇది నిర్మాణమైపోతూ ఉన్నది.
2: Everything is built out of the relationship between one organ and another organ.
0: ఇది చెయ్యి.
2: This is hand.
0: ఇది చెవు.
2: This ear.
0: ఇది కన్ను.
2: This eye.
0: ఇది ముక్కు.
2: This nose.
0: ఇది నోరు.
2: This mouth.
0: ఈ అంగములన్నీ కూడాను దేహములకు ఒక అంశములుగా ఉంటున్నాయి.
2: All these organs are the parts of the same body.
0: దేహములో ఇవన్నీ కూడాను కొన్ని ఒక అంగములుగా నిర్మాణమైపోతున్నాయి.
2: They all constitute the limbs of this entire body.
0: అంగములు దేహమునకు ఏ విధమైన యొక్క భాగములుగా ఉంటున్నావో,
2: as the limbs remain as parts of this body,
0: ఈ దేహములు సమాజమునకు అట్లా అంగములుగా ఏర్పడుతూ వచ్చాయి.
2: The bodies also remain as parts in society.
0: ఈ సమాజమునకు దేహములు అంగములు అయినట్టే సమాజము మానవత్వానికి అంగంగా ఏర్పడుతూ వచ్చింది.
2: Just as bodies become the limbs of the society should be a limb to the entire humanity.
0: ఈ మానవత్వము అనేటువంటిది ప్రకృతికి అంగములుగా ఏర్పడుతూ వచ్చింది.
2: This humanity is a limb of the nature.
0: ప్రకృతి పరమాత్మకు అంగంగా మారిపోయింది.
2: The nature is a limb of the divine.
0: పరమాత్మని అంగము ప్రకృతి.
2: This nature is the limb of the divine.
0: ప్రకృతికి అంగము మానవత్వము.
2: Is humanity the limb of
0: మానవత్వమునకు అంగము సొసైటీ.
2: The society is the limb of humanity.
0: ఈ సొసైటీకి అంగము దేహములు.
2: Body is the limb of the society.
0: దేహమునకు అంగములు ఈ యొక్క భాగములన్నీ కూడాను.
2: The different parts of the body are the limbs.
0: జగత్తులో మనం ఎక్కడ చూసినప్పటికీ అంగ అంగీ భావములే మనకు ప్రత్యక్షమవుతున్నాయి.
2: In this world, wherever you see, you find this sort of relationship among the different parts.
0: కనుక అంగ అంగీ భావములను మనము దూరం చేసుకున్నప్పుడు, సర్వము ఒక్కటిగానే మారిపోతుంది.
2: When once we get away from this association between the limbs, everything would appear as one.
0: ఈ ఏకత్వ దర్శనమునందునే మానవునికి ఆనందం ప్రాప్తిస్తుంది.
2: Man will reach, attain that bliss in this feeling of oneness.
0: మానవత్వమునందు ఒక విధమైనటువంటి అల్పత్వమైనటువంటి దాన్ని మనం విశ్వసిస్తున్నాము.
2: In this human life, we have full faith in this meanness.
0: ఇది అనేక జన్మముల యొక్క సంస్కారమును పురస్కరించుకొని ఇది ఈ అల్పత్వానికి పూనుకుంటుండాలి.
2: This is because of the past lives which is passed on.
0: ఎంత విశాలమైనటువంటిది, ఎంత అనంతమైనటువంటిదిగాను ఉండినప్పటికీ ఈ అనంతత్వాన్ని మనం ఏమాత్రం కూడా గుర్తించడం ప్రయత్నించడం లేదు.
2: We are not recognizing, we are not understanding that vast infiniteness.
0: చిన్న ఉదాహరణ,
2: a small example.
0: మనం భుజిస్తున్నాము,
2: we eat.
0: ఈ భుజించటమే లోపల కొన్ని వందలు కొన్ని వేల మెతుకులు మనం మింగివేస్తున్నాము.
2: As we eat, we consume so many of the particles.
0: కానీ ఇవి ఒకటి రెండు మూడు అని మనం ఏమాత్రము దీన్ని టోటల్ చేయటం లేదు.
2: బట్ వీ డోంట్ మేక్ టోటల్ ఆఫ్ ద రైస్ పార్టికల్స్ దట్ వీ ఈట్.
0: ఇవి వందల అన్నము మెతుకులు అంతా లోపల ప్రవేశిస్తున్నాయి.
2: హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ రైస్ పార్టికల్స్ వీ పార్టేక్.
0: కానీ ఒక్కటి రెండు చిన్న రాళ్లు మన పంట కిందకి పడినా అన్నంలో అంతా రాళ్లు ఉన్నాయని ఈ అల్పత్వం చేత అధికత్వాన్ని కూడా కించిత్ పరుస్తున్నాము.
2: ద మూమెంట్ వెన్ వీ ఫైండ్ వన్ ఆర్ టూ స్మాల్ స్టోన్స్ ఇన్ ద రైస్, we just neglect the whole rise.
0: Kanuka manamu ee alpatvaniki manam abhyas padipoyamu.
2: We got used to this meanness.
0: Ee sahajatvanni manam chakkaga gurtinchadaniki prayatninchadam ledu.
2: We are not making an effort to understand the natural quality.
0: Ee sahajatvanni manam vismarinchi,
2: forgetting the natural quality,
0: asahajanni vishwasinchi,
2: believing what is false,
0: divyatvanni manamu kolipothunnam.
2: We lost the divinity.
0: కనుక దివ్యత్వం అనేటువంటిది ప్రతి మానవత్వము దివ్యత్వమే.
2: సో ఎవ్రీ హ్యూమన్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ డివినిటీ.
0: ఇలాంటి దివ్యత్వం అనేటువంటి దానికి మానవత్వములకు మధ్య ఏమాత్రము అడ్డుగోడలు లేవు.
2: ఇన్ దట్ వాస్ట్ డివినిటీ దెర్ ఆర్ నో ఆబ్స్టకల్స్ ఆర్ పార్టిషన్స్.
0: మన భ్రమ మాత్రమే దీనికి అడ్డుగా నిలుస్తుంటుండాలి.
2: ఇట్ ఇస్ ఓన్లీ ది ఇల్యూషన్ దట్ స్టాండ్స్ ఫోర్త్ యాజ్ అన్ ఆబ్స్టకల్.
0: నేను చేశాను, నేను చూశాను, నేను అనుభవించాను అనేటువంటిది ఒక విధమైన కర్తృత్వ భోక్తృత్వానికి ఒక అవకాశాన్ని అందిస్తుంటుండాలి.
2: ఐ హావ్ డన్, ఐ హావ్ సీన్, దట్ ఓన్లీ గివ్స్ ఎ ఫీలింగ్ ఆఫ్ ద డూయర్ అండ్ ఎక్స్పీరియన్సర్.
0: నీవు చేసింది ఏమీ లేదు.
2: ఐ హావ్ నాట్ డన్ ఎనీథింగ్.
0: నీవు చూసింది ఏమీ లేదు.
2: ఐ హావ్ నాట్ సీన్.
0: నీవు అనుభవించింది ఏమీ లేదు.
2: ఐ హావ్ నాట్ ఎక్స్పీరియన్స్డ్.
0: ఇవన్నీ కూడాను ఒక అంతర్భావంతో ఉండేటువంటి యొక్క ఆత్మశక్తియే చేయిస్తుంటుండాలి.
2: దే ఆర్ ఆల్ ది ఇన్నర్ ఫీలింగ్స్ కమింగ్ అవుట్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ఇది చేతు, అది చేతు, ఇంకెన్నీయో చేతునంచు ఊహలు అల్లి అలసిపోకు.
2: డోంట్ గెట్ టైర్డ్ యువర్ సెల్ఫ్ విత్ ఆల్ ది ఇల్యూషన్ ఇమాజినేషన్ దట్ ఐ విల్ డూ దిస్, ఐ విల్ డూ దాట్ అండ్ సంథింగ్ ఎల్స్.
0: ఏ విత్తులను నాటి ఇచ్చోట నుంటిరో ఆ ఫలములే మీకు అందుచుండు.
2: యు హవ్ కమ్ డౌన్ హియర్ సోయింగ్ ద సీడ్స్ ఇన్ ద పాస్ట్ అండ్ యు విల్ రీప్ దోస్ ఫ్రూట్స్ నౌ.
0: విత్తనం ఒకటైనా ఫలములు వేరుగా మనకు లభ్యము కావు.
2: If the seed is of one species, one variety, you cannot have another fruit.
0: కనుక మనం చేసినటువంటి యొక్క కర్మలన్నీ కూడాను మన భ్రాంతిచే దీన్ని నేను చేశానని భావించడం చేతనే తాను అనుభవించడానికి తగినటువంటి యొక్క దీనిని కోల్పోతున్నాడు.
2: Because he has got that feeling of doer, he is not able to experience what he has done.
0: ఈ అనుభవించేదంతా కూడాను సూక్ష్మదేహమే.
2: The actual experiencer is the subtle body.
0: ఇది ఏ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ కోశముల యొక్క స్వరూపము.
2: దిస్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ద షీత్ ఆఫ్ లైఫ్, ద షీత్ ఆఫ్ మైండ్ అండ్ ద షీత్ ఆఫ్ విజ్డమ్.
0: దీనినే వేదము, వృతం, సత్యం, బృహత్తం అన్నారు.
2: దిస్ వేద కాల్స్ ఇట్ వృత,
0: సత్యం, బృహత్తం
2: అండ్ బృహత్తం. బృహత్వం
0: అనగా విశాలత్వం,
2: మీనింగ్ వాస్ట్నెస్.
0: దీనినే ఉపనిషత్తులంతా కూడాను
2: దిస్ ఉపనిషత్
0: మహాతత్వము అన్నారు.
2: డిస్క్రైబ్ ఇట్ యాజ్ మహాతత్వ.
0: దీనినే భూమము అన్నారు.
2: ఇట్ ఆల్సో డిస్క్రైబ్ ఇట్ యాజ్ భూమం.
0: భూమం అనగా బ్రహ్మతత్వమే భూమం.
2: భూమ మెంట్ ద నేచర్ ఆఫ్ బ్రహ్మన్.
0: బ్రహ్మ అనగా వ్యాప్తింపజేసేటువంటి గుణం కలిగినటువంటిది బ్రహ్మ.
2: ద బ్రహ్మ మెంట్ దట్ విచ్ ఇస్ ఎక్స్పాన్సివ్, దట్ విచ్
0: ఎప్పుడు కూడా నువ్వు వ్యాపించి పోతుంటుంటారు.
2: మీనింగ్ ఇట్ స్ప్రెడ్స్, ఇట్ ఎక్స్పాండ్.
0: ఈ వ్యాపించేటువంటి గుణము గాలితో కూడినటువంటిది.
2: దిస్ క్వాలిటీ ఆఫ్ ఎక్స్పాన్షన్ వాస్ట్నెస్ ఇస్ గాలి
0: సర్వత్రా వ్యాపించిపోతుంటాయి.
2: ద ఎయిర్ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్.
0: ఇది పంచభూతములలో ఒకటి.
2: ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: కనుక ఈ యొక్క ఐదు ఇంద్రియములు కూడాను మానవుని యొక్క హస్తగతమైనటువంటివి.
2: ఆల్ ఫైవ్ సెన్సెస్ ఆర్ ఇన్ ద హ్యాండ్స్ కంట్రోల్ ఆఫ్ మ్యాన్.
0: నిజముగా మానవుడు ఈ పంచభూతములను స్వాధీనములను ఉంచుకొని ఎంతో అధికుడుగా కావలసినటువంటి యొక్క స్థితిని తాను కోల్పోతున్నాడు.
2: మ్యాన్ హ్యాస్ లాస్ట్ హిజ్ రియల్ పొజిషన్. యాక్చువల్లీ హీ కుడ్ హ్యావ్ ఫుల్ కంట్రోల్ ఓవర్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ యొక్క ఐదు ఇంద్రియములకు తాను దాసుడు కావటం చేతనే
2: యాజ్ ఎ బికమ్ స్లేవ్ టు ఫైవ్ సెన్సెస్
0: తాను సర్వములకు బద్ధుడైపోతున్నాడు.
2: ఈజ్ బౌండ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
0: కనుక మనము బద్ధులము కాదు.
2: సో యూ షుడ్ నెవర్ బి చైన్డ్ బౌండెడ్.
0: బుద్ధులమే.
2: యూ షుడ్ బి ఇంటెలిజెంట్ వన్.
0: కనుక ఇలాంటి బుద్ధి ఉండినప్పటికీ
2: ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఇంటెలిజెన్స్
0: మనము మానవత్వాన్ని విభజించుకుని పోతున్నాము.
2: వీ డివైడ్ హ్యుమానిటీ.
0: ఈ మానవత్వము చాలా విశిష్టమైనటువంటిది.
2: దిస్ హ్యూమన్ లైఫ్ ఇస్ వెరీ సిగ్నిఫికెంట్.
0: ఉత్కృష్టమైనటువంటిది.
2: ఇట్స్ నోబుల్.
0: సౌజన్యమైనటువంటిది. సౌశీల్యమైనటువంటిది.
2: ఇట్స్ వన్ ఆఫ్ క్యారెక్టర్.
0: ఇలాంటి మానవత్వాన్ని మొట్టమొదట మనము అర్థం చేసుకోవాలి.
2: వీ హావ్ టు అండర్స్టాండ్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ ద మీనింగ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
0: మానవుని కంటే అధికమైనటువంటిది ఈ జగత్తునందు మరొకటి కానరాదు.
2: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్ ద లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: అట్టి దివ్యత్వమైనటువంటి మానవత్వాన్ని మనం ధరించి
2: హ్యావింగ్ హ్యాడ్ దట్ డివినిటీ విత్ ఇన్ ద హ్యూమన్ లైఫ్
0: అల్పత్వమైనటువంటి యొక్క దేహభ్రాంతిని మనం వరించి
2: వీఆర్ ఆఫ్టర్ దట్ మీన్ బాడీ ఫీలింగ్
0: మనము ఆత్మతత్వాన్ని విస్మరించుకుంటున్నాము.
2: వీ ఫర్గెట్ ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ఇది సరి అయినటువంటిది కాదు.
2: ఇస్ నాట్ ఎ ప్రాపర్ వే.
0: ఎన్ని విద్యలు మనం చదువుతున్నాం.
2: వి స్టడీ సో మెనీ ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఎన్ని యంత్రములను మనం కనిపెడుతున్నాం.
2: వి హావ్ డిస్కవర్డ్ మెనీ మెషీన్స్.
0: ఇవన్నీ కూడాను కేవలము ప్రాకృతమైనటువంటివిగాను కేవలము ఒక విధమైనటువంటి యాంత్రికమైనటువంటివిగాను గోచరిస్తున్నాయి.
2: దే ఆర్ మియర్లీ వరల్డ్లీ అండ్ మెకానికల్.
0: ఇది యాంత్రికమైనటువంటి జీవితంగానే నడుస్తూ ఉంటుండాలి.
2: ఇట్ గోస్ ఫోర్త్. ఇట్ ప్రొసీడ్స్ లైక్ ఎ మ్యాన్ ఆర్టిఫిషియల్ లైఫ్.
0: ఇలాంటి ఆర్టిఫిషియల్ లైఫ్ లోపల మనము హార్ట్ లేకుండా మనము జీవిస్తున్నాము.
2: ఇన్ దిస్ ఆర్టిఫిషియల్ లైఫ్ వీ లివ్ వితౌట్ హార్ట్.
0: కనుక మన హృదయం అనేటువంటిది భగవంతుని యొక్క స్థానము.
2: ద హార్ట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ గాడ్.
0: ఈ హృదయ స్థాయం నందు దివ్యత్వమే ఉండాలి. కానీ మానవత్వం కానీ మరొక పశుత్వం కానీ మరొక అల్పత్వం కానీ ప్రవేశించడానికి వీలు లేదు.
2: ఇన్ దిస్ హార్ట్ దేర్ ఇస్ ప్లేస్ ఓన్లీ ఫర్ డివినిటీ. There is no scope for any humanity or animal. The body and all the limbs,
0: divyattvam yokka prakasha nimittamai deenini yerpadinatuntive kaani,
2: they are meant to shine that of the divinity.
0: Anya margamulakai yerpadinatuntidi kaadu.
2: They are not meant for other purpose.
0: Manam illu kattam.
2: We constructed a house.
0: Manam kitkilu pettam.
2: We have windows.
0: Dwaramulu nirminchukunnamu.
2: We opened the door.
0: Ee dwaramulu endukosam nirminchukunnamu.
2: Why have you kept that door there?
0: మనము వచ్చి పోయే నిమిత్తం.
2: ఓన్లీ ఫర్ ఎగ్జిట్ అండ్ ఎంట్రన్స్.
0: మన యొక్క బంధుమిత్రులు లోపల రావడం పోవడం జరిగే నిమిత్తము.
2: ఇట్స్ ఓన్లీ ఫర్ అవర్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ టు గెట్ ఇన్.
0: ఎవరు దీనికి అవసరమైనటువంటి వారు అధికారిగా ఉన్నారో వారిని మాత్రమే ఈ ద్వారంలో మనం ప్రవేశపెట్టాము.
2: వి ఓపెన్ ద డోర్ టు మేక్ దోస్ పీపుల్ దట్ హావ్ అథారిటీ టు ఎంటర్.
0: వారం ఉన్నది కదా అని దారిలో పోయేటువంటి గాడిదలు పందులంతా మనం ప్రవేశపెట్టాము.
2: As you have the door, you don't permit the street pigs and the dogs to enter the house.
0: ఈనాడు మనకు ఇంద్రియములనేటువంటి ద్వారములు ఉంటున్నాయి.
2: We have got the doors, the limbs.
0: ఈ ఇంద్రియముల ద్వారా ద్వారముల చేత ఏ పవిత్రమైనటువంటి భావములు ఏ యొక్క ఉత్కృష్టమైనటువంటి భావములు ఏ యొక్క సౌశీన్యమైనటువంటి భావములు దీని లోపల ప్రవేశపెట్టాలి.
2: These limbs which are the doors should permit the noble feelings, the sacred feelings.
0: ఈ దేహమునకు ఇంద్రియములు నిర్మించబడినటువంటి.
2: It is for this purpose the body has indriyas or organs.
0: కాని ఈ సత్యాన్ని గుర్తించుకోలేని మానవుడు,
2: the man who doesn't realize the truth,
0: దుర్భావములు దుర్గుణములు దురాలోచనలంతకూడను మనం లోపల ప్రవేశపెడుతున్నాము.
2: We permit all bad feelings and bad thoughts.
0: తద్వార మన హృదయము మాలిన్యమైపోతుండాలి.
2: For that reason the heart is polluted.
0: ఈ హృదయ మాలిన్యమునందు భగవంతుడు ఉండడానికి వీలు లేనిటువంటి పరిస్థితిగా చేసుకుంటున్నాము.
2: In this polluted heart God has no place.
0: ఈనాడు ప్రపంచమంతా కూడా మలినమైనదిగానే కనిపిస్తుంది.
2: Today the whole world is polluted.
0: శబ్ద స్పర్శ రూప రసగంధాదులు ఈ ఐదు ఇంద్రియములు కూడాను, ఐదు సెన్సెస్ కూడాను, ఐదు భూతములు కూడాను అంతా మలినంగా ఏర్పడిపోయినాయి.
2: The five senses, the five elements are polluted.
0: మంచి గాలి మనకు లభ్యం కావటం లేదు.
2: We don't have even
0: మంచి నీరు మనకు ప్రాప్తించటం లేదు.
2: We don't have pure water.
0: మంచి శబ్దం మనకు శ్రవణం చేయడానికి వీలు లేదు.
2: We don't have good sound.
0: మంచి స్పర్శ కూడాను లేదు.
2: We don't have even good touch.
0: మంచి లైట్ కూడాను లేదు.
2: We don't have even good light.
0: ఇంకా మానవత్వం ఏ రీతిగా ఇంకా విశ్వశాంతిని చేకూర్చేటువంటి విధాన్ని గుర్తిస్తుంది.
2: How do we expect the humanity to have the welfare?
0: పంచభూతములనే మనం మాలిన్యపరచుకుంటున్నాము.
2: The five elements we pollute.
0: కనుకనే మనస్సు దీనికి అతీతమైన స్థితిని పొందాలి అని ఆధ్యాత్మిక ప్రబోధిస్తూ వచ్చింది.
2: సో స్పిరిచువాలిటీ టీచర్స్ దట్ వీ షుడ్ గో బియాండ్ ద మైండ్.
0: ఇది కొన్ని విధమైన అంతర్దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
2: వీ షుడ్ హ్యావ్ ఇన్నర్ విజన్.
0: ఇది రియలైజేషన్ ఆఫ్ ఇన్నర్ కాన్షియస్నెస్ అని.
2: దిస్ ఈస్ ద రియలైజేషన్ ఆఫ్ ఇన్నర్ కాన్షియస్నెస్.
0: ఈ రియలైజ్ చేయటం లోపల ఉంటుంది మన అంతర్భోధ.
2: The inner teaching lies in this realization.
0: ఏది నీవు టీచ్ చేసినప్పటికీ బహిర్ముఖం కాదు అంతర్ముఖంలో నీవు విచారించాలి.
2: Whomsoever you pray, you should inquire within, not outside.
0: అదే realization of cosmic energy అన్నారు.
2: That is called realization of cosmic energy.
0: ఈ cosmic energy అనేది ఎక్కడ ఉంటుంది?
2: Where is this cosmic energy?
0: సర్వత్రా ఉంటుంది.
2: It is everywhere.
0: In you, with you, above you, below you, around you.
2: This cosmic energy is in you, with you, above you, below you, around you.
0: నీవి ఒక కాస్మిక్.
2: You yourself is cosmic energy.
0: ఈ సత్యాన్ని నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
2: This truth you are not able to recognize.
0: అగస్త్య మహర్షి,
2: సెయింట్ అగస్త్య,
0: రాములు అయ్యా, మీరు పరమాత్మ స్వరూపులు, మీకు ఈ విచారం ఎందుకు? రియలైజేషన్ ఆఫ్ కాస్మిక్ ఎనర్జీ అన్నారు.
2: That is called realization of cosmic energy.
0: ఈ కాస్మిక్ ఎనర్జీ అనేటువంటిది ఎక్కడ ఉంటుంది?
2: Where is this cosmic energy?

0: రాములు, అయ్యా, మీరు పరమాత్మ స్వరూపులు, మీకు ఈ విచారం ఎందుకు? ఈ అరణ్యవాసం ఎందుకు? ఎందుకు మీ విధమైనటువంటి ఒక నాటకము సృష్టించుకున్నారు అని ప్రశ్నించినప్పుడు రాములు తెలియని అమాయకుని వలె, నేను భగవంతుడా, నేను ఆత అతీతమైనటువంటి ఒక శక్తినా అని తాను ఆశ్చర్యపడినట్టుగా ఈ రామాయణం నిరూపిస్తూ వచ్చింది.
1: సెయింట్ అగస్త్య ఆస్క్ లార్డ్ రామ, యు ఆర్ వెరీలీ గాడ్, వై డు ఎనాక్ట్, వై డు యాక్ట్ దట్ వే యాజ్ ఇఫ్ యు ఆర్ సఫరింగ్.
0: అనగా దేహం యొక్క ప్రభావము ఇన్ని విధమైనటువంటి అజ్ఞానములకు అవకాశం అందిస్తూ వస్తుంటారు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ద బాడీ ఫీలింగ్ లీడ్స్ టు ఇగ్నోరెన్స్.
0: ఈ దేహం అనేటువంటి తత్వము కేవలము ఒక పనిముట్టుగా మనం భావించాలి.
1: వి హావ్ టు టేక్ దిస్ బాడీ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: ఈ ఇన్స్ట్రుమెంట్ అనేటువంటిది సరి అయినటువంటి స్థితిలోనే ఉంచుకోవాలి.
1: దిస్ ఇన్స్ట్రుమెంట్ షుడ్ బి ఇన్ ప్రాపర్ పొజిషన్.
0: భోజనం చేస్తున్నాం మనం.
1: వి ఈట్
0: ఎవరి కోసము?
1: ఫర్ హూ సేక్?
0: దేహరక్షణ కోసమే.
1: ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద బాడీ.
0: కనుకనే వేదము భిక్షాన్నం దేహరక్షార్థం అన్నారు.
1: దేర్ఫోర్ వేదా సేస్ ద ఫుడ్ ఈస్ ఫర్ ద బాడీ.
0: ఇంకా గుడ్డలు ధరిస్తున్నాము.
1: వి పుట్ ఆన్ డ్రెస్.
0: దేనికోసము? అలంకారం కోసం కాదు.
1: ఇట్స్ నాట్ ఫర్ డెకరేషన్.
0: వస్త్రం శీత నివారణం.
1: ఇట్స్ ఓన్లీ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్.
0: మన యొక్క దేహం అంతా కూడాను రోగముల చేతనే కప్పబడి ఉంటుండాలి.
1: ద బాడీ ఈస్ కవర్డ్ బై ఆల్ డిసీజ్.
0: దప్పి,
1: థర్స్ట్,
0: ఇది ఒక రోగం.
1: దిస్ ఈస్ ఎ డిజీజ్.
0: నీరు త్రాగటము ఇది ఒక ఔషధము.
1: Drinking water for thirst is the medicine.
0: ఆకలి ఒక రోగం.
1: Hunger is disease.
0: అన్నము తినటమే దీని యొక్క మందు.
1: Partaking food is its medicine.
0: ప్రతి ఒక్కటి కూడా రోగంగానే రూపొందుతుండాలి.
1: Everything shapes as a disease.
0: మన రాగమే ఒక రోగం. వాంఛలే ఒక రోగం.
1: Desires form constitute disease.
0: కానీ ఈ యొక్క రాగమును నెరవేర్చుకునే నిమిత్తమై
1: to fulfill the desire
0: అనేక విధమైనటువంటి పెడమార్గములను మనం పడుతున్నాం.
1: We take all kind of perverse directions.
0: కనుకనే మొట్టమొదట ఈ రాగం అనేటువంటి రోగాన్ని నివారణ చేసుకోవాలి.
1: So we should cure ourselves from the disease of desire.
0: ఏమిటి ఈ రాగము?
1: What is this attachment?
0: వాంఛనే రాగము.
1: The desires constitute attachment.
0: దీనిని ఆశ ఆశ అంటారు.
1: This is desire.
0: దీనిని తృష్ణ తృష్ణ అంటారు.
1: This is also called thirst.
0: ఆశలు కూడాను రెండు విధములైనటువంటి ఆశలు ఉంటున్నాయి.
1: The desires are of two types.
0: పేరాశ దురాశ.
1: The excessive desire and the desire you cannot accomplish.
0: మానవునికి అనుకూలమైనటువంటివన్నీ ఆశించటము ఇది ఏమాత్రము దోషము లేదు.
1: There is nothing wrong to aspire for that which is possible.
0: తినడానికి తిండి ఉండాలి, కట్టడానికి బట్ట ఉండాలి, ఉండడానికి కొంప ఉండాలి, ఇంకా ఏమైనా అంతో ఇంత రోగం వస్తే ఔషధాలు కూడా మనం తీసుకోవాలి.
1: You need food, raiment and shelter to eat, to live and to put on.
0: ఈ విధమైనటువంటి ఆశలను కోరుకోవటంలో ఇది దోషము లేదు.
1: There is no mistake in having desires.
0: కానీ దీనిని మితిమీరిపోయినటువంటి దురాశగా మార్చుకుంటే.
1: But if you make it excessive desire.
0: ఆ దురాశనే రాగము అని ఉంటూ వచ్చారు.
1: That excessive desire is the cause for attachment.
0: కనుక మానవునికు ఆశ ఉండవచ్చును.
1: Man may have desire.
0: కానీ ఈ ఆశలు చీమల పుట్టల వలె పెరగకూడదు.
1: But the desires should not go on spreading like ants.
0: ఈ ఆశలంతా కూడాను
1: all the desires
0: దోచుకునే రోగము దాచుకునే వ్యక్తిత్వము మనలో ప్రవేశించకూడదు.
1: It should not be like sickness which is hidden or that which is expressed.
0: పశుపక్షి మృగాదులు కూడాను కాలానుగుణ్యంగా భుజిస్తున్నాయి, నిద్రిస్తున్నాయి, ఆనందాన్ని అనుభవిస్తున్నాయి.
1: The birds and beasts as well eat and sleep as per the time.
0: కాని వాటికి దాచుకునేటువంటి సోమరత్వము స్వార్థము దోచుకునేటువంటి యొక్క రాక్షసత్వము అందులో లేవు.
1: They don't have anything like to capture or to hoard or to hide.
0: మానవుడిగా పుట్టి
1: having been born as a human being
0: divyattunga thanu prakatimpajestu
1: expressing the divinity
0: ee alpattvayinattu bhavamulannu pravesha pettukotam cheta
1: because of the mean feelings in him
0: manavattvanni swatasiddhanga kolipothu vastundi.
1: He loses the natural quality of a human being.
0: Oka chinna udaharanam,
1: a small example.
0: Oka inupa mukka untundali.
1: Here is iron piece.
0: Idi enta bhadram gaanu enta strong ga enti vidinattu katinanga untadi.
1: It is very strong and safe.
0: Kaani danini mattilo vesinappudu
1: when once you put it in the dust
0: ee dust anta patti
1: because of the dust
0: kontha kaalamuku rust avutundi.
1: The iron gets rusted.
0: Ee rust pattam cheta
1: because of the rust
0: iron shakti anta burst aipothundi.
1: The power of the energy bursts.
0: Ee burst ainappudu danini agnilo vesi test cheyali.
1: As the iron piece bursts it should be tested in fire.
0: Ee test ainappudu ఈ మాలిన్యం వీడిపోయి ప్రకాశవంతమైనటువంటిదిగా మెత్తదనంగా రూపొందుతుంది.
1: యాజ్ ఇస్ పుట్ టు టెస్ట్ ఇన్ ఫైర్

0: minds
1: with all the effulgence and become soft.
0: ఎంత కఠినమైనటువంటి ఇనుప ముక్క ఎంత మెత్తదనంగా రూపొందింది.
1: Such hard iron becomes so soft.
0: ఎంత నల్లగా ఉండినటువంటి యొక్క ఈ యొక్క రూపము ఎంతటి ప్రకాశవంతంగా మారింది.
1: Iron which is black in form becomes shines brilliantly.
0: కానీ బ్లాక్ ను బ్లాక్ గానే మనం డెవలప్ చేసుకోకూడదు.
1: But we should not mistake it with the true color black.
0: Black ను వైట్ గా మార్చుకోవడానికి ప్రయత్నించాలి.
1: We should make an effort to make the black shine white.
0: మానవుడు
1: man today
0: కేవలం తెలివితేటలు బలిచిపోవటం చేత,
1: బికాస్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ ఇంటెలిజెన్స్,
0: అహంకారం అధికమవుట చేత,
1: బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ ఈగో,
0: విజ్ఞానం శూన్యమై,
1: బికాస్ ఆఫ్ లాస్ ఆఫ్ విజ్డమ్,
0: మరింత అజ్ఞానంగా ప్రవర్తిస్తూ వస్తున్నాడు.
1: హి కండక్ట్స్ హింసెల్ఫ్ మోర్ ఇగ్నోరెంట్లీ.
0: ఎట్లా?
1: హౌ?
0: నల్లగా ఉండినటువంటి బొగ్గును తెల్లగా మార్చాలని సంకల్పించుకున్నాడు.
1: మ్యాన్ హస్ డిటర్మైన్డ్ టు ట్రాన్స్ఫార్మ్ బ్లాక్ కోల్ ఇంటూ వైట్ కలర్.
0: కానీ ఈ నల్లటి బొగ్గును తెల్లగా మార్చాలని చెప్పని సోపు వేసి తిక్కుతూ వచ్చాడు.
1: టు చేంజ్ ది కలర్ ఆఫ్ బ్లాక్ కోల్ ఇంటూ వైట్ హీస్ జస్ట్ వాషింగ్ విత్ సోప్.
0: సోపు కూడా నల్లగా మారిపోతూ వచ్చి
1: సోప్ ఆల్సో టర్న్స్ బ్లాక్.
0: ఈ సంఘ దోషమే.
1: ఇట్ ఈస్ ది మిస్టేక్ ఆఫ్ ద కంపెనీ.
0: ఇది సరికాదని తెల్లని పాలు తెచ్చి ఈ నల్లటి బొగ్గును కడగడానికి ప్రయత్నించాడు.
1: ఇన్ ది ప్లేస్ ఆఫ్ సోప్ హీ బ్రాట్ నౌ వైట్ మిల్క్ స్టార్ట్ వాషింగ్ ద బ్లాక్ కో.
0: కానీ మిల్క్ కూడా నల్లగా మారిపోయింది.
1: మిల్క్ ఆల్సో టర్న్ బ్లాక్.
0: ఇది కాదు పద్ధతి.
1: దిస్ ఈస్ నాట్ ద ప్రొసీజర్.
0: ఇది లౌకికమైన భౌతికమైన అల్పమైనటువంటి పద్ధతులు ఇవన్నీ.
1: దీస్ ఆర్ వరల్డ్లీ లో ప్రొసీజర్స్.
0: లో చింతన చెయ్యాలి.
1: Then you should think within.
0: ఇది బొగ్గు ఇప్పుడు బొగ్గుగా మారింది. ఇది బొగ్గుకు పూర్వం ఏ రీతిగా ఉండేది, ఇది ఏమిటి అని విచారణ చెయ్యాలి.
1: The present coal, what was its original form earlier? One should inquire.
0: ఇది పూర్వము కర్ర.
1: Earlier it was wood.
0: ఈ కర్ర అగ్ని సంస్కారం కావటం చేతనే కర్రగా కాకుండా లేక తెల్లగా కాకుండా నల్లగా మారిపోయింది.
1: Because this fire, because of this wood, because of the refinement of the fire, it doesn't remain as wood. It is not black. It remains black like coal.
0: Sahaja swarupamu ledu.
1: It has no natural form.
0: Purna swarupamu kadu.
1: It has no earlier form.
0: Madhya swarupani pondi malinyanga untundadi.
1: It has a form in the middle and turns black.
0: Aithe deenini ee reetiga tirigi purna swarupaniga marchali.
1: How is it possible to bring it to perfection?
0: Idi ye agni cheta ఈ యొక్క కర్ర బొగ్గుగా మారిందో అదే అగ్నిలో తిరిగి పడవేసే.
1: దట్ ఫైర్ విచ్ మేడ్ ద వుడ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ కోల్ నౌ
0: అగ్నిలోనే వేసి ఈ బొగ్గును బాగా కాల్చు.
1: పుట్ ఇట్ ఇన్ ద ఫైర్ అండ్ బర్న్ ఇట్ మోర్.
0: పూర్ణంగా కాలిన తర్వాత తెల్లగా మారిపోతుంది ధూళిగా.
1: వెన్ ఇట్ ఈస్ బర్న్ ఫుల్లీ దెన్ ఇట్ బికమ్స్ వైట్.
0: అప్పుడే వైట్ అండ్ లైట్ కూడా మారిపోతుంది.
1: దెన్ ఇట్ బికమ్స్ వైట్ అండ్ లైట్.
0: ఈ విధానాన్ని మనం చక్కగా గుర్తించాలి.
1: This procedure we should recognize.
0: అది ఏ అంతర్దృష్టి అన్నారు.
1: That is inner vision.
0: కనుకనే దీనిని నిజమైనటువంటి యొక్క పవిత్రమైన సూపర్ మైండ్ అన్నారు.
1: This is sacred super mind.
0: ఈ సూపర్ మైండ్ అనేటువంటిది ఒక విధమైనటువంటి యొక్క పవిత్ర పూర్ణత్వాన్ని పొందేటప్పటికే ఓవర్ మైండ్ గా మారిపోతుంది.
1: The super mind with all its sanctity becomes over mind.
0: Karra kaadu, boggu kaadu.
1: It is not wood nor coal.
0: Idi sirasanu dharinchukuneetundi vibhudiga tayaravutundi.
1: It is the vibhuti that adorns the face.
0: Ee vibhuti manavuniki oka gnanaanni bodhisthundadi.
1: It is this vibhuti that teaches wisdom to the dirt.
0: Oh manavuda,
1: oh man,
0: ee prapanchamulo pala samasta padarthamulu kudanu,
1: all the material in the world,
0: kattakadapatiki అగ్ని సంస్కారం చేత భస్మం కావాల్సింది.
1: అల్టిమేట్లీ ఇట్ ఇస్ రిఫైన్డ్ బై ద ఫైర్ బికమ్స్ యాష్.
0: ఈ సర్వ పదార్థముల యొక్క అంత్యస్వరూపము మీమాంస భస్మమే.
1: ఎవ్రీథింగ్ ఈస్ జస్ట్ ది ఎండ్, ది రియాలిటీ ఈస్ యాష్.
0: కనుక మన దేహం కూడాను మన నశ్వర దాతను బట్టి భస్మమే.
1: ద బాడీ ఈస్ ఆల్సో ఈస్ సంథింగ్ దట్ ఈస్ విభూతి.
0: ఏది కూడా శాశ్వతం కాదు.
1: నథింగ్ ఈస్ పర్మనెంట్.
0: ఒక్కటే శాశ్వతము.
1: ఓన్లీ వన్ ఈస్ పర్మనెంట్.
0: అది అంతర్వాణి.
1: That is inner voice.
0: అదే ఆత్మతత్వము.
1: That is self.
0: అదే దివ్యత్వము.
1: That is divinity.
0: అదే పవిత్రము.
1: That is sacred.
0: అదే నిజమైనటువంటి యొక్క మానవత్వంలో ఉండినటువంటి విశిష్టత.
1: That is the true significance in the human life.
0: కనుక మానవత్వంలో ఇంత విశిష్టమైనటువంటి యొక్క దివ్యత్వం ఉంటుంది కూడాను,
1: having the divinity in the human life,
0: మనం తెలుసుకోలేకపోతున్నాం.
1: We are not able to understand.
0: కావాల్సినంత నిధి మన కాళ్ళ కిందనే ఉంటుండాలి.
1: There is so much of wealth right under your feet.
0: ఈ కనక వస్తువాదులు కూడా మన కాళ్ళ కిందనే ఉంటున్నాయి.
1: ఆల్ ద గోల్డ్ ఎవరీ ఆబ్జెక్ట్స్ ఆర్ బినీత్ యువర్ ఫీట్.
0: కానీ మనకు తెలియనంత కాలము,
1: సో లాంగ్ యు ఆర్ నాట్ అవేర్,
0: మనం ఎక్కడో ప్రపంచంలో మనం వెతుకుతూ పోతున్నాము.
1: వి సర్చ్ ఫర్ దెమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: కానీ ఈ భూమి యందు ఈ విధమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క మనులు ఉంటున్నాయని గుర్తించిన తర్వాత ఇంకా మరి వేరే వెతకము.
1: Having known right under the feet, there are precious gems, you don't need to search.
0: ఇంటిలోని జ్యోతి వెలుగుచునుండగా పరుల ఇంటికి అగ్గి కరుణ అరుగనేలా.
1: When the light is burning brilliantly in your house, why should you go for fire?
0: ఇంటిలోనే నీకు అగ్ని కావాల్సినంత ఉంటుంటే దీనిని కోరి పరువుల ఇంటికి నీవు ఎందుకు పోవాలి అగ్నికి?
1: When you have fire place at your house, why should you go step into the neighbor's house?
0: దేవుడు అనగా నీ దేహమందే ఉంటుండగా,
1: when God is in your body,
0: దేవుడు ఎక్కడ నుంచి దేవుడాడది వేళ,
1: why should you search for God?
0: కాదు కాదు,
1: no,
0: నీలో ఉన్నాడనేటువంటిది సత్యాన్ని నీవు గుర్తించకుండా ఉన్నంత కాలము దేవుణ్ణి బయట నీవు వెతుకుతావు.
1: So long you don't recognize the truth that God is in you, you begin to search outside.
0: కాదు, నీలోనే ఉన్నాడని గుర్తించు.
1: You know that God is in you.
0: ఇంకెక్కడా పోనక్కర్లేదు.
1: You don't need to go anywhere.
0: అది సర్వత్రా వ్యాపించిపోతుంది.
1: That spreads everywhere.
0: సర్వశక్తిని కూడా నీకు అందిస్తుంది.
1: That will give you all faculties, power.
0: నీవు అది అనేటువంటిది రెండు భేదములు ఉండవు.
1: There is no difference between you and that.
0: చన పర అనేటువంటి భేదరహితమైపోతుంది.
1: It becomes, there will be no differences between mine and thine.
0: సర్వభూతాంతరాత్మ, ఒకే ఆత్మ సర్వభూతములకు కూడాను అంతరాత్మగా ఉంటుండాలి.
1: The self is the indweller in all the beings.
0: Kanuka manamu manavulamu manavulamani kevalamu oka vidhimainatundi oka alpajeevuluga manam visvasincharadu.
1: Taking our lives as human lives, we should not consider them low.
0: Enni janmala nunchino kuda neevu marpu chendinappudiki nee dehamulu neevu vastune untunnavu.
1: You are just continuing yourself in spite of so many past lives.
0: Deeniki ye matram kudanu antyam ledu.
1: It has no end.
0: ఈ దేహములు మార్పు చెందుతున్నవే కానీ ఆత్మతత్వములకు అంత్యమే లేదు.
1: బాడీస్ చేంజ్ బట్ దేర్ ఇస్ నో ఎండ్ ఫర్ ద సెల్ఫ్.
0: ఒక చిన్న ఉదాహరణము,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: నీవు సముద్రం దగ్గరికి వెళ్ళు,
1: యు గో టు సీ.
0: ఒకదాని మీద ఒకటి అలలు తరంగములు అభివృద్ధి అవుతూ వస్తుంటాయి.
1: వేవ్స్ గో ఫోర్త్ వన్ ఆఫ్టర్ వన్.
0: అయితే ఆ తరంగమును నీవు ఎంచుకోవడానికి ఎక్కడ ప్రారంభిస్తావో అప్పటి నుంచి అది ప్రారంభంగా ఉంటుంది.
1: The place, that point where you start counting the waves, that makes it the first.
0: ఎప్పుడు నీకు అలసట కలిగి నీవు కౌంట్ చేయటం విరమించుకుంటావో అది అంత్యంగా ఉంటుంది.
1: At that time when you stop counting the number of waves, that is the end.
0: కానీ సముద్రం ఉండినంత వరకు అలలు మాత్రము అంత్యము కావు.
1: But waves will never come to an end so long there is ocean.
0: ఈ విశ్వం ఉండినంత వరకు కూడా నువ్వు చైతన్యం అనేది దానికి అంత్యమే లేదు.
1: So long there is world, there is no end for awareness.
0: కేవలం నీ మానవత్వం అనేటువంటి ఒక ఉపాధిని ఆధారం చేసుకున్నంత వరకు ఇది ఒక అంత్యంగా కనిపిస్తుంది.
1: బికాస్ ఆఫ్ ద వెస్చర్ ఆఫ్ బాడీ యూ ఫీల్ ది ఎండ్.
0: కనుకనే మానవా,
1: సో దిస్ వర్డ్ మానవ,
0: ఈ పదములు ఎందుకు కూడా నువ్వు చక్కగా మీరు అర్థాన్ని గుర్తించాలి.
1: యూ హావ్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఇన్ దిస్ వర్డ్ మానవ.
0: మా కాదు,
1: మా నో,
0: నవ కొత్త,
1: నవ న్యూ,
0: కొత్త కాదు నీవు, పాతవాడే.
1: యు ఆర్ నాట్ న్యూ, ద సేమ్ ఓల్డ్ వన్.
0: కనుక నీవు పాతవాడే,
1: యూర్ ది ఓల్డ్ వన్.
0: కానీ పాతవాడి అంటే ఏమి, పాతది ఆత్మనే.
1: మీనింగ్ దట్ ఏన్షియంట్ వన్ ఇస్ సెల్ఫ్.
0: రోతదే ఈ దేహము.
1: దాట్ విచ్ ఇస్ డర్టీ ఇస్ బాడీ.
0: కనుక రోతదాన్ని నీవు విశ్వసిస్తున్నావే కానీ పాతదైనటువంటి ఆత్మను నీవు విశ్వసించడం లేదు.
1: యూ హావ్ గట్ ఫుల్ ఫెయిత్ ఆన్ దిస్ డర్టీ బాడీ బట్ నాట్ దట్ ఇన్ఫినిట్ సెల్ఫ్.
0: జ్ఞానము అనేటువంటిది,
1: ద విజ్డమ్,
0: ప్రత్యేకంగా వచ్చేటువంటిది కాదు.
1: ఇస్ నాట్ సెపరేట్లీ టు బి అక్వైర్డ్.
0: ఈ ప్రత్యేకంగా వచ్చేటువంటి జ్ఞానము కల్పితమైనటువంటి జ్ఞానములే.
1: దట్ విజ్డమ్ యు అక్వైర్ సెపరేట్లీ ఇస్ జస్ట్ ఆర్టిఫిషియల్.
0: ఒక ఫిజిక్స్ ఉంటుండాలి.
1: హియర్ ఇస్ ఫిజిక్స్.
0: ఆ ఫిజిక్స్ లో ఒక నీడిల్ తీసుకుని వచ్చాము, సూది.
1: యు బ్రింగ్ ద నీడిల్.
0: ఈ సూదిని ఒక విధమైనటువంటి అగ్నిలో పెట్టే సాగిపోతుంది.
1: వెన్ యు పుట్ దిస్ నీడిల్ ఇన్ ఫైర్ ఇట్ ఎక్స్పాండ్స్.
0: ప్రాకృతమైన ఫిజిక్స్.
1: దిస్ ఇస్ వరల్డ్లీ ఫిజిక్స్.
0: ఇంకా బాటనీ ఉంటుండాలి.
1: దెన్ బాటనీ.
0: ఒక పైప్ లోపల ఒక వేర్లను పైన పెట్టి కొమ్మలను క్రింద పెట్టి చూడు, అది పెరుగుతూ వస్తుంటాయి.
1: ఇఫ్ యు పుట్ ద ప్లాంట్ ఇన్ ద పైప్స్, ద రూట్స్ విల్ గో డౌన్వర్డ్స్ అండ్ ద ప్లాంట్ విల్ గో అప్వర్డ్స్.
0: ఇంకా కెమిస్ట్రీ లో చూస్తే,
1: దెన్ ఇన్ కెమిస్ట్రీ,
0: పసుపు సున్నము రెండు కలిపితే రెడ్ కలర్ వస్తుంటుండాలి.
1: You find the turmeric and the lime will give you the red color.
0: ఇవన్నీ కూడా కేవలం కల్పితమైనటువంటి కలర్స్, కల్పితమైనటువంటి సృష్టిలు, కల్పితమైనటువంటి ఒక వస్తువులు.
1: They're all artificial colors, artificial objects.
0: ఇది కల్పితమైన జ్ఞానము.
1: This is artificial wisdom.
0: Artificial knowledge.
1: This artificial knowledge.
0: ఇది విజ్డమ్ అనేటువంటిది నాలెడ్జి కాదు.
1: విజ్డమ్ ఇస్ నాట్ నాలెడ్జ్.
0: అది అంతర్ముఖమైనటువంటి ఒక శక్తి.
1: ఇట్ ఈస్ ఇన్నర్ పవర్.
0: ఇది దివ్యత్వమైనటువంటిది.
1: ఇట్ ఈస్ డివైన్.
0: దివ్యత్వమైనటువంటి దానికి ఒక విధమైనటువంటి జ్ఞానము అన్నారు.
1: దట్ విచ్ ఇస్ డివైన్ ఈ లౌకికమైన
0: అన్ని కూడా అజ్ఞానములే.
1: All that is worldly is ignorance.
0: ఈ అజ్ఞానములో ఉన్నటువంటి వారు అజ్ఞానములోనే పడి అజ్ఞానమునే పెంచుకుంటున్నాము.
1: Those who are in ignorance, they are ignorant and they develop ignorance.
0: మాయలోనే పుట్టి,
1: having been born in illusion,
0: మాయలోనే పెరిగి,
1: growing in illusion,
0: మాయనిరుంగరు మందమతులు.
1: The foolish one does not realize illusion.
0: బ్రతుకులన్నీయు మాయ.
1: Whole life is illusion.
0: పౌబంధములు మాయ.
1: Attachments illusion.
0: సంసారమది మాయ.
1: Family illusion.
0: సావు మాయ.
1: Death is illusion.
0: మాయ బ్రతుకుకింత మాయలో పడనేలా.
1: Why should you be carried away by this illusion, the life?
0: కనుక అంతకుడును మాయనే.
1: So everything is illusion.
0: ఈ మాయనే అజ్ఞానము.
1: This illusion is ignorance.
0: మాయ.
1: Two words, let us see, మాయ.
0: కానటువంటిది ఇంత ఉన్నదాని లేనట్టుగా భావిస్తున్నావు మాయ.
1: This illusion is that we take it the non
0: existent. మాయకు ప్రత్యేకమైనటువంటి రూపములు లేవు.
1: This illusion has no separate form.
0: లేని దానిని ఉండినట్టుగా ఉన్న దానిని లేనట్టుగా భ్రమిస్తున్నాము.
1: We are deluded because we take it that which is existent non existent.
0: ఇది ప్రభావమే.
1: It is ignorant feeling.
0: తాడును చూచాము.
1: We see the rope.
0: కొంత చీకటిగా ఉంటుందది.
1: ఇట్ ఇస్ డార్క్.
0: ఇది పాము అని భ్రమిస్తున్నాము.
1: యు ఆర్ డెల్యూటెడ్ ఇట్ యాజ్ ఎన్.
0: ఈ తాడును చూచి పాము అనుకునేటువంటి వాడు లైట్ గా ఉంటుంటే అనుకోవడానికి వీల్లేదు.
1: He is deluded, taking mistaken identity, the rope as a snake.
0: చీకటిలో ఉండినప్పుడే ఇది తాడును చూచి పామని భ్రమిస్తున్నాడు.
1: Because of the darkness, there is this mistaken identity.
0: చీకటి అనేది అజ్ఞానమే.
1: This darkness is ignorance.
0: తిరిగి ఒక టార్చ్ తెచ్చి దానిపైన వేసి,
1: then switch on the torch.
0: ఓ, ఇది పాము కాదు త్రాడు అని అనుకున్నావు.
1: This is not snake, it's a rope.
0: నీవు పూర్వము టార్చ్ వేయకమునుపు ఇది త్రాడు త్రాడుగానే ఉంది.
1: Before you put on the torch, the rope is rope.
0: నీ టార్చ్ వేసిన తర్వాత కూడా తాడుగానే ఉంటుండాలి.
1: అజ్ఞానంలోనా
0: అది ఒక్కటే, జ్ఞానంలోనా ఒక్కటే, వచ్చినది పోయినది నీ భ్రమనే.
1: ఎయిదర్ ఇన్ ఇగ్నోరెన్స్ ఆర్ ఇన్ నాలెడ్జ్, ఇట్ కమ్స్ అండ్ గోస్, జస్ట్ ఇల్యూషన్.
0: అజ్ఞానంలో తాడు పోలేదు, పాము రాలేదు.
1: ద స్నేక్ హాస్ నాట్ గోన్ అండ్ హాస్ నాట్ కమ్.
0: జ్ఞానము లోపల పాము పోలేదు, తాడు రాలేదు.
1: ఇన్ విజ్డమ్ ద స్నేక్ హాస్ నాట్ గోన్ అండ్ రోప్ హాస్ నాట్ కమ్.
0: పోతలు లేనటువంటి ఒక తత్వం అది ఏ బ్రహ్మతత్వం?
1: That neither goes nor comes is the nature of Brahman.
0: ఇవన్నీ వచ్చిపోయినటువంటివన్నీ కూడా భ్రమలే.
1: ఆల్ దోస్ దట్ కమ్ అండ్
0: భ్రమ ఉండినంత వరకు మన యందు బ్రహ్మ మనకు గుర్తించడానికి వీలు కాదు.
1: సో లాంగ్ దిస్ భ్రమ ఇల్యూషన్ యూ కెనాట్ అండర్స్టాండ్ బ్రహ్మ.
0: భ్రమ పోవాలనుకుంటే
1: ఫార్ ది ఇల్యూషన్ టు గో
0: మనస్కుడు కావాలి.
1: వన్ షుడ్ విత్ డ్రా ద మైండ్.
0: ఈ మనస్సును అమనస్సుడు కావాలంటే ఏం చెయ్యాలి?
1: What should we do to withdraw the mind?
0: ఈ మనస్సును దైవముతో అర్పితము చేయాలి.
1: We should offer this mind
0: దైవ భావములో దీన్ని ఇమిడించాలి.
1: We should merge in divine feeling. When once you offer your mind to God, everything is God only, nothing else.
0: ఈ మనస్సంతా కూడాను దైవ స్వరూపాన్ని పొందిపోతుంది.
1: The entire mind assumes the form of God.
0: కానీ మనసుని ఈనాడు మనము ప్రాకృతం పైన అమర్చుతున్నాము.
1: But today we divert our mind towards the world.
0: ప్రకృతి అనేటువంటి దీనిపైన మోల్డ్ వేస్తున్నాము.
1: And we have put it on
0: నిరంతరం
1: the mold of
0: ప్రకృతి చింతనే చేస్తున్నాము.
1: And we are making it up.
0: కనుక ఇప్పుడు మైండ్ అంతా కూడా ప్రకృతిమయంగా ఉంటుండాలి.
1: Therefore the mind is full of ప్రకృతి
0: నేచర్. ఈ పురస్కరించుకుని మనోమూలం విదం జగత్తు. జగత్తంతా మనసు యొక్క స్వరూపం అయిపోయింది.
1: Basing on this it is said the entire universe is the form of the mind.
0: ఈ యూనివర్స్ అంటే ఏమిటి?
1: What is this universe?
0: ఇది విశ్వము.
1: This is universe.
0: ఈ విశ్వం విష్ణు స్వరూపం కానీ కేవలం ప్రాకృతమైన స్వరూపం కాదు.
1: దిస్ యూనివర్స్ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ విష్ణు గాడ్ బట్ నాట్ ఆఫ్ ద నేచర్.
0: విష్ణు కారకుడు, ఇది కారణము.
1: దట్ ఈస్ ద కాజ్, దిస్ ఇస్ ది ఎఫెక్ట్.
0: కార్యకారణ సంబంధమే విశ్వము.
1: ద కాజ్ అండ్ ఎఫెక్ట్ ఈస్ ది యూనివర్స్.
0: ఆ సత్యాన్ని మనం గుర్తించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ దట్ ట్రూత్.
0: కానీ మనము ఆ సత్యాన్ని గుర్తించటం లేదు.
1: బట్ వీ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ దట్.
0: అల్పత్వమును ఆశించి,
1: ఎస్పైరింగ్ ద లవ్ థింగ్,
0: అధికత్వాన్ని విస్మరించి,
1: ఫర్గెటింగ్ ద ట్రూత్,
0: కేవలం మానవత్వాన్ని కోల్పోతున్నాం.
1: వీ హావ్ లాస్ట్ ద హ్యూమన్ క్వాలిటీ.
0: మానవుడు ఎంత విచిత్రమైన యొక్క పేరు.
1: మానవ, హ్యూమన్ బీయింగ్, ద నేమ్ ఇస్ వెరీ,
0: ఎంత విలువైనటువంటి పేరు.
1: వాట్ వాల్యుబుల్ నేమ్ ఇట్ ఈస్.
0: మానవుడు మానవుడు అని కేవలం ఒక హీనంగా మనం భావిస్తున్నాము.
1: వీ కాల్ హ్యూమన్ బీయింగ్ వెరీ లవ్ అండ్ మీన్.
0: కాదు, ఆ మానవుడు ఎందుకు అల్పత్తుడిగా ఉండేటువంటి వాడు కూడా అధికత్వమైనటువంటి పేరును ఉచ్చరిస్తుంటాడు.
1: Though he remains low, but he speaks very high.
0: ఒక చిన్న ఉదాహరణము,
1: a small example.
0: మన ఇంటికి ఒక బిచ్చగాడు వచ్చాడు.
1: A beggar came to our doorstep of a house.
0: అమ్మా, అనాథిని, నాకింత అన్నం పెట్టండి అంటాడు.
1: The beggar says, I am forlorn, give me food.
0: అనాథి అంటే ఏమిటి?
1: Who is really forlorn?
0: ఆద్యంతములు లేనటువంటి వాడు.
1: He has no
0: బిచ్చగాడు కాదు.
1: He is just
0: అనాథి. అనాదనగా దైవమే.
1: అనాది మీన్స్ దట్ విచ్ ఇస్ ఏన్షియంట్.
0: చూడండి, ఒక్కొక్క పదం కూడా ఎంత పవిత్రమైనదిగా మనకు కనిపిస్తుంటుండాలి.
1: ఈచ్ వర్డ్ ఈజ్ సీక్రెట్.
0: కానీ మనము దానిని అల్పత్వంగా తీసుకొచ్చి అనాది అంటే ఎవరు అది ఆధారం లేనిటువంటి వాడు అని మనం భావిస్తాం.
1: అనాది వర్డ్ వి టేక్ దిస్ ఫోర్ లా ఆన్ ద వన్ హూ హస్ నో సపోర్ట్.
0: ఎవరెవరి అర్థం వారికి పోతుంటుంటారు.
1: Then the whole meaning changes.
0: పదములకు అనేక నానార్థములు ఉంటున్నాయి.
1: Words have many meanings.
0: నానార్థములో యథార్థం ఉంటుండాలి.
1: In this there is truth.
0: యథార్థాన్ని విస్మరించి అనర్థాన్ని తీసుకుంటున్నాం ఇప్పుడు మనం.
1: We forget the truth and carried away by the misnomer.
0: కనుక ప్రతి విషయమునందు కూడాను ఎంతనో ఒక గాఢమైనటువంటి ఒక అంతరార్థాలు ఉంటున్నాయి.
1: In everything there is special significance.
0: ఒకానొక సమయంలో
1: at one time
0: త్యాగరాజు సర్వమును త్యాగము చేసి
1: sacrificing everything
0: ramune na pranam ani bhavinchi
1: considering rama as his very life
0: nidhi chala sukama ishvara sannidhi chala sukama
1: is it the will that gives pleasure or the proximity ishvara
0: sannidhi chala pradasamainatundi the prani kaliki vachinatundi yokka tagilinatundi yokka sharirini kudanu tanni vesadu
1: believing having full faith in the proximity towards god he denied all
0: hari kavali kani siri naaku akkaraledu annadu
1: I want hari the lord not the siri the wealth
0: కనుకనే హరిని ఆశించటం చేతనే
1: బికాస్ దిస్ ఫైడ్ హరి గాడ్
0: సర్వము కూడా తనకు సిద్ధించిపోయింది
1: ఎవ్రీథింగ్ హీ కుడ్ అకంప్లిష్
0: కబీరు
1: దెన్ కబీర్
0: కబీరు చాలా బీదవాడు
1: కబీర్ ఇస్ పూర్
0: కేవలం బట్టలు నేసి బ్రతికేటువంటి వాడు
1: హీ జస్ట్ ఎ వీవర్
0: అతను ఇంటికి వచ్చినటువంటి వారికి అందరికి ఏదో బిచ్చమైన ఎత్తి ఇంత అన్నం పెట్టేటువంటి వాడు
1: హీ యూస్ టు ఫీడ్ ఆల్ దోస్ దట్ కమ్ టు హిస్ హౌస్
0: ఆనందంగా ఉండేటువంటి వాడు
1: బట్ ఈస్ ఆల్వేస్ బ్లిస్ఫుల్
0: ఒకనాడు
1: ఆన్ వన్ డే
0: రాజు
1: ద కింగ్
0: ఆ యొక్క బికారికి అనాదికి ఏదో కొంతవరకు ధనధాన్య భోగస్తుంట పంపించాడు
1: టు దట్ బెగర్ ద వన్ హూ హాస్ నాట్ వన్ టు ఫాల్ బ్యాక్ హి హాస్ సెంట్ ఆల్ ద గ్రెయిన్ అండ్
0: అతను అనాథుడు అతనికి ఎవరు కూడా ఆధారం లేదు అతనికి రాజు పంపించాడని చెప్పి అతనికి అందించమని సిపాయిలతో పంపించాడు
1: హి హాస్ నో సపోర్ట్ హి హాస్ నో నన్ టు ఫాల్ బ్యాక్ through his soldiers he has sent the grain and well
0: snanam chesi vastunnadu kabir
1: kabir was returning after bath
0: pallaki lopa dalakanaka vastu ahanadalanta kalakalalaadutunnayi
1: he saw all the wealth the gold and the grain
0: chuchadu
1: he watched
0: evaraiya dinni pampincharu
1: he said who has sent them
0: maharaj dinni pampincharu
1: the king has sent them
0: evariki ivvani pampincharu
1: for whose sake they are sent
0: kabiru anakudu ataniki ichchi dinni cheppinchadu
1: The king has sent because Kabir has none to fall back, therefore they are sent.
0: Oho, anathuniki ivvamani cheppada mee raju.
1: So is that fact that your king asked them to be sent to the one who has none to fall back?
0: Anathuni kadayya, naaku nathudu unnadu.
1: No, I have got a master, I am not left with none.
0: Naaku nathudu Sri Ramachandrude.
1: The master is Sri Ramachandra.
0: Kalaku naaku master untunnadu, nathudu untunnadu kabatti nenu anathuni kaadu.
1: I have got a master. Don't say that I have none.
0: రాములకు వేరే ఒక నాథుడు లేడు అతనే అనాథుడు అతనికి అర్పితం చేయమన్నాడు.
1: Lord Rama has none to fall back. Better you give it to him.
0: అనాథుడు ఎవరు ఉంటే భగవంతుడే.
1: Who is anatha? The one without anybody.
0: ఈ పదాలంతా విశ్వాసంగా తీసుకుని అనాథుడు అంటే దిక్కులేనటువంటి వాడు అనుకుంటాం.
1: Today we take this anatha meaning the one left with none.
0: నాథుడు లేనటువంటి వాడు భగవంతుడే. నాథునికి నాథ అనాథ నాథ.
1: He is the master of the master, God himself. He has none.
0: అనాథుడు అనగా దైవత్వానికే సరియైన అర్థము.
1: God is really anatha, the one, none, the master above him.
0: మిగిలిన జీవులకందరికి ఒక మాస్టర్ ఉంటున్నాడు.
1: The rest of the beings have master.
0: ఈ విధంగా ప్రపంచంలో ఉండేటువంటి పదములకు అర్థాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నం చేసినప్పుడు మానవ అనేటువంటి పదములకు ఎంతో ఆత్మతత్వంగా దీనికి సరైన అర్థం ఏర్పడుతుంది.
1: Thus when we understand the meanings of different words, we will understand the true meaning of this manava, human being.
0: Divyatma swarupulara.
1: Embodiments of divine atma.
0: Meer atmagane vishwasinchandi.
1: You have full faith in the self.
0: Kevalamu kayadharuluga meer vishwasinchakandi.
1: Don't have the body feeling.
0: Dehamu, manasu, buddhi, chittamu, indriyam, antakkarana, ivanni kudunu upadhulu, manam dharinchetuvanti dressulu.
1: The body, the mind, the intellect, ego, they are just a dress.
0: ఈ డ్రెస్ కూడాను ఒకానొక సమయంలో పోతుంటారు.
1: You have to forsake the dress.
0: దీని జీసస్ కూడాను the death is the dress of the life అన్నాడు.
1: This Jesus said, death is the dress of life.
0: మనము మరణం అనుకుంటున్నాము. డ్రెస్ను విప్పటమే మరణం అంటే.
1: You have to view death as just
0: ఒక డ్రెస్ ని వేసుకోవటమే.
1: Putting on the new dress.
0: మనం డ్రెస్ ని విప్పి చాగల వాళ్ళకి ఇస్తే మనం ఏడుస్తున్నామా?
1: As you change your dress and give the old clothes to wash to washerman, you don't cry.
0: ఈ ఏడ్చటం దేనికోసము?
1: Why do you cry?
0: ఎంతో కాలం దీనితో అభిమానం కట్టుకుని సంబంధ బాంధవ్యంతో అనుభవించడం చేతనే దీనికోసం మనం ఏడుస్తున్నాం.
1: Because you have associated and experienced for long, you cry.
0: కనుక ఈ సంబంధ బాంధవ్యం అనేటువంటిది తాత్కాలికమైనటువంటిదని మనం భావిస్తుంటే ఏమాత్రం కూడా దుఃఖం ఉండదు.
1: When you consider this relationship is temporary,
0: మన అనుబంధమే మూల కారణం.
1: For everything is attachment.
0: అటాచ్మెంట్ దేనికి ఉండాలి?
1: To whom should
0: దైవంతో అటాచ్మెంట్ ఉండాలి.
1: You should be attached to God.
0: అది ఏనాడు కూడా మార్పు చెందనటువంటిది.
1: That is changeless.
0: అది నిత్య సత్యమైనటువంటిది.
1: That is eternal truth.
0: కనుకనే మనము దైవ స్వరూపులుగా మనం విశ్వసించాలి.
1: You should have full faith that you are the forms of the divine.
0: అహం బ్రహ్మాస్మి.
1: I am the Brahman.
0: తత్ త్వం అసి.
1: I am that.
0: ప్రజ్ఞానం బ్రహ్మ.
1: I am that aware.
0: I am ఆత్మ బ్రహ్మ.
1: I am Brahman.
0: I am ఆత్మ. I am బ్రహ్మ. I am ఇది. ఆ విధమైన యొక్క భావాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: యూ షుడ్ హ్యావ్ దట్ స్ట్రాంగ్ ఫీలింగ్, ఐఎమ్ ఆత్మ, ఐఎమ్ ఆత్మ,
0: ఐఎమ్ సోన్సో, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ రామయ్య, ఐఎమ్ కృష్ణయ్య. ఈ విధమైనటువంటి తుచ్చమైనటువంటి దేహ ప్రాంతులతో మనం పోకూడదు.
1: యూ షుడ్ నెవర్ హ్యావ్ బాడీ ఫీలింగ్, యూ షుడ్ నాట్ హ్యావ్ మీన్ ఫీలింగ్స్. ఐఎమ్ దిస్ బాడీ, ఐఎమ్ రామయ్య.
0: దేహాన్ని ఎవరికన్నారు? తల్లిదండ్రులు.
1: యో parents gifted this body.
0: దీనికి ఎవరు పేరు పెట్టారు? తల్లిదండ్రులు పేరు పెట్టారు.
1: Who christened you? Your parents christened.
0: పెట్టినది కానీ పుట్టినది కాదు.
1: Is the name given, not with birth.
0: పుట్టినది పెట్టినది కూడా ఒకటి ఉంటుంది ఇందులో.
1: That which is neither born nor
0: christened. అది ఆత్మ.
1: That is the self.
0: దీనికోసమని మూడు విధమైన మార్గాలు బోధిస్తూ వచ్చింది ఉపనిషత్తులు.
1: Upanishads taught three paths.
0: వస్తే పోదు.
1: That if comes will not go.
0: పోతే రాదు.
1: When once it is gone, it will not come.
0: పోదు రాదు.
1: That which neither goes nor comes.
0: చక్కగా గుర్తించమని చెప్పింది.
1: Upanishad said, understand this clearly.
0: వస్తే పోదు.
1: If it comes, it will not go.
0: ఏమిటి?
1: What's that?
0: అదే జ్ఞానము.
1: That is wisdom.
0: ఒక్కతూరి వచ్చిందా తిరిగి పోదు.
1: When once it comes,
0: నిజమైన జ్ఞానం. వచ్చి పోయేటువంటి జ్ఞానం కాదు.
1: That is the real wisdom. It is not the wisdom that comes and goes.
0: పోతే రాదు.
1: If it goes, it will not come back.
0: ఏమిటది?
1: What's that?
0: అజ్ఞానం.
1: Ignorance.
0: ఒకతూరి పాయిన అజ్ఞానం తిరిగి రాదు.
1: ద మూమెంట్ ఇగ్నోరెన్స్ ఇస్ గాన్, ఇట్ విల్ నాట్ కమ్ బ్యాక్.
0: వస్తూ పోతూ వస్తూ ఉంటుండాలంటే దినము చావటం పుట్టడం, చావటం పుట్టడంగానే ఉంటుంది.
1: ఇఫ్ ఇట్ కమ్స్ అండ్ గోస్ రిపీటెడ్లీ, ఇట్ ఇస్ బర్త్ అండ్ డెత్.
0: ఇది రెండు విధములైనటువంటివి కాదు.
1: దే ఆర్ నాట్ టూ.
0: పోతే రాదు.
1: ఇఫ్ ఇట్ గోస్, ఇట్ విల్ నాట్ కమ్ బ్యాక్.
0: ఇంకా మూడవది ఒకటి ఉంటుండాలి, అదే ప్రధానమైనటువంటిది.
1: దెన్ దేర్ ఇస్ ద థర్డ్ వన్, చీఫ్.
0: రాదు పోదు.
1: ఇట్ నైదర్ కమ్స్ నర్ గోస్.
0: అదే ఆత్మతత్వము.
1: దట్ ఈస్ ద సెల్ఫ్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్పాను కొడైకెనాల్ లో.
1: Swami said in Kodaikanal, a small example.
0: Oka deham untundadi.
1: There's a body.
0: Ee deham maraninchin tarvata,
1: after the death,
0: deeni aatma ekkada pothundi, ye vidhanga prayanam chestundi ani aneka mandiki sandehalanta untayi.
1: Many doubts were put to Swami. Swami, what will happen to this aatma after the death of the body?
0: Deham maraninchin tarvata ee aatma ekkadiki pothundi,
1: after the death.
0: ఎంతకాలం సంచారం చేస్తుంది?
1: వాట్ విల్ హ్యాపెన్ టు ది
0: సెల్ఫ్? ఎప్పుడు వచ్చి తిరిగి ప్రవేశిస్తుంది?
1: వెన్ డస్ ఇట్ గో?
0: ఇది కేవలం ఒక హాస్యాస్పదమైనటువంటి ప్రశ్నలుగా ఉంటుంటాయి.
1: దే హావ్ బికమ్ ఆల్ రిడిక్యులస్ క్వశ్చన్స్.
0: కరెంట్ వైర్లు అంతా ఉంటున్నాయి.
1: యు ఫైండ్ ద కరెంట్ వైర్.
0: అక్కడ బల్బ్ పెట్టేటప్పటికే లైట్ వచ్చేసింది.
1: ద మూమెంట్ యు ప్లేస్ ద బల్బ్ దేర్ యు గెట్ ద లైట్.
0: బల్బ్ తీసేస్తే వెలుతురు పోయింది.
1: ద మూమెంట్ యు రిమూవ్ ద బల్బ్ దేర్ ఇస్ నో లైట్.
0: అయితే బల్బ్ వచ్చింది పోయింది.
1: ద బల్బ్ హస్ కమ్ అండ్ హస్ గాన్.
0: బల్బ్ రాకమునకు కరెంట్ అక్కడే ఉంటుంది.
1: ప్రయర్ టు ద ప్లేస్మెంట్ ఆఫ్ బల్బ్
0: బల్బ్ పెట్టినప్పుడు కరెంట్ అక్కడే ఉంటుంది.
1: ఆఫ్టర్ యు టేక్ అవే ద బల్బ్
0: దేర్ ఇస్ కరెంట్. బల్బ్ పోయిన తర్వాత కరెంట్ అక్కడే ఉంటుంది.
1: ఈవెన్ ఇఫ్ యు రిమూవ్ ద బల్బ్ దేర్ ఇస్ ద కరెంట్.
0: అది రాలేదు పోలేదు.
1: ఇట్ హస్ నాట్ కమ్ అండ్ హస్ నాట్ గాన్.
0: అక్కడే ఉంటుంది కరెంట్.
1: కరెంట్ ఈజ్ రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్.
0: అదే విధంగానే దేహం వచ్చింది పోయింది.
1: సిమిలర్లీ బాడీ హస్ కమ్ అండ్ గో.
0: ఆత్మ ఎక్కడికి పోలేదు రాలేదు.
1: ద ట్రూ సెల్ఫ్ హస్ నాట్ గాన్ హస్ నాట్
0: అక్కడే ఉంటుంది.
1: It is existing.
0: పోయేకి ఇంకో స్థలం ఉంటుంటే కదా.
1: దేర్ ఇస్ నో అదర్ ప్లేస్ టు గో ఎనీవేర్.
0: నేను ఎక్కడైనా బయటికి పోవాలనుకుంటే బయట అనేటువంటి ఒక ప్రదేశం ఉంటేనే కదా.
1: ఇఫ్ ఐఎమ్ టు గో అవుట్ దేర్ షుడ్ బి సమ్ సపరేట్ ప్లేస్.
0: బయట అనేటువంటిదే లేదు, బయలు అనేటువంటిదే లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ అవుట్ సైడ్ లైక్ దాట్.
0: అందువల్లనే ఒకనొక సమయంలో రాధ కూడా చెప్పింది.
1: దట్స్ వాట్ రాధా సెడ్ ఎట్ వన్ టైమ్. As I am going to close,
0: sandehanga vachinappudu ayyo nenu ontari gaane untunnani veyabo anni talupu.
1: I am alone, so let me close the door.
0: Mari consciousness tiyamantu pilupu.
1: Then conscience tells, open the door.
0: Veeti, veeti, veeti. Ee sandeham chusku. Radhakenduko navugolimpu.
1: These two calls, the body says close, the conscience says open, open the door, close the door, that makes Radha smile.
0: Nalona nindi velige valapu.
1: It's all the love that is in me or in
0: melukunte ledu pilupu.
1: The moment I'm awake, there's no more call.
0: Vishwamanta prana vibhuni mandiramaina.
1: The entire universe is the temple of God.
0: Vidivakiliyedeto.
1: Where is the main door?

0: See that Kailasa, very heaven that is the main door.
1: Kailasa.
0: Kailasa.
1: Vaikuntamu.
0: Vaikuntha.
1: Kuntitamu kaanatundi Vaikuntamu.
0: That which is not kutila,
1: nirantaramu anandamuto undinatundi Kailasamu.
0: The Kailasa is how a
1: complete pattanam vere inkokati ledu.
0: It is not separate.
1: Vaikuntham anetundi pattanam marokati ledu.
0: There is no city such as
1: Vaikuntha. Ayya Bhagavantuda, needu ekkada head office ani question adiginappudu Naradudu.
0: When Narada asked, what is the head office?
1: మద్భక్తః యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద. నారదమన్నాడు, మద్భక్తః,
0: మై డివోటీస్,
1: యత్ర గాయంతి,
0: వేర్ దే సింగ్ ఇన్ మై గ్లోరీ,
1: తత్ర తిష్ఠామి నారద,
0: ఐ ఇన్స్టాల్ మై సెల్ఫ్ నారద,
1: ఎక్కడ నా భక్తులు హృదయముతో గానం చేస్తుంటారు అక్కడనే నా యొక్క ప్రతిష్ఠ అయిపోయి ఉంటాను.
0: Where my devotees sing wholeheartedly, I install myself there.
1: కేవలం కైలాసము వైకుంఠము స్వర్గము ఇవంత బ్రాంచ్ ఆఫీస్ అడ్రస్లు.
0: The Kailasa, Vaikuntha, heaven, they are just branch offices.
1: Permanent office, vakkate.
0: Permanent address is one.
1: Adiye hrudayasthanamu.
0: That is the position of the heart.
1: కనుకని భగవంతుడు ఎక్కడ ఉంటున్నాడంటే హృదయంలో ఉంటున్నాడు.
0: So if you ask where is God, he is in one's own heart.
1: ఏ ద్వారకావాస.
0: When we say,
1: ఏ బృందావన సంచారి, ఏ మధురాపుర విహారి అని అనేక రకములుగా ప్రార్థించింది ద్రౌపది.
0: ద్రౌపది ప్రేడ్ ఇన్ డిఫరెంట్లీ, ఓ గాడ్ హూ ఇస్ ఇన్ మథురా.
1: వర్ణించినప్పటికీ వర్ణించినప్పటికీ కృష్ణుడు రాలేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ సాల్స్ సచ్ కాల్స్ కృష్ణ హాస్ నాట్ రెస్పాండ్.
1: అలసిపోయింది.
0: షీ వాస్ టైర్డ్.
1: స్వరం కూడాను రాలేకపోయింది.
0: షీ లాస్ట్ హర్ టోన్.
1: హే హృదయవాసి అని పడిపోయింది.
0: షీ ఫెల్ డౌన్ సేయింగ్ దట్ ఓ గాడ్ డ్వెల్ ఇన్ ద హార్ట్. ఇమ్మీడియట్లీ కృష్ణ మేనిఫెస్టెడ్.
1: తిరిగి కొంతకాలమైన తర్వాత ఒంటరిగా చిక్కినప్పుడు కృష్ణుని ప్రశ్నిస్తూ వచ్చింది ద్రౌపది.
0: లెఫ్ట్ లేటర్ ఫైండింగ్ కృష్ణ ఆల్ అలోన్ ద్రౌపది క్వశ్చన్.
1: సోదరా, ఆనాడు నాకంత పరాభవం జరిగేటువంటి సమయం లోపల ఎన్ని పర్యాయములు నిన్ను పిలిచినప్పటికీ ఎందుకు రాలేదు?
0: లేటర్ సెడ్, బ్రదర్, దో ఐ కాల్ యూ రిపీటెడ్లీ, వెన్ ఐ వాస్ హ్యూమిలియేటెడ్, వై డిడ్ యు నాట్ రెస్పాండ్?
1: అవునమ్మా, రాలేదు.
0: Yes, I didn't come.
1: కారణం చెప్పమంటావా?
0: Shall I tell you the reason?
1: ఏ ద్వారకావాసి అని పిలిచావు?
0: You called me saying, oh, the
1: నేను దగ్గర ఉండేటువంటి వాడిని కూడాను నీ మాటకు సత్యాన్ని నిలబెట్టుకునే నిమిత్తమే నేను ద్వారకు పోయి రావాలి.
0: Though I'm near you to say, to uphold the truth what you said, I had to go to Dwaraka and come back.
1: ఈ ఆకాలం లోపల హెలికాప్టర్స్ హెలిప్లేన్లు ఏమైనా ఉంటున్నాయా? లేవే.
0: Those times there's no aeroplane or any transport.
1: కనుక ఇన్ని రకములుగా నువ్వు ప్రార్థించావు.
0: You prayed in different ways.
1: బృందావన విహారి అంటే నేను బృందావనాన్ని పోయి రావాలి.
0: When you said బృందావన విహారి,
1: నీ పాట నీ మాటకు సరైనటువంటి సత్యం ఉండదు.
0: I have to come from Vrindavan because there will be no truth in what you say.
1: సత్యం చేకూర్చే నిమిత్తమై నేను తిరిగి అక్కడికి పోయి రావడంలో ఆలస్యం అయిపోతుంది.
0: Only to demonstrate truth in what you said, I had to go, therefore the delay.
1: హృదయవాసి అన్నావు, నేను తక్షణమే వచ్చాను.
0: When you
1: అక్కడే ఉన్నాను, అక్కడే వచ్చాను.
0: When you said the indweller in the heart, since I am there, I manifested.
1: కనుక భక్తులకు వాక్యాన్ని పరిపాలన చేసే నిమిత్తమై భగవంతుడు కూడాను అనేక రకములైనటువంటి యొక్క మార్పులు చేయవలసి వస్తుంటాయి.
0: To uphold what all that is said by the devotee, God has to change.
1: నీవు బృందావన విహారిని చెప్పినప్పుడు నేను బృందావన పోకుండాగిని వస్తే నీ మాటలో సత్యం ఉండదు.
0: When you call Vrindavana Vihari, if I don't go to Vrindavana, there will be no truth in what you said.
1: సత్యం కంఠస్య భూషణం.
0: The truth is the true jewel to the neck.
1: కంఠమునకు భూషణము సత్యము.
0: The truth is the proper jewel to the neck.
1: కనుక నిన్ను సత్య స్వరూపునిగా చేసే నిమిత్తమై నేను ఈ విధమైన అవస్థలు పడవలసి వస్తుంది.
0: To show the truth in what you said, I had to suffer.
1: కనుక భగవంతుడు అనేటువంటిది హృదయవాసి.
0: So God is in our heart.
1: ఎక్కడ ఉంటున్నాడు అన్నప్పుడు ఎక్కడ ఉంటున్నాడు?
0: He's everywhere.
1: కానీ ఇంత సమీపంలో మరొక చోటు చిక్కదు మనకు.
0: But there is no other place closer than one's own heart.
1: తల్లి కంటి మిగున దైవం మే దగ్గర.
0: God is much nearer than one's own mother.
1: తల్లైనా కొంత దూరంగా ఉంటుండొచ్చు కొంతకాలము.
0: Mother may at times may be away.
1: దైవం దూరంగా ఉండడానికి వీల్లేదు.
0: God will never be.
1: అతనికి దూరం అనేది లేదు.
0: There is no distance.
1: అనగా తానే దైవము.
0: Meaning you are the divine.
1: ఇలాంటి సత్యాన్ని మనము చక్కగా గుర్తించుకుంటూ రావాలి.
0: We should recognize that truth.
1: అప్పుడు మన మానవత్వం అనేటువంటిది కూడాను చాలా విశాలమైనటువంటి దైవత్వంగా రూపొందుతుంది.
0: Then the humanity will transform into divinity.
1: ఈ దుఃఖములకు ఈ విచారములకు కష్టములకు నష్టములకు నిందలకు నిష్ఠూరములకు మనం ఏమాత్రము లెక్క చేయనక్కర్లేదు.
0: We need not bother about the praise and blame, that profit or the loss.
1: చైతన్యాన్ని అనేక మంది దూషిస్తూ వచ్చారు.
0: Many people started blaming Chaitanya.
1: దూషించుకుంటూ చైతన్యుడు నాట్యమాడుతూ వచ్చాడు.
0: As they blame him more and more, Chaitanya started dancing.
1: ఎందుకు చైతన్య ఇంత ఆనందిస్తున్నావు? దూషణ నీకు బాధలు కలిగించలేదా?
0: Chaitanya, why do you dance like that? Don't you feel for the blame?
1: Ayya, aa dooshanam naaku kaadu.
0: He said, no, that blame doesn't come to me.
1: Gattiga dushiste gaallo cheripothundadi.
0: If they blame loudly, it will go into the air.
1: Tanlo taanu dushinchukunte tanake tagulutundadi.
0: Even one blames within
1: it. Aa varaku adi prayanam cheyatam ledu kaabatti aanandistunnanu annadu.
0: Since I don't bother, therefore I dance in ecstasy.
1: Kanuka lokulo kaakulu.
0: The people are crows.
1: Gopikannu kudanu adigaadu Uddhavudu.
0: Uddhava asked Gopikas also.
1: Amma, లోకమంతా మిమ్మల్ని విమర్శిస్తూ ఉంటుండాలి.
0: యు సీ ఆల్ ది ఎంటైర్ వరల్డ్
1: అత్తమామల ఆజ్ఞను ఉల్లంఘించి భర్తను ధిక్కరించి మీరు కృష్ణాకృష్ణ అని పరిగెత్తుతుంటున్నారు. దీనికి రాత్రి పగలైనటువంటి ఒక సమయమే లేకుండా పోతుండాలి. ఈ విధంగా లోకులు మిమ్మల్ని నిందిస్తున్నారన్నారు.
0: The entire world is criticizing you, Gopikas, because you are highly disobedient to your in-laws and husband.
1: ఓ ఉద్ధవ,
0: he said, ఓ ఉద్ధవ,
1: కాకులు కూస్తున్నాయని కోకిలు తన కానమును తాను మానుకుంటుందా?
0: బికాస్ ద క్రోస్ క్రో, ద నైటింగేల్ విల్ నాట్ స్టాప్.
1: లోకులో కాకులు,
0: సొసైటీ ఈజ్ లైక్ క్రో.
1: కనుక ఈ కాకులు కూతలకు మేము కోకిలుగా ఉండేటువంటి వారు, మేము భగవంతుని యొక్క చింతన చేస్తున్నాము.
0: వీఆర్ ది నైటింగేల్, వీ థింక్ ఆఫ్ గాడ్.
1: దీనికి మాకు ఏమాత్రం కూడా నువ్వు విరవనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు హావ్ ఎనీ ఫియర్.
1: కేవలం హంసలను చూసి కొంగలు పరిహసిస్తాయి.
0: Looking at the swan, the other crane also starts laughing.
1: పరిహసించినంత మాత్రం హంసలు కలిగేటువంటి లోపం ఏమిటి?
0: Because the crane laughing, the swan will not suffer.
1: ఏనుగును చూసి కుక్కలు మురుగుతాయి.
0: Looking at the elephant, the dog starts barking.
1: ఏనుగు తన లెక్క చేస్తుందా?
0: The elephant will not be mind.
1: లేదు, దాని స్వభావము.
0: Because it's nature.
1: కాబట్టి మేము దైవాన్ని కోరుతున్నామే కానీ లోకాన్ని కోరటం లేదు.
0: We want God, not the world.
1: లోకాన్ని కోరినప్పుడు మేము భయపడాలి.
0: So if we want world, we need to have
1: దైవాన్ని కోరినప్పుడు మాకు భయం ఎందుకు?
0: When we desire God, why should we be fearful?
1: కాబట్టి అభయ స్వరూపుడైనటువంటి దైవాన్ని మేము ఆశిస్తున్నాము.
0: We want God who gives us all that.
1: ఆనాటి జ్ఞానం ఇలాంటి పవిత్రమైనటువంటి రూపంగా రూపొందిందేటి.
0: That kind of wisdom, that kind of sacred knowledge was there in those times.
1: మనం ఈనాడు తిరిగి పునాది వేయాలి.
0: We should lay the foundation again today.
1: ఇట్టి విద్యార్థులు యువకులైనటువంటి వారు ఈ పవిత్రమైనటువంటి జ్ఞానాన్ని తాను కొంతవరకు సంపాదించుకోవాలి.
0: Students and the modern youth should acquire that sacred knowledge. Don't have fear of the world.
1: Aneka mandi aneka rakamuluga bhavinchavachunu.
0: Many may feel differently.
1: Talalu verainappudu talampulu veru kavachunu.
0: As the heads are different, thoughts are bound to vary.
1: Munde munde matir bhinna. Okoka tala veruga untundadi, talampulu veruga vastuntayi.
0: As the heads vary, the thoughts are different.
1: Deeniki manam enduku verchali?
0: Then why should you have fear?
1: Manam verchakoodadu.
0: We need not have fear.
1: భయపడి దేవుని భజన చేయగలేక భ్రమజంది మరణించు సమయము నందున బలిమి మీదక యముడు రమ్మిక రమ్మనుచులా గంగనప్పుడు అయ్యోయోయని ఏద్దంగనెవ్వరు అడ్డగింపగవత్తురప్ప. భయపడి దేవుని భజన చేయగలేక,
0: అవుట్ ఆఫ్ ఫియర్, ఇఫ్ యూ డోంట్ చాంట్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్,
1: భ్రమజంది మరణించు సమయము నందున.
0: Out of illusion at the time of death,
1: బలిమి మీరగ యముడు రమ్మిక రమ్మచులా గంగనప్పుడు,
0: when the god of death draws, drags your body,
1: అయ్యోయోయని ఏడ్వంగనెవ్వరు అడ్డగింపగవత్తురప్ప.
0: When you cry, who will come to your rescue towards the end?
1: పరమేశ్వరుడు ఇట్టు కరుణీయ పురుషుడై ధరకీడించుచునుండగా.
0: గాడ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఉమెన్ అండ్ హి ఎంజాయ్స్ హిమ్సెల్ఫ్.
1: నిజముగా చూడ తరుణి జన్మ మెఘనముగా.
0: యాక్చువల్లీ స్పీకింగ్ ద లైఫ్ ఆఫ్ ఉమెన్ ఈజ్ గ్రేట్.
1: గర్భధారణ పరియింపవలెనుగా.
0: దట్ వి హావ్ టు చాంట్ అండ్ థింక్ ఆఫ్ ఇట్.
1: నవమాసములు మోసి కనిపించి గణ బుద్ధులను నేర్పి తనయుని యొసగేడి తల్లి తక్కువ యగునా.
0: Will mother will ever be low because he carries the child for 9 months and
1: delivers him.
0: It is for that reason the name of the mother
1: kalaru ee vidamugane annitiki taruni naamambe mundu.
0: Therefore for every purpose in the name of
1: taruni ee prakruti.
0: The very woman is the nature.
1: Ee prakruti ee dhara.
0: This nature is dhara.
1: Ee dhara yokka marpe radha.
0: The very
1: dhara radha.
0: The earth, dhara, transforms into radha.
1: కనుకనే ప్రకృతి పరమాత్ముడైనటువంటి బింబ ప్రతిబింబములే.
0: The nature and God are objects in the reflection.
1: కనుకనే లోకములో సీత రామ పార్వతీ పరమేశ్వర లక్ష్మీ నారాయణ అని పేర్లు పెట్టడంలో ఉన్నటువంటి అంతరార్థమేమిటి?
0: What is this inner significance when we say Sita Rama, Lakshmi Narayana, Parvati Parameshwara?
1: Motta motta prakruti, tarvata paramatma.
0: First nature and then God.
1: Prakrutini paramatmaga vishwasinchu.
0: Take the nature as God.
1: Ivi rendu ekamaipothayi.
0: Then both become one.
1: Kanuka ee antarathanni prabodhinche nimittamai Vedantamulu inni vidhamainatuvanti margaanni prabodhistu vachayi.
0: To teach this inner significance, Vedanta started telling all this.
1: కనుక దివ్యాత్మ స్వరూపులారా,
0: సో ఎంబోడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ,
1: మనం మొట్టమొదట ఈ అల్పభావాన్ని దూరం చేసుకోండి.
0: వీ షుడ్ గెట్ అవే ఫ్రమ్ ద మీన్ ఫీలింగ్.
1: ఇంకా విచారములకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
0: డోంట్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ గ్రీఫ్.
1: ఇవన్నీ కదిలిపోయే మేఘములే.
0: ఆల్ ఆర్ పాసింగ్ క్లౌడ్.
1: ఒక్కటైనా శాశ్వతమైనటువంటివి కాదు.
0: నాట్ ఈవెన్ వన్ ఇస్ పర్మనెంట్.
1: కనుక శాశ్వతమైనది ఒక్కటే.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ దట్
1: పర్మనెంట్. అది భగవత్ తత్వము.
0: దట్ ఈస్ గాడ్.
1: అది ఏ నిజమైన ప్రేమతో కూడినటువంటి యొక్క మార్గము.
0: దట్ ఈస్ ద పాత్ ఆఫ్ లవ్.

అతనిని యముడేమని తర్కించును. అతనిని యముడేమని తర్కించును. కించిత్ భగవద్గీత పఠనము కించిత్

0: దివ్య ఆత్మస్వరూపులారా, శంకర్ల భక్తులైనటువంటి ఆనంద అనేటువంటి ఒక శిష్యునితో ఈ శ్లోకం ప్రారంభమైంది. అయితే ఈ ఆనందుడు అనేటువంటి వాడు మందబుద్ధుడవుట చేత తనతో కూడినటువంటి విద్యార్థులందరూ కూడాను ఈ మందబుద్ధికి తగినటువంటి అర్థము గిరి గిరి అని పిలుస్తూ వచ్చారు. గిరి అనగా మందబుద్ధి. అట్టి మందబుద్ధితో చేరినటువంటి ఆనందుడు కనుక ఇతనికి ఆనందగిరి అని కూడాను ఒక పేరు పెట్టినారు.
1: ఈవెన్ రెసిటేషన్ ఆఫ్ ఎ వెరీ స్మాల్ పోర్షన్ ఆఫ్ ది గీత, ఈవెన్ ఇఫ్ వీ టేక్ ఇన్ ఎ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ది సేక్రెడ్ వాటర్స్ ఫ్రమ్ ది గ్యాంజెస్, ఈవెన్ ఇఫ్ వీ పెర్ఫార్మ్ ది పూజ ఆఫ్ విష్ణు వన్స్ అలోన్, టు సచ్ ఎ పర్సన్ ఎట్ ది టైమ్ ఆఫ్ హిస్ డెత్ వాట్ క్యాన్ ది లార్డ్ ఆఫ్ డెత్ యమా సే? He cannot ask him any questions. Divyatma Swarupas, Shankara had, along with his disciples, given us the Bhajagovinda. One of his principal disciples, Ananda, gave this particular verse. Ananda was a dull-minded disciple. Therefore, he was being called by his associates by the name Giri. Giri means dull-minded individual. This got attached to his name Ananda and he became Anandagiri.
0: Aithe itti mandabuddhudainatvanti giri nirantaramu guru bhakti lopale munigi guru yokka sevalu maatrame salpuchu guru aagnalu sirasa vahinchi tana kaalamantai kudunu guruvunuku arpitam cheseetvanti chittamunandu tana yokka jeevitamunu గడుపుతూ వచ్చాడు.
1: దిస్ డల్ మైండెడ్ ఆనందగిరి వాజ్ హ్యావింగ్ ది సోల్ పర్పస్ ఆఫ్ సర్వింగ్ హిస్ గురు. హీ వాజ్ స్పెండింగ్ ఆల్ హిస్ టైమ్ విత్ హిస్ గురు. దిస్ వాజ్ ది ఓన్లీ ఎయిమ్ అండ్ హీ వాజ్ సర్వింగ్ హిస్ గురు ఎట్ ఆల్ టైమ్స్.
0: గురువు చెంత చేరినటువంటి మిగిలినటువంటి విద్యార్థులు గురువు చెప్పినటువంటి పాఠమును సాయంకాలమునకే అప్పజెప్పి గురువు యొక్క ఆశీర్వాదములు అందుకునేటువంటి వారు. కాని గిరి అట్లు కాక గురువు చెప్పినటువంటి పాఠములు ఎన్ని నెలలైనా కూడా అప్పచెప్పడానికి సంసిద్ధుడు కాక గురువు యొక్క సేవలు ఎందు మాత్రమే తన యొక్క కాలమును అంకితం చేస్తూ వచ్చాడు.
1: అదర్ ఫెలో స్టూడెంట్స్ హూ వర్ సిట్టింగ్ విత్ ది గురు వర్ సో అటెంటివ్ అండ్ క్లెవర్ దట్ వాట్ ఎవర్ లెసన్స్ వర్ గివెన్ టు దెమ్ దే వర్ ఏబుల్ టు గెట్ దెమ్ బై హార్ట్ and understand them and repeat them to the guru by the very evening. But Anandagiri was so dull that he could not get any of the lessons by heart or recite them as was desired. He was only spending all his time in doing service to the guru.
0: Aite guru nande tana chittamu ankita samulu enni nelalaina kudano appa cheppadaniki samsiddhudu kaaka guru yokka sevalu endu maatrame తన యొక్క కాలమును అంకితం చేస్తూ వచ్చాడు.

0: సర్వీస్ టు ది గురు.
1: అయితే గురువు నందే తన చిత్తము అంకితం చేయటం చేత గురువు అనుగ్రహం కూడాను కొంతకాలమునకు అతని పైన ప్రసరించి ఆ గురువు అనుగ్రహం చేత తనకు ఎక్కడ లేనటువంటి శక్తి సామర్థ్యములు ప్రాప్తించి తోటక వృత్తములనేటువంటి వాటిని గురు స్తోత్రములుగా తాను లిఖించటం చేత అతనికి తోటకుడు అనేటువంటి పేరు కూడాను అందుకున్నాడు.
0: బికాస్ హీ వాజ్ ఎట్ ఆల్ టైమ్స్ సర్వింగ్ ది టీచర్ ది గురు ఆఫ్టర్ సమ్ టైమ్ ది టీచర్స్ గ్రేస్ వాజ్ గివెన్ టు హిమ్. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ది టీచర్స్ గ్రేస్ దిస్ ఆనందగిరి అక్వైర్డ్ ఎన్ ఎక్స్ట్రాడినరీ అమౌంట్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ హీ వాజ్ ఏబుల్ టు గివ్ ఏ సెట్ ఆఫ్ వర్సెస్ కాల్డ్ ది తోటక వర్సెస్ అండ్ దేర్ ఫోర్ హీ హాస్ బీన్ రిఫర్డ్ టు యాజ్ ది తోటక.
1: ఈ తోటకుని యొక్క లక్ష్యము సర్వ విద్యల యొక్క సారము ఆత్మాన్వేషణ అనేటువంటి యొక్క సత్యములో తన జీవితాన్ని విశ్వసించుకుంటూ వచ్చాడు.
0: ది ఎయిమ్ ఆఫ్ పుటింగ్ అప్ దీస్ వర్సెస్ ది తోటక వర్సెస్ వాజ్ దట్ హీ వుడ్ అండర్స్టాండ్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ డిసిప్లిన్స్ అండ్ యాజ్ ఎ రిజల్ట్ హీ వుడ్ గో అండ్ అండర్స్టాండ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ది ఆత్మ.
1: మిగిలిన శిష్యులందరూ కూడాను పుస్తకంలో ఉన్నటువంటి విషయములు మస్తకంలో చేర్చుకుని మస్తకమును కూడాను ఒక పుస్తకంగా మార్చుకున్నారు. కాని ఈ తోటకుడు అట్లు కాక గురువు అనుగ్రహం అనేటువంటి యొక్క సారమును హృదయ కమలము నుండి ఏ యొక్క తుమ్మెద పోయి ఆరగించునో ఆ విధముగా గురువు యొక్క హృదయము నుంచి ఆ అనుగ్రహం అనేటువంటి మకరందాన్ని గ్రోలినటువంటి వాడుగా తయారయ్యాడు.
0: ఆల్ ఆఫ్ ద డిసైపుల్స్ వర్ సచ్ దట్ దే వర్ రీడింగ్ సో మెనీ బుక్స్ and taking the contents of those books into their heads so much that they had converted each one of their heads also into a book. But Anandagiri was not like that. Anandagiri was serving and was attending on the Guru in such a way that he turned himself into a bee which would go and take the sweet honey inside the heart, inside the flower, the heart flower of the Guru.
1: దీనిని చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగడి తన్నెడుగరు మందమతుడు.
0: దిస్ ఈస్ వాట్ ఈస్ డిస్క్రైబ్డ్ బై సేయింగ్ దట్ ది సర్టన్ పీపుల్ హూస్ మైండ్స్ ఆర్ నాట్ వెరీ షార్ప్ దే గో ఆన్ రీడింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ బుక్స్ బట్ దే వుడ్ నాట్ అక్వైర్ ఎనీ నాలెడ్జ్.
1: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మానలేడు.
0: However much may one go on reading from books, whatever he may have acquired by way of study, a bad man, a person who does not understand good behavior, he can never give up his bad behavior.
1: Tarachi chaduvu chaduva takka vadame kaani purna gnanam beppudu pondaledu.
0: Such a person, by going on reading books, can only develop his capacity to argue. He will become argumentative. He will never acquire the necessary knowledge.
1: Chaduvu chadivi chadivi chavanganeetiki chavuleni chaduvu chaduva valayu ani artham chesukunnadu.
0: He understood that why should he go on reading books and read such books until you reach your death. It is much better to understand such education which will not lead you to death but which will give you immortality.
1: అందువలననే తాను పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతి యొక్క రసమును గ్రోలినటువంటి భగవద్గీతను ఒక్క పరి మనం పఠించినప్పుడును చాలన్నాడు.
0: దట్ ఈస్ వై ఆనందగిరి ఇన్ దిస్ వర్స్ సెడ్ దట్ భగవద్గీత విచ్ కంటైన్స్ ది ఎసెన్స్ ఆఫ్ ఇండియన్ కల్చర్ ఈవెన్ ఇఫ్ యు రీడ్ వన్స్ ఎ స్మాల్ పోర్షన్ ఆఫ్ ఇట్ ఇట్ ఈస్ ఎనఫ్.
1: ఆకలైనటువంటి వ్యక్తికి ప్రపంచమునందు అభివృద్ది అయినటువంటి పంటలన్నీ కూడాను తాను ఆరగించనక్కరలేదు. తన జానడు పొట్టకు పట్టెడు అన్నము చిక్కితే చాలు అనేటువంటి యొక్క లక్ష్యమునందు భగవద్గీతను అంతయునూ మనం ఉచ్చరించనక్కరలేదు, ఒక్క శ్లోకమును మనం ఆచరణలో పెడితే చాలని కూడాను ఆ తోటకుడు విశ్వసించాడు.
0: ఎ పర్సన్ హూ ఈస్ హంగ్రీ ఇన్ ఆర్డర్ దట్ హీ మే రిలీవ్ హిస్ హంగర్ ఇట్ ఈస్ నాట్ నెసెసరీ ఫర్ హిమ్ టు గో అండ్ ఈట్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ది వరల్డ్ ఇట్ ఈస్ ఎనఫ్ ఇఫ్ హీ హ్యాస్ ఎ మార్సల్ ఆఫ్ ఫుడ్ which will relieve him of his hunger. It is in this context that Anandagiri said

0: You do not have to read all the verses of Bhagavad Gita. It is enough if you take one verse out of this and understand the significance of it.
1: Intiye kaadu. Rogamu vachinatundi vyaktiki prapanchamulo kotla koladi perlato abhirudhi ayinatundi mandulantai kudunu araginchanakkaraledu. తన రోగమునకు తగినటువంటి యొక్క ఔషధమును ఒక్క దీనిని ఆరగించితే చాలు, తన రోగం నివారణ అవుతుంది.
0: నాట్ ఓన్లీ దిస్, ఎ మ్యాన్ హూ ఇస్ సిక్ అండ్ హూ వాంట్స్ సమ్ మెడిసిన్ టు క్యూర్ హిస్ సిక్నెస్, హీ డస్ నాట్ హ్యావ్ టు గో అండ్ టేక్ ఆల్ ది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ మెడిసిన్స్ దట్ ఆర్ అవైలబుల్ ఇన్ దిస్ వరల్డ్. హీ హాజ్ ఓన్లీ టు టేక్ ఇన్ దట్ అప్రోప్రియేట్ మెడిసిన్ విచ్ విల్ క్యూర్ హిస్ సిక్నెస్.
1: అదేనే లక్ష్యమును ఉంచుకుని గీత గంగోదకం పీత్వా పునర్జన్మం న విద్యతి అన్నాడు.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ అండ్ హ్యావింగ్ దిస్ ఇన్ హిస్ ఎయిమ్ హీ సెడ్ ఇఫ్ వన్ కెన్ టేక్ ఇన్ ది సేక్రెడ్ వాటర్స్ ఆఫ్ ది గ్యాంజెస్ దెన్ యూ విల్ అక్వైర్ ది నెసెసరీ నాలెడ్జ్.
1: నీకు దాహముగా ఉండినటువంటి సమయమునందు ఒక టంబ్లర్ నీరు తాగితే చాలు, గంగా నదినంతా కూడా నువ్వు పొట్టలో పోసుకోనక్కర్లేదు.
0: When you are thirsty, all that you need to do is to take one glass of water to quench your thirst. You don't have to drink up the entire Ganges river.
1: Ade vidhamugane ee totakudu bhagavat anugraham aneetvanti kiranamu okkati naa hrudayam paina prasariste chaalu, sarva shaktimayudanai nenu ee jagattulakanta kudanu oka aatma swaroopuniga nenu nirupana cheyavachunu aneetvanti drudha vishwasamu aa yokka aanandagiri yendu undinatvantidi.
0: In the same manner, Totaka believed that if one single ray of the grace of God could shine on his heart, that is quite enough for him to demonstrate to the world the nature of Atma. He had so much confidence in himself and in this that he believed, and Anandagiri thought that one ray of the grace of God is quite sufficient for him.
1: Atti drudha vishwasam kaliginatvanti yokka shishyudu avuta chetane Totakunini బద్రి అనేటువంటి యొక్క స్థానమునకు పీఠాధిపతిగా నియమించాడు శంకరులు. బద్రి,
0: ఇట్స్ బికాస్ ది గురు హ్యాడ్ సచ్ ఎక్స్ట్రాడినరీ అమౌంట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ దిస్ పర్టిక్యులర్ డిసైపుల్ తోటక, ది గురు ఎస్టాబ్లిష్డ్ ఏ పీఠ ఇన్ బద్రి అండ్ ఆస్క్డ్ తోటక టు బి ఇన్ చార్జ్ ఆఫ్ దిస్ పీఠ.
1: శంకరుల వారికి నలుగురు ప్రత్యేకించినటువంటి ప్రథమ శిష్యులుగా ఏర్పడినారు.
0: దేర్ వర్ ఫోర్ ప్రిన్సిపల్ డిసైపుల్స్ ఫర్ శంకర.
1: పద్మపాదుడు, సురేశు, తోటకుడు, అస్తామలకుడని నలుగురు ప్రథమ శిష్యులుగా నిలిచారు. ఈ నలుగురిని మన భారతదేశమునకు నలుమూలల ఒక ఆధ్యాత్మిక అద్వైత సిద్ధాంతమును స్థాపించే నిమిత్తమై నాలుగు పీఠములుగా నియమించి నాలుగు పీఠములకు ఈ నలుగురు ప్రత్యేకమైనటువంటి శిష్యులను అధికార స్థానంలో ఉంచాడు.
0: Shankara had four principal disciples, Padmapada, Suresh, Totaka and Asthana. All these four disciples were chosen by Shankara to head four principal pithas all over this country.
1: Aa mandala misrunne Sureshudu ani kudanu pilustu vachadu.
0: The person whose name was Mandana Mishra was also called Suresh.
1: Ee mandana misrunu cheta Shankarulu varu అన్ని రకములైనటువంటి విద్యలతో తర్కములు గావించి ఆ శాస్త్రమునందు విజయమును సాధించి ఆ మండన మిశ్రునితో వేసుకున్నటువంటి పోటీని జయించి ఆ మండన మిశ్రుని అయినటువంటి గృహస్థుడైనటువంటి మండల మిశ్రునికి సన్యాసాశ్రమం కూడా అందించాడు. అతని భార్యయే ఉభయ భారతి.
0: శంకర హ్యాడ్ సెవరల్ ఆర్గ్యుమెంట్స్ విత్ మండన మిశ్ర ఆన్ వేరియస్ రిలీజియస్ మ్యాటర్స్. After having these arguments, he was victorious in the contest which he had chosen with Mandana Mishra. Mandana Mishra was a family man. But after these arguments and acquiring victory, Shankara gave sannyasa to Mandana Mishra. Mandana Mishra's wife is called Ubhaya Bharati.
1: Mandana Mishra samasta shastramulu, samasta vedamulu kudanu, chakkaga grahinchinatuvanti vadu. Nijamuga atadu ఒక జ్ఞానస్వరూపుడని చెప్పవచ్చును, సర్వ విద్యా నిలయుడని కూడాను అనవచ్చును.
0: మండన మిశ్ర వాజ్ అ వెరీ లర్నెడ్ మ్యాన్. హీ వాజ్ లర్నెడ్ ఇన్ ఆల్ ది శాస్త్రాస్, హీ వాజ్ లర్నెడ్ ఇన్ ఆల్ ది వేదాస్. ఇన్ ట్రూత్ వీ కుడ్ రిగార్డ్ హిమ్ యాజ్ ఎ వెరీ లర్నెడ్ పర్సన్ ఆర్ ఎ జ్ఞాని.
1: ఇట్టి పవిత్రమైనటువంటి శిక్షణను అందుకున్నటువంటి శిష్యుని యందు శంకరుల వారు అందించినటువంటి గురుబోధ ఎట్టిది అనేటువంటి దాన్ని మనం చక్కగా విచారించవలసినటువంటి అవసరం.
0: There is a need for us to understand clearly and know what is the kind of teaching which Shankara handed over to this sacred disciple whom he considered as a very important disciple.
1: Atti gurutvam kani ekachittulainatvanti shishyatvam kani nedu labhyamogutam lekapovata chetane itti paristhiti bharat deshamunaku sampraptamainadi.
0: Because today we neither have such gurus as Shankara, nor do we have such single-minded disciples like Mandana Mishra. This is the reason why our country has come to this particular stage.
1: Bodhalu rendu rakamulu.
0: Teaching is of two kinds.
1: Notuto cheppi, manasunu marchi, pravartana yendu imitchetuvantidi okati.
0: One of them is to teach with the mouth, and convey it to your mind and change your outlook and put you on the right path.
1: Aithe bodhinchadam cheta shravanam chesi manasunu kontha varakunu marchukotaniki prayatnam salpavachunu adi kontha aacharana leki raavatam kashtam.
0: By listening to the various teachings which one gives, one can change to some extent one's mind and one's outlook, but to put them into practice is much more difficult.
1: Inka rendava margamu తాను చేసి ఇతరులకు చూపించి చేయించేటువంటి దానికి ప్రయత్నం చేయటము రెండవ మార్గం.
0: A second kind of teaching consists in the guru himself doing certain things, show to others what has to be done and make others do what is right.
1: మనము చేయటం చేత అనుసరించేటువంటి వానికి సర్వాంగములు కూడాను అందులో లయమునొచ్చేటువంటి యొక్క సద్బుద్ధి కూడాను కలుగుతుంది. చెప్పటం చేత కేవలము శ్రోత్రములు మాత్రమే ఆనందపడి హృదయం వరకు చేర్చి తదుపరి దానిని అంతర్ధానమొందుతుంది.
0: బై ది గురు టేకింగ్ ది సెకండ్ మెథడ్ ఆఫ్ టీచింగ్ అండ్ దట్ ఈస్ హిమ్సెల్ఫ్ డూయింగ్ అండ్ అదర్స్ వాచ్ హిమ్ డూ ఎ థింగ్ లైక్ దట్ విల్ ఇన్వాల్వ్ ది ఎంటైర్ సిస్టమ్ ఆఫ్ ఆర్గన్స్ ఆఫ్ ది డిసైపుల్ బీయింగ్ అటెంటివ్ అండ్ దేర్ఫోర్ దేర్ ఈస్ సమ్ స్ట్రెంగ్త్ ఇన్ దిస్ మెథడ్ ఆఫ్ టీచింగ్. ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ వన్ టీచర్స్ ఓన్లీ బై వర్డ్ ఆఫ్ మౌత్ the ears are only attentive, other organs do not get involved in the process of teaching and learning.
1: Aithe Shankarulu varu tana shishyulu maha buddhi kusalatato erparchinatvanti shlokamulanu taanu sulabhanga angikarinchaka prati shlokamunaku antarartham emito tana yokka uddesham emito telusukotaniki kudanu parichistu vachadu shishyulnu.
0: Shankara did not readily accept the verses that had been composed by his disciples. He used to examine the disciples. He used to ask for the inner meaning that is contained in the verse before he accepted these verses of his disciples.
1: Anandagiri daggara pilichi giri kinchit bhagavad gita patanamu annavu bhagavad gita koncham chadivite chalan cheppave inta 700 shlokamulaga unnatundi bhagavad gitanu కొంచెం చదివితే చాలని చెప్పావు, దీని ఉద్దేశం ఏమిటి? కొంచెం చదివితే నీ యొక్క మనస్సు సంస్కరింపబడుతుందా, లేక నీ హృదయము కొంతవరకు నువ్వు పరిశుద్ధమవుతుందా, లేక భగవద్గీత యందున్నటువంటి సర్వశాస్త్రముల యొక్క సారము, సర్వగమ్యముల యొక్క మూలము, సర్వధర్మముల యొక్క స్థానము కూడాను అందులో గ్రహించడానికి వీలవుతుందా, నీ ఉద్దేశం ఏమిటో తెలపమని కోరాడు.
0: శంకర కాల్డ్ ఆనందగిరి అండ్ అడ్రెస్డ్ హిమ్, Giri, what is it you mean by saying in your verse that by reading even a small portion of the Bhagavad Gita, that would be enough to change your mind? Bhagavad Gita contains 700 verses. How can the reading of one small verse change your mind or change your heart? How is it possible that the shastras and the essence that is contained of the shastras in 700 verses be conveyed to you by reading only one single verse? Can you explain to me the inner meaning of what you said in this particular verse?
1: Anduku Anandagiri muchchatainatvanti palukulu muchchatinchadu. Emani Swami, Bhagavad Gita 700 shlokamulato chernatvanti kanuka modati adhyayam nunchi 18 adhyayamulu kodanu chadavandi ani cheppinappudu mandabuddhulainatvanti naboti varu inta pedda grandhamu nenu chadavagalana ani prapradamulone taanu dooram kavachunu Bhagavad Gitaku kanukane మొట్టమొదట భగవద్గీతను చదవడానికి కొంచెమైనా ప్రారంభం చేస్తే ఆ అభిరుచి కొంతవరకును హృదయమునకు చేరి దినదినమును దానిని పఠించాలనేటువంటి అభిష్టము వారిలో కొంతవరకు అభివృద్ది కావచ్చును. ఏ విధముగనగనగా చిన్న పిల్లవాడికి అన్నప్రాసం చేసే సమయం లోపల ఒకే తూరి అన్నము మజ్జిగ సాంబార్ రసం అంతా అందిస్తే తినలేడు. కనుక మొట్టమొదట తీయని పదార్థాన్ని మెత్తగా చేసి వారి నోటికి అందించినప్పుడు క్రమక్రమేణ ఆ రుచిని మరిగి తదుపరి తట్టలలో ఉన్నటువంటి పదార్థాన్ని కూడా పొట్టన వేసుకోవటానికి ప్రయత్నం చేసినట్టుగా ఈ మందబుద్ది కలిగినటువంటి వారికి భగవద్గీత పరిచయము కొంతైనా చేస్తే ఆ భగవద్గీత యొక్క తత్వాన్ని క్రమక్రమేణ వారు అభివృద్ది పరచుకోవచ్చుననేటువంటి ఉద్దేశంతో కించిత్ భగవద్గీత పఠనము అని రాశాను అని చెప్పాడు.
0: Anandagiri gave a very sweet reply. The reply was indeed very attractive. Anandagiri said, "Yes, Bhagavad Gita is a very big text. It has 700 verses. It begins with the first chapter, ends with the 18th chapter. If I had told them to read the whole of Bhagavad Gita, dull-minded people like me would simply be frightened by the fact that they have to read 700 verses and 18 chapters. They would rather go away and not even make a beginning. On the other hand, when I tell them that it is enough, even if you read one verse, then they will read one verse because it is quite small, but they will develop a taste for Bhagavad Gita, and day after day, they may, of their own accord, begin to read other verses. This is like when we want to feed a small boy. When he begins to eat, we do not give him all at once food, buttermilk, sambar, and all those things in one plate. We give a small amount of soft, sweet material and give him the taste. Once he gets the taste, afterwards he will, of his own accord, develop taste for food, for buttermilk, for sambar, and he will go and take the entire food that is contained in the plate.
1: Inka ganga jalam yokka saramunu manam grolinappudu అది కొంచెం మాత్రమే గ్రోలాలని చెప్పావే, ఇందులో ఉన్నటువంటి భావం ఏమిటి అని కూడాను తిరిగి శంకర్ల వారు ప్రశ్నించాడు.
0: Again, Shankara asked the question, "You said that when we want to taste Ganges water, it is quite enough if you taste a small quantity. What is the meaning of this statement?"
1: గంగ మహాపవిత్రమైనటువంటిది, భారతదేశ మాతృవర్తి, ప్రపంచ వ్యాప్తి పవిత్ర కీర్తిని ఆర్జించినటువంటిది గంగా మాత. ఆ గంగా జలము ఎన్ని సంవత్సరములు మనం పెట్టినప్పటికీ చెడిపోనటువంటి పదార్థము. ఇంతయే కాక ఆ జలమునందు పవిత్రమైనటువంటి కొన్ని అనగా కొన్ని ఆకుశక్తులు చేరటం చేత ఆ యొక్క జలము ఆరోగ్యమును కూడాను అందించటమే కాకుండా ఎన్ని దినములు పెట్టినప్పటికీ చెడిపోనటువంటి పదార్థముగా ఉండి ఈశ్వరుని యొక్క శిరస్సు నుండి విష్ణువు యొక్క పాదముల నుండి ఉద్భవించినటువంటి యొక్క పవిత్ర భావముతో తాను ఒక్క డ్రాప్ ఒక్క చుక్క నీరు త్రాగినప్పటికీ చాలు అనేటువంటి యొక్క ఉద్దేశంతో తాను ఈ యొక్క పదమును ఉచ్చరించాడు.
0: గ్యాంజెస్ ఈజ్ అ వెరీ సేక్రెడ్ రివర్. సో ఫార్ ఎస్ అవర్ కంట్రీ ఈస్ కన్సర్న్, గ్యాంజెస్ ఈస్ ఇన్ ది పొజిషన్ ఆఫ్ ది మదర్ టు అవర్ సెల్వ్స్. ఇట్ హ్యాస్ స్ప్రెడ్ this feeling of being a mother to our country throughout the entire world. It has established our reputation and our traditions have been valued on account of the Ganges. Moreover, we know that the water from Ganges can remain unspoiled over any length of time. If we drink this water, it is so sacred and it contains certain elements that they give us the health and the strength. It comes from the head of Ishvara. It comes from the Vishnupada. This has such sacred history that even if you take one drop of this Ganges water, it is good enough. That is why I have said so.
1: Trikala Triloka Trigunamulu yandu kudanu sajeevamainatvanti swaroopamulo pravahinchetvanti yokka pavitramainatvanti ee ganga anaga swargamunandu mandakini aneetvanti peruto bhulokamunandu భగీరథి అనేటువంటి పేరుతో, పాతాళ లోకమునందు భోగవతి అనేటువంటి పేరుతో ఒకే గంగా ప్రవహిస్తూ ఉంటుండాలి. అనగా భూత భవిష్యత్ వర్తమానములు యందు కాని ఇంకా కొన్ని రకములైనటువంటి యొక్క ఉత్తమ మధ్యమ అధమ లోకములందు కాని సత్వ రజో తమో గుణములు యందు కాని ఏకత్వంగా ప్రవహించేటువంటి యొక్క భారతీయ సంస్కృతియే మహా పవిత్రమైనటువంటి గంగా ప్రవాహము అని కూడాను ఈ యొక్క ఆనందగిరి గురువుతో చెప్పాడు.
0: నాట్ ఓన్లీ దిస్, at all the three possible times, in all the three possible words, with all the three possible qualities, does this sacred Ganges river flow. Whether it is in the heaven, it flows with the name of Mandakini. On the earth, it flows with the name of Bhagirathi. Whereas in the nether lands or in Patala, it flows with the name of Bhogavati. With these three different names, it is the same river which is flowing either in heaven or on earth or in Patala. Similarly, whether it is the Sattvaguna or the Rajoguna or the Tamoguna, all the three gunas are contained in this river. In the same manner, whether it is in the past or the present or the future, all three possible divisions of time, it is the same river that is flowing. These are the extraordinary qualities of this Ganges river.
1: కాని ఈ ఆనందగిరి యొక్క అంతరార్థము ఇంతటితో తృప్తి కాక శంకరుల వారు మరింత లోతునకు అతన్ని విచారిస్తూ వెళ్లాడు.
0: శంకర వాజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ది ఇన్నర్ మీనింగ్ దట్ హెస్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ బై ఆనందగిరి. శంకర వెంట్ ఫర్దర్ అండ్ బిగాన్ టు క్వశ్చన్ ఆనందగిరి విత్ వ్యూ టు గో డీపర్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ దిస్.
1: స్వర్గ మధ్య పాతాళ లోకములు మూడు ఉన్నవా? ఇవి ఏ రూపంలో ఉన్నవి? మానవునికి ఏ విధంగా అనుభవానికి వస్తాయి అని కూడా మరి ప్రశ్నించాడు.
0: శంకర ఆస్క్డ్, ఇస్ దేర్ ఎ హెవెన్? ఇస్ దేర్ ఎ ఎర్త్ వేర్ పీపుల్ లివ్? ఇస్ దేర్ ఎ పాతాళ? ఇన్ వాట్ మేనర్ డస్ మ్యాన్ ఎక్స్పీరియన్స్ దీస్ త్రీ డిఫరెంట్ స్టేట్స్? శంకర ఆస్క్డ్ ఆనందగిరి.
1: అప్పుడు ఆనందగిరి, పిపీలకాది బ్రహ్మ పర్యంతం కూడాను ఏకత్వమైనటువంటి ఆత్మ దివ్యత్వంగా ప్రకాశిస్తున్నదనేటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తి స్వర్గలోకవాసిగా నేను భావిస్తున్నాను. అనగా నిరంతరము కూడాను శాంతి సుఖములతో ఆనంద స్వరూపుడై సత్యభావమును ప్రేమ కిరణముల ద్వారా ఆరగించినటువంటి యొక్క వ్యక్తిగా గుర్తించినటువంటి ఉత్తమ స్థానమే స్వర్గము అన్నాడు.
0: ఆనందగిరి గేవ్ ది రిప్లై దట్ whatever the being may be, starting from an ant, going up to the very creator, one who recognizes that the Atma that is present in all these beings is just one and the same, the one who recognizes at all times and is happy, he is having peace and he is in bliss, the one that recognizes this truth of oneness, he will be called the individual who is equivalent to Swarga or heaven.
1: పసి పక్షు మృగ క్రిమ కీటకాదుల యొక్క భేదభావములను పురస్కరించుకుని మానవుడు ప్రత్యేకించినటువంటి ఒక వ్యక్తిగా భావించుకున్నంత వరకు కూడాను వాడు మిథ్యలోకమైనటువంటి మధ్యస్థానములకు చేరినటువంటి వాడన్నాడు.
0: సో లాంగ్ యాజ్ వన్ మేక్స్ ది డిస్టింక్షన్ బిట్వీన్ అనిమల్స్, బిట్వీన్ బర్డ్స్, బిట్వీన్ క్యాటిల్, బిట్వీన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ థింగ్స్ దట్ మ్యాన్ ఈజ్ ఎ సెపరేట్ సిగ్నిఫికెంట్ అండ్ డిస్టింక్టివ్ బీయింగ్ సెపరేట్ ఫ్రమ్ అనిమల్స్ అండ్ బర్డ్స్, హీ విల్ బిలాంగ్ టు ది ప్లేస్ వేర్ హ్యూమన్ బీయింగ్స్ లివ్, ది మర్త్యలోక.
1: ఇంకా పాతాళ లోకం అనేటువంటి దానికి చక్కని ఆధారాన్ని అందించాడు. మానవత్వమునే మరచి కేక ప్రకృతి యొక్క తత్వాన్ని కూడాను విస్మరించి వేదశాస్త్ర ఇతిహాస ప్రమాణములను ఏమాత్రము కూడా లెక్కించక తన యొక్క స్వార్థమునే లక్ష్యమునందుంచుకుని తన జీవితమే ఆధారమనేటువంటి యొక్క మార్గమునందు ప్రవర్తించేటువంటి వారు అందరూ కూడాను పాతాళ లోకవాసులేను అని కూడాను తాను ప్రబోధించాడు.
0: He then went on to say that if an individual forgets the human nature in him, he becomes an animal. He forgets the world. He does not pay any heed to the Vedas or to the Shastras. He is fully and entirely selfish. He lives for himself. Such people will be in the Patala.
1: Kana prati okka vishayamunandu kudanu manasunu yokka bhavamullone ee yokka sthanamulanta kudanu హెచ్చు పల్లములనేటువంటివి మనకు కనిపిస్తూనే ఉంటుంటాయి. మానవుని యొక్క దేహము ఏ రకముగా హెచ్చు పల్లములుగా ఉంటుండదో దానిలో నివసించేటువంటి మనస్తత్వం కూడాను అదే హెచ్చు పల్లములుగానే ఉంటుంటుంది. మనసు మనిషి హెచ్చు పల్లములు లేనటువంటిది లోకములో మనకు కనిపించదు.
0: ఆల్ అవర్ ఐడియాస్ వాట్ వీ హ్యావ్ ఇన్ అవర్ మైండ్ జస్ట్ లైక్ అవర్ బాడీ, యూ ఫైండ్ హై అండ్ లో, యూ ఫైండ్ థింగ్స్ బీయింగ్ హై అండ్ లో. సో వీ హ్యావ్ టు కన్క్లూడ్ either for a man's mind or for a man's behavior, there is always high and low. It is not an even thing.
1: Oke manavuni yandu sattva rajas tamo gunamulu మూడు కూడాను నివసిస్తూ ఆయా సమయమును పురస్కరించుకుని ఆయా గుణములు విజృంభించుతూ ఉండటము మానవునికి నిత్యానుభవంలో సత్యమైనటువంటి స్వరూపములు.
0: It's a matter of daily experience to man. It is something which everyone understands that in him these three kinds of gunas, sattva, raja, tamo, are all present, and depending upon the time, depending upon the circumstances, what comes up will be decided by the environment. It may be a mixture of all these three gunas.
1: Anaga anandamuga sukhamuga undinatvanti samayam lopala sattvikamainatvanti shanta bhavamulu manavuniki కొంతవరకును పైకి రావటం, తిరిగి తన అభిష్టమునకు విరుద్ధమైనటువంటి యొక్క క్రియలు జరిగినప్పుడు తాను ఉద్రేకవంతుడై తన యొక్క మానవత్వాన్ని కూడాను మరచి కొంతవరకును ఆవేశమునకు గురి కావటము, లేక పొట్ట నిండుకు మెక్కినప్పుడు ఎట్టి పరిస్థితులు ఎందుకును తాను చింతించక తాను తమోగుణ స్థితుడైపోయి అనగా చల్లగా తాను నిద్రావస్థ ఎందు చేరటము, ఒక్క మానవుని ఎందే ఈ మూడు గుణములు ఎట్టు నివసిస్తూ ఉన్నవో, ఈ మూడు గుణములకు మూడు దేహములు ఎట్టు లేకుండా ఉన్నవో, అదే విధముగానే మానవుని యందు స్వర్గ మధ్యలోకం పాతాళ లోకములనేటువంటివి కూడాను మానసిక తత్వములను పురస్కరించుకుని బయలుదేరుతూ ఉంటాయి.
0: జస్ట్ యాజ్ వెన్ ఎ మ్యాన్ ఈజ్ ఇండీడ్ హ్యాపీ అండ్ వెన్ హీ ఈజ్ ఇన్ గుడ్ సర్కమ్స్టెన్సెస్ హిజ్ ఐడియాస్ టూ విల్ బీ ఆఫ్ ది నేచర్ ఆఫ్ సత్వ, హిజ్ ఐడియాస్ విల్ బి సాఫ్ట్. On the other hand, when something goes against his own wish, something bad happens, he gets immediately excited and the rajoguna appears. On the other hand, when he has eaten well, eaten heavily, he will slowly and quietly go to sleep and the tamoguna appears. In this way, all the three gunas are in the same man. Each guna does not have a separate body. In one body, all the three gunas coexist and they come up according to the situation and circumstances. So also, swarga, martya, patala, the heaven, the earth and the patala, all the three are present in one and the same individual.
1: దీనినే ఆస్తిక యాస్తిక ఆస్తిక నాస్తిక నాస్తిక అనేటువంటి యొక్క స్థానములు కూడాను దీన్ని విభజించినారు.
0: ది సేమ్ థింగ్ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇన్ టు సో మెనీ పార్ట్స్, బిలీవింగ్ నాన్ బిలీవింగ్, బిలీవింగ్ నాన్ బిలీవింగ్ అండ్ సో ఆన్.
1: నీవు నాస్తికుడైనా కూడాను మంచిదే కాని ఆస్తిక నాస్తికుడు మాత్రం కాకూడదన్నారు.
0: యూ మే బి ఎ నాన్ బిలీవర్. It is better to be a non-believer than being a believing non-believer.
1: Kanuka neevu rendu gurramula savari maatram cheyataniki neevu e maatram kudanu poonukoku. Gurram savari neeku teliyinappudu neevu gurramuni ekkakapoyinanu paravaledu, leka onti gurramuni ekkina manchide, rendu gurramula paina neevu savari cheyatamu chaala pramaadam ani kudanu prabodhinchadu ee okka shloka artham undi.
0: In this verse it has been conveyed that you should never ride two horses. If you do not know to ride a horse, it's better not to ride a horse. If you know how to ride a horse, you should ride one horse. But it is most dangerous to ride two horses at the same time.
1: ఇది అంతయ కూడాను మానవునిలో దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మ ప్రవాహమే ఈ గంగా ప్రవాహము అని. కనుక భారతదేశమునందు పవిత్రమైనటువంటి యొక్క గంగకును మానవుని హృదయమునందు నిష్కల్మషమైనటువంటి యొక్క సత్యభావములకు ఇది సన్నిహిత సంబంధం ఏర్పడినటువంటిది. కనుక భారతీయుని ధర్మము గంగా ప్రవాహం వంటిది. కనుక అట్టి గంగా ప్రవాహం వంటి అనగా మాలిన్యం పడక అపవిత్రము కాక చెడిపోక నిత్య సత్య నిర్మలమైనటువంటి యొక్క ఆకారమును ధరించేటువంటి యొక్క స్వరూపమే భారతీయ ధర్మము. ఈ యొక్క లోకమునకు గంగా స్వరూపము లోపల దిగి వచ్చినటువంటిది.
0: All this relates to the connection of man to divinity. In man, the Atma is flowing like a clear stream, in the same manner in which water is flowing as a clear stream in the river Ganges. It simply means that the Indian culture is such and it has been flowing through people like water flows through Ganges and maintains itself in a clean manner. It does not get sullied very easily. It does not get impure and it flows permanently. That is how Indian culture has been flowing in the world, like the clear water of the Ganges River.
1: శంకరులు వారు అందించినటువంటి ఈ పవిత్రమైనటువంటి రత్నములలో స్వార్థరహితమైనటువంటిది ఏ విధముగానగా గంగా ప్రవాహము తనకు తాను ఆరగించేటువంటి యొక్క ప్రయత్నానికి పూనుకోదు. మంచి ఫలవృక్షము తన ఫలములను ఆ వృక్షమే తాను ఆరగించడానికి పూనుకోదు. అదే విధముగాని మహనీయులైనటువంటి వారు వారి యొక్క సర్వశక్తులు కూడాను వారి నిమిత్తమై వినియోగపరచక లోక కళ్యాణ నిమిత్తమై త్యాగము చేసినటువంటి మహామూర్తులు.
0: The verses that have been handed over to us by Shankara are clear in the sense that they are not at all selfish. How? The Ganges River, when it flows, it does not make any attempt to enjoy the sweet water that is flowing through itself. A good tree gives you fruits, but the tree never enjoys the fruits. In the same manner, all the great Maharshis and all the great people of this country have given us all their strength for the purpose of benefiting others. They have never utilized anything of their own capacity for their own benefit.
1: ఇంకా మూడవదిదైనటువంటిది, విష్ణు పూజ ఒకపరి కావించిన అతనిని యముడు ఏమని సాధించును, అనగా అతనిని ఈశ్వరుడుగా అయినటువంటి వాడు యముడితత్వంలో చేరినటువంటి వాడు ఏమని ప్రశ్నించడానికి ఆధారం ఉంటుండాలి, కనుక అతనితో యమునికి కూడాను తర్కించడానికి ఏమాత్రం కూడాను అధికారం లేదన్నాడు. ఆ విష్ణుత్వం అనగా దాంట్లో ఉన్నటువంటి అర్థము సర్వవ్యాపకత్వమే. విష్ణుత్వాన్ని ఒక్కతూరి నీవు చింతిస్తే, అనగా సర్వవ్యాపకత్వమును ఒక్కతూరి నీవు చింతిస్తే అంతే చాలు అన్నాడు.
0: ఇన్ ది థర్డ్ లైన్ ఆఫ్ ది వర్స్ ఆనందగిరి సెడ్, ఇఫ్ యూ పెర్ఫార్మ్ విష్ణు పూజ ఈవెన్ వన్స్, దెన్ యూ విల్ అటైన్ ఎ స్టేట్ వేర్ ది ఈశ్వర ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ది లార్డ్ ఆఫ్ డెత్ యమ cannot come near you, cannot ask you any question. What is it that he is going to argue with you if you are really in one with the Vishnu Puja? Vishnu stands for omnipresence. It means if you understand even once the aspect of omnipresence, Yama cannot come and argue with you at all.
1: విష్ణు అనగా కేవలము శంఖ చక్ర గదా పద్మములతో చేరినటువంటి వాడు కాదు. విష్ణుత్వం అనగా సర్వవ్యాపకత్వం.
0: The word Vishnu does not mean here in this context one who has got the usual insignia, the Shankha, Chakra, Gada and Padma. Vishnu here stands for omnipresence.
1: Ataniki roopam ledu kani ataniki swabhavam aneetvantidi madhuramainatvantidi ga untundadi.
0: He has no particular form, but his aspect, the idea associated with him is something exceedingly sweet.
1: మధురత్వమైనటువంటి యొక్క ఆనంద తత్వమే విష్ణుత్వం అనేటువంటి దానికి కూడా ఒక అర్థం.
0: ది బ్లిస్ దట్ వి విల్ ఎంజాయ్ యాజ్ ఎ స్వీట్ బ్లిస్ ఈజ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ విష్ణు.
1: దీనికి ఆనందగిరి చక్కని ఒక ఉదాహరణను కూడా అందించాడు.
0: ఆనందగిరి గేవ్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ టు ఎక్స్ప్లెయిన్ దిస్.
1: స్వామి, బియ్యమును పిండి చేసి మనము జిక్వయో ధరించినప్పుడు దానికి ఎట్టి రుచి కూడాను మనం అనుభవించుకోవటానికి అవకాశం లేదు. లేక గోధుమలను పిండి చేసి దానిని మనం రుచి చూడటానికి నాలుగు పైన పెట్టుకున్నప్పుడు అందులో కూడాను ఏమాత్రం కూడాను రుచి మనకు చిక్కదు. ఇంకా బేడలు పిండి చేసి ఆ పిండిని మనము జిహ్వలో ధరించినప్పుడు దానికి కూడాను ఏమాత్రం కూడాను రుచి చిక్కదు. అయితే చక్కెరను బియ్యపు పిండిలో వేసి అనేక తీయనైనటువంటి పదార్థములుగా మనం చేసుకుంటూ దానికి రూపనామములు కల్పిస్తూ ఉంటున్నాము. ఇదే చక్కెరను మనము బేడల పిండిలో వేసి దానినే బూందీలని లాడని అనేక రకములుగా చేసుకున్నప్పుడు అందులో తన యొక్క స్వభావమైనటువంటి యొక్క మధురత్వం మనకు అందిస్తూ ఉంటుండాది. గోధుమ రవ్వ లోపల ఈ చక్కెరను కలపటం చేత ఇది రవ్వలాడు అనేటువంటి రీతి కింద కూడాను ఒక తయారవుతుండాలి. కనుక దానికి స్వభావమైనటువంటిది గోధుమలు ఎందు కాని బియ్యమందు కాని బెడల ఎందు కాని ఈ మధురత్వం లేకపోయినప్పటికీ ఈ మధురమును అందించేటువంటి యొక్క చక్కెర అందులో చేరటం చేత దానికి కూడాను మధురత్వాన్ని అందిస్తూ వచ్చింది. కనుకనే విష్ణుత్వం అనేటువంటిది ఏ యొక్క జడమైనటువంటి పదార్థమునందు కూడాను మనము స్మరించటం చేత ఆ జడ పదార్థము కూడాను మధురమైనటువంటి యొక్క దైవత్వంగా కూడాను మనకు రూపొందుతుంది.
0: ఆనందగిరి సెడ్, if you take rice and convert it into rice flour and put it on your tongue, you don't feel the taste at all. If you take wheat, convert it into wheat flour and put it on your tongue, you don't get any taste at all. If you take some pulses and convert them into flour, put them on your tongue, you don't get any taste at all. But if you mix some sugar with either the rice flour or the wheat flour or the pulses and then make some kind of a sweet out of that, call it a laddu or call it a rava laddu or bundi and so on, and put it on your tongue, then you get the natural sweetness given to the rice, given to the wheat, given to the pulses. Although there is no inherent sweetness in either rice, wheat or pulses, the moment you give sugar, sugar gives the taste to the rice flour and pulses as well. In the same manner, when the Vishnutva is joined, associated even to a lifeless thing in this world, then that gives you the feeling of Vishnu or omnipresence. This is how you can impart, Vishnu attitude can impart the omnipresence to lifeless things as well.
1: మనము ఆరగించేటువంటి తీపులకు అనేక రూపనామములు ఉండినప్పటికీ అన్ని తీపుల యందు కూడాను చక్కెర ఒక్కటి అనేటువంటి యొక్క సత్యం మనకు ఎట్లా మనం గుర్తిస్తున్నామో అదే విధముగానే జగత్తునందు అనేక రూపనామములు ధరించినటువంటి వ్యక్తులుగా ఉండినప్పటికీ సర్వుల యందు కూడాను విష్ణుత్వం అనేటువంటి యొక్క మధురమైనటువంటి ఆత్మతత్వము అందులో ఉండటం చేతని ఈ యొక్క ప్రేమ అనేటువంటి యొక్క స్వరూపములో ఒకరికొకరు సంబంధము అనుబంధము ప్రతిబంధములకు కూడాను మూల కారణమైంది.
0: Although the sweets which we make and eat in this world have many different forms and many different names, the one truth is that all of them contain sugar. Just as we realize this truth, we should also realize that in this world there are so many individuals with different forms and different names. But the one truth that is contained in all of them is the Vishnu Tattva or the Atma Tattva which is present in all of them. It is the realization of this oneness that will enable you to develop prema between one individual and another. And that is responsible for all the connections, for all the affection or for all the disaffection that will come about between one and another.
1: ఈ మధురమైనటువంటి విష్ణుత్వమును మనము కొంతవరకును విచారణ చేసి కానీ లేక పెద్దల యొక్క ప్రబోధనల వల్ల కానీ గ్రంథ పఠనం వల్ల కానీ లేక సద్గురువుల యొక్క దర్శన స్పర్శన సంభాషణల చేత కానీ ఈ మధురత్వాన్ని కొంతవరకును అర్థం చేసుకుని సర్వవ్యాపకత్వం అనేటువంటి విష్ణుత్వాన్ని కూడా గుర్తించడము వ్యక్తిత్వానికి ప్రప్రథమంలో ప్రధానమైనటువంటిది.
0: ఇట్ ఈస్ ఎ నెసెసరీ థింగ్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్ టు రియలైజ్ దిస్ స్వీట్ ఆస్పెక్ట్ ఆఫ్ విష్ణుత్వ, దట్ ఈస్ ది ప్రెసెన్స్ ఆఫ్ ఆత్మ ఇన్ ఎవ్రీ వన్. Either you may realize it yourself or with the help of what the elders tell you or by reading books and shastras or by having darshana, sparshana and sambhashana of great people.
1: Itti dinini Narada varu kudanu okanoka samayamlo Krishna chintaku velli Krishna edo oka murkhamainatundi yokka bhavamato mudattamainatundi vishwasamato బృందావన గోపికలందరూ కూడాను నీ యొక్క తత్వమును గుర్తించక పెడమార్గములు పట్టి ఏదో వారి వ్యామోహము యొక్క దీని లోపల వారు బంధితులవుతున్నారు. తమరు సెలవిచ్చిన నేనొక్కతోరి బృందావనకు వెళ్లి వారికి కృష్ణతత్వమును చక్కగా వారికి బోధించి వారి యొక్క హృదయములను జ్ఞానతత్వంగా మార్చడానికి నేను ప్రయత్నం చేయాలని సంకల్పించుకున్నాను. అందుకు తమరు ఆజ్ఞను దయచేయాలి అని ప్రార్థించాడు.
0: Narada went to Krishna and told Krishna that all the gopikas in Vrindavan seem to be having some foolish ideas about you, some irrational ideas about you. I like to go and tell them what the truth about your aspect is. They are getting unnecessarily tied up. They do not seem to understand what the main aspects of you are. Please give me permission to go and explain to the gopikas what the essence of Krishna Tattva is.
1: దీనికి కృష్ణుడు తనలో తాను నవ్వుకున్నాడు. అయ్యో, భక్తి యందు మూఢత్వం అనేటువంటిది ఒకటి లేక బుద్ధిమంతుని తత్వం అనేటువంటిది ఒకటి రెండుగా ఉన్నదా? ఈ మూఢత్వంలో ఉన్నటువంటి యొక్క ఆనందము ఈ విచారణ తత్వంలో ఏమాత్రం కూడా నువ్వు తాను విచారణ చేయటం లేదు. కాని గోపికలు మూఢులని కాని లేక గోపికలు తెలియలేనటువంటి వారని కాని ఈ నారదుడు భావించుకోవటం నారదుని యొక్క మూర్ఖత్వము, నారదుని యొక్క మూఢత్వము. అంతేకాని గోపికలకు తెలిసినంత కృష్ణతత్వము మరొక్కరికి ఎవరికి కూడా తెలియదు అనేటువంటి సత్యాన్ని తెలుసుకున్నటువంటి కృష్ణుడు ఈ నారదునికి గుణపాఠము నేర్చే నిమిత్తమై నారద తప్పక వెళ్లిరమ్మని ఆజ్ఞ ఇచ్చాడు.
0: కృష్ణ స్మైల్డ్ విత్ ఇన్ హింసెల్ఫ్ అండ్ హీ టోల్డ్ హింసెల్ఫ్ కెన్ దేర్ బి టూ కైండ్స్ ఆఫ్ భక్తి. ఇన్ దీస్ టూ కైండ్స్ ఆఫ్ భక్తి, వన్ ఈజ్ అప్రోప్రియేట్ టు ఇంటెలిజెంట్ పీపుల్ అండ్ ది అదర్ వన్ ఈజ్ అప్రోప్రియేట్ టు ఫూలిష్ అండ్ ఇరేషనల్ పీపుల్. Narada seems to think that gopikas are foolish and irrational. Unfortunately, Narada is foolish in thinking so. There is no one who can exceed gopikas in the bhakti which they have developed. Let Narada go. I want to teach him a lesson. So Krishna said, yes, you think that gopikas are foolish. I want to teach you a lesson. I give you permission to go and tell the gopikas what you wish to.
1: కృష్ణుని యొక్క వార్తలు ఏమైనా కూడా నువ్వు తెలుస్తాయో ఏమో అనే ఉద్దేశంతో అందరూ దగ్గర చేరారు. దగ్గర చేరేటప్పటికీ నారదుడు ఈ కృష్ణతత్వాన్ని వర్ణించడానికి పూనుకున్నాడు. ఓ మూర్ఖులైన గోపికలారా, కృష్ణతత్వం మీకు తెలియదు. ఏ శాస్త్రము కాని, ఏ యొక్క వేదము యొక్క సారము కాని మీకు అర్థం చేసుకునేటువంటి శక్తి సామర్థ్యం మీలో లేదు. కనుక మీరు కూర్చోండి, మీకు కృష్ణతత్వాన్ని చక్కగా బోధిస్తాను అని చెప్పాడు.
0: As soon as Narada got the permission from Krishna, he moved on and met the gopikas. The gopikas, seeing Narada, they were very anxious to know if he has brought any news about Krishna. They all came close to him and surrounded him. Narada then said, "You are foolish women. You do not know the aspect of Krishna. You are too ignorant to understand the essence of Shastras and Vedas. I will teach you, sit down, the aspect of Krishna."
1: అందులో ఒక గోపిక లేచి, నారద, కాలమును వ్యర్థం చేసుకునేటువంటి ప్రయత్నానికి నీవు పూనుకోవద్దు. కృష్ణుని యొక్క వార్త ఏమైనా, మా బృందావనంకు వచ్చేటువంటి యొక్క విషయం ఏమైనా ఉన్నదా లేదా అది ఒక్కటి మాత్రమే చెప్పి నీవు వెళ్లిపోమన్నారు.
0: One of the gopikas got up and told Narada, "Do not waste your time. There is no question of your telling us anything about the Krishna Tattva. Have you any news about Krishna coming to Vrindavan? If so, tell us, otherwise you can go your way."
1: Anduku Naradudu, "Gopikalara, Krishnuni yokka tattvamune meeku prabodhinche nimittamai nenu vachanu. Krishnudu raaka vishayam naaku teliyadu annaru." Aneṭappatiki gopikalandaru lechi, "నిరంతరము మధుర ముదురమైనటువంటి యొక్క నామముతో మా కాలమును ఎంత ఆనందముగానో గడుపుతున్నాము. అట్టి ఆనందమును నీవు వ్యర్థం చేసే నిమిత్తమై మా కాలమునకు అడ్డు తగులుతున్నావు నారద. నీవు వచ్చిన దారి పట్టుకుని వెళ్ళు. మా యొక్క చిత్తముల లోపల కృష్ణుని యొక్క ప్రేమ హత్తుకుని పోయింది. అలాంటి కృష్ణునికి మాకు ఏనాటికి కూడాను ఎడబాటు రాదు. కనుక అట్టి విష్ణుత్వాన్ని మేము గుర్తించాము" అని కూడాను ఒక గోపిక లేచింది. అందరూ లేచి వెళ్లిపోయారు.
0: నారద రిప్లైడ్ that he has come there only to teach them in a proper manner the various aspects of the tattva of Krishna. He does not know anything about whether Krishna was going to come to Vrindavan and if so when. Then the gopika said, "We are always happy and we are in bliss uttering the name of Krishna. Why do you waste our time with something else and prevent us from uttering the name of Krishna? In our minds, the Krishna Tattva has been imprinted firmly. You better go away and not waste our time."
1: అప్పుడు నారదుడు ఈ గోపికల యొక్క చిత్తము యొక్క తత్వాన్ని గుర్తించుకుని, "చీచి, నేనే మూర్ఖుడను. నిరంతరము తన హృదయమునందు భగవంతుని యొక్క చింతన గావించేటువంటి యొక్క సాత్విక భావం కంటే ఇంకా కృష్ణతత్వం వేరొకటి ఉన్నదా? కృష్ణుడు సర్వవ్యాపకుడు, సర్వభూతాంతరాత్మ. అలాంటి సర్వజ్ఞత్వాన్ని గుర్తించుకోలేనటువంటి నేను వీరికి కృష్ణతత్వాన్ని బోధించటం అనేటువంటిది నా యొక్క బలహీనతే" అని తనకు తాను చెంపలు వేసుకుని, ఈ బృందావన గోపికల యొక్క దివ్య జ్ఞానమనేటువంటి యొక్క దీపికలు లోకమునకంతా కూడాను ప్రసరించుగాక అని ఆశీర్వదించి తాను తిరిగి మధురకు వెళ్లాడు.
0: నారద కుడ్ ఈజీలీ అండర్స్టాండ్ అండ్ రియలైజ్ దట్ హిస్ మైండ్ వాజ్ ఎ ఫూలిష్ మైండ్. He told himself, "I seem to be the foolish person. The gopikas know very well that God is present everywhere. God is in their heart. They have a sattvic feeling as a result of God being present always in their heart. The omnipresence of God has been realized by them and not by me. May this aspect, the realization of the omnipresence of God by the gopikas, spread all over the world." And Narada left by giving that blessing.
1: వారి హృదయముల యందు కృష్ణుడు స్థిర నివాసుడై ఉండటం చేతనే ఆ గోపికలకు ఎట్టి భయము కాని, ఎట్టి అభిమానము కాని, ఎట్టి లోకముతో భేదభావములతో కూడినటువంటి క్రోధ తాపములు కాని వారి యందు చెలరేగేటువంటివి కాదు.
0: బికాస్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ది గోపికాస్ కృష్ణ వాజ్ ఆల్వేస్ రిసైడింగ్, దీస్ గోపికాస్ నెవర్ హ్యాడ్ ఎనీ ఫియర్ ఆఫ్ ఎనీథింగ్. They were not worried about worldly matters. They never had hatred or jealousy between one another. This was because Krishna always lived in their hearts.
1: దీనిని పురస్కరించుకునే నారదుడు ఒక చిన్న శ్లోకంగా రాశాడు.
0: It is in this context that Narada wrote a small verse.
1: అత్తలు మొత్తుకున్న మరి బత్తలు కత్తులు నూరుచున్న నోరెత్తరు, కోపగించరు, ఎటకేగరు, బీతిలపోరు గోపికల్, పొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా నుండే వారిలో కృష్ణుడు అన్నారు. అనగా ఒక పుస్తకము లోపల ఒక కాగితం పైన ఏదైనా ఒక కృష్ణుని యొక్క పిక్చర్ ఒక ఒత్తినప్పుడు ఆ యొక్క కాగితము కాని ఆ బొమ్మకు కాని వేరు చేయడానికి సాధ్యము కానట్టు రీతిగా ఈ గోపికల చిత్తం అనేటువంటి యొక్క కాగితం పైన కృష్ణ అనేటువంటి బ్లాక్ ను ఒత్తినారట. కనుక అప్పుడు చిత్తమని కాని కృష్ణుడని కాని వేరు చేయటానికి సాధ్యం కానటువంటి స్థితిలో ఉంటున్నారట. అనగా అక్కడనే బ్రహ్మ విద్బ్రహ్మైవ భవతి అనేటువంటి సత్యాన్ని గోపికలు లోకమునకు చాటినారు.
0: నారద ఇన్ దిస్ వర్స్ డిస్క్రైబ్ ది గోపికాస్ ఇన్ ది ఫాలోయింగ్ మేనర్. వెన్ దేర్ మదర్స్ ఇన్ లా బికమ్ యాంగ్రీ విత్ దెమ్ ఆర్ వెన్ దేర్ హస్బెండ్స్ ప్రిపేర్ టు హర్ట్ దెమ్, they do not raise their voice at all. They are not worried either at the anger of their mothers-in-law or of their husbands, because in their hearts Krishna has been imprinted in the following manner. As you would put a print of Krishna on a piece of paper, after doing that you cannot separate the print from the paper. The print and the paper go together. That is how Krishna's print and the hearts of gopikas are inseparable. This can be explained by saying Brahma vit Brahma iva bhavati. One who knows Brahman, he is himself Brahman. The hearts of gopikas are themselves Krishna.
1: అట్టి విష్ణుత్వాన్ని గుర్తించినటువంటి గోపికుల యొక్క తత్వాన్ని కూడాను ఈ యొక్క ఆనందగిరి గురువుల వారికి చక్కగా తెలిపాడు.
0: ఇట్ ఈస్ ది ఫ్యాక్ట్ దట్ దీస్ గోపికాస్ హ్యావ్ రియలైజ్డ్ దిస్ ఆమ్నిప్రెసెన్స్ ది విష్ణుత్వ, దిస్ ఈస్ వాట్ హ్యాస్ బీన్ కన్వేడ్ ఇన్ ఎ వెరీ నైస్ మేనర్ బై ఆనందగిరి టు ది గురు.
1: దీనిని పురస్కరించుకునే తిరిగి ఆనందగిరి మరొక శ్లోకాన్ని కూడా చెప్తూ వచ్చాడు.
0: It is in this context that Anandagiri gave also another verse.
1: Yachinta bhuvi putra pautra bharana vyapara sambhashane yachinta dhanadhanya bhoga yasasam labhe sada jayate kachinta bhuvi nandanandana pada dvandaravinde chane chane chane sachinta yamaraja bhima sadana dwara prayane prabhu annadu. Anaga ye yokka dhana dhanya bhoga yasasula nimittamai enta chinta chestunnaro manavudu, పుత్ర పౌత్ర భరణ వ్యాపారముల యొక్క నిమిత్తమై మానవుడు ఎంత చింత చేస్తున్నాడో ఆ కాలములో క్షణకాలము నందనందన పదద్వంద్వారవిందే క్షణే క్షణి, క్షణము ఆ నందనందన యొక్క పదములపైన ఆ చింతలు చేసేటువంటి కాలములో వెయ్యింట ఒక భాగమైన ఆ క్షణకాలాన్ని ఆ చింతలో మనం పెట్టితేమా? భీమసదన ద్వార ప్రయాణే ప్రభో, భయంకరమైనటువంటి యొక్క యముని యొక్క ద్వారములు కూడాను తమంతగా తామే తెరుచుకుని వారికి స్వాగతమును అందిస్తాయట. కనుక భగవత్ యొక్క భక్తి కాని విష్ణుత్వంలో ఉన్నటువంటి యొక్క దివ్యత్వం యొక్క సారమును కాని తెలుసుకున్నటువంటి వ్యక్తికి ఎట్టి భయమును కాని ఎట్టి చింతకు కాని ఎట్టి విచారమునకు కాని అవకాశము లేదని కూడాను ఈ ఆనందగిరి బోధ చేశాడు.
0: ఆనందగిరి ఇన్ ది వర్స్ విచ్ హస్ జస్ట్ బీన్ రిఫర్డ్ టు సెడ్ దట్ We spend so much time in thinking about our families, about our relations, about our children and about our grandchildren. we spend so much time and effort in thinking about the wealth that we have to amass, about the manner in which we have to keep this money and the way in which we should preserve this. If only we can spend 1,000th part of the time and effort which we put in thinking about our families, children, grandchildren, wealth and so on, about the Nandanandana, that is Krishna, and we can think of his feet, then all fears will go. For such people, even the most fearful area where Yama resides, such doors will be opened without any effort. People who have developed this aspect will have no fear at all about anything in this world.
1: ఈ కలియుగమునందు కాలము యొక్క విలువను గుర్తించుకోలేనిటువంటి వ్యక్తులు అభివృద్ధి అవుతున్నారు. కారణమేమనగా అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి యొక్క విషయ సంబంధముల కోసమై యావత్ కాలమును కాయమును కూడాను అంకితం చేసి వ్యర్థులైపోతున్నారు. కనుక ఏ యొక్క చిన్న పవిత్రమైన కార్యము చేయాలన్నప్పటికీ వారికి వ్యవధి చిక్కదు. కాని అపవిత్రమైనటువంటి యొక్క పనులు యందు దినముల తరుబడి, వారముల తరుబడి, నెలల తరుబడి కూడాను వారు జీవితాన్ని గడుపుతూ ఉంటుంటారు. ఒక్క చిన్న ఉదాహరణ, ఇలాంటి సత్సంగం ఏమైనా జరిగిందంటే, అయ్యా అర్ధగంట సత్సంగంలో నువ్వు పాల్గొనడానికి వీలుంటాదా అనేటప్పటికీ, అబ్బా అర్ధగంట రావటం ఇక్కడే, అర్ధగంటకి నాకు టైం లేదు అంటారు. కానీ క్లబ్లో పోయి 6 గంటల నుంచి కూడాను తెల్లవారుజామున 3 గంటల వరకు కూడాను పేకాట ఆడటంలో వాళ్ళకి నిద్ర కూడా రాదు. ఇంతే కాకుండా మనము ఒక చిన్న ఒక ఇంచి సాలిగ్రహాన్ని మనం ఒక స్పూనుడు నీరుతో అభిషేకం చేయవయ్యా అంటే, ఆహా అది నాకు టైం లేదు, చిన్న సాలిగ్రహానికి స్పూనుడు నీరు పోయడానికి మాత్రమే వ్యవధి లేదంటారు. కానీ దున్నపోతలను నీరు పోసి బాగా కడిగి కడిగి కడిగి కడిగి శుభ్రం చేయడానికి పూనుకుంటారు. వీడి తలవరాత ఆ రీతిగా ఉంటుంటాది. కనుకనే మంచి కార్యముల యందు ఏమాత్రం కూడాను ఇచ్చే శక్తి కలగదు, చెడ్డ కార్యము లోపల మహా ఉత్సాహమైనటువంటి శక్తి కూడాను కలుగుతూ ఉంటుంటాది. అందువలననే మొన్న కూడాను నేను చెప్పాను, సత్యం జన విరోధాయ, అసత్యం జనరంజనం. సురా విక్రేయతే స్థానే దద్యాధికం క్షీరం గృహే గృహే అన్నారు. అనగా మనము పాలు పెరుగు అనేటువంటి వారు ఇంటింటికి తెచ్చి అమ్మినప్పటికీ మాకు వద్దులేండి వెళ్ళండి అంటారు. కానీ ఊరికి దూరంగా పెట్టుకున్నటువంటి మద్యపానం దగ్గరికి వీళ్లు కాళ్లతో నడిచి ఒక విధమైనటువంటి ఒక శమలైనా పడి అక్కడికి వెళ్లి ఆ చెడగొట్టేటువంటి ఒక పదార్థాన్ని రోలి వస్తుంటారు. కనుక మానవుని యొక్క తత్వం అనేటువంటిది సత్యమేమిటి అసత్యమేమిటి, మానవుని యొక్క జీవితం లోపల ఇది ఏది మంచిది ఏది ఉపేక్ష ఏది అపేక్ష అనేటువంటి యొక్క విచారణ శక్తి శూన్యం కావటం చేతని మానవుడు కేవలము ఒక మానవత్వానికి సైగినటువంటి గౌరవాన్ని అందించలేకపోతున్నాడు.
0: ఇన్ దిస్ కలియుగ దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ కమింగ్ అప్ హూ డూ నాట్ నో అండ్ రియలైజ్ ది వాల్యూ ఆఫ్ టైమ్. వీ స్పెండ్ సో మచ్ టైమ్ ఆఫ్టర్ గోయింగ్ టు ఫుల్ఫిల్ అవర్ వరల్డ్లీ డిజైర్స్. We do not find any time to do good things. We are willing to spend days, weeks and even months in trying to do bad things. When someone comes and tells you to do something good, you say you have no time. For example, if someone comes and says, participate in a satsang like this for 30 minutes in the day, you say that you have no time. But you are willing to go to a club and spend the time in the club from 6 p.m. to 3 a.m. even if you do not have 30 minutes time for a good thing. In a house, if someone suggests that you have a spoonful of water and do abhishekam to a saligram, the general reply is, oh, there is no time for doing this. But they are willing to go and wash the buffaloes outside with water, however large the surface for washing may be. This is their misfortune. For good things, we have no faith and we have no time. For doing bad things, we have faith and we have strength. That is why I said the other day that truth is something which is not welcomed by people generally. Untruth, they are willing to accept readily. For example, if someone is selling intoxicating liquids like toddy, even several miles away from your house, you are willing to walk all the way and pay a high price for it and drink the toddy. But if someone comes to your own house, wants to sell buttermilk or curd at cheap price, you would not look at it. This is the position by which man has mixed up truth and untruth. Man is not able to decide what is good and what is bad. That is the reason why we have landed ourselves into this pitiable position.
1: కనుక మనము సత్యాసత్యముల యొక్క విషయాన్ని మనం గుర్తించుకుని ఈ విష్ణుత్వం అనేటువంటి యొక్క సర్వవ్యాపకత్వాన్ని కూడా మనం కొంతవరకును అనుభవించుకోవటానికి తగినటువంటి ప్రయత్నము సలపాలి. అట్టి ప్రయత్నము సలిపినప్పుడే మన యొక్క జీవితం అనేటువంటిది చక్కగా మానవత్వానికి తగినటువంటి అర్థాన్ని కూడా అందిస్తుంది. అట్లు కాకుండా ఏదో సంసార సంబంధమైనటువంటి బాధ్యతలు అనేకంగా ఉన్నాయని, లేక వ్యవహార సంబంధమైనటువంటి బాధ్యతలు అంత అధికంగా ఉన్నాయని, ఇంకా ఉద్యోగ సంబంధమైనటువంటి యొక్క నిబంధనలు చాలా ఉన్నవని, అట్టి స్థితిలో నేను ఇట్టి సత్సంగములకు చేరడానికి సాధ్యము కాదని అనేక రకములైనటువంటి నెపమును చెప్పేటువంటి వ్యక్తులు కూడాను అనేక మంది ఉంటుంటారు. కానీ నిజముగా ఆ బాధ్యతలు ఇతన్ని బంధిస్తున్నవా, లేక ఇతనే ఆ బాధ్యతలను బంధించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడా అనేటువంటి సత్యాన్ని కూడా మనం విచారణ చేయాలి.
0: Therefore, we must make an attempt and a sincere attempt to distinguish truth from untruth. We must realize the omnipresence of God and an attempt made like that will make our life happy and purposeful. On the other hand, many people go on complaining that they have several family responsibilities, that they have lot of work of different kinds to do, that in their profession there are certain formalities and controls. Therefore, I cannot participate in a satsang. We have to make an inquiry here and understand whether really the controls and the responsibilities and the type of work is tying him down and preventing him from participating in satsang, or whether he himself is taking all these responsibilities and tying himself by his own effort so that he may not go and participate in these satsangs.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
0: There is a small example for this.
1: మన భారతదేశమందు కోతులను పట్టేటువంటి ఒక విచిత్రమైనటువంటి విధానం ఉంటున్నది.
0: ఇన్ అవర్ కంట్రీ దేర్ ఇస్ ఎ వెరీ పెక్యూలియర్ మెథడ్ ఆఫ్ గెటింగ్ ఎట్ ది మంకీస్.
1: ఒక పెద్ద కడవను మాత్రం తీసుకుని వచ్చి దానికి చిన్న మూతిగా ఉండేటువంటి యొక్క కడవను తయారు చేసి ఆ కడవ లోపల కోతికి అతి ఇష్టమైనటువంటి పదార్థాలంతా పెట్టడం, అప్పుడు కోతి వచ్చి ఆ పదార్థములు తీసుకుని నిమిత్తమై చెయ్యిని తాను లోపల పెట్టి ఆ చేతి నిండుకును ఆ పదార్థములు పట్టుకోవటం చేత ఆ యొక్క చెయ్యి మరి బయటకు రాకుండా పోతుంది. అప్పుడు కోతి భ్రమిస్తుందట, ఓ లోపల ఎవరో నన్ను బంధించారు అని ఆ కడవను కూడాను ఎత్తుకుని పోవటానికి చేతగానటువంటి స్థితి లోపల అక్కడే తబ్బిబోతుండగా దీనిని పట్టేటువంటి వాడు వచ్చి దాన్ని తన వల్ల వేసుకుని పోతుంటాడు. ఈ రకంగా కొన్ని అభ్యాసములు జరుగుతుంటాయి.
0: దిస్ ఇస్ ది ప్రాసెస్ ఆఫ్ క్యాచింగ్ మంకీస్. యు టేక్ ఎ బిగ్ పాట్ with a small mouth, and inside the big pot you put in something, some material which is of attraction to a monkey. The monkey will see that and puts its hand inside that vessel, catches hold of a considerable amount, a handful of this material which has been kept in the pot, and tries to pull its hand out. Because the hand is full, the mouth is narrow, the hand does not come out. Then the monkey begins to think, oh, someone inside this pot is tying me up to this pot. And then it makes an attempt to carry away the pot along with its hand and move away with the pot. It's not able to do so because the pot is heavy. The man who has laid the trap then comes and catches the monkey.
1: ఈ యొక్క పాత్రలో ఎవరు ఈ కోతిని బంధించలేదు, తానే ఆ పదార్థమును అధికంగా పట్టుకోవటం చేత బంధింపబడింది, ఆ పదార్థమును విడిచిన తాను బయట వస్తుంది.
0: నో వన్ హ్యాస్ టైడ్ అప్ దిస్ మంకీ ఇన్ ది పాట్. ది మంకీ హ్యాస్ యూస్డ్ ఇట్స్ హ్యాండ్, టేకన్ సచ్ అ లాట్ ఆఫ్ మెటీరియల్ విచ్ ఇట్ లైక్స్. ది హ్యాండ్ హ్యాస్ బికమ్ బిగ్ అండ్ ఇట్ హ్యాస్ టైడ్ ఇట్ సెల్ఫ్. ది మోమెంట్ ఇట్ జస్ట్ లెట్స్ ఇట్స్ హ్యాండ్ గో, ది గ్రిప్ ఇస్ లూజన్, ఇట్ కెన్ ఫ్రీ ఇట్ సెల్ఫ్.
1: అదే విధంగానే ఈ బ్రహ్మాండమైనటువంటి పెద్ద పాత్ర లోపల సంసారం అనేటువంటి చిన్న మూతిని పెట్టి అక్కడ సుఖ సంతోషం అనేటువంటి యొక్క పదార్థములు వేయటం చేత ఈ వ్యక్తి ఆ సుఖ సంతోషముల నిమిత్తమై తాను అందులో చిక్కులుకొని పోతున్నాడే కాని తాను ఏమాత్రం కూడాను తనను ఆ సుఖ సంతోషములు అనేటువంటిది బంధించటం లేదు. ఈ మానవుడు తానై తానే ఆ యొక్క పదార్థముల పైన పడి బంధితుడైపోతున్నాడు. అంతేకాని ఆ పదార్థములు కాని, సంసారములు కాని, బాధ్యతలు కాని ఇతన్ని ఏమాత్రము బంధించటం లేదు. దానిని వదలన తాను బయటపడిపోతాడు. అందువలననే ఈ విషయ సంబంధమైనటువంటి కర్తవ్య కర్మలు మనం చేసుకుంటూ మనసును మాత్రము ఆ భావమునందు ఇమిడ్చకుండా చేసుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవాలి.
0: ఇన్ దిస్ మేనర్ in this big pot of this world, with a narrow mouth like the family, one gets involved in the pleasures of the world. As soon as he gets involved in the pleasures of the world, he is not able to free himself. It is not the individual, any other individual, who is tying him up. His own attachment to the pleasures of the world in the narrow mouth of the family are tying him up. The moment he gives up these pleasures, he frees himself. There is no one tying him to this world. In this manner, if we want to free ourselves, we have to participate in these worldly pleasures, but not involve ourselves and keep our mind free. That is the way to be free from these bondages.
1: ఇదే బంధనకు సరైనటువంటి అర్థమును అందించేటువంటి గజేంద్ర మోక్షం కూడాను చక్కనిగా ఉంటుండాలి.
0: ఇన్ ద సేమ్ మేనర్ వాట్ గివ్స్ యూ ది ట్రూ మీనింగ్ ఆఫ్ బాండేజ్ దర్ ఇస్ ఎ గుడ్ స్టోరీ గజేంద్ర మోక్ష.
1: అనగా జీవితం అనేటువంటి దట్టమైనటువంటి అరణ్యములో మదగజం వంటి మనస్సు స్వేచ్ఛా విహారం సలుపుతూ ఉంటుంటుంది.
0: దిస్ మీన్స్ ఇన్ ది థిక్ ఫారెస్ట్ ఆఫ్ లైఫ్ an elephant, a wild elephant, which is the mind, which is the man's mind, it is simply roaming about in this thick forest of life.
1: Ayok
0: bondages.
1: Ide bandhanaku sariyainatundi arthamu andinchetundi gajendra mocham kudanu chakkaniga untundadi.
0: In the same manner, what gives you the true meaning

0: simply roaming about in this thick forest of life.
1: ఆ యొక్క దట్టమైనటువంటి అరణ్యంలో స్వేచ్ఛా విహారం సలుపుతున్నటువంటి ఈ మదగజం వంటి మనసు విషయ సంబంధమైనటువంటి దాహము వేస్తుంది దానికి.
0: దిస్ మైండ్ విచ్ ఇస్ రోమింగ్ అబౌట్ లైక్ ఎ వైల్డ్ ఎలిఫెంట్ ఇన్ అవర్ లైఫ్ విచ్ ఇస్ లైక్ ఎ థిక్ ఫారెస్ట్ ఇట్ బికమ్స్ థర్స్టీ. థర్స్టీ ఫర్ వాట్? థర్స్టీ ఫర్ సెన్సుయస్ ప్లెజర్స్.
1: అట్టి విషయ సంబంధమైనటువంటి దాహం వేసినప్పుడు ఈ సంసారం అనేటువంటి కొలం లోపల త్రాగడానికని ప్రారంభిస్తుంది.
0: వెన్ దిస్ వైల్డ్ ఎలిఫెంట్ బికమ్స్ థర్స్టీ ఫర్ సెన్సుయస్ ప్లెజర్స్ ఇట్ బిగిన్స్ టు డ్రింక్ ఇన్ ది లేక్ ఆఫ్ ది ఫ్యామిలీ.
1: అందులోపల కాలు పెట్టేటప్పటికీ తాను అభిమానము అనేటువంటి ముసలి దానిని పట్టేసేసిస్తుంది.
0: ది మోమెంట్ దిస్ ఎలిఫెంట్ పుట్స్ ఇట్స్ ఫుట్ ఇన్ దిస్ లేక్ దెన్ this attachment, a crocodile called the attachment, catches hold of its leg.
1: ఈ యొక్క అభిమానం అనేటువంటి యొక్క ముసలి పట్టిన తక్షణమే దాని నుంచి ఇంక ఇడిపించుకోవటానికి సాధ్యం కాదు ఈ మదగజం వంటి మనసుకు.
0: The moment this attachment, the crocodile of an attachment, catches hold of its leg, this wild elephant cannot free itself from this family.
1: అప్పుడు కొంతకాలము ఆ యొక్క అభిమానంతో పోరాడి పోరాడి పోరాడి కట్ట కడపడకు నీవే తప్ప నీ తప్పరం వెరుగా, ఓ భగవంతుడా, ఇంక నాకు ఏమాత్రం కూడా ఈ సంసారంతో అక్కరలేదు, నన్నెట్లయినా రక్షించి ఈ కొల నుంచి ఈ యొక్క ముసలి యొక్క బాధ నుంచి నన్ను తప్పించమని తన దృష్టిని ఈశ్వరుని వైపున మరలుస్తాడు. అప్పుడు ఈశ్వరుని దృష్టి తనపైన మరలుస్తాడు. దీనినే సుదర్శనము అన్నారు. సుదర్శనం అనేటువంటి చక్రము కాదు, సుదర్శనము మంచి దృష్టి. ఈశ్వర దృష్టి ఈ యొక్క గజమునకు వచ్చిన తక్షణమే ఈశ్వర దృష్టి గజము పైన ప్రాకింది. తక్షణమే బంధ విమోచన జరిగింది.
0: విత్ దిస్ అటాచ్మెంట్ ఇన్ ది ఫ్యామిలీ, వెన్ ది క్రోకడైల్ ఆఫ్ అటాచ్మెంట్ హెస్ కాట్ ఇట్స్ లెగ్, ఇట్ స్ట్రగుల్స్, ది ఎలిఫెంట్ స్ట్రగుల్స్ అండ్ ఫైట్స్ విత్ దిస్ అటాచ్మెంట్ ఫర్ సమ్ టైమ్ అంటిల్ ఇట్ బికమ్స్ వీక్. వెన్ ఇట్ బికమ్స్ వీక్ హీ సేస్, ఓ గాడ్, You are the only one who can now save me. I cannot save myself. Please save me from this crocodile. And the elephant then turns its vision to God. When the elephant turns its vision to God, God's vision is also turned towards this elephant. This process is referred to as Sudarshana. Sudarshana is not a chakra which is anything separate. It is good vision. As soon as the elephant turns its vision to God, then that is called Sudarshana.
1: కనుక ఈనాడు మనము సుదృష్టి రావాలి, సుదర్శనము కలగాలి. అప్పుడే ఆ భగవంతుని యొక్క అనుగ్రహ కిరణములు కూడాను మనపైన ప్రసరించడానికి వీలవుతుంటుంటది.
0: సో టుడే వీ షుడ్ గెట్ గుడ్ విజన్, సుదర్శన. వీ షుడ్ సీ అట్ ది లార్డ్. దెన్ ఓన్లీ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ది లార్డ్ టు స్ప్రెడ్ హిస్ గ్రేస్ టువర్డ్స్ అస్.
1: నేను అధిక కాలమును తీసుకుని మీకు శ్రమ పెట్టడానికి నేను ఏమాత్రం కూడాను ఒప్పుకోను. అయితే ఇది సమయం వచ్చినది కనుక ఈనాటి శ్లోకములకు పురస్కరించుకుని దానికి సంబంధించినటువంటిది ఏంటి కనుక ఒక్క ప్రాపంచంలో గజేంద్ర మోక్షం వరకు మనం పోనక్కర్లేదు. ఒక వ్యక్తి తన జీవితమును సుఖము నుంచి తన వాంఛ నుంచి కట్ట కడపటి వరకు కూడాను ఏ విధంగా మారినాడు అనేటువంటిది స్వామి చింతనే అట్టి అనుభవానికి కూడాను ఒక ఆదర్శమైనటువంటి ఉపమానం ఉన్నది.
0: Too much of your time and talk too long. However, since the particular verse which we have been expounding is of relevance, there is no need to go as far as the story of Gajendra Moksha in this world. There is an individual case in my own experience and in the presence of Swami himself, how he has completely changed, how he was immersed in worldly pleasures and how he had completely changed his life. I would tell you this instance.
1: 20 samvatsaramulaku puramu oka vidyarthi na daggariki vachadu.
0: 20 years ago one student came to me.
1: Swami, nenu class lo first class ku raavali ani prarthinchadu.
0: He prayed that he should come first in his class.
1: మంచిది నాయన, నీవు చదవాల్సింది రీతిగా చదవాలి, నీ ప్రయత్నం కూడా ఉంటుండాలి, తప్పక యత్న ప్రయత్నములు మానవ ధర్మము, జయాపజయములు దైవాధీనము, నీ యత్న ప్రయత్నములు పురస్కరించుకుని దైవానుగ్రహం కూడా ఉంటుంటాది, తప్పక నీ ప్రయత్నం చేయమని ధైర్యాన్ని అందించాను.
0: ఐ టోల్డ్ హిమ్ యెస్ ఇట్ ఇస్ గుడ్. ఐ గేవ్ హిమ్ కరేజ్. ఐ సెడ్ యెస్ దేర్ మస్ట్ బి యువర్

0: effort also. Everyone must make his own effort. And after making the effort, the result is in God's hands. But I give you the necessary courage. Make your own effort.
1: తదుపరి తాను పాస్ అయ్యాడు. తాను చాలా సంతోషించి రెండవ సంవత్సరము, స్వామి నేను 6 నెలల ముంచి కూడా పాస్ అయ్యి డిగ్రీ చేతిలో పట్టుకుని నేను ఉద్యోగం లేక అవస్థ పడుతున్నాను, తమరు ఎట్లయినా అనుగ్రహించి నాకు ఒక ఉద్యోగం చిక్కేటట్టు చెయ్యాలి అని ప్రార్థించాడు.
0: He passed as he desired, and he came after some time and said, I have passed and I have a degree in my hands for the past 6 months. I have been going about without a job. Please give me the blessing that I shall get a job.
1: తిరిగి అతని యొక్క అదృష్టవశాత్తు 1 నెల లోపలనే ఉద్యోగం చిక్కింది.
0: By his good luck, within 1 month he got a job.
1: తిరిగి 3 నెలలకే మరి నా దగ్గరకు వచ్చాడు. ఏమైనా ఉద్యోగం చిక్కిందా అని ప్రశ్నించాను. చాలా సంతోషంగా మంచి ఉద్యోగమే చిక్కింది స్వామి, అయితే మా ఆఫీస్ లోపలనే ఒక టైపిస్ట్ ఉంటుండాలి, ఆమె నేను పెళ్లి చేసుకోవాలని ఉంది అన్నాడు.
0: He came back to me in 3 months and I asked him, what happened? Are you happy? Have you got a job? He said, yes, I am very happy indeed. I got a job within 1 month. I have come back now to tell you that in my own office there is a typist girl whom I want to marry.
1: నాయనా, మీ తల్లిదండ్రులకు ఏమైనా ఇష్టం ఉన్నదా లేక వారికి విరుద్ధమైనటువంటి రీతిగా పోవటం మంచిది కాదు అని అనేక రకములుగా కూడా అతనికి చాలా బోధించాను.
0: I asked him, my dear boy, is this agreeable to your father and to your mother? It is not desirable that you should do something which is not accepted by your parents. In so many different ways, I told him a few good things.
1: కానీ ఆ పిల్లవాడు ఏమాత్రం కూడా దారికి రాలేదు. విరుద్ధమైనా చేసుకుని పోయి ఆ యొక్క బిడ్డను పెళ్లి చేసుకోవటానికి సంసిద్ధుడై ఉంటున్నాడు. ఆ బిడ్డనే పెళ్లి చేసుకోకుండా పోతే నేను ప్రాణమైనా ఈడుస్తాననేటువంటి యొక్క మూర్ఖము లోపల ఉంటున్నాడు. అట్లయినప్పుడు నేను అతన్ని చాలా ఖండించి, తిరిగి సరే నాయన, నీవు కొంత విచారించి మీ తల్లిదండ్రులు ఎట్లయినా ఒప్పించడానికి నువ్వు పూనుకో, వారి ఇష్టమైనప్పుడు తప్పక నేను కూడా ఇష్టపడతాను, నా ఆశీర్వాదములు ఎప్పుడు కూడా ఉంటున్నాయని చెప్పి పంపించాను.
0: The boy was not inclined to listen to me. He was saying that even if his parents did not agree, even if it meant his transgressing what his parents desired, he would rather marry that particular girl. He would die if he would not marry that particular girl. Under those conditions, I no doubt criticized him, but I advised him that it is better he goes and speaks to his father and mother and convince them of the situation and then only go through the marriage.
1: Sorry. ఎట్లయినా మా తల్లిదండ్రులను ఒప్పించుకుంటానని చెప్పని వెళ్లినాడు. ఇంకా తల్లిదండ్రులకు అనేక హింసలంతా పెట్టడం చేత బిడ్డ యొక్క సుఖాన్ని కోరి ఎక్కడైనా ప్రాణం తీసుకుంటాడో ఏమోని వారు కూడా నిర్బంధంగా ఒప్పుకున్నారు పాపం.
0: He went back to his father and mother, and because he brought large amount of pressure of different kinds on the father and mother, they were rather afraid that this boy might kill himself if they did not agree. Somehow or other, they said, all right, you can go and marry.
1: సరే, మ్యారేజ్ జరిగిపోయింది. తిరిగి 1 సంవత్సరం అయిన తర్వాత మరి ఇద్దరు కలిసి వచ్చారు.
0: మ్యారేజ్ వాజ్ ఓవర్ అండ్ ఆఫ్టర్ అబౌట్ 1 ఇయర్ బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్ కేమ్ టు మీ.
1: ఏమైనా పెండ్లైందా? పెండ్లైంది స్వామి, కానీ ఒక కొడుకు కావాలా అని వచ్చాడు.
0: ఐ ఆస్క్ దెమ్, ఇస్ ది మ్యారేజ్ ఓవర్ ఆర్ యూ మ్యారీడ్? దే సెడ్ యెస్, వి ఆర్ మ్యారీడ్ బట్ వి ఆర్ డిజైరస్ ఆఫ్ హావింగ్ ఎ సన్.
1: సరే, మరి 2 సంవత్సరాల తర్వాత కొడుకు కూడాను పుట్టాడు. ఈ కొడుకు పుట్టేటప్పటికి ఆమె ఉద్యోగాన్ని వదిలిపెట్టింది పెళ్లైతానే. ఇంటిలో ఖర్చులు అధికమవుతూ వచ్చేసేసినాయి. అప్పుడు మరీ 3వ సంవత్సరం మరి నా దగ్గరకు వచ్చాడు. స్వామి, 6 ఏళ్ళు అయిపోయింది నేను ఉద్యోగంలో చేరి, నాకు ప్రమోషన్ రాలేదు, ప్రమోషన్ కావాలి అని వచ్చాడు.
0: ఆఫ్టర్ 2 ఇయర్స్ దే హ్యాడ్ ఎ సన్, బట్ దెన్ యాజ్ సూన్ యాజ్ దే వర్ మ్యారీడ్ దిస్ గర్ల్ గేవ్ అప్ హర్ జాబ్. And therefore, their income became less and the family was growing. Expenses were growing. So after 6 years, they came back to Swami and they said, expenses have been growing and how can we meet this situation?
1: అయితే ఆ పిల్లవాడు ఈ యొక్క ప్రపంచ సంబంధమైనటువంటి విషయాల్లో మూర్ఖంగా ఉండిన స్వామి విషయంలో మాత్రము చాలా భక్తి శ్రద్ధలతో ఉండేటువంటి వాడు.
0: When he came after 6 years asking for promotion, it was evident that while in regard to these worldly matters he was somewhat foolish, Yet in regard to matters relating to Swami, he was having considerable faith and he was having great respect.
1: సరే తిరిగి నాయన ఏదో నువ్వు బాధలు పడుతున్నావు తప్పక నువ్వు మంచిగా నువ్వు నడుచుకుంటుండాలని చెప్పి నేను అనుగ్రహిస్తాను పోమని చెప్పాను నీ అదృష్టం కూడా చేరాలని తరిగి వెళ్లిన తక్షణమే ప్రమోషన్ వచ్చింది పాపం
0: ఐ టోల్డ్ హిమ్ దట్ ఎనీహౌ యు ఆర్ హ్యావింగ్ యువర్ ఓన్ ట్రబుల్స్ ఇన్ యువర్ ఫ్యామిలీ బట్ యు ఆర్ ఎ గుడ్ బాయ్ ఐ విల్ సర్టన్లీ గివ్ యూ మై బ్లెస్సింగ్ యూ బెటర్ గో బ్యాక్ అండ్ హీ వెంట్ బ్యాక్ అండ్ హీ గాట్ హిస్ ప్రమోషన్
1: తదుపరి ఒక 5 సంవత్సరములు రాలేదు
0: After that, he did not turn up for 5 years.
1: Promotion vachinanta kontha kaalam lopala matram chaala aanandanga untunnadu. Kaani ee office lo enta promotion vachindo intilo kuda nu biddala promotion kuda ekkuvaipoyindi. 5 mandi pillalu aipoyaru.
0: He was quite happy for some time after he got promotion. But just as he got promotion in his office work, so also in domestic matters, he was getting promotion. The number of children became 5.
1: Sari, tirigi 6 samvatsaralu ayin tarvata vachadu. Swami, naaku ee samsarame vaddu. Nenu tama ashramlo edaina chinna pani isthe nenu ikkada pani chesukuntuntanu. Samsaram chaala kashtanga untundadi. Pillala poru nenu bharinchukolenu. Ee bharya naa paina aneka rakamulainatvanti nindalu mopi maa iddariki kuda nu ematram kuda nu sukham lekunda untundadani chaala yerchukunnadu.
0: After 6 years he turned up and he said, Swami, I do not want this family at all. I want to get out of this family. I want to join your ashram. These children are giving me enormous amount of trouble. The wife is quarreling with me at every time and is accusing me of one thing and another.
1: Samsaram anetvadi maha sarpanga pattukundi nannu ani annadu.
0: He said that the family had caught hold of him as if a serpent had caught hold of him.
1: Appudu nenu cheppanu nayana neevai neeve kori aa sarpanni pattukuntiva leka aa sarpam ninnochi pattinda cheppamannanu.
0: I asked him, did you of your own accord go and catch hold of that snake or did that serpent come and catch hold of you?
1: Kanuka ee yokka chinna vayasunandu manchi cheddalu aneetundi vichachana leka vivekam shunyam ayipoyi nityanitya vishaya parisilana cheyaleneetundi yokka murkhatvamlo padipoyi manam aneka rakamulaina kashtamulaku dukkhamulaku guri ayipothunnam kanuka manam atti murkhatvaniki ye matram kuda nu guri kaaka దైవత్వమును విశ్వసించి కొంతవరకు విశ్వసించి తల్లిదండ్రుల యొక్క బాధ్యతలను కూడా నువ్వు గుర్తించి మన యొక్క గౌరవ మర్యాదలను కూడా నువ్వు నిలుపుకునేటువంటి యొక్క పరిస్థితికి మనము విద్యను గడుపుకోవాలి కానీ విద్యా విద్యా విద్య అనుకుని కేవలం తల్లిదండ్రులను ధిక్కరించి నీతి నియమాలంతా కూడా నువ్వు విసర్జించి గౌరవ మర్యాదలను మంటగలిపి మన స్వార్థమునకే మన జీవితమును నిప్పులో వేసుకోవటానికి పొనుకోకూడదు.
0: Therefore, in this young age, you must learn to distinguish between good and bad. You must develop the capacity to see what is true and what is untrue. You must not become foolish. You must have some respect for divinity. You must also listen to what your parents say. You must lead a respectful life. You must use the education through which you are going for the purpose of developing faith in God, for the purpose of developing respect to your parents. You should not think that the entire education is only to overthrow what your parents tell you and develop disrespect for them and become selfish, ultimately land your life into foolish troubles.
1: మన యొక్క జీవితము నీతి నిజాయితీలపైన జీవించాలి.
0: అవర్ లైఫ్ షుడ్ రెస్ట్ ఆన్ మొరాలిటీ అండ్ ట్రూత్.
1: కనుక మన జీవితము రాని రాలని ధనము చిక్కని చిక్కకపోయిని మనీ కమ్స్ అండ్ గోస్ మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్. నీవు ఆ నీతి నిజాయితీని పెంచుకోవటానికి ప్రయత్నం చేయాలి కానీ మన యొక్క జీవితము లోపల గౌరవ మర్యాదలు పాడైపోయినా మన జీవితము లివింగ్ డెత్. జీవించి కూడాను తాను గతించినటువంటి వ్యక్తిగా తయారైపోతాడు.
0: అవర్ లైఫ్ మే ఆర్ మే నాట్ గో త్రూ. ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ యూ టు రియలైజ్ దట్ దీస్ టూ ఎసెన్షియల్స్ కాన్స్టిట్యూట్ ది బేసిస్ అవర్ లైఫ్, మొరాలిటీ అండ్ ట్రూత్. మనీ కమ్స్ అండ్ గోస్, మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్. యూ మస్ట్ రిమెంబర్ దట్ అన్లెస్ యూ రెస్పెక్ట్ దీస్ టూ ఎసెన్షియల్స్ మొరాలిటీ అండ్ ట్రూత్, లైఫ్ ఈజ్ నాట్ వర్త్ లివింగ్.
1: కనుక నీవు సత్య మార్గంలో ప్రవేశించి సహనము త్యాగము ఒక అన్యోన్యత అనేటువంటి దానిని అభివృద్ధి పరుచుకుని నీ యొక్క శీలమును అనగా గుణమును ప్రధానమైనటువంటి లక్ష్యం నందు పెంచుకున్నప్పుడు తప్పక ఇహమున సుఖీంప హేమతారక విద్య, పరమున సుఖీంప బ్రహ్మ విద్య. ధర్మ విద్య బ్రహ్మ విద్యలేందు కూడాను నీవు చక్కని ఒక ఆదర్శప్రాయుడైనటువంటి వ్యక్తిగా తయారు అవుతావు.
0: యు మస్ట్ దేర్ఫోర్ ఫాలో ది కరెక్ట్ పాత్. యు మస్ట్ డెవలప్ ఫర్ బేరెంట్స్. యు మస్ట్ నో వాట్ సాక్రిఫైస్ ఈస్. యు మస్ట్ డెవలప్ మ్యూచువల్ రెస్పెక్ట్. ఇన్ దిస్ మేనర్ ఇఫ్ యూ కెన్ లీడ్ యువర్ లైఫ్ అడాప్టింగ్ రైచువస్ కాండక్ట్ దట్ విల్ హెల్ప్ యూ ఇన్ దిస్ వరల్డ్. Understanding Brahman, Atma, that will help you in the next world.
1: Kanuka, meeru vidyavantula ainappatikini, goppa goppa udyogamulu yelinappatikini, deshamulaku nayakuluga meeru tayara ainappatikini, chaala santoshame. Ainappatikini, mee yokka hrudayanni maatramu, nirantaramu, parishuddhamainatunte reetikinda undi, Bhagavat anugrahaniki, సరి అయినటువంటి ప్రయత్నం లోపల, ప్రవర్తన లోపల మీ జీవితాన్ని అంకితం చేసుకోవాలి. ఎట్టి విద్యలు లేనటువంటి యొక్క ఆనందగిరికి గురు కటాక్షం చేత ఎట్టి మహాపండితుడుగా తయారైపోయి బద్రి ఆశ్రమానికి, బద్రి పీఠమునకు తాను అధిపతిగా కూడాను తయారయ్యాడు. కనుక గురు కటాక్షం కాని, భగవత్ అనుగ్రహం కాని పొందేటువంటి అవకాశములకు మీరు సరి అయినటువంటి ప్రయత్నాలు సలిపినప్పుడు ఎట్టి దాని ఎందుకు కూడాను మనము విజయాన్ని సాధించడంలో ఎట్టి సందేహము ఉండదు.
0: It's a matter of pleasure to see that you get educated. It is certainly a matter of pleasure when you occupy positions of responsibility. You may become leaders of various aspects in this country, but in all these things, try and keep your heart clean and pure. Then you will get the grace of God. Do you see that Anandagiri, though an uneducated and foolish person, he had the grace of Guru and the grace of God. He became a big scholar and he became the head of the Badri Pitha. Thus, grace of God can do everything for you.

గోవింద జై జై గోపాల జై జై రాధారమణ గారి గోవింద జై జై వాకే గురు వాకే గురు వాకే గురుజీ బోలో వాకే గురు వాకే గురు బోలో వాకే గురు వాకే

0: సాత్మానం నచయేరత శివయేవ సదా జీవం. ప్రేమ స్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: జ్ఞానమనగా అనేక గ్రంథముల పరిచయం కాదు.
1: విజ్డమ్ డస్ నాట్ మీన్ ఫెమిలియారిటీ ఆఫ్ ద టెక్స్ట్.
0: ఈ ప్రాకృతమైనటువంటి యొక్క విషయములను సమస్తమును తెలుసుకోవటం కాదు.
1: విజ్డమ్ ఈజ్ నాట్ సెక్యులర్ నాలెడ్జ్.
0: జీవేశ్వరి ఏకత్వాన్ని గుర్తించినటువంటి వాడే నిజమైన జ్ఞాని.
1: ఈజ్ ద వన్ ఆఫ్ విజ్డమ్ హూ అండర్స్టాండ్ ద యూనిటీ ఆఫ్ ది ఇండివిజువల్ విత్ ద డివైన్.
0: వ్యక్తికి సమష్టికి మధ్యనున్నటువంటి యొక్క ఏకత్వమే నిజమైన జ్ఞానం.
1: ద ట్రూ విజ్డమ్ ఇస్ ద వన్ దట్ బ్రింగ్స్ యూనిటీ బిట్వీన్ ది ఇండివిజువల్ అండ్ ద కాస్మిక్ ఎంటిటీ.
0: మానవుడు తనలోని మానవత్వాన్నే గుర్తించలేనప్పుడు తన యందున్న దైవత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలడు?
1: వెన్ మ్యాన్ ఈస్ నాట్ ఏబుల్ టు నో ద హ్యూమన్ క్వాలిటీ, హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు నో ద డివైన్ నేచర్ విద్ ఇన్ హిమ్?
0: కనుక ప్రప్రథమంలో మానవుడు తన యందున్న మానవత్వాన్ని గుర్తించాలి.
1: దేర్ఫోర్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ వన్ హ్యాస్ టు రికగ్నైజ్ ద హ్యూమన్ క్వాలిటీ విద్ ఇన్.
0: దీనిని పురస్కరించుకునియే బుద్ధుడు సమ్యక్ దృష్టి అన్నాడు. సమ్యక్ దృష్టి, పవిత్రమైన దృష్టి మానవునికి అత్యవసరం.
1: బేసింగ్ ఆన్ దిస్ బుద్ధ సెడ్ సమ్యక్ దృష్టి ద గుడ్ విజన్ ద గుడ్ అవుట్లుక్.
0: మంచి చూపు ఉండినప్పుడే మానవుని అందలి మనోవాక్ కర్మల యొక్క మాలిన్యమును దూరం చేసుకోగలడు.
1: సో లాంగ్ దేర్ ఆర్ గుడ్ లుక్స్ యూ కెన్ ప్యూరిఫై యువర్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
0: పవిత్రమైనటువంటి దృశ్యం ఉండినప్పుడే మానసిక మాలిన్యమును కర్మ మాలిన్యమును దేహ మాలిన్యమును కూడాను నిర్మూలము గావించుకోగలడు.
1: విత్ దీస్ గుడ్ లుక్స్ యూ కెన్ గివ్ అప్ ద మెంటల్ పొల్యూషన్ and also the pollution in human activity and the physical body.
0: Kanuka manavunaku mottamodata samyak drushti.
1: Therefore for man the good look, the good vision is needed.
0: Rendavadi samyak sankalpam, pavitramaina sankalpamlu undali.
1: The second good thoughts, samyak sankalpa, or needed.
0: సమ్యక్ దృష్టిని అలవర్చుకున్నటువంటి వ్యక్తికి మాత్రమే ఈ యొక్క సమ్య సంకల్పం పవిత్రమైన సంకల్పములు ఆవిర్భవించగలవు.
1: ద వన్ విత్ గుడ్ అవుట్లుక్ కెన్ ఈజీలీ ఎంటర్టైన్ గుడ్ థాట్స్.
0: మానవునకు సమ్యక్ దృష్టి సమ్యక్ సంకల్పంతో పాటు సమ్యక్ కర్మ పవిత్రమైన కర్మలు కూడాను ఆచరించాలి.
1: Along with the good looks, good thoughts, one has to involve in good activity.
0: ఈ పవిత్రమైన కర్మల ద్వారా మానవుడు తన మానవత్వాన్ని కొంతవరకు గుర్తించుకోగలడు.
1: The good actions will felicitate man to know the human quality latent.
0: మానవుడనగా కేవలము దేహధారి మాత్రమే కాదు.
1: A human being is not a human merely by form.
0: Divyamaina bhavamulate divyamaina sankalpamulache divyamaina drushtiche manavatvanni madhavatvanga marchukodaniki avakasam untundi.
1: There is every scope to transform the human into the divine if one develops sacred thoughts, the good outlooks, the good vision and good action.
0: Nalugovadi samyak shruti, మంచి పవిత్రమైనటువంటి విషయాలను వినాలి.
1: వన్ హ్యాస్ టు లిసన్ టు సేక్రెడ్ థింగ్స్. ఫోర్త్ థింగ్,
0: అపవిత్రమైనటువంటి శ్రవణం చేసినప్పుడు మానవులకు అపవిత్రమైనటువంటి సంకల్పములే ఆవిర్భవిస్తాయి.
1: When he listens to unsacred things, naturally he develops unsacred thoughts.
0: ఐదవది సమ్యక్ జీవనం అన్నాడు.
1: The fifth one, సమ్యక్ జీవన, good life.
0: జీవితం అంటే ఏమిటి?
1: What is life?
0: కేవలము ప్రాకృతమైనటువంటి యొక్క జీవితమును గడుపుకోవటం, ప్రాకృతమైనటువంటి యొక్క సహవాసంతో మనం జీవితాన్ని అపవిత్రము గావించుకోవటం, ఇది కాదు జీవితం.
1: ద లైఫ్ డస్ నాట్ మీన్ క్యారింగ్ ఆన్ ద లైఫ్ సోజర్న్ ఆన్ దిస్ ఎర్త్.
0: అన్నింటి ఎందుకూడను ఆదర్శమైనటువంటి యొక్క కర్మల చేత మానవత్వాన్ని సార్థకం చేసుకోవాలి.
1: వన్ హ్యాస్ టు శాంక్టిఫై ద హ్యూమన్ లైఫ్ త్రూ గుడ్ సీక్రెట్ యాక్షన్ ఐడియల్ లైఫ్.
0: కనుక ఆదర్శవంతమైనటువంటి యొక్క నడతలు కలిగి ఉండాలి మానవుడు.
1: సో మ్యాన్ మస్ట్ పొజెస్ దిస్ ఐడియల్ బిహేవియర్ ద కాండక్ట్.
0: తదుపరి సమ్యక్ సౌకర్యం అనగా సాధనం అన్నారు. సమ్యక్ సాధనం, సాధనం అనగా ఒక విధమైనటువంటి మానవుని ఎందుండినటువంటి యొక్క దుర్భావంను దూరము చేసుకుని సద్భావంను పోషించుకోవటమే సాధన.
1: ద నెక్స్ట్ వన్ ఇస్ సమ్యక్ సాధన, విచ్ మీన్స్ గివింగ్ అప్ ఆల్ ద బ్యాడ్ థాట్స్ అండ్ డెవలపింగ్ ఫాస్టరింగ్ గుడ్.
0: మనసు నందని మాలిన్యమును దూరం గావించుకోవటమే సాధన.
1: గివింగ్ అప్ ఆల్ దాట్ ఈస్ పొల్యూటెడ్ ఈస్ ద ట్రూ సాధన.
0: సాధన అనగా జపము, ధ్యానము, భజన ఇత్యాది సత్కర్మలు మాత్రమే సాధన కాదు.
1: స్పిరిచువల్ పర్సూట్ డస్ నాట్ మీన్ గోయింగ్ టు ఎ సీక్రెట్ టెక్స్ట్ ఆర్ డూయింగ్ భజన్.
0: మనసులో చేరిన మాలిన్యమును నిర్మూలం గావించుకోవటమే సాధన.
1: Removing all the dirt, the filth in the mind is the true spiritual pursuit.
0: దీని తరువాతనే సమ్యక్ సమాధి అన్న నిర్వాణం.
1: The next comes సమ్యక్ సమాధి నిర్వాణం.
0: సమాధి అనగా ఏమిటి?
1: What is meant by సమాధి?
0: సుఖదుఃఖే సమే కృత్వా లాభోలా విజయాది. సుఖదుఃఖమును సమంగా భావించుకోవటమే సమాధి.
1: సమాధి ఈజ్ ఎ స్టేట్ when one develops equanimity during the times of pain and pleasure.
0: Samadhi, ide samadhi.
1: Samadhi means samadhi, equal mindedness.
0: Anaga chikati velugunu nindastutulanu laava nashtamulanu sukha dukkhamulanu rendintini kudanu samatvanga bhavinchukovali.
1: Samadhi means to consider or to develop equal mindedness without any distinction in times of day and night, the profit and loss, the pleasure and the pain.
0: ఏకత్వ భావమును మానవుడు ఎప్పుడు కరుగునో ఇదియే నిర్వాణము అన్నారు.
1: This equal mindedness is the state of nirvana.
0: ఇట్టి పవిత్రమైన మానవుని ఎందుండినటువంటి యొక్క సర్వాంగముల యొక్క సార్థకతను గుర్తించుకోవటమే నిజమైన మానవత్వం.
1: Human life becomes really sacred if only it makes use of all the senses in the proper way.
0: మన మొట్టమొదట మన నాలుకను పవిత్రం గావించుకోవాలి.
1: ఫస్ట్ వీ షుడ్ మేక్ అవర్ టంగ్ సీక్రెట్.
0: దీనిని సమ్యక్ వాక్కు అన్నారు.
1: మేకింగ్ ద టంగ్ సీక్రెట్ మీన్స్ టాకింగ్ గుడ్.
0: మన వాక్కును కూడాను అసత్యం ఆడకుండా, పరులను నిందించకుండా, పరులను దూషించకుండా ఈ నాలుకకు సరి అయినటువంటి ఒక దివ్యత్వాన్ని అందించాలి.
1: ఇట్ మీన్స్ వీ షుడ్ నెవర్ అటర్ ఎ లై, వీ షుడ్ నెవర్ బ్లేమ్, వీ షుడ్ నెవర్ క్రిటిసైజ్. That makes our tongue sacred.
0: మొట్టమొదటిది సమ్యక్ దర్శనం.
1: The first one, సమ్యక్ దర్శనం.
0: పవిత్రమైన దానిని దర్శించాలి.
1: We should see only sacred things.
0: ఏది మన యొక్క కాన్షియన్స్ కు తృప్తిగా ఉంటుందో దానిని మాత్రమే మనం చూడాలి.
1: We should see that which satisfies our conscience.
0: ప్రాకృతమైనటువంటి దృశ్యమునంతా కూడాను దృశ్యములు కాదు.
1: All the worldly scenario are not scenes in the strict sense.
0: కనుక మొట్టమొదట బుద్ధుడు చాటినటువంటిది సమ్యక్ దృష్టి.
1: The teaching of Buddha in the first instance is good looks.
0: సమ్యక్ దృష్టిని మనం అవలంబించినప్పుడు సమ్యక్ భావము మనలో ప్రారంభమవుతుంది.
1: When once we have good outlooks, we will develop good thoughts thereby.
0: సమ్యక్ వాక్.
1: Then good words.
0: మన కన్నులు ఉన్నవి కదా అని అందరినీ చూడకూడదు.
1: ఫర్ ద సింపుల్ రీజన్ వీ హావ్ ఐస్ వీ షుడ్ నాట్ లుక్ ఎట్ ఎవ్రీవన్.
0: అన్నింటినీ చూడకూడదు.
1: వీ షుడ్ నాట్ సీ ఆల్.
0: తద్వారా అనేక విధములైనటువంటి యొక్క దోషములు పాపములు కూడాను మనలో ప్రవేశిస్తుంటాయి.
1: బై సీయింగ్ వాచింగ్ ఎవ్రీవన్ అరౌండ్ నేచురల్లీ యూ క్యారీ ద సిన్ అండ్ ద డిఫెక్ట్.
0: కన్నులను దివ్యమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క సార్థకమైనటువంటి యొక్క దృశ్యమును మాత్రమే మనం చూడాలి.
1: సో ఐజ్ షుడ్ వాచ్ ఆల్ దట్ ఈస్ సీక్రెట్ అండ్ డివైన్.
0: అన్ని అవతారములు ఎందు కూడాను అనేక విధమైనటువంటి ఆదర్శాలు బోధించినప్పటికీ ఈనాటి మానవులు అవతారముల యొక్క జన్మదినోత్సవం మాత్రమే జరుపుకుంటున్నారు, కానీ అవతారములు బోధించినటువంటి యొక్క వాక్యములను ఆచరణలో పెట్టడం లేదు.
1: ఇన్ ఆల్ ఏజెస్ డివైన్ ఇన్కార్నేషన్స్ హావ్ సెట్ అన్ ఐడియల్ అండ్ గేవ్ అ సీక్రెట్ టీచింగ్. వి సెలబ్రేట్ దేర్ బర్త్ డేస్ బట్ వి డోంట్ ఫాలో దేర్ టీచింగ్.
0: బుద్ధుడు యజ్ఞములు యాగములు క్రతువులు ఇత్యాది దానిని తాను విశ్వసించడం లేదు.
1: బుద్ధ హ్యాడ్ నో ఫెయిత్ ఇన్ రిచువల్స్ లైక్ యజ్ఞ అండ్ యాగ.
0: కారణమేమనగా మొట్టమొదటి మానవునికి అనుగ్రహించినటువంటి యొక్క ఈ పంచేంద్రియములు కూడాను పవిత్రం గావించుకోవాలి.
1: ద రీజన్ ఈజ్ వీ హావ్ టు మేక్ అవర్ ఫైవ్ సెన్సెస్ సీక్రెట్ ఫస్ట్.
0: కనుకనే బుద్ధునికి మొట్టమొదట మనోవికల్పం కలగడానికి మూల కారణమేమిటి?
1: వాట్ ద రీజన్ ఫర్ ద డిస్టార్షన్ ఆఫ్ ద మైండ్ ఆఫ్ బుద్ధ ఎట్ ద బిగినింగ్?
0: కష్టజీవులను చూచి తాను భరించలేదు.
1: హీ కుడ్ నాట్ బేర్ ద సఫరింగ్ ఆఫ్ పూర్ పీపుల్.
0: వృద్ధులను చూచి అనగా వయసైనటువంటి ఒక దేహములను చూచి తాను చాలా బాధపడేటువంటి వాడు.
1: హీ ఫెల్ట్ సో సాడ్ వాచింగ్ ద ఓల్డ్ పీపుల్.
0: మృత్యుదేహమును చూచి తాను విస్మరించేటువంటి వాడు.
1: హీ వాస్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ లుకింగ్ అట్ ద డెడ్ బాడీ.
0: లోకములో ఈ ప్రాకృతమైనటువంటి ఒక సహజములు తనకు ఏమాత్రం కూడాను మనసునకు సంతృప్తి కలిగించలేదు.
1: నన్ ఆఫ్ ది న్యాచురల్ థింగ్స్ ఇన్ ద వరల్డ్ ఎవర్ సాటిస్ఫైడ్ హిమ్.
0: తనలోని మూలభావము సూర్య చంద్రాదులు మొదలుకొని పంచభూతముల వరకు కూడాను ఉన్నటువంటివన్నీ కూడాను ప్రాకృతమైనటువంటి సహజములు అని తాను విశ్వసించాడు.
1: బుద్ధ కన్సిడర్డ్ ఆల్ ద ప్లానెట్స్ ద సన్ అండ్ ద మూన్ అండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ న్యాచురల్.
0: వీటికి అతీతమైనటువంటి ఒక తత్వాన్ని గుర్తించాలని అనేక సాధనలు సల్పాడు.
1: He has undertaken many spiritual practices to know the transcendental principle.
0: కడపటికి అతనికి విసుగు పుట్టి అనేక మహనీయులు కూడాను దర్శించి ఈ విధమైనటువంటి పరిహారమునకు ఆధారమును కోరాడు.
1: He was disgusted, approached many people to know the primal principle.
0: ఎవ్వరు అతని యొక్క సందేహమునకు తగినటువంటి సమాధానములు అందించలేదు.
1: None could clarify his doubts.
0: కడపటికి గయను చేరి అక్కడ వటవృక్షం కింద కూర్చొని అనేక విధములుగా కూడాను తాను పరిశోధనలు విచారణలు సలుపుతూ వచ్చాడు.
1: అల్టిమేట్లీ హీ రీచ్డ్ గయా, సాట్ అండర్ ద బనియన్ ట్రీ అండ్ ఎంక్వైర్డ్.
0: కనుక ఒక వేదమును కాని యజ్ఞయాగాది కృతములు కాని తాను విశ్వసించకపోవటం చేత అందరు కూడాను బుద్ధుని నాస్తికుడు అని పిలుస్తూ వచ్చారు.
1: As Buddha had no faith in Veda and spiritual rituals like yajna and yaga, people considered him an atheist.
0: Idi parama adharmam.
1: It is wrong to say so.
0: Buddhudu pavitramainatvanti chittam kaliginatvanti vaadu.
1: Buddha had a sacred heart.
0: Ataniki puttinappude oka vidhamainatvanti jyotishudu vachi itanu goppa maharajaina kavali leka పూర్ణ వైరాగ్యైనా కావాలి అని బోధించాడు.
1: At the time of his birth, an astrologer predicted that he would be a king in future or a renunciant.
0: ఈ విషయాన్ని విన్నటువంటి యొక్క శుద్ధోదనుడు ఈ యొక్క బుద్ధునకు అనేక విధమైనటువంటి ప్రాకృతమైనటువంటి వికారములు చూడకుండా ఉండేటువంటి పరిస్థితికి ఏర్పాటు చేశాడు.
1: Listening to this, the father Suddhodana has taken every precaution that Buddha would not see anything.
0: నిరంతరం కూడాను బుద్ధుడు ఇతరుల చేత హింసించబడేటువంటి వారిని చూచి బాధపడేటువంటి వాడు.
1: Buddha felt so sad watching the suffering of people around.
0: పెద్దలు చిన్నలను బాధించటము, అధికారులు తన యొక్క కింద వారిని బాధించటము, పెద్ద చేపలు చిన్న చేపలను మృంగటము ఇత్యాది వికారములన్నీ కూడాను అతని మనసును చాలా వికారం ఒక విధమైన విచారంలో ముంచాయి.
1: Buddha felt so sad because elders made youngsters suffer, bosses made their people suffer, and a big fish swallowing the smaller one.
0: ఎవర్ని వింసించకూడదు, ఇదియే నిజమైనటువంటి ధర్మము అని గుర్తించాడు.
1: నో వన్ షుడ్ హార్మ్ ఎనీ వన్, దిస్ ఇస్ ట్రూ రైచియస్నెస్.
0: కనుకనే అహింస పరమో ధర్మ అన్నాడు. నిజమైన ధర్మం ఏమిటంటే అహింసనే.
1: ద ట్రూ ధర్మ ఇస్ అహింస.
0: ఎవరిని కూడాను శారీరకంగా మాటక ఒక విధమైనటువంటి ఒక మనసుతో బాధించడానికి ప్రయత్నించకూడదు.
1: వీ షుడ్ నాట్ హార్మ్ ఎనీబడి ఎయిదర్ ఎట్ ద ఫిజికల్ లెవెల్ ఆర్ బై వర్డ్ ఆర్
0: మనోవాక్ కర్మల చేత పరులను బాధించినటువంటిదే నిజమైన ధర్మము అన్నాడు.
1: ద ట్రూ ధర్మ ఇస్ ద వన్ విచ్ విల్ నాట్ అలవ్ యూ టు పుట్ సఫరింగ్ ఎనీ వన్ బై వర్డ్ థాట్ ఆర్ డీ.
0: సత్యమే భగవంతుడు.
1: ట్రూత్ ఈస్ గాడ్.
0: కనుక సత్యాన్ని మనము ఈ జగత్తులో చాటాలి, అనుభవించాలి అని బోధించాడు.
1: బుద్ధ టాట్ దట్ వీ షుడ్ అడ్హియర్ టు ట్రూత్ అండ్ ప్రాపగేట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్.
0: కనుక అతని యొక్క బోధన లోపల ప్రధానమైనటువంటిది సత్యము ధర్మము.
1: దేర్ఫోర్ ద మెయిన్ టీచింగ్స్ ఆఫ్ బుద్ధ ఆర్ దీస్ టు.
0: ఆడిన మాట తప్పకూడదు, అహింస చేయకూడదు, ఇది సత్యం వద ధర్మం చెర అని వేదం కూడా బోధించింది.
1: దేర్ఫోర్ వన్ షుడ్ నాట్ గో బ్యాక్ బై ద ప్రామిస్ గివెన్. వై వన్ షుడ్ హోల్డ్ ఆన్ టు ట్రూత్ అండ్ ఫాలో ధర్మ.
0: ఇతనికి మొట్టమొదట పుట్టినప్పుడు పెట్టినటువంటి పేరు సర్వార్థ సిద్ధుడు అని పేరు.
1: At the beginning he was christened like this as Sarvartha Siddha.
0: అప్పుడు సుప్రబుద్ధుడు అనేటువంటి యొక్క శుద్ధోదని భావమర్దిని కుమార్తెను తెచ్చి యశోధర అనేటువంటి అమ్మాయిని వివాహం చేశాడు శుద్ధోదనుడు.
1: శుద్ధోదన గాట్ బుద్ధ మ్యారీడ్ టు ద డాటర్ ఆఫ్ సుప్రబుద్ధ ది బ్రదర్ ఇన్ లా ఆఫ్ శుద్ధోదన.
0: కారణమేమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: ఈ విధమైనటువంటి విచారణ చేత తాను ఒక విరక్తి కావచ్చును లేక వైరాగ్యం పూనవచ్చును అనేటువంటి భయం చేతనే శుద్ధోదనుడు ఈ బుద్ధునకు ఈ విధమైనటువంటి యొక్క వివాహం కట్టిపెట్టాడు.
1: ఫాదర్ గాట్ హిమ్ మ్యారీడ్ బికాస్ హీ థాట్ దట్ హీ వుడ్ బి డిటాచ్డ్ టోటలీ బై కాన్స్టెంట్ ఎంక్వైరీ.
0: కడపటికి సత్యాన్ని గుర్తించినటువంటి యొక్క బుద్ధుడు ఇది సరి అయినటువంటిది కాదు.
1: బుద్ధ రియలైజ్ ద ట్రూత్ అట్ ది ఎండ్ అండ్ ఫెల్ట్ ద డిఫెక్ట్.
0: మానవుడు ఈనాటి లోకము లోపల అనేక విధమైనటువంటి బంధములకు మూల కారణము లోకమే.
1: మ్యాన్ ఇస్ పుట్ టు సఫరింగ్ బికాస్ ఇస్ బౌండ్ బై దిస్ వరల్డ్.
0: బంధువులు మిత్రులే బంధములకు మూల కారణము.
1: ద ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ ఆర్ ద కాజ్ ఫర్ ద బాండేజ్.
0: లోకములో ఉన్నటువంటి మానవులే ఈ దుఃఖములకు మూల కారణము.
1: ద కంపెనీ అండ్ ద పీపుల్ అరౌండ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మిజరీ.
0: కనుకనే తాను సర్వం దుఃఖం దుఃఖం అన్నాడు.
1: Therefore he declared everything is misery, sadness alone.
0: Sarvam chanikam chanikam chanikam annadu.
1: He said everything is fleeting, momentary.
0: Sarvam nasyam nasyam nasyam.
1: That everything is bound to perish.
0: Idi yedi kudunu satyam kadu.
1: Nothing is true.
0: Talli dandrulu pillalanu aneka vidhamulaitundi yokka margamlo pravesha petti variki aneka bandhamulu kudunu katti petti taamu tama biddalu kudunu భరించలేని బాధలకు గురి అవుతున్నారు.
1: ద పేరెంట్స్ విల్ పుట్ దేర్ వాచ్ ద చిల్డ్రన్ టు వేరియస్ కైండ్స్ ఆఫ్ బాండేజ్. అల్టిమేట్లీ దే
0: ఒక వయసు వస్తానే పిల్లలకు వారికి వివాహం చేయాలి, వారిని ఒక బంధంలో ముంచాలి అనేటువంటి ఒక దుర్గుణమైనటువంటి భావములు తల్లిదండ్రులలో ప్రారంభిస్తుంటాయి.
1: అట్ ది రైట్ ఏజ్ ద పేరెంట్స్ డిసైడ్ టు గెట్ ద సన్ మ్యారేడ్.
0: ఈ మ్యారేజ్ వల్ల వచ్చేటువంటి సుఖం ఏమిటి అనేటువంటిది తల్లిదండ్రులకు కూడా తెలియదు.
1: Even parents do not know the happiness behind.
0: కారణం ఏంటి? అదే పెద్ద అజ్ఞానం.
1: Because it's a big ignorance.
0: ఆ తల్లిదండ్రులు ఎంతవరకు సుఖం అనుభవించారు?
1: To what extent the parents
0: ఏ సుఖం అనుభవించారు?
1: What happiness they experience?
0: శారీరక సుఖమా లేక మానసిక సుఖమా లేక ప్రాకృతిక సుఖమా?
1: Is it physical happiness or mental happiness? What kind of happiness?
0: ఎంతటి మేధావి అయినా కూడాను ఈ విషయాన్ని తాను తెలుసుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: One may be a great intellectual, but he doesn't make an attempt.
0: గొప్ప విద్యావంతుడు కూడాను ఇలాంటి అపవిత్రమైనటువంటి మార్గంలో ప్రవేశిస్తున్నాడు.
1: One may be highly educated, but he treads along the
0: sacred path. ఇంద్రియ సుఖమును మాత్రమే ఆశిస్తున్నాడు, కానీ ఇంద్రియాతీతమైనటువంటి ఒక దివ్యత్వాన్ని ఆశించడం లేదు.
1: He wants this fleeting pleasure, but not the transcendental.
0: నా తల్లి, నా తండ్రి, నా బంధువులు, నా ప్రజలు అందరూ చేరే నాకు ఈ బంధంను కట్టారు అని బుద్ధుడు చాలా విచారించాడు.
1: బుద్ధ ఫెల్ సో సాడ్ దట్ హిస్ పేరెంట్స్ ద రిలేషన్స్ అండ్ ద పీపుల్ అరౌండ్.
0: అర్ధరాత్రి సమయం లోపల యశోదరను రాహుల్ను త్యజించి తాను వెళ్లిపోయాడు.
1: హీ హాస్ గివెన్ అప్ హిస్ వైఫ్ యశోదర అండ్ ద సన్ రాహుల్ ఇన్ మిడ్ నైట్ అండ్ లెఫ్ట్ ద ప్యాలెస్.
0: తన హృదయానికి బోధించుకున్నాడు. మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త.
1: He taught to himself this way, there's no mother, no father, no relation, no property, no family, nothing whatsoever, therefore one should be careful. దీనికి
0: అతీతమైన తత్వాన్ని గుర్తించాలి అని ఒక విధమైనటువంటి సత్సంకల్పాన్ని అభివృద్ధి పాలించుకున్నాడు.
1: He has determined to know the transcendental principle behind this.
0: ఏమిటి ఈ జీవితం?
1: What is this life?
0: జన్మ దుఃఖం.
1: Life is misery.
0: జరా దుఃఖం.
1: Old age is sad.
0: జన్మ దుఃఖం, జరా దుఃఖం, రెండు దుఃఖములే.
1: The life, the birth and the old age both give you the pain.
0: జయా దుఃఖం పునఃపునః.
1: And it is repeated time and again.
0: అంత్యకాలే మహా దుఃఖం, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త.
1: At the end you will face that infinite misery, therefore be careful.
0: ఏమిటి ఈ యొక్క సుఖము?
1: What is this?
0: సంసారంలో సుఖమా, ఉద్యోగములో సుఖమా, వ్యాపారంలో సుఖమా, ఇంకే విధమైనటువంటి విద్యలో సుఖమా? దేంట్లో సుఖం లేదు.
1: వెర్ ఇస్ హ్యాపీనెస్? ఇస్ దేర్ హ్యాపీనెస్ ఇన్ ఫ్యామిలీ? ఇవన్నీ జాబ్ ఆర్ బిజినెస్?
0: క్షణికమైనటువంటి సుఖములు.
1: దట్స్ ఆల్ మొమెంటరీ.
0: మానవుడిగా పుట్టి మాధవత్వాన్ని తనయందు ఉంచుకొని ఈ అల్పమైన స్వల్పమైనటువంటి విషయాలకు అరులు చాచి జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడు మానవుడు.
1: హ్యావింగ్ బీన్ బోర్న్ వన్ షుడ్ బికమ్ డివైన్ బట్ హీ వేస్ట్ హిస్ లైఫ్ బికాస్ ఆఫ్ దీస్ మీన్ థింగ్స్.
0: ఇది అంతైకుడును. మిథ్యము మిథ్యము మిథ్యము.
1: All this is illusion.
0: సత్యము ఒక్కటే.
1: Truth is one.
0: అది ఏ నిర్వాణం.
1: The truth is nirvana.
0: నిర్వాణం అనగా ఏమిటి?
1: What is nirvana?
0: ఏకాత్మతత్వమే నిర్వాణము అన్నాడు.
1: That unitedness, that single mindedness is nirvana.
0: ఈ మనస్సును దివ్యమైనటువంటి భావంలో ప్రవేశపెట్టడమే నిర్వాణం అన్నాడు.
1: Making our mind sacred and tread along that path is nirvana.
0: తాను కొన్ని గంటలలో నిర్మాణమయ్యేటువంటి స్థితి లోపల తన భావమేదైనటువంటి యొక్క ఆనంద బుద్ధుని దగ్గరికి వచ్చి తాను ఏడుస్తుంటే చెప్పాడు బుద్ధుడు.
1: బిఫోర్ అటైనింగ్ ద స్టేట్ ఆఫ్ నిర్వాణ ఫ్యూ అవర్స్ బిఫోర్ హి సమన్డ్ హిస్ ఆనంద బుద్ధ అండ్ టోల్డ్ హిమ్
0: తమ్ముడు
1: హి సమన్డ్ హిస్ బ్రదర్ అండ్ టోల్డ్ హిమ్
0: తన పిల్లతల్లి అయినటువంటి యొక్క గౌతమి అతన్ని అనేక గారాహంగా పెంచింది.
1: అండ్ గౌతమి టుక్ కేర్ ఆఫ్ హిమ్ సో మచ్ ఎర్లియర్.
0: బుద్ధుడు పుట్టినటువంటి ఏడవ దినమే మాయాదేవి మరణించింది.
1: ఆన్ ద వెరీ సెవెంత్ డే ఆఫ్ ద బర్త్ ఆఫ్ బుద్ధ మాయాదేవి డైడ్.
0: శుద్ధోదనుడు రెండో భార్య అయినటువంటి యొక్క గౌతమే ఈ బుద్ధుణ్ణి పెంచి పెద్ద చేసింది.
1: ఇట్ వాస్ గౌతమి ది సెకండ్ వైఫ్ శుద్ధోదన హూ హాస్ టేకెన్ కేర్ ఆఫ్ బుద్ధ.
0: కనుక గౌతమి పెంచడం చేత అతనికి గౌతమ బుద్ధుడు అని పేరు పెట్టారు.
1: బికాస్ హీ వాస్ ఫాస్టర్డ్ బై గౌతమి ఈస్ కాల్డ్ గౌతమ లేటర్.
0: 28వ వయసు లోపల సర్వసంగ పరిత్యాగై అరణ్యమునకు ప్రవేశించాడు.
1: అట్ ది ఏజ్ ఆఫ్ 28 హీ లెఫ్ట్ ఎవ్రీథింగ్, సాక్రిఫైస్ ఎవ్రీథింగ్.
0: దీని యొక్క అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఇస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆల్ దిస్?
0: సంఘం శరణం గచ్చామి, హ్యాండ్స్ ఇన్ ది సొసైటీ, హెడ్ ఇన్ ది ఫారెస్ట్.
1: సంఘం శరణం గచ్చామి, హ్యాండ్స్ ఇన్ ది సొసైటీ అండ్ హెడ్ ఇన్ ది ఫారెస్ట్.
0: తాను ఫారెస్ట్ లో ఉన్నాడు.
1: హీ స్పెంట్ హిస్ లైఫ్ ఇన్ ది ఫారెస్ట్.
0: ఈ సంఘం యొక్క సుక్షేమం కోసమని అనేక విధమైనటువంటి యోచనలు చేస్తున్నాడు.
1: He made inquiry in depth for the welfare of the society.
0: First, dharmam saranam gacchami.
1: First, one has to surrender to dharma.
0: Yevi dharanamu, dharmamu.
1: What is this dharma?
0: Adiye, ahimsa paramo dharma.
1: That is ahimsa, non-violence.
0: Yavani badinchakudadu.
1: Don't hurt anybody.
0: ఈ బాధించినటువంటి యొక్క జీవితమే నిజమైన జీవితం అన్నాడు.
1: ద లైఫ్ దట్ వుడ్ నాట్ మేక్ ఎనీ వన్ సఫర్ ఇస్ ద ట్రూ లైఫ్.
0: కనుక ఈ రెండింటి యొక్క మూల సూత్రములను ఆధారం చేసుకుని బుద్ధుడు యావత్ ప్రచారమంతా చేస్తూ వచ్చాడు.
1: బేసింగ్ ఆన్ దీస్ ట్విన్ ప్రిన్సిపల్స్ బుద్ధ ప్రాపగేటెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: టిబెట్, చైనా, బర్మా, జపాన్ ఇత్యాది పెద్ద పెద్ద రాజ్యములు యందు కూడాను ఈ బుద్ధ సమాచారము ప్రచారం జరుపుతూ వచ్చింది.
1: The teachings of Buddha have spread all over, like Tibet, China, Burma, Japan.
0: Inte kaakunda taanu maraninchi nirvaanamaina tarvata ee buddhi oka jeethi lopala unnatunte vaaru okariki okariki desham kaliginchukoni.
1: Later what happened was there was infighting among the followers of Buddha.
0: Kramakramina buddha matamunu cheenimpa chestu vacharu.
1: And that was the cause for the decline of Buddhism.
0: Bhautikamainatunte vaatini aadharam chesukunnaru kaani
1: they have gone by the temporary ephemeral
0: చెప్పినటువంటి యొక్క సాక్షాత్ సత్యవాక్కులను ఎవ్వరు కూడా ప్రచారంలో పెట్టలేదు.
1: బట్ నో వన్ అబ్జర్వ్డ్ ఇన్ ప్రాక్టీస్ ద ట్రూ టీచింగ్ ఆఫ్ బుద్ధ.
0: దృష్టి చూస్తే చాలా చెడ్డ దృష్టిలుగా రూపొందుతూ వచ్చాయి.
1: ఇఫ్ యూ టేక్ దేర్ అవుట్లుక్స్ దర్ వెరీ బ్యాడ్.
0: కనుకనే మొట్టమొదట సమ్యక్ దృష్టి అన్నాడు తాను.
1: దేర్ఫోర్ బుద్ధ సెట్ ఫస్ట్ హ్యావ్ గుడ్ లుక్స్.
0: దృష్టిని నీవు అదుపులో నుంచుకుంటే సృష్టి అంతా నీ చేతిలో నిలిచిపోతుందన్నాడు.
1: దెన్ వన్స్ యూ హావ్ గాట్ ఎ కంట్రోల్ ఓవర్ యువర్ లుక్స్ యూ కెన్ కంట్రోల్ ద హోల్ క్రియేషన్.
0: మన దృష్టియే సృష్టి.
1: దేర్ఫోర్ దృష్టి విజన్ ఈ
0: సృష్టి ప్రత్యేకంగా లేదు.
1: ఇట్ ఈస్ నాట్ సెపరేట్.
0: నీవు చెడ్డ దృష్టి చూస్తే చెడ్డ ప్రకృతి.
1: ఇఫ్ యూ హావ్ బ్యాడ్ లుక్స్ ద హోల్ క్రియేషన్ లుక్స్.
0: మంచి దృష్టి చూస్తే ఇది పవిత్రమైన ప్రకృతి.
1: ఇఫ్ యూ హావ్ గుడ్ అవుట్ లుక్ ఎవ్రీథింగ్ ఇస్ సేక్రెడ్.
0: కాబట్టి మంచి చెడ్డలు రెండు నీ దృష్టిలో ఉన్నావు కానీ సృష్టిలో లేవు.
1: సో గుడ్ అండ్ బ్యాడ్ లై ఇన్ యువర్ విజన్ నాట్ ఇన్ క్రియేషన్ ఇస్ సచ్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను దృష్టిని సరి అయినట్టు అదుపులో ఉంచుకోవాలి.
1: దెర్ఫోర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ మస్ట్ ఎక్సర్సైజ్ కంట్రోల్.
0: దీనివల్లనే మనోవాక్ కర్మలంతా మాలిన్యమైపోతున్నాయి.
1: బికాస్ ఆఫ్ ద లుక్స్ ఆఫ్ ద బాడీ ద మైండ్ అండ్ ద వర్డ్ దే ఆర్ ఆల్ పొల్యూటెడ్ అడల్టరేటెడ్
0: కనుక ఈ మాలిన్యం మూల కారణము మన దృష్టియే.
1: ఫర్ ఆల్ దిస్ పొల్యూషన్ ఇస్ ఓన్లీ అవర్ విజన్ దట్ ఇస్ ద కాజ్.
0: కనులను ఎందుకు ఇచ్చారు భగవంతుడు?
1: వై గాడ్ హెస్ గివెన్ అస్ ద ఐస్?
0: పవిత్రమైనటువంటి దీనిని పరీక్షించే కోసమని.
1: Eyes are gifted to see sacred things around.
0: అందరిని చూచే కోసం కాదు.
1: Not to see everybody.
0: ఈ విధంగా దృష్టిని అనేక విధములుగా కూడాను ప్రసరించ చేయటం చేతనే మానవుడు మాలిన్యుడైపోతున్నాడు.
1: Because of our looks, which are not proper, the human life itself is polluted.
0: సూచన దృశ్యములంతా కూడాను తనలో నిలిచిపోతున్నాయి.
1: All the outlooks, all the scenario is absorbed within.
0: కనుక మనం సరియైన దృష్టిని అభివృద్ధి పరచుకోవాలి.
1: Therefore, we should develop good looks.
0: ఈ దృష్టిని అభివృద్ధి పరచుకున్నప్పుడే సృష్టి అంతకును సార్థకమవుతుంది.
1: దెన్ వన్స్ వీ డెవలప్ గుడ్ అవుట్లుక్స్ ద హోల్ క్రియేషన్.
0: రెండవది వాక్ శుద్ధి.
1: ద నెక్స్ట్ వన్ ఇస్
0: సమ్యక్ వాక్.
1: నెక్స్ట్ వన్ ఇస్ గుడ్ వర్డ్స్.
0: ఈనాడు ఎదురుపడినటువంటి వాడితో అంతా మాట్లాడటమే, ఎవడు చిక్కితే వాడితో అంతా మాట్లాడ, ఇది ఎంత చెడ్డ పని.
1: టుడే వాట్ వీ డూ ఇస్ వీ టాక్ టు ఎవ్రీబడి దట్ వీ మీట్ ఆన్ ద వే.
0: దివ్యత్వమైనటువంటి నీ ఎనర్జీని ఎంత వేస్ట్ చేసుకుంటున్నావు?
1: యు ఆర్ వేస్టింగ్ లాట్ ఆఫ్ డివైన్ ఎనర్జీ.
0: అన్నెసెసరీగా ఎందుకు ఇతరితో నీకు మాటలు?
1: వై డూ యూ టాక్ అన్నెసెసరీ విత్ అదర్స్?
0: నీ మాటల యొక్క శక్తిని నీవు అపవిత్రం చేసుకుంటున్నావు.
1: యు ఆర్ మేకింగ్ ద స్ట్రెంగ్త్ ఇన్ ద ఎనర్జీ ఆఫ్ ద
0: వల్ల మాటల వల్ల మనిషి రాక్షసునిగా మారిపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ దిస్ అన్నెసెసరీ గాసిప్ యూ బికమ్ ఎ డెమన్.
0: మనుష్యత్వంలో ఉండినటువంటి దివ్యత్వాన్ని మరచి పశుత్వాన్ని పెంచుకుంటున్నాడు.
1: ది డివినిటీ అండ్ హ్యుమానిటీ ఆర్ ఫర్గాటన్. ద బిజినెస్ టెంపరమెంట్ ఇస్ ఆన్ ద రైజ్. యు షుడ్ బి రెడీ ఫర్ మోర్.
0: ఇది సత్ సంకల్పం.
1: ద నెక్స్ట్ వన్ ఇస్ గుడ్ థాట్ సత్ సంకల్ప.
0: అది సమ్యక్ సంకల్పం.
1: దట్స్ గుడ్ థాట్ సమ్యక్ సంకల్ప.
0: దీన్ని పురస్కరించుకుని సమ్యక్ సాధన అన్నారు.
1: బేసింగ్ ఆన్ దిస్ గుడ్ పర్సూట్ గుడ్ పాత్.
0: ఈ సమ్యక్ సాధన అనేటువంటిది చాలా మానవునికి అత్యవసరము.
1: ద గుడ్ స్పిరిచువల్ పాత్ ఈస్ వెరీ ఎసెన్షియల్.
0: తద్వారా మానవుని ఎందున్నటువంటి మానవతా గుణములు అభివృద్ధి అవుతాయి.
1: బికాస్ ఆఫ్ దిస్ ట్రూ స్పిరిచువల్ పాత్ ద హ్యూమన్ క్వాలిటీస్ వాల్యూస్ విల్ ఇంప్రూవ్.
0: మానవుని యొక్క మానవతా గుణములు అభివృద్ధి అయినప్పుడే మానవుని యందు దాగి ఉన్నటువంటి యొక్క దైవత్వం కూడా మనకు సాక్షాత్కరిస్తుంది.
1: దెన్ వన్స్ హ్యూమన్ వాల్యూస్ డెవలప్ ద డివినిటీ విల్ బ్లాసమ్.
0: మానవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి మానవతా గుణములే తను కనిపెట్టుకోలేనప్పుడు మాధవత్వాన్ని ఏ రీతిగా కనిపెట్టగలడు?
1: దెన్ వన్స్ ది హ్యూమన్ వాల్యూస్ ఆర్ నాట్ రికగ్నైజ్డ్ హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు నో ద డివైన్?
0: అసలు మానవుడు అంటే ఏమిటి?
1: దెన్ హూ ఇస్ ద హ్యూమన్ బీయింగ్?
0: ఇది సమ్యక్ దర్శనం.
1: This is what's called samyak
0: darshana. Anaga enti, the proper study of mankind is man.
1: It means proper study of mankind is man.
0: Thoughts, words, action, mooditini adupulo ninchukovali.
1: It only means exercising control over our thoughts, words and deeds.
0: Appude vaadu nijamaina manavudu.
1: Then he becomes true human.
0: Drushtini vaakunu chetulunu sarinatundi dinto pettukokunda povatam cheta vaadu manavudukante daanuduga maaripothunnadu. Buddhudu laukikamaina sadhanalu, లౌకికమైన శాస్త్రములు, లౌకికమైన వేదములు తాను ఉచ్చరించలేదు.
1: బుద్ధ డిడ్ నాట్ స్టడీ ద వరల్డ్లీ నాలెడ్జ్, ద వరల్డ్లీ ఇన్ఫర్మేషన్.
0: ఇవన్నీ కూడా ప్రవృత్తి యొక్క లక్షణాలు.
1: దే ఆల్ రిఫ్లెక్ట్ ద అవుట్వర్డ్ ట్రెండ్.
0: కానీ అతని యొక్క హృదయము నివృత్తి దీంట్లో ప్రవేశించింది.
1: బట్ హిస్ హార్ట్ వాజ్ ఆల్వేస్ ఇన్ వర్డ్.
0: ఒక్క దైవమని కాని లేక ఒక విధమైనటువంటి యొక్క శాస్త్రమని కాని తాను ఉచ్చరించలేదు.
1: He did not refer to single God or a single sacred text.
0: యజ్ఞం అంటే ఏమిటని తాను భావించాడు.
1: He did not consider యజ్ఞం.
0: యజ్ఞం అనగా త్యాగమే అని విశ్వసించాడు.
1: He had full faith that యజ్ఞ is an act of sacrifice.
0: యజ్ఞం అంటే మంత్రాలు చేసి అర్పితం చేయడం కాదు.
1: యజ్ఞ is not offering with mantras.
0: త్యాగేనేకి అమృతత్వ మానసు.
1: యజ్ఞ మీన్స్ సాక్రిఫైస్ దట్ కన్ఫర్స్ ఇమ్మోర్టాలిటీ.
0: కనుక మానవుని యందు మొట్టమొదట త్యాగం అభివృద్ధి కావాలి.
1: సో మ్యాన్ హ్యాస్ టు డెవలప్ దిస్ సాక్రిఫైస్ ఫస్ట్.
0: దేనికి నీ త్యాగం చేయటం లేదు.
1: యు ఆర్ నాట్ సాక్రిఫైసింగ్ ఎనీథింగ్.
0: దేన్నైనా త్యాగం చేసినప్పుడే మానవుడు ముందుకు వెళ్ళగలడు.
1: యూ కెన్ మార్చ్ అహెడ్ గో ఫార్వర్డ్ ఇఫ్ ఓన్లీ యూ సాక్రిఫైస్.
0: ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్,
0: మానవుడు ఈత ఆడుతూ ఉంటాడు.
1: యూ స్విమ్
0: స్విమ్ అప్పుడు ముందున్నటువంటి యొక్క జలమును వెనుక్కు నెట్టినప్పుడే తాను ముందుకు పోగలడు.
1: యూ హావ్ టు పుష్ ఆల్ ద వాటర్ బ్యాక్వర్డ్ దెన్ ఓన్లీ యూ కెన్ గో ఫార్వర్డ్.
0: త్యాగము చేసినప్పుడే యోగం అనేటువంటి దానికి ముందుకు పోగలము.
1: దెన్ వన్స్ యూ డూ దిస్ త్యాగ సాక్రిఫైస్ యూ హావ్ యోగా ద డిజర్వ్డ్.
0: యోగమే నిర్వాణము.
1: అండ్ దిస్ యోగా డిజర్వ్డ్నెస్ ఇస్ నిర్వాణ.
0: ఈ నిర్వాణం అనే యోగములో ప్రవేశించాలంటే త్యాగం కావాలి.
1: ఫర్ దిస్ నిర్వాణ త్యాగ సాక్రిఫైస్ ఇస్ ఎసెన్షియల్.
0: అన్నింటికి నీ ప్రేమ ప్రధానము.
1: ఫర్ ఎవ్రీథింగ్ లవ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: ప్రేమ లేకుండా దేనిని మనం సాధించలేము.
1: విదౌట్ లవ్ యూ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
0: ఎట్టి ప్రేమ?
1: వాట్ సార్ట్ ఆఫ్ లవ్?
0: లౌకికమైన ప్రేమ?
1: ఇస్ ఇట్ వరల్డ్లీ లవ్?
0: లేక భౌతికమైన ప్రేమ?
1: ఆర్ ఫిజికల్?
0: లేక ధార్మికమైన ప్రేమ?
1: ఆర్ ఎనీథింగ్ ఆఫ్
0: లేక వైజ్ఞానికమైన ప్రేమ?
1: ఆర్ సైంటిఫిక్?
0: కాదు కాదు.
1: నో,
0: దివ్యమైన ప్రేమ.
1: ఇట్ ఇస్ డివైన్ లవ్.
0: కనుక ఈనాడు బుద్ధుడు చెప్పిందంటే ప్రతి మానవుడు కూడాను ప్రతి వ్యక్తిని కూడాను బంధంలో ముంచుతున్నాడు, కానీ అతనికి ఒక విముక్తిని కలిగించడం లేదు.
1: What Buddha says is this: we are putting everyone encased within the bondage.
0: పెద్దలంతా పిల్లలను బంధ బాధనలో ముంచుతున్నారు.
1: The elders are responsible for the bondage.
0: అది ప్రేమ అని భావిస్తున్నారు.
1: They take it as love.
0: అది ప్రేమ కానే కాదు.
1: It's not love at all.
0: ఒక కుమారుడు ఉంటాడు.
1: It is a son.
0: నాయనా, నీ పెళ్లి చేసుకో, పెళ్లి చేసుకో, పెళ్లి చేసుకో.
1: He insists that his son should get married. Is that love?
0: కాదు కాదు.
1: No.
0: వాడికి ఇష్టం ఉంటే వాడే చేసుకుంటాడు.
1: If he wants him,
0: నీ ఎందుకు వాడిని ఫోర్స్ చేయటం?
1: Why should you force him?
0: ఈ ఫోర్స్ ఒక పెద్ద బంధన.
1: దిస్ సార్ట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఇస్ బాండేజ్.
0: అవుట్ సైడ్ ఫోర్స్ ఉండకూడదు, ఇన్సైడ్ సోర్స్ ఉండాలి.
1: దేర్ షుడ్ నాట్ బి అవుట్ సైడ్ ఫోర్స్, దేర్ షుడ్ బి ఇన్సైడ్ సోర్స్.
0: అది ఏ బుద్ధుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క బోధ.
1: ది ఇన్సైడ్ సోర్స్ ఇస్ ద మెయిన్ టీచింగ్ ఆఫ్ బుద్ధ.
0: నా త్యాగమునకు అడ్డు తగిలి,
1: యు ఆర్ కమింగ్ ఇన్ ద వే ఆఫ్ మై సాక్రిఫైస్.
0: కేవలం నన్ను నాకు వివాహం చేసి,
1: యు గెట్ మీ మ్యారీడ్,
0: నన్ను ఈ బంధంలో ముంచినారు.
1: అండ్ యూ డ్రౌన్ మీ ఇన్ దిస్
0: బాండేజ్. బంధువులు ఎవరిని నమ్మకూడదు.
1: సో వీ షుడ్ నాట్ బిలీవ్ ఎనీ రిలేషన్.
0: ఏమాత్రము నమ్మకూడదు.
1: వీ షుడ్ నాట్ హావ్ ఫెయిత్ ఇన్ పీపుల్.
0: ఇవన్నీ బంధంలో ముంచేటువంటి ఒక వ్యక్తిని,
1: దే విల్ టేక్ అస్ టు బాండేజ్.
0: కష్టకరపడికి శుద్ధోదన దగ్గరికి వచ్చాడు.
1: శుద్ధోదన కేమ్ అట్ ది ఎండ్.
0: శుద్ధోదనుడు బోధించాడు, నాయన నీవు మహారాజుగా రావాల్సినటువంటి వాడవు, నీవు ఈ బిచ్చం ఎత్తుకుని తిరగటం ఏమిటి?
1: ద ఫాదర్ సెడ్ యు ఆర్ ఎన్ ఎంపరర్, హౌ ఇస్ దట్ యు ఆర్ బెగింగ్?
0: నేను మహారాజును.
1: ఐ యామ్ ఎన్ ఎంపరర్.
0: నీవు బుచ్చగాడిగా ఉంటున్నావు.
1: You are leading the life of a beggar.
0: నీకు తగదు అని బోధించాడు తండ్రి.
1: Father says it's not proper on your part to be served.
0: అప్పుడు బుద్ధుడు చక్కని సూట్ అయినటువంటి ఆన్సర్ ఇచ్చాడు.
1: Buddha gave him straight answer.
0: అయ్యా, నీవు బ్రహ్మనే, నేను బ్రహ్మనే.
1: He said, you are divine, I am also divine.
0: నీవు తండ్రి కాదు, నేను కొడుకు కాదు.
1: You are not the father and I am not the son.
0: మన ఇద్దరు కూడా నువ్వు బ్రహ్మనే.
1: Both of us are divine.
0: అయితే ప్రాకృతమైనటువంటి జీవితంలో నీవు మహారాజ సంతతిలో పుట్టావు.
1: But from the worldly sense, you are born in the clan of king.
0: నేను వైరాగ్య సంతతిలో నేను పుట్టాను.
1: I am born in the clan of renunciant, begging.
0: నేను మహారాజును.
1: I am an emperor.
0: నీవు బుచ్చగాడిగా ఉంటున్నావు.
1: You are leading the life of a beggar.
0: నీకు తగదు అని బోధించాడు తండ్రి.
1: Father says it's not proper on your part to be served.

0: రెనంటి సంతతిలో నేను పుట్టాను.
1: ఐఎమ్ బోర్న్ ఇన్ ద క్లాన్ ఆఫ్ రెనంషియన్స్.
0: కాబట్టి నా యొక్క ఆదర్శమైనటువంటి వారంతా కూడాను విరాగులే.
1: Therefore, all my ideals are one of renunciation.
0: నీ యొక్క వంశమంతా కూడా రాగులే.
1: The whole of your clan is full of
0: రాగము. ఇది విరాగము.
1: That is raga attachment. This is viraga attachment.
0: అదే ఒక పెద్ద రోగము.
1: So this raga attachment is a roga.
0: విరాగం ఉన్నటువంటి వాడికి ఇదే ఒక పెద్ద నిర్వాణము.
1: This viraga detachment is nirvana, liberation.
0: ఈ విధంగా తండ్రిని, భార్య అయినటువంటి యశోదరను అందరినీ దగ్గరికి పిలిచి వారికి కూడా ఈ విధమైన బోధన చేశారు.
1: He taught his father and the wife Yashodhara equally.
0: కనుక బుద్ధుడంటే కేవలము సామాన్యమైనటువంటి మానవుల లోపల ఏదో బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం, ఇది కాదు ప్రధానము.
1: Buddhism, Buddhist teaching should not be limited to these three sentences. Sangham saranam
0: gacchami. Buddham saranam gacchami. Mana buddhini ekkada deeniki saranagat cheyali.
1: Where should we surrender our intellect, buddhi?
0: Buddham saranam gacchami. Next, dharmam saranam gacchami. Dharmamulo ee buddhini pravesha pettali.
1: It means our intellect should follow the path of righteousness.
0: Tadupari em cheyali?
1: Then what should we do?
0: Ee yokka dharmam aneetundi dani kevalamu pravesha pettinanta maatram chaladu.
1: It's not enough if we follow righteousness.
0: Sangham saranam gacchami. Ee dharmanni sanghamlo pravesha pettali.
1: This righteousness should be put to use in sangha.
0: Buddhini dharmamulo dharmamunu sanghamlo pravesha pettinappude ee sarthakam aipothundi.
1: Therefore buddhi intellect should follow dharma righteousness in sangha.
0: Sanghamanta kodunu pavitramaina roopanga pontundi.
1: Then the whole society will be sacred.
0: కనుకని సొసైటీలో మనం ఒక మెంబర్స్ గా ఉన్నాము.
1: వీఆర్ మెంబర్స్ ఇన్ దిస్ సొసైటీ.
0: సొసైటీ బాగుపడినప్పుడే మనం బాగుపడగలం.
1: ఇఫ్ సొసైటీ ఇస్ గుడ్, యూ విల్ బి గుడ్.
0: కనుక అవతార పురుషుల యొక్క తత్వాన్ని చరిత్ర చదివినంత మాత్రమున, వర్ణించినంత మాత్రమున, పారాయణం చేసినంత మాత్రమున చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ వీ గో త్రూ ద బయోగ్రఫీ ఆఫ్ ఇన్కార్నేషన్స్ రిపీట్ ఇన్ వెర్బాటమ్.
0: మనం ఆచరణలో పెట్టాలి.
1: వీ షుడ్ పుట్ దెమ్ ఇన్ టు
0: ప్రాక్టీస్. ఏ ఒకటి రెండైనా మనం ఆచరణలో పెట్టాలి.
1: అట్లీస్ట్ వీ షుడ్ ప్రాక్టీస్ వన్ ఆర్ టూ ఆఫ్ దేర్ టీచింగ్స్.
0: మనం క్రమక్రమేణ ప్రాకృతమైనటువంటి ప్రేమనే పెంచుకుంటున్నామే కానీ దైవ సంబంధమైన ప్రేమను పెంచుకోవటం లేదు.
1: వీ ఆర్ డెవలపింగ్ డే బై డే ద వరల్డ్లీ లవ్ బట్ నాట్ ద డివైన్ లవ్.
0: ఎన్ని దినములైనప్పటికీ ప్రాకృతమైన ప్రేమనే పెరిగిపోతుండాలి.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ప్రొలాంగ్డ్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ వీ ఆర్ అటాచ్డ్ టు ద వరల్డ్.
0: క్రమక్రమేణ కొంత వైరాగ్యములో మనం ప్రవేశించాలి.
1: Slowly we should develop detachment.
0: గ్రంథాలు చదవాలి.
1: We should go through the text.
0: చదివినంత మాత్రమే చాలదు.
1: It's not enough if you read.
0: చదివిన దాన్ని అర్థమును తెలుసుకోవాలి.
1: We should know the meaning well.
0: తెలుసుకున్నంత మాత్రమే చాలదు.
1: Not enough if you know.
0: దాన్ని సరైనటువంటి యొక్క మననం చేయాలి.
1: We should repeat, recapitulate.
0: మననం చేసినంత మాత్రమే చాలదు.
1: It's not enough if you
0: recall. ప్రాక్టికల్ లో పెట్టాలి.
1: You should also put it into practice.
0: బుకిష్ నాలెడ్జి సూపర్ఫిషియల్ నాలెడ్జి గా మారిపోతుంది.
1: Because of this, the bookish knowledge becomes superficial knowledge.
0: అది ప్రయోజనం లేదు. ప్రాక్టికల్ నాలెడ్జ్ నీకు దింపాలి.
1: Bookish knowledge, superficial knowledge are useless.
0: పుస్తకం మస్తకంగా మారిపోతుంది. మస్తకం ప్రాక్టికల్ గా రియవది.
1: Therefore, the book has become the head, but the head has not been put into practice.
0: And here, food, head and God.
1: And here we find the three steps: food, head, and God.
0: ఈ God, దైవం యొక్క తత్వాన్ని మనం పెట్టుకోవాలి.
1: We should know the nature of God very clearly.
0: God అంటే ఏమిటి?
1: Who is God then?
0: G O D.
1: God spelling G O D.
0: G anaga empty.
1: What do you mean by G?
0: Manamu enno rakamuga bhavistunnamu.
1: We take it in a different sense.
0: Kani G ante manaku sariyana arthanni telusukovali.
1: We should know the correct meaning of G.
0: G ante empty.
1: What is G?
0: Idi kevalam srishtiki moola karanamainatundi.
1: It is the one, the cause for creation, generation.
0: Generation. Kabatti G ante generation.
1: G stands for generation.
0: O ante organization.
1: O stands for organization.
0: D destruction.
1: D destruction.
0: Idi G O D.
1: This is G O D.
0: Sutti sthiti layamu.
1: This is generation, organization, destruction. G O D, God.
0: Kanuka ee tattvanni chakkaga manam gurtinchinappude manalo undinatundi oka divyatvam aavirbhavistundi.
1: When once we know this latent meaning, the divinity will blossom well.
0: Sutti brahma ani, rakshanaku vishnu ani, లయమునకు ఈశ్వరుడని ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవ్వరూ చూడలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ నన్ ఆఫ్ us have ever seen the creator Brahma.
0: ఈ మూడు కూడా మనందే ఉంటుంది.
1: ద ట్రినిటీ
0: జనరేషన్ మనందే ఉంటుంది.
1: జనరేషన్ ఇస్
0: ఆర్గనైజేషన్ మనందే ఉంటుంది.
1: ఆర్గనైజేషన్ ఇస్
0: విత్ఇన్ మన దగ్గర.
1: సో ఆల్సో ద డిస్ట్రక్షన్.
0: డిస్ట్రక్షన్ అనేటువంటి మనలోనే ఉంటుంది.
1: డిస్ట్రక్షన్ ఇస్ విత్ఇన్.
0: కాబట్టి అంతా మనమే మనమే మనమే. హృదయమే దివ్యత్వము.
1: దిస్ ఇస్ డివినిటీ.
0: ఆ యొక్క దివ్యత్వాన్ని మనం పూర్తిగా నమ్మాలి.
1: వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ డివినిటీ.

0: అది నమ్మకుండా లోకాన్ని నమ్ముతున్నాము.
1: బట్ వీ బిలీవ్ ద వరల్డ్.
0: ఈ లోకమంతా కూడా కేవలము ఒక విధమైనటువంటి గాలి మేడలే.
1: దిస్ వరల్డ్ ఇస్ సంథింగ్ లైక్ క్యాసిల్స్ ఇన్ ది ఎయిర్.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి ఒక మిరాజ్. మిరాజ్.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఎ మిరాజ్.
0: కంటికి కనిపిస్తుంది కానీ అక్కడ జలం లేదు.
1: యూ సీ విత్ ది ఐ బట్ దేర్ ఇస్ నో వాటర్ దేర్.
0: జలముందంటే కానీ కనిపిస్తుంది కానీ జలం కాదది.
1: ఇట్ అపియర్స్ యాస్ దౌ దేర్ ఇస్ వాటర్ బట్
0: ఈ మ్యారేజ్ అనేటువంటి మిరాజ్.
1: సో మ్యారేజ్ ఇస్ ఎ మిరాజ్.
0: దీన్ని పట్టుకొని మనం లేని అవస్థలకు గురి అయిపోతున్నాము.
1: బేసింగ్ ఆన్ దిస్ వీ సఫర్.
0: ఎందుకు ఇంద్రియాన్ని నిగ్రహించుకోకూడదు?
1: వై డోంట్ యు అండర్స్టాండ్?
0: నువ్వు మానవుడై పుట్టి పశువు కాదు కదా.
1: యూఆర్ నాట్ అనిమల్.
0: పశువులే నిగ్రహించుకుంటుంటే ఈనాడు మానవులు కూడా నిగ్రహించుకోవటం లేదు.
1: అనిమల్ హాస్ గాట్ సమ్ కంట్రోల్.
0: చదివేందుకు కాల్చనా?
1: దెన్ వై షుడ్ యు
0: స్టడీ? తెలివితేటలు ఎందుకు కాల్చనా?
1: వై ఇంటెలిజెన్స్?
0: మీరు గొప్పతనం ఎందుకు కాల్చనా?
1: వై ఆల్ దిస్ గ్రేట్?
0: ఇవన్నీ కూడా నువ్వు వ్యర్థమైనటువంటివి.
1: దట్స్ ఆల్ ఎ వేస్ట్.
0: చదువు చదివి చదివి చావందనేటికి.
1: హావింగ్ స్టడీడ్ ఇన్ స్టడీడ్ అల్టిమేట్లీ యు డై.
0: చావులేని చదువు చదవాలి.
1: యు షుడ్ స్టడీ ఇన్ సచ్ ఎ వేస్ టు బి ఇమ్మోర్టల్.
0: ఆ చదువు ఏమిటి? అదే నిర్వాణ చదువు.
1: వాట్ ఈస్ ద స్టడీ? దట్ ఇస్ ద స్టడీ ఆఫ్ లిబరేషన్.
0: ఏ స్కూల్కు పంపిస్తే బుద్ధుడు ఏమైపోతాడో అని శుద్ధోధనుడు ఎక్కడికి పంపలేదు.
1: శుద్ధోధన హ్యాస్ నాట్ సెంట్ బుద్ధ టు ఎనీ స్కూల్.
0: బయటికి పోతే ఏ యొక్క వృద్ధులు చూస్తాడో అని భయపడి చదివించలేదు.
1: హి వాస్ అఫ్రైడ్ బికాజ్ బుద్ధ మైట్ వాచ్ ఎనీ ఓల్డ్ మ్యాన్ ఆర్ ఎ డెడ్ బాడీ ఆన్ ది
0: స్ట్రీట్. ఈ విధంగా సుఖంగా పెట్టి పెట్టి పెట్టి కట్టగడప్పటికి ఏమైపోయింది?
1: He was brought up in all comfort and pleasure. What
0: happened? Paasipaya annattuga moosipettam valla adi poorthi paasipoyindi.
1: All that is treasured becomes rotten.
0: కనుకనే జగత్తుకంతా కూడా ఒక విధమైనటువంటి సత్యాన్ని బోధించడానికి కంకణం కట్టుకున్నాడు బుద్ధుడు.
1: బుద్ధ డిటర్మిన్ టు ప్రాపగేట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ ఇన్ ద వరల్డ్.
0: ట్రూత్ ట్రూత్ ట్రూత్.
1: హి టాట్ ట్రూత్ అండ్
0: సత్యాన్ని చాటాలి.
1: ట్రూత్ మస్ట్ బి
0: ప్రాపగేటెడ్. ఏంటి ఈ సత్యము?
1: వాట్ ఇస్ దిస్?
0: దైవం ఒక్కటే సత్యము.
1: గాడ్ ఇస్ ట్రూత్.
0: ఏది ధర్మము?
1: వాట్ ఇస్
0: అహింసనే ధర్మము. ఎవరిని హింసించకూడదు. ఎందుకనగా అందరి యందు దైవమే ఉంది.
1: వి షుడ్ నాట్ హార్మ్ ఎనీబడి. వి షుడ్ నాట్ హర్ట్ ఎనీబడి బికాస్ గాడ్ ఈజ్ ఇన్ ఎవరీవన్.
0: ఎవరిని హింసించినా దైవాన్ని హింసించినట్టే.
1: హూమ్ సో ఎవర్ యూ హార్మ్ ఇట్ అమౌంట్స్ టు హార్మింగ్ గాడ్.
0: నీ దృష్టిని దైవం వైపు మరల్చు.
1: దేర్ఫోర్ టర్న్ యువర్ లుక్స్ టువర్డ్స్ గాడ్.
0: ఈ జగత్తు వైపు మరల్చకూడదు.
1: నాట్ టువర్డ్స్ ద వరల్డ్.
0: జగత్ అంతా కూడా కేవలం మార్పు చెందేటువంటిది.
1: ద హోల్ వరల్డ్ ఇస్ బౌండ్ టు చేంజ్.
0: ఈ జగత్ అంటే అర్థము.
1: వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్
0: జగత్?
1: జగత్
0: జా కమింగ్.
1: జా కమింగ్.
0: గత్ గోయింగ్.
1: గత్ గోయింగ్.
0: కమింగ్ అండ్ గోయింగ్. కమింగ్ అండ్ గోయింగ్. కమింగ్ అండ్ గోయింగ్.
1: జగత్ మీన్స్ దాట్ విచ్ ఇస్ కమింగ్ అండ్ గోయింగ్.
0: రావటం పోవటం రావటం పోవటమే.
1: ఇట్ కమ్స్ అండ్ గోస్ కాన్స్టెంట్లీ.
0: పుడుతున్నాడు చస్తున్నాడు, పుడుతున్నాడు చస్తున్నాడు.
1: ఈస్ బోర్న్ అండ్ హి డైస్ లేటర్.
0: ఇది శంకర్ల వారు కూడా చెప్పాడు.
1: దిస్ ఇస్ ద టీచింగ్ ఆఫ్ శంకర.
0: పునరపి

0: Nothing, no one will ever come to your rescue. None can protect you. There is no use of learning
1: with them.
0: Do you think that you will be protected by these things? As you leave this world, what is that you carry? What is that follows you? No one will ever
1: protect
0: you. Nothing will follow you. You remain alone.
1: కంట ఉండేది, వెంట ఉండేది, జంట ఉండేది, దైవత్వం ఒక్కటే. కనుక దైవతత్వాన్ని చక్కగా మనం అర్థం చేసుకోవాలి.
0: టు అండర్స్టాండ్ క్లియర్లీ ద నేచర్ ఆఫ్ డివినిటీ.
1: ఈ ప్రాకృతమైనటువన్నీ కూడాను మనం ముంచేటువంటివి.
0: ద వరల్డ్లీ థింగ్స్ విల్ డ్రౌన్ యూ ఇన్ సఫరింగ్.
1: కానీ మొట్టమొదట తీయగా కనిపిస్తుంది జగత్తు.
0: The world appears so fine externally.
1: Yetta kanipistundi.
0: How does it look?
1: Teeni boosina katti vale kanipistundi.
0: As if like a sword smeared with
1: honey. Teeni naaputu naaputu pothe naaluku kosestundi.
0: As you go on licking the honey smeared over the sword, your
1: tongue
0: will become.
1: Nimuru gappina nippu vale untundali jagattu.
0: It is something like a fire covered by ash.
1: ఆ నిమురు ఉంది కదా అని చేయబెట్టే చేయి కాలిపోతుంది.
0: ద మూమెంట్ యూ టచ్ దిస్ యాష్ ఇట్ యువర్ హ్యాండ్ గెట్స్ బర్న్.
1: ప్రాకృతమైనటువంటి దీంతో ఏది మనకు సుఖం లేదు.
0: సో దేర్ ఇస్ నో ప్లెజర్ ఇన్ ద వరల్డ్.
1: శరీర సుఖం అనుకుంటున్నాడు. ఈ శరీర ఇంద్రియములు అనుభవించే కొలది కూడాను వాడు బలహీనుడవుతున్నాడే కానీ బలవంతుడు కావటం లేదు.
0: యూ థింక్ ఆఫ్ ఫిజికల్ హ్యాపీనెస్ యాజ్ యూ ఎంజాయ్ దిస్ విత్ ఆల్ ది సెన్సెస్ యూ బికమ్ వీక్.
1: మనం ఏ విధంగా ఉంటుండాలి?
0: హౌ షుడ్ వి బి?
1: మన మానవుని యొక్క జీవితం ఎట్లా ఉండాలి?
0: హౌ షుడ్ బి అవర్ హ్యూమన్ లైఫ్?
1: వెన్నెల వంటి హృదయము.
0: అవర్ హార్ట్ షుడ్ బి లైక్ మూన్ లైట్.
1: వెన్న వంటి పలుకు.
0: అవర్ వర్డ్ షుడ్ బి సాఫ్ట్ లైక్
1: తేనె వంటి శృతి.
0: అండ్ దృష్టి
1: ఉండాలి. ఇది కావాలి. వెన్న వంటి దృష్టి ఉండాలి.
0: వి షుడ్ హావ్ లుక్స్ లైక్ దట్ ఆఫ్ ఎ బట్టర్.
1: వెన్నెల వంటి హృదయం ఉండాలి.
0: అండ్ హార్ట్ షుడ్ బి లైక్
1: తేనె వంటి పలుకు ఉండాలి.
0: అవర్ వర్డ్ షుడ్ బి లైక్
1: మానవుడు.
0: దీస్ ఆర్ ఇంపార్టెంట్.
1: దీన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: కానీ
1: ఈనాడు మాట మాట్లాడితే భయంకరమైనటువంటిగా మాట వస్తుంది.
0: టుడే యాజ్ వి స్పీక్ వి ఆర్ వెరీ హార్ష్ ఇన్ అవర్ వర్డ్.
1: హృదయములో ఏ మాత్రం కూడా ఒక విధమైన మెత్తదనం లేదు.
0: దేర్ ఇస్ నో సాఫ్ట్నెస్ ఇన్ అవర్
1: హార్ట్. వెన్న వంటి హృదయంగా ఉండాలి.
0: అవర్ హార్ట్ షుడ్ బి సాఫ్ట్ లైక్ బటర్.
1: మెత్తగా ఉండాలి.
0: బి సాఫ్ట్.
1: పవిత్రంగా ఉండాలి.
0: ఇట్ షుడ్ బి సేక్రెడ్.
1: నిర్మలంగా ఉంటుంది.
0: ఇట్ షుడ్ బి ప్యూర్.
1: అది ఎక్కడ ఉంది?
0: వేర్ ఇస్ ఇట్?
1: కఠిన హృదయము.
0: ఇట్ ఇస్ నో స్ట్రాంగ్.
1: పాషాణ హృదయము.
0: లైక్ ఎ స్టోన్.
1: పాయిజన్ హృదయము.
0: ఇట్ ఇస్ లైక్ ఎ స్టోన్.
1: దీన్ని హృదయం అని చెప్తామా?
0: కెన్ యు కాల్ ఇట్ ఎ హార్ట్?
1: దయా హృదయం, కరుణతో కూడినటువంటిది హృదయం.
0: హృదయ హార్ట్ మీన్స్ హృత్ ప్లస్ దయా.
1: కరుణ ఉండాలి మనలో.
0: దేర్ షుడ్ బి కంపాషన్.
1: కనుకనే ప్రతి ఆస్తికుడు కూడాను,
0: ఎవ్రీ థియస్ట్,
1: హృదయమును కరుణతో నింపుకోవాలి.
0: ఫిల్ హిస్ హార్ట్ విత్ కంపాషన్.
1: వాక్కును ఒక విధమైనటువంటి యొక్క మృదుమధురమైన వాక్కుగా ఉండాలి.
0: అవర్ వర్డ్ షుడ్ బి సాఫ్ట్ అండ్ స్మూత్ అండ్ స్వీట్.
1: కఠినమైన వాక్కుగా
0: ఉండకూడదు.
1: మృదుమధురంతో పాటు సత్యం కూడా ఉంటుండాలి.
0: ద వర్డ్ షుడ్ బి సాఫ్ట్ అండ్ స్వీట్ అండ్ ఫుల్ ఆఫ్ ట్రూత్.
1: అప్పుడే మానవత్వం చెప్పడానికి వీలవుతుంది.
0: దెన్ ఓన్లీ కాల్ యువర్ సెల్ఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: ఎప్పుడు చూచినా కానీ అశాంతి అశాంతి అశాంతి.
0: వి ఫైండ్ రెస్ట్లెస్నెస్.
1: ఈ అశాంతికి ఎవరు కారణము?
0: హూ ఇస్ ద కాజ్?
1: మీ అశాంతికి నీవే కారణం.
0: యు ఆర్ ద కాజ్ ఫర్ ద
1: ఆల్ దిస్. కారణము
0: యువర్ రిజల్ట్స్.
1: నీ దుస్సంకల్పములే కారణం.
0: యువర్ బ్యాడ్ కంపెనీ.
1: దృష్టియే కారణం.
0: యువర్ బ్యాడ్ లుక్స్.
1: నీ సంకల్పాలతో కూడిన దృష్టి చేరటం చేతని అశాంతి మనలో ఆవిర్భవిస్తుంది.
0: బికాస్ ఆఫ్ ద బ్యాడ్ లుక్స్ అండ్ బ్యాడ్ థాట్స్ యువర్ లైఫ్ ఇస్ రెస్ట్లెస్.
1: బుద్ధుడు,
0: బుద్ధ
1: జగత్తుకు ఒక విధమైన సత్యాన్ని బోధిస్తూ వచ్చాడు.
0: బుద్ధ టాట్ ట్రూత్ టు దిస్ వరల్డ్.
1: ఈ వేదములు శాస్త్రములు చెప్పినటువంటి సత్యము ధర్మం కాదు.
0: ఇట్స్ నాట్ ద వన్ టాట్ బై వేద.
1: కనుక మనం ఈనాడు రెండు మనం దృష్టిలో పెట్టుకోవాలి.
0: టుడే వీ షుడ్ కీప్ ఇన్ యూ టూ ఇంపార్టెంట్ థింగ్స్.
1: అహింస పరమో ధర్మ. అహింస ఎవరిని మనసుకుతో కాని దేహంతో కాని కార్యంతో కాని హింసించకూడదు.
0: అహింస నాన్ వయలెన్స్, నాట్ హర్టింగ్ ఎనీవన్ బై థాట్ వర్డ్ అండ్ డీడ్.
1: మన నాలుగునిచ్చింది సత్యం సత్యం.
0: ద టంగ్ ఇస్ గిఫ్టెడ్ టు అటర్ ట్రూత్.
1: దీన్ని చైతన్యులు వారు కాని మహనీయులు కాని చెబుతూ వచ్చారు.
0: ద సేమ్ థింగ్ ఇస్ ప్రొపగేటెడ్ బై నోబుల్ సోల్స్ లైక్ చైతన్య.
1: జయదేవుడు చెప్పాడు.
0: జయదేవ సెడ్,
1: జిహ్వే రసగ్ని మధుర ప్రియత్వం.

0: ఓ నాలుక,
1: ఓ టంగ్,
0: నీవు ఎందుకుంటున్నావు?
1: వై ఆర్ యు దేర్?
0: కేవలం రుచికరమైన పదార్థములు తినట కోసమా?
1: ఇట్స్ ఓన్లీ టు టేక్ డెలీషియస్ ఐటమ్.
0: లేక పరులను నిందించే కోసమా?
1: ఆర్ ఆర్ యు దేర్ టు అక్యూజ్
0: అదర్స్? లేక పరదోషం చేసే కోసమా?
1: ఆర్ టు క్రిటిసైజ్?
0: కాదు కాదు కాదు కాదు కాదు. నీవు మధురమైనటువంటి దానివి.
1: యు ఆర్ సో స్వీట్.
0: గౌరవనీయమైనటువంటి దానివి.
1: రెస్పెక్ట్ఫుల్.
0: చాలా పవిత్రమైనటువంటి దానివి.
1: యు ఆర్ వెరీ సేక్.
0: నీవు చేయవలసిన పని ఏమిటి?
1: వాట్ ఇస్ యువర్ జాబ్?
0: గోవింద దామోదర మాధవేతి.
1: You should chant the name of God, sacred name of God, Govinda, Damodara,
0: Madhava.
1: It is for that purpose tongue is gifted.
0: తినటం కోసం కాదు.
1: నాట్ మియర్లీ టు పార్టేక్.
0: పరమ దూషించే కోసం కాదు.
1: నాట్ టు క్యూ.
0: పరమ నిందించే కోసం కాదు.
1: నాట్ టు బ్లేమ్.
0: నీవు నీ హృదయవాసి అయినటువంటి యొక్క దైవాన్ని స్మరించు.
1: Tongue is given to chant the glory of God, who is the indweller.
0: ఎన్ని మతములైనప్పటికీ,
1: irrespective of number of religions,
0: గమ్యము ఒక్కటే.
1: All religions are one.
0: మతములన్నీ చేరి మార్గంబు బోధించే, మతములన్నీ చేరి,
1: all religions together,
0: మార్గంబు బోధించే,
1: taught to different paths,
0: వస్త్ర భేదము వేరని వస్తువు తెలిపే.
1: Though yarn is different, the cloth is one.
0: శృంగారములు వేరు బంగారం ఒక్కటే.
1: జ్యువెల్స్ ఆర్ మెనీ, గోల్డ్ ఇస్ వన్.
0: పశువుల వన్నెలు వేరు పాలు ఒకటే.
1: ది కలర్ ఆఫ్ ది కౌస్ వేరే బట్ ది మిల్క్ ఇస్ వన్.
0: జీవజంతులు వేరు జీవుండు ఒక్కడే.
1: ది బీయింగ్స్ ఆర్ మెనీ,
0: జాతి నీతులు వేరు జన్మము ఒకటే.
1: దేర్ మే బి డిఫరెంట్ స్పీషీస్ బట్ బర్త్ ఇస్ వన్.
0: పూల జాతులు వేరు,
1: ఫ్లవర్స్ ఆర్ మెనీ.
0: పూజలొకటే.
1: వర్షిప్ ఇస్ వన్.
0: దర్శనములు వేరు,
1: పాత్స్ ఆర్ మెనీ.
0: దైవము ఒక్కడే,
1: గాడ్ ఇస్ వన్.
0: తెలియలేకను మానవులు తెలివి తప్పి,
1: బికాస్ మ్యాన్ హ్యాస్ లాస్ట్ ఆల్ హిస్ ఇంటెలిజెన్స్.
0: బ్రతుకు కోసము బహుబాధ బద్దులైరి.
1: టు క్యారీ అవుట్ హిస్ డైలీ లివింగ్ టు ఎర్న్.
0: బ్రతుకు కోసము, ఈ తుచ్చమైన బ్రతుకు కోసము ఇన్ని మార్గాలు పొందుతున్నాం.
1: ఫర్ ఇస్ దిస్ మీన్ లైఫ్, లో లైఫ్ హీ లీడ్స్ సచ్ ఏ లైఫ్.
0: ఈ బ్రతుకు, ఈ బ్రతుకు ఒక బ్రతుక.
1: ఇస్ దిస్ ఎ ట్రూ లైఫ్ అట్ ఆల్?
0: కాదు కాదు.
1: నో.
0: దైవాన్ని స్మరించిన బ్రతుకు బ్రతుక.
1: కెన్ యు కాల్ ద ట్రూ లైఫ్ ఇఫ్ డస్ నాట్ థింక్ ఆఫ్ దివ్యత్వాన్ని
0: అనుభవించినటువంటి బ్రతుకు బ్రతుక?
1: కెన్ యు కాల్ దట్ లైఫ్ ఇఫ్ డస్ నాట్ థింక్ ఆఫ్ దివ్యత్వాన్ని?
0: పవిత్రమైన జీవితాన్ని గడపనటువంటి బ్రతుకు బ్రతుక?
1: ఇస్ దట్ ద లైఫ్ అట్ ఆల్?
0: నీతి నిజాయితీ లేకుండా బ్రతికే బ్రతుకు బ్రతుక?
1: కెన్ యు కాల్ ఇట్ ఎ లైఫ్ అట్ ఆల్? నో.
0: నీతి నిజాయితీలే నిర్వాణమునకు మూల కారణం.
1: యాక్చువల్లీ స్పీకింగ్, ఇట్స్ ద మొరాలిటీ అండ్ ఆనెస్టీ దట్
0: నీతి నిజాయితీ. ద మొరాలిటీ అండ్ ట్రూత్.
1: ద మొరాలిటీ అండ్ ట్రూత్ విల్ గివ్ యూ లిబరేషన్. నిర్వాణం,
0: నిర్వాణం.
1: This is nirvana, liberation.
0: మీరెన్నిటిని వదిలిపెట్టినారు ఇప్పుడు?
1: We have given up these two now.
0: ఏమైపోతుండాలి? నిర్వాణం లేదు, మానమైపోతుండాలి.
1: There is no nirvana liberation, but mana character is gone.
0: ఎందుకంటే అందరు కూడా అవధూతలు కావాలి.
1: ఎవ్రీవన్ షుడ్ బికమ్ అవధూత.
0: ఎవరు అవధూత?
1: హూ ఇస్ అన్ అవధూత?
0: నీతి నిజాయితీ గలవాడే అవధూత.
1: ద వన్ హూ హాస్ గాట్ దిస్ మొరాలిటీ అండ్ ట్రూత్.
0: యమదూతనే.
1: Without these two, the morality and truth is not avadhuta, but is yamadhuta, the messenger of death.
0: కనుక మనం యమదూతలు కాకూడదు, అవధూతలు కావాలి.
1: We should not be యమదూత, the messenger of death, but we should be అవధూత, the
0: renunciate.
1: దైవదూతలు
0: కావాలి.
1: We should be అవధూత.
0: దయ్యాలకు దూత కావకూడదు.
1: We should not be messenger of demon or
0: దయ్య. అందుకే జీసస్ కూడాను I am the messenger of God అన్నాడు.
1: So Jesus
0: దైవదూతగా మారాడు.
1: That he is the messenger of God.
0: కనుక మెసెంజర్ ఆఫ్ గాడ్ కావాలి.
1: సో వీ షుడ్ బికమ్ ద మెసెంజర్.
0: మెసెంజర్స్ కావాలి.
1: ఆల్ షుడ్ బి ద మెసెంజర్స్ ఆఫ్ గాడ్.
0: అప్పుడే మానవత్వం సార్థకం అవుతుంది.
1: దెన్ ఓన్లీ అవర్ హ్యూమన్ లైఫ్ ఇస్ రిడీమ్డ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ పవిత్రమైనటువంటి బుద్ధ జయంతి దినము,
1: ఆన్ ది సీక్రెట్ డే ఆఫ్ బుద్ధ జయంతి.
0: కానీ ఇది బుద్ధ పౌర్ణిమ అని చెప్తూ వచ్చారు.
1: వి ఆల్సో కాల్ ఇట్ బుద్ధ పౌర్ణిమ.
0: పూర్ణిమ అంటే ఏమిటి? మొట్టమొదటి దాన్ని తెలుసుకోవాలి.
1: వాట్ ఈస్ పూర్ణిమ? ఫుల్ మూన్ డే.
0: పూర్ణమైనటువంటి ఒక తత్వమే పూర్ణిమ.
1: దట్ విచ్ ఇస్ టోటల్, దట్ విచ్ ఇస్ హోలిస్టిక్ ఈస్ పూర్ణ, ఫుల్.
0: హృదయం చంద్రమా మనసోజాత చచ్చో సూర్యోజాయత. మన మనసే చంద్రుడు.
1: అవర్ మైండ్ ఈస్ ద మూన్.
0: ఈ మనసు అనేటువంటిది పరిపూర్ణమైన ప్రేమతో ఉండినప్పుడు ఇది పూర్ణిమ.
1: దట్ డే విన్ ద మైండ్ ఈస్ ఫుల్ ఆఫ్ లవ్, దట్ ఈస్ ఫుల్ మూన్ డే, పూర్ణిమ.
0: మనసును అంధకారంలో ముంచుకొని,
1: విత్ ఆల్ దట్ డార్క్నెస్ విత్ ఇన్ ది
0: హార్ట్. పూర్ణిమ, పూర్ణిమ అంటే ఏమిటి? పూర్ణిమ,
1: వాట్ ఈస్ దట్ ఫుల్ మూన్ డే? దే
0: ఇది పూర్ణిమ కాదు.
1: ఇస్ నాట్ ఫుల్ మూన్.
0: పేరు పూర్ణిమ.
1: ఇస్ ద నేమ్ సేక్.
0: కానీ అనుభవానికి చీకటి,
1: బట్ ఇన్ ప్రాక్టీస్
0: అంధకారమే,
1: డార్క్నెస్ ఓన్లీ.
0: అంధకారాన్ని తీసుకోవాలి, దూరం చేయాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ డిస్పెల్ ద
0: రామచరితంలో మీకు అందరికీ తెలుసును,
1: యు నో దిస్ ఇన్ రామచరిత,
0: హనుమంతుడు లంకకు అగ్గి పెట్టాడు.
1: హనుమాన్ హస్ సెట్ లంక ఆన్ ఫైర్,
0: లంక అంతా కూడా మండిపోతుంటుండాలి.
1: ఫ్లేమ్స్ ఆల్ అరౌండ్ ఇన్ లంక,
0: లంకలో ఎక్కడ చూసినా గానీ పట్ట పగులు వలె కనిపిస్తుంది అది మంటలు.
1: Because the flames, the Lanka appeared as if it's a broad daylight.
0: Kani Lanka pattapagulugale kanipistundadi kani Ravani hrudayam chimma chigidiga kammukundadi.
1: The whole Lanka was like broad day, but the heart of Ravana is pitch dark.
0: Chusara Lanka velugayipoyi em prayojanam?
1: What is the use of light outside?
0: Hrudayam velugu kavali.
1: The heart should be of light.
0: అది కాకుండా ఎన్ని దీపములు వెలిగించినా ప్రయోజనం లేదు.
1: వితౌట్ లైట్ ఇన్ ద హార్ట్ దేర్ ఇస్ నో యూజ్ ఇన్ లైటింగ్ ల్యాంప్స్.
0: మన హృదయములో ఆ దైవ చీకటిని వెలిగించాలి.
1: వి షుడ్ లైట్ ద ల్యాంప్ ఆఫ్ ద డివినిటీ ఇన్ అవర్ హార్ట్.
0: ఆత్మీయమైనటువంటి యొక్క భావాలకు కొంతవరకు దూరం కావాలి.
1: వి షుడ్ గివ్ అప్ ద వరల్డ్లీ ఫీలింగ్స్ అండ్ థాట్స్.
0: ఈ ద్వేష అసూయలు కూడా రెండు పోవాలి.
1: వి షుడ్ గివ్ అప్ ది హేట్రెడ్ అండ్ జెలసీ.
0: మానవులకు రెండే రెండు గ్రహములు.
1: దేర్ ఆర్ టూ ప్లానెట్స్.
0: రాగ ద్వేషములు రెండు గ్రహములు పట్టాయి.
1: దీస్ టూ ప్లానెట్స్ విల్ పుట్ అస్ టు సఫర్.
0: ఈ రెండు గ్రహములే మానవుని అనేక విధమైనటువంటి అపమార్గంలో ప్రవేశపెడుతున్నాయి.
1: దీస్ టూ విల్ పుట్ అస్ అలాంగ్ ద రాంగ్ పాత్.
0: ఈ రెండు కూడా నువ్వు పోగొట్టుకోవాలంటే ప్రేమను పెంచుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు డిస్కార్డ్ దెమ్ వి షుడ్ డెవలప్ లవ్.
0: ప్రేమ

நடுக்கம் நமந்தோ நதீத்தோ

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: మీకు పుణ్యము లేదు, పాపము లేదు.
1: నేదర్ యు హ్యావ్ ద మెరిట్ నార్ ద సిన్ టు యువర్ క్రెడిట్.
0: నా సౌఖ్యో నా దుఃఖం. మీకు సుఖము లేదు, దుఃఖము లేదు.
1: నేదర్ యు హ్యావ్ హ్యాపీనెస్ నార్ మిజరీ.

0: మీరు మంత్రస్వరూపులు కాదు, యంత్రస్వరూపులు కాదు, తంత్రస్వరూపులు కాదు.
1: యు ఆర్ నాట్ మంత్ర, యు ఆర్ నాట్ తంత్ర ద ప్రొసీజర్, నాట్ యంత్ర ద మెషినరీ.
0: మీరు యోగులు కాదు, భోగులు కాదు, విరాగులు కాదు.
1: యు ఆర్ నాట్ రెనన్షియన్స్, యు ఆర్ నాట్ అబ్సల్యూట్లీ డిటాచ్డ్ నార్ అఫ్లూయెంట్.
0: మరి ఎవరు?
1: దెన్ హూ ఆర్ యూ?
0: సదానంద రూపం శివోహం, శివోహం. మీరు సదానంద స్వరూపులైనటువంటి మంగళాకారులు.
1: యు ఆర్ ది వెరీ ఎంబాడిమెంట్స్ ఆఫ్ దట్ ఎటర్నల్ బ్లిస్ అండ్ ఆస్పిషియస్నెస్.
0: కానీ ఉపాధి యొక్క భేదము చేత అనేకంగా భావించి, విశ్వసించి అజ్ఞానములకు గురి అవుతున్నారు.
1: Based on considerations of the vesture and the form we have put on, we are carried away by the multiplicity or the plurality of the world and are totally ignorant.
0: కూటి పేద మొదలు కోటీశ్వరుని వరకు,
1: right from a pauper to a millionaire,
0: పామరుని మొదలు పరమహంసల వరకు,
1: right from an ignorant one to the supreme one of knowledge and wisdom,
0: స్త్రీల మొదలు పురుషుల వరకు,
1: no matter men or women,
0: పిల్లల మొదలు పెద్దల వరకు కూడాను, తమను తాము పరిచయం గావించుకునే సమయం లోపల ప్రతి వ్యక్తి కూడాను నేను నేను నేను అనే పదమును ఉచ్చరిస్తున్నాడు.
1: Whether a child or a grown up adult introduce himself this way, I.
0: ఈ నేను అనేటువంటి తత్వమే ఆత్మతత్వము.
1: The principle of this I-ness is atmic sense.
0: దీనినే శృతులు ఆత్మ హృదయ అని పిలుస్తూ వచ్చారు.
1: ద వేదిక్ టెక్స్ట్ కాల్ ఇట్ హృదయ ఆత్మ.
0: హృదయము అనగా కరుణతో కూడినటువంటి యొక్క స్థానమే.
1: హృదయ ఇస్ ద సెంటర్ ఆఫ్ కంపాషన్.
0: కనుక మీరందరూ కూడాను కరుణస్వరూపులే.
1: అండ్ హెన్స్ యు ఆర్ ఆల్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ ఆల్ కైండ్నెస్.
0: ఇట్టి కరుణ యొక్క తత్వాన్ని ప్రతి వ్యక్తి కూడాను గుర్తించి వర్తించినప్పుడే లోకశాంతి చేకూరుతుంది.
1: ఇఫ్ ఓన్లీ ఎవ్రీ పర్సన్ రికగ్నైజ్ ద వాల్యూ ఆఫ్ ద కైండ్నెస్, ద హోల్ యూనివర్స్ వుడ్ సర్టన్లీ ప్రోగ్రెస్.
0: లోక సమస్త సుఖినో భవంతు అని ప్రార్థిస్తున్నాము, కానీ ఈ సుఖములకు ఆధారమైనటువంటి యొక్క కరుణ తత్వాన్ని మనం విస్మరిస్తున్నాము.
1: వి ప్రే ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది హోల్ వరల్డ్, బట్ వీ హావ్ ఫర్గాటన్ ద కీ టు సచ్ వెల్ఫేర్ అండ్ ప్రోగ్రెస్, ద బేసిక్ ప్రిన్సిపల్ ది ఆత్మ.
0: ప్రతి మానవుడు కూడాను నేను అనేటువంటి పదము లేకుండా తన పరిచయాన్ని తాను జగత్తులకు నిరూపించలేడు.
1: నో మ్యాన్ కెన్ ఎవర్ ట్రై టు ఇంట్రడ్యూస్ హిమ్సెల్ఫ్ విదౌట్ అటరింగ్ దిస్ వర్డ్ ఐ.
0: నిజముగా పశుపక్షి మృగాదులకు మాటలు రావటం లేదు, కనుకనే అవి నేను అనేటువంటి పదమును ఉచ్చరించలేదు.
1: బర్డ్స్ అండ్ బీస్ట్ అండ్ అనిమల్స్ ఆర్ నాట్ ఏబుల్ టు ఇంట్రడ్యూస్ దెమ్సెల్ఫ్ యూజింగ్ దిస్ ఐ బికాస్ దే ఆర్ డినైడ్ ద ఫ్యాకల్టీ.
0: వాటికి కూడాను మాటలే వచ్చి ఉండినా, నేను పశువును, నేను పక్షిని, నేను కోతిని, నేను గ్రద్దను, నేను కుక్కను అని అవి కూడాను ఉచ్చరించేటువంటివే.
1: ఇఫ్ దే ఆల్సో హ్యావ్ బీన్ గిఫ్టెడ్ ద ఫ్యాకల్టీ ఆఫ్ స్పీచ్, దే టు వుడ్ హ్యావ్ డిక్లేర్డ్ దట్ ఐఎమ్ ద బర్డ్, ఐఎమ్ ద బీస్ట్, ఐఎమ్ ద కౌ, ఐఎమ్ ద మంకీ అండ్ సో ఆన్.
0: కనుక ప్రపంచమంతా కూడాను నేను అనేటువంటి పదం పైననే ఆధారపడి ఉంటున్నది.
1: దేర్ఫోర్ whole world rests on this word I.
0: Sarva jeevula yandu unnatvanti yokka ee aashira tattvam nene.
1: The existence in all of the creatures is this principle of I.
0: Sarvatra vyapinchinatvanti brahma tattvam anetvantidi brahma tattvam kudanu nene.
1: The cosmic principle spread all over the entire universe is this I only.
0: Kanukane nenu anetvanti tattvamunu ee naadu manavudu sariga artham chesukonaleka దేహమునే తానుగా భావించుకుని మాయలో మునుగుతున్నాడు.
1: మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు నో ద మీనింగ్ ఆఫ్ దిస్ ఐ అండ్ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ దిస్ బాడీ.
0: ఈ ప్రపంచమంతా కూడాను ద్వైతముతో కూడి ఉంటున్నది.
1: ద హోల్ వరల్డ్ ఇస్ డ్యూయల్.
0: ఒకటి ఇది, రెండవది నేను.
1: వన్ ఇస్ దిస్, ద అదర్ వన్ ఇస్ ఐ.
0: ఇది అనేటువంటిది దృశ్యము.
1: దిస్ is the seen.
0: Nenu aneetundi drashta.
1: I is the seer.
0: Drashta lekunda drushyam undaledu.
1: Without the seer there cannot be the seen.
0: Idi oka gudda.
1: దిస్ ఇస్ ఎ క్లాత్.
0: ఇది అనేటువంటి పదం లేకుండా దీన్ని గుడ్డ అని చెప్పడానికి వీలు కాదు.
1: Without using this word, this, you cannot say glass.
0: ఇది ఒక గ్లాసు.
1: This is a glass.
0: ఇది అనేటువంటి పదం లేకుండా గ్లాసు అనేటువంటి దాన్ని ఉచ్చరించలేము.
1: You cannot say glass without using
0: ఇది అనేటువంటి పదము గ్లాసును నిరూపింపజేస్తుంది.
1: The utterance of this word, this, demonstrates the existence of glass.
0: ఇది ఒక పెద్ద హాలు.
1: This is a big hall.
0: ఇది అనేటువంటిది లేకుండా ఏ హాలు క్వశ్చన్ వస్తుంది అక్కడ.
1: How do you say this hall without using this word this?
0: ఇది ఒక హాలు.
1: This is a hall.
0: ఇది అనేటువంటి పదము కేవలము ఒక దృశ్యముతో కూడినటువంటివి.
1: The word this is associated with the scene.
0: ప్రతి రూప నామములు కూడాను దృశ్యముతోనే ఉంటున్నవి.
1: Every form and name is attached to this form.
0: ఈ దృశ్యమును నిరూపించేటువంటిదే ద్రష్ట.
1: The scene is visualized by the seer.
0: అక్కడ బల్బులు వెలుగుతున్నాయి.
1: You find the bulbs illuminating.
0: కానీ మనం ఏమంటున్నాము? బల్బులు వెలుగుతున్నాయి అంటున్నాము.
1: We think that the light is out of the bulb.
0: వెలిగేది బల్బు కాదు, కరెంట్.
1: It's not the bulb that sheds the light, it is the current.
0: బల్బు ఒక ఉపాధి.
1: Bulb is a vesture.
0: ఇప్పుడు ఎవరైనా ఒక పిల్లవాడిని మనం ప్రశ్నించినప్పుడు, బాబు నువ్వు ఎప్పుడు వచ్చావు అని ప్రశ్నించినప్పుడు, నేను 20వ తేదీ వచ్చినాను స్వామి అంటాడు.
1: If you ask any boy here, when did you come, he will say, I came Swami on 20th.
0: Endukosam vachavu?
1: Why did you come?
0: Convocation kosam vachanu.
1: I came here to attend the convocation.
0: Vachinadi evaru?
1: Who came?
0: Dekame.
1: It's the body that came.
0: Aa samayam nandu dekame taanuga bhavinchukoni nenu 20th teedi vachanu untunnadu.
1: So he identifies with the body and says that I arrived here on 20th.
0: Tirigi ninnadi dinamee kaalu jari విరిగినది.
1: Yesterday, because of an accident, he slipped and sustained a fracture in
0: the neck. ఈనాడు వచ్చి స్వామి నా కాలు విరిగినది అంటున్నాడు.
1: And today he says, my leg is fractured.
0: అప్పుడు నీవెవరు, నీ కాలు ఎవరు?
1: Then who are you and what's this leg then?
0: అప్పుడు నీ కాలు నీకంటే వేరైనదే కదా.
1: Does it not mean that your leg is separate from you?
0: ఒక నిమిషములో దేహమే నేనుగా భావిస్తున్నావు.
1: In 1 minute you identify with the body.
0: Maroka nimishamlo na dehamu ani dehanni veruga bhavistunnavu.
1: Next minute you say this is my body, consider the body separate from you.
0: Kanuka nee kante vereinatundi anta ikkudanu drushyame.
1: So what all that is separate from you is the thing.
0: Anni drushyamulu endukunu leelamai ekanga undinatundi neeve satyamu.
1: In fact, the underlying current in the entire scenario is this.
0: Aa satyamulu etti maarpulu undavu.
1: This I is changeless.
0: భూత భవిష్యత్ వర్తమాన కాలములు ఎందు కూడాను ఏకంగా నిలిచినటువంటి ఒక సత్యము అది.
1: దిస్ ఐ రిమైన్స్ ఎస్ ద ఫండమెంటల్ ట్రూత్ ఇన్ ఆల్ ద పీరియడ్స్ ఆఫ్ టైమ్, ద పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్.
0: దానిని శృతులు నేను అనేటువంటి పదముగా నిరూపిస్తూ వచ్చింది.
1: శృతీస్ కాల్ ఇట్ బై దిస్ వర్డ్ ఐ.
0: ఆ నేనునే ఆత్మగా రూపొందింది.
1: This I is verily Atma.
0: ఈ ఆత్మనే హృదయంగా మారిపోయింది.
1: దిస్ ఆత్మా ఇస్ ద హార్ట్.
0: ఈ హృదయంగా కరుణంగా రూపొందింది.
1: This hridaya is the center of compassion.
0: Karuna anna, hridayam anna, aatma anna, nenu anna, devudu anna, anta okate paryaya padamulu maatrame.
1: And hence, compassion, hridaya, aatma, I are merely synonyms.
0: Ivanni kudunu manavulu yokka jeevitopadi nimittamai yerpadinatundi naamamule.
1: These are the names that we make use of for the worldly point of view.
0: Ramulu, Krishnudu ani antunnamu.
1: We have the names Ramudu, Krishnudu.
0: ఈ రాములు కృష్ణుడు పెట్టిన పేర్లే కానీ, పుట్టిన రూపములే కానీ సాక్షాత్ స్వరూపములు కాదు.
1: These are the names given, christened, not by birth.
0: మానవునికి మొట్టమొదటి పేరు నేను అనేటువంటిది.
1: In fact, the first name of every human being is this.
0: భగవంతునికి కూడా పూర్వము నేను అనేటువంటిది మొదటి పేరు.
1: The first name of God at the earliest times is I.
0: ఉపనిషత్తులు యందు అహం బ్రహ్మాస్మి అనింది.
1: The Upanishad declaration is aham brahmasmi.
0: Aham brahmasmi. Nenu aneetundi padam puttin tarvatane nenu brahmanu antunnadu.
1: This word I is first and later we say.
0: Ee brahma aneetundi padam kodanu nenu puttina tarvatane brahma puttindi.
1: The word brahma came after this word I.
0: Kanuka annintikini mooladharamainatundi nenu.
1: And hence the primal basis for everything is this I.
0: Itti nenu nu manam gurtinchadaniki taginaatundi krishi manam salapatam ledu.
1: We are not making an effort to know the principle of this I-ness.
0: Aneka mandi aneka vidhamulainatundi sadhanalu salputunnaru.
1: Many undergo spiritual paths, pursuits.
0: Ye sadhanalu chesinappatiki evar nimittamai chestunnavu?
1: we undertake various spiritual endeavors. What
0: for? ప్రశ్నించినప్పుడు దైవాన్వేషణకై చేస్తున్నాను.
1: When you ask this question, what for the spiritual path?
0: సర్వత్రా ఉన్నటువంటి దైవాన్ని అన్వేషణ చేయటం ఏమిటి?
1: When God is everywhere, why do you need to search for Him?
0: ఇది కేవలం హాస్యాస్పదమైనటువంటి పదము.
1: It is ridiculous.
0: నీవే దైవమే ఉండగా ఇంకా అన్వేషణ ఎక్కడ?
1: When you are God, then why do you need to search?
0: తరం తాను ఎక్కడైనా కూడా వెతుక్కునేటువంటి మూర్ఖుడు ఎవరైనా ఉన్నారా?
1: Is there any fool who would search himself anywhere?
0: ఏ వ్యక్తినైనా అడిగి అయ్యా నేను ఎక్కడున్నానని ప్రశ్నించేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా?
1: Is there any person who would ask like this, sir, where am I?
0: నేను ఎక్కడున్నానని ప్రశ్నిస్తే వీడికి బుద్ధి చెడిపోయింది, పిచ్చి ఆసుపత్రిలో చేర్చాలంటారు.
1: If anyone asks this question, where am I, we say that he deserves a place in lunatic asylum.
0: నేను అనేటువంటిది తన స్వరూపమే.
1: And hence this I is your very
0: దైవము అనేటువంటి తన స్వరూపమే.
1: You are God.
0: బ్రహ్మము అనేటువంటి తన స్వరూపమే.
1: You are Brahma.
0: కాని అట్టి నిత్య సత్యమైనటువంటి యొక్క బ్రహ్మతత్వాన్ని ఈనాడు మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు.
1: Man is not able to recognize this eternal truth.
0: దానినే మార్చాలి.
1: That has to be changed now.
0: మాను త్రిద్దవచ్చు మరి వంపు లేకుండా.
1: You can
0: త్రిద్దవచ్చు రాయి తిన్నగాను.
1: You can correct and set right a bent tree. You can mold a boulder.
0: మనసు తిద్దగలరా మరి వంపు లేకున్నా.
1: Can you set right ever the mind that is perverted?
0: ఉన్న మాట తెలుపుచున్న మాట.
1: This is the truth expressed.
0: మనసును తిద్దలేరు ఎవరు?
1: One cannot set right the mind.
0: మానునైనా తిద్దవచ్చు.
1: You can
0: ముందునైనా తిద్దవచ్చు కానీ మనసును తిద్దలేరు.
1: You can correct the tree, set it right and mold the boulder.
0: అట్టి తిద్దలేనటువంటి ఒక మనసే మానవుని అనేక పెడమార్గములు పట్టిస్తూ ఉంటుంది.
1: The mind that cannot be corrected is the main cause for the distorted worship.
0: మానవుని యొక్క దుఃఖములకు సుఖములకు పుణ్యములకు పాపములకు భోగములకు రోగములకు అన్నిటికీ మనసే మూల కారణం.
1: Mind is the main cause for the happiness, for the misery, for the sin, for the merit, the pleasure and the pain.
0: కనుక అన్వేషణ అనేది ఏంటి?
1: Then what's the meaning of search for God?
0: ఆత్మను దర్శించటం.
1: Only to experience ఆత్మ.
0: ఇది చాలా అర్థం లేనటువంటి పదములు.
1: These are all meaningless words.
0: సాధనలు సలుపుతున్నారు.
1: We undertake spiritual path.
0: ఎన్ని విధములైనటువంటి సాధనలు సలుపుతున్నారు.
1: How many times?
0: శ్రవణం.
1: Listening.
0: కీర్తనం.
1: Singing.
0: విష్ణు స్మరణం.
1: Chanting.
0: పాద సేవనం.
1: సర్వీస్.
0: వందనం.
1: సల్యూటేషన్.
0: అర్చనం.
1: వర్షిప్.
0: స్నేహం.
1: ఫ్రెండ్షిప్.
0: ఆత్మనివేదనం.
1: సరెండర్.
0: ఈ సాధనలు దేనికోసం చేస్తున్నారు?
1: వై డూ యూ డూ ఆల్ దీస్ పార్ట్స్ ఆఫ్ దివోషన్?
0: ఇది ఆత్మాన్వేషణ కోసం కాదు.
1: They are not meant for search of God.
0: దివ్యత్వాన్ని పొందే నిమిత్తము కాదు.
1: Not to attain divinity.
0: ఇది కేవలము పిచ్చి మనసును సంతృప్తి పరిచే కోసమని.
1: It is only to satisfy the mad mind.
0: కనుక మనం ఈ సాధనలన్నీ దేనికోసం చేయాలంటే చేయవలసి ఉంటే ఒకదాని కోసం చేయి.
1: If at all we are to proceed along the spiritual path, we are to proceed in one direction.
0: అనాత్మను మార్చడానికే నీవు సాధన చేయి.
1: We have to do spiritual path. Spiritual sadhana, to forget which is not Atma.
0: Anatmanu marchitiva, unnadi Atmane.
1: If you forget what is not Atma, naturally you will be reminded of
0: Atma. Anatma kudunu pratyekamainatidi kaadu.
1: In fact, this Atma is not separate from that which is
0: Anatma kudunu oka vidhamainatundi bhavame.
1: In fact, the Anatma which is not Atma is also a reflection.
0: Ippudu velugga velugutuntayi bulbs.
1: You find the bulbs illuminating there.
0: Switch off chesthe cheekati aipothundi.
1: If you switch it off, you don't find light.
0: Ee cheekati ekkada nunchi vachindi?
1: The darkness, where do you get?
0: Light vesthani ekkadiki poyindi?
1: The moment you switch it on,
0: idi raledu poledu.
1: The darkness has not come, not
0: light yokka abhavame cheekati.
1: It is only the distortion or aberration of the light that comes in form
0: of darkness. Atma yokka abhavame anatma.
1: So the aberration of Atma is Anatma.
0: కనుక అనాత్మను కూడా నువ్వు మనం దూరం చేయనక్కర్లేదు.
1: You don't need to be far from this Anatma.
0: కారణం.
1: The reason.
0: అనాత్మనే లేదు. లేనటువంటి దాన్ని దూరం చేయటం ఏమిటి?
1: In fact, there's no dualism. You cannot be out of it.
0: కనుక ఇవన్నీ కూడా నువ్వు కేవలము ఒక భ్రమల చేత కూడినటువంటివి.
1: That is all illusion only.
0: కనుక మనం చేసేటువంటి సాధనలన్నీ కూడా నువ్వు మన భ్రమ యొక్క తృప్తి కోసం చేస్తున్నాం.
1: ఆల్ స్పిరిచువల్ పర్సూట్స్ ఆర్ దేర్ టు సాటిస్ఫై.
0: అనేక మంది ధ్యానం చేస్తుంటారు.
1: మెనీ మెడిటేట్.
0: భజన చేస్తుంటారు.
1: దే డు భజన్.
0: జపములు చేస్తుంటారు.
1: దే డు జప.
0: ఇవన్నీ కూడా కేవలము తన యొక్క మానసిక తృప్తి కోసమని.
1: దే ఆర్ మెంట్ ఓన్లీ ఫర్ మెంటల్ సాటిస్ఫాక్షన్.
0: ధ్యానం దేనికోసం చేస్తున్నావు?
1: వై డు యూ మెడిటేట్?
0: ధ్యేయం ఏమిటి?
1: Well, what is the aim?
0: Dhyanam ante emiti?
1: What is meditation?
0: Chese vaadu evaru?
1: Who is the one that
0: does? Dhyanam ayinappudu inga dhyanam evari kosam cheyali?
1: The doer, the process and the aim are verily the same.
0: Ee yokka ekatvanni manam chakkaga gurtinchinappudu yeni cheyanakkarledu.
1: When we know the unity in Trinity, you don't need to do any.
0: Aithe aham brahmasmi ani cheppukochuna ani meeku sandeham raavachchu.
1: Then you may doubt, can we declare aham brahmasmi?
0: Nene devudu ani cheppavachuna?
1: Can you say I am God?
0: Ha cheppavachchu kaani దేవుడు అనేటువంటి దానికి ముందుగా నేను అనేటువంటిది ఉండాలి కదా, దాన్ని మొట్టమొదటి తెలుసుకో.
1: Yes, you can certainly say so, but you should know before you say God, you should know I first.
0: కనుకనే ఆ I తత్వం అనేటువంటిది దైవము.
1: The principle of I.
0: నేను దేవుడు అనేటువంటి రెండు పదములు లేవు.
1: There are no two words like this, I and God.
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ, ఉన్నది ఒక్కటే, not two.
1: In fact, there is only one that exists, not two, only one.
0: ఈ విధమైనటువంటి యొక్క తత్వం లోపల ప్రాకృతమైనటువంటి జీవితం గడిపేటువంటి వారు అనేక పనులను పట్టి దైవం యొక్క రూపనామం తిద్దుకుంటున్నారు.
1: దోస్ హు ఆర్ ఇన్ దిస్ ఎర్త్లీ సోజర్న్ వి హావ్ అవర్ ఓన్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆఫ్ ది డివైన్.
0: ఉన్నది ఒక్కటే,
1: ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్.
0: క్రియ యొక్క ప్రభావం చేతనే ఆ వస్తువును అనేక పేర్లుగా మనం పిలుస్తున్నాము.
1: బేస్డ్ ఆన్ ది ఫంక్షనల్ ఆస్పెక్ట్ వి గివ్ డిఫరెంట్ నేమ్స్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక బ్రాహ్మణుడు ఉంటున్నాడు.
1: హియర్ ఇస్ ఎ బ్రాహ్మిన్.
0: అతను లోపల పూజ చేస్తున్నాడు.
1: He is offering worship there.
0: పూజలు చేసేంత వరకు అతను పూజారి బ్రాహ్మణ అంటాం.
1: Involved in the act of worship, he is a priest.
0: అతనే తిరిగి వంట రూములకు పోయి వంట చేస్తుంటే అతను వంట బ్రాహ్మణుడు అంటాము.
1: If he cooks there in the kitchen, he is a Brahmin cook.
0: అదే పంచాంగం చెప్పేటువంటి సమయం లోపల పంచాంగం బ్రాహ్మణ అంటాం.
1: If he recites almanac, we say పంచాంగ బ్రాహ్మణ.
0: ఒక్కడే తన వృత్తిని బట్టి ఆ పేర్లు మనం ఉపయోగపెడుతున్నాం.
1: ద సేమ్ పర్సన్ బేస్డ్ ఆన్ ఫంక్షన్ వి కాల్ హిమ్ సో.
0: అదే విధంగానే దైవం ఏకమైనప్పటికి అతనికి అనేక రూపం నామాలను మనం కల్పించుకుంటున్నాము.
1: లైక్ వైజ్ గాడ్ ఈజ్ వన్ బట్ వీ అస్యూమ్ వేరియస్ నేమ్స్ అండ్ ఫార్మ్స్.
0: ఏక ప్రభువుకు అనేక నామ్.
1: వన్ లార్డ్ హ్యాస్ మెనీ నేమ్స్.
0: ఈ నామములు రూపములు మన యొక్క కల్పనలే.
1: The names and forms are of our own creation.
0: దైవమునకు రూపం లేదు, నామం లేదు.
1: God has no specific name and form.
0: కనుకనే నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం అని శృతి బోధించింది.
1: Therefore the Vedic text declares the divinity as attributeless, formless, nameless, pure, unsullied and non-dual.
0: కనుక ఇట్టి దైవత్వాన్ని మనము గుర్తించుకోలేక అనేక గ్రంథాలు మనం చదువుతున్నాము.
1: We are not able to know the divinity in the truth.
0: అనేక గురువుల దగ్గరికి వెళ్తున్నాము.
1: We go to different centers.
0: అనేక బోధనలు వింటున్నాము.
1: We listen to talks.
0: కానీ ఇవన్నీ ఏమి గతి పడుతున్నాయి?
1: What happens ultimately?
0: కట్టగడిపిన దీని వల్ల మనకు లభ్యమయ్యేటువంటి ఏమీ లేదు.
1: You don't get finally anything out of it.
0: నీవే సర్చ్ చేసుకోవాలి.
1: You have to search within.
0: నీ మనస్సు యొక్క తత్వాన్ని నీవు అణగదొక్కోవాలి.
1: You have to subdue your mind.
0: మనసు మహా దొంగ.
1: Mind is a big thief.
0: ఆ దొంగను మనం ప్రక్కలో పెట్టుకుని ఈ సాధనలు అనేటువంటి విలువైన పదార్థములంతా కూడా మన దగ్గర ఉంటున్నప్పుడు ఇది ఎప్పుడైన ప్రమాదమే.
1: When you have the mind, the big thief by your side, if you yet proceed in spiritual path,
0: మన సద్గుణములు అనేటువంటిదే ఈ యొక్క ధనము.
1: The virtues are our wealth.
0: ఈ సద్గుణములు అనేటువంటి దానిని సరైన మార్గంలో పెట్టుకోవడానికి ఈ దొంగను మనం దూరం చేయాలి.
1: The virtues should be in the proper direction. We have to find out the thief properly.
0: కనుకనే ఈ మనస్సు అనేటువంటి దొంగను మొట్టమొదట మనం పట్టాలి.
1: సో వీ షుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దిస్ మైండ్ ద థీఫ్.
0: ఈ మనస్సు అనేటువంటి దాన్ని మనం ఏమాత్రము నమ్మకూడదు.
1: వీ షుడ్ నాట్ గో బై ది వేస్ ఆఫ్ ద మైండ్.
0: దీని వల్లనే మానవుడు అనేక రకమైనటువంటి ఒక అశాంతికి గురి అవుతున్నాడు.
1: మ్యాన్ ఇస్ పుట్ టు సఫరింగ్ బికాస్ ఆఫ్ ద మైండ్.
0: కాన ప్రతి మానవుడు కూడాను నేను అనేటువంటి ఒక దైవత్వాన్ని మనం విశ్వసించాలి.
1: So every man should have full faith in the divinity of this word I.
0: దైవమునకు నేను అనేటువంటి పేరు తప్ప మరొకటి లేదు.
1: God has only this name I, nothing else.
0: దీనిని సంస్కృతమందు అహం అహం అహం అన్నారు.
1: This in Sanskrit is called అహం.
0: అహం అనగా నేనే.
1: అహం means I.
0: నేననగా దేహం కాదు.
1: I does not mean the body.
0: ఈ దేహము, మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణకు మాస్టర్ అయినటువంటి వాడు నేను.
1: This I is the master of the body, the mind, intellect and inner senses.
0: కనుక అట్టి యజమాని అయినటువంటి వాడు నీవు.
1: యు ఆర్ ద మాస్టర్.
0: అట్టి భగవంతుని యొక్క తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకోలేకపోతున్నాం.
1: We are not able to understand the divinity clearly.
0: విశ్వమంతా వ్యాపించినటువంటి దైవత్వాన్ని ఏదో ఒక చిన్న మందిరంగా కట్టి ఆరాధనలు సల్పుతున్నాము.
1: The cosmic principle of the divinity is limited, confined to a temple within the four walls.
0: కానీ ఇంత పెద్ద భగవంతునికి ఇంత చిన్న మందిరం కట్టి ఆరాధన చేయటము ఇది మంచిదేనా?
1: Is it proper on your part to worship that mighty universal God in a simple way?
0: అది కేవలము దైవానికి కొంత అపఖ్యాతిని గావించటమే.
1: In fact, you are putting God to disrepute.
0: ఇంత గొప్ప విశాలమైనటువంటి ఒక దైవత్వాన్ని ఒక చిన్న ఫోటో రూపుగా కట్టుకుని ఇంట్లో పెట్టుకుని పూజిస్తున్నాము.
1: The vast infinite divinity cannot be limited to a photo frame.
0: ఇంత అఖండమైనటువంటి యొక్క దివ్యత్వానికి ఇంత అల్పత్వాన్ని పెంచుకోవటము మన యొక్క పాపమే కదా.
1: The omniscience of the divinity cannot be limited in such a way which amounts
0: to కొంత ఆశగా ఉంటుంటే ఒక ఫోటో పెట్టుకో చాలు.
1: If you really want, it is enough if you have one photo.
0: ఈ రకమైనటువంటి ఫోటోలు అంతా కూడా మనం పెట్టి దైవత్వానికి అపఖ్యాతిని మనం సాధించుతున్నాం.
1: Having many many photos all around, you are putting God to disrepute.
0: బ్రహ్మాండమంతట ప్రబలుచుండెడి నీకు ఆలయంబునమర్చ అలవియగున.
1: The infinite mighty God who is spread all over this cosmos, is it possible to limit him in a temple?
0: Koti suryula kaanti meti galgina neeku pramidha deepamu nevaru pattagalaru.
1: O God, when you are that effulgent and brilliant, equal to the light of crores of suns, can we hold a lamp in front of you?
0: Agaharadula kaina andani vaniki
1: When Brahma cannot comprehend your name and form, is it possible for
0: a mortal?
1: When you are the indweller in all the creatures, can we name him in a different way?
0: Brahmandamantayu bodjalo nunnatti bachya bodjamu neeku pettataguna.
1: When the whole world is in your stomach, can we feed you? Can you serve?
0: Sarva jalamulayandu sancharinchadi tanaku snanam bujeyimpa sadhyamaguna.
1: When you are present in all of the waters, the mighty oceans, can we give you a bath?
0: Vasudha jaliyuchunnadi kevalamu gatuku kosamu bahumada badulairi.
1: In fact, we are bound by suffering because of this living.
0: ఈ రూపనామాన్ని మనం నిర్మించుకుంటున్నాము.
1: To eke out our daily living, we have our own
0: name. మన భ్రమల కోసమే ఈ రూపనామాన్ని మనం నిర్మించుకుంటున్నాము.
1: Out of delusion, we give name and form.
0: ఇది సరైన సాధన కాదు.
1: It's not proper spiritual path.
0: దైవం సర్వత్రా ఉండినటువంటి ఒక నేనే.
1: God is everywhere in the form of God.
0: నీవు నేనే ఇది పెదవులతో మాత్రమే పలికినంత మాత్రమే చాలదు.
1: It's not enough if you say a lip service by saying I.
0: హృదయపూర్వకంగా దైవత్వం అనేటువంటిది నేనే నేనే నేనే అని సాక్షిగా నీవు పలకాలి.
1: హోల్ హార్టెడ్లీ యూ షుడ్ సే ఐ యాజ్ దట్ ఇటర్నల్ విట్నెస్.
0: ఇదియే నిజమైనటువంటి బోధలు.
1: This is true teaching.
0: ఈనాడు ప్రపంచంలో ఉండేటువంటి ఒక అశాంతులంతా రూపమాపేటువంటిది ఈ నేను అనేటువంటి తత్వం ఒక్కటే.
1: This agitation spread all over the world can be brought down by this I.
0: Preminchevani endunnadi nene.
1: In fact, the one whom you love.
0: Deshinchevani endunnadi nene.
1: The one whom you hate.
0: Nee endunnadi nene.
1: The one within you.
0: Evarni evar deshinchagalu evarni evar preminchagalu.
1: In all these we find same I. Who can love, who can hate anyone then?
0: Kanuka annitti endu unnatundi ekatvanni evvaru kudanu dveshinchaledu.
1: This principle of oneness, unity, none can hate.
0: Manavuni endu ye naadu dvesham undado aa naadu ee vidhamaitunte yokka duscharyalanta kudanu munukoru.
1: In fact, when there is no hatred, there cannot be any wicked activity.
0: ఎక్కడ చూసినా అశాంతి, ఎక్కడ చూసినా భయము, ఎక్కడ చూసినా దుర్ఘటనలు జరుగుతున్నాయంటే కారణం ఏమిటి?
1: Everywhere we find the fear. Everywhere you find accidents.
0: సర్వభూతములు యందు ఉన్నటువంటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించుకోలేకపోవడం చేతనే ఈ అశాంతికి మనం గురి అయిపోతున్నాం.
1: సిన్స్ వీఆర్ నాట్ ఏబుల్ టు నో ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఇన్ ఆల్ ది ఎలిమెంట్స్.
0: నీ యందు నా యందు అందరి యందు ఉండేటువంటి ఒక తత్వం ఒక్కటే.
1: ఇన్ యూ అండ్ ఇన్ మీ దేర్ ఇస్ ఓన్లీ వన్ ప్రిన్సిపల్.
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
1: ఓన్లీ వన్ డివైన్ ప్రిన్సిపల్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: అన్ని బల్బుల యందు ఉండేటువంటి కరెంట్ ఒక్కటే.
1: ద సేమ్ కరెంట్ ఫ్లోస్ ఆల్ త్రూ ది బల్బ్స్.
0: ఆ కరెంట్ అక్కడ పోతే అన్ని బల్బులు కూడా చీకటి అయిపోతుంది.
1: ద మూమెంట్ కరెంట్ ఈస్ ఆఫ్ యు ఫైండ్ పిచ్ డార్క్నెస్.
0: అది నేను, అదే బ్రహ్మతత్వము.
1: సో దిస్ బ్రహ్మతత్వ ఇస్ ఐ.
0: కనుక అట్టి బ్రహ్మతత్వాన్ని మనం గుర్తించడానికి ఈ ప్రపంచమునందు కొన్ని రకమైనటువంటి యొక్క ప్రయత్నములు మనం చేయాలి.
1: to understand the divinity, we should make certain efforts.
0: Bedhamulu ekkada unnavi?
1: Where are the differences?
0: Dehamulu yendu untunnavi?
1: They are there in the body.
0: Ee deha bedhamulu ekkada nunchi vastunnayi?
1: Where from you get the
0: manasu dwara vastunnayi?
1: Out of the mind.
0: Kattukokapunu bari evaru bhatta evaru?
1: Before the wedding, who is the husband and who is the wife?
0: Kaani marriage jarigina tarvata ఈమె నా భార్య అని అభిమానం అక్కడ ప్రింట్ అయిపోతుంటది.
1: ఆఫ్టర్ మ్యారేజ్ దేర్ కమ్స్ అటాచ్మెంట్, షీఈస్ మై వైఫ్.
0: పుట్టక పూర్వము తల్లి ఎవరు, బిడ్డ ఎవరు?
1: ప్రయర్ టు బర్త్ హూ ఇస్ ద మదర్ అండ్ హూ ఇస్ ద చైల్డ్.
0: పుట్టిన తర్వాత ఇతను నా బిడ్డ అంటున్నాము.
1: ఓన్లీ ఆఫ్టర్ బర్త్ వి సే షూర్ ఇట్స్ మై చైల్డ్.
0: మనం కల్పించుకున్నవే.
1: దీస్ ఆర్ ఆల్ ఆఫ్ అవర్ ఓన్ క్రియేషన్.
0: మనకు మనకు సంబంధ బాంధవ్యాన్ని ఎత్తింపు చేసుకున్నవే.
1: దిస్ ఓన్లీ రైజ్ ఆఫ్ ఇంటర్ రిలేషన్షిప్స్.
0: లేకపోతే ఎట్టి సంబంధము లేదు.
1: ఆర్ ఇస్ నో అటాచ్మెంట్.
0: అందరి యందు ఉన్నటువంటి ఒక ఏకాత్మ సంబంధం ఒక్కటే.
1: దట్ వన్నెస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: కనుకనే ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
1: ట్రూత్ ఈజ్ వన్ రిఫర్ టు యాస్ మెనీ బై స్మాల్.
0: ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుగా చెప్తూ పోయారు.
1: ఈచ్ వన్ సేస్ ఇన్ హిస్ ఓన్ నేమ్.
0: తమిళంలో ఉన్నది నీరు ఒక్కటే.
1: వాటర్ ఈజ్ సేమ్ ఇన్
0: తెలుగు. వారు నీరు అంటున్నారు.
1: తెలుగు పీపుల్ కాల్ ఇట్ నీరు.
0: హిందీ వారు పాని అంటున్నారు.
1: హిందీ పీపుల్ కాల్ ఇట్ పాని.
0: వారు వాటర్ అంటున్నారు.
1: ఇంగ్లీష్ పీపుల్ కాల్ ఇట్ వాటర్.
0: తమిళ వారు తన్ని అంటున్నారు.
1: తమిలియన్స్ కాల్ ఇట్ తన్ని.
0: సంస్కృత వాడు వారి అంటున్నాడు.
1: సంస్కృత పీపుల్.
0: ఈ పేరు ఎన్ని పెట్టినప్పటికీ నీరు మాత్రం మార్చలేదు కదా.
1: యు మే నేమ్ ఇట్ ఇన్ ఎనీవే, యు కాంట్ చేంజ్ వాటర్.
0: అదే విధంగానే ఏ రూపనామములు మనం పెట్టుకున్నప్పటికీ ఉన్న దైవత్వం ఒక్కటే.
1: యు మే హ్యావ్ ఎనీ నేమ్ అండ్ ఫామ్, బట్ గాడ్ ఈజ్ వన్.
0: అట్టి దైవత్వానికి చావు లేదు, పుట్టుక లేదు.
1: That divinity has neither birth nor death.
0: చావు పుట్టుక లేనట్టి శాశ్వతుండు.
1: God is permanent without birth.
0: ఆది మధ్యాంతరహితుడు అనాదివాడు.
1: Neither has the beginning nor the end, he is eternal.
0: తాను చావక పుట్టక చంపబడక.
1: He is neither born, he cannot be killed, and he won't kill anyone.
0: ఆత్మయయున్నట్టి.
1: He stands as this Atma.
0: బ్రహ్మనేని.
1: And I am that Brahma.
0: కనుకనే ఆ ఐ అనేటువంటిది బ్రహ్మ.
1: దిస్ ఐ ఇస్ బ్రహ్మ.
0: ఇది దీనికి దేహములకు చావు పుట్టుకలున్నవి కానీ తనకేమాత్రము చావు పుట్టుకలేదు.
1: ఇట్స్ ద బాడీ దట్ ఇస్ బాన్ అండ్ దట్ డైస్, నాట్ ఆత్మ.
0: ఇలాంటి దివ్యత్వాన్ని ప్రతి వ్యక్తి కూడా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ఎవ్రీ పర్సన్ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో దిస్ డివినిటీ.
0: అన్ని ఆత్మ స్వరూపులే.
1: ఆల్ ఆఫ్ దెం బాడీమెంట్స్.
0: కనుకనే భగవద్గీత మమాత్మ సర్వభూతాంతరాత్మ.
1: సో గీత సేస్ ఇస్ ఓన్లీ డివినిటీ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: ఇలాంటి దివ్యత్వమును మనం అర్థం చేసుకోవటం లేదు.
1: వీఆర్ నాట్ అండర్స్టాండింగ్ సచ్ ఎ డివినిటీ.
0: అర్థం చేసుకుంటే ఈ అనర్థాలకు అవకాశమే ఉంటుండదు.
1: ఇఫ్ వీ అండర్స్టాండ్ ఇట్, దేర్ వోంట్ బి ఎనీ ప్రాబ్లమ్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను,
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్,
0: నేను అనేటువంటి దానికి తగినటువంటి అర్థాన్ని గుర్తించాలి.
1: షుడ్ నో ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ ఐ.
0: ఆనాటి గోపికలు కూడాను,
1: గోపికాస్ ఇన్ దోస్ డేస్,
0: కృష్ణుని యొక్క వియోగం చేత పరితపించిపోతున్నారు.
1: దే వర్ పైనింగ్ ఫర్ ద లార్డ్ అండ్ ఫీలింగ్ సో సాడ్ ఫర్ సెపరేషన్.
0: కానీ కృష్ణుని పట్టాలి కట్టాలి అని ప్రయత్నం చేశారు.
1: హౌఎవర్ దే వాంట్ టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ కృష్ణ.
0: ప్రతి దినము కూడా వారి ఇంటికి వస్తున్నాడు.
1: ఎవ్రీడే హి. సో గీత సేస్ ఇస్ ఓన్లీ డివినిటీ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: ఇలాంటి దివ్యత్వమును మనం అర్థం చేసుకోవటం లేదు.
1: వీఆర్ నాట్ అండర్స్టాండింగ్ సచ్ ఎ డివినిటీ.
0: అర్థం చేసుకుంటే ఈ అనర్థాలకు

0: However, they want to catch hold of Krishna.
1: ప్రతి దినము కూడాను వారి ఇంటికి వస్తున్నాడు.
0: Every day he was visiting.
1: పాలు పెరుగు త్రాగుతున్నాడు, పోతున్నాడు.
0: He was drinking
1: కానీ పట్టలేకపోతున్నారు.
0: But however, they couldn't.
1: ఇంట్లో ఉండి కూడాను వారి కంటి కనిపించటం లేదు.
0: They couldn't yet find him anywhere around.
1: అలాంటి పరిస్థితిలో కృష్ణుడు నన్ను పట్టడానికి ఒక ఉపాయం మీకు నేర్పిస్తానన్నాడు.
0: Then Krishna said, I would suggest you a device to catch me.
1: ఒకనాడు పాలన్నీ క్రింద పోశాడు.
0: One day the milk spilled.
1: పాదాలతో చక్కగా తడిపాడు పాలను.
0: And all his feet became wet.
1: గోపికను పట్టడానికి వచ్చిన సమయం లోపల కృష్ణుడు పరిగెత్తాడు.
0: As gopikas were about to catch him, Krishna was running away.
1: పరిగెత్తినప్పుడు పాదముల యొక్క ప్రింట్ అంతా కూడా గుర్తుకు తెలిసిపోయింది.
0: On the path they could find the footprints of milk on the way.
1: ఆ గుర్తును చూసి కృష్ణుడు పట్టేశాడు.
0: They could catch hold of Krishna basing on the footprints of milk.
1: కనుకనే ఆనాడు చెప్పాడు గోపికలు.
0: And then gopika said,
1: నిను గను గున గల్లమా కృష్ణ, నిను గను గున గలమా
0: కృష్ణ, కెన్ వీ నో యూ, కెన్ వీ క్యాచ్ యూ?
1: అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు.
0: యు ఆర్ స్మాలర్ దెన్ ఆటమ్.
1: ఘనము కంటే అతి గణనీయుడవు.
0: యు ఆర్ ది బిగ్గెస్ట్ ది బిగ్.
1: 84 lakh జీవముల.
0: In 84 lakhs
1: of species. అనయంబునబాయకుందువట.
0: You are always one with
1: him. అణురేణు తుడకాష్టము మొదలు అఖండ రూపుడవై వెలయుదువట. నిను గను గున గలమా.
0: You are present from microcosm to macrocosm, the smallest of small and the biggest of the big.
1: కేవలం మేము మానవ నేత్రాలతో ఉంటున్నాము.
0: We have got this physical naked eye.
1: ఈ తోలు నేత్రాలతో ఉంటున్నాము.
0: We have got these eyes.
1: మాలో జ్ఞాన నేత్రములు లేవు.
0: We don't have the eye.
1: ఈ తోలు నేత్రములు ఏనాడు నీవు మూసుకుందువో? గుర్తింపజేసే నిమిత్తమై అనేక మంది దేవాలయంకు వెళుతుంటారు.
0: టు అండర్స్టాండ్ దిస్ వీ గో టు టెంపుల్స్.
1: దేవాలయంకు వెళ్లే దేనికోసం?
0: వై డూ వీ గో టు ఎ టెంపుల్?
1: దేవుని దర్శించే కోసం వెళుతున్నారు.
0: వీ గో దేర్ టు సీ గాడ్.
1: కానీ దేవుని ముందు పోతానే కళ్ళు మూసుకుంటున్నారు.
0: బట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ వీ క్లోజ్ అవర్ ఐస్.
1: చూడటానికి పోయినటువంటి వారు కళ్ళెందుకు మూసుకోవాలి?
0: హావింగ్ గాన్ దేర్ టు సీ, వై డూ యూ క్లోజ్ యువర్ ఐస్?
1: ఓ దేవుడా, ఈ కన్నులతో కాదు నిన్ను చూసేటువంటిది, నా హృదయ నేత్రంతో చూడాలని ఈ కన్నులు మూసుకొని హృదయంతో తాను స్మరిస్తాడు.
0: ఇట్ ఓన్లీ మీన్స్ ఓ గాడ్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు సీ యూ విత్ ది ఫిజికల్ ఐ, ఐఎమ్ గోయింగ్ టు వాచ్ యూ విత్ ది ఐ ఆఫ్ విజ్డమ్.
1: ఇలాంటి పవిత్రమైన రహస్యములు దైవతత్వమునందు ఎన్నియో ఉంటున్నది.
0: దేర్ సో మెనీ సటిలిటీస్, సీక్రెట్ సీక్రెట్స్ బిహైండ్.
1: కానీ ఇవి ఏ పండితులు బోధించటం లేదు.
0: నో స్కాలర్ ఇస్ ఎక్స్ప్లెయినింగ్ దిస్.
1: ఏ గ్రంథములు తనకు సరైన అర్థములు బోధించటం లేదు.
0: నో బుక్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్స్ దిస్.
1: మానవుడు తనకు తాను అర్థం చేసుకోలేదు.
0: వన్ ఈస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ వన్స్ ఓన్ సెల్ఫ్.
1: ఈ అవ్యక్తం చేతనే దివ్యత్వాన్ని మనము గుర్తించుకోలేకపోతున్నాం.
0: అవుట్ ఆఫ్ దిస్ నాన్ అపారెంట్ ఇమ్మనెంట్ ప్రిన్సిపల్ యూ కెన్ అండర్స్టాండ్ దిస్ డివినిటీ.
1: ఈనాడు మీరు గుర్తించవలసినటువంటిది ఎవరికి వారే దేవుడు.
0: Everyone must know that everyone is divine.
1: ఈ వేదములు ప్రారంభమయ్యే సమయంలో పొందు కొన్ని వేల మంది మాత్రమే ఉంటున్నారు ప్రజలు.
0: In the earlier days the population was limited, thousands.
1: ప్రతి మానవుడు కూడాను దైవ స్వరూపంగానే వారు భావించి సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ సహస్ర నేత్రములతో సహస్ర శిరస్సుతో ఉండేటువంటి వాడు భగవంతుడు అన్నారు.
0: They described God as one with 1,000 heads, 1,000 hands and 1,000 feet.
1: అనగా ఏమిటి? ఒక్కొక్క వ్యక్తి కూడాను దైవ స్వరూపమే.
0: ఇట్ ఓన్లీ మీన్స్ ఎవ్రీ ఇండివిజువల్ ఇస్ డివైన్.
1: ఈ భావం మనలో అభివృద్ధించినప్పుడు మనము దైవ తత్వములకే మనం ప్రయత్నిస్తాం, కానీ దుర్మార్గంలో మనం ప్రవేశించము.
0: వెన్ యూ హ్యావ్ ద డివైన్ థాట్స్ విల్ బి డివైన్ అల్టిమేట్లీ విల్ నెవర్ బి వికెడ్ అండ్ బ్యాడ్.
1: నేను చేసేటువంటి పని దైవం చేసే పనియా కాదా అనేటువంటి ప్రశ్నను తన వేసుకోవాలి.
0: వీ హావ్ టు పుట్ ఎ క్వశ్చన్ టు అవర్ సెల్ఫ్, ఆర్ అవర్ యాక్షన్స్ గాడ్లీ?
1: మరొకరు అపాయకం చేసినటువంటి పనులు దైవం ఈ విధంగా చేస్తాడా అనేటువంటి క్వశ్చన్ కూడా మనలో వస్తుంది.
0: వెన్ యు ఆర్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్ యూ హావ్ టు క్వశ్చన్ దిస్ వే, విల్ గాడ్ పర్మిట్ దిస్?
1: దైవం ఎప్పుడు ఎవరికి కూడాను అపకారం చేయడు.
0: గాడ్ విల్ నెవర్ హార్మ్ ఎనీబడి.
1: అయితే ఇన్ని రకమైనటువంటి యొక్క చేష్టలంతా జగత్తులో జరుగుతున్నావే, ఇవంతా ఎవరు చేస్తున్నారు?
0: దెన్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ది బ్యాడ్ యాక్షన్స్ అరౌండ్?
1: ఎవరికి వారే చేసుకుంటున్నారు.
0: ఈచ్ వన్ డస్ టు వన్స్ ఓన్ సెల్ఫ్.
1: దైవము సాక్షిభూతుడిగా ఉంటాడు.
0: గాడ్ ఈస్ ద విట్నెస్.
1: తాను హింసించడు, తాను ద్వేషించడు, ప్రేమించడు.
0: He will never hurt, he will never harm, nor love anyone.
1: ప్రేమించేది నీకు నీవే, హింసించేది నీకు నీవే.
0: యూ లవ్ యువర్ ఓన్ సెల్ఫ్, యూ హార్మ్ యువర్ ఓన్ సెల్ఫ్.
1: కనుక భగవంతుని యొక్క శిక్షణ కానీ రక్షణ కానీ తమకు తాము చేసుకునేటువంటివి కానీ దైవం ఇచ్చేటువంటివి కాదు.
0: సో పనిష్మెంట్ ఆర్ ప్రొటెక్షన్ దే ఆర్ డన్ అన్ టు వన్స్ ఓన్ సెల్ఫ్, నాట్ బై గాడ్.
1: తల్లి గర్భము నుండి జన్మించినప్పుడు కంఠమాలలవేమి కానరావు.
0: At the time of birth, born out of the mother's womb, no one comes

0: విత్ ఎ నెక్లెస్ అరౌండ్.
1: మచ్చి ముత్యకు సరు మచ్చునకును లేవు, మేల్మి బంగారు దండ మెడకు లేదు.
0: దేర్ ఇస్ నో చైన్ ఆఫ్ పర్ల్స్ నార్ గోల్డ్ చైన్ అరౌండ్ ద నెక్.
1: రత్నాల హారముల్ రంజిల్లగా లేదు, పచ్చల పేళ్లను పొతకలేదు.
0: దేర్ ఇస్ నో చైన్ ఆఫ్ డైమండ్స్ నార్ ద చైన్ ఆఫ్ ప్రెషర్ స్టోన్.
1: కలదు కలదొక్క మాల మీ కంఠమందు.
0: ఎస్, దెర్ ఈస్ ది చైన్ రౌండ్ యువర్ నెక్.
1: పూర్వజన్మాల కర్మలు పొందుబరచి
0: కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ది పాస్ట్ లైఫ్ దే ఆర్ ఆల్ బ్రాట్ టుగెదర్.
1: మంచి అయినను చెడుగైన త్రుంచకుండా
0: వితౌట్ బ్రేకింగ్ గుడ్ ఆర్ బ్యాడ్.
1: బ్రహ్మ మీకించి పంపెను బరువు మాల.
0: గాడ్ సెండ్స్ యూ డౌన్ టు అర్త్ విత్ దిస్
1: కర్మలన్నీ చేర్చిన కంఠమాల.
0: It is the chain of consequences of the past actions and lives.
1: ఆ కంఠమాల మన కర్మలు చేర్చుకున్నటువంటివి.
0: The chain is the result of your own action.
1: దైవం ఇచ్చినవి కాదు.
0: It is not God's gift.
1: దైవం ఇచ్చినటువంటిది ఒక్కది ఇచ్చినది కాదు, పుచ్చుకున్నది కాదు.
0: The what God has given is neither given nor bestowed upon.
1: దైవం అంటే వేరేనట్టు కదా ఇచ్చుకోవటం పుచ్చుకోవటం జరుగుతుంది.
0: When God is separate from you, you can say he is the giver.
1: అందరియందు ఉన్నది దైవత్వం ఒక్కటే.
0: Same God is in everyone.
1: ఇలాంటి ఏకాత్మ భావాన్ని మనం ప్రేమించాలి, ఆశించాలి, సంశంసించాలి.
0: వీ హ్యావ్ టు డెవలప్ ఎ కైండ్ ఆఫ్ ఎఫినిటీ టు దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ యూనిటీ అండ్ లవ్.
1: అయితే ఈ పిచ్చి మనసును అదుపులో పెట్టుకోవడం కోసమని కొన్ని సాధనలు చేస్తూ వచ్చాడు.
0: హౌఎవర్ వీ హ్యావ్ టు ఫాలో ద స్పిరిచువల్ పార్ట్ టు కంట్రోల్ దట్ మైండ్.
1: కొంచెమైనా కూడా ఈ మనసు కొంచెం అదుపులో వస్తుందని విశ్వసించాడు.
0: బై అండర్టేకింగ్ స్పిరిచువల్ ఎండెవర్స్ వీ కెన్ కంట్రోల్ అవర్
1: దొంగ. ఎప్పుడూ తన దొంగను తాను పట్టించడు.
0: నో థీఫ్ విల్ హెల్ప్ యూ టు క్యాచ్ అనదర్ థీఫ్.
1: Not another, himself.
0: Himself.
1: కనుక తనను తాను ఎప్పుడు కూడా దొంగ పట్టించడు.
0: సో నో థీఫ్ విల్ షో హిమ్సెల్ఫ్ టు బి కాట్ బై అదర్.
1: మన మనసు ఒక పెద్ద దొంగ.
0: అవర్ మైండ్ ఇస్ ఎ బిగ్ థీఫ్.
1: దాన్ని ఎవరు పట్టిస్తారు?
0: హూ విల్ షో యూ?
1: పట్టించాలంటే మనసే పట్టించాలి.
0: సో ది సేమ్ మైండ్ షుడ్ హెల్ప్.
1: మనసు ఎప్పటికీ పట్టించదు.
0: మైండ్ విల్ నెవర్ హెల్ప్ యూ.
1: కనుకనే దైవత్వానికి దూరం చేస్తుంది.
0: సో ఇట్ విల్ సెపరేట్ యూ ఫ్రమ్ గాడ్.
1: ఇది ఈనాడు మనం నేర్చుకోవాల్సినటువంటిది.
0: దిస్ ఇస్ ద లెసన్ వీ హావ్ టు లెర్న్ టుడే.
1: సర్వసాధారణ కూడా నువ్వు అడ్డు తగిలేటువంటిది మనసే.
0: ఇట్స్ ఓన్లీ మైండ్ దట్ కమ్స్ ఎస్ అన్ అబ్స్టకల్ ఇన్ ఆల్ స్పిరిచువల్.
1: అన్నిటికీ సహాయం చేస్తుంది.
0: ఇట్ హెల్ప్స్ ఎవ్రీథింగ్.
1: కానీ దివ్యత్వానికి మాత్రం సహాయం చేయలేదు.
0: బట్ ఇట్ వోంట్ రెండర్ హెల్ప్ టు డివినిటీ.
1: ఈగలు దోమలు అన్నింటిపైన వాలుతాయి.
0: అండ్ ద ఫ్లైస్ ఫాల్, మస్కిటోస్ ఫాల్ ఆన్ ఎవ్రీవన్.
1: అగ్నిపైన మాత్రం వాలదు.
0: బట్ దే డోంట్ ఫాల్ ఆన్ ద ఫైర్.
1: అదే రీతిగానే ఈ మనస్సు అనేటువంటిది అన్నింటి ఎందు వాలుతుంటాది.
0: మైండ్ ఈజ్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్.
1: ఒక్క దైవం దగ్గర మాత్రం అది దూరంగా ఉంటాడు.
0: బట్ ఇట్ ఈస్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ గాడ్.
1: అట్టి దైవత్వానికి ఈ మనసును కొంచెం అదుపులో పెట్టుకోవాలి.
0: దేర్ఫోర్ ద మైండ్ హ్యాస్ గాట్ టు బి అండర్ చెక్ ఆర్ కంట్రోల్.
1: మనసు యొక్క ఇష్టానుసారంగా మనం ప్రయాణం చేయకూడదు.
0: వీ కెనాట్ ఫాలో ద మైండ్ యాజ్ ఇట్ రన్స్ వేవర్డ్.
1: మనసు ఆధారముగా గొన్నం మానవుండు.
0: ద మ్యాన్ హూ గోస్ బై ది వేస్ ఆఫ్ ద మైండ్.
1: మనసు ఆధారముగా గొన్నం మానవుండు.
0: ద మ్యాన్ హూ రిలైజ్ ఆన్ ద వేస్ ఆఫ్ ద మైండ్
1: పిచ్చివాణిగా రూపొందు.
0: టర్న్స్ ఇన్ టు ఎ మ్యాడ్ మ్యాన్.
1: మనసును అదుపులో నుంచుకున్నవాడు.
0: ది వన్ హూ హ్యాస్ ఫుల్ కంట్రోల్ ఓవర్ ద మైండ్
1: అతనే ధీరుడవును.
0: హీ విల్ బి వన్ ఆఫ్ వ్యాలర్ అండ్ కరేజ్.
1: మనసును ఆధీనంలో నుంచున్నటువంటి వాడే మహాధీరుడు అవుతాడు.
0: యు విల్ బి వన్ ఆఫ్ కరేజ్ అండ్ వ్యాలర్ ఇఫ్ యు హావ్ గాట్ ఫుల్ కంట్రోల్.
1: అతనే ధీరుడు అవుతాడు.
0: యు ఆర్ ద ట్రూ
1: వారియర్. అతనే గంభీరుడు అవుతాడు.
0: యు ఆర్ ఎ వారియర్.
1: ఒక చిన్న ఉదాహరణము,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ప్రాపంచిక చరిత్ర యందు రామాయణం చాలా ప్రధానమైన ప్రమాణము.
0: ఇన్ ది ఏన్షియంట్ హిస్టరీ రామాయణ ఇస్ ద చీఫ్ వన్.
1: రాముడి దగ్గర శాంతుడు, గుణవంతుడు, బలవంతుడు, హనుమంతుడైనటువంటి వాడు చాలా వినయంగా ఉంటున్నాడు.
0: ఇన్ ద కంపెనీ ఆఫ్ రామ దేర్ ఇస్ వన్ ఆఫ్ హ్యూమిలిటీ, ఆఫ్ స్కాలర్షిప్, ఆఫ్ ఫిజికల్ స్ట్రెంగ్.
1: రాముడు చూసినప్పుడు ధీరుడిగా రూపొందుతూ వచ్చాడు.
0: హీ సో హంబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్.
1: రావణ దగ్గర పోతానే ధీరుడై నిలిచాడు.
0: ఇన్ ఫ్రంట్ ఆఫ్ రావణ హీ వాజ్ మైటీ.
1: దివ్యత్వం దగ్గర ధీరుడు.
0: ఇన్ ఫ్రంట్ ఆఫ్ డివినిటీ ఈజ్ హంబల్.
1: క్రౌర్యం దగ్గర ధీరుడు.
0: ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ వికెట్ మ్యాన్ ఈజ్ కరేజియస్.
1: కనుకనే ఎటువంటి పరిస్థితులు ఎందు మన మనసును ఎలాంటి పరిస్థితిగా ఉంచుకోవాలి?
0: ఇన్ వాట్ కండిషన్ షుడ్ వీ మెయింటైన్ అవర్ మైండ్?
1: మనకు అడ్డు తగిలేటువంటి దానిపైన మనం ధీరత్వాన్ని వహించాలి.
0: వీ షుడ్ రెసిస్ట్ అగెన్స్ట్ ఆల్ దట్ ఫార్మ్స్ ఎస్ అన్ అబ్స్టకల్.
1: ఏది మనకు సహాయం పరుస్తుందో దాని దగ్గర ధీరుడై నిలిచిపోవాలి.
0: అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దోస్ దట్ ఆర్ రెడీ టు హెల్ప్ వీ షుడ్ బి హంబల్.
1: అది ఏ అహం తత్వము?
0: దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ అహం.
1: ఈ అహం అనేటువంటిది నేనే.
0: అహం ఈజ్ ఐ.
1: అయితే ఈ ఆకారమునే నేనుగా భావించుకోవడం చేతనే ఇది అహంకారంగా మారిపోయింది.
0: సిన్స్ యు గో బై దిస్ ఫార్మ్ ఆఫ్ ద బాడీ ఇట్ హెస్ బికమ్ అహంకారం.
1: ఆకారమే తాను కావటం వల్ల అహంకారము, అహమే ఆకారం కనుక అహంకారం.
0: అహం ద ఐ ఐడెంటిఫైస్ విత్ ఆకార, ద ఫార్మ్ టర్న్స్ ఇట్ అహంకార.
1: ఆకారం నేను కాదు కనుక అక్కడ అహం అని మాత్రమే వచ్చింది.
0: సిన్స్ ఐఎమ్ నాట్ ఆకార, ద ఫార్మ్ యు ఆర్ అహం.
1: అహమే బ్రహ్మ కాని అహంకారం బ్రహ్మ కాదు.
0: అహం ఈస్ డివైన్ నాట్ అహంకార ఈగో.
1: కనుక నీ ఆకారమును మనం విస్మరించి
0: ఫర్గెట్ దిస్ ఫార్మ్,
1: దివ్యత్వాన్ని విశ్వసించి అహంకారంతో మనం జీవితమును గడపకుండా
0: అండ్ వీ షుడ్ నాట్ లీడ్ అవర్ లైఫ్ ఈగో.
1: అహంభావంతో జీవితాన్ని అంత్యం గావించాలి.
0: అండ్ వీ హావ్ టు ఎండ్ అవర్ లైఫ్ ద ఫీలింగ్ ఆఫ్ ఐ.
1: ప్రతి మానవుడు కూడాను నేను నేను నేను అంటున్నాడు.
0: సో ఎవ్రీ మ్యాన్ క్లెయిమ్స్ సే
1: ఎవరైనా నీవు ప్రశ్నించు నేను అంటాడు.
0: యు ఆస్క్ ఎనీవన్ హీ విల్ సే ఐ.
1: కాబట్టి సర్వుడు ఎందు ఉండినటువంటి ఒక ఏకత్వమైనటువంటి ఆత్మతత్వం ఒక్కటే, అదే నేను.
0: దేర్ఫోర్ ది ఆత్మిక్ ప్రిన్సిపల్ ప్రెసెంట్ ఎవ్రీవన్ ఇస్ దిస్ ఐనెస్.
1: కనుక అట్టి నేను అనేటువంటి తత్వాన్ని ప్రతి వ్యక్తి కూడాను చక్కగా గుర్తించి వర్తించాలి.
0: సో ఎవ్రీ పర్సన్ షుడ్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ఐ అండ్ కండక్ట్ అకార్డింగ్లీ.
1: దైవము చాలా బ్రహ్మాండమంతా నిండినటువంటి వాడు.
0: గాడ్ ఇస్ స్ప్రెడ్ ఆల్
1: ఓవర్ సర్వ జీవుని యందు ఉండినటువంటి వాడు.
0: ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ క్రీచర్స్.
1: సర్వత కాలముని యందు ఉండినటువంటి వాడు.
0: ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ టైమ్.
1: సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరి రూపం.
0: సో గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఎవ్రీవేర్ ఇన్ ఆల్ ఫార్మ్.
1: దైవ స్వరూపాన్ని మనం చాలా సంకుచితంగా మనం ఆరాధన చేస్తున్నాము.
0: ది కాస్మిక్ ఫార్మ్ ఇస్ వర్షిప్డ్ ఇన్ ఎ స్మాల్ వే.
1: అది ఏ మన యొక్క అశాంతికి మూల కారణము.
0: దట్ ఈస్ ద రీజన్ ఫర్ రెస్ట్లెస్నెస్ ఎజిటేషన్.
1: సర్వత్రా సర్వవ్యాపకుడైనటువంటి భగవంతుని ఒక చిన్న ఫోటోలో పెట్టి పూజించుకోవటం ఇది కేవలం అల్పత్వం కాదా?
0: అండ్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఆల్ ఓవర్ టు లిమిట్ హిమ్ విత్ ఇన్ ద ఫ్రేమ్.
1: ఇది కేవలం భౌతికమైనటువంటి ఒక ప్రాకృతమైనటువంటి జీవితానికి ఒక ఆధారంగా తీసుకున్నామంతే.
0: Just take it as a sign in this worldly life.
1: Idanta pravrutti lakshanale.
0: This is all outward trend.
1: Ee pravrutti lakshanamu enaadu manam viru chestamo appude manalo nivrutti prarambham avutundi.
0: The moment you end this external outlook you will grow inward.
1: కాబట్టి ఈ ప్రవృత్తి లక్షణాలు క్రమక్రమేణా మనం మారిపోవాలి.
0: దట్ దిస్ అవుట్వర్డ్ ట్రెండ్.
1: ఏ పనైనా చేయి, నీ ఉద్యోగం చేయి, చదువుకో, ఇంకే వ్యాపారం చేయి, అన్ని చేసుకో, తప్పు లేదు.
0: యు డూ ఎ జాబ్ ఆర్ యు స్టడీ ఆర్ డూ బిజినెస్ డజంట్ మ్యాటర్.
1: అయితే అన్ని కర్మలు దైవ కర్మలుగానే భావించు.
0: బట్ కన్సిడర్ ఆల్ యాక్టివిటీ యాస్ డివైన్.
1: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అని వదిలిపెట్టు.
0: లెట్ ఆల్ యాక్షన్స్ బి ప్లీజింగ్ అన్ టు గాడ్.
1: ఏ కర్మలు నీ వదలనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు గివ్ అప్ ఎనీ యాక్టివిటీ.
1: ఏ పనులు నీ విడవనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు డ్రాప్ ఎనీ యాక్షన్.
1: అన్ని పనులు కూడా భగవత్ ప్రీత్యార్థమైన పనులే అని విశ్వసించు.
0: హావ్ ఫుల్ ఫెయిత్ దట్ ఆల్ యాక్షన్స్ షుడ్ బి ఆఫర్డ్ టు గాడ్.
1: ఎవరు చేస్తున్నారు?
0: హూ ఇస్ ద డూయర్?
1: నేనే చేస్తున్నాను.
0: ఐఎమ్ డూయింగ్.
1: నేనెవరు?
0: హూ యామ్ ఐ?
1: నేనే బ్రహ్మను.
0: ఐఎమ్ బ్రహ్మ.
1: ఈ విధమైనటువంటి యొక్క భావం చేసుకుని నేను నేనే అని అనుకోవాలి.
0: యూ షుడ్ హ్యావ్ దిస్ ఫీలింగ్ దట్ ఐఎమ్ ఐ.
1: నేను రామయ్య, నేను కృష్ణయ్య, నేను ముత్తయ్య అని అనిపి దేహం యొక్క పేరును నీవు ఉచ్చరించకూడదు.
0: యూ కెనాట్ హ్యావ్ ద నేమ్స్ లైక్ టామ్ డిక్ అండ్ హ్యారీ ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ బై నేమ్.
1: దేహం పెట్టిన పేర్లే కానీ నీకు పెట్టిన పేరు కాదు.
0: దట్ ద నేమ్స్ గివెన్ టు ద బాడీ.
1: కనుక ఉపాధి యొక్క భేదములే మానవుని యొక్క దివ్యత్వానికి అత్యంత దూరం అయిపోతుండాలి.
0: ద డిఫరెన్స్ లైస్ ఇన్ ద బాడీ అండ్ ద వెస్చర్ వీ పుట్ ఆన్.
1: ఈ ఉపాధి యొక్క భేదములను మనం నిర్మూలన చేయాలి.
0: వీ షుడ్ గివ్ అప్ దీస్ డిఫరెన్సెస్.
1: అనగా ఉపాధిని పెంచుకో, ఉపాధిని కాపాడుకో.
0: యూ సేఫ్ గార్డ్ అండ్ ప్రొటెక్ట్ ద బాడీ.
1: కానీ ఉపాధి పైన నీవు ఆధారపడకూడదు.
0: బట్ డోంట్ గో బై దిస్ బాడీ ఎనీవే.
1: నీవేం పాస్ చేశావు?
0: వాట్ దట్ యువర్ పాస్?
1: నేను ఎంబీఏ పాస్ చేశానంటాడు.
0: యూ సే ఐ పాస్డ్
1: ఎంబీఏ. ఎంబీఏ పాస్ చేసినది ఎవరు?
0: Who is the one who passed MBA?
1: దేహమును సంబంధించినటువంటి పేరే.
0: It is the name of the body.
1: భగవంతుడికి ఎంబీఏ లేదు, బీఏ లేదు.
0: గాడ్ ఈజ్ నైదర్ ఎంబీఏ డిగ్రీ హోల్డర్ నార్ బీఏ డిగ్రీ హోల్డర్.
1: మనకు ఏ డిగ్రీలు కూడా లేదు.
0: గాడ్ హ్యాస్ నో డిగ్రీ.
1: ఉన్నది ఒక్కటే.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్.
1: అదే నిర్గుణం.
0: దట్ ఇస్ ఎట్
1: అదే నిర్మలం.
0: దట్ ప్యూర్.
1: అదే అద్వైతం.
0: దట్ నాన్ డ్యువల్.
1: అందువల్లనే భగవంతుడు నిరంతరం కూడా ఆనందంగానే ఉంటాడు.
0: దేర్ ఫర్ గాడ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ బ్లిస్ఫుల్ స్టేట్.
1: నేను వస్తుంటే కొంతమంది హ్యాపీ బర్త్డే అన్నారు.
0: As Bhagavan started giving darshan this morning,
1: happy said, happy birthday. Birthday. Happy cheppu.
0: You tell others who are not happy, be happy, happy birthday.
1: Nenu eppudu happy gaane unnanu.
0: Bhagavan is always happy.
1: Naaku nee happy akkarledu.
0: You don't need to say specially say be happy.
1: Kanukane Bhagavantudu nityanandamu.
0: God is eternal bliss.
1: Nityanandam.
0: Eternal bliss.
1: పరమ సుఖదం.
0: సుప్రీం బ్లెస్.
1: కేవలం జ్ఞానమూర్తి.
0: ఇట్స్ ఆల్ ఫోన్.
1: ద్వంద్వాతీతం.
0: నాన్ జ్యువల్.
1: గగన సదృశం.
0: ఎథీరియల్.
1: మేఘవర్ణం శుభాంగం.
0: One of blue complexion, of full of hospitality.
1: మేఘం నల్లగా పట్టి ఉంటాయి.
0: You find the clouds.
1: కానీ నల్లటి మేఘముల మధ్య తెల్లని మించు మెరుస్తుంటుంది.
0: But you find the white lightning there in the midst of the dark clouds.
1: మేఘములు మింటిపై చేరి మిసిలుచుండా,
0: as we find the dark clouds all around,
1: వాటి దాపున విద్యుత్తు వరులనట్టు,
0: behind them you find the electric current.
1: మనసునందున విద్యుత్తు మారవలను.
0: The education should bring in a transformation within you.
1: నీ దివ్యమైనటువంటి యొక్క దివ్యత్వము ఆ యొక్క డార్క్ తో చేరినటువంటి యొక్క మనసు లోపల మెరుస్తూ రావాలి.
0: అండ్ ద డివినిటీ ఇస్ కైండ్ ఆఫ్ ఎ లైట్నింగ్ ప్రెసెంట్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద డార్క్ క్లౌడ్స్ కంపేరబుల్ టు ద మైండ్. అప్పుడు
1: మనసు కూడా మనకు కనిపించదు.
0: దెన్ యూ డోంట్ సీ ద మైండ్ ఐదా.
1: నీవు మనసు మరిచిన తర్వాత ఇంకెవరిని నీవు వెతకాలి?
0: వెన్ యూ ఫర్గెట్
1: ఎవరిని పూజించాలి, ఎవరిని అన్వేషించాలి?
0: Whom should you worship?
1: ఉన్నది ఒక్కటే, దానినే నువ్వు చూస్తున్నావు.
0: ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్ దట్ యూ విజువలైజ్.
1: కనుక రామ కృష్ణ గోవింద నారాయణ ఇవన్నీ కూడాను మనం పెట్టుకున్న పేర్లే.
0: రామ కృష్ణ గోవింద ఆర్ ద నేమ్స్ గివెన్.
1: ఇవన్నీ కూడాను మన ప్రీతి అర్థమైన మనం పెట్టుకున్నాం.
0: దే వి నేమ్ అకార్డింగ్ టు అవర్ చాయిస్ అండ్ ప్రిఫరెన్స్.
1: నామములు ప్రధానం కాదు.
0: నేమ్ ఈస్ నాట్ దట్ ఇంపార్టెంట్.
1: రూపములు ఆ శాశ్వతం కాదు.
0: ద ఫామ్ ఈస్ నాట్ పర్మనెంట్.
1: కానీ శాశ్వతమైనటువంటి ఒక రూపనామములు అది సత్యం.
0: దట్ విచ్ ఇస్ పర్మనెంట్ ఇస్ ట్రూత్.
1: సత్యం ఏకం.
0: ట్రూత్ ఈజ్ వన్.
1: ఏకం సత్యం.
0: ద ట్రూత్ ఈజ్ వన్ ఓన్లీ.
1: ఈనాడు ప్రపంచం లోపల ఏది భగవత్ స్వరూపం అనగా truth is god అని చెప్పొచ్చు.
0: If you ask this question, what is divine, you can say truth is god.
1: ఆ సత్యం మార్పు లేనిటువంటిది.
0: Truth is changeless.
1: అలాంటి మార్పు లేనిటువంటి సత్యాన్ని మనము ప్రేమ తత్వంతో నేను నేను అనేటువంటి ఒక మార్పు లేని తత్వంలో మనం మార్చుకోవాలి.
0: Changeless truth can be understood by the principle of this I-ness which is permanent.
1: కనుక జగత్తులో జరుగుతున్నటువంటి యొక్క సమస్యలన్నిటికీ కూడాను అశాంతికి మూల కారణము మన యొక్క మనసే.
0: అవర్ మైండ్ ఈస్ ద మెయిన్ కాజ్ ఫర్ ఆల్ ద రెస్ట్లెస్నెస్ అజిటేషన్ డిస్టర్బెన్సెస్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
1: ప్రేమను మనమే పెంచుకుంటున్నాము, ద్వేషాన్ని మనమే పెంచుకుంటున్నాము.
0: వి డెవలప్ అటాచ్మెంట్ ఆన్ వన్ సైడ్ అండ్ హేట్రెడ్ ఆన్ ద అదర్.
1: నీ యొక్క మనసు యొక్క ప్రభావంలో ఈ రెండు కూడాను.
0: దే ఆర్ ఆల్ మియర్లీ ఎఫెక్ట్స్ ఆఫ్ ద మైండ్.
1: ప్రేమ ఎక్కడి నుంచినో వచ్చి పెరగటం లేదు.
0: మైండ్ ఈజ్ నాట్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ ఎనీవే.
1: ద్వేషం ఎక్కడి నుంచినో వచ్చి తరగటం లేదు.
0: అండ్ ఈస్ నాట్ డిమినిషింగ్ ఎనీవే.
1: కనుక ప్రేమ ద్వేషం రెండింటి యొక్క తత్వము నీ మనసు యొక్క భావములే.
0: ద లవ్ అండ్ హేట్రెడ్ ఆర్ ద ఫీలింగ్స్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ ద మైండ్.
1: కనుక దివ్యాత్మ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ,
1: మీరు ఇన్ని విధములైనటువంటి యొక్క శమలకు వచ్చి అనేక సాధనలు చల్పుతున్నారు.
0: You put yourself enough of strain and follow
1: spiritual path. సాధ్యమైనంత వరకు కూడాను నేను అనేటువంటి ఒక తత్వము ఆత్మకు సంబంధించినటువంటిది అర్థం చేసుకోండి.
0: To the extent possible, understand this I is nothing but the synonym of ఆత్మ.
1: దానినే ఆత్మగా మీరు విశ్వసించినప్పుడు ఎట్టి బాధలు కూడా మీకు ఉండవు.
0: When you have the feeling, conviction that is ఆత్మా, you never suffer.
1: ఒకవేళ ఆ బాధలు వచ్చినప్పటికీ,
0: in spite of suffering anyway,
1: పర్వతంలోనే వచ్చినప్పటికీ నీ మనసు వలె మాయమైపోతాయి.
0: ఇట్ మే బి ప్రాబ్లమ్ ఆఫ్ ది సైజ్ ఆఫ్ ద మౌంటైన్ బట్ దే విల్ పాస్ ఆఫ్.
1: కదిలిపోయే మేఘములే ఇవన్నీ.
0: దీస్ ఆర్ ఆల్ పాసింగ్ క్లౌడ్స్.
1: ఇటువంటి కదిలిపోయే మేఘములకు మనం ఎందుకు మనం అడ్డు తిరగాలి?
0: వై షుడ్ వి ఫీల్ సో సారీ ఫర్ ది పాసింగ్ క్లౌడ్.
1: సూర్యుని యొక్క వేడి చేతనే మేఘములు ఆవిర్భవిస్తున్నాయి.
0: బికాస్ ఆఫ్ ది హీట్ ఆఫ్ ది సన్ లైట్ యూ ఫైండ్ ద వే.
1: ఆ ఆవిర్భవించినటువంటి మేఘములే తిరిగి సూర్యుని కప్పివేస్తున్నాయి.
0: ఇట్స్ ఓన్లీ వేపర్ దట్ ఫార్మ్స్ ఇన్ ది క్లౌడ్ దట్ హైడ్స్ ద వెరీ సన్.
1: అయితే ఆ మేఘములు ఎక్కడి నుంచి వచ్చాయి?
0: వేర్ ఫ్రమ్ యూ గెట్ ది క్లౌడ్?
1: సూర్యుని నుంచినే వచ్చాయి.
0: ది క్లౌడ్స్ ఆర్ ది రిజల్ట్.
1: తిరిగి సూర్యుని కప్పివేస్తున్నాయి.
0: అండ్ ది కవర్ సన్.
1: కనుకనే వేదములు అందుకు చెప్పారు, చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో జాయత.
0: మైండ్ ఇస్ ది మూన్ ఇస్ ది ప్రిసైడింగ్ డైటీ ఆఫ్ ది మైండ్.
1: మనస్సు ఒక చంద్రుడు.
0: Mind is the moon.
1: బుద్ధి ఒక సూర్యుడు.
0: Intellect is the sun.
1: సూర్యుడున్నంత వరకు చంద్రుడిని మనం ఏమాత్రం ఆశించము.
0: So long there is sun, you cannot see the moon.
1: సూర్యుడు లేనప్పుడే చంద్రుడిని మనం విశ్వసిస్తాం.
0: When there is no sunlight, then you go by moon.
1: అదే రీతిగానే నిజమైన ఆత్మజ్ఞానం ఉండినంత వరకు ఈ మనస్సు యొక్క భ్రాంతికి మనం ఏమాత్రం వశం కాము.
0: ద మూమెంట్ యూ హ్యావ్ గాట్ ద నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్, యూ విల్ నెవర్ బి క్యారీడ్ అవే బై ది ఇల్యూజన్.
1: ఆ చంద్రుడు కూడా స్వయంప్రకాశకుడు కాదు.
0: And moon is not self-brilliant.
1: సూర్యుని యొక్క ప్రకాశం చంద్రుని పైన పట్టడం చేతనే చంద్రుడు ప్రకాశిస్తున్నాడు.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది లైట్ ఆఫ్ ద సన్ దట్ మేక్స్ ద మూన్ షైన్.
1: కాబట్టి బుద్ధి యొక్క మనసు యొక్క తత్వం కూడాను ఈ సూర్యుని యొక్క ప్రభావమే.
0: సో ద నేచర్ ఆఫ్ ద మైండ్ ఈస్ నథింగ్ బట్ ద రిఫ్లెక్షన్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది ఇంటెలెక్ట్.
1: కనుక ప్రభావం అందించేటువంటి సూర్యుని మనం ఆశ్రయిస్తాం.
0: సో వీ షుడ్ సరెండర్ అవర్ సెల్ఫ్ టు ది ఇంటెలెక్ట్.
1: ఆత్మలో సూర్యుడు, మనసే ఇక్కడ చంద్రుడు.
0: అండ్ మైండ్ ఇస్ ద మూన్.
1: ఆత్మను మరిచినప్పుడే మనం మనసు పైన ఆధారపడిపోతున్నాం.
0: వెన్ యూ ఫర్గెట్ దిస్ ఆత్మిక్ ప్రిన్సిపల్,
1: మనసుతోనే జీవిస్తున్నామంటే ఏమి? మనం ఆత్మను మర్చిపోతున్నాము.
0: టుడే వీ క్యారీ ఆల్ అవర్ యాక్టివిటీ బేస్డ్ ఆన్ ద మైండ్. ఇట్ మీన్స్ ఆత్మ ఇస్
1: ఆత్మతత్వాన్ని విస్మరిస్తున్నాము.
0: ఫర్గెటింగ్ ద ప్రిన్సిపల్
1: ఆత్మగా భావిస్తున్నాము. కానీ ఆత్మను భావిస్తే ఈ మనసు పైన మన ప్రభావం పోదు.
0: In fact, if you go think of them, Atma, you'll never be carried away by the body.
1: కనుక సూర్యుడేగిన వెలుగుతుంటే మన చంద్రుడు ఎక్కడ కనిపిస్తాడు?
0: When their sun brilliant light, you don't see.
1: ఒకవేళ ప్రకాశించినప్పటికీ మనకేమాత్రము దాని యొక్క ప్రకాశం అవసరం లేదు.
0: Even if you find the light there, you don't bother yourself.
1: దేదీప్యమానంగా వెలుగుతూ ఉండాలి.
0: The sunlight is so brilliant.
1: అదే రీతిగా మన హృదయం యొక్క తత్వము, మన ఆత్మ యొక్క తత్వము దివ్యమైన తేజస్సుగా రూపొందుతున్నాయి.
0: The atmic principle shines brilliantly. Surrender to that.
1: అంతే కాని మనసు యొక్క ప్రభావాలకు మనం ఏమాత్రం గురి కాకూడదు.
0: డోంట్ బి క్యారీడ్ అవే బై ద మైండ్.
1: కనుక నేను అనేటువంటి తత్వమే మన ఆత్మతత్వంగా విశ్వసించాలి.
0: సో ద ప్రిన్సిపల్ ఆఫ్ ఐ ఈజ్ ఆత్మ.
1: ప్రతి ప్రదేశమునందును, ప్రతి వ్యక్తి ఎందును, ప్రతి పనులు ఎందుకూడను, ప్రతి చర్యలు ఎందుకూడను ఉన్నది నేనే.
0: Therefore, everywhere, in every person, in every activity, this I is present.
1: కనుక ఈ ఐ తత్వాన్ని మాత్రం మనం చక్కగా విశ్వసించి
0: we should have full faith in
1: దీన్ని ఆచరణలో పెట్టినప్పుడు
0: when we practice
1: క్రమక్రమేణా కూడాను నీ తత్వం నీకు ఏమాత్రం కూడాను జ్ఞాప్తిలో ఉండవు.
0: When we know fully well, practice, then you don't think of other things.
1: కనుక మనల్ని మనం మర్చిపోయినప్పుడు దేహం మనం మర్చాలి, మనస్సును మర్చాలి. ఈ రెండింటినీ మర్చినప్పుడే మన తత్వం మనకు అర్థమవుతుంది.
0: You have to give up the body feeling. You have got to get rid of the feeling of the mind.
1: అయితే స్వామి, మేము సామాన్యమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాము, సంసారమైన జీవితాన్ని గడుపుతున్నాము, మా భార్యా బిడ్డల యొక్క బాధ్యత వహిస్తున్నాము, వీరిని అందరినీ ఏ విధంగా మేము పోషించాలి?
0: Then you may say, Swami, I'm an ordinary householder taking care of my wife and children.
1: నేను నిన్ను వదలమని చెప్పలేదే.
0: Bhagavan never said you should give up your action.
1: ఏ పని చేసినా దైవ కార్యంగా విశ్వసించు.
0: Do anything, take it as divine.
1: అంతేకాని వదలమని చెప్పటం లేదు.
0: You don't need to give up.
1: నీ కర్తవ్యాన్ని నీ విస్మరించు.
0: డూ యువర్ డ్యూటీ.
1: ఏ విధమైనటువంటి దీంతో కూడా నీవు తొందర లేకుండా జీవించగలవు.
0: యూ డోంట్ నీడ్ టు బి హరీడ్ నార్ వరీ.
1: ఆత్మతత్వాన్ని నీ హృదయం నందించుకున్నప్పుడు అన్ని సులభమైన మార్గంలో జయప్రదమవుతాయి.
0: వెన్ యూ హ్యావ్ గాట్ దిస్ ఫీలింగ్ ఆఫ్ ఆత్మ వితిన్ యూ, ఎవ్రీథింగ్ బికమ్స్ ఈజీ.
1: ఈనాడు అన్ని దేశములు ఎందుకు అశాంతి ప్రబలమైపోయింది?
0: ఆల్ ఓవర్ ద వరల్డ్ యూ ఫైండ్ రెస్ట్లెస్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ద రీజన్?
1: ఆత్మతత్వాన్ని విస్మరించాడు.
0: దే హావ్ ఫర్గాటన్ ద
1: ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయినారు.
0: దే హావ్ లాస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: ప్రపంచ విశ్వాసాన్ని పెంచుకున్నారు.
0: దే హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద వరల్డ్.
1: ప్రపంచాన్ని చూస్తున్నాము.
0: దే సీ ద వరల్డ్.
1: కానీ ప్రపంచమే దైవత్వంగా మనం విశ్వసించడం లేదు.
0: బట్ వీ డోంట్ హ్యావ్ ఫీలింగ్ దట్ ద వరల్డ్ ఇస్ డివైన్.
1: నపిచా నపశ్యతి మూఢో మూఢో మూఢో అనింది. అయ్యా, నీవు చూస్తున్నదంతా దైవ స్వరూపాన్ని.
0: వాట్ ఆల్ దట్ యు సీ ఇస్ గాడ్ ఓన్లీ.
1: నీ కంటి కనిపించేటువంటి దృశ్యమంతా దైవ స్వరూపమే.
0: ఆల్ ద సీన్స్ దట్ యు సీ ఇస్ డివైన్.
1: ఆ దృశ్యమే లేకపోతే నీ దృష్టి ఏ రీతిగా కనిపిస్తుంది?
0: వితౌట్ ది సీన్ ద సీయర్, హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు సీ?
1: ద్రష్ట నీవు, అది దృశ్యము.
0: యు ఆర్ ద సీయర్, దట్ ఇస్ ద సీన్.
1: దృశ్యము ద్రష్ట రెండింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వము.
0: ద సీన్ అండ్ ద సీయర్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: రెండింటిని ఏకం చేయండి.
0: యు హావ్ టు యూనిఫై.
1: అప్పుడే ఈ మాధుర్యం నీకు ప్రారంభమవుతుంది.
0: దెన్ యూ కెన్ అండర్స్టాండ్.
1: నీ చేతిలో చక్కెర పట్టుకున్నావు.
0: షుగర్ ఆన్.
1: నీ చేతిలో నీరు పట్టుకున్నావు. నీరు నీరే, చక్కెర చక్కెరే.
0: వాటర్ అండ్ షుగర్.
1: రెండింటినీ కూడా చేర్చి చేయండి. ఇది నీరు కాదు, చక్కెర కాదు, సిరప్ అయిపోతుంది, పానకం అయిపోతుంది.
0: వెన్ యూ మిక్స్ ది బోత్ ద షుగర్ అండ్ వాటర్, ఇట్ ఈస్ నైదర్ షుగర్ నర్ వాటర్ బట్ ఇట్ ఈస్ సిరప్.
1: కనుకనే నీవు ప్రకృతి పైన నీ ఉంటున్నట్టునే ప్రకృతిగా నీ వేరు చేస్తున్నావు.
0: బికాజ్ యూ కన్సిడర్ వరల్డ్ సపరేట్ ఫ్రమ్ యూ.
1: పూజ రూపంలో పోయినప్పుడు మాత్రమే భగవద్భావం నీలో ప్రవేశిస్తున్నాయి.
0: బట్ నియర్ ద ఆల్టర్, ద ప్లేస్ ఆఫ్ వర్షిప్, యూ హావ్ డివైన్ థాట్.
1: కాదు కాదు, సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత సత్యమల్లోకి, ఎక్కడ చూసినా కూడా నీ దయం మందిరమే.
0: ద హోల్ వరల్డ్ ఈస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
1: Body is the temple of God.
0: Body is the temple of God.
1: నీ బాడీ ఎక్కడికోతే అక్కడంత దైవం వస్తూనే ఉంటున్నాడు.
0: Wherever your body moves,
1: నీ బాడీ మూవింగ్ టెంపుల్.
0: Your body is a moving temple.
1: కనుక ఈ భావాన్ని నీవు అర్థం చేసుకున్నప్పుడు ఇంక నీకు భగవంతుడు ఎక్కడ ప్రత్యేకంగా ఉన్నాడు?
0: When you have got this feeling, how do you consider God?
1: నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంది, అన్ని విధాలా కాపాడుతూ ఉన్నాడు.
0: He is with you, above you, below you, in you, after you, all over.
1: అట్టి దైవత్వాన్ని మనము విస్మరించరాదు.
0: You should never forget God.
1: తల్లి అయిన కూడా కొన్ని పర్యాయం బిడ్డను మరుస్తుంది, కానీ దైవం మర్చడు.
0: ద ఫిజికల్ మదర్ మే ఫర్గెట్ యూ అట్ టైమ్స్ బట్ నాట్ గాడ్.
1: దైవము అన్నిటికంటే కూడా సన్నిహితుడు.
0: గాడ్ ఈస్ సో నియర్ మోర్ దాన్ ఎనీవన్.
1: తల్లి అయినా కూడా కుమారుని కొంచెం దూరంగా ఉండవచ్చును.
0: ఈవెన్ ఫిజికల్ మదర్ మే బి లిటిల్ అవే ఫ్రమ్ ద చైల్డ్.
1: కానీ ఆత్మతత్వము తనను దూరం చేయడానికి వీలు కాదు.
0: బట్ ఇంపాసిబుల్ టు బి అవే ఫ్రమ్ ఆత్మ.
1: అన్నింటికంటే కూడా సమీపమైనటువంటి ఆత్మతత్వం ఒకటే.
0: ఇట్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ దట్ ఇస్ ద నియరెస్ట్ టు ఎవ్రీబడి.
1: అట్టి ఆత్మతత్వాన్ని ఈనాడు మనం విస్మరించినప్పుడు ఇంకా దేనిని మనం విశ్వసిస్తాము?
0: వెన్ వి ఫర్గెట్ దిస్ ఆత్మిక్ ప్రిన్సిపల్ వాట్ ఇస్ ఇట్ దట్ యు ఆర్ గోయింగ్ టు బిలీవ్ ఇన్?
1: ఈనాటి మానవుడి యొక్క సాధనలన్నీ కూడాను మీరు వేరుగా భావించకూడదు. సాధనలన్నీ కూడా బాహ్యమైనటువంటి ప్రాకృతమైనటువంటి భౌతికమైనటువంటి సాధనలుగా జరిగిపోతున్నాయి.
0: డోంట్ మిస్టేక్ మీ. ఆల్ స్పిరిచువల్ పాత్స్ టుడే దే ఆర్ ఎక్స్టర్నల్ ఫిజికల్ వరల్డ్లీ.
1: ఎంత వరకు ప్రాకృతమైనటువంటి బాధ్యతను క్రమక్రమేణ తగ్గించుకుంటామో అంత శాంతిని మనం పొందగలగం.
0: యాజ్ యూ రిడ్యూస్ యువర్ డిజైర్ రిడ్యూస్ యువర్ బర్డెన్
1: లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ప్లెజర్.
0: You will be more happy, less luggage, more comfort, make travel pleasure. Therefore, reduce your burdens.
1: అయితే నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు.
0: However, do your duty.
1: ప్రశాంతి నిలయం కూడా చేరుతున్నారు చాలా మంది.
0: There are many here in ప్రశాంతి నిలయం.
1: ప్రశాంతి నిలయంకి వస్తున్నారే కానీ
0: they come here anyway.
1: ఈ ప్రశాంతిని అనుభవిస్తున్నారా?
0: But you are enjoying that peace.
1: లేదు.
0: No.
1: అందరితోనూ మాట్లాడటము.
0: యు గో ఆన్ కన్వర్సింగ్
1: వారింటికి వీరింటికి వీరింటికి వారింటికి పోవటము.
0: యు గో ఆన్ విజిటింగ్ రెసిడెన్సెస్.
1: ఇల్లు తిరగడానికి మీరేం ర్యాట్ క్యాట్?
0: ఆర్ యు ద క్యాట్ ఆర్ ద ర్యాట్ టు విజిట్ ఎవ్రీబడీస్ హౌస్?
1: నువ్వు ఎవరింటి కోసమని వచ్చావు?
0: ఫర్ హూస్ సేక్?
1: ఎవరి కోసమని వచ్చావు?
0: వై ఆర్ యు హియర్?
1: ఎందుకు నీవు ఇంటిల్లు తిరగటము?
0: వై షుడ్ యు విజిట్ ఎవ్రీబడీ?
1: ఎందుకు మాట్లాడతావు?
0: వై డు యు టాక్ టు ఎనీవన్?
1: చిక్కినటువంటి చక్కని అవకాశాన్ని ప్రశాంతంగా కాలం గడుపుకోవాలి.
0: ప్రిజర్వ్ సస్టైన్ అప్హోల్డ్ ప్రొటెక్ట్.
1: ఈనాడు దీన్నంతా కూడా మీరు ప్రోగు చేసుకోండి.
0: యు గ్యాదర్ ఆల్ దిస్ ఆపర్చునిటీ.
1: తిరిగి నీ స్వస్థానం పోయిన తర్వాత దాన్ని అనుభవించండి.
0: ద మూమెంట్ యూ రిటర్న్ ఎంజాయ్ దిస్ ప్లేస్.
1: ఒక పశువైనా కూడా ఈ యొక్క పవిత్రమైన కర్మలు ఆచరిస్తున్నాయి.
0: ఈవెన్ ద కౌ వుడ్ రిసార్ట్ టు దిస్ సేక్రెడ్ యాక్టివిటీ.
1: ఎక్కడైనా పచ్చని గడ్డి చూచినప్పుడు పశువులంతా అక్కడ పరిగెత్తిపోతాయి.
0: ద కౌ విల్ రన్ ఆఫ్టర్ ద గ్రీన్ గ్రాస్.
1: కాలుని ఉన్నారా లేదా ఫెన్స్ కట్టారా లేదా ఏ మాత్రము చూడవు.
0: The cow is not bothered the watchman or the fence around the green grass.
1: పచ్చగడ్డి చూచిన తక్షణమే గబగబా తినేసేస్తుంది.
0: The moment it sees the green grass, it starts partaking.
1: తిరిగి తన స్వస్థానానికి వెళ్ళిన తర్వాత తిరిగి వెనుకకు తీసుకుని చక్కగా నమిలి జీర్ణం గావించుకుని మింగుతుంది.
0: As it returns, it mastigates, brings back, eats, chews.
1: ఆ చిక్కిన అవకాశాన్ని దాన్ని వ్యర్థం చేసుకోదు.
0: It doesn't lose the good opportunity.
1: ఈనాటి మానవుడు అంత కాదు.
0: Man is not like that.
1: చిక్కిన అవకాశాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడు.
0: He wastes the given
1: opportunity. ప్రశాంతిని మనం అభివృద్ధి గావించుకోవాలో దానికి బదులు అందరితోనూ మాట్లాడటం.
0: Instead of growing in the path of peace, he talks to everybody.
1: ఈ మాటల చేత మన ఎనర్జీ చాలా వేస్ట్ అయిపోతుంది.
0: బై టాకింగ్ టూ మచ్ యూ వేస్ట్ యువర్ ఎనర్జీ.
1: ఈ ఎనర్జీ వేస్ట్ కావడం చేతనే మెడిటేషన్ లోపల మనసు అనేటువంటి ఒక క్షణమైన నిలచడం లేదు.
0: యాజ్ యూ వేస్ట్ యువర్ ఎనర్జీ యూఆర్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఇన్ మెడిటేషన్.
1: ఎవరికి ఎవరి సంబంధము?
0: వాట్ ఇస్ ద రిలేషన్షిప్?
1: ఎవరి సంబంధం కోసం వచ్చావు?
0: ఫర్ హూ సేక్?
1: ఆ సంబంధాన్ని నువ్వు గట్టిగా పెట్టుకో.
0: ప్రిజర్వ్ స్ట్రెంగ్థెన్ దట్ రిలేషన్షిప్ విత్ గాడ్.
1: నువ్వు మార్కెట్ కి వస్తావని వెళ్ళావు మామిడి పండు కొనాలని.
0: అండ్ యూ గో టు ద మార్కెట్ టు బై మ్యాంగోస్.
1: కానీ అన్ని మామిడి పండ్లు నీకు కొనడానికి వీలవుతుందా?
0: ఇస్ ఇట్ పాసిబుల్ టు బై దెమ్ ఆల్?
1: నీ జోబిలో ఎంత ధనం ఉందో దానికి వెలైనటువంటి మామిడి పండ్లు మాత్రమే నీకు కొంటావు.
0: యూ కెన్ బై ద మ్యాంగోస్ ప్రపోర్షనేట్ టు ద మనీ దట్ యూ క్యారీ విత్ యూ.
1: జోబిలో 2 రూపాయలు పెట్టుకుని 4 రూపాయలు మామిడి పండు అని చెప్తే నీవు దాన్ని కొనగలవా?
0: Having 2 rupees, just that salt, you cannot buy 4 rupees worth of mangoes. You can only buy to that extent.
1: అదే రీతిగా నీ కెపాసిటీ, నీ యొక్క దివ్యత్వము ఎంతవరకు ఉందో అంతవరకు నీవు ప్రవేశించు.
0: సో యూ కెన్ ఓన్లీ స్టార్ట్ డూయింగ్ బేసింగ్ ఆన్ యువర్ ఓన్ పొటెన్షియల్ కెపాసిటీ.
1: అనవసరంగా అన్నీ తెలిసినటువంటి వారి వలె మాట్లాడుకుంటారు చాలా మంది.
0: మెనీ పీపుల్ స్పీక్ యాజ్ ఇఫ్ దే నో ఎవ్రీథింగ్.
1: ఇంకా వారికంటే మొహ జ్ఞానం లేనే లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్
1: అన్వెంట్. కేవలం గ్రంథ పరిచయాలే.
0: దట్స్ ఆల్ టెక్స్చువల్ నాలెడ్జ్.
1: ఒక గ్రంథం లోపల
0: ఇన్ ఎ బుక్
1: చదువుతూ ఉంటే,
0: యాజ్ యూ రీడ్
1: ప్రహ్లాద చరిత్ర యందు,
0: ఇన్ ద స్టోరీ ఆఫ్ ప్రహ్లాద,
1: గులాబ్ జాము, బర్ఫీ, పాల్కోవ్, మిఠాయి అని రాశారు.
0: Many names of the sweets, barfi, gulab jam, palko are mentioned.
1: Kaani avu chadivinanta matramna dan ruchulu neekemaina artham avutundaya?
0: Can you really experience the taste of
1: it? Avemaina neeku anubhuti vastunnaya?
0: Can you experience it?
1: Ledu.
0: No.
1: Okka gulab jam chettu tisukoni notlo pettukoni tinu appudu daniki chaala madhuryam neeku artham avutundi.
0: You have to pick up one gulab jam and start tasting it, placing it on the tongue.
1: Adhe vidhamane grandhamulo chadivinavante kudanu kevalam chadivinatundi okka taste.
0: So all the book is knowledge, it's just one that I've gone through.
1: Anubhuti taste ledu.
0: There's no real taste.
1: Practical knowledge anetundi dinni bhujinchatamu.
0: So the practical knowledge lies in
1: the taste. Aacharinchinappude deeni okka aanandam manaku artham avutundi.
0: There lies the bliss you can enjoy.
1: గ్రహించకుండా గ్రంథమంతా కూడా కంఠస్థం చదువుకున్నప్పటికీ ప్రయోజనం లేదు.
0: వితౌట్ ఎనీ ప్రాక్టీస్ ఇఫ్ యు గో ఆన్ గెటింగ్ బై హార్ట్
1: అనేకమంది భగవద్గీతలంతా కూడా 700 శ్లోకాలంతా కంఠస్థం చేస్తారు.
0: దేర్ పీపుల్ హూ జస్ట్ గెట్ 700 శ్లోకాస్ బై హార్ట్
1: ఏం ప్రయోజనము?
0: వాట్ ఇస్ ది యూజ్?
1: ఆ 700 శ్లోకాలు కంఠములకు నొప్పి మాత్రమే.
0: ఆల్ ది 700 ఇస్ జస్ట్ మేక్ యువర్ థ్రోట్ పెయిన్ ఫుల్.
1: ఒక్క శ్లోకాన్ని నీవు ఆచరించు చాలు.
0: ఎనఫ్ ఇఫ్ యు ప్రాక్టీస్ వన్ శ్లోక.
1: ఒక్క విషయాన్ని నీవు ఆచరణలో పెట్టు చాలు.
0: ప్రాక్టీస్ వన్ థింగ్, దట్స్ ఎనఫ్.
1: దీన్నంతా మనం చేయనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు డూ.
1: ఆడవాళ్ళు కూడా బాగా తెలుసు.
0: లేడీస్ ఆల్సో నో వెల్.
1: ఈ రైస్ బాయిల్ చేసే సమయం లోపల
0: యాజ్ ఎ బాయ్
1: అన్ని రైస్ బాయిల్ అయిందని అన్ని రైస్ ను మీరు చూడరు. ఒక గరెడుతో రెండు మెతుకులు తీస్తారు, ఉడికింది అని చక్కగా వాళ్ళు సంతృప్తి పడతారు.
0: లేడీస్ నో దిస్ వెరీ వెల్. యాజ్ ఎ బాయిల్ రైస్ దే డోంట్ టెస్ట్ ఆల్ ది రైస్ గ్రెయిన్.
1: సముద్రం దగ్గరికి పోతారు, సముద్రం యొక్క టేస్ట్ ఎట్లా ఉందంటే సముద్రాన్ని అంత తాగనక్కర్లేదు.
0: ఇఫ్ యూ వాంట్ నో ది టేస్ట్ ఆఫ్ ది ఓషన్ యూ డోంట్ నీడ్ టు డ్రింక్ ది హోల్ వాటర్.
1: ఎవరు సముద్రాన్ని తాగలేరు.
0: నో వన్ కెన్ డ్రింక్ ది ఓషన్ వాటర్.
1: డ్రాప్ నీవు నాలుగు పైన వేసుకో, దాని యొక్క రుచి తెలిసిపోతుంది.
0: ప్లేస్ వన్ డ్రాప్ ఆఫ్ ఓషన్ ఆన్ ద టంగ్, యూ నో ది టంగ్.
1: అదే విధంగానే ఒక్కటి ఆచరణలో పెట్టు చాలు.
0: ప్రాక్టీస్ వన్, దట్స్ ఎనఫ్.
1: ఎందుకు ఈ కొండలు కొండలు గుట్టలు గుట్టలు బుక్కులు చదివేది?
0: వై డు యూ రీడ్ ది బుక్స్ ఆఫ్ ది సైజ్ ఆఫ్ ద మౌంటైన్?
1: పుస్తకముల నిండ మస్తుగా చదువుండే.
0: ఇన్ బుక్స్ దేర్ ఇస్ ఎనఫ్ ఆఫ్ నాలెడ్జ్.
1: మస్తకముల నిండ మట్టి మెండు.
0: బట్ ది హెడ్ ఇస్ ఫుల్ ఆఫ్ మడ్.
1: మడ్ మడ్ మడ్.
0: ది హెడ్ ఇస్ ఫుల్ ఆఫ్
1: మడ్. మస్తకంలో అంతా ఉండేదంతా మడ్డే.
0: ది హెడ్ ఇస్ ఫుల్ ఆఫ్ మడ్ ఓన్లీ.
1: ఇట్టి వారు నన్ను ఎరుగంగా ఎత్తురా.
0: సచ్ ఫెలోస్ కెన్ దే ఎవర్ నో మీ?
1: ఎంత చదువు నుండి ఏమి ఫలము?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దిస్?
1: ఎంత చదువు నుండి ఏమి ఫలము?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దిస్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్ యూ హ్యావ్?
1: ఇది కాదు మన చదువు.
0: దిస్ నాట్ అవర్.
1: చదివినది అంతో ఇంతో మనము ఆచరణలో పెట్టాలి.
0: వీ షుడ్ ప్రాక్టీస్ టు సమ్ ఎక్స్టెంట్ వాట్ ఆల్ దట్.
1: విన్నటువంటి విషయాలు ఏ ఒకటో రెండో అని కూడా మనం ఆచరణలో పెట్టాలి.
0: వీ షుడ్ ప్రాక్టీస్ వన్ ఆర్ టూ ఆల్ దట్ వీ హెర్డ్.
1: ఊరికే రామ కృష్ణ గోవింద నారాయణ అని మాటలతో చెప్పినంత మాత్రం చాలదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ వీ చాంట్ ద నేమ్ ఆఫ్ గాడ్, ఎ లిప్ సర్వీస్.
1: ఇది కేవలం నాలుగుతోనే ఉచ్చరించినంత మాత్రం చాలదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ వీ చాంట్ విత్ యువర్ టంగ్.
1: హృదయంలో ప్రతిష్ఠింప చేసుకోవాలి.
0: యు హావ్ టు ఇన్స్టాల్ యువర్ హార్ట్.
1: ఆ ప్రతిష్ఠింప చేసుకున్నటువంటిది నీకు వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంటారు.
0: Divine installing your heart will follow you, will be with you always.
1: కానీ దైవం చూసిన రామ అనుకోవటం.
0: బట్ యు సే రామ.
1: ఇంకోటి చూసిన కృష్ణ అనుకోవటము.
0: అదర్ వన్ విల్ సే
1: ఇవంతా పెద్ద స్టంట్స్.
0: ఇట్స్ ఆల్ బిగ్ స్టంట్.
1: నిజంగా కూడా ఇవి సరైనటువంటివి కానే కాదు.
0: ఇన్ఫాక్ట్ ఆర్ నాట్ ప్రాపర్.
1: కాలంలో మనం విచారం చేసుకుంటే నేడు మీకు అర్థం కాకపోయినప్పటికీ భవిష్యత్తులో మీకు అర్థమవుతుంది.
0: యు మే నాట్ అండర్స్టాండ్ నౌ, యుల్ నో ఇన్ ఫ్యూచర్.
1: ఎవరు నీకు చెప్పకపోయినప్పటికీ నీ కాన్షియస్ నీకు తప్పక చెప్తుంది.
0: నో వన్ నీడ్ నాట్ టెల్ యూ స్పెషల్లీ, యువర్ కాన్షియన్స్ విల్ టెల్ యూ.
1: కనుక నీ కాన్షియస్ తో నీవు సాక్షిగా నీవు పోవాలి.
0: హ్యావ్ యువర్ కాన్షియన్స్ యాజ్ ఎ విట్నెస్.
1: అది ఏ నిజమైనటువంటి భక్తి?
0: దట్ ఇస్ ట్రూ డివోషన్.
1: బయట ఆకారంలో బయట యొక్క స్వభావంలో కూడా మనం ఆచరించడానికి ప్రయత్నించలేదు.
0: డోంట్ థింక్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ ఫామ్ అండ్ ఎక్స్టర్నల్ ప్రాక్టీసెస్.
1: నీ తత్వాన్ని నీవు గుర్తించు.
0: నో యువర్ ఇన్నేట్ నేచర్.
1: అందుకే నీవెవరు నీవెవరు నీవెవరు అని ప్రశ్నించకూడదు. హూ అమాయి హూ అమాయి హూ అమాయి దాన్ని ప్రశ్నించుకో.
0: ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ హూ ఆర్ యూ జస్ట్ పుట్ ఎ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్, హూ అమాయి.
1: ప్రపంచంలో ఉన్నటువంటి ఒక విషయాలంతా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
0: యూ వాంట్ టు నో ఆల్ వరల్డ్ ఇన్ఫర్మేషన్.
1: అమెరికా పేపర్ ఎట్లా వచ్చింది, రష్యా పేపర్ ఎట్లా వచ్చింది, ఇంగ్లాండ్ పేపర్ ఎట్లా వచ్చింది, పాకిస్తాన్ పేపర్, అన్ని పేపర్లు మనం చూస్తున్నాము.
0: యూ గో త్రూ ఆల్ న్యూస్ పేపర్స్, సోవియట్, రష్యా, అమెరికా, పాకిస్తాన్
1: పేపర్.
0: ఇట్ ఆల్ న్యూస్ పేపర్.
1: అవంతా న్యూసెన్స్ పేపర్.
0: ఇట్ నాట్ న్యూస్ పేపర్, న్యూస్ పేపర్.
1: అది రియల్ న్యూస్.
0: బట్ విత్ ఇన్ యూ దేర్ ఇస్ రియల్
1: న్యూస్.
0: ద రియల్ న్యూస్ ఇన్ యూ ఈజ్ ది రియల్ వ్యూ.
1: ఆ దాన్ని మనం పట్టుకోవాలి.
0: దట్ యూ షుడ్ ఫాలో.
1: పేపర్కి ఏమాత్రం కూడా రుచులు లేవు.
0: ద పేపర్
1: పేపర్కి ఏమాత్రము వాసనలు లేవు.
0: పేపర్ హ్యాస్ నో అట్రిబ్యూట్.
1: కానీ ఆ పేపర్ తో మనం చేర్చినటువంటి పదార్థముల వల్ల ఆ పేపర్కు వాసన కలుగుతుండాలి.
0: బికాస్ ఆఫ్ యువర్ అసోసియేషన్ విత్ ద న్యూస్ రిటన్ ఇన్ ద న్యూస్ పేపర్ యూ హ్యావ్ దిస్ యువర్ థాట్.
1: న్యూస్ పేపర్ చదివావు.
0: టుడే యూ రీడ్ ది న్యూస్ పేపర్.
1: అది రేపటి దినం వేస్ట్ పేపర్ అయిపోయింది.
0: టుడేస్ న్యూస్ పేపర్ ఇస్ టుమారో.
1: కానీ రేపటి దినం దాంట్లో ఒక పూలంతా కూడా పొట్టం కట్టావు.
0: అండ్ ది వేస్ట్ పేపర్ ఇస్ యూజ్ టు బండిల్ ఆఫ్ ద ఫ్లవర్స్.
1: కానీ ఆ పేపర్ ను మనం చూస్తే ఆ యొక్క జాస్మిన్ ఫ్లవర్స్ అంతా వాసనంతా మనకు తగులుతూ ఉండాలి.
0: దిస్ పేపర్ యూజ్ టు మేక్ ఏ ప్యాకెట్ ఆఫ్ ద ఫ్లవర్స్ విల్ స్మెల్ వెల్.
1: ఆ మల్లెపూల వాసన పేపర్ లో ఉందా?
0: డూ యూ థింక్ దట్ దేర్ ఇస్ అ ఫ్లవర్ స్మెల్ ఆఫ్ ద జాస్మిన్?
1: మల్లెపూల ఆ పేపర్ లో కట్టడం చేత, ఆ సంబంధం చేర్చడం చేత, ఆ సంపర్కం చేర్చడం చేత ఈ యొక్క పవిత్రమైన వాసన మనకు లభ్యమవుతుంది.
0: ద పేపర్ స్మెల్ సేస్ దట్ ఆఫ్ ద జాస్మిన్ బికాస్ ఆఫ్ ఇట్స్ అసోసియేషన్ విత్ ది జాస్మిన్.
1: అదే పేపర్ నుండి కొంత పకోడాలు పొట్టం కట్టుకో.
0: ఇఫ్ యూ మేక్ యూజ్ ఆఫ్ దిస్ పేపర్ టు ప్యాక్ అ పకోడా,
1: ఆ పకోడాలు తినేసేసి ఆ పేపర్ ను వాసన చూడు, పకోడాల వాసనే వస్తుంది.
0: అండ్ ఇఫ్ యూ స్మెల్ దట్ పేపర్ ఇట్ విల్ స్మెల్ యాజ్ దట్ ఆఫ్ ఎ పకోడా.
1: కారణమేమిటి?
0: వై?
1: ఆ పకోడాల సంపర్కం చేతనే ఈ పేపర్ కి వాసన వచ్చింది.
0: ఇట్ ఈస్ అసోసియేషన్ విత్ ది పకోడా ఓన్లీ.
1: అదే పేపర్ లోపల డ్రై ఫిష్ పొట్టం కట్టేసేయి.
0: If you pack up the same paper, the dry fish there.
1: Kani. ఆ దగ్గరకు పోలేము అంత వాసన వస్తుంది.
0: యూ కెనాట్ గో ఎనీవేర్ నియర్ దాట్.
1: ఇవన్నీ కూడా సంపర్కముల చేతనే వచ్చేటువంటివి కానీ స్వభావంతో వచ్చేటువంటివి కాదు.
0: ఆల్ దీస్ ఆర్ ది రిజల్ట్స్ ఆఫ్ అసోసియేషన్ బట్ నాట్ ది ఒరిజినల్
1: నేచర్. సంసర్గం
0: రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
1: బుద్ధ సాధు సమాగమం
0: బీ ఇన్ గుడ్ కంపెనీ.
1: గురు పుణ్య మహోరాత్రం
0: డూ మెరిటోరియస్ యాక్టివిటీ ఆల్సో.
1: మన నిత్యం అనిత్యతం ఈ నాలుగే అందరు కూడా ఫాలో చేయాలి.
0: ఎక్సర్సైజ్ డిస్క్రిమినేషన్ బిట్వీన్ వాట్ ఈస్ టెంపరీ వాట్ ఈస్
1: దుర్జన సంసర్గం రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
0: రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
1: ఈ దుస్సంగం చేత మన భావాలంతా కూడా దుర్గుణంగా మారిపోతాయి.
0: బికాస్ ఆఫ్ బ్యాడ్ కంపెనీ వీల్ హ్యావ్ బ్యాడ్ థాట్స్.
1: భజ సాధు సమాగమం సత్సంగమును చేరాలి.
0: జాయిన్ ది గుడ్ కంపెనీ.
1: గురు పుణ్య మహోరాత్రం నీవు నిరంతరం కూడా మంచి కార్యం చేయి.
0: డూ మెరిటోరియస్ యాక్షన్ ఆల్ త్రూ.
1: ఈ మంచి కార్యములు చేసినప్పుడే
0: వెన్ యూ డూ గుడ్ యాక్షన్
1: మనం మంచి మనుషులుగా తయారవుతాం.
0: యూ బికమ్ గుడ్ అల్టిమేట్లీ.
1: కనుకనే వ్యాసుడు కూడా చెప్పాడు పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం 18 యొక్క పురాణముల యొక్క సారమును 2 వాక్యంలో చెప్పాడు. తేజ దుర్జన సంసర్గం.
0: వ్యాస కంపోజ్ 18 ఎపిక్స్ and he said the essence in 2 sentences.
1: Help ever, hurt never.
0: Help ever, hurt never.
1: ఈ రెండింటి యందు మనం జీవితాన్ని గడిపితే చాలు.
0: We should lead our life with these 2 principles.
1: ఎక్కడ కూడా ఏ దేశం కూడాను ఆపదలకు గురి కాదు.
0: No country would ever face any problem.
1: అన్ని దేశములు కూడాను సుక్షేమంగానే ఉండాలి.
0: All countries should be happy and prosperous.
1: ఎందుకంటే కంట్రీస్ అనేటువంటి ప్రత్యేకమైనటువంటివి కాదు.
0: Countries are not separate.
1: ఒక్కొక్క దేశం అంతా ఒక్కొక్క రూమ్ వంటిదే.
0: Each country is compared to the other
1: room. ప్రపంచం అంతా కూడాను పెద్ద భవనం వంటిదే.
0: The whole world is a mansion.
1: ఈ భవనంలో అన్ని దేశములు కొన్ని రూములే.
0: All countries are the rooms in this mansion.
1: కానీ మన భారతదేశం అనే రూమ్ లోపల మనం ఉంటున్నాము.
0: We are living in this room of
1: ours. ఇది ఒక రూమే.
0: Is a room.
1: ఇదే ప్రపంచం కాదు.
0: Is not the world.
1: ఈ విధంగా మనం భావించుకొని పోతే అందరు కూడా ఏకమైపోతారు.
0: When you have that feeling, we'll all be one.
1: సర్వభూత తిరస్కారం.
0: If you deny anyone,
1: ఎవరిని మనం తిరస్కారం చేసినా దైవాన్ని తిరస్కారం చేసినా,
0: it amounts to total denial of God.
1: ఈ విధంగా మనం విచారం చేస్తూ ఈ ఐ అనేటువంటి ఏకత్వాన్ని మనం చక్కగా దృఢంగా విశ్వసించాలి.
0: We should exercise the discrimination full well and know the nature of I.
1: స్వామికి బర్త్డేలు ఇలాంటివంతా ఇప్పుడు కూడా ఇష్టం లేదు.
0: భగవాన్ డస్ నాట్ లైక్ ది బర్త్డే సెలబ్రేషన్.
1: కానీ మీరందరూ వచ్చినారు కనుకనే మీ సంతృప్తి కోసం ఇది చేయవలసి వచ్చింది.
0: సిన్స్ ఆల్ ఆఫ్ యూ ఆర్ హియర్ టు మేక్ యూ హ్యాపీ,
1: నాకు ఏది ఆశ లేదు.
0: భగవాన్ డస్ నాట్ వాంట్
1: ఎనీథింగ్. నమ్మినా నమ్మకపోయినా కూడా నాకు ఏ డిజైర్ కూడా లేదు.
0: బిలీవ్ ఇట్ ఆర్ నాట్, స్వామి హ్యాస్ నో డిజైర్.
1: కాలు మొదలు తల వరకు ఒక్క డిజైర్ కూడా నాకు లేదు.
0: టాప్ టు టో దేర్ ఇస్ నాట్ ఈవెన్ వన్ డిజైర్.
1: మీకోసమే.
0: వాట్ ఎవర్ భగవాన్
1: ఏం చెప్పినా మీకోసమే.
0: వాట్ ఎవర్ ఇట్ టెల్స్ ఫర్ యూ.
1: ఈ సత్యాన్ని మీరు గుర్తించాలి.
0: నౌ దిస్ ట్రూత్.
1: నాకెవరు ద్వేషం లేరు.
0: భగవాన్ డస్ హేట్ ఎనీవన్.
1: ఎవరు నాకు ద్వేషం లేరు. ఎవరు నాపైన ద్వేషం కాదు.
0: నో వన్ విల్ ఎవర్ హేట్ హిమ్.
1: అందరూ నా వారే, నేను అందరి వాడిని.
0: ఆల్ బిలాంగ్ టు భగవాన్ అండ్ భగవాన్ బిలాంగ్స్ టు ఎవ్రీవన్.
1: కనుకనే లోక సమస్త సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉంటుండాలి.
0: ఎవ్రీబడి షుడ్ బి హ్యాపీ.
1: అది నా యొక్క వాంఛ.
0: దట్స్ వాట్ స్వామి వాంట్.
1: అందరూ మంచి మార్గంలో ప్రవేశించాలి.
0: ఎవ్రీబడి షుడ్ బి గుడ్.
1: అందరూ మంచి పేరును తెచ్చుకోవాలి.
0: ఎవ్రీబడి షుడ్ గెట్.
1: అందరూ ఆత్మస్వరూపులుగా విశ్వసించాలి.
0: ఎవ్రీబడి షుడ్ హావ్ కన్విక్షన్ దట్ ఇస్ డివైన్.
1: మీరు కూడా అనుభవించాలి.
0: అండ్ యూ షుడ్ ఎక్స్పీరియన్స్ డివినిటీ.
1: కనుకనే అట్టి ఏకత్వం వచ్చేంత వరకు కూడాను కొంతవరకు మనము భజించటము, స్మరించటము, జపించటము, ధ్యానించటము ఇలాంటి చిన్న చిన్న కార్యాల్లో మనం కొంతవరకు పూనుకోవాలి.
0: Until that unity, oneness is attained, we have to follow the spiritual path of chanting His glory, serving Him and repeating His name, worshipping Him.
1: Bhajana Bina Sukha Shanti.

0: ఈనాటి యొక్క సందేశం యొక్క మూలాధారమైనటువంటి సూత్రము మీ హృదయంలో కొంచెం ప్రతిష్ఠింప చేసుకోవాలి.
1: ప్రిజర్వ్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ స్టేటెడ్ బై భగవాన్ టు ఆల్ ఆఫ్ us.
0: నాకు ఐదు విధమైనటువంటి డిజైర్స్ కంట్రోల్ చేయాలని ఉండాలి.
1: భగవాన్ వాన్స్ ఎవ్రీవన్ టు కంట్రోల్ 5 ఆఫ్ ద డిజైర్స్.
0: మొట్టమొదటిది,
1: ద ఫస్ట్ వన్,
0: మిస్ యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్. మనీని మనం వేస్ట్ చేయకూడదు.
1: డోంట్ వేస్ట్ మనీ, మిస్ యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
0: కనుక మనకు ఒక ఫోటో మీకు కావాల్సింటే ఒకదాన్ని పెట్టుకోండి.
1: ఇస్ ఎనఫ్ ఇఫ్ యూ హావ్ వన్ ఫోటో.
0: అనవసరంగా ఫోటోలు కొనేసేసి ధనమునంతా వ్యర్థం చేసి దాన్ని ఏ విధమైన దుర్వినియోగం చేస్తున్నారు.
1: యు ఆర్ వేస్టింగ్ సో మచ్ ఆఫ్ మనీ బై బయింగ్ సో మెనీ ఫోటోస్.
0: కనుకనే ఫోటోస్ కూడా ఎక్కువ మీరు కొనకండి.
1: డోంట్ బై మెనీ మెనీ ఫోటోస్.
0: ఇంకా రెండవది, మిస్యూజ్ ఆఫ్ ఫుడ్.
1: మిస్యూజ్ ఆఫ్ ఫుడ్
0: అనగా ఏమి? ఫుడ్ ఈజ్ గాడ్.
1: ఫుడ్ ఈజ్ గాడ్.
0: తల్లిదండ్రుల యొక్క ఆహారం యొక్క స్వరూపమే మీ దేహము.
1: Your body is the result of the food partaken by your parents.
0: Don't waste food.
1: Don't waste food.
0: Food waste is God waste.
1: Wasting food is wasting God.
0: Inka moodavadi.
1: Third one.
0: Don't waste time.
1: Don't waste time.
0: Time is God.
1: Time is God.
0: Kalaayana maha. Kalakalaayana maha. Kalatapramayana maha. Kalatitayana maha. Kalaswarupayana maha. Kalanimita. Anta kalame.
1: Everything is time. Time is God.
0: కనుక టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
1: టైం వేస్ట్ ఈజ్ లైఫ్.
0: డోంట్ వేస్ట్ టైం.
1: డోంట్ వేస్ట్ టైం.
0: ఇంకా నాలుగోది, డోంట్ వేస్ట్ ఎనర్జీ.
1: ఫోర్త్, డోంట్ వేస్ట్ ఎనర్జీ.
0: ఎనర్జీ అనగా మన చూపులు ఎనర్జీని, మన వినికిడి ఎనర్జీని, మన పలుకులు ఎనర్జీని, మన థాట్స్ ఎనర్జీని, మన కర్మల ఎనర్జీని.
1: అవర్ లుక్స్, అవర్ థాట్స్, అవర్ హియరింగ్, అవర్ యాక్షన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ.
0: కనుక వీటన్నిటి కూడా ఏమాత్రం మనం వేస్ట్ చేయకుండా చూసుకోవాలి.
1: వీ షుడ్ నాట్ వేస్ట్ దిస్ ఎనర్జీ.
0: ఇంకా నాయుదోది,
1: ద ఫిఫ్త్ వన్,
0: అది ఏ దైవ విషయమునందు మాత్రము ఏ నిమిషం కూడా మరవకుండా ఉంటుండాలి.
1: డోంట్ ఫర్గెట్ గాడ్ ఎట్ ఎనీ మూమెంట్ ఆఫ్ టైమ్.
0: నీ ఎక్కడికి వెళ్ళినా దైవం ఉంటున్నాడు.
1: యు మే గో ఎనీవేర్, గాడ్ ఫాలోస్
0: యు. వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాడు.
1: హి ఇస్ విత్ యు, ఇన్ యు, అబౌవ్ యు, బిలో యు, ఆల్ ఓవర్.
0: కనుక ఏ దేవాలయంలో ఎక్కడికో పోయి నీవు ప్రార్థించనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు స్పెషల్లీ గో టు ఎ టెంపుల్ అండ్ ప్రే ఫర్ హిమ్.
0: నీ టెంపుల్ నీ హృదయమే.
1: Your heart is a very
0: నీ దృష్టిని అంతర్ముఖం గావించుకో.
1: Turn within inward.
0: తద్వారా నీ ఆత్మతత్వాన్ని అర్థం చేసుకో.
1: Then you can understand the principle of ఆత్మ.
0: కనుక మీరు ఈ ప్రయాణాల లోపల కూడా అనేక అలసట కింద పొందిపోతుంటారు.
1: యు మస్ట్ హావ్
0: ఎక్కడికైనా సరే ఎక్కువ రానక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు విజిట్ దిస్ ప్లేస్ ఫ్రీక్వెంట్లీ మెనీ టైమ్స్.
0: మీ తృప్తి కొద్దీ మీరు చేసుకోవచ్చును.
1: యు డూ ఇట్ ఓన్లీ టు యువర్ సాటిస్ఫాక్షన్.
0: కనుకనే కాలమును ఏమాత్రం వ్యర్థం చేయకూడదు.
1: డోంట్ వేస్ట్ టైమ్.
0: మన యొక్క భావమును ఏమాత్రం వ్యర్థం చేయకూడదు.
1: డోంట్ వేస్ట్ సీక్రెట్.
0: మన ప్రేమను ఏమాత్రం వ్యర్థం చేయకూడదు.
1: డోంట్ వేస్ట్ లవ్.
0: ఈ ప్రేమ చాలా ప్రాణ సమానమైనటువంటిది.
1: లవ్ ఇస్ లైఫ్.
0: ప్రేమనే లేకపోతే ఇది నిర్జీవమైనటువంటి ఇది.
1: విదౌట్ లవ్ ది బాడీ ఇస్ లైఫ్ లెస్.
0: ఇలాంటి ప్రేమ స్వరూపాన్ని మనం హృదయంలో ప్రతిష్ఠింప చేసుకోవాలి.
1: వీ షుడ్ ఇన్స్టాల్ దిస్ ఫార్మ్ ఆఫ్ లవ్.
0: ఎక్కువ ఇతరులతో సంబంధం కల్పించుకోకుండా చూసుకోవాలి.
1: డోంట్ హ్యావ్ టూ మెనీ రిలేషన్షిప్స్ విత్ పీపుల్.
0: మన కొత్త వారిని మన పాత వారిని మనం దూరం చేసుకుని పోతున్నాము.
1: ఇన్ఫాక్ట్ వీఆర్ అవే ఫ్రమ్ నియర్ అండ్ డియర్ వన్.
0: ఏ అమెరికా నుంచినో, ఏ రష్యా నుంచినో, ఏ జపాన్ నుంచినో, జర్మనీ నుంచినో తల్లిదండ్రులు కూడా వదిలిపెట్టి ఇక్కడ వస్తున్నారు.
1: పీపుల్ ఫ్రమ్ అమెరికా, జపాన్, జర్మనీ, దే కమ్ హియర్.
0: కొత్త వారితో ఎందుకు ఈ సంబంధాలు?
1: దెన్ వై షుడ్ యూ హ్యావ్ రిలేషన్షిప్ విత్ న్యూ పీపుల్ హియర్?
0: నువ్వు ఏకాంతంగా ఉంటుండు.
1: రిమైన్ ఆల్వేస్ అలోన్.
0: మనసును పవిత్రంగా ఉపంపింప చేసుకో.
1: మేక్ యువర్ మైండ్ సేక్రెడ్.
0: ఎక్కడ చూసినా ఎవరితో మాట్లాడటం అవసరం లేదు.
1: ఇట్స్ నాట్ నెసరీ టు టాక్ టు ఎవ్రీబడీ.
0: Talk less.
1: Talk less.
0: More think.
1: Think more.
0: ఇది నీవు చక్కగా నేర్చుకోవాలి.
1: This what you have to learn clearly.
0: ఎవరితో కూడా మనం సంబంధాన్ని ఎక్కువ పెట్టుకోకూడదు.
1: Don't have too much of contact with people.
0: ఎందుకంటే తద్వారా ఎన్నో ప్రమాదాలు సంభవిస్తుంటాయి.
1: Because you will face a danger sometime or other.
0: మీరు చూచారు డ్రామా పిల్లలు వేసినటువంటిది.
1: You must have seen the last night drama enacted by.
0: కానీ ఒక స్నేహం చేతనే సత్యంగారి కొంచెం విరుద్ధం చేశాడు.
1: Because of association he acted against his friend.
0: కట్టకడబటికి సత్యాన్ని గుర్తించుకున్నాడు.
1: అల్టిమేట్లీ హస్ నోన్ ద ట్రూత్.
0: ఈ దుస్సంగమే నా హృదయాన్ని ఇంత కలుషం చేసింది అన్నాడు.
1: హి సెడ్ దట్ మై మైండ్ ఇస్ పొల్యూటెడ్ బికాస్ ఆఫ్ ద బ్యాడ్ కంపెనీ.
0: అది వాడి సంబంధం కాదు.
1: ఇట్స్ నాట్ ఆఫ్ హిజ్ ఓన్.
0: అది నీ యొక్క పొరపాటే.
1: ఇట్ ఇస్ యువర్ మిస్టేక్ ఓన్లీ.
0: నీవు చేయవలసిన వారితో నీవు సత్సంగం చేసుకోవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ యు హావ్ నాట్ జాయిన్.
0: చేయరాని వారితో నీవు ఎందుకు సంఘం చేసుకోవాలి?
1: వై షుడ్ బి ఇన్ ఫ్యాక్ట్.
0: తద్వారానే నీకు ఈ దుఃఖం ప్రాప్తించింది.
1: బికాస్ ఆఫ్ బ్యాడ్ కంపెనీ యు ఆర్ పుట్ టు సఫర్.
0: ఒక పిల్లవాడు కట్టకడపై విచారం చేసి ఏడుస్తూ కూర్చున్నాడు.
1: వన్ స్టూడెంట్ ఫెల్ సో సాడ్ అండ్ స్టార్టెడ్ క్రయింగ్ అల్టిమేట్లీ.
0: కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్?
0: ఈ దుస్సంగం చేతనే నాకు ఏర్పడినటువంటి దుఃఖం ఇది.
1: దిస్ ఇస్ సిచ్యువేషన్ బికాస్ ఆఫ్ బ్యాడ్ కంపెనీ.
0: కనుక మనం దుస్సంగాన్ని ఎందుకు చేరాలి, దుఃఖాన్ని ఎందుకు మనం స్వాగతం చేయాలి?
1: వై షుడ్ యూ బి ఇన్ బ్యాడ్ కంపెనీ?
0: కేవలం దుడ్డిచ్చుకొనుకున్నట్టుగా అయిపోతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ యు బై ది సఫరింగ్.
0: ఎంతవరకు అంతవరకు.
1: యు షుడ్ హావ్ లిమిట్.
0: హలో హలో, హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ, గుడ్ బై, గుడ్ బై, బస్.
1: ఇట్ షుడ్ బి లిమిటెడ్ టు దీస్ త్రీ. హలో హలో, హౌ ఆర్ యూ, గుడ్ బై.
0: ఇంతటితోనే పోవాలి, కానీ ఇంకా దాంట్లో గుడ్ బై అన్నాడంటే ఇంక పోతుంది. నెలల కొద్దీ ఆ స్నేహం పెరిగిపోతుంటుంది.
1: ఇట్ షుడ్ బి రిస్ట్రిక్టెడ్ టు దట్ ఫార్, నో ఫర్దర్.
0: ఇలాంటి సంఘాన్ని నిజంగా సాధకులైనటువంటి వారు ఈ దుస్సంగానికి కొంచెం దూరంగా ఉంటుండాలి.
1: ట్రూ ఎస్పరెంట్స్ షుడ్ బి అవే ఫ్రమ్ దట్ కంపెనీ.
0: మనకేదో అన్ని తెలిసినటువంటి వారిగా మనం భావించే అహంకారం చేత ఇతరులకు బోధించినట్టుగా మనం విశ్వసించరాదు.
1: డోంట్ బి ఈగోయిస్టిక్ థింకింగ్ దట్ యు నో ఎవ్రీథింగ్.
0: మీకు ఏమి తెలుసు?
1: వాట్ ఇస్ ఇట్ యు నో?
0: ఏమి నువ్వు చెప్పగలవు ఇతరులకు?
1: వాట్ ఇస్ ఇట్ యు కెన్ టెల్ అదర్?
0: నీ దగ్గర ఉన్నటువంటి సరుకు ఏమిటి?
1: వాట్ ఇస్ ద స్టఫ్ ఇన్ యూ?
0: అలాంటి పరిస్థితిలో నీకు నువ్వు విచారం చేసుకోవాలి.
1: ఎంక్వైర్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్.
0: తనను తాను ఎంక్వైర్ చేసుకోవాలి.
1: ఎంక్వైర్ విత్ ఇన్.
0: అదే సెల్ఫ్ ఎంక్వైరీ చాలా అవసరము.
1: సెల్ఫ్ ఎంక్వైరీ.
0: సెల్ఫ్ ఎంక్వైరీకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా అవసరం.
1: సెల్ఫ్ ఎంక్వైరీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కు సెల్ఫ్ ప్రొటెక్షన్ కూడా అవసరమే.
1: ఫర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ ప్రొటెక్షన్ ఇస్ నెసెసరీ.
0: సెల్ఫ్ ప్రొటెక్షన్ కు సెల్ఫ్ రియలైజేషన్ కూడా అవసరమే.
1: అండ్ ఫర్ సెల్ఫ్ ప్రొటెక్షన్ సెల్ఫ్ రియలైజేషన్ ఇస్ నెసెసరీ.
0: కనుక మానవులు ఎంతవరకు అంతవరకును సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా జీవితాన్ని గడపడానికి తగినటువంటి వాతావరణాన్ని పెంచుకోండి.
1: సో మ్యాన్ షుడ్ లీడ్ హిస్ లైఫ్ అండర్ సర్టన్ లిమిట్స్ అండ్ లీడ్ ద లైఫ్ ఇన్ పీస్.
0: స్వామి కోరేది అది ఒక్కటే.
1: దట్స్ వాట్ స్వామి వాంట్.
0: నేను దేనిని ఆశించను?
1: భగవాన్ డజంట్ ఎక్స్పెక్ట్.
0: మీరందరూ కూడాను ఈ ప్రశాంతి నియమం వచ్చి సత్యసాయి భక్తులు అని అంటున్నందుకు ఒక ఆదర్శవంతమైనటువంటి జీవులుగా రూపొందాలి.
1: హావింగ్ బీన్ ద డివోటీస్ ఆఫ్ సత్యసాయి, హావింగ్ కమ్ హియర్, యూ షుడ్ బి ఐడియల్స్ టు అదర్స్.
0: ఆహా, సత్యసాయి స్టూడెంట్స్, సత్యసాయి భక్తులు ఎంత ప్రశాంతంగా కాలం గడుపుతారు, ఎంత పవిత్రమైన జీవితాన్ని గడుపుతారు అనేటువంటి ఒక పేరును తెవ్వండి. అది నాకు కాదు, మీకే ఆ పేరు.
1: These are the students of Satya Sai. These are the devotees of Satya Sai. What a peaceful life they lead. What a sacred life they lead.
0: నాకు ఎవరు డివోటీస్ లేరు.
1: స్వామి హ్యాస్ నో డివోటీస్ ఎట్ ఆల్.
0: మీరు చెప్పుకుంటున్నారు మేము సత్య సాయి డివోటీస్ అనుకుంటున్నారు.
1: యూ సే దట్ యువర్ డివోటీ ఆఫ్ సత్య సాయి.
0: నేనే ఒక డివోటీ.
1: భగవాన్ హిమ్సెల్ఫ్ ఇస్ ద డివోటీ.
0: ఎవరికి డివోటీస్? భక్తులకు డివోటీ.
1: భగవాన్ హిమ్సెల్ఫ్ ఇస్ ఎ డివోటీ టు హిస్ డివోటీస్.
0: భక్తులు కోరిన దానిని నెరవేర్చడమే నా యొక్క కర్తవ్యం.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ ఫుల్ఫిల్స్ యువర్ డిజైర్.
0: నాకెవ్వరు డివోటీస్ లేరు.
1: అండ్ స్వామి హాస్ నో డివోటీ.
0: అందరూ నా వారే, నేను అందరి వాడిని.
1: అండ్ స్వామి బిలాంగ్స్ టు యూ అండ్ యూ బిలాంగ్ టు హిమ్.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని చక్కగా మీరు బలపరచుకోండి.
1: అండర్స్టాండ్ దిస్ కాంబినేషన్ ఆఫ్ యూనిటీ
0: అండ్ డెవలప్ ఇట్.
1: అండ్ డెవలప్ ఇట్ ఫర్దర్.
0: ఇది ఒక్కటే నేను ఆశించేది.
1: ఇట్ వాట్ స్వామి వాంట్స్ యూ.
0: కనుక నా యొక్క బర్త్డే చదువుకోవటం అని కానీ,
1: సెలబ్రేషన్ ఆఫ్ బర్త్డే,
0: దీనికి అనేక విధమైనటువంటి అలంకారాలు చేసుకోవటం కానీ నాకు ఎప్పుడు ఇష్టం లేదు.
1: బర్త్డే సెలబ్రేషన్, ద డెకరేషన్, పారాఫెర్నేలియా,
0: అహంకారం అంతా కూడా ఎవరికి మంచిది కాదు.
1: పాంప్ అండ్ షో ఆర్ నాట్ గుడ్ ఫర్ ఎనీవన్.
0: కనుక మనము ప్రాక్టికల్ దీంట్లో ప్రవేశించాలి.
1: వీ షుడ్ టేక్ టు ప్రాక్టీస్.
0: మాటలతో చెప్పి కాలం వ్యర్థం చేయకూడదు.
1: డోంట్ వేస్ట్ టైమ్ ఇన్ టాకింగ్.
0: ఈ విధమైనటువంటి ఒక దినము మంచి భావాన్ని పెంచుకుని మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ భావాన్ని 10 మందికి పంచుతూ పోవాలి.
1: డెవలప్ గుడ్ థాట్స్ ఆన్ దిస్ డే and share with everyone you meet.
0: Meeku meer maatrame anubhavinchi prayojanam ledu.
1: Is not enough if you enjoy yourself.
0: Kevalam prashantanamlo untunnanta varaku maatrame ee bhakti ga kaadu.
1: Devotion should not be limited to prashantanalayam campus.
0: Aithe poyina tarvata kudanu deenni 10 mandiki panchutu povali.
1: Even if you go outside you should
0: start sharing. Swami edhamulu levu.
1: Swami has
0: no caste, no religion, no language.
1: Swami doesn't go by the differences based on caste,
0: caste
1: religion.
0: Of humanity.
1: It's only caste of
0: religion
1: humanity.
0: Of love.
1: The religion of
0: love.
1: Language
0: of the heart.
1: And the language of the heart.
0: అది నా యొక్క ముఖ్య ధర్మం.
1: That's from Bhagavan's message.
0: ఈ సత్యాన్ని చక్కగా అనుభవించి ఆనందించి 10 మందికి పంచి మీరు కూడా ఆనందించండి.
1: Experience this truth, understand fully, share it with everybody and be blissful.

0: దారిద్ర్యవత్ దుఃఖం నాస్తి జ్ఞానాత్ పరం సుఖం నాస్తి జ్ఞానాత్ పరం సుఖం.
1: There is no other disease which is worse than that of miserliness. There is no other greater enemy than one's own anger. There is no other misery beyond poverty. There is nothing that gives greater joy than wisdom.
0: Prema Swarupulara.
1: Embodiments of love.
0: Prema Anna. అహం అన్న, ఆత్మ అన్న, నేను అన్న, ఇవన్నీ ఇప్పుడు పర్యాయ పదములే. అన్నిటికీ ఒకే అర్థమే.
1: ప్రేమ, లవ్, అహం, ఆత్మ, ద సింగిల్ లెటర్ వర్డ్ ఐ, దర్ ఆల్ సినోనిమ్స్, దే మీన్ ద సేమ్.
0: కనుక ప్రతి వ్యక్తి కూడాను నేను నేను అనే పదమును ఉపయోగపెడుతున్నాడు.
1: సో ఎవ్రీవన్ యూజెస్ దిస్ వర్డ్ ఐ,
0: అనగా తాను ఆత్మ అనేటువంటి దాన్ని తెలుపుకుంటున్నాడు.
1: మీనింగ్ హీ ఎక్స్ప్రెసెస్ అండ్ ఇంట్రొడ్యూస్ హిమ్సెల్ఫ్ యాజ్ ఆత్మ, ద సెల్ఫ్.
0: సర్వం కల్విదం బ్రహ్మ, ఎచ్చట చూచిన, ఎచ్చట విన్న, ఎట్టు అనుభవించిన, సర్వత్రా ఉన్నది బ్రహ్మనే.
1: వాట్ ఎవర్ యు మే హియర్, వాట్ ఎవర్ యు మే సీ అండ్ ఎక్స్పీరియన్స్, ఇట్ ఈస్ డివైన్.
0: బ్రహ్మ అన్నను కూడాను ఒకే అర్థమే. నేను అనేటువంటి పదమునకు అర్థం
1: బ్రహ్మ ఆల్సో మీన్ ద సేమ్ యాజ్ ఐ.
0: కనుకనే ఐన్స్టీన్ చెప్పాడు.
1: So Einstein said,
0: ఈ ప్రపంచమునందు వస్తువులు కాని లేక ఏ రూపములు కాని ఏ అనుభూతులు కాని ఏవియు లేవు.
1: In this world there are no objects, there are no forms nor experiences.
0: అంత ఒక్క శక్తి మాత్రమే.
1: There's only one energy.
0: ఆ శక్తికి కూడాను ప్రత్యేకమైనటువంటి రూపము లేదు.
1: ఎనర్జీ ఈజ్ ఫార్మ్లెస్.
0: శక్తి శక్తియే.
1: ఎనర్జీ ఈజ్ ఎనర్జీ ఓన్లీ.
0: అది ఐన్స్టీన్ ఈ కాలంలో, ఈ కలి ప్రభావంలో అనేక పరిశోధనలు చేసి తాను చెప్పాడు, సర్వం కలివిదం బ్రహ్మ అని.
1: ఇట్ అమౌంట్స్ ద సేమ్ దట్ ఎనర్జీ ఈజ్ డివైన్ which has been investigated, experimented upon by Einstein.
0: Kani daniki konni vela samvatsaramla purame etti parishodhanalu leka 7 samvatsaramla vayasu kaligina baludu prahladudu aanade cheppadu indukalandu ledani sandeham varadu chakri sarvopagatundu ఎందెందు వెతకి చూచిన అందందే కలడు అన్నాడు.
1: 9,000 years before this event, a 7-year-old boy Prahlada declared that God is everywhere. You'll find him wherever you search, wherever you want to see him.
0: ఈ ప్రహ్లాదునకు ఎందెందు వెతకి చూచిన అందందే కలడు అనేటువంటి యొక్క అనుభూతి ఏ రీతిగా సంభవించింది?
1: How could he experience the divine wherever he sought, wherever he wanted to find him?
0: Kanna tandri aina Hiranyakashipude vishapamanam techi karipinchutu vachadu.
1: The very father of Prahlada made poisonous snakes bite him.
0: Om namo narayanaya, om namo narayanaya aneetundi padam cheppetappudiki ఆ విష సర్పములన్నీ కూడాను పూలమాలలుగా తయారైపోయినాయి.
1: When Prahlada recited God's name, Om Namo Narayanaya, The snake got itself transformed into garland.
0: ఈ పిల్లవాడిని తీసుకుని వెళ్లి ముక్కలు చేయండి. కన్న తండ్రి అయిన హిరణ్యకశిపుడే విషపామరం తెచ్చి కరిపించుతూ వచ్చాడు.
1: ది వెరీ ఫాదర్

0: పనులు చేయండి అని తండ్రి ఆజ్ఞాపించాడు.
1: The father ordered that the boy be cut into pieces.
0: ఒక్కొక్క కత్తి తీసుకుని ఒక్కొక్కతోరి కొట్టినప్పుడంతా కూడాను నమో నారాయణాయ నమో నారాయణాయ.
1: Whenever he was hit, he chanted God's name, Om Namo Narayana.
0: ఆ కత్తులు ఏమీ పని చేయలేదు.
1: And this process was in vain.
0: వీనికి విషం త్రాపాలా అన్నాడు.
1: The boy should be poisoned was the next command.
0: ఆ విషమును తీసుకుని వెళ్ళి కుమారుడికి త్రాపుతున్నాడు.
1: The boy was made to drink the poison.
0: Om Namo Narayanaya, Om Namo Narayanaya. ఈ నారాయణ నామస్మరణం తప్ప అన్యము లేదు.
1: Boy repeated once again, Om Namo Narayanaya, God's name.
0: ఆ విషమంతా ఇప్పుడును అమృతంగా మారిపోయింది.
1: Poison got itself transformed into elixir.
0: ఇంకా ప్రయోజనం లేదన్నాడు. కొండపై నుంచి సముద్రంలో నెట్టించాడు.
1: The father made the boy to be thrown into the ocean from the mountain top.
0: ఆ సముద్రంలో నెట్టించేటప్పటికి నమో నారాయణాయ నమో నారాయణాయ అని నవ్వుతూ కింద పడ్డాడు.
1: The boy fell reciting God's name.
0: సముద్రుడు లో నుంచి రెండు చేతులు తీసుకుని వచ్చి ఆ పిల్లవాడిని ఎత్తుకొని తాను గట్టుకు చేరాడు.
1: See God came to the rescue, lifted the boy and brought him to the shore.
0: Anaga deeni yokka antaratham emtani,
1: what is the inner secret?
0: Nammakame deeniki pradhanamainatundi moola tantramu.
1: Faith is the principle behind it.
0: ఈ నమ్మకం లేకుండా మనం ఎన్ని పర్యాయములు నమో నారాయణాయ నమో నారాయణాయ అన్నంత మాత్రమున అది చాలదు.
1: మియర్ రెసిటేషన్, వెర్బల్ రిపిటేషన్ ఇస్ యూస్లెస్ వితౌట్ ఫెయిత్.
0: ఇదంతా కేవలము ఒక టేప్ రికార్డ్ మాదిరి చదిగిపోతుండాలి.
1: ఇట్స్ ఆల్ లైక్ ద వర్కింగ్ ఆఫ్ ద టేప్ రికార్డ్.
0: కానీ ప్రహ్లాదునకు తన నాభి నుండి ఆవిర్భవించినటువంటి ఒక శబ్దము.
1: ఇట్స్ ద సౌండ్ దట్ కేమ్ అవుట్ ఆఫ్ ద నావెల్ ఆఫ్ ప్రహ్లాద.
0: సర్వత్రా నిండినటువంటిది ఆ బ్రహ్మశబ్దమే.
1: ఇట్ ఇస్ ది ప్రైమోర్డియల్ సౌండ్ దట్ ఇస్ ఎవ్రీవేర్.
0: మానవుని యొక్క ఒక శరీరమే ఒక విధమైనటువంటి ఒక డైనామిక్.
1: ది హ్యూమన్ బాడీ ఇట్ సెల్ఫ్ ఇస్ డైనమిక్, సో యాక్టివ్.
0: ఇది ఈ దేహంలో ఉండినటువంటి ఒక సర్వాంగమును చేరినప్పుడు ఇది ఒక జనరేటర్ గా మారిపోతుంది.
1: విత్ ఆల్ ది లింబ్స్ ఆఫ్ ద బాడీ ఇట్ యాక్ట్స్ లైక్ ఎ జనరేటర్.
0: ఈ దేహమే ఒక ఎలక్ట్రిక్ మిషన్.
1: ద బాడీ ఇస్ ఎన్ ఎలక్ట్రిక్ మిషన్.
0: ఇందు నుంచి కూడాను కరెంటు ఆవిర్భవిస్తుంది.
1: ద కరెంట్ ఫ్లోస్ అవుట్ ఆఫ్ దిస్ మిషన్.
0: కనుక మానవుని యొక్క సర్వస్వం కూడాను దైవం యొక్క శక్తియే.
1: సో ద పవర్ ఆఫ్ మ్యాన్ ఈస్ ద డివైన్ పవర్.
0: ఇట్టి అనుభూతులు పొందినటువంటి వాడు కనుకనే ప్రహ్లాదునికి ఎందెందు వెతకి చూచిన అందందే కలడు అన్నాడు.
1: బికాస్ ఆఫ్ సచ్ ఎక్స్పీరియన్సెస్ ప్రహ్లాద కుడ్ డిక్లేర్ గాడ్స్ ప్రెసెన్స్ ఎవ్రీవేర్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ సాట్.
0: కానీ ఈనాటి సైంటిస్ట్ అంతా కూడాను
1: ద మోడర్న్ సైంటిస్ట్
0: అనేక విధములైనటువంటి పరిశోధనలు జరుపుతూ వచ్చారు.
1: They experiment in every way.
0: ఈ ఐన్స్టీన్ చెప్పినటువంటిది కూడాను కరెక్టా కాదా అని కూడా పరిశోధన చేశారు.
1: People have investigated the truth of Einstein's investigation.
0: వారికి కూడాను ఎక్కడ విన్నప్పటికీ కేవలము దైవం యొక్క తత్వమే కనిపించింది.
1: They could also experience same divinity.
0: ఈ శక్తిని పుట్టించిన వాడు లేడు, ఈ శక్తిని నాశనం చేసేవాడు లేడు.
1: Energy can neither be created nor destroyed.
0: దీనిని గురించే న్యూటన్ చెప్పాడు.
1: The same thing is stated by Newton.
0: ఆయన ఈ భూమికి ఆకర్షణ శక్తి ఎక్కడి నుంచి వస్తుండాలి అనేటువంటి పరిశోధన లోపల తాను పూర్తి జీవితమంతా అంకితం చేశాడు.
1: న్యూటన్ హెస్ స్పెంట్ హిస్ లైఫ్ ఇన్ ఎక్స్పెరిమెంటింగ్ ఆన్ ద లా ఆఫ్ గ్రావిటేషన్. ఒకరి
0: పరిశోధన చేత ఆవిర్భవించేటువంటిది కాదు.
1: This gravitation force is not
0: ఒకరి అలక్ష్యం చేత ఇది నాశనం అయ్యేటువంటిది కాదు.
1: ఇట్ కెనాట్ బి డిస్ట్రాయిడ్.
0: దీనికి స్థితిగతులే లేవు.
1: ఇట్ హెస్ నాట్ ఎనీ స్పెసిఫిక్
0: సావు పుట్టుక లేనట్టు శాశ్వతుండు.
1: ఇట్ హెస్ నే బర్త్ నాట్ డెత్. ఇట్స్
0: ఆది మధ్యాంతరహితుడు నాది వాడు.
1: హీఈస్ ఎన్షియంట్ వితౌట్ ఎనీ బిగినింగ్.
0: తాను చావక పుట్టక చంపబడక
1: హీ నైదర్ టేక్స్ బర్త్ నార్ కుడ్ బి కిల్డ్.
0: సర్వతను

0: సాక్ష్యభూతుడయ్యుండు.
1: హి రిమైన్స్ యాజ్ ఎన్ ఎటర్నల్ విట్నెస్.
0: ఈ విధమైనటువంటి ఒక దివ్యశక్తిని న్యూటన్ కూడాను చాలా పరిశోధన చేశాడు.
1: న్యూటన్ ఆల్సో ఎక్స్పెరిమెంటెడ్ ఆన్ దిస్ డివైన్ పవర్.
0: న్యూటన్ భూమికి ఆకర్షణ శక్తి ఉన్నదని గుర్తించినటువంటి వాడు.
1: న్యూటన్ రికగ్నైజ్డ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గ్రావిటేషన్ ఫోర్స్.
0: ఈ భూమికి ఆకర్షణ శక్తి ఉందని ఏ విధంగా గ్రహించాడు?
1: హౌ కుడ్ హి నో దాట్?
0: ఎక్కడ చూసినా ఆకర్షణ శక్తి కనిపించింది.
1: దిస్ అట్రాక్షన్ ఇస్ దేర్ ఎవ్రీవేర్.
0: అయస్కాంతం అనేటువంటిది ఎక్కడ చూసినా కనిపించింది.
1: ద మ్యాగ్నెటిక్ ప్రిన్సిపల్ ఇస్ ఎవ్రీవేర్.
0: ఈ శక్తిని ఎవరు కూడా సృష్టించడం కానీ నశించపచేయటం కానీ సాధ్యం కాదు.
1: ఇట్ ఈస్ బియాండ్ క్రియేషన్ అండ్ ఎనిహిలేషన్.
0: కానీ ఒక వస్తువు నుంచి మరొక వస్తువుగా మార్చవచ్చు.
1: హౌఎవర్ ఆన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ కుడ్ బి ట్రాన్స్ఫార్మ్ ఇంటు అనదర్.
0: అయస్కాంతం అనేటువంటిది
1: మ్యాగ్నెట్
0: ఒక విధమైనటువంటి ఎలక్ట్రిక్ పవర్ గా మార్చవచ్చు.
1: కుడ్ బి ట్రాన్స్ఫార్మ్ ఇంటు ఎలక్ట్రిక్ పవర్.
0: ఈ ఎలక్ట్రిక్ పవర్ ను చైతన్య శక్తిగా మార్చవచ్చు.
1: ఇట్ బి కన్వర్టెడ్ ఇంటు లైఫ్ ఫోర్స్.
0: ఈ చైతన్య శక్తిని కాంతివర్ణంగా తీర్చవచ్చు.
1: ఇట్ కుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు ద లైట్ రేస్.
0: ఈ శక్తివంతమైనటువంటి యొక్క దీనిని పవిత్రమైనటువంటి యొక్క రూపంగా మార్చవచ్చు.
1: ద లైట్ రేస్ కుడ్ టేక్ ఎ షేప్ ఎ సీక్రెట్ ఫార్మ్.
0: ఎన్ని శక్తులుగానో దీనిని మార్చవచ్చును, కానీ దీనిని మాత్రము మార్చడానికి వీలు కాదు.
1: ఎనర్జీ కుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు డిఫరెంట్ టైప్స్ బట్ ద బేసిక్ నేచర్ కుడ్ నాట్ బి చేంజ్డ్.
0: అయస్కాంతం అయస్కాంతమే.
1: మ్యాగ్నెట్ రిమైన్స్ ఎస్ అ మ్యాగ్నెట్.
0: అయితే కొంతకాలంలో అణువుగా మారుతుంది, కొంతకాలం గణముగా మారుతుంది.
1: ఇట్ చేంజెస్ ఇట్స్ ఇంటెన్సిటీ ఫ్రమ్ మైనర్ టు ద మేజర్.
0: మారుతూ మారుతూ ఉంటుంటుంది, కానీ
1: ఇట్ చేంజెస్.
0: ఇది పూర్తి నాశనం మాత్రం కాదు.
1: బట్ ఇట్ డజంట్ వానిష్ టోటలీ.
0: ఈ భూమి ఉండినంత వరకు కూడా ఈ శక్తి ఆవిర్భవిస్తూనే ఉంటుంటుంది.
1: దిస్ అట్రాక్షన్ రిమైన్స్ సో లాంగ్ ఎర్త్ ప్లానెట్ రిమైన్స్.
0: ఎక్కడ అడుగు పెట్టినప్పటికీ ఆ అడుగును ఆకర్షిస్తుంది.
1: Wherever you step, there is gravitation.
0: ఎక్కడ దృష్టి పోయినప్పటికీ ఆ దృష్టిని ఆకర్షిస్తుంది.
1: Wherever you watch, you find this sense of attraction.
0: ఎక్కడ మన శ్రవణ ధ్వనులు వెళ్లే కొలది దానిని ఆకర్షిస్తుంది.
1: So also sound waves are drawn.
0: ఎట్లా ఆకర్షిస్తుంది?
1: How is it possible?
0: ఎందుకోసం ఆకర్షిస్తుంది?
1: Why?
0: అని చూస్తే మానవుడు మొట్టమొదట ఎట్టి సంకల్పములు లేకుండా జన్మించాడు.
1: Man has no will or thought. At the time of birth,
0: ఎట్టి వాంఛలు లేవు.
1: No desire.
0: అలాంటి వాంఛలు లేని సమయం లోపల ప్యూర్ గా ఉన్నాడు.
1: He was so pure and pristine.
0: నిశ్చలంగా ఉన్నాడు.
1: He was steady.
0: కనుకనే ఆ దేహంలో అన్ని శక్తులు కూడాను గొప్ప పవర్ఫుల్ గా ప్రకాశిస్తూ వచ్చాయి.
1: So all the power was at high intensity.
0: ఆనాడు ఒక్కొక్క వాని కన్నీని కంటి దృష్టి నందు
1: in every look
0: 13 crore తరంగం అనగా వెలుతురు శక్తులు ఉండేటువంటివి.
1: 13 crore ఆఫ్ రేస్ ఆర్ దేర్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: నాలుగు పైన
1: ఆన్ ద టంగ్
0: 30 lakh టెస్ట్ బర్డ్స్ అంతా ఉన్నాయి.
1: దేర్ ఆర్ 30 lakh ఆఫ్ టెస్ట్ బర్డ్స్.
0: శ్రవణం చూస్తామంటే 50 lakh శ్రవణ దృశ్యములంతా ఉన్నాయి.
1: 15 lakh ఆఫ్ సౌండ్ వేవ్స్ కుడ్ బి డ్రాన్.
0: ఈ విధంగా మానవుని యొక్క శరీరం అంతా కూడాను ఒక దివ్యమైనటువంటి యొక్క అనుభూతిగానే ఉంటుండాలి.
1: హ్యూమన్ బాడీ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్.
0: సర్వం కలివిదం బ్రహ్మ.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: అంత బ్రహ్మతత్వమే.
1: ఎవ్రీథింగ్ యూ ఫైండ్ ద డివైన్ నేచర్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: మానవుడు
1: మ్యాన్
0: ఒక విధమైనటువంటి పదార్థాన్ని టచ్ చేసినాడంటే
1: వెన్ టచెస్ అన్ ఆబ్జెక్ట్
0: ఆ పదార్థము అతని చేతి నుంచి విదిలిపోయేటువంటిది కాదు.
1: It's not simply dropped down.
0: ఈ విధమైనటువంటి శక్తులు మానవుని యందు కాలు నుంచి తల వరకు కూడాను వ్యాపించి ఉండేటువంటివి.
1: There are so many faculties, powers latent in man.
0: నకసిక పర్యంతం కూడాను ఈ దివ్యశక్తితో వ్యాపించినటువంటిది మానవ దేహము.
1: The human body has got the divine power from top to toe.
0: కోరికలు మితిమీరి మితిమీరి మితిమీరి పోయే కొలది ఆ శక్తులు తరిగిపోతూ తరిగిపోతూ వచ్చింది.
1: Man loses this divine power with the increase of desires.
0: అంతవరకు మీరు ఒక ప్రయోజనం చేయనక్కర్లేదు.
1: You don't need to go that far.
0: ఇప్పటికిప్పుడే మీరు చూడండి.
1: Right now, observe.
0: మీకు ఎన్నో ఆశలు ఉంటున్నాయి.
1: There are so many desires.
0: ఒక 30 ఆ కోరికలు ఉన్నాయనుకోండి.
1: Supposing you have 30 desires.
0: 30 కోరికల లోపల 3 కోరికలు మీకు తగ్గించుకోండి.
1: Reduce 3 desires at least.
0: ఎంత శక్తి మీలో బయలుదేరుతుందో యోచించేయండి.
1: యూ విల్ నోటీస్ ద పవర్ ఇంక్రీజింగ్ ఇన్ యూ.
0: జ్ఞాపశక్తి కూడా పెరిగిపోతుంది.
1: యువర్ మెమరీ ఇంక్రీజెస్.
0: ఆనాటి ఋషులందరూ కూడాను,
1: ద సేజెస్ ఇన్ దోస్ డేస్,
0: ఏనాడో జరిగినటువంటి విషయాన్ని అంతా కూడాను ఉచ్చరిస్తూ వచ్చాడు.
1: దే కుడ్ రికాల్ రికాపిచులేట్
0: సరస్వతి మహర్షి మొట్టమొదట వేదాన్ని ఉచ్చరించినటువంటి వాడు.
1: ద సేజ్ సరస్వతి ఫస్ట్ రిసైటెడ్ వేద.
0: ఆయన ఒకే తూరి 8 అక్షరాలు వర్ణించాడు.
1: హీ స్పెల్ట్ అవుట్ 8 లెటర్స్.
0: కాచాటా తాపాయస అన్నాడు.
1: హీ స్పెల్ట్ అవుట్ 8 లెటర్స్.
0: ఏమిటి కచ్చట తాపాయస?
1: వాట్ డూ దే మీన్?
0: ఈ అక్షరాల లోపలనే సర్వభేదములు కూడా ఇమిడి ఉన్నాయి.
1: ఇన్ దీస్ లెటర్స్ ది ఆల్ బీయింగ్స్ ఆర్ దేర్.
0: ఇలాంటి శబ్దం నుంచి కూడాను మానవుడి యొక్క పదములు ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: దేర్ ఆఫ్టర్ కేమ్ ద వర్డ్స్ వొకాబులరీ.
0: ఆ పదముల యొక్క అంతరాత్మలు దైవం యొక్క పేర్లే.
1: ది మీనింగ్ ఈస్ డివైన్.
0: ఇలాంటి పేర్లతో భగవత్ యొక్క నామమును ప్రపంచమునకంతా కూడాను చాటుతూ వచ్చింది.
1: విత్ దీస్ వర్డ్స్ గాడ్స్ నేమ్ ఇస్ రిసైటెడ్.
0: వాయుదేవుడే చాటుతూ వచ్చాడు.
1: విన్ గాడ్
0: కనుకనే శబ్ద బ్రహ్మమయ్యి
1: సౌండ్
0: చరాచరమయ్యి
1: మొబిలిటీ
0: జ్యోతిర్మయి
1: లైట్
0: వాంగ్మయి నిత్యానందమయి
1: పరాత్పరమయి సుప్రీం
0: మాయామయి
1: ఎల్యూషన్
0: శ్రీమయి
1: అఫ్లూయన్స్.
0: ఈ 9 అక్షరముల చేతనే దివ్యత్వమైనటువంటి యొక్క వేదమంతా కూడాను ఆవిర్భవించింది.
1: ది ఎంటైర్ వేద కేమ్ అవుట్ ఆఫ్ దీస్ 9.
0: వేదాహ వేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అనింది. ఓ ప్రజలారా,
1: ఓ మ్యాన్కైండ్,
0: తమస్సుకు ఆవరణ ఉన్నటువంటి యొక్క ప్రకాశవంతమైనటువంటి దైవాన్ని మేము చూచాము అన్నారు.
1: వి హావ్ సీన్ దిస్ రేడియన్స్ దట్ ఇస్ బియాండ్ దిస్ డార్క్నెస్.
0: ఏ విధంగా చూచారు అన్నారు?
1: హౌ కుడ్ యూ సీ?
0: వేదాహవేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్. ఒక సూర్యకాంతి వలె ఉండినటువంటి యొక్క తేజస్సులో
1: ఇన్ దట్ బ్రిలియంట్ సన్ లైట్
0: పరమాత్మని యొక్క జ్యోతిని వెలిగాము.
1: వి కుడ్ సీ ద డివైన్.
0: ఎక్కడ చూచారు?
1: వేర్ హ్యావ్ సీన్?
0: లోపల చూచారా, బయట చూచారా?
1: ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్?
0: వారు చెప్పారు, అంతర్బహిష్యత సర్వవ్యాప్య నారాయణ స్థిత.
1: దే సెడ్ ది డివైన్ పర్వేడ్స్ విదిన్ అండ్ వితౌట్.
0: లోపల వెలుపల చుట్టూ పైన వెలుపల అది కాదు, సర్వత్రా కూడా చూస్తూ వచ్చాము.
1: నాట్ ఎనీథింగ్ లైక్ ఇన్సైడ్ అంతర్బహిష్యత
0: సర్వవ్యాప్య నారాయణ స్థిత.
1: గాడ్ పర్వేడ్స్ ఎవ్రీవేర్.
0: కనుకనే దైవత్వం అనేటువంటిది సర్వత్రా ఉండినటువంటిది.
1: డివినిటీస్ ఎవ్రీవేర్.
0: కనుకని ఆనాటి ఋషులందరూ కూడాను ఎక్కడికి ప్రయాణం సల్పేటువంటి వారు కాదు.
1: సేజెస్ డిడ్ నాట్ గో ఎనీవేర్.
0: ఒకే స్థాయిని ఎందుకు కూర్చొని
1: దే సాట్ అట్ వన్ ప్లేస్.
0: భగవంతుని స్మరించేటువంటి వాళ్ళు.
1: దే మెడిటేటెడ్ ఆన్
0: ఎక్కడ నడిస్తే ఆ కాళ్ళ కింద భగవంతుడు పడతాడో ఏమిటో.
1: ఇఫ్ దే వాక్ దే ఫెల్ట్ ద డివినిటీ.
0: తమ పాదములంతా భగవంతునికి సోకుతుందో ఏమిటో.
1: అండ్ they felt that they would be trampling on God.
0: పవిత్రమైన భావముల చేతని నిత్య కృత్యములంతా కూడాను సలుపుతూ వచ్చారు ఆనాటి ఋషులు.
1: దట్ వాస్ ది డివైన్ థాట్ ఆఫ్ ఆల్ ద సేజెస్ ఆఫ్ యో.
0: ఈ విధంగా
1: లైక్ దిస్
0: ప్రాచీన కాలములో
1: ఇన్ ఏన్షియంట్
0: వాళ్ళ ప్రవర్తనలు చాలా పవిత్రమైనటువంటి రీతిగా రూపొందుతూ వచ్చాయి.
1: ఆల్ దేర్ యాక్షన్స్ వర్ నోబుల్ అండ్ డివైన్.
0: ఈనాడు
1: టుడే
0: చూస్తూ చూస్తూ కూడాను
1: దో వి సీ
0: విగ్రహములపైనే కాళ్లు పెడతారు.
1: వి కాన్సన్ట్రేట్ ఆన్ ఐడల్స్.
0: ఆకారములపైనే కాళ్లు పెడతారు.
1: వి జస్ట్ ట్రెజర్ లిక్స్ ఆన్ ది విల్ ఫార్.
0: ఏమిటి విపరీతమైనటువంటి యొక్క చర్యలు.
1: ఇట్స్ ఆల్ పర్వర్షన్.
0: ఈ విపరీతమైన చర్యలు ఎందుకోసం ప్రారంభించాయి?
1: వై హ్యాస్ ఇట్ కమ్?
0: వినాశకాలే విపరీత బుద్ధి.
1: వెన్ బ్యాడ్ టైమ్స్ ఆర్ అహెడ్ వి ఆర్ పర్వర్షన్.
0: ఆనాడు పుణ్యకాలం ప్రారంభించింది కనుకనే
1: దట్ వాస్ మెరిటోరియస్ టైమ్స్.
0: ఎంతో గోప్యంగా ఉండినటువంటివన్నీ కూడాను అన్ని ప్రచారం కింద జరిగిపోయి
1: ఆల్ ది హిడెన్ ట్రెజర్స్ కేమ్ అవుట్.
0: భగవత్ శక్తులు ఏ రీతిగా ఉంటున్నాయి?
1: హౌ ఇస్ ద డివైన్ పవర్?
0: దీనికి కొన్ని పేర్లు పెట్టారు ఆనాటి ఋషులు.
1: Rishis gave a nomenclature.
0: Saikrodhika Maha annaru. Saikrodhika Maha anaga emiti?
1: What does it mean?
0: Ekkada chuchina kudanu nee pavitramainatundi swaroopame.
1: Everywhere you find your sacred form.
0: Nee pavitramainatundi yokka శబ్దమే.
1: యువర్ సీక్రెట్ సౌండ్
0: కనుక భగవంతునికి ఏమని పెట్టారు? సైకోతికం అని పెట్టారు.
1: సో ద నేమ్ గివెన్ గాడ్ ఇస్ సైకోతికం.
0: ఇంకా క్రమక్రమేణా ఈ సైన్స్ మారే కొలది,
1: యాజ్ సైన్స్ వాస్ అడ్వాన్సింగ్,
0: భక్శక్తి అన్నారు.
1: భక్శక్తి
0: అనగా దివ్యమైనటువంటి శక్తి,
1: డివైన్ పవర్.
0: దాన్ని ఎవరు టచ్ చేయడానికి వీల్లేదు.
1: నన్ కెన్ టచ్ ఇట్.
0: అలాంటి శక్తి ఉన్నది.
1: సచ్ పవర్ ఇస్ దేర్.
0: మీరు ఒంటరిగా మీరు నడుస్తుంటే చేయబట్టుకునేట పోండి, మీ చేతికింత తగులుతుంది.
1: వెన్ యూ గో అలోన్ యూ కెన్ ఫీల్ ది టచ్.
0: ఆ రూపంలోంతా కూడా తగులుతుంది.
1: యూ విల్ ఫీల్ ది టచ్ ఆఫ్ ద ఫామ్.
0: ఆనాడు ఆ విధమైనటువంటి దైవశక్తిని అందరూ అనుభవించి ఆనందించి పంచుకుంటూ వచ్చారు.
1: పీపుల్ హ్యాడ్ ఆల్ సచ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద పాస్ట్ విచ్ దే షేర్డ్ విత్ ద ఫెలో మెన్.
0: కానీ ఈనాడు అది కనిపిస్తుందా?
1: టుడే డు ఎక్స్పీరియన్స్?
0: తప్పక కనిపిస్తుంది.
1: సర్టన్లీ. ఇఫ్ యూ
0: తప్పక మా చేతికి చిక్కుతుందా?
1: కెన్ యూ క్యాచ్ ఇట్?
0: తప్పక చిక్కుతుంది.
1: సర్టన్లీ.
0: అయితే అంతటి విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: బట్ యూ షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్.
0: విశ్వాసం ఎక్కడుంది?
1: వేర్ ఇస్ ఫెయిత్?
0: తనపైనే తనకు విశ్వాసం లేదు.
1: వన్ హ్యాస్ నో ఫెయిత్ ఆన్ వన్స్ ఓన్ సెల్ఫ్.
0: అలాంటి పరిస్థితులకు దైవం విశ్వాసం ఎలా వస్తుంది?
1: దెన్ హౌ కెన్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్?
0: కనుకనే ఎక్కడ పరిపూర్ణమైనటువంటి ప్రేమతత్వం ఉంటుందో,
1: వేర్ దేర్ ఇస్ టోటల్ లవ్,
0: వేర్ దేర్ ఇస్ లవ్,
1: వేర్ దేర్ ఇస్ లవ్,
0: దేర్ ఇస్ పీస్.
1: దేర్ ఇస్ పీస్.
0: వేర్ దేర్ ఇస్ పీస్,
1: వేర్ దేర్ ఇస్ పీస్,
0: దేర్ ఇస్ ట్రూత్.
1: దేర్ ఇస్ ట్రూత్.
0: వేర్ దేర్ ఇస్ ట్రూత్,
1: వేర్ దేర్ ఇస్ ట్రూత్,
0: దేర్ ఇస్ బ్లిస్.
1: దేర్ ఇస్ బ్లిస్.
0: వేర్ దేర్ ఇస్ బ్లిస్,
1: వేర్ దేర్ ఇస్ బ్లిస్,
0: దేర్ ఇస్ గాడ్.
1: దేర్ ఇస్ గాడ్.
0: ఆ ప్రేమతత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: యు హావ్ టు డెవలప్ దిస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: ఆ ప్రేమనే లేకపోతే
1: వితౌట్ లవ్
0: నీ సత్యం ఎక్కడ కనిపిస్తుంది? శాంతి ఎక్కడ మనకు లభిస్తుంది? ఈ యొక్క ఆనందం మనకు ఎట్లా ప్రాప్తిస్తుంది?
1: హౌ కెన్ యూ ఎక్స్పీరియన్స్ ట్రూత్, పీస్ అండ్ బ్లిస్?
0: ఆనందం అడుగడుగునా కూడా నువ్వు అలల వలె తెరల వలె సంచరించేటువంటిది.
1: బ్లిస్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్, మూవింగ్ ఆల్ ఓవర్.
0: అరణ్యాలో సంచరించేటువంటి మునులకంతా కూడాను ఈ ఆనందం వారి యొక్క వీపులపైన సోకేటువంటిది.
1: ద సేజెస్ ఇన్ ద పాస్ట్ హ్యాడ్ దిస్ బ్లిస్.
0: ఆ మునులు ఎంతో తన్మయత్వంతో పొందేటువంటి వాళ్ళు.
1: సో దే హావ్ లాస్ట్ దెంసెల్వ్స్ ఇన్ బ్లిస్.
0: కనుకనే ఆనాటి మునులందరూ కూడాను ఋషులందరూ కూడాను ఏ కొద్ది మందు అరణ్యాలో సంచరిస్తూ వచ్చారంటే వాళ్ళకి ఏ ధైర్యము?
1: What courage they had.
0: ఏ అస్త్రములు ఉన్నాయి వారి దగ్గర?
1: ఫారెస్ట్.
0: ఏ తుపాకులు ఉన్నాయి వారి దగ్గర? ఏ బాంబ్స్ ఉన్నాయి వారి దగ్గర? ఏమీ లేదు.
1: నథింగ్.
0: భగవత్ విశ్వాసమే వాళ్ళకు పెద్ద బాంబు.
1: ఫెయిత్ ఇన్ గాడ్ ఇస్ ద బిగ్గెస్ట్ వెపన్ దే హ్యాడ్.
0: ఆ నిజమైనటువంటి నమ్మకమే,
1: దట్ ఫెయిత్.
0: ఆ నమ్మకం చేతనే సర్వమును సాధిస్తూ వచ్చారు.
1: దే కుడ్ అకాంప్లిష్ ఎవ్రీథింగ్ త్రూ ఫెయిత్.
0: కనుక
1: సో
0: ప్రాచీన కాలం నుండి కూడాను ఈ పవిత్రమైనటువంటి నమ్మకాన్ని మనం దృఢంగా ఉంచుకోవటం చేతనే
1: యాజ్ వీ హ్యావ్ ద స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్స్టాల్ ఇన్ భారతదేశమునందు, ఇన్ భారత్,
0: అచలమైనటువంటిది,
1: విచ్ ఇస్ చేంజ్లెస్,
0: స్థిరము కానటువంటిది,
1: వెల్ ఇట్ డజంట్
0: ఏ మాత్రం కూడాను మనకు కనిపించలేదు.
1: వెల్ దట్ యు డోంట్ సీ.
0: నిత్యము సత్యము నిర్మలమైనటువంటివి కనిపిస్తూ
1: వచ్చాయి. దట్ ఎటర్నల్, ఎటర్నల్ ట్రూత్, దట్ ప్యూర్ అండ్ అన్సల్యూడ్.
0: ఆనాడు తపస్సుకు పోయే సమయంలో ఎలాంటి పిల్లలు పోయేటువంటి వారు?
1: వాట్ సార్ట్ ఆఫ్ పీపుల్ డిడ్ పెనెన్స్?
0: పెద్ద పెద్ద వారు సంసారంలో రోత పుట్టి వెళ్లిపోయినటువంటి వాళ్ళు కాదు.
1: నాట్ దోస్ దట్ లెఫ్ట్ ద ఫారెస్ట్ అవుట్ ఆఫ్ డిస్గస్ట్.
0: 6 సంవత్సరముల పిల్లలు,
1: 6 ఇయర్
0: ఏడు సంవత్సరముల పిల్లలు,
1: 7 ఇయర్ ఓల్డ్ బాయ్స్,
0: 9 సంవత్సరం లోపలే ఉండేటువంటి పిల్లలే తపస్సుకు పోయారు.
1: బిలో 9 దే డిడ్ పెనెన్స్.
0: ధ్రువుడు ఏ వయసు?
1: ధ్రువాస్ ఏజ్.
0: అతను 6వ సంవత్సరమే.
1: వాస్ 6 ఇయర్ ఓల్డ్.
0: పిల్లల్ని అవమానం చేసిందని ధైర్యం చేత వెళ్ళాడు.
1: He went there because he could not bear the humiliation.
0: తల్లి ఆశీర్వాదం పొందాడు.
1: He took permission from his mother.
0: అమ్మ, నేను తిరిగి ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొంది వస్తాను అన్నాడు.
1: I receive God's blessings and return.
0: నిర్మానుష్యమైనటువంటి ప్రదేశంలోకి వెళ్ళాడు.
1: He went to the place all alone.
0: నిశ్శబ్దమైనటువంటి ప్రదేశంలోకి వెళ్ళాడు.
1: Which was all silent.
0: నిర్మలమైనటువంటి ప్రదేశంలోకి వెళ్ళాడు.
1: Which was so silent.
0: కాలు పెట్టడానికి కూడా స్థానం లేదు.
1: There is no place for human habitation.
0: అదనేకి వీలు లేదు.
1: There is no residence.
0: అలాంటి ప్రదేశంలోకి పోయి
1: at that place
0: ఒంటి కాలపైన నిలిచి
1: he stood on one leg.
0: నారాయణ్ నారాయణ్ నారాయణ్ అని నారాయణ నామస్మరణ చేశాడు.
1: He went on chanting Narayana's name.
0: వచ్చాడు, సాక్షాత్కరించాడు నారాయణుడు.
1: గాడ్ మేనిఫెస్టెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్.
0: నాయనా, నీకేం కావాలి?
1: He asked, son, what do you want?
0: ఆ చిన్నపిల్లవాడి యొక్క తెలివితేటలు ఈనాడు పెద్ద పెద్ద వారికి కూడా చదువుకున్నటువంటి వారికి కూడా అబ్బవు.
1: ది ఇంటెలిజెన్స్ ఆఫ్ దట్ బాయ్ ఈజ్ నాట్ ప్రెజెంట్ ఇన్ ఎడ్యుకేటెడ్ ఎల్డర్లీ పీపుల్.
0: నేను చిన్నపిల్లవాడను.
1: ఐఎమ్ ఎ బాయ్.
0: ఏ మనుషులను ఎరగనటువంటి ఈ ప్రదేశం లోపల నేను వచ్చి ఉన్నానని మీకు ఎట్ట తెలిసింది?
1: హౌ డు యూ నో దట్ ఐఎమ్ హియర్ డూయింగ్ పెనెన్స్ వెన్ నోబడీ అరౌండ్?
0: నీకు తప్ప అన్యులకు తెలియదు కదా.
1: నో వన్ కెన్ నో దిస్.
0: కాబట్టి నేను వచ్చి ఇక్కడ ఉన్నానని తెచ్చుకున్నటువంటి వాడికి నాకేం కావాలో నీకు తెలియదా?
1: వెన్ వన్స్ యూ నో దట్ ఐఎమ్ హియర్ కాంట్ యూ నో వాట్ ఐ రియలీ నీడ్?
0: నాయన మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం. నీవు మహాత్ముడు కావాలి.
1: యూ షుడ్ బి నోబుల్ మ్యాన్ విత్ హార్మనీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
0: నీవు ప్రజ్ఞ తీసుకున్నావు.
1: యూ హ్యావ్ డిటర్మిన్డ్
0: ఏమిటి?
1: వాట్?
0: నేను తపస్సు చేసి ఈశ్వరానుగ్రహాన్ని పొంది వస్తానని.
1: దట్ యూ విల్ డూ పెనెన్స్ అండ్ రిసీవ్ గాడ్స్ బ్లెస్సింగ్స్.
0: దానికి తగినట్టుగా నీ వచ్చావు, తపస్సు చేశావు.
1: అకార్డింగ్ టు దట్ యూ డిడ్ పెనెన్స్.
0: సంకల్పము,
1: థాట్,
0: తపస్సు,
1: పెనెన్స్
0: రెండు ఏకమైపోయినాయి.
1: బోత్ ఆఫ్ వన్.
0: కానీ నీవు ఏమి కోరుతున్నావో వాక్కులో నీకు రాలేదు.
1: బట్ వాట్ యూ రియలీ వాంటెడ్ యూ కుడ్ నాట్ ఎక్స్ప్రెస్.
0: కాబట్టి వాక్కును కూడా నువ్వు పవిత్రం చేసుకోవాలి.
1: సో యువర్ ఎక్స్ప్రెషన్ షుడ్ బి ఈక్వలీ సేక్రెడ్.
0: అందుకోసమే నేను నిన్ను ప్రశ్నిస్తున్నానన్నాడు.
1: ఫర్ దట్ రీజన్ ఐఎమ్ క్వశ్చనింగ్ యూ.
0: అప్పుడు చెప్పాడు.
1: దెన్ హీ సెడ్
0: ఏదో గాజు ముక్కకై నేను సంచరించుతూ వచ్చినటువంటి వానికి వజ్రమే నాకు లభించింది.
1: వెన్ ఐఎమ్ ఇన్ సర్చ్ ఆఫ్ పీస్ ఆఫ్ గ్లాస్ ఐ కుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ జెమ్.
0: తిరిగి నాకు వజ్రం లభించిన తర్వాత ఈ గాజు ముక్కతో నాకేం పని?
1: వెన్ వన్స్ ఐ గాట్ దిస్ ప్రెషస్ జెమ్ వై డు ఐ నీడ్ గ్లాస్ పీస్?
0: నేను రాజకుమారుడు కావాలి, నా తండ్రి తొడపైన కూర్చోవాలి అనేటువంటి ఎంతో ఆశలు పెట్టుకుని వచ్చాము.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ వాంటెడ్ ద ప్రిన్స్
0: అండ్
1: ల్యాప్ ఆఫ్ మై ఫాదర్. I don't have any desire any longer.
0: నీవే కావాలి అన్నాడు.
1: I want you, he said.
0: అప్పుడు చెప్పాడు.
1: Then he replied,
0: నాయన,
1: look here.
0: నేను ఏమైనా ఇస్తాను, సిద్ధంగా ఉన్నాను.
1: I am ready to give anything.
0: కానీ నిన్ను పవిత్రం చేయాలి.
1: But you should be noble.
0: ఒకటి తలంచినావు.
1: You thought once.
0: ఒకటి చేసినావు.
1: You have done another.
0: కానీ రెండవది చెప్పలేదు.
1: And you could not express.
0: ఈ మూడు ఏకం కానటువంటిది నీ కోరిక నెరవేరదు.
1: When there is no harmony, you cannot have your desire fulfilled.
0: దీన్ని పూర్తి చేయి.
1: You complete it.
0: నీ యొక్క కోరిక నేను సఫలం చేస్తాను.
1: Your desire will be finally fulfilled.
0: అనేటప్పటికి దైవాజ్ఞను శిరసావహించి వచ్చాడు ఇంటికి.
1: He obeyed God's command and returned home.
0: ఆనాటి పిల్లల్లో కూడా ఎంత తెలివితేటలు.
1: How intelligent boys.
0: ఎంత పవిత్రమైన భావములు.
1: What sacred thought.
0: ఎంత ఉత్తమమైన మార్గములు.
1: What noble path.
0: ఎంత సంకల్పములు, చాలా ఉత్తమమైనటువంటివి.
1: What beautiful thoughts they had.
0: ఇంకా ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద
0: మీకు అందరికీ తెలుసు.
1: యూ నో
0: ప్రహ్లాదుని కూడా ఎంతో గొప్ప భక్తుడు.
1: ఈజ్ ఎన్ ఆర్డెంట్ డివోటీ.
0: నారాయణ తప్ప అన్యుని నమ్మినటువంటి వాడు కాదు.
1: హ్యాడ్ నో ఫెయిత్ ఆన్ ఎనీబడి ఎక్సెప్ట్ ఇన్ గాడ్.
0: తండ్రిని కూడా నమ్మిన వాడు కాదు.
1: హ్యాడ్ నో ఫెయిత్ ఇన్ హిస్ ఫాదర్.
0: తల్లిని కూడా నమ్మిన వాడు కాదు.
1: నాట్ మదర్.
0: తల్లి తండ్రిని కూడా వ్యామోహంతో వచ్చారు.
1: ద రిలేషన్షిప్ ఈస్ దట్ ఆఫ్ అటాచ్మెంట్ విత్ పేరెంట్స్.
0: నా నారాయణకి ఎట్టి వ్యామోహము లేదు.
1: బట్ మై గాడ్ హ్యాస్ నో అటాచ్మెంట్.
0: ఎట్టి వాంఛలు లేవు.
1: నో డిజైర్.
0: నన్ను తరింపజేసే కోసం వచ్చాడు.
1: హెస్ కమ్ డౌన్ టు రిడీమ్ మీ.
0: కాబట్టి అతనికి కోరికలు లేనిటువంటి వారికి నేను కోరికలు చెప్పుకోవాలి.
1: సో ద వన్ హూ హ్యాస్ నో డిజైర్స్ నేచురలీ రిసీవ్స్ ఆల్ మై పిటిషన్స్.
0: కనుకనే ఆనాటి నుండి కూడాను కోరికలు తగ్గించుకోమని చెప్తూ వచ్చారు.
1: సిన్స్ దెన్ ఇట్ వాజ్ సజెస్టెడ్ టు రిడ్యూస్
0: వాంఛలు మితిమీరిపోయే కొద్దీ.
1: When desires are more and
0: వ్యామోహం అధికమయ్యే కొలది.
1: When more of attachment.
0: బంధన కూడాను కట్టిపోతుంది.
1: యూఆర్ ఇన్ ఎ బాండ్.
0: ఈ బంధన చేతనే మానవుడు అనేక విధమైన కష్టములకు గురి అవుతున్నాడు.
1: బికాస్ ఆఫ్ బాండేజ్ యు ఆర్ పుట్ టు డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్.
0: ఈ బంధన ఎక్కడి నుంచి వస్తుండాలి?
1: వేర్ ఫ్రమ్?
0: నీ వాంఛనే నీకు బంధన.
1: యువర్ డిజైర్ ఇస్ ద బాండేజ్.
0: నీ కష్టంలే నీకు బంధన.
1: యువర్ డిఫికల్టీ ఇస్ ద బాండేజ్.
0: నీ కోరికలే నీ బంధన.
1: డిజైర్ ఇస్ ద బాండేజ్.
0: కనుక నీ కోరికలు తగ్గించుకో.
1: రిడ్యూస్ ద డిజైర్.
0: నిశ్చింతగా ఉంటావు.
1: And you will not have any worry.
0: ఎట్టి అపాయం కూడా అపాయం కూడా కలగదు.
1: యూ విల్ నాట్ బి పుట్ టు డేంజర్.
0: కనుకనే మానవునికి కోరికలు తగ్గే కొద్ది కూడాను మానవ శాంతి కూడాను పెరుగుతూ వస్తుంది.
1: When once you exercise ceiling on desire, you will enjoy
0: less
1: peace.
0: Luggage, more comfort అన్నాడు.
1: Less luggage, more comfort.
0: ఈ కోరికలు పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పోతున్నాయి.
1: As the desires increase more and more.
0: రెండు నిమిషాలకు ప్రాణం పోతుందని కూడాను ఏదో ఒక కోరిక కోరుతాడు.
1: We have a desire even before leaving the body.
0: ఏమిటి ఈ కోరికలు?
1: What are they?
0: ఈ కోరికల వల్ల వచ్చేటువంటి ఫలితం మనకేముంది?
1: వాట్ ఆర్ ది రిజల్ట్ ఆఫ్ ది డిజైర్?
0: ఏ కోరికలు లేకపోవడం చేత ఎంత ఆనందాన్ని పొందవచ్చు?
1: ఇఫ్ యు ఆర్ డిజైర్లెస్,
0: నిజంగా మీరు నమ్మిన నమ్మకపోయి నాకే కోరికలు లేవు.
1: బిలీవ్ ఇట్ ఆర్ నాట్, భగవాన్ హ్యాస్ నో డిజైర్.
0: కానీ నాకెప్పుడు కూడా ఏ విచారము ఉండదు.
1: హి హస్ నో వరీ వాట్ ఎవర్.
0: ఫాలో మీ,
1: ఫాలో భగవాన్.
0: కనుకని మీరు కూడా కోరికలు లేకుండా,
1: యు బీ డిజైర్లెస్,
0: ఆనందమైనటువంటి హృదయంతో
1: విత్ ఎ బ్లిస్ఫుల్ హార్ట్
0: మీరు నిలిచి ఉండండి.
1: యు రిమైన్ లైక్ దాట్.
0: కోరికలు మనం బంధిస్తున్నాయి కానీ
1: డిజైర్ లీస్ బంధ
0: విమోచన చేయటం లేదు.
1: డిజైర్ లీస్ టు బాండేజ్, నాట్ లిబరేషన్.
0: కోరిక తీరిన వేళ
1: వెన్ డిజైర్ ఇస్ ఫుల్ఫిల్డ్,
0: నన్ను గొప్పగా పొగుడుతూ రోయి.
1: యు ప్రైజ్ మీ ఇన్ హైవే.
0: కోరిక తీరకపోతే
1: వెన్ డిజైర్ ఇస్ నాట్ ఫుల్ఫిల్డ్,
0: తిడుతూ రోయి.
1: యు గో ఆన్ బ్లేమింగ్ మీ.
0: పాపం పని చేసి
1: హావింగ్ కమిటెడ్ ఎ సిన్,
0: ఫలం ఆపద కలిగిన రోజు
1: వెన్ యు ఫేస్ ఎ డేంజర్,
0: కాపాడవు నీ వనుచు
1: దట్ యు డోంట్ ప్రొటెక్ట్ మీ,
0: నాపై అల్లెదు రోయి.
1: యు బ్లేమ్ మీ.
0: చూశారా, ఈ విధంగానే మీరు చేసేది పాప పనులు.
1: యు కమిట్ సిన్,
0: కానీ అడిగేది పుణ్యఫలములు.
1: బట్ యు వాంట్ ద రిజల్ట్ ఆఫ్ మెరిటోరియస్ డీడ్స్.
0: ఇది సరైనటువంటిది కాదు,
1: ఇట్స్ నాట్ ప్రాపర్.
0: మనం పాపమునకే ఏమాత్రము గురి కాకూడదు.
1: నెవర్ కమిట్ ఎ సిన్.
0: ఎప్పుడు కూడా నువ్వు పుణ్యకార్యంలో మనం ప్రవేశించాలి.
1: అండర్ టేక్ మెరిటోరియస్ డీడ్స్.
0: మన చేతనైనంత వరకు పనులకు సహాయం చేయాలి.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ హెల్ప్ అదర్స్.
0: విష్ణువే సర్వులకు సహాయం చేస్తూ వచ్చాడు.
1: గాడ్ హెల్ప్స్ ఎవ్రీవన్.
0: ఈశ్వరుడే సర్వులకు సహాయం చేస్తూ వచ్చాడు.
1: గాడ్ హెల్ప్స్ ఎవ్రీవన్.
0: కాబట్టి తాను చేసినటువంటి దాంట్లో ఏ కించిత్తైనా మీరు చేయకూడదా?
1: అట్లీస్ట్ వీ షుడ్ డూ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ వాట్ గాడ్ డస్.
0: ఫాలో ది మాస్టర్, ఫేస్ ది డెవిల్, ఫైట్ టు ది ఎండ్, ఫినిష్ ది గేమ్.
1: ఫాలో ది ఫోర్ అండ్ ఫాలో ది మాస్టర్.
0: ఈ మాస్టర్ ని మీరు ఫాలో చేయండి.
1: ఫాలో ది మాస్టర్.
0: అందుకోసమని అది ఫాలో చేస్తే మీకు ఎంత ఎన్నుకున్న ప్రాప్తి లభిస్తుంది.
1: వెన్ వన్స్ యూ ఫాలో ది మాస్టర్ యుల్ హ్యావ్ ఆల్ ద డిజర్వ్నెస్.
0: ఎన్ని సంవత్సరం నుంచినో
1: ఫర్ మెనీ ఇయర్స్
0: భక్తిగా పూజలు చేస్తున్నారు.
1: యూ వర్షిప్ విత్ ఆల్ డివోషన్.
0: స్మరణలు చేస్తున్నారు.
1: యూ చాంట్.
0: భజనలు చేస్తున్నారు.
1: యూ సింగ్.
0: కానీ
1: బట్
0: ఈ మనసులో కించిత్తేన కూడా నువ్వు ఆ మాలిన్యం తొలగిందా?
1: హ్యాస్ లిటిల్ ఆఫ్ డర్ట్ బి అవే ఫ్రమ్ ద హార్ట్.
0: దిన దినానికి మాలిన్యం పెరుగుతూనే పోతుండదు కానీ తరగటం లేదు.
1: ద హార్ట్ ఈస్ మోర్ అండ్ మోర్ పొల్యూటెడ్, మోర్ అండ్ మోర్ డర్టీ.
0: ఒక్క నిమిషమైనా హృదయపూర్వకంగా ఆనందాన్ని మీరు అనుభవిస్తున్నారా?
1: హ్యావ్ యూ ఎక్స్పీరియన్స్ ప్లీజ్ హోల్ హార్టెడ్లీ ఫర్ ఎ మోమెంట్?
0: ఏమాత్రము లేదు.
1: నో.
0: ఎందుకు ఈ వాంఛలు?
1: వై డిజైర్స్?
0: పిల్లలు పిల్లలు పిల్లలు పిల్లలు పిల్లలు కోరవలసిందే.
1: ఎస్, వీ నీడ్ చిల్డ్రన్.
0: అది మీ డ్యూటీ, చేయవలసినటువంటిది.
1: యు హావ్ టు డిశ్చార్జ్ యువర్
0: డ్యూటీ. నువ్వు చేయి.
1: డూ యువర్ డ్యూటీ.
0: తానే చూసుకుంటాడు భగవంతుడు.
1: గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్.
0: నీవు చూసుకోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు బి
0: బాదర్డ్. నువ్వు చూసుకుంటున్నావు, దీనివల్ల ఏం ఫలితమైంది?
1: వాట్ ఇస్ ఇట్ యు ఆర్ డూయింగ్?
0: భగవంతునికి అర్పితం చేస్తే తానే చూసుకుంటాడు.
1: సరెండర్ టు గాడ్, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ.
0: నీకు ఆనందం వస్తుంది, వానికి ఆనందం వస్తుంది.
1: యు విల్ బి హ్యాపీ, ది అదర్స్ విల్ బి హ్యాపీ.
0: కనుకనే మనము ఈ కోరికలపైన మనం సవారు చేయకూడదు.
1: దేర్ఫోర్ వి షుడ్ నాట్ హ్యావ్ డిజైర్.
0: దాన్ని క్రమక్రమేణా తగ్గించుకుంటూ రావాలి.
1: కట్ షార్ట్ అవర్ డిజైర్స్.
0: ఎంత తగ్గిపోతే
1: ద మోర్ దెన్
0: అంతటి ఆనందాన్ని పొందిపోతాం మనం.
1: మోర్ బ్లిస్ఫుల్ విల్ బి.
0: కనుక ప్రపంచంలో భగవతత్వాన్ని మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో వీ మస్ట్ మేక్ అటెంప్ట్ టు నో గాడ్ ఇన్ హిస్ నేచర్.
0: పూర్వం ప్రపంచం అంతా కూడాను
1: అర్లియర్
0: చిమ్మ చీకట్లు కమ్ముకు ఉన్నాయి.
1: అర్లియర్ దేర్ వాస్ పిచ్ డార్క్నెస్.
0: ఎక్కడే గాని ఏ పదార్థం కూడా కనిపించడం లేదు.
1: నో ఆబ్జెక్ట్ వాజ్ సీన్.
0: ఏ యొక్క రూపము కనిపించడం లేదు.
1: నో ఫార్మ్ ఈజ్ సీన్.
0: అలాంటి పరిస్థితి లోపల
1: అట్ దట్ టైమ్
0: అందరూ ప్రార్థించారు.
1: ఆల్ ప్రే.
0: ప్రార్థించేటప్పటికీ
1: వెన్ దే డిడ్ సో
0: కొన్ని కోట్ల సంవత్సరములు కుంభవర్షం కురిచింది.
1: దేర్ ఇస్ డౌన్ పోర్ ఆఫ్ రెయిన్ ఫర్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ ఇయర్స్.
0: కొన్ని కోట్ల సంవత్సరములు
1: ఫర్ క్రోర్స్ ఆఫ్
0: నాట్ లక్షల సంవత్సరములు
1: నాట్ లాక్స్ అలో.
0: ఆ కోట్ల సంవత్సరం అంతా కూడా కుంభవర్షం కురిచింది.
1: దేర్ ఇస్ డౌన్ పోర్ ఆఫ్ హెవీ రెయిన్.
0: కుంభవర్షం యొక్క ప్రభావమే ఇంత సముద్రాలకు మూల కారణము.
1: దట్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది రెయిన్ వీ హ్యావ్ హియర్ ఇస్ ఓషన్స్.
0: ఆ కుంభవర్షం కురుస్తూ కురుస్తూ కురుస్తూ వచ్చి ఇదంతా కూడా మేఘములంతా చల్లబడిపోయినాయి.
1: అండ్ ఆల్ ద క్లౌడ్స్ క్లియర్డ్ అవుట్.
0: అప్పుడు క్రమక్రమేణా కూడా నక్షత్రాలు కనిపిస్తూ వచ్చాయి.
1: లేటర్ స్టార్స్ ఆర్ సీన్.
0: ఈ నక్షత్రాలు కనబడటం చేత సూర్యుడు కూడా కనిపించాడు.
1: దేర్ ఆఫ్టర్ పీపుల్ కుడ్ సీ సన్.
0: ఈ సూర్యుడు కనబడటం చేత మానవుల యొక్క కోరికలు నెరవేర్చుకోవడానికి పంటలు పండించుకోవటము.
1: దట్ లెడ్ టు ది ఫీల్డ్ ఆఫ్ అగ్రికల్చర్.
0: జీవితాన్ని గడుపుకోవటము
1: కుడ్ స్పెండ్ ది డైలీ రొటీన్.
0: ఈ విధంగా జరుపుతూ వచ్చాయి.
1: లైఫ్ వెంట్ ఆన్ లైక్ దాట్.
0: కనుక మొట్టమొదట
1: సో ఇన్ ఫస్ట్ ఇన్స్టెన్స్
0: ఏమీ తెలియనటువంటి పరిస్థితి లోపల ఏ వాంఛలు లేవు.
1: When nothing is known, there is no desire at all.
0: క్రమక్రమేణా ఈ వెలుగులు ప్రారంభమైకొట్టడం చేతనే వాంఛలు పెరుగుతూ
1: వచ్చాయి. లైట్ మోర్ అండ్ మోర్ డిజైర్ స్టార్టెడ్ ఇంక్రీజింగ్.
0: పగలు తెల్లవారేటప్పటికే కోరికలు బయలుదేరుతాయి.
1: వి బిగిన్ ద డే విత్ డిజైర్.
0: కానీ రాత్రి పూట అంత కోరికలు రావే.
1: నైట్ టైమ్ వి డోంట్ హావ్ డిజైర్.
0: అనగా ఏమిటి?
1: వాట్ డస్ ఇట్ మీన్?
0: చీకటి లోపల కోరికలకు అవకాశమే లేదు అక్కడ ప్రవేశించడానికి.
1: ఇన్ డార్క్నెస్ దేర్స్ నో డిజైర్.
0: కనుకని ఈ చీకటి వస్తే మనం ఎంతో ఆనందించాలి.
1: సో వి షుడ్ బి హ్యాపీ వెన్ వి ఆర్ ఇన్ డార్క్.
0: చాలా మంది అబ్బా ఈ చీకటి ప్రాప్తించి నేను చీకటిని తిట్టుకుంటారు.
1: పీపుల్ అక్యూజ్ డార్క్నెస్.
0: ఎప్పుడు వెలుగ్గానే ఉండాలి.
1: దే వాంట్ లైట్.
0: ఎప్పుడు వెలుగ్గా ఉంటే ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఫార్? వాట్ ఇస్?
0: రాములు జన్మించినప్పుడు
1: ద టైమ్ ఆఫ్ బర్త్ ఆఫ్ రామ
0: 15 దినములు సూర్యుడే రాలేదు.
1: ఫర్ 15 డేస్ దేర్ ఇస్ నో సన్ రైజ్.
0: ఒకే విధమైనటువంటి యొక్క చీకటిగా ఉంటుండాలి.
1: ఇట్ వాస్ డార్క్ ఆల్ త్రూ.
0: ఈ చీకటిగా ఉండటం చేత
1: బికాస్ ఆఫ్ దట్
0: చంద్రుడు కూడా బాధపడుతూ వచ్చాడు.
1: మూన్ ఆల్సో వాస్ ఫీలింగ్ బ్యాడ్.
0: అయ్యో నేను ఈ రాముని కూడా చూడలేకుండా పోతున్నానే.
1: హి వాస్ ఫీలింగ్ సో సాడ్ దట్ హీ కుడ్ నాట్ సీ రామ.
0: ఈ 15 దినములు
1: ఫర్ 15 డేస్
0: గడిచిన తర్వాత
1: ఆఫ్టర్ దాట్
0: సూర్యునికే విసుగు పుట్టింది.
1: సన్ వాస్ డిస్గస్టెడ్.
0: ఈ జన్మించినటువంటి రామచంద్రుడిని నేను చూడలేకపోతున్నానే.
1: దట్ హీ కుడ్ నాట్ సీ న్యూలీ బోర్న్ రామ
0: అని క్రమక్రమేణా తనలో తాను మదనం చేసుకున్నాడు.
1: దెన్ హీ వెంట్ ఆన్ చాంటింగ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్.
0: సూర్యుడు క్రమక్రమేణా పెరుగుతూ వచ్చాడు.
1: దెన్ దేర్ ఆఫ్టర్ సన్ రైజ్ స్టార్టెడ్.
0: అప్పుడే చంద్రుడు కూడా పెరుగుతూ వచ్చాడు.
1: సో ఆల్సో ద మూన్.
0: సూర్య చంద్రాదులు తమ తమ కర్తవ్య కర్మలను ఆచరిస్తూ వచ్చారు.
1: సన్ అండ్ ద మూన్ డిశ్చార్జ్ దేర్ డ్యూటీస్.
0: వాళ్ల కర్మలను ఆచరించడం చేతనే జగత్తు తమ యొక్క సృష్టి లయమును చేర్చుకుంటూ వచ్చింది.
1: బికాస్ ఆఫ్ దట్ వీ కుడ్ హ్యావ్ డే అండ్ నైట్ ఇన్ ద క్రియేషన్.
0: కనుక సృష్టి యొక్క రహస్యాన్ని మీరు మొట్టమొదట గుర్తించుకుంటే,
1: ఇఫ్ యు నో ద మిస్టరీ ఆఫ్ నేచర్,
0: ఏ యొక్క పరిస్థితులు ఎందు కూడాను మానవ రూపమే కనిపించటం లేదు.
1: యూ డోంట్ ఫైండ్ ది హ్యూమన్ ఫామ్ ఎనీవేర్.
0: ఈనాటి మానవులా
1: Mankind today.
0: ఎక్కడ చూసినా కనిపిస్తున్నారు.
1: యూ ఫైండ్ ఎవ్రీవేర్ నౌ.
0: ఇంకా దీనికి ఎంతో గొప్ప గొప్ప ఔషధాలంతా కనిపెడుతున్నారు.
1: అండ్ వీ ఆల్సో ద న్యూ మెడిసిన్స్.
0: జనాభా తగ్గించాలని ప్రయత్నం చేస్తున్నారు.
1: దే వాంట్ టు రిడ్యూస్ పాపులేషన్.
0: ఇలాంటి దీన్ని ఎట్లా వస్తుంది?
1: తగ్గించేది
0: దీని వల్ల కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ బికాస్ ఆఫ్ దిస్.
0: మనస్సును భగవంతుని పైన మరల్చినప్పుడే ఈ డిజైర్స్ అంతా తగ్గిపోతుంది.
1: వెన్ యూ డైరెక్ట్ ద మైండ్ టువర్డ్స్ గాడ్ యూ కెన్ కంట్రోల్ డిజైర్.
0: ఈ డిజైర్స్ తగ్గిపోయినప్పుడే జనాభా తగ్గిపోతుంది.
1: వెన్ డిజైర్స్ ఆర్ లెస్ పాపులేషన్ కెన్ బి బ్రాట్ డౌన్.
0: కనుకనే మొట్టమొదట మన యొక్క ఇంద్రియ నిగ్రహమే.
1: సో వీ షుడ్ హ్యావ్ సెన్స్ కంట్రోల్.
0: రేపటి దినము
1: టుమారో
0: ప్రహ్లాదుని యొక్క విషయము,
1: ది స్టోరీ ఆఫ్ ప్రహ్లాద,
0: చాలా గొప్పదిగా కావిస్తున్నారు.
1: విచ్ ఇస్ సో గ్రేట్.
0: అన్ని దేశముల వారు,
1: ఆల్ ఫారినర్స్,
0: బుద్ధుని యొక్క తత్వమును,
1: ద నేచర్ ఆఫ్ బుద్ధ,
0: ప్రపంచానికి వ్యాప్తి గావించే నిమిత్తమై
1: ప్రాపగేట్ ఇన్ ద వరల్డ్
0: వస్తున్నారు.
1: దే ఆర్ కమింగ్ హియర్.
0: ఆ బుద్ధుని యొక్క తత్వము ఏది ప్రచారం చేసిందో,
1: ద నేచర్ ఆఫ్ బుద్ధ,
0: దీన్ని విని అప్పటి నుంచి అయినా కూడా మీరు కొంతవరకు మనసును కంట్రోల్ చేసుకుంటున్నారండి.
1: బెటర్ యూ లిసన్ టు ఆల్ దట్ అండ్ కంట్రోల్ యువర్ మైండ్.
0: అన్నింటి ఎందు కంట్రోల్ చేస్తారు కానీ
1: యూ కంట్రోల్ ఎవ్రీథింగ్.
0: కానీ మనసును వాంఛని ఎందుకు కంట్రోల్ చేయటం లేదు.
1: బట్ యూఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ యువర్ డిజైర్.
0: వాంఛనే మనం కంట్రోల్ చేయాలి.
1: వీ షుడ్ కంట్రోల్ అవర్ డిజైర్స్ టు బిగిన్ విత్.
0: అప్పుడే నీవు ఎంతో శాంతిని పొందుతావు.
1: దెన్ యూ విల్ బి ఎక్స్ట్రీమ్లీ పీస్ఫుల్.
0: ఎక్కడి నుంచి వచ్చింది నాకు ఈ శాంతి?
1: వేర్ ఫ్రమ్ ఐ గాట్?
0: నీకే నీకే ఆశ్చర్యపడిపోతావు.
1: యూ విల్ బి సర్ప్రైజ్డ్ హౌ యు ఆర్ పీస్ఫుల్.
0: ఈ శాంతి వచ్చినప్పుడు ఒక ఇంట్లో ఒక సర్క్యులేషన్ చేయవదు.
1: వెన్ యూ ఎక్స్పీరియన్స్ దిస్ పీస్ యూ విల్ అండర్స్టాండ్.
0: ఆ శాంతి తమంతకు తామే ఆవిర్భవిస్తుంది.
1: Peace is natural. It arises on its own.
0: Ekkada chuchina peace e undi.
1: There's peace everywhere.
0: Ekkada chuchina satyame undi.
1: There's truth everywhere.
0: Ekkada chuchina premane undi.
1: There's love everywhere.
0: You are the embodiment of love.
1: You are the embodiment of love.
0: You are the embodiment of peace.
1: You are the embodiment of peace.
0: You are the embodiment of truth.
1: You are the embodiment of truth.
0: You are the embodiment of God.
1: You are the embodiment of God.
0: Aa satyanni meeru mottamotta gurtinchandi.
1: Strengthen this truth first.
0: సత్యం ఎక్కడో లేదు.
1: ట్రూత్ ఈజ్ నాట్ ఎనీవేర్.
0: సత్యం ఎక్కడుంది?
1: వెరీ ట్రూత్
0: ఇక్కడే ఉంది,
1: రైట్ హియర్.
0: సత్యం ఎక్కడంటే సత్యం ఉన్న చోటనే దైవం ఉంది.
1: వేర్ దేర్ ఇస్ ట్రూత్ దేర్ ఇస్ గాడ్.
0: శాంతి శాంతి శాంతి.
1: వీ స్పీక్ ఆఫ్ పీస్.
0: ఎక్కడుంది శాంతి?
1: వేర్ ఇస్ ఇట్?
0: అవుట్ సైడ్ ఉంది ఆ పీస్.
1: ఈజ్ ఇట్ అవుట్ సైడ్?
0: ఎక్కడ పోయినా పీసెస్ పీసెస్ పీసెస్.
1: ఓన్లీ పీసెస్ బట్ నాట్ పీస్.
0: నో పీస్.
1: నో పీస్.
0: పీస్ అనేటువంటిది దైవం దగ్గరనే ఉంటుండాలి.
1: పీస్ ఈజ్ ఇన్ గాడ్.
0: మీ హృదయం లోపల దైవత్వాన్ని పెంచుకోండి.
1: ఇన్స్టాల్ గాడ్ ఇన్ యువర్ హార్ట్.
0: నా హృదయం నందే ఉన్నాడు దైవముని సత్యాన్ని విశ్వసించండి.
1: హావ్ ఫుల్ ఫెయిత్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ.
0: ఆ సత్యాన్ని మీరు విశ్వసించినప్పుడే మీకు తప్పక శాంతి లభిస్తుంది.
1: దెన్ వన్స్ యు హావ్ గాట్ ఫెయిత్ ఇన్ దిస్ ట్రూత్ యు విల్ ఎక్స్పీరియన్స్ పీస్.
0: సత్యమునందుండి
1: గాడ్ ఈజ్ ఇన్ ట్రూత్.
0: సర్వము సృష్టించి
1: హి క్రియేటెడ్ ఫ్రమ్
0: సత్యమునందు అనగే సర్వ సృష్టి.
1: ది క్రియేషన్ మర్జెస్ ఇన్ ట్రూత్.
0: సత్య మహిమ లేని
1: దేర్స్ నో ప్లేస్.
0: కళమేది కనుగొన్నా
1: దేర్స్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో ట్రూత్.
0: శుద్ధ సత్వం ఇది చూడరయ్యా.
1: దట్ ఇస్ ప్యూర్ అండ్ సాలిడ్ ట్రూత్ ఇన్ ఫ్యాక్ట్.
0: కనుక మనం దైవాన్ని వెతకడానికి ఎక్కడో మనం పోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ గాడ్ ఎనీవేర్.
0: ఎక్కడ సత్యమో అక్కడ ప్రత్యక్షం అవుతుంటాడు.
1: వేర్ దేర్ ఇస్ ట్రూత్ దేర్ ఇస్ గాడ్.
0: ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడే నారాయణ ప్రత్యక్షం అవుతాడు.
1: వేర్ దేర్ ఇస్ ట్రూత్ దేర్ గాడ్.
0: ఎక్కడ నారాయణ ప్రత్యక్షమయ్యాడో అక్కడనే లక్ష్మి కిలకిల అవుతూ వస్తుంది.
1: వేర్ దేర్ ఇస్ మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్ దేర్ స్ప్లెండర్ అండ్ ప్రాస్పెరిటీ.
0: కనుక లక్ష్మి ఎక్కడి నుంచి వస్తుంది మీకు?
1: వేర్ ఇస్ లక్ష్మి? వేర్
0: లక్ష్మి కావాలి.
1: యూ వాంట్ వెల్త్.
0: ఎక్కడి నుంచి వస్తుంది?
1: హౌ కెన్ యూ గెట్ ఇట్?
0: నీ నుంచి నీ రావాలి.
1: ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ విత్ ఇన్ యూ.
0: ఆ లక్ష్మి నీలో ఆవిర్భవించుకో.
1: దెన్ వన్స్ యూ అలవ్ ఇట్ టు అరైజ్ ఇన్ యూ.
0: నీ నారాయణ ఎప్పుడు నీ హృదయంలో పెట్టుకున్నావో లక్ష్మి తనపాటి తానే కదులుతూ వస్తుంది.
1: దెన్ వన్స్ యూ హావ్ నారాయణ హీ విల్ బి ఫాలోడ్ బై లక్ష్మి.
0: కనుక మనము పవిత్రమైన భావాలతో
1: విత్ నోబుల్ థాట్స్
0: నిశ్చలమైనటువంటి యొక్క కర్మలతో
1: విత్ గుడ్ డీడ్స్
0: నిరంతరము దైవ చింతనతో
1: విత్ కాన్స్టెంట్ థాట్ ఆఫ్ గాడ్
0: సత్కర్మలు ఆచరించండి.
1: వీ షుడ్ డూ గుడ్ డీడ్స్.
0: పరోపకారం చేయండి.
1: హెల్ప్ అదర్స్.
0: పొరలపైన ఈర్ష్యను పుట్టుకొంచుకోద్దు.
1: నెవర్ బి జెలస్.
0: పొరలపైన మనం అసూయ కలిగించకూడదు.
1: నెవర్ బి నెవర్ హ్యావ్ ఎన్వీ.
0: అసూయ పలిగినా ఇంకా వాడికి పనికే రాడు.
1: దెన్ వన్స్ యు ఆర్ జెలస్ యు ఆర్ యూస్లెస్.
0: అసూయనే మానవుని హతపతనం చేస్తుంది.
1: ఇట్ ఈస్ జెలసీ దట్ రూయిన్స్ యు టోటలీ.
0: ఈనాడు అసూయ పెరిగిపోయింది.
1: టుడే వీ ఫైండ్ ఎన్వీ.
0: ఎవరైనా బాగా ఉంటే వాళ్ళని చూచి కంటినీరు కారుతారు.
1: If anyone is fine, they start shedding tears.
0: ఒకరు ఆనందంగా ఉంటే వాళ్ళని చూచి ఒరవలేకుండా పోతారు.
1: If one is happy, the other man is not able to bear it.
0: చాలా చెడ్డది, చాలా చెడ్డది.
1: Jealousy is very bad.
0: మొట్టమొదట ఇతరులు ఆనందపడుతుంటే నీవు ఆనందించు.
1: If others are happy, you be happy.
0: తప్పక నీవు కూడా ఆనందిస్తావు.
1: You can be happy.
0: కనుక దైవత్వంలో ఉండేటువంటి రహస్యం ఇదియే.
1: This is the secret of divinity.
0: ఉన్నది కావసంత ఉన్నది అనుగ్రహము.
1: There is lot of grace.
0: కానీ దానిని లోతులో ఉన్నది.
1: It is there deep.
0: బావిలో ఉన్నటువంటి నీరు చేదాలనుకుంటే
1: if you want to bring out the water out of the well,
0: పాత్రకు ఒక తాడు కట్టి
1: and you tie it with a rope,
0: బావిలోకి విడిచి
1: and you have to leave it inside,
0: ఆ బావి నుంచి తిరిగి తాడును చేసుకున్నప్పుడే
1: and once you dry the water out of the well, you can have water.
0: ఉన్నాయి. నీ పాత్రను తాడు కట్టడం లేదు.
1: But you are not tying it up. The container is not tied up with the knot.
0: బావిలో వదలటం లేదు.
1: You are not dropping into the well.
0: బావిలో వదిలి ఆ నీరు చేరుకోవటం లేదు.
1: యు ఆర్ నాట్ డ్రాయింగ్ ద వాటర్.
0: ఆ త్రాడు ఏమిటి?
1: వాట్ ఇస్ దిస్ రోప్?
0: అదే భక్తి పాశము.
1: దట్ ఇస్ ద రోప్ ఆఫ్
0: భక్తి పాశం అనేటువంటి త్రాడును కట్టి
1: అండ్ వన్స్ యూ టైట్
0: హృదయ బాండం అనేటువంటి దాన్ని బాగా త్రోమి
1: అండ్ వన్స్ యూ కీప్ ది హార్ట్ ద
0: కంటైనర్ అనుగ్రహం అనేటువంటి బావిలో వడిచిపెట్టినప్పుడు
1: జస్ట్ ఇమర్స్ ఇట్ ఇన్ ద వెల్
0: ఆనందమనేటువంటి జలం మనకు చేతికి వస్తుంది.
1: యూ కెన్ కలెక్ట్ ద వాటర్ ఆఫ్ బ్లెస్.
0: అనుగ్రహం అనే బావిలో వదలాలి.
1: యూ హావ్ టు డ్రాప్ ఇట్ ఇన్ ది
0: ఆగ్రహం అనే బావిలో కాదు.
1: నాట్ ఇన్ ఆర్డర్.
0: అసూయ అనే బావిలో కాదు.
1: నాట్ ది వెల్ ఆఫ్ జెలసీ.
0: అసంతృప్తి అనే బావిలో కాదు.
1: నాట్ ది వెల్ ఆఫ్ యాంగర్.
0: ఆనందం అనేటువంటి బావిలో వదలండి.
1: ఇట్ ఈస్ ద వెల్ ఆఫ్ బ్లిస్.
0: కనుక మానవుల లోపల దుర్గుణాలు దూరం చేసుకోండి.
1: గెట్ రిడ్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీస్.
0: పవిత్రమైనటువంటి ఈ యొక్క అవకాశాల లోపల
1: ఇన్ ది సీక్రెట్ మూమెంట్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ లైక్ దిస్
0: దుర్గుణాలు మనం పెంచుకోవటం. దుర్గుణాలు పెంచుకోవడం చేతనే మనకు మనమే దుర్గతిని పొందుతున్నాం.
1: బై డెవలపింగ్ బ్యాడ్ క్వాలిటీస్ వీ రూయిన్ అవర్ సెల్స్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మంచి పవిత్రమైన భావాలు పెంచుకోండి.
1: డెవలప్ సీక్రెట్ గుడ్ థాట్స్.
0: అందరితోనూ ప్రేమతో మీరు కలిసిమెలిసి ఉండండి.
1: మింగిల్ టుగెదర్ విత్ లవ్.
0: ఆ ప్రేమ ఒకటి మీరు సంపాదిస్తే
1: దెన్ వన్స్ యూ హావ్ దిస్ లవ్
0: అన్ని మీ దగ్గరికి నడుచుకుని వస్తాయి.
1: ఆల్ విల్ కమ్ టువర్డ్స్ యూ.
0: ప్రేమ ముదిత మనసే కహో.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 11th discourse on Gita Bhagavan delivered on 13th August 1984. This is an intense and inspiring lesson of Vairagya or detachment. Bhagavan clarifies whatever doubts and questions you may have about the true essence of detachment. Sri Bhagavan Uvacha.
1: Pradrusyate vastuni tatra doshah. Vastu yokka doshamunu gurtinchinatundi vyakti తిరిగి ఆ వస్తువును ఏనాటికి ఆశించడు.
2: ద వన్ హూ రికగ్నైజెస్ ద వీక్నెస్ అండ్ ది డిఫెక్ట్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ వుడ్ నాట్ అగైన్ ఆస్పైర్ టు హ్యావ్ ఇట్.
1: భగవంతుని చేరగోరినటువంటి వ్యక్తి, భగవంతుని చూడగోరినటువంటి వ్యక్తికి ప్రధానమైనటువంటి సాధన వైరాగ్యం.
2: For a person who wants to reach the Lord and who wants to have a vision of the Lord, the most important and primary requisite is vairagyam, renunciation.
1: Ee vairagyamu manasunu madinchi tirigi aa manasunu bahidrishti undi maralchi అంతర్దృష్టి అభివృద్ధి గావించుకునేటువంటి మార్గమునకు సహాయకారి.
2: దిస్ డిటాచ్మెంట్ విల్ ఎండో ఎ పర్సన్ విత్ ద కెపాసిటీ టు ఇంటర్నలైజ్ హిజ్ విజన్, టు హ్యావ్ హిజ్ మైండ్ ఇంట్రోవర్టెడ్ అండ్ లుకింగ్ టు ద ఇన్నర్ బ్యూటీస్.
1: మనసు చాలా చంచలమైనటువంటిది, దృఢమైనటువంటిది, ప్రమాదమైనటువంటిది.
2: Mind is very strong, fickle and very determined in its approach.
1: Kanukane Arjunudu chanchalanki mana Krishna pramadi valavadrudam mani prarthinchadu. Nayana nayana idi drudamainatundani pramadamainatundani chanchalamainatundani nakunu telusunu. కానీ అంత మాత్రమే నీవు భయపడనక్కరలేదు, దీనికి అభ్యాస వైరాగ్యములు సులభ మార్గములు ఉన్నవని బోధించాడు కృష్ణుడు.
2: అర్జున ప్రేయర్ టు ద లార్డ్ స్టేటింగ్ దట్ మైండ్ ఈస్ వెరీ స్ట్రాంగ్, వెరీ హార్మ్ఫుల్ అండ్ వెరీ ఫికల్ అట్ ద సేమ్ టైమ్. దెన్ లార్డ్ రిప్లైడ్, అర్జున డోంట్ యూ వరీ, ఇఫ్ యూ కెన్ రిసార్ట్ టు ప్రాక్టీస్ అండ్ డిటాచ్మెంట్ యూ బి ఏబుల్ టు కంట్రోల్ ద మైండ్.
1: గజము చాలా బలమైనటువంటిది.
2: ఎలిఫెంట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్.
1: చాలా క్రూరమైనటువంటిది కూడాను.
2: ఇట్ కెన్ బి వెరీ క్రూయల్ ఆల్సో.
1: ఇలాంటి గజమును స్వాధీనపరచుకున్నటకు అంకుశము ఎంతైనా కూడాను ఒక సహాయకారిగా ఉంటుంది.
2: టు bring such an elephant under control, it is possible with the help of the ankusha.
1: Gurramu chala chanchalamainatundi.
2: Horse is very fickle, unsteady, wavering.
1: Eppudu idi edo oka bhagamunu kadalinchutune untundi.
2: It would be always indulging in shaking one of its limbs.
1: Mooti tappite toka, చెవు తప్పితే కాలు, ఏదో ఒకటి కదిలించుతూనే ఉంటుంది.
2: ఇట్ కుడ్ బి ఇట్స్ హెడ్, ఇట్స్ టెయిల్ ఆర్ ఇట్స్ ఇయర్ ఆర్ సమ్ పార్ట్ ఆఫ్ ది బాడీ ఆర్ ది లెగ్స్, ఇట్ విల్ బి ఆల్వేస్ ఇండల్జింగ్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ షేకింగ్. ఇట్ విల్ నాట్ స్టడీ.
1: అనుకునే దీనికి అశ్వము అని పేరు వచ్చింది.
2: దట్ ఈస్ ది వెరీ రీజన్ వై ఇట్ హెస్ బీన్ గివెన్ ద నేమ్ అశ్వం.
1: అశ్వం అనగా నిరంతరము చంచలత్వంతో కూడినటువంటిది.
2: అశ్వం మీన్స్ దట్ the one which indulges in continuous wavering of the mind.
1: Asatya vrikshamu untaru, రావి చెట్టు చూచినప్పుడు గాలి ఉండినా లేకపోయినా ఆకులు ఆడుతూనే ఉంటుంటాడు. ఇది నిరంతరము చంచలత్వమైనటువంటి యొక్క దీనితో కూడినటువంటిది కనుక దీనికి అశ్వత్థ వృక్షము అని పేరు వచ్చింది.
2: యు టేక్ అనదర్ ఎగ్జాంపుల్ పీపుల్ ట్రీ. ఇట్ విల్ బి వెదర్ దేర్ ఇస్ విండ్ ఆర్ నాట్ ది లీవ్స్ విల్ ఆల్వేస్ బి షేకింగ్, దే విల్ నాట్ బి స్టడీ.
1: అశ్వమేధ యాగము అంటారు. ఈ యొక్క మేధస్సు అనగా మనసు నిరంతరము చలించేటువంటి కనుక ఈ చలించేటువంటి మనసును ఒక విధమైనటువంటి స్థిరత్వం చేసి దాన్ని అరికట్టేటువంటి మార్గమునికి అశ్వమేధ యాగము అన్నారు.
2: Another sacrifice called Ashwamedha Yaga, in which an attempt is made in order to bring under control the mind which is very unsteady, which we compare it to a horse.
1: Inka chanchalatvamuto puttina illu pettina peru kotiki.
2: Another example could be monkey, which is always wavering, unsteady and fickle.
1: Ilanti బలమైన దృఢమైనటువంటి ఒక గజమునకు అంకుశము ఏ విధంగా ఆధారము?
2: జస్ట్ యాజ్ ఫర్ కంట్రోలింగ్ ఎన్ ఎలిఫెంట్ విచ్ ఇస్ వెరీ స్ట్రాంగ్ అండ్ విచ్ ఇస్ వెరీ క్రూయల్,
1: కదిలేటువంటి గుర్రమునకు కళ్ళము ఏ విధముగా ఆధారము?
2: జస్ట్ యాజ్ జీన్స్ ఆర్ పుట్ టు కంట్రోల్ ఏ హార్స్ విచ్ ఇస్ అన్స్టడీ,
1: చంచలమైనటువంటి కోతికి ఒక విధమైనటువంటి సాధన చేత దానిని అరికట్టుకోవటం సాధన యొక్క ఆధారము.
2: జస్ట్ యాజ్ బై కాన్స్టెంట్ ప్రాక్టీస్ అండ్ సమ్ ఎక్సర్సైజ్ అండ్ ట్రైనింగ్ ఈవెన్ ఎ మంకీ కుడ్ బి కంట్రోల్.
1: ఈ దృఢమైన ఒక చంచలమైన ప్రమాదమైన మనసుకు కూడాను వైరాగ్యము అభ్యాసము ఆధారము అని చెప్పాడు.
2: ఇన్ ద సేమ్ వే ఫర్ ద మైండ్ విచ్ ఈస్ స్ట్రాంగ్, ఫిటిల్ అండ్ వెరీ డేంజరస్, ఇట్ ఈస్ పాసిబుల్ టు కంట్రోల్ ఇట్ విత్ ద హెల్ప్ ఆఫ్ డిటాచ్మెంట్ అండ్ కాన్స్టెంట్ ప్రాక్టీస్.
1: ఈ వైరాగ్యం అనగా నశ్వరమైనటువంటి యొక్క పదార్థం యొక్క అస్థిరత్వాన్ని గుర్తించి తదుపరి ఆ వస్తువులపైన మనస్సును మరల్చకుండా చూసుకునేటువంటి విధానం మనకే వైరాగ్యము అన్నారు.
2: డిటాచ్మెంట్ యాక్చువల్లీ రెఫర్స్ టు రియలైజింగ్ ద టెంపరీనెస్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ ద ఆర్టికల్స్ అండ్ నాట్ అలవింగ్ ది మైండ్ టు గెట్ అటాచ్డ్ టు సచ్ ట్రాన్సియెంట్ ఆర్టికల్స్.
1: అనగా వస్తువు యొక్క విసర్జన వైరాగ్యం కాదు, వస్తువు పైన మమత్వమును వైరాగ్యం చేసుకోవాలి, వదిలిపెట్టడమే వైరాగ్యం అన్నారు.
2: ఇట్ మీన్స్ దట్ ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇఫ్ హ్యావింగ్ ఎన్ ఆర్టికల్ ఈస్ డిటాచ్డ్ దేర్, ఇట్ ఈస్ ఓన్లీ దట్ షుడ్ నాట్ బి మెంటల్ అటాచ్మెంట్ టు ద ఆర్టికల్, దట్ ఈస్ డిటాచ్మెంట్.
1: వస్తువును వైరాగ్యం చేయటం అనగా వదిలిపెట్టడము ఇది సాధ్యము కాదు.
2: గివింగ్ అప్ ఆర్టికల్స్ అండ్ గివింగ్ అప్ ప్రాపర్టీ ఈస్ ప్రాబబ్లీ నాట్ పాసిబుల్.
1: మమత్వమును వదలి ఆ వస్తువును అనుభవించడానికి ప్రయత్నించడమే వైరాగ్యము.
2: One has to give up the mindness, that possessiveness, and he can enjoy the articles and the objects.
1: Dishyakalpitamaina ee jagattunandu prati vastuvu prati vyakti prati vishayamu maarpu chendunadi.
2: In the phenomenal world, everything, every person and every article undergoes a change.
1: Idi kevalam shadvikaramato koodinatvantidi ee jagattu.
2: The world consists of 6 types of continuous change.
1: Puttuta, peruguta, unduta, anubhavinchuta, cheeninchuta, nasinchuta.
2: Birth, growth, existence and decaying and then getting to ruin, these are various types of changes to be coming over the articles.
1: Hitti shadvikaramato kudinatvanti yokka ee drishyakalpitamaina jagattunu shashvatamani bhavinchi kevalamu dani nimittamai mana jeevitamunu vyaktam chesukotame oka vidhamainatvanti apamargam ani bodhinchindi.
2: It has taught that the thinking that this transient and temporary world as permanent and getting attached to this is not correct and is the wrong way. This is what is taught by Gita.
1: విష్ణు దేవాలయములో గరుడ, శివ దేవాలయములో నంది, రామ దేవాలయములో హనుమంతుడు ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మీరు చక్కగా చూచి గుర్తించవచ్చు.
2: In the temple of Vishnu, you will have the Garuda. And in the temple of Shiva, you will have the bull Nandi. And in the temple of Rama, you will be having Hanuman. This you will have to just see and recognize the truth.
1: Anaga, దుష్యకల్పితమైనటువంటి ఈ జగత్తు నందు విముఖతను దైవత్వము నందు సుముఖతను నిరూపిస్తూ వస్తున్నాయి ఈ దృశ్యములు.
2: దీస్ పిక్చర్స్ షో అండ్ డెమోన్స్ట్రేట్ ది టైప్ ఆఫ్ అటాచ్మెంట్ వీ షుడ్ హ్యావ్ ఫర్ ద లార్డ్ విచ్ ఇస్ పర్మనెంట్ అండ్ డిటాచ్మెంట్ దట్ వీ షుడ్ హ్యావ్ ఫర్ ద వరల్డ్ విచ్ ఇస్ టెంపరీ అండ్ ట్రాన్సియంట్.
1: నంది యొక్క దృష్టి కాని, గరుడని యొక్క దృష్టి కాని, హనుమంతుని యొక్క దృష్టి కాని తమ ప్రభువులైనటువంటి వారిపై మరల్చినాయి కాని జగత్తు వైపున మరల్చలేదు.
2: ద ఎంటైర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద విజన్ ఆఫ్ బీట్ నంది, బీట్ గరుడ ఆర్ బీట్ హనుమాన్ ఇస్ ఎంటైర్లీ ఆన్ ది ఫీట్ ఆఫ్ దేర్ లార్డ్ రాదర్ దాన్ ఆన్ ద వరల్డ్.
1: తమ లక్ష్యమును తమ ప్రభువుపైన మరల్చి దుష్టికల్పితమైన జగత్తు నశ్వరమని భావించి బోధించేటువంటిదే ఈ విధమైనటువంటి యొక్క గుర్తులకు అర్థములు.
2: ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ పిక్చర్స్ విచ్ కమ్ అక్రాస్ ఇన్ ద టెంపుల్స్ యాక్చువల్లీ షో దట్ వన్ షుడ్ నాట్ కేర్ మచ్ ఫర్ ద ట్రాన్సియంట్ వరల్డ్, వన్ షుడ్ ఆల్వేస్ కాన్సన్ట్రేట్ వన్స్ అటెన్షన్ అండ్ వన్స్ గోల్ ఆన్ ద పర్మనెంట్ లార్డ్ హింసెల్ఫ్.
1: ఒక వస్తువునందు మనము దోషమును గుర్తించిన తర్వాత తిరిగి అట్టి వస్తువును మనము ఈనాడు కూడాను ఎక్కడైనా కూడాను ఏ సమయం నందైనా కూడాను మనం దానిని ఆశించాం.
2: వన్స్ యూ రికగ్నైజ్ ద డిఫెక్ట్ ఇన్ అన్ ఆబ్జెక్ట్ వాట్ ఎవర్ బి ద ప్లేస్ వేర్ ఎవర్ బి అండ్ లేటర్ ఆన్ యూ నెవర్ ఆస్పైర్ టు హ్యావ్ ఇట్.
1: ధనకనక వస్తు వాహనాలతో తులుతూగేటువంటి మహారాజును సైతము అశాంతికి గురి అయి కేవలము తమకు సుఖం అనేటువంటిది శాంతి అనేటువంటిది ఈ యొక్క దుష్టకల్పితమైన జగత్తునందు లేదని విశ్వసించి కట్టకడపటకు దైవ చింతన చేయడానికి తపస్సు ఆచరించడానికి అరణ్యములకు వెళ్లినటువంటి రాజుల యొక్క చరిత్రలు ఎన్నియో ప్రబోధిస్తూ వస్తున్నాయి.
2: There are number of stories which demonstrate that there are emperors who commanded a lot of wealth at their disposal, property and everything of luxury, but they did not give them satisfaction to have it.
1: Dhanakanaka vastu vahanalato tulutugetunte maharajulu saitamu

0: a lot of wealth at their disposal, property and everything of luxury, but they did not give them satisfaction, happiness and joy and peace of mind. To get these things, they went to the forest and did penance and ultimately got that.
1: కేవలము వస్తువు యొక్క దోషమును గుర్తించినంత మాత్రమున వైరాగ్యము కానేరదు. మంచిని స్వీకరించాలి కూడా.
0: Detachment does not mean merely recognizing the weakness and the defect of the objects, but you will have to take the best out of it.
1: దుఃఖమును గుర్తించినంత మాత్రమున ప్రయోజనము లేదు. ఆనందమునకు తగినటువంటి కృషి చేయాలి.
0: Recognizing the sorrow doesn't solve the problem. It doesn't confer joy. You have to just know how to get joy also.
1: దుఃఖ నివృత్తి ఆనంద ప్రాప్తికై ప్రాకులాడేటువంటి యొక్క తత్వమునకే వైరాగ్యం అని కూడా చెప్పవచ్చు.
0: Giving up sorrow and hankering for the joy and the bliss, this may be described as real detachment.
1: ఆస్తి ఆలి వీడి అడవికి కూడా వైరాగ్యము కాదు.
0: Giving up property and family and wife, going to forest, this is not vairagyam.
1: వస్తువునందరి యొక్క దోషమును గుర్తించాలి, గుణమును స్వీకరించాలి.
0: You have to recognize the weak points of the objects and accept the strong points of the objects.
1: అప్పుడే నిజమైనటువంటి యొక్క శాశ్వత తత్వం పైన విశ్వాసం అభివృద్ధి అవుతుంది.
0: ఓన్లీ దెన్ యూ బి ఏబుల్ టు గెట్ ఫర్మ్ కన్విక్షన్ అండ్ ఫెయిత్ ఇన్ ది పర్మనెంట్ ఎంటిటీ.
1: ఈనాడు లోకములో ఏదో కొన్ని బాధలు సంభవించిన సమయంలో, కొన్ని కష్టములు వెంటాడిన సమయంలో, ఆర్థిక సంబంధమైనటువంటి చిక్కులు చేకూరినటువంటి సమయంలో, ప్రాణము పోయేటువంటి సమయంలో, ఇంకా అనేక రకములైనటువంటి ఇలాంటి బాధలకు గురి అయిన సమయంలో వైరాగ్యములు రావటము ఇది పరిపాటు.
0: Whenever we are put to some difficulties, physical, mental, financial or any other difficulty, sometimes you develop a sort of vairagyam and detachment towards the things. This is quite natural these days.
1: Elantidaniga oka manishi maraninchinadu.
0: This may be understood with an example. Let us just take, there is one person who is
1: ee dehanni smashanamunaku teeskelli deeni nippulo petti bastham chesaru.
0: This body was taken to the cremation ground and it was cremated.
1: లేక గుంటలో పెట్టి మట్టిని కప్పారు.
0: ఇట్ వాస్ బరీడ్.
1: ఈ దృశ్యము చూసే సమయంలో చీచి ఎట్టి దేహమైన కట్టకడపటికి ఈ స్థితి పొందేటువంటిదే కదా అని ఆ యొక్క దృశ్యమును చూచినప్పుడు మాత్రము ఒక విధమైనటువంటి వైరాగ్యము ఆ వ్యక్తిలో ఆవిర్భవిస్తుంది.
0: When you have a look at this particular situation, you develop a sort of detachment stating that this body has to come to an end sometime or the other. This is one type of detachment.
1: ఈ వైరాగ్యము వైరాగ్యం అని చెప్పించుకోదు, తాత్కాలికమైనటువంటి మార్పు.
0: This cannot be considered a real vairagyam. It is only a temporary phenomena, a temporary feeling.
1: ఒక గృహిణి ప్రసవ వేదన సమయం లోపల అబ్బా ఇంకా ఈ బిడ్డలే నాకు అక్కర్లేదు అని అనేక విధములుగా కూడాను తాను ఒక విధమైనటువంటి వైరాగ్యాన్ని పూనుగుతుంది.
0: A husband during delivery time not being able to bear the trouble may say that I do not want this life at all. This is not a real
1: తాత్కాలిక వైరాగ్యము. దురదృష్టవశాత్తు ఒక ఆడబిడ్డనే పుట్టలేని తిరిగి రెండవ సంవత్సరం కొడుకు కావాలి అని ఆశిస్తుంది.
0: This is a temporary feeling and temporary feeling of detachment. Once, unfortunately by chance, at that particular time, if she gets a female child, then she would like to have a male child next time.
1: మొదటిది శ్మశాన వైరాగ్యమని, రెండవది ప్రసూతి వైరాగ్యమని, ఇలాంటి వైరాగ్యములు మానవునికి దినమునకు ఎన్నో వైరాగ్యాలు వస్తుంటాయి.
0: The first type of detachment is detachment which arises in cremation ground when he sees the sights there, and the second one is the prasuti vairagyam, the vairagyam which comes during delivery time. These are things which occur any number in the day to day life of people. This is not real.
1: Konni manavuniki tama abhishtamulu viruddhamainappudu kudanu jeevitham paina oka vidhamaina visugu putti idi kudanu oka vairagyanga bhavistuntadu.
0: When any person does not get his wishes fulfilled, he will be developing some kind of detachment towards life.
1: Kani ivanni kodunu oka tatkalikamainatundi vairagyamle.
0: All these things may be described as

0: టెంపరరీ అండ్ నాట్ పర్మనెంట్ టైప్ ఆఫ్ వైరాగ్యం.
1: ఇది వైరాగ్యము రెండు విధములుగా ఉంటుంది.
0: డిటాచ్మెంట్ ని వి డిస్క్రైబ్ అండ్ క్లాసిఫైడ్ అస్ టూ టైప్స్,
1: తీవ్ర వైరాగ్యం అని మంద వైరాగ్యము అని.
0: ఇంటెన్స్ డిటాచ్మెంట్ అండ్ వెరీ డల్ డిటాచ్మెంట్, నాట్ సో ఇంటెన్స్.
1: ఏదైనా ఒక పని చేద్దామనుకుంటే రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం, రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం అని ఈ విధంగా కాలమును గడుపుకుంటూ పోతుంటారు.
0: ఇఫ్ ఎనీ పర్సన్ వాంట్స్ టు డూ ఏ పర్టికులర్ వర్క్, హీ టెండ్స్ టు పోస్ట్పోన్ ఫర్ ది నెక్స్ట్ డే ఆఫ్ టూ డేస్ లేటర్ అండ్ ఆల్ దట్.
1: ఈ మంద వైరాగ్యం కూడాను మంచి కార్యములకే ఈ విధంగా కాలమును వ్యర్థం చేస్తారు.
0: దిస్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ కమ్స్ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ డూయింగ్ గుడ్ థింగ్స్ అండ్ గుడ్ డీడ్స్.
1: బద్రికి వెళదామా, కేదార్నాథ్కి వెళదామా, ఇంకా కాశీకి వెళదాం అనుకుంటే వచ్చే నెల చూద్దాం, వచ్చే నెల చూద్దాం, వచ్చే నెల చూద్దాం అని ఈ విధంగా కాలాన్ని వ్యక్తం చేస్తారు.
0: ఇఫ్ ఇట్ ఇస్ ఎ డెసిషన్ రిలేటింగ్ టు గోయింగ్ టు బద్రి, కేదార్నాథ్ ఆర్ కాశీ, ది టెండెన్సీ ఈస్ టు పోస్ట్పోన్ ఇట్ ఫ్రమ్ నెక్స్ట్ మంత్ విల్ గో.
1: ఇంకేమైనా చెడ్డ పనియే చేయాలనుకుంటే రేపెందుకు, ఇప్పుడే చేద్దాం, ఇప్పుడే చేద్దాం అని ఇలాంటి దుర్మార్గమైనటువంటి వాటికి, ఒక విధమైనటువంటి ద్రోహమును తలపెట్టేటువంటి వాటికి, చెడ్డ కార్యములకు ఈ యొక్క వైరాగ్యము చాలా ముందుగానే ఉంటుంటాయి.
0: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ ఇట్ ఇస్ బ్యాడ్ యాక్టివిటీస్, ది ట్రెచరస్ యాక్టివిటీస్, దెన్ దేర్ విల్ నాట్ బి పోస్ట్పోన్మెంట్, వన్ వుడ్ లైక్ టు జస్ట్ డూ ఇట్ ఇమీడియట్లీ.
1: ఈ కాలమును వ్యర్థం గావించి మంచి కార్యములు యందు తాను సార్థకమయ్యేటువంటి యొక్క విషయాన్ని పూనుకోవటం ఇది ఎవరు కూడా అంతా ప్రయత్నించరు.
0: టు డూ గుడ్ యాక్ట్స్ అండ్ గుడ్ యాక్టివిటీస్ ఇమీడియట్లీ పీపుల్ డు నాట్ మేక్ సచ్ గ్రేట్ ఎఫర్ట్స్.
1: ఇది మంద వైరాగ్యమని కాలమును వ్యర్థం గావిస్తూ వెళుతుంటారు.
0: దిస్ ఈస్ ఏ టైప్ ఆఫ్ స్లో వైరాగ్యం విచ్ టెండ్స్ టు పోస్ట్పోన్ ది హ్యాపెనింగ్ ఆఫ్ థింగ్స్ అండ్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ థింగ్స్.
1: తీవ్ర వైరాగ్యం అంటే ఇది మంచిది, ఇది పవిత్రమైనటువంటిది, ఇది శాశ్వతమైనటువంటిది అని ఒక్కతూరు విశ్వసించిన ఏమైనా సరే దానికి ఏమాత్రం కూడా వెనుకంజ వేయడు, అది సాధించేంత వరకు కూడాను తాను నిద్రపోడు. ఈ విధమైనటువంటి ఒక తీవ్ర వైరాగ్యము మానవుల్లో అత్యవసరము.
0: ఇంటెన్స్ వైరాగ్యం ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఎ మ్యాన్ ఇఫ్ హీ కమ్స్ టు నో అండ్ డిసైడ్స్ దట్ ఎ పర్టికులర్ థింగ్ ఈజ్ గుడ్, ఏ పర్టికులర్ థింగ్ ఈజ్ సేక్రెడ్, ఏ పర్టికులర్ థింగ్ ఈజ్ పర్మనెంట్. హీ షుడ్ నాట్ పోస్ట్పోన్, షుడ్ ఇమీడియట్లీ ఇంప్లిమెంట్ అండ్ సీ దట్ దట్ పర్టికులర్ థింగ్ ఈజ్ అచీవ్డ్.
1: ఇది బుద్ధుడు నిరూపించినటువంటి ఒక రాజబాట.
0: దిస్ ఈజ్ ఎ రైట్ రాయల్ పాత్ విచ్ వాజ్ లైడ్ డౌన్ ఫర్ ఆల్ బై బుద్ధ.
1: ఒక్కతూరి ఇది సరి అయినటువంటిది కాదు. దేహము నశించేటువంటిది, మానవత్వం క్షీణించేటువంటిది, కేవలం దైవత్వమే శాశ్వతమైనటువంటిది, సత్యమే ప్రధానమైనటువంటిది, అహింసయే మార్గదర్శకమైనటువంటిది అనేటువంటి విషయాలను విశ్వసించి ఆరుబిడ్డలను త్యజించి రాజ్యమును కూడా విసర్జించి తాను అరణ్యమునకేగి అనేక విధములుగా దీనిని పరిశోధన జరుపుతూ వచ్చాడు.
0: గౌతమ్ బుద్ధ వన్స్ హీ రియలైజ్ ది బాడీ ఈజ్ నాట్ పర్మనెంట్, థింగ్స్ ఆర్ నాట్ గోయింగ్ టు లాస్ అండ్ ఇట్ ఈస్ ది ట్రూత్ విచ్ హ్యాస్ టు బి సాట్, హీ గేవ్ అప్ హిస్ ఫ్యామిలీ, హిస్ కింగ్డమ్, ఎవ్రీథింగ్, హీ వెంట్ టు ఫారెస్ట్, హీ డిడ్ పెనన్స్ టు రియలైజ్ ది ట్రూత్.
1: మహాచక్రవర్తి అయినటువంటి హరిశ్చంద్రుడు కూడాను దురదృష్టవశాత్తు శ్మశానములో కాటి కాపరిగా నిలిచాడు.
0: సత్యహరిశ్చంద్ర ఆల్సో దో హీ వాజ్ ఎ గ్రేట్ ఎంపరర్ బై అన్ఫార్చునేట్ ఈవెంట్స్ హీ హ్యాడ్ టు జస్ట్ బికమ్ కాటకాపరి ఇన్ ది క్రిమేషన్ గ్రౌండ్.
1: అతను మొదటి నుంచి కూడాను తీవ్ర వైరాగ్యం అయినప్పటికీ ఈ విధమైనటువంటి వృత్తులన్నీ కూడాను ప్రతి క్షణ క్షణం కూడాను తాను తీవ్ర వైరాగ్యం వైపునే ప్రయాణం చేస్తూ వెళ్లాడు.
0: ఆల్ దో హీ వాజ్ ఎంపరర్ హీ హ్యాడ్ ఇంటెన్స్ sense of sacrifice and detachment and even earlier he had practiced these things.
1: Okanati sayankalam shrimantuni yokka dehamunu velade mandi tama bandhulu mitrulu cheri swasanamunu teeskonu vacharu.
0: When he was in the cremation ground doing performing his duties on a particular day, the corpse of a very rich man was brought by all his relatives and friends in a large number to this cremation ground.
1: Vacharu కాస్తం పైన పెట్టారు, నిప్పు పెట్టారు, ఎవరిపాటికి వారు ఇండకు వెళ్లారు.
0: దే బ్రాట్ ది బాడీ, కెప్ట్ ఇట్ ఆన్ ది ఫైర్ అండ్ ఆఫ్టర్వర్డ్స్ దే కూల్లీ వెంట్ బ్యాక్ టు దర్ హోమ్స్.
1: దేహం యొక్క స్వభావం ఏమిటంటే కొంతసేపు ఆ స్పైనల్ కాలం వెన్నెముకకు వేడి తగిలేటప్పటికి దేహం కొంచెం లేస్తుంది. ఆ లేయకూడదని రొమ్ము పైన పెద్ద కర్రను కూడా ఉంచుతారు.
0: When it is put on the fire, they usually just put a little weight on the body, because when the spinal column gets a little heat, the body tends to, as if it is getting up, it will lift a little and then get back.
1: Bandhulu, mitrulu, evvaru leru akkada. Okka Harishchandra maatrame unnadu.
0: On that particular day, Harishchandra witnessed a particular thing. There were no relatives, no friends to watch him in this particular thing.
1: Kattelanta vestunnadu paapam.
0: He was putting a little fuel.
1: Okka chanam lopala ఆ దేహం లేచి కూర్చున్నట్టుగా అయింది.
0: సడన్లీ హీ జస్ట్ సా దట్ బాడీ లిఫ్టెడ్ ఇట్సెల్ఫ్ అప్.
1: హరిశ్చంద్రుడు ఆశ్చర్యపడ్డాడు, ఏమి ప్రాణం వచ్చిందా అని. మరి దగ్గరికి పోయి చూస్తే తిరిగి మరి పడిపోయింది.
0: హరిశ్చంద్ర వాజ్ సర్ప్రైజ్. హీ వెంట్ హియర్ టు టేక్ ఎ క్లోజ్ లుక్ అండ్ హీ జస్ట్ సా దట్ పర్టికులర్ బాడీ అగైన్ కేమ్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ పోస్చర్.
1: అప్పుడు అనుకుంటున్నాడు, మాయామేయ జగంబి నిత్యమని భావించి సంభావించి.
0: Then he just said that I thought that this world which is unreal to be real.
1: Mohambuto naillalani nakumarudani ento alladina ee deham ee kattelen kaluchu illalum raadu putrudum todai raadu chintimpagan ani chaala baadha paddadu. Inta maharaju ga untundi inni vidhamle entundi eka chakradhipatyam niyali anni mandi bandhulu mitrulato kudinatundi ee deham ఈ కట్టెంతో కాలుతున్న సమయంలో ఇల్లాలైనా కుమారుడైనా ఒక్కడైనా వెంట రాకపోయారు కదా అని భావించి తన వైరాగ్యం మరింత తీవ్ర స్థితికి తీసుకుని వెళ్లాడు.
0: సత్యహరిశ్చంద్ర లామెంటెడ్ దట్ సచ్ ఎ వెల్తీ మ్యాన్ ది హూస్ కార్ప్స్ వాస్ బ్రాట్ దేర్ హీ షోడ్ దట్ వాట్ ఎవర్ బి ది రిచ్నెస్ ఆఫ్ ఎ పర్సన్ బి ఇట్ ద వైఫ్ ఆర్ ద చిల్డ్రన్ నో వన్ బి కమింగ్ అండ్ నో వన్ బి జస్ట్ హ్యావింగ్ ఎనీ టైప్ ఆఫ్ అటాచ్మెంట్ విత్ దిస్ పర్టికులర్ సైట్ హరిశ్చంద్ర డెవలప్డ్ మచ్ మోర్ ఇంటెన్స్ డిటాచ్మెంట్ టువర్డ్స్ థింగ్స్ అండ్
1: ఆబ్జెక్ట్స్ వ్యక్తుల యందు వస్తువుల యందు ఉండినటువంటి దోషములు.
0: దిస్ ఈస్ ద డిఫెక్ట్ which is inherent in the person and also
1: yenatikaina eppatikaina ee deham anetundi kaani vastuvulu anetundi kaani vishayamulu anetundi kaani marakunda undavu.
0: Any day, any time, over a period of time at least, there will certainly be changes in all the things.
1: Ee marpu anetundi kalpitamulu kaavu.
0: The changes are not artificial and they are not imagined.
1: Muhajanitamulu kaavu.
0: They are not imaginary either.
1: Sahaja siddhamai deeniki swayam swaroopamainatuvi ee marpulu.
0: These changes which come about in the articles are very natural and very inherent in the articles themselves.
1: Kanuka itti marpulu kaliginatuvanti ee jagattu ani deeni doshamulu gurtinchin tarvata tirigi ee jagattu paina mamakaram povatamu ee maatramu veelundadu.
0: Once you recognize that the world is such where changes are natural and inherent, you would not develop any sort of
1: paamunu vishamundadani gurtinchinatundi vyakti paamunu emaatramu samipinchadu.
0: Any person who recognizes that poison is there in the snake, one would not dare go near to it.
1: Telulo vishamundadani gurtinchinatundi vyakti telupaina kaalu pettadu.
0: A person who recognizes that poison is in a scorpion, she would not trample on it.
1: ఈ గుర్తించినటువంటి అమాయక బాలుడు లేక పిచ్చివాడు వీటికి పట్టి తత్కారణంగా విషమునకు గురి అయి ప్రాణములు వీడుతున్నాడు.
0: ఓన్లీ ఎ స్మాల్ చైల్డ్ హూ మైట్ నాట్ రికగ్నైజ్ దిస్ ఆర్ ఎన్ ఇన్సేన్ పర్సన్ మైట్ గో నియర్ టు ఇట్ గెట్ స్టంగ్ అండ్ దెన్ హి మైట్ డై.
1: కనుక ఈ జగత్తు పైన అనేక విధములుగా మమకారమును పెంచుకుని తద్వారా మానవుడు ఈ మోహమునకు గురి అయి కట్టగడపటికి ఏనాటికైనా కూడాను దుఃఖమును అనుభవిస్తూ దీని అశాస్త్రమని ఆనాడు గుర్తించేదానికంటే మొదలే గుర్తించి వర్తించడము మంచిదని గీతాచార్యుడు బోధిస్తూ వచ్చాడు.
0: గీతాచార్య హ్యాస్ టాట్ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ అండర్ గోయింగ్ ఆల్ దీస్ థింగ్స్ డెవలపింగ్ అటాచ్మెంట్ అండ్ దెన్ గెటింగ్ డిసిల్యూజన్ వన్స్ థింగ్స్ హ్యాపన్ ఇట్ ఈస్ బెటర్ ఇన్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్ వీ డెవలప్ డిటాచ్మెంట్ టువర్డ్స్ ద థింగ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద వరల్డ్.
1: మానవుడు సత్యాన్ని గుర్తించుకునలేక ఏమేమో చేయాలని అనేక విధములుగా ప్రయత్నం చేస్తుంటాడు.
0: మ్యాన్ నాట్ రికగ్నైజింగ్ ది ఇన్హెరెంట్ ట్రూత్ విల్ బి ప్లానింగ్ సో మెనీ థింగ్స్ టు డూ.
1: ఇది చేతు అది చేతు ఇంకెన్నో చేతులు అంచు ఊహలు తల్లి అలసిపో.
0: Don't get exhausted thinking that you should do this and you will do that and you will do many more things.
1: ye vittulanu naati ichchota nuntiro ఆ ఫలములే మీకు అందుచుండు.
0: వాట్ ఎవర్ సీడ్స్ యు హవ్ సోన్ అండ్ వేర్ ఎవర్ యు ఆర్ యు విల్ బి గెటింగ్ బ్యాక్ ది కాన్సిక్వెన్సెస్ ఇన్ ద ఫుల్నెస్.
1: విత్తనం ఒకటేనా, ఏదైనా ఫలములు ఫలించుటది ఎట్టు సాధ్యమగును?
0: If seed belongs to one particular category and species, you will not be getting a different fruit.
1: Enni chesina manchi ainanu chedugaina tunchakunda brahma meekichi pampunu baruvumala annadu.
0: Whatever acts you indulge in, the appropriate fruits thereof will be given by Brahma to you in the form of a garland which will be very weighty.
1: Talli garbhamu nundi జన్మించినప్పుడు కంఠమాలలవేమి కానరావు.
0: వైల్ బీయింగ్ బోర్న్ ఫ్రమ్ ద వూమ్ ఆఫ్ ద మదర్ దేర్ విల్ నాట్ బి ఎనీ గార్లెండ్ విచ్ కెన్ బి సీన్.
1: మంచి ముత్యపు సరు మచ్చునకును లేవు.
0: గార్లెండ్స్ ఆఫ్ పర్ల్స్ విల్ నాట్ బి దేర్ ఈవెన్ ఫర్ శాంపుల్.
1: మేల్మి బంగారు దండ మెడకు లేదు.
0: గోల్డెన్ గార్లెండ్స్ ఆల్సో విల్ నాట్ బి దేర్ రౌండ్ ద నెక్.
1: రత్నాల హారము రంజింపగాలేదు.
0: The pearls and gems will not be also there.
1: Pachala gullanu potakaledu.
0: The other types of precious stones, garlands also will not be there.
1: Kaladu. Kaladokka mala mee kanthamandu.
0: But then there is one garland, one garland around your neck.
1: Janma janmala karmalu pogu chesi.
0: The activities and the deeds which you have done over a number of births.
1: కర్మలన్నీ చూచిన కంఠమాల.
0: ది ఫ్రూట్స్ ఆఫ్ ఆల్ ది యాక్షన్స్ వుడ్ బి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ గార్లెండ్ రౌండ్ యువర్
1: నెక్. బ్రహ్మ మీకిచ్చి పంపును బరువు మాల.
0: దిస్ వెయిటీ గార్లెండ్ ఈస్ గివెన్ టు యూ బై బ్రహ్మ.
1: కనుక మనము కంటికి కనిపించకపోయినప్పటికీ ఈ కర్మల మాల అనేటువంటిది మన కంఠంలో నిరంతరముకు ఆడుతూనే ఉంటుండాలి.
0: ఇట్ మే నాట్ బి సీన్ బై ది ఫిజికల్ ఐ, but the garland of the fruits of action is round your neck all the time.
1: He satyanni gurtinchinatundi vyakti sakarmala aacharistu padarthamunandu oka vidhamainatundi doshamunu gurtinchi gunamunu swikarinchadaniki tagina krushi cheyatame vairagyam ani sadhakunku pratyekamainatundi sadhanaga nirupinchabadindi.
0: Persons who recognize the truth that there will be consequences for actions, will take up only good activity, good deeds, and they will indulge in only these things. This has been taught as a special exercise and special sadhana for the devotees by Gita.
1: Brahmajnanam anetunte perulo Mahapraveenata Janaka Maharaja.
0: Janaka, King Janaka has acquired extraordinary proficiency in Brahmajnana.
1: Itanu Vaidehi అనగా విదేహ మహారాజు. దేహం యొక్క ఏ సంబంధము లేదని ఆత్మజ్ఞానము పడినటువంటి వాడు.
0: దిస్ పర్టికులర్ కింగ్ హ్యాస్ బీన్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ కింగ్ ఆఫ్ విదేహ, విచ్ మీన్స్ హీ డస్ నాట్ హ్యావ్ ఎనీ సెన్స్ ఆఫ్ బాడీ కాన్షియస్నెస్.
1: ఒకనాటి రాత్రి భుజించిన తర్వాత తమ మంత్రులతో తమ పరివారములతో ఏదో మాట్లాడుతూ ఉన్నాడు.
0: On a particular night, after dinner, he was just discussing certain things with the ministers and the near ones.
1: Kunta aalasyanga padaka gadiki vellaadu.
0: He went to the bedroom a little late.
1: Dasa dasilu paadaseva chestu vinjamarlu veestu maharani kudanu prakkana untunnaru.
0: The maid servants were doing seva and service to the princess.
1: Rajulaku nidra vachindi.
0: Janaka got asleep.
1: ఈ యొక్క సమయాన్ని పరిష్కరించుకుని రాణిగారు దాసి దాసులను బయట వెళ్ళమన్నారు.
0: In this particular context, the queen asked the servants to quit the room.
1: మహారాజు చాలా అలసిపోయి ఉన్నాడని అతనికి ఏమాత్రం కూడా శ్రమనివ్వకుండా అతని నిద్రకు భంగం కానివ్వకుండా మహారాణి చూచుకుంటూ ఉండాలి.
0: The queen has taken all the care to see that king, who is extremely tired, should not be disturbed in his sleep.
1: Kontha seepatiki Janaka Maharaja lechadu. Lechi pichi pichiga adi nijama idi nijama adi nijama idi nijama adi nijama idi nijama ani kekala vestu vachadu.
0: Suddenly after some time, King Janaka got up from his sleep and began in a very peculiar way asking the question, is that the truth? Is this the truth? Is this the truth? Is that the truth?
1: మహారాణికి చాలా కంగారు వేసింది. జీవ మహారాజుని అనేక విధములుగా ప్రశ్నించినప్పటికీ ఆమె ప్రశ్నలకు ఏమాత్రము జవాబు లేదు. ప్రతిదానికి అది నిజమా ఇది నిజమా, అది నిజమా ఇది నిజమా అని మాట్లాడుతూ ఉన్నాడు.
0: Queen was quite a bit frightened. She began to find out what exactly is the reason, what he is asking about, but he was not prepared to answer. He began putting the questions. Is that the truth? Is that a fact? Is this a fact?
1: Parikarakulu pinchindi, mantrulu rappinchindi maharani.
0: She brought the ministers and the other important people over there.
1: అందరూ వచ్చి, మహారాజా మహారాజా ఏమిటి మీ సందేహము, ఎందుకోసం ఇంటున్నారు, అనేక ప్రశ్నలు వేశారు, ఏ ప్రశ్నకు జవాబు లేదు. అది నిజమా ఇది నిజమా, అది నిజమా ఇది నిజమా.
0: ఆల్ దోస్ పీపుల్ మినిస్టర్స్ అండ్ అదర్స్ హూ అసెంబ్లీ దేర్ బిగాన్ రిక్వెస్టింగ్ అండ్ ప్రేయింగ్ టు మహారాజా, మహారాజా వాట్ ఈస్ యువర్ డౌట్, వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ యూ ఆస్కింగ్. బట్ మహారాజా వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు టేక్ నోట్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్. హీ బిగాన్
1: ఈ మంత్రులందరూ చేరి వశిష్ఠుని పిలిపించారు.
0: All these ministers got Vasishtha to the court.
1: Vasishtha kuda vachi maharaja em jariginadi ani aneka vidhamuga prashninchinappudiki Vasishtha garu vaari taata kaadu andarki adi nijama idi nijama adi nijama idi nijama ee prashnane vesukuntu vacharu.
0: Maharishi Vasishtha also questioned Maharaja, the king, what exactly are you asking? What is your doubt? May I clarify? And whatever question he was asking, king began repeating, is that truth? Is this truth? Is this a fact? Is that a fact?
1: Vasishtha varu kunta kannu moosi, teloka jnani kanaka, deeniki kaaranam emtani yochinchadu.
0: Maharishi Vasishtha, being an omniscient, he closed his eyes for a while and he began just looking into the truth behind the king's behavior.
1: దీనికి కారణం ఏమిటంటే జనక మహారాజు స్వప్నములో తాను రాజ్యభ్రష్టుడైనట్టు అరణ్యములో సంచరిస్తూ ఉండినట్టు.
0: ది కింగ్ జనక ఇన్ హిస్ డ్రీమ్ సా దట్ హి హాడ్ ఫర్ఫీటెడ్ హిస్ కింగ్డమ్ అండ్ హీ వాజ్ వాండరింగ్ ఇన్ ఎ ఫారెస్ట్.
1: అంతనికి తీవ్రమైన ఆకలి వేసినట్టు.
0: అండ్ హీ ఆల్సో సా హిమ్సెల్ఫ్ బీయింగ్ ఇన్ ఎ వెరీ
1: ఆకలి ఆకలి ఆకలి అని అనేక విధములుగా కూడా అరణ్యములో తిరుగుతూ ఉండినట్టు.
0: హీ వాజ్ క్రైయింగ్ అండ్ షౌటింగ్ హంగ్రీ ఐఎమ్ హంగ్రీ ఐఎమ్ హంగ్రీ. హీ వాజ్ వాండరింగ్ ఇన్ ద ఫారెస్ట్.
1: ఏదో అడవి దొంగలు తమ ఆకుల్లో పెట్టుకుని ఏదో భుజిస్తూ ఉన్న సమయంలో తాను కూడా ఆకలి ఆకలిని వారి దగ్గరికి వెళ్లినట్టు.
0: And he also just saw a sight wherein there were a few dacoits in the forest and they were eating something in the leaves.
1: Ayyo, evaro maharaja tunte vaadu vachinaade ani vaaru edo inta vaaru tineetunte annam tanaku andinchadaniki poyinappudu oka gradda vachi aa annamunu kodunu kottukoni poyinattu kala vachindi.
0: Taking a pity upon this king Janaka, those dacoits were offering a portion of what they were eating. Meanwhile, a kite came and took away all that particular food also. All this was dreamt by King Janaka.
1: ఆ చిక్కిన అన్నం కూడా నువ్వు దక్కించుకోలేకపోయినా అని అయ్యో ఆకలిని గట్టిగా అరిచాడట, మెలకు వచ్చింది.
0: హీ రియలైజ్ దట్ హీ వాజ్ నాట్ ఏబుల్ టు గెట్ దట్ పర్టికులర్ ఫుడ్ గివెన్ బై ది డకాయిట్స్ ఆల్సో. దెన్ సడన్లీ హీ బిగాన్ షౌటింగ్, ఓ వాట్ హాస్ హ్యాపెన్డ్, ఐఎమ్ హంగ్రీ.
1: తిరిగి లేచి చూసేటప్పటికి తన అంతఃపురము హంసతూలిక పానుపు మహారాణి ఇదంతా చూచాడు. చూచాడు, నేను కలలో చూస్తే నేను రాజ్యభ్రష్టుడై ఆకలి చేత అనుమతించి అనేక విధములుగా కూడా పొట్ట కోసమని పట్టెడు అన్నం కావాలని నేను పరితపించుతూ వచ్చాను. లేచి చూసేటప్పటికీ అంతఃపురంలో ఉంటున్నాను, మహారాజుగా ఉంటున్నాను, అంతతూలిగా పాంపు పైన ఉంటున్నాను. కాబట్టి అది నిజమా ఇది నిజమా, అది నిజమా ఇది నిజమా అని విచారణ చేస్తూ వచ్చాడు.
0: When he was awakened, he found himself in a palace and on a royal bed by the side of the queen. And then he began questioning whether the dream was true or this particular life, the fact that he was living in forest was true.
1: దీన్ని గుర్తించినటువంటి వశిష్ఠుడు మహారాజా, అది నిజము కాదు ఇది నిజము కాదు, నీవు నిజము అన్నాడు.
0: Maharishi Vasishtha, who recognized this particular thing, the reason for this question which was being put by King Janaka, he said, King Janaka, neither that is a fact or truth, nor this is truth, but the truth is yourself. You are the truth.
1: Swapnamalo jagrata ledu. Jagratalo swapnam ledu.
0: There is no dream in the waking state, and there is no wakefulness in the dream state.
1: Swapnamlona nee unnavu. జాగ్రత్తలోనా నీ ఉన్నావు.
0: బోత్ ఇన్ డ్రీమ్ అండ్ ఇన్ వేక్ఫుల్ స్టేట్ యు ఆర్ ఎగ్జిస్టింగ్, యు ఆర్ ఎ రియాలిటీ.
1: కనుక ఏ రెండింటి యందు నీవు కలవో అదే అని నీ ఓమ్నీ ప్రెజెంట్, అదే సత్యమైనటువంటిది అన్నాడు.
0: యాజ్ యు ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ బోత్ స్టేట్స్, డ్రీమ్ స్టేట్ అండ్ వేక్ఫుల్ స్టేట్, యు ఆర్ రియాలిటీ, యు ఆర్ ఎగ్జిస్టింగ్.
1: కనుక పగటి జీవితం అంతా కూడాను ఇది ఒకటి పగటి కళ, రాత్రిదంతా చీకటి కళ, రెండు రెండు స్వప్నములే.
0: The life in the broad daylight, it is day dream. And in the life in the night, it is a night dream.
1: కనుక జాగ్రత్త స్వప్నములు అన్ని కూడాను ఒక విధమైనటువంటి యొక్క భ్రాంతులే అని కూడాను దీన్ని నిరూపిస్తూ వచ్చాయి.
0: Both wakeful state and dream state, both of them are an illusion.
1: ఇట్టి దోషములు కలిగినటువంటి యొక్క జగత్తు కనుక ఇది దోషమును మనం గుర్తించడానికి ప్రయత్నించడమే నిజమైన వైరాగ్యం అని కూడాను గీతాచార్యుడు చెప్పాడు.
0: As this world consists of all these defects, that illusions, the Gitacharya has declared that we'll have to recognize this particular truth, that the world is changing and the world...
1: Vairagyam anaga, kevalamu, annyitni tejinchi, sanyasattumana sikarinchi, ekkado kaladula poyi, kathinamayanetvunti yaka tapasul acharinchatam kaadu.
0: Detachment and sacrifice doesn't mean giving up life and everything of the world, going to the forest and accepting the life of sannyasin and living the sannyasin's life in a forest.
1: తపస్సు అనగా ఏమిటి? తల కింద పెట్టి కారు పైకి పెట్టడమా? కాదు, ఇది ఒక విధమైనటువంటి కసరత్ అని చెప్పవచ్చు.
0: పెనన్స్ ఆర్ తపస్ డజంట్ రెఫర్ టు కీప్ గోయింగ్ ఇన్ ఎ టాప్ సీట్ అండ్ పోస్చర్, దట్ ఈస్ నాట్ ఇట్. ఇట్ కుడ్ బి అండ్
1: దీనికి శిరస్థాసనం గురించి చెప్తుంటారు.
0: ఇట్ కుడ్ బి అన్ ఎక్సర్సైజ్, ఇట్ ఈస్ అన్ ఆసన, శీర్షాసన.
1: ఇది ఒక ఆరోగ్య నిమిత్తమే ఆచరించేటువంటి ఆసనాలు మాత్రమే.
0: దిస్ ఈస్ ఓన్లీ అన్ ఎక్సర్సైజ్ ఫర్ అక్వైరింగ్ సమ్ హెల్త్.
1: తపస్సు అనగా దైవంలో కూర్చి తాపము, ఆ తాపమే తపస్సు.
0: తపస్ రెఫర్స్ టు ఎక్స్ట్రీమ్ యాంగ్విష్ విచ్ వన్ ఎక్స్పీరియన్సెస్ ఫర్ గాడ్.
1: సర్వకాల సర్వావస్థలు ఎందు కూడాను అతని ఎడబాటును సహించుకోలేనిటువంటి తపస్సే పెద్ద తపస్సు. తాపమే ఒక తపస్సు.
0: That anguish which arises on account of separation from God, this particular thing which one has to experience always and at all times and all places, this is real tapas.
1: ఇలాంటి తపస్ సమయమునందు మూడు గుణములు ఉండవు.
0: During this particular period of anguish and aspiration for reaching the God,
1: tamasu kani, rajasu kani, sattvikam kani, moodu pratyekanga manaku kanipinchavu.
0: Then you will not be under the spell of these three gunas, sattva, rajas and tamo.
1: Itti tapamu yokka sthiti yandu moodu nu ekamai potayi.
0: During this particular period of tapas, all these three gunas will become one.
1: Trigunamu yokka ekatvame tapasani kuda nu cheppavachchu.
0: The unity or union of all these three gunas can be described as tapas.
1: Kanukani ee moodinti yokka ekatvamto anubhavinchetundi yokka aanandame tapas phalamu ani.
0: The joy or the bliss which one experiences on account of the emergence of all these three gunas may be truly described as tapas.
1: Manam nitya jeevithamlo current varala manam anubhavistunnam.
0: In every day to day life we enjoy the benefits of electricity.
1: ఫ్యాన్ ఉంటుండాలి.
0: దెర్ ఇస్ అ ఫ్యాన్,
1: దానికి మూడు బ్లేడ్లు ఉంటున్నాయి.
0: దెర్ ఆర్ త్రీ బ్లేడ్స్ ఫర్ ద ఫ్యాన్.
1: ఈ మూడు బ్లేడ్లు మూడు వైపులు చూస్తూ ఉంటే మనకు గాలి ఏమాత్రము లేదు.
0: దీస్ త్రీ బ్లేడ్స్ అండ్ ఆర్ ఇన్ త్రీ డైరెక్షన్స్, యూ విల్ నాట్ బి ఏబుల్ టు గెట్ ఎనీ బ్రీజ్.
1: మూడు బ్లేడ్లు చేరి ఒక్క రీతిగా రౌండ్ తిరిగిందంటే చక్కని గాలి వచ్చేసేస్తుంది.
0: వెన్ ద సర్కిల్ యాజ్ ఇన్ ఇట్ ఇస్ ఓన్లీ వన్ బ్లేడ్ ఆల్ అరౌండ్, దెన్ యూ గెట్ బ్యూటిఫుల్ అండ్ ప్లెంటీ ఆఫ్ బ్రీజ్.
1: కాబట్టి బ్లిస్ అనేటువంటిది ఏ విధంగా వస్తుంది? మూడు బ్లేడ్ల యొక్క ఏకత్వంతో మనకు వచ్చింది. అదే రీతిగానే బ్లెస్ కూడాను ఆ మూడు యొక్క గుణముల యొక్క ఏకత్వంతోనే లభిస్తుంది.
0: బ్రీజ్ ఇస్ కమ్ వెన్ దీస్ త్రీ బ్లేడ్స్ బికమ్ వన్ యాజ్ ఇట్ వర్ అండ్ దెన్ గో ఆన్ సర్క్లింగ్ అండ్ గివింగ్ ది జాబ్. సేమ్ వే వెన్ దీస్ త్రీ గుణాస్ బికమ్ వన్ అండ్ ది మర్జ్ దెమ్సెల్స్ ఇంటూ వన్, యు గెట్ రియల్ బ్లిస్.
1: మన హృదయమే ఒక గది.
0: అవర్ హార్ట్ మే బి కంపేర్ టు ఏ రూమ్.
1: మూడు గుణములే సత్తరజోతమో గుణములే మూడు బ్లేడ్ల ఫ్యాన్.
0: దీస్ త్రీ గుణస్ ఆర్ అట్రిబ్యూట్స్ విల్ బి కంపేర్ టు త్రీ బ్లేడ్స్ ఆఫ్ ఎ ఫ్యాన్.
1: మన బుద్ధియే స్విచ్.
0: అవర్ ఇంటెలిజెన్స్ విల్ బి కంపేర్ టు స్విచ్.
1: మన యొక్క ఆత్మశక్తియే కరెంట్.
0: అవర్ ఆత్మిక్ పవర్ మే బి కంపేర్ టు ఎలక్ట్రిసిటీ అండ్ కరెంట్.
1: మన యొక్క సాధనే ఆ స్విచ్ ఆన్.
0: అవర్ సాధన ఇస్ మే బి ఇట్ మే బి కంపేర్ టు పుటింగ్ ఆఫ్ ది స్విచ్ ఆన్.
1: ఆ తాపమే ఈ యొక్క ఆనందము.
0: That anguish itself becomes bliss.
1: కనుకని మన జీవితమని ఒక విధమైనటువంటి తపశక్తిగా మనం మార్చుకోవచ్చు.
0: Who can convert our entire life power itself into tapas?
1: కానీ ఈనాటి మానవుడు తపస్సును అభివృద్ధి పరచుకునలేక తమస్సును మాత్రమే పెంచుకుంటున్నాడు.
0: But today's man is encouraging tamoguna instead of tapoguna.
1: తమస్సు ఎప్పుడు ప్రారంభమవుతుందనగా ఈ నశ్వర జగత్తు పైన దృష్టిని అమర్చినప్పుడే మరల్చినప్పుడే ఇది తమస్సుగా మారుతుంది.
0: When you let go your vision on this temporary and transient world, it becomes tamas.
1: శాశ్వత సంబంధమైనటువంటి ఆత్మీయుడు దృష్టిని మరల్చినప్పుడే తపస్సు అవుతుంది.
0: When you concentrate your look and your vision on the permanent God, then it becomes tapas.
1: కనుక మన మనస్సును మరల్చుకునేటువంటి విధానము లోపలనే ఉంటుండాలి సర్వశక్తులు.
0: All the powers rest and vested in the capacity to convert our mind and transfer our mind and put it into different direction.
1: Aneka paryayamulu pillalaku cheptuntanu oka talapunaku taalam vesi untaru.
0: A number of times Swami has told this particular thing. A particular door is locked.
1: Kani andulo key petti edam vaipun tripite terchukuntundi kudu vaipun tripite moosukuntundi.
0: If you insert the key and turn towards the right, it opens, and turns to the left, it closes.
1: Okay, taalam. Okay, taalam chevi.
0: Same lock and the same key.
1: Trippatam vyathyasam untundali.
0: There is only a slight difference in turning the sides.
1: Adhe vidhanga mana hrudayame taalam.
0: Our heart may be compared to a lock.
1: Mana manase key.
0: Our mind may be compared to key.
1: Daivam vaipuna trippitame mocham.
0: If we turn
1: the weapon tripitame bandhana.
0: If we turn the mind towards the God, then there is liberation. Towards nature, then the bondage.
1: Kanukane manayeva manushyanam karanam bandhamocham.
0: Therefore it is said that it is the mind which is responsible for either for bondage or for liberation.
1: Kanuka ee manasunu nasharamaina jagat paina prasarimpakunda shashtamaina entundi daivattam paina dinni lagnam gaavinchukuneentundi sadhana cheyatame nijamaina vairagyam.
0: True vairagya may be described as turning our mind towards God who is a permanent entity and taking our mind away from the world.
1: Ee vairagyam teevramainatundi vairagyanga మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: దిస్ డిటాచ్మెంట్ ఆర్ సాక్రిఫైస్ మస్ట్ బి డెవలప్డ్ ఇన్ టు వెరీ ఇంటెన్స్ టైప్ ఆఫ్ వన్.
1: నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్ అని పోకూడదు మనం.
0: వీ షుడ్ నాట్ గో ఆన్ పోస్ట్పోనింగ్ టు నెక్స్ట్ డే నెక్స్ట్ డే.
1: ఒక పెండికి ఏమైనా మనం వెళ్లాలనుకుంటుంటే ఏదో దానికి ప్రయాణానికి సిద్ధమవుతాము. రెండు పంచలు, రెండు చీరలు, రెండు షర్ట్లు పెట్టుకుని మనం సిద్ధమవుతాం.
0: సపోజ్ వీ వాంట్ వీ ప్లాన్ టు గో అండ్ అటెండ్ ఎ మ్యారేజ్, వీ మే కీప్ సడన్ క్లోథింగ్ రెడీ ఫర్ దాట్ పర్పస్.
1: ఒక సినిమాకైనా వెళ్లాలంటే 5 రూపాయల టికెట్ కోసమైనా జోబీలో వేసుకుని రెండు చెప్పులైనా సిద్ధం చేసుకుని ప్రయాణం అవుతాం.
0: వీ గెట్ రెడీ ఈజీలీ అండ్ ఫాస్ట్ ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ టు గో ఫర్ అ ఫిల్మ్.
1: ఒక వాకింగ్ కైనా వెళ్లాలనుకుంటుంటే ఒక వాకింగ్ స్టిక్ ఏదో చెప్పులు వేసుకుని మనం బయలుదేరుతాం.
0: ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ going on a walk, even for that we get ready.
1: Kanuka mana jeevitam aneetundi next next aneetundi ee reethiga manam cheppagalam.
0: How can we go on postponing as if we are having a assured span of life?
1: Appudu teevra vairagyamto samsiddhulamai untundali.
0: Always and ever ready, we must be completely ready to accept what comes our way.
1: Kalam evari kosamu agadu.
0: Time waits for none.
1: కాలాన్ని మానవులు అనుసరించవలసిందే కాని కాలం మానవుల్ని అనుసరించదు.
0: మ్యాన్ హ్యాస్ టు ఇంప్లిసిట్లీ ఫాలో టైమ్. టైమ్ విల్ నెవర్ వెయిట్ ఫర్ మ్యాన్.
1: కాలము ప్రవాహికమైనటువంటిది.
0: టైమ్ ఇస్ ఎ కంటిన్యూస్ ఫ్లో.
1: కనుక నీవు తీవ్రమైనటువంటి దీనిలో ఈ దృశ్యకల్పితమైన జగత్తునందు దానిని అనుభవిస్తూ దాని మమత్వం మాత్రం విసర్జించడానికి ప్రయత్నిస్తూ జీవిత కర్తవ్యాన్ని నిర్వర్తించాలని గీతా ప్రబోధ.
0: Gita has been teaching, you should recognize this particular truth. You may enjoy the objects, but while enjoying, should not get attached to them. This is the essential aspect which has been taught by Gita.
2: That was the 11th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. This discourse, which was delivered on 13th August 1984, is an intense and inspiring lesson of vairagya or detachment. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: Sai Ram, dear listeners. The world is facing severe problems today owing to the absence of men and women of integrity and strong character. In today's discourse, Baba explains that we must strive to earn the wealth of virtues and not materialistic wealth. Let us now listen to a divine shower of grace from Bhagwan Baba on 19th November 2002 in Prashanti Nilayam on the occasion of Ladies' Day.
1: Vishramandu ibudu velugundu chundunu Vishramandu ibudu velugundu chundunu విభునియందు విశ్వము వెలయుచుండు. విశ్వ విభుల మైత్రి విడదీయరానిది. విశ్వ విభుని మైత్రి విడదీయరాదని వినుడు భారతీయ వీరసుతుడ. వినుడు భారతీయ వీరసుతుడ.
2: When the Lord of the whole cosmos is illuminating everything, the creation in turn becomes effulgent. The link between the creator and the created is one of friendship, one of love.
1: Prema swarupulara.
2: Embodiments of love.
1: అనాది కాలం నుండి భారతదేశము అనంతమైన సౌజన్యమును సౌశీల్యమును ప్రకటిస్తూ వచ్చింది.
2: From times immemorial, Bharat has actually translated the great values of friendship and harmony.
1: ఆధ్యాత్మికమునకు శీల సంపత్తికి దాన ధర్మాలకు పుట్టినిల్లు ఈ భారతదేశం.
2: భారత్ ఇస్ ద వెరీ ప్లేస్ వేర్ గ్రేట్ పీపుల్ ఆర్ బోర్న్ హూ ఆర్ కాన్షియస్ ఆఫ్ ద స్పిరిచువల్ స్ట్రెంగ్త్ మచ్ మోర్ దాన్ ద మెటీరియల్.
1: శాంతి సౌభాగ్యములకు మెట్టినిల్లే.
2: ఫర్ పీస్ అండ్ ఫర్ ప్రాస్పెరిటీ దిస్ ఇస్ దర్ కంట్రీ.
1: భారతదేశమునందుగల సత్యశీలమును గుర్తించడానికి అనాది కాలం నుండి భారతదేశమే అన్ని ప్రయత్నములు జరుపుతూ ఉన్నది.
2: ఇట్ ఈస్ ద పీపుల్ ఆఫ్ భారత్ హు ఆర్ మేకింగ్ ట్రమెండస్ ఎఫర్ట్స్ ఫ్రమ్ ద వెరీ పాస్ట్ టు ఎస్టాబ్లిష్ దీస్ వాల్యూస్ అపాన్ ది ఎర్త్.
1: భారతదేశము అన్యోన్యమైన అనుకూలమైన ఆదర్శవంతమైనటువంటి ఒక జీవితాన్ని ఆదర్శిస్తూ వచ్చింది.
2: The land of Bharat has been holding up the mirror to these values from a long time of friendship and of linking together love and harmony.
1: Satyamanu prakatinchinatundi deshamulyandu oka Bharat deshamunaku minchinatundi deshamu marokati ledu.
2: There is no equal to the land of Bharat for proclaiming the truth.
1: Ee Bharat deshamunandu anekulu ఆధ్యాత్మిక మార్గం నందు అభివృద్ధి గాంచారు.
2: There are many people in this land of Bharat who have promoted the study of spiritual matters.
1: శ్రీ రాముడు పాలించిన దేశం ఈ భారతదేశము.
2: శ్రీ రామ వాజ్ బోర్న్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ భారత్.
1: శ్రీకృష్ణుడు గీతను బోధించినటువంటి దేశము ఈ భారతదేశము.
2: దిస్ వెరీ ల్యాండ్ ఈజ్ ద ప్లేస్ వేర్ శ్రీ కృష్ణ టాక్ టు పీపుల్ ద భగవద్గీత.
1: వ్యాసుడు వేదములను భిన్నము గావించి ప్రచార ప్రబోధములు జరిపినటువంటిది ఈ దేశము.
2: ఇన్ దిస్ ల్యాండ్ సేజ్ వ్యాస టాక్ టు పీపుల్ ద గ్రేట్ స్క్రిప్చర్స్.
1: వాల్మీకి రామాయణమును లిఖించి దేశములకు సత్యధర్మములను ప్రబోధించినటువంటి దేశము ఈ భారతదేశము.
2: సేజ్ వాల్మీకి రోట్ ద రామాయణ అండ్ దెన్ హీ ప్రొక్లెయిమ్డ్ సత్య అండ్ ధర్మ టు ఆల్ ద పీపుల్ ఆఫ్ ద నేషన్.
1: ఇట్టి పవిత్రమైన దేశము ఎక్కడ కూడా మరొకటి లేదనే చెప్పవచ్చును.
2: దర్ ఇస్ అబ్సల్యూట్లీ నో ఈక్వల్ టు దిస్ ప్లేస్ వేర్ ఇట్ ఇస్ కన్సర్న్డ్ ఇన్ స్పిరిచువల్ వాల్యూ.
1: ఇట్టి పవిత్రమైన భారతదేశం నందు పుట్టి భారతీయులని అనిపించుకుని భారత సమయాన్ని సౌమ్యాన్ని ప్రచార ప్రబోధన సరిపుటకు ఈనాటి మానవుడు వెనుకంజ వేస్తున్నాడు.
2: Today's man is hesitant to proclaim himself as one born in the land of Bharat and to declare the values that have been taught in Bharat from time immemorial.
1: Kanuka itti Bharat desham nandu puttinatvanti okka prajalu Bharat desham yokka samskrutini anuvirthi chestu aaradhan chestu abhyasistu andistu raavali.
2: So the people born in Bharat should really learn all these values and try to teach and proclaim it to the whole world.
1: Bharat deshamunandu veechetuvanti gaali satyasuktamainatvantidi.
2: The very air of the land of Bharat is pure and full of truth.
1: Kaala krinda veechetuvanti dummu dharmaseelamainatvantidi.
2: The very dust that rises from the feet is full of the value of dharma.
1: భారతీయుల యొక్క ఔన్నత్యము నిజముగా విచారించిన ఈ భారతదేశమునందు మట్టిగా ఉండేటువంటి ఒక భూమి, మరణంగా వచ్చినటువంటి భూమి పవిత్రమైనటువంటి యొక్క మణిగా మారుతూ వచ్చింది.
2: వాట్ ఎవర్ పర్హాప్స్ ఇస్ నాట్ వెరీ సీక్రెట్, ద వెరీ డస్ట్ ఆఫ్ ద ల్యాండ్ ఆఫ్ భారత్ ట్రాన్స్ఫార్మ్స్ ఇట్ ఇంటూ సంథింగ్ దట్ ఈస్ వెరీ వాల్యుబుల్ అండ్ సీక్రెట్.
1: భారతీయుల యొక్క జీవితము క్షమా జీవితము.
2: The very life of the man of the Bharat is full of forbearance.
1: Bharat deshamunandu pravahinchetvanti ganga prema vahini.
2: The very ganga which flows is full of love.
1: Itvanti satya dharma shanti premalaku nilayamainatvanti Bharat deshamu ee naadu ee vidhanga maartu vachindi.
2: Why is the land of Bharat now becoming different when it has been the very symbol of satya dharma prema?
1: Prachina kalam nundi ఈ భారతదేశము ఎన్ని విధములైనటువంటి యొక్క ఆదర్శ చరిత్రలను దేశానికి అందిస్తూ వచ్చింది.
2: దిస్ ల్యాండ్ ఆఫ్ భారత్ ఫ్రమ్ ద వెరీ ఏన్షియంట్ టైమ్స్ ఈజ్ హోల్డింగ్ అప్ అస్ ఎగ్జాంపుల్స్ గ్రేట్ పీపుల్.
1: పరమ పావనమైన భారతావనియందు సహనమున్నది మనకు చక్కదనము.
2: In the land of Bharat, the women of India have been exemplary for their forbearance and fortitude.
1: పరమ పావనమైన భారతావనియందు
2: అమంగ్ ద ప్యూర్ అండ్ అన్సలిడ్
1: సహనమన్నది మనకు చక్కదనము.
2: దీస్ అన్సలిడ్ అండ్ ప్యూర్ విమెన్ ఆఫ్ భారత్ హావ్ హెల్డ్
1: వ్రతములన్నిటియందు వన్నెగాంచినయట్టి ఘన సత్యశీలమే కఠిన తపము.
2: ద గ్రేటెస్ట్ ఆస్టెరిటీ అండ్ వవ్ ఇస్ టు కీప్ అప్ these values thoroughly.
1: Matrudesamu kanna manyam meyedi.
2: There is nothing beyond the motherland.
1: Ilanti pavitramaina Bharatadesam nandu sahaname manaku satyaseelam.
2: It is fortitude that is the exemplary virtue in the land of Bharat.
1: Shantame manaku rakshaka bharta.
2: It is peace that is the adornment.
1: Itvanti pavitramaina Bharatadesam nandu manam janminchukodanu ఈ దేశం యొక్క సంస్కృతిని మనం ఈనాటి కూడా కాపాడుకోలేకుండా ఉన్నామంటే ఎంత అవివేకమో యోచించుకోవచ్చు.
2: హౌ డిప్లోరబుల్ ఇట్ ఇస్ దట్ వీ హో బీన్ బోర్న్ ఇన్ దిస్ ల్యాండ్ ఆఫ్ భారత్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ దీస్ వాల్యూస్ హావ్ ఫర్గాటన్ దెమ్ టోటలీ టుడే.
1: కానీ ఈనాటి యువకులు చదువులు చదవాలి.
2: టుడేస్ యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ హావ్ గాట్ టు హావ్ ఎడ్యుకేషన్.
1: ఉన్నత విద్యను అభ్యసించాలి.
2: They have got to study higher studies.
1: ఆ విజయందు ఉన్నటువంటి ఆదర్శాలను జగత్తుకు చాటాలి.
2: But they have got to spread this as exemplary to all the people.
1: కానీ ఈ చదువులంతా కూడా కేవలం ఉద్యోగాల నిమిత్తమే మనం చదవరాదు.
2: We should not study only for a livelihood.
1: ప్రజలకు భారతీయ సంస్కృతిని అనేకంగా బోధించి ఈ సంస్కృతి యొక్క అభివృద్ధి యొక్క విషయమును విపులంగా విమర్శించాలి.
2: We should disseminate the very traditions of Bharat and the culture and see that once again it is resurrected.
1: Kani ee naati vidyarthulu kudanu ee chaduvulu chadavatamu kevalam aadarshalu andinche kosamani yochinchukovatam ledu.
2: But today's boys and girls who study, they do not ever think that these values have got to be
1: tatkalikamainatundi yokka anukoolamulu nimittamai ee chaduvunu viniyoginchukuntunnare kani నిత్య సత్యమైనటువంటి భారతీయ సంస్కృతిని అనుభవించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ చదువులు అభ్యసించడం లేదు.
2: They do not want to proclaim the tradition, the culture of Bharat, but they merely study for the sake of short-term benefits.
1: ఉద్యోగమును చేయ యువతులందరూ.
2: If boys study this type of education, go for jobs.
1: ఉద్యోగమును చేయ యువతులందరూ.
2: If boys go for jobs.
1: ఆఫీసులకు వెళ్ళి అలమటింత్రు.
2: If they go to the office, the women.
1: భార్య భర్తలిరువురు ఆఫీసులకు పోవా. గృహకృత్యములు తీర్చు గృహిణులేరి.
2: When boys and girls have educated, go for jobs, who will look after the home?
1: పరబాలురకు నేర్ప పాఠశాలలకేగా తమ బాలురకు నేర్పు తల్లులేరి.
2: When they go to teach other children, who is the tutor to teach their own children?
1: ఆలుమగలిరువురు ఆఫీసులకు పోగా గృహకృత్యములు తీర్చు గృహిణులేరి.
2: So when boys and girls go for jobs, who is the housewife to look after the home?
1: పుస్తకాలు చేయబట్టి పురుషుల వలె పోవా వంట ఇంటిని దిద్దు వనితలేరి.
2: When they take the books and go like men to the office, who is going to look to the kitchen?
1: ఇంటిలోని కొరతలెంతయో యుండును డబ్బు కొరత తీరు దాని వలన.
2: When there is so much lacking in the home, will money solve these problems?
1: సుఖము చూడబోవా శూన్యమే ఉద్యోగి పదవి యందు ఉన్న పడతికెప్పుడు.
2: If one goes for status and for jobs, definitely they do not derive any happiness from it by neglecting the home.
1: ఈనాడు చదువుకున్నందుకు స్త్రీలు కూడా ఉద్యోగం చేయాలని ఒకరిపై ఒకరు పోటీలు పడుతున్నారు.
2: Today women, because they have studied, they are sort of wanting to go for jobs in competition.
1: ఉద్యోగం చేయటంలో దోషం లేదు.
2: There is nothing wrong in going for a job.
1: లేదు.
2: It's not wrong.
1: కానీ
2: but
1: తమ ఇంటి పరిస్థితిని కూడా గుర్తించుకుని ఆ ఉద్యోగంలో ప్రవేశించాలి.
2: బట్ దే మస్ట్ ఆల్సో లుక్ ఆఫ్టర్ దర్ హోమ్ అఫేర్స్ అండ్ దెన్ ఓన్లీ గెట్ ఇన్ టు జాబ్స్.
1: ఉద్యోగములు చేయ యువతులందరి పోవా వంట ఇంటి దిద్దుతూ వనితలేరి.
2: If the woman goes out of the house for jobs, who is the woman who looks after the kitchen and the care of the home?
1: మన ఇంటి పరిస్థితిని కూడా గుర్తించుకొని వర్తించాలి.
2: So one has to look after the needs of the home also.
1: ఆలు మగలిరువురు ఆఫీసులకు పోవా పిల్లల పోషించు తల్లులేరి.
2: When boys and girls go to the office, who will look after the children?
1: ఆ పిల్లలను చూసుకునేటువంటి తల్లి ఇంటిలో లేకపోవడం చేత పిల్లలు పెడమార్గం బట్టి చెడిపోతున్నారు.
2: Because the mother is not at home to look after a child, the child goes in different wrong ways.
1: పుస్తకాలు చేయబట్టి పురుషుల వలె పోగా.
2: Taking the books, if she goes to the office like men,
1: గృహకృత్యములు తీర్చు గృహిణులేరి.
2: So there is no housewife to look after the home.
1: పరబాలురకు నేర్ప పాఠశాలలకేగా తమ బాలులకు నేర్పు తల్లులేరి.
2: She goes to the school to teach other children, but who is there to teach her own child?
1: కేవలం ఈ ఉద్యోగముల వల్ల ధనాశ్రమ వల్ల కొంచెం గృహకృత్యములు సదుపోవచ్చును కానీ తమ బిడ్డలు ఏ పెడమార్గం పడతారో. ఇంటిలో తల్లిదండ్రులు లేకపోవటం వల్ల పిల్లలు పెడమార్గం పట్టి చెడిపోవడానికి అవకాశం ఉంటుంటుంది.
2: They may have a desire to work and earn money, but when they leave the children at home all alone, the children get spoiled.
1: మొట్టమొదట మన చదువును మన పిల్లలకు బోధించాలి.
2: So whatever we have learned, we have got to teach the children.
1: పిల్లల్ని అభివృద్ధి పరిచినప్పుడే నీ యొక్క చదువు యొక్క విషయము అర్థమవుతుంది.
2: It is only when we care for the children's prosperity, then only there is a meaning to your study.
1: చదువు వ్యక్తి యొక్క నిజమైనటువంటి శక్తిని నిరూపించే నిమిత్తమై ఏర్పడినటువంటిది.
2: When you study, it is to bring out the potential in you. That is it.
1: ఈ విధంగా వనితల యొక్క ధర్మములు మనం గుర్తించి వర్తించడానికి ఎన్నో ఆదర్శాలు మనకు కనిపిస్తున్నాయి.
2: To be aware of the duties of a woman, there are many ideals that are shown to us.
1: ప్రపంచం లోపల స్త్రీలు ఎన్నో విధమైనటువంటి ఒక సంస్కారాన్ని అభివృద్ధి పరిచి ఆ సంస్కృతి ద్వారా తమ యొక్క జీవితమును ఆదర్శప్రాయంగా నిరూపిస్తూ వచ్చారు.
2: Many women were there who tried to show that to the world that values matter more than the material
1: things. కనుకనే సావిత్రి వీరందరూ కూడా ఎట్టి ఆదర్శాన్ని అందిస్తూ వచ్చారు అనేటువంటిది బోధిస్తుంది.
2: It is Savitri, the great woman, who was exemplary.
1: ఆనాటి కాలంలో స్త్రీలు తమ కృత్యములు తీర్చుకుంటూ గృహాన్ని పోషించుకుంటూ పిల్లలకు తగిన ఆదర్శాన్ని నిరూపిస్తూ తాము ప్రవర్తించి పిల్లలకు తగినటువంటి ఆదర్శాన్ని అందించేటువంటి వారు.
2: ఇన్ దోస్ విమెన్, those women of the old led exemplary lives, looked after their home and their children, and thereby became illustrious examples.
1: కానీ ఈనాడు అట్టి ఆదర్శాన్ని తమ బిడ్డలకు అందించేటువంటి తల్లులు చాలా కరువైపోయారు.
2: But today the women are scarce when they hold up examples to their children.
1: డిగ్రీ తీసుకున్న తక్షణమే ఉద్యోగాల కోసం అప్లై చేస్తుంటారు.
2: As soon as they get their degrees, they apply for a job.
1: ఇంకా తన ఇంటిలో ఉన్నటువంటి పిల్లలకి అది ఏమవుతుంది?
2: దెన్ వాట్ ఇస్ ద ఫేట్ ఆఫ్ ద చిల్డ్రన్ అట్ హోమ్?
1: ఒక్క బిడ్డను తల్లి పోషించిందంటే అదే గొప్ప దేశానికి ఉపకారం చేసినట్టు.
2: If they can just take after one child, that'd be helping the nation so much.
1: తమ బిడ్డలు పెడమార్గమును పట్టించి తమ ఉద్యోగాలు చేసి ఎంత ధనమును సంపాదించి వచ్చిన ప్రయోజనం ఏమిటి?
2: What is the benefit when she earns so much money leaving the home and leaving the child to the care of others?
1: కనుక మొట్టమొదటి ఇంటిని సర్దిద్దుకోవాలి.
2: సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యూ మస్ట్ లుక్ ఆఫ్టర్ యువర్ హోమ్ ప్రాపర్లీ.
1: ఇంటి పనులు చక్కగా జరుపుకోవడానికి తగినటువంటి అవకాశం అందించుకోవాలి.
2: టు టేక్ కేర్ ఆఫ్ ద చైల్డ్ ఆఫ్ ద హౌస్ యూ విల్ హ్యావ్ టు టేక్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్.
1: కానీ ఈనాటి విద్యావంతులైనటువంటి స్త్రీలు ఒక వంటవాడిని పెట్టుకుంటారు, ఒక వర్కర్ని తీసుకుంటారు, తాము ఉద్యోగాలు చేస్తుంటారు.
2: Today's women, they employ a cook and make them do the work at home and they go out for a job.
1: ఈ వచ్చేటువంటి జీతం లోపల ఈ వంటవాడికి ఒక పని మనిషికి తరిగినటువంటి స్థితిగా సరిపోతుంది.
2: So whatever money they get, they'll have to pay to the cook and the servant woman of what you
1: తర్వాత తమ బిడ్డలు ఏ విధమైనటువంటి మార్గంలో పడుతున్నారో యోచించుకోవాలి.
2: Then they'll have to think of how they've got to develop their children.
1: నిరత సత్యప్రవుడి ధరణి నేలిన హరిశ్చంద్రుడి ధరభాష చనగలేదా?
2: Was not Harishchandra born on this land?
1: Aa Chandramati entati sadhu chadivinappudiki talli yokka dinni motta motta bhatta yokka dinni anusaristhu vachindi.
2: Chandramati, who was his wife, who had always followed her husband meticulously,
1: adana kontha barhirudu ayyinappudiki taanu dhairyanni bodhisthu vachindi.
2: When he became a little weak minded, she started to tell him and put courage into him.
1: Raja, meeru chakravartulu.
2: O king, you are the emperor.
1: Manchi telivideta gala varu.
2: You are full of intelligence.
1: Vidya sampannulu meeru.
2: You have got a lot of
1: atti meeru balahinataku choti ivvakoodadu.
2: Such a person should never given to weakness.
1: Satya margamulandu manam praveshinchamu jeevithanni.
2: We have got to fill our lives with a lot of satya.
1: Satya nadilo manam praveshinchamu.
2: We have got into satya.
1: Idigaligithe manam gattu chertamu, lekapothe munigi pothamu.
2: And only then we shall reach the other bank.
1: ఇంతే కాని మనకు తిరిగి పోవటం మనకు దీక్ష కాదు అన్నది.
2: We should not turn back. That is not the vow we should take.
1: కనుక ఇటువంటి ధైర్యాన్ని పతుల గూడును బోధించినటువంటి స్త్రీలు ఆనాటి స్త్రీలు.
2: Those days women even put in a lot of courage into their men.
1: భారతీయ సంస్కృతిని అంత పవిత్రమైనటువంటి ఒక మార్గంలో కాపాడుతూ వచ్చిన వారు భారతీయ స్త్రీలు.
2: The women of Bharat were those who tried to look after their husband, not only ordinary welfare.
1: సీత ఎటువంటి పరిస్థితులు ఏందైనా కూడా తాను కంటి నీరు నింపక,
2: whatever the circumstances, she did not shed tears.
1: ఇదొక ఆదర్శవంతమైన జీవితాన్ని అందిస్తూ వచ్చింది.
2: She became exemplary and showed it to everybody.
1: రాక్షసుని చేతిలో చిక్కుకొని కూడాను,
2: even when she was caught by the rakshasa,
1: ఏ మాత్రమూ జంకక కుంకక,
2: she never felt afraid.
1: తన యొక్క పతి యొక్క గుణములను పోషించుకుంటూ,
2: and she started always think of the values of her husband.
1: Ramani yokka patni Sita ayinanduku Sita Ramulu vale manam nadchukovali jeevithanni ani prabodhisthu vachi.
2: So Rama being exemplary, she thought, she being his wife, she should uphold the dharma and the values of her
1: husband. Damayanti, ee Damayanti goppa pativrata.
2: Damayanti was a pativrata.
1: Aame tana yokka deeksha chetane pati yokka gunamunu kudanu abhivruddhi parchukoni rajyanni sampadinchindi.
2: Because of her determination, she was able to win back the kingdom of her husband.
1: కానీ ఆనాటి కాలంలో స్త్రీలు ఆ విధమైనటువంటి గుణముల చేత రాజ్యాన్ని పోషించుకుంటూ పిల్లల్ని పాలించుకుంటూ దన్ని విధములైనటువంటి గొప్ప పేరును సంపాదించుకుంటూ వచ్చారు.
2: Because of the sterling virtues of the women of those days, not only they saved the kingdom, but they also looked after their children and spread these values all over.
1: అలాంటి గొప్ప పేరును మనం సంపాదించాలి.
2: So we will have to earn such a great name.
1: మంచి పేరును సంపాదించాలి.
2: We have got to earn a good name.
1: మనకు ఉద్యోగం లేకపోయినప్పటికీ ధనం లేకపోతే పోతుంది.
2: Doesn't matter if you don't have a job or money.
1: ధనం వల్ల కలిగేటువంటి సుఖం కంటే మన గుణం వల్ల కలిగేటువంటి సుఖమే గొప్పది.
2: The happiness that we derive from values which we practice is.
1: ఈనాటి విద్యార్థులు కూడాను బలము గుణము చెలిమి ఈ మూడింటి కోసమే పాటుపడుతున్నారు.
2: Today's boys educate women and they're only striving for wealth, prosperity.
1: కానీ ధనము ఉండొచ్చును, చెడు మీ ఫ్రెండ్స్ ఉండొచ్చును, బలం ఉండొచ్చును.
2: యు మే హ్యావ్ స్ట్రెంగ్త్, ఫ్రెండ్స్ అండ్ మనీ,
1: కానీ గుణమే లేకపోయినా ఏం ప్రయోజనము?
2: బట్ ఇఫ్ యు డు నాట్ హ్యావ్ గుడ్ క్వాలిటీస్ వాట్ ఇస్ ద యూజ్?
1: పురుషులకు కానీ స్త్రీలకు కానీ గుణమే గొప్ప ప్రధానము.
2: For men and women, it is virtue that is important.
1: గుణములేని జీవితము బలములేని జీవితమే.
2: The life without these virtues is full of weakness.
1: కనుకనే ఆనాటి స్త్రీ పురుషులు గుణములకై పాటుపడుతూ వచ్చారు.
2: So those days men and women, they strive for these values and good character.
1: పేరు ప్రతిష్టలకై ప్రాణాన్ని ఇస్తూ వచ్చారు.
2: They did not even fear to give up their lives for this cause.
1: పతి యొక్క గౌరవాన్ని కాపాడే నిమిత్తమై స్త్రీలు పాటుపడుతూ వచ్చారు.
2: The women strive to keep up the honor of their husbands.
1: వ్యక్తి యొక్క గౌరవాన్ని కాపాడుకునే నిమిత్తం కాదు.
2: దే స్ట్రైవ్ టు అపోర్డ్ ఎవ్రీథింగ్ దట్ వాస్ వర్చ్యూస్ అండ్ గుడ్.
1: వ్యక్తి యొక్క బలము ధనం పైన ఆధారపడలేదు.
2: ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఇండివిజువల్ ఈజ్ నాట్ అపాన్ వెల్త్,
1: గుణం పైన ఆధారపడి ఉంటుంది.
2: ఇట్ ఇస్ ఆన్ గుడ్ క్యారెక్టర్ అండ్ గుడ్నెస్ దట్ ఇట్.
1: కనుక ఆనాటి కాలం నుండి కూడా భారత స్త్రీలు గుణం కోసమని ఎంతయో ప్రాకులాడుతూ ప్రాణాన్ని వదులుతూ వచ్చారు.
2: So from time immemorial, the women of Bharat were striving only for sterling virtues. So
1: ఈనాడు కూడా మనము మన గుణం కోసమనే ఎన్ని విధమైన ప్రశ్నమైనా వర్చుకోవాలి.
2: So today we'll have to strive to get for ourselves good qualities and virtues.
1: లోకములో
2: in the world
1: గుణవంతులైన స్త్రీ పురుషులు లేకపోవడం చేతనే దేశం ఈ విధమైనటువంటి పరిస్థితులకు దాగిపోయింది.
2: ఇట్స్ బికాజ్ మెన్ అండ్ విమెన్ ఆఫ్ క్యారెక్టర్ ఆర్ డిటీరియరేటింగ్, ద స్టేట్ టుడే ఇస్ సో డిప్లోరబుల్.
1: కనుక ఈనాడు మనం కావలసినటువంటిది కనక వస్త్రాలు కాదు.
2: It's not today that we want golden.
1: గుణమును మనం సంపాదించాలి.
2: Not wealth, but we have to acquire.
1: గుణము లేకపోతే ఎన్ని బలము నుండి కూడా ప్రయోజనం లేదు.
2: Good qualities are important. No use of wealth and prosperity.
1: ధనమున్నదని ఘనముగా పొగిడిన.
2: If you think only wealth matters,
1: క్షణమైన సుఖం మనకు చిక్కదు.
2: You will not get qualities and virtues.
1: లోకములో
2: in the world
1: గుణవంతులైన స్త్రీ పురుషులు లేకపోవడం చేతనే దేశం ఈ విధమైనటువంటి పరిస్థితులకు దాగిపోయింది.
2: ఇట్స్ బికాస్

0: క్షణమైన సుఖం మనకు చిక్కదు.
1: యూ విల్ నాట్ గెట్ ఇటర్నల్ హ్యాపీనెస్.
0: కనుక గుణమును సంపాదించుకోవాలి.
1: సో యూ విల్ హ్యావ్ టు అక్వైర్ గుడ్ క్వాలిటీ.
0: ఈ గుణముతో పాటు
1: along with these good
0: qualities, పతి గౌరవాన్ని కూడా మనం కాపాడుతూ రావాలి.
1: యు హవ్ గాట్ టు సస్టైన్ ది ఆనర్ ఆఫ్ యువర్ హస్బెండ్.
0: పతి గౌరవమే లేక కాపాడకుండా పోయినా ఈ స్థుతి ఎంత సంపాదించినప్పటికీ నీ ప్రయోజనం ఉండదు.
1: ఇఫ్ యూ కెనాట్ సేఫ్ గాడ్ ది ఆనర్ ఆఫ్ యువర్ హస్బెండ్, వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ ఎర్నింగ్ సో మచ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్ ఆఫ్ లవ్,
0: ముఖ్యంగా స్త్రీలు పురుషులు మనం చేయవలసినటువంటి పని గుణవంతులుగా తయారు కావాలి.
1: The most important thing for men and women is that they should develop a good character.
0: Gunam lekunna enta pani chesi kodanu enta sadhu sadhu kodanu prayojanam undadu.
1: If they do not have good qualities, what's the use of education and all that they
0: sadhu lanni sadivi chaala vivekiyai magidi tandri kuda mandamatudu.
1: What's the use if you have studied and you cannot understand these things?
0: Enta sadhu sadivi ye neethi undanu heenini gunambu manaleru.
1: So if you even study a lot and if you cannot give up your bad qualities, what is the use?
0: Tarachi chaduva chaduva tarkavadame kani purna gyanam eppudu pondaleru.
1: You are studying only for the sake of argumentation, but you are not really studying for the truth.
0: Chaduva chaduva chadivi chavanganeetiki chavuleni chaduva chaduvaleyu.
1: You study and study of what is the use, try to study that from which you get absolute liberation.
0: Kalugune ee naati chaduvulanni kudunu kevalamu.
1: So today's education,
0: పొట్టకూటి నిమిత్తమై బయలుదేరినటువంటివిగా ఉంటున్నాయి.
1: It's something one strives for livelihood.
0: నీతి నిజాయితీలను పూర్తి మోసం చేసుకుంటున్నాయి.
1: Truth and everything else has just gone.
0: గౌరవ మర్యాదలను మంట కలిపి వేస్తున్నాయి.
1: Honor and virtues have been burnt up.
0: కనుకనే మనం ఈనాడు సంపాదించుకోవాల్సినటువంటిది మనము సరియైన కీర్తిని.
1: So today what we have got to acquire is fame, which is good.
0: ఆనాడు ధర్మమునకే పట్టం కట్టారు.
1: ఇన్ దోస్ డేస్ ఓన్లీ ఫాలో రైచియస్నెస్.
0: సత్యమునకే కంకణం కట్టారు.
1: ఇట్స్ ఓన్లీ ఫర్ ట్రూత్ దట్ దే స్ట్రైవ్డ్.
0: ప్రేమ చేతనే జీవితాన్ని సాధిస్తూ వచ్చారు.
1: దే లివ్డ్ దేర్ లైఫ్ ఫుల్ ఆఫ్ లవ్.
0: భారత స్త్రీలంతా కూడాను కేవలం ఆనాటి కాలం నుండి సత్యమునకై త్యాగం చేస్తూ వచ్చారు.
1: విమెన్ ఆఫ్ భారత్ సాక్రిఫైస్ దెమ్సెల్వ్స్ ఫర్ అన్అలాయ్డ్ క్రిస్టైన్ ట్రూత్.
0: అలాంటి సత్యజీవులైనటువంటి స్త్రీలు ఈనాడు ఎక్కడ కూడా కనిపించటం లేదు.
1: We do not find such great women of truth today.
0: సత్యమునకై తన జీవితాన్ని అంకితం గావించినటువంటి స్త్రీలు ఎందరో ఉన్నారు.
1: There are so many people who sacrifice their life for the sake of truth.
0: తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే తృతి చందమతి భారతీయ గాది.
1: Is not Chandramati the woman of India who tried to honor her husband?
0: Kula satitvamu agni gundana prakatinche Sita Bharata dara jata gade.
1: Is not Sita the one, the illustrious woman of Bharat?
0: Kinichi durmada kiratiyu bhuti gavinche Damayanti Bharata ravadi gade.
1: Is not Damayanti the great woman who got back everything for her husband?
0: Satpasagara vesti satmasalamana bharata data pativrata prabhava bhava sampannataku gade bhattabhumi.
1: So there are so many women who have been of sterling character.
0: Akila deshalaki upadhyayi kade.
1: Are they not the teachers for the whole world?
0: Bharata deshamu anadi kalam nundi kudanu anni deshamulakunu upadhyaya sthanamlo nichinatvanti ee pavitramaina Bharata desham.
1: India from times immemorial has been the guide and the teacher for everyone.
0: Karugane ee pavitramaina Bharata deshamnu karma bhoomi, tyaga bhoomi, yoga bhoomi ni vidhulu sampadinchindi.
1: So the pristine pure land of Bharat is a land of karma tyaga. It's called so.
0: Karmanu aacharinchali.
1: You have got to do your duty.
0: Karmane lekundina mana jeevitame jaragadu.
1: If we do not follow karma, our whole life is lost.
0: మనం దినమునకు ఎంతయో కాలమును వ్యర్థం గావిస్తున్నాము.
1: We are just wasting so much time every day.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: కాలమును వ్యర్థం గావించుకోవటము ఇది సరైన సార్థకం కాదు.
1: You should not waste time. That's not the way to do it. It's not proper.
0: మన యొక్క కాలములోపల ఎంతో కాలమును వేస్ట్ అయిపోతుండాలి.
1: Today so much of time is being wasted.
0: కానీ ప్రాచీనులు ఆ విధంగా కాలమును ఒక క్షణమైనా వేస్ట్ చేసిన వారు కాదు.
1: But people of ancient times, they never frittered away the time.
0: కాలమే భగస్వరూపుడనుకొని కాలాయన మహా కాల కాలాయన మహా కాల తప్రమ్లాయన మహా కాలాతీతాయన మహా కాల స్వరూపాయన మహా అని కాలాన్ని ఆరాధన చేస్తూ వచ్చారు.
1: They began to worship time as a one supreme.
0: అట్టి కాలస్వరూపుడైనటువంటి యొక్క దైవాన్ని మనం ఎందుకు విస్మరిస్తున్నాము?
1: Why have we forgotten that God who is the very embodiment of time?
0: Oka dinam sunday vachindante abba ee naadu nenu haayiga untanani aanandistadu aa naadu manam baadhapadali sunday time lopala panna lekunda pothundadi enta karma vimochanam chestunnam.
1: When the night comes or the twilight comes, you feel happy that you're free. That's not so. That's
0: kaalam vyaktham kaavistunnamu.
1: You're just

0: wasting the time.
1: కాలమును మనము సరైన రీతిలో వినియోగించుకోవటం లేదు.
0: You've got to use the time in the proper way.
1: ఏ పని లేకపోయినప్పుడు ఏదైనా ఒకటి సమాజ సేవ అయినా మనం చేయాలి.
0: If you have got the time, get into social work.
1: పరోపకారమునికైనా మనం పాటుపడాలి.
0: We have got to strive to help others.
1: దేశ సంరక్షణకై మనం త్యాగం చేయాలి.
0: For the sake of our land, we have got to make great sacrifices.
1: జనుల యొక్క అభివృద్ధి కోసమే మనం ఎంతైనా ఆధారం చేసుకోవాలి.
0: We have got to be exemplary in the way we sacrifice ourselves for our nation.
1: ఇది భారతీయుడు నేర్చుకోవాల్సినటువంటి ఒక కర్మదీక్ష.
0: This is a thing of the Bharat, which is the duty of the land, people of Bharat.
1: దీనినే భగవత్ గీత ఎందుకును కర్మణ్యేవ అధికారస్య మాపదేశవదాచన.
0: It is said in the Bhagavad Gita, do your work, but the fruit of the work is not yours.
1: కర్మాని మనం సాధన సాధకం చేసుకోవాలి.
0: We have got to do our
1: కర్మ అనగా ఏమిటి?
0: What's the meaning of karma?
1: ఏదో పాప కర్మ పుణ్య కర్మ అనుకుంటున్నా అది కాదు. మానవుడు ఆచరించేటువంటి ప్రతి చైతన్యమే కూడా కర్మనే రూపం.
0: Everything that one man does with consciousness is called duty.
1: మానవుడుకు ఉన్న కరచరణాది అభిమానుల చేత కావించేటువంటి సర్వ కర్మలు కూడాను పుణ్యకర్మలే.
0: ఎవ్రీథింగ్ మ్యాన్ పర్ఫార్మ్స్ విత్ హిస్ హ్యాండ్స్ అండ్ హిస్ లెగ్స్ ఇస్ ఆల్ సేక్రెడ్ డ్యూటీ.
1: కానీ ఈ పుణ్యకర్మలకు ఆధారమైనటువంటి యొక్క భావం పవిత్రమైనదిగా ఉండాలి.
0: బట్ యువర్ ఫీలింగ్స్ హావ్ గాట్ టు బి ప్యూర్ వెన్ యు డు యువర్ డ్యూటీ.
1: భావం పవిత్రమైనదిగా ఉంటున్నప్పుడు ఎట్టి కర్మలు చేసినా కానీ అది పరమాత్మ ఆరాధనగానే తోస్తుంది.
0: వెన్ యువర్ థాట్స్ ఆర్ ప్యూర్ అండ్ యు డు ద వర్క్ ఎవ్రీథింగ్ ఇస్ అన్ ఆఫరింగ్ టు గాడ్.
1: కనుక మనము ఒక క్షణమైనప్పుడు కర్మను వేస్ట్ చేయకూడదు. మనం
0: వి షుడ్ నాట్ వేస్ట్ అవర్ డ్యూటీ.
1: ఆ విధంగా చేసినప్పుడే మనకు నిజమైన జీవితము సార్థకమవుతుంది.
0: ఇట్స్ ఓన్లీ వెన్ వి డూ దట్ వే అవర్ లైఫ్స్ విల్ రియల్లీ బికమ్ వర్దీ.
1: మానవులకు కాయమును అందించాడు.
0: మ్యాన్ హస్ బీన్ గివెన్ దిస్ టైం.
1: కాయమునకు కర్మను అందించాడు.
0: అండ్ ఫర్ ఎవ్రీథింగ్ యు హావ్ గాట్ టు డు.
1: కర్మకు కారణమును అందించాడు.
0: అండ్ ఫర్ యువర్ డ్యూటీ ద కాజ్.
1: కాలం కూడాను అందించాడు.
0: And the time is also given.
1: Karma, kayamu, kalamu, ee mudinti yokka ekatvam chetane manavudu sarthakam kavali.
0: Your body, your dharma and your thoughts, these are combined.
1: Kala karma karana kartavyalu chakkaga nirvartinchadame manavu yokka pradhanamaina dharmam.
0: You do your duty according to the time and what is assigned to you.
1: Ilanti pavitramainati bharatiya samskrutini ee naadu andarikulunu vismarincharu.
0: Everybody has got to think of this wonderful tradition, culture of Bharat today.
1: భారతీయ సంస్కృతి అంటే ఎంత పవిత్రమైనటువంటిది.
0: ద కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ సంథింగ్.
1: అనాది కాలం నుండి కూడా భారతదేశంను సంరక్షించుకుంటూ వచ్చేది భారతీయ సంస్కృతియే.
0: ఇట్ ఇస్ ఇండియన్ కల్చర్ దట్ హస్ బీన్ ప్రొటెక్టింగ్ ద ల్యాండ్ ఆఫ్ భారత్.
1: కల్చర్ అంటే ఏమనుకుంటున్నారు?
0: వాట్ యు థింక్ ఇస్ కల్చర్?
1: కేవలము ఒక జీవితానికి ఒక ఉపాధి అనుకుంటున్నారు.
0: It is not something, it is like a teacher.
1: ఇది వే ఆఫ్ లైఫ్ అనుకుంటున్నారు.
0: యు ఆర్ సేయింగ్ దట్స్ ద వే
1: ఆఫ్ లైఫ్. కాదు, ఇది
0: ఇట్స్ నాట్ ద వే ఆఫ్ లైఫ్.
1: భారతీయ సంస్కృతి నిజమైనటువంటి ఒక జీవితానికి ఆదర్శవంతమైనటువంటిది కాదు.
0: కల్చర్ ఇస్ నాట్ సంథింగ్ విచ్ మేక్స్
1: దేశానికే ఆదర్శాన్ని నిరూపించేటువంటిది.
0: ద కల్చర్ బికమ్స్ టెల్స్ ది ఎగ్జాంపుల్ టు ద హోల్ వరల్డ్.
1: కనుక ఈ కల్చర్ ను మనము పవిత్రమైన రీతిగా ఉపయోగించుకోవాలని ఆశిస్తున్నాను.
0: యు హావ్ గాట్ టు యూస్ దిస్ కల్చర్ ఆఫ్ సంథింగ్ ఎగ్జాంపరీ అండ్ ప్యూర్.
1: ఎంత కాలం నుండి భారతీయ సంస్కృతిని బోధించాలని అనేక మంది అనేక పాటుపడుతున్నారు.
0: మెనీ పీపుల్ హావ్ ట్రైడ్ వెరీ హార్డ్ టు టెల్ పీపుల్ అబౌట్ ద కల్చర్.
1: కానీ బోధించిన కానీ వినేటువంటి వారు లేరు.
0: బట్ దే స్పీక్ బట్ దేర్ ఆర్ నో.
1: విన్న వారు కూడా ఆచరించేటువంటి వారు లేరు.
0: నో యూజ్ ఆఫ్ స్పీకింగ్ బట్ నాట్ పుట్టింగ్ ఇట్.
1: ఆచరించే సమయంలో కూడా తగినటువంటి ఒక అనుకూలాలు కలిగినటువంటి వారు ఎంతో ఉన్నారు.
0: ఈవెన్ ప్రాక్టీసింగ్ యువ్ గాట్ టు సీ టు ఇట్ దట్ ఇట్ ఇస్ డన్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్,
1: ప్రతి కర్మను కూడా చిత్తశుద్ధితో మనము అనుభవించాలి.
0: యు హావ్ గాట్ టు డు ఎవ్రీ డ్యూటీ విత్ ద ప్యూర్ హార్ట్.
1: చిత్తశుద్ధి లేక చేసిన కర్మలు అంతా వ్యర్థమైపోతుంది.
0: ఎవ్రీథింగ్ బికమ్స్ యూస్లెస్ ఇఫ్ యువర్ హార్ట్ ఇస్ నాట్ ప్యూర్ అండ్ యు డు ఇట్.
1: పవిత్రమైన భావం చేత చిన్న కర్మ ఆచరించినా గానీ అది ఏ గొప్ప ఫలం కాదు.
0: ఈవెన్ ఎ లిటిల్ వర్క్ విచ్ యు డు విత్ ద ప్యూర్ హార్ట్ ఇట్ బికమ్స్ రియల్లీ ఫ్రూట్ఫుల్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్.
1: ఈనాడు 19th November లేడీస్ డే అని పెట్టుకున్నాము.
0: టుడే నవంబర్ 19th వి కాల్ ఇట్ ద లేడీస్ డే.
1: లేడీస్ డే అంటే ఏమనుకున్నారు?
0: వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ లేడీస్ డే?
1: ఆనాడంతా ఏదో కొన్ని కర్మలు ఆచరించడం, కొన్ని పవిత్రమైనటువంటి విషయాలు తెలుసుకోవటము, ఇతరులను ఉపన్యాసం గావించుకోవటము ఇలాంటివన్నీ అనుకుంటున్నారు.
0: యు ఆర్ థింకింగ్ దట్ దట్ డే దేర్ ఆర్ సమ్ సెలబ్రేషన్స్.
1: కాదు కాదు, మనం దినమంతా కూడాను ఒక సార్థకమైనటువంటి యొక్క టైం ను వేస్ట్ చేయకుండా చూసుకోవాలి.
0: ఇట్స్ నాట్ మెనీ టాకింగ్ అండ్ సేయింగ్ థింగ్స్ బట్ ద హోల్ డే యు హావ్ గాట్ టు సీ దట్ యు నాట్ వేస్ట్.
1: ఈ 19వ తేదీ మనం ఆచరించినటువంటి యొక్క బలమనే జీవితం అంతా కూడా ఆదర్శంగా నిలుస్తుంది.
0: వాట్ వి లెర్న్ టుడే ఇట్ షుడ్ బి అన్ ఎగ్జాంపుల్ ఫర్ అవర్ లైఫ్స్ ఫర్ అ లైఫ్ టైం.
1: కనుక ఇట్టి ఆదర్శవంతమైన జీవితాన్ని మనము అభివృద్ధి పరుచుకొని కాపాడుకోవాలి.
0: సో దిస్ టైప్ ఆఫ్ ఎగ్జాంపులరీ లైఫ్ వి హావ్ గాట్ టు ఫాస్టర్ ఇట్ డే బై డే.
1: తన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: You've got to have self-confidence.
1: మనం ఏ విధమైన కష్టములు వచ్చినప్పటికీ ఆత్మ గౌరవాన్ని మనం నిలుపుకోవాలి.
0: We have got to withstand everything and establish our own honor.
1: ఆత్మ గౌరవము ఆత్మ సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా పోతే ఇంకా మనిషి ఉండి ప్రయోజనం ఏమిటి?
0: If one doesn't have self-respect, it's of no use.
1: ఆత్మ గౌరవం కోసం మనం పాటుపడాలి.
0: We have got to strive for our
1: ధనం లేకపోతే పోతుంది.
0: Doesn't matter if we have no money.
1: ఇంకే విధమైన బలం లేకపోతే పోతుంది.
0: Doesn't matter if anything.
1: సమాజంలో అందరూ అవమానం చేయని తప్పలేదు.
0: Doesn't matter in society dishonesty.
1: ఆత్మ గౌరవాన్ని పెంచుకోండి.
0: But you have got to foster
1: your ఆత్మ గౌరవం కోసమని అనేక రకమైనటువంటి శ్రమలు పడి నిల్చండి.
0: There are many people who have safeguarded their self-respect, like Lincoln.
1: అతను ఈ ఆత్మ గౌరవం కోసమని అనేక హింసలు పడ్డాడు.
0: For the sake of establishing his own.
1: తల్లి బోధించింది, నాయనా నీవు ఏది లేకపోయినా కూడా నీవు బాధలేదు, ఇతరులు నీ స్నేహితులు నిన్ను బాధ పెట్టినా కూడా నువ్వు తప్పేం లేదు, వాళ్ళు పెడతారు, అది వాళ్ళ స్వభావం, నీవు దానికి తగినటువంటి ఆత్మగౌరవాన్ని నిలుపుకోమని.
0: His mother guided him and said, doesn't matter if people just mock at you or say anything, but you have got to establish your own self-respect.
1: ఆత్మ గౌరవం చేతనే తన బజారులో ఉండేటువంటి దీపం కింద కూర్చొని చదువుకుంటూ వచ్చాడు.
0: And because of his self-respect, he studied under the street lamp.
1: ఆ చదువు చదివేసేసి గొప్ప ఉత్తీర్ణుడయ్యాడు.
0: And having studied that way, he became so illustrious.
1: కట్టగల గొప్ప దేశమైనటువంటి అమెరికా దేశమునకు ప్రెసిడెంట్ గా అయ్యాడు.
0: అండ్ ఇన్ ది ఎండ్ హీ అచీవ్ ద ప్రెసిడెన్షిప్ ఆఫ్ అమెరికా.
1: ఎక్కడ ఉన్నటువంటి వాడు? ఆత్మ గౌరవం చేతనే కదా అంతటి స్థానాన్ని సంపాదించుకోగలిగాడు.
0: బికాస్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ హీ వాజ్ ఏబుల్ టు ఎర్న్ సచ్ ఎ హై స్టేటస్.
1: కనుక తల్లులు బోధించేటువంటి బోధనలు చాలా ఉన్నాయి.
0: So there are many things that a mother should teach the son.
1: తల్లులు ఎంతైనా కూడా పేద కుమారునికి ప్రాణం ఇచ్చేదానికి రక్తమైన ఇచ్చి తాము సాధించుకుంటూ రావాలి.
0: The mother should be able to sacrifice even her own blood for the sake of the welfare of her son.
1: సద్గుణములను పెట్టి సద్గుణములను పోషించే నిమిత్తమై కుమారుడికి మంచి బోధన చేస్తూ రావాలి.
0: The mother should teach the son of the very great virtues.
1: సద్గుణములు అనగా ఏమిటి?
0: What are these good qualities?
1: మామూలు దుర్గుణాన్ని దూరం చేసి సదాచార సంపన్నుడైనటువంటి సద్వాక్యములను అభివృద్ధి పరచుకోవాలి.
0: దట్ ఇస్ టు టేక్ అవే ద బ్యాడ్ క్వాలిటీస్ అండ్ దెన్ టు డెవలప్ ఇన్ అస్ మోర్ అండ్ మోర్.
1: దీనిని మన సమాజం నందు సత్య ధర్మ శాంతి ప్రేమలు అని చెప్పారు.
0: అండ్ దట్ ఇస్ హౌ ఇన్ సొసైటీ వి కాల్ సత్య ధర్మ శాంతి ప్రేమ.
1: ఈ సత్యం అనేటువంటిది ఈనాడు ఎవరు నడుచుకోగలుగుతున్నారు?
0: హూ ఇస్ ద వన్ హూ ఇస్ నౌ లుకింగ్ ఆఫ్టర్ దిస్?
1: అందరూ ఉపన్యాసాలు ఇస్తున్నారే గాని
0: is anybody following satya? Everybody talks
1: ఆదర్శ ప్రాయమైనటువంటి సత్యం ధర్మం శాంతి ప్రేమ అహింస అంటున్నారు.
0: The ideas we talk of are satya, dharma, ahimsa, prema.
1: ఒక్క దినమైనా కూడా సత్యం చెప్పినటువంటి వాడున్నాడు మనలో?
0: Is there anyone, at least in one day, who adheres to truth?
1: ఊరికే మనం ఉపన్యాసాలు ఇచ్చుకుంటున్నామే కానీ
0: there is no use of just speaking.
1: ఆదర్శవంతమైనటువంటి అనుకూలాలు మనం చూపుతున్నామా?
0: Have you ever been telling ourselves that we should do it?
1: లేదు.
0: No.
1: సత్యాన్ని పలికేటువంటి మాటలు లేవు.
0: There are nothing at all.
1: ధర్మాన్ని చేసేటువంటి చేతలు లేవు.
0: You're not doing dharma or satya.
1: అనాది కాలం నుండి భారతీయ దేశం లోపల సత్యాన్ని పలుకుతూ వచ్చారు.
0: In the ancient times, people were only speaking the truth in Bharat.
1: ధర్మాన్ని ఆచరిస్తూ వచ్చారు.
0: They were adhering to dharma.
1: ఎట్టి పరిస్థితుల్లోనైనా కూడా సత్యాన్ని ఉల్లంఘించలేదు.
0: Whatever the circumstances, they never forgot
1: the truth. సత్యం నాస్తి పరో ధర్మః.
0: They felt that
1: దీని కంటే మించింది లేదు మనకి.
0: The truth was the only thing.
1: సత్యాన్ని పలకాలి, ధర్మాన్ని ఆచరించాలి.
0: యు హావ్ గాట్ టు స్పీక్ ద ట్రూత్.
1: కనుకనే మన పుస్తకాల లోపల సత్యం వద ధర్మం చర.
0: సో స్పీకింగ్ ద ట్రూత్ యు హావ్ గాట్ టు యాక్ట్ రైచియస్లీ.
1: ధర్మాన్ని చేయాలని చెప్పారు కానీ ధర్మాన్ని పలకమని చెప్పలేదు.
0: యు హావ్ గాట్ టు యాక్ట్ ఇన్ ధార్మిక్ వే.
1: సత్యాన్ని పలకాలి కానీ సత్యాన్ని చేయడానికి వీలు లేదు.
0: యు హావ్ గాట్ టు స్పీక్ ద ట్రూత్ బట్ యు కెనాట్ ట్రాన్స్లేట్ ఇట్ ఇన్ టు యాక్షన్.
1: మనము చెప్పినవి చేసినవి పలికినవి అంతా ఒక్కటి కావాలి.
0: Thought, word and deed should be in harmony.
1: Adi a proper study of mankind is man and Bharatiya Sanskriti.
0: So it is said the proper study of mankind is man.
1: Talachinatundi talapu.
0: Whatever you think.
1: నాలుగు నుంచి వచ్చిన పలుకు.
0: Whatever words you speak.
1: రెండు కూడా క్రియ లోపల లీనం కావాలి.
0: And in action they should combine together.
1: ఈనాడు తలపు ఏమొస్తుందో కానీ ఎవరికి తెలియదు.
0: So you do not know how your thoughts go.
1: చెప్పిన పలుకుకు చేసే చేతలకు సంబంధమే లేదు.
0: There's absolutely no connection between your words and your actions.
1: కనుకనే ఈ యొక్క అపవిత్రమైన యొక్క కర్మల చేతనే మానవ జీవితము చాలా వ్యర్థమైపోతుంది.
0: Of the unholy way of conducting ourselves, there's absolutely no happiness or peace.
1: సత్య పలుకు చేతనే మానవ జీవితము సమృద్ధి కావాలి.
0: It's only by speaking the truth that you can set right things.
1: సత్యం చాలా గొప్ప విలువైనటువంటిది.
0: Truth is very valuable.
1: Satyam nasti paro dharmah.
0: You do not have any duty beyond truth.
1: సత్యమునకు మించినటువంటిది మరొకటి లేదు.
0: There is nothing beyond satya, truth.
1: ఈ సత్యం పలికేటువంటి నాలుక చేత ఎన్ని అసత్యాలు, ఎన్ని అప్రమాదాలు, ఎంత అనాచారాలు పలుకుతుందని ఈ నాలుక.
0: With this very tongue which it speak the truth, you are using it in a negative way by talking untruth.
1: రసగ్ని మధురప్రియత్వం సత్యం హితం పరమం వదామి ఆవర్ణయేత మధురాక్షరాణి గోవింద దామోదర మాధవేతి అనింది.
0: The tongue only should speak the truth and utter the name of Govinda Damodara. But what is that? ఎప్పుడు
1: పరదూషణలోనే పోతుండాలి కానీ ఈ నాలుక పరోపకారమైనటువంటి యొక్క పవిత్రమైన వాక్యములు వాడటం.
0: The tongue is always straying away into gossip and criticizing others, but not
1: అలాంటి జీవితం ఏమైపోతుందో తెలిపడానికి వీల్లేదు.
0: That type of life you do not know to what.
1: ప్రాచీన కాలం నుండి మన భారతీయులు మరణిస్తే తిరిగి ఈ దేశం నుండే వచ్చి పుట్టాలి అని సంకల్పించుకునేటువంటి వారు.
0: In immemorial days, our people of Bharat always feel that they should be born again.
1: దేశాభిమానము మతాభిమానము వాక్యాభిమానము అంతటి అభిమానం కలిగేటువంటి వారు.
0: And they wanted to come back and then again, once again, resurrected, revive these things.
1: ఈనాడు దేశాభిమానము పోయింది.
0: Now one doesn't love.
1: ధర్మాభిమానము పోయింది.
0: They do not love righteousness.
1: ఇంకా వారు చేసేటువంటి ఏం అభిమానము?
0: And what is it?
1: దేహాభిమానాన్ని పెంచుకుంటున్నారు.
0: What is it that they are doing? Only they are fostering their body.
1: ఏమిటి? పాట నీటి పుడక.
0: The body is just a water bubble.
1: ఆ నీటి పుడక వంటి దేహంను ఎంత కాలం నీవు కాపాడుకోగలవు?
0: How are you going to look after for such a long time? Can you?
1: ఏనాడో ఒకనాడు పుట్టుకమని పుడిపోతుంది.
0: The body will just vanish in no time.
1: కనుక దేహాభిమానం కంటే ఆత్మాభిమానం పెంచుకోవాలి.
0: Instead of always thinking of the body, we have got to think of the ఆత్మ.
1: నా ఆత్మనే సర్వదేశమును కూడా సంరక్షిస్తుండాలి.
0: It is my atma which is looking after the whole
1: world. అందరియందు ఉన్నటువంటి ఆత్మనే నా యందు కూడా ఉంటుంది.
0: The atma which is in everyone is in me.
1: నా యందు ఉన్నటువంటి ఆత్మనే అందరియందు ఉంటుంది.
0: So the atma within me is in everybody.
1: కనుకనే ఆత్మ సుఖం నీది కాదు, దేశానికి అంతా కూడా సుఖంగా ఉంటుంది.
0: So if you consider this truth, the whole nation will be happy and peaceful.
1: కనుకనే ఆత్మాభిమానమైనటువంటి మానవుడే నిజమైన మానవుడు.
0: The one who thinks that is atma not manon, he is the real man.
1: ఆత్మను విసర్జించి,
0: if he doesn't think of the atma,
1: మానవ తత్వమును బోధించకుండా,
0: ఇఫ్ యూ ట్రైస్ టు టాక్ అబౌట్,
1: కాలమును వ్యర్థం గావించేటువంటి వాళ్ళ జీవితము వ్యర్థమైపోయినటువంటి.
0: వన్ హూ వేస్ట్ హిస్ టైమ్ ఇన్ టాకింగ్ అబౌట్ అన్నెసెసరీ థింగ్ హిస్ హోల్ లైఫ్ ఇస్ యూస్లెస్ ఎంబోడిమెంట్.
1: నవంబర్ 19వ తేదీ ఎంతో పవిత్రమైనటువంటి దినము.
0: నవంబర్ 19th ఇస్ అ వెరీ సేక్రెడ్ డే.
1: నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో కానీ,
0: వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్,
1: గృహమమ్మాయి అంటే ఈ బాడీకి మదర్.
0: గృహమమ్మాయి ఇస్
1: అందరినీ కూడా ప్రేమతో మన పలకరించేటువంటిది.
0: షీస్ టు స్పీక్ టు ఎవ్రీబాడీ విత్ లవ్.
1: పైకి వచ్చేది,
0: షీస్ టు కమ్ అప్ స్టేర్స్,
1: స్వామి వాళ్ళు ఎవరో చాలా బాధగా వచ్చారు, ఒక్కతూరి చూచి మాట్లాడుతుంది,
0: ఐ హమ్ విత్ అ లాట్ ఆఫ్ పెయిన్, స్వామి విల్ యూ ప్లీజ్ టాక్.
1: ఎవరైనా బాధలు పడుతుంటే ఓర్చుకునేటువంటిది కాదు.
0: షీ కుడ్ నెవర్ విత్ స్టాండ్ ద సౌర్ ఆఫ్
1: దయా హృదయంతో ఉండేటువంటి ఆమె.
0: షీ వాస్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
1: అందుకోసమని ఆమెకి ఇంతటి పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి.
0: దట్ ఇస్ వై హర్ ఫేమ్ అండ్ ఆనర్ హస్ స్ప్రెడ్ సో మచ్.
1: కనుకనే మంచి పేరు రావాలంటే పవిత్రమైన పలుకులు పలకాలి.
0: సో ఇఫ్ యు హావ్ గాట్ టు గెట్ గుడ్ నేమ్, యు హావ్ గాట్ టు సే థింగ్స్,
1: ఉపకారం చేయాలి,
0: యు హావ్ గాట్ టు హెల్ప్ అదర్స్.
1: నేను ఎంతో కోపడుతుంటాను, నువ్వు ఈ రికమెండేషన్ చేయడానికి వచ్చేది పైకి వద్దు పో అని అంటుంటాను.
0: ఐ వుడ్ టెల్ హావ్ యు కమ్ టు మేక్ సచ్ రికమెండేషన్స్, గో ఐ వుడ్ సే.
1: కాదు స్వామి, పాపం చాలా కష్టాలు పడుతున్నారు, వాళ్ళు ఒక్కతూరి పలుకరించి పంపించండి.
0: ఓ స్వామి, దే రియల్లీ ఇన్ డిఫికల్టీ, కుడ్ యు స్పీక్ టు దెం వన్, షీ వుడ్ సే.
1: అప్పుడు నేనే అనుకునేది, ఈమె మనసులో ఇంతటి కరుణ ఉంటుండాలి, ఇంత దయ ఉంటుండాలి అని ఎంతో ఆనందించేటువంటి వాడిని.
0: దెన్ ఐ వుడ్ ఫీల్ హౌ మచ్ ఆఫ్ కైండ్నెస్ అండ్ కంపాషన్.
1: అట్టి హృదయాన్ని మనం నిజంగా కుదుంటే దయా హృదయము అని.
0: సచ్ ఎ హార్ట్ ఇస్ ఎ హార్ట్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
1: హృద్ ప్లస్ దయా హృదయం.
0: హృద్ ప్లస్ దయా ఇస్ హృదయం.
1: దయతో కూడినటువంటి యొక్క ఉదయమే నిజమైన దయ.
0: ద హార్ట్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్ ఇస్
1: ఆ దయనే లేదు ఈనాడు. కఠినమైనటువంటి వాక్కులు వస్తున్నాయి.
0: And from there you will get true
1: gauravamainatundi perlu pogottukuntunnaru.
0: And the true love which comes out of this.
1: Jivagni rasagni madhura priyatvam madhuramainatundi vakki kavali.
0: So you will have to speak sweet words and good words.
1: Yavanni noppinchetundi padukulu palakaraadu.
0: You should not pain anyone with your words.
1: Appude manavudiki jeevithamu saarthakam avutundi.
0: It's only then man's life would become fruitful.
1: Prema swarupulara
0: embodiment of love.
1: Mukhyanga స్త్రీలు నోటిని కంట్రోల్ చేసుకోవాలి.
0: ప్రైమరీలీ విమెన్ షుడ్ కంట్రోల్ దేర్ టంగ్.
1: మగవాళ్ళు ఎన్నో సంస్థల్లో తిరుగుతుంటారు కాబట్టి వారికి అంత కంట్రోల్ చేయడం కష్టమవుతుంది.
0: బికాజ్ మెన్ గో అబౌట్ ఆల్ ఓవర్, ఇట్స్ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు కంట్రోల్ దేర్ టంగ్.
1: ఇంటి యొక్క బాధ్యతలంతా కూడా నిర్వర్తించుకుంటూ దానిని సరైన మార్గంలో నడుపుకోవటం స్త్రీలదే సరైన ధర్మం.
0: So the very duty of the woman is to look after the home very carefully and meticulously and always control
1: her.
0: She should give honor and respect to those who visit her house.
1: ఎవరైనా వచ్చేసేస్తే వారికి మన చేతుల ఎంత సహాయం చేయాలి.
0: అండ్ వీ విల్ హావ్ టు హెల్ప్ దోస్ హూ కమ్ టు అస్.
1: కేవలం ఇప్పుడు మాటలు చెప్తున్నామే కానీ సహాయం చేయటం లేదు.
0: వీ టాక్ సో మచ్ బట్ వీ డోంట్ డూ ఇట్.
1: ఎవరికైనా కష్టాలు కలిగితే అయ్యో పాపం ఈనాడు వారికి జరిగింది రేపటిదిన మనకి జరగవచ్చును. కష్టాలు ఎవరికైనా తప్పినవి కాదు.
0: You will have to think today they are in difficulty, tomorrow so I may be in the same difficulty, so talk to them sweet words and kind words.
1: మనం ఈనాటి పలుకులు సరైనటువంటి పలుకులే లేవు.
0: వీ డు నాట్ స్పీక్ ప్రాపర్లీ.
1: కఠినమైనటువంటి వాక్యములు తెచ్చుకుంటున్నాము.
0: వీ యూజ్ హార్ష్ వర్డ్స్.
1: దీనికంటే రాక్షస పలుకులే మేలు.
0: దేర్ ఇస్ నథింగ్ మోర్ డెమోనియక్ దెన్ దిస్.
1: కనుక మనం ఇలాంటి కఠినమైనటువంటి పలుకులు పలకరాదు.
0: సో వీ షుడ్ నాట్ సే ఎనీథింగ్ హార్ష్ టు ఎనీ.
1: ఎవరి మనసును మనం ఎక్కువగా నొప్పిస్తామో అంతకు రెండింతలు పోయి మనసు మనం రేపటి దినం
0: బాధ. ఇఫ్ వీ హర్ట్ ఎనీబడీ ట్వైస్ ది అమౌంట్ వీ విల్ గెట్ హర్ట్. దట్స్
1: ఏ కర్మనైనా తప్పింది కాదు.
0: We'll have to do every duty you have.
1: నేను ఈనాడు ఒకరికి హాని అనుభవిస్తే రేపటిదినం నీవు అనుభవిస్తావు.
0: If you do something to somebody harm, you will have to suffer it the next day.
1: కనుక పలకరించడం కూడాను మృదుమధురమైనటువంటి వాక్కుల చేత మనిషిని చల్లబరచాలి.
0: You have to speak to people pleasantly and softly.
1: అప్పుడే నిజమైన జీవితం మనకు అర్థమవుతుంది.
0: Then only we will understand what is life.
1: ఏదో ఒక అనేసినాంలే వారికి బాధ పెట్టినాంలే అని మనం నోరు మూసుకొని ఉండకూడదు.
0: We should not just disregard everything.
1: ఇది తప్పక ఏనాడైనా నేడు కాకపోయినా రేపైనా కూడా తప్పింది కాదు.
0: It's a simple truth
1: that దానిని దృష్టిలో పెట్టుకోవాలి.
0: The simple truth is whatever you do comes back to you twofold.
1: కనుక ఎవరి మనసును నొప్పించుకోకుండా పలకరించండి.
0: We have got to talk to people sweetly without hurting them.
1: ఈ విధమైన జీవితాన్ని గడిపినటువంటి వారు నిజమైన ధన్యులు అవుతారు.
0: If those people follow these truths, they'll
1: be నిజమైన ముక్తి. ముక్తి అంటే అదే నిజమైన ముక్తి.
0: What is mukti? That is mukti.
1: Moksham, moksham ante adi nijamaina mokshamu.
0: This is true moksha. What is moksha?
1: Moham lekunda mohani chayam chesukunetundi mokshamu.
0: One who gets rid of all delusion is liberation.
1: Elanti paristhitulu endaina kodanu evvanni manamu dushinchakoddu.
0: Whatever circumstances, we should not criticize.
1: Evvanni manamu vimarsinchakoddu.
0: We should not criticize them, analyze them.
1: Evvari doshamulo manu vetukunti pokoddu.
0: We should not search for the bad
1: points. Inaadu itharu doshamulu ni vetukunti pote repadi ni doshamulu vetukeyutunnaru.
0: If you search for the bad qualities of others, tomorrow.
1: Chinna drishtantam meeku teeskondi.
0: Now an example.
1: Veedu alanti vaadu anittu vaadiki velu chupiste.
0: You said this person is like
1: velu maatrame vaadini chupichindi.
0: And you're pointing a finger.
1: Moodu velu ninnu chuptaa undi.
0: Remember, three fingers are pointing
1: at you. Moodu doshamu ninne chupistundadi.
0: So you have got three bad qualities.
1: Ee moodu ninnu dosh chupistundadi.
0: So when you point one finger, three fingers point at you.
1: మనం ఏదో ఎవరి దోషంలో మనం చూపిస్తున్నాం అనుకుంటున్నాం కానీ మూడు దోషములు నీవు కూడా నీకు కనిపిస్తున్నాయి.
0: We think we are pointing at somebody, but your own defects.
1: అది మర్చిపోకూడదు.
0: Your own defects
1: are
0: being
1: hastasya bhushanam danam.
0: So you should not gossip or talk.
1: Hastasya bhushanam danam.
0: So that is not the quality
1: vakyam,
0: that you should.
1: Vakyam satyam.
0: So you should speak the truth.
1: కంటం ఇచ్చినందుకు దానికి అలంకారం ఏమిటి?
0: What is the adornment for having been born?
1: Necklace veskotam kaadu.
0: It is not doing other things.
1: Kantam nunchi manchi palukule adi nijamaina ratnalu.
0: The true gems and adornment is the truth that you speak out of your mouth.
1: Hastasya bhushanam danam. Danam chesinatvanti adi nijamaina hastamu.
0: When you give charity, that is the thing which is.
1: Alanti hastam lekunda uriki hastam pettukunte ee prayojanam.
0: Charity is adornment for the hands.
1: Hastam uriki vyattam.
0: So if you do not do charity, it's just useless.
1: కనుక ప్రతి ఒక్క అంగం కూడాను ప్రపంచంలో భగవంతుడు అందించింది అన్ని సార్థకంగా ఆవించుకునే నిమిత్తమే.
0: God has given all these organs to make it justifiable.
1: కన్నులు చూస్తున్నాయి. కన్ను చూచేది ఉంటుంది ఎంతో పవిత్రమైనటువంటి దీన్ని.
0: We have to see with the eyes things that are pure and good.
1: కంటిలో ఎంత శక్తి ఉన్నాయో తెలుసునా? ఎంత శక్తి ఉన్నదో తెలుసునా?
0: You know how much power
1: అంత శక్తిని అంతా మనం వ్యర్థం చేసుకుంటున్నాము.
0: We should not waste away the power in our eyes.
1: 12 కోట్ల వెలుతురుతో ఉంటుంది కన్ను.
0: In the eyes there are 12 crores of power.
1: నీకు చూచేది ఒక మనిషి కనపడచ్చు.
0: You might see one person.
1: కానీ నీకు తెలియకుండా ఈ కన్ను ఎన్నో చూస్తుంటున్నాయి.
0: But without knowing your eyes are seeing so many things.
1: పూర్వమంతా కూడాను నమస్కారం సూర్య నమస్కారం చేసేవాడు కొన్ని శ్రద్ధలతో సూర్యుని ప్రార్థించేటువంటి వారు.
0: So in olden days they would do సూర్య నమస్కార and pray to the sun.
1: సూర్యాయ నమః అని ఒక నమస్కారం చేస్తే చాలు.
0: If you worship the sun god, it's enough.
1: ఆ సూర్య నమస్కారం చేసినప్పుడు నీకు ఎంతో ఫలితం వస్తుంటుండాలి.
0: When you do namaskar to the sun god, you really
1: get a benefit. నీ కళ్ళలో ఉన్నటువంటి దీప్తులు చాలా ప్రకాశవంతంగా ఉంటుంటాయి.
0: When you worship the sun god, your eyes become more.
1: ఆ విధంగా ఇతరుల యొక్క దోషములేగిన మనం చూస్తుంటే మన కళ్ళు కొన్ని గుడ్డి అయిపోతాయి.
0: So if you see something that is disagreeable, your eyes also will lose their power.
1: భగవంతుని ప్రసాదించినటువంటి ప్రతి అంగమును కూడాను సార్థకం చేసుకోవాలి.
0: So whatever the limbs or the organs that God has given, you should really make them
1: fruitful. సార్థకం చేసుకోవాలంటే మనలోనే ఉంటున్నది కానీ ఆ శక్తి బయట నుంచి ఎక్కడి నుంచినో రాదు.
0: The weakness is within you, it's not from outside.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్.
1: ఏదో మనం నిత్య జీవితంలో ఇవన్నీ సులభమైనట్టుగా భావిస్తుంటాం మనము.
0: We are thinking that this is very ordinary in daily life.
1: సులభంలోనే ఉంటుండాలి మోక్షము.
0: So in these very small things is liberation.
1: అదృష్టవంతుడు కాబట్టి నీకు నీ నేత్రములంతా ఇచ్చి కూడాను నిన్ను చూడగలుగుతున్నావు.
0: Because you are somebody who is lucky, you have got the eyes to see everything.
1: అది అదృష్టము అన్నారు.
0: That is fortune.
1: అదృష్టం అంటే ఏమి?
0: What is fortune?
1: ప్రాప్తి రావటం అని కాదు.
0: It is not
1: అదృష్టం. ఆ అదృష్టం అనగా దృష్టి కనిపించినటువంటిది అదృష్టం.
0: So fortune is where you can see.
1: కనుకని మనకు ఏది కనిపించదు.
0: We may not be able to see.
1: కనిపించకుండా అది మనల్ని బాధ పెడుతుంటుంది.
0: We are really feeling sorry that we cannot see
1: anything. అదే అదృష్టం.
0: That is the good fortune of ours.
1: ఏంటి ఫార్చ్యూన్?
0: What is this fortune?
1: కనిపించకుండా మనకు అందిస్తుంటాది సుఖాన్ని సంతోషాన్ని.
0: So we are trying to see things which maybe we cannot see.
1: కనిపించు చేసినటువంటి ఫలితము కనిపించకుండా ఎన్నో సుఖాలు అందిస్తుంటాది.
0: You may get some derived happiness by seeing, but there are so many things that you get without even seeing. That is the fortune.
1: నా అదృష్టం కొద్ది అన్ని వచ్చినా నాకు చేరిపోయినా అనుకుంటున్నాము.
0: We are thinking that fortune is something we can get.
1: అదృష్టము.
0: That is not fortune.
1: కనిపించేదంతా కూడా అదృష్టం కాదు. కనిపించనిదే అదృష్టం.
0: Whatever even you cannot comprehend is your fortune.
1: అదృష్టం. అదృష్టం అనగా కనిపించినటువంటిది అదృష్టం.
0: So that which cannot see is the fortune that you have.
1: కనుక కనిపించినటువంటిది ఎంతో మనం వెంట ఉంటున్నాయి.
0: We can see many things perhaps, but there are many things we cannot see.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of
1: భారతదేశము ఎంతో గొప్పది.
0: Land of Bharat is a very very illustrious one.
1: ఈ భారతదేశము ఎంతో ధనాన్ని తెచ్చి మీకు అందిస్తుండాలి.
0: The land of Bharat is also full of prosperity and wealth.
1: కేవలం ఒక రూపాయి నోట్లు కాదు అందించేది.
0: ఇట్స్ నాట్ మెయిన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ.
1: ధనము అదే విజ్ఞాన ధనము.
0: అండ్ దట్ ఇస్
1: అదే ప్రజ్ఞాన ధనము. అదే పవిత్రమైన ధనము. అదే సుజ్ఞానమైన ధనము. ఆ ధనాన్ని ఎంతో పెట్టుకుని వచ్చింది భాగవతం.
0: దట్ ద వెల్త్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ట్రూత్ అండ్ ఆల్ దీస్ థింగ్స్.
1: దేశంలో ఎక్కడ పోయినప్పటికీ ఈ అదృష్టం అనేటువంటి వెంటనే వస్తుండాలి.
0: అండ్ ఇన్ దిస్ ల్యాండ్ వేర్ ఎవర్ యూ గో దేర్ యూ ఫైండ్ దిస్ ఫార్చ్యూన్.
1: నీ చేతుల్లో అందించుకుంటూ వస్తుండాలి.
0: ఇట్స్ నాట్ ఓన్లీ గివింగ్ ఇట్ యూ, ఇట్స్ హ్యాండింగ్ ఇట్ ఓవర్ టు యూ. కానీ
1: దురదృష్టవంతుడు అయినవాడు ఆ చేయినే వచ్చి పెడుతున్నాడు.
0: బట్ ద మ్యాన్ హూస్ అన్లక్కీ ఈస్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్.
1: మనం అంత కఠినం కాకూడదు.
0: We are not that way.
1: మన మానవ జీవితము.
0: Here is our human life.
1: మానవ అంటే ఉపనిషత్తుల లోపల గొప్ప పేరు కలిగినటువంటి వాడు.
0: We are men, and in the Upanishads, man is exalted.
1: ఉపనిషత్తుల లోపల గొప్ప శక్తి కలిగినటువంటి వాడు అని అర్థం.
0: And in the Upanishads, he is called a person with tremendous strength.
1: ఇంతే గొప్ప పవిత్రమైనటువంటి వాడు అని కూడా అర్థం.
0: He is also called a person who is very pure.
1: గొప్ప జ్ఞానాన్ని బోధించేటువంటి వాడు అని అర్థం.
0: And one who has got a lot of knowledge.
1: విజ్ఞానాన్ని అందించేటువంటి వాడు అని అర్థం.
0: And that he can even impart knowledge to others.
1: కొన్ని ఉపనిషత్తులు అనేటువంటిది ఎన్నో అర్థాలు చెప్పుకుంటూ వచ్చినాయి.
0: So in the Upanishad, man is described in many ways.
1: కనుక
0: దేర్ఫోర్
1: ఈ ఒక చిన్న చిన్న పదాలకంతా కూడా మీరు అర్థం తెలుసుకోకుండా ఎంతనో తప్పులు పని చేస్తున్నాం.
0: సో వీఆర్ నాట్ అండర్స్టాండింగ్ ఇన్ ద మీనింగ్ ఆఫ్ ది స్మాల్ వర్డ్స్ అండ్ వీఆర్ గోయింగ్ ఇన్ ద రాంగ్ వే.
1: అదృష్టం కానీ దురదృష్టం కానీ,
0: వెదర్ ఇట్
1: మంచి కానీ చెడ్డ కానీ, మన వెంటనే ఉంటుండాలి.
0: మిస్ ఫార్చ్యూన్ ఆఫ్ ఫార్చ్యూన్, గుడ్ ఆర్ బ్యాడ్ ఇస్ జస్ట్ బిహైండ్ అస్.
1: కానీ అది మనం తెలుసుకోకుండా చేస్తున్నాము.
0: బట్ వీఆర్ నాట్ అండర్స్టాండింగ్ దిస్.
1: తిరిగి అది ఏనాటికైనా అది మనకు ఒక ఫలితాన్ని అందిస్తుంటుంది.
0: Someday or other we'll have to.
1: ఆ ఫలితం అనుభవించే సమయంలో అయ్యో నేను ఏం పాపం చేస్తున్నావు, ఏ పాపం చేస్తున్నావు అని అప్పుడు నీ ఒగుస్తున్నావు.
0: We will have to feel the fruit of whatever we do and we do not understand.
1: అది ప్రయోజనం ఏంటి?
0: What's the use of thinking now?
1: ముందే నీవు జాగ్రత్త పడాలి.
0: You've got to be careful right at the start.
1: ఆ కష్టం గురి కాకుండా చూసుకోవాలి.
0: You've got to see that you do not lose that.
1: అన్ని దైవానుగ్రహమే నీకు సాక్షి.
0: And God is the witness.
1: దైవ సంకల్పం అనేటువంటిది గొప్ప కీర్తిని సంపాదించేటువంటిది.
0: The will of God is something which brings great deed of faith.
1: కీర్తిని సంపాదించుకొని నిలుపుకొని నిజమైన జీవితాన్ని సార్థకం చేసుకోండి.
0: So try to earn for yourself fame and a good name and make good your life.
1: నేటి నుంచి మనం ఏ పని చేసినప్పటికీ ఇది భగవత్ ప్రీత్యార్థం, భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావంతో అర్పణ చేసుకుంటూ రండి.
0: From today onwards, offer everything to God, every bit that you do, think, work and do.
1: అప్పుడే నిజమైన జీవితం మీకు లభ్యమవుతుంది.
0: It's only knowledge and it's a true life that you can gather.
1: ఈ నాడు మనం సంపాదించుకునేటువంటి ధనకనక వస్తువు అనాదులు కాదు.
0: It's not what you acquire, the wealth and all that.
1: సుజ్ఞాన విజ్ఞాన ప్రజ్ఞానమే మన వెంట వచ్చేటువంటి ధనకనక వస్తువు అనాదులు.
0: There are material wealth and so many things you may acquire by way of knowledge.
1: నిత్యమైనా సత్యమైనా ధనాన్ని మనం సంపాదించాలి.
0: You have got to acquire the wealth of truth and dharma.
1: అట్టి ధనాన్ని మనం సంపాదించినప్పుడే నిజమైనటువంటి దైవ బలం మనకు వెంటనే ఉంటుంది.
0: That's the true wealth and then you will have the grace of God.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiment of love.
1: ఈనాడు
0: టుడే
1: ఎంతో 19th చాలా మంది కాచుకొని ఉంటున్నారు.
0: People were waiting for 19th November.
1: అలాంటి పవిత్రమైన భావం కలగటమే ఒక పెద్ద అదృష్టము.
0: Even to feel that good thought is really a fortune.
1: పూర్వం ఉన్నటువంటి ఈ చెడ్డ భావాలంతా వదిలిపెట్టండి.
0: Try to give up all those bad thoughts that you
1: have. ఉత్తమమైనటువంటి భావాన్ని మనం అభివృద్ధి పరచుకోండి.
0: Try to cultivate good thoughts.
1: ఉత్తమ జీవితాన్ని మనం ఆదర్శించాలని తీసుకోండి.
0: And try to strive for a good life, an exemplary life.
1: ఉపనిషత్ వాక్యంలో ఉండేటువంటి యొక్క పవిత్రత అనేటువంటి పదాన్ని మనం వినియోగించుకోండి.
0: We have got to try to understand what is pure in life.
1: ఉపనిషత్ అనేటువంటిది మానవునికి పవిత్రమైనటువంటిది అని నిరూపించాలి.
0: And Upanishads always says that man has everything that is pure.
1: ఉపనిషత్తులన్నీ కూడాను జ్ఞానములు అని బోధించాలి.
0: And Upanishads always tell us about knowledge and wisdom.
1: వేదమంతా కేవలము ఒక పదములు మంత్రములు మాత్రమే.
0: In Vedas there are the mantras.
1: వేదము లౌకికమైనటువంటి ఒక పురుష సూక్తము స్త్రీ సూక్తము ఇలాంటివంతా నేర్పిస్తూ వచ్చింది.
0: And there are many various texts of these Vedas.
1: ఎంత వేదములు నేర్చుకున్నప్పటికీ,
0: whatever Vedas we may learn,
1: upanishadune meeku teliyakunda poyina avanta vyartham aipothundi.
0: If we do not understand the Upanishads, the whole thing goes
1: wrong. Vedamulanta ayin tarvate upanishadulu prarambhistaru.
0: It's after the Vedas that one learns the Upanishads.
1: Upanishadunaga enti upasameepi nachchedichatmantu upanishadani anaga manaku sameepanga untundi manaku sariyainatundi okka balanni andincheetundi ve upanishadulu.
0: So the meaning of Upanishad is that which is near to us and which we can learn at close quarters.
1: Atti nijamaina shaktini meeru sampadinchalani aashistu aashirvadistu na deergha prasangani viramistunnanu.
0: So I'm blessing you that you may acquire this true knowledge and then be happy always.
2: भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद శాంతి జప జాన బినా సంయోగ ప్రభు దర్శ బినా ప్రజ్ఞాన నహీ దయ ధర్మ బినా కర్మ నహీ భగవాన్ బినా కోయి అపున నహీ హరి నామ బినా పరమాత్మ నహీ

0: రాజ్యమేలగవచ్చు. హేమ గోదానము ఇయ్యవచ్చు. గగనమందున్న చుక్కలు లెక్క కొనవచ్చు. జీవరాశుల పేర్లు చెప్పవచ్చు. అష్టాంగ విద్యలను అభ్యసించగవచ్చు. చంద్రమండలమైన చేరవచ్చు. కానీ దేహేంద్రియములరికట్టి మనసు నిల్పి అంతర్ముఖము చేసి అనవరతము నిశ్చల సమాన చిత్తుడై నిలువగలరా? నిశ్చల సమాన చిత్తులై నిలువగలరా?
1: ఇట్ ఇస్ పాసిబుల్ టు విన్ ఇన్ ది అసెంబ్లీ ఆఫ్ స్కాలర్స్. ఇట్ ఇస్ క్వైట్ పాసిబుల్ టు రిటర్న్ విక్టోరియస్లీ ఫ్రమ్ ద బ్యాటిల్ ఫీల్డ్. ఇట్ ఇస్ క్వైట్ పాసిబుల్ టు రూల్ ది ఎంటైర్ కింగ్డమ్ ఇన్ ది కెపాసిటీ ఆఫ్ కింగ్. వన్ కెన్ ఆఫర్ ఇన్ చారిటీ గోల్డెన్ కౌస్ ఎనీ నంబర్. One can even count the number of stars across the sky. One can mention the names of different species present all over the world. One can be a scholar in various texts. One can reach the moon. But it is very difficult to control the mind to remain steady and in the state of equanimity. Is it possible?
0: Prema swarupulaina vidyarthulara vidyarthinilara.
1: Embodiments of love, boys and girls, students.
0: Vidyaka visheshamanu gurtinchina tarvatane vidyarthulanu cheppadaniki veelavutundi.
1: You can call yourself a student if only you know the significance of education.
0: Vidyanaga kevalamu grantha parichayam maatrame vidya kaadu.
1: Education does not mean mere acquisition of knowledge from books.
0: ఇది బుకిష్ నాలెడ్జ్ అంటారు.
1: దిస్ ఇస్ కాల్డ్ బుకిష్ నాలెడ్జ్.
0: కానీ ఇందులో అనేక మంది ప్రవీణులుగా ఉంటున్నారు.
1: ఇన్ దిస్ బుకిష్ నాలెడ్జ్ మెనీ ఎక్స్పర్ట్స్ ఆర్ దేర్.
0: ఎంతమందో మేధావులుగా మారినారు.
1: దర్ ఆర్ మెనీ ఇంటెలెక్చువల్స్ టూ.
0: గొప్ప పండితులుగా రూపొందింపు చేశారు.
1: అండ్ వీ హావ్ గాట్ వెరీ హై స్కాలర్స్.
0: కానీ ఈ విధమైనటువంటి విద్య చేత ఈ పండితులు కానీ ఈ విద్యావంతులు కాని ఈ మేధావులు కాని జగత్తుకు ఏమి పని చేస్తున్నారు?
1: బీయింగ్ ఎ స్కాలర్, బీయింగ్ ఎన్ ఇంటెలెక్చువల్ ఆఫ్ ఎమినెన్స్, వాట్ ఈస్ దట్ హీస్ డూయింగ్ టు ద కమ్యూనిటీ?
0: సమాజంలో పుట్టి సమాజంలో పెరిగి సమాజం ద్వారా ఇంత విద్యను నేర్చి సమాజంకి ఏమి సేవ చేస్తున్నారు?
1: హ్యావింగ్ బీన్ బోర్న్ ఇన్ సొసైటీ, హ్యావింగ్ గ్రోన్ ఇన్ సొసైటీ, having acquired education from the society, what is it that he is doing in turn to the society?
0: Samajamanaku deeni krutinde telipukunnukunna chadivine chaduvantayu prayojanam emiti?
1: If one does not express gratitude to the community and society, what for is the education?
0: Okanoka samayam lopala Aravind cheppadu Calcutta lo university lo.
1: At one time Aravind said in Calcutta university,
0: oh vidyarthulara,
1: ఓ స్టూడెంట్స్,
0: మీరు చదివే దేని నిమిత్తమే చదువుతున్నారు?
1: వై డు అక్వైర్ నాలెడ్జ్?
0: చదివిన చదువు కేవలము స్వార్థ నిమిత్తమై కాదు.
1: దిస్ లెర్నింగ్ షుడ్ నాట్ బి ఫర్ సెల్ఫిష్నెస్.
0: స్వప్రయోజన నిమిత్తం కాదు.
1: నాట్ ఫర్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఈదర్.
0: సమాజంలో ఈ యొక్క విద్యను మనం అభ్యసించాము, ఆర్జించాము.
1: ఇన్ ఫ్యాక్ట్ యు అక్వైర్ నాలెడ్జ్ ఇన్ దిస్ కమ్యూనిటీ.
0: ఏ సమాజం నుండి మనం ఈ విద్యను ఆర్జించాము, ఆ సమాజమునకు సేవలే చేయకుండా ఈ విద్యను ఎందుకు?
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ డోంట్ సర్వ్ ద కమ్యూనిటీ సర్వ్ సొసైటీ, వేర్ ఫ్రమ్ యూ అక్వైర్ ద నాలెడ్జ్?
0: సమాజమునకు సేవ చేయనటువంటి, సమాజం యొక్క సంక్షేమాన్ని కోరనటువంటి ఈ చదువులో కంటే ఆ బుక్స్ నిప్పులో వేయటం మంచిది అన్నారు.
1: If you do not work for the progress and advancement of the community, better you burn all the books.
0: Kani Inadu Vignana Sastram Viriviga Periginadi.
1: Today the knowledge of science is increasing.
0: Dani Dwara Aneka Vidamanti Margamanu Bodhistu Naru Vidyartilaku.
1: In fact, various scientific techniques are taught to students.
0: ఈ సైన్స్ యొక్క విజ్ఞానం యొక్క తత్వమును కేవలము ప్రపంచం యొక్క ఉపయోగ నిమిత్తమై చేస్తున్నారా లేక ఆ విద్యావంతుని యొక్క సత్కీర్తి కోసం చేస్తున్నారా?
1: Is the scientific knowledge imparted for the advancement of the community, society, or to earn the reputation?
0: ఇంత గొప్ప మేధావులుగా మారుతున్నారు కానీ వారిలో వచ్చినటువంటి మార్పు ఏమిటి?
1: In fact, they are intellectuals as well. What transformation you find in them?
0: దీనిని ఒకానొక సమయంలో చర్చిలు కూడా చెప్పాడు.
1: The same thing is said at one time by Churchill.
0: Man has conquered all, but he has not conquered himself or not.
1: Man has conquered all, but he has not conquered himself.
0: ఈనాటి విజ్ఞాన శాస్త్రము తనను తప్ప సర్వమును కూడా ఎరుగుతూ ఉండాలి.
1: The scientific knowledge today will make you know everything in the outer world except
0: ee charatara prapanchamunandu undinatvanti okka sarva vishayamulu kudanu manavudu gurtinchadaniki prayatnistunnadu.
1: Man is making every effort to know everything present in the outside world.
0: Idi antayikudinu kevalamu bhautikamainatvanti vidyalu laukikamaina vidyalu.
1: This is all the physical knowledge, the secular knowledge.
0: ఇన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి తనను తాను తెలుసుకోలేకపోతున్నాడు.
1: Having known everything, he is not able to know his own self.
0: ఇది ఏ ముఖ్యమైనటువంటి విషయము.
1: This is the important factor.
0: తనను తాను తెలుసుకుని ప్రవర్తించేటువంటి యొక్క వ్యక్తి యొక్క సంబంధమే నిజమైన సంబంధము.
1: True relationship is established if only you understand your innate nature.
0: ఏ వ్యక్తిని చూచినకని who are you, who are you, who are you అని ప్రశ్నిస్తున్నాడు. కానీ who am I అనేటువంటి ప్రశ్నకు మాత్రము చోటు ఇవ్వటం లేదు.
1: Whomsoever you meet, you go on questioning who are you, but you don't put a question to yourself, who am I?
0: ఒకటికి ఒకటి భౌతికము, రెండవది పారమార్థికము.
1: One is physical, other is spiritual.
0: కనుకనే ఈ భౌతికమైన కూడాను పారమార్థికమైనటువంటిది ఉండినప్పుడే రెండింటి యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యం చేతనే మానవత్వం వికసిస్తుంది.
1: There should be intimate relationship between physical and spiritual aspects. Then only the interrelationships would blossom.
0: కేవలము భౌతికమైనటువంటిది ఒక విధమైనటువంటి నెగటివ్.
1: The physical knowledge is negative.
0: కానీ తనం తాను తెలుసుకునేటువంటి తత్వము పాజిటివ్.
1: The knowledge of the self is positive.
0: ఈ నెగటివ్ పాజిటివ్ రెండింటి యొక్క సంబంధ బాంధవ్యం చేతనే మానవత్వం వికసిస్తుంది, ప్రకటిస్తుంది.
1: The human personality blossoms, shines forth. If there is happy blend of the positive and the negative.
0: Manavuni manaviniga maatchinanta maatramna vidya yokka paripurnata erpadadu.
1: In fact, if you become a total man, there does not lie the fullness of vidya.
0: Ee vidyacheta manavuni paripurnamaina manaviniga roopandimpa cheyali.
1: In fact, education should help you to be a total man.
0: Manavuni dayamayuniga maarchali.
1: In fact, you should be transformed into compassionate one.
0: ఇట్టి దయామయుడిగా మార్చినటువంటి విద్యలు మనకెందుకు?
1: ఇఫ్ యు ఆర్ నాట్ కంపాషనేట్ వాట్ ఫార్ ఇస్ దిస్ ఎడ్యుకేషన్?
0: ఈనాటి విద్యలన్నీ కూడా కేవలం హృదయమును కఠిన రూపంగా మారుస్తుండాలి.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ మేకింగ్ యూ వెరీ టఫ్ అండ్ హార్డ్.
0: మానవుడు మేధాశక్తిని ఎంత అభివృద్ధిగా గావించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడో ఆ విధంగానే హృదయాన్ని కూడా విశాలం చేయటం.

0: తగిన కృషి చేయాలి.
1: జస్ట్ యాజ్ యూ వాంట్ టు గ్రో ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ది ఇంటెలెక్ట్ యూ సీ దట్ యువర్ హార్ట్ ఆల్సో మెల్ట్స్ అండ్ ఎక్స్పాండ్.
0: హృదయ విశారదనే తెలుసుకునకుండా ఈ మేధాశక్తి ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ యూ డూ నాట్ అండర్స్టాండ్ వాట్ ఫార్ ఇస్ దిస్ ఇంటెలెక్చువల్ ఫ్యాకల్టీ.
0: కనుక హృదయంతో పాటు కేవలము మానసిక ప్రవర్తన కూడా మారాలి.
1: సో అలాంగ్ విత్ ద హార్ట్ ద మైండ్ ఆల్సో షుడ్ ట్రాన్స్ఫార్మ్.
0: ప్రాచీన కాలం నుండి
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్
0: మన భారతదేశమునందు
1: ఇన్ భారత్
0: ఈ విద్యా విధానంలో అనేక విధమైనటువంటి మార్పులు కూర్పులు చేస్తూ వచ్చారు మహనీయులు.
1: నోబుల్ సోల్స్ హ్యావ్ మేడ్ రిపీటెడ్ అటెంప్ట్స్ బ్రింగింగ్ సార్ట్ ఆఫ్ మాడిఫికేషన్స్ ఆల్టరేషన్ చేంజెస్ ఇన్ ది ఎడ్యుకేషన్ ఫీల్డ్.
0: కానీ విదేశీయులు భారతదేశంలో ప్రవేశించిన పూర్వము విద్యా సంస్థలు చాలా తక్కువగా ఉండేటువంటివి.
1: బిఫోర్ ఫారినర్స్ స్టెప్డ్ హియర్ దేర్ వర్ వెరీ ఫ్యూ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ దిస్ కంట్రీ.
0: యూనివర్సిటీస్ అనేటువంటిది ఐదో ఆరో ఉండేటువంటివి.
1: దేర్ వర్ అబౌట్ 5 to 6 యూనివర్సిటీస్ ఓన్లీ.
0: ఒక్కొక్క యూనివర్సిటీ కూడాను ఒక్కొక్క సబ్జెక్టును మాత్రమే లక్ష్యం అందించుకుని తద్వారా మానసిక సంబంధమైనటువంటి యొక్క విశాలతను పెంచుకుంటూ వచ్చేటువంటి వారు.
1: ఈచ్ యూనివర్సిటీ హ్యాడ్ వన్ స్పెషాలిటీ హెల్పింగ్ ఇన్ ద బ్లాసమింగ్ ఆఫ్ ది మెంటల్ ఫ్యాకల్టీ ఇన్ ఫుల్.
0: మొట్టమొదట కాశీ,
1: ద ఫస్ట్ వన్ కాశీ బెనారస్.
0: ఈ కాశీలో అభిమాన శాస్త్రం అనేటువంటిది ఒక వ్యాకరణము. కాశీ విశ్వవిద్యాలయంలో
1: ద బెనారస్ యూనివర్సిటీ గ్రామర్ ఇస్ ద మెయిన్ సబ్జెక్ట్ టాట్.
0: ఒక్కొక్క విశ్వవిద్యాలయం నందుకూడాను ఒక్కొక్కటి అభిమానమైనటువంటి శాస్త్రంను అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
1: ఈచ్ యూనివర్సిటీ హాస్ టేకెన్ అప్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఫాస్టరింగ్ వన్ డిసిప్లిన్.
0: కాశ్మీర్ విశ్వవిద్యాలయం నందు అలంకారము అనేటువంటి ఒక విశ్వ విద్యను అభివృద్ది పరుచుకుంటూ వచ్చారు.
1: ఇన్ఫాక్ట్ ది ఏన్షియంట్ సైన్సెస్ అలంకార శాస్త్ర వన్ సబ్జెక్ట్ వాజ్ డెవలప్డ్.
0: ఇదే విధంగానే ఉజ్జయిని విశ్వవిద్యాలయం నందు
1: ఇన్ ఉజ్జయిని యూనివర్సిటీ
0: గణిత శాస్త్రం అభివృద్ది పరుచుకుంటూ వచ్చారు.
1: మ్యాథమెటిక్స్ వాజ్ స్పెషాలిటీ.
0: ఇంకితే కాకుండా నవద్వీప అనేటువంటి ఒక గ్రామం పట్టణం నందు ఒక విశ్వవిద్యాలయం ఉంటుండాలి.
1: ఎట్ ఎ ప్లేస్ బై నవద్వీప్ దేర్ వాస్
0: ఈ నవద్వీప విశ్వవిద్యాలయం నందు ప్రధానమైనటువంటి అభిమానం కూడినటువంటి ఒక శాస్త్రం ఏమిటి?
1: వాట్ ఈస్ ద స్పెషల్ సబ్జెక్ట్ టాట్ ఇన్ నవద్వీప్ యూనివర్సిటీ?
0: నవద్వీప విశ్వవిద్యాలయం నందు న్యాయశాస్త్రమే ప్రధానంగా తీసుకున్నారు.
1: ఇట్ హాస్ స్పెషలైజ్డ్ ఇన్ లా.
0: ఇంకా రాముని సోదరుడైనటువంటి భరతుడు ఏలినటువంటి రాజ్యము అమరావతి.
1: అమరావతి వాజ్ రూల్డ్ బై భరత్ బ్రదర్ ఆఫ్ రామ.
0: ఈ అమరావతి విశ్వవిద్యాలయం నందు కేవలము ఒక విధమైన యొక్క శాస్త్రం అభివృద్ది పరచుకోవటమే కాకుండా
1: ఇన్ దిస్ అమరావతి యూనివర్సిటీ నాట్ ఓన్లీ సైన్స్
0: ఆరోగ్య సంబంధమైనటువంటి యొక్క శాస్త్రంను ప్రధానమైనటువంటి లక్ష్యంలో తీసుకున్నారు.
1: ఇట్ హాస్ స్పెషలైజ్డ్ మెడిసిన్.
0: ఇంతియే కాకుండా
1: నాట్ ఓన్లీ దిస్
0: ఈ యొక్క యూనివర్సిటీ యందు నీతి నిజాయితీలను పెంచినప్పుడే మానవ జాతి ఒక ఉన్నత స్థితిని పొందుతుందని చింతించారు ఈ యొక్క విశ్వవిద్యాలయం వారు.
1: యూనివర్సిటీ అథారిటీస్ ఫెల్ట్ దట్ ద మొరాలిటీ అండ్ ఇంటెగ్రిటీ ఆర్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ ఫర్ ది టోటల్
0: పర్సనాలిటీ. నిత్య జీవితమునందు సత్య మార్గముతో తమ వృత్తులను అభివృద్ది పరుచుకునే నిమిత్తమై కమ్మరి కుమ్మరి దొమ్మరి ఇత్యాది విద్యలన్నీ కూడాను ఒక పై భాగంగా భావించుకుని అందరికీ బోధిస్తూ వచ్చారు.
1: ఇన్ ఆర్డర్ టు టేక్ ద రైట్ ఫుల్ ట్రూత్ ఫుల్ పాత్ ఇన్ లైఫ్ ద వొకేషనల్ సబ్జెక్ట్స్ ఆర్ ఆల్సో టాట్ లైక్ కార్పెంటరీ అండ్ బ్లాక్ స్మిత్ అదర్ సబ్జెక్ట్ లైక్ దాట్.
0: నిత్య జీవితంలో అవసరం లేనటువంటివన్నీ చదివి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ రీడింగ్ దోస్ సబ్జెక్ట్స్ విచ్ ఆర్ నాట్ యూజ్ఫుల్?
0: వారి వారి వృత్తులకు సంబంధించినటువంటి యొక్క పనులన్నీ కూడా నేర్చుకోవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ నో ద ప్రొఫెషనల్ స్కిల్స్ యాజ్ వెల్.
0: ఇంతియే కాకుండా
1: నాట్ ఓన్లీ
0: సంగీతము సాహిత్యము నృత్యము ఇత్యాదంతా కూడాను నాట్యకళలు కూడాను పోషించుకుంటూ వచ్చారు.
1: అండ్ దే ఆల్సో ఫాస్టర్డ్ ఎంకరేజ్ ద ఫైన్ ఆర్ట్స్ లైక్ డాన్స్ అండ్ ద మ్యూజిక్ అండ్ లిటరేచర్.
0: అమరావతి విశ్వవిద్యాలయం నందు అనేక విధమైనటువంటి యొక్క సంస్థలను కూడాను అభివృద్ది పరచుకుంటూ వచ్చారు.
1: ది అమరావతి యూనివర్సిటీ ఎంకరేజ్ ఆల్ దీస్ డిసిప్లిన్స్ ద సబ్జెక్ట్స్.
0: తక్షశిల ఇంకొక విశ్వవిద్యాలయము.
1: Another university, Takshashila University.
0: ఈ తక్షశిలా విశ్వవిద్యాలయం నందు
1: ఇన్ దిస్ తక్షశిలా యూనివర్సిటీ
0: ఒక విధమైన ఆయుర్వేదము అనేటువంటి యొక్క అభిమాన శాస్త్రం అభివృద్ది పరచుకుంటూ వచ్చారు.
1: ఆయుర్వేద ద మెడికల్ సైన్స్ వాజ్ స్పెషాలిటీ.
0: ఈ విధంగా విచారణ చేస్తే ఒక ఆరో ఏడో విశ్వవిద్యాలయాలు మాత్రమే ఆనాడు ఉన్నటువంటివి.
1: ఇన్ దోస్ డేస్ ఎట్ ది మోస్ట్ 6 to 7 యూనివర్సిటీస్ ఎగ్జిస్టెడ్.
0: ఈనాడు వందల కొద్దీ పెరిగిపోయాయి.
1: టుడే వి ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ యూనివర్సిటీస్.
0: కానీ ఈ పెరిగిపోయినటువంటి విశ్వవిద్యాలయం వల్ల మనం నేర్చుకున్నటువంటి సత్యం ఏమిటి?
1: With all the increasing number of the universities, what truth we have understood.
0: దేశమునకు చేసేటువంటి ఉపకారం ఏమిటి?
1: What help we have done to society.
0: సమాజం యొక్క సంక్షేమాన్ని కోరడానికి ఆధారాలు ఏమిటి?
1: What is the proof to demonstrate that we work for the advancement of the society?
0: కాని ఈ ఆధునిక విద్యలన్నీ కూడా అభివృద్ధి అయిపోయి
1: with the development of the modern education,
0: నిజమైనటువంటి ఆత్మవిద్యలన్నీ క్షీణించిపోయినాయి.
1: The knowledge of the self declined.
0: ఈనాడు విద్యకు ఎడ్యుకేషన్ అంటారు.
1: విద్య ఈజ్ కాల్డ్ ఎడ్యుకేషన్.
0: ఎడ్యుకేషన్ అంటే ఏమిటి?
1: వాట్ ఈజ్ మెన్ బై ఎడ్యుకేషన్?
0: ఇది కేవలము ఎడ్యుకేర్ అనేటువంటి యొక్క పదం నుంచి, ఆంగ్ల భాష నుంచి వచ్చింది.
1: ఎడ్యుకేషన్ ఈజ్ ద డెరివేటివ్ ఆఫ్ ఎడ్యుకేర్.
0: ఎడ్యుకేర్ ఎడ్యుకేర్ అనగా ఏమిటి?
1: వాట్ ఈజ్ మెన్ బై ఎడ్యుకేర్?
0: లోపల నుండి బయటికి తిరగటమే.
1: ద వర్డ్ ఎడ్యుకేర్ మెంట్ టు బ్రింగ్ అవుట్, టు బ్రింగ్ ఫోర్త్.
0: ఏ విధంగా తీసేది దీన్ని?
1: వాట్ ఈస్ ఇట్ దట్స్ టు బి బ్రాట్?
0: ప్రతి ఒక్క శక్తి కూడాను మానవుని యందు అంతర్భూతమై ఉంటున్నాయి.
1: ఎవ్రీ పవర్ ఫ్యాకల్టీ ఈజ్ లేటెంట్.
0: నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక అన్ని శక్తులు కూడాను మానవుని యొక్క అంతర్భూతమై ఉంటున్నాయి.
1: ఆల్ పవర్స్, ద ఫిజికల్, ద మారల్, ఇంటెలెక్చువల్, స్పిరిచువల్, ఎథికల్, ఆల్ వాల్యూస్ ఆర్ ఇన్ యూ.
0: గిట్టి పవిత్రమైనటువంటి యొక్క విద్యలను మనం తెప్పించుకొని తద్వారా సమాజం యొక్క సంక్షేమాన్ని మనం కోరాలి, చేయాలి.
1: We should acquire that sacred education and serve the society.
0: కనుకని దీన్ని తీవడానికి రెండు విధమైనటువంటి మార్గములు ఉంటున్నాయి.
1: There are two paths to bring out the latent values.
0: ఇది లాటిన్ లాంగ్వేజ్ నుంచి వచ్చినటువంటిదే ఎడ్యుకేర్.
1: ఎడ్యుకేర్ ఇస్ ద లాటిన్ వర్డ్.
0: ఈ లాటిన్ లాంగ్వేజ్ లో ఉన్నటువంటి ఒక అంతరార్థం ఏమిటి? రెండింటినీ మనం బయటకు తీవాలి.
1: The Latin word indicates that those which are latent, immanent must be brought out.
0: ఒకటి కేవలము బాహ్యమైనటువంటి యొక్క భావములను బయటకు తీవటం.
1: One, bringing out the external feelings.
0: దీనిని బయటకు తీసేటువంటిది తల.
1: It concerns the head.
0: అంతర్భూతంగా ఉండినటువంటి యొక్క విద్యలను, శక్తులను మైండ్కి బయటకు తీవటం అనేటువంటిది ఇది ఏ హృదయము.
1: The inner faculties are brought out of the heart.
0: ఈ రెండింటినీ బయటికి తీసినప్పుడే మన జీవితం అనేటువంటిది ఎంతైనా కానీ ఆదర్శంగా నిరూపిస్తుంది.
1: When once these two manifest, inner and outer, the life would be ideal.
0: ఒకటి జీవనోపాధి, రెండవది జీవిత పరమావధి.
1: One is the life, another is living.
0: ఈ జీవనోపాధి తల నుంచి వచ్చేటువంటి చదవటము, రాయటము, సంపాదించడము, ఉద్యోగాలు చేయటము ఇత్యాది కర్తవ్యం చేత తన యొక్క తత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
1: ఆల్ ది నాలెడ్జ్ దట్ కమ్స్ టు ది హెడ్ విల్ హెల్ప్ యూ టు క్యారీ అవుట్ యువర్ లివింగ్, ద రైటింగ్, ద రీడింగ్.
0: ఈ లౌకికమైనటువంటి యొక్క విద్యలు అన్ని కూడా కేవలము ఒక విధమైనటువంటి తల నుంచి ప్రారంభమైనటువంటివి.
1: ఆల్ ద సెక్యులర్ నాలెడ్జ్ హ్యాస్ అరిజన్ అవుట్ ద హెడ్.
0: దీన్ని బుకిష్ నాలెడ్జ్ అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ బుకిష్ నాలెడ్జ్.
0: మస్తకము ఉన్నటువంటి సంబంధం ఇంతే.
1: దిస్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ మస్తక ద హెడ్ ద
0: పుస్తక. మస్తకం నుంచి పుస్తకంలో ప్రవేశించింది, పుస్తకం నుంచి తిరిగి మస్తకానికి పోతుండాలి.
1: థింగ్స్ హావ్ కమ్ అవుట్ ఆఫ్ ద హెడ్ అండ్ గాన్ ఇన్ టు ద బుక్ అండ్ దెన్ రివర్స్ ఆర్డర్.
0: కనుక ఈ బుకిష్ నాలెడ్జ్ అనేటువంటి కేవలం ఒక సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
1: దిస్ బుకిష్ నాలెడ్జ్ ఈస్ ద సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
0: దీని తర్వాత జనరల్ నాలెడ్జ్ మనకు కావాలి.
1: వీ నీడ్ జనరల్ నాలెడ్జ్.
0: ఈ జనరల్ నాలెడ్జ్ తర్వాతనే
1: లేటర్
0: డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఉండాలి.
1: డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఇస్
0: వాట్ ఇస్ రైట్, వాట్ ఇస్ రాంగ్.
1: వాట్ ఇస్ రైట్, వాట్ ఇస్ రాంగ్.
0: ఏది నా జీవితానికి ఆదర్శమైనటువంటిది,
1: వాట్ ఈస్ ది ట్రూ ఐడియల్ ఇన్ మై లైఫ్,
0: దాన్ని చక్కగా విచారణ చేయాలి.
1: వన్ మస్ట్ ఇన్వెస్టిగేట్.
0: డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ తర్వాతనే ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది.
1: After discrimination knowledge comes in the field,
0: ee practical knowledge ne manaviki pradhanamaitvanti knowledge.
1: Practical knowledge is important.
0: Ee bookish knowledge, ee superficial knowledge, general knowledge, ee discrimination knowledge ivanni kudunu kevalam laukikamaitvanti oka jagattuniki maatrame sambandhinchinavi.
1: The bookish knowledge, superficial knowledge, general knowledge and the discrimination knowledge are absolutely worldly.
0: Pravutti lakshanalu tappa nivrutti lakshanalu kaadu.
1: They all stand for the external outlook.
0: Kanukane manavudu swarthamu saprayojanamlo munigi samajam yokka samkshemanni visvaristunnadu.
1: Therefore man is drowned in selfishness, self-interest and he has forgotten the progress of society.
0: కనుక సమాజం యొక్క సంక్షేమాన్ని మనం కోరినప్పుడే మన సంక్షేమాన్ని కూడా అభివృద్ధి పొందుతుంది.
1: When once you desire and strive for the welfare of the society, you will be safe and secure.
0: లోకంలో ఎన్ని లక్షల మంది చదువులు లేరు.
1: We find lakhs and lakhs educated.
0: ఎంతమంది మేధావులు లేరు.
1: There are many intellectuals.
0: వీరు చేసేటువంటి పని ఏమిటి?
1: What is that you are doing?
0: తమ స్వార్థం కోసం తమ ఉద్యోగాలు చేసుకుంటూ తమ కుటుంబాలను తాము పోషించుకుంటూ ఉన్నారు.
1: You just do and work for your own selfish interests.
0: ఎవరైనా ఒక కాలమును ఒక కర్మను ప్రధానంగా తీసుకుని సమాజంలో ప్రవేశించి ఆదర్శవంతమైనటువంటి సేవలు చేసేటువంటి వారు ఎవరైనా కనిపిస్తున్నారా?
1: Have you ever come across those people who take time to serve the society?
0: కేవలం స్వార్థ సప్రయోజనాల నిమిత్తమై ప్రాకులాడేటువంటి ప్రజలకు మాత్రమే నోబెల్ ప్రైజ్ అంతా ఇస్తున్నారు.
1: And in fact we adore those people who are drowning
0: in చక్కగా విచారించి చూస్తే ఎడ్యుకేషన్ అనేటువంటి ఏమిటో అనేటువంటి వారికి కూడా తెలియటం లేదు. ఎంతమంది మేధావులు లేరు.
1: దర్ మెనీ ఇంటెలెక్చువల్.
0: వీరు చేసేటువంటి పని ఏమిటి?
1: వాట్ ఇస్ దట్ యు ఆర్ డూయింగ్?
0: తమ స్వార్థం కోసం తమ ఉద్యోగాలు చేసుకుంటూ తమ కుటుంబాలను తాము పోషించుకుంటూ ఉన్నారు.
1: యు జస్ట్ డూ

0: దీనిని
1: చక్కగా విచారించి చూస్తే ఎడ్యుకేషన్ అనేటువంటిది ఏమిటి అనేటువంటి వారికి కూడా తెలియటం లేదు.
0: ఇట్స్ ఆబ్వియస్ దే డోంట్ నో వాట్ ట్రూ ఎడ్యుకేషన్ ఈజ్.
1: ఏ మొదలు జెడ్ వరకు కూడా డిగ్రీస్ తీసుకుంటే అది గొప్ప ఎడ్యుకేషన్.
0: ద వన్ హూ అక్వైర్స్ డిగ్రీస్ ఫ్రమ్ ద లెటర్ ఏ టు జెడ్ వి కాల్ హిమ్ హై ఎడ్యుకేటెడ్ మ్యాన్. ఈజ్ దట్ ఎడ్యుకేషన్?
1: ఇవంతా కూడా కేవలం క్వాంటిటీ.
0: All the degrees amount to quantity.
1: Quality kawali.
0: But we need quality.
1: Why barrels of donkey milk? 1 teaspoon of cow milk is better.
0: Why barrels of donkey milk? 1 teaspoon of cow milk is enough. Better.
1: Kanukane, anati prachina vidya samasthalu yendu, విశ్వవిద్యాలయములందు ఒక్కొక్క సబ్జెక్టును ప్రత్యేకంగా తీసుకుని అనేక విధమైనటువంటి యొక్క సమాజం యొక్క సంక్షేమాన్ని కోరుతూ వచ్చారు.
0: దట్ ఫర్ దట్ రీజన్ ఇన్ ది ఏన్షియంట్ డేస్ ఈచ్ యూనివర్సిటీ హాస్ టేకెన్ వన్ స్పెషాలిటీ అండ్
1: గ్రామర్ అనేటువంటి దాన్ని కాశీలో ప్రవేశించి ఆ గ్రామర్ యొక్క తత్వాన్ని ఎన్ని విధాలుగా అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
0: ద సబ్జెక్ట్ గ్రామర్ was developed in a manifold way in the Kashi University.
1: Yes, జ్ఞానదయా సింధు రగాదస్య దగాగుణ సేవిత మక్షయోధీరో శశిచ మృతాయిచ సమస్త సమస్యాతి. ఈ విధంగా వాళ్ళు బోధించుకుంటూ అందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని ప్రాక్టికల్ లో పెట్టించుకుంటూ వచ్చారు విద్యార్థుల చేత.
0: దే టాట్ ఆల్ ద రూల్స్ ఆఫ్ ద గ్రామర్ అండ్ హెల్ప్ దెమ్ టు లీడ్ దేర్ ప్రాక్టికల్ లైఫ్.
1: అమరా నిజరాదేవ త్రిజా విభుదాసుర సుప్రబాణ సుమనస త్రిజి బహుశాది కథ ఆదిత్యేయ దివిషదో లేక ఆదిత్య నందన ఆదిత్యారు భవస్వప్న అమృత్య అమృతాంజన. ఈ విధమైనటువంటి యొక్క అమృతత్వమైనటువంటి యొక్క విషయాలంతా కూడా ప్రజలకు అందించి వారి ద్వారా ఐకమత్యాన్ని పెంపొందింపచేసి తద్వారా అన్నదమ్ములు అక్కచెల్లెండ్రుల వలె దీన్ని పోషించుకుంటూ వచ్చారు.
0: ఆల్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ వర్ టాట్ టు ఆల్ ద స్టూడెంట్స్ సచ్ దాట్ దే డెవలప్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ అండ్ సో దట్ దే కుడ్ బిహేవ్ యాజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
1: ఇలాంటి విశ్వవిద్యాలయములందు ఏ యొక్క స్కూల్స్ అక్కడ లేవు.
0: There were no schools affiliated
1: to the university.
0: There were no schools as such.
1: ఆ యూనివర్సిటీ లోపల విశ్వవిద్యాలయం లోపల విద్యార్థులు ఎంతమంది?
0: How many students were there in every university?
1: 9 లేక 10 మంది.
0: The strength 9 or 10.
1: గొప్ప విద్యావత్తులు.
0: They are highly
1: గొప్ప యూనివర్సిటీ.
0: It's a big university.
1: ఇంకా టీచర్స్ ఎవరు?
0: Who are professors?
1: అక్కడ ఉన్నటువంటి టీచరే విశ్వవిద్యాలయంకు వైస్ ఛాన్సలర్.
0: The teacher, the resident is the vice chancellor.
1: ఇది ఎవరితోన గవర్నమెంట్ కానీ ఏక్తికి సంబంధం లేకుండా జరిపేటువంటివి అవి.
0: దేర్ ఆల్ సెల్ఫ్ రిలయెంట్ నో కనెక్షన్ విత్ ద గవర్నమెంట్.
1: సరస్వతిని సంపూర్ణమైనటువంటి యొక్క స్వేచ్ఛను అందిస్తూ వచ్చారు సరస్వతికి.
0: ది గాడెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సరస్వతి వాస్ గివెన్ కంప్లీట్
1: ఫ్రీడమ్. ఈ సరస్వతి ఎన్ని విధమైన స్వేచ్ఛతోనో ఆ విద్యార్థులకు చక్కని బోధనలు చేయించి ఆనందాన్ని అందిస్తూ ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చింది.
0: గాడెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సరస్వతి హ్యాస్ గివెన్ ఆల్ ది ఐడియల్స్ ఇన్ లైఫ్ to the students.
1: Teachers kudunu okka naya paisa puchukuneetundi varu kaadu.
0: Teachers also didn't receive any salary.
1: Vidyarthulu kudunu ichi puchukuneetundi varu kaadu.
0: Students don't pay fees either.
1: Kevalamu aa yokka vice chancellor inti ende undi varu.
0: They stayed at the residence of vice chancellor.
1: Eppudu bodhistaro yenaadu bodhistaro cheppadaniki veelu kaadu.
0: When and where how
1: did oka time table ani kaani oka time yokka nirnayam kaani ledu.
0: There were no specific times like timetables.
1: రాత్రి రాత్రి లేచి ఒక పిల్లవాడిని లేపించి వాడికి తిరిగి విద్యను బోధించేటువంటి
0: రైట్ ఎనీ టైమ్ ఇన్ ద నైట్ హీ విల్ వేక్ అప్ ద స్టూడెంట్.
1: సమయ సందర్భం అనేటువంటిదే లేకుండా ఎప్పుడు పడితే అప్పుడంతా వారి సందేహాలను తీర్చేటువంటి వారు.
0: దేర్ వాజ్ నో స్టిప్యులేటెడ్ టైమ్ వాట్స్ ఎవర్ దే యూస్ టు క్లియర్ దేర్ డౌట్స్.
1: వారు పాఠములు ఎక్కడ చదివేటువంటి వారు?
0: హౌ డిడ్ దే లెర్న్?
1: పవిత్రమైనటువంటి నదీ తీరం నందు ఒడ్డున ఉందో.
0: They just used to study along the shores of the river.
1: లేక చల్లని ఛాయ అయినటువంటి వృక్షముల క్రిందనో.
0: Or sit under the shade of a tree.
1: లేక దేవాలయంలో కంపౌండ్ నందు ఎక్కడో కూర్చొని వారికి విద్యను బోధించేటువంటి వారు.
0: Or they sit squat on the ground in the temple premises and learn.
1: విశ్వవిద్యాలయం అంటే పెద్ద పెద్ద భవనాలంతా కావాలి.
0: Today university requires
1: లాబొరేటరీ కంటే కూడా ఎంతెంతో గొప్ప మిషన్స్ అంతా కావాలి.
0: And we need machinery.
1: ఈ ఇన్స్ట్రుమెంట్ అంతా కొన్ని అనేక విధమైనటువంటి శ్రమ పడుతున్నారు.
0: అండ్ వీ స్ట్రగుల్ హార్డ్ టు అక్వైర్ ఇన్స్ట్రుమెంట్స్.
1: ఎలాంటి యంత్రములు లేదు.
0: నో మిషన్.
1: ఎలాంటి మంత్రములు లేదు.
0: నో మంత్ర.
1: ఎలాంటి భవనములు లేదు.
0: నో మ్యాన్షన్స్ ఇన్ దోస్ డేస్.
1: ఓపెన్ ఎయిర్.
0: ఇట్ వాజ్ ఓపెన్ ఎయిర్. థింగ్స్ వర్
1: ఆ విధమైనటువంటి దీంట్లో ఉంటుంది. పవిత్రమైనటువంటి వాతావరణాన్ని కలిపి
0: దేర్ వాజ్ సీక్రెట్ అట్మాస్ఫియర్ ఆల్ అరౌండ్.
1: ఆరోగ్యాన్ని అందించేటువంటి ఒక ఆక్సిజన్ పీల్చుకుంటూ.
0: అండ్ దేర్ బ్రీదింగ్ ఆక్సిజన్.
1: ఆ వృక్షం కింద ఉంటున్నప్పుడు ఈ కార్బన్ డైఆక్సైడ్ ను నిర్మూలం గావించి.
0: అండ్ ఎగ్జేలింగ్ కార్బన్ డైఆక్సైడ్ రిసీవ్డ్ బై ది
1: మంచి ఆరోగ్యవంతులుగా ఉండేటువంటి వాళ్ళు ఆనాటి విద్యార్థులు.
0: అండ్ స్టూడెంట్స్ ఇన్ దోస్ డేస్ వర్ హేల్ అండ్ హెల్దీ.
1: ఆనాటి విద్యార్థులకు, ఆనాటి అధ్యాపకులకు, ఈనాటి విద్యార్థులకు, ఈనాటి అధ్యాపకులు

0: There's no comparison between the teachers and students of those days and these days.
1: ఎన్ని టెస్ట్ బుక్స్ పెట్టినా ఎన్ని విధమైన నోట్స్ పెట్టినా చదవడానికి వీరికి సాధ్యం కాదు.
0: You have number of textbooks and notebooks, but you don't read, no time.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్
1: విద్యార్థినిలారా, ఆనాడు పేపర్స్ అనేటువంటిది లేదు.
0: స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్, దేర్ వర్ నో స్టేషనరీ
1: బుక్స్ అనేటువంటిది ఏనాడు ప్రింట్ కాలేదు.
0: నో ప్రింటింగ్ ప్రింటెడ్ బుక్స్.
1: కేవలం మాటకు మాట, మాటకు మాట.
0: ఇట్ ఇస్ ఓన్లీ వెర్బల్ కమ్యూనికేషన్.
1: అధ్యాపకుడు చెప్పేటువంటి ప్రతి మాటను కూడా నువ్వు హృదయానికి అత్తుకునేటట్టుగా చెప్పి దానినే ప్రింట్గా చేసుకుని ఆ మాట మాట చేతనే వచ్చినటువంటి యొక్క శాస్త్రంలే ఇవన్నీ కూడా.
0: వాట్ ఎవర్ దట్ ఈస్ థాట్ బై ది టీచర్ గాట్ ఇట్ సెల్ఫ్ ఇంప్రింటెడ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ దే రిమెంబర్డ్.
1: కనుకనే ఆనాటి విద్యలన్నీ కూడా నువ్వు శాశ్వతంగా ప్రింట్ అయిపోయినాయి మానవుని హృదయం నందు.
0: దేర్ఫోర్ ఎడ్యుకేషన్ దోస్ డేస్ కమ్యూనికేటెడ్ రిమైన్స్ ఫర్ఎవర్ అండ్ ఎవర్.
1: గంటకు ముందుగా చదివినటువంటి దాన్ని మరీ ఒక గంటకు జ్ఞాపకమే ఉండదు.
0: స్టూడెంట్స్ టుడే దే రీడ్ 1 hour బ్యాక్ దే ఫర్గెట్ రైట్ నౌ.
1: కారణం ఏమిటి?
0: వై
1: ఈనాటి విద్యార్థులు మనస్సును స్వేచ్ఛగా వదిలిపెడుతున్నారు.
0: బికాస్ ద మోడర్న్ స్టూడెంట్ హ్యాస్ లెట్ హిస్ మైండ్ మూవ్ వేవ్ ఫ్రీలీ.
1: ఈ మనస్సును అరికట్టడానికి ప్రయత్నం చేపించేది ఆనాటి విద్యలు.
0: ఇన్ దోస్ డేస్ ఎడ్యుకేషన్ టాట్ దెమ్ హౌ టు కంట్రోల్ ద మైండ్.
1: మనసును కంట్రోల్లో పెట్టుకోవాలి.
0: యూ షుడ్ put your mind under
1: మనసు అదుపులో పెట్టుకున్నప్పుడు ఆ విద్యను మనకు హృదయానికి అత్తుకుంటాయి.
0: When you have the control in the mind, the education can be imprinted.
1: దీనిని పురస్కరించుకుని మన ఏవ మనుష్యానాం కారణం బంధము చేయు అన్నారు.
0: Basing on this, it is said that the mind is the cause for the bondage and liberation.
1: నిత్య సత్య సుకృతులన్ని ప్రకృతి విడిచి పోవుచుండే.
0: And this eternal truth is just forgotten.
1: నిత్య దయ ఆచరణలన్ని దురాచారమగుచుండే.
0: అండ్ ఆల్ ద ప్రాక్టీసెస్ ఆర్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
1: ఆర్య వేద విద్యలు అనగే
0: అండ్ ది ఎడ్యుకేషన్ విదౌట్ ప్రాక్టీస్.
1: ఈ ఆర్యవేద విద్యలు అడిగిన తర్వాత నీవు చదివేటువంటి ఏమిటి?
0: వెన్ యూ నాట్ ప్రాక్టీస్ వాట్ ఫార్ ఇస్ దిస్ ఎడ్యుకేషన్ వై యూ స్టడీ.
1: కనుకనే విద్యావంతులంతా ఏ విధమైనటువంటి ఆదర్శాన్ని నిరూపించారో దాన్ని ప్రాచీనమైనటువంటి దాన్ని ఈనాడు నూతనంగా కూడా మనం పోషించాలి.
0: Therefore, all the ideals fostered, adopted, practiced by people of the ancient times.
1: ఈ లౌకికమైనటువంటి ప్రాకృతమైనటువంటి యొక్క విషయాలకు దాన్ని కూడా నేర్చుకోవచ్చు.
0: In fact, we can acquire the modern skills.
1: కానీ ఫండమెంటల్ విద్య హృదయ వికాసమే.
0: But the fundamental education, fundamental
1: విశాలమే.
0: It's broad-mindedness.
1: కేవలం నారో మైండ్ గా మనం పోకూడదు.
0: We should never be narrow-minded.
1: Expansion love, not contraction love.
0: It should be expansion love, never contraction.
1: దీనిని బోధించేటువంటిది ప్రాచీన సంస్కృతి.
0: The ancient culture taught these principles.
1: ఇలాంటి భారతీయ సంస్కృతి యొక్క విద్యలను ఈనాడు మనం విస్మరించి లౌకికమైన భౌతికమైన ఈ యొక్క ప్రాకృతిక విద్యలంతా మనం అభ్యర్థించి తద్వారా మనం చేసేటువంటి పని ఏమిటి?
0: We have forgotten the ancient knowledge of those days of రిచ్ కల్చర్.
1: తన ఎందున్నటువంటి అంతర్భూతమైనటువంటి భావములను ఆవిర్భవింపు చేసుకోవాలి.
0: ఆల్ ది ఇన్నర్ ఫీలింగ్స్ షుడ్ బి బ్రాట్ ఫోర్.
1: ఈనాడు మీరు నేర్చిన విద్యలన్నీ కూడా ఏ గ్రంథంలోనూ వచ్చినటువంటివి కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ దట్ యు హావ్ లెర్న్డ్ ఇస్ నాట్ అవుట్ ఆఫ్ ఎనీ బుక్.
1: పూర్వమే మీ యందే ఉంటున్నాయి.
0: ఆల్ దిస్ ఎడ్యుకేషన్ వాస్ దేర్ ఇన్ యూ బిఫోర్.
1: వాటినంతా మీరు బయటకు తెప్పించాలి.
0: ఆల్ దట్ హ్యాస్ టు బి బ్రాట్ అవుట్.
1: ఈనాడు సైన్స్ యొక్క వికాసం చేత
0: because of advancement of science
1: bhoomilo undinatvanti oka samasta shaktulu kuda nu velupulu teesi
0: all the faculties of mother earth are brought out
1: aa bhoomi oka balance ni kuda nu tappu chesi
0: and the balance of the earth is lost
1: tadwarane jagattu kuda nu aneka pramadamulu teppistunnaru
0: and we are put to danger because of this reason
1: ee naati science chesetundi emiti
0: what is that science
1: science and technological technology emiti ee science and technology
0: we often say science and technology
1: anni kuda nu oka manavuni ante untunnayi
0: everything is present within man
1: neevu chakkaga yochinchesi ప్రతి దాని ఎందు విచారణ చేసి దానికి డిస్క్రిమినేషన్ చేసినటువంటి అంత నీ నుండి ఆవిర్భవిస్తాయి.
0: ఇఫ్ యూ థింక్ డీప్లీ ఎనఫ్, ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ ప్రాపర్లీ అండ్ ఎంక్వైర్, యూ విల్ నో దట్ ఎవ్రీథింగ్ ఇస్ లేటెంట్.
1: ఈనాడు ఎవరైనా ఒక సైంటిస్ట్ బాయ్ ని అడిగినప్పుడు వాటర్ ఎట్లా నీవు తయారు చేస్తావు అంటే హైడ్రోజన్ ఆక్సిజన్ రెండు చేతి అవుతుంది అని వాటర్ అంటాడు.
0: ఇఫ్ యూ ఆస్క్ ఎనీ స్టూడెంట్ ఆఫ్ సైన్స్ హౌ డు యూ మేక్ వాటర్, హీ విల్ సే H2O.
1: ఆక్సిజన్ రెండు భాగాలు, హైడ్రోజన్ ఒక భాగము, మూడింటి ఏకత్వం చేతనే వాటర్ తయారు చేయవచ్చు అంటాడు.
0: ద స్టూడెంట్ ఆఫ్ సైన్స్ విల్ సేస్ దట్ వాటర్ కెన్ బి మేడ్ అవుట్ ఆఫ్ టూ పార్ట్స్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ వన్ పార్ట్ ఆఫ్ ఆక్సిజన్.
1: వాటర్ తయారు చేయటమేమో చేశావు, కానీ దీన్ని సమానంగా నువ్వు పంచుతున్నావా?
0: యూ డూ మేక్ వాటర్ బట్ డూ యూ డిస్ట్రిబ్యూట్ టు సొసైటీ?
1: కనుకనే సమాజంలో సరి అయినటువంటి రీతిగా మనం పంచాలి.
0: యూ హ్యావ్ టు సప్లై వాటర్ టు సొసైటీ.
1: సమాజం యొక్క సంక్షేమాన్ని మన యొక్క దృష్టిలో పెట్టుకోవాలి.
0: యూ షుడ్ కీప్ ఆల్వేస్ ఇన్ యూ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
1: తన స్వార్థం కోసమే తాను తాగి ఉంటే ప్రజల యొక్క గతి ఏమిటి?
0: ఇఫ్ యూ జస్ట్ లిమిట్ ఆల్ యువర్ నాలెడ్జ్ ఆన్ సెల్ఫ్ ఇస్
1: బొంబాయి లోపల కూడాను సముద్రం వాటర్ అంతా కూడా తీయని వాటర్ గా చేయాలని అనేక కోట్లు ఖర్చు పెట్టి ప్రయత్నిస్తున్నారు.
0: క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ మనీ ఆర్ స్పెంట్ టుడే టు కన్వర్ట్ ద సీ వాటర్ ఇన్ టు డ్రింకింగ్ వాటర్.
1: ఈ పిచ్చి పనులకంతా మనం ప్రయోజనం చేయకుండా అనేక కోట్లకు మనం వ్యర్థం చేస్తున్నాం.
0: ఇన్ ది సిల్లీ యాక్ట్స్ వి ఆర్ స్పెండింగ్, వేస్టింగ్ క్రోర్స్ ఆఫ్ మనీ.
1: లాస్ట్ స్టేజ్ మంచినీళ్లు తయారు చేయాలంటే సముద్రం నుంచి
0: in order to make this tumbler full of drinking water out of sea water
1: 5000 rupayalu kharchu pettali.
0: You need to spend 5000 rupees
1: inta kharchu petti
0: having spent so much
1: ee tumbler neeru prayatnam chesthe vachina phaltam emiti.
0: Having spent so much of money you just get tumbler full of water.
1: Ekade jeevanadulu mana bharat desamlo kavalsinantu untunnai ganga yamuna sarasvatalu.
0: We have got many sacred holy rivers, ganga yamuna.
1: Ee dhanamunu gaane kharchu petti akkadi nunchi pampulu kottichi teppinchandi.
0: Let the money be spent on these holy rivers, irrigated and supplied.
1: Etta undante ee naadu modern ways lopala,
0: how are the modern ways,
1: tota kooranu konnatvanti vyakti,
0: the one who purchased spinach,
1: koora rendanalu,
0: the cost is 2 NS,
1: kooli paavala,
0: but labor charges 4 NS,
1: daani intiki devadani paavala vaadi kooli ivvali.
0: To fetch a spinach from home, one has to spend 4 NS. This is sort of activity.
1: Double ఖర్చు పెడుతున్నారు.
0: We spend money.
1: ఇది మనం చేయటం చాలా పొరపాటు.
0: It's a big mistake.
1: ఇది చదువు నుంచి ఆవిర్భవించినటువంటిది కాదు.
0: This is not the
1: ఇది పక్క అజ్ఞానమే.
0: It's sign of ignorance.
1: చదువు అనగా ఎంత ప్రకాశంగా ఉంటుందో దానికి ప్రక్కనే దాని యొక్క అజ్ఞానం అనేటువంటి నీడ కూడా దాన్ని వెంటాడుతుండాలి.
0: Just as you find the light of knowledge, you find the darkness of ignorance as a shade.
1: ఈనాడు పెద్దగా ప్రజ్ఞానం పెరిగిపోయింది అనుకుంటున్నావు మీరు.
0: Today you think you are expert.
1: ఈ విజ్ఞాన శాస్త్రం చాలా అభివృద్ధి అయింది అని అనుకుంటున్నావు.
0: యూ థింక్ దట్ సైన్స్ హస్ ప్రోగ్రెస్.
1: విజ్ఞాన శాస్త్రం ఎంత అభివృద్ధి అయిపోయిందో అజ్ఞానం కూడా అంత అభివృద్ధి అయిపోయింది.
0: హస్ సైన్స్ హస్ ప్రోగ్రెస్, ఇగ్నోరెన్స్ ఆల్సో హస్ ప్రోగ్రెస్.
1: దాన్ని మీరు చూడటం లేదు.
0: దట్ యు ఆర్ నాట్ మైండ్ఫుల్.
1: ఒకటికి 4 ఖర్చు పెట్టి దీన్ని మనం అనుభవిస్తున్నాము.
0: అండ్ యూ స్పెండ్ 4 times మోర్ దాన్ వాట్ యూ హ్యావ్ టు అండ్ ఎక్స్పీరియన్స్.
1: దీని వల్లనే భారతదేశం బిరి దేశంగా రూపొందుతూ వచ్చింది.
0: దట్స్ ద రీజన్ వై భారత్ హస్ బికమ్ సో పోర్.
1: సరి అయినటువంటి ఒక తెలివితేటలను పెంచుకోవాలి.
0: వీ షుడ్ హావ్ ప్రాపర్ ఇంటెలిజెన్స్.
1: తెలివితేటలు ఉండి ప్రయోజనం లేదు.
0: మియర్ ఇంటెలిజెన్స్ ఇస్ యూస్లెస్.
1: దానికి తగినటువంటి గుణం కూడా ఉంటుండాలి.
0: వీ షుడ్ హావ్ వర్చ్యూ ఆల్సో.
1: సద్గుణములు,
0: వర్చ్యూ,
1: సద్బుద్ధి,
0: గుడ్ ఇంటెలెక్ట్,
1: సత్యనిరతి, భక్తి,
0: డివోషన్,
1: శిక్ష, కర్తవ్య పాలనములు,
0: డ్యూటీ,
1: నేర్పునది విద్య, విద్యార్థి నేర్చుకోవాలి.
0: ఆల్ దీస్ థింగ్స్, 6 things ఆర్ టాట్ ఇన్ ఎడ్యుకేషన్, ఏ స్టూడెంట్ మస్ట్ అక్వైర్.
1: ఎవరు నేర్చుతున్నారు?
0: Who are teaching these 6?
1: పద్యాలు మాత్రం చక్కగా కంఠస్థం చేస్తున్నారు.
0: In fact, they get by heart poems.
1: కానీ పద్యాల లోపల హీరోగా మార్క్స్ తెస్తున్నారు.
0: They are heroes in recitation.
1: కానీ ప్రాక్టికల్ లో జీరోస్ మార్క్స్ తెస్తున్నారు.
0: But in practice, they get only zeros.
1: ఇది మన చదువు చదువుగా ఉంటుంది.
0: Can that be education?
1: కానీ ఇది నిజమైన చదువు కాదు.
0: This is not true education.
1: మనం ప్రాక్టికల్ లో మనం హీరోలు కావాలి.
0: We should be heroes in the practical field.
1: కానీ అనేక రకంగా మనం ఉపన్యాసాలు ఇస్తున్నాము.
0: We give many talks.
1: గ్రంథాలు రాస్తున్నాము.
0: We write books.
1: అనేక రకంగా ప్రబోధన చేస్తున్నాము.
0: వి ప్రాపగేట్.
1: కానీ ఆచరణలో పెట్టినటువంటిది నిజమైన సత్యం.
0: ది ట్రూత్ మస్ట్ వి పుట్ ఇన్ టు ప్రాక్టీస్.
1: ఆ ప్రాక్టీస్ లో పెట్టినప్పుడే నీకు తెలియనటువంటి ఒక ఆనందం లభ్యమవుతుంది.
0: వెన్ వన్స్ యూ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ యూ విల్ బి బ్లిస్ఫుల్.
1: ప్రేమ స్వరూపులైన విద్యార్థి విద్యార్థినిలారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ స్టూడెంట్స్ బాయ్స్
1: అండ్ గర్ల్స్. మన చదువులు ఈనాడు చదువులు ప్రయోజనం లేనటువంటి చదువులు.
0: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ యూస్లెస్.
1: ఏదో డిగ్రీస్ మనం తీసుకుని వెళ్లిపోతున్నామే కానీ
0: you simply receive degrees and go.
1: ఈ డిగ్రీస్ కూడా మనకు తలభారమైన డిగ్రీస్.
0: In fact, the degrees add to your burden.
1: ఆ డిగ్రీస్ వల్ల మనం పొందేటువంటి సుఖం ఏమిటి?
0: What sort of comfort you will get it?
1: ఏ మాత్రమూ లేదు.
0: Nothing whatsoever.
1: ఏ డిగ్రీస్ లేనటువంటి ఒక బీదవాడు, ఈ అమాయకుడు, విద్యార్థి లేనటువంటి వాడే ఎంతో సుఖంగా నిద్రిస్తున్నాడు.
0: And in fact, the poor people with only education, they are more comfortable and peaceful.
1: ఈ విద్యావంతుడు అనేక విద్యలు చదివి,
0: educated man with so much of scholarship,
1: కట్టగడపే ఉద్యోగంలో చిక్కక,
0: he could not get a job,
1: ధనం ఖర్చు పెట్టుకుని,
0: and he spends money,
1: కట్టగడపే పస్తు పరుగుతున్నాడు,
0: and he had to fast.
1: ఇది ఆ మన యొక్క విద్య యొక్క ఫలితము?
0: Is that the result of education?
1: కాదు కాదు.
0: No.
1: విద్య వల్ల మనం సంపాదించేటువంటి ధనం కాదు గొప్పది.
0: ఇస్ నాట్ ద మనీ దట్ యు ఎర్న్ దట్
1: విద్య వల్ల మనకు ఆనందాన్ని అందించేటువంటి ఒక మార్గాన్ని మనం విధించాలి.
0: అండ్ వీ షుడ్ ట్రెడ్ అలాంగ్ ద పాత్ విచ్ విల్ మేక్ యు బ్లిస్ఫుల్.
1: మనకు ఆనందమే లేనటువంటి ఉద్యోగం ఎంత ధనం వచ్చి ప్రయోజనం ఏంటి?
0: వాట్ ఫర్ ఇస్ ద జాబ్ అండ్ ద మనీ ఇఫ్ యు ఆర్ నాట్ హ్యాపీ?
1: ధనము వచ్చినంత మాత్రం మనకు సుఖం కాదు.
0: యూ కెనాట్ బి హ్యాపీ బై ఎర్నింగ్ మనీ.
1: ఏమి ప్రయోజనము?
0: వాట్ ఈస్ ది యూస్?
1: ఈనాడు ధనం కోసమని ప్రతి మానవుని కూడా తిరుగుతూ ఉంటున్నాడు.
0: టుడే ఎవ్రీవన్ ఈస్ గోయింగ్ రౌండ్
1: భూమి సూర్యుని చుట్టూ.
0: అండ్ ఎర్త్ రివాల్వ్స్ రౌండ్ ద సన్.
1: మనిషి ధనము చుట్టూ గిరగిరాగిర తిరుగుతుంటాయి.
0: మనీ మ్యాన్ రివాల్వ్స్ రౌండ్ ద మనీ అరౌండ్ రౌండ్ అండ్ రౌండ్.
1: ఏమిటి ధనం చుట్టూ తిరగటం మనము?
0: షుజుగో రౌండ్ ద మనీ.
1: ధనం బెగ్గర్ కూడా సంపాదిస్తాడు.
0: బెగ్గర్ ఆల్సో కెన్ ఎర్న్ మనీ.
1: ఇది మనకు ధనం కావాల్సింది.
0: ఇస్ ద మనీ నెసెసరీ?
1: గుణధనం కావాలి మనకు.
0: వి నీడ్ ద వెల్త్ ఆఫ్
1: వర్చ్యూ. ఈ గుణధనము లేకపోవడం చేతనే అహంకారము, ఆడంబరము ఇదంతా పెరిగిపోయి మానవత్వమే నాశనమైపోతుంది.
0: బికాస్ వీ డోంట్ హ్యావ్ దిస్ వెల్త్ ఆఫ్ వర్చ్యూ, వి ఆర్ ఫుల్ ఆఫ్ ఈగో, ప్రైడ్, పాంప్.
1: మానవతా విలువలు ఏమిటో వాడు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: హీ ఇస్ నాట్ ఏబుల్ టు నో వాట్ హ్యూమన్ వాల్యూ ఇస్.
1: చదవటము, వ్రాయటము, ఉద్యోగాలు చేయటము, ధనం సంపాదించడం, ఇవన్నీ తన నుంచి వచ్చేటువంటి ప్రవృత్తి లక్షణాలు.
0: ఈటింగ్ అండ్ రైటింగ్, డూయింగ్ ఏ జాబ్, దే ఆర్ ప్రొడక్ట్స్ ఆఫ్ ద హెడ్.
1: కానీ రెండవది మనం బయటకు తీవ్రవలసింది ఏమిటి?
0: వాట్ ఇస్ దట్ యూ హ్యావ్ టు బ్రింగ్ అప్?
1: ఎడ్యుకేర్. ఎడ్యుకేర్,
0: దట్స్ ఎడ్యుకేర్.
1: అది ఏమని తీవ్రవలసింది? దయ, ప్రేమ, సహనము, శాంతి, ఇలాంటివన్నీ మన లోపల నుంచి రావాలి.
0: We have to bring out the latent qualities like compassion, the love, forbearance.
1: Ye compassion ledu.
0: There is no compassion.
1: Only fashion matram bai jarindi.
0: No compassion, you see, only
1: compassion untundali mukhyamu. Ee compassion enti? Karuna, daya. Ee rendittiki kuda hrudayam nundi aavirbhavinchali.
0: Compassion should come out of one's own heart.
1: తోటి మానవులను మనం గౌరవించాలి.
0: వీ షుడ్ రెస్పెక్ట్ ఎవ్రీబడి.
1: తోటి మానవులను ప్రేమించాలి.
0: వీ షుడ్ లవ్ ఆల్.
1: తల్లిదండ్రులకు తగినటువంటి సేవ చేయాలి.
0: వీ షుడ్ సర్వ్ అవర్ పేరెంట్స్.
1: వారు ఎన్నో కష్టములు పడి ఎన్నో బాధలు పొంది మిమ్మల్ని చదివిస్తున్నారు.
0: దిస్ పేరెంట్స్ స్ట్రగుల్ హార్డ్, దే స్ట్రైవ్.
1: ఈనాడు చదవడం అంటే ఎంత శ్రమకు చేసినట్టుందో మీకు తెలుసును బాగా.
0: యు నో వాట్ స్ట్రెయిన్ ఇట్ ఈస్ టు ఎడ్యుకేట్ యువర్ చిల్డ్రన్.
1: మన యూనివర్సిటీలో 50 పైసా ఖర్చు లేదు. కానీ
0: in our university you don't need to spend, no expense.
1: Vaicha poi evaraina puttinatundi pillavadiki first standard lo chertalanante vaadiki 10000 20000 kattal akkada.
0: A newborn child should pay 10,000 rupees to reserve the seat.
1: Meeku telusunu degree kola poyinappudu akkada enta dinaliki oka nelaki enta vasool chestaru.
0: You know how much of money they charge per month.
1: Ee charge evaristunnaru?
0: Who are paying the fees?
1: Tallidandulu pagalanta kashtapadi అనేక శ్రమలు కోర్చి అనేక బాధలను సహించి నా కుమారుడు ముందుకొస్తే చాలనేటువంటి ప్రేమ చేత వాళ్ళకు మీకు ఇంత ఖర్చు పెడుతున్నారు.
0: ద పేరెంట్స్ వర్క్ త్రూ అవుట్ ద డే. దే వాంట్ దేర్ వాట్ ద
1: చిల్డ్రన్. అది మీరు ఏమాత్రం యోచించడం లేదు.
0: యు ఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ ఇట్.
1: ఈనాడు నీవు విద్యార్థిగా ఉన్నావు.
0: టుడే యు ఆర్ ఎ స్టూడెంట్.
1: రేపటిది నీవు తండ్రిగా మారవచ్చు.
0: టుమారో విల్ బి పేరెంట్.
1: ఈనాడు తండ్రిని మనం గౌరవించినప్పుడే నీ కుమారుడు నిన్ను గౌరవించడానికి పూనుకుంటారు.
0: వెన్ యూ రెస్పెక్ట్ యువర్ ఫాదర్ టుడే, యువర్ సన్ విల్ రెస్పెక్ట్ యూ టుమారో.
1: ఈనాడు నీవు నీ యొక్క తోటి మిత్రుని నీవు గౌరవిస్తుంటే తిరిగి నీ మిత్రులు నిన్ను గౌరవిస్తుంటారు.
0: ఇఫ్ యూ రెస్పెక్ట్ యువర్ ఫ్రెండ్స్ టుడే, యూ విల్ బి రెస్పెక్టెడ్ బై యువర్ ఫ్రెండ్స్ టుమారో.
1: తల్లిదండ్రులకే తగిన సేవ చేయటం లేదు.
0: యూ డోంట్ సర్వ్ యువర్ పేరెంట్స్.
1: నీ గతి ఏమిటి?
0: వాట్ విల్ హ్యాపెన్?
1: ముందున్నది ఆ తొందరలో నీ ముసలితనమును ముసళ్ళ పండగాని.
0: దేర్ లైస్ అహెడ్ ద స్టేజ్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఏజ్.
1: మసలేవు కను మసకలు మోమున మడతల పడే తల నరసే కదా.
0: You cannot walk, you cannot see, the whole hair
1: turned
0: grey. Musi
1: koti ani pachivaral ninnu musi musi navvaga kasare bomma tai tai tai tai tai bomma nin tamashudulla tolu bomma.
0: Life has become a matter of puppet. Everybody will start making fun of you.
1: Inadi manavu kevalam tolu bomma madri tayaraipothunnaru.
0: And human life has become like that of a puppet show.
1: Pranam unnatvanti yokka gunam unnatvanti yokka telivu unnatvanti yokka manavudiga roopandimpachadeyatu.
0: And he has not become a true man in the strict sense of the term, full of truth.
1: మనలో పవిత్రమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి లక్షణాలు మనం పెంచుకోవాలి.
0: వీ హావ్ టు డెవలప్ ది లేటెంట్ సీక్రెట్ క్వాలిటీస్.
1: కేవలం దుస్సంగంలో ప్రవేశించి
0: వీ షుడ్ నెవర్ బీన్ బ్యాడ్
1: దుర్గుణములు పెంచుకుని
0: వీ డెవలప్ వికెట్
1: దురాచారంలో ప్రవేశించి
0: వీ టేక్ టు బ్యాడ్ ప్రాక్టీసెస్.
1: కట్ట కడబట్టికి నేర్చుకున్న విద్యను కూడా దురుపయోగం చేస్తున్నారు.
0: అల్టిమేట్లీ వాట్ హ్యాపెన్స్, ఆల్ ద నాలెడ్జ్ అక్వైర్డ్ ఇస్ మిస్యూజ్డ్. మంచి
1: సంఘంతో చేరాలి.
0: We have to do it
1: since. Teja dujjana samsargam.
0: Run away from the bad company.
1: Baja sadhu samagamam.
0: Be in the good company.
1: Kuru punya mahoratram.
0: Involve yourself in good deeds.
1: Ivi manam nerchukovali.
0: These are things we have to learn.
1: దుస్థిని సంసర్గం తొలగించాలి.
0: You have to run away from bad
1: company. Run away from bad company.
0: Run away from bad company.
1: ఈ చెడ్డ సంబంధం చేత నీకేమైపోతుంది?
0: What happens?
1: నీవు కూడా చెడ్డవాడైపోతున్నావు.
0: బికాస్ ఆఫ్ బ్యాడ్ కంపెనీ యూ టూ బికమ్ బ్యాడ్.
1: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: కనుకనే మనం దుస్సంగంతో చేరడం చేత నీవు కూడా దుర్గుడు అయిపోతున్నావు.
0: బికాస్ యూఆర్ ఇన్ ద బ్యాడ్ కంపెనీ యూ టర్న్ బ్యాడ్.
1: మంచి సంఘమును విచారం చేసి నువ్వు చేయాలి.
0: యూ షుడ్ ఎంక్వైర్ అండ్ బీ ఇన్ గుడ్ కంపెనీ.
1: అందరితోనా ప్రేమగా ఉంటుండు.
0: యూ లవ్ ఆల్.
1: అందరినీ ద్వేషించకుండా చూసుకో.
0: డోంట్ హేట్ ఎనీబడి.
1: కానీ హృదయంలో స్థానం ఇవ్వాల్సింది ఏ మంచి వాడికి మాత్రమే.
0: ఇన్ఫాక్ట్ యూ షుడ్ కీప్ ఇన్ యువర్ హార్ట్ ఏ ప్లేస్ ఇన్ యువర్ హార్ట్ టు ఏ గుడ్ మ్యాన్ ఓన్లీ.
1: కనుక గ్రంథ పరిచయం అనేటువంటి ఒక చదువు కాదు మనకు ముఖ్యము.
2: నిత్య
1: జీవితం లోపల ఆచరణవంతమైనటువంటి ఒక ఆ యొక్క వృత్తులు మనకు అవసరము.
2: ద టెక్స్చువల్ నాలెడ్జ్ ఈజ్ నాట్ యూస్ఫుల్, ద ప్రాక్టికల్ అప్లికేషన్.
1: ఆనాడు ఒక కుమ్మరి, దొమ్మరి, కమ్మరి వీరందరూ కూడా ఎంత గొప్ప గొప్ప సంసారాన్ని సాధిస్తున్నారు.
2: వీ నో ద కార్పెంటర్, ద బ్లాక్ స్మిత్, గోల్డ్స్మిత్, ఎవరీ కంఫర్టబుల్ అండ్ పీస్ఫుల్.
1: ఈనాడు ఏమీ సంబంధం లేదు.
2: టుడే దేర్ నో వొకేషనల్ ఎడ్యుకేషన్.
1: ఒక చాకలవాడికి మనం ఇవ్వాలంటే చాలా శ్రమ పడిపోతున్నాము.
2: అండ్ టు పే ఎ వాచ్మెన్,
1: నీవే ఎందుకు చాకలవాడి కాకూడదు?
2: వై కాంట్ యూ బికమ్ ఎ వాచ్మెన్?
1: వస్తారు, నీవే ఎందుకు పరిశుద్ధం చేసుకోకూడదు?
2: వై డోంట్ యూ వాష్ యువర్ ఓన్ క్లోత్స్?
1: దీనివల్ల తల్లిదండ్రులకు ఎంత ఉపకారం అవుతుంది?
2: ఇట్ అమౌంట్స్ టు హెల్ప్ యువర్ పేరెంట్.
1: దీనివల్ల ఎంత సేవ చేసినట్టు అవుతుంది?
2: యూ విల్ బి సేవింగ్ మనీ టు.
1: ఆ సేవ చేసినటువంటి మనీ చోట నీవెంతైనా కొన్ని పవిత్రమైన కార్యాల్లో ప్రవేశించవచ్చు.
2: మనీ సో సేవ్డ్ కెన్ బి యూజ్ ఫర్ సేక్రెడ్ యాక్టివిటీ.
1: ఈ విధమైనటువంటి యొక్క ధనమును వ్యయం చేయకుండా,
2: వీ షుడ్ నాట్ వేస్ట్ మనీ,
1: గుణమును పెంచుకుని,
2: వీ హావ్ డెవలప్ వర్చ్యూస్,
1: దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి మార్గంలో మనం ప్రవేశించి,
2: వీ షుడ్ ట్రేడ్ అలాంగ్ ద డివైన్ నోవెల్ ఎవర్
1: ఆదర్శ జీవితాన్ని అందించాలి జగత్తుకు.
2: అండ్ వీ షుడ్ సెట్ ఎన్ ఐడియల్ టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్.
1: ఆదర్శ జీవితం, ఫలాని అబ్బాయి, ఫలాని కాలేజ్ పిల్లవాడు, ఫలాని ఇన్స్టిట్యూట్ పిల్లవాడు, ఫలాని సత్యసాయి ఇన్స్టిట్యూట్ పిల్లవాడు అని అనుకుంటే ఎంత గౌరవం వస్తుంది?
2: నేచురల్ విల్ బి రెస్పెక్టెడ్, యూ విల్ బి రెస్పెక్టెడ్ రికగ్నైజ్డ్.
1: మీ గౌరవాన్ని మీరు పోషించుకోండి.
2: ఇన్ఫాక్ట్ అప్హోల్డ్ యువర్ ఓన్ రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ.
1: మీ గౌరవాన్ని మీరు వదిలినటువంటి వారు ఇన్స్టిట్యూట్ గౌరవం మీకు ఎక్కడ వస్తుంది?
2: ఇఫ్ యూ లూజ్ యువర్ ఓన్ రెస్పెక్ట్, హౌ కెన్ యూ అప్హోల్డ్ ద రెస్పెక్ట్ ఆఫ్ ద యూనివర్సిటీ?
1: కరెక్ట్గా ఇన్స్టిట్యూట్ గౌరవం పోతుంది, మీ గౌరవం పోతుంది.
2: వాట్ హ్యాపెన్స్? ఇన్స్టిట్యూట్ విల్ లూజ్ ఇట్స్ రెస్పెక్ట్.
1: వస్తుంది తిత్తి బోడి, నెత్తి బోడి, తిరుపతికి పోనక్కర్లేదు అన్నట్టుగా బోడి చేసుకుని వస్తారు.
2: దెన్ వాట్ విల్ హ్యాపెన్? యూ లూజ్ ఎవ్రీథింగ్. ద పాకెట్ ఇస్ ఎంప్టీ విత్ ఎ షేవెన్ హెడ్ అల్టిమేట్లీ.
1: మొట్టమొదటి నీవు తిన్నా తినకపోయినా,
2: ఈట్ ఆర్ నాట్,
1: ఇంటిలో తల్లిదండ్రులను సంతోషపెట్టు.
2: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
1: వారిని తగినటువంటి తృప్తితో, మాటలతో మంచి ఆనందపరచు.
2: బై టాకింగ్ దెమ్
1: నైస్, యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్.
2: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్.
1: ఈనాడు తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాడా లేక పరాయి వాడితో మాట్లాడుతున్నాడా మా పిల్లవాడు అనేటువంటి తెలుసుకోవటమే కష్టమైపోతుంది.
2: ఇట్స్ రాదర్ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్ వెదర్ వన్ ఈస్ స్పీకింగ్ టు ద పేరెంట్స్ ఆర్ టు సమ్వన్ ఎల్స్.
1: తండ్రి విద్య లేనటువంటి వాడు వచ్చి, ఏం నాయన ఏం చేస్తున్నావు అని గో అంటాడు.
2: ఫాదర్ హూ ఇస్ అన్ఎడ్యుకేటెడ్
1: గమనించినటువంటి గౌరవము.
2: ఫాదర్ హూ ఇస్ అన్ఎడ్యుకేటెడ్ ఇఫ్ యూ ఆస్క్ సన్ వాట్ ఆర్ యూ స్టడీయింగ్, హి
1: మంచి మాటలతో వినయం చేత, నాన్న మీరు క్షమించండి, నేను ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాను అని మంచి మాట చెప్తే ఆ తండ్రికి ఎంత ఆనందం అవుతుంది.
2: ఇఫ్ ద సన్ స్పీక్స్ ఇన్ ఆల్ హ్యూమిలిటీ, మేకింగ్ యూజ్ ఆఫ్ స్వీట్ సాఫ్ట్ వర్డ్స్, ఐఎమ్ ఇన్ సర్చ్ ఆఫ్ జాబ్.
1: కన్న తల్లిదండ్రులకే నీవు సంతోషపెట్టలేనివాడు, ఈ సమాజానికి ఏం నీవు సంతోషాన్ని అందిస్తావు?
2: ఇఫ్ యూ కెనాట్ మేక్ యువర్ ఓన్ పేరెంట్స్ హ్యాపీ, హౌ డు యూ మేక్ ద సొసైటీ హ్యాపీ?
1: పూర్వమంతా కూడా ఈ స్నాతకోత్సవం అనేటువంటి దేని వల్ల జరిగేటువంటిది?
2: వాట్ వాజ్ ది ఫ్యాషన్ ఆఫ్ కన్వోకేషన్? విద్యను
1: పూర్తి అభ్యసించి,
2: ఆఫ్టర్ కంప్లీటింగ్ ఎడ్యుకేషన్,
1: ఆచరణలో పెట్టి,
2: దే ప్రాక్టీస్,
1: పనులకు అందించేటువంటి శక్తి వచ్చినప్పుడు,
2: వెన్ దే హ్యావ్ ద ఫ్యాకల్టీ,
1: గురువులు వారి దగ్గర చేర్చి,
2: అండ్ దే ఆల్ గ్యాదర్డ్,
1: నాయన మీరు ఇంక కుటుంబానికి వెళ్లి మీరు వివాహం చేసుకుని మీ తల్లిదండ్రులను ఆదరించి తగినటువంటి ఆదర్శాన్ని అందించమని వాళ్ళు బోధిస్తున్నారు. అదియే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, ఇలాంటి ప్రామిస్ అంతా తీసుకుని మిమ్మల్ని గృహానికి పంపిస్తున్నారు.
2: ఇన్ ఓల్డెన్ డేస్ అట్ ద టైమ్ ఆఫ్ కన్వోకేషన్ ద ప్రిసెప్టర్స్ యూస్ టు కాల్ ద డిసైపుల్స్ అండ్ టెల్ దెమ్ యూ హ్యావ్ కంప్లీటెడ్ ఎడ్యుకేషన్, గెట్ మ్యారీడ్ అండ్ సర్వ్ యువర్ పేరెంట్స్.
1: గురువులు బోధించి ఇంటికి పంపిస్తే ఇంటికి వచ్చి మీరు ఏం చేస్తున్నారు?
2: వాట్ డు దే డూ ఆఫ్టర్ దే రిటర్న్?
1: తల్లిదండ్రులు కష్టపెడుతున్నారు.
2: అండ్ టుడే దే సఫర్.
1: కానీ తల్లిదండ్రులు ఇది కష్టమని భావించరు.
2: బట్ దే డోంట్ కన్సిడర్ లైక్.
1: కన్న కడుపులు కాబట్టి వారు ఎంతో ప్రేమతో సహించుకుని మిమ్మల్ని ఆదరిస్తూ ఉంటారు.
2: బికాజ్ యు ఆర్ దేర్ చిల్డ్రన్, దే బేర్ ఆల్ ద సఫరింగ్.
1: మన సంస్కృతి అంటే ఏమిటో కూడా ఈనాటి పిల్లలకు అర్థం కావటం లేదు.
2: ద మోడర్న్ స్టూడెంట్ హ్యాస్ నో అవేర్నెస్ ఆఫ్ ద కల్చర్.
1: ఎంత పవిత్రమైనటువంటి సంస్కృతి మంది,
2: హౌ సీక్రెట్ ఇట్ ఈస్.
1: సమస్త లోకస్సుకినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలి అని కోరుతూ వచ్చేటువంటి
2: ద కల్చర్ డిమాండ్స్ యూ టు ప్రే ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది హోల్ వరల్డ్.
1: ఒక ఇంటిలో
2: రెసిడెంట్
1: గ్రాండ్ ఫాదర్ ఉన్నాడు.
2: గ్రాండ్ ఫాదర్
1: తెల్లవారి సాయంకాలం సంధ్యావందనం చేసుకుని భగవత్ ప్రార్థనతో తన తీర్థం తీసుకుని ఆనందంగా ఉండేటువంటి వాడు.
2: గ్రాండ్ ఫాదర్ యూస్ టు ప్రే ట్వైస్ ఎ డే అట్ ద టైమ్ ఆఫ్ ట్వైలైట్.
1: ఆ ఇంట్లో ఈ మోడర్న్ బాయ్ ఒకడు ఉన్నాడు.
0: At home there's one grandson, the modern boy.
1: వాడికి హోంవర్క్ చేయాలని వరండాలో వచ్చి ఇంక్ బుట్టు పెట్టుకుని రాసుకుంటున్నాడు.
0: And the grand boy was doing his homework with the help of ink bottle and
1: దానికి ఒక ఇంక్ బుట్టి పక్కన ఉంటాము, దాంట్లో ఇంకో పెన్ను పెట్టుకోవటం.
0: And he had ink bottle on one side and the pen.
1: దాంట్లో అద్దుకోవటము, దీంట్లో రాసుకోవటం, అద్దుకోవటం రాసుకోవటం ఏమో చేస్తున్నాడు.
0: And he'll dip his pen in the ink bottle, thereafter start scribbling.
1: ఈ మోడర్న్ విద్యల యొక్క లక్షణం ఇలా ఉంటానని ఆ తాతగారు ఏమీ అతన్ని పలకరించలేదు.
0: The grandfather didn't talk to the grandson because he was doing homework.
1: అదే వరండా లోపలికి సాయంకాలము తాతగారు ఒక కప్పు తీసుకుని వచ్చి ఒక స్పూన్ తో పోసుకోవడం, కేశవాయ నమః, మాధవాయ నమః, నారాయణ నమః, గోవిందాయ నమః, మసూదాయ నమః, ఈ విధంగా సంధ్య వార్చుకుంటున్నాడు.
0: One evening at the time of the twilight, the grandfather sat in the veranda and brought him the tumbler full of water.
1: With the
0: help of spoon he started taking water, repeating God's name, offering prayer.
1: ఈ మోడర్న్ బాయ్,
0: ద మోడర్న్ బాయ్,
1: ఈ వర్క్ ను మానిపోయింది. ఇంటికి తెచ్చినటువంటి వర్క్ ఉంటా చూడండి, మానేసేసాడు.
0: హి స్టాప్ డూయింగ్ హిస్ హోమ్ వర్క్.
1: తాతగారిని చూస్తూ కూర్చున్నాడు.
0: హి స్టార్టెడ్ లుకింగ్ అట్ గ్రాండ్ ఫాదర్.
1: ఏమిటి తాతగారు ఒక స్పూన్ తో నీళ్లు వేసుకోవటము, తిరిగి తాగటం, స్పూన్ తో నీళ్లు వేసుకోవటం, తాగటం, ఈ విధంగా చేస్తున్నాడు. ఎంత పిచ్చివాడు వీడు.
0: వాట్ ఈస్ దిస్ గ్రాండ్ ఫాదర్ డ్రింకింగ్ స్పూన్ ఆఫ్టర్ స్పూన్ ఫుల్ ఆఫ్ వాటర్? వాట్స్ ఆల్ దిస్?
1: ఈ హోంవర్క్ చేసేటువంటి వాడికి ఈ యొక్క తాత వర్క్ పైన పైన
0: అటెండింగ్ దిస్ హోంవర్క్ దట్ గ్రాండ్సన్ వాస్ థింకింగ్ ఆఫ్ గ్రాండ్ ఫాదర్స్ వర్క్.
1: కానీ అంతటితో ఊరుకోలేదు. తాతగారు,
0: గ్రాండ్ ఫాదర్,
1: ఏంటి మీరు చేస్తుండేది? దప్పేగిన అయిపోతే తమ్ముడు ఎత్తుకుని తాగకూడదా? ఒక ఐతురే ఒక్కో స్పూన్ ఎందుకు మీరు వేసుకుంటున్నారు? తాతగారు గొప్ప తెలివి వంటి వాడు. ఈ మోడర్న్ విద్యలు లేవు అతనికి.
0: గ్రాండ్ ఫాదర్ ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
1: ఇది ఏదో నా పద్ధతి నాకు ఇచ్చిపెట్టు, నీ పద్ధతి నువ్వు చూసుకో అన్నాడు.
0: గ్రాండ్ ఫాదర్ సర్ దిస్ ఇస్ మై వే.
1: ఈనాటి పిల్లలకు ఆ మాటలు ఏమాత్రం అర్థం కావు. మొండితనం ఒకటి గట్టిది.
0: ద మోడర్న్ స్టూడెంట్స్ దే డోంట్ అండర్స్టాండ్, దే ఆర్ వెరీ ఫూలిష్.
1: పెద్దవాళ్లతో వాదించటం,
0: దే ఆర్గ్యూ విత్ ఎల్డర్స్.
1: లేదు తాత, ఎందుకోసం మీరు ఆ విధంగా చేస్తున్నారన్నాడు.
0: నో గ్రాండ్ ఫాదర్, వై వై డి యు లైక్?
1: ఆయన చక్కని ఒక సూదెత్తు వేసేయాడు.
0: అండ్ హీ జస్ట్ పుట్
1: ఒరే పిచ్చివాడా, నువ్వు రాసుకుంటున్నావు,
0: యూ రైట్,
1: ఒక్కొక్క తూరి ఇంక బాటిల్ అద్దటం, తిరిగి రాసుకోవటం, ఒక్కొక్క తూరి ఇంక బాటిల్ అద్దటం, రాసుకోవటం, ఎందుకు ఈ విధంగా అద్దటం? ఇంక బాటిల్ పేపర్ పైన పోయి
0: you dip the pen in the ink bottle every time go on writing, why don't you pour down the whole of the ink of the ink bottle on the paper?
1: అప్పుడు వాడికి బుద్ధి వచ్చింది.
0: Then the boy learned the lesson.
1: ఒక్కొక్క అక్షరమునకు ఒక్కొక్క పెన్నుతో అద్ది ఒక్కొక్క అక్షరం క్లియర్ గా మనం రాయాలి.
0: సో యాజ్ యూ జస్ట్ డూ ఇట్ యూ కెన్ రైట్.
1: నాయన కేశవాయ నమః, ఒక భగవంతుని పేరు చెప్పుకుని దాన్ని పాద ఆ తీర్థం తాగితే ఆ భగవంతునికి అర్పితం చేసినట్టు అవుతుంది.
0: దెన్ వన్స్ ఐ డ్రింక్ ద స్పూన్ ఫుల్ ఆఫ్ వాటర్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ ఇట్ అమౌంట్స్ టు ఆఫరింగ్.
1: ఏదైనా ఒక కవర్ రాసి దానిపైన అడ్రస్ వివరంగా రాసినప్పుడే అది ఆ చేతిపోతుంది ఎవరికి చేరాలో వారికి.
0: ఇఫ్ యు రైట్ ది అడ్రస్ వెరీ క్లియర్లీ ఆన్ ద కవర్ ఇట్ విల్ రీచ్ ద పర్సన్. అదేవిధంగానే
1: దైవం యొక్క అడ్రస్లు ఆ రకమైనటువంటి పేర్లతో అడ్రస్ చేస్తూ ఉంచారు.
0: దీస్ ఆర్ ది డిఫరెంట్ నేమ్స్ రిఫ్లెక్టింగ్ ది అడ్రస్సెస్ ఆఫ్
1: గాడ్. అడ్రస్ నీకు తెలియనప్పుడు నీ ఊరుకుండు.
0: వెన్ యూ డోంట్ నో ది అడ్రస్ ఆఫ్ గాడ్ కీప్ క్వైట్.
1: కానీ నీకు సంబంధించినటువంటి విషయంలో నీవు పాల్గొను.
0: యూ జస్ట్ పార్టిసిపేట్ ఇన్ యువర్ ఓన్ జాబ్.
1: ఈ విధంగా పిల్లలకు తమ పద్ధతులు తాము తెలుసుకోలేరు, ఇతరుల పద్ధతులను దాన్ని అర్థం చేసుకోలేరు.
0: టుడే ద మోడర్న్ స్టూడెంట్స్ దే డోంట్ నో ఫర్ దెమ్సెల్వ్స్ నాట్ డు దే అండర్స్టాండ్.
1: జనరల్ నాలెడ్జ్ వచ్చేటువంటి కానీ బంగవారు కొన్ని విధమైనటువంటి విద్యతో మనకు లభించేటువంటివి కాదు.
0: దీస్ ఆర్ థింగ్స్ దట్ యు హావ్ టు డెవలప్ ఆన్ యువర్ ఓన్, నాట్ అవుట్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: కనుక మీరు మన ప్రాచీన సంస్కృతిని చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి.
0: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ది ఏన్షియంట్ కల్చర్.
1: ఈనాటి సైంటిస్ట్ అంతా ఏం చేస్తున్నారో తెలిసినా,
0: యు నో వాట్ ది మోడర్న్ సైంటిస్ట్ డస్?
1: భూమిలో ఉండినటువంటి సమస్త పదార్థములు కూడాను మానవునికి ఉపయోగ నిమిత్తమే పుట్టించినటువంటివే భగవంతుడు, కాబట్టి దాన్ని అన్ని తీసుకుని మేము భుజించాలి అని ప్రయత్నిస్తున్నారు.
0: మ్యాన్ ఈస్ బ్రింగింగ్ అవుట్ ఆల్ ద మినరల్స్ అండ్ ఓర్స్ అవుట్ ఆఫ్ ది మదర్ ఎర్త్ బికాజ్ హీ థింక్స్ దట్ దే ఆర్ మెంట్ ఫర్ హిమ్.
1: లోహములు పదార్థములు అన్నింటినీ కూడా దాన్ని వెలుపలి తీస్తున్నారు.
0: ఆల్ ద మెటల్స్ అండ్ మెటీరియల్ ఆర్ బ్రాట్ అవుట్ ఆఫ్ ఎర్త్.
1: కానీ ఈ చదువుకున్నటువంటి వాడు భూమి అంటే ఏమిటి? ఇది ఒక గ్లోబు.
0: వాట్ ఈస్ దిస్ ఎర్త్? ఇట్స్ ఎ గ్లోబ్.
1: ఇది ఒక గ్లోబ్.
0: ఇట్స్ ఎ గ్లోబ్.
1: ఈ గ్లోబ్ అంటే ఒక రౌండ్ గా ఉంటుండాలి.
0: ఇట్స్ రౌండ్.
1: ఒకవైపు దాన్ని ఖాళీ చేస్తే రెండో వైపు ఏమైపోతుంది? తిరిగిపోతుంది.
0: When once you make it empty on one side, it loses its balance.
1: ఈ విధంగా భూమిలో ఉండేటువంటి యొక్క భూమిలో సమస్తమైన పదార్థములు భూమిలో కూడా ఒక బ్యాలెన్స్ రావాలి.
0: In fact, there should be perfect balance in this globe.
1: ఈ బ్యాలెన్స్ నిమిత్తమే భగవంతుడు అన్నిటినీ అన్ని విధమైన మార్గాన్ని నిరూపించి వచ్చాడు.
0: In fact, God has laid down all these metals maintaining balance.
1: ఒక వైపున బ్యాలెన్స్ పోయిందంటే రెండో వైపున ఎక్కిపోతుంది.
0: When once balance is lost on one side, it tilts.
1: దీనివల్లనే జగత్తులో భూకంపాలు అధికమైపోతున్నాయి.
0: This is the reason why you have got earthquakes everywhere.
1: భూమిలో ఉన్న ఉన్నటువంటి ఒక బ్యాలెన్స్ అంతా మారు చేస్తున్నారు.
2: బ్యాలెన్స్ ఆఫ్ ద ఎర్త్ ఇస్ లాస్ట్ టుడే.
1: సముద్రంలో ఉన్నటువంటి జలంనంతా కూడా హీనం చేస్తున్నారు.
2: ఇన్ ఫ్యాక్ట్ ద వాటర్ ఇస్ ఆల్సో ట్యాప్డ్.
1: ఈ టౌన్ బ్యాక్ వాటర్ అంతా కూడా దానికి వదిలిపెట్టేస్తున్నారు.
2: అండ్ ఆల్ ద అర్బన్ సూయేజ్ ఇస్ లెట్టింగ్ ఇన్ ద ఓషన్.
1: దాని యొక్క ప్రతిబింబమైనటువంటి యొక్క దీని రూపమే మనం తాగుతున్నాము.
2: అండ్ దేర్ఫోర్ ఇట్ లెడ్ టు వాటర్ పొల్యూషన్ అండ్ యూ డ్రింక్ దిస్ పొల్యూటెడ్ వాటర్.
1: మంచిది కాదు.
2: ఇట్స్ నాట్ ప్రాపర్.
1: మనం సరైనటువంటి విషయాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి.
2: యూ హావ్ టు అండర్స్టాండ్ థింగ్స్ ప్రాపర్లీ.
1: మీకు తెలుసు.
2: యూ నో ఇట్ వెల్.
1: సైంటిస్ట్ అంతా చాలా మంది మీకు చెప్తుంటారు. మీరు కూడా సైన్స్ చదివినటువంటి వాళ్ళే.
2: అండ్ దర్ మెనీ సైంటిస్ట్ యూఆర్ ఆల్సో స్టూడెంట్స్ ఆఫ్ సైన్స్.
1: తెలివితేటలు పెరుగుతున్నాయి.
2: యు ఆర్ హైలీ ఇంటెలిజెంట్.
1: ఫస్ట్ నాలెడ్జ్,
2: ద ఫస్ట్ లెవెల్ నాలెడ్జ్,
1: అది పైన ఉండేటువంటిది.
2: దట్ ద టాప్
1: తల్లో ఉండేటువంటిది.
2: ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హెడ్.
1: రెండవది స్కిల్,
2: ద సెకండ్ లెవెల్ స్కిల్.
1: మూడవది బ్యాలెన్స్,
2: ద థర్డ్ లెవెల్ బ్యాలెన్స్.
1: థర్డ్ ఫోర్త్ది ఇన్సైట్,
2: ఫోర్త్ ఇన్సైట్.
1: మొట్టమొదటి తెలివితేటలు మాత్రమే మీరు పెట్టుకుంటున్నారు.
2: ద ఫస్ట్ లెవెల్ ఇంటెలిజెన్స్ యూ హ్యావ్ ఇన్ యువర్ వ్యూ.
1: ఈ నాలెడ్జ్ ని నీవు స్కిల్ చేయమని చెప్పారు కానీ కిల్ చేయమని చెప్పలేదు.
2: భగవాన్ టెల్స్ యూ టు స్కిల్ యువర్ నాలెడ్జ్ అండ్ నాట్ టు కిల్ యువర్ నాలెడ్జ్.
1: ఈ నాలెడ్జ్ లోపల ఎస్ తీసేస్తే కిల్ అయిపోతుంది. కాదు,
2: when once you remove yes out of skill, it amounts to
1: knowledge is kill ayipoyinappudu balance tappothundi.
2: When once the knowledge is killed, the balance is lost.
1: Kabatti ee balance lekunda bratukutunnam ante deeniki moola kaaranam emiti?
2: What is the reason that we are leading the balance?
1: Neeku bhagavantu ichinatundi oka ee telivitetanu neevu skill cheyatam ledu.
2: It only means the God given intelligence is not skilled.
1: Neeti, reeti, khyati ee moodinti oka sammilitamaina swaroopame manava jati.
2: The human race jati has got the combination of neeti morality, reeti the conduct.
1: Satyame neeti,
2: the reputation.
1: Satyame neeti,
2: truth is your morality.
1: Dharma me reeti,
2: dharma is the procedure.
1: Tyagame khyati,
2: and sacrifice tyaga is khyati.
1: Satyame manava jati,
2: and that is manava jati, human race.
1: అటువంటి మానవ జాతి యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోలేకుండా పోతున్నాం.
2: యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద రియాలిటీ.
1: మానవుడు ఎంత పవిత్రుడు.
2: మ్యాన్ ఇస్ సెక్రెడ్.
1: మానవుడు ఎంత ఉపయోగమైనటువంటి వాడు.
2: ఇస్ హైలీ యూస్ఫుల్.
1: కనుకనే జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. మానవ జన్మం అంత దుర్లభమైనటువంటిది అని చెప్పారు.
2: హ్యూమన్ లైఫ్ ఇస్ రేరెస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ ద లివింగ్ క్రీచర్స్.
1: ఈనాడు ఆ మానవత్వంలో మనం కోల్పోతున్నాం.
2: టుడే వీ హావ్ లాస్ట్ హ్యూమన్ వాల్యూ.
1: కనుకనే ఈ యొక్క జగత్తంతా కూడా అనేక అశాంతులతో కూలిమిలిపోతుంది.
2: దట్స్ ది రీజన్ వై వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ టర్మాయిల్ అండ్ రెస్ట్లెస్నెస్.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: గడిచిపోయింది గడిచిపోయింది. పాస్ట్ ఈజ్ పాస్ట్.
2: పాస్ట్ ఈజ్ పాస్ట్.
1: ఫర్గెట్ ది పాస్ట్.
2: Forget the past.
1: Do not think for over the future.
2: Do not think of the future.
1: Future is not sure.
2: Future is not sure.
1: Do not brood over the future.
2: Do not brood over the future.
1: Live in the present.
2: Live in the present.
1: This is not ordinary present.
2: This is not ordinary present.
1: This is omnipresent.
2: This is omnipresent.
1: ఈ ప్రెజెంట్ లోపల మీరు మంచిగా జీవించండి.
2: Lead a perfect good life in the present.
1: ప్రెజెంట్ వచ్చినది దీని యొక్క ఫలితమే ఫ్యూచర్ అవుతుంది.
2: The result of the present you'll find in future.
1: పూర్వం పాస్ట్ నుంచి వచ్చినటువంటిది ఈ ప్రెజెంట్.
2: The results of the past is the present.
1: పూర్వం పాస్ట్ లోపల ఒక చెట్టు మాదిరి ఉంటుంది.
2: The past it was a tree.
1: ఆ చెట్టు యొక్క ఫలితం యొక్క విత్తనమే ఇప్పుడు ప్రెజెంట్.
2: And the seed of the past tree is the present.
1: ఈ విత్తనమే ఫ్యూచర్ లోపల చెరిగి చెట్టు అవుతుంది.
2: And seed of the present will be a tree of future.
1: Future tree, past tree, present seed.
2: Therefore past it was a tree, future tree, present it
1: was a tree. Past ku present ku rendidiki oka seed e mukhyamu.
2: And therefore for the past and the future, the present is important.
1: Adi neeti e khyati annaru.
2: And this neeti, the morality is khyati.
1: Neeti leni jati nirmoolamai potundi.
2: And the human race without morality is bound to ruin.
1: Kalkane mari endu neeti ni pradhanam ayyanti prananga teeskovali.
2: Morality is very important.
1: Morality lekapothe sangha yokka sevane manam cheyalemu.
2: Without morality you cannot live in society, not serve.
1: Kalkane ninna cheppanu. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యం అప్రియం.
2: భగవాన్ సెడ్ ది అదర్ డే స్పీక్ ట్రూత్ ఇన్ అక్సెప్టబుల్ స్వీట్ వే.
1: సత్యం బ్రూయాత్ అది ఏ నిజమైనటువంటి ఒక నైతిక మార్గము.
2: స్పీక్ ట్రూత్ ఇట్స్ ఎ మోరల్ వాల్యూ.
1: నబ్రూయాత్ సత్యం అప్రియం.
2: అండ్ నెవర్ స్పీక్ ట్రూత్ ఇన్ అన్పాలెటబుల్ వే.
1: అది ఏ నిజమైనటువంటి ఒక త్యాగము.
2: అండ్ దట్స్ ఎ ట్రూ సాక్రిఫైస్.
1: ఈ విధమైనటువంటి ఒక పవిత్రమైన మార్గాలను ఎవరు విచారిస్తున్నారు?
2: హూ ఇస్ ఫాలోయింగ్ దిస్ సీక్రెట్ పాత్ టుడే?
1: ఎవరైనా మంత్రాలు చెప్తూ కూర్చుంటే హాస్యం చేస్తూ కూర్చుంటారు. ఈ బ్రాహ్మణికి ఇంక అంతకంటే పొద్దు పోదు, ఏదో డబ్బు కోసం ఏదో మంత్రాలు అంతా ఒల్డేసిపోతున్నాడు అని చెప్పి అనుకుంటారు.
2: వీ మేక్ ఫన్ ఆఫ్ ఎ బ్రాహ్మణ్ హూ చాంట్ మంత్రాస్.
1: ఇది చాలా పొరపాటు.
2: ఇట్స్ ఎ మిస్టేక్.
1: ఒక్కొక్క మంత్రం నందు కూడా ఒక పరమ శక్తి అంతా ఇమిడి ఉంటుండాలి.
2: ఈచ్ మంత్ర ఇస్ పొటెన్షియల్ హైలీ పవర్ఫుల్.
1: ఒక చిన్న ఉదాహరణ మీరు తీసుకోండి.
2: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: మ్యారేజ్ జరుపుతారు.
2: It is marriage function.
1: ఈ మ్యారేజ్ జరిపే సమయం లోపల
2: the time of wedding.
1: ఇప్పుడైతే శామ్యాలు గిమ్యాలు అలంకారం శామ్యాలంతా చిక్కుతూ ఉన్నాయి.
2: Now we have shamians and various sort of decoration.
1: కానీ పూర్వం ఏమి లేదు. నాలుగు కర్రలు పాతేది.
2: Then they have four poles.
1: ఏదో పచ్చక ఆకులు వేసేది దాంట్లో.
2: And green leaves were spread on the top.
1: ఆకులు పెండాల మాదిరి చేసేది.
2: And they spread all over.
1: దాని కింద అనేక మంది కూర్చొని మ్యారేజ్ జరుపుకునేటువంటి.
2: And many of them are seated and conduct the wedding.
1: ఎందుకోసం పవిత్రమైన దినాల లోపల ద్వారాలకంతా కూడా మామిడి ఆకులు కడుతున్నారు.
2: అండ్ దే విల్ హావ్ ద మ్యాంగో లీవ్స్ టైడ్ అప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ డోర్.
1: మన యొక్క మామిడి ఆకులు కూడా ప్రతి ద్వారానికి మంగళకరమని పెట్టాము.
2: అండ్ ఇట్స్ అ సైన్ ఆఫ్ ఆస్పిషియస్నెస్.
1: ఈ పచ్చని యొక్క తత్వము మంగళకరమే కాదు.
2: And this greenness is not merely auspicious.
1: ఆరోగ్యాన్ని కూడా అందించేటువంటిది.
2: It also gives good health.
1: ఈ మ్యారేజ్ లోపల పల్లెల లోపల అనేక మంది వచ్చి చేరిపోతుంటారు పెండాల్లో.
2: And villages, many people gather for a wedding.
1: కానీ వారు వదిలినటువంటి కార్బన్ డయాక్సైడ్ చాలా చెడ్డదవుతుంది.
2: అండ్ ద కార్బన్ డైఆక్సైడ్ వన్ ఎక్సేల్స్.
1: ఈ కార్బన్ డైఆక్సైడ్ వల్ల అనేక విధమైన జబ్బులు వస్తుంటాయి.
2: బికాస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్.
1: ఈ కార్బన్ డైఆక్సైడ్ ను ఆ పచ్చని ఆకులు అందుకొని పచ్చని ఆకుల నుంచి వచ్చేటువంటి ఆక్సిజన్ మీకు అందిస్తుంది.
2: దోస్ గ్రీన్ లీవ్స్ టైడ్ అప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ డోర్.
1: ఈ సత్యాన్ని ఎందుకు తోరణం కట్టాలి?
2: Then we say, why should we tie
1: ఎందుకు తోరణం కట్టాలి?
2: Why తోరణ? దేర్ బండింగ్
1: ప్లాస్టిక్ ఆకులంతా ఉన్నాయి కదా.
2: We have plastic green leaves.
1: ప్లాస్టిక్ ఆకులు తెచ్చి తోరణం కట్టుకోవచ్చు కదా.
2: We can have plastic leaves.
1: ఎవరు బయటకు పోయి ఆకులంతా తెస్తుంటారు?
2: Why should we?
1: విసుగుపడుతుంటారు పిల్లలు.
2: అండ్ మోడర్న్ స్టూడెంట్ డౌట్, why should we go out and bring green leaves? It's wrong. It's wrong.
1: ప్లాస్టిక్ లీవ్స్ లోపల ఏ కార్బన్ డైఆక్సైడ్ లేదు, ఆక్సిజన్ లేదు.
2: ప్లాస్టిక్ లీవ్స్ కెనాట్ రిసీవ్ కార్బన్ డైఆక్సైడ్ నాట్ పాస్ ఆన్ ఆక్సిజన్.
1: కనుకనే ఈ పచ్చని ఆకుల లోపల ఎంత ఆక్సిజన్ వస్తుంటారు.
2: లాట్ ఆఫ్ ఆక్సిజన్ దేర్ ఇన్ గ్రీన్ లీవ్.
1: మనం వదలనటువంటి యొక్క చెడ్డ గాలిని ఆకులు తీసుకుంటున్నాయి, ఆకులు ఇచ్చేటువంటి మంచి గాలిని మనకు తీసుకుంటున్నాయి.
2: ఆల్ ది బ్యాడ్ కార్బన్ డైఆక్సైడ్ లెఫ్ట్ ఈజ్ అక్సెప్టెడ్ బై ది గ్రీన్ లీవ్స్ అండ్ దే పాస్ ఆన్ ఆక్సిజన్.
1: ప్రాచీన సంస్కృతిని చక్కగా కొంత అర్థం చేసుకుని ప్రవర్తించండి.
2: యూ జస్ట్ అండర్స్టాండ్ ది ఎన్షియంట్ కల్చర్ వెల్ అండ్
1: కండక్ట్. ఈ చదువును నేను వద్దని చెప్పను.
2: భగవాన్ విల్ ఎవర్
1: నేనే ప్రారంభించాను మన యూనివర్సిటీ.
2: వై దిస్ యూనివర్సిటీ?
1: మీరు చదువుకోకూడదని నేను ఎందుకు అంటాను?
2: భగవాన్ విల్ ఎవర్
1: చదువుకోవచ్చు, కానీ దానితో పాటు
2: యూ షుడ్ స్టడీ అలాంగ్ విత్ దాట్
1: ఆత్మతత్వాన్ని కూడా కొంచెం అర్థం చేసుకోవాలి.
2: యూ షుడ్ నో, యూ షుడ్ అక్వైర్ సెల్ఫ్ నాలెడ్జ్.
1: దాంతో పాటు హృదయాన్ని కూడా నువ్వు విశాలం చేయాలి.
2: ఇట్స్ యువర్ బ్రాడ్ మైండెడ్నెస్.
1: అది ఏ ప్రాచీన సంస్కృతి యొక్క విద్యా విధానము.
2: That was the procedure of ancient education.
1: పిల్లల్ని తీసుకునేది టీచర్ గారు ఒక వనంలో పోయి కూర్చునేది, వాళ్ళకి అక్కడ బోధిస్తూ ఉండేటువంటి వాడు.
2: In those days they taught students at one particular.
1: మీకు అందరికీ తెలిసిన కృష్ణ చరిత్ర లోపల బలరామకృష్ణుని తీసుకుని పోయి ఎక్కడో అడవిలో కూర్చొని వాళ్ళకి చక్కని బోధ చేస్తూ వచ్చేటువంటి వాడు.
2: బలరామ అండ్ కృష్ణ వర్ టాట్ ఇన్ ఎ ఫారెస్ట్ ఇన్ దోస్ డేస్.
1: ఆ యొక్క స్నేహమే కుచేరుడికి అంత పవిత్రతను అందించింది.
2: అండ్ దట్ ఫ్రెండ్షిప్ ఆఫ్ ది చైల్డ్హుడ్.
1: ఈనాటి ఫ్రెండ్షిప్ లేదు.
2: టుడే దేర్ ఇస్ నో ఫ్రెండ్షిప్.
1: ఏమిటి ఫ్రెండ్షిప్?
2: ఫ్రెండ్షిప్
1: జోబిలో నోట్ కనిపించిందంటే హలో హలో హలో హలో అని వస్తారు.
2: వెన్ దేర్ ఇస్ కరెన్సీ నోట్ ఇన్ ద పాకెట్ ఎవ్రీబడి వుడ్ సే హలో హలో.
1: డబ్బే గిల్ లేకపోతే హలో లేదు హలో లేదు వెళ్ళిపోతుంటారు.
2: వెన్ ద పాకెట్ ఈస్ ఎంప్టీ నో హలో నో హలో.
1: మన స్నేహము
2: ఇస్ దట్ ఫ్రెండ్షిప్?
1: ఇది కాదు స్నేహం. రెండు బాడీలను ఒక లైఫ్ గా ఉండాలి, అది నిజమే.
2: టూ బాడీస్ బట్ దేర్ షుడ్ బి వన్ లైఫ్ ఇన్ ట్రూ ఫ్రెండ్షిప్.
1: ఇట్టి స్నేహాన్ని మనం సంపాదించుకోవడానికి ప్రయత్నించాలి.
2: యూ షుడ్ మేక్ ఎఫర్ట్ టు అక్వైర్ ది ఫ్రెండ్షిప్.
1: కనుక మీరు స్నేహం చేసుకోండి, కానీ ఎవరిని ద్వేషం చేయకండి.
2: యూ హ్యావ్ ఫ్రెండ్స్ బట్ నెవర్ హేట్ ఎనీబడి.
1: ఎవరిని మీరు బాధగా అనుకోకండి.
2: నెవర్ హార్మ్ ఎనీబడి.
1: ఈ విధమైనటువంటి నడతల చేత మీ యొక్క నిజమైన విద్యను అభ్యసించి పవిత్రమైన హృదయాన్ని అభివృద్ధి పరచుకొని ఆదర్శమైనటువంటి విద్యార్థులుగా రూపొందాలని నేను ఆశిస్తున్నాను.
2: Bhagavan wants you to acquire this education, to have that expansion love, the broad-mindedness, and to be ideals in the society.
1: Vidyarthulara.
2: Students.
1: Meeku telusunu.
2: You know it.
1: Prati okkati kudanu oka picture.
2: Everything is a picture.
1: Meeru ikkada unnanta kalamu meeru chakkaga manchiga anni vidhamaina anukoolanga sarainatundi shantiga meeru jeevisthu untaru.
2: So long you are here, you are comfortable, safe and secure.
1: తిరిగి గృహాలకు వెళ్లిన తట్టమే
2: బై ది టైమ్ యూ గో బ్యాక్
1: ఈ టీవీలు
2: టీవీ
1: సినిమాలు
2: సినిమా
1: ఈ యొక్క వీడియోలు అన్ని తెచ్చి పెట్టుకుంటారు.
2: యూ హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్.
1: అవి ఎంత మాలిన్యపరుస్తున్నాయి మీ హృదయాన్ని.
2: దే పొల్యూట్ యువర్ హార్ట్.
1: ముఖ్యంగా మనిషి యొక్క జీవితాన్ని నాశనం చేసేది వీడియోలే.
2: హ్యూమన్ లైఫ్ ఈజ్ రూయిన్డ్ బై వీడియోస్ అండ్
1: ఈ టీవీలు. వాళ్ళు పెద్ద ఒక పెద్ద అడ్వర్టైజ్ చేస్తున్నారు, కానీ వాళ్ళ డబ్బు కోసం వాళ్ళు చేస్తున్నారు, మీ మంచి కోసం కాదు.
2: యూ హ్యావ్ టీవీ అడ్వర్టైజ్మెంట్ ఫర్ మనీ పర్పస్, నాట్ ఫర్ యువర్ గుడ్.
1: ఇగో విద్యకు సంబంధించిన చూడండి.
2: ఇఫ్ ఇట్స్ ఎడ్యుకేషనల్ పర్పస్ యూ కెన్ సీ.
1: నీతికి సంబంధించినటువంటి విషయాలు మీరు చూడండి.
2: మోరల్ వాల్యూస్ యూ కెన్ వాచ్.
1: కానీ ఈనాటి టీవీల వల్ల వచ్చేటువంటి రోగాలు నివారణకారి రోగాలుగా ఉంటున్నాయి.
2: ఇన్ఫాక్ట్ మెనీ సఫర్ ఫ్రమ్ ఇన్క్యూరబుల్ డిసీజెస్ బికాస్ ఆఫ్ టీవీ.
1: టీవీ కాదది, టీబీగా రూపొందుతా ఉంది.
2: ఇస్ నాట్ టీవీ, ఇట్ బికమ్స్ ఈవెన్ టీబీ.
1: టీబీ అనగా ఏమిటి?
2: టీబీ
1: అనగా క్షయరోగము అని.
0: టీబీ, ట్యూబర్క్లోసిస్.
1: మన ఎందు ఏమాత్రం కూడా నువ్వు పవిత్రమైన భావాలు లేకపోయినప్పుడు ఇట్లాంటి రోగాలు చేరకుండా ఇంకేమవుతుంది?
0: When we don't have sacred thoughts, we then what will happen?
1: చల్లని గాలి పీల్చు. నీకు ఎక్కడైనా పని లేకపోతే ఒక రోడ్డు లోపల బయటికి పోయి చక్కగా కొంచెం వాక్ చేయి.
0: If you find some leisure, just walk along the street.
1: కేవలం టీవీ వేసుకుని అక్కడ కూర్చోవద్దు.
0: Don't watch the TV simply.
1: ఇక్కడ టీవీ వేసుకుని కూర్చుంటే పక్కన వంటింట్లోని పొగంతా వస్తుంటుంది.
0: అండ్ వెన్ యూ స్టార్ట్ వాచింగ్ టీవీ, యూ ఫైండ్ ఆల్ ద స్మోక్ కమింగ్ అవుట్ ఆఫ్ ద కిచెన్.
1: అక్కడ చేసేటువంటి శబ్దం అంతా కూడా ఇక్కడ వినిపడుతుంటుంది.
0: అండ్ యూ ఆల్సో లిసన్ టు ద సౌండ్.
1: టీవీ లోపల ఒక విధమైనటువంటి ఒక అభ్యంతరం కలిగింది అని తల్లిని పోయి కోప్పడతాం.
0: అండ్ బికాస్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ టు వాచ్ ద టీవీ, షౌట్ అట్ యువర్ మదర్.
1: మంచిగా తల్లిని సంతోషపెట్టి,
0: మేక్ యువర్ మదర్ హ్యాపీ.
1: ఆమె చేసినటువంటి పని లోపల నీవు కూడా తోడైపోయి,
0: యు ఆల్సో కోఆపరేట్,
1: హెల్ప్ చేయి,
0: హెల్ప్ యువర్ మదర్.
1: అది ఏమని యొక్క భారత సంస్కృతి యొక్క ప్రధానమైనటువంటి యొక్క సూత్రము.
0: దట్ ఇస్ ది మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్,
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: కనుక మీరు గొప్ప గొప్ప డిగ్రీలు తీసుకోండి,
0: గెట్ హై డిగ్రీ,
1: తప్పు లేదు,
0: నథింగ్ రాంగ్.
1: గొప్ప పేరును పొందండి,
0: వెరీ గుడ్ నేమ్,
1: తప్పు లేదు,
0: నథింగ్ రాంగ్.
1: విదేశాలకంతా పోండి,
0: గో బ్రో,
1: తప్పు లేదు,
0: నథింగ్ రాంగ్.
1: కానీ మన యొక్క సంస్కృతిని మాత్రం మర్చిపోకూడదు.
0: నెవర్ ఫర్గెట్ యువర్ ఓన్ కల్చర్.
1: పర సంస్కృతిని మనం దూషించకూడదు.
0: డోంట్ క్రిటిసైజ్ అదర్స్ కల్చర్.
1: ఎక్కడికైనా నీ వెళ్ళు,
0: యు మే గో ఎనీవే.
1: నీ జీవితాన్ని ఆదర్శంగా నిరూపించు.
0: వి లీడ్ అన్ ఐడియల్ లైఫ్.
1: అందరితోనూ మంచిగా స్నేహం చేయి,
0: హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్,
1: మంచి మాటలు మాట్లాడు,
0: స్పీక్ వెల్,
1: మంచి పనుల్లో ప్రవేశించు,
0: డూ గుడ్ డీడ్స్.
1: అప్పుడు నీవు మంచివాడైపోతావు.
0: దెన్ యు విల్ బి గుడ్.
1: ఎక్కడ పోయినా కానీ మంచి పేరు తెచ్చిందంటే అదే నిజమైన మానవత్వము.
0: గెట్ ఎ గుడ్ నేమ్ వేర్ ఎవర్ యు మే గో, దేర్ లైస్ ద హ్యూమన్ క్వాలిటీ.
1: గ్రేట్ మ్యాన్ కావాలి అని నువ్వు పోవద్దు.
0: నెవర్ స్ట్రైవ్ టు బి ఎ గ్రేట్ మ్యాన్.
1: ఐ వాంట్ గుడ్ మ్యాన్, గుడ్ మ్యాన్, గుడ్ మ్యాన్.
0: బి ఎ గుడ్ మ్యాన్, బి ఎ గుడ్ మ్యాన్.
1: ఈ గ్రేట్ లో ఉన్నటువంటి యొక్క పాపం మరొక దీంట్లో లేదు.
0: లాట్ ఆఫ్ సిన్ ఈజ్ అటాచ్డ్ టు దిస్ గ్రేట్నెస్.
1: గ్రేట్ మ్యాన్ చేయనటువంటి పనులే లేదు.
0: గ్రేట్ మ్యాన్ డస్ లాట్ ఆఫ్ మిస్ డీడ్స్.
1: కానీ గుడ్ మ్యాన్,
0: గుడ్ మ్యాన్
1: అంత ఆదర్శమే చూస్తాడు.
0: గుడ్ మ్యాన్ ఈజ్ ఆఫ్టర్
1: రైట్. గ్రేట్ మ్యానే రావణాసురుడు.
0: రావణ ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్.
1: కానీ రాములే గుడ్ మ్యాన్.
0: రామ ఈజ్ ఎ గుడ్ మ్యాన్.
1: చూసారా, ఆయన చదివినంత చదువు ఈయన చదివాడు, ఈయన చదివినంత చదువు ఆయన చదివాడు.
0: ఇన్ఫాక్ట్ బోత్ హ్యావ్ గాట్ ది సేమ్ లెవెల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: కనుక మనలో ఈ కోపము, తోపము, ఈర్ష్య, అసూయ, డమ్మం ఇలాంటి దాన్ని పోగొట్టుకోండి.
0: నెవర్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ యాంగర్.
1: రావణుడు ఒక కోమాన్ని మాత్రమే, కామాన్ని మాత్రమే బలపరుచుకున్నాడు.
0: ఇన్ఫాక్ట్ రావణ స్ట్రెంగ్త్ అండ్ ది డిజైర్,
1: ఈ వాంచ చేత, ఒక్క గుణం చేతనే ఎంత తన యొక్క వంశం నాశనం చేసుకున్నాడు.
0: బికాస్ ఆఫ్ వన్ బ్యాడ్ క్వాలిటీ డిజైర్ దట్ లెఫ్ట్ ది
1: క్రోధం చేత క్రోధం చేతి హిరణ్యకశిపుడు తాను కూడా అన్ని విధాల నాశనం అయిపోయాడు.
0: హిరణ్యకశిపు రూయిన్ హింసెల్ఫ్ బికాస్ ఆఫ్ యాంగర్.
1: పంచభూతములంతా కూడా అరికట్టుకునేటువంటి వాడు హిరణ్యకశిపుడు.
0: హిరణ్యకశిపు కుడ్ కంట్రోల్ ఆల్ ద ఫైవ్ సెన్సెస్.
1: పంచభూతములు కూడా చేసుకుని ఆడుకున్నటువంటి వాడు హిరణ్యకశిపుడు.
0: అండ్ హిరణ్యకశిపు కుడ్ ప్లే విత్ ఆల్ ద ప్లానెట్స్.
1: పంచభూతములు తన చేతిలో పెట్టుకున్నాడు, కానీ ఈ క్రోధం చేత సర్వమును నాశనం చేసుకున్నాడు.
0: నో, హి కుడ్ కంట్రోల్ ఆల్ ద ప్లానెట్స్, ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఉండేటువంటిది
0: దిస్, వాట్ హడ్ హ్యాపెన్,
1: దుర్యోధనకి లోభితనము.
0: దుర్యోధన వాజ్ గ్రీడీ.
1: లోబి లోబి లోబి లోబి లోబి.
0: హి వాజ్ ఎ మైజర్.
1: పాండవులు మాకు ఐదు గ్రామాలు ఇవ్వమంటే కూడా సూదిమోపనేటువంటి స్థలం కూడా నేను ఇవ్వను అన్నాడు.
0: పాండవస్ వాంటెడ్ ఫైవ్ విలేజెస్ అట్ లీస్ట్, బట్ హి వాజ్ నాట్ ప్రిపేర్ టు గివ్.
1: అంత లోబి,
0: స్పేస్
1: కట్టకట్టి ఏమైపోయినాడు.
0: సచ్ ఎ గ్రీడీ మ్యాన్.
1: ఆ రావణుడు కానీ, ఆ హిరణ్యకశిపుడు కానీ, ఈ యొక్క దుర్యోధను కానీ, దుశ్శాసనుడు కానీ పూర్తి నాశనం అయిపోయింది.
0: వాట్ హ్యాపెన్ టు రావణ, వాట్ హ్యాపెన్ టు హిరణ్యకశిపు?
1: వాడు నాశనం కావటమే కాకుండా వాడు వంశాలంతా నాశనం చేసుకున్నారు.
0: వాట్ హ్యాపెన్ టు దుర్యోధన? దే హావ్ రూయిన్డ్ దెంసెల్వ్స్ ఇన్ ద ఎంటైర్ క్లాన్.
1: ఒక గుణం ఉన్నటువంటి వారే ఆ విధమైనటువంటి పాడైపోతే, మీరు ఇన్నిన్ని గుణాలంతా ఉన్నాయి, కామము, క్రోధము, లోపము, మోహము, మనము, మాత్సర్యం, ఇన్ని గుణాలు ఉన్నటువంటి వారికి మీకే గతి పెడుతుందో యోధ.
0: వెన్ వన్ బ్యాడ్ క్వాలిటీ రూయిన్డ్ దెం ఇన్ దేర్ ఎంటైర్ క్లాన్, వాట్ విల్ హ్యాపెన్ టు యూ విత్ ఫుల్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీస్?
1: యోచన చేసుకోండి.
0: Think well.
1: చెడ్డవాడిని చూసినప్పుడు నీలో ఉన్న చెడ్డంతా నీకు జ్ఞాపకం వస్తుంది.
0: When you watch a bad man, you will be reminded of your own bad quality.
1: కాబట్టి వాడికి నీకు సన్ని సంబంధ బాంధవ్యం ఉంది.
0: There lies intimate relationship.
1: మంచివాడిని చూసుకున్నప్పుడు నీలో ఉన్న మంచితనం అంతా బయటపడుతుంది.
0: When you come across a good man, all the good in you will come out.
1: కాబట్టి వాడికి నీకు సన్ని సంబంధ బాంధవ్యం ఉంది.
0: There lies intimate relationship.
1: కాబట్టి ప్రతి మానవుని యందు కూడాను గుణముల చేత బాంధవ్య సంబంధం ఉంటుండాలి.
0: The relationship develops because of the innate qualities common to people.
1: కనుక అందరి యందు ఐకమత్యం చేయాలి.
0: Unify everybody.
1: ఆ ఐకమత్యంగా ఉండినప్పుడే మన యందు ఉన్నటువంటి దివ్యత్వము ప్రకాశం అవుతుంది.
0: When there is unity, the divinity will shine forth, manifest.
1: కనుక ప్రతి ఒక్కరితోనూ కూడాను మనం స్నేహం చేయకూడదు.
0: We should not have everybody as a friend.
1: మంచి చెడ్డలు విచారణ చేసి స్నేహం చేయి.
2: investigate clearly what is good, what's bad.
1: నీవు ఉపకారం చేయడానికి ఎవరికైనా తెలియ ఉపకారం చేయి.
2: In matter of help, be ready to help anybody.
1: అంటే దోషం లేదు.
2: Help everybody. All the time.
1: ద్వేషం మాత్రం ఎవరిని చేయవద్దు.
2: Never hate anybody.
1: ఈ విధమైనటువంటి మంచి గుణాల చేత మన యొక్క ఇన్స్టిట్యూట్ నుంచి పోయినటువంటి పిల్లలు మంచి కీర్తిని తెచ్చారనేటువంటి ఒక సార్థక నామాన్ని మీరు అందిస్తే అది నాకు చాలు.
2: భగవాన్ విల్ బి వెరీ హ్యాపీ ఇఫ్ యూ గెట్ ఎ గుడ్ నేమ్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ గుడ్ నేమ్ టు ది ఇన్స్టిట్యూట్.
1: ఒక నయా పైసా మీకు ఖర్చు లేదు ఇక్కడ.
2: ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్ రిసీవ్ సింగిల్
1: ఏ విధమైన బాధలు లేవు.
2: నో సఫరింగ్.
1: మెడికల్ ఫీజ్ లేదు.
2: నో మెడికల్ ఫీ.
1: ఇన్స్టిట్యూట్ ఫీజ్ లేదు.
2: నో ట్యూషన్ ఫీ.
1: లైబ్రరీ ఫీజ్ లేదు.
2: నో లైబ్రరీ
1: ఫీజ్ లేదు.
2: నో స్పోర్ట్స్ ఫీ. నో లాబొరేటరీ ఫీ.
1: ఫీజ్ లేదు. ఏ ఫీజు లేదు.
2: నో ఫీజ్ ఆఫ్ ఎనీ కైండ్ ఇన్ శ్రీ సత్య సాయి యూనివర్సిటీ.
1: ఫీజ్ ఏది లేకపోవటం పీస్ అనేటువంటిది మీరు అనిపిస్తున్నారు.
2: సిన్స్ దేర్ ఇస్ నో ఫీజ్ యూ ఎంజాయ్ పీస్.
1: బయటికి పోతే అంతా ఫీజులే, అంతా ఫీజులే.
2: అవుట్ సైడ్ fees is collected in every possible way.
1: Peace ekkada vastundi akkadanta pieces.
2: So paying fees for in every possible way, where do you get peace? Only pieces.
1: Peaceful ga pratikandi.
2: So lead a peaceful life.
1: Good people ga pratikandi.
2: And lead a good life.
1: Adarsha manavuniga untundandi.
2: Be an ideal man.
1: Adi eena sathakochum lopa meeku andincheyatundi oka nijamainatundi bahumanam.
2: That is the gift of Bhagavan to all of you on this occasion of
1: convocation. Daivatvanni matra meeru maravakandi.
2: Never forget what Bhagavan tells you.
1: Adi e mee pranamu.
2: That's your life.
1: అదియే మీ సర్వము.
2: That's everything in life.
1: దైవత్వాన్ని హృదయంలో పెట్టుకుని
2: keep God in you.
1: సేవకతత్వాన్ని లోపల మీరు ప్రవేశించండి.
2: Serve the society thereafter.
1: తప్పక అన్నింటి మార్గంలో ఎందుకు కూడా మీకు జయం మీద కలుగుతుంది.
2: You are bound to be successful.
1: ఒక దాంట్లో నీవు సక్సెస్ కలిగితే బిగెట్ సక్సెస్.
2: If you are successful in one way, you will be successful in every way. Success begets success.
1: అలాంటి సక్సెస్ మీరు పొంది
2: be successful that way.
1: మీ ఆనందమైన జీవితాన్ని గడపాలని నేను ఆశిస్తున్నాను.
2: Bhagavan wants you to lead a blissful life.
1: పెండి అయిపోయి ఇక్కడి నుంచి పోయే సమయంలో మన భారతీయులు కూడా అంత ఏడ్చరు.
2: As they were returning after the wedding, even Bharatiyas don't cry that
1: much. ఇంటికి పోయే సమయంలో చాలా ఏడుస్తారు.
2: They cry usually as they leave.
1: Not modern girls.
2: Not the modern girls.
1: పూర్వకాలంలో ఆ గర్ల్స్ అంత బాధపడేటువంటి వాళ్ళు.
2: The girls in the ancient days cry.
1: మొన్న అమ్మాయిని పంపిస్తున్నప్పుడు చాలా ఏడ్చి ఏడ్చిపోయింది.
2: And in fact, as she was taking leave from here, she went on crying.
1: నేను చెప్పాను, అబ్బాయిని ఎత్తుకుని రామ్మా, ఇంతవరకు తొందరపడద్దు అని చెప్పి నేను ఆశీర్వదించాను.
2: అండ్ భగవాన్ సెడ్ కమ్ హియర్ అగైన్ విత్ ఎ చైల్డ్, డోంట్ క్రై లైక్ దాట్.
1: రెండు చేతులతో చేస్తే మాత్రం కాదు సేవ, నాలుగు చేతులతో చేయాలి.
2: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు సర్వ్ విత్ టూ హ్యాండ్స్, సర్వ్ విత్ ఫోర్ హ్యాండ్స్.
1: దిస్ ఇస్ రైట్
2: అండ్ దిస్ ఇస్ రైట్.
1: దిస్ ఇస్ లెఫ్ట్
2: అండ్ దిస్ ఇస్ లెఫ్ట్.
1: రైట్ ఆల్వేస్ రైట్.
2: రైట్ ఇస్ ఆల్వేస్
1: లెఫ్ట్. ఆల్వేస్ లెఫ్ట్.
2: Left has got to be left at one time.
1: Left అనేది ఎప్పుడు చెడ్డ పనులు చేస్తుంటది.
2: Left always does bad activity.
1: Right always good work చేస్తుంది.
2: Right does good work.
1: కనుక మీరు కూడా ఈ విధంగా ఆదర్శవంతులుగా ఉంటుంది. మీ బ్రతుకుని మీరు బ్రతకండి, మీ సంపాదన మీరు చేసుకోండి, కానీ మీ సుఖాన్ని కూడా మీరు పొంది మంచి పేరుని తీసుకుని రండి.
2: You to earn money, you to do job, you be happy but be ideal.
1: గుడ్ నేమ్ తీసుకుని రండి.
2: గెట్ ఎ గుడ్ నేమ్.
1: మీ తల్లిదండ్రులకు కూడా తగినటువంటి శాంతిని అందించండి.
2: మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ.
1: మాతృదేవో భవ, పితృదేవో భవ, ఈ రెండింటిని మాత్రం మీరు మరవకూడదు.
2: నెవర్ ఫర్గెట్ దట్ మదర్ ఈజ్ యువర్
1: ఈనాడు నీవు తల్లిని నీవు ధిక్కరిస్తే రేపటి నీ కుమారుడు నిన్ను ధిక్కరిస్తాడు.
2: టుడే ఇఫ్
1: యు తప్పింది కాదు, రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
2: టుడే ఇఫ్ యూ డిజోబే యువర్ ఫాదర్, యువర్ సన్ విల్ డిజోబే యూ టుమారో.
1: భవిష్యత్తులో బాగుపడాలంటే ఈనాడు నీవు వర్తమానం లోపల తల్లిదండ్రులను గౌరవించు.
2: Therefore, in order to be safe in future, respect your parents today in the present.
1: ఏ చెడ్డ పని చేసినా కానీ దానికి ఫలితం తప్పింది కాదు.
2: యు ఆర్ బౌండ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్.
1: ఏ మంచి పని చేసినా దానికి ఫలితం తప్పింది కాదు.
2: యు ఆర్ బౌండ్ టు సఫర్ ద కాన్సిక్వెన్సెస్.
1: డూ గుడ్.
2: సో డూ గుడ్.
1: బీ గుడ్.
2: బీ గుడ్
1: అండ్ సీ గుడ్
2: అండ్ సీ గుడ్.
1: దిస్ ఇస్ ది వే టు గాడ్.
2: దిస్ ఇస్ ద వే టు గాడ్.
3: You are enjoying a glimpse of the glorious culture and educational system of Bharat presented by Bhagavan in his discourse on 22nd November 1999 during the 18th convocation of the Sri Satya Sai Institute of Higher Learning.

మనగల తీర్థములకేగా అన్యుల బోధించవచ్చు తాపోవచ్చు.

0: One may study and master various scriptures such as Vedas and also make the scholars read them and chant them. One may perform different types of sacrifices like yajnas, yagas and penance, and also arrange to get these things done by people knowledgeable and accomplished. In the world, one may undertake pilgrimages and visit various pilgrim centers and also help others to do the same. One may be able to master the 8-limbed yoga, Ashtanga yoga, and also get this done by others. But it is difficult to control the sense organs, the mind, and invert the mind, introvert the mind, and make it enjoy a sense of equanimity and equal-mindedness continuously and ceaselessly.
1: Divyatma Swarupula.
0: Embodiments of Divine Atma.
1: Jnananam Jnanam Uttamam. జ్ఞానములన్నింటికంటేను ఆత్మజ్ఞానము ఉత్తమమైనటువంటిది.
0: ఆఫ్ ఆల్ ద టైప్స్ ఆఫ్ నాలెడ్జ్, నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ ఈజ్ మోస్ట్ సేక్రెడ్.
1: ఈ ప్రపంచంలో భౌతిక జ్ఞానము, వైజ్ఞానము, సంగీత జ్ఞానము, సాహిత్య జ్ఞానము, నృత్య జ్ఞానము, చిత్ర జ్ఞానము, శిల్పి జ్ఞానము, ఇంకా ఎన్నో భౌతిక జ్ఞానములు అనేకముగా కనిపించుచున్నది.
0: ఇన్ దిస్ వరల్డ్ దర్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ అసోసియేటెడ్ విత్ ద సైన్స్, ద మ్యూజిక్, ద ఆర్కిటెక్చర్, ద స్కల్ప్చర్ అండ్ ద లైక్.
1: ప్రాకృతమైనటువంటి జ్ఞానములు ఎన్ని సంపాదించుకున్నప్పటికీ ఆధ్యాత్మిక జ్ఞానం అనేటువంటిది, ఆత్మజ్ఞానం అనేటువంటిది ఒక్కటి లేకుండినా ఇవన్నీ కూడాను శాంతి సుఖములను చేకూర్చలేవు.
0: వన్ మైట్ అక్వైర్ ఆల్ దీస్ సైన్సెస్ అండ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద వరల్డ్, బట్ ఇఫ్ వన్ డజంట్ అక్వైర్ అండ్ మాస్టర్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ, వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు ఎంజాయ్ హ్యాపీనెస్ అండ్ అసోసియేటెడ్ విత్ ద సైన్స్, ద మ్యూజిక్, ద ఆర్కిటెక్చర్, ద స్కల్ప్చర్ and the like.

0: one would not be able to enjoy happiness and peace of mind in his life.
1: ప్రాపంచికంగా కీర్తి ప్రతిష్టలను అందుకుని ఉండవచ్చు.
0: In a worldly sense, one might have accomplished honor and name and fame.
1: ఉన్నత పదవులలో నిలవచ్చు.
0: He might have also occupied very high positions in life.
1: కానీ ఆత్మానందము లభించవలనన్న ఒక్క ఆత్మజ్ఞానమే అవసరం.
0: But if one wants to enjoy the bliss of Atma, one should have the knowledge of Atma.
1: అది లేకుండినా నహి నహి రక్షతే దుఃఖం కరణి. ఇది ఏనాటి కూడాను మానవుని రక్షించలేదు.
0: If one doesn't have the knowledge of Atma, one would never be saved.
1: ఏ జ్ఞానము అనేకత్వములోని ఏకత్వమును మృత్యులోని అమృతత్వమును చూపించును అట్టి జ్ఞానమే ఆత్మజ్ఞానం.
0: ఆత్మజ్ఞాన ఈజ్ వన్ విచ్ షోస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ అండ్ విచ్ షోస్ ఇమ్మార్టాలిటీ ఇన్ ద వరల్డ్లీ నాలెడ్జ్.
1: ఇట్టి ఏకత్వమును గుర్తించినటువంటి యొక్క వ్యక్తికి మాత్రమే సర్వజ్ఞుడని చెప్పవచ్చును.
0: That person may be described as an omniscient one who recognizes unity in diversity.
1: ఇలాంటి సర్వజ్ఞత్వమును సాధించడానికి ఆత్మజ్ఞానం ఒక్కటియే రాజమార్గం.
0: If one wants to attain the omniscience, the knowledge of Atma alone is the right royal path.
1: లోకములో అనేక విద్యలను అభ్యసించవచ్చును.
0: One might learn different types of knowledge in the world.
1: పండితుడని పేరు ప్రఖ్యాతులను పొందవచ్చును.
0: One may get a name of being a great
1: కళాకారుడు కావచ్చును.
0: He may be an accomplished artist.
1: కానీ ఆత్మజ్ఞానమే లేకుండినా ఇవి అన్నీ కూడా నిరుపయోగములవుతాయి.
0: బట్ ఇఫ్ వన్ డజంట్ హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మా, ఆల్ దీస్ థింగ్స్ వుడ్ బి యూజ్లెస్.
1: తరతి శోకమాత్మవిత్ అన్నది ఉపనిషత్తు. అనగా శోకమును నివారణ గావించేటువంటిది, నిర్మూలము గావించినటువంటిది ఒక్క ఆత్మజ్ఞానమే.
0: ఉపనిషత్ హెస్ డిక్లర్డ్ దట్ ఈస్ ఓన్లీ నాలెడ్జ్ ఆఫ్ ఆత్మా విచ్ కెన్ డిస్ట్రాయ్ సారో.
1: శోకమును నిర్వృత్తి గావించలేనటువంటి యొక్క శోకములు, ఈ శ్లోకములు ఎన్ని చదివినప్పటికీ ఇవి కేవలము కాలమును వ్యర్థమును జీవితమును కూడా నిరర్థకమును గావించును.
0: వాట్ ఎవర్ నంబర్ ఆఫ్ శ్లోకాస్ అండ్ స్టాంజాస్ ఆర్ మాస్టర్ ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు డిస్ట్రాయ్ ది సారో దే ఆర్ ఆల్ యూస్లెస్.
1: ఈ ప్రాపంచిక విద్యలన్నీను, ఈ ప్రాపంచిక జ్ఞానం అంతా కూడాను జీవనోపాధి నిమిత్తమే ఏర్పడినటువంటివి.
0: ఆల్ ది నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్ రిలేటింగ్ టు ద వరల్డ్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ ఓన్లీ టు ఎర్న్ వన్స్ లైవ్లీహుడ్.
1: సమస్త జ్ఞానములకు మూలాధారమై సమస్త కళలకు నిధి అయినటువంటి ఈ దైవత్వాన్ని పొందినప్పుడు సమస్త విద్యలు కూడా తనకు కరతలామలకమవుతాయి.
0: వన్ వుడ్ బి ఏబుల్ టు రియలీ గెట్ ఎ మాస్టర్ ఓవర్ ఆల్ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ ఓన్లీ వెన్ వన్ మాస్టర్స్ ద నాలెడ్జ్ ఆఫ్ ఆత్మా అండ్ డివినిటీ.
1: సర్వశక్తిమయుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపకత్వం వహించినటువంటి దైవత్వాన్ని పొందేటువంటి ప్రయత్నమునకు మానవుడు ప్రయత్నించినప్పుడే ఇది ఆత్మజ్ఞానమునకు అతి సమీపంగా ఉంటుంది.
0: When man makes an effort to reach the Almighty, the Omniscient and the Omnipotent Lord, then only he would have made an effort to master the knowledge of Atma.
1: Itti Atmajnanamu kevalamu chitta suddhi kalainatunti vyaktulaku maatrame labhyamavutundi.
0: Only people who have purity of heart would be able to get this kind of knowledge and the knowledge of Atma.
1: Chitta suddhi labhinchetunti margam emiti?
0: What is the method of acquiring purity of heart?
1: Pavitra karmalanu acharinchatam atyavasaram.
0: It is essential to perform sacred acts and deeds.
1: Yajna yagadi kratavulu, dana dharmadi karmalu, tapas yukta shaktulu deeniki sariyainatuvanti margamulu.
0: The path for purification of the heart is performing different types of sacrifice and different types of good activity.
1: పవిత్ర హృదయాలను దర్శించటము, వారి చరిత్రలను పవిత్రముగా పఠించటము ఇత్యాది యొక్క కర్మల ద్వారా కూడాను

0: చిత్తశుద్ధి ఏర్పడుతుంది.
1: విజిటింగ్ పీపుల్ హూ హ్యావ్ హూ ఆర్ సీక్రెట్ సోల్స్ అండ్ సర్వింగ్ దెమ్ ఆల్సో హెల్ప్స్ ఇన్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ది హార్ట్.
0: కనుక నీ చిత్తశుద్ధయే కర్మ అన్నారు.
1: దట్ ఈస్ వై ఇట్ ఈస్
0: ఈ సత్కర్మల చేతను, ఈ పవిత్రమైనటువంటి కర్మల చేతను చిత్తశుద్ధి మాత్రమే ఏర్పడుతుంది.
1: పర్ఫార్మింగ్ గుడ్ యాక్ట్స్ అండ్ సేక్రెడ్ యాక్ట్స్ విల్ హెల్ప్ ఎ పర్సన్ టు ప్యూరిఫై ది హార్ట్.
0: ఈ చిత్తశుద్ధి ద్వారా జ్ఞానసిద్ధి కలుగుతుంది.
1: త్రూ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ వన్ వుడ్ బి ఏబుల్ టు గెట్ విజ్డమ్.
0: జ్ఞానాది ఏమిటి? కైవల్యం. ఇది మోక్షములకు సులభ మార్గం.
1: అక్వైరింగ్ విజ్డమ్ ఈజ్ ద సేఫెస్ట్ పాత్ ఫర్ లిబరేషన్.
0: కనుక సత్కర్మలు ఆచరించి సత్సంగంలో ప్రవేశించి సద్భావముల చేత సంఘసేవలో మనం పాల్గొనాలి.
1: దట్ ఈస్ వై వన్ హ్యాస్ టు అండర్టేక్ టు పర్ఫార్మ్ సేక్రెడ్ యాక్ట్స్, వన్ హ్యాస్ టు డెవలప్ కంపెనీ విత్ గుడ్ పీపుల్ అండ్ అండర్టేక్ సర్వీస్ యాక్టివిటీ.
0: అయితే ఈ విధమైనటువంటి యజ్ఞయాగాది కర్మలకు గాని పవిత్రమైనటువంటి పఠనాలకు గాని విద్య అవసరం కదా.
1: ఇన్ దట్ కేస్ ఇట్ ఈజ్ ఇట్ నాట్ నెససరీ టు హ్యావ్ ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు పర్ఫార్మ్ యజ్ఞాస్, యాగాస్ అండ్ పెనన్స్.
0: ఎట్టి విద్యను మనం లౌకికమైనటువంటి విద్యను నేర్చకపోయినప్పటికీ,
1: ఈవెన్ ఇఫ్ వీ హావ్ నాట్ మాస్టర్డ్ ద నాలెడ్జ్ రిలేటింగ్ టు ది వరల్డ్,
0: ఈ చదువులన్నీ కూడా కేవలము మానవుని యొక్క ఏకత్వమునకు భిన్నముగా ఆవించుతున్నవనేటువంటి సత్యాన్ని గుర్తించడం లోపల ఈ విద్యల యొక్క ఉపయోగము జారిపోతున్నది.
1: వన్ హ్యాస్ టు రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ దట్ దిస్ ఎడ్యుకేషన్ రిలేటింగ్ టు ది వరల్డ్ విల్ మేక్ ఓన్లీ మ్యాన్ ఫీల్ దట్ హీఈస్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్.
0: కేవలము గాఢమైనటువంటి విశ్వాసము ఈ యొక్క మార్గమునకు అత్యవసరము.
1: ఇఫ్ యూ వాంట్ టు ఫాలో ది పాత్ అండ్ ది కరెక్ట్ పాత్, ఫర్మ్ ఫెయిత్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఎసెన్షియల్.
0: నిన్ను నీవు నమ్ము, నమ్ము, నమ్ము, నీ భగవంతుని నీవు నమ్ము, ఇదే నిజమైనటువంటి యొక్క రాజమార్గము.
1: ద రైట్ రాయల్ పాత్ ఈజ్ ద వన్ ఇన్ విచ్ ఇట్ సేస్ ట్రస్ట్
0: ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్,
1: హ్యావ్ ఫెయిత్
0: Faith and faith in God. This is the secret of greatness.
1: Faith in yourself and faith in God is the secret of greatness.
0: ఈనాటి విశ్వాసము ఏ మాత్రం కూడా గాఢంగా కనిపించటం లేదు.
1: But unfortunately, you don't find that kind of faith these days.
0: స్వార్థ సప్రయోజన నిమిత్తం ఏర్పడేటువంటి విశ్వాసములే అధికంగా కనిపిస్తున్నావు, కానీ పరాత్మైనటువంటిది, పరమాత్మ సంబంధమైనటువంటి, ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాసములు చాలా తక్కువగా ఉన్నది.
1: ది టైప్ ఆఫ్ ఫెయిత్ దట్ యు గెట్ దీస్ డేస్ ఈజ్ ఓన్లీ ఫెయిత్ విచ్ విల్ హెల్ప్ యూ టు అకాంప్లిష్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్. బట్ ఫెయిత్ విచ్ విల్ హెల్ప్ యూ టు రీచ్ గాడ్, యూ డు నాట్ గెట్ దట్ కైండ్ ఆఫ్ ఫెయిత్ అట్ ఆల్.
0: దీనాడు విశ్వాసము పవిత్రమును కోల్పోవటం చేతనే మానవుడు ఎన్ని విధమైనటువంటి సాధనలు చేసినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి జ్ఞానమును అర్జించినప్పటికీ ఇవి కేవలము నిరుపయోగములుగా రూపొందుతూ ఉన్నవి.
1: వాట్ ఎవర్ టైప్ ఆఫ్ ఆస్టెరిటీస్ అండ్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ వన్ అండర్టేక్స్, ఇఫ్ వన్ డజంట్ హ్యావ్ ఫెయిత్ ఆల్ దట్ వుడ్ బికమ్ ఎ వేస్ట్.
0: యో మద్భక్త సమే ప్రియ, ఎవడు నాకు భక్తుడిగా ఉండునో వాడే నాకు ప్రియుడు.
1: It is declared that the person who is my devotee alone is dear to me.
0: Nirita paritattaram viruga ananya bhakti atyavasaram.
1: It is necessary to have exclusive and all inclusive faith.
0: Ee ananya bhakti ante emiti?
1: What is the meaning of ananya bhakti?
0: Ekkada paripurnamainatundi premano akkadame shraddha.
1: Where there is full faith there is shraddha.
0: Ekkada shraddhano shraddhavan labate gnanam, akkada gnanam.
1: Where there is earnestness there you get wisdom.
0: Ekkada nijamainatundi gnanamo akkada sadhana.
1: Where there is true wisdom there is spiritual sadhana.
0: Ekkada sadhano akkada sadhyam.
1: Where there is spiritual sadhana you are likely to reach the goal.
0: Ee sadhyam annanu parabhakti annanu ಅನನ್ಯ ಭಕ್ತಿ ಅನ್ನನ್ನು ಒಕ್ಕಟೆ
1: ಸಾಧ್ಯಂ ಪರೋಭಕ್ತಿ ಅನನ್ಯ ಭಕ್ತಿ ದೇ ಆಲ್ ಕನ್ವೇ ದಿ ಸೇಮ್ ಥಿಂಗ್.
0: ಆತ್ಮಜ್ಞಾನವನ್ನು ಪರಮಾತ್ಮ ಜ್ಞಾನವನ್ನು ಆಧ್ಯಾತ್ಮಿಕ ಜ್ಞಾನವನ್ನು ಪೇರು ವೇರು ವೇರಿ ಕಾಣಿ ಇದು ಗಮ್ಯಂ ಒಕ್ಕಟೆ.
1: ವೆದರ್ ಇಟ್ ಇಸ್ ಆತ್ಮಜ್ಞಾನ ಪರಮಾತ್ಮ ಜ್ಞಾನ ಆಧ್ಯಾತ್ಮ ಜ್ಞಾನ ದೇ ದರ್ ಗೋಲ್ ಇಸ್ ದ ಸೇಮ್.
0: ಇವೆಲ್ಲೂ ಪರತತ್ವನಕ್ಕೂ ಪರ್ಯಾಯ ಪದಮದು.
1: ದಿಸ್ ಆರ್ ಆಲ್ ಸಿನಾನಮ್ಸ್ ಫಾರ್ ದಿ ಟ್ರಾನ್ಸೆಂಡೆಂಟಲ್ ಪ್ರಿನ್ಸಿಪಲ್.
0: ಕನುಕ ಇಟ್ಟು ಭಕ್ತಿಗೆ ಕಾರಣನನ್ನ ಲೌಕಿಕ ವಿದ್ಯಲು ಕಾಣಿ ఇంకేమైనటువంటి శక్తి సామర్థ్యములు కాని జాతి మత కుల వర్ణ లింగ భేదములు కూడాను దీనికి ఏమాత్రం కూడాను సంబంధం లేదు.
1: ఇఫ్ యు వాంట్ టు బికమ్ సచ్ ఎ డివోటీ ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ద వర్ల్డ్లీ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ ది క్యాస్ట్ ది కమ్యూనిటీ ది నేషన్ ది రిలీజియన్ ది సెక్స్ అండ్ నథింగ్ వాట్స్ ఎవర్.

0: ధరకుచేలుండెంత ధనము కలిగియుండే, గజరాజు ఏ విద్య కలిగియుండే, వసుధ్రువుండెంత వయసు కలిగియుండే, శబరి ఎంతటి శక్తి కలిగియుండే, విధురునికెంతటి వితరణమతియుండే, తిమ్మనికెంతటి తెలివియుండే, భక్తి కలిగిన వారికి వసుడే అయ్యా, ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరతు సాధు సద్గుణగణ్యులౌ సభ్యులారా, సాధు సద్గుణగణ్యులౌ సభ్యులారా.
1: టు విచ్ లీనియేజ్ డస్ వాల్మీకి బిలాంగ్? ఇన్ విచ్ పర్టికులర్ గ్రేట్ టౌన్ was Nanda born? How much of money did Kuchela have? What type of education the king elephant had? And what was the age of Dhruva? How much of capacity did Shabari have? How much of discrimination did Vidura have? What intelligence did Hanuman have? The only thing that is required is complete devotion. Anyone who has devotion, God reveals himself and endears him and blesses him.
2: భగవంతుని పొందుటకు ధన కనుక వస్తు వాహనాదులు కాదు ఆధారం.
1: If you want to attain God, wealth and such other worldly
2: పాండిత్య ప్రభావం కాదు దీనికి ఆధారము.
1: It is scholarship is not required either.
2: దీనికి కావలసినటువంటిది నిర్మల నిశ్చల నిస్వార్థమైనటువంటి ప్రేమనే.
1: What is required for this is pure and chaste love.
2: కాని ఈనాడు స్వార్థము అపవిత్రము.
1: But today selfishness, unsacredness.
2: ఈ కుంతి యొక్క మనసుతో ఈనాడు మాధవుని చింతించడానికి ప్రయత్నిస్తున్నారు.
1: Today man is trying to contemplate God with a dirty mind.
2: ఇలాంటి మనసునకు ఈనాడు కూడాను భగవంతుడు లభ్యము కాడు.
1: God will not reveal himself to such a polluted mind.
2: Manasekam vachasekam karmanyekam mahatmanam. Ee manasikanga vachikanga kayakanga bhagavantunu chintinchadaniki prayatninchali.
1: If one harmonizes thought, word and deed and thinks of the Lord with all the three put together, then only one would be able to see God.
2: Eenadu acharana veru talampulu maru veru.
1: Today man thinks in one way and man's deeds are different.
2: Kevalamu aadambaramainatundi sadhanalo ee naadu alavalamaipoyindi ee sadhana.
1: All these spiritual exercises have become a big show these days.
2: Ahankara aadambaramulaku bhagavantudu labhyam kaadu.
1: A person who is egoistic and who is showing, God will not reveal himself.
2: Kanukane chitta siddhi nimittamai manam aacharinchetundi karmalu ఫలరహితమైనటువంటివిగా మనము, స్వార్థరహితమైనటువంటివిగా, అహంకారరహితమైనటువంటివిగా మనం రూపొందింప చేసుకోవాలి.
1: దేర్ఫోర్ వాట్ ఎవర్ యాక్ట్స్ ఆర్ పర్ఫార్మ్డ్, దే విల్ హావ్ టు బి పర్ఫార్మ్డ్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ది ఫ్రూట్స్, వితౌట్ సెల్ఫిష్ థాట్స్ అండ్ విత్ సేక్రెడ్ ఫీలింగ్స్.
2: దీపమును వెలిగించుటకు ఎవరికైనా కూడా అధికారం ఉంటుంది.
1: టు లైట్ ఎ ల్యాంప్ ఎవ్రీ వన్ హ్యాస్ ఎ రైట్.
2: పురుషుడు వెలిగించవచ్చును, స్త్రీ వెలిగించవచ్చును, బిడ్డుడు వెలిగించవచ్చును, యువకుడు వెలిగించవచ్చును.
1: బి ఇట్ ఎ మ్యాన్ ఆర్ ఎ ఉమన్, ఎన్ ఓల్డ్ మ్యాన్ ఆర్ ఎ యూత్, ఎవ్రీవన్ హ్యాస్ ఎ రైట్ టు లైట్ ద ల్యాంప్.
2: కనుక జ్ఞానజ్యోతిని వెలిగించుకున్నటకు సర్వులకు అధికారం ఉంటున్నది.
1: టు లైట్ ద ల్యాంప్ ఆఫ్ విజ్డమ్ ఎవ్రీవన్ హ్యాస్ ఎ రైట్.
2: వారి వారి శక్త్యానుసారము వారి వారి సాధనను పురస్కరించుకుని వారు వారు ఈ జ్ఞానమును పొందడానికి తగినటువంటి ప్రయత్నము చేయవచ్చు.
1: ఈచ్ అకార్డింగ్ టు హిస్ కెపాసిటీ can make an effort to acquire wisdom and knowledge.
2: Aithe samanyamga prati manavuni kudanu konni vidhi karmalu untunnayi.
1: But for everyone there are certain duties enjoined on him by the scriptures.
2: Indulo naimittika karma ani okati.
1: One type of action which has to be performed is naimittika.
2: Rendavadi kamya karma ani okati.
1: The second one is kamya karma.
2: Nishiddha karma ani modavadi.
1: The third one is nishiddha karma.
2: Prayachitta karma ani nalugovadi.
1: The fourth one is prayachitta karma.
2: Ee nalugu kudunu prati manavudiki tappani sariga అనుభవించవలసి వస్తుంది, చేయవలసి వస్తుంది.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ టు పర్ఫార్మ్ దీస్ ఫోర్ టైప్స్ ఆఫ్ డీడ్స్ అండ్ యాక్షన్స్.
2: నైమిత్తిక కర్మ అనగా ఏమిటంటే, నిమిత్త మాత్రంగా ఏర్పడినటువంటి ఒక కర్మలకంతా నైమిత్తిక కర్మలు అంటారు.
1: నైమిత్తిక కర్మ రెఫర్స్ టు ద యాక్షన్స్ విచ్ విల్ హావ్ టు బి పర్ఫార్మ్డ్ ఇన్ ది ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ వన్స్ లైఫ్.
2: ఇవి కొన్ని వ్రతములుగా ఉండవచ్చును, కొన్ని నోములుగా ఉండవచ్చును.
1: దే మే బి సమ్ కైండ్ ఆఫ్ వౌస్ లైక్ వ్రతాస్.
2: కొన్ని కొన్ని నెలకు ఒక పర్యాయము, మూడు నెలలకు ఒక పర్యాయము, సంవత్సరములకు ఒక పర్యాయము, ఈ శ్రాద్ధములు అనేటువంటివిగా కూడా వస్తుంటాయి. ఇవి కూడా నైమిత్తిక క్రమంలో చేరినటువంటివి.
1: పర్ఫార్మింగ్ శ్రాద్ధ యానివర్సరీస్ ఆల్సో ఈజ్ అ టైప్ ఆఫ్ నైమిత్తిక కర్మ అండ్ సచ్ కర్మ.
2: మధ్య మధ్య కొన్ని గ్రహములు కూడా ఏర్పడుతుంటాయి. ఈ గ్రహశాంతి నిమిత్తమే చేసేటువంటి కర్మలు కూడా నైమిత్తిక కర్మలే.
1: కర్మాస్ అండ్ యాక్షన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్ ఫర్ ప్రొపిషియేటింగ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టార్స్ అండ్ ప్లానెట్స్ ఆల్సో బి డిస్క్రైబ్డ్ యాజ్
2: సూర్యగ్రహణము, చంద్రగ్రహణములను కూడా ఏర్పడుతుంటాయి. అలాంటి సమయంలో మనము ఆ గ్రహములను శాంతి నిమిత్తమై చేసేటువంటి కర్మలు కూడా నైమిత్తిక కర్మలే.
1: యాక్షన్స్ పర్ఫార్మ్ ఇన్ కనెక్షన్ విత్ సోలార్ ఎక్లిప్స్ అండ్ లునార్ ఎక్లిప్స్ ఆర్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ నైమిత్తిక కర్మ.
2: సామాన్యమైనటువంటి యొక్క మానవులు, సంసార జీవితం గడిపేటువంటి మానవులు ఆచరించవలసినటువంటి నైమిత్తిక కర్మలు.
1: దీస్ ఆర్ ఆల్ యాక్షన్స్ which will have to be performed by every ordinary human being, a family man.
2: Inka kamya karmalu.
1: The second one is kamya karmas.
2: Anaga sakaramulaku varshamulu kurchali.
1: That means getting the rain in the proper
2: pantalu pandali.
1: Proper time to have good harvest.
2: Ee durbhikshamu povali.
1: To see that the famine doesn't occur.
2: Subhikshamu ravali.
1: To pray for having prosperity.
2: Lokamanta kudanu shantiga undali.
1: The world should enjoy peace and welfare.
2: Taanu swargamunu anubhavinchali.
1: Everyone should enjoy his life.
2: Ihamunandu sukhamunu anubhavinchali.
1: He should enjoy this world
2: while he is. Iha paramulu yokka sukhamunu nimittamu loka kalyana nimittamu aacharinchetuvanti karmalanni kudanu kamya karmale.
1: Kamya karma therefore refer to all the actions performed for the welfare in this world as well as in the next world and also for the welfare of the humanity at large.
2: Loka sarastha sukhino bhavantu. Idi yuga yugamuna nundi tarataramala nundi kudanu hindu jati yokka sampradayamlo pradhanamainatundi.
1: One of the important traditions of Hinduism is wishing well for the entire humanity.
2: ఈ విధమైనటువంటి విషయాల హృదయం చేతనే భారతీయ సంస్కృతి నాటి నుండి నేటి వరకు కూడాను ఏ విధమైనటువంటి లోటు లేకుండా జరుగుతూ వస్తుండాలి.
1: ఇండియన్ కల్చర్ హ్యాస్ బీన్ ఏబుల్ టు ఫ్లరిష్ ఫ్రమ్ ద ఏజ్ ఓల్డ్ టైమ్ రైట్ అప్ టు నౌ బికాస్ ఆఫ్ సచ్ బ్రాడ్ ఐడియాస్ అండ్ గుడ్ ట్రెడిషన్స్.
2: లోకమనగా ఏమిటి?
1: వాట్ డూ యూ మీన్ బై వరల్డ్?
2: మనమున్నటువంటి యొక్క జీవితం.
1: వరల్డ్ రెఫర్స్ టు అవర్ లైఫ్ ఆన్ ఆర్త్.
2: మన లోకం అంటే ఏమిటి?
1: వాట్ డూ యూ మీన్ బై యూ
2: అనుకునే దీనికి సారూప్యం, సారూప్యం, సామీప్యం, సాయుధ్యం అని దీనికి నాలుగు విధములైనటువంటి యొక్క తెగలు ఏర్పడుతూ వచ్చాయి.
1: దేర్ ఆర్ ఫోర్ టైప్స్, ఫోర్ స్టేజెస్: సాలోక్య, సామీప్య, సాయుధ్య, సారూప్య.
2: అయితే సాలోక్యం అనగా తాను ఏ విధమైనటువంటి యొక్క చింతనతో తాను జీవిస్తున్నాడు.
1: ఇన్ సాలోక్య వన్ హ్యాస్ టు క్వశ్చన్ హ్యాస్ టు వాట్ టైప్ ఆఫ్ లైఫ్ హీఈస్ లివింగ్.
2: లోకమనగా కేవలం ప్రపంచంలో ఉంటున్నటువంటి కొండలు, గుట్టలు, నదులు, ఈ యొక్క పట్టణములు, ఇవన్నీ చేరినటువంటివన్నీ కాదు లోకము.
1: హియర్ ద వరల్డ్ డజంట్ రెఫర్ టు ద ఫిజికల్ వరల్డ్ కన్సిస్టింగ్ ఆఫ్ ద మౌంటైన్స్, ద రివర్స్ అండ్ సిటీస్ అండ్ ద టౌన్స్ ఎట్సెట్రా.
2: మనోమూలం ఇదం జగత్. మనస్లోకమే సర్వలోకములకు మూలాధారము.
1: ఇట్ రెఫర్స్ టు ద మైండ్ ఇన్ విచ్ ఆల్ ద వరల్డ్స్ ఎగ్జిస్ట్.
2: ఈ మనోలోకమును స్వచ్ఛంగా, పవిత్రంగా ఉంచుకున్నప్పుడు, నిస్వార్థంగా ఉంచుకున్నప్పుడు లోకమంతా కూడా పవిత్రంగా ఉంటుంది.
1: ఇఫ్ యూ కెన్ కీప్ యువర్ మెంటల్ వరల్డ్ ప్యూర్, సీక్రెట్, ఫుల్ ఆఫ్ డివైన్ థాట్స్, యూ విల్ బి ఎంజాయింగ్ ఆల్ పీస్.
2: ఈ బయట ప్రపంచం అంతా కూడా మనం పచ్చగా చూడాలనుకుంటే ప్రపంచమునకంతా కూడా పచ్చని రంగులు మనం వేయనక్కర్లేదు. మన దృష్టికి పచ్చని రంగు వేస్తుంటే జగత్తంతా పచ్చగానే కనిపిస్తుంది.
1: ఇఫ్ యూ వాంట్ టు సీ ది వరల్డ్ యాజ్ గ్రీన్, You need not make the entire world green by coloring it. You have to wear the spectacles which will give the green color.
2: Karukane drishtini battiye srishti unnadi.
1: The entire creation depends upon your own vision, your own gain.
2: Mana netramu battiye shastram untundi.
1: The entire scriptures depend upon your own way of looking.
2: Mana manalo undinatundi yokka manobhavamulu yokka lokanni manu nirmalanga unchukuntaku prayatninchali.
1: Therefore we have to make an effort to have a pure world in our own minds.
2: Kalukara pavitramainatundi yokka manasuto prarthanalu kalipinappudu paramatma tattvam anetundi అనుగ్రహించడానికి అవకాశం ఉంటుంది.
1: Therefore, if you only you can pray the ultimate almighty Lord with a sacred mind, you would be able to just get the correct fruit.
2: అటుడై ప్రార్థన చేయటమే ప్రధానమైనటువంటి ఒక మార్గం.
1: The most important thing is with a feeling you have to pray.
2: అట్టి ప్రార్థనకు ఉపాంగములే ఈ యజ్ఞ యాగాది క్రతువులు.
1: If you want to pray like that, this yajna yaga are incidentally going to help.
2: Swarthamu parathamu ishamu paramu rendintu yokka cherikiga untundadi.
1: This is a combination which fulfills your own selfish interest and also the transcendental principle.
2: Ishamuna sukimpa hema taraka vidya paramuna sukimpa dhamma vidya.
1: The hema taraka vidya, the education associated with world will give you joy in this world, and brahma vidya will give you
2: laukika vidya lanni kudunu ihamunaku maatrame aanandamunu chekochagalavu.
1: All the education, the worldly education will give you only joy in this world.
2: Brahma vidya tanayokka paralokamunu kudunu aanandanni andinchadaniki veeluga untundi.
1: Knowledge of brahma will give you the real joy and real happiness.
2: Kanukare కామ్యకర్మలనగా తనకు తన లోకములకు తన వారలకు కూడాను సుఖశాంతిని చేకూర్చేటువంటి ఒక మార్గము అని.
1: కామ్యకర్మాస్, ది యాక్షన్స్ అండర్ దిస్ కేటగిరీ రెఫర్స్ టు ది యాక్షన్స్ విచ్ విల్ గివ్ యూ జాయ్ టు యువర్ ఫ్యామిలీ, టు ద వరల్డ్ అట్ లార్జ్.
2: కనుక మనము నిత్యము ఆచరించేటువంటి పూజలు, షోడశోపచారములు, శ్రవణం, కీర్తనం, విష్ణుశ్రవణం, పాదసేవనం, వందనం, అర్చనం, దాస్యం, స్నేహం, ఆత్మ నివేదనం, ఈ మార్గములన్నీ కూడా ఎందుకు? ఇవి కేవలము కామ్య విద్యలు మాత్రమే, కామ్య కర్మలు మాత్రమే.
1: ద 16 టైప్స్ ఆఫ్ వర్షిప్ అండ్ ద 9 టైప్స్ ఆఫ్ డివోషన్ విచ్ వీ ఆఫర్ ఎవ్రీ డే, ఆల్ దీస్ రెఫర్ టు కామ్య కర్మాస్ ఓన్లీ.
2: మూడవది నిషిద్ధ కర్మ.
1: ద థర్డ్ వన్ ఈస్ నిషిద్ధ కర్మ.
2: మనము కొన్ని విడిచవలసినటువంటి ఉన్నాయి.
1: దేర్ ఆర్ సర్టన్ యాక్షన్స్ విచ్ విల్ హావ్ టు బి గివెన్ అప్.
2: ఆహారమును పట్టే మన యొక్క మనః ప్రభావం ఉంటుండాలి.
1: యువర్ మైండ్ డిపెండ్స్ అపాన్ ది ఫుడ్ దట్ యు టేక్.
2: కనుక సాత్విక ఆహారము అత్యవసరము.
1: దేర్ ఫోర్ సాత్విక్ టైప్ ఆఫ్ ఫుడ్ ఈజ్ ఎసెన్షియల్.
2: సాధకులకు రజోగుణ తమోగుణ సంబంధమైనటువంటి ఆహారములు పూర్తి నిషిద్ధించాలి, అనగా వదిలిపెట్టాలి.
1: స్పిరిచువల్ ఆస్పిరెంట్ షుడ్ గివ్ అప్ ఫుడ్ విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ ఏదో రజోగుణ అర్థమో కూడా.
2: మద్యపానము, మాంసాహారము ఇత్యాది మత్తు పదార్థములు అన్ని కూడా వదిలిపెట్టాలి.
1: వన్ హ్యాస్ టు గివ్ అప్ టేకింగ్ ఆల్కహాలిక్ డ్రింక్స్, మీట్ అండ్ మటన్ ఎట్సెట్రా.
2: ఎట్టి ఆహారము అట్టి తలంపులు.
1: యువర్ థాట్స్ డిపెండ్ అపాన్ ద ఫుడ్.
2: కనుకనే మనము నిషిద్ధ కర్మలుగా మనం త్యజించవలసినటువంటి కర్మలు ప్రత్యేకంగా కొన్ని ఉంటున్నవి.
1: నిషిద్ధ కర్మ దేర్ ఫోర్ రెఫర్స్ టు ద టైప్స్ ఆఫ్ యాక్షన్స్ విచ్ యూ హావ్ టు గివ్ అప్.
2: ఇది ఆహార విహార నిమిత్తమై మనం ఆచరించవలసినటువంటి ప్రధాన కర్తవ్యములు.
1: దీస్ ఆర్ ఆల్ థింగ్స్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ ద టైప్ ఆఫ్ ఫుడ్ అండ్ ద టైప్ ఆఫ్ హ్యాబిట్ దట్ యు హావ్.
2: నేను ఎట్టి ప్రవర్తనలో నేను ఉంటున్నాను అని తనకు తాను పరీక్షించుకోవాలి.
1: వన్ హ్యావ్ టు ఎగ్జామిన్ ఫర్ వన్ సెల్ఫ్ వాట్ టైప్ ఆఫ్ బిహేవియర్ హీ హ్యాస్.
2: నేను చెప్పిన మాటకు, తలచిన తలుపుకు నా ప్రవర్తన సరిగా ఉన్నదా లేదా అని చింతించాలి.
1: ఈజ్ దేర్ సింక్రొనైజేషన్ బిట్వీన్ మై థాట్ వర్డ్ అండ్ డీడ్. వన్ హ్యావ్ టు థింక్ ఫర్ వన్ సెల్ఫ్.
2: కానీ నా తలంపు ఎవరికీ తెలియదు కదా అని నీవు మాటలయందు పనులయందు మార్పులు సంభవింపచేసుకున్నా నీ తలంపులు లోకులు ఎరుగరు, కానీ లోకేష్ తెలుగు.
1: బట్ ఇఫ్ యు థింక్ దట్ నో వన్ నోస్ యువర్ థాట్స్ అండ్ యువర్ వర్డ్స్ అండ్ డీడ్స్ ఓన్లీ ఆర్ అడ్జస్టెడ్, అదర్స్ మే నాట్ బి నోయింగ్, బట్ గాడ్ సర్టన్లీ నోస్ వాట్ యువర్ థాట్స్ ఆర్.
2: లోకుల కన్నులు కట్టగలవు కానీ చిట్టా వ్రాసే చిత్రగుప్తి కన్నెట్టుల గంతులు కట్టుదురా. చిత్రంగా గుప్తమై ఉంటున్నాడు నీ చిత్తములో భగవంతుడు.
1: యు మే హైడ్ యువర్ థాట్స్ ఫ్రమ్ ద వరల్డ్ అండ్ వరల్డ్లీ పీపుల్, బట్ ద వన్ హూ ఇస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ యువర్ హార్ట్ హీ నోస్ ఎవ్రీథింగ్.
2: లోకాన్ని వంచవచ్చు.
3: యు మే డిసీవ్ ది వరల్డ్,
2: లోకాన్ని మరుగుపరచవచ్చు.
3: యు మే మేక్ ది వరల్డ్ నాట్ నో వాట్ యువర్ థాట్స్ ఆర్,
2: లోకానికి కన్నులు కంటలు కట్టవచ్చు.
3: యు మే క్లోజ్ ది ఐస్ ఆఫ్ ది వరల్డ్,
2: కానీ భగవంతుని కన్నులు గంటలు కట్టడానికి వీలు కాదు.
3: బట్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు క్లోజ్ ది ఐస్ ఆఫ్ ది లార్డ్.
2: ఏనాటికైనా కూడా ఈ ఫలము మనకు తప్పినది కాదు.
3: సమ్ డే ఆర్ ది అదర్ యు ఆర్ బౌండ్ టు గెట్ ది ఫ్రూట్స్ ఆఫ్ యువర్ ఓన్ థాట్స్.
2: కర్మఫల సిద్ధాంతమును మాత్రము తప్పక విశ్వసించక వీలు కాదు.
3: యు మస్ట్ బిలీవ్ ఇన్ ది థియరీ ఆఫ్ కర్మ.
2: కనుక కర్మఫల సిద్ధాంతమును అంగీకరించినటువంటిది పవిత్రమైన భారతదేశము.
3: Bharatiya culture is one which believes in the action and the fruits thereof.
2: Kalukure bhagavatam nandu kudanu karmamuna puttu jantuvu karmamune vruddhi pondi karmamune chalu karmame narunaku daivamu karmame sukadukkamulaku karanamillanu.
3: In Bhagavata it has been said that man is born in action, man develops in action, man ends his life in action. For everything, action is important. Be it for his happiness, for joy or for sorrow, it is the action which is responsible.
2: Karanam, karanam, karma. Ee moodinti yokka sammilatame manavuni yokka jeevitam.
3: The limbs, the action and the person who is doing, a combination of these three is man.
2: Kanuka manavuni yandu pavitramainatuvanti bhavamulu abhiruddhi parchukovali.
3: Therefore, man has to develop sacred thoughts.
2: Pavitramaina bhavamulanu abhiruddhi parchukovalanna saptikamaina aaharam athyavasaram.
3: If you want to develop sacred thoughts, there is a need for taking sattvic food.
2: Idi mitamu gaanu hitamu gaanu kuda undali.
3: The sattvic food also must be in proper
2: dosage. Aaharamanu kudanu adhikanga manam bhujincharadu.
3: Even if it is sattvic food, you should not eat in excess.
2: కేవలం జీవితం అంతా కూడాను లోక సంబంధమైనటువంటి యొక్క కర్మలు ఎందే మనము దీనిని అంకితం గావించరాదు.
3: వీ షుడ్ నాట్ డెడికేట్ ఆల్ అవర్ యాక్షన్ ఓన్లీ ఫర్ ది సేక్ ఆఫ్ ఓన్లీ ఎర్నింగ్స్.
2: జీవితం దీర్ఘ ప్రయాణం,
3: లైఫ్ ఈజ్ ఎ లాంగ్ జర్నీ.
2: ఈ దీర్ఘ ప్రయాణంలో మనం చేరవలసినటువంటి గమ్యములకు తగినటువంటి యొక్క శక్తిని మనం సంపాదించుకోవాలి.
3: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు అక్వైర్ ద స్ట్రెంగ్త్ టు ట్రావెల్ ఇన్ దిస్ లాంగ్ జర్నీ ఆఫ్ లైఫ్.
2: కనుక పవిత్రమైనటువంటి ఆహారం చేతను, పవిత్రమైనటువంటి భావముల చేతను మానవుడు తన తత్వాన్ని తాను గుర్తించుకోవడానికి కొన్ని విధమైనటువంటి నిషిద్ధమైన అనగా త్యజించవలసినటువంటివి కొన్ని ఉంటున్నవి.
3: ఫార్ హ్యావింగ్ ది ప్రాపర్ సేక్రెడ్ ఫీలింగ్ అండ్ సేక్రెడ్ ఫుడ్ దేర్ ఆర్ సర్టన్ యాక్షన్స్ విచ్ విల్ టు బి గివెన్ అప్ బై మ్యాన్.
2: ఒక భూమిని మనము దున్ని పంట పెట్టవలనన్నా అందులో పురముండినటువంటి యొక్క ముండ్ల చెట్టులో లేక ఇంకే విధమైనటువంటి పనికి మాలినటువంటి యొక్క పైర్లంతా పెరిగి వేయాలి.
3: ఇఫ్ యూ వాంట్ టు కల్టివేట్ ఎ పీస్ ఆఫ్ ల్యాండ్, ఇట్ ఈస్ నెసెసరీ టు టేక్ వీడ్స్ అవుట్ ఫస్ట్.
2: దాని తదుపరి దానిని దున్ని దుక్కు చేసి మనం పెట్టవలసినటువంటి యొక్క పంటకు తగినటువంటి విత్తనములు నాటాలి.
3: ఆఫ్టర్ యూ రిమూవ్ ద వీడ్స్ యూ హావ్ టు ప్లౌ ద ల్యాండ్ అండ్ మేక్ ఇట్ రెడీ, దెన్ ఓన్లీ యూ కెన్ సో ద సీడ్స్.
2: అప్పుడే మనం ఆశించినటువంటి యొక్క ఫలమును పంటను కూడా మనం అందుకోగలము.
3: దెన్ ఓన్లీ విల్ బి ఏబుల్ టు రీప్ ది హార్వెస్ట్ దట్ యు హావ్ ఎక్స్పెక్టెడ్.
2: అదే విధంగానే మనము త్యజించవలసినటువంటి యొక్క భావములు త్యజించిన తరువాతనే భరించవలసినటువంటి దానికి అవసరమైనటువంటి యొక్క బీజములను మనం నాటుకోవచ్చును.
3: ఓన్లీ ఆఫ్టర్ వీ హావ్ గివెన్ అప్ ద యాక్షన్స్ విచ్ యు హావ్ టు బి గివెన్ అప్, దెన్ ఓన్లీ విల్ బి ఏబుల్ టు ఫాలో ది కరెక్ట్ పాత్.
2: కనుకనే మన నిత్య జీవితం లోపల కూడాను నిషిద్ధ కర్మలు అనేటువంటివి చాలా అవసరమైనటువంటివి.
3: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ విల్ హావ్ టు రికగ్నైజ్ దట్ ఇన్ డే టు డే లైఫ్ దిస్ నిషిద్ధ కర్మ యాక్షన్స్ విల్ నాట్ బి గివెన్ అప్.
2: నాలుగవది,
3: ఫోర్త్ వన్,
2: ఇది కేవలము పరిహారార్థమై గావించవలసినటువంటిది.
3: దిస్ హ్యాస్ టు బి పర్ఫార్మ్డ్ ఫార్ రీపింగ్ సర్టన్ ఫ్రూట్స్.
2: మనం తెలిసియో తెలియకో ఎన్నో విధమైనటువంటి దోషములు పాపములు చేసి ఉంటాం.
3: Knowingly or not knowing, we perform quite a few actions which may be sin.
2: అనుకుని వీటి పాప పరిహారార్థమై మనం గావించవలసినటువంటి కర్మలు కొన్ని ఉంటున్నవి.
3: In order to pay for and expiate these types of sins,
2: వీటిని భారతీయ మహర్షులందరూ కూడాను తాము అనుభవించి ఆచరించి ఆనందించి లోకానికి అందించిపోయినటువంటి కొన్ని మార్గములు ఉన్నవి.
3: there are certain ways which have been experienced and which have by the great rishis of the olden days of Bharat, and they have shown to the world what possible.
2: Aneka sadhanalo kuda nu vaalu sadhinchi shodhinchi,
3: they have entered into certain spiritual exercises, they have inquired into
2: manulaku avasaramainatundi yokka margamulu kuda nu bodhinchinaru.
3: They have also taught the certain things which are useful for man.
2: Aviye pavitra kshetra darshanamulani, pavitra nadi snanamulani, ee papa pariharathamai konni neemam neeminchutu poyaru.
3: In order to remove the effect of the sin, you have to visit certain sacred places, pilgrim centers, and you have to take bath in certain sacred river.
2: Darshanam papanasanam, sambhashanam sankatanasanam, స్పర్శనం కర్మ విమోచనం అనేటువంటి మూడు మార్గములను పురస్కరించుకుని
3: డు గెట్ ఎ విజన్ ఆఫ్ ద లార్డ్ యూ విల్ బి ఏబుల్ టు ఓవర్కమ్ ద సిన్స్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు టచ్ ది లార్డ్ యూ బి ఏబుల్ టు
2: అప్పుడప్పుడు మనము మానవుని యొక్క మానసిక శాంతి నిమిత్తమై మానసిక పవిత్రత నిమిత్తమై కొన్ని విధమైనటువంటి యాత్రలు కూడా మనం చేయాలి
3: ఫర్ ది సేక్ ఆఫ్ ద పీస్ ఆఫ్ మైండ్ and the sacredness of mental activity, you have to undertake pilgrimage.
2: ee yatralu ye vidhamainatundi yokka bhavamto undalatunte chitta shuddhi tho nischala bhakti tho palapeksha rahitanga yatralu manam cheyali.
3: When you undertake pilgrimages, you must undertake them with a pure heart, without expecting any fruits thereof, and with full of devotion.
2: Kontha mandi mrakkulu kuda nu kochi vichitrangamainatundiga untayi.
3: Some people would have taken vows in a very strange way.
2: Oh, Venkatramana Swami, na karyamu na biddala pelli na kodukulu chakkaga uttirulai chakkaga pass aitegina nenu vachi na kodukulu cheta niki athariki talalo undetunte okka ventrukulu niki arpistharani mokkuntaru.
3: One vow may be that he may say, if I get all prosperity, if my son passes in the examination, and if everything goes well, well, I will bring my son to you, oh Venkatramana.
2: ఈనాడు కలి ప్రభావం చేత మరింత విచిత్రమైనటువంటి ఒక చిత్రమైనటువంటి ఒక మార్గాలు కూడా అనుసరిస్తున్నారు.
3: అండ్ ఆఫర్ ద హెయిర్ టు యూ దే సే, అండ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది కలి పర్హాప్స్
2: పేపర్ లో వచ్చి ఉంటుంది, 10 లక్షల లాటరీ ఉంటుంది, స్వామి ఆ 10 లక్షలు నాకు వచ్చిందంటే నీకు ఒక 100 రూపాయలు చెల్లిస్తానంటారు.
3: Another type of vow is, Swami, when there is a lottery which is likely to get 10 lakhs for this first prize, if I get that particular thing, I'll offer you 100 rupees.
2: ee vidhanga mokkul lopala daivanni ye vidhanga veellu bhavistunnaru aneetundi manam vicharinchali.
3: When one undertakes such work, what type of feeling do they have towards God? This has to be examined by us.
2: Nee 100 rupayalu kosam bhagavantudu akkada kaachukoni untunnada?
3: Do you think that God is waiting for your 100 rupees?
2: Sarvajnudu, sarvavyapakudu, sarvashaktimayudu yokka bhagavantudiki nee vichetuvanti 100 rupayalu entadi?
3: For God, who is omnipresent, omnipotent and omniscient, what is
2: tana gaurikanga ponni aa yokka vivekanni tana chintichukolekapothunnadu. Bhagavantuda, ee 10 lakhala rupayalu naaku vachetattu cheyi anega chesedevaru bhagavantude. Taane 10 lakhalu taniki andistunte taanu 100 rupayalu inka bhagavantudiki emi andinchatam?
3: Look at
2: ee enta telivu takkuva.
3: Look at the lack of intelligence in this kind of prayer. He says, well, oh God, by your own capacity, if you can just get me 10 lakhs of rupees, I'll give you 100 rupees. For God, who has got that capacity, where is the need for this 100 rupees?
2: Deshakala paristhitulu yokka prabhavanu puraskarinchukoni kalilo vichitramainatundi yokka buddhulu kudanu abhirudhi avutunnayi.
3: In the Kali age, depending upon the circumstances of the place, the different very strange thoughts are occurring in the minds of men.
2: భగవంతునికి తుచ్చమైన బొచ్చు ఇచ్చి ఉత్తమమైనటువంటి కోరికలు కోరడానికి ప్రయత్నిస్తున్నారు.
3: పీపుల్ ఆర్ ట్రైయింగ్ టు ఆఫర్ ద యూజ్లెస్ హెయిర్ టు గాడ్ అండ్ ఆస్పైరింగ్ టు గెట్ క్వైట్ అ లాట్ ఆఫ్ ప్రాస్పెరిటీ.
2: ఇది కాదు నిజమైనటువంటి ప్రార్థన, ఇది కాదు నిజమైనటువంటి భక్తి.
3: దిస్ ఇస్ నాట్ ఎ ప్రాపర్ ప్రేయర్, దిస్ ఇస్ నాట్ ప్రాపర్ డివోషన్ ఐదర్.
2: మీ దగ్గర విలువైనటువంటిది ఒకటి ఉన్నది.
3: దెర్ ఇస్ వన్ మోస్ట్ వాల్యుబుల్ థింగ్ విచ్ యూ హ్యావ్ విత్ యూ.
2: ఆ విలువైనటువంటి హృదయాన్ని భగవంతునికి అర్పించాలి.
3: That is the valuable heart. You offer it to God.
2: దీనిని మీరా చెప్పింది. ఏ హృదయమును శక్తి పోయిస్తే నాకు మహిడి దానిని అర్పించమైత మూర్తి పరగ వేరేమి చెప్పి నీ పాదార్చనకును. ఇంక నేను తెచ్చేటువంటిది ఏమీ లేదు, నీవిచ్చినటువంటిదే నీకు అర్పిస్తున్నాను.
4: ఇది కూడాను నాది కాదు, ఇదే నిజమైనటువంటి యొక్క పరిపూర్ణమైనటువంటి యొక్క భక్తి.
3: మీరా హెస్ సెడ్ ద సేమ్ థింగ్, షీ సేస్ దట్ వెల్ ఓ గాడ్ వాట్ ఎవర్ హార్ట్ యూ హ్యావ్ గివన్ దట్ అలోన్ ఐ కెన్ ఆఫర్ టు యూ, ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్. దిస్ ఈస్ ప్రాపర్ టైప్ ఆఫ్ డివోషన్.
4: ఇచ్చిన లేవర్
3: హూ హ్యాస్ గివన్ యూ,
4: నీవే.
3: It is you who have given.
4: Neeku neeke arpitam chestunnanu.
3: I can offer that which you have given to you.
4: Kaani intati vivekam andariki kaligatam ledu.
3: But unfortunately all people do not have this kind of wisdom.
4: Gangalo nilchukuntaru, Godavarilo nilchukuntaru, Krishnalo nilchukuntaru, Keshavaya namaha, Narayana namaha, Madhavaya namaha, ganga neelu gangake arpitam chestunnaru. Kaani edo veedu taatam sottu techi arpitam chesinattuga bhavistunnaru. Nenu chestunnanu aneetundi oka bhavame pedda chedda bhavam.
3: The greatest weakness is to think that you are the doer, you are doing it.
4: నీవు చేసేది ఏమీ లేదు.
3: You are doing nothing.
4: నీవు కేవలము నిర్మల చిత్తుడై ఉంటే చేయవలసినంతా తానే చేస్తాడు.
3: If you have a pure heart, it is he who does. Whatever is to be done will be done by him.
4: పసి బిడ్డను తల్లి తొట్టెలో పడబెడుతుంది.
3: Mother keeps the innocent small child in the cradle.
4: కానీ అన్ని తల్లి పైన ఆధారపడినటువంటి ఈ బిడ్డకు తల్లి క్షణక్షణములకు ఆ అవసరాన్ని బట్టి తానే బిడ్డ సేవ చేస్తూ వస్తుంటారు.
3: ది మదర్ నోస్ హౌ టు టేక్ కేర్ ఆఫ్ ది చైల్డ్ అకార్డింగ్ టు ది నీడ్స్ ఆఫ్ ది చైల్డ్ ఎవ్రీ టైమ్ వెన్ షీ ప్లేసెస్ ఎంటైర్ ట్రస్ట్ ఇన్ మదర్.
4: అనగా శరణాగతి అయినటువంటి యొక్క సాధకులకు సర్వము కూడాను భగవంతుడే చూసుకుంటాడు.
3: For an aspirant who has surrendered himself totally, God will look after him.
4: అయితే అందరికీ ఇట్టి పవిత్రమైనటువంటి ఉన్నత స్థాయి మనకు లభించడం లేదు.
3: But all people are not able to attain this state of surrendership.
4: ఇది చేత కాదని కూడాను మనము నిరుత్సాహంగా నిస్పృహకు మనకు గురి కాకూడదు.
3: There is no need for feeling desperate with the fact that you
4: have to do. మనం చేయాలి.
3: Whatever we can, we'll have to do.
4: మన ప్రయత్నమును పురస్కరించుకుని భగవంతుని అనుగ్రహం కూడా చేరుతుంటాది.
3: గాడ్స్ గ్రేస్ డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ యాక్షన్ అండ్ ఎఫర్ట్ పుట్ ఇన్.
4: కనుకనే మనము చేయవలసినటువంటివి సక్రమమైనటువంటి మార్గంలో సరైనటువంటి చిత్తంతో ఆచరించడానికి ప్రయత్నించడం.
3: వీ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు డూ వాట్ ఎవర్ వీ హావ్ టు డూ ఇన్ ది ప్రాపర్ వే విత్ ప్యూర్ హార్ట్.
4: శాస్త్రములు, వేదములు, ఇతిహాసములు, పురాణములు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడాను మానవుని గమ్యము చేర్చడానికి ఒక విధమైనటువంటి ఒక సోపానములే.
3: ఆల్ ద స్క్రిప్చర్స్, వేదాస్, ఉపనిషత్స్ అండ్ ఎవ్రీథింగ్ కెన్ ఓన్లీ లెట్ యు నో ది వే టు
4: సర్వ వేదముల సారము, సర్వ ఉపనిషత్తుల సారము,
3: ద ఎసెన్స్ ఆఫ్ ఆల్
4: శాస్త్రముల యొక్క సారము,
3: ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ఉపనిషత్స్ అండ్ స్క్రిప్చర్స్,
4: సర్వ వేదాంతముల యొక్క గమ్యము దైవం ఒక్కటే.
3: The goal of everything is only God.
4: Margamulu veru veru,
3: the ways are different.
4: Kani margamulu puraskarinchukoni bhagavantiki kuda nu verani bhavinchukotam veritanam.
3: It is foolish to think that God is different because the paths are different.
4: Kanuka manamu ee gamyanni maatrame lakshyam nanduchukoni dannilu kavadaniki tagina krishi manam cheyali.
3: Therefore we have to make an effort keeping the goal in view to justify and to sanctify our own lives.
4: Manam enno rakamulaina pushpamulato pooja chestunnamu.
3: We are worshiping the Lord with a different type.
4: Kontha mandi gulabi pushpamule techi pooja cheyalanukuntunnamu.
3: Some people think that they'll have to worship the Lord with rose.
4: Mari kontha mandi edo oka vidhamante tamara pushpamule arpitam gavinchalani aashistuntaru.
3: Some people think that they'll have to offer lotus flower.
4: Shrungaramulu veru bangaram okkate, పశుల వన్నెలు వేరు పాలు ఒకటే, జీవ జంతువులు వేరు జీవుండు ఒక్కటే, జాతి నీతులు వేరు జన్మం ఒకటే, దర్శనములు వేరు దైవము ఒక్కటే, పూల జాతులు వేరు పూజలు ఒకటే.
3: ది జ్యువెలరీ మే బి డిఫరెంట్ బట్ ద గోల్డ్ ఈజ్ వన్. ది కౌస్ మే బి డిఫరెంట్ బట్ ద మిల్క్ ఈజ్ వన్. ది విజన్స్ మే బి డిఫరెంట్ బట్ ద గాడ్ ఈజ్ వన్. అండ్ అల్టిమేట్లీ ది గాడ్ అలోన్ ఈజ్ వన్.
4: కనుక నీ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం దర్శింపచేసేది ఆత్మజ్ఞానం.
3: ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ ఈజ్ టు గెట్ ఎ విజన్ ఆఫ్ యూనిటీ విచ్ ఈజ్ కామన్ ఇన్ ద డైవర్స్ వరల్డ్.
4: దీనిని పురస్కరించుకునే ఈశావాస్యం ఇదం సర్వం ఈశ్వర సర్వభూతానాం.
3: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెస్ట్ ఇట్ హెస్ బీన్ సెడ్ దట్ ది ఎంటైర్
4: యూనివర్స్ ఈ సర్వభూతాంతరాత్మ.
3: ఎంటైర్ వరల్డ్ ఈస్ సాచ్యురేటెడ్ అండ్ పర్మియేటెడ్
4: అందరి ఎందు ఉండేటువంటి యొక్క దైవం ఒక్కడే అనేటువంటిది గుర్తించున్నప్పుడు ఇందులో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం ఏ విధంగా ఆచరణలో పెట్టడం లేదు.
3: ఇఫ్ యూ రికగ్నైజ్ దట్ ఇట్ ఈస్ ఓన్లీ ది సేమ్ గాడ్ ద వన్ గాడ్ హూ ఈస్ ది రెసిడెంట్ ఆఫ్ ఆల్ హార్ట్స్ హౌ ఇస్ ఇట్ డిఫికల్ట్ టు ప్రాక్టీస్ ఎనీథింగ్ అట్ ఆల్.
4: కేవలం ఏకత్వాన్ని మనం బోధిస్తున్నాము ఉచ్చరిస్తున్నాము కానీ భిన్నత్వాన్ని అనుభవిస్తున్నాము.
3: బట్ వీఆర్ ఓన్లీ అట్టరింగ్ ద యూనిటీ ఆర్ ది యూనిఫైయింగ్ ప్రిన్సిపల్ బట్ వీఆర్ ప్రాక్టీసింగ్ ద డైవర్సిటీ.
4: కొంతమంది దైవానికి ద్రోహం చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు.
3: సమ్ పీపుల్ ఆర్ ట్రైన్ టు డిసీవ్ ఈవెన్ గాడ్.
4: కానీ ఇది వారు దైవానికి ద్రోహం చేస్తున్నారనుకుంటారు. చాలా పొరపాటు. దైవానికి ఎవరు కూడా ద్రోహం చేయలేరు, తనకు తాను ద్రోహం చేసుకుంటున్నాడు.
3: దే థింక్ దట్ దే ఆర్ డిసీవింగ్ గాడ్ బట్ సర్టన్లీ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు డిసీవ్ గాడ్. హీ ఈస్ డిసీవింగ్ హిమ్సెల్ఫ్.
4: ఎట్టి కుచ్చితమైనటువంటి భావములు కానీ ఎట్టి వంచితమైనటువంటి భావములు కానీ ఎట్టి కుయుక్తులతో కూడిన భావములు కానీ ఇది తనను తాను వంచన చేసుకోవటమే కానీ దైవత్వాన్ని వంచన చేయటం ఏమాత్రం కూడా కుదరదు.
3: విత్ వాట్ ఎవర్ క్రూక్డ్ థాట్స్ విత్ వాట్ ఎవర్ డిసీట్ఫుల్ థాట్స్ వన్ మే బి ఇండల్జింగ్ ఇన్ దిస్ విల్ బి డిసీవింగ్ హిమ్సెల్ఫ్. యూ కెన్ నెవర్ డిసీవ్ గాడ్.
4: కనుక మంచి చేసినా చెడ్డ చేసినా తనకు తాను చేసుకోవటమే.
3: బీ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్ వాట్ ఎవర్ వన్ డస్ హీఈస్ డూయింగ్ ఇట్ ఫర్ హిమ్సెల్ఫ్.
4: కనుక ఇట్టి సత్యాన్ని గుర్తించి మానవుడు సమస్త జీవుల యొక్క ఆనందమును సమస్త జీవుల యొక్క శాంతి సంతోషములను ఆశించడానికి తగినటువంటి కృషి చేయాలి.
3: రికగ్నైజింగ్ దిస్ పర్టికులర్ ట్రూత్ మ్యాన్ హ్యాస్ టు షేప్ అండ్ డిజైన్ హిస్ బిహేవియర్ అండ్ ఎక్స్పీరియన్స్.
4: లోక శాంతి నిమిత్తమై యజ్ఞయాగాదులు జరుగుతుంటాయి.
3: ది యజ్ఞాస్ అండ్ యాగాస్ ఆర్ పర్ఫార్మ్డ్ ఫర్ ది పీస్ ఆఫ్ ద వరల్డ్.
4: అనగా ఏమి, దైవమును ప్రసన్నులు గావించినప్పుడు ప్రసన్నుని గావించినప్పుడు జగత్తంతా ప్రసన్నతగా ఉంటాది.
3: ది హోల్ ఐడియా బిహైండ్ దట్ ఈస్ ఇఫ్ యూ కెన్ ప్లీజ్ గాడ్ ద ఎంటైర్ వరల్డ్ ఈస్ ప్లీజ్డ్.
4: కనుక దైవమును ప్రసన్నుడు గావించుకునేటువంటి యొక్క మార్గమే ఈ యజ్ఞయాగాది క్రతువులు.
3: యజ్ఞాస్ యాగాస్ అండ్ సచ్ అదర్ సాక్రిఫైసెస్ ఆర్ ఓన్లీ మెథడ్స్ ఆఫ్ ప్లీజింగ్ గాడ్.
4: దీని యందు మరి ఒక అంతరార్థం కూడా ఉంటున్నది.
3: దేర్ ఈస్ వన్ మోర్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఇన్ దిస్.
4: ఈ జగత్తునకు సర్వమును అనుగ్రహించినటువంటి వాడు భగవంతుడు.
3: ఇట్ ఈస్ గాడ్ హూ హాస్ గివన్ ఎవ్రీథింగ్ టు దిస్ వరల్డ్.
4: తాను అనుగ్రహించినటువంటిది తనకు అర్పితము చేయటమే సాధకుని యొక్క కర్తవ్యం.
3: ది డ్యూటీ ఆఫ్ ఎ సాధకా ఈస్ ఓన్లీ టు రిటర్న్ వాట్ గాడ్ హాస్ గివన్ హిమ్.
4: ఆ అర్పితం చేయటం లోపల కేవలము తన యొక్క ఆనంద నిమిత్తమే అర్పితం చేసినట్టే గాని తాను ఇందులో పెద్ద త్యాగం చేసినట్టు కాదు.
3: వెన్ హీఈస్ ఆఫరింగ్ టు గాడ్ ఎనీథింగ్ హీఈస్ ఆఫరింగ్ ఫర్ హిజ్ ఓన్ జాయ్ బట్ నాట్ యాజ్ ఇఫ్ హీఈస్ సాక్రిఫైసింగ్ సంథింగ్.
4: లౌకిక దృష్టిలో మాత్రము మనం ఏదో భగవంతునికి అర్పితం చేసినట్టుగా మనం భావిస్తుంటాము.
3: ఇన్ ది వరల్డ్లీ వ్యూ వీ థింక్ దట్ వీఆర్ ఆఫరింగ్ సంథింగ్ టు గాడ్.
4: అప్పుడే మనకు శాంతి సంతోషం లభిస్తున్నాయని భావిస్తున్నాము.
3: వీ గెట్ ది ఫీలింగ్ as of joy and happiness only when we offer
4: దీనిని పురస్కరించుకునే వేదమునందు న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనేకే అమృతత్వ మానసు. త్యాగం చేత అమృతత్వాన్ని మనకు లభిస్తుందని చెప్పడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
3: ఇట్ ఇస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ వేదాస్ హావ్ డిక్లేర్డ్ దట్ ఓన్లీ బై రినన్సియేషన్ అండ్ త్యాగ యూ బి ఏబుల్ టు గెట్ ఇమ్మార్టాలిటీ.
4: కనుక వ్యక్తిత్వాన్ని త్యాగం చేయాలి.
3: యూ హావ్ టు సాక్రిఫైస్ యువర్ ఇండివిజువాలిటీ.
4: సమష్టిత్వాన్ని మనం అభివృద్ధి పరచాలి.
3: యూ హావ్ టు డెవలప్ కలెక్టివిటీ.
4: సమాజంలో మనం ప్రవేశించాలి.
3: యూ హావ్ టు ఎంటర్ ఇన్ టు ది సొసైటీ.
4: సమాజం యొక్క స్వరూపంలో సర్వీసుని సేవించాలి.
3: యూ హావ్ టు వర్షిప్ ద లార్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది సొసైటీ.
4: ఎందుకనగా సువిశాల జ్ఞానతత్వాన్ని చూడలేనటువంటి మానవుడు, జీవిత అంతరాంతరాలలో ప్రవేశించలేనటువంటి మానవుడు విశ్వశాంతిని ఏ రీతిగా సాధించగలడు?
3: హౌ కెన్ ఎ మ్యాన్ హూ డజంట్ హ్యావ్ దట్ బ్రాడ్ మైండ్ అండ్ కెపాసిటీ టు అండర్స్టాండ్ ది సటిలిటీస్ ఆఫ్ ది నాలెడ్జ్ హౌ కెన్ హీ జస్ట్ బ్రింగ్ అబౌట్ పీస్ ఫర్ ద ఎంటైర్ యూనివర్స్?
4: విశ్వశాంతి సమాజ శాంతిపై ఆధారపడి ఉన్నది.
3: పీస్ ఆఫ్ ది వరల్డ్ డిపెండ్స్ అపాన్ పీస్ ఆఫ్ ది సొసైటీ.
4: సమాజ శాంతి వ్యక్తిపై ఆధారపడి ఉన్నది.
3: పీస్ ఆఫ్ ది సొసైటీ డిపెండ్స్ అపాన్ పీస్ ఆఫ్ ది ఇండివిజువల్.
4: శాంతిగా ఉండినప్పుడే సమాజాన్ని శాంతి రూపంలో తీర్చిదిద్దవచ్చు.
3: ఓన్లీ వెన్ ది ఇండివిజువల్ ఈజ్ ఎంజాయింగ్ పీస్ హీ కెన్ మేక్ ది
4: సమాజం శాంతి భద్రతతో ఉండినప్పుడే దేశమంతా శాంతి భద్రతతో నిండి ఉంటుంది.
3: ఓన్లీ వెన్ ది సొసైటీ ఈజ్ పీస్ఫుల్ ద వరల్డ్ విల్ ఎంజాయ్ పీస్.
4: కనుక వ్యక్తి సమాజము విశ్వము ఈ మూడు కూడాను త్రిమూర్తాత్మక స్వరూపాలు.
3: ఇండివిజువల్ the society and the world are three forms of the same entity.
4: Anyonya ashrayalu.
3: They are mutually dependent.
4: Avinabhava sambandhalu.
3: There is integral relationship between them.
4: Kanuka vyakti yokka anandanni mottamota manam abhruthi parchukovali.
3: Therefore we have to develop the individual happiness.
4: Ee anandanni manam samajamulato nimpali.
3: We have to fill the society with the joy which individual gets.
4: సమాజంతో నింపినటువంటి ఆనందంతో లోకాన్నంతా కూడా మనం వ్యాపింప చేయాలి.
3: ఆఫ్టర్ ఫిల్లింగ్ ది సొసైటీ విత్ దట్ జాయ్ వి హావ్ టు సీ దట్ ఇట్ స్ప్రెడ్స్ టు ది ఎంటైర్
4: హ్యూమానిటీ. సంతోషమును కూడాను స్వార్థంగా నింపుకోకూడదు.
3: ఈవెన్ వెన్ యు ఫిల్ యువర్ సెల్ఫ్ విత్ ద జాయ్ యు షుడ్ నాట్ బి సెల్ఫిష్ జాయ్.
4: కేవలం తైలం పైన వేసినటువంటి యొక్క నీటి పొట్టు వలె కానీ లేక నీటి పైన పెట్టినటువంటి యొక్క తైల పొట్టు వలె కానీ మన జీవితం ఏకాకి జీవితంగా గడపకూడదు.
3: యు షుడ్ నాట్ లివ్ ది లైఫ్ ఆఫ్ solitariness and selfishness like a drop of oil in water.
4: Yavarni deshinchakodadu.
3: You should not hate anyone.
4: Idi e Bhagavad Gita yokka saramsham.
3: This is the essence of
4: advesha sarvabhutanam.
3: Don't hate any living being.
4: Yavaru deshinchina ninnu nee deshinchukunna vaade.
3: Whomsoever you hate, you are hating yourself.
4: Na talli, na tandri, na akka, na chellalu, na putrulu, na bharya ani inta maatrame kevalamu oka sankuchitamainatundi yokka chinna kutumbanga nu bhavincharadu.
3: You should not think in terms of the narrow family bonds of your father, your mother, your wife, your children, your brother.
4: Meeru vishya kutumbanga nu bhavinchali.
3: You have must have the concept of
4: hrudayanni vishalamaga chesukovali.
3: You should broaden your heart.
4: Appude aa vishala hrudayam nandi దైవం నివసించడానికి వీలవుతుంది.
3: ఓన్లీ ఇన్ సచ్ ఎ బ్రాడ్ హార్ట్ గాడ్ డ్వెల్స్.
4: ఇలాంటి విశాల భావమును పెంచుకునే నిమిత్తమై యజ్ఞయాగాది కృతముల ద్వారా త్యాగ భావమును వ్యక్తిత్వమును త్యాగము గావించుకునేటువంటి యొక్క మార్గమును బోధిస్తూ వచ్చాయి.
3: యజ్ఞాస్ యాగాస్ దే టీచ్ మ్యాన్ టు డెవలప్ ఎ బ్రాడ్ మైండ్, గివ్ అప్ హిజ్ ఇండివిజువల్ ఫీలింగ్ అండ్ సెల్ఫిష్నెస్.
4: ఆనాడి మహర్షులు చెప్పినటువంటి మాటలే మంత్రములుగా మారిపోయినాయి.
3: Whatever words were uttered by the maharshis of those days, they have taken the shape of
4: mantramulu veru matalu veru kadu.
3: Words and mantras are not different from each other.
4: Pavitramainatundi hrudayam nunchi aavirbhavinchinatundi prati shabdam kudanu mantra swarupanga roopondindi.
3: Every sound which emerges from a sacred and a pure heart is a mantra.
4: Taavu pettinatundi prati padam kudanu oka punya kshetranga roopondindi.
3: Wherever such a person puts his foot, it becomes a pilgrim center.
4: Chuchina choopulu anni kudanu pavitramainatundi yokka saundarya choopuluga mari poyinayi.
3: Whatever looks are given, they all those looks will be sacred looks.
4: Kara sarvatra varu shivam mangalakaranga chustu vacharu.
3: Everything becomes auspicious.
4: Sarvamunu sundaranga bhavistu vacharu.
3: Everything looks beautiful.
4: సర్వము కూడాను నిత్యంగా భావిస్తూ చూచారు.
3: ఎవ్రీథింగ్ బికమ్స్ పర్మనెంట్.
4: కనుకనే సత్యం శివం సుందరం అనేటువంటి స్వరూపాన్ని పొందినారు.
3: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ సత్యం శివం సుందరం ఎమర్జ్.
4: కానీ మన యొక్క జీవితము ఈ సత్యం శివం సుందరం ఆత్మ సత్యం.
3: వీ హావ్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ లైఫ్ ఇన్ టు సత్యం శివం సుందరం.
4: హృదయం శివం,
3: ఆత్మ ఈజ్ సత్యం,
4: మన భావం సుందరం.
3: హార్ట్ ఈజ్ శివం.
4: మన హృదయం నందే ఉంటున్నాయి.
3: దేర్ఫోర్ సత్యం శివం సుందరం దే ఎగ్జిస్ట్ ఇన్ అవర్.
4: దీనిని యంత్రం మంత్రం తంత్రం అన్నారు.
3: ది సేమ్ థింగ్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ యంత్రం మంత్రం అండ్ తంత్రం.
4: మన దేహమే ఒక యంత్రము.
3: అవర్ బాడీ ఈజ్
4: మన శ్వాసమే ఒక మంత్రము.
3: అవర్
4: మన హృదయమే తంత్రము.
3: అవర్ హార్ట్ ఈజ్
4: శ్వాసాన్ని ఏ విధంగా విచ్చరిస్తున్నామో యోచించుకోవచ్చును. సో ఇది మంత్రం కాదా? మన ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో కూడా మంత్ర రూపం చేరింది.
3: ఇన్ ఇన్హేలింగ్ అండ్ ఎగ్జేలింగ్, ఇన్ బ్రీతింగ్ దేర్ ఇస్ దిస్ మంత్ర అసోసియేటెడ్. సో హమ్ ఐ ఆమ్ దట్.
4: ఏదో ఒక గురువుల దగ్గరికి వెళ్లి వారిని ప్రార్థించి వారిని ఆశ్రయించి ఏదో ఒక కొత్త మంత్రాన్ని మనం స్వీకరించినట్టుగా భావిస్తున్నాము. కాదు కాదు, నిత్య జీవితం లోపల మన దేహం నుండి కూడాను అంతర్వాణి క్షణ క్షణములకు కూడాను సోహం సోహం సోహం, నీవే దైవము నీవే దైవం నీవే దైవమని ఒక్క దినమునకు 21,600 పర్యాయములు బోధిస్తుంటే దీన్ని లక్ష్యం చేసుకోవటం లేదు. ఏదో గురువు దగ్గరికి పోయి చేతిలో కాసులు చెవులో మంత్రము చెప్పేస్తే అది దేని భావించి దానిని ఆశ్రయిస్తూ వస్తున్నావు. ఇది చాలా పొరపాటు. ఈ ఇమిటేషన్లు మనకు ఉండకూడదు. మన హృదయం నుంచి ఆవిర్భవించేటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనము అనుసరించాలి.
3: We feel that when we go to a guru and pay him money, and get one mantra, that is a great thing. Well, this is a wrong thing. Instead of that, we in our own breathing 21,600 times a day, we repeat the real mantra, and that mantra of Soham Tattva.
4: మరణం ఎరిగిన మరుని నిమిషంలో మనసే వారికి గురుడండి. అంతకంటే పెద్ద గురువు లేదు.
3: ద మొమెంట్ యు రికగ్నైజ్ ద సీక్రెట్, యువర్ మైండ్ బికమ్స్ ఎ రియల్ గురు ఫర్ యూ.
4: కనుక సమస్త శాస్త్రములు ఎందు కూడాను చక్కని ఒక చిటికాగా చెప్పినటువంటి ఒక మంత్రముల లోపల దైవత్వాన్ని నీ హృదయమునందే ప్రతిష్ఠించుకోమని చెప్పింది.
3: ఆల్ ది స్క్రిప్చర్స్ హావ్ డిక్లేర్డ్ దట్ యూ షుడ్ ఎస్టాబ్లిష్ గాడ్ ఇన్ యువర్ ఓన్ హార్ట్.
4: ఈ కర్మకాండ ఎందుండేటువంటి రహస్యాన్ని తిరిగి ఈ కర్మకాండ జ్ఞాన మార్గం వరకు ఏ విధంగా ప్రయాణం అవుతుందని మనము ఈ వచ్చేటువంటి ఈ 7 దినముల్లో దీన్ని పూర్తి మనము చూడగలుగుతాం.
3: ది సీక్రెట్ ఆఫ్ కర్మకాండ అసోసియేటెడ్ విత్ యాక్షన్ అండ్ హౌ దిస్ బికమ్స్ జ్ఞానకాండ, విల్ బి స్పెండింగ్ టైమ్ టు అండర్స్టాండ్ దీస్ థింగ్స్ వితౌట్ వేస్టింగ్ టైమ్,
4: కాయమును నిరుపయోగపరచక,
3: వితౌట్ మిస్యూజింగ్ యువర్ బాడీ,
4: కర్తవ్యాన్ని నిర్వర్తించి,
3: డిశ్చార్జింగ్ వన్స్ డ్యూటీ,
4: సార్థకం చేసుకోండి,
3: శాంక్టిఫై యువర్ లైఫ్,

విద్యానామం నరస్వరూపం అధికం విద్యానామం నరస్వరూపమధికం

ವಿದ್ಯಾಂ ಭೋಗಕರೀ ಯಶಸ್ಸುಭಕರೀ.

0: విద్యార్థులైన విద్యార్థినియులారా, విద్యాబోధకులారా, విద్యాభిమానులారా,
1: స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్, అథారిటీస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఎమాన్సిపేటివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్,
0: విద్యకు కేవలం ఎంతటి ఘనత ఉన్నదనేటువంటి విషయాన్ని గుర్తించాలి విద్యార్థులు.
1: Students must realize the greatness of education in the first instance.
0: Andame vidya.
1: Education is true beauty.
0: Ee vidya manavuniki guptamaina dhanam.
1: Education is the hidden treasure of mankind.
0: Vidya బంధుజను విదేశగమని. మనం విదేశములకు వెళ్ళినప్పుడు మనకు నిజమైనటువంటి బంధువు విద్యని.
1: When you go abroad, your true relation is education.
0: విద్యా గురునాం గురు. గురువులకు గురువైనటువంటిది విద్య.
1: Education is the teacher of teachers.

0: విద్యావిహీనం పశు. రాజ్యసభలందు లేక రాజుల సభ యందు కూడాను విద్యనే పూజించరు కాని ధనమును పూజించరు.
1: ఇన్ ద కోర్ట్ ఆఫ్ కింగ్స్ ఇట్స్ ఓన్లీ ఎడ్యుకేషన్ దట్ ఇస్ రివర్డ్ అండ్ ఆనర్డ్, నథింగ్ ఎల్స్.
0: అట్టి నిత్యమైన సత్యమైన విద్యను నేర్వనటువంటి వాడు కేవలము మూఢుడనే చెప్పవచ్చు.
1: ద వన్ హూ డస్ నాట్ ఎక్వైర్ దిస్ ఎడ్యుకేషన్ విచ్ ఇస్ ఎటర్నల్ ట్రూత్ ఈజ్ నో హ్యూమన్ బీయింగ్ అట్ ఆల్.
0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: విజ్ఞానమునందు విద్యయందు మీరు వెనుకంజ వేసిన మీ తల్లిదండ్రులు ఎంత పరితపింతురో మీకు తెలియదు.
1: You do not understand how your parents feel if you are backward in acquiring knowledge and education.
0: అటునని నైతికంగా ఆధ్యాత్మికంగా వెనుకబడినటువంటి బిడ్డను చూచి భారత మాత కూడాను చాలా అంతకంటే వెయ్యి రెట్లు పరితపిస్తుంది.
1: Our motherland will also feel very sad when the social and spiritual aspects are not learnt by the student community.
0: Janani janmabhumascha swargadipagariyasi. Janmabhumi ainatundi Bharatadesamu janmamichinatundi talli yokka baadalanu nivarana gaavinchadaniki vidyarthulu kankanam kattukovali.
1: The students should now determine to see that the motherland is free from this suffering of watching her own sons not acquiring spiritual aspects.
0: Vidya anaga emiti?
1: What is knowledge?
0: Etti vidyanu vidyarthulu abhyasinchali?
1: What sort of education is to be acquired by students?
0: Manava abhyudayamunaku margadarshakamainatundi edi?
1: What is it? The ideal that ensures the progress of mankind.
0: Kani పవిత్రమైనటువంటి ఒక విద్యాతత్వం ఈనాడు విద్యార్థులు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: స్టూడెంట్స్ ఆర్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ ద శాంక్టిటీ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ప్రస్తుత విద్యా విషయంలో మానవునికి లభించేటువంటి ఫలమేమిటి?
1: వాట్ ఈస్ ద అల్టిమేట్ రిజల్ట్ యూ ఎక్స్పెక్ట్ అవుట్ ఆఫ్ దీస్ ఇన్స్టిట్యూషన్స్?
0: ఈ పంచతంత్రములను పరిశీలించి పరిశోధించి గుర్తించి పరులకు అందించి ఆనందించడమే విద్యార్థుల యొక్క ప్రధాన కర్తవ్యం.
1: Is the main responsibility of the students to acquire the various skills of knowledge and share with the rest of the community.
0: Vyakti yokka gauravamu kevalam vidya valane manaku labhinchadu.
1: The prestige of the human doesn't depend merely on the acquisition of the knowledge.
0: Ee vidyaku samskaram kodanu athyavasaram.
1: Along with this education, the culture, the refinement is also required.
0: Vidya negative, samskaram positive.
1: Education is negative while culture refinement is positive.
0: Vidya kevalamu information e kaani transformation kaadu.
1: Education is merely information, it doesn't amount to transformation.
0: Ee samskrutiye transformation.
1: The culture expects transformation.
0: ఈ సంస్కృతి లేనటువంటి విద్య నీరు లేని పైరు.
1: ఎడ్యుకేషన్ విదౌట్ దిస్ కల్చర్ ఈజ్ సంథింగ్ లైక్ ద ఫీల్డ్ విదౌట్ వాటర్ సప్లై.
0: కరెంటు లేని వైరు.
1: ఇట్ ఇస్ ద వైర్ దట్ విదౌట్ కరెంట్.
0: దీపం లేని ఇల్లు.
1: అండ్ ఇట్ ఇస్ ద రెసిడెన్స్ విదౌట్ ద
0: లైట్. పంతులు లేని బడి.
1: అండ్ ద స్కూల్ విదౌట్ ద టీచర్.
0: దేవుడు లేని గుడి.
1: ఇట్ ఇస్ ద టెంపుల్ విదౌట్ ద డెయిటీ.
0: ఇలాంటి కేవలం సంస్కృతి లేకుండా మానవుడు విద్యను అభ్యసించడం చేత ఎక్కడికి పోతున్నాడు, ఏం చేస్తున్నాడు తనకే అర్థం కాదు.
1: Without the cultural values, by merely acquiring the knowledge and the education, in which direction the youth is travelling, well, they are not aware of it.
0: ఈ విద్యా విధానమునందు దీన్ని సంస్కరించడానికి అనేక మంది అనేక రకమైనటువంటి కమిటీలు స్థాపించారు.
1: To bring changes, reforms in the education field, many committees have been appointed in the past.
0: కాని అన్ని కమిటీలు కూడాను కొన్ని నిర్ణయాలు తీసుకుంది.
1: All committees have taken certain decisions.
0: కాని ఆచరణలో శూన్యమైంది.
1: But in practice, they have not done anything.
0: కనుక పెద్దలు ఆచరించినటువంటి ఒక మార్గమును ఈనాటి పిల్లలు అనుసరించడం అత్యవసరము.
1: So it's most essential that youngsters should follow the example of the elders.
0: ప్రాచీనులు అనేక విధములైనటువంటి యొక్క శోధనలు చేసి పరిశీలన సలిపి పరిశుద్ధమైన భావమును ప్రాకులాడి దానిని ఆచరించి ఆనందించి జనానికి అందిస్తూ వచ్చారు మహర్షులు.
1: ఏన్షియంట్ రిషి సేజెస్ అండ్ సెయింట్స్ హ్యావ్ ఇన్వెస్టిగేటెడ్ ఎక్స్పెరిమెంటెడ్ వేరియస్ థింగ్స్ దట్ ఆర్ రియల్లీ సీక్రెట్ దే హ్యావ్ ప్రాక్టీస్డ్ అండ్ షేర్డ్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ.
0: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి విద్యను ఈనాడు అభ్యసించుటకు ప్రయత్నించాలి విద్యార్థులు.
1: స్టూడెంట్స్ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు ఎక్వైర్ దిస్ సీక్రెట్ నాలెడ్జ్.
0: కేవలం బుకిష్ నాలెడ్జ్ మాత్రమే ప్రయోజనం కాదు.
1: బుకిష్ నాలెడ్జ్ ఇస్ నాట్ టోటల్లీ ఆఫ్ యూజ్.
0: ఇది కేవలము తల నుండి ఏర్పడేటువంటి యొక్క భావములు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద ఐడియాస్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ వన్స్ ఓన్ సెల్ఫ్.
0: దీనినే ఎడ్యుకేషన్ అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ ఎడ్యుకేషన్.
0: ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఇంగ్లీష్ పదం.
1: ఎడ్యుకేషన్ ఇస్ ద ఇంగ్లీష్ వర్డ్.
0: ఇది బుకిష్ నాలెడ్జ్కి సంబంధించినటువంటిది.
1: దిస్ ఇస్ రిలేటెడ్ టు ద బుకిష్ నాలెడ్జ్.
0: కానీ మరొకటి ఉన్నది ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేర్ అనేటువంటిది ఒకటి.
1: బట్ ఎడ్యుకేషన్ ఇస్ ద డెరివేటివ్ ఆఫ్ అనదర్ వర్డ్ ఎడ్యుకేర్.
0: ఎడ్యుకేర్ అంటే ఏమి? లోపల ఉన్నటువంటి దానిని, హృదయంలో ఉన్నటువంటి దాన్ని, గుప్తమైనటువంటి దాన్ని, పవిత్రమైనటువంటి దానిని బయటికి లాగి దానిని అనుసరించి దాన్ని పరిశీలించి దాన్ని అనుభవించాలి.
1: ఎడ్యుకేర్ యాక్చువల్లీ మెంట్ బ్రింగింగ్ అవుట్ దట్ విచ్ ఇస్ లేటెంట్ దట్ విచ్ ఇస్ హిడెన్ ఇన్ వన్స్ ఓన్ హార్ట్ విచ్ హస్ గాట్ టు బి లెర్న్డ్ అండ్ ప్రాక్టీస్డ్ దేర్ ఆఫ్టర్.
0: ఎడ్యుకేషన్ అనేటువంటిది ప్రాకృతమైనటువంటి విద్యలు.
1: ఎడ్యుకేషన్ ఇస్ ద ఫిజికల్ నాలెడ్జ్.
0: ఎడ్యుకేర్ అనేటువంటిది అంతర్ముఖమైనటువంటి యొక్క ఆనందము.
1: ఎడ్యుకేర్ కన్ఫర్స్ ది ఇన్వర్డ్ బ్లిస్.
0: సర్వానందమునకు మూల కారణము మానవుని యొక్క హృదయమే.
1: ఫర్ ఆల్ ది ఎంటైర్ టోటాలిటీ ఆఫ్ బ్లిస్ ఇట్ ఇస్ ద హార్ట్ దట్ ఈస్ ద సెంటర్.
0: బాహ్యమైన ఈ ప్రపంచం నందు ఎన్ని శక్తులు గలవో అన్ని శక్తులు కూడాను మానవుని హృదయం నందే ఇమిడి ఉన్నవి.
1: ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ పొటెన్షియాలిటీస్ దట్ యు ఫైండ్ ఇన్ ది ఎక్స్టర్నల్ వరల్డ్ ఆర్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్.
0: తన యందే ఉన్నటువంటి సమస్త శక్తులను కూడాను గుర్తించుకునలేక మానవుడు ఈనాడు బయట పరిశీలన జరుపుతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో ద లేటెంట్ కెపాసిటీస్ బట్ యెట్ ఈజ్ ఇన్ సర్చ్ ఇన్ ద ఔటర్ వరల్డ్.
0: బయట మనకు కనిపించేటువంటి అన్ని కూడాను రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: ఆల్ దట్ యు ఫైండ్ అవుట్ సైడ్ ఈజ్ నథింగ్ బట్ ద రిఫ్లెక్షన్.
0: మన లోపల ఉన్నటువంటి దాని యొక్క ప్రతిబింబం నే ఇవన్నీ.
1: దట్స్ నథింగ్ బట్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ వన్స్ ఓన్ బీయింగ్ విదిన్.
0: కనుక మానవుడు తమ దృష్టిని లోపలికి ప్రవేశపెట్టి తద్వారా విచారణ జరిపి అంతర్ముఖమైనటువంటి ఆనందమును బయటకు తెప్పించుకోవాలి.
1: దేర్ఫోర్ మ్యాన్ మస్ట్ టర్న్ ఇన్ వర్డ్ ఇన్వెస్టిగేట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఔటర్ వరల్డ్.
0: ఈనాడు భౌతికమైనటువంటి విద్యలకు మాత్రమే మానవుడు జీవితమంతకుడును కాలమంతకుడును దుర్వినియోగం చేస్తున్నాడు.
1: మ్యాన్ ఈజ్ స్పెండింగ్ ఆల్ హిస్ టైమ్ ఇన్ ఎక్వైరింగ్ ద ఫిజికల్ సెక్యులర్ ఎక్స్టర్నల్ నాలెడ్జ్.
0: భౌతిక విద్యలు కూడా అవసరమే.
1: The secular knowledge is also necessary.
0: కాని దీని యొక్క సర్వశక్తి కూడాను అంతర్ముఖమైనటువంటి యొక్క విద్య అందే ఇమిడి ఉంటున్నది.
1: The entire power, the energy is centered within.
0: అది ఫండమెంటల్ ఎనర్జీ.
1: That is fundamental energy.
0: ఈ ఫండమెంటల్ ఎనర్జీ లేకుండా ఏమి చేసి ప్రయోజనం ఏమిటి?
1: What is the fun of doing everything without this fundamental energy?
0: చూడండి, ఈ టంబ్లర్ లో వాటర్ ఉంది.
1: Here this tumbler has water.
0: ఈ వాటర్ దేని వల్ల పుట్టింది?
1: How is it formed? ఏ విధంగా
0: ఆవిర్భవించింది?
1: How do you find it?
0: Oxygen, hydrogen రెండు కలపటం వల్ల వాటర్ ఏర్పడిపోయింది.
1: Water is the result of the combination of hydrogen and oxygen.
0: కానీ హైడ్రోజన్ ఆక్సిజన్ వల్ల ఎంత వాటర్ నీవు డెవలప్ చేయగలవు?
1: Out of these two, hydrogen oxygen, how much of water can you make?
0: ఇది అసాధ్యము.
1: It is impossible.
0: కేవలము దీని యొక్క ఫండమెంటల్ దీన్ని మనం ప్రధానంగా పట్టాలి.
1: You have to catch hold of this fundamental principle.
0: ఇది ఏమి? ఎండి టంబ్లర్.
1: This is silver tumbler.
0: ఈ సిల్వర్ టంబ్లర్, ఈ సిల్వర్ సిల్వర్ స్పూను, ఈ సిల్వర్ ప్లేటు, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినటువంటివి?
1: వాట్ ఈస్ ద ఆరిజిన్? ద ప్రైమ్ మెటీరియల్ అవుట్ ఆఫ్ విచ్ యూ ఫైండ్ ద సిల్వర్ స్పూన్, ద సిల్వర్ ప్లేట్.
0: మార్చివేయచ్చు.
1: యూ కెన్ చేంజ్ ద టంబ్లర్.
0: స్పూను మార్చవచ్చును.
1: యూ కెన్ ఆల్సో చేంజ్ ద స్పూన్.
0: ప్లేటు మార్చవచ్చును.
1: సో ఆల్సో ద ప్లేట్.
0: అన్ని మార్చిన తర్వాత నిలిచేది ఏమిటి?
1: ఆల్ కెన్ బి చేంజ్ వన్ ఫార్మ్ అదర్. వాట్ ఈస్ దట్ అల్టిమేట్
0: డిఫరెన్స్? సిల్వర్.
1: దట్ ఈస్ ద సిల్వర్.
0: ఆ సిల్వర్ ఫండమెంటల్ భక్తి.
1: దట్ సిల్వర్ ఇస్ ద ఫండమెంటల్ వన్.
0: దాని నుండి ఈ రూపంలో నామంలో కూడా ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: బేసింగ్ ఆన్ ది సిల్వర్ విచ్ ఇస్ ఫండమెంటల్ యూ కెన్ మేక్ ఎనీ ఫార్మ్ ఆఫ్ యువర్ చాయిస్.
0: ఫండమెంటల్ విద్య మన హృదయ స్థానం నుండి ఉంటున్నది.
1: ఫండమెంటల్ ఎడ్యుకేషన్ ఈస్ ప్రెసెంటెడ్ ఇన్ అవర్ హార్ట్.
0: దీనిని ఆత్మ విద్య అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ ద సెల్ఫ్ నాలెడ్జ్.
0: దీనిని జ్ఞానశక్తి అన్నారు.
1: ఇట్ ఈస్ కాల్డ్ ద పవర్ ఆఫ్ విజ్డమ్.
0: ఈ జ్ఞానశక్తి అనేటువంటిది విద్యాం జ్ఞానశక్తి. విద్య యొక్క జ్ఞానశక్తిని మనం చక్కగా పరిశీలన చేయాలి.
1: వీ హ్యావ్ టు ఎంక్వైర్ క్లియర్లీ ద పవర్ ఆఫ్ విజ్డమ్ త్రూ దిస్ ఎడ్యుకేషన్ కల్టివేటెడ్.
0: కనుక ఈనాటి భౌతికమైనటువంటి యొక్క ఎడ్యుకేషన్ లోపలనే మన కాలం అంతా వ్యర్థం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైం ఇన్ అక్వైరింగ్ దిస్ ఫిజికల్ అవుట్ నాలెడ్జ్.
0: ఇలాంటి విద్యలు గడిపినటువంటి వాడు మన భారతదేశంలో కోట్లకు మంది ఉన్నారు.
1: దర్ ఆర్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ దిస్ థాట్ ఆఫ్ నాలెడ్జ్.
0: కానీ వీరి వల్ల జగత్తు కలిగినటువంటి ఫలితం ఏమిటి?
1: What is that world? How is it going to be benefited?
0: ఈ చదువులంతా కూడా జగత్తుకు ఏ ఉపకారం చేస్తున్నారు?
1: The educated people in what way they are helping the community? Nothing.
0: తమ కోసం తాము పాటుపడుతున్నారు.
1: ఇట్ ఈస్ జస్ట్ స్ట్రగ్లింగ్ ఫర్ వన్
0: తమ బంధువుల కోసం తాము పాటుపడుతున్నారు.
1: దే వర్క్ ఫర్ దేర్ ఓన్
0: సమాజం కోసం ఎవరు పాటుపడుతున్నారు?
1: హూ ఆర్ వర్కింగ్ ఫర్ ది సొసైటీ.
0: కనుకనే మనం సమాజం కోసం పాటుపడాలి.
1: సో వీ షుడ్ వర్క్ ఫర్ ద సొసైటీ.
0: సర్వే లోక హితే రతః. ఇది విద్యలో ప్రధానమైనటువంటిది.
1: వర్కింగ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ ఈస్ ద ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: సర్వే సమతితా గుణైః. ఇది రెండవ పాయింట్.
1: ద సెకండ్, టు మేక్ ఎవ్రీ వన్ హ్యాపీ.
0: సర్వే జ్ఞానైక సంపన్నః.
1: రిక్వైర్ ద వెల్త్ ఆఫ్ విజ్డమ్ ఈజ్ ద థర్డ్ ఆస్పెక్ట్.
0: కనుక మొట్టమొదట మనము సమాజం కోసం పాటుపడాలి.
1: సో వీ షుడ్ వర్క్ ఫర్ ద సొసైటీ.
0: సమాజం యొక్క సమృద్ధి కోసం మనం పాటుపడాలి.
1: వీ షుడ్ వర్క్ ఫర్ ది ప్రోగ్రెస్.
0: సమాజం యొక్క సంక్షేమం కోసం పాటుపడాలి.
1: వీ షుడ్ వర్క్ ఫర్ ది వెల్ఫేర్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ కమ్యూనిటీ.
0: సమాజంలో ఒక వ్యక్తివే.
1: You are an individual in the community.
0: సమాజం యొక్క క్షేమంలో నీ క్షేమం కూడా ఏమిటి ఉంటున్నది?
1: యువర్ ప్రోగ్రెస్ డిపెండ్స్ అపాన్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద కమ్యూనిటీ బై అండ్ లార్జ్.
0: ప్రతి మానవుడు కూడా చదివిన చదువును
1: ఎవ్రీ పర్సన్
0: కేవలము ధనం నిమిత్తమే అమ్ముకోకూడదు.
1: Should not allow the education should be sold like
0: ఈనాడు విద్యలు అన్ని కూడా వ్యాపార రంగంగా మారిపోయింది.
1: Education has become business today.
0: ఈ బిజినెస్ లో కూడా చాలా చెడ్డ బిజినెస్ గా మారిపోయింది.
1: That too bad business.
0: నీవు సమాజం నుంచి ఏ శక్తులను నీవు సాధిస్తావో
1: దాట్ విచ్ యు గాట్ అవుట్ ఆఫ్ ద కమ్యూనిటీ
0: ఆ శక్తులను తిరిగి సమాజానికి సద్వినియోగం చేయాలి.
1: హాస్ గాట్ టు బి డెడికేటెడ్ బ్యాక్ టు ద సొసైటీ.
0: సమాజం నుంచి అందుకున్నటువంటి విద్యను తిరిగి సమాజానికి అమ్ముకోవటమా?
1: యు హావ్ రిసీవ్డ్ ఎడ్యుకేషన్ ఇన్ దిస్ కమ్యూనిటీ అండ్ యు సెల్ ఇట్ బ్యాక్ టు ద సొసైటీ.
0: మానవత్వమునకే విరుద్ధమైనటువంటిది.
1: ఇట్ జస్ట్ అగైన్స్ట్ ది హ్యూమన్.
0: త్యాగమే మానవుని యొక్క ప్రధానమైన గుణము.
1: And it is the virtue that's most important.
0: దీనినే వేదమునందు నా కర్మ నా ప్రజయాధనేన త్యాగేనైకి అమృతత్వ మానసు.
1: The Veda clearly declares that the sacrifice that confers immortality, no community, no wealth, no power whatsoever.
0: కనుకనే వేదమునందు కూడాను సహస్ర శిరీషా పురుషః. సహస్ర శిరస్సు కలిగినటువంటి వాడు పురుషుడు.
1: Veda declares God with thousands of heads.
0: కనుకనే దీన్ని వేదం కూడాను ఏకత్వంగా భావించు వచ్చింది.
1: వేద ఆల్సో ఎక్స్ప్లెయిన్స్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
0: ఏకోహం బహుశ్యాం. ఉన్నది ఒక్కటే.
1: ఓన్లీ వన్ దట్ మేనిఫెస్ట్ ఇన్ టు మెనీ.
0: అనేకత్వం అనేటువంటి మన భ్రమలే.
1: దిస్ మల్టిప్లిసిటీ ఈజ్ అవర్ ఇమాజినేషన్.
0: సహనావతు సహనా పునక్తు సహ వీర్యం కలవావహి. అంత సహస్రము కూడా ఒక్కటిగానే ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ప్లూరాలిటీ అల్టిమేట్లీ ఇస్ బేస్డ్ ఆన్ ద యూనిటీ.
0: కనుకనే కలిసి మెలిసి తిరుగుదాం.
1: Let's move together.
0: కలిసి మెలిసి పెరుగుదాం.
1: Let's grow together.
0: కలిసి మెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
1: Let's grow our intelligence together having got it.
0: కలిసి మెలిసి కలతలేక చెలిమితో జీవించుదాం అనింది వేదం.
1: The Veda says let us live together without any conflict in total friendship.
0: కనుక ఈ భారతీయ సంస్కృతిని మనం ఏం చేస్తున్నాం?
1: What is that we are doing with this culture of
0: ours? మనం ఆచరణలో పెట్టి అనుభవించి మనకు అందించాలి.
1: We have to practice, experience it and share with the rest of the people.
0: కనుక విద్యార్థులార,
1: స్టూడెంట్స్,
0: ఈనాడు మనం చదివిన చదువులంతా కూడాను ఏ ఉద్యోగం కోసమని ఏ ఇన్కమ్ కోసమని అనేటువంటి థాట్స్ మనం మర్చిపోవాలి.
1: యాజ్ స్టూడెంట్స్ ఫర్గెట్ ద థాట్ వాట్ జాబ్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ది ఎమోల్యూమెంట్
0: సంపాదన.
1: వాట్ ఇస్ దిస్ ఎర్నింగ్?
0: బెగ్గర్ కూడా సంపాదిస్తున్నాడు.
1: బెగ్గర్ ఆల్సో ఎర్న్స్.
0: కానీ సంపాదన గొప్పనా?
1: Do you think there's something great to earn?
0: Dhaname daivam baiye.
1: God, the money has become God.
0: Dharpam de matamaiye.
1: The pomp has become religion.
0: Swarthamaye buddhi ki sthanamaiye.
1: Selfishness has become a center of activity
0: in our intellect. Dharmam baiye.
1: Righteousness is gone.
0: Dhanam heenam baiye.
1: And this righteousness is totally declined.
0: Aakaramannundu, manu anek rakamulaga vivaristunnamu.
1: We just describe it, narrate it, going by form.
0: Ahamu andam baye.
1: And this ego has become a matter of beauty.
0: Swarthami fashion.
1: Selfishness has become fashion today.
0: ఇలాంటి ఫ్యాషన్ లో మనం తిరిగిపోతున్నాము.
1: వి ఆర్ ఆఫ్టర్ సచ్ ఎ ఫ్యాషన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: స్వార్థాన్ని త్యజించాలి.
1: సాక్రిఫైస్ దిస్
0: ఐకమత్యాన్ని పోషించాలి.
1: అండ్ ఫాస్టర్ ది లవ్.
0: ఇలాంటి ప్రేమ తత్వాన్ని పెంచాలి.
1: డెవలప్ లవ్.
0: త్యాగభావంతో మనం జీవించాలి.
1: వి హావ్ టు లివ్ దిస్ లైఫ్ విత్ ది ప్రిన్సిపల్ ఆఫ్
0: అప్పుడే సర్వవిధమైనటువంటి అనుకూలములు మనకు చేకూరుతాయి.
1: దెన్ యూ విల్ హావ్ ఆల్ కన్వీనియన్సెస్ టు ఫాలో.
0: కనుక మన అనుకూలం నిమిత్తమై మనం ప్రాకులాడకూడదు.
1: వీ షుడ్ నాట్ వర్క్ ఫర్ కన్వీనియన్సెస్ అలోన్.
0: ఏమిటి ఈ అనుకూలములు?
1: వాట్ ఆర్ దిస్ కంఫర్ట్స్?
0: ఈనాడు నీవు అనుభవించినటువంటి అనుకూలములు రేపటి దినం నీకు అది విరుద్ధంగా ఉంటుంది.
1: ద కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్స్ దట్ యు ఎంజాయ్ టుడే మే ఆకలి
0: సమయంలో అన్నం నీకు చాలా రుచిగా కనిపిస్తుంది.
1: అండ్ ఎట్ వన్ స్టేజ్ బ్యూటీ యు మైట్
0: మరు నిమిషమే దాన్ని విరుద్ధంగా మనం తోసివేస్తాం.
1: నెక్స్ట్ మినిట్ యు మే టర్న్ అగెన్స్ట్ ది బ్యూటీ.
0: ఈ ఆశలకు, దురాశలకు, నిరాశలకు, ప్రాప్తికు అన్నిటికీ ఏది కారణము?
1: వాట్ ఈస్ దట్ విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఆస్పిరేషన్ అంబిషన్ ఫ్రస్ట్రేషన్ ఫెయిల్యూర్
0: కారణం బంధమోక్షయం.
1: ఇట్ ద మైండ్ ఇస్ ద కాజ్ ఫర్ ద బాండేజ్ అండ్ లిబరేషన్.
0: అన్నిటికీ మనస్సే కారణము.
1: ఫర్ ఎవ్రీథింగ్ మైండ్.
0: ఈ మనస్సు ఎక్కడ ఉంది?
1: వేర్ ఇస్ మైండ్?
0: నా ఎందున్నది నీవు భావిస్తున్నావు.
1: యూ థింక్ దట్ మైండ్ ఈస్ ఇన్ యూ?
0: అది కాదు. మనోమూలం ఇదం జగత్తు. జగత్తంతా వ్యాపించి ఉంది మనస్సు.
1: ఇన్ ఫ్యాక్ట్ మైండ్ ఈస్ సో ఎక్స్పాన్సివ్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: ఆ జగత్తంతా వ్యాపించిన మనసు నీ ఎందు కూడా ఉంటున్నది.
1: ద మైండ్ దట్ హెస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈస్ ఇన్ యూ ఆల్సో.
0: చూడండి, ఈ బల్బ్స్ అంతా కూడా ఎన్ని కనిపిస్తున్నాయి.
1: డోంట్ యు ఫైండ్ సో మెనీ బల్బ్స్ ఆల్
0: ఈ బల్బ్ లో ఉన్నటువంటి ప్రకాశమే ఆ బల్బ్ లోనే ఉంది.
1: ద లైట్ దట్ యు ఫైండ్ హియర్ ఈస్ ఆల్సో దేర్.
0: అదే రీతిగా దేహములంతా కూడా బల్బ్స్ వంటివి.
1: సో ఆల్ బాడీస్ ఆర్ లైక్ బల్బ్స్.
0: ఆ విల్ పవర్, ఆ ఆత్మశక్తియే కరెంట్.
1: దట్ విల్ పవర్ ఇస్ ద కరెంట్.
0: అందరి ఎందు ఉంటున్నది.
1: ఇట్ ఇస్ ఇన్ ఎవ్రీవన్.
0: మన గౌరవ రామ చెప్పింది, అందరి ఎందు దైవం ఉంటున్నాడు.
1: Governor stated that God is in everyone.
0: Ishavasyam idam jagat.
1: God is present in the entire universe. Ishara
0: sarvabhutanam.
1: God is present in all beings.
0: Sarvabhutamani endu untunnadi.
1: Is present everywhere.
0: Danni manam ye vidhanga anubhistunnam.
1: How are you experiencing?
0: Ninake meeku anek pariyam cheppanu.
1: Bhagwan said many times.
0: Deho devalay prakto jeevo deva sanatana.
1: Body is the temple and the divine and the individual.
0: Jeevude devudu.
1: The individual is divine.
0: కాబట్టి ఈ దేహం ఏ విధంగా దేవాలయము, ఆ దేహము అదే విధంగా దేవాలయమే.
1: జస్ట్ యాజ్ దిస్ బాడీ ఇస్ ద టెంపుల్ దట్ బాడీ ఇస్
0: ఈ దేహములన్నీ కూడా దేవాలయములే.
1: ఆల్ దిస్ బాడీస్ ఆర్ టెంపుల్స్.
0: ఈ దేవాలయంలో ఉన్నటువంటి ప్రతి జీవుడు కూడా దేవుడే.
1: అండ్ ఎవ్రీ పర్సన్ ది ఇండివిజువల్ సోల్ ఈస్ డివైన్.
0: కాబట్టి నీవు ఎవరిని ద్వేషిస్తావు?
1: దెన్ హూమ్ ఆర్ యు గోయింగ్
0: ఎవరిని ప్రేమిస్తావు?
1: హూమ్ ఆర్ యు గోయింగ్ టు లవ్?
0: అన్ని దేవాలయములే.
1: ఆల్ ఆర్ టెంపుల్స్.
0: అన్నింటి యందు ఒకే దేవుడే.
1: సేమ్ గాడ్ రిసైడ్స్.
0: కాబట్టి ఈ విశ్వ కుటుంబంగా నీవు భావించి అందరినీ నీవు ప్రేమి.
1: Consider the entire universe as one family and love all. Never hate
0: anybody.
1: If you hate anyone, it amounts to hating your own self.
0: And
1: therefore,
0: love ever, hurt never.
1: So, hurt never, help ever.
0: Prema poojinchali.
1: And then have this love.
0: Premaku minchinatvanti daivam marokati ledu.
1: There is no other God beyond love.
0: Daivame prema.
1: God is love.
0: Love is God. Live in love.
1: Love is God. Live in love.
0: Vidyarthulara.
1: Students.
0: Meeru dvesham kani, asoya kani, inke vidhamaina krodham kani, ilanti durgunamulaku avakasam ivvakoddu.
1: Students do not have these bad qualities. Either hatred or jealousy or pompa.
0: Ye durgunamulaina kudano avi ninnu ninne premistundi. Premistundi, dveshistundi.
1: In fact the qualities may love you or may just throw you out.
0: Dveshinchedi nee premane.
1: It is the very
0: ప్రేమించేది నీ ప్రేమనే.
1: అండ్ ఇట్ ఇస్ వెరీ సేమ్ లవ్ దట్ వుడ్ బి ద కాజ్ ఫర్ ద లవ్ ఇన్ టర్న్.
0: సో ఇలాంటి ప్రేమించేటువంటి ప్రేమను మనం పెంచుకోవాలి.
1: అండ్ హ్యావ్ దిస్ లవ్ దట్ ఇన్ టర్న్స్ లవ్.
0: స్టార్ట్ ది డే విత్ లవ్.
1: స్టార్ట్ ద డే విత్ లవ్.
0: ఎండ్ ది డే విత్ లవ్.
1: ఎండ్ ద డే విత్ లవ్.
0: ఫిల్ ది డే విత్ లవ్.
1: ఫిల్ ద డే.
0: ఎండ్ ది డే విత్ లవ్.
1: ఎండ్ ది డే విత్ లవ్.
0: దిస్ ఇస్ ది వే టు గాడ్.
1: దిస్ ఇస్ ద వే టు గాడ్.
0: కనుక ఇలాంటి ప్రేమ తత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: వి హావ్ టు డెవలప్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్
0: లవ్. ప్రతి మానవుని కూడా నువ్వు విద్య వల్ల ఒక దయామయుడిగా మార్చాలి.
1: Every educated person should be a compassionate one.
0: దయలేనటువంటి విద్య ఉండి ప్రయోజనం ఏమిటి?
1: Even if you are educated,
0: శిలాహృదయుడిగా మారకూడదు.
1: You should not be stone hearted.
0: ఈ శిలాహృదయుడిగా ఉండిన చేతనే ఒకానొక సమయంలో గాంధీ చాలా విచారంగా ఉంటున్నాడు.
1: Because of the stone hearted people, Gandhi felt sad at one time.
0: బ్రిటిష్ దొర వచ్చాడు, ఏమి గాంధీ గారు ఏమిటి యోచిస్తున్నారు మీరు అన్నారు.
1: A Britisher came and said, Gandhiji, why are you sad?
0: He hardness of art of the education అన్నాడు. The hardness of art of the education.
1: He said the hardness is the art of education.
0: ప్రజల యొక్క హృదయము చదివే కొలది కూడాను కేవలం ఒక హార్డ్ అయిపోతుంటున్నది.
1: అండ్ గాంధీజీ సెడ్ ద హ్యూమన్ హార్ట్ ఈస్ బికమింగ్ హార్డ్
0: మారిపోతున్నారు.
1: ఇట్ ఇస్ స్టోన్ హార్టెడ్.
0: కాబట్టి అది సరైనటువంటి చదువు కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ప్రాపర్ ఎడ్యుకేషన్.
0: హృదయాన్ని కరిగించాలి.
1: ద హార్ట్ షుడ్ మెల్ట్.
0: ప్రేమను కదిలించాలి.
1: అండ్ ద లవ్ షుడ్ మేక్ యు మూవ్.
0: దివ్యత్వాన్ని పోషించాలి.
1: Divinity has to be fostered.
0: ప్రతి మానవుని కూడాను దయామయునిగా మార్చాలి.
1: ఎవ్రీ పర్సన్ షుడ్ బి కంపాషనేట్.
0: కనుకనే ఆ విధమైనటువంటి యొక్క విద్యనే ఈనాడు అత్యవసరము.
1: That sort of education is most essential today.
0: ఏదో చదివినామో పెద్ద డిగ్రీస్ తీసుకున్నాం అనుకుంటున్నారు.
1: You think that you are educated with high degrees.
0: ఈ డిగ్రీస్ కాదు ముఖ్యము.
1: Degrees are not that important.
0: చదివి వ్రాయ నేర్చిన వారందరూ విద్యావంతులేనా?
1: Do you call all those people that can read and write educated?
0: కాలేజీల డిగ్రీలను పొందే విద్యావంతులగునా?
1: By merely acquiring college degrees can you call yourself educated?
0: సుజ్ఞానము సుక్తి లేక విద్యను సద్విద్యలగునా?
1: Without proper mind and intellect can you call yourself educated?
0: బ్రతుకుటకే విద్య అన్న బ్రతుకునేది పశుపక్షులు.
1: If the education is for a living, don't you find birds and beasts living in the world?
0: అవి ఏమి చదివినాయి?
1: వాట్ ఎడ్యుకేషన్ దే హ్యావ్.
0: కాబట్టి కేవలం బ్రతుకుడు కోసం కాదు మన విద్య.
1: ఎడ్యుకేషన్ ఇస్ నాట్ మియర్లీ ఫర్ లివింగ్.
0: ఎడ్యుకేషన్ షుడ్ బి ఫర్ లైఫ్, నాట్ ఫర్ లివింగ్.
1: ఎడ్యుకేషన్ షుడ్ బి ఫర్ లైఫ్, నాట్ ఫర్ లివింగ్.
0: కనుక మనము లివింగ్ కోసమని ప్రయత్నం చేస్తున్నాము.
1: బట్ వేర్ మేక్ ఎఫర్ట్ ఫర్ అవర్ లివింగ్.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: ఉద్యోగాల కోసమని ప్రయత్నం చేస్తున్నాము.
1: వేర్ మేక్ ఎఫర్ట్ టు గెట్ ఎన్ ఎంప్లాయ్.
0: ఈ ఉద్యోగమునకు చదువుకు ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాన్ని తెంచి వేయాలి.
1: వి హావ్ టు కట్ ఆఫ్ ది ఇంటిమేట్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ఎడ్యుకేషన్ అండ్ ద జాబ్.
0: ఉద్యోగం అంటే కాదు, ఉద్యోగం ఏది ఉద్యోగము? ఇంటి పని కూడా ఉద్యోగమే.
1: వాట్ ఇస్ ఎంప్లాయ్మెంట్? వాట్ ఇస్ జాబ్?
0: నీ తల్లిదండ్రులు చేసేటువంటి పని కూడా నువ్వు చేయి.
1: అండ్ యూ డూ దాట్ వాట్ ఇస్
0: తల్లిదండ్రులు హెల్ప్ చేయి.
1: హెల్ప్ యువర్ పేరెంట్.
0: ఏ పని చేసినా అది ఉద్యోగమే.
1: ఎనీ వర్క్ దట్ యూ డూ ఇస్ ఎ జాబ్.
0: విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇంటు వర్షిప్.
1: వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు వర్షిప్.
0: వర్క్ ఇస్ వర్షిప్, డ్యూటీ ఇస్ గాడ్.
1: వర్క్ ఇస్ వర్షిప్, డ్యూటీ ఇస్ గాడ్.
0: కనుక నీవు ఏ పని చేసినా అదంతా ఉద్యోగమే.
1: యూ మే డూ ఎనీథింగ్, ఇట్ ఇస్ ఎ జాబ్.
0: కానీ ఈనాటి మోడర్న్ బాయ్స్ అంతా కూడాను,
1: the modern boys today,
0: edaina oka degree pondin tachaname,
1: the moment they get the degree,
0: passport degree potaru inka,
1: they go to the passport office.
0: Videshalaku povali.
1: They want to go to foreign country.
0: Emti videshamulu bharatdesamlo ledi videshamulu emtundi?
1: What is it that's present in foreign country?
0: Enna bharate tanna bharata bharatamlo lenitundi bharatdesamlo lenitundi videshalu ekkada ledu.
1: That which is not present in Bharat is not present anywhere in the world.
0: కనుకనే భారతదేశంలో ఉన్నటువంటి పవిత్రతను ఈనాడు మనం మర్చిపోతున్నాము.
1: The sacredness of Bharat is
0: భారతదేశం త్యాగభూమి.
1: Bharat is the land of sacrifice.
0: యోగభూమి.
1: The one of spiritual
0: practice. భారతదేశం కర్మభూమి.
1: The one of action.
0: కానీ ఇలాంటి కర్మభూమి, త్యాగభూమి, యోగభూమి అయినటువంటి భారతదేశాన్ని భోగభూమిగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు.
1: Bharat which is the land of action, which is the land of sacrifice.
0: ఇది భోగం కాదు, మానవుడు కాదు, ఒక రోగమే.
1: The pleasure. In fact it is disease alone.
0: కనుక మనం బయట దేశానికి పోవడానికి ప్రయత్నం చేయకూడదు.
1: డోంట్ మేక్ అటెంప్ట్ టు గో అబ్రాడ్.
0: నీ దేశాన్ని నీవు సంరక్షించుకో.
1: ప్రొటెక్ట్ యువర్ కంట్రీ.
0: ఇది నాది మాతృదేశము.
1: ఇస్ మై మదర్ ల్యాండ్.
0: ఇది నా ప్రియ మాతృభాష.
1: ఇస్ మై మదర్.
0: ఇది నా మతమంచు. ఎడగొట్టి నుడువ నేరని బ్రతికిన పీనుంగొక్కడు వస్తుందని కలడా?
1: Is don't you do you find any person who does not declare with all the pride that this mother land, this is my mother tongue?
0: కనుకనే ఈ మదర్ ల్యాండ్ భారతదేశముకు మించినటువంటి దేశం మరొకటి లేదు.
1: మదర్ ల్యాండ్ భారత్ ఇస్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
0: ఎటువంటి పవిత్రమైన దేశం,
1: సీక్రెట్ కంట్రీ.
0: అన్ని దేశములకు నాయకత్వాన్ని వహించినటువంటి భారతదేశం.
1: ఇన్ఫాక్ట్ భారత్ ఇస్ ద లీడర్ ఆఫ్ ఆల్.
0: నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక అన్ని రంగముల ఎందుకూడను, రాజకీయ రంగమునందు కూడాను ఆధ్యాత్మిక స్థానాన్ని వహించేటువంటి.
1: ఇన్ఫాక్ట్ భారత్ ఇస్ ద లీడర్ ఇన్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, ద మోరల్, ఎథికల్, ద సైంటిఫిక్, ద పొలిటికల్ అండ్ స్పిరిచువల్.
0: కీర్తిని మీరు ఎందుకు వదులుతున్నారు?
1: వై ఆర్ యూ గివింగ్ అప్ ది ఎస్టీమ్ అండ్ ద ప్రెస్టీజ్ ఆఫ్ ద కంట్రీ?
0: నీ పుట్టిన దేశం యొక్క విశ్వాసమే పోతే పెట్టిన దేశం ఎంతకాలం ఉంటుంది?
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ డూ నాట్ హ్యావ్ ది అటాచ్మెంట్ యువర్ దిస్ పుట్టిన దేశం మదర్ ల్యాండ్, పెట్టిన దేశం ఫారిన్ కంట్రీ, హౌ ఆర్ యూ గోయింగ్ టు డెవలప్ అటాచ్మెంట్ టువర్డ్స్ దాట్?
0: ఇది పుట్టిన దేశము.
1: దిస్ ది పుట్టిన దేశం మదర్ ల్యాండ్.
0: ప్రేమించాలి.
1: లవ్ యువర్ మదర్ ల్యాండ్.
0: దేశానికి మనం ఉపకారం చేయాలి.
1: యూ షుడ్ వర్క్ ఫర్
0: ఈ దేశంలో. మనం సేవ చేయాలి.
1: సర్వ్ యువర్ కంట్రీ.
0: ఈ దేశం యొక్క సర్వీస్ ను మనం తీసుకోవాలి.
1: అండ్ జస్ట్ గెట్ ఆల్ దాట్ అవుట్ ఆఫ్ దిస్ కమ్యూనిటీ.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు చదవాల్సిందే భౌతిక విద్యలు కూడాను.
1: Yes, you have this education.
0: కానీ భౌతిక విద్యలతో పాటు ఆధ్యాత్మిక విద్య కూడాను అత్యవసరమే.
1: Along with this material knowledge, the spiritual education is equally required.
0: నైతిక ఆధ్యాత్మిక విద్యలు లేనటువంటి ఒక సమలోపల ఏమాత్రము శాంతి ఉండదు.
1: That congregation bereft of moral and spiritual values will never have peace.
0: కనుక విద్యార్థులైనటువంటి వారు రెండు ప్రతి ఎందుకు నెగిటివ్ పాజిటివ్ గా మనం భావించుకోవాలి.
1: స్టూడెంట్ షుడ్ కన్సిడర్ దీస్ టూ ఆస్పెక్ట్స్ నెగిటివ్.
0: కానీ ఈనాటి విద్యార్థులందరూ కూడా హృదయాన్ని పూర్తి నెగిటివ్ గా మార్చుకుంటున్నారు.
1: స్టూడెంట్స్ టుడే హ్యావ్ మేడ్ దేర్ హార్ట్ టోటలీ నెగిటివ్.
0: ఇది కేవలం నిరుపయోగమైనటువంటిది.
1: ఇట్ ఈస్ యూస్లెస్.
0: ఇది తాడు దగ్గర గాలిపటం వంటిది.
1: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ కైట్ దట్ హెస్ లాస్ట్ ఇట్స్ థ్రెడ్.
0: ఇది ఎక్కడ పోయి పడిపోతుందో,
1: వేర్ ఇట్ ఫాల్స్ వీ డోంట్ నో.
0: కనుకనే నీవు దీన్ని సరైనటువంటి విద్యగా నీవు తీర్చిదిద్దుకోవాలి.
1: టేక్ ఎడ్యుకేషన్ ద ప్రాపర్ సెన్స్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీ యొక్క గుణములు చాలా మంచివే.
1: యువర్ వర్చ్యూస్ ఆర్ నో డౌట్ గుడ్.
0: ఈ వయసు చాలా పవిత్రమైనటువంటిది.
1: దిస్ ఏజ్ ఇస్ సేక్రెడ్.
0: ఈ వయసులో వచ్చేటువంటి భావములు కూడా చాలా పవిత్రమైనవి.
1: ద ఫీలింగ్స్ దట్ యు హావ్ ఎట్ దిస్ టెండర్.
0: కానీ టేక్ టైం, తొందరపాటు పడకూడదు.
1: నెవర్ బీన్ ఎ హరీ. టేక్ టైం.
0: మేక్స్ వేస్ట్. వేస్ట్ మేక్స్ వరీ. సో డు నాట్ బీన్ ఎ హరీ.
1: హేస్ట్ మేక్స్ వేస్ట్.
0: తొందరపాటు పడి నీవు చాలా దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నావు.
1: బీయింగ్ ఇన్ ఎ హరీ యు ఆర్ మిస్యూజింగ్, వేస్టింగ్.
0: ఏదైనా ఒక థాట్ నీలో వచ్చిందా, టేక్ టైం. ఇది మంచా చెడ్డా, ఇది సత్యమా కాదా, ఇది అవునా సత్యమా, ఈ విధంగా విచారణ చేయాలి.
1: ద మూమెంట్ ద థాట్ అరైజెస్ ఇన్ యూ, డిస్టింగ్విష్, డిస్క్రిమినేట్ క్లియర్లీ వెదర్ రైట్ ఆర్ రాంగ్, గుడ్ ఆర్ బ్యాడ్.
0: ఉండి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్
0: ఆ డిస్క్రిమినేషన్? కూడా
1: దట్ డిస్క్రిమినేషన్,
0: ఇండివిజువల్ డిస్క్రిమినేషన్ చేయకూడదు.
1: షుడ్ నాట్ బి ఆన్ ఇండివిజువల్ గ్రౌండ్.
0: ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ చేయి. నాకు, నీకు, వీరికి, వారికి, అందరికీ మంచి ఏది?
1: ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ ఇస్ ఎసెన్షియల్ విచ్ ఇస్ ఈక్వల్లీ అప్లికబుల్ టు ఆల్.
0: అప్పుడే దీనికి సార్థకత ఏర్పడుతుంది.
1: దెన్ ఓన్లీ ఇట్స్ గోల్ ఇస్ అచీవ్డ్.
0: విద్యార్థులు తొందరపాటు లేకుండా నిదానంగా కాలము తీసుకుని పవిత్రమైన యోచన చేత పవిత్రమైన కర్మలు చేయాలి.
1: స్టూడెంట్స్ షుడ్ నెవర్ బీ ఇన్ ఎ హరీ. దే షుడ్ టేక్ టైమ్. దే షుడ్ పేషెంట్ ఎనఫ్ అండ్ అండర్టేక్ గుడ్ యాక్టివిటీ.
0: గవర్నర్ కూడా చాలా మంచి విషయాలు చెప్పింది.
1: గవర్నర్ మెన్షన్ వెరీ గుడ్ థింగ్స్.
0: ఆమెకు ఎంతో వయసు, కానీ ఎంతో వయసు లోపల ఎన్నో విధమైనటువంటి అనుభూతులు పొందింది.
1: షీ హాజ్ వెరీడ్ ఎక్స్పీరియన్సెస్.
0: కనుకనే ఆ ఎక్స్పీరియన్స్ దీని వల్లనే మీకు ఈ విజయం అందించింది.
1: షీ హాజ్ టోల్డ్ యూ అవుట్ ఆఫ్ అవర్ ఓన్ ఎక్స్పీరియన్స్.
0: ముఖ్యంగా ఎవరిపైన వారికి మొట్టమొదటి నమ్మకం కావాలి.
1: ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నెసెసరీ.
0: ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వల్లనే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
1: అవుట్ ఆఫ్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యూ హ్యావ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
0: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వల్లనే సెల్ఫ్ సాక్రిఫైస్.
1: అవుట్ ఆఫ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లీడ్స్ టు సెల్ఫ్ సాక్రిఫైస్.
0: సెల్ఫ్ సాక్రిఫైస్ వల్లనే సెల్ఫ్ రియలైజేషన్.
1: సెల్ఫ్ సాక్రిఫైస్ ఎండ్స్ ఇన్ సెల్ఫ్
0: కాన్ఫిడెన్స్. మొట్టమొదటి ఫౌండేషన్.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ది ఫౌండేషన్.
0: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాల్.
1: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్ ద వాల్.
0: సెల్ఫ్ sacrifice the roof.
1: Self sacrifice the roof.
0: Self realization life.
1: Self realization is the life.
0: Roof lekunda neevu andulo undagalava?
1: Can you live there without the roof?
0: Godal lekunda roof veyagalava?
1: Without the wall can you lay down?
0: Godal lekunda godal kattagalava?
1: Well, is that possible?
0: Kabatti self confidence motta modati.
1: So self confidence the first and foremost.
0: Self ante evaru?
1: Then what is this self?
0: Adi daivam.
1: That is divine.
0: Nenu nenu nenu nenu.
1: Everyone says I.
0: ఎక్కడ పోయినప్పటికీ నేను నేను నేను అని అంటున్నారు.
1: Everywhere we introduce ourselves as I.
0: ఇది అనేక రకములుగా కూడా విచారం చేసి వేదాంతంలో నిర్ణయాన్ని తెచ్చుకుంది.
1: The Vedanta explains clearly about this I.
0: అయ్యా, నీవెవరు నీవు మొట్టమొదటి తెలుసుకో.
1: Sir, first understand yourself first.
0: నిన్ను నీవు తెలుసుకోకుండా దేన్ని నీవు తెలుసుకోగలవు?
1: నో దై సెల్ఫ్ వితౌట్ దట్ వాట్ ఎల్స్?
0: ఇది నా దేహము,
1: ఇస్ మై బాడీ.
0: ఇది నా మైండ్,
1: ఇస్ మై మైండ్.
0: ఇది నా చెయ్యి,
1: మై హ్యాండ్.
0: ఇది నా కాలు,
1: మై లెగ్.
0: నా కన్ను,
1: మై ఐ.
0: అన్ని నావి నావి. బట్ హూ ఆర్ యు? హూ ఆర్ యు?
1: యు సే దే ఆర్ మైన్, దెన్ హూ ఆర్ యు?
0: యు ఆర్ మై.
1: హూ ఆర్ మై?
0: నా చేతులు ఉంటున్నావు, నా కాలు ఉంటున్నావు, కానీ నీవెవరు?
1: యు సే మై హ్యాండ్స్, మై లెగ్, దెన్ హూ ఆర్ యు?
0: ఇది నా కర్చీఫ్,
1: మై కర్చీఫ్.
0: కర్చీఫ్ ఇస్ సెపరేట్ ఫ్రమ్ మీ.
1: కర్చీఫ్ ఇస్ సెపరేట్ ఫ్రమ్ మీ.
0: ఇది నా టంబ్లర్,
1: ఇస్ మై టంబ్లర్.
0: టంబ్లర్ ఇస్ సెపరేట్ ఫ్రమ్ మీ.
1: టంబ్లర్ ఇస్ సెపరేట్
0: ఫ్రమ్ మీ. నా బాడీ అంటే బాడీ ఇస్ సెపరేట్ ఫ్రమ్
1: యు. దిస్ ఇస్ మై బాడీ, బాడీ ఇస్ సెపరేట్ ఫ్రమ్ యు, దెన్ హూ ఆర్ యు?
0: కాబట్టి ఈ విధంగా విచారణ చేస్తూ చేస్తూ చేస్తూ వస్తే నీవెవరుంటే ఒక్కడే.
1: If you go on investigating, inquiring this way, you will know the one principle.
0: ఈ పిల్లలు ఎందు ప్రతి ఒక్కరిని విచారించు.
1: You inquire everyone here.
0: Who is Ramaya? Nenu.
1: Who is Ramaya? I.
0: Who is Rangaya? Nenu.
1: Rangaya, I.
0: Who is Neelamma? Nenu.
1: Neelamma, I.
0: Who is Palamma? Nenu.
1: So, I.
0: Nenu, nenu antunnaru.
1: Everyone says I.
0: Veru roopamulu veru veruga untunnayi.
1: The names and forms are different.
0: Andari endu nenu nenu anetunte answer okkate vastundi.
1: But the answer I is uniform and common.
0: Kabatti motta motta nee neevu nu telusukunte prapanchanne telusukunna vaadaipothavu.
1: Know thyself, then you'll know the rest of the world.
0: ఈ ప్రపంచమంతా నేను అనేటువంటి పదంతోనే నిండి ఉంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ది హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ దిస్ ఐనెస్.
0: ఈ వేదాంతము అన్నారు.
1: దిస్ ఇస్ స్పిరిచువల్.
0: వేదాంతం అనేది అద్వైతము అన్నారు.
1: దిస్ వేదాంత ఇస్
0: ద్వైతము అన్నారు.
1: వేద ఇస్ డ్యూయలిజం.
0: కనుకనే వేదాంతమే అద్వైతం.
1: వేదాంతం
0: ఏకం సత్ విప్రా బహుదా వదంతి.
1: ద సేమ్ వేద ఈజ్ రిఫర్డ్ బై స్కాలర్స్ ఇన్ వేరీడ్ మ్యాన్.
0: ఎవరి బాధలను చూచి మనం మనసు కరిగిపోతుందో,
1: That suffering which makes
0: ఎవరి
1: కష్టములను
0: చూచి సహాయం చేయాలని బుద్ధి పుట్టుందో,
1: డిఫికల్టీస్ దట్ ప్రాంప్ట్ యూ టు హెల్ప్,
0: ఎవరి దుఃఖమును చూచి నివారణ గావించాలని మనసు వస్తుందో,
1: వాచింగ్ ద గ్రీఫ్ సమ్ అదర్స్ అండ్ యూ ఫీల్ లైక్ యూ నెవర్ రియలీ,
0: ఎందు ఉన్నటువంటిది నీవు మనిషి.
1: అండ్ ఇఫ్ యూ హావ్ దట్ హార్ట్ యూ ఆర్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్.
0: మనిషి అంటే ఏమిటి?
1: హూ ఇస్ ఎ హ్యూమన్ బీయింగ్?
0: మనస్తో కూడిన వాడే మనిషి.
1: మనిషి, హ్యూమన్ బీయింగ్ ఇస్ ద వన్ విత్ మనస్, మైండ్.
0: ఆ మనసు లేని వాడికి దయ రాదు.
1: అండ్ ద వన్ వితౌట్ మైండ్ ఆర్ మనస్,
0: మనసు లేని వాడికి ఒక విధమైనటువంటి ఒక కృప రాదు.
1: Then with the one without mind will not have any compassion.
0: అందరిని నీవు చూచి సంతోషించి అందరి యొక్క బాధలను నివారణ గావించడానికి ప్రయత్నం చేయాలి.
1: Be happy in the company of everybody and try to give relief to those people who suffer.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు చదవడానికి ప్రయత్నిస్తున్నారు,
1: యు ఆర్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు
0: పెద్ద పెద్ద డిగ్రీస్ పొందాలని ఆశిస్తున్నారు,
1: యు వాంట్ టు హావ్ హై డిగ్రీస్,
0: కానీ ఎన్ని పొందినప్పటికీ
1: ఇన్ స్పైట్ ఆఫ్ దెమ్
0: దేశము మాతృదేశం యొక్క సంస్కృతిని మాత్రం మరవకండి.
1: Never forget the culture of your motherland.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడమే భారతీయ సంస్కృతి.
1: The culture of Bharat lies in one principle, understanding unity and diversity.
0: కానీ ఏకత్వాన్ని భిన్నత్వం గావించడం కాదు మన సంస్కృతి.
1: Our culture does not go by this way, splitting the oneness into many.
0: ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
1: Truth is one, scholars speak in different ways.
0: కనుక ఎన్ని చేసినప్పటికీ,
1: in spite of all that you do,
0: మీరు చదవవలసినటువంటి చదువుల లోపల,
1: in all the education that you acquire,
0: ఏ చదువునైనా కూడా నీవు పరోపకార నిమిత్తమై మీరు ప్రాకులాడాలి,
1: has got to be utilized to help others.
0: నీవు నేర్చుకున్నటువంటి విద్యను జగత్తులో ఏదో ఒక మార్గంలో దాన్ని సద్వినియోగం చేయాలి.
1: The education, the knowledge you have got now must be used for the benefit of others in some way or other.
0: ఇంజనీరింగ్,
1: మెడికల్
0: ఈ చదువులు ఇవన్నీ కూడా పెద్ద బిజినెస్ గా మారిపోయినాయి.
1: టుడే ద మెడికల్ ఎడ్యుకేషన్, ద ఇంజనీరింగ్ హ్యావ్ బికమ్ బిజినెస్.
0: ఒక్క సీట్ మెడికల్ సీట్ కావాలనుకుంటే,
1: ఫర్ వన్ మెడికల్ సీట్
0: 20 lakhs
1: క్యాపిటేషన్ ఫీ.
0: లక్ష అంటే 2 లక్షలు అనుకున్నట్టుగా ఉండాలి మీరు.
1: లాక్, లక్ష, 2 లెటర్డ్ 1.
0: 20 లక్షలు పెట్టి నీవు చదువు ఏం చేస్తావు?
1: 20 lakhs you spend. What is the
0: ఎందుకు ఆ చదువు చదివేదానికంటే ఆ డబ్బునంతా కూడా బ్యాంకులో పెట్టి వచ్చే ఇంట్రెస్ట్ హాయిగా కూర్చొని
1: ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్ 20 lakh క్యాపిటేషన్ ఫీ, బెటర్ యూ డిపాజిట్ ఇన్ ద బ్యాంక్
0: 20 lakhs. నీవు మెడికల్ చదివితే ఆ 20 lakhs సంపాదించడానికి నీవు ఇంకా కరప్షన్ చేయవలసి వస్తుంది.
1: Therefore, in order to get back the money, 20 lakh that you spend,
0: కరప్షన్ అంటే మూల కారణం, డబ్బిచ్చి చదివటమే దీనికి మూల కారణం.
1: యూ ట్రై టు గెట్ ఇట్. The main cause is that you pay the money.
0: డబ్బిచ్చి ఏమి చదవకూడదు మనం.
1: In fact, you should never
0: చిక్కకపోయినా పర్వాలేదు.
1: Doesn't matter even if you don't secure a seat.
0: చాలా మంది పిల్లలంతా పల్లెల్లో అడిగితే నువ్వేం చేస్తున్నావురా నాయన అంటే నేను చదువుకుంటున్నాను.
1: If you ask any boy from in a village, they say చదువుకుంటున్నాను.
0: చదువుకుంటున్నాను.
1: చదువుకుంటున్నాను. I'm purchasing education.
0: చదువుకుంటున్నాను.
1: He's not చదువుకుంటున్నాను, learning. చదువుకుంటున్నాను.
0: ప్రైమరీ స్కూల్లో ఫస్ట్ క్లాస్ వానికి సీట్ చిక్కాలంటే 20,000 రూపాయలు ముందుగా డిపాజిట్ కట్టాలా?
1: టు గెట్ ఎ సీట్ ఇన్ ప్రైమరీ స్కూల్ యూ హావ్ టు పే 20,000.
0: ప్రైమరీ స్కూల్ నుంచి కూడా పీహెచ్డీ వరకు కూడా డబ్బుతోనే ఉంటుండాలి.
1: Everything is linked, right from a primary education to PhD, linked with money.
0: ఇలాంటి వాడి కరప్షన్ ఏ రీతిగా మారుతారు?
1: Well, such people, how do you expect them to remove
0: corruption? తప్ప కొట్టవలసి వస్తుంది, అది రైటే.
1: Yes, it's right then.
0: ఖర్చు పెట్టాడు.
1: He has spent.
0: తల్లిదండ్రులు ఎంతో దుఃఖించి దానికి ఖర్చు పెట్టించారు.
1: And parents suffered a lot to pay the donation.
0: ఆ ఖర్చు పెట్టినటువంటి తిరిగి తల్లిదండ్రులకు చేర్చాలి.
1: So the parents must get back the money, you know.
0: కనుక మనం ఆ విధంగా ఖర్చు పెట్టనక్కర్లేదు. ఈ విధంగా మనం దుర్వినియోగం చేయనక్కర్లేదు.
1: We need not spend like that and try to get back.
0: ఏది చదువు చదివినా కూడా ఆ చదువు నీ యొక్క పొట్ట నింపుకోవడానికి చేత కదా.
1: వాట్ అవర్ ఎడ్యుకేషన్ యూ మే హావ్, కాంట్ యూ క్యారీ ఆన్ యువర్
0: లివింగ్? విద్యార్థులారా, రెండు చేతులు ఇచ్చాడు భగవంతుడు మీకు.
1: స్టూడెంట్స్, గాడ్ హాస్ గివెన్ యూ 2 hands.
0: ఒక పొట్ట ఇచ్చాడు.
1: హాస్ గివెన్ 1.
0: ఒక పొట్ట నింపుకోవడానికి రెండు చేతులతో పని చేస్తే నిండదా?
1: టు ఫిల్ 1 stomach, కాంట్ యూ వర్క్ హార్డ్ విత్ బోత్ ఆఫ్ ది హ్యాండ్స్?
0: రెండు చేతులు పని చేయటం లేదు నీవు.
1: యు ఆర్ నాట్ వర్కింగ్ విత్ బోత్ ఆఫ్ యువర్ హ్యాండ్స్.
0: పొట్ట నిండటం లేదు.
1: సో యు ఆర్ నాట్
0: పొట్ట నింపుకోవడానికి మానవుడిగా పుట్టాలా?
1: షుడ్ యు బి బోర్న్ టు ఫిల్ యువర్ స్టమక్?
0: పశుపక్షులాది మృగాలు కూడా పొట్ట నింపుకోలేటలేదా?
1: డోంట్ యు ఫైండ్ బర్డ్స్ అండ్ బీస్ట్స్ ఫిల్లింగ్ దేర్ స్టమక్స్?
0: కనుక స్టమక్ కోసం మీరు ప్రయత్నం చేయకండి.
1: డోంట్ స్ట్రగుల్ ఫర్ స్టమక్.
0: మీరు నింపుకోవడం మనసును పవిత్రం చేసుకోవడం చేయండి.
1: యూ షుడ్ మేక్ యువర్ మైండ్ సేక్రెడ్.
0: మన యొక్క భావములంతా కూడా పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: ఆల్ ఫీలింగ్ షుడ్ ట్రెడ్ అలాంగ్ ది.
0: ఇంకా 15 దినములంతా ఉంటుండాలి.
1: ఈ
0: 15 దినములు కూడా పిల్లలు నేర్చుకోవాల్సినటువంటి ఎన్నో ఉంటున్నాయి.
1: In the coming 15 days there are lots of things.
0: పండితులు కూడా వస్తున్నారు.
1: Many scholars will be visiting you.
0: స్కాలర్స్ కూడా అనేక రకమైనటువంటి యొక్క అనుభూతులను అంతా అందిస్తారు.
1: Scholars will share their experiences with you.
0: ఈనాడు మన గవర్నర్ అందించి చేర్చుడు. ఆ విధంగా వచ్చిన వారందరూ కూడా వారు వారి ఎక్స్పీరియన్స్ ఇస్తుంటారు.
1: జస్ట్ ఎస్ గవర్నర్ హాస్ గివెన్ హర్ మెసేజ్, మెనీ స్కాలర్స్ ఆల్సో ఎక్స్పీరియన్స్
0: చాలా ఇంపార్టెంట్.
1: ఎక్స్పీరియన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: ఆ ఎక్స్పీరియన్స్ మనం అందుకోవటము,
1: వీ హావ్ టు
0: దాని ఆచరణలో పెట్టము,
1: అండ్ దెన్ షేర్
0: దాన్ని అందులోకి అందించము,
1: అండ్ దెన్ షేర్ విత్ ఎవ్రీబడి.
0: కనుక మీరు ఈ విద్యా విషయం లోపల చాలా జాగ్రత్తగా మెలగాలి.
1: యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ డ్యూరింగ్ దిస్ పీరియడ్.
0: విద్య లోపల మనం సరైనటువంటి అందుకోకపోతే అవిద్యగా మారిపోతుంది.
1: ఇఫ్ యూ డోంట్ రిసీవ్ ఎడ్యుకేషన్ ప్రాపర్లీ,
0: ఈనాడు విద్యలంతా కూడా కేవలం కృత్రిమైన విద్యలుగా ఉంటున్నాయి.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ ఆర్టిఫిషియల్.
0: ఈ ఎడ్యుకేషనే కాదు, ఇదంతా అంతా ఎడ్యుకేషన్.
1: ఇట్ ఈస్ నాట్ ఎడ్యుకేషన్, ఇట్ ఇస్ ఆల్ ఎడ్యుకేషన్.
0: ఇలాంటి ఎడ్యుకేషన్ చదివి ఏం ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూస్ ఆఫ్ సచ్
0: ఎడ్యుకేషన్ అన్నారు.
1: యు సే ఎడ్యుకేషన్,
0: మంది ఎడ్యుకేర్ కావాలి.
1: బట్ వీ షుడ్ ఫాలో ది ఎడ్యుకేర్.
0: హృదయం నుంచి వచ్చేటువంటి భావములకే ఎడ్యుకేర్ అంటారు.
1: ఎడ్యుకేర్ మీన్స్ కనోట్స్ దాట్ విచ్ కమ్స్
0: తల నుంచి వచ్చేటువంటి భావములకే ఎడ్యుకేషన్ అన్నారు.
1: ఎడ్యుకేషన్ పర్టైన్స్ టు ది హెడ్.
0: ఇవంతా కేవలం తల నుంచి వస్తుంటాయి, వస్తుంటాయి, పోతుంటాయి, పాసింగ్ క్లౌడ్స్.
1: దోస్ దట్ కమ్ అవుట్ ది హెడ్ come and go like passing clouds.
0: హృదయం నుంచి వచ్చేటువంటి మానవతా విలువలు శాశ్వతంగా నిలిచేటువంటి
1: హ్యూమన్ వాల్యూస్ దట్ కమ్ అవుట్ ఆఫ్ హ్యూమన్ హార్ట్,
0: ప్రేమ, సహనము, సత్యము, త్యాగము, సానుభూతి, ఇవన్నీ కూడా హృదయం నుంచి వచ్చేటువంటి
1: కంపాషన్, ఫర్బేరెన్స్, టాలరెన్స్, ట్రూత్, సాక్రిఫైస్, దట్ వాల్యూస్ దట్ కమ్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
0: అవి ఏనాటికి మార్పు చెందదు.
1: దే విల్ నెవర్ చేంజ్.
0: ఈనాడు మీరు చదివిన చదువులు, చేసే ఉద్యోగాలు, ఇవన్నీ కూడా కేవలము ప్రాకృతమైనటువంటి విద్యలే.
1: The education that you receive today and the job, they are changeable. The changeless comes out of heart.
0: కనుకనే దీనికి హృత్ ప్లస్ దయా హృదయం
1: అన్నారు.
0: కంపాషన్ తో కూడినటువంటిది ఈ హృదయం.
1: హృదయ హార్ట్ హృత్ ప్లస్ దయా, ద వన్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
0: ఈ తల నుంచి వచ్చిన అంతా కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్.
1: ద వన్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ది హెడ్ ఇస్ గ్యాస్ట్రిక్ ట్రబుల్.
0: అంతా తలంపులే తలంపులే తలంపులే,
1: థాట్స్ అండ్ థాట్స్.
0: ఈ తలంపులు గుచ్చి ఏం ప్రయోజనం?
1: వాట్ ఇస్ వన్ ఆఫ్ దీస్ థాట్స్?
0: ఇది మంచిది, హృదయం నుంచి ఆవిర్భవించాలి.
1: థింగ్స్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్.
0: సద్గుణంబులు,
1: వర్చ్యూస్,
0: సద్విద్య,
1: గుడ్ ఎడ్యుకేషన్,
0: సత్యనిరతి,
1: ట్రూత్,
0: కరుణ,
1: కంపాషన్,
0: క్రమశిక్ష, కర్తవ్య పాలనములు,
1: డిసిప్లిన్, డ్యూటీ.
0: నేర్పునదే విద్య.
1: ఇట్ ఈస్ ట్రూ ఎడ్యుకేషన్.
0: విద్యార్థి నేర్వలేదు,
1: స్టూడెంట్స్ విల్ హావ్ టు లెర్న్.
0: తెలివితేటలు ఎన్ని ఉండి కూడా ప్రయోజనం లేదు.
1: మియర్ ఇంటెలిజెన్స్ విల్ నాట్ హెల్ప్ యూ.
0: తెలివితేటలు ఉండవచ్చు.
1: యూ మే హావ్ ఇంటెలిజెన్స్.
0: ఫాక్స్ కూడా చాలా తెలివితేటలు కాదనేటువంటిది. ఫాక్స్
1: ఫాక్స్ ఈజ్ హైలీ ఇంటెలిజెంట్.
0: కానీ అది కూడా చదువుకోవడమే
1: ఎడ్యుకేషన్.
0: ఆ యుక్తితో వచ్చేటువంటి ఒక తెలివితేటలు మనకు అక్కర్లేదు.
1: ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ నాక్.
0: మనం హృదయంతో వచ్చేటువంటి తెలివితేటలు కావాలి.
1: యూ షుడ్ హ్యావ్ ఇట్ అవుట్ ఆఫ్ యువర్ ఓన్ హార్ట్.
0: ఎక్కడైనా సరే మీరు కానీ మీ స్నేహితులకి ఏమైనా మాట్లాడదామనుకోవడము, ఈ హృదయంతో వచ్చేటువంటి ఒక సంకల్పాలకు మీరు బోధించండి.
1: ఎయిదర్ యూ ఆర్ యాజ్ యూ టాక్ విత్ యువర్ ఫ్రెండ్స్, సీ దాట్ థింగ్స్ కమ్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్.
0: ఈ విధంగా
1: లైక్
0: సరైనటువంటి విద్యను నేర్చి
1: హ్యావ్ ప్రాపర్ ఎడ్యుకేషన్.
0: మన విద్య ఎలాంటి తెలిసినా మీకు తెలుసును, ఏ ఒక్క దాంట్లో ఒక నయా పైసా పుచ్చుకునేటువంటిది కాదు.
1: యు నో ది ఎడ్యుకేషన్ ఆఫర్డ్ హియర్, we don't charge you collection fee.
0: Free education.
1: We have free education here.
0: KG modakoni PG varaku free education.
1: Right from KG to PG, education is offered free.
0: Ilanti daniki mana memu em aashisthunnamu?
1: What is that we want from you?
0: Meeru baitiki poyi meeru oka adarsha purushulaga roopondali.
1: As you leave us, you should be ideal.
0: Adarsha pauruluga meeru jeevinchali.
1: You should be ideal citizens.
0: బయటికి పోయి మీ ఆదర్శాన్ని అందరికీ ఫ్రీగా అందించాలి.
1: లెట్ యువర్ ఐడియల్స్ బి ఫాలోడ్ బై
0: అక్కడ నుంచి మీరు ఫ్రీగా అందుకొని
1: యూ రిసీవ్ థింగ్స్ ఫ్రీ హియర్.
0: అక్కడ పోయి మీరు డబ్బులు కనుక్కుంటుంటే ఇది ఎంత మోసము.
1: రిసీవింగ్ థింగ్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ హియర్ అండ్ యూ సెల్ ఇట్ అవుట్, వాట్ ఈస్ ద ఫన్ దేర్?
0: ఇది మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్.
0: ఇది కేవలం ఒక బిజినెస్ గా వస్తుంది.
1: ఇట్ అమౌంట్స్ టు బిజినెస్.
0: ఇలాంటి దాంట్లో మనం ప్రవేశించకుండా ఉండాలి.
1: యూ షుడ్ నెవర్ యాక్ట్ లైక్ దట్.
0: ప్రేమతో నీవు అందించు.
1: షేర్ విత్ లవ్.
0: అందరితో ఒక షేర్ చేసుకో.
1: షేర్ విత్ ఎవ్రీవన్.
0: ఈ షేర్ ఎలాంటి షేరు?
1: వాట్ కైండ్ ఆఫ్ షేరింగ్?
0: పార్ట్ టైం దీంట్లో కాదు.
1: ఇస్ నాట్ పార్ట్ టైం షేరింగ్.
0: ఒక్క ఫుల్ గా చేయాలి.
1: ఇట్ ఇస్ ఫుల్ టైం వర్క్.
0: ఈ విధంగా చేసినప్పుడే విద్య మీకు అబ్బుతుంది బంగారు.
1: దెన్ యూ విల్ హ్యావ్ ప్రాపర్ ఐడియల్ ఎడ్యుకేషన్.
0: కానీ మీకు అందరికీ తెలిసిన మన యొక్క కాలేజీ యొక్క సత్వము.
1: యు ఆల్ నో అబౌట్ అవర్ కాలేజ్.
0: ఈ కాలేజీలు చదివినప్పుడు
1: as you study here,
0: ఎట్లా చదవాలి?
1: హౌ డు యూ
0: 24 అవర్స్ చదవకూడదు.
1: యూ షుడ్ నాట్ స్టడీ 24 అవర్స్.
0: కొంచెం టైం ఇవ్వాలి.
1: యూ షుడ్ టేక్ టైం.
0: మీరు కాలేజీ నుంచి వచ్చారు.
1: యూ ఆర్ రిటర్న్ ఫ్రమ్ ద
0: కాలేజ్. వచ్చిన తర్వాత తిరిగి అక్కడ బుక్ పట్టుకుని కూర్చోకూడదు.
1: రిటర్న్ ఫ్రమ్ ద కాలేజ్ యూ షుడ్ నాట్
0: ఆడుకో.
1: యూ షుడ్ ప్లే ఫర్ సమ్ టైం.
0: ప్లే ప్లే చేయి.
1: ప్లే
0: తర్వాత కొంచెం సింగ్ చేయి.
1: సింగ్ ఫర్ సమ్ టైం.
0: ఏమైనా పవిత్రమైన ఇంకొక పని చేసుకో.
1: అండ్ డూ సమ్ గుడ్ వర్క్.
0: కానీ 24 అవర్స్ పని చేయకూడదు.
1: 24 అవర్స్ యూ కాంట్ స్పెండ్ టైం ఫర్ స్టడీ.
0: అంతేకాకుండా చదువుకోవటం ఇంటికి పోతానే పుస్తకములు పారవేసకూడదు.
1: And the moment you are completing studies, you should not throw out books. You should keep them safe. And read accordingly. Bhagavan mentioned about Napoleon, the kind of discipline he had. Napoleon used to go
0: bed on time.
1: He had perfect discipline in respect to food and sleep. We should be like that.
0: మనం ఇంటికి పోతానే కాలేజీ కా తీసేస్తారు, లేజీ అయిపోతారు.
1: ద మూమెంట్ వి రిటర్న్ ఫ్రమ్ కాలేజీ ది ఫస్ట్ లెటర్ కా ఈజ్ గాన్, వి రిమైన్ లేజీ.
0: ఈ లేజీస్ మాత్రం మనకు కాకూడదు.
1: లేజినెస్ ఇస్ రస్ట్ అండ్ డస్ట్.
0: రియలైజేషన్ ఇస్ ది బెస్ట్ అండ్ రెస్ట్.
1: రియలైజేషన్ ఇస్ ది బెస్ట్ అండ్ రెస్ట్.
0: కనుక మీరు రియలైజేషన్ చేయండి. మీరు
1: హ్యావ్ రియలైజేషన్.
0: ఈ లేజినెస్ కు మీరు చోటు ఇవ్వకండి.
1: డోంట్ గివ్ స్కోప్ ఫర్
0: లేజినెస్. టూ మచ్ టాక్ కూడా మంచిది కాదు.
1: టూ మచ్ ఆఫ్ టాక్ ఇస్ నాట్ గుడ్.
0: టూ మచ్ టాక్ ఏమవుతుంది, మన మెమరీ పవర్ ను పాడు చేస్తుంది.
1: బై టాకింగ్ టూ మచ్ యు లూజ్ యువర్ మెమరీ పవర్.
0: తెలివితేటలు కూడా పాడు చేస్తుంది.
1: ఇట్ స్పాయిల్స్ యువర్ ఇంటెలిజెన్స్.
0: కనుకనే టూ మచ్ టాక్ కూడా మంచిది కాదు.
1: డోంట్ టాక్ టూ మచ్.
0: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్.
1: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, యూ కెన్ స్పీక్.
0: మంచిగా మాట్లాడు. పెద్దలను గౌరవించు. పెద్దలను ప్రేమించు.
1: లవ్ యువర్ పేరెంట్స్.
0: ఈ విధమైనటువంటి ఒక ప్రేమతో నీవు ఉంచినప్పుడే నీవు ఒక విద్యావంతుడు అవుతావు.
1: ఇఫ్ యు హావ్ దిస్ సార్ట్ ఆఫ్ లవ్, యూ కెన్ కాల్ యువర్ సెల్ఫ్ ఎడ్యుకేటెడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ముందు దీని యొక్క విషయాలంతా కూడా మాట్లాడుకుందాం.
1: ఇన్ ది కమింగ్ డేస్ యు ఆర్ గోయింగ్ టు నో మెనీ.
0: ఈ యొక్క ప్రసంగాలు విరమించుకుని
1: భగవాన్ బ్రింగ్స్ హిస్ డివైన్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.
0: విషయాలంతా కూడా హృదయంలో చేర్చుకుని
1: ఆల్ దోస్ యు హర్డ్
0: దాన్ని అప్పుడు మననం చేసుకుంటూ రావాలి.
1: యు స్టార్ట్ థింకింగ్, రికాలింగ్, రికాపిటలేటింగ్.
0: చిన్న పిండిని ఏ విధంగా పశువు వెనుకు తీసుకుని జీర్ణింప చేసుకుంటుందో,
1: జస్ట్ యాజ్ ద కౌ brings back the consumed food and
0: digests, assimilates.
1: The moment you go home, go to your rooms, recall all these
0: things. Education.
1: All that you hear here is
0: education.
1: And the experience at home is educare.
0: కాబట్టి ఎడ్యుకేషన్ ఇక్కడ, ఎడ్యుకేర్ ఇంటిలో.
1: ఎడ్యుకేషన్ హియర్, ఎడ్యుకేర్ అట్ హోమ్.
0: జీర్ణించుకోవాలి.
1: అండ్ యూ హావ్ టు డైజెస్ట్, అసిమిలేట్ ఆల్ దట్ యూ హియర్.
0: అప్పుడే మీకు సరైనటువంటి పుష్టి, సంతృప్తి ఏర్పడుతుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ సంతృప్తి, సాటిస్ఫాక్షన్, పుష్టి, ద స్ట్రెంగ్.

వీరనమందు కూరవచ్చు. రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు.

జీవరాశుల పేర్లు చెప్పవచ్చు. అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. చంద్రమండల

లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట రిపుల నెట్లు పట్టగలడు. లోని శత్రువులకు లొంగిపోయినవాడు బయట రిపుల నెట్లు పట్టగలడు.

0: one who is defeated by the inner enemies, how is he going to conquer the enemies from outside himself? If one can understand the nature of man, the inner aspects of man, then one can know all things about himself. This is the truth, the plain truth which I am telling you.
1: ప్రేమస్వరూపులార, మానవుడు సుఖాభిలాషి, ఆనంద పిపాసి.
0: ప్రేమస్వరూపస్, మ్యాన్ డిజైర్స్ హ్యాపీనెస్, మ్యాన్ వాంట్స్ టు బి ఇన్ బ్లిస్.
1: ఆనందమును పొందుటకై రాత్రింపగలు మానవుడు అనేక విధములైనటువంటి ప్రయత్నములు జరుపుచున్నాడు.
0: In order to attain this happiness and enjoy this bliss, man is making all efforts day and night.
1: మానవునికి ఉన్నదే రెండు కోరికలు.
0: Man has only two desires.
1: ఒకటి సుఖ ప్రాప్తి, దుఃఖ రెండవది దుఃఖ నివృత్తి.
0: One is to attain happiness and bliss, the second one is to get rid of his sorrow.
1: అయితే మానవుడు సుఖమును ఆనందమును కోరటలో ఉండేటువంటి కారణం ఏమిటి?
0: బట్ వాట్ ఈస్ ది రీజన్ ఫర్ మ్యాన్ వాంటింగ్ టు హ్యావ్ హ్యాపీనెస్ అండ్ బ్లిస్?
1: సుఖము ఆనందము మానవుని స్వరూపం కనుక తన స్వరూపమును తాను కోరుతున్నాడు.
0: ఇట్ సో హ్యాపన్స్ దట్ హ్యాపీనెస్ అండ్ బ్లిస్ ఆర్ ది వెరీ ట్రూ ఫార్మ్ ఆఫ్ మ్యాన్, సో హీ వాంట్స్ టు హ్యావ్ హిస్ న్యాచురల్ ఫార్మ్.
1: దీనికి వైజ్ఞానికమైనటువంటి యొక్క సత్యం కూడా లేకపోలేదు.
0: ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇఫ్ దేర్ ఇస్ నాట్ ఎ ట్రూత్ విత్ ఎ సైంటిఫిక్ బేసిస్ ఫర్ దిస్.
1: చక్కెర తన యొక్క స్వభావము తీపి.
0: ది నేచర్ ఆఫ్ షుగర్ ఈస్ టు బి స్వీట్.
1: విచ్చిన గులాబీ పుష్పములకు సుగంధము సహజము.
0: A rose which blossoms has its natural quality of fragrance.
1: అదే విధముగా మానవుడు తన సహజమైనటువంటి ఆనందమును తాను కోరుటలో ఇది కేవలము తన కర్తవ్యమే.
0: ఇన్ ది సేమ్ మేనర్ మ్యాన్ డిజైరింగ్ టు హ్యావ్ హ్యాపీనెస్ విచ్ ఇస్ హిస్ నేచర్ ఈజ్ హిస్ నార్మల్ డ్యూటీ.
1: లౌకిక జగత్తునందు ఈ సత్యమును మనము నిత్యము దర్శిస్తున్నాము, వ్యవహరిస్తున్నాము.
0: ఇన్ ది డైలీ వరల్డ్ వీ ఎక్స్పీరియన్స్ అండ్ సీ దిస్ ట్రూత్ ఎవ్రీ డే అండ్ వీ ఫాలో దిస్ ట్రూత్ ఇన్ అవర్ బిహేవియర్.
1: ఎక్కడెక్కడ ఈ సహజం ఉన్నదో అక్కడక్కడ ఈ విధమైనటువంటి యొక్క మనకు స్పృహిస్తూ ఈ యొక్క సహజాన్ని మనము నిరూపిస్తూ ఉన్నాము.
0: Wherever there is such natural truth present, there we also feel and experience this very truth and demonstrate that truth.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: There's one small example.
1: ఒక వ్యక్తి దుఃఖముతో బాధపడుచున్న సమయమునందు మార్గమునందు వెళ్ళు ప్రతి వ్యక్తి కూడాను అతను దుఃఖమునకు కారణమేమని ప్రశ్నించడానికి ప్రయత్నిస్తుంటారు.
0: ఇఫ్ ఎన్ ఇండివిజువల్ ఇస్ సఫరింగ్ ఫ్రమ్ సారో, ఎవరీ అదర్ ఇండివిజువల్ అండ్ వీ ఫాలో దిస్ ట్రూత్ ఇన్ అవర్ బిహేవియర్.
1: ఎక్కడెక్కడ ఈ సహజం ఉన్నదో అక్కడక్కడ ఈ విధమైనటువంటి యొక్క మనకు స్పృహిస్తూ ఈ యొక్క సహజాన్ని మనము నిరూపి

0: individual is suffering from sorrow, every other individual who meets him on the way will try and ask him the question, what is the reason for your sorrow?
1: నిజముగా ఈ దుఃఖములకు కారణమేమి అడుగుటలో ఉన్నటువంటి హేతు ఏమిటి?
0: Truly, what is the reason for asking for the reason for this sorrow?
1: అనగా దుఃఖము మానవునికి అసహజము కనుక ఈ అసహజమైనటువంటి దుఃఖమును మానవుడు విచిత్రముగా ప్రశ్నించడానికి ప్రయత్నిస్తాడు.
0: This means that since sorrow is unnatural to man, man asks a question, why is this unnatural sorrow come to you?
1: మరొక తెగయందు ఒక వ్యక్తి ఆనందముతో ప్రసన్నుడై ఉంటాడు.
0: In another instance, man will be very happy with bliss.
1: అయితే అట్టి మానవుని చూచినటువంటి వ్యక్తులు, అయ్యా నీవెందుకు దుఃఖించటం లేదని ఎవరు కూడా ప్రశ్నించారు.
0: In that context, another individual who sees such a happy man will not ask the question, why are you not in sorrow? Why are you happy?
1: ఈ విధమైనటువంటి ప్రశ్న వ్యవహారములకు విరుద్ధముగా ఉంటుంది.
0: Such a question, if asked, will be contrary to what is normal.
1: కనుక ఇట్టి సహజమైనటువంటి యొక్క మానవత్వాన్ని వ్యక్తిత్వంగా మనం భావించి దివ్యత్వాన్ని విస్మరించి మనము అనేక విధమైనటువంటి దుఃఖములకు గురి అవుతున్నాము.
0: We in our lives think that this natural quality of happiness is not natural and we forget the divinity in it and we subject ourselves to many difficulties.
1: తన సత్యమైనటువంటి ఆనందమును తాను కోరటము, తన అసత్యమైనటువంటి దుఃఖమును ద్వేషించటము ప్రతి మానవునికి కర్తవ్యం.
0: That which is truly his, namely happiness, to desire such happiness, and that which is truly is not his, that is sorrow, to get rid of it, is natural to every human being.
1: ఈ సహజమైనటువంటి ఆనందము మనం అందుకోలేకపోతున్నాము. దీనికి కారణమేంటి?
0: But what is natural to us in the form of happiness, we are unable to acquire and reach. What is the reason for that?
1: దీనికి దేహ, ఇంద్రియ, మనస్సు, బుద్ధి యొక్క గుణకారణములే దీనికి హేతు.
0: The reason for this situation is related to our body, to our sensory organs, to our mind and to our intellect.
1: ఈ దేహము, ఇంద్రియము, మనస్సు, బుద్ధి యొక్క మాలిన్యములు ఏమిటి?
0: What are the impurities and faults relating to the body, relating to the sensory organs, the mind and the intellect?
1: వీటి మాలిన్యమును మనం దూరము చేసుకున్నప్పుడే మనం సహజ ఆనందాన్ని అనుభవించడానికి అర్హులమవుతాం.
0: ఇట్స్ ఓన్లీ వెన్ వీ కెన్ పుష్ అవే ది ఇంప్యూరిటీస్ ఇన్ దీస్ రిగార్డ్స్ అవే ఫ్రమ్ అస్ విల్ వీ డిజర్వ్ టు ఎంజాయ్ హ్యాపీనెస్.
1: అయితే ఈ వీటికి ఉన్నటువంటి గుణదోషములు ఏమిటి?
0: వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ ది ఫాల్ట్స్ దట్ ఆర్ కంటైన్డ్ హియర్?
1: రాగ, ద్వేష, పదవి, ప్రతిష్టలే దీనికి మూల కారణం.
0: The main reasons for these are our attachments and our dislike of certain things and liking to be in a position of authority.
1: కేవలము మానవత్వములో అనేక విధమైనటువంటి యొక్క సమస్తయందు నిత్యము మనము అనుభవిస్తున్నాము.
0: In all organizations relating to humanity, we are experiencing these things every day.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: There's one small example.
1: మానవుడు శ్రీమంతుడైనటువంటి వారిలో కొంతమంది, అధికారులు ఎందు కొంతమంది కూడాను నిత్య జీవితంలో మనకు ప్రబోధిస్తూ వస్తున్నారు.
0: Men who are prosperous, men who are in positions of authority in daily life tell us various things.
1: సుఖాపేక్ష చేత కొంతమంది సాయంకాలం అయ్యే సమయానికి క్లబ్బులకు వెళుతున్నాం.
0: In order to have happiness and enjoyment, some people by the evening comes, they go to the clubs.
1: ఈ క్లబ్బులకు వెళ్లి త్రాగటము, జూదములు, ఇంకా ఇంకా అనేక విధమైనటువంటి యొక్క చెడు మార్గములలో మనం జీవిస్తున్నాము.
0: Thus going to the club in many ways, drinking, gambling and many other such bad paths, we are living in them.
1: కానీ ఆ వ్యక్తి ఈ క్లబ్బులకు ప్రవేశించినది సుఖప్రాప్తి నిమిత్తమే.
0: But that individual, he joined the club for the sake of getting satisfaction and happiness.
1: కాని ఈ సుఖము అనేటువంటిది పేకాటలో ఉంటున్నదా లేక త్రాగటంలో ఉంటున్నదా? లేదు.
0: But this happiness, is it contained in gambling, in playing cards or in drinking? No.
1: ఈ సహజమైనటువంటి ఆనందము తనయందున్నది కాని వేరొక ప్రదేశమందు లేదు.
0: This natural happiness is present in him but not outside.

0: కనుక ఈ ఆనందాపేక్ష నిమిత్తమై మానవుడు పెడమార్గమును అనుసరించి అనేక విధములుగా తనకు తాను భ్రష్ట్ అయి సమాజమును కూడా నువ్వు భ్రష్ట్ గావించుతున్నావు.
1: For the sake of happiness, man takes to these wrong paths and destroys himself. And not only destroys himself, he loses all the pleasure and happiness in his life.
0: Anandamu tana yokka swaroopame.
1: Happiness is his form.
0: Tananaga evar.
1: But who is it that we refer to as
0: tananaga nenu oka purushunnu, nenu oka vyaktini, nenu oka baludanu, nenu oka streeni aneetuvanti oka deha bhrantito cheppinatuvanti jawabu kaadu.
1: But the correct answer to who is this is not to say that he is an individual or he is a man or a woman or a child.
0: Taanu anaga kevalamu tana yokka tattvamunu telusukovadaniki prayatnam cheyatamlo aatma swaroopudu maatrame.
1: Here I refers to the form of atma which is intended to find out his own true nature.
0: ఆనందము ఆత్మ స్వరూపం కనుక ఇట్టి ఆనందాన్వేషమైనటువంటి యొక్క మానవ తత్వము మనము అంతర్ముఖమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క తేజస్సునందు మనం పరికించడానికి ప్రయత్నించాలి.
1: Since bliss and happiness are simply forms of atma which is in us, we should try to seek this happiness by looking inwards.
0: కాని ఆనందం ఉన్నది ఒక ప్రదేశము, మనం దానిని అన్వేషించటము మరొక మార్గము.
1: But it happens that the place where this bliss resides is one and we are looking for it in a totally different place.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
1: There is one small example for this.
0: ఒక గృహస్థునకు ఏకైక పుత్రుడు ఉన్నాడు.
1: One householder has got only one son.
0: ఒకానొక దినమున ఆ పుత్రునకు తేలు కుట్టింది.
1: On one day this son was stung by a scorpion.
0: కానీ బాధపడుతున్నటువంటి కుమారుణ్ణి తండ్రి చూచాడు.
1: The father looked at the son who is suffering.
0: కానీ దానికి కారణం అడిగేటప్పటికీ నాన్న తేలు కుట్టింది చెప్పని ఏడ్చాడు.
1: When the father asked for the reason for his pain, the son cried and said that he was stung by a
0: scorpion. కుమారుని యొక్క బాధను సహించుకోలేక తండ్రి డాక్టర్ దగ్గరికి పరిగెత్తాడు.
1: Unable to bear the pain of the son, the father runs to the doctor.
0: డాక్టర్ దగ్గర నుంచి మందు తీసుకుని వచ్చాడు.
1: He has brought the medicine from the doctor.
0: ఒరే నాయనా తేలు ఎక్కడ కుట్టింది అని ప్రశ్నించాడు.
1: The father asked, where has the scorpion stung you?
0: నాన్న ఆ మూల కుట్టింది అని చెప్పాడు.
1: The son says, the scorpion has stung me in this corner.
0: కానీ ఈ బుద్ధిమంతుడైనటువంటి తండ్రి ఆ తెచ్చినటువంటి మందును మూల పెట్టి తిక్కాడు.
1: But this wise parent took the medicine which he has brought in the corner where the scorpion had stung the son.
0: కానీ ఉన్న బాధ దేహం పైన, పెట్టిన మందు మూల పక్క.
1: The pain is in the body. The medicine has been placed in the corner where the scorpion is.
0: అదే విధముగానే మనకున్నటువంటి అశాంతి ఒక మార్గము, ఒక ప్రదేశము. దానిని పరిహారమై నిమిత్తమై మనం ఆచరించేటువంటి మార్గములు మరొక మార్గము.
1: In the same manner, the restlessness that is present to us is in one place and the remedy we have tried to find is in another place.
0: ఈ విధముగానే మన దుఃఖములకు, మన అశాంతికి, మన కష్టములకు కారణం ఏమిటి అనేటువంటి విచారణ మనము చేయటం లేదు.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఫర్ అవర్ సారో, ఫర్ అవర్ రెస్ట్లెస్నెస్ అండ్ ఫర్ అవర్ ట్రబుల్స్ వాట్ ఈస్ ది రీజన్ వీఆర్ నాట్ ట్రైంగ్ టు ఆస్క్.
0: దీనికి కారణము మనం తెలుసుకున్నప్పుడే దీని పరిహారం కూడా మనం చేసుకోగలం.
1: ఇట్స్ ఓన్లీ వెన్ వీ లెర్న్ వాట్ ది రీజన్ ఈస్ దెన్ వీ కెన్ ఫైండ్ ది రెమెడీ.
0: మనము కేవలము ప్రాపంచకమైనటువంటి విషయ వాసనలు యందు, ప్రాపంచకమైనటువంటి లౌకిక జీవితం నందు మన జీవితం అనేటువంటి యొక్క దివ్యత్వాన్ని అర్థము చేసుకునలేక కాలమును వ్యర్థముగా విస్తున్నాము.
1: Without understanding, amidst these worldly desires and amidst this worldly life, what the nature of true divinity is, we are wasting our time.
0: ఏనాడు మన యొక్క దివ్యత్వాన్ని మనం గుర్తించుకొని పవిత్రమైన మార్గంలో మనం ప్రవేశించుమో ఆనాడే మనకు ఆనందం ప్రాప్తిస్తుంది.
1: That day when we can recognize the sacred divinity in us and that day when we take to the sacred path of recognizing that, will we have happiness.
0: మన యొక్క ఇంద్రియముల యొక్క స్వస్వరూపాన్ని మనం కనిపెట్టాలి.
1: We should find out and understand the true form of our
0: senses. ఈ ఇంద్రియములను వశము చేసుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: We should make an attempt to control these sensory organs.
0: సర్వ విధములైనటువంటి యొక్క ఉద్రేకములు కాని, విప్రములు కాని, పరమ శాంతి మార్గములు కాని మన యొక్క ఇంద్రియముల యొక్క చలరేగంతో ప్రారంభమవుతున్నాయి.
1: all types of passion, all types of agitation, they start from our sensory organs.
0: ఈ యొక్క ఇంద్రియముల యొక్క పటుత్వాన్ని మనము కొంతవరకు వశం గావించుకోవడానికి ప్రయత్నించాలి.
1: The strength of these sensory organs should to some extent be brought under our control.
0: ఉద్రేకము మన యొక్క స్వభావం కాదు.
1: Agitation and passion are not our qualities.
0: అశాంతి మన యొక్క స్వభావం కాదు.
1: Restlessness is not our quality.
0: ఆనందమే మన యొక్క స్వరూపము.
1: Happiness is our form.
0: ఇటువంటి ఆనందాన్ని మనము సర్వేంద్రియముల యందు ప్రసరింపచేసుకుని సర్వ కర్మల యందు కూడాను మనము నిత్యానుభవంగా మనం జీవించడానికి ప్రయత్నించినప్పుడే మనకు సహజ ఆనందం లభిస్తుంది.
1: When we try and spread such happiness and bliss in all our organs and fill our daily work with such happiness and bliss,
0: లౌకిక సంబంధమైనటువంటి జగత్ పదార్థముల యందు సహజ ఆనందము లేదు.
1: In all matters relating to the world, there is no natural happiness.
0: Satti padarthamunandu kodanu kalpita anandame tappa sahaja anandam shunyam.
1: In all materials of this world, there is no natural happiness but only
0: artificial happiness.
1: One small example.
0: Yendala kalamulo vedi samayamunandu manam dharinchetuvanti dustulu chalikalamulo diniki nirupayogam aipothundi.
1: The kind of robes we wear in the hot season or in summer become useless in winter.
0: అదే ఎండల కాలంలో మనం ధరించేటువంటి యొక్క దుస్తులు చలికాలంలో మనకు నిరుపయోగం అయిపోతుంది.
1: The kind of clothes we wear in winter again become useless for us in hot season.
0: నిజముగా పదార్థం యొక్క సహజ గుణమే అది అయిపోయినప్పుడు ఇది ఎల్లవేళల ఎందుకు సహజమైనటువంటి యొక్క సంతోషాన్ని అందించాలి కదా.
1: Truly, if giving happiness and comfort is the nature of this material, they should give us happiness at all times.
0: Prati padartham kudano marpu chendinatundi.
1: All matter is continually changing.
0: Prati vyakti kudano marpu chendinatundi vaade.
1: Every individual is continually changing.
0: Drishya kalpitamaina jagat antai kudano chana chanamunakudu marpu chendinatundi.
1: All the created world goes on changing from moment to moment.
0: Iti marpu chendeetundi prapanchamu, marpu chendeetundi vyaktitvamu, మార్పు చెందేటువంటి యొక్క పదార్థము సత్యమైనటువంటి ఆనందాన్ని ఏ రీతిగా అందించగలదు.
1: సచ్ చేంజింగ్ వరల్డ్, సచ్ చేంజింగ్ ఇండివిజువల్స్ అండ్ సచ్ చేంజింగ్ మ్యాటర్, హౌ కెన్ దే గివ్ ట్రూ హ్యాపీనెస్ టు ఎనీవన్?
0: మార్పు చెందేటువంటి పదార్థము మార్పు చెందే ఆనందాన్ని అందిస్తుంది.
1: వాట్ కీప్స్ ఆన్ చేంజింగ్ విల్ గివ్ యూ ప్లెజర్ విచ్ విల్ ఆల్సో కీప్ ఆన్ చేంజింగ్.
0: అందించిన పదార్థము మార్పు చెందుతున్నది, అందుకున్న వ్యక్తి కూడాను మార్పు చెందుతున్నాడు.
1: That material which gives you this pleasure is changing. The individual who is receiving that is also changing.
0: Kanuka inka aanandam anetundi marpu kaanetundi aanandam etla avutundi.
1: How can we get out of this situation a bliss which is permanent and not changing?
0: Kanukani deha abhimanam undinatundi yokka manavuniki maatrame ee laukikamaneetundi yokka jagattunandu kontha varaku kudanu sukha aanandanni anubhavinchalane prayatnistuntadu.
1: Thus we see that only such human beings who have attachment to the comforts of their body, they will try and get happiness in this
0: world. Neevu dehamu kaadu.
1: You are not your body.
0: Idi naa deham antunnavu. Naa deham anukunnappudu dehamu neevu kaadu anetundi yokka satyamu gurtinchukovachu.
1: You say that this is your body. The moment you say that this is your body, you can find out that you are not the body.
0: Idi naa kachipu anukunnappudu ee kachipu nenu kaadu anetundi satyam spashtamavutunnadi kada.
1: When I state that this is my kerchief, it becomes clear that this kerchief is not me.
0: Kanuka dehamu neevu kaadu.
1: So you are not the body.
0: Nee dehamu.
1: It is your body.
0: కనుక ఈ దేహం అనేటువంటి యొక్క తత్వాన్ని చక్కగా మనం అర్థం చేసుకున్నప్పుడు మనం ప్రవర్తన ఎందుకు పవిత్రమైన మార్గమును ప్రవేశించడానికి అవకాశం ఉంటున్నది.
1: When we truly and fully understand the nature of this body, there is an opportunity for us to conduct ourselves.
0: దీనిని పురస్కరించుకునే తత్వము ప్రారంభమైనది.
1: It is in this context that the philosophical investigations have started.
0: తత్వము ఏమి చెప్పినది? బ్రహ్మ సత్యం ఒకటి.
1: What has these philosophical investigations taught us?
0: Jagat mithya. Rendavadi.
1: The first thing is Brahma is truth and world is
0: mithya. Jeevaima Brahma vanapara. Anaga jeevude devudu anetundi yokka moodavadi.
1: The third truth is jeeva is God.
0: Kanaka yetavata jeevudu evaru? Jeevude devudu.
1: Who is the jeeva? Jeeva is the God.
0: Kanukane deha bhranti cheta neevu manavudiga bhavistunnavu.
1: It's by your illusion of the body, you think you are the human being.
0: Jeeva branchi cheta neevu chaitanyudiga visvasistunnavu.
1: By your illusion of the jeeva, you think you are a living person.
0: Atma bhavam cheta neeve paramatmaga untunnavu.
1: But by the aspect of atma, you regard
0: yourself. Deenine anek pariyanu cheppanu. you are not one person, but three. The one you think you are, the one others think you are, the one you really are.
1: This same thing has been mentioned by me many times. That is, that you are not one person, you are three persons. Namely, the one you think you are, the one others think you are, the one you really are. These are the three personalities.
0: Yeta vata, jivo, deva yuvena para. Jivatume, daivatunga untunani, itatumu prabhojistunari.
1: In this context, the attitude and the philosophical truth is being taught that Jiva is the God and there is no other separate
0: God.
1: So, Jiva commences existence as a pilgrim. This has also been called the pilgrimage. The pilgrimage of the Jiva has got a destination. For this pilgrimage, there is a path.
0: మానవులు అనేక మంది అనేక విధమైన మార్గములను అవలంబిస్తూ వచ్చారు.
1: బట్ హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ అడాప్టెడ్ మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాత్.
0: శక్తి సామర్థ్యములు ఉన్నటువంటి వారు అన్ని మార్గములను కూడా ప్రవేశిస్తున్నారు.
1: Those who have had the strength and the courage, they are taking to several
0: paths.
1: The weaker human beings are getting confused. The pilgrims who are undertaking this pilgrimage, they are being confused. What is truth? What is untruth? In this state of confusion, many human beings are taking the wrong path. Truly, one's own divine consciousness is his truth.
0: Kani. ఆ దివ్యమైనటువంటి యొక్క భావమును మానవుడు మర్చిపోతున్నాడు.
1: బట్ మ్యాన్ ఈస్ ఫర్గెటింగ్ దిస్ డివైన్ కాన్షియన్స్ అండ్ థాట్స్.
0: దీనిని పురస్కరించుకుని మనము మరొకరిని అనుసరించనక్కరలేదు.
1: It is
0: మన యొక్క కాన్షియస్నెస్ ని మనం అనుసరించాలి.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ వీ డూ నాట్ హ్యావ్ టు ఫాలో ఎనీ వన్ ఎల్స్. వీ హ్యావ్ టు ఫాలో ది వెరీ కాన్షియస్ విచ్ ఇస్ ఇన్ అస్.
0: ఈ కాన్షియస్ అనేటువంటిదే నీ యొక్క దివ్యమైనటువంటి యొక్క తత్వం.
1: దిస్ కాన్షియస్ ఇట్ సెల్ఫ్ రిప్రజెంట్స్ యువర్ డివైన్ ఆస్పెక్ట్.
0: కనుకనే నేను అనేక పర్యాయములు 4 F's గురించి నేను చెప్తుంటాను.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ మెనీ టైమ్స్ ఐ మెన్షన్ ది 4 F's.
0: మొదటి F ఫాలో ది మాస్టర్, ఇదే నీ కాన్షియస్.
1: ది ఫస్ట్ F ఇస్ ఫాలో ది మాస్టర్, దిస్ ఇస్ యువర్ కాన్షియస్నెస్.
0: ఇంకా రెండవది ఫేస్ ది డెవిల్.
1: ది సెకండ్ F ఇస్ ఫేస్ ది డెవిల్.
0: మూడవది ఫైట్ టు ది ఎండ్.
1: The third F is fight to the end.
0: నాలుగోది ఫినిష్ ది గేమ్.
1: The fourth F is finish the game.
0: ఈ విధమైనటువంటి ఒక తత్వము మనకు బ్రహ్మ సూత్రమునందు ప్రతి అణు అడుగున మనకు బోధిస్తూ ఉంటుంది.
1: This aspect and this path is being taught to us every step in Brahma Sutra.
0: దీనిని తత్ త్వం అసి ఒకటి.
1: These have been said as the first one.
0: రెండవది ప్రజ్ఞానం బ్రహ్మ.
1: The second one is Brahma is Prajna.
0: మూడవది అయం ఆత్మ బ్రహ్మ.
1: The third one is my Atma is Brahman.
0: నాలుగోది అహం బ్రహ్మాస్మి.
1: The fourth one is I and Brahma are identical.
0: మన ప్రాచీన సంబంధమైనటువంటి యొక్క వేద శాస్త్ర ఇతిహాస పురాణముల యొక్క ప్రమాణములను ఈనాడు మనము విశ్లేషిస్తున్నాము.
1: It is therefore to be concluded that the Vedic truths, which have been our traditions and culture, we have to believe them today.
0: ఈ నాడు విద్య విద్య విద్య అని కేవలము బహుళ గ్రంథ పరిచయమునే విద్యగా మనం భావిస్తున్నాము.
1: Today we talk of education and we regard acquaintance with several texts as right education.
0: ఈ నాటి విద్య అంతే కూడాను కేవలము పొట్టకూటి విద్యలు మాత్రమే.
1: All education of today is simply intended to eke out your life.
0: మానవత్వాన్ని వికసింపజేసేటువంటి విద్య విద్య.
1: Education is truly education which can blossom the human nature in you.
0: Chitta suddhi gavinchetvanti vidya vidya.
1: That education which purifies your mind is education.
0: Naitika aadhyatmika seela tattvanni pempondimpa chesetvanti vidya.
1: That education which promotes the morality and ethics is education.
0: Manavatvanni అభివృద్ధి గావింపజేసేటువంటి ఒక దివ్యత్వాన్ని ప్రకటింపజేసేటువంటిది విద్య.
1: దాట్ విచ్ ప్రమోట్స్ హ్యూమన్ నేచర్ అండ్ బ్లాసమ్స్ ది డివినిటీ.
0: కానీ ఈనాటి మానవుడు అనేక విద్య విధములైనటువంటి అభివృద్ధులు గావిస్తున్నాడు.
1: బట్ టుడేస్ మ్యాన్ ఈస్ ప్రమోటింగ్ మెనీ అదర్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కావలసినన్ని కొత్త మార్గములను తాను కనిపెడుతున్నాడు.
1: హీఈస్ ఆల్సో ఫైండింగ్ మెనీ న్యూ పాత్స్.
0: కానీ ఎన్ని అభివృద్ధులు గావించినప్పటికీ మానవత్వాన్ని అభివృద్ధి గావించేటువంటి విద్యలు మనం ఈనాడు కనిపెట్టడం లేదు.
1: వాట్ ఎవర్ అదర్ థింగ్స్ హీ మే బి ప్రమోటింగ్ టుడే వీఆర్ నాట్ ఫైండింగ్ అవుట్ ది రైట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ విచ్ విల్ ప్రమోట్ హ్యూమన్ నేచర్ ఇన్ హ్యూమన్ బీయింగ్.
0: ప్రతి పదార్థము కూడా ఎచ్చట నుండి వచ్చిందో అచ్చటికి చేరిపోతుంది.
1: All material in this world has to go back to where from it has come.
0: మనం ఈ జీవ యాత్ర ఎక్కడికి చేస్తున్నాం?
1: Our pilgrimage of the jiva.
0: మనం ఎక్కడ నుంచి వచ్చాం?
1: Where from have we come?
0: మనం ఎక్కడ నుంచి వచ్చాము అనేటువంటిది ఫ్రమ్ అడ్రస్ మనకు తెలియటం లేదు.
1: Where from have we come? The from address is not known to us.
0: ఎక్కడికి చేరుతాము అనే టూ అడ్రస్ కూడా మనకు తెలియటం లేదు.
1: Where are we going to end? This two address is also not known to us.
0: ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఫ్రమ్ అడ్రస్ టూ అడ్రస్ లేకపోతే ఈ కవర్ ని ఎక్కడ పడేస్తారు?
1: In this postal department, if the envelope has no from address, has no to address, where are we going to put this envelope?
0: కనుక ఈనాడు మనము మానవుడై పుట్టినందుకు ఫ్రమ్ అడ్రస్ లేక టూ అడ్రస్ ఇందులో ఏదో ఒక దాన్ని మనం గుర్తించాలి.
1: Having been born as a human being, one of the two, where from have we come, where are we going, we should recognize this.
0: ఎక్కడ నుంచి వచ్చామో మనకు తెలియదు.
1: We do not know where from we have
0: come. కానీ ఎక్కడికి పోతాము అనేటువంటిది మనకు తెలుసు బాగా.
1: But we know where we are going to end up.
0: ఇది ఎట్లా తెలుసుకోవడానికి వీలవుతుంది?
1: How can we find this?
0: మనము చేసేటువంటి యొక్క నిత్య జీవితంలో ఉన్నటువంటి ప్రవర్తనను పురస్కరించుకుని మన యొక్క గమ్యం అనేటువంటి దాన్ని మనం నిర్ణయించుకోవచ్చు.
1: Depending on the conduct which we adopt in our daily lives, we can decide also the destination to where we will go.
0: మనము మంచి మార్గమును, సత్య మార్గమును, ధర్మ మార్గమును, పవిత్రమైన మార్గమును ఈ విధంగా మనం అనుసరించడం చేత దివ్యమైనటువంటి యొక్క ఆనంద మార్గమునికే మనం చేరిపోతాం.
1: By following a good path, by following a dharmic path, and by following truth, we will reach the final end, which is the good one.
0: కనుక మన నిత్య జీవితంలో మనం అనుసరించవలసినటువంటి మార్గములను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: In that context, we should try and recognize the paths which we should follow in our daily life.
0: కనుకని మనం ఎచ్చట నుండి వచ్చినో అచ్చటికి చేరటం అనేటువంటిది భాగవతం యొక్క ప్రమాణం.
1: It is the authority of the Bhagavata which says, from where you have come, to that place we have to reach.
0: అదే విధముగానే భగవద్గీతలందు కూడాను మమై వాంసో జీవలోకే జీవభూత సనాతనః.
1: In the same manner, in the Bhagavad Gita, it has been said that all the living creatures, the jivas, have come from me as the origin.
0: Kanuka ecchati nunchi vachindi acchatiki poi cheradaniki prayatninchali.
1: So we should make an attempt to reach that place.
0: Yetavata manamu bhagavantu nunchi vachchavu.
1: Be that as it may, we have come from God.
0: Prati manavudu kudanu messenger of God.
1: Every human being is a messenger of God.
0: ప్రతి మానవత్వం కూడాను దైవము నుంచి ఆవిర్భవించినటువంటి శక్తి స్వరూపమే.
1: ఆల్ హ్యూమన్ యాక్టివిటీ హ్యాస్ కమ్ ఫోర్త్ ఫ్రమ్ గాడ్.
0: దైవత్వం నుంచి వచ్చినటువంటి మానవుడు దానవ కార్యములు యందు మనం ప్రవేశించటము ఇది మానవత్వానికి విరుద్ధము.
1: Man who has emanated from God to undertake demoniac qualities is contrary to human nature.
0: మన యొక్క జీవితము గమ్యము పోయి చేరేంత వరకును శాంతి మనకు చిక్కదు.
1: Until our life goes and reaches the destination, we cannot have peace of mind.
0: ఒక చిన్న ఉదాహరణము.
1: There is one small example.
0: మనం గృహము నుంచి కార్యార్థమై గ్రామాంతరం వెళ్ళినాము.
1: From our home, in order to fulfill a task, we go out of the village.
0: గ్రామాంతరం వెళ్ళిన తర్వాత ఆ గ్రామములో మన కార్యాన్ని పూర్తి చేసుకుంటాము.
1: After going to the village, we finish our work which is
0: కార్యము పూర్తి అయిన తర్వాత ఆ గ్రామములో ఎంత ఆకర్షణీయమైనటువంటి యొక్క విచిత్ర విచిత్రములు ఉండినప్పటికీ మనం అక్కడ స్థిరంగా నిలిచిపోము.
1: After the task is done, although there may be several attractions in that village, we are not going to stay in that village permanently.
0: తిరిగి మన స్థానమైనటువంటి మన గృహం వచ్చి చేరేంత వరకు శాంతి కాని విశ్రాంతి కాని శూన్యం.
1: Till we come back and reach our own home, we can never have peace of mind or rest.
0: అదే విధముగానే మనం ఒక కార్యార్థమై ధర్మ కార్యార్థమై పవిత్ర కార్యార్థమై సత్యంగా సత్ప్రవర్తన సదాలోచన సచ్చింతన కార్యార్థ నిమిత్తమై మనము ఈ భూలోకంలో వచ్చాము.
1: In the same manner, for fulfilling a sacred task, a righteous task, for fulfilling good and keeping good company, we have come into this world.
0: మన మానవత్వాన్ని సార్థకం గావించుకునేటువంటి కార్యార్థమై ఇక్కడ వచ్చాము.
1: We have come into this world for the task of fulfilling the purpose.
0: మన దివ్యత్వాన్ని గుర్తించుకునే నిమిత్తమై ఇక్కడికి వచ్చాము.
1: We have come here to recognize the divinity in us.
0: కేవలము జీవితం అంతా కూడా లోడింగ్ అన్లోడింగ్ లో జీవితం వ్యర్థం గావించుకునే కోసం రాలేదు.
1: We have not come here to waste our life all the time loading and unloading.
0: కనుక తిండి తీర్థాదుల కోసం వచ్చామా? రాలేదు.
1: Have we come for food and drink? No.
0: జంతూనాం నరజన్మ దుర్లభం.
1: of all the animals that are born, to get a human being's birth is very difficult.
0: Nijamuga manavattam chala pavitramainatundi.
1: Truly, human nature is a very sacred thing.
0: Tindi teethadulu kosame manam vachunte pasipachi mrugadulu tindi teethadulu anubhavinchatam leda.
1: If we have come for food and drink, are not the birds and animals also taking food and drink?
0: Kanuka tindi teethadulu nimittamai kaadu manam vachindedi pavitramaipiti aatmaarthamai vachavu.
1: We have not come for food and drink. We have come in order to know the nature of sacred atma.
0: Deeni yokka aadarshanni sanna chinna chinna udaharananga nadulu kudano manaku prabodhisthu vastunnayi.
1: The ideals that are contained in the situation are being taught to us in a nice manner by rivers.
0: Inka nadulu unnavi.
1: We will take the case of the river.
0: Ee nadulu ekkada nunchi vachayi?
1: Where from have these rivers?
0: Samudram yokka jalamunu ఆవిరిగా మార్చుకుని మేఘములుగా రూపొందించుకుని వర్షములుగా కురిచి వంకలుగా ప్రవహించి నదులుగా పూరుతున్నాయి.
1: The water that is contained in the ocean becomes vaporized, that becomes cloud, that becomes rain, and as streams they flow and the rivers come.
0: ఈ యొక్క నదులు మొట్టమొదటి సముద్రం నుంచి పుట్టాయి.
1: These rivers therefore are born from the ocean.
0: Kani edo oka vidhamuga tirigi ekkadiki poi cherutunnayi samudranike cherutunnayi.
1: In some manner or other, where are they going to end? They are going to end by merging in the ocean.
0: Adi nam sagaro gatihi.
1: All the rivers go into the ocean.
0: Ekkada nunchi vacheno akkadike poi cherunnayi.
1: The place from which they have come, they go back to that place.
0: Manamu oka kunda chatti aneetundi matti nunchi chechavu.
1: We look at a pot. This pot or a pan has been made from mud.
0: Kumarivadu matti nunchi aneka vidhamainatundi kundalu chestu vachadu.
1: The potter uses mud and makes different types of
0: kani ivi bhadramuga undinanta varaku manavudu uniyoginchukuntunnadu.
1: So long as these pots are secure and safe, man uses them.
0: అది బాగుండినంత వరకే మనకు యూస్ఫుల్ గా ఉంటుంది.
1: ఇట్ ఇస్ యూస్ఫుల్ టు us so long as it is in a good condition.
0: అది ఏమైనా క్రింద పడి పగిలిపోయినా యూజ్లెస్ అవుతుంది.
1: But if the pot falls down and breaks, the pot becomes useless.
0: కానీ అది క్రింద పడిన తర్వాత ఎవరో త్రొక్కి ఇంకా ముక్కలు ముక్కలు ముక్కలు ముక్కలు అయిపోతుంది.
1: When the pot falls and breaks, people tread on that and become smaller and smaller pieces.
0: కట్టగడపడికి ఏమైపోతుంది? మట్టిగానే మారిపోతుంది.
1: In the end, it changes into mud.
0: ఈ కుండలు మట్టి నుంచి వచ్చి తిరిగి మట్టికే చేరిపోతున్నాయి.
1: These pots coming from mud go back to mud.
0: మధ్యలో ఉండేటువంటి ఒక జీవితమే యూస్ఫుల్ యూజ్లెస్.
1: It is the interim life of the pot which is either useful or useless.
0: మన దేహములు కేవలము ఒక పాత్రల వంటివి.
1: Our bodies are like the pots.
0: ఇది మట్టి పాత్రలు.
1: These are made up of mud.
0: దీని పేరే మృణ్మయం.
1: This is called
0: చిన్మయం కాదు.
1: This is not made up of divinity.
0: చిన్మయం అనేటువంటి ఒక స్థానమునకు మృణ్మయం అనే రూపంలో ప్రయాణం సలుపుతూ ఉండాలి.
1: In the form of a mud pot, this is making the journey to reach the immortal place.
0: కనుక ఈ విధమైనటువంటి అమృత స్థానమునకు మనము చేరవలసడానికి ఏమి మార్గమును అనుసరించాలి?
1: What is the path which we have to adopt?
0: What is the way to immortality?
1: What is the way to attain immortality?
0: Removal of immoralities is the only way to immortality.
1: Removal of immorality is the only way to reach immortality.
0: మనలో ఉన్నటువంటి యొక్క ఈ దుర్గుణములు, దురాలోచనలు, దుష్ప్రవర్తనలు, ఈ దుశ్చింతనలు మనం ఏనాడో త్యాగం చేయాలి. సంకుచితమైన భావాలను మన నుంచి తీసి పారవేయాలి.
1: Someday we have to sacrifice and remove the bad qualities and the bad ideas and the narrow ideas that are contained in us.
0: ఈనాటి మానవుడు సంకుచితమైనటువంటి యొక్క జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: Today's man is attempting to lead a narrow life.
0: పంచభూతములు కూడాను తన స్వస్థానమును చేరుకుంటున్నాయి.
1: ఆల్ ది ఎలిమెంటల్ సబ్స్టెన్సెస్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: కానీ పంచభూతములు కూడాను అస్తమందుంచుకుని ఆడుతున్నటువంటి యొక్క మానవుడు తన స్వస్థానాన్ని మర్చిపోతున్నాడు.
1: బట్ మ్యాన్ హూ హాస్ గాట్ కంట్రోల్ ఆఫ్ దీస్ ఫైవ్ బేసిక్ ఎలిమెంటల్ సబ్స్టెన్సెస్ హీస్ ఫర్గెటింగ్ హిస్ నేచురల్.
0: ఈనాడు సైన్స్ చాలా ఆకాశములకు ఎగిరిపోయింది.
1: టుడే సైన్స్ హాస్ రీచ్డ్ ది స్కైస్.
0: వారు కనిపెట్టినటువంటి యొక్క యంత్రములన్నీ కూడాను గగన మార్గాన్ని సంచారం చేస్తున్నాయి.
1: The machines which they have discovered are following the path in the sky.
0: కాని సైన్స్ చంద్రమండలము చేరింది కానీ సెన్స్ లో ఉన్నారు.
1: But science has reached the moon, but the sense is at a very low level.
0: ఈనాడు మన యొక్క సెన్స్ ఇంద్రియములు పవిత్రమైనటువంటి యొక్క ఉన్నత స్థాయికి చేర్చాలి.
1: Today our sense and the sensory organs should be made to go to the highest.
0: మానవుడు లక్షల మైలు అంతరిక్ష యానం చేస్తున్నాడు కానీ ఆరయించి హృదయాంతరాళానికి చేరటం లేదు.
1: మ్యాన్ ఇస్ ట్రావెలింగ్ మిలియన్స్ ఆఫ్ మైల్స్ ఇన్ ది స్కై బట్ హీస్ అనేబుల్ టు పెనిట్రేట్ హాఫ్ ఎన్ ఇంచ్ ఇన్ టు హిమ్సెల్ఫ్.
0: ఈ విధమైనటువంటి యొక్క డెవలప్, ఈ విధమైనటువంటి యొక్క అభివృద్ధి ఎవరి కోసం?
1: సచ్ డెవలప్మెంట్ అండ్ సచ్ డిస్కవరీస్ ఫర్ హూ ఆర్ దే ఇంటెండెడ్.
0: మానవుడు కూడాను తన హృదయాన్ని అభివృద్ధి గావించుకుని విశాలమైనటువంటి రీతిగా తాను పెంపొందింపు చేసుకోవాలి.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ ప్రమోట్ హిస్ హార్ట్ అండ్ బ్రాడన్ హిస్ హార్ట్.
0: దివ్యత్వమైన సర్వవ్యాపకత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వంలో తన యొక్క మానవత్వం చేర్చాలి.
1: The aspect of Atma, the omnipresent divinity, it should be
0: vyaktitvamainatundi yokka manavattam goppatanam kaadu.
1: Human nature, which is highly individualistic, is not great.
0: Samasthi swaroopamainatundi yokka divyatvanni manam cheyali.
1: We must reach the omnipresent divinity.
0: Okka chettu aranyam kaadu leka vanam kaadu.
1: One tree does not make a garden or a forest.
0: Okka illu gramam kaadu.
1: One house does not make a village.
0: Aneka illu cherinappude adi oka pedda gramanga untundi.
1: Only when many houses come together it becomes a village.
0: Aneka vrutchamulu cherinappude adi oka vanamuga roopondutundi.
1: It's only when many trees come together it becomes a forest.
0: Adhe vidhamgane manavattam anekodi binna binnamga lekunda ekatvamainatundi oka vanamuga oka gramamuga tayaru kavali.
1: In the same manner human nature should not divide into small individuals.
0: మానవత్వములకు మానవత్వములకు మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాన్ని గుర్తించి వర్తించడానికి ప్రతి వ్యక్తి కూడా ప్రయత్నించాలి.
1: ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ రికగ్నైజ్ ది కనెక్షన్స్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్ అండ్ కండక్ట్ హిమ్.
0: మానవుని యొక్క పరిస్థితిని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వి షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ ది ట్రూ నేచర్ ఆఫ్ మ్యాన్.
0: సోదరి మానవుడైనటువంటి యొక్క ప్రక్కన వాడు బాధపడుతుండగా ఆ బాధలో అర్ధ భాగాన్ని మనం అనుభవించడానికి ప్రయత్నం చేయాలి.
1: When a fellow human being is suffering from pain, we should make an attempt to take half that pain.
0: Kaani manavudu swarthaparudai tana sthanamu tana adhikaramu tana yokka aanandamunu maatrame taanu korukuntu jagatti yokka vishalamainatundi yokka bhavani taanu gurtinchukolekapothunnadu.
1: Unfortunately today man in his selfish nature thinks only of his position, of his authority and of his happiness, does not think of the fellow human beings.
0: Kanuka ee naadu vishalamainatundi premanu abhirudhi gaavinchukovali.
1: We should in that context promote broad
0: ee prema vallane manaku labhinchetundi yokka shashvata aanandanni manam anubhavinchochu.
1: It's only through this prema that we can enjoy permanent happiness.
0: Nijamuga padarthamulu yokka tattvamu kevalamu oka vidhamainatundi yokka samyoga viyogamulato koodinatundi.
1: Truly the nature of matter is such that it is intimately connected with coming together and separating.
0: Padarthamulu kuda samyoga viyogamulu untunnavi.
1: All matter consists of coming together and separating from each other.
0: Kani ee naati manavudu kevalamu one way traffic lo bayaldertunnadu.
1: Man of today accepts only one way traffic.
0: Ataniki samyogam maatrame kavali kani viyogani aashinchatam ledhu.
1: He only wants union. He does not want to face separation.
0: Puttina vyakti gittaka tappadu.
1: One who is born has to die.
0: Teesukunna gaali viduvaka tappadu.
1: The air you breathe in has to be given out.
0: Chinna annamu visarjinchaka tappadu.
1: The food you take has to be kept out.
0: Ivanni kudano samyoga viyogamulato kootamalele mana jeevitam ucheemanga abhijithi avutunnadi.
1: It's only when all these things contain coming together and giving up separating our life can be.
0: Kevalam samyogam maatrame manam aashinchutamu chaala dukkhamulaku hetum.
1: If we only want to have acquisition and coming together it becomes the origin of sorrow.
0: Chinna udaharanam.
1: One small example.
0: Gaalini teeskunnam idi samyogam.
1: We breathe air, this is coming together.
0: Tirigi gaalini manam vadalakapothe mana lungs chedipothayi.
1: If we do not breathe out and give up this air our lungs will get ruined.
0: Chudu viyogam kuda nu ventane avasaram.
1: So immediately as soon as
0: manam aaharanni bhujistunnam
1: we take food.
0: Aa bhujinchina aaharamu maroka paryayam danini visarjinchakapothe kadupu chedipothundi.
1: If that food is not excreted our stomach will get bad.
0: Mana chetilo oka pradesham nundu raktam prasaristundali.
1: In our hand in a place blood is flowing.
0: Aa pradeshamlo unnatundi raktam chana chanamu kuda dehamlo prasarinchatam vallane deham aarogyanga untundali.
1: Moment after moment because the blood is circulating into the body, body is healthy.
0: Aa raktam ade pradeshamlone prasarinchakunda unte akkada oka boil erpadipothundi.
1: If that blood does not circulate and is stationary there a boil will come.
0: Samyoga viyogamule manaviki santoshamunaku moola karanam.
1: So for man coming together and separating they are the origin of man's
0: suffering. కనుకనే మనలో ఉన్నటువంటి యొక్క సంయోగమైనటువంటి సద్గుణములను తిరిగి ఇంకొకరికి ప్రసరించడానికి ఇంకొకరికి అందించడానికి ఈ వియోగములో కూడాను మనము కొంతవరకు సర్వీస్ చేయాలి.
1: Thus, the good qualities which come to us, we should also see that these good qualities separated from us and go to others and do some good work.
0: ఈ విధమైనటువంటి యొక్క మనలో ఉన్నటువంటి మంచిని సత్యసాయి సంస్థలకు సంబంధించినటువంటి యొక్క పవిత్ర భావాలను యావత్ ప్రపంచమునకూడను మనము ప్రసరించడానికి ప్రయత్నం చేయాలి.
1: We should recognize this, and the Satya Sai organization should promote and spread the sacred qualities that are present in those organizations. We should not live all the time like a frog in the well.
0: విశాలమైన సముద్రంలో జీవించేటువంటి యొక్క ఫ్రాగ్స్ వలె మనము జీవితం గడపాలి.
1: We should spend our lives like frogs living in a broad, wide ocean.
0: ఏ విధంగా?
1: How do we do this?
0: ఈనాడు మనం స్వార్థము అత్యవసరమే.
1: Today, some amount of selfishness is necessary.
0: అది ఎంతవరకును? కొంతవరకు మాత్రమే.
1: But how far? Only to a limited extent.
0: కనుక మానవునికి ధృతి ఒక ముఖము.
1: For man, there is one face, and that is righteousness.
0: రెండవది న్యాయము.
1: The second one is justice.
0: మూడవది ప్రేమ.
1: The third one is ప్రేమ.
0: నాలుగవది కరుణ.
1: The fourth one is compassion.
0: ఐదవది సంయమము, అనగా ఇంద్రియ నిగ్రహం.
1: The fifth one is control.
0: ఐదు భిన్నమైనటువంటివి కావు.
1: These five are not distinct.
0: ఈ ఐదు కూడా మానవునికి ఐదు ముఖములు వంటివి.
1: These five can be regarded as the five different
0: faces. ఇవే మానవుని యొక్క పంచ ప్రాణములు.
1: These are the five lives of human beings.
0: ఈనాడు మానవునికి ధర్మం అనేటువంటి యొక్క ముఖము పోయింది.
1: Today man has lost that face which we have called
0: న్యాయము అనేటువంటి ముఖము పోయింది.
1: He has also lost the face of justice.
0: ప్రేమ అనేటువంటిది స్వార్థములో ఉన్నది.
1: There is an amount of prema in his selfishness.
0: కరుణ అనేటువంటిది కుటుంబముతో చేరింది.
1: There is a compassion to his own family.
0: సంయమము అనేటువంటిది అసలే లేదు.
1: The control of senses doesn't exist.
0: కాబట్టి ఈనాడు మానవుడు లివింగ్ డెత్ అని చెప్పవచ్చు.
1: Today therefore we can describe man as living death.
0: కనుక మనం ఈనాడు మానవత్వాన్ని అభివృద్ధి గావించుకుని యావత్ భారతదేశం యొక్క క్షేమాన్ని యావత్ ప్రపంచం యొక్క క్షేమాన్ని లోక సమస్త సుఖినో భవంతు అనేటువంటి విశాలమైన మార్గంలో మనము ఈనాడు ప్రయాణం చేయాలి.
1: టుడే వీ షుడ్ మేక్ ది జర్నీ ఇన్ రివ్యూయింగ్ అండ్ రివైవింగ్ ది హ్యూమన్ నేచర్ అండ్ మేక్ ది జర్నీ టేక్ టు ది బెనిఫిట్ అండ్ గుడ్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్.
0: స్వార్థము సెల్ఫిష్నెస్ నుంచి ప్రారంభం కావాలి.
1: It is not possible to help unless you help yourself.
0: కట్టకడపడికి ఏది సెల్ఫ్ అనేటువంటిది విచారం చేసి సెల్ఫ్లెస్నెస్ సెల్ఫ్ ఈజ్ రియల్ సెల్ఫ్.
1: When we make the inquiry, what is this self? We come to the conclusion that selflessness is the true self.
0: ఇది ఏ విధంగా సంభవిస్తుంది?
1: How does it happen?
0: ఒక చిన్న ఉదాహరణ.
1: There is one small example.
0: చిన్న పిల్లలు బెలూన్ ఊదుతుంటారు.
1: Children blow a balloon.
0: అది ఊది ఊది ఒక దగ్గర కట్టి వేస్తారు.
1: They blow the balloon to a big size and they
0: కానీ సర్వత్రా గాలి ఉండినప్పటికీ ఆ బెలూన్ లో ఉండేటువంటి గాలి ఒక హద్దులో నిలిచిపోయింది.
1: ఇన్ దట్ సిచ్యువేషన్ ఆల్దో ఎయిర్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ది ఎయిర్ దట్ ఇస్ కన్ఫైన్డ్ ఇన్ ది బెలూన్ ఇస్ లిమిటెడ్.
0: కానీ ఆ హద్దులో ఉండినటువంటి యొక్క గాలి విశాలమైనటువంటి గాలిలో చేరడానికి ఇంకా మార్గమే లేదు.
1: In that condition, there is no way in which this confined air can join and merge the broad
0: మార్గము లేదు అని మనం నిరుత్సాహానికి గురి కాకూడదు.
1: But we should not be disappointed that there is no way.
0: దానికి కట్టినటువంటి దారం విప్పి
1: if we remove the thread with which we have tied up the balloon,
0: ఆ లోపల చేరినటువంటి గాలికి మనం మరింత గాలిని అధికంగా చేర్చడం చేత అది పెద్దదై పెద్దదై పెద్దదై పెద్దదై ఒక్కతోరి బట్ అని పగిలిపోతుంది.
1: If we can add more air to the confined air in the balloon, it will become bigger and bigger and it will burst.
0: కట్టకడపటికి విశాలమైన గాలిలో ఈ గాలి కూడా ఏకమైపోతుంది.
1: In the end, the confined air will also merge and mix with the broad outside.
0: ఈనాడు స్వార్థము అనేటువంటిది బెలూన్ లోపల మనము అభిమానము అనేటువంటిది గాలిని ఊపి దానికి మమకారం అనేటువంటి తాడును కట్టి పెట్టాం.
1: Today we are putting what we call selfishness and confining the air into a balloon and tying it up with a thread.
0: ఏనాడు ఈ అభిమానము అనేటువంటి తాడును విప్పి ఈ మమకారం అనేటువంటి గాలి తోపల అధికంగా ఈ యొక్క బెలూన్ ఊదినప్పుడు స్వార్థం అనేటువంటిది అది ఒక్కతూరి పగిలి విశాలమైన పరార్థంలో ఏకమైపోతుంది.
1: The day when we can remove this thread of attachment and the way when we can blow more into this selfish confined air, that will become big and that will merge with the broad outside environment.
0: కనుకనే మానవత్వము కేవలం నేను అనేటువంటి ప్రదేశం నుంచి నేను అనే దానికే ప్రయాణమయ్యేటువంటి పెద్ద రాజబాట కాదు.
1: Therefore, human nature should not consist of the royal path which starts with the self and reaches again the self.
0: కాదు. ఐ అనేటువంటి స్థానం నుంచి ఉయ్ అనేటువంటి దానికి ప్రయాణం అయ్యేటువంటిది మానవత్వం.
1: ది జర్నీ ఫర్ హ్యూమన్ kind should be to start from I and reach the place of we.
0: Kani I aneetvanti din nunchi you aneetvanti daniki poyinappudu we aneetvantiga yerpadutundi.
1: It is when you start from I and reach you, I and you become we.
0: We plus he aipothundi.
1: We plus he will become we.
0: Manam andaru cheri tirigi manamu manavaadainaatundi oka daivam daggariki prayanam kavali.
1: All of us together again should travel to God who belongs to us.
0: Kanaka prathi manavudu kodanu daivam sannidhiki daivamane pennidhiki satyamaina aanandamunaku prayanam cheseetundi baatasari.
1: Every human being is a pilgrim who is making a pilgrimage to the position of God who is truth and who is his.
0: కనుక ప్రతి మానవుని యొక్క తత్వమును కూడా బైబిల్ కూడా అదే చెప్పింది. ఫస్ట్ ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు.
1: ది బైబిల్ హెస్ ఆల్సో ఎక్స్ప్రెస్ ది సేమ్ థింగ్. ఫస్ట్ ఇట్ వాస్ సెడ్ ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్.
0: కానీ ఈ మెసెంజర్ అనేటువంటిది క్రమక్రమేణ అభివృద్ధి గావించుకుంటూ మానవత్వాన్ని విశాలమయ్యేటువంటి కరుణ తత్వాన్ని అభివృద్ధి గావించడం చేతనే తక్షణము ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ అనే స్థాయికి పోయి చేరాడు.
1: Because of broadening this nature of messenger and reaching a wider humanity, from that position, with the help of compassion, he becomes, I am the Son of God.
0: Son of God ane tappudu relationship yerpadipoyindi.
1: The moment you say Son of God, there is a relationship with God that has been established.
0: Messenger ane tuntu vaadu kevalamu gruhamlo oka service chesetuntu vaade.
1: Messenger denotes one who does service in a house.
0: కాని ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ అనేటప్పటికీ రక్త సంబంధము అనుబంధము బాంధవ్యము నిర్బంధము అన్ని విధములుగా కూడా కూడి వచ్చింది.
1: ఫర్ ది మోమెంట్ యు సే సన్ ఆఫ్ గాడ్ దెన్ దేర్ ఇస్ ఎ బ్లడ్ రిలేషన్షిప్ అండ్ దేర్ ఇస్ అన్ అటాచ్మెంట్ అండ్ దేర్ ఇస్ ఎ టుగెదర్నెస్ దట్ హస్ కమ్.
0: తదుపరి ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు.
1: దేర్ ఆఫ్టర్ హీ సెడ్ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్.
0: అదే విధముగానే మనం ఈనాడు ప్రతి మానవుడు కూడాను ఒక మెసెంజర్ messenger of God గా తయారు కావాలి.
1: In the same manner, today every human being should transform himself into being a messenger.
0: God messenger ye message తీసుకొని పోవాలి, ఏ యొక్క ప్రచారం తీసుకొని పోవాలి.
1: But being a messenger of God, what is the kind of message and what is the kind of propagation which you should do?
0: ఈ మెసేజ్ అనేటువంటిది మిస్యూజ్ చేయడానికి కాదు.
1: This message is not intended to be misused.
0: మనం ఈ మెసేజ్ అనేటువంటిది దైవం యొక్క ప్రేమను దైవం యొక్క కరుణను దైవం యొక్క విశాలమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని అందరికీ పంచడానికి ప్రయత్నించాలి.
1: దిస్ మెసేజ్ షుడ్ కన్సిస్ట్ ఆఫ్ రీచింగ్ ఎవ్రీవన్ గాడ్స్ లవ్, గాడ్స్ కంపాషన్ అండ్ గాడ్స్ బ్రెడ్త్ ఆఫ్ లవ్.
0: నిజముగా మనం చేయవలసినటువంటిది ప్రేమ ఒక్కటి మాత్రమే.
1: Truly what we should do and show is one thing, and that is love. This prema is God.
0: Love is God. Live in love.
1: God is love, love is God, live in love.
0: ఏనాడు మీ మనం ఈ ప్రేమను అభివృద్ధి గావించుకుందామో అక్కడ మన స్వార్థము నాశమవుతుంది.
1: That day when we can promote this kind of love, our selfishness will disappear.
0: అన్ని విధములు అనేటువంటి యొక్క సహన భావాన్ని కూడా పెంచుతుంది.
1: It will also promote certain amount of patience and forbearance.
0: సమరసత్వాన్ని అభివృద్ధి గావిస్తుంది.
1: It will develop an equal attitude.
0: Love lives by giving and forgiving.
1: Love lives by giving and forgiving.
0: కానీ అట్టి ప్రేమనే మనం అభివృద్ధి కావచ్చుకోవడం లేకపోతే కేవలం స్వార్థంలోనే మనం ఉంటే సెల్ఫిష్ అనేటువంటిది కావాలము. సెల్ఫ్ లివ్స్ బై గెట్టింగ్ అండ్ ఫర్గెట్టింగ్ అని. ప్రేమ స్వరూపులారా, ఏనాడు మన ఎంత ప్రేమ ఉంటున్నదో ఆ ప్రేమ హృదయంలో స్వార్థం చేరడానికి వీలు లేదు.
1: When your heart is filled with love, selfishness cannot enter. There's no place.
0: Love is selflessness.
1: Love is selflessness.
0: Self is lovelessness.
1: Self is lovelessness.
0: కనుక ఏనాడు మనం ఈ స్వార్థం అనేటువంటి దాన్ని మనం నిర్మూలన గావించుకుందామో ఆనాడే సహజమైన ఆనందం మనకు లభిస్తుంది.
1: When we can remove and exterminate this selfishness from our heart, love will flow into.
0: మనం వచ్చినటువంటిదంతా కూడా దైవస్థానం నుంచి వచ్చాం.
1: We have come from the place of God.
0: కనుక దైవస్థానమునకు పోయేటువంటి యొక్క ప్రయాణంలోని మనం ఈ సమాజం యొక్క సేవలను మనం సలుపుకుంటూ పవిత్రమైన కార్యాల చేతనే మన కర్మలు ముగిస్తూ రావాలి.
1: In our attempt to reach the place of origin, namely God, service to human beings, in that we should spend our life and journey.
0: Bhagavad Gita yandu motta modati shlokamu dharma chetre kuru chetre samaveta yuchavaha mamaka pandava cheva kim kurvat sanjaya. Dharma chetra, dharma anetunti yokka padamu motta modatine akkada onkara roopamai nilchindi.
2: in the Bhagavad Gita, in the very first word is Dharma Kshetra. Dharma, the word righteousness, has stood there as the very first word.
0: Bhagavad Gita lo 700 shlokamulu.
2: In Bhagavad Gita there are 700 verses.
0: Indulo mottamodati shlokamu Dharma Kshetram ane shlokam.
2: The first verse begins with the word Dharma Kshetra.
0: Ee modati shlokamulo modati padamu dharma.
2: In this first verse, the first word is dharma.
0: Inga 700 shlokamlo 700 shlokam anetundidi yatra yogischara krishna yatra paatro danudraha tatra sri vijaya vibhuti dhruva niti matir mama.
2: In the 700th verse, the last sentence is, last word in the last sentence is mama.
0: Indulopala modati shlokamlo modati padamu dharma, అంత్య శ్లోకములో అంత్య పదము మమ, ఈ రెండూ చేరితే మమ ధర్మము అని బోధించింది భగవద్గీత.
2: హియర్ ది ఫస్ట్ వర్డ్ ఇన్ ది ఫస్ట్ వర్స్ ఇస్ ధర్మ, ది లాస్ట్ వర్డ్ ఇన్ ది లాస్ట్ వర్స్ ఇస్ మమ, అండ్ సో భగవద్గీత హెస్ టాట్ అస్ దీస్ టూ టుగెదర్.
0: ఏది నీ ధర్మము?
2: వాట్ ఈస్ యువర్ ధర్మ?
0: పవిత్రమైనటువంటి యొక్క ప్రజా సేవనే, సమాజ సేవనే మమ ధర్మం అని చెప్పాలి మనం.
2: యువర్ ధర్మ, మమ ధర్మ ఈజ్ సేక్రెడ్ సర్వీస్ టు హ్యుమానిటీ.
0: సమాజమే లేకపోతే క్షణమైనా మనం జీవించలేము.
2: ఇఫ్ దేర్ ఇస్ నో సొసైటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ వీ కెనాట్ లివ్ ఫర్ వన్ మోమెంట్.
0: మనం సొసైటీ వలనే, ఈ సమాజం వలనే మన జీవితాన్ని పంపొందింప చేసుకుంటున్నాం.
2: ఇట్ ఈస్ ఓన్లీ విత్ ది హెల్ప్ ఆఫ్ ది సొసైటీ
0: సర్వ సుఖమును సర్వానందమును కూడా సమాజం నుంచి అందుకుంటున్నాం.
2: ఆల్ హ్యాపీనెస్ అండ్ ఆల్ ఎక్స్పీరియన్స్ కమ్స్ టు అస్ ఫ్రమ్ ది సొసైటీ.
0: కృతజ్ఞతను మనం అందించుకునే నిమిత్తమే సమాజమునకు సేవ చేయాలి.
2: ఇన్ ఆర్డర్ టు pay back this debt of gratitude, we should serve the humanity.
0: Adeni dharmam,
2: this is your dharma.
0: Kanukani krishnudu kudanu arjunuki em cheppadu, nayana sarvada sarvakalamulu endukudanu nanne smaristu undamani cheppadu.
2: It is in this context that Krishna told Arjuna to at all times and under all circumstances think of him.
0: Yuddham chese samayamlo bhagavantunu ee reetiga smarinchadaniki veelavutundi.
2: But during a battle, how can one think of God?
0: అయితే ఆ యుద్ధము కూడాను భగవత్ ప్రీత్యార్థంగా భావించమన్నాడు.
2: బట్ హీ సెడ్ రిగార్డ్ ఈవెన్ ది ఫైట్ ఇన్ ది బ్యాటిల్ యాజ్ బీయింగ్ డన్
0: సర్వ కర్మ భగవత్ ప్రీత్యార్థంగా భావించినటువంటి యొక్క మానవత్వమే దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం.
2: That human nature which regards all work as work done for God and the benefit of God.
0: మానవులందరికన్నా ఒక దైవం యొక్క బిడ్డలే.
2: All human beings are children of God.
0: అలాంటి దైవం బిడ్డలైనటువంటి మానవులు అన్న తమ్ముల వలె, అక్క చెల్లెండ్రుల వలె ఒకరికి అన్యోన్యతగా అభివృద్ధిగా కొంతవరకు జీవితాన్ని పెంపొందింప చేసుకోవాలి.
2: Such children of God should regard themselves like brothers, like sisters, and promote each other's good and well-being.
0: కాని ఈనాడు మనము వేదికలపైన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని మాత్రం పదాలు ఉపయోగపెడుతున్నామే కానీ ఆ సంబంధ బాంధవ్యం ఏమాత్రము లేవు.
2: But today, on this stage, we are using words like brothers and sisters. But the kind of relationship between brothers and sisters does not exist.
0: ఈ పదముల యొక్క అంత అర్థము వేదికపైనే చచ్చిపోతుండాలి.
2: The meaning of these words is becoming extinct on the stage itself.
0: అది కాదు మనం నిజమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించిన యొక్క వ్యక్తి యొక్క కర్తవ్యం. Brotherhood of man, fatherhood of God.
2: But that should not be the aspect of individuals who have taken to spiritual path. Their aspect should be brotherhood of man and fatherhood of God.
0: Prema swaroopulara, ee naadu prapancham yokka paristhiti meeku teliyindi kaadu.
2: Prema swaroopas, it's not as if you are ignorant of the situation in the world.
0: Adhi kevitu laipetti alajalachocha manavattam chaala alijipothunnadi.
2: As a result of several types of agitation in this world,
0: naitika bhautika dharmika aadhyatmika rajakeeya bhautika anninti endukudano manavattam chaala alasi solasi nischaramai nilichipothundadi.
2: The human nature is getting extinct, is getting tired in all spheres, ethical, moral, political and worldly spheres.
0: Aadhyatmika margamulandukudano ayomaya sthitilo untundadi.
2: Even in the spiritual path, this become a confused state.
0: Manavuni yokka manasu chaala tabbibbaipothundadi doubts cheta.
2: Man's mind is being confused with many doubts.
0: ఎందుకనగా మానవుడు అనేక విధమైనటువంటి అనుమానాలకు గురి అయిపోతున్నాడు.
2: The reason for this is man is subjected to considerable suspicion. What is the reason?
0: అనగా చెప్పడం ఒకటి, చేయటం మరొకటి, అందువలననే అనుమానాలకు గురి అయిపోతున్నాం.
2: The reason for this is we state one thing, we do a different thing.
0: కానీ మానవత్వం అట్టిది కాదు.
2: But mankind, man's nature is not like that.
0: The proper study of mankind is man.
2: The proper study of mankind is man.
0: ఏది ది ప్రాపర్ స్టడీ?
2: What is this proper study?
0: మన మనసులో ఉన్నటువంటి భావము, మాటలో చెప్పేటువంటి పలుకు, క్రియలో ఆచరించేటువంటి ఆచరణ, మూడు ఏకమైపోవాలి.
2: there should be complete correlation between the thought, between the word and between the deed of a human being.
3: కాని ఈనాడు అతి పవిత్రమైన స్థితిని మనం అందుకోలేకపోతున్నాం.
2: But we are unable to reach such a sacred situation.
3: మనసులో తలచేది ఒకటి, మాటలో చెప్పేది ఇంకొకటి.
2: The thought which comes to us in our mind is one and the word which we utter with our mouth is a totally
3: different. మాటలో చెప్పేది ఒకటి, క్రియలో ఆచరించేది ఇంకొకటి.
2: The word which we utter is one and the deed which we do is a different
3: thing. కనుకనే మన యొక్క వేదాంతం ఏమి చెప్పింది? మనస్సు ఏకము, వచస్ ఏకం, కర్మణ్ ఏకం, మహాత్మనం.
2: What has our Vedanta told us? It's only when there is a unity between our thought, word and deed, he becomes a great man.
3: మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మణ్ అన్యత్, దురాత్మనం అని.
2: Thought is different, word is different, action is different. Such a man is a bad man.
3: కనుకనే ఈనాడు మనము మూడింటిని ఏకము గావించుకునేటువంటి మానవత్వాన్ని ఈనాడు మనం అభివృద్ధి గావించాలి.
2: We should promote that kind of human nature which can harmonize our thought with word and deed.
3: జీవితము కేవలము నేటితో రేపటితో గడిచిపోయేటువంటిది కాదు. ఇది లాంగ్ జర్నీ.
2: ప్రేమ స్వరూప లైఫ్ ఇస్ నాట్ గోయింగ్ టు ఎండ్ టుడే ఆర్ టుమారో. ఇట్స్ అ లాంగ్ జర్నీ.
3: మనం నిజంగా ప్రయాణాలు చేసే సమయం లోపల చిన్న చిన్న షూట్ కేసో లేక ఒక బాక్సో లేక ఒక బ్యాగో తీసుకుని మనం ప్రయాణం అవుతుంటాం.
2: ట్రూలీ వెన్ వి అండర్టేక్ ఎ జర్నీ వి టేక్ ఎ స్మాల్ సూట్ కేస్ ఆర్ ఎ స్మాల్ బ్యాగ్.
3: అంతమైనటువంటి యొక్క లగేజ్ ని మనం తీసుకుని పోతే మన ప్రయాణం కూడా చాలా అలసటతో కూడుకుంటుంది.
2: ఇఫ్ వి టేక్ హెవీ లగేజ్ అండ్ టూ మచ్ లగేజ్ అవర్ జర్నీ ఆల్సో విల్ బికమ్ వెరీ టైరింగ్. కనుకనే
3: మీరు చూచింటారు రైల్వే డిపార్ట్మెంట్ లో లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్ అంట.
2: దట్ ఈస్ వై యూ వుడ్ హావ్ సీన్ ఇన్ ది రైల్వే డిపార్ట్మెంట్ లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్స్ ట్రావెల్ ఎ ప్లెజర్.
3: మనము ప్రయాణమైపోతున్నాం.
2: We are undertaking the journey of life.
3: Ticket teeskunnamo.
2: We have purchased a ticket.
3: Dehamane rail lo ekkinamo.
2: We have entered the train of our body.
3: మాట్లాడు, ఇంకే విధంగా పాటలు పాడు, బళ్ళు చేయి, ఇంట్లో భోజనం చేయి, ఏమి చేస్తున్నా గాని ఈ బండేమో కదిలిపోతుంటుండాలి.
2: You may sleep, you may sing, you may talk, whatever you may be doing, this journey is going on.
3: ఈ యొక్క కంపార్ట్మెంట్ వెళ్ళిపోతుండాలి స్టేషన్ వరకు నిల్చుకుండా.
2: This compartment is going on moving. It's not stopping in any station.
3: ఎక్కడ స్టేషన్ వచ్చిందో అక్కడ నిలిచిపోతుంది.
2: Where there is a station, it will stop.
3: కనుక మన జీవితంలో ఒక స్టేషన్ ఎక్కడది? శ్మశానమే మన స్టేషన్.
2: What is the station for our life? It is the burial ground which is the station for our life.
3: కనుక మనం తీసుకున్నటువంటి టికెట్ ను మనం స్టేషన్ దిగేంత వరకును సరైనటువంటి మార్గంలో మనం దీన్ని అనుభవించుకుంటూ పోవాలి.
2: Thus, having taken the ticket for the journey, until we reach the station, we should take the right path.
3: మన యొక్క డిజైర్స్ అనేటువంటి లగేజ్ ని మనం తగ్గించుకోవాలి.
2: The luggage which is in the form of our desires should be diminished by.
3: ఈనాడు మానవుని యొక్క డిజైర్స్ అబ్బో అబ్బో అబ్బో ఆకాశానికి కూడిపోతున్నాయి.
2: Today man's desires are many, they are reaching the sky.
3: అనేక ఊహాగానములు పాడుతున్నాడు మానవుడు.
2: Man is thinking of many thoughts.
3: ఒక్క బుక్కు రాసినటువంటి కవి 10 బుక్కులు రాయాలని ఆశపడుతున్నాడు.
2: A poet who has produced one book wants to produce 10 books.
3: ఒక ఇల్లు కట్టినటువంటి వ్యక్తి ఇంకా 4 ఇళ్ళు కట్టాలని ఆశపడుతున్నాడు.
2: An individual who has built a house wants to build 4 more houses.
3: ఒక లక్ష ఉన్నటువంటి మానవుడు నాకు కోటి కావాలని ఆశపడుతున్నాడు.
2: A man who has a lakh of rupees wants to have a crore of rupees.
3: జ్ఞానుడు పొట్ట నిమిత్తమై మనం ఇన్ని రకమైనటువంటి యొక్క ప్రయత్నములు చేస్తున్నాం. కట్టగడపటికి ఏ క్షణము, ఏ సెకండ్ నందో, ఏ నిమిషం నందో, ఏ ప్రదేశం నందో మనం ఒక్కతూరి బుస్సని ఈ ప్రాణం వెళ్లిపోతుండాలి.
2: ఫర్ ఎ స్మాల్ స్టమక్ వీ ఆర్ మేకింగ్ సో మెనీ అటెంప్ట్స్ బట్ టువర్డ్స్ ది ఎండ్ అట్ సమ్ మోమెంట్ అట్ సమ్ సెకండ్ దిస్ లైఫ్ ఇస్ గోయింగ్ టు డిసపియర్ లైక్ ఎ ట్వింకిల్.
3: మనం వేసినటువంటి ఊహాగానములంతా కూడా ఒక్క క్షణం లోపల నిరాశ పొందిపోతున్నాం.
2: ఆల్ ది ప్లాన్స్ విచ్ వి హావ్ మేడ్ విల్ ఆల్ బికమ్ ఫ్రస్ట్రేటెడ్ ఇన్ వన్ మోమెంట్.
3: కలలో చూచిన మేడలు మిద్యలు కన్నులు విప్పిన లేవు కదా. మనం స్వప్న దృశ్యంగా మనం ఈ జగత్తును చూస్తున్నాము.
2: The mansions which we see in our dream do not exist when we wake up.
3: ఈ స్వప్నంలో ఉండినటువంటివన్నీ కూడా సత్యములు కావు.
2: All that we see in this dream of the world, they are not the truth.
3: కనుకో మన జగత్తంతా కూడా దృశ్య కల్పితమైన జగత్తంతా కూడా ఇది డే డ్రీమ్.
2: The created world is like a day dream.
3: మన ఊహలంతా కూడా నైట్ డ్రీమ్.
2: All our thoughts are like the night dream.
3: కానీ రెండు రెండు డ్రీమ్లు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
2: But the truth that both of them are dreams is to be recognized.
3: రెండింటి యందు నీవు ఉన్నావు అనేటువంటి omnipresent యొక్క తత్వాన్ని నీవు భావించాలి.
2: The aspect of omnipresence of you in both the dreams you should recognize.
3: అనవసరమైన మాటలతో మన జీవితాన్ని వ్యర్థము గావించకూడదు.
2: We should not waste our life with unnecessary words.
3: పవిత్రమైన మాటల చేత, పవిత్రమైన పరుకుల చేత మనం పరులను ఆనంద పెట్టడానికి ప్రయత్నించాలి.
2: With sacred words and sacred talk we should give happiness to others.
3: You cannot always oblige, but you can speak always obligingly.
2: You cannot always oblige, but you can always speak obligingly.
3: మనకి ఇచ్చినటువంటి యొక్క ఈ జీవను సాధ్యమైనంత వరకును సన్మార్గంలో దీనిని ప్రవేశపెట్టాలి.
2: The tongue which is given to us, to the extent possible, we should put it along the right path.
3: Rasagni madhurapriyatvam satyam hitam tvam paramam vadami avarnayeta madhurakshrani govinda damodara madaveti annadu.
2: The tongue that has been given to us should be used along the path of truth, should utter good words, should talk of Lord's name in Govinda Madhava.
3: Prema swarupulara kannulu matram manaki ichadu bhagavantudu.
2: ప్రేమ స్వరూపస్ గాడ్ హస్ గివెన్ అస్ ది ఐ.
3: కానీ కన్నులకు ఒక్క శక్తి మాత్రమే ఉన్నది.
2: బట్ ది ఐస్ హావ్ గాట్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ పవర్.
3: చూడగలదు మాత్రం.
2: దే కెన్ ఓన్లీ సీ.
3: చెవులను ఇచ్చాడు రెండు.
2: దే హావ్ గివెన్ టూ ఇయర్స్.
3: అవి కేవలం వినగలవు మాత్రమే కానీ రెండవ శక్తి దానికి లేదు.
2: దే కెన్ ఓన్లీ లిసన్. దే హావ్ నో అదర్ ఫంక్షన్.
3: ముక్కును ఇచ్చాడు.
2: He has given us the nose.
3: కానీ దానిని గాలి మాత్రం తీసుకోవటం వదలటం మాత్రమే కనిపిస్తుండాలి.
2: ది నోస్ కెన్ ఓన్లీ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ ది ఎయిర్.
3: కానీ నాలుకకు మాత్రం డబుల్ ప్రమోషన్.
2: But the tongue has got a double promotion in
3: taste. Taste chudagaladu matalu cheppagalu.
2: It can taste and it can speak.
3: Kanuka idi chaala shaktivantamainatundi kanuka motta motta manam tongue ni control cheskovali.
2: Since this tongue is a very powerful organ, we should control the tongue.
3: Idi naalugu rakamulainatundi paapamulu chestundali.
2: This tongue can commit four types of sin.
3: Asatyamaadatam okati.
2: To speak untruth is one.
3: Chaadeli cheppatam rendovadi.
2: To speak ill of others is another.
3: Inka పరులను దూషించేది మూడవది.
2: టు ఫైండ్ ఫాల్ట్ అండ్ బ్లేమ్ అదర్స్ ఇస్ ది థర్డ్ వన్.
3: అతిభాష మాట్లాడేది నాలుగవది.
2: టు టాక్ టూ మచ్ ఇస్ ది ఫోర్త్.
3: ఈ నాలుగింటి వల్ల మనకు పాపములు మూటగట్టి పెడుతుండాలి.
2: బై దీస్ ఫోర్ మెథడ్స్ ది టంగ్ ఇస్ అక్యుములేటింగ్ సిన్స్.
3: కనుక మనం ఈ మొట్టమొదట జిహ్వే రసగ్ని దీనిని మొట్టమొదట అరికట్టుకోవాలి.
2: Therefore, we must first recognize this fact and control it.
3: చిక్కును అరికట్టినప్పుడే గుహ్య కూడాను అరికట్టడానికి వీలవుతుంది.
2: Only when we can control this palate or the tongue, will we be able to control our vision.
3: ఈ ఐదేంద్రియముల లోపల ఈ టంగ్, ఈ నాలుక అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
2: In all the five sensory organs, the tongue is the most important.
3: మహర్షులందరూ కూడాను మౌనము మౌనము అని ఈ యొక్క విల్ పవర్ ఎనర్జీని అభివృద్ధి గావించుకోవడానికి ప్రయత్నం చేసేవారు.
2: That is why in the old days the rishis have always wanted to promote by silence their strength.
3: Adhika bhasha cheta napasakti tagipothundadi.
2: By talking too much, one's own strength and memory
3: atmasakti karigipothundadi.
2: Our strength of the atma melts away.
3: Naralu balahinamaipothundadi.
2: Our nerves become weak.
3: Samajamulo chedda peru ostundadi.
2: In the society we get a bad name.
3: Kanuka manamu quietiga kontha varaku nishabdamga అతి భాష లేకుండా పవిత్రమైనటువంటి దీంతో మనస్సు మననం చేసుకోవటానికి తగినటువంటి యొక్క అవకాశాన్ని అందించాలి.
2: సో క్వైట్లీ అండ్ విదౌట్ టాకింగ్ టూ మచ్ సైలెంట్లీ వీ షుడ్ ట్రై అండ్ ప్రమోట్ టు స్ట్రెంగ్తన్ అవర్ మైండ్.
3: ఈ విధమైనటువంటి యొక్క నిత్య జీవితం లోపల తరబిల్ చేయటమే ఇది నిజమైన దైవ మార్గం.
2: To train oneself in this manner in his daily life.
3: కేవలం జపం చేయటము ధ్యానం చేయటమే దైవ మార్గం కాదు. నిత్య జీవితంలో సమాజం యొక్క ఆనందాన్ని, సమాజం యొక్క అభివృద్ధిని, సమాజం యొక్క క్షేమాన్ని, లోక క్షేమాన్ని కోరటమే నిజమైన సాధన.
2: The true sadhana is to want the prosperity of society in your daily life and conduct yourself in that manner.
3: మానవుడు మూడు రకములైనటువంటి సాధనలతో నిత్యము జీవిస్తున్నాడు.
2: Man lives every day with three types of sadhana.
3: వ్యక్తిగత సాధన, గృహ సాధన, సమాజ సాధన.
2: ఇండివిజువల్ సాధన, ఫ్యామిలీ సాధన అండ్ సొసైటీ సాధన.
3: ఈ మూడు సాధనలు ఉండటం చేతనే మానవుడు ఇన్ని విధములుగా జీవితాన్ని గడుపుకోవడానికి శక్తి సామర్థ్యం ప్రోగు చేసుకుంటున్నాడు.
2: బికాస్ దర్ ఆర్ దీస్ త్రీ టైప్స్ ఆఫ్ సాధన విచ్ మ్యాన్ కెన్ అండర్టేక్, హీ ఈజ్ ఏబుల్ టు కలెక్ట్ హిస్ స్ట్రెంగ్త్.
3: జపము ధ్యానము చేయటము కేవలం వ్యక్తిగత సాధన.
2: జప అండ్ ధ్యాన ఈజ్ ప్యూర్లీ అన్ ఇండివిజువల్.
3: ఇంటిలో ఉండినటువంటి వారినందరికీ సమన్వయం చేసుకుని ఒకరితో ఒకరికి అన్యోన్యం చేత జీవించటము ఇది గృహస్థ సాధన.
2: టు హార్మనైజ్ ఆల్ ది మెంబర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ అండ్ లివ్ ఇన్ ఎ మేనర్ దట్ కంఫర్ట్స్ ఎవ్రీ వన్ ఈజ్ ది సాధన రిలేటింగ్ టు ది ఫ్యామిలీ.
3: సమాజంలో పోయి వ్యక్తిగతమైనటువంటి యొక్క పర జీవితమును కొంతవరకు సహాయకారిగా చేసేటువంటిది ఇది సొసైటీ సాధన.
2: Entering the society and making others' life bearable and happy.
3: దీనిని మనము స్వార్థం అనేటువంటి ఫలితం అనేటువంటిది లేకుండా ఈ సమాజ సేవ చేయాలి.
2: This kind of service to the society should be done by us without wanting to get some selfish benefit.
3: మనం ఏ స్వార్థాన్నో ఏ ఫలితాన్నో మనసులో పెట్టుకుని సమాజ సేవ చేయకూడదు.
2: We should not have in our mind some kind of a selfish desire and serve
3: the society. ఈ విశ్వమంతయకుడును విశ్వస్వరూపం.
2: This entire world is the form of God.
3: ఇది సమాజ సేవ, దైవ సేవగా భావించాలి.
2: సర్వింగ్ సొసైటీ షుడ్ బి రిగార్డెడ్ బై అదర్
3: మానవ సేవనే మానవ సేవ.
2: To serve man is to serve
3: జన సేవనే జనార్దన సేవ.
2: To serve human beings is to serve జనార్దన.
3: ఈ విధముగా మనం భావించి సత్యసాయి ఆర్గనైజేషన్ లోపల అనేక విధములుగా ఆదర్శవంతమైన జీవితాన్ని అందించడానికి ప్రయత్నించినప్పుడే జీతము అన్ని విధములు కూడాను నిత్య కళ్యాణ పచ్చలతోనతో కలకల కిలకిలలాడుతూ ఉండడానికి ఏ విధమైనటువంటి సందేహం ఉండదు.
2: ఇట్స్ ఓన్లీ వెన్ వి రిగార్డ్ ది సత్యసాయి ఆర్గనైజేషన్స్ అండ్ డూ దర్ వర్క్ ఇన్ దిస్ మేనర్ and demonstrate an ideal life, there is no doubt whatsoever that the country will be prosperous and the country will benefit.
3: Desha kala patra e matramu bhedam lekunda chuchukovali.
2: We should regard any change in the country, in the time and in the situation as not affecting.
3: Ok bharat desame na desam anetundi swarthamulo kuda mana undakoddu anni desamulu manave.
2: We should not be in the selfish thought that only Bharat belongs to us, all countries belong to us.
3: Ok pedda gruham lopala okkokka desam okkokka room vantidi.
2: In a big mansion, each country is like a room in the mansion.
3: అనేక విశ్వము అనేటువంటిది ఒక పెద్ద గృహము.
2: We should regard the entire world as a mansion.
3: ఈ విశ్వం అనేటువంటి గృహము లోపల జర్మనీ, జపాను, అమెరికా, ఫ్రాన్స్, చైనా, ఇటలీ, ఇండియా అన్ని కొన్ని కొన్ని రూములు.
2: In this huge mansion, different countries like Germany, Japan, China, they are like distinct rooms.
3: కనుకా ఈ విధమైనటువంటి సమత్వం చేత మానవుడు ఏనాడు అభివృద్ధి పొందుతాడో అప్పుడు లోక సమస్త సుఖినో భవంతు.
2: When man can promote himself in this kind of harmonious thinking, then the entire world and humanity will be well.
3: Itti samatattvanni, itti prema tattvanni, divyamainatundi bhavanni prati manavudu kodanu enaadu abhiruddhi pondutaro, enaadu dinini abhiruddhi gaavinchukuntado, aa naade mana jeevitham kodanu dhanyam aipothundi.
2: Such equal attitude and such love, we should regard the entire world as a mansion.
3: Ee vishwamaneetundi gruham lopala Germany, Japan, America, France, China, Italy, India anni konni konni రూములు.
2: ఇన్ దిస్ హ్యూజ్ మ్యాన్షన్ డిఫరెంట్

0: ధన్యమైపోతుంది.
1: సచ్ ఈక్వల్ యాటిట్యూడ్ అండ్ సచ్ లవ్ అండ్ కంపాషన్ టు ఎవ్రీవన్ ఇఫ్ యూ కెన్ ప్రమోట్ దట్ డే అవర్ లైఫ్స్ పర్పస్ వుడ్ హావ్ బీన్ ఫుల్ఫిల్డ్.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 12th of May 1980 on the occasion of the anniversary of

పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకి తురో దొరలకవునో. తుదకు దొంగలకి తురో దొరలకవునో. తేనే జుంటి అలియవా తిరువరులకు.

0: When one is born from the mother's womb, no one brings with him any wealth whatsoever. When one leaves this earth and drops his body, he does not take any wealth with him. Even if he is a millionaire, he has to eat only salt and food. He cannot eat glitter and gold. One may earn a lot of wealth and feel proud by his accumulating so much wealth. And this wealth, whatever one earns, it does not come with you. It does not go with you when you leave this earth. He may hide all his wealth inside the earth and cover it with the earth, without giving gifts and without making good use of his wealth. But then, ultimately, no one knows whether this wealth will be taken away by the robbers or will be left for some good people to make good use of it. What other truth can I tell you, you good people? Like the bees which accumulate the honey, and like the beehive, no one knows where the beehive ultimately goes. What other truth can I tell you, good people who have assembled here?
1: Premaswarupanena, Swayam Sevakulara, Manavatvamu, Ati Pavitramainadanna Vishayamu, Meekandariki Telisina Vishayame.
0: Premaswarupas and Sevakas, that human nature is a very sacred thing is a fact which is known to all of you.
1: Lokamunandagala anni vidyalakante kudanu paropakara bhavam anetuvanti yokka vidya uttamainatuvanti.
0: In all the types of learning that exist in this world, to learn to help others when they need such help is the most useful and important thing.
1: Sarvotkrushtamainatuvanti yokka paropakaramu sarva vidyalakante kudanu uttamainadanna satyamu manam ee naadu gurtinchavalsinatuvanti athyavasaramu.
0: That to help others is the most distinguishing type of learning is what we should recognize today.
1: Paropakaram anaga kevalamu toti manavulaku deenulaku sahayam cheyatamu parulaku sahayam cheyatamu anna vishayanni maatrame ee naadu manam gurtistu unnam.
0: Today, we generally recognize that helping others consists in helping fellow human beings and in helping people who are in need of such help.
1: Paropakaram anaga deeni arthamu inta maatrame kaadu.
0: The words helping others do not carry with them only this simple meaning.
1: Anantamaina arthamuto kudukonna paropakaram anetuvanti padamunaku manam ee naadu divyamainatuvanti bhavyamainatuvanti నవ్యమైనటువంటి ఒక సాధనాన్ని మనం ఈనాడు కనిపెట్టాలి.
0: దీస్ వర్డ్స్ హెల్పింగ్ అదర్స్ హ్యావ్ గాట్ అన్ ఇన్ఫినిట్లీ డీప్ మీనింగ్ ఇన్ దెమ్ అండ్ ఇన్ ఆర్డర్ టు రీచ్ దిస్ ఇన్ఫినిట్లీ డీప్ మీనింగ్ వైల్ వీ హెల్ప్ అదర్స్ వీ షుడ్ టుడే డిరైవ్ అండ్ డివైస్ ఎ సేక్రెడ్ మెథడ్.
1: పరోపకారం ఇందులో ఐదు అక్షరములు. పరోపకారం
0: హెల్పింగ్ అదర్స్ ఇన్ తెలుగు హ్యాస్ గాట్ ఫైవ్ లెటర్స్.
1: పర అనగా కేవలము మనకు ప్రక్కన ఉన్నటువంటి మానవుడని కాని మనలో తోటిగా మానవులుగా ఉండి జీవిస్తున్నటువంటి మానవుడని కాని మనం భావించరాదు.
0: పరోపకార ది ఫస్ట్ పార్ట్ పర షుడ్ నాట్ బి గివ్ అస్ ది మీనింగ్ దట్ ఇట్ రిఫర్స్ ఓన్లీ టు ది ఫెలో హ్యూమన్ బీయింగ్ ఆర్ టు వన్ హూ ఈస్ విత్ అస్.
1: మన దేహమునకు దేహాత్మ అని పిలుస్తున్నాం.
0: అవర్ బాడీస్ are being referred to not simply as bodies but as dehatma.
1: Mana pranamunaku jeevaatma ani pilustunnam.
0: The life in this body is being referred to by us as jeevaatma.
1: Kaani mana aatmanu maatramu paramaatma ani pilustunnam.
0: But the aatma in us is being called by us as paramaatma.
1: Para anaga kevalam aatmaku sambandhinchinatunte kaani toti manavulaku sambandhinchinatunte artham kaadu.
0: This word para in paropakara or in paramatma is something which refers to the atma, but it does not refer to a fellow human being.
1: Kanuka manamu parulaku cheyichunnatunte seva antai kudanu paropakaram paramatmaku cheyichunnatunte sevane kani paruluga manam bhavincharadu.
0: Here all the service we do to other human beings under the name paropakara should be regarded as being done not to a fellow human being but to paramatma himself.
1: పర అనగా సర్వ జీవుల యందు కూడాను ఆత్మస్థాయి యందు ఆనంద స్థాయి యందు అంతర్ముఖం నందు ప్రకటించి వికసించి వరించి తరించి భ్రమించి రమింపచేసేటువంటి ఒక తత్వం.
0: ది వర్డ్ పరా హియర్ రిఫర్స్ టు ఎ లొకేషన్ విచ్ ఇస్ ది లొకేషన్ ఆఫ్ ది ఆత్మ ఇన్ ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ ఇట్ రిఫర్స్ టు ది ఫ్యాక్ట్ దట్ ఇట్ ఈస్ ది ప్లేస్ ఆఫ్ ఆనంద ఇట్ ఈస్ ది ఇన్నర్ ప్లేస్ ఆఫ్ సెల్ఫ్ విచ్ ఇస్ ది ప్లేస్ ఆఫ్ ఆనంద.
1: కనుక మనం ఏ సేవ చేసినప్పటికీ పరమాత్మ సేవగానే మనం భావించటం అత్యుత్తమైనటువంటి ఒక మార్గం.
0: సో వాట్ ఎవర్ సర్వీస్ వీ డూ టు రిగార్డ్ దట్ సర్వీస్ యాజ్ సర్వీస్ టు పరమాత్మ ఆర్ టు గాడ్ ఈస్ ది బెస్ట్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ సర్వీస్ విచ్ వీ డూ.
1: మనం ఏ సేవకు పూనుకున్నప్పటికీ స్వార్థ భావము కాక పరార్థ భావము చేత ఫలాపేక్ష లేకుండా మనము సేవలో ముందంజ వెయ్యాలి.
0: Whatever service which we wish to undertake, we should do it without any idea of selfishness, but with a view to help other people than your own self and without thinking of the benefits of the work that you do.
1: Ye seva chesina aa vyakti dwara naaku ye phalitam labhistundi aneetunti oka bhavamu mana sevalo ye maatram kodanu cheraradu.
0: Whatever service we do to an individual, the idea or the question, what benefit will I get through the individual for whose benefit I am doing this service, should not enter in any way our work.
1: Phalapeksha rahitamainatunte seva paramatma seva.
0: Service, the benefits of which are not sought by you, is service to God.
1: Deenini Bhagavad Gita yandu karma phala tyaga ani cheptu vacharu.
0: In Bhagavad Gita, this has been described as karma phala tyaga, the benefits of your work being sacrificed by you.
1: Nadi pravahistu undadi.
0: The river is flowing.
1: Phala apeksha rahitamainatunte reetiga nadi pravahistu undadi.
0: The river is flowing without wanting to get the benefits of its flow.
1: Paropakara nimittamai nadi pravahistu undadi.
0: The river is flowing for the benefit of others.
1: Vrutchamulu paropakara nimittamai ఫలములను అందిస్తున్నాయి.
0: ది ట్రీస్ ఆర్ గివింగ్ అస్ ఫ్రూట్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అదర్స్ నాట్ ఫర్ ది ట్రీ ఇట్సెల్ఫ్.
1: పశువులు పరోపకార నిమిత్తమై పాలను అందిస్తున్నాయి.
0: క్యాటిల్ గివ్ అస్ మిల్క్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అదర్స్.
1: ఈ పరోపకార నిమిత్తమై జీవించి ఆదర్శవంతమైన జీవితాన్ని అందించేటువంటి నది, వృక్షము, గోవు ఈ మూడు కూడాను మానవుని యొక్క దివ్యత్వాన్ని మానవుని యొక్క భవ్యత్వాన్ని ప్రకటిస్తూ వస్తున్నాయి.
0: ది రివర్, ది ట్రీ అండ్ ది కౌ విచ్ ఈల్డ్ దేర్ ఫ్రూట్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అదర్స్ ఆర్ రియల్లీ ప్రొక్లైమింగ్ ది డివినిటీ దట్ ఈస్ కంటెయిన్డ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్.
1: వృక్షములు, నది, గోవులే లేకుండా మానవుడు క్షణకాలమైన కూడా జీవించడానికి వీలు కాదు.
0: ఇఫ్ దేర్ ఆర్ నో ట్రీస్, నో రివర్స్ అండ్ నో కౌస్, మ్యాన్ కెనాట్ లివ్ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
1: మానవుని యొక్క జీవితోద్ధారమునకు జలము, ఫలము, ఈ యొక్క క్షీరము ఈ మూడు కూడాను ఆదర్శవంతమైన ఫలరహితమైనటువంటి కర్మలు ఆచరిస్తూ ఉన్నాయి.
0: ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ మ్యాన్స్ లైఫ్ దీస్ త్రీ వాటర్, ఫ్రూట్ అండ్ మిల్క్
1: కౌస్
0: ఆర్ బీయింగ్ గివెన్ టు అస్ బై ది ట్రీస్, ది రివర్ అండ్ ది కౌస్ ఇన్ ఎ వ్యూ ఆఫ్ నాట్ హ్యావింగ్ ది బెనిఫిట్.
1: కనుకనే పశువులు, జలము, వృక్షములు కూడాను పరోపకార దీక్షను చేపట్టినప్పుడు పవిత్రమైన సజ్జనుడు పరోపకార దీక్షను పట్టకుండా మానవత్వమునకే ఒక విరుద్ధమైన మార్గం.
0: ఇన్ దిస్ కాంటెక్స్ట్ వైల్ వి సీ దట్ ది రివర్, ది కౌ అండ్ ది ట్రీ హ్యావ్ అండర్టేకన్ సెల్ఫ్ లెస్ వర్క్ అండ్ వర్క్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అదర్స్ ఇఫ్ మ్యాన్ హూ ఇస్ సేక్రెడ్ డస్ నాట్ టేక్ దిస్ డిటర్మినేషన్ ఆఫ్ డూయింగ్ వర్క్.
1: కనుక సజ్జనుడైన మానవుడు నది వలె, వృక్షం వలె, గోవు వలె పరోపకారము ఫలరహితమైనటువంటి మార్గములో చేయడానికి ప్రయత్నించాలి.
0: ఎ గుడ్ మ్యాన్ దేర్ ఫోర్ లైక్ ది రివర్, లైక్ ది కౌ అండ్ లైక్ ది ట్రీ షుడ్ డూ హెల్ప్ టు అదర్స్ అలాంగ్ ది పాత్ ఆఫ్ ఎ సెల్ఫ్ లెస్ సర్వీస్.
1: స్వార్థము అనేటువంటి యొక్క పెనుభూతము మానవత్వాన్ని మరిపింపజేస్తుంది.
0: ది డెమన్ ఆఫ్ సెల్ఫిష్నెస్ మేక్స్ యూ ఫర్గెట్ ది వెరీ హ్యూమన్ నేచర్ ఇన్ యూ.
1: స్వార్థరహితమైనటువంటి యొక్క పవిత్రమైన ప్రేమ, సేవ మానవత్వాన్ని దివ్యత్వం వరకు తీసుకుని పోతుంది.
0: సెల్ఫ్ లెస్ అండ్ సేక్రెడ్ లవ్ అండ్ ప్రేమ టేక్స్ మ్యాన్ టు ది వెరీ హైట్స్ ఆఫ్ డివినిటీ.
1: మానవుడు ప్రయాణము సలుపుతున్నాడు,
0: మ్యాన్ ఈస్ పర్ఫార్మింగ్ ది జర్నీ. టు వాట్ డెస్టినేషన్ ఈజ్ హీ పెర్ఫార్మింగ్ ది జర్నీ.
1: పుట్టినది మొదలుకొని గిట్టునంత వరకు కూడాను తాను ఒక ప్రయాణం సలుపుతూనే ఉంటున్నాడు.
0: ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ బర్త్ టిల్ ది టైమ్ ఆఫ్ డెత్ he is continually performing this journey.
1: Itanu karma kshetra yatrikudu.
0: In that context, this human being is a pilgrim in the karma kshetra, in the place of work.
1: Dehamu oka chatramu.
0: The body is like a chowdhury.
1: Manasu watchman kapalakari.
0: The mind is like the watchman at that chowdhury.
1: Jeevudu yatrikudu.
0: The jeeva is the pilgrim.
1: Jeevudu yatra chestu ఈ ఛత్రమనే దేహం నందు కొంతసేపు నివసించి మనస్సు అనేటువంటి వాచ్మ్యాన్ యొక్క భద్రతలో తాను జీవించి తదుపరి తన యొక్క ముందు ప్రయత్నము ప్రయాణం సలుపుతూ ఉన్నాడు.
0: ది జీవ వైల్ పెర్ఫార్మింగ్ దిస్ పిల్గ్రిమేజ్ స్టేస్ ఫర్ ఎ షార్ట్ వైల్ ఇన్ దిస్ బాడీ విచ్ ఇస్ లైక్ ది చౌట్రీ అండర్ ది సెక్యూరిటీ ఆఫ్ ది వాచ్మన్ విచ్ ఇస్ ది మైండ్ ఇన్ ది బాడీ.
1: ఇందులో ఛత్రమునకు వాచ్మ్యాన్ కు ఈ ప్రయాణం చేసేటువంటి యాత్రికునకు ఏమాత్రము సంబంధం లేదు.
0: In this, there is no kind of connection whatsoever between the pilgrim on the one hand and the chowdhury and the watchman.
1: Chatramlo undinanta variki watchman tho manaku pani avasaram.
0: While the pilgrim stays in the chowdhury, there is need for us for the watchman.
1: Tiriki mundu prayanam ayyanta variki manaku chatram tho avasaram.
0: The need for the chowdhury also lasts only so long as you make the next journey.
1: Ee naadu manamu ee chatramunaku ee kapalakariki ఈ యాత్రికునకు సన్నిహిత సంబంధాన్ని చేర్చుకుంటున్నాం మనం.
0: టుడే వీఆర్ క్రియేటింగ్ ఎ క్లోజ్ కనెక్షన్ బిట్వీన్ ది చౌట్రీ ది వాచ్మన్ అండ్ ది పిల్గ్రిమ్.
1: ఇది సరి అయినటువంటిది కాదు.
0: దిస్ ఈస్ నాట్ ది రైట్ థింగ్ టు డూ.
1: దీని వలననే మనము అనేక విధములైనటువంటి బంధనలో చిక్కుకొనుకుంటున్నాం.
0: ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ మిస్టేక్ విచ్ వీఆర్ కమిటింగ్ వీఆర్ బైండింగ్ అవర్ సెల్స్ విత్ వేరియస్ టైప్స్ ఆఫ్ బాండేజెస్.
1: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ సనాతనుడైన జీవుడు ఈ మిథ్యలోకంలో యాత్ర చేస్తూ దేహమనేటువంటి చౌట్రీలో కొన్ని క్షణములు మాత్రమే జీవిస్తున్నాడు, నివసిస్తున్నాడు, తదుపరి ముందు యాత్రకు ప్రారంభం చేస్తున్నాడు.
0: దిస్ జీవ హూ ఇస్ ఇండీడ్ సనాతన క్వైట్ ఎన్షియంట్ ఇన్ మేకింగ్ దిస్ జర్నీ ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ మిత్ హీఈస్ లివింగ్ ఇన్ దిస్ చౌట్రీ ఓన్లీ ఫర్ ఎ షార్ట్ వైల్.
1: అయితే ఎక్కడికి ప్రయాణం?
0: వేర్ ఈస్ హీ గోయింగ్ టు ఎండ్ దిస్ జర్నీ?
1: ఎచ్చట నుండి వచ్చెనో మరి అచ్చటికి ఏగుట నైజము ప్రాణి కోటికి. ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి మాత్రమే ప్రయాణం చేస్తున్నాడు.
0: ఫర్ ఆల్ ది లివింగ్ బీయింగ్స్ ఇట్ ఈస్ నేచురల్ టు గో టు ది ప్లేస్ ఫ్రమ్ వేర్ హీ హాస్ ఒరిజినల్లీ కమ్.
1: కానీ ఈ చత్రములో మాత్రం కొంతకాలము నివసిస్తున్నాడు, విశ్రాంతి తీసుకుంటున్నాడు.
0: బట్ హీఈస్ లివింగ్ అండ్ టేకింగ్ రెస్ట్ ఇన్ దిస్ చౌట్రీ ఫర్ ఎ షార్ట్ వైల్.
1: ఎందువల్ల ఆ ప్రదేశానికే వెళ్ళాలి?
0: Why should he go to the place from where he has come?
1: Oka gramam nundi karyarthamai oka vidhamainatvanti gramantaram bayil deri velutam manam.
0: One person from his village wants to go out of the village and on work he wants to go to a certain other village.
1: Kani tana panini taru cheskunna tarvata vellina gramamu enta saundaryanga enta sadupayanga enta anukoolanga enta chitra vichitranga undinappatikini ఆ మనిషి ఆ ప్రదేశంలో శాశ్వతంగా జీవించడానికి ప్రయత్నం చేయదు.
0: ఆఫ్టర్ ఫినిషింగ్ ది వర్క్ విచ్ హాస్ అండర్ టేకెన్ హౌ ఎవర్ బ్యూటిఫుల్ అండ్ యూస్ఫుల్ అండ్ అట్రాక్టివ్ ది టౌన్ మే బి టు విచ్ హీ హాస్ గాన్ ది మ్యాన్ వుడ్ నాట్ అండర్ టేక్ టు లివ్ ఇన్ దట్ టౌన్.
1: తిరిగి తన యొక్క స్వగ్రామానికి వచ్చి చేరేంత వరకు తనకు శాంతి విశ్రాంతి శూన్యం.
0: హీ విల్ హ్యావ్ నో రెస్ట్ ఆఫ్ మైండ్ అండ్ పీస్ టిల్ హీ రిటర్న్స్ బ్యాక్ అండ్ రీచెస్ ది ఒరిజినల్ టౌన్ టు విచ్ హీ బిలాంగ్స్.
1: కనుకని ఈ మానవుడు తన స్వస్థానమునకు చేరేంత వరకు కూడాను శాంతి విశ్రాంతి చిక్కదు.
0: ఆల్సో దిస్ హ్యూమన్ బీయింగ్ అంటిల్ హీ రీచెస్ హిస్ ప్లేస్ ఆఫ్ ఆరిజిన్ హీ విల్ నాట్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్.
1: కనుకనే భగవద్గీత యందు మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన.
0: దట్ ఈస్ వై ఇన్ ది భగవద్గీత ఇట్ హాస్ బీన్ సెడ్ ఆల్ ది లివింగ్ థింగ్స్ హ్యాడ్ దేర్ ఆరిజిన్ ఇన్ మీ దే ఆర్ సింప్లీ స్పార్క్స్ ఆఫ్ మైండ్.
1: సర్వభూతములు కూడాను సర్వ జీవులు కూడాను నా అంశము నుండి ఆవిర్భవించినటువంటివే అన్నారు.
0: ఆల్ జీవాస్ అండ్ ఆల్ లివింగ్ థింగ్స్ హావ్ ఓన్లీ స్టార్టెడ్ అండ్ ఒరిజినేటెడ్ ఇన్ మీ యాజ్ అంశాస్.
1: కనుకని ఈచావాస్యం ఇదం సర్వం వాసుదేవ సర్వమిదం.
0: దట్ ఈస్ వై
1: సర్వభూతానాం
0: ఇట్ హాస్ బీన్ సెడ్ దట్ ఈశావాస్యం Isha covers the entire universe, everything in the universe, and all the bhutas, the living things, have been protected by me.
1: Manamu ekkata nundi vachitemo attatike cherunanta varaku kudanu manaki ee vidhamaina shanti undadu.
0: So until we reach the place from where we have come, there is no kind of rest or peace for us.
1: Yekavata mana vachina sthanamu atma sthanamu.
0: Be that as it may, the place from where we have come is the place of atma.
1: Ee atma sthanamu cherunanta varaku kudanu mana prayanamu nirviramanga kalputu ravali.
0: Until we reach this place of atma, our journey should be performed without any interruption.
1: Ee prayanamu lopala toti manavulu toti jeevulu toti pranulu manato paatu prayanam chestu unnai.
0: In this journey of ours, the fellow human beings, the fellow living things and the fellow jeevas are all co-travelers with us.
1: ఈ తోటి మానవులకు తోటి జీవులకు మన చేతనైనంత వరకు సహాయం చేసి పరమార్గాన్ని ఏమాత్రము కూడాను మరవనివ్వకుండా మనం తగిన సహాయం చేస్తూ మనతో పాటు వారిని కూడాను ప్రయాణం సలుపుతూ రావాలి.
0: టు దీస్ ఫెలో ట్రావెలర్స్ అండ్ ఫెలో హ్యూమన్ బీయింగ్స్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ వీ షుడ్ హెల్ప్ దెమ్ అండ్ సీ దట్ దే డూ నాట్ స్వెర్ ఫ్రమ్ ది పాత్ విచ్ దే హావ్ అండర్టేకెన్ టు గో త్రూ లైక్ అస్.
1: ఈ విద్యలు కానీ ఈ సేవలు కానీ ఈ సాధనలు కానీ సర్వము కూడాను పరస్థానమునకు చేరేటువంటి యొక్క మార్గపు యొక్క దివ్య విభూతులే.
0: దిస్ ఎడ్యుకేషన్ అండ్ దిస్ సర్వీస్ ఆర్ సాధన విచ్ యు అండర్టేక్ ఆర్ ఆల్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ రీచింగ్ అండ్ ట్రావెలింగ్ అలాంగ్ ది సేమ్.
1: కనుకనే ఈ ప్రయాణం చేసేటువంటి మార్గమునందు మన పూర్వీకులు ప్రాచీనపు ఋషులు ప్రాచీనపు యోగులు ప్రాచీనపు జ్ఞానులు తపస్సు అనేటువంటి పవిత్రమైన మార్గాన్ని అవలంబిస్తూ వచ్చారు.
0: In this journey, our ancients, the old rishis, they have been undertaking what is called tapas in this path.
1: Tapas anaga ee naadu viru vipareetamainatundi arthamunu teesukoni bhayabhrantulaku guri avutunnaru.
0: Today, by taking an incorrect and extraordinary type of meaning for this word tapas, they are simply subjecting themselves to fear.
1: Bhayankaramaina aranyamulo nivasistu aakulalumulu tintu talakindu betti kaallu paina unchi తపింపజేయటమే తపస్ అని భావిస్తున్నారు.
0: దే హ్యావ్ ది ఐడియా దట్ తపస్ కన్సిస్ట్ ఆఫ్ లివింగ్ ఇన్ టెరిఫైయింగ్ ఫారెస్ట్ విత్ హెడ్ డౌన్ అండ్ లెగ్స్ అప్ అండ్ ఈటింగ్ ఓన్లీ లీవ్స్ అండ్ సచ్ థింగ్స్.
1: కానీ తపస్ అనగా ఇది కాదు దీని యొక్క అర్థము.
0: బట్ తపస్ డస్ నాట్ మీన్ దిస్.
1: తపస్సు మూడు విధములైనటువంటి తపస్సు ఉంటుండాలి.
0: తపస్ ఈజ్ ఆఫ్ త్రీ డిఫరెంట్ కైండ్స్.
1: శారీరక వాకు మానసిక తపస్సులు.
0: దీస్ త్రీ టైప్స్ ఆఫ్ తపస్ రిలేట్ టు వన్ బాడీలీ తపస్, టూ తపస్ రిలేటింగ్ టు యువర్ వర్డ్స్, త్రీ తపస్ రిలేటింగ్ టు యువర్ మైండ్.
1: ఇక్కడ దేహ తపస్సు శారీరక తపస్సు అనగా దీనిని మనం ఈనాడు కొంత విచారిస్తాం.
0: తపస్ రిలేటింగ్ టు ది బాడీ వీ విల్ డిస్కస్ ఇట్ నౌ టుడే టు సమ్ ఎక్స్టెంట్.
1: శారీరక తపస్సు లోపల ఐదు విధముల తపస్సు ఉంటున్నది.
0: Again, in the bodily type of tapas, there are five different kinds.
1: Bhagavat aradhana shariramto cheyatamu okka tapasu.
0: To worship God with your body is one type of tapas.
1: Antar bahir shuddhi aneetundi shariramto aacharinchatamu rendo tapasu.
0: Cleansing internally and externally with your body is
1: moodavadi rujumargamu ani telapatamu moodava tapasu.
0: The third type of tapas is to find the path of truth.
1: నాలుగవది బ్రహ్మచర్యము అన్నారు.
0: ది ఫోర్త్ వన్ ఈజ్ బ్రహ్మచర్య ఆర్ సెలిబసీ.
1: ఐదవది అహింస అన్నారు.
0: ది ఫిఫ్త్ వన్ ఈజ్ అహింస.
1: ఈ ఐదు కూడాను శారీరక తపస్సులు.
0: దీస్ ఫైవ్ ఆర్ ఫైవ్ టైప్స్ ఆఫ్ తపస్సు రిలేటింగ్ టు ది బాడీ.
1: ఇక్కడ మొట్టమొదట భగవంతుని ఆరాధన, మహర్షుల యొక్క ఆరాధన, మహనీయుల యొక్క సందర్శనము, ఇవన్నీ కూడాను మానవుని యందున్నటువంటి అహంకార మమకారములు కొంతవరకు నువ్వు దూరం చేసి వినయ విధేయతను అందించడానికి ఒక విధమైనటువంటి సోపానము.
0: ది ఫస్ట్ టైప్ దట్ ఈస్ యూజింగ్ యువర్ బాడీ టు వర్షిప్ గాడ్ అండ్ టు రీచ్ గ్రేట్ సెయింట్స్ అండ్ గ్రేట్ పీపుల్. దిస్ ఈస్ ఇంటెండెడ్ టు ఎనేబుల్ యూ టు రిమూవ్ ఈగో ఇన్ యూ అండ్ టు మినిమైజ్ ది అటాచ్మెంట్ దట్ ఈస్ ఇన్ యూ అండ్ టు డెవలప్ ఎన్ అమౌంట్ ఆఫ్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్ టు దీస్ గ్రేట్ పీపుల్.
1: ఈ పెద్దలను దర్శించటం చేతను, పెద్దలను పూజించటం చేతను, దైవ ఆరాధన సల్పటం చేతను మన అహంకారము నిర్మూలమైపోతుంది.
0: by worshipping and paying respect to elders and to great people, our ego will be eliminated.
1: Neeve tappani tapparam merugani daivaabhimanam perugutu lokaabhimanam taripothundi.
0: In the context and in the meaning to you that I do not know any other help except you.
1: ఈ అభిమాన అహంకారము రెండు కూడా నిర్మూలమైనప్పుడు మన వినయ విధేయతలు మానవుల్లో ఆవిర్భవిస్తాయి.
0: యువర్ రిలేషన్ టు వరల్డ్లీ థింగ్స్ విల్ డిసప్పియర్, యువర్ ఈగో విల్ బి మినిమైజ్డ్ అండ్ యువర్ అటాచ్మెంట్ విల్ బికమ్ లెస్.
1: అహంకారం ఉండినంత వరకు కూడా వినయం మనలో ఏమాత్రం కూడా ఆవిర్భవించదు.
0: సో లాంగ్ యాజ్ దేర్ ఇస్ ఈగో ఇన్ అస్, హ్యూమిలిటీ విల్ నాట్ కమ్ టు అస్ టు ఎనీ డిగ్రీ.
1: అభిమానం మనలో ఉండినంత వరకు కూడా విధేయత మనలో రాదు.
0: సో లాంగ్ యాజ్ వీ హ్యావ్ some attachments and likeness, then you will not have any amount of obedience.
1: Kanuka mottamottam manam dehamuto ahankarani nirmulam gavinchukune nimittame seva margamlo praveshinchali.
0: With the body, with the purpose of removing all ego in us completely, we should enter the path of service.
1: Idi mottamodati tapassu.
0: This is the first kind of tapas.
1: Tapassanaga neevu aneka vidhamaina shramalaku gurikanakkaraledu.
0: Tapas does not mean that you should torture yourself in many
1: ways. అన్నాలు నీ వదలు విసర్జించనక్కరలేదు.
0: You do not have to give up your food.
1: అరణ్యములు పోనక్కరలేదు.
0: Don't have to go to the forest.
1: తోటి మానవుల యందు మనము సమానమైన సమాజ సేవ చేసినప్పుడే నిజమైన తపస్సుగా మారుతుంది. ఇది దేహ తపస్సులో మొట్టమొదటిది.
0: Living in the community and doing service to the fellow human beings is the first type of real tapas.
1: ఇంకా రెండవది అంతర్ బహిస్తుద్ధి. ఇది రెండవ శారీరక తపస్సులో రెండవది.
0: ది సెకండ్ బాడీలీ టైప్ ఆఫ్ తపస్ ఈస్ క్లెన్సింగ్, ఇన్నర్ క్లెన్లినెస్ అండ్ ఎక్స్టర్నల్ క్లెన్లినెస్ బోత్.
1: ఇక్కడ శరీరం అంతర్బహిశుద్ధులు అనగా ఏమిటి? దేహశుద్ధి, మనోశుద్ధి, పరిశ్రమల అనగా పరిసర ప్రాంతముల యొక్క పరిశుద్ధి.
0: హియర్ ఇన్నర్ అండ్ ఎక్స్టర్నల్ క్లెన్లినెస్ మీన్స్ ది క్లెన్లినెస్ ఆఫ్ ది బాడీ, ది క్లెన్లినెస్ ఆఫ్ ది మైండ్ అండ్ ది క్లెన్లినెస్ ఆఫ్ ది నైబరింగ్ ఎన్వైరన్మెంట్.
1: ఇక్కడ దేహమును మనం ఎంత పరిశుద్ధంగా ఉంచుకుందామో అంత ఆరోగ్యాన్ని కూడా మనం అనుభవిస్తాం.
0: హియర్ వీ షుడ్ నో దట్ టు ది ఎక్స్టెంట్ టు విచ్ వీ కీప్ అవర్ బాడీ క్లీన్ వీ విల్ ఎంజాయ్ దట్ అమౌంట్ ఆఫ్ హెల్త్.
1: పరిశుద్ధమైనటువంటి వస్త్రములు ధరించి దేహమునకు పరిశుద్ధమైనటువంటి యొక్క స్నానమును ఆచరించి మనము అన్ని విధాలా పరిశుద్ధంగా ఉండినప్పుడు పరిశుద్ధమైన భావాలు మనలో ఆవిర్భవిస్తాయి.
0: వేరింగ్ క్లీన్ క్లోత్స్ and bathing and washing the body to the extent to which we keep the body clean, clean and good ideas will enter in us.
1: Inte kaakunda manasika sambandhamaina durbhavamulu, durgunamulu, durahankaramulu, durabhimanamulu kramakramina ee yokka seva cheta mana kontha varaku nu danini harikattukuntu raavadaniki avakasam untundi.
0: Not only this, by such service bad ideas and bad thoughts gradually we will be able to control these bad things relating to the mind.
1: Kevalam dehamunu bhavamunu parishuddhi cheskundinanta maatramana prayojanam ledu, mana parisara prantamulu kuda nu parishuddhanga untundali.
0: There is no benefit by simply cleaning one's body and cleansing one's mind. Our environment also should be kept very clean.
1: Mana dehamu mana manasu mana parisara prantamulu parishuddhanga undinappudu manam pavitramainatundi gaalini manam pilchukottu pavitramaina bhavamulu cheta పవిత్రమైన జీవితాన్ని సేవాది కంకర్యంగా వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది.
0: When we can keep our body, our mind and our environment clean, it will be possible for us then to breathe good, free, clean air and keep ourselves clean.
1: ఈ దేహము, ఈ పరిసర ప్రాంతము, ఈ మనస్సు యొక్క పరిశుద్ధం కూడాను ఒక తపస్ కింద చేరినటువంటిది.
0: Here, keeping this body clean, the mind clean and the environment clean is also one tapas.
1: ఇంకా మూడవది శరీర తపస్సు లోపల రుజుమార్గము అని చెప్పాము.
0: ది థర్డ్ వన్ ఆఫ్ ది తపస్ రిలేటింగ్ టు ది బాడీ హాస్ బీన్ నేమ్డ్ ది పాత్
1: రుజుమార్గం అనగా కుట్ర, కుయుక్తి, ఈ విధమైనటువంటి యొక్క కుయుమార్గము అనగా సంకుచిత మార్గములు మనలో ఏమాత్రము లేకుండా మనస్సు, వాక్కు, క్రియ మూడింటి యొక్క ఏకత్వాన్ని నిరూపించటమే ఇది మూడవ తపస్సు.
0: ది థర్డ్ కేటగిరీ ఈజ్ ది పాత్ ఆఫ్ ట్రూత్, విచ్ మీన్స్ without having any narrow ideas and without creating crookedness in your work and in your task, to keep your word, your thought and your deed together.
1: Yuktito marokarini mosaputtadam kani kuyuktito edo tappinchukovadaniki prayatnam cheyadam kani sankuchitamaina bhavamulu pradarshinchadam kani ee ruju margamulo em matram kodano pravesha pettakoddu.
0: By being clever and trying to deceive others by your cleverness and having a narrow idea should never be brought into this path of truth.
1: కేవలం నీవు సేవ చేయకపోయినప్పటికీ సేవ చేస్తున్నట్టుగా యజమానుకు నటించటం కూడాను కుయుక్తి కిందనే చేరుతుంది.
0: వైల్ నాట్ డూయింగ్ ఎనీ సర్వీస్ ప్రిటెండింగ్ టు డూ సమ్ సర్వీస్ అండ్ వాంట్ టు డిసీవ్ యువర్ మాస్టర్, దిస్ ఈజ్ ఆల్సో ఎ బ్యాడ్ క్రికెట్ పాత్.
1: సంకుచిత భావము, సంకుచిత భావం అనగా చిన్న చూపులు, చిల్లర భావములు మన హృదయంలో ఏమాత్రం కూడా ప్రవేశించకూడదు.
0: నారో ఐడియాస్ అండ్ నారో విజన్, సచ్ థాట్స్ షుడ్ నాట్ ఎంటర్ అవర్ హార్ట్.
1: దీనినే లుక్ అప్, ఎయిమ్ హై అని రెండు మార్గంలో చెప్తూ వచ్చారు.
0: దిస్ హాస్ ఆల్సో బీన్ స్టేటెడ్ టూ వేస్, లుక్ అప్, ఎయిమ్ హై.
1: ఇది రుజు మార్గానికి సరియైన తపస్సు.
0: దిస్ ఈస్ ద రైట్ కైండ్ ఆఫ్ తపస్ ఫర్ ది పాత్ ఆఫ్ ట్రూత్.
1: ఇంకా బ్రహ్మచర్యము, బ్రహ్మచర్యం అనగా కేవలము పరిశుద్ధమైన భావముల చేత, పరమాత్మమైన ప్రేమ చేత ఒక కామచర్యలు కాని, ఒక విధమైన దుర్భావములు కాని హృదయంలో చేరనివ్వకుండా చేసుకోవటమే ఇది బ్రహ్మచర్యం యొక్క లక్షణము.
0: ది ఫోర్త్ వన్ ఈజ్ బ్రహ్మచర్య ఆర్ సెలిబసీ. ది ట్రూ టైప్ ఆఫ్ సెలిబసీ షుడ్ బి వన్ దట్ యు డో నాట్ ఎంటర్టైన్ ఇన్ యువర్ మైండ్ ఎనీ బ్యాడ్ ఐడియాస్ ఆర్ బ్యాడ్ థాట్స్.
1: ఏతావాత బ్రహ్మచర్యం అనగా ఏమి, సర్వం భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావం చేత అనుసరించడమే బ్రహ్మచర్య.
0: ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ది వర్డ్ బ్రహ్మచర్య ఈజ్ వట్ ఎవర్ యూ డూ టు హ్యావ్ ది ఫీలింగ్ దట్ యు ఆర్ డూయింగ్ దట్ ఇన్ ది ఆస్పెక్ట్ ఆఫ్ గాడ్, దిస్ విల్ బి కాల్డ్ బ్రహ్మచర్య.
1: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతి గచ్చితే బ్రహ్మచర్య.
0: ది ఒబీసెన్స్ యూ డూ టు ఆల్ ది జీవాస్ విల్ గో టు కేశవ.
1: అందరి ఎందు కూడా నువ్వు దైవత్వం ఉన్నదనేటువంటి సత్యాన్ని విశ్వసించడమే బ్రహ్మచర్యం.
0: To believe in the truth that God is present in everyone, this is an aspect of brahmacharya.
1: ఇది దేహ తపస్సులో నాలుగవది.
0: This is the fourth type of tapas related to
1: అహింస. ఐదవది.
0: The fifth one is అహింస.
1: అహింస అనగా ఇతరులను బాధ పెట్టడము, ప్రాణులను హింసించటము, ఇది మాత్రమే హింస అని మనం భావిస్తున్నాము. చాలా పొరపాటు.
0: We generally think that troubling others and causing harm to living people is హింస. This is not right.
1: కేవలం దేహరీతిగా ఇంకొక దేహాన్ని హింసించినంత మాత్రమన, వాక్కురీతిగా ఇంకొకరి మనసు నొప్పించకుండా ఉండినంత మాత్రమన అహింస కాదు.
0: ఇఫ్ జస్ట్ యూ టేక్ కేర్ టు సీ దట్ యువర్ బాడీ డస్ నాట్ ట్రబుల్ అనదర్ బాడీ ఆర్ యువర్ మైండ్ డస్ నాట్ హార్మ్ అనదర్ మైండ్, దట్ అలోన్ కెనాట్ బి కాల్డ్ అహింస.
1: అహింస అనగా ఆత్మ నిగ్రహమును ప్రకటించటమే అహింస.
0: ది వర్డ్ అహింస మీన్స్ టు బి ఏబుల్ టు ప్రొక్లెయిమ్ అండ్ ప్రాక్టీస్ కంట్రోల్ ఆఫ్ యువర్ ఆత్మ.
1: సహనమే అహింస.
0: To be patient is ahimsa.
1: Kanuka ee sahanam aneetundi daarini manam ee naadu abhirudhi ganchukundumo adi sariyinaatundi ahimsa.
0: The day when we can promote this patience in us to be able to withstand other
1: mana indriya nigrahamunu manaku prayatnam cheskovatamu idi oka seva lopala pradhanamaina ahimsa ga roopondutundi.
0: The practice by which we can control our sensory organs, that will become
1: eppudu manam indriyanni nigrahinchukundumo appudu kathinamaina vaaku kaani, కఠినమైన చర్యలు కాని, కఠినమైన చూపు కాని మనలో ఏమాత్రం కూడా ఆవిర్భవించదు.
0: వన్స్ వీఆర్ ఏబుల్ టు కంట్రోల్ అవర్ సెన్సరీ ఆర్గన్స్, నైదర్ ఎ హార్ష్ వర్డ్ నార్ ఎ హార్ష్ థాట్ ఆర్ ఎ బ్యాడ్ విజన్ విల్ ఎవర్ కమ్.
1: కేవలం వాక్కును మాత్రం కఠినంగా రాకూడదని వాక్కును మాత్రమే అరికట్టుకుంటూ పోతే మిగిలినటువంటివి ఏవి గతి పడుతుంది?
0: ఇఫ్ యూ సింప్లీ కంట్రోల్ అవర్ టంగ్ అండ్ డూ నాట్ అటర్ ఎ హార్ష్ వర్డ్ వాట్ అబౌట్ ది అదర్ సెన్సరీ?
1: కనుక మొట్టమొదట ఇంద్రియాన్ని నిగ్రహించుకుంటే సర్వ ఇంద్రియములు కూడా సమస్తమైన ప్రేమ మార్గంలోనే ప్రవేశిస్తాయి.
0: ఇఫ్ ఎస్ ద ఫస్ట్ స్టెప్ వీ కెన్ కంట్రోల్ ఆల్ ది సెన్సరీ ఆర్గన్స్ ఎవ్రీ వన్ ఇన్ యువర్ బాడీ విల్ ఫాలో దట్ కంట్రోల్.
1: ఇది శారీరక తపస్సులో ఐదవది.
0: దిస్ ఈస్ ది ఫిఫ్త్ వన్ ఇన్ ది
1: ఐదు కూడాను చేరి శారీరక తపస్సు అనే చెప్పవచ్చు.
0: ఆల్ దీస్ ఫైవ్ టైప్స్ ఆఫ్ తపస్ టుగెదర్ కెన్ బి కాల్డ్ బాడీలీ తపస్.
1: ఇంకా రెండవది వాక్ తపస్.
0: ది సెకండ్ వన్ ఈస్ ది తపస్ ఆఫ్ యువర్ వర్డ్.
1: ఈ యొక్క పదములు ప్రేమమయమైనటువంటివిగా ఉండాలి.
0: ది వర్డ్స్ విచ్ యు అటర్ షుడ్ బి ఫుల్ ఆఫ్ ప్రేమ ఆర్ లవ్.
1: మనము ఏ పదము పలికినప్పటికీ మనస్సుతో హృదయముతో మనము దానిని చేర్చి పలకాలి.
0: వాట్ ఎవర్ వర్డ్ వి అటర్ దట్ వర్డ్ షుడ్ కమ్ ఫ్రమ్ ది ఆరిజిన్ ఆఫ్ యువర్ మైండ్.
1: సత్యమునే పలకాలి.
0: ట్రూత్ అలోన్ షుడ్ బి అటర్డ్.
1: సత్యం నాస్తి పరో ధర్మ అని ఈ సత్యం అనేటువంటిదే వాక్ తపస్సు.
0: అదర్ దెన్ ట్రూత్ దేర్ ఇస్ నో ధర్మ విచ్ వీ కెన్ రియల్లీ ప్రే.
1: సత్యము సత్యము కదా అని పరులను బాధించేటువంటి యొక్క సత్యం కూడా మనం చెప్పకూడదు.
0: విత్ ది ఫీలింగ్ దట్ ట్రూత్ ఇస్ ట్రూత్ వీ షుడ్ నాట్ అటర్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ట్రూత్.
1: ప్రియం బ్రూజాత్,
0: స్పీక్ ది ట్రూత్. స్పీక్ దట్ ట్రూత్ విచ్ కాజెస్
1: ప్రేమతో ఉండాలి. నప్రూజాత్ సత్యం అప్రియం.
0: అన్ప్లెజెంట్ ట్రూత్ డు నాట్ బి అటర్డ్.
1: కనుకనే భగవద్గీత యందు అన్ఉద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేయతన్నాడు. ఈ సత్యం అనేటువంటిది కూడా ప్రీతిగా హితంగా శాంతిగా ఉంటుండాలి.
0: దట్ ఈస్ వై ఇన్ ది భగవద్గీత ఇట్ హెస్ బిన్ సెడ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ట్రూత్ ఇట్ మస్ట్ బి ట్రూత్ ఫిల్డ్ విత్ ప్రేమ అండ్ ఫిల్డ్ విత్ గుడ్నెస్.
1: ఏ విధమైనటువంటి ఉద్రేకం కూడా ఉంటుండకూడదు.
0: దేర్ షుడ్ బి నో టైప్ ఆఫ్ ఎక్సైట్మెంట్. దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఫోర్స్ వెన్ యు అటర్ ది వర్డ్.
1: పరమశాంతంగా ఒక ప్రేమతో ఆ సత్యాన్ని కూడాను హృదయానికి ఆహ్లాదం అందించేటువంటిదిగా ఉంటుండాలి.
0: విత్ గ్రేట్ పీస్ అండ్ విత్ నో ఫోర్స్ అండ్ విత్ లవ్ ది ట్రూత్ మస్ట్ బి వన్ విచ్ విల్ బి గివెన్ ప్లెజర్.
1: వాక్ తపస్సు అన్నారు.
0: దిస్ హెస్ బిన్ డిస్క్రైబ్డ్ యాజ్ ది తపస్సు ఆఫ్ ది వర్డ్.
1: మన నిత్య జీవితంలో మనం ఉచ్చరించేటువంటి ప్రతి పదమును కూడాను తపస్సు కిందనే పరిణమించిపోవాలి.
0: ఇన్ అవర్ డైలీ లైఫ్ ఆల్ ది వర్డ్స్ దట్ వి అటర్ షుడ్ టేక్ ది ఫార్మ్ ఆఫ్ ఎ తపస్ డిస్క్రైబ్డ్ యాజ్ నౌ.
1: మన వాక్కును ఈనాడు అనేక విధములైనటువంటి పెద మార్గములో ప్రవేశపెడుతున్నాం.
0: ది వర్డ్స్ వి అటర్ టుడే ఆర్ బీయింగ్ పుట్ అలాంగ్ సెవరల్ రాంగ్ పాత్.
1: మన యొక్క దోషములను మనం కప్పిపుచ్చుకునే నిమిత్తమై సత్యం వలె దానికి కొన్ని రకములైనటువంటి యొక్క షేప్ ఇచ్చి అసత్యాన్ని వినియోగపెడుతున్నాం.
0: టు కవర్ అవర్ ఓన్ ఫాల్ట్స్ వీఆర్ యూజింగ్ ట్రూత్ ఫర్ గివింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ ఫార్మ్ అండ్ ఔటర్ కవర్ అండ్ వీఆర్ యూజింగ్ ట్రూత్.
1: మన కష్టములను తప్పించుకునే నిమిత్తమై అసత్యాన్ని సత్యంగా రూపొందింప చేసుకుంటున్నాం.
0: టు ఎస్కేప్ ఫ్రమ్ ట్రబుల్స్ అండ్ డిఫికల్టీస్ వీఆర్ గివింగ్ ఎ ఫార్మ్ ఆఫ్ ట్రూత్ ఫర్ అన్ట్రూత్ యాజ్ వెల్.
1: మనకు కష్టములు నష్టములు వచ్చిన కూడా పర్వాలేదు, సత్యాన్ని మనము ఒక విధమైనటువంటి తపస్సు కింద మనము దానిని అనుభవింప చేసుకోవాలి.
0: ఇట్ డస్ నాట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యూఆర్ సబ్జెక్టెడ్ టు పెయిన్ అండ్ లాస్.
1: సత్యమునకు ఆదర్శ పురుషుడు హరిశ్చంద్రుడు.
0: వీ మస్ట్ యూజ్ ట్రూత్ ఫర్ ఎ గుడ్ పర్పస్.
1: తన సత్యాన్ని తాను నిలుపుకునే నిమిత్తమై సత్య ప్రతిజ్ఞ చేసే నిమిత్తమై సత్య తపస్సును ఆవిర్భవింప చేసుకునే నిమిత్తమై తాను అనేక కష్టములకు గురి అయ్యాడు.
0: The ideal person for demonstrating truth is Harishchandra. Harishchandra, with a view to adhere to truth under any circumstance, he submitted himself to
1: tana
0: several difficulties.
1: Illalunu tana kumarunni kudanu ammukunnadu.
0: He sold his wife and his son for the purpose of maintaining truth.
1: Kattagadapatiki tanannu thane vikrayinchukunnadu.
0: At the very end he sold himself for that purpose.
1: Kumarudu gatinchina samayam lopala swasanamulo aa illalainatundi Chandramati aa dead body ఆ మృతిక కళేబరం పెట్టుకుని సుంకమును చెల్లించడానికి చేత కానటువంటి పరిస్థితిలో ఏడుస్తూ ఉంటుండాలి.
0: అట్ ది డెత్ ఆఫ్ ది సన్ ది మదర్ వైఫ్ చంద్రమతి వాజ్ హ్యావింగ్ ది డెడ్ బాడీ ఆఫ్ ది సన్ విత్ హర్ అండ్ వాజ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు పే ది ట్యాక్స్ ఇన్ ఆర్డర్ టు క్రిమేట్ దట్ బాడీ ఆఫ్ ది సన్.
1: అప్పుడు కూడాను హరిశ్చంద్రుడు అక్కడ సత్యాన్ని తప్పక తన కర్తవ్యాన్ని నిర్వర్తించుకునే నిమిత్తమై డ్యూటీ ఇస్ గాడ్ తాను ఒక సేవకుడు తాను శ్మశానంలో డ్యూటీ చేస్తున్నాడు, సుంకము లేకుండా ఆ యొక్క కళేబరాన్ని బర్న్ చేయడానికి వీలు కాదని ఆ ఇల్లాలైన కుమారుడైన తన డ్యూటీని సక్రమంగా చేస్తూ వచ్చాడు.
0: అట్ దట్ టైమ్ హరిశ్చంద్ర వాజ్ అ సర్వెంట్ సర్వింగ్ సంబడి ఎల్స్ అండ్ డూయింగ్ డ్యూటీ అట్ ది బెరియల్ గ్రౌండ్ అండ్ ఇట్ డిడ్ నాట్ మ్యాటర్ వెదర్ ఇట్ వాజ్ హిస్ వైఫ్ ఆర్ హిస్ చైల్డ్ హీ స్టక్ టు ట్రూత్ అండ్ ఇట్ డిడ్ హిస్ డ్యూటీ.
1: హరిశ్చంద్రునకు సత్య హరిశ్చంద్రుడు అని సార్థక నామం నిలిచిపోయింది.
0: That is why Harishchandra has got the name Satya Harishchandra, which is a permanent name.
1: Etti avasthalu endaina kodanu manam asatyaniki avakasam nandinchukodu.
0: Under no circumstances should we give room to utter untruth.
1: Lokam satyam ani bhrantito naa illalu naa kumarudani ento alladina ee deham ippudi kattalen kaalchito illalun ledu putrudum thodai raadani Harishchandrudu gattiga prapanchaniki chaataadu. Ee samayamnandu ఒక ధనవంతుని శరీరాన్ని శ్మశానమునకు తీసుకుని వచ్చారు. ఈ ధనవంతుని శరీరాన్ని శ్మశానమునకు తీసుకుని వచ్చే సమయం లోపల ఊర్లకు బంధుమిత్రులు శ్మశానం వరకు వెళ్లినారు.
0: హరిశ్చంద్ర ప్రొక్లెయిమ్ టు ది వరల్డ్ దట్ ఇట్ డస్ నాట్ మ్యాటర్ వాట్ ది పొజిషన్ ఈస్ అట్ ది టైమ్ ఆఫ్ వన్స్ డెత్ అండ్ క్రిమేషన్ ది బాడీ విచ్ వాజ్ సో మచ్ అటాచ్డ్ టు హిజ్ ఓన్ వైఫ్ అండ్ హిజ్ ఓన్ ఫ్యామిలీ ఇట్ విల్ హ్యావ్ నథింగ్ టు డూ విత్ దట్ వైఫ్ అండ్ ది సన్ అండ్ దిస్ యాక్చువల్లీ వాజ్ ప్రొక్లెయిమ్డ్ బై హిమ్ when a rich man's body was brought into the burial ground and was being cremated. With the body came thousands of relatives and friends only up to the burial ground.
1: నిప్పు పెట్టారు అందరూ ఇండ్లకొచ్చారు.
0: the body was set fire to before cremation and all of them returned
1: home. కొంతసేపు అయిన తర్వాత ఎవ్వరూ లేరు. ఆ దేహం ఏం చేసింది? ఈ వేడి వల్ల అటు లేచింది పైన కాలం బొంగటం వల్ల.
0: After some time, there was nobody. But this dead body, on account of the fire and the tension in the spinal column, the body just got up and sat.
1: ఇక్కడ కావిరి గాచుకున్నటువంటి హరిశ్చంద్రు దగ్గరికి వెళ్ళాడు. అయ్యో బ్రతికినాడు కదా అని కొంతసేపు లేచి తర్వాత మరి పండుకుంది.
0: హరిశ్చంద్ర, హూ వాజ్ అటెండింగ్ ఎట్ ది క్రెమటోరియం, హీ జస్ట్ వెంట్ నియర్ ది బాడీ థింకింగ్ దట్ ది మ్యాన్ హాస్ కమ్ బ్యాక్ టు లైఫ్.
1: అప్పుడు హరిశ్చంద్రుడు యోచిస్తున్నాడు, అయ్యో పాపము, లేచి నా భార్య నా బిడ్డలు ఉన్నారా లేదని చూచి ఎవరు లేకపోవటం తిరిగి పండుకున్నాడు అనుకున్నాడు పాపం.
0: ఆఫ్టర్ ఫ్యూ మోమెంట్స్ ది బాడీ స్లెప్ట్ అగైన్ ఫ్లాట్. దెన్ హరిశ్చంద్ర సేస్, ఓ దిస్ పూర్ బాడీ హెస్ గాట్ అప్ టు సీ ఇఫ్ హిస్ వైఫ్ అండ్ రిలేషన్స్ ఆర్ స్టిల్ హియర్. ఫైండింగ్ దట్ దర్ ఇస్ నోబడీ దేర్ అండ్ దే హావ్ ఆల్ గాన్ హోమ్, ది బాడీ స్లీప్స్ అగైన్, ఫాల్స్ డౌన్.
1: ఈ సత్యాన్ని మరొక తూరి తన హృదయంలో చేసుకున్నారు. ఎవరు భార్య, ఎవరు పుత్రులు, ఎవరు బంధువులు, ఎవరు మిత్రులు, ఇవంతా కూడాను మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త అని సర్వజీవుల యొక్క ప్రేమతత్వాన్ని సర్వులు ఎందుకు ప్రసరింపచేస్తూ వచ్చాడు.
0: హరిశ్చంద్ర రిమైండెడ్ హిమ్సెల్ఫ్ ఆఫ్ దిస్ ట్రూత్ వన్స్ అగైన్ అండ్ టోల్డ్ హిమ్సెల్ఫ్ దట్ హూ ఇస్ ది మదర్, హూ ఇస్ ది సన్, వాట్ ఈస్ యువర్ వెల్త్. దేర్ ఇస్ నో మదర్, దేర్ ఇస్ నో సన్, దేర్ ఆర్ నో రిలేషన్స్, దేర్ ఇస్ నో వెల్త్. ఆల్ హ్యూమన్ బీయింగ్స్
1: కనుకనే సత్య మార్గమునందు మనం ప్రయాణం చేసుకున్నప్పుడు సత్యమైన రిలేషన్స్ మనం డెవలప్ చేసుకోవాలి, అభివృద్ధి గావించుకోవాలి.
0: సో వెన్ వీ వాంట్ ట్రావెల్ అలాంగ్ ది పాత్ ఆఫ్ ట్రూత్, వీ షుడ్ డెవలప్ ఏ రిలేషన్షిప్ విచ్ ఇస్ రియల్లీ ట్రూత్ఫుల్ రిలేషన్షిప్.
1: దేహం సంబంధమైనటువంటి తల్లిదండ్రులు కానీ, బంధుమిత్రులు కానీ, బిడ్డలు సుతులు కానీ, సోదరులు కానీ, సర్వులు కూడా ఏదో ఒక కాలంలో మన దేహాన్ని వారైనా, వారి దేహాన్ని మనమైనా వదిలిపెట్టి పోక తప్పదు.
0: The relations in the form of father and mother to this body, or relations and brothers to this body, sometime or other, either they or we have to leave each other and part from each other.
1: పూర్వము తల్లి ఎవరు, కుమారుడు ఎవరు?
0: When one is not born, who is the mother and who is the son?
1: పెళ్లి కాక పూర్వము భర్త ఎవరు, భార్య ఎవరు?
0: When the marriage did not take place, who is the husband?
1: పెళ్లి అయిన తర్వాతనే భార్య భర్త.
0: It's only after marriage one becomes a husband.
1: పుట్టిన తర్వాతనే తల్లి కొడుకు.
0: It's after birth we talk of a mother.
1: దానికి ముందు ఎవ్వరికి ఎవ్వరికి సంబంధం లేదు.
0: Before that there is no relation between anyone and another.
1: అందరు దైవాంశ సంభూతులే.
0: All are simply relations of God.
1: కనుక ఇవన్నీ మన కల్పన చేత మన సంబంధ బాంధవ్యాన్ని మనం పెంచుకుంటూ వస్తున్నాం.
0: All these by our own creations are promoted as relationships between bodies.
1: ఇవి మార్పు చెందేటువంటివి క్రమక్రమేణ.
0: These are relationships which will have to change with time.
1: ఈనాడు కోడలుగా ఇంటికి వచ్చినటువంటి ఒక స్త్రీ ఇంకొక 20 సంవత్సరాలైతేనే ఆమె అత్తగా మారిపోతుంది.
0: టుడే ఎ గర్ల్ హూ కమ్స్ టు ది హౌస్ యాజ్ ఎ డాటర్ ఇన్ లా, ఆఫ్టర్ 20 ఇయర్స్ షీ బికమ్స్ ది మదర్ ఇన్ లా.
1: కనుక మార్పు చెందేటువంటివి అన్ని.
0: దీస్ ఆర్ ఆల్ దేర్ ఫోర్ చేంజింగ్ థింగ్స్.
1: మార్పు చెందినటువంటి సంబంధాన్ని మన సాధకుడు అభివృద్ధి చేసుకోవాలి.
0: అవర్ సాధకా షుడ్ ప్రమోట్ ఎ రిలేషన్షిప్ విచ్ డస్ నాట్ చేంజ్.
1: మన నిజమైనటువంటి తండ్రి, మన ఆధ్యాత్మిక మార్గమునందున్నటువంటి తండ్రి సత్యమే తండ్రి.
0: అవర్ ట్రూ ఫాదర్, ది వన్ హూ ఇస్ అవర్ ఫాదర్ అండ్ ది పాత్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఈస్ ట్రూత్.
1: మన ప్రేమనే తల్లి,
0: అవర్ ప్రేమ ఇస్ ది మదర్.
1: మన జ్ఞానమే మన కుమారుడు,
0: అవర్ విజ్డమ్ ఇస్ అవర్ సన్.
1: మన శాంతమే మన పుత్రిక,
0: అవర్ పీస్ ఇస్ అవర్ డాటర్.
1: మన భక్తి మన సోదరుడు,
0: అవర్ డివోషన్ ఇస్ అవర్ బ్రదర్.
1: యోగులే మన మిత్రులు,
0: ది యోగీస్ ఆర్ అవర్ ఫ్రెండ్.
1: ఈ సంబంధాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి.
0: దిస్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ షుడ్ బి ప్రమోటెడ్ బై అస్.
1: సత్యము ఎప్పటికీ మారనటువంటిది. ట్రూత్ ఈజ్ వన్, నాట్ టూ. కనుక ఇది శాశ్వతమైన తండ్రి.
0: ట్రూత్ ఈజ్ అన్చేంజింగ్. ట్రూత్ ఈజ్ వన్ బట్ నాట్ టూ.
1: ప్రేమ, ప్రేమ పవిత్రమైన, విశాలమైన, దివ్యమైనటువంటి ప్రేమ. ఈ ప్రేమ అన్ని ప్రేమల కంటే సముద్రం వంటి ప్రేమ. కనుక ఇది ఏనాడు కూడా చిన్న భిన్నం కానటువంటిది.
0: సీక్రెట్ టైప్ ఆఫ్ ప్రేమ, బ్రాడ్ ప్రేమ ఈజ్ లైక్ ది ఓషన్ అండ్ దట్ కైండ్ ఆఫ్ ప్రేమ విల్ నెవర్ స్ప్లింటర్ ఆర్
1: చేంజ్. కనుకనే లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్ అన్నారు.
0: సో ఇట్ హెస్ బిన్ సెడ్ లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: ఈ ప్రేమనే మన తల్లిగా మనం తీసుకోవాలి.
0: We should take that kind of love as
1: ఈ ప్రేమ మనల్ని ఎడబాటి చేసేటువంటిది ప్రేమ తల్లి కాదు.
0: దిస్ ఇస్ నాట్ ది టైప్ ఆఫ్ మదర్ హూ విల్ సెపరేట్ ఫ్రమ్ యూ.
1: మన జ్ఞానము, విజ్డమ్ ఈజ్ సన్.
0: అవర్ విజ్డమ్ ఈజ్ అవర్ సన్.
1: ఈ జ్ఞానం అనేటువంటిది మార్పు చెందేటువంటిది కాదు.
0: దిస్ విజ్డమ్ ఇస్ నాట్ సంథింగ్ విచ్ విల్ చేంజ్.
1: దీనిలో మనము మూడు మార్గాన్ని మనం విచారించాలి.
0: ఇన్ దిస్ పాత్ ఆఫ్ విజ్డమ్ వీ షుల్ హావ్ టు రికగ్నైజ్.
1: ఒకటూరి వచ్చినా తిరిగి పోదు.
0: ఇఫ్ దిస్ విజ్డమ్ కమ్స్ టు అస్ వన్స్ ఇట్ విల్ నాట్ గో బ్యాక్ అగైన్.
1: ఒకటూరి పోయినా తిరిగి రాదు.
0: ఇఫ్ వీ హావ్ లాస్ట్ ఇట్ వన్స్ అండ్ ఇఫ్ ఇట్ హస్ గాన్ ఇట్ వోంట్ కమ్ బ్యాక్ అగైన్.
1: ఇది పోదు రాదు ఇది మూడు ఉన్నాయి.
0: దిస్ డస్ నాట్ గో దిస్ డస్ నాట్ కమ్.
1: ఈ మూడు కూడా మన హృదయంలో నివసిస్తున్నాయి.
0: దీస్ త్రీ ఆర్ లివింగ్ ఇన్ అవర్ హార్ట్.
1: ఒకటూరి వచ్చినా పోదు అది జ్ఞానం.
0: వాట్ కమ్స్ వన్స్ విల్ నాట్ గో దాట్ ఈస్ విజ్డమ్.
1: ఒకటూరి పోయినా తిరిగి రాదు అజ్ఞానం.
0: వన్స్ ఇట్ గోస్ ఇట్ వోంట్ కమ్ బ్యాక్ టు అగైన్ దాట్ ఈస్
1: పోదు రాదు ఇది బ్రహ్మతత్వం.
0: ది ఆస్పెక్ట్ ఆఫ్ బ్రహ్మ నైదర్ గోస్ నార్ కమ్స్.
1: ఆత్మతత్వం దానిని మనం ఈనాడు పరిశోధన చెయ్యాలి.
0: This is the aspect of Atma. It is that the...
1: Kanukane aneka paryayamalu manamu chaduvutune untuntam. The one you think you are. The one others think you are. The one you really are. You are not one person. Ani manam aneka paryayam chaduvutuntam.
0: In this context we read the three aspects. They are the one that you think you are. The one others think you are. And the one you really are. These three we are
1: talking. Anaga, the one you think you are. Manam bhautikamainatundi yokka shariram yokka sambandham.
0: The one you think you are relates to the body. This is the material body.
1: The one others think you are, idi nee yokka jeeva tattvam.
0: The one others think you are, this is the jeeva aspect in you.
1: The one you really are, adi atma tattvam.
0: The one you really are is the aspect
1: jeeva tattvam. Hechu pallamuluga maaripovachu, kirti maryadalalo palgonavachu.
0: The aspect of jeeva can grow and can diminish. It can give you reputation, you may lose reputation.
1: Inka deha tattvamulona క్షీణించవచ్చు అభివృద్ధి కావచ్చు.
0: ఇన్ ది బాడీ ఆస్పెక్ట్ ఇట్ మే గ్రో ఇట్ మే బికమ్ డెకడెంట్.
1: కానీ ఆత్మతత్వం అనేటువంటిది ఎప్పుడు కూడా ఒకే స్థిరమైనటువంటి శాశ్వతమైనటువంటి నిర్మలం నిశ్చలం నిస్వార్థమైనటువంటి ఒక స్థితిలో ఉంటుంటుంది. దీనిని నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం అన్నారు.
0: But the aspect of Atma is unchanging and is neither growth nor decadence. It will remain permanent. This has been described as the pure
1: state. ఈ తత్వాన్ని ఏనాడు మనం గుర్తించుకుందుమో గుర్తించుమో ఆనాడే మన నిజ స్వరూపాన్ని మనం ప్రకటించిన వారం అవుతాం.
0: Only on that day when we recognize this aspect of Atma will we have understood and proclaimed our true form.
1: దీనినే జీసస్ కూడాను మొట్టమొదట I am the messenger of God అన్నాడు. అనగా దేహరీతి లోపల నేను ఈ జగత్తునకు ఒక మెసెంజర్ గా వచ్చాను అన్నాడు.
0: ది సేమ్ హాస్ బీన్ ఎక్స్ప్రెస్డ్ బై జీసస్ బై సేయింగ్ ఫ్రమ్ ది బాడీలీ ఆస్పెక్ట్ ఐ ఆమ్ ఎ మెసెంజర్ ఆఫ్ గాడ్.
1: ఒక్క జీసస్ ఏ కాదు మెసెంజర్, మీరందరూ కూడా మెసెంజర్స్.
0: నాట్ ఓన్లీ జీసస్ ఈజ్ ఎ మెసెంజర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్
1: కానీ ఈ మెసెంజర్స్ అంతా ఈనాడు మిస్ ఇండియన్స్ గా తయారైపోతున్నారు.
0: But you are all messengers. Unfortunately today all these messengers are turning into messengers.
1: Indians. ఈనాడు మనము ప్రతి ఒక్కరు కూడాను మెసెంజర్ గా మన యొక్క ఈ పవిత్రమైన దివ్య దీనిని జగత్తులో చాటడానికి ప్రయత్నం చేయాలి.
0: టుడే ఎవ్రీ వన్ ఆఫ్ us as a messenger to proclaim this aspect of truth in the world.
1: ఈ మెసెంజర్ ను మనం పంచుతూ పోవటం వల్ల ఏమైపోతుంది, మన రిలేషన్షిప్ పెరుగుతూ వస్తుంది.
0: When we broadcast such a message amongst the people of the world, then our relationships will go on increasing.
1: మొట్టమొట్ట I అనుకున్నాం. నీకు నీవు మాత్రమే తైలం పైన ఉన్నటువంటి యొక్క నీటి బొట్టు వలె ఉంటున్నావు.
0: ది స్టార్టింగ్ పాయింట్ యు ఆర్ ఎన్ ఐ ఎన్ ఇండివిజువల్ ఐ లైక్ ది డ్రాప్ ఆఫ్ ఆయిల్ ఆన్ ఎ సర్ఫేస్ ఆఫ్ వాటర్.
1: కానీ నేను నీవు అని ఇతరులకు సేవ చేయడానికి పోతే ఐ ప్లస్ యూ వీ అయిపోతుంది.
0: బట్ వన్స్ యూ గో టు డూ సర్వీస్ టు అదర్స్ దెన్ ఐ ప్లస్ యూ విల్ బికమ్ వీ.
1: ఈ విధంగా ఐ ప్లస్ యూ ఐ ప్లస్ యూ ఐ ప్లస్ యూ ఐ ప్లస్ యూ వీ వీ వీ ఇది చాలా పెరిగిపోతూ వస్తుంది.
0: In this manner, this grows, I plus you, we, and this we grows into a large number of we.
1: ఈ we plus he అని మరి తరిగితే దాన్ని చేర్చుకోవాలి, అప్పుడు he అయిపోతుంది. We ఉండదు, I ఉండదు, you ఉండదు.
0: In this manner, we join him, it will become we plus he. The we will disappear, the I has already disappeared, only he remains.
1: కనుకనే మొట్టమొదట మనము I am the messenger of God అనేటువంటి I నుంచి మనం స్టార్ట్ చేయాలి.
0: The starting point, therefore, is in the first instance to tell yourself that you are the messenger of God.
1: తదుపరి ఐ ఎమ్ ది సన్ ఆఫ్ గాడ్.
0: ది నెక్స్ట్ స్టెప్ ఈజ్ ఐ ఎమ్ ది సన్ ఆఫ్ గాడ్.
1: కారణమేమనగా మెసెంజర్ వేరే ఉన్నాడు, మాస్టర్ వేరే ఉంటున్నాడు. మాస్టర్ కు మెసెంజర్ కు చాలా దూరంగా ఉంటుంది.
0: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ దేర్ ఇస్ అ మెసెంజర్ అండ్ దేర్ ఇస్ అ మాస్టర్. దేర్ ఇస్ అ డిస్టెన్స్ బిట్వీన్ మెసెంజర్ అండ్ మాస్టర్.
1: రిలేషన్షిప్ కూడా ఎక్కువగా లేదు.
0: దేర్ ఇస్ నాట్ సచ్ క్లోజ్ రిలేషన్షిప్.
1: ఇది క్రమక్రమేణా ఈ యొక్క బాంధవ్యం పెరిగిపోవటం వల్ల ఐ అండ్ యు ఆర్ వన్ అని కొంతవరకు నువ్వు మరి మూడో స్టెప్ లో పోతుంటుంటాడు.
0: లేటర్ యాజ్ రిలేషన్షిప్ బికమ్స్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ ఐ అండ్ యు ఆర్ వన్.
1: రెండవ దీంట్ లోపల ఐ ఆమ్ ది సన్ ఆఫ్ గాడ్ వస్తుంది. సన్ ఆఫ్ గాడ్ లోపల ఏమవుతుంది, తండ్రి యొక్క వెల్త్ కు, తండ్రి యొక్క ఫిగర్ కు, తండ్రి యొక్క బ్లడ్ కు తండ్రి సంబంధం ఏర్పడుతుంది.
0: ఇన్ ది సెకండ్ స్టేజ్ వెన్ వీ టెల్ అవర్ సెల్ఫ్ ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్, దేర్ ఇస్ అ క్లోజ్ రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ ది వెల్త్ ఆఫ్ ది ఫాదర్, ది ఫార్మ్ ఆఫ్ ది ఫాదర్, ది బ్లడ్ ఆఫ్ ది ఫాదర్.
1: క్రమక్రమేణా పెరిగిపోతూ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నారు.
0: గ్రాడ్యువలీ గ్రోయింగ్ ఇన్ దిస్ మేనర్ హీ సెడ్ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్.
1: అదే విధంగానే మనం ఈనాడు మొట్టమొదట ఒక విధమైనటువంటి యొక్క మార్గంలో మనం ప్రవేశించి తద్వారా నేను మెస్సెంజర్ మెస్సెంజర్ అనేటువంటి దాంట్లో మనం సేవను చేయాలి.
0: ఇన్ ది సేమ్ మేనర్ టుడే వీ షుడ్ ఎంటర్ ఎ పాత్ అండ్ యాజ్ ఎ మెస్సెంజర్ వీ షుడ్ డూ సర్వీస్.
1: దీనినే డివైన్ అన్నారు. లాస్ట్ లోపల ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అనేటువంటి దాన్ని ఈ ఆత్మశక్తి దివ్య శక్తి దివ్యమైన మార్గము అని చెప్తూ వచ్చారు.
0: దిస్ పాత్ has been described as the divine path. Until you end up by saying, I and my father are one, you become one with the Atma.
1: Work without love, deplorable. Work with love, desirable. Love without duty is divine.
0: Work without love is deplorable. Work with love is desirable.
1: Love without duty is divine.
0: Love without duty is divine.
1: కనుక ఈ మూడింటి మార్గం లోపల మనము లవ్ వితౌట్ డ్యూటీ. డ్యూటీ మీన్స్ ఏమిటంటే డ్యూటీ అనే దాంట్లో మన పని అనుకోకూడదు. మనం ఇక డ్యూటీ అనగా ఫోర్స్, ఇంకొకరి బలవత్తం లేనటువంటి పని అని ఒక అర్థం.
0: హియర్ డ్యూటీ మీన్స్ డ్యూటీ విత్ ఫోర్స్ విత్ కంపల్షన్ ఫ్రమ్ అవుట్ సైడ్, బట్ డ్యూటీ విదౌట్ కంపల్షన్ ఫ్రమ్ అవుట్ సైడ్.
1: ఇక్కడ మీరు మూడు విధములైనటువంటి అర్థాలు మీరు తీసుకోవాలి.
0: యూ హ్యావ్ టు టేక్ త్రీ టైప్స్.
1: మన భారతీయులు యందు కర్తవ్యం ఒక్కటి.
0: In our language, in our context, duty is described in three ways. One is kartavya.
1: Sambandham, marokati.
0: The second one is connection, sambandham.
1: Nirbandham, inkokati.
0: The third one is compulsion or nirbandham.
1: Nirbandham, sambandham, kartavyam. Moodu vidhamulaitu padamulato bharatiyulu tama jeevitanni sagistu potunnaru.
0: In three different words, they have been taking their life in three ways. Compulsion, connection and kartavya.
1: ఈ నిర్బంధం అనేటువంటిది ఏమైపోతుందంటే కొన్ని విధమైనటువంటి యొక్క డ్యూటీ కింద చెప్తూ వస్తున్నారు ఈనాడు.
0: సమ్ టైమ్స్ దిస్ కంపల్షన్ ఇస్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ ఎ డ్యూటీ.
1: ఇది ఎట్లా, ఇది ఏ విధమైనటువంటి ఒక ఫోర్స్ గా ఒక విధ నిర్బంధంలో ఉంటుండాలి.
0: వీ విల్ టేక్ అన్ ఎగ్జాంపుల్ వాట్ కైండ్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్ దిస్ ఇస్ కనెక్టెడ్.
1: ఈనాడు ఒక ఆఫీస్ కు ఒక అధికారి విజిట్ చేస్తున్నాడు.
0: టుడే అన్ ఆఫీసర్ ఇస్ విజిటింగ్ హిస్ ఆఫీస్.
1: కానీ అధికారి విజిట్ చేస్తుండే సమయంలో ఈ యొక్క వర్కర్ కు 104 degrees టెంపరేచర్ ఉంటుండాలి.
0: వెన్ ది మాస్టర్ ఇస్ విజిటింగ్ ది ఆఫీస్ దెన్ దిస్ వర్కర్ హూ ఇస్ వర్క్స్ ఇన్ ది ఆఫీస్ హస్ గాట్ 104 degrees.
1: ఆనాడు లీవ్ తీసుకోవడానికి వీలు కాదు.
0: హీ కెనాట్ టేక్ లీవ్ దట్ డే.
1: ఏదో కొన్ని పిల్స్ అయినా తినేసేసి డాక్టర్ దగ్గర పోయి ఇంజక్షన్ అయినా తీసుకుని నిర్బంధంగా పోయే తీరాలి. ఎందుకంటే విజిట్ చేస్తున్నాడు, తన ఫైల్స్ అంతా కూడా చెకప్ చేస్తున్నాడు.
0: He cannot take leave that day. He will have to take some pills or go to a doctor and take an injection and go to the office because the officer is coming to inspect and see his files.
1: ఇది తన యొక్క కంట్రోల్ లో లేదు.
0: Here, this leave is not in his control that day.
1: ఇది డ్యూటీ.
0: This is duty.
1: ఇంకా రెండవ మార్గం ఏమిటనగా ఈనాడు సండే అవుతుంది. సండే అయినప్పుడు హాలిడేగా ఉండాలనుకుని తన మిత్రులందరినీ ఇంటికి డిన్నర్ పిలిచాలా అని చెప్పి అనుకున్నాడు.
0: The second type is, today happens to be a Sunday. He wanted to enjoy a holiday on Sunday and invite several friends to his home.
1: Sariga suddenly tellavarlechinappudiki itaniki jwaram vachesestundi 104 degrees.
0: Suddenly when he wakes up in the morning on Sunday he gets fever 104 degrees.
1: Tachanme friends ku phone chesadu, na dinner cancel cheskunnanu, naaku health saraledu annadu.
0: Immediately he telephones to all his friends whom he has invited and says, my body is not well, my health is not good, I cancel the invitation.
1: ఇది సంబంధం, తన కంట్రోల్ లో ఉంది.
0: దిస్ ఇస్ ఎ
1: కనెక్షన్. చేయొచ్చు లేక క్యాన్సిల్ చేసుకోవచ్చు.
0: దిస్ ఇస్ ఎ కనెక్షన్, ఇట్ ఈస్ ఇన్ హిస్ కంట్రోల్. హీ కెన్ గో త్రూ ది డ్యూటీ హీ హాస్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ హిమ్సెల్ఫ్ ఆర్ హీ కెన్.
1: కానీ ఆఫీస్ డ్యూటీ మాత్రం తన కంట్రోల్ లేదు. ఆఫీసర్ ఆజ్ఞ ప్రకారం నడుచుకుని తీరాలి, ఇది డ్యూటీ.
0: బట్ వాట్ రిలేట్స్ టు హిస్ ఆఫీస్ వర్క్ ఇస్ నాట్ ఇన్ హిస్ కంట్రోల్. హీ విల్ హ్యావ్ టు డూ హిస్ డ్యూటీ అకార్డింగ్ టు ది ఆఫీసర్స్ కంట్రోల్.
1: ఇంకా కర్తవ్యము అంటే ఏమిటి, అదే ఈనాడు మానవుడికి అతి ప్రధానమైనటువంటిది.
0: The third type, Kartavya, what is that? That is most important thing to man today.
1: Small example.
0: There is a small example.
1: Oka inti lopala, bharya bhartalu, edo konni karanantaranga kalahinchukunnaru.
0: In one home, wife and husband, for some reasons, quarreled with each other.
1: Bharta, bharyanu anek vidhamuluga kopinchi, rendu debbalu vesadu.
0: The husband became angry with the wife in many ways, and even given her a little beating.
1: కాని ఈ కోపంగా ఉండినటువంటి సమయం లోపల భార్య వంట రూమ్ లో ఏడుస్తూ ఉంటుండాలి.
0: డ్యూరింగ్ దిస్ పీరియడ్ వెన్ హీ వాజ్ యాంగ్రీ ది వైఫ్ వాజ్ వీపింగ్ వాజ్ సారీ ఇన్ ది కిచెన్.
1: భార్య పైన కోపం ప్రకటిస్తున్నాడు.
0: హీ వాజ్ షోయింగ్ యాంగర్ ఇన్ రిలేషన్ టు హిస్ వైఫ్.
1: తక్షణమే ఒక ఫ్రెండ్ డ్రాయింగ్ రూమ్ లో ప్రవేశించాడు.
0: అట్ దట్ మోమెంట్ ఎ ఫ్రెండ్ ఎంటర్స్ హిస్ డ్రాయింగ్ రూమ్.
1: ఫ్రెండ్ దగ్గర హలో హలో హలో అని నవ్వుతూ పోయాడు ఇతను.
0: When he goes to receive his friend, he says, hello friend, and he is smiling.
1: Kutchavani friend daggara chala happy ga maatladnadu.
0: He speaks to the friend very happily, asks him to sit down.
1: Tachchane coffee istanu ani cheppi kutchomannadu. Varuga coffee tayar cheyi. Kopanga maatladutunnadu.
0: He tells his friend very softly, I will give you coffee, sit down. Goes inside the kitchen and orders his wife, prepare some coffee.
1: Bharya daggara kopanni prakatistunnadu. Friend daggara sahananni prakatistunnadu.
0: He is exhibiting anger in relation to his wife.
1: Tachchaname oka friend drawing room lo praveshinchadu.
0: At that moment a friend enters his drawing room.
1: Friend daggara hello hello hello ani navutu poyadu.

0: the presence of his wife, he is exhibiting patience and forbearance in the
1: presence of his తన యొక్క సంసారం యొక్క గుట్టు బయట వానికి తెలియకూడదు ఈ గౌరవం కోసం పెట్టుకుంటున్నాడు.
0: వాట్ ఈస్ ది రీజన్? ది రీజన్ ఈస్ ది ఇంట్రికసీస్ అండ్ ట్రబుల్స్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ షుడ్ నాట్ బి నోన్ టు ఎన్ అవుట్ సైడర్. ఇట్ ఈస్ దిస్ ద
1: ఫ్రెండ్ దగ్గర ఫ్రీగా ఉన్నట్టు ఇల్లాలకు తెలియకూడదు.
0: ది వైఫ్ షుడ్ నాట్ నో దట్ హీఈస్ ఫ్రీ అండ్ వెల్ విత్ ది ఫ్రెండ్.
1: ఈ విధమైనటువంటి గౌరవాన్ని పోషించుకుంటూ రావటం వల్లనే సంసారం గౌరవ మర్యాదలతో ఉంటుంటాయి.
0: In order to protect this kind of honor of a family, the family continues to be protected and honored. This kartavya, this type of duty today has been lost. The anger which should have been shown towards the wife, he will show towards the friend. Which means he is losing his manners.
1: ఈ విధమైనటువంటి కర్తవ్యాన్ని ఈనాడు మనం పోషించుకుంటూ రావాలి. కనుక డ్యూటీ అనగా ఏమిటంటే కేవలము ఆఫీసుకు పోవటము, పని చేయటము ఇవి మాత్రం కాదు. ఆఫీసులో నిర్బంధమైనటువంటి దానిని మనం చేయటం వల్లనే దీనికి ఇంగ్లీష్ లో డ్యూటీ అని పెట్టారు.
0: టుడే ఇట్ ఈస్ నాట్ ది డ్యూటీ దట్ ఈస్ రిలేటెడ్ టు యువర్ కంపల్సరీ అటాచ్మెంట్ టు ది ఆఫీస్ ఆర్ టు యువర్ కనెక్షన్ దట్ షుడ్ బి ప్రమోటెడ్. దట్ ఈస్ వై ఇట్ హాస్ బీన్ కాల్డ్ డ్యూటీ. బట్ దేర్ ఈస్ అ టైప్ ఆఫ్ డ్యూటీ కాల్డ్
1: ఈనాడు మన యొక్క సేవకుల యొక్క డ్యూటీ గవర్నమెంట్ ఇది కాదు. God duty.
0: Today, the duty of our sevakas is not that of the government, it is that of God.
1: తనకు ఒక్క మాస్టర్ మాత్రమే ఉంటున్నాడు.
0: There is only one master for him.
1: ఇక్కడ ఆఫీసు లోపల అనేక మంది మాస్టర్స్ గా ఉంటారు.
0: In the office, there may be several masters.
1: కనుకని ఈ I and my father are one అనుకున్నప్పుడే హోలీ గోస్ ఏర్పడిపోతుంది.
0: So, when you are able to think, I and my father are one, then you become one and the stage of being a holy ghost comes.
1: కనుక ఈనాడు మానవ సోదరత్వాన్ని దైవ పితృత్వాన్ని మొట్టమొదట మనం భావించి సేవకులో మనం పాల్గొనాలి.
0: So today our very first thought should relate to brotherhood of man and fatherhood of God and then we should enter service.
1: క్రమక్రమేణా కూడాను ఏకాత్మ భావాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి.
0: Gradually we should also develop the idea of one atma in everyone.
1: కనుకనే ఈనాడు మనము మన జీవితం అనే ప్రవాహమునకు ఒక విధమైనటువంటి రెండు హద్దులు మనం నిర్మించుకోవాలి.
0: టుడే టు ది రివర్ ఆఫ్ అవర్ లైఫ్ వీ షుడ్ హ్యావ్ టు హ్యావ్ టూ కంట్రోల్స్, టూ బ్యాంక్స్.
1: ఎందుకనగా ప్రవాహము ప్రవహించే సమయంలో ఇటువైపున అటువైపున రెండు గట్లు ఉంటుంటాయి.
0: ది రీజన్ ఫర్ దిస్ ఈస్ వెన్ ఎ ఫ్లో ఆఫ్ వాటర్ టేక్స్ ప్లేస్ ఆన్ బోత్ సైడ్స్ దెర్ ఆర్ బండ్స్, బ్యాంక్.
1: అప్పుడే ఈ యొక్క నది చక్కగా ప్రవహించి సముద్రంలో లీనమైపోతుంది.
0: It's only then that the river flows well and goes and merges into the ocean.
1: ఈ నాడు మన జీవితం అనే ప్రవాహము అతి తీవ్రంగా ప్రవహిస్తుండాలి.
0: Today the river of our life is flowing very fast.
1: దీనికి గట్టు లేకుండా ఉంటున్నాయి.
0: There is no control, there's no bond for this river.
1: కనుకని ఈ నాడు ఒక వైపున ఒక గట్టు, రెండవ వైపున మరొక గట్టు. ఈ రెండు గట్లను ఈనాడు మనం గట్టిగా కట్టుకోవాలి.
0: Today we will have to build a bond on one side and another bond on the other side.
1: ఒకవైపున అష్టాక్షర నామం అనేటువంటి గట్టును పెట్టుకోవాలి.
0: ఆన్ వన్ సైడ్ వీ షుడ్ హ్యావ్ ఎ బ్యాంక్ అండర్ ది నేమ్ ఆఫ్ అష్టాక్షర నామం.
1: రెండవ వైపున మరొక అష్టాక్షర నామము అనే గట్టును కట్టుకోవాలి.
0: ది సెకండ్ సైడ్ ఆల్సో దేర్ ఇస్ అనదర్ అష్టాక్షర నామ విచ్ వీ హ్యావ్.
1: ఏమిటి అష్టాక్షర నామం? ఓం నమో నారాయణయ. కాదు కాదు కాదు కాదు. ఒకవైపున సంశయాత్మా వినశ్యతే, సంశయాత్మా వినశ్యతే, నిస్సంశయము అనేటువంటి గట్టును ఒక దగ్గర కట్టుకో.
0: What is this Ashtakshari? It is not the standard Ashtakshari Om Namo Narayana. But this is Tamsiyatma Vinasyati. You should not have any doubt whatsoever. You should get rid of all doubts.
1: Rendo Vaipana Ashtakshara Namo Saddhavan Labhate Gnanam.
0: The second side again, the Ashtakshari is Saddhavan Labhate Gnanam.
1: Anaga Vaka Vaipana Saddha, Vaka Vaipana Nissamsayamu. Ee rendu gattlu kattukunte manamu పవిత్రమైన జీవితంలో తపస్సుగా మనం జీవించగలము.
0: విచ్ మీన్స్ ఆన్ వన్ సైడ్ శ్రద్ధ, కేర్ అండ్ అటెన్షన్, ఆన్ అనదర్ సైడ్ అబ్సెన్స్ ఆఫ్ ఆల్ డౌట్. ఇఫ్ వీ హ్యావ్ దీస్ టూ కంట్రోల్స్.
1: ఈనాడు మానవుడు కేవలము సంశయముల యొక్క మూటగా తయారవుతున్నాడు.
0: టుడే మ్యాన్ ఈజ్ అ బండిల్ ఆఫ్ డౌట్స్.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకుండా ఉంటుండాలి.
0: దేర్ ఇస్ నో సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేనటువంటి వాడు ఏం చిన్న కార్యం కూడా చేయలేడు.
0: One who has no self-confidence cannot do even a small, tiny task.
1: తనపైన తనకు విశ్వాసమే లేదు, దైవాన్ని మనకు సాక్షాత్కరించుకోవాలంటుంటారు.
0: He has no confidence in himself, but he wants to have sakshatkar of God.
1: కింద పునాదే లేకపోతే పైన మనము రూపి ఏ విధంగా వేయగలము?

0: There is no foundation. How can we put a roof on the top? గోడనే కట్టకపోతే మనం రూఫ్ని ఏ రీతిగా ధరించగలం? If we have not built the walls, who is going to bear the roof? కనుకనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫౌండేషన్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈస్ ది ఫౌండేషన్. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది గోడ. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అట్ లైక్ ది వాల్. సెల్ఫ్ సాక్రిఫైస్ అదే రూఫ్. సెల్ఫ్ సాక్రిఫైస్ ఈస్ ది రూఫ్.
1: సెల్ఫ్ రియలైజేషన్ ఇస్ లైఫ్.
0: సెల్ఫ్ రియలైజేషన్ ఈస్ ది లైఫ్.
1: కనుక ఈ మూడు కూడా భద్రంగా ఉండినప్పుడే ఈ లైఫ్ అనేటువంటి సెల్ఫ్ రియలైజేషన్ కూడాను మనం సుఖంగా మనం ఆనందంగా సంపూర్ణమైన నిర్భయంతో జీవించడానికి వీలవుతుంది.
0: ఇట్స్ ఓన్లీ వెన్ వీ హ్యావ్ దీస్ త్రీ బిల్ట్ ప్రాపర్లీ ది సెల్ఫ్ రియలైజేషన్ వీ కెన్ హ్యావ్ అండ్ అవర్ లైఫ్ కెన్ బి హ్యాపీ అండ్ ప్రాస్పరస్.
1: కనుక మొట్టమొదట మనం విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోవాలి.
0: ఫస్ట్ స్టెప్ ఇస్ టు ప్రమోట్ కాన్ఫిడెన్స్.
1: ఈ సేవను చేసే సమయం లోపల మనం అందరికీ సాయిరాం సాయిరాం సాయిరాం అంటున్నాం, కానీ ఎందుకోసం నువ్వు సాయిరాం అంటున్నావు?
0: వైల్ పర్ఫార్మింగ్ దిస్ సేవ ఆర్ గివింగ్ సర్వీస్ టు ఆల్ వి సే సాయిరాం.
1: ఈ సాయిరాం సాయిరాం అనేటువంటి ఈ పదములు కానీ ఈ యాక్షన్ కానీ కేవలం యాంత్రికంగా బయలుదేరకూడదు, యంత్ర రూపంతో ఉండకూడదు.
0: వై డు వి అటర్ దీస్ వర్డ్స్ సాయిరాం? దీస్ వర్డ్స్ షుడ్ నాట్ కమ్ మెకానికలీ అవుట్ ఆఫ్ యూ.
1: ఎవరికి మనం సాయిరాం అన్నా సాయిరాం పోయి చేరుతుంది అనేటువంటి భావంతో, అందులో సాయిరాముడు ఉన్నాడు అనేటువంటి విశ్వాసంతో మనం చేస్తున్నాం.
0: విత్ ది థాట్ దట్ టు హూమ్సోఎవర్ యు అటర్ దీస్ వర్డ్స్ సాయిరాం, దే విల్ గో అండ్ రీచ్ సాయిరాం అండ్ దట్ సాయిరాం ఇస్ ప్రెసెంట్ ఇన్ దట్ ఇండివిజువల్.
1: గనుకనే మన ఉపనిషత్తులు దైకున్ను సర్వజీవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతే, ఎవరికి మనం నమస్కారం చేసినా దైవానికి పోయి చేరుతుండాలి.
0: దట్ ఈస్ వై అకార్డింగ్ టు ది ఉపనిషత్ టు హూమ్సోఎవర్ వీ మేక్ ఒబీసెన్స్ అల్టిమేట్లీ ఇట్ గోస్ అండ్ రీచెస్ గాడ్. దిస్ ఇస్ వాట్ వీ బిలీవ్.
1: ఎవరికి మనము నమస్కారం చేసినా ఏ విధంగా భగవంతునికి పోయి చేరుతున్నదో అదే విధంగానే సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతి గచ్చతి. ఎవరిని మనం తిరస్కరించినా, ఎవరిని మనం అవమానం చేసినా, ఎవరిని మనం బాధించినా అది కూడా భగవంతునికి చేరిపోతుంది.
0: జస్ట్ యాజ్ టు హూమ్ సో ఎవర్ వీ మేక్ ఒబీసెన్స్ ఇట్ గోస్ అండ్ రీచెస్ గాడ్, సో ఆల్సో హూమ్ సో ఎవర్ యూ కాజ్ హార్మ్ అండ్ హర్ట్ దట్ విల్ ఆల్సో గో అండ్ రీచ్ గాడ్.
1: కనుక మనం ఎవరిని కూడా హింసించకుండా, ఎవరిని బాధించకుండా, ఎవరిని కష్టపెట్టుకోకుండా అందరినీ కూడా సాధ్యమైనంత వరకును ప్రేమతో మనం చేస్తుంటుంటే ఇది వాక్ తపస్సు కింద గాని మనస్తపస్సు కింద గాని సంసిద్ధంగా నేర్పడుతుంది.
0: సో వితౌట్ కాజింగ్ హార్మ్ ఆర్ హర్ట్ టు ఎనీబడి ఇఫ్ యూ కెన్ కండక్ట్ అవర్ సర్వీస్ దెన్ దిస్ విల్ బి లైక్ తపస్ ఆఫ్ యువర్ వర్డ్ అండ్ ఆఫ్ యువర్ యాక్షన్.
1: కనుక తపస్సు అనగా మనము ఇల్లు వాకిలి వదిలిపెట్టి మన యొక్క కర్తవ్యాలు విసర్జించి అరణ్యానికి పోవటం కాదు. వాక్ తపస్సు మనం చెయ్యాలి. మనో తపస్సు మనం పవిత్రమైన భావాలతో ఈ యొక్క ఇంద్రియాన్ని అరికట్టుకోవాలి. దేహ తపస్సు పవిత్రమైనటువంటి మహర్షులకు మహనీయులకు పెద్దలకు తల్లిదండ్రులకు సేవలు చేసి అనేక విధమైనటువంటి యొక్క ప్రీతిని మనం అందుకొని తద్వారా మనము అహంకార మమకారాన్ని అణచుగొట్టుకోవాలి.
0: తపస్సు డస్ నాట్ మీన్ గివింగ్ అప్ అవర్ హోమ్స్ అండ్ ఫ్యామిలీస్ అండ్ గోయింగ్ టు ది ఫారెస్ట్. తపస్సు షుడ్ కన్సిస్ట్ ఆఫ్ తపస్సు ఆఫ్ ది మైండ్ ఆఫ్ ది హార్ట్ అండ్ ఆఫ్ ది బాడీ. దిస్ షుడ్ బి డన్ ఇన్ ఆర్డర్ దట్ యు మే గివ్ అప్ యువర్ ఈగో అండ్ యువర్ అటాచ్మెంట్.
1: కనుకనే దీనిని పురస్కరించుకుని ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నారు.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ ఇట్ హస్ బీన్ సెడ్ దట్ ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ ఈజ్ మ్యాన్ కైండ్.
1: మన మనసులోని భావములు, మాటలోని పలుకులు, క్రియలోని ఆచరణములు మూడు ఏకమైపోవాలి.
0: అవర్ థాట్ ఫ్రమ్ ది మైండ్, అవర్ వర్డ్ ఫ్రమ్ అవర్ మౌత్ అండ్ అవర్ డీడ్స్ ఫ్రమ్ అవర్ హ్యాండ్స్.
1: కానీ ఈనాడు మ్యాన్ కైండ్ అంటున్నారు కానీ ఈ మూడు ఏకం చేయటం లేదు.
0: But today we only talk of mankind, but we do not harmonize the thought, word and deed.
1: ఇప్పుడు మ్యాన్కైండ్ అని చెప్పడానికి వీల్లేదు, మంకీ కైండ్ అని చెప్పొచ్చు బాగా.
0: In that situation we cannot call it mankind, we can call it monkey kind.
1: మనము ఆ విధంగా పోకూడదు. మనము పవిత్రమైనటువంటి మానవుడము, నరుడము.
0: We should not take that path. We are sacred human beings, we are naras.
1: ఈ నరకు వానరకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం కొంతవరకు విచారించాలి.
0: వి షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఎ నర ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ ఎ వానర ఎ మంకీ.
1: వానర ఇది మూడు అక్షరాలు, నర రెండు అక్షరాలే.
0: వానర మంకీ హెస్ గా త్రీ లెటర్స్, నర మ్యాన్ హెస్ గా టూ లెటర్స్.
1: ఈ వానర ఈ మూడు అక్షరాలు ఏమిటంటే వాళ్ళ ఉంది కాబట్టి వానర.
0: వానర కెన్ బి ఎక్స్ప్లెయిన్ బై సేయింగ్ ఇట్ ఈస్ బికాస్ దర్ ఇస్ ఎ టెయిల్. వా Vanara is one who has a tail.
1: కాబట్టి మనిషికి ఆ వాలం లేదు కాబట్టి నర.
0: సిన్స్ మ్యాన్ హ్యాస్ నో టెయిల్ ది లెటర్ వా గోస్ అండ్ హీ బికమ్స్ నర.
1: కానీ తోక లేదు మాత్రమే కానీ వానరుని యొక్క చేష్టలన్నీ ఉంటున్నాయి నరుని యందు.
0: ఓన్లీ ది టెయిల్ ఈస్ అబ్సెంట్ బట్ ఆల్ ది కాండక్ట్ ఆఫ్ ఎ మంకీ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎ మ్యాన్.
1: కానీ మనం ఆ విధమైన ప్రయత్నంలో పోకూడదు. మనము దివ్యమైన వానర వారమున్నటువంటి యొక్క కోతులే రామసేవ చేసి అనేక విధమైనటువంటి రామ ప్రీతికి పాత్రులైనాయి.
0: హూ షుడ్ నాట్ టేక్ దట్ పార్ట్ వానర ది మంకీస్ హూ హావ్ ది టెయిల్ ఇన్ మెనీ వేస్ డిడ్ సర్వీస్ టు రామ అండ్ సాంక్టిఫైడ్ దేర్ లైవ్స్.
1: ఈనాడు నరుడై పుట్టి మానవత్వంకు మాధవత్వానికి సన్నిహిత సంబంధం అనేటువంటిది గుర్తించుకుని కూడా మనం అట్టి సేవలు చేయకపోతే నిజంగా మానవత్వానికి సార్థకం కాదు.
0: టుడే బీయింగ్ బాండ్ ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ రికగ్నైజింగ్ దట్ వీఆర్ మచ్ క్లోజర్ టు డివినిటీ అండ్ మచ్ క్లోజర్ టు గాడ్ యట్ ఇఫ్ వీ డూ నాట్ డూ సచ్ సర్వీస్ దెన్ వీఆర్ నాట్
1: మన నిత్య జీవితంలో మనం అనుభవించవలసినటువంటివి మనం తెలుసుకోవలసినటువంటివి ఇంకా ఎన్నో ఉంటున్నాయి. నిత్య జీవితమే మనం ఆధ్యాత్మిక మార్గము.
0: There are many things in our daily life which we have to understand and which we have to learn. In fact, daily life is spirituality.
1: Nijinga manamu aadhyatmikam aadhyatmikam anaga pratyekamainatuvanti oka sthayi kaadu.
0: Truly when we talk of aadhyatmika spirituality, it's not as if it is a distinct
1: mana nitya jeevithamlo manam anubhavincheetundi prati kriyalu kudanu aadhyatmika sambandhinchinatuntivi.
0: Every event which we experience in our daily life is connected closely with spirituality.
1: Manam sariyainatundi arthanni gurtinchukolekapovatam chetane aadhyatmika veru mana daily life nitya jeevitham veru ani dani vibhagam chestunnam.
0: Because we do not understand the real true meaning of life, we are separating spirituality from daily life.
1: కనుక మనము నిత్య జీవితము ఆధ్యాత్మికము రెండు ఒక్కటి.
0: డైలీ లైఫ్ అండ్ స్పిరిచువాలిటీ ఆర్ టుగెదర్ వన్.
1: ధర్మ అర్థ కామ మోక్షంలోని నాలుగుగా ఉన్నటువంటి పురుషార్థములను రెండుగా రెండు ఒక్కటిగా చేయమని చెప్పని చెప్పాడు.
0: ధర్మ అర్థ కామ అండ్ మోక్ష దే షుడ్ బి మేడ్ ఇన్ టు టూ.
1: ధర్మము దేనికోసము? అర్థమును ధర్మము చేయటమే ఈ ధర్మార్థము.
0: ధర్మార్థ What for do you want to have wealth? Artha. For come for
1: ikkada artham anaga kevalamu currency notes oka dollars maatrame kaadu.
0: Here the word artha does not mean only currency notes or dollars.
1: Wealth anetvanti kevalamu gnanam okka dhaname.
0: Wealth has got a much broader meaning.
1: Aarogyam okka dhaname.
0: Wisdom is a health.
1: Mana yokka bhavam okka dhaname.
0: Thoughts are wealth.
1: మన యొక్క దేహ బలము యొక్క ధర్మమే ధనమే.
0: అవర్ బాడీలీ స్ట్రెంగ్త్ ఇస్ ఆల్సో.
1: కనుక ధనం అనగా ఏమిటి? దేహ బలము, మనోబలము, బుద్ధి బలము, ఆధ్యాత్మిక బలము, సర్వ బలములు కూడా ధనముల కిందనే లెక్క.
0: వాట్ ఈస్ వెల్త్? బాడీలీ స్ట్రెంగ్త్ ఇస్ వెల్త్, మెంటల్ స్ట్రెంగ్త్ ఇస్ వెల్త్, స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఇస్ వెల్త్. ఆల్ దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెల్త్.
1: సత్శీలము ధనమే, సదాచారము ధనమే, ఐశ్వర్యము ధనమే, సర్వము ధనమే.
0: గుడ్ క్యారెక్టర్ ఇస్ వెల్త్, గుడ్ కాండక్ట్ ఇస్ వెల్త్. All these things are wealth. They constitute wealth.
1: కనుకనే ఆ ధనమును మనము ధర్మము చెయ్యాలి అన్నాడు.
0: This wealth of all kinds, this should be used for the purpose of dharma.
1: కనుకనే ఈ ధనం అనేటువంటి యొక్క సర్వమును కూడాను దానము చేసే నిమిత్తమే ధర్మము అన్నారు.
0: That is why all this wealth of all types is for you to give away as gifts to others.
1: ఇంకా అర్థ కామము.
0: The other two purusharthas, artha kama.
1: మనము దైవము మోక్షం అనేటువంటి దాన్ని కామించాలి.
0: వీ షుడ్ హ్యావ్ ది డిజైర్ ఆఫ్ గెటింగ్ మోక్ష.
1: కేవలం లోక సంబంధమైనటువంటి వాటిని కాదు, మనం మోక్షమే మనం నిజంగా మనం ప్రేమించవలసినటువంటిది, ఆశించవలసినటువంటి మార్గము.
0: వీ షుడ్ నాట్ డిజైర్ ఫర్ వరల్డ్లీ థింగ్స్ అలోన్, వీ షుడ్ డిజైర్ టు గెట్ గాడ్.
1: ఈనాడు కూడా లౌకికము ఆధ్యాత్మికము రెండింటి కూడా ఏకం చేయాలి.
0: ఇన్ దిస్ వే వరల్డ్లీ లైఫ్ and spiritual life,
1: లౌకికమే ఉంటేనే మనం ఆధ్యాత్మికంలో ప్రవేశించగలుగుతున్నాం.
0: ఇట్స్ ఓన్లీ బికాస్ వీఆర్ ఇన్ ది వరల్డ్ వీఆర్ ఏబుల్ టు గో ది పాత్ ఆఫ్
1: స్పిరిచువల్. ఇది వస్త్రం కాదు, ఇది బండిల్ ఆఫ్ థ్రెడ్.
0: దిస్ ఈస్ నాట్ ఎ పీస్ ఆఫ్ క్లాత్, ఇట్స్ ఎ బండిల్ ఆఫ్ థ్రెడ్స్.
1: ఇది థ్రెడ్స్ కాదు, ఇది కాటన్.
0: దిస్ ఈస్ నాట్ థ్రెడ్స్, దిస్ ఈస్
1: మొట్టమొదటి కాటన్, రెండవది థ్రెడ్, మూడవది క్లాత్.
0: ఫస్ట్ ఇస్ కాటన్, దెన్ కమ్ థ్రెడ్స్, దెన్ కమ్ క్లాత్.
1: కనుక దేహం అనేటువంటిది క్లాత్.
0: బాడీ ఈస్ లైక్ ది క్లాత్.
1: మన థాట్స్ అనేటువంటిది థ్రెడ్స్.
0: అవర్ థాట్స్ ఆర్ లైక్ ది థ్రెడ్స్.
1: మన ఆత్మనే కాటన్, ప్యూర్ కాటన్.
0: అవర్ ఆత్మ ఇస్ ది బేస్,
1: దానికి నో షేప్.
0: ఆత్మ
1: అదే ది వన్ యూ థింక్ యు ఆర్ బాడీ.
0: ది వన్ యూ థింక్ యు ఆర్
1: అదే క్లాత్.
0: దట్స్ ది క్లాత్.
1: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ అదే థ్రెడ్.
0: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ దోస్ ఆర్ ది థ్రెడ్.
1: ది వన్ యూ రియలీ ఆర్ అదే కాటన్.
0: ది వన్ యూ రియలీ ఆర్ దట్స్ ఆత్మ.
1: ఆ కాటనే లేకపోతే థ్రెడ్స్ ఏ లేవు, తెలిసే లేకపోతే క్లాత్తే లేదు. కనుక మూడు చేరి ఒక్కటే. దేహాత్మ, జీవాత్మ, పరమాత్మ మూడు ఒక్కటే. ఐహిక, ఆముష్మిక, కైవల్య మూడు ఒక్కటే.
0: ఇఫ్ వీ డూ నాట్ హ్యావ్ ది కాటన్ దెర్ ఆర్ నో థ్రెడ్స్. ఇఫ్ వీ డూ నాట్ హ్యావ్ ది థ్రెడ్స్ దెర్ ఇస్ నో క్లాత్. సో ఆల్సో ఇఫ్ దెర్ ఇస్ నో ఆత్మ పరమాత్మ దెర్ ఇస్ నో జీవాత్మ. ఇఫ్ దెర్ ఇస్ నో జీవాత్మ దెర్ ఇస్ నో దేహాత్మ.
1: దీనికి ఇంకా కూడా చాలా అవసరమైనటువంటివి చాలా ఇంపార్టెంట్ అయినటువంటివి. దేహము, ఇంద్రియములు, మనస్సు, ఈ మూడింటి యొక్క చేరిక చేతనే ఈ దేహము, ఈ జగత్తు భిన్న రూపంగా గోచరిస్తూ వస్తున్నాయి.
2: ఫర్దర్ ది త్రీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్, ది బాడీ, ది ఆర్గన్స్ అండ్ ది మైండ్, ఇట్స్ ది కన్గ్లామరేషన్ ఆఫ్ దీస్ త్రీ విచ్ మేక్స్ యూ.
1: ఈ మూడింటి యొక్క తత్వాన్ని మనం గుర్తించినప్పుడే ఆధ్యాత్మిక స్పష్టంగా అర్థమవుతుంది.
2: ఇట్స్ ఓన్లీ వెన్ వీ కెన్ అండర్స్టాండ్ ది నేచర్ అండ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ దీస్ త్రీ కెన్ వీ అండర్స్టాండ్ స్పిరిచువల్.
1: కనుక ఈ దేహము, ఇంద్రియము, ఈ మనస్సు యొక్క తత్వాన్ని గుర్తించుకుంటే ఆధ్యాత్మికము సుస్పష్టంగా మనకు రూపొందింపజేస్తుంది.
2: ఇఫ్ వీ కెన్ రికగ్నైజ్ ది మీనింగ్ ఆఫ్ దీస్ త్రీ, ది బాడీ, ది ఆర్గన్స్ అండ్ ది మైండ్, వీ విల్ అండర్స్టాండ్ స్పిరిచువాలిటీ ఇన్ ఎ వెరీ క్లియర్.
1: కనుక స్పిరిచువాలిటీ అనగా కేవలము ఒక భిన్నమైనటువంటి ప్రపంచానికి విరుద్ధమైన మార్గం కాదు.
2: స్పిరిచువాలిటీ డస్ నాట్ కన్సిస్ట్ ఆఫ్ ఎ సెపరేట్ పాత్, పాత్ అన్కనెక్టెడ్ విత్ ది లివింగ్.
1: తెల్లవారి లేచినది మొదలు రాత్రి వరకు మనం నిద్రించేంత వరకు ఏ పని చేసినా అంతా కూడా ఆధ్యాత్మికమే.
2: సిన్స్ అవర్ గెటింగ్ అప్ ఇన్ ది మార్నింగ్ టిల్ వీ గో టు స్లీప్ ఇన్ ది ఈవినింగ్, వాట్ ఎవర్ వర్క్ వీ డూ, ఆల్ దట్ ఈస్ ఇంటిమేట్లీ కనెక్టెడ్.
1: తెల్లవారు 6 గంటలకు జపము, రాత్రి 8 గంటలకు జపమని ఒక టయాన్ని మనం నిర్ణయించుకోవటం అక్కర్లేదు. నిరంతరం కూడా సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం.
2: We do not have to fix a time, morning 8 o'clock or evening 8 o'clock for japa, at all times and at every instant.
1: Yavanamu, balyamu, kaumaramu, vardhakyam anetuvanti yokka style kudunu avasaram ledu.
2: For that, there is no need for having childhood, adulthood, old age. There is no such
1: thing. Kanuka deeniki vaya pramanam kaani, kala pramanam kaani, kala nimitam kaani, ematram kudunu akkaraledu.
2: For this, neither a fixed age nor a fixed time are necessary.
1: Mana anukoolamulu nimittamai manam kaalani nirnayam chesukuntanam kaani kaalamulaku emaatram kodano haddu ledu.
2: It is for our convenience that we fix a time, but time has no limitations.
1: Kevalam idi sayankalam anukuntunnamu, sayankalamulaku emaatram artham ledu.
2: We call this evening, it has no meaning at all.
1: Suryudu bhoomi kindiki povatam cheta sayankalam anukuntunnam, suryudu bhoomi paina praveshinchata cheta tellavaru anukuntunnamu.
2: Because the sun is setting, we think it is evening. When the sun is rising, we think it is morning.
1: Nijanga setting rising rendu levu sunku.
2: Truly sun neither rises nor sets.
1: Kevalam manaku kanipinchukunda poyinanta maatramna danni munigipoyadu anukuntunnam, kanipinchinappudu puttinadu anukuntunnam. Ee rendu kuda mana bhavale kaani suryuni yokka tattamulu kaadu.
2: Just because we do not see the sun, we think he is set. Just because we see him rise, we think sun is rising. But these are only our ideas and our
1: అదే విధంగా ఆత్మకనేటువంటిది జననము మరణము రెండు లేవు.
2: ఇన్ ది సేమ్ మేనర్ ఆత్మ హ్యాస్ నైదర్ బర్త్ నార్ డెత్.
1: దేహము కనిపించినప్పుడు పుట్టుక అనుకుంటున్నాం.
2: When the body is seen by us, we say
1: death. దేహము శిథిలమైపోతానే మరణం అంటున్నాం.
2: When the body falls down, we say death.
1: కానీ ఆత్మకు నో బర్త్ నో డెత్.
2: But ఆత్మ హ్యాస్ నైదర్ బర్త్ నార్ డెత్.
3: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 25th of January 1980, addressing Sevadal.

0: the spirit Atma, which is present at all points of time, which is all pervasive. People begin to wonder, how is it that they don't see this spirit Atma, though it is present everywhere? If you want to extract butter out of the milk, can you get it as much as you want?
1: Premaswarupula.
0: Embodiments of love.
1: Vishwamantayu oka gruham.
0: The entire universe is a house.
1: Manavulandaru oka kutumbam.
0: The entire humanity is a family.
1: Swarthame jeevita anartham.
0: It is selfishness that will put you to ruin.
1: Niswarthame jeevita paramartham.
0: Selflessness is ultimate objective of life.
1: ఇది ఏ రామచరితం యొక్క జీవితార్థం.
0: This is the inner secret in the history of Rama.
1: జగత్తునందు సర్వత్రా నిండినటువంటి యొక్క దివ్యత్వాన్ని గుర్తించుకోవటం అత్యంత సులభమే.
0: That divinity which is spread all over the universe is quite easy to know that.
1: కానీ ప్రాకృతమైన భావములు మానవుని యందు ఉండినంత వరకు కూడాను ఈ దివ్యత్వము అప్రాప్తంగానే ఉంటుంటుంది.
0: So long he is filled with worldly thought and worldly feeling, the divinity will be hidden.
1: కులాభిమానము, దేశాభిమానము, ప్రాత్రాభిమానము, భాషాభిమానము, భాషాభిమానము ఉండినంత వరకు కూడాను ఇతను ప్రాకృత జీవియే.
0: He is a worldly man so long he is carried away by regional factions, divisions, the regional, the linguistic feelings.
1: Ittide pravritti jeevanamu ani.
0: This is outward path of life.
1: Tyagamu, bhavamu, prema, niswarthamu, ityadi pavitramainti gunamulu undinanta varaku idi nivritti margamlo praveshistundi.
0: When once we cultivate sacrifice, love, selfishness, selflessness and sanctity, you will turn inward path.
1: Kaluka prapta apraptulanni kudanu pravritti nivrutulu ende kudanu ividi untunnavi.
0: Therefore this deservedness and undeservedness are present in both these aspects.
1: Manchiloni cheddane prakrutamainatundi ni pravritti.
0: Therefore the bad you find in good is outward direction.
1: Cheddaloni manchiye నివృత్తి యొక్క సత్యము.
0: The good in bad is the truth in inward path.
1: ఈనాటి మానవుని యందు అమితంగా ప్రవృత్తి లక్షణములే అభివృద్ధి అవుతున్నవి.
0: Today we find so many qualities on the rise in humanity.
1: దినదినమునకును ప్రవృత్తియే అభివృద్ధిమానమవుతున్నది, కానీ నివృత్తి యొక్క తత్వము ఏమాత్రం కూడాను మనసు యందు సోకుటలేదు.
0: Man is always outward, at no point of time is inward.
1: Ramayanamunandu pravritti yokka tattvani nirmoolam gaavinche nimittamai nivritti tattvam aneetundi ramulu vanaranto cheri samudra teeramulo unnaru.
0: Rama reached the banks of the sea in order to kill this outward attitude, outward trend, and to develop the inward vision.
1: Ravana rajyamantai kudanu pravritti margamunande pravartistu untundadi.
0: The entire kingdom of Ravana is outward in its
1: pravritti anaga ajnanamu ahankaramu adambaramu.
0: Outward direction means ignorance, pomp and show and aggrandizement.
1: Enni chaduvulu undinappatikini enta balamu undinappatikini ఎంతటి స్థానంలో ఉండినప్పటికీ ఈ మూడు కూడాను మానవుని ప్రవృత్తి నుండి తన నివృత్తిలోకి పోనివ్వదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ హై నాలెడ్జ్, ఎడ్యుకేషన్, ఎగ్జాల్టెడ్ పొజిషన్ అండ్ ఫిజికల్ స్ట్రెంగ్త్, హి విల్ నెవర్ టర్న్ ఇన్వర్డ్.
1: కనుకనే సముద్ర తీరమునందు రామ, లక్ష్మణ, సుగ్రీవ, అంగద, జాంబవంత ఈ వీరందరూ చేరి అనేక విధములైనటువంటి యొక్క ముందుకు జరగవలసినటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
0: ఆల్ గ్యాదర్డ్ అలాంగ్ ద సీ షోర్ రామ, లక్ష్మణ, సుగ్రీవ, జాంబవాన్, అంగద, మేకింగ్ ఆల్
1: నలుని ఒకవైపున అంగదుని ఒకవైపున జాంబవంతుని ఒకవైపున నియమిస్తూ వచ్చాడు రాముడు.
0: Rama started appointing people in charge in different directions. Jambavan,
1: ఈ విధమైనటువంటి యొక్క ఏర్పాట్ల యందు మునిగినటువంటి రాములు అలసినట్టుగా లక్ష్మణుని తొడపైన తలపెట్టి పండుకున్నాడు.
0: Rama was pretending as if he is very much tired, making all these war arrangements, and he was just resting on the lap of Lakshmana.
1: అది పూర్ణిమ రాత్రి.
0: It is full moon night.
1: కానీ రాములకు అలసట లేదు.
0: In fact, Rama is never tired.
1: ఈ చింత చేరినటువంటి యొక్క ప్రవృత్తి యొక్క తత్వాలను నివృత్తిగా మార్చే నిమిత్తమై ఒక విధమైనటువంటి ఒక పరీక్షగా పూనుకున్నాడు.
0: Rama wanted to test how people would go inward with regard to the full moon night.
1: సుగ్రీవుడు కూడాను ప్రవృత్తి లక్షణమే.
0: సుగ్రీవ హాస్ ఆల్సో
1: అంగదుడు కూడాను ప్రవృత్తి లక్షణమే. జాంబవంతుడు ప్రవృత్తి లక్షణమే. నలుడు ప్రవృత్తి లక్షణమే. నీరుడు ప్రవృత్తి లక్షణమే. వీరందరినీ చేర్చుకుని అనేక విధములుగా రామచంద్రుడు తమాషగా పలుకరిస్తూ వచ్చాడు.
0: రామ స్టార్టెడ్ మేకింగ్ కైండ్ ఎంక్వైరీస్ విత్ ఆల్ ఫన్ అండ్ ఫ్రాలిక్.
1: అంగదుడిని పిలిచాడు.
0: హీ కాల్డ్ అంగద.
1: అంగద, చంద్రుడు ఎంత ప్రకాశిస్తున్నాడో చూడు.
0: యు సీ హౌ అంగద, హౌ మూన్ ఇస్ షైనింగ్. సో
1: మచ్చలేని చంద్రుడిగా ఉంటున్నాడు అన్నాడు.
0: హీ సెడ్ దేర్ ఇస్ నో స్పాట్ ఇన్ ద మూన్.
1: కానీ సుగ్రీవుడు వచ్చి, స్వామి, అందులో మచ్చ కూడా కనిపిస్తుండాలి అన్నాడు.
0: బట్ సుగ్రీవ కేమ్ అండ్ సెడ్, ఎస్, దేర్ ఈజ్ ఎ స్పాట్ ఆన్ ద మూన్.
1: ఏమిటి ఆ మచ్చ అన్నాడు.
0: వాట్ ఈస్ దట్ స్పాట్?
1: ఈ చంద్రుడు ప్రకృతి నుండియే పోయినటువంటి వాడు కనుక ప్రకృతి యొక్క స్వరూపమైనటువంటి కొండలు గుట్టలు ఆ చంద్రుడిలో కనిపిస్తున్నాయన్నాడు.
0: He said, as just the moon is the product of nature, you find the mountains and valleys there in the moon.
1: సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే స్వరూపుడే.
0: Sun, moon and earth are of the same form.
1: ఈ మూడు కూడాను మూడు ముక్కలుగా ఉంటున్నాయి.
0: They amount to three faces.
1: కనుక ప్రకృతి యందు ఏ ఏ దృశ్యములు ఉంటున్నావో అవన్నీ కూడా చంద్రుడి యందే కనిపిస్తూ ఉంటున్నవి అన్నారు.
0: సో ఆల్ ద సీన్స్ దట్ యు ఫైండ్ ఇన్ నేచర్ ఆర్ వెరీ మచ్ ప్రెసెంట్ దేర్ ఇన్ ద మూన్.
1: హనుమంతుణ్ణి పిలిచాడు.
0: దెన్ హీ కాల్డ్ హనుమాన్.
1: హనుమంత, ఈ చంద్రుడిలో ఉన్నటువంటి మచ్చ ఏమిటి అన్నాడు.
0: హనుమాన్, వాట్ ఈస్ ద స్పాట్ దట్ యు ఫైండ్ ఇన్ ద మూన్?
1: రామచంద్ర, నాకే మచ్చలు కనిపించటం లేదు.
0: రామ, ఐ డోంట్ ఫైండ్ ఎనీ స్పాట్ దేర్.
1: ప్రియ సోదరుడైనటువంటి లక్ష్మణుడి తొడపైన నీవు పరుండినప్పుడు నీ ముఖము యొక్క ప్రతిబింబమే చంద్రుని యందు అద్దం వలె కనిపిస్తుంటుందాది అన్నాడు.
0: యాజ్ యూ హ్యావ్ పుట్ యువర్ హెడ్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ లక్ష్మణ, ద వెరీ హెడ్ ఈస్ రిఫ్లెక్టెడ్ ఆన్ ద మూన్, దాట్ ఈస్ ద స్పాట్.
1: కనుక చంద్రుడు ఒక అద్దం వంటి వాడు, అందులో నీ ముఖం యొక్క ప్రతిబింబమే ఈ మచ్చ వలె కనిపిస్తుంటుందాది అన్నాడు.
0: మూన్ ఈజ్ ఎ మిర్రర్, దేర్ యూ ఫైండ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ హెడ్.
1: అనగా సర్వత్ర రామచింతనే, రామస్వరూపమునే నిరూపిస్తూ వస్తున్నాడు హనుమంతుడు.
0: Like this, Hanuman demonstrated. Rama, who is all pervasive everywhere.
1: ఈ విధమైనటువంటి సంభాషణ జరుగుతుండగా,
0: as the conversation went on,
1: Rama, Rama, Rama అని అరుస్తూ వచ్చాడు ఒక వ్యక్తి.
0: A person came shouting, Rama, Rama.
1: అతని వెంట నలుగురు పరిచారకులు.
0: He is followed by four associates.
1: ఈ వానరులు అక్కడనే అతన్ని ఆపివేశారు.
0: The monkeys stopped them there.
1: నీవెవరు అని ప్రశ్నించారు.
0: They asked, who are you?
1: నేను విభీషణుణ్ణి.
0: I am Vibhishana.
1: నాకు ఈ రాజ్యం పైన రోత పుట్టింది.
0: I am just disgusted with this.
1: మా సోదరుడైనటువంటి రావణుడు చేసేటువంటి కార్యములు చాలా విపరీతమైనటువంటి మార్గాన్ని అనుసరిస్తున్నాయి.
0: My brother Ravana is proceeding along the wrong path.
1: సాక్షాత్ నారాయణుడే కూడా మీ హింసించడానికి పూనుకుంటున్నాడు.
0: He is trying to harm the very God.
1: ఇలాంటి క్రూరుడైనటువంటి ఒక సోదరుడి దగ్గర నేను ఉండడానికి ఇష్టం లేదు.
0: I cannot be in the company of wicked brother.
1: నాకు ఏది అక్కర్లేదు.
0: I don't want any.
1: రామ పాదముల యొక్క చేరటమే నా యొక్క ప్రధాన లక్ష్యము.
0: ఐ వాంట్ టు బి అట్ ద ఫీట్ ఆఫ్ రామ.
1: రామునికి నేను కేవలము శరణాగతుడను.
0: హీ వాంటెడ్ టు సరెండర్.
1: అతని యొక్క అనుగ్రహమునకై నేను ప్రాకులాడుతూ వచ్చాను.
0: ఐఎమ్ స్ట్రగ్లింగ్ టు ఎర్న్ హిస్
1: గ్రేస్. నన్ను క్షమించి అతని చెంత చేర్చండి అన్నాడు.
0: సీ దట్ ఐ విల్ హ్యావ్ హిస్ పార్డన్, దట్ ఐఎమ్ ఎక్స్క్యూజ్.
1: కానీ ఈ వార్తను తెచ్చి సుగ్రీవునికి చెప్పారు.
0: దిస్ మెసేజ్ ఇస్ కన్వే టు సుగ్రీవ.
1: సుగ్రీవుడు పోయి విచారించి వచ్చి రామునితో చెప్తున్నాడు.
0: సుగ్రీవ వెంట ఇంక్వైర్డ్
1: స్వామి, విరోధి సోదరుడైనటువంటి విభీషణుడు మీ పాదముల చెంత వచ్చి రాలాలనుకుని ఆశిస్తున్నాడు.
0: స్వామి, విభీషణ is the brother of your enemy, now he wants surrender.
1: కానీ ఇతను నమ్మదగినటువంటిది కాదు.
0: We cannot believe him in any way.
1: ఇతను ఏదో ఒక విధమైనటువంటి మన రహస్యాన్ని గుర్తింపు చేయడానికి కోసం వస్తున్నాడు.
0: He has come here as a spy to know the secrets.
1: ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి యొక్క సలహాలు ఇస్తూ వచ్చారు.
0: Each one started giving his own advice.
1: అప్పుడు హనుమంతుడు లేచి రామచంద్ర
0: Then Hanuman got up and said, Ramachandra,
1: వీరెవరికి నీ శాస్త్ర పరిచయం లేదు.
0: No one has got any direct acquaintance.
1: సత్సంగం యొక్క ప్రభావం లేదు.
0: They have no effect of good company.
1: అందువల్ల పవిత్రమైనటువంటి హృదయాల యొక్క తత్వం వీరికి అర్థం కాదు.
0: Therefore they don't understand the sanctity of heart.
1: రాజుకు రెండు రకములైనటువంటి విరోధులు ఉంటారు.
0: There are many enemies to Ram.
1: మొదటి వారు తన సొంతపు జనులు.
0: First his own people.
1: రెండవది పరదేశం వారు, సమీపస్తులు.
0: The people who belong to other place.
1: ఈ విధంగా ఉండినటువంటి దీంట్లో మనకు విభీషణుడు మనకు ఏ విధమైనటువంటి యొక్క సొంత కులం వారు కాదు.
0: They don't belong to us anyway.
1: కనుక అతను మనపైన ద్వేషంతో ఏ విధమైన రహస్యాన్ని గుర్తించడానికి అవకాశమే లేదు.
0: So there is no possibility for him to know our secrets.
1: ఇంకా ప్రకరాజ్యం వారు అనుకోవడానిక మనము ఈ రంకకు ప్రకరాజ్యం వారు కాదు.
0: If we take that they belong to neighboring kingdom, there is no kingdom
1: near.
0: In fact, there is no reason to develop this hatred.
1: కనుక ఇక్కడ ద్వేషభావమునకు ఏమాత్రమూ అవకాశం ఇవ్వకుండా
0: there is no scope for any hatred.
1: అతని యొక్క భక్తి భావమునకు మాత్రమే అవకాశం ఇచ్చి అనుగ్రహించండి అన్నాడు.
0: Let's go by his devotion and steadfastness. Please confer your grace on him.
1: ఇది చక్కని సరి అయినటువంటి సలహాలని భావించాడు రాముడు.
0: రామ కన్సిడర్ దిస్ ఎ కరెక్ట్ ఎగ్జాక్ట్ అప్రోప్రియేట్ అడ్వైస్.
1: విభీషణ్ ని పిలిచాడు.
0: హీ కాల్డ్ విభీషణ.
1: ఈ జరిగినటువంటి విషయం అంతా విన్నవించమన్నాడు.
0: హీ వాంటెడ్ ఎవ్రీథింగ్ టు బి టోల్డ్ టు హిమ్.
1: రావణుడు చేసినటువంటి క్రూరమైనటువంటి కార్యములకు తాను ఎంతో అడ్డు తగిలి అనేక సలహాలు చెప్పినప్పటికీ తాను దానినంతా విస్మరించి తన కర్తవ్యాన్ని ఏమాత్రం కూడా గుర్తించుకోకుండా క్రూరమైన మార్గంలో మరింత అధికంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు.
0: Vibhishana narrated what all that had happened. That Ravana didn't pay heed to his good advice. He has forgotten his responsibility and resorted to all wicked activity. It is not the quality.
1: కేవలం అల్పులకు తగినటువంటి యొక్క బుద్ధులు ఇవన్నీ.
0: It is a mean mind.
1: అల్ప బుద్ధులను పెట్టుకుని రాజ్యమేరటము రాజ్యమునికే శ్రేయస్కరం కాదు అన్నాడు.
0: It is not in the interest of the kingdom that he should be ruled by
1: his fellow. రావణుడితో వాదించుండగా రావణునికి కోపం వచ్చింది. ఇంద్రజిత్తుకు కోపం వచ్చింది.
0: While he was arguing like that, Ravana was very angry.
1: ఇలాంటి మిత్ర ద్రోహి, సోదర ద్రోహి, రాజ్య ద్రోహి ఈ లంకలో ఉండకూడదు, బయట వెళ్ళమన్నారు.
0: Such a betrayer, such a traitor cannot be here in this kingdom. He should be sent out.
1: ఇది నా యొక్క మంచి కోసమనే భావించి తక్షణమే అతని యొక్క ఆజ్ఞ తీసుకుని మీరు మీ లంక క్షేమంగా ఉందురు కాక అని ఆశీర్వదించి నేను వచ్చేశాను.
0: Vibhishana considered that everything happened for his own good and followed his kingdom and wished the welfare of the prosperity of the kingdom. I have no relationship in
1: naaku kavalsinatundi bhagavantude.
0: What I want is God.
1: Bhagavantudi yokka paada sannidhini cheri naa jeevithamnu saarthakam gaavinchukovalanatundi sankalpame pradhana sankalpam.
0: I have my determination to be at the feet of Lord and serve him.
1: Neenu ee naadu kaadu ఏ నాటి నుండియో రామనామాన్ని స్మరిస్తూ ఉంటున్నాను.
0: నాట్ ఓన్లీ టుడే హావ్ బీన్ చాంటింగ్ గాడ్స్ రామాస్ నేమ్స్ ఇన్ సో
1: మెనీ ఇయర్స్. మొదట హనుమంతుడు లంకలో ప్రవేశించినప్పుడు కూడాను అతనికి నాకు కలిగినటువంటి సంబంధ బాంధవ్యం కూడాను ఈ రామభక్తి యొక్క ప్రభావమే ముచ్చటించుకున్నాం.
0: దెన్ హనుమాన్ స్టెప్డ్ ఇంటూ లంక. ఇట్ ఇస్ ఓన్లీ రామాస్ నేమ్ దట్ బ్రాట్ us together.
1: ఈ విషయాన్ని హనుమంతుడు కూడాను అంగీకరించాడు.
0: హనుమాన్ యాక్సెప్టెడ్ దిస్.
1: నీ పాదములు తప్ప నాకు అన్యము నాకు అక్కర్లేదు.
0: I don't want anything else other than your lotus feet.
1: Aalu bittelu kudunu naaku akkarledu.
0: I don't want wife and children.
1: Naaku kavalsina nee paada sannidhiye.
0: What I want
1: nee seva bhagyame naaku nijamainatundi bhagyamu.
0: The real wealth lies in serving you.
1: Itvanti ghanamainatundi bhagyam naakundaga ee alpamainatundi aasalaku nee enduku talla ruggali.
0: When I have that mighty wealth, why should I ask low things?
1: Ani Vibhishanudu cheppukoga daggariki pilchi విభీషణ నీవు భయపడవద్దు.
0: When Vibhishana said like that, Rama,
1: నీ సోదరుడు చేసినటువంటి యొక్క క్రూరమైనటువంటి యొక్క కృత్యములకు తగిన శిక్షను త్వరలోనే అనుభవిస్తున్నాడు.
0: Your brother is going to be punished for all his wicked activity very soon.
1: ఈ యొక్క దీనిని త్వరలోని నీ కన్నులారా చూడగలవు.
0: యు ఆర్ గోయింగ్ టు విట్నెస్ వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ నౌ.
1: నిన్నే ఆ లంకకు రాజుగా చేయగలను.
0: ఐ యామ్ గోయింగ్ టు కరోనేట్ యు యాస్ ది కింగ్ ఆఫ్ లంక.
1: సుగ్రీవుణ్ణి పిలిచి ఇతన్ని సముద్రం దగ్గరికి తీసుకుని వెళ్లి సముద్ర జలముతో అతన్ని స్నానం గావించి అతనికి రాజ్యమును అనగా లంకా పట్టణముకు రాజుగా చేయండి అన్నాడు.
0: అండ్ హీ కాల్డ్ లక్ష్మణ అండ్ హీ వాంటెడ్ సుగ్రీవ టు బి టేకెన్ ఓవర్ దేర్ నియర్ ది సీ టు హ్యావ్ హిస్ బాత్ సో హస్ టు బి కరోనేటెడ్ లేటర్.
1: విభీషణుడు ప్రార్థించాడు.
0: విభీషణ ప్రేయర్.
1: స్వామి
0: స్వామి
1: నేను రాజాభిమానంతో నేను రాలేదు.
0: I have not come here for position.
1: నాకు ఏ రాజ్యము నాకు అక్కర్లేదు.
0: I don't want any king.
1: రామనామ సామ్రాజ్యమే నా యొక్క రాజ్యము.
0: I belong to the kingdom of Rama.
1: ఆ రాజ్యములో నన్ను ఒక వ్యక్తిగా నన్ను భావించండి.
0: Take me as a citizen of Rama Rajya.
1: ఆ రాజ్యములో నన్ను ఒక దూతగా విశ్వసించండి.
0: Take me as a messenger of
1: ఆ రాజ్యములో నేను ఒక సేవకుడిగా ఉంటాను.
0: Let me be a servant in Rama Rajya.
1: కానీ రాములు అంగీకరించక
0: Rama did not accept.
1: ఇంకా యుద్ధము ప్రారంభమే కాలేదు.
0: The war didn't begin.
1: లంకకు రాజ్యాధిపతిగా చేశాడు.
0: But even before Vibhishana is coronated.
1: అప్పటి నుంచి కూడాను సుగ్రీవుడు జాంబవంతుడు అంగదుడు వీరందరూ కూడాను ఒక కన్ను విభీషణుడి పైన పెట్టుకుని ఇది ఏ విధమైనటువంటి ఒక కుట్రను జరగడానికి వచ్చారా అని విచారణ జరుపుతూనే ఉంటున్నారు.
0: సిన్స్ దెన్ సుగ్రీవ జాంబవాన్ అంగద దే హ్యాడ్ ఎ వాచ్ఫుల్ ఐ యాస్ నో ఇస్
1: నిజముగా విభీషణు యొక్క హృదయము తెల్లని బట్టవలే ఉంటుండాలి నిర్మలంగా ఉంటుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ద హార్ట్ ఆఫ్ విభీషణ ఇస్ సో
1: నిశ్చలమైన భావంతో ఉన్నాడు.
0: స్టడీ ఫీలింగ్
1: నిస్వార్థమైనటువంటి సేవలు చేయాలని వచ్చాడు.
0: హీ కేమ్ దేర్ టు రెండర్ సెల్ఫ్లెస్ సర్వీస్.
1: ఇట్టి తత్వాన్ని ఎందరు గమనిస్తే మాత్రము అది బయటపడుతుంది పడదు.
0: అన్లెస్ యూ ఎగ్జామిన్ యూ డోంట్ ఫైండ్ దెమ్.
1: కనుకనే రాములు ఇదన్ని అంగీకరించి
0: ఎక్సెప్టెడ్ వాట్ రామ సే
1: నన్ను నాయన నీవు నావాడుగా నేను భావిస్తున్నాను.
0: Rama said, I consider you as my own.
1: అని చెప్పేటప్పటికి ఆ విభీషణుడు పట్టలేని ఆనందంతో ఉట్టిపడ్డాడు.
0: On listening to this, Vibhishana was ecstatic.
1: ఇంకా అప్పటి నుంచి కార్యములు ప్రారంభమైనాయి.
0: Since then, the whole tasks commenced.
1: ఈ రాములు నదీ తీరం సముద్ర తీరమును చేరి అనేక విధములైనటువంటి యొక్క యుద్ధములకు తగినటువంటి సన్నాహములు జరుగుతున్నాయని వార్తలు వచ్చింది రావణాసురునికి.
0: Ravana has come to know of all the preparations for war going on near the seashore.
1: Inka ee oka samudramunaku varadi kattali.
0: A bridge has to be built.
1: Adi kadte gaani dinni lankanu cheradaniki veelu kaadu.
0: Unless the bridge is built they cannot reach Lanka.
1: Appudu ee vishayamlo pra sugrivunni cherchukoni విభీషణుడు కూడాను యోచన చేస్తూ వచ్చారు.
0: అట్ దట్ టైమ్ సుగ్రీవ అండ్ విభీషణ వర్
1: అప్పుడు విభీషణుడు ఒకే ఒక్క చక్కని ఆదర్శమైనటువంటి వాక్యాన్ని చెప్పాడు.
0: దెన్ అన్ ఐడియల్ ఈజ్ థాట్ దేర్ దట్
1: రామచంద్ర
0: రామచంద్ర
1: ఈ సాగరమును సగరపుత్రులైనటువంటి మీ వంశీయులే కట్టినటువంటి త్రవ్యనటువంటిది.
0: దిస్ సీ ఈజ్ ద మేకింగ్ ఆఫ్ ఎ మెంబర్ ఆఫ్ యువర్ ఓన్ క్లాన్ సగర.
1: కనుక మీరు దీనిని సరైనటువంటి రీతిగా మీరు అర్థం చేసుకుని అతన్ని అడుక్కుంటుంటే తప్పక ఈ సముద్రుడు మీకు దారినిస్తాడు.
0: ఇఫ్ యూ అండర్స్టాండ్ ద స్పిరిట్ బిహైండ్ ఇట్ యుల్ సర్టన్లీ హీ విల్ సర్టన్లీ షో యూ ద వే.
1: ఇది చక్కని మార్గమే. దీనికి వంతెన కట్టడము దీనికి తగినటువంటి శ్రమలు పట్టడము చాలా కష్టంగా ఉంటుంటుంది. సముద్రుడే అనుగ్రహించి దారినిచ్చినప్పుడు ఇది అన్ని విధాలా సులభంగా నెరవేరుతుంది అన్నాడు.
0: దెర్ఫోర్ ఎవ్రీబడీ సేడ్ ఇట్ టేక్స్ టైమ్ టు కన్స్ట్రక్ట్ ద బ్రిడ్జ్ అండ్ టు క్రాస్.
1: దర్భచాపను పరుచుకున్నాడు రాములు కూర్చున్నాడు ఏక దీక్షతో.
0: Rama sat on the mat with one determination.
1: ఎంతసేపు పిలిచినప్పటికీ సముద్రుడు ప్రత్యక్షం కాలేదు.
0: But in spite of repeated calls, Samudra did not respond.
1: కానీ రాములకు ఓపిక తగ్గింది.
0: But Rama was impatient.
1: ఇంకా అంబును తీశాడు.
0: He took the arrow.
1: తక్షణమే పరిగెత్తి వెళ్లి లక్ష్మణుడు ఆ అంబును పట్టుకున్నాడు.
0: Lakshmana immediately ran and caught hold of that arrow.
1: కారణాన్ని గుర్తించి కార్యములు జరపాలి.
0: One has to know the cause and proceed thereafter.
1: అనేటప్పటికి అప్పుడు ప్రత్యక్షమయ్యాడు సముద్రుడు.
0: There manifested Samudra, the God of ocean.
1: రామచంద్ర
0: రామచంద్ర
1: నీవు సాక్షాత్ నారాయణమూర్తి.
0: యు ఆర్ వెరీ గాడ్.
1: సృష్టి లోపల ఉన్నటువంటి రహస్యములన్నీ నీకు తెలుసును.
0: యు నో ఆల్ ద మిస్టరీస్.
1: పంచభూతములు ఏ విధమైనటువంటి తమ తమ కర్తవ్యాన్ని తాము పాటిస్తున్నావో అదే విధంగానే నా కర్తవ్యాన్ని నేను పాటిస్తున్నాను.
0: Just as all the five elements observe their own rights and qualities, I
1: నాలో అనేక కోట్ల జీవరాశులు ఉంటున్నాయి.
0: Infinite beings, creatures are within me.
1: వీటికి ఏ మాత్రం కూడాను భంగం కలిగించకుండా ప్రమాదం జరగకుండా నేను చూసుకోవాలి.
0: I should see that they will not be put to any sort of harm.
1: గాలికి వీచే శక్తి ఉంటుండాలి.
0: ద విండ్ హస్ గాట్ ది కెపాసిటీ,
1: దీపమునకు ఆరే శక్తి ఉంటుండాలి.
0: అండ్ దిస్,
1: కానీ గాలిలో దీపం పెట్టినప్పుడు గాలి ఆ దీపం ఆరుస్తుంది.
0: బట్ వెన్ యూ కీప్ ఫైర్ ఇన్ ద విండ్ ఇట్ విల్ బి ఎక్స్టింగ్విష్డ్.
1: దీపం వెలగటము దీపం యొక్క సహజము.
0: టు లైట్ ఇస్ ద క్వాలిటీ.
1: ఆర్చటము గాలి యొక్క సహజము.
0: అండ్ ద విండ్ కెన్
1: తమ కర్తవ్యాన్ని తాము పాటిస్తున్నాయి.
0: ఈచ్ వన్ ఫాలోస్ ఇట్స్ ఓన్ డ్యూటీ.
1: అదే విధంగానే నేను ఈ యొక్క పంచభూతములో ఒక భూతమును.
0: ఐ యామ్ ఆల్సో ఎన్ ఎలిమెంట్ అమంగ్ ద ఫైవ్.
1: నా కర్తవ్యం ఏమాత్రం కూడాను విసర్జించక
0: I never give up any
1: సక్రమమైన మార్గం నేను అనుసరిస్తున్నాను.
0: ఐ గో ఇన్ ద రైట్ఫుల్ పాత్.
1: కనుక నేను ఈ వక్రమ మార్గం నేను అనుసరించను.
0: ఐ డోంట్ ఫాలో ద రాంగ్ పాత్.
1: కానీ ఒక్కటి మాత్రం మీకు సహాయం చేస్తానన్నాడు.
0: బట్ వన్ హెల్ప్ ఐ కెన్ రెండర్.
1: మీరు ఒక వంతెనను మీరు నిర్మించండి.
0: యూ కన్స్ట్రక్ట్ ఎ బ్రిడ్జ్.
1: దానిని మునగకుండా మాత్రం నేను చూసుకుంటాను.
0: ఐ షల్ సీ దట్ ఇట్ విల్ నాట్ బ్రేక్ ఆర్ ఫాల్.
1: దానికి కూడా మరొక సలహా ఇచ్చాడు.
0: గివ్ అనదర్ అడ్వైస్.
1: సాక్షాత్ విశ్వకర్మే అయినటువంటి ఆ మహనీయుని యొక్క కుమారుడు నలుడు ఉన్నాడు మీ యొక్క దీంట్లో.
0: ద సన్ ఆఫ్ విశ్వకర్మ హూ ఇస్ అన్ ఎక్స్పర్ట్ ఇంజనీర్ ఈస్ దేర్ నౌ.
1: విశ్వకర్మ శిల్పి శాస్త్రంలో చాలా గొప్ప ప్రావీణుడు.
0: విశ్వకర్మ ఇస్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ స్కల్ప్చర్.
1: అతని కుమారుడే నలుడు మీ యొక్క సమావేశంలో ఉంటున్నాడు.
0: ఇస్ యువర్ సన్ నలుడు ఈజ్ ఇన్ దిస్ అసెంబ్లీ.
1: కాబట్టి నలుడిని పిలవండి అన్నారు.
0: సో యూ కాల్ హిమ్.
1: నలుడు పరిగెత్తొచ్చాడు.
0: నలా కేమ్ రన్నింగ్.
1: ఇది సత్యమే.
0: Yes, it is.
1: నేను దీనిని నిర్మించగలను అన్నాడు.
0: I can construct.
1: 100 miles దూరం దీన్ని ఏ విధంగా నిర్మించగలవు?
0: 100 miles లాంగ్ బ్రిడ్జ్ టు బి బిల్ట్.
1: స్వామి నీ అనుగ్రహం ఉంటే 100 miles కాదు ఇంకా 1000 miles కూడా నేను నిర్మించగలను అన్నాడు ఈ నలుడు.
0: దిస్ నల్లా సెడ్, స్వామి ఇఫ్ ఐ హ్యావ్ యువర్ గ్రేస్ ఐ కెన్ కన్స్ట్రక్ట్ ద బ్రిడ్జ్ 1000 miles లాంగ్.
1: రేపటి దినమే ప్రారంభం అన్నాడు. ముహూర్తం పెట్టాడు.
0: దే డిసైడెడ్ దట్ ఇట్ హస్ టు బి బిల్ట్ బిగినింగ్.
1: ఒక్కొక్క దినం 25 miles అంతా బ్రిడ్జ్ కడుతూ వచ్చారు.
0: ఈచ్ డే దే స్టార్టెడ్ కన్స్ట్రక్టింగ్ ఎట్ ఎ రేట్ ఆఫ్ 25.
1: ఈ వానరులంతా పోవటము, రాళ్లు తీసుకుని రావటం.
0: ఆల్ మంకీ స్టార్టెడ్ బ్రింగింగ్ స్టోన్స్.
1: ఈ రాళ్లు వేసేటప్పటికీ మునిగిపోతూ వచ్చాయి.
0: దే స్టార్టెడ్ డ్రౌనింగ్.
1: సముద్రుడు అసత్యం ఆడినాడని సముద్రుని పైన కోపం వచ్చింది.
0: అండ్ దే ఆర్ సో యాంగ్రీ విత్ ది సముద్ర ద గాడ్ ఆఫ్ సీ ఫర్ అటరింగ్ ఎ లై.
1: తిరిగి సముద్రం ప్రత్యక్షమయ్యి
0: అండ్ సముద్ర మేనిఫెస్టెడ్ దేర్.
1: రామచంద్ర, ఈ ప్రపంచంలో మునగనటువంటిది లోకంలో ఒక్కటి లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ దట్
1: అన్ని మునిగిపోయేటువంటివి.
0: ఆల్ ఆర్ బౌండ్ టు బి డ్రౌన్.
1: తేలేది ఒక్కటే నీ నామము.
0: ఓన్లీ వన్ థింగ్ దట్ ఫ్లోట్స్ దట్స్ యువర్ సేక్రెడ్ నేమ్.
1: సర్వమును కాలగర్భంలో కలిసిపోయేటువంటివి.
0: ఎవ్రీథింగ్ ఇట్స్ మర్జ్డ్ ఇన్ ది టైం.
1: నేడు కాకపోయినా రేపటికైనా కూడా సర్వులు కూడా ఇందులో మసిపు కలిపేటువంటి వారే.
0: టుడే ఆర్ టుమారో ఎవ్రీబడి ఇస్ బౌండ్ టు బి డ్రౌన్ దట్ సంక్.
1: కనుక మీ నామం ఒక్కటే మునగనటువంటిది, ఆ నామంతో దీన్ని ప్రారంభించండి అన్నారు.
0: ఓన్లీ యువర్ సేక్రెడ్ నేమ్ దట్ వుడ్ రిమైన్ అఫ్లోట్ విత్ దట్.
1: ఒక్కొక్క రాతి పైన రామ రామ రామ రామ అని రాస్తూ అందులో పడవేశారు.
0: దే స్టార్టెడ్ రైటింగ్ రామ ఆన్ ఈచ్ బౌల్డర్ అండ్ స్టాపింగ్ స్టార్టెడ్ డ్రాపింగ్ ఆన్ ద ఓషన్.
1: కానీ ఆ రాళ్లు ఒక రాయి ఇటువైపున ఒక రాయి అటువైపున అలల ఒత్తిడికి ఎక్కడెక్కడికో పోతున్నాయి. తేలినాయి కానీ ఎక్కడికడో వెళ్తున్నాయి.
0: దో ది బౌల్డర్స్ వర్ ఫ్లోటింగ్ బట్ దర్ డ్రివెన్ బై ద వేవ్స్ టు ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్.
1: తిరిగి హనుమంతుడు వచ్చి
0: హనుమాన్ కే
1: ఇది సరియైన పద్ధతి కాదు,
0: ఇస్ నాట్ ప్రాపర్ ప్రొసీజర్
1: అని చెప్పి ఒక రాతి పైన రా మరొక రాతి పైన మా అని రాసి దాంట్లో వేయమని చెప్పండి.
0: Hanuman said, write the letter Ra on one boulder. Write the letter Ma on another boulder. Drop it.
1: Rama, Rama. And Ralamta Chertu Ochese.
0: Like this, all boulders started joining together.
1: ఈ విధమైనటువంటి భక్తి ప్రపత్తులతో వచ్చినటువంటి భావములు ఇది పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ స్వరూపం.
0: దేర్ఫోర్ దిస్ డివోషన్ అండ్ సిన్సరిటీ.
1: హనుమంతుడు గొప్ప భక్తుడు.
0: నలుడు ఇస్ ఆల్సో.
1: ఈ భక్తిలో 3 రకములైనటువంటి భక్తి ఉంటుండాలి.
0: దేర్ ఆర్ 3 forms ఆఫ్ డివోషన్.
1: నేను నేను అనేటువంటి అహంభావం పెట్టుకుని భగవంతుని ప్రార్థించటము ఇది సాధారణ భక్తి.
0: An ordinary devotion is the one that where we offer prayer with the feeling of I.
1: అయితే నాలోనే నీ ఉన్నావు నీలోనే నేనున్నాను అనేటువంటి ద్వైత భావాన్ని పురస్కరించుకుని భగవంతుని ప్రార్థించేటువంటిది ఇది మధ్య భక్తి.
0: ద మిడిల్ పాత్ ఈస్ టు ఫీల్ గాడ్ వితిన్ యూ అండ్ టు ఫీల్ యువర్ సెల్ఫ్ ఇన్ విత్ ఇన్
1: నేను అనేదే లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ లైక్
1: అంతా నీవే అంతా నీవే.
0: ఎవ్రీథింగ్ ఓన్లీ యూ గాడ్.
1: నీవు తప్ప అన్యం ఈ జగత్తులో లేదు.
0: ఇన్ దిస్ వరల్డ్ నథింగ్ ఎల్స్ బియాండ్ యూ
1: అనేటువంటి యొక్క భావంతో ప్రార్థించేటువంటిది అనన్య భక్తి.
0: థర్డ్ టైప్ ఆఫ్ ప్రేయర్ ఆఫ్ దిస్ సార్ట్ ఇన్ఫినిటీ.
1: రామచంద్ర, నేను దేహాత్మ భావం చేత నేను నీ దాసుడని మాత్రమే.
0: రామచంద్ర, ఇఫ్ ఐ హ్యావ్ బాడీ ఫీలింగ్ ఐఎమ్ ఓన్లీ యువర్ సర్వెంట్.
1: జీవాత్మ భావం చేత నేను నీ ప్రతిబింబముని.
0: అట్ ది ఇండివిజువల్ సెల్ఫ్ ఐఎమ్ యువర్ రిఫ్లెక్షన్.
1: ఆత్మభావం చేత నేనే నీవు నీవే నేను అంత ఇద్దరు ఒకటే.
0: But in true spirit, you and
1: Rendavade
0: I are one.
1: Ledu.
0: There's no difference.
1: అని అనన్య భక్తి అనేటువంటి తత్వాన్ని ఈ హనుమంతుడు అందరికీ ప్రబోధిస్తూ వచ్చాడు.
0: హనుమాన్ గేవ్ ది సీక్రెట్ టీచింగ్ ఆఫ్ దిస్ ఇన్ఫినిట్ డివోషన్.
1: 4 దినముల లోపల ఈ యొక్క వంతెన పూర్తి అయింది.
0: ఎంటైర్ బ్రిడ్జ్ ఇస్ బిల్ట్. వానరులందరూ
1: కూడాను లంకను చేరారు.
0: అండ్ ఆల్ వానరస్ మంకీస్ రీచ్ లంక.
1: ఆ యొక్క లంకను చేరి ఇంకా ప్రవేశించడానికి సంసిద్ధులై ఉంటున్నారు.
0: దే వర్ రెడీ టు గెట్ ఇన్.
1: ఈ సమయం లోపల
0: ఇన్ ది మీన్ టైమ్
1: సీతను బాధించడానికి మరింత అధికంగా ప్రయత్నం చేస్తూ వచ్చాడు.
0: ఆల్ స్టార్టెడ్ మేకింగ్ ఆల్ ఎఫర్ట్స్ టు పుట్ టు సీత టు సఫర్.
1: విద్విజ్జిహుడు అనేటువంటి వాడిని పిలిచాడు. విద్విజ్జిహుడు
0: విద్విజ్జిహుడు స్వామి
1: అతన్ని పిలిచి, నీ మాయలు అందరికీ తెలుసును.
0: You, all your activities known to everybody.
1: ఈ మాయవేషధారి అయినటువంటి వాడు ఈ విద్యుత్తుడు ఒక్కడే ఆ లంకలో.
0: All your deceit is known to everybody. You are the only one.
1: నీ యొక్క ప్రవృత్తమైనటువంటి శక్తులను ప్రదర్శించాలి.
0: It's time that you should exhibit all your power.
1: రాముల వంటి శిరస్సునే ఖండించినట్టు తెచ్చుకుంరా.
0: You should behead Rama. Bring his head now.
1: రాముల్ని ముట్టడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు.
1: కానీ ఆ శిరస్సు రాముల వలె ఉంటుండాలి.
0: బట్ ద హెడ్ షుడ్ బి లైక్ దట్ ఆఫ్ యాక్చువల్ రామ.
1: అతని అమ్ములన్నీ కూడా రాముల వలె ఉంటుండాలి.
0: ఆరోస్ షుడ్ బి
1: అవన్నీ తీసుకుని తక్షణమే సీత ముందు పెట్టమన్నాడు.
0: బ్రింగ్ దెమ్ ఆల్ అండ్ కీప్ దెమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సీత.
1: సీత ఆ శిరస్సును చూచింది.
0: సీత సా దిస్ హెడ్.
1: రావణుడు కూడా వెళ్లాడు. చూచితివా, ఇంతకాలం 10 నెలలు నిన్ను ఎంతో ప్రార్థించాను.
0: And Ravana said, "You have prayed. Have you seen all this?"
1: Na maata ne maatram kuda nenu vishwasinchaledu.
0: You never had any.
1: Nirantaram Rama Rama Rama ani nevu chintistu vachavu.
0: You have been thinking
1: of Rama. Ippudu ee gati ayinado chudamani cheppindu.
0: You see the fate of Rama now.
1: Nammalekapoyindi.
0: She couldn't believe.
1: కానీ ఆ శిరస్సును చూస్తే బాధ తట్టుకోలేకపోయింది.
0: బట్ షీ కుడ్ నాట్ బేర్ ద సఫరింగ్ సాడ్నెస్.
1: రెండు చేతులు జోడించింది.
0: షీ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్.
1: రావణ, నీవు నాకు ఒక సహాయం చేయాలి.
0: Rama, you should help me.
1: Rama sirasu ikkada vachindi.
0: Rama's head is here.
1: Kani deham akkada untundali.
0: Body is there.
1: Na sirasunu kuda khandinchi aa dehamunu ee sirasunu rendini kalchi veyandi adu okka upakaramaina cheyandi annadu.
0: Take my head and join this head to that body. Let both of them be burned.
1: Ramunu vadalu nenu undalenu.
0: I cannot live apart from Rama.
1: Kanuka aa bonda ee bonda rendini cherchi dahanam cheyalanchandi.
0: Let the two bodies
1: na kadapati korika anindi.
0: There's only desire.
1: ఈ విధంగా రావణుతో చెప్పి ఏడుస్తూ ఉన్నటువంటి సమయంలో అంగదుడి నుంచి వార్త వచ్చింది.
0: సో సేయింగ్ వైల్ సీత వాస్ క్రాయింగ్ ఏ మెసేజ్ ఫ్రమ్ అంగద.
1: త్వరగా నీవు రావాలి.
0: యు షుడ్ కమ్ ఇమీడియట్లీ.
1: రావణుడు వెళ్లిపోయాడు.
0: రావణ లెఫ్ట్.
1: ఈ దృశ్యాన్ని చూచినటువంటి సరమ విభీషణుని యొక్క భార్య.
0: సరమ ఇస్ ది వైఫ్ ఆఫ్ విభీషణ్.
1: ఆమె అక్కడే ఉంటుంది.
0: ఇస్ దేర్
1: తల్లి రామును చంపేటువంటి వాడు ఈ జగత్తులో ఉన్నాడా?
0: Is there anyone who can kill Rama?
1: Ramulu Sriman Narayana Murthy.
0: Rama is God.
1: Idantha rakshasulu yokka maya.
0: This is all the deceit.
1: Chiyantivanni Ramulu daggara anekanga untunnayi.
0: There's so many of that sort.
1: Kanaka meeru emi baadha padanakkaledu.
0: Sri
1: Ramachandrudu sukhanga untunnadu. సుక్షేమంగా ఉంటున్నాడు.
0: రామా ఇస్ సేఫ్ అండ్ సెక్యూర్.
1: ఈ శిరస్సు కేవలం కల్పితమైనటువంటి శిరస్సు.
0: ఆల్ దిస్
1: బాధపడకండి.
0: దిస్ హెడ్ ఇస్ ఆర్టిఫిషియల్ డోంట్ వరీ.
1: అని చెప్పుతూ ఆ శిరస్సును ముట్టింది. ఆ శిరస్సు మాయమైపోయింది.
0: అండ్ దేర్ దిస్ హెడ్
1: రాక్షసులు ఎందు ఇంత శక్తులు కూడా ఉంటుంటాయి. ఒక వికృతమైనటువంటి శక్తులు.
0: డెమన్స్ హ్యావ్ ఆల్ దిస్ పవర్స్ ఇన్ ద రాంగ్ పాత్.
1: ఈ లోపల రెండవ దినము రావణుడు కూడాను దీనికి తగినటువంటి ఏర్పాటంతా చేశాడు.
0: సెకండ్ డే రావణ ఆల్సో మేడ్ ఆల్ అరేంజ్మెంట్.
1: ఈ రావణ రెండవ దినం వెళ్లి
0: రావణ వెంట్ ఆన్ ది ఫాలోయింగ్
1: ఈ సీతతో అనేక విధములుగా కూడా వాదోపవాదం చేస్తున్నాడు.
0: హీ స్టార్టెడ్ ఆర్గ్యూయింగ్ విత్ సీత.
1: సీత 10 నెలలు లంకలో ఉండినప్పటికీ ఒక్కనాడైనా కూడా రావణుని ముఖం చూడలేదు.
0: దో సీత రిమైన్ దేర్ ఇన్ లంక ఫర్ 10 మంత్స్ షీ నెవర్ లుక్డ్ అట్ రావణ.
1: ఇంకా కొన్ని గంటల లోపల రాములు మరణిస్తున్నాడు.
0: Sita, within few hours Rama is going to
1: die. Na ranivi,
0: you are my queen.
1: Ee antapuram anta neede. Na aishwaryam kaani, na balamu kaani, na parakramam kaani, na sampada kaani, ittidi attidi intadi antadi ani cheppadaniki veelu kaadu.
0: It's not possible to measure my strength, my wealth.
1: Sarva sampadanto koodinatunti vaadanu.
0: I have got all comfort.
1: Sarvagnudanu nenu.
0: I know all.
1: Sarvashaktimayudanu nenu.
0: I am all powerful.
1: Kanuka nannu angikarinchamani cheppadani balavanta pettadu.
0: So he forced her to accept.
1: ఆ కాలు కింద ఉన్నటువంటి గడ్డిపోచను ఒకదాన్ని తీసింది ఈ సీత.
0: సీత పిక్డ్ అప్ ఏ గ్రాస్ బ్లేడ్ అండర్ హర్.
1: రావణ
0: రావణ
1: రాముని యొక్క సంపదకు నీ సంపత్తుకు ఈ గడ్డిపోతుతో సమానం.
0: When compared to the wealth of Rama with that of your wealth, after all this is equal to
1: రాముడు ప్రజ్ఞాన సంపత్తి గలవాడు.
0: రామ హ్యాస్ ఆల్ ది ఫోర్ ఫ్యాకల్టీస్ ఆఫ్ వెల్త్.
1: ఆత్మజ్ఞాన సంపన్నుడు.
2: హి హస్ గాట్ ఆత్మిక్ బ్లిస్.
1: అనేక విధమైనటువంటి తేజోమయుడు.
2: ఈజ్ ఆఫ్ ఎఫల్జెన్స్.
1: అమృత స్వరూపుడు.
2: ఈజ్
1: ఆనందమయుడు.
2: వన్ ఆఫ్ బ్లిస్.
1: అట్టి రామునకుడు ఇటు తుచ్చమైనటువంటి గడ్డి పోచకును నీవు పోల్చుకుంటున్నావా?
2: హౌ డు యూ కంపేర్ దట్ విత్ దిస్?
1: ఎంత తుచ్చమైనటువంటి భావము నీది.
2: వాట్ ఎ మీన్ ఫీలింగ్ యు హావ్.
1: రావణ, నీవు ఇంత పెద్ద రాజువను భావిస్తున్నావు.
2: రావణ, ఐ కన్సిడర్ యు.
1: నీకెవరు కూడా ఈ రావణ ఈ లంక లోపల చక్కని సలహాలు చెప్పేటువంటి వాడు లేరా?
2: ఇన్ దిస్ లంక ఆర్ దర్ నాట్ ఎనీబడి హూ కెన్ గివ్ గుడ్ అడ్వైస్?
1: లేక సలహాలు చెప్పేటువంటి వారు ఉండి కూడాను వారి సలహాలు నీవు తీసుకోవటం లేదా?
2: దో దేర్ ఆర్ అడ్వైజర్స్ ఆర్ యు నాట్ కన్సీడింగ్?
1: ఇంత దుర్గతి పాలైపోతున్నావు.
2: వై దిస్ ఫేట్?
1: ఎంత అల్పజ్ఞుడిగా మారిపోతున్నావు.
2: హౌ మీన్ యు ఆర్?
1: ఇంత అల్పజ్ఞుడికి రామునికి పోల్చుకోవటం ఎక్కడైనా సాధ్యముందా?
2: యు ఆర్ ఎ మీన్ ఫెలో. హౌ డు యూ కంపేర్ యువర్సెల్ఫ్ విత్ రామ?
1: వెళ్ళిపోమని చెప్పని చెప్పింది.
2: హి సెడ్ గెట్ అవుట్.
1: ఈమె అనేక రకమైన ఏనాడు కూడా మాట్లాడనటువంటి సీత ఆ గడ్డిపోవృత్తిని చూస్తూ ఆ గడ్డిపోతనే రావణుడిగా భావించుకుని దానిని అనేక రకములుగా విమర్శిస్తూ వచ్చింది.
2: సీత నెవర్ స్పోక్ సో ఫార్. పికింగ్ అప్ దట్ గ్రాస్ బ్లేడ్ షీ థాట్ షీ కన్సిడర్డ్ గ్రాస్ బ్లేడ్ యాజ్ రావణ.
1: రావణుడు పట్టలేని కోపం పడింది.
2: రావణ వాస్ వెరీ యాంగ్రీ.
1: సీత, ఇంకా 2 నెలలు మాత్రమే నీకు గడువిస్తున్నాడు.
2: సీత, ఐ గివ్ యూ ఓన్లీ 2 మంత్స్ టైం.
1: ఆ 2 నెలలు జరిగిన తర్వాత మా వంట వారే వచ్చి నిన్ను ముక్కలు ముక్కలు చేసి నాకు ఆహారంగా వండుతారు.
2: After 2 months, our cooks will come to the pendulum and cook you. And then who can protect you at that time?
1: ఇది కడపటి యొక్క శాసనం అన్నాడు.
2: This final warning.
1: ఆమె దేనికి నీ లెక్క చేయలేదు.
2: She didn't accept this.
1: ఇలాంటి తుచ్చులతో నాకేం పని?
2: What is this mean fellows?
1: మూర్ఖులైనటువంటి వారితో మాట్లాడటం కూడా ఒక విధమైనటువంటి యొక్క హాస్యమే.
2: To talk to fools also is a matter.
1: ఇది ఒక పాపమే.
2: Is a sin.
1: ఇలాంటి మూర్ఖులతో సంభాషణ జరిపి ప్రయోజనం ఏమిటి? కాలం వ్యర్థము.
2: What is the fun of talking with fools?
1: అనుకొని అతన్ని రావణ్ణి అన్నిటికీ హీనుడేగా భావిస్తూ వచ్చింది.
2: సీత కన్సిడర్ రావణ యాజ్ మీన్ అండ్ ఎ ఫూల్ ఫెలో.
1: తదుపరి 2వ దినం నుంచి ఇంక యుద్ధం ప్రారంభమైంది.
2: వార్ స్టార్టెడ్ ఫ్రమ్ ద సెకండ్ డే.
1: ఒక్కొక్క దినము ఒక్కొక్క 100 మంది హతమారిపోతున్నారు.
2: Hundreds ఆర్ కిల్డ్ ఈచ్ డే.
1: కానీ రాముని యొక్క కుమారుడైనటువంటి అంగదుడు కూడాను గొప్ప సైన్యంతో వచ్చాడు.
2: అంగద ఆల్సో కేమ్ విత్ ఎ బిగ్ ఆర్మీ బిహైండ్.
1: ఈ విధమైనటువంటి యుద్ధములు రాత్రింపగలు జరుగుతూ ఉన్నాయి. రాక్షసులకు వానరులకు.
2: వార్ వెంట్ ఆన్ డే అండ్ నైట్.
1: లంక అంతా కూడా భయకంపితమై ఉంటుంది.
2: ఎంటైర్ లంక ఇస్ ఫియర్ స్ట్రికెన్.
1: వానరులకు ఎవరికీ భయం లేదు.
2: బట్ మంకీస్ ఆర్ నాట్ అఫ్రైడ్.
1: 3వ దినము
2: థర్డ్ డే
1: ఈ వానరులందరూ కూడా మూర్చబడినట్టుగా పడిపోయారు. ఏ అస్త్రం వేశారో ఏమిటో.
2: థర్డ్ డే ఆల్ మంకీస్ ఫెయింటెడ్.
1: ఇక్కడ విభీషణుడుండి.
2: యర్ విభీషణ ఇస్ దేర్.
1: మీరెవరూ భయపడనక్కర్లేదు.
2: డోంట్ బి అఫ్రైడ్.
1: ఈ రాక్షసుల యొక్క మాయాచాలము.
2: దిస్ ఈస్ ఆల్ ది డిసీట్.
1: కనుక ఏ మాత్రం కూడా మీరు ప్రాణం పోలేదు.
2: యూ డిడ్ డై యాక్చువల్లీ.
1: ధైర్యంగా ఉండండి.
2: యూ పిక్ అప్
1: వాళ్ళకి ధైర్యం ఇచ్చి తాను ఒక మంత్రంగా రూపొందింపజేశాడు. అందరూ లేచారు.
2: And he also devised in such a way that they would all get up.
1: ఈ విధమైనటువంటి ఒక చర్యల లోపల అనేక మాయల పన్నుతూ వచ్చాడు రావణాసురుడు.
2: And Ravanasura resorted to all kinds of knacks.
1: ఈ విధంగా ఉండగా తిరిగి సీత తలను ఖండించి సీతను తలను తీసుకుని పోయి రాములకు చూపుతూ వచ్చాడు.
2: By his neck he did in such a way that the head of Sita is made artificially and he showed to Rama.
1: భార్య సరమ్మ సీతకు ఏ విధంగా బోధించిందో అక్కడ విభీషణుడు రామును కూడా ఆ విధంగా బోధిస్తూ వచ్చాడు.
2: The way Sarama taught to Sita, the same way విభీషణ
1: రామ ఆ సీత మహాసాధ్యమని ముట్టడానికి ఎవరికి వీలు కాదు.
2: Rama is impossible for anybody to touch
1: Sita. ఆమె శిరస్సును ఖండించేటువంటి వాడు ఎవడు?
2: Who can touch her? Who can
1: ఇది కేవలము ఒక విధమైనటువంటి హాస్యము.
2: ఇట్ ఇస్ అ ఫన్.
1: దీన్ని మీరు నమ్మకండి అన్నారు.
2: నెవర్ బిలీవ్ ఇట్.
1: ఈ విధంగా అనేక రకమైనటువంటి యొక్క దోషములను కల్పిస్తూ
2: సో మెనీ మిస్టేక్స్
1: విచిత్రమైనటువంటి దృశ్యాలను చూపిస్తూ
2: ఆల్ మిస్టరీస్ ఆర్ సర్ప్రైజ్.
1: రామును కూడా ఆశ్చర్యకరమైనటువంటి రీతిగా మారుస్తూ వచ్చాడు.
2: రామ ఆల్సో వాస్ సర్ప్రైజ్ ఫర్ ఎ మూమెంట్.
1: రామును కూడా తెలుసును.
2: రామ ఆల్సో నో.
1: అయినప్పటికీ ఆ ఖండించిన శిరస్సును చూసేటప్పటికే లక్ష్మణుడు భ్రాంతి పొందిపోయాడు. రాముని కూడా ఆ విధంగా బోధిస్తూ వచ్చాడు.
2: రామ
1: ఆ సీత మహాసాధ్యమని ముట్టడానికి ఎవరికి వీలు కాదు.
2: రామ ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ

0: ఈ అవతారం నందైనప్పుడు దుర్గుణములు కలిగినటువంటి వారంతా రాక్షసులే.
1: At any time, point of time, in any age, that qualities are there.
0: I do. ఆ దుర్గుణములు ఆహార విహారంతో కలిగేటువంటివి కదా అంటే అది శాశ్వతమైనవి కాదు.
1: That qualities are the products of
0: our food and habit. They
1: change moment to moment.
0: కాని రాక్షస గుణములు అట్ట కాదు.
1: Demonic qualities are not like that.
0: అవి ఇతన్ని వదలనే వదలవు.
1: They will never leave you.
0: ఎట్టి పరిస్థితుల యందు కూడా మార్పులు చెందవు.
1: Under any circumstances they don't change.
0: కనుకనే ఈ కామక్రోధం అనేటువంటి రెండు శత్రువులే మానవునికి మహాగ్రహములు.
1: Therefore, this desire and anger are the enemies.
0: లోకములో నవగ్రహములు అంటున్నారు.
1: We find 9 planets.
0: కాదు కాదు, రెండే గ్రహములు.
1: There are only 2 planets.
0: ఆ రెండే, కామము క్రోధము, ఈ రెండే గ్రహములు.
1: Only 2 planets. One is kama, the desire.
0: ఈ రెండు గ్రహములే మానవుని పట్టి పీడిస్తూ ఉంటున్నాయి.
1: Because you suffer because of these 2 planets.
0: అవి ఇంకా అనేక రకములైనటువంటి రూపాన్ని ధరిస్తూ ఉంటున్నాయి.
1: They assume many forms.
0: దేహంలో ఎన్ని అంగములు ఉంటున్నాయో
1: సో మెనీ పార్ట్స్ ఇన్
0: అవర్ బాడీ, మనసులో కూడా అన్ని రకమైనటువంటి వికార అంగములు ఉంటున్నాయి.
1: దేర్ఫోర్ ఇన్ ద మైండ్ ఆల్సో దేర్ సో మెనీ.
0: శరీరం నశించిన తర్వాత కూడా మనసు నశించదు.
1: ద బాడీ మే డై బట్ మైండ్ రిమైన్.
0: తిరిగి మరుజన్మంలో కూడా అందులో ప్రవేశిస్తూ ఉంటుంది.
1: ఇట్ ఎంటర్స్ ఇంటు అనదర్ బాడీ.
0: ఈ విధంగా ప్రవేశించి అనేక రకమైనటువంటి మాయలు జలుపుతూ ఉంటుంది.
1: బికాస్ ఆఫ్ దిస్ వీఆర్ డెల్యూడెడ్.
0: కనుకని మనస్సును సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టడానికి
1: in order to see that mind will be in right direction,
0: మార్గాన్ని అనుసరించాలి.
1: We should follow the inward path.
0: నివృత్తి మార్గం అనగా ఏమిటి?
1: What do you mean by నివృత్తి?
0: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం.
1: Do all activities to please
0: God. ఏ పని చేసినప్పటికీ ఇది భగవంతుని ప్రీతిగా నేను చేస్తున్నాను.
1: You may do anything, it should be done so as to please God.
0: ఈ విధమైన సులభ మార్గం ఉండి కూడాను మానవులు ఎందుకో దీనిని అనుసరించకుండా కష్టమైనటువంటిది, శ్రమైనటువంటి మార్గాన్ని అనుసరిస్తూ ఉంటున్నారు.
1: దో సచ్ ఎన్ ఈజీ పాత్ ఇస్ అవైలబుల్, మ్యాన్ రిజార్ట్స్ టు ఎ టఫ్ పాత్.
0: ఈనాటి మానవులకు తెలివితేటలు మితిమీరిపోతున్నాయి.
1: మ్యాన్ టుడే ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
0: తెలివితేటలు ఉంటున్నాయి కానీ గుణం మాత్రం క్షీణించిపోతుండాలి.
1: హెస్ ఇంటెలిజెన్స్ బట్ నో వాల్యూ.
0: ఎంత గొప్ప విద్యావంతులైనప్పటికీ
1: హీ మే బి హైలీ ఎడ్యుకేటెడ్,
0: జనరల్ నాలెడ్జ్, కామన్ సెన్స్ జీరో.
1: జనరల్ నాలెడ్జ్ అండ్ కామన్ సెన్స్ ఆర్ జీరో.
0: జనరల్ నాలెడ్జ్ ఉండినటువంటి సమయం నందే మానవుడు ఉత్తమ మానవుడిగా ఉంటాడు.
1: ఇఫ్ యువర్ జనరల్ నాలెడ్జ్ యూ విల్ బి నోబుల్.
0: ఇప్పుడు ఎంతో చదువుకుంటారు,
1: యూ లీవ్
0: కానీ చిన్న చిన్న విషయాలు వాళ్ళకి తెలియదు.
1: బట్ యూ డోంట్ నో మైనర్ థింగ్స్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్?
0: ఆ జనరల్ నాలెడ్జ్ వాళ్ళకి తెలియదు.
1: బికాజ్ యూ డోంట్ హ్యావ్ జనరల్ నాలెడ్జ్.
0: ఈ శిల్పి అనేటువంటి వాడు ఎంత గొప్ప పనియో చేస్తుంటాడు.
1: స్కల్ప్చర్ డస్ ఎ లాట్.
0: కానీ నలుడు చిన్న విషయం లోపల రాయిని మునగ లేకుండా చేసుకోలేకపోయాడు.
1: నలా కుడ్ మేక్ ది బౌల్డర్ ఫ్లో.
0: అదే విధంగానే ప్రపంచంలో ఇప్పుడు అనేక మంది మేధావులు ఉంటున్నారు.
1: దర్ మెనీ ఇంటెలెక్చువల్స్ ఇన్ ద వరల్డ్.
0: మేధాశక్తి ఉన్నది కానీ కామన్ సెన్స్ తక్కువగా ఉంది.
1: దే హ్యావ్ వెరీ హై ఇంటెలెక్ట్ బట్ దే హ్యావ్ నో
0: కామన్ సెన్స్. జనరల్ నాలెడ్జ్ చాలా అవసరం ఈనాడు.
1: జనరల్ నాలెడ్జ్ ఇస్ ఎసెన్షియల్.
0: ఏ పని చేయడానికి పోయినా ఇది మంచిదా చెడ్డదా,
1: వాట్ ఎవర్ వర్క్ యూ మ్యాన్ టేక్,
0: సత్యమా అసత్యమా,
1: ట్రూత్ ఆర్ ఫాల్స్,
0: ఇది ధర్మమా అధర్మమా,
1: రైట్స్ ఆర్ అన్రైట్స్,
0: ఇది చేయవలసిందా చేయతగనిదా,
1: షుడ్ ఐ డూ ఆర్ నాట్
0: అనేటువంటి విచారణ శక్తి శూన్యమైపోతుందా.
1: దట్ సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఇస్ గాన్.
0: కనుకని ఆ జనరల్ నాలెడ్జ్ లేకపోవడం చేతనే ఎంత గొప్ప విద్యావంతుడైనప్పటికీ వాడు ఒక అవివేకుగా రూపొందుతున్నాడు.
1: Though he is highly educated, as he has no general knowledge, he is a fool.
0: కనుకని అవివేక గుణములు మనలో ప్రవేశించకుండా ఉండాలనుకుంటే ప్రవృత్తిని వదలి కొంత నివృత్తిలో ప్రవేశించాలి.
1: ఇన్ ఆర్డర్ టు అవే ఫ్రమ్ దిస్ ఫూలిష్నెస్,
0: అనిత్యము అశాశ్వతమైనటువంటి యొక్క గుణములు కొన్ని దూరం గావించుకుని నిత్య సత్యమైనటువంటి గుణములు పెంచుకోవడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ గివ్ అప్ ఆల్ దీస్ బ్యాడ్ క్వాలిటీస్ అండ్ డెవలప్ ఎటర్నల్.
0: అది మన వేదాలను బోధించి సత్యం వద, ధర్మం చెర,
1: స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో రైచియస్నెస్.
0: ఈ సత్యాన్ని ధర్మాన్ని నీవు కాపాడుకుంటూ పో.
1: సేఫ్ గార్డ్ దీస్ టూ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: నీలో ప్రవేశించినటువంటి దుర్గుణములు అన్ని కూడా శూన్యమైపోతాయి.
1: ఆల్ దాట్ క్వాలిటీస్ విత్ ఇన్ యూ విల్ రన్ అవే.
0: కనుకనే లంకలో ప్రవేశించి రాక్షసులందరినీ హతమార్చుతుండగా
1: when they started killing all the demons in Lanka,
0: ramana kudunu oka vidhamainatundi vishadam prarambhinchindi.
1: Rama also started feeling bad.
0: Dosham chesina vaadu evadu?
1: Who committed mistake?
0: Ee paapamunu anubhavinche vaaru evaru?
1: Who are the sufferers actually?
0: Aithe
1: however
0: idi veeri dosham kaadu,
1: it's not their mistake.
0: Aa master dosham.
1: Mistake lies with the master.
0: Aithe adanu chesinatundi dosham valla adani parisaramulu varandariki ee yokka deenini anubhavinchaka tappadu.
1: Because of the mistake of the master, all his associates will have to suffer.
0: Kananamuna regina karuchichu vemulanu galchi maamilla vidachi chanuna.
1: That bonfire there in the forest will never leave the mangoes. It will not merely burn the rest of the tree.
0: Adavi agni annitini kalchestundi.
1: The fire there in the forest will burn all of them.
0: ఇది చేల పరమలిస్తుందేని మామిడి చెట్టును వదలదు. ఇది చేల పరమలిస్తుందేని వేప చెట్టును కాల్చదు.
1: It will not leave

0: trees that yield sweet fruits or burn only the rest of the trees now.
1: కనుకని అడవిలో పుట్టినటువంటి మల్లె తీగ అన్నింటికీ సుగంధాన్ని అందిస్తుంది.
0: Therefore the creeper, the jasmine,
1: అడవిలో పుట్టినటువంటి అగ్ని అన్నింటినీ కాల్చివేస్తుంది.
0: The fire there will burn all the trees.
1: అదే రీతిగా సమాజమే ఒక పెద్ద అడవి.
0: So the society is a big
1: ఈ సమాజంలో సద్గుణవంతులు ఉంటుంటే సర్వుల్ని సద్గుణవంతులుగా చేస్తుంది.
0: If there are virtuous people, everybody would be virtuous.
1: కానీ దుర్గుణవంతుడు ఒక్కడుంటే చాలు సమాజంనే నాశనం చేస్తుంది.
0: If there is one,
1: ఆ ఊదుతి తాను కారిపోతూ కారిపోతూ సుగంధాన్ని అందరికీ అందిస్తుంది.
0: We need a person of the incense stick type.
1: స్వార్థమును నాశనం చేసుకున్న పరాత్మ అనేటువంటి పవిత్రతను అందరికీ అందిస్తుంది.
0: And once you control selfishness, the spiritual fragrance
1: కనుక ఈ లంకా రాజ్యం అనేటువంటిది మహా దుర్మార్గ రాజ్యము.
0: And therefore Lanka is bad country.
1: అందరి ఎందుకును అంతో ఇంతో ఈ స్వార్థ సప్రయోజనం అనేటువంటి రాక్షసత్వాలు ఉంటున్నాయి.
0: All have demonic qualities of selfishness,
1: ఇది తప్పినది కాదు.
0: So it's inescapable.
1: అందులో కూడాను మంచివారు లేకపోలేదు.
0: There are good, no doubt.
1: రావణుడు వీరితో యుద్ధం చేసే సమయంలో కొంతమంది స్త్రీలు పరిగెత్తిపోతున్నారు.
0: When there is war between Ravana and Rama, women started running.
1: చిన్న బిడ్డను పట్టుకుని పరిగెత్తుతుండాలి.
0: One woman started running with a baby.
1: లక్ష్మణుడు ఆయుధం విదిలేసేటప్పటికీ ఈ చిన్న బిడ్డకు తగిలింది, చిన్న బిడ్డ పడిపోయింది.
0: When Lakshman has shot an arrow, the baby died while mother started running.
1: కానీ ఆ బిడ్డను వదిలిపెట్టి ఈ తల్లి పరిగెత్తుతుండాలి తన తాను రక్షించుకోసమని.
0: The mother dropped the child there and started running ahead.
1: అన్న ఈ రాక్షసుల యొక్క స్వభావం చూడు.
0: లక్ష్మణ సెడ్ బ్రదర్
1: వాత్సల్యం కూడా లేకుండా కఠినంగా ప్రవర్తిస్తున్నారు.
0: He had no compassion towards the child.
1: కానీ సర్వజ్ఞుడైన రాములకు తెలుసును.
0: బట్ ఆల్ నోయింగ్ రామా నోస్.
1: లక్ష్మణ నీవు పొరపడుతున్నావు.
0: లక్ష్మణ యువర్ మిస్టేకన్.
1: చూడు ఆమెకు స్వార్థం కాదు.
0: ఇట్స్ నాట్ సెల్ఫిష్.
1: ఆమె నిండుకు పరార్థమే ఉంటుండాలి.
0: షీ హాస్ గాట్ స్పిరిచువల్.
1: అని వారిని పంపించి ఆమెను పిలిపించాడు.
0: అండ్ హీ సెంట్ అండ్ కమండ్ హర్.
1: ఆమెను అడిగారు.
0: అండ్ హీ ఆస్క్డ్
1: అమ్మా నీ బిడ్డ పోయినప్పటికీ నీకు దుఃఖం లేకుండా నిన్ను నీవు రక్షించుకునేటువంటి స్వార్థంలో పరిగెత్తిపోతున్నావు, దీనికి కారణం ఏమిటి అన్నారు.
0: హీ ఆస్క్డ్ ఓ లేడీ, though your child died, you just dropped her there and you are running out of selfishness.
1: Why? Bidda bhavam naaku ledu.
0: I don't have any attachment to the child.
1: Sri Ramachandra Sriman Narayana Murthy.
0: Rama is very God.
1: Atani ee ragganantha naasanam cheyadam kosam vachadu.
0: He came here to burn the entire
1: land. Kattagadipudu Lankanu naasanam chesi Lankani elalani thanu untunnadu.
0: And he wanted to rule this Lanka.
1: Leka tirigi Ayodhyaku poi cheralani untundochu.
0: Or he may reach Ayodhya.
1: మమ్మల్ని కూడా నువ్వు అయోధ్యకు తీసుకుని వెళ్లి రామసేవ చేయించుకుంటాడో ఏమో అనేటువంటి ఉద్దేశంతో నేను బ్రతకాలని ఆశ ఉంటుండాలి అని.
0: అవుట్ ఆఫ్ షేర్ యాంగ్జైటీ దట్ వీ మే బి గివెన్ అన్ ఆపర్చునిటీ టు గో టు అయోధ్య అండ్ సర్వ్ హిమ్.
1: రామసేవ చేయాలి.
0: వీ షుడ్ సర్వ్ రామ.
1: రామరాజ్యం రావాలి.
0: రామరాజ్యం
1: దాని నిమిత్తమే నేను జీవించడానికి ప్రయత్నిస్తున్నాను.
0: అండ్ వీ వాంట్ టు లివ్ విత్
1: అంతేకాని నాకు ఈ తుచ్చ జీవితం పైన నాకు ఆశ లేదు.
0: దేర్ ఇస్ నో డిజైర్ టు లివ్ ఎనీ లాంగర్.
1: రామసేవ చేస్తూ రాములకు అత్యంత సమీపంలో ఉండేటువంటి వాంఛనే నాది.
0: వీ వాంట్ టు సర్వ్ రామ లివింగ్ వెరీ క్లోజ్ టు హిమ్.
1: చెప్పాడు రాములు.
0: అండ్ రామ
1: చూచావా లక్ష్మణ.
0: లక్ష్మణ హావ్
1: సీన్ ఎవరెవరి హృదయం ఏ విధమైన మాత్రంలో ఉంటుంటాదో.
0: యూ సీ
1: అందరూ రాక్షసులే కాదు.
0: ఆల్ ఆర్ నాట్ డెమన్స్.
1: దాంట్లో కూడా సాత్వికులు ఉంటున్నారు.
0: దే ఆర్ ఆల్సో పైయస్ పీపుల్.
1: ఇందులో విభీషణుడే దీనికి ప్రత్యక్ష ప్రమాణం.
0: విభీషణ ఇస్ వన్ ఎగ్జాంపుల్.
1: కనుక అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటుంటారు.
0: సచ్ నోబుల్ పీపుల్ ఆర్ దేర్.
1: వారిని ఒక రక్షించనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు ప్రొటెక్ట్.
1: ధర్మో రక్షతి రక్షితః. ఆ ధర్మనే వారిని రక్షిస్తారు.
0: వెరీ ధర్మ దే ఫాలో విల్ ప్రొటెక్ట్.
1: అని ఈ విధంగా కూడా వానరులకు సుగ్రీవునికు అంగదులకు వీరందరికీ బోధిస్తూ వచ్చాడు.
0: రామా స్టార్టెడ్ టీచింగ్ టు ఎవ్రీబడి అరౌండ్.
1: ఎందుకంటే రావణ్ని ఇంటికి పంపాడు.
0: రావణ వాజ్ ఆస్క్డ్ గో హోమ్.
1: రెండవ దినం ఇంకా యుద్ధమునకు సిద్ధం కావాలి.
0: నెక్స్ట్ డే దే వర్ రెడీ టు ఫైట్.
1: వీరందరూ కూడా రామ చేస్తున్నాడు యుద్ధము, దీంట్లో ఎవరెవరు ఏ యొక్క భాగాన్ని వహించాలి అనేటువంటి దీంట్లో చాలా తీక్షణంగా విచారిస్తున్నారు.
0: దే హావ్ కాన్సంట్రేటెడ్ ఆల్ దేర్ అటెన్షన్ యాస్ టు హౌ టు డిస్ట్రిబ్యూట్ ద జాబ్ దేర్.
1: తెల్లవారింది.
0: నెక్స్ట్ మార్నింగ్
1: రాక్షస ఇది శబ్దములు భోగిందాయి.
0: ఆల్ యు ఫైండ్ ద సౌండ్ రెడీ దేర్.
1: తిరిగి ఇక్కడ రామ శబ్దములు కూడాను మహాఘోరంగా భోగినాయి.
0: అండ్ దిస్ సైడ్ ఆల్సో యు ఫైండ్ ద ప్రిపరేషన్.
1: ఇరువురు సంసిద్ధులై ఉంటున్నారు.
0: బోత్ ది పార్టీస్ ఆర్ రెడీ.
1: ఇలాంటి సమయం లోపల
0: ద మెయిన్ టైమ్
1: రావణి యొక్క రెండో కుమారుడు
0: ద సెకండ్ సన్
1: ఆఫ్ ఇందులో ప్రవేశించి
0: హి కేమ్ దేర్.
1: అనేక విధమైనటువంటి మాయలు చేస్తూ వచ్చాడు.
0: హీ స్టార్టెడ్ చీటింగ్ ఇన్ వేరీడ్ వే.
1: ఈ కోతలకు అనేక విధమైనటువంటి శ్రమలు కలిగిస్తూ వచ్చాడు.
0: హీ మేడ్ దెమ్ సఫర్ ఎ లాట్.
1: కానీ వీరికి మధ్యలో ఉన్నటువంటి విభీషణుడు దీనికి ఏమాత్రమూ మీరు భయపడనక్కర్లేదని దానికి పరిహారంగా తాను చేస్తూ వచ్చాడు.
0: బట్ విభీషణ దేర్ సెడ్ యు డోంట్ నీడ్ టు బి అఫ్రైడ్ ఆఫ్ దెమ్.
1: హీ హాడ్ గాట్ ద కౌంటర్ యాక్షన్. లక్ష్మణ
0: లక్ష్మణ
1: సుగ్రీవుని అంగీకరించడానికి అనేక మంది అనేక రకమైన ఉదాహరణలు చెప్పారు.
0: గేవ్ సో మెనీ ఎగ్జాంపుల్స్
1: సలహాలు చెప్పారు.
0: దే గేవ్ అడ్వైస్.
1: కానీ ఈనాడు విభీషణుడు మనతో ఉండటం ఎంతో మంచిదైంది.
0: విభీషణ ఇస్ ఇన్ అవర్ కంపెనీ.
1: విభీషణుడు చాలా గొప్పవాడు.
0: విభీషణ ఇస్ నోబుల్.
1: ఈనాడు లోకములో
0: టుడే ఇన్ ద వరల్డ్
1: భీష్ముడు ఒకడు, విభీషణుడు ఇంకొకడు.
0: దేర్ ఆర్ టూ క్యారెక్టర్స్ భీష్మ అండ్ విభీషణ.
1: కానీ భీష్ముడి కంటే విభీషణుడే గొప్పవాడు అన్నాడు.
0: ఇట్ ఈస్ సెడ్ విభీషణ ఇస్ గ్రేటర్ దాన్ భీష్మ.
1: ఎట్లా గొప్పవాడు?
0: హౌ డు యు సే దట్?
1: కౌరవులు చేసేటువంటిదంతా పాపములని భీష్ముడికి తెలుసును.
0: భీష్మ నోస్ ప్రిటీ వెల్ దట్ వాట్ ఆల్ దట్ ఇస్ డన్ బై కౌరవ.
1: వారు అధర్మమూర్తులు అని తెలుసును.
0: హి నోస్ దట్ పాండవ.
1: కానీ తెలిసి కూడాను కౌరవులకు చెప్పలేకపోయాడు భీష్ముడు.
0: భీష్మ డిడ్ నాట్ గివ్ ఎనీ అడ్వైస్ టు కౌరవస్.
1: వారి వైపునే కూడాను ఈ యొక్క భీష్ముడు సైన్యాధిపతిగా నిలిచాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ భీష్మ స్టూడ్ ఎస్ ద చీఫ్ క్యాప్టెన్ ఫర్ కౌరవ.
1: కానీ విభీషణుడు అట్లా కాదు.
0: బట్ విభీషణ ఇస్ నాట్ లైక్
1: అన్న చేసినటువంటి పని చాలా తప్పు అని చెప్పి చెప్తున్నాడు.
0: విభీషణ ఇస్ కండెమ్డ్ వాట్ హీస్
1: డన్. ఖండిస్తూ వస్తున్నాడు.
0: హీ స్టార్టెడ్ కాంట్రడిక్టింగ్ అపోజింగ్.
1: సీతను తీసుకెళ్లి రామునికి అప్పచెప్పమని బోధిస్తున్నాడు.
0: హీ పర్సూడ్ దట్ సీత షుడ్ బి హ్యాండెడ్
1: ఓవర్. కానీ కడపటికి ఈ అన్ననైనా సరే వదిలిపెట్టి రాముని పాదం పట్టాడు.
0: హీ లెఫ్ట్ హిస్ బ్రదర్ అండ్ పట్ ద ఫీట్ ఆఫ్ రామ.
1: కనుక విభీషణుడు గొప్పవాడు కాదా?
0: ఇస్ నాట్ విభీషణ గ్రేట్?
1: దోషమును దోషంగా భావించి చెప్తూ వచ్చాడు.
0: హీ స్టార్టెడ్ పాయింటింగ్ అవుట్ ద మిస్టేక్.
1: ఈ దోషమును తాను వదలలేకపోవటం చేత అతన్ని త్యజించి వచ్చాడు.
0: Therefore, because he did not leave the sinful act, he left the company of his brother.
1: Kanukane Rama tattvame naaku pradhana prana tattvamu.
0: Rama is very important in my very life.
1: Aneetvanti oka satyanni vishwasimpa chestu vachadu.
0: A full faith in the truth.
1: Kanuka aanadu ee rakamainatvanti oka mayala chetanu మహా ప్రమాదకరమైనటువంటి యొక్క యుద్ధం చేతను అటువైపున ఇటువైపున కూడాను అనేక మంది మరణించారు.
0: బికాస్ ఆఫ్ సివియర్ వార్ఫేర్ గోయింగ్ ఆన్ మెనీ మెనీ డైడ్ ఆన్ బోత్ సైడ్.
1: ఈ యుద్ధం యొక్క స్వభావములు చాలా విపరీతమైనటువంటివి.
0: అండ్ ద వార్ వాస్ సో సివియర్.
1: కారణకుడు ఒకడైతే కారణం మరొకరైపోతుంటారు.
0: యాక్చువల్లీ వన్ ఇస్ రెస్పాన్సిబుల్ బట్
1: కారణం ఒకటైతే కార్యం మరొకటిగా మారుతుంటుంది.
0: అండ్ ద కాజ్ ఇస్ వన్ ఎఫెక్ట్ ఇస్ డిఫరెంట్.
1: కనుకని దీనిలో ఉండేటువంటి మూల కారణము ద్వేషమే దీనికి మూల కారణం.
0: ద మెయిన్ కాజ్ ఇస్ హేట్రెడ్.
1: ఈ ద్వేషములకు వాంఛలే మూల కారణం.
0: బట్ ది హేట్రెడ్ డిజైర్ ఇస్
1: వాంఛలు విఫలమైనా క్రోధం పెరుగుతుంది.
0: వెన్ ద డిజైర్ ఇస్ నాట్ ఫుల్ఫిల్ వన్ విల్ బి
1: వాంఛలు నెరవేరినా అహంకారం పెరుగుతుంది.
0: ద డిజైర్ ఇస్ ఫుల్ఫిల్ వన్ విల్ బి ఈగోయిస్టిక్.
1: వాంఛలు తగ్గించుకోవటమే చాలా ఉత్తమమైన మార్గం.
0: దేర్ఫోర్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు రిడ్యూస్ ద డిజైర్.
1: కనుక క్రమక్రమేణా వాంఛను తగ్గించుకుని
0: వి షుడ్ హావ్ టు రిడ్యూస్
1: ద్వేషమును అణగుద్రొక్కుని దైవానుగ్రహములకై పాటు పట్టము ప్రతి మానవుని యొక్క ప్రధాన కర్తవ్యము.
0: ఇట్ ఇస్ ది డ్యూటీ ఆఫ్ ఎవ్రీ పర్సన్ టు డిజర్వ్ అండ్ టు వర్క్ ఫర్ గాడ్స్ గ్రేస్.
1: రామనామమును మిఠాయి ఇదిగో రండి భక్తులారా.
0: రామాస్ నేమ్ ఈస్ ది స్వీట్. ఇట్ ఇస్ అవైలబుల్. డివోటీస్ కమ్ హియర్.

0: విద్యార్థులారా,
1: డియర్ స్టూడెంట్స్,
0: భగవంతుడు ఆకాశముల కంటే నిర్మలమైనటువంటి వాడు.
1: గాడ్ ఈజ్ ప్యూరర్ దాన్ స్కై ఆర్ ఇథర్.
0: తారా రవి శశి దై సూర్యచంద్ర నక్షత్రాదులు కూడాను దైవం యొక్క నేత్రములు.
1: సర్ గాడ్ సన్, మూన్ అండ్ స్టార్స్ ఆర్ ద ఐస్ ఆఫ్ గాడ్.
0: వ్యాపక పవన శ్యామల దైవం. వాయువులే సర్వత్రా వ్యాపించినటువంటి వాడు దైవం.
1: లైక్ ఎయిర్ గాడ్ ఈజ్ ఆల్ పర్వేసివ్.
0: ఇట్టి దైవత్వాన్ని గుర్తించవలనన్న మానవోపాధులైనటువంటి దేహేంద్రియ మనోబుద్ధుల యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించినప్పుడే ఈ విశాలత్వమైన, ఈ నిర్మలమైన, ఈ పవిత్రమైన ఆత్మతత్వం మనకు అర్థమవుతుంది.
1: ఇఫ్ యూ వాంట్ టు రియలైజ్ సచ్ గాడ్, యూ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ సచ్ యాజ్ బాడీ, సెన్సస్, మైండ్ అండ్ ఇంటలెక్ట్. దెన్ ఓన్లీ యుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ గాడ్ హూ ఈజ్ సో వాస్ట్, సో ప్యూర్ అండ్ సో సీక్రెట్.

0: ప్రపంచమంతయు కూడాను క్షత్రజ్ఞుల యొక్క సమ్మిళిత స్వరూపం.
1: ద ఎంటైర్ వరల్డ్ క్రియేషన్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ద ఫీల్డ్ అండ్ ద ఇండ్వెలర్.
0: ప్రకృతి యొక్క ప్రతిబింబమే మానవుని శరీర క్షేత్రం.
1: మ్యాన్స్ ఫిజికల్ బాడీ ఈజ్ ఎ సింబల్ అండ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద ఎంటైర్ క్రియేషన్.
0: విశ్వమునందు ఏ చేతన అచేతనమును ఉన్నవో అవన్నీ కూడాను మానవుని యొక్క దేహమునందే ఈమిడి ఉన్నది.
1: ఆల్ దట్ యు ఫైండ్ బోత్ కాన్షియస్ అండ్ అన్కాన్షియస్ అండ్ ఇనర్ట్ ఇన్ ద వరల్డ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ది హ్యూమన్ బాడీ.
0: ఈ ప్రపంచమంతయు కూడాను మానవుని యందు ఉండినటువంటి యొక్క ప్రతిబింబంలే, రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: వాట్ ఎవర్ యు ఫైండ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద ఇన్నర్ బీయింగ్.
0: అయితే ఈ శరీరేంద్రియ మనోబుద్ధులను గుర్తించినంత మాత్రమున చాలదు.
1: ఇఫ్ యు మియర్లీ రికగ్నైజ్ ది బాడీ, ది సెన్సెస్, ద మైండ్ అండ్ ఇంటెలిజెన్స్, ఇట్ ఈస్ నాట్ సఫిషియంట్.
0: ఈ క్షేత్రమును గుర్తించేటువంటి క్షేత్రజ్ఞుడు ప్రత్యేకంగా ఉంటున్నాడు.
1: ద నోవర్ ఆఫ్ దిస్ ఫీల్డ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ ఫీల్డ్.
0: క్షేత్రజ్ఞుని గుర్తించినప్పుడే క్షేత్రం యొక్క విచారం మనకు అక్కరలేదు. అంతవరకు మాత్రం క్షేత్రాన్ని మనము తగినటువంటి యొక్క రీతిలో అనుభవించుటకు తగిన ప్రయత్నం చేయాలి.
1: ఓన్లీ వెన్ యూ అండర్స్టాండ్ ద నోవర్ ఆఫ్ ద ఫీల్డ్ యూ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ కరెక్ట్లీ ద ఫీల్డ్ ఇట్ సెల్ఫ్. బట్ అంటిల్ సచ్ టైమ్ దెర్ ఇస్ నీడ్ ఫార్ టేకింగ్ కేర్ ఆఫ్ దిస్ బాడీ అండ్ ది అదర్ ఎక్విప్మెంట్.
0: ఈ క్షేత్రజ్ఞుడిని తెలుసుకోవాలంటే జ్ఞానం కావాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు నో దిస్ నోవర్ దెర్ ఇస్ నీడ్ ఫర్ నాలెడ్జ్. జ్ఞానం
0: ఏమిటి? ఈ జ్ఞానం,
1: వాట్ ఈస్ దిస్ నాలెడ్జ్?
0: కేవలము బుకిష్ నాలెడ్జ్నే కాదు.
1: ఈజ్ ఇట్ బుకిష్ నాలెడ్జ్? నో, ఇట్ ఈస్ నాట్.
0: సూపర్ఫిషియల్ నాలెడ్జ్నే కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఈవెన్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
0: జనరల్ నాలెడ్జ్నే అసలే కాదు.
1: నాట్ ఈవెన్ జనరల్ నాలెడ్జ్.
0: డిస్క్రిమినేషన్ నాలెడ్జ్నే, ఇది వ్యక్తిగతమైనటువంటిది.
1: డిస్క్రిమినేషన్ నాలెడ్జ్, ఇట్ రెఫర్స్ టు ద ఇండివిజువల్స్.
0: ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ని అనుకుంటే ప్రాక్టికల్ నాలెడ్జ్, ఇది కూడాను ఒక వ్యక్తిగతమైనటువంటి ఒక హద్దులతో ఇమిడి ఉంటున్నది.
1: ఈవెన్ ఇఫ్ యు టేక్ ద ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ ఆర్ ప్రాక్టికల్ నాలెడ్జ్, ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఇండివిజువల్.
0: ఇవన్నీ కూడాను కేవలము భౌతికమైన లౌకికమైన జ్ఞానములు.
1: ఆల్ దీస్ నాలెడ్జ్ రిలేట్స్ టు ద ఫిజికల్ వరల్డ్ అండ్ ది ఎక్స్టర్నల్ వరల్డ్.
0: వస్తు విచారణ చేత గుర్తింపబడేటువంటి యొక్క జ్ఞానము ఇది పదార్థ జ్ఞానము.
1: బై ఎన్క్వైరింగ్ ఇన్ టు ది ఆబ్జెక్ట్ యూ విల్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ద అదర్ రిక్వైర్డ్ నాలెడ్జ్.
0: విషయమును ఆధారము చేసుకుని దాని యొక్క విశిష్టతను గుర్తించేటువంటి యొక్క జ్ఞానమా ఇది? కేవలము ఇది కూడాను ఒక విషయ జ్ఞానమే.
1: Knowledge of the objects, which is based upon the special features of the object, is also
0: ee vidhamainatvanti oka gnanamulu cheta divyattamainatvanti aatma tattvanni evvaru kudanu gurtinchalleru.
1: By all these kinds of knowledge you would not be able to understand aatma, which is basically divine.
0: Vajramunu koyavarante vajrame kavali.
1: If you want to cut a diamond, you should use another diamond alone.
0: Kaalalo virigina mullunu teevalante mulle kavali.
1: To remove a thorn from the foot, you have to use another thorn.
0: Aatma tattvanni gurtinchalante aatma gnaname kavali.
1: If you want to really understand the principle of aatma, you should have the knowledge of aatma.
0: Ee naadu manamu bhautikamainatundi ee prapanchamunandu దేనిని జ్ఞానమని మనం భావిస్తున్నామో అది అంత అజ్ఞానమే.
1: ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్ వాట్ ఎవర్ వి థింక్ ఈజ్ నాలెడ్జ్ ఈజ్ రియలీ ఇగ్నోరెన్స్.
0: ఆత్మజ్ఞానమే സത്യജ്ഞാനം.
1: ദ നോളജ് ഓഫ് ആത്മ അലൂൺ ഈസ് ട്രൂ നോളജ്.
0: ആത്മ അന്ന ജ്ഞാനമല്ല, രണ്ടു ഒക്കട്ടെ.
1: ആത്മ ആൻഡ് ജ്ഞാനം നോളജ് ദ ആർ സിനോണിമസ്.
0: നിജമായിട്ടുണ്ട് എരുക്കനെ ജ്ഞാനം.
1: റിയൽ അവേർനെസ് ഈസ് നോളജ്.
0: പദാർത്ഥമനു ക്രോഡീകരിച്ചുകൊണി విషయాలను సంగ్రహించుకొని తద్వారా తెలుసుకునేటువంటి జ్ఞానము ఇది కేవలము అజ్ఞానంతో సమానం.
1: నాలెడ్జ్ అక్వైర్డ్ ఆన్ ది అక్యుములేషన్ ఆఫ్ వేరియస్ ఆబ్జెక్ట్స్ అండ్ వేరియస్ ఐడియాస్ ఇట్ ఈస్ ఓన్లీ ఇగ్నోరెన్స్.
0: ఈ జ్ఞానమునకు జ్ఞానము జ్ఞేయము జ్ఞాత అనేటువంటి త్రిపుటి ఉండదు.
1: There is trinity, three aspects relating to this knowledge. Gnanamu, Gneyam, Data, Gnata.
0: Gnanam, Gneyam, Gnata anetvantidi manasika sambandham anetvanti yokka vruttulu.
1: These are the mental transactions.
0: Manonasanamu kaligina tarvatane erpadetvanti mooladharam anetvanti tattvame ee gnanam.
1: Real knowledge can come only after you eliminate the mind and start experiencing truth.
0: ee manasika sambandhamainatunti yokka vicharana shaktulu anni kudunu kevalamu bhramale.
1: All the inquiries based upon the mind are merely delusions.
0: Vyakti pai aadharapadi untuntadi.
1: It is dependent upon the individual.
0: Manavudu chuchinadi, manavudu vinnadi, manavudu anubhavinchinadi, మానవుడు ఆచరించినది, ఇవన్నీ కూడాను కేవలము దేహాత్మతో కూడినటువంటి యొక్క మనస్సు యొక్క భ్రమలు.
1: వాట్ మ్యాన్ సీస్, మ్యాన్ హియర్స్, మ్యాన్ ఎక్స్పీరియన్సెస్ అండ్ మ్యాన్ ప్రాక్టీసెస్ ఆర్ ఆల్ అసోసియేటెడ్ విత్ ది వరల్డ్ ఫిజికల్.
0: కేవలము దేహం యొక్క తాదాత్మిక తత్వమే ఈ మనస్సు యొక్క స్వభావము.
1: All that mind just gives you is only with reference to the physical body and its nature.
0: మనస్సు ఒక ఆకారమును, ఒక విషయమును, ఒక వస్తువును వదలి ఒక్క క్షణమైన ఉండుట వీలు కాదు.
1: మ్యాన్ కెనాట్ బి కాన్స్టెంట్ బేస్డ్ అపాన్ ఎ పర్టికులర్ ఫారం, ఎ పర్టికులర్ నేచర్ అండ్ సో.
0: కనుకనే మనస్సు దేహాన్ని ఆశ్రయించి ఉంటున్నది.
1: దట్ ఈస్ వై మైండ్ టేక్స్ షెల్టర్ ఇన్ ది బాడీ.
0: ఈ దేహముకుండినటువంటి కన్నులు, చెవులు, ముక్కు, నోరు, ఈ యొక్క పంచభూతములు అన్ని కూడాను వీటి ద్వారానే మనస్సు అన్నిటినీ అనుభవిస్తుండాలి.
1: మైండ్ ఎంజాయ్స్ ఇట్ సెల్ఫ్ త్రూ ది ఐస్, ద ఇయర్స్, ద నోస్ అండ్ ద స్కిన్ అండ్ ఆల్ దీస్ ఫైవ్ సెన్సెస్.
0: మనస్సు దేహం యొక్క నేత్రముల ద్వారా చూస్తుండాలి.
1: మైండ్ సీస్ through the physical eyes of the body.
0: Manasu deham yokka karnamula dwara vintunnadi.
1: Through the ears mind hears.
0: Manasuku roopam ledu.
1: Mind does not have a form.
0: Manase maya.
1: Mind is the illusion. Manase
0: korika.
1: Mind is the desire.
0: Manase prakruti.
1: Mind is the nature.
0: Manase avidya.
1: Mind is ignorance.
0: Manase ప్రాకృతమైనటువంటి భ్రాంతి.
1: మైండ్ ఈస్ ది నేచురల్ ద క్రియేటెడ్ డెల్యూజన్.
0: ఇట్టి భ్రాంతితో కూడినటువంటి మనస్సు ద్వారా సత్యనిత్యమైనటువంటి యొక్క బ్రహ్మతత్వమును మనం అర్థం చేసుకోవటం చాలా కష్టం.
1: త్రూ దిస్ మైండ్ విచ్ ఈస్ సబ్జెక్ట్ టు డెల్యూజన్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు అండర్స్టాండ్ ఆత్మ విచ్ ఈస్ బేస్డ్ అపాన్ ట్రూత్ and which is permanent.
0: ఏది మనకు నిజమైన జ్ఞానం?
1: What is true knowledge?
0: జ్ఞానం అనగా మనసు చేత ఇంద్రియములను స్వాధీనపరచుకొని ఇంద్రియ నాశనము గావించిన తరువాత మనసు కూడాను అంతర్ధానమవుతుంది. అట్టి సమయమునందు ప్రశాంతమైనటువంటి యొక్క మౌనతత్వం ఏర్పడుతుంది. ఈ మనోనాశనం వల్ల కలిగినటువంటి యొక్క మౌనం అనేటువంటిదే నిజమైనటువంటి జ్ఞానం.
1: When the mind controls the sense organs, the mind becomes introverted. And at that time you enjoy a state of perfect silence. At that time you get a glimpse of the real knowledge.
0: ఈ జ్ఞానము తెలివితేటల వల్ల కాని లేక బుద్ధి కుశలత వల్ల కాని మరి ఏ విధమైనటువంటి ఆదర్శం వల్ల కాని లభించేటువంటిది కాదు.
1: This knowledge cannot be obtained through cleverness, intelligence and skills of intellect.
0: ఇది దీని సహజం.
1: That is natural.
0: ఇది కొత్తగా మనం సంపాదించుకునేటువంటి వస్తువు కాదు.
1: This knowledge is natural, it cannot be acquired newly.
0: నిమురుగప్పిన నిప్పువలే.
1: It is like the fire covered by ashes.
0: పాటి కప్పిన జలము వలే.
1: It is like the moss covering the water.
0: పొర కప్పిన కన్ను వలే.
1: It is like cataract covering the eye.
0: మనోభ్రాంతి కప్పినటువంటి యొక్క ఆత్మగా ఉండుట చేతనే ఈ జ్ఞానమును మనం గుర్తించలేకపోతున్నాం.
1: సిమిలర్ ఈజ్ ఆత్మ కవర్డ్ బై మైండ్ అండ్ ది డెల్యూజన్, దేర్ ఫార్ వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు గెట్ ఏ గ్లింప్స్ ఆఫ్ ఆత్మ.
0: ఈ నిమురు నిప్పు పైన ఎట్ట వచ్చింది?
1: హౌ డిడ్ దిస్ యాష్ అక్యుములేట్?
0: ఎక్కడి నుంచి వచ్చింది?
1: హౌ ఫ్రమ్ వేర్ డిడ్ ఇట్ కమ్?
0: నిప్పు నుంచినే వచ్చినటువంటి నిమురు నిప్పునే కప్పివేసింది.
1: ఇట్ హాస్ కమ్ ఫ్రమ్ ఫైర్ అండ్ ఇట్ ఈస్ కవరింగ్ ద ఫైర్.
0: జలం పైన కప్పినటువంటి యొక్క ఈ పాచి ఎక్కడి నుంచి వచ్చింది? జలం నుంచినే ఆవిర్భవించింది.
1: ఫ్రమ్ వేర్ డిడ్ దిస్ మాస్ కమ్ అండ్ కవర్ దిస్ వాటర్?
0: మన కంటలో పుట్టినటువంటి పొర ఎక్కడి నుంచి, బయట నుంచి వచ్చిందా? లేదు, మన కన్ను నుంచినే ఆవిర్భవించింది.
1: సిమిలర్ ఈస్ ద క్యాట్రాక్ట్ ది విచ్ కవర్స్ విచ్ గ్రోస్ ఫ్రమ్ విత్ ఇన్ ది ఐ అండ్ కవర్స్ ద ఐ.
0: కప్పిన పొరను తీసివేస్తే స్వస్వరూపమైనటువంటి ఒక తత్వము మనకు సాక్షాత్కరిస్తుంది.
1: రిమూవ్ ది కవర్ విచ్ ఈస్ కవరింగ్ యువర్ ఆత్మ, యు గెట్ ఏ గ్లింప్స్ ఆఫ్ యువర్ రియల్ నేచర్.
0: జ్ఞానము అనేటువంటిది గ్రంథాల వల్ల లభించేటువంటిది కాదు.
1: దేర్ ఫోర్ దిస్ నాలెడ్జ్ కెనాట్ బి ఒబ్టెయిన్డ్ త్రూ బుక్స్,
0: గురువుల వల్ల ప్రసాదింపబడేటువంటిది కాదు.
1: దిస్ కెనాట్ బి గిఫ్టెడ్ అవే ఈవెన్ బై గురుస్,
0: లేక పరమాత్ముడు అందించినటువంటిది కూడా కాదు.
1: This cannot even be given by God himself.
0: Tane paramatma.
1: He is
0: Tane jnanamu. Tane atma.
1: He is God. He is knowledge. He is atma.
0: Aite ee atma anetvantidi sarvula yendu ye vidhanga untunnadi, ee jnanamu anetvantidi sarvula yendu ye vidhanga untunnadi anetvanti vicharanni manam chesinappudu,
1: when we enquire as to how this atma or this knowledge, in what way is it existing in all people,
0: ekantamuga kurchoni vicharana chesinappudu,
1: when you sit all alone in a solitary place,
0: sachitamaina satyamaina marpu chendinatvanti okka shabdamu mana nundi aavirbhavistundadi,
1: there emanates a sound from within which is permanent, which is truth and which is pure.
0: జగత్తునందున్నటువంటి సమస్త పదార్థములు కూడాను మార్పు చెందుతున్నవి.
1: All the objects in the world undergo
0: change. సమస్త ఆకారములు మార్పు చెందుతున్నవి.
1: All the forms undergo change.
0: ప్రతి పదార్థము కూడాను కేవలము అణుప్రభావమే.
1: Every object is a conglomeration of atoms.
0: ఈ యొక్క అణువుల యొక్క చేరికనే పదార్థ స్వరూపము.
1: An object is formed by coming together of atoms.
0: Kalakramina ee anuvulu kudunu verai potuntai.
1: Over a period of time they disintegrate.
0: Ee anuvulu yokka swabhavamu samyoga viyogamulu yokka tattvame.
1: The nature of atom is coming together and going back.
0: Kani marpu chendani koorpu kalagani oka divyamainatunti yokka vaani sarvulu endukudunu ఒక్కటిగానే ఉంటుండదు.
1: బట్ దెర్ ఈజ్ వన్ డివైన్ వాయిస్ విచ్ డస్ నాట్ అండర్ గో ఎనీ చేంజ్, విచ్ ఈజ్ పర్మనెంట్, విచ్ ఈజ్ ఇన్ ఎవ్రీ వన్.
0: బాల్యమునందు యవ్వనమునందు వార్ధక్యమునందు,
1: ఇన్ ది చైల్డ్హుడ్, ఇన్ యూత్ అండ్ ఇన్ ఓల్డ్ ఏజ్,
0: దేహము మార్పు చెందుతున్నది కానీ ఆ వాణి మార్పు చెందటం లేదు.
1: ద బాడీ అండర్ గోస్ చేంజెస్ but the divine voice does not undergo any change.
0: Jagrata, swapna, sushuptulu మూడు స్థానములు మనం అనుభవిస్తున్నామే కానీ ఈ వాణి మార్పు చెందటం లేదు.
1: ఇన్ ద వేకింగ్ స్టేట్, డ్రీమ్ స్టేట్ అండ్ డీప్ స్లీప్ స్టేట్ దిస్ డివైన్ వాయిస్ డస్ నాట్ చేంజ్.
0: స్థూల సూక్ష్మ కారణములు మనం అనుభవిస్తున్నామే కానీ ఈ వాణి మార్పు చెందటం లేదు.
1: ఇన్ ది గ్రాస్ సటిల్ అండ్ కాజల్ ఫార్మ్స్ ఆల్సో దిస్ డస్ నాట్ అండర్గో చేంజ్.
0: ఏమిటి ఆ వాణి?
1: వాట్ ఈస్ దట్ డివైన్ వాయిస్?
0: ఆత్మ తన తత్వం నుండి వెలువడినటువంటి యొక్క దివ్యమైనటువంటి అంతర్వాణి.
1: దట్ ఈస్ ద ఇన్నర్ వాయిస్ విచ్ హ్యాస్ ఎమినేటెడ్ ఫ్రమ్ ఆత్మ.
0: అది ఏ నేను నేను నేను.
1: అండ్ దట్ డివైన్ వాయిస్ ఈజ్ ఐ ఐ అండ్ ఐ.
0: అహం అహం అహం.
1: దట్ ఈస్ అహం అహం.
0: ఇది సత్యమైనటువంటిది.
1: దిస్ ఈజ్ ట్రూత్.
0: ఈ సత్యము అణువు కంటే చాలా మరింత సూక్ష్మమైనటువంటిది.
1: దిస్ ఈజ్ సట్లర్ దాన్ ది ఆటమ్.
0: ట్రూత్ ఈజ్ మోర్ ఫండమెంటల్ దాన్ ఆటమ్.
1: ట్రూత్ ఈజ్ మోర్ ఫండమెంటల్ దాన్ ఆటమ్.
0: ఇలాంటి సత్య స్వరూపమైనటువంటి యొక్క అహం అహం అహం.
1: అండ్ దట్ ఆటమ్ విచ్ ఈజ్
0: స్ఫురింపబడేటువంటి యొక్క తత్వమే సోహం.
1: సోహం ఎమర్జెస్ ఫ్రమ్ దిస్ వర్డ్ అహం.
0: ఈ అహం దేహంతో తాదాత్మ్యం పొందినప్పుడే ఇది అహంకారంగా మారుతున్నది.
1: వెన్ దిస్ అహం ఐడెంటిఫైస్ ఇట్ సెల్ఫ్ విత్ ది బాడీ దెన్ ఇట్ బికమ్స్ అహంకార ఆర్ ఈగో.
0: ఈ అహంకారము ప్రాకృతమైనటువంటి భావము.
1: దిస్ అహంకార్ ఆర్ ఈగో ఈస్ ది వరల్డ్లీ.
0: అహం దివ్యమైనటువంటి వాణి.
1: దిస్ అహం ఈస్ ది డివైన్ వాయిస్.
0: దీనిని కేవలం పాండిత్యము చేత కాని దీశక్తితే కాని గుర్తించటం అసాధ్యం.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఎక్స్పీరియన్స్ దిస్ డివైన్ వాయిస్ ఎయిదర్ త్రూ స్కాలర్షిప్ ఆర్ త్రూ ఇంటలెక్ట్.
0: ఎంత గొప్ప పండితుడైనప్పటికీ దృష్టియే లేకుండినా వస్తువును చూడలేడు.
1: హౌఎవర్ గ్రేట్ ఎ స్కాలర్ మే బి, ఇఫ్ హీ డస్ నాట్ హ్యావ్ ది ఐ సైట్ హీ కెనాట్ సీ ఎన్ ఆబ్జెక్ట్.
0: పాండిత్యము తెలియనప్పటికీ, పామరుడైనప్పటికీ, కనులున్నటువంటి వాడు వస్తువును స్పష్టంగా చూడగలుగుతాడు.
1: ఎ పర్సన్ వితౌట్ ఎనీ స్కాలర్షిప్, ఇఫ్ హీ హ్యాస్ ది ఐ సైట్ హీ కెన్ సీ ది ఆబ్జెక్ట్స్ వెరీ క్లియర్లీ.
0: వేద శాస్త్ర ఇతిహాస పురాణములన్నీ కూడా పఠించినటువంటి యొక్క మహాశాస్త్రజ్ఞుడైనప్పటికీ నిద్రయందున్నప్పుడు జాగ్రత్త ప్రపంచమును ఏమాత్రం కూడా చూడలేడు.
1: ఎ పర్సన్ హూ హ్యావ్ మాస్టర్డ్ ఆల్ ది వేదాస్ శాస్త్రాస్ పురాణాస్ ఎట్సెట్రా, వెన్ హీఈస్ అస్లీప్ హీ డస్ నాట్ నో ది వరల్డ్ విచ్ ఈస్ ఎగ్జిస్టింగ్ అవుట్ సైడ్.
0: కానీ మేల్కొన్నటువంటి వ్యక్తి ఏ శాస్త్రమును చదవకపోయినప్పటికీ, ఏమీ తెలియకపోయినప్పటికీ జాగ్రత్త ప్రపంచమును చూడగలుగుతున్నాడు.
1: బట్ ఎ పర్సన్ ఇన్ ది వేకింగ్ స్టేట్ హీ మైట్ నాట్ హావ్ స్టడీడ్ ఎనీ ఆఫ్ దీస్ స్క్రిప్చర్స్ బట్ హీ కెన్ ఎక్స్పీరియన్స్ ది ఔటర్ వరల్డ్ అండ్ హీ కెన్ సీ.
0: అదే విధముగానే మానవుడు గుర్తించలేనటువంటి యొక్క ఆత్మశక్తిని ఆత్మజ్ఞానమును కూడాను చిత్తశుద్ధి చేత గుర్తింపబడుతున్నాడు.
1: ఇన్ ద సేమ్ వే a person with a pure heart would be able to experience and realize the power of atma and the knowledge of atma.

0: మనస్సుకు ఈవల నుండి చుచ్చినంత వరకు మనకు జగత్తే గోచరిస్తుంది. మనస్సును దాటి ఆవల చేర్తిమా ఆత్మ గుర్తింపబడు.
1: యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ అండర్ ది స్పెల్ ఆఫ్ మైండ్ యు విల్ బి ఏబుల్ టు జస్ట్ సీ ఓన్లీ ది ఎక్స్టర్నల్ వరల్డ్. ఓన్లీ వెన్ యు ట్రాన్సెండ్ ది మైండ్ యు కెన్ గెట్ ఎ గ్లింప్స్ ఆఫ్ ది అదర్ వరల్డ్.
0: కనుక మనం అనుభవించేటువంటి జ్ఞానములు కానీ అనుభవించేటువంటి యొక్క అనుభూతులు కానీ సర్వము కూడాను మనస్సుకు ఇవరి నుండి మనం అనుభవిస్తున్నామే కానీ మనసుకు ఆవల చేరలేదు.
1: ఆల్ ది నాలెడ్జ్ విచ్ వీఆర్ హ్యావింగ్ అండ్ ఆల్ అవర్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ ది విత్ ఇన్ ది స్కోప్ ఆఫ్ ది మైండ్ అలోన్. దే హావ్ నాట్ బీన్ అవుట్ సైడ్ ఆఫ్ ద మైండ్.
0: సముద్రంలో చేరినటువంటి యొక్క నదికి ప్రత్యేక రూపనామములు ఉండవు.
1: వన్స్ ఎ రివర్ గెట్స్ మర్జ్డ్ ఇన్ టు ది ఓషన్ ఇట్ లూజెస్ ఇట్స్ నేమ్. అండ్
0: ఎప్పుడు సముద్రంలో చేరిపోయిన తన యొక్క రూపనామములు కోల్పోతుంది.
1: వన్స్ ఇట్ మర్జెస్ ఇన్ టు ద ఓషన్ ఇట్ లూజెస్ ఇట్స్ నేమ్.
0: సముద్రం ఒక్కటే నిలుస్తుంది.
1: ఇట్ విల్ బి ఓన్లీ వన్ ఓషన్ విచ్ విల్ బి
0: అది ఏ బ్రహ్మ విత్ బ్రహ్మైవ భవతి.
1: దట్ ఇస్
0: బ్రహ్మతత్వమును కనుగొనుటకు బ్రహ్మజ్ఞానమే కావాలి. ఆత్మతత్వాన్ని అర్థం చేసుకున్నటకు ఆత్మజ్ఞానమే కావాలి.
1: ఇఫ్ యు వాంట్ టు అండర్స్టాండ్ బ్రహ్మ నాలెడ్జ్ ఆఫ్ బ్రహ్మ ఈజ్ ఎసెన్షియల్. ఇఫ్ యు వాంట్ టు అండర్స్టాండ్ ఆత్మ నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ ఈజ్ ఎసెన్షియల్.
0: కనుక మానవత్వములో ఆత్మతత్వాన్ని మనం గుర్తించాలని ఆశపడేటువంటి సాధకుడు భౌతికమైనటువంటి యొక్క క్రియల చేత ఆత్మతత్వాన్ని పొందటం అనేటువంటిది ఇది కేవలము మానసిక వృత్తులే.
1: ఇఫ్ ఎ పర్సన్ వాంట్స్ టు అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఇఫ్ హీ వాంట్స్ టు అప్రోచ్ త్రూ ది ఫిజికల్ థింగ్స్ వెల్ హీ విల్ బి రీచింగ్ ఓన్లీ డెల్యూజన్ ఆఫ్ ద మైండ్.
0: ఆత్మ సర్వత్రా ఉంటుందా?
1: ఆత్మ ఎగ్జిస్ట్ ఎవ్రీవే.
0: ప్రపంచమంతా ఉండినటువంటిదంతా కూడాను ఈ ఆత్మ చైతన్యమే.
1: వాట్ యు ఫైండ్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఓన్లీ ది కాన్షియస్నెస్ ఆఫ్.
0: కేవలం దేహం ఉండంత మాత్రమే మనకు గోచరిస్తుందని భ్రమించటము ఇది కేవలం మానసిక కల్పమే.
1: ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది డెల్యూజన్స్ ఆఫ్ ది మైండ్ టు థింక్ దట్ వీ కెన్ సీ ది వరల్డ్ యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ అలైవ్.
0: ఘటము ఉండినా లేకపోయినా,
1: వెదర్ దేర్ ఇస్ దిస్ బాడీ ఆర్ దిస్ బాడీ డజంట్, వేర్ దేర్ ఇస్ ది పార్ట్ ఆర్ పార్ట్ డజంట్ ఎగ్జిస్ట్.
0: ఈ ఘటమునందు జలము ఉండినా ఉండకపోయినా,
1: వెదర్ దేర్ ఇస్ వాటర్ ఇన్ ద పాట్ ఆర్ నో వాటర్ ఇన్ ద పాట్,
0: సూర్య ప్రతిబింబము సర్వత్రా ఉంటూనే ఉన్నది.
1: ది రేస్ ఆఫ్ ది సన్ ఆర్ ఎవ్రీవేర్.
0: ఘటము ఘటములోని జలము ఉండినప్పుడు మనకు ప్రత్యక్షంగా గోచరించవచ్చునే కానీ అది లేనప్పుడు ఇది లేదు అని చెప్పుటకు వీలు కాదు.
1: వెన్ దేర్ ఇస్ పాట్ అండ్ వాటర్ ఇన్ ద పాట్ యు మే సీ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది సన్ ఇన్ దాట్, బట్ జస్ట్ బికాస్ దేర్ ఇస్ నో పాట్ అండ్ నో వాటర్ టు సే సన్ డజంట్ ఎగ్జిస్ట్ ఈజ్ ఇగ్నోరెన్స్.
0: కనుక దేహం ఉండినా మనస్సు ఉండినా లేకపోయినా ఆత్మ అక్కడ ఉన్నది.
1: వెదర్ దేర్ ఇస్ ది బాడీ ఆర్ ద మైండ్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ నాట్ దేర్ స్టిల్ ఆత్మ ఎగ్జిస్ట్.
0: అయితే ఈనాడు నీవు అనుభవించేటువంటి అనుభూతులు దేనికి సంబంధించినటువంటి?
1: వాట్ ఆర్ ది ఎక్స్పీరియన్సెస్ విచ్ యు ఆర్ అండర్ గోయింగ్ నౌ?
0: దేహం అనేటువంటి పాత్రలో మనస్సు అనేటువంటి జలం ఉండటం చేత అందులో నీవు ఏదో ఒక భ్రాంతి చేత నీ యొక్క రూపాన్ని నువ్వు చూడగలుగుతున్నావు.
1: యాజ్ దేర్ ఈస్ ది పార్ట్ ఆఫ్ ద బాడీ అండ్ ది మైండ్ ఆఫ్ వాటర్ ఇన్సైడ్ ద బాడీ యు ఆర్ గెటింగ్ సమ్ కైండ్ ఆఫ్ డిస్టోర్టెడ్ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ ఓన్ రియల్ సెల్ఫ్.
0: పోనీ అది సత్యము అని విశ్వసిస్తామా అంటే అది సత్యము కాదు.
1: Suppose you want to believe that as the truth when it is really
0: ఇది నీ ప్రతిబింబమే కాదని చెప్పుటకు వీలు కాదు.
1: ఇట్ ఈస్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్ బట్ ఇట్ ఈస్ డిఫరెంట్.
0: సాక్షాత్ ప్రతిబింబము కాదు
1: బట్ ఇట్ ఈస్ నాట్ ఎ ట్రూ రిఫ్లెక్షన్.
0: ఎట్లనగా విద్యార్థులకు చక్కగా అర్థమవ్వలేదు.
1: యు మే ఆస్క్ హౌ ఇస్ ఇట్ దిస్ కెన్ బి ఎక్స్ప్లెయిన్ టు ది స్టూడెంట్స్ దస్.
0: జన్మలో నీ ముఖమును నీవు చూస్తున్నావు.
1: You see your own face reflected in the water.
0: Kani vidyarthulara meeru chakkaga gurtinchatam ledu. Mee mukhame andu kanipistundadi kani idi kevalam ulta seedaga untundadi. Left eye right eye ga kanipistundadi, right eye left eye ga kanipistundadi.
1: You think your real reflection is seen in the water. It is not true. Your right eye is seen as the left eye in your image in the water, and left eye as the right eye. There is this kind of reversing of the limbs.
0: Kanuka idi satyam etla avutundi?
1: When this is so, how can this be truth?
0: Nee yokka bhranti cheta idi naa yokka pratibimbam ani vishwasistunnavu.
1: On account of your own delusion, you think
0: that ee devu kodano bhrantito koodinatvantide.
1: The body is full of delusion.
0: Kanuka దివ్యతత్వాన్ని మనం గుర్తించాలనుకుంటే దేహము మనకు అక్కరలేదు, మనసు అక్కరలేదు.
1: ఇఫ్ యూ వాంట్ రియలీ ఎక్స్పీరియన్స్ అండ్ రియలైజ్ ది డివైన్ ప్రిన్సిపల్, బాడీ ఈజ్ నాట్ రిక్వైర్డ్, మైండ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్.
0: అయితే దీనిని సరిగా అర్థం చేసుకునేంత వరకును దేహేంద్రియ మనోబుద్ధులు చక్కగా మనం పోషించుకోవాలి.
1: But until you really understand this divine principle, there is need for taking care of your body, mind.
0: Dehamu undali, indriyamu undali, manasu undali, buddhi undali.
1: You should have body, mind, senses and intelligence.
0: Aithe vatini sakramainatti margamlo manamu anubhavinchali.
1: But you should experience and enjoy them in the proper way.
0: Aa vidhamga sakramaina margamlo dinini అనుభవించకుండా ప్రవేశపెట్టకుండా మనం పెడమార్గములో వీనిని ప్రవేశపెట్టినప్పుడే మనకు అనేక విధములైనటువంటి యొక్క బాధలకు, దుఃఖములకు, విచారములకు గురి అవుతున్నాం.
1: ఇన్స్టెడ్ ఆఫ్ పుట్టింగ్ దెమ్ టు ద ప్రాపర్ యూజ్ అండ్ ఎంజాయింగ్ ఆల్ దీస్ ఎక్విప్మెంట్ ప్రాపర్లీ, ఇఫ్ యూ మిస్యూజ్ దెమ్ టు ద రాంగ్ యూస్, యూ గెట్ ఇన్ టు ఆల్ సార్ట్స్ ఆఫ్ ట్రబుల్స్, ప్రాబ్లమ్స్.
0: ఇవన్నీ కూడా కేవలం భ్రమల చేతనే సంభవిస్తున్నాయి.
1: All these experiences are arising out of the delusion only.
0: Meeru railo prayanamai pothunnaru.
1: You are traveling in a train.
0: Prayanamai pothunnadi evaru? Meere.
1: Who is traveling in a train? Yourself.
0: Kaani railu pettali oka kitikil nunchi manam chuchinappudu kondalu, guttalu, chettu parigettipoyinattuga manaku kanipistunnayi.
1: But when you look across the window of the train, you see as if the mountain, the trees are running.
0: పరిగెత్తేది చెట్లు కాదు, పరిగెత్తేది కొండలు కాదు, పరిగెత్తేది మనమే.
1: వాట్ ఈస్ రన్నింగ్ ఈజ్ నాట్ ద ట్రీస్ నాట్ ద మౌంటైన్స్, ఇట్ ఈస్ ఓన్లీ యువర్ సెల్ఫ్ అండ్ ద ట్రైన్ విచ్ ఈస్ మూవింగ్.
0: కనుక మన యొక్క మానసిక చాంచల్యం చేతనే సర్వము కూడాను దీని యొక్క సత్యస్వరూపమైన ప్రతిబింబములని గుర్తించుకునేక ఇది ప్రకృతి యొక్క మార్పులుగా మనము భావిస్తున్నాం.
1: What is actually happening is the changes in your own mind. But you think that the nature is changing, creation is changing.
0: ఈ విధంగా మనం చక్కగా విచారణ చేస్తూ పోయినప్పుడు ఈ నేను నేను ఈ నేను అని నేను అనేటువంటిది మార్పు చెందినటువంటి యొక్క సత్యము ఎక్కడి నుంచి వచ్చింది? నేను అనేటువంటిది పుట్టిన తరువాతనే ఈ సృష్టి అంతా కూడా పుట్టు వచ్చింది.
1: If you inquire on these lines, when you say I
0: nenu leni idi srushti kalugadu,
1: without this I this creation doesn't exist for me.
0: Nenu puttina tarvatane srushti puttindi.
1: Only this I is born, the creation is born.
0: Ee vidhamainatundi yokka vicharana cheta manamu amitanga konta vicharana cheyali.
1: We have to do this kind of inquiry in an intensive, elaborate way.
0: ఈ ఆత్మతత్వం అనేటువంటిది సామాన్యంగా మనకు అర్థం కాదు.
1: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ.
0: అయితే ఆత్మ లేనిది జగత్తు మరొకటి లేదు.
1: బట్ దెర్ ఈస్ నథింగ్ ఎక్సెప్ట్ ఆత్మ ఇన్ దిస్ వరల్డ్.
0: ఉన్నదంతా అదే అయినప్పటికీ లేనిది ఏదో ఒకటి ఉన్నదని మనం భ్రమిస్తున్నాం.
1: ఆల్ దో వాట్ ఎగ్జిస్ట్ ఈజ్ ఓన్లీ ఆత్మ అలోన్, వీ గెట్ డెల్యూడెడ్ to think that something else is existing other than atma.
0: Enni balamunu undinappatikini enta siri sampadana manamu progu cheskunnappatikini ee atma anugrahame lekapothe sarvamu vyartham aipothayi.
1: Whatever power and strength you may have, wealth and properties you accumulate, if you do not have the knowledge of atma, everything
0: prati manavudiki kudanu edo okati free will అనగా స్వాతంత్రమైనటువంటిది ఒకటి ఉన్నది అని విశ్వసిస్తున్నారు.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ బిలీవ్స్ దట్ హీ హాస్ ఫ్రీ విల్.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్ ఈస్ ఎ మిస్టేక్.
0: కేవలము వ్యక్తి యొక్క సంకల్పము చేతనే, వ్యక్తి యొక్క ప్రయత్నముల చేతనే, వ్యక్తి యొక్క సాధన చేతనే మనం అనేక విధమైనటువంటి ఫలితమును పొందుతున్నామని భావిస్తున్నారు. ఇది కేవలము కర్తృత్వం యొక్క సర్వము వ్యర్థమైపోతాయి.
1: వాట్ ఎవర్ పవర్ అండ్ స్ట్రెంగ్త్ యు మే హావ్, వెల్త్ అండ్ ప్రాపర్టీస్ యు అక్యుములేట్, ఇఫ్ యు డు నాట్ హావ్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ, ఎవ్రీథింగ్.

0: విధమైనటువంటి ఫలితమును పొందుతున్నామని భావిస్తున్నారు. ఇది కేవలము కర్తృత్వం యొక్క ప్రతిబింబము.
1: బై హ్యూమన్ ఎఫర్ట్స్ అండ్ హ్యూమన్ విషెస్ అలోన్ వీ థింక్ దట్ వీఆర్ అచీవింగ్ మెనీ థింగ్స్ బట్ దిస్ ఈస్ ఓన్లీ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ డూయర్షిప్.
0: ఇది కేవలము అహంకారం యొక్క వికారం.
1: దిస్ ఈస్ ఎ పర్వర్టెడ్ ఫార్మ్ ఆఫ్ ఈగో.
0: ఏ ప్రయత్నము లేకపోయినప్పటికీ గుండె కొట్టుకుంటుండాలి. గుండె కొట్టుకోవడానికి ఏమి ప్రయత్నం చేస్తున్నాం మనం? ఏమీ చేయటం లేదు.
1: వాట్ ఎఫర్ట్స్ ఆర్ యూ మేకింగ్ ఫార్ దిస్ రెగ్యులర్ హార్ట్ బీట్?
0: మనం దుఃఖంలో ఉండినా, ఆనందంలో ఉండినా, ప్రయాణం చేస్తున్నా, కూర్చున్నా, నడుస్తున్నా, ఏ విధమైనటువంటి స్థితిలో ఉండినప్పటికీ మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసము జరుగుతూనే ఉంటున్నాయి. దీనికి ఏమి ప్రయత్నం చేస్తున్నాం మనం?
1: వెదర్ యు ఆర్ ఇన్ జాయ్ ఆర్ సారో, వెదర్ యు ఆర్ ట్రావెలింగ్, యు ఆర్ సిట్టింగ్ ఆర్ స్టాండింగ్, దిస్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్ ఈస్ గోయింగ్ ఆన్ రెగ్యులర్లీ. వాట్ ఎఫర్ట్స్ ఆర్ యూ మేకింగ్ ఫర్ దిస్?
0: మనము భుజించినటువంటి ఆహారమును నడిచినా నడచకపోయినా,
1: ది ఫుడ్ విచ్ యు పార్టేక్, వెదర్ యు ఆర్ వాకింగ్ ఆర్ యు ఆర్ నాట్ వాకింగ్,
0: దీనిని జీర్ణింప చేసుకోవడానికి కొన్ని విధమైనటువంటి యొక్క చర్యలు మనం ఆచరించినా ఆచరించకపోయినా,
1: వెదర్ వీ అండర్టేక్ ఎనీ స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ ఫర్ డైజెషన్ ఆర్ నాట్,
0: జీర్ణం అవుతూనే ఉన్నది. దీనికి ఏ ప్రయత్నం చేస్తున్నాం మనం?
1: ఫుడ్ ఈస్ బీయింగ్ డైజెస్టెడ్. వాట్ ఎఫర్ట్స్ ఆర్ యూ మేకింగ్ ఫర్ దిస్ డైజెషన్?
0: మనం చావాలంటే చావలేము, పుట్టాలంటే పుట్టలేము, ఉండాలంటే ఉండలేము.
1: బై మియర్లీ విషింగ్ టు బి బోర్న్ యూ కెనాట్ బి బోర్న్, బై విషింగ్ టు డై యూ కెనాట్ డై.
0: ఇవి కేవలం మానవుని యొక్క ప్రయత్నం చేత కాని, సాధన చేత కాని సంభవించేటువంటివి కావు.
1: దీస్ కెనాట్ బి ఒబ్టెయిన్డ్ బై హ్యూమన్ ఎఫర్ట్స్ అండ్ హ్యూమన్ సాధనాస్.
0: ఏమీ చేయకపోయినా కొన్ని మనకు లభిస్తూ ఉంటాయి, ప్రాప్తిస్తుంటాయి, ఫలిస్తుంటాయి.
1: దీస్ థింగ్స్ అక్కర్ టు యూ వితౌట్ ఈవెన్ ఎనీ ఎఫర్ట్స్.
0: కనుక ఇవన్నీ కూడాను భగవంతుని యొక్క మాస్టర్ ప్లాన్ లే.
1: ఆల్ దిస్ ఆర్ ద మాస్టర్ ప్లాన్ ఆఫ్ భగవంతుడు.
0: ఏ సమయమునకు, ఏ కాలమునకు, ఏ కర్తవ్యమును, ఏ యొక్క స్థితిలో మనం అనుభవించాలో అది అన్ని కూడాను దానికే వదలాలి.
1: అట్ వాట్ టైమ్, ఇన్ వాట్ వే, ఇన్ వాట్ ప్లేస్, హౌ యూ షుడ్ ఎంజాయ్ పర్టికులర్ థింగ్, విల్ హావ్ టు లెఫ్ట్ దెమ్సెల్వ్స్, నాట్ టు బి బాదర్డ్ బై అస్.

0: కర్ణునకు భుజబలము, బుద్ధిబలము, శస్త్రబలము, సర్వబలములు ఉండి కూడాను దైవబలము లేకపోవటం చేత ఈ కర్ణుడు కట్టకడపటికి ఏమయ్యాడు?
1: టేక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ కర్ణ. హీ హ్యాడ్ ద ఫిజికల్ స్ట్రెంగ్, హీ హ్యాడ్ ద ఇంటెలిజెన్స్ అండ్ హీ హ్యాడ్ ఎవ్రీథింగ్ ఎల్స్, బట్ హీ డిడ్ నాట్ హ్యావ్ ద గ్రేస్ అండ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ద లార్డ్. వాట్ హేట్ డిడ్ హీ సఫర్ ఎవ్రీవన్?
0: దైవ బలము నిజ బలం.
1: ద ట్రూ స్ట్రెంగ్త్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్.
0: ప్రాకృత బలము దుర్బలం.
1: ఆల్ ద ఫిజికల్ స్ట్రెంగ్త్ ఈస్ ఎ మియర్ వీక్నెస్.
0: కానీ శారీర, మానసిక బుద్ధిని మనం అనుసరించుకుని కేవలము ఈ యొక్క అనిత్యము అశాశ్వతమైనటువంటి బలముల్ని ఆధారం చేసుకుని మనం ఆత్మతత్వాన్ని పొందుటకు ప్రయత్నం చేయటం కేవలం వెర్రితనం.
1: Therefore, if you base all your efforts on the physical and the mental and the intellectual powers and try to reach the Atma, well, you are not going to succeed by this particular thing. It is rather a mistaken
0: one. Manaku Atma Jnanam Labhyam Kavalanukunnappudu,
1: if you want to attain the knowledge of Atma,
0: దివ్యమైనటువంటి ఏకత్వాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ ద సెన్స్ ఆఫ్ డివైన్ యూనిటీ.
0: ఈనాడు అట్టి ఏకత్వమును కోల్పోవటం చేతనే భిన్నత్వం అభివృద్ధి అయిపోయి దేశము అధికమైపోతుండది.
1: యాజ్ వీ హావ్ లాస్ట్ దట్ కైండ్ ఆఫ్ సెన్స్.

0: of unity, the differences and the diversities are growing, hatred and quarrels are also
1: జ్ఞానమునకు భిన్నత్వము కాని లేక విభాగము కాని చేయుటకు వీలు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డివైడ్ నాలెడ్జ్.
1: ఈ దివ్యమైనటువంటి జ్ఞానము కేవలము మనమే.
0: వి ఆర్ అవర్ సెల్స్ ద డివైన్ నాలెడ్జ్.
1: మనలో ఉన్నదని కాని మనం సంపాదించేటువంటిది కాని మనం భావించరాదు, మనమే జ్ఞానం.
0: We should not think that divine knowledge is within us or we can acquire it.
1: మనమే అనంతము.
0: We are divine knowledge. We are
1: మనమే సత్యము.
0: We are truth.
1: మనమే బ్రహ్మ.
0: We are బ్రహ్మ.
1: దీనిని పురస్కరించుకుని సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నారు.
0: It is in this context it was said truth, knowledge and infinity is Brahma. సత్యం జ్ఞానం.
1: ఈ జగన్నాటకమునకు మనము ధరించినటువంటి వేషములను ఆధారం చేసుకుని ఆ వేషములకు తగినటువంటి చరిత్రను మనము ప్రకటన చేస్తున్నాం.
0: We are playing a role allotted to us in this play of the world appropriate to our own station.
1: కానీ ఈ నాటకమునకు ఈ యొక్క యాక్షన్ ఈ యొక్క డైలాగులు సరిపోవచ్చునేమో, కానీ నిత్య సత్యమైనటువంటి యొక్క నీ జీవితమునకు ఇవి ఏమాత్రం కూడాను సమన్వయము కావు.
0: దిస్ యాక్షన్ దిస్ డైలాగ్ మే బి అప్రోప్రియేట్ టు ద రోల్ ఇన్ దిస్ ప్లే, బట్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు అటైన్ ద ట్రూత్ అండ్ ది పర్మనెంట్ ఆత్మ, దిస్ కెనాట్ హెల్ప్ యూ.
1: ప్రొద్దున మీరు చూచి ఉన్నారు,
0: మార్నింగ్ యూ హావ్ సీన్,
1: మధ్యలో కాన్షియన్స్ అనేటువంటి ఒక సర్కిల్ ఉంది.
0: ఇన్ ద మిడిల్ దెర్ వాజ్ అ సర్కిల్ రిప్రజెంటింగ్ కాన్షియన్స్.
1: క్రింద సబ్ కాన్షియస్ అనే ఒక సర్కిల్ ఉంటుంది.
0: బిలో దాట్ దెర్ ఈస్ ఎ సర్కిల్ రిప్రజెంటింగ్ సబ్ కాన్షియస్.
1: పైన సూపర్ కాన్షియస్ అనేటువంటిది ఉంటుంది.
0: ఆన్ ద టాప్ ఆఫ్ దిస్ కాన్షియస్ దెర్ వాజ్ అనదర్ సర్కిల్ సూపర్ కాన్షియస్.
1: అయితే ప్రతి మానవుని ఎందు కూడాను ఈ దృశ్యకల్పితమైన జగత్ అంతా కూడాను తమ యందు సబ్ కాన్షియస్ రూపంలో ఉంటుండాలి.
0: ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ద ఎంటైర్ క్రియేటెడ్ వరల్డ్ ఎగ్జిస్ట్ ఇన్ ది ఫారమ్ ఆఫ్ సబ్ కాన్షియస్.
1: ఇక్కడ నుంచినే కాన్షియస్ కు బయలుదేరుతుండాలి.
0: ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ హియర్ టు ది కాన్షియస్ లెవెల్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
0: హియర్ ఈస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
1: మీరు ఎప్పుడో ఒక పర్యాయము బద్రీనాథ్, అమర్నాథ్, కేదార్నాథ్, లేక ఢిల్లీ, బాంబే, కలకత్తా ఇలాంటి పెద్ద పెద్ద టౌన్లకు అంతా మీరు పోయి చూచి ఉండవచ్చు.
0: సమ్ టైమ్ ఆర్ దేదర్ యూ మైట్ హావ్ గాన్ టు ఎ సెంట్రల్ లైక్ బద్రీనాథ్, కేదార్నాథ్ ఆర్ ఢిల్లీ, బాంబే ఆర్ మెడ్రాస్ అండ్ సీన్ దెమ్.
1: కానీ ఈ దృశ్యం అంతా ఎక్కడ ఉన్నది?
0: వేర్ ఆర్ దోస్ సీన్స్ ఎగ్జిస్ట్ నౌ?
1: నీ ఒక్కతూరి ఆ ఢిల్లీ పోయి, ఆగ్రా పోయి, తాజ్మహల్ బిల్డింగ్ నువ్వు చూచినావంటే అది నీలో సబ్ కాన్షియస్ గా నిలిచిపోయింది.
0: వన్స్ యూ గో టు ఆగ్రా, ఢిల్లీ అండ్ సీ తాజ్ మహల్, దస్ తాజ్ మహల్ ఎంటర్స్ ఇన్ టు యువర్ సబ్ కాన్షియస్.
1: ఎప్పుడు నీవు తలుచుకున్నా అది నీకు ప్రత్యక్షం అవుతుంది.
0: వెన్ ఎవర్ యూ థింక్ అఫ్ ఇట్, ఇట్ గివ్స్ యూ ఇట్స్ విజన్.
1: నీవు ప్రత్యక్షంగా ఇప్పుడు ఉండేటువంటి టైం లోపల అదే ఒక కాన్షియస్. ఈ కాన్షియస్ కు రావాలంటే సబ్ కాన్షియస్ నుంచినే రావాలి.
0: యూ వాంట్ టు బ్రింగ్ థింగ్స్ టు కాన్షియస్, దే హావ్ టు కమ్ ఫ్రమ్.
1: వర్తమానాన్ని తెలుసుకోవాలంటే గతాన్ని మనం చింతించాలి.
0: If you want to think of the present, you have to think of the past also.
1: Kalukune naa uddeshamu bhavishyattu gatamu rendu vartamanam nunde untunnadu.
0: In my view, the past and the future are existing in the present itself.
1: Kaani idi present ani manam bhavistunnam, adhe pedda porapaatu.
0: We are considering this as present and present. It is a big mistake.
1: This is not present, this is omnipresent.
0: This is not present, this is omnipresent.
1: Gatamu bhavishyattu rendu kudanu mana yokka vartamanam danne untunnadu.
0: Past and the future are existing in the present.
1: Kana bhagavat eppudu kudanu omnipresent annaru. Bhagavantudu nijamga anni velalu yendu anni kalamulu yendu kudanu untundeetvanti yokka divya shakti. Ilanti divyamainatvanti bhavanni మనం అర్థం చేసుకోవడానికి మన యొక్క ఇంద్రియములు, మనస్సు, బుద్ధి సరి అయినటువంటి స్థితిలో ఉంచుకోవాలి.
0: It is necessary to keep the senses, intelligence and mind in a proper way to understand, see these divine
1: ఈనాడు విద్యా విధానము విరివిగా వేగముగా పెరుగుతూ ఉండాలి.
0: టుడే ది నాలెడ్జ్ ఆఫ్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ ఇస్ గ్రోయింగ్ ఫాస్ట్.
1: ఇవన్నీ కూడాను ఎవరి నిమిత్తమై పెరిగినవి?
0: ఫర్ హూమ్ హ్యావ్ దీస్ ఆల్ దీస్ గ్రోన్?
1: ఈ ఎలక్ట్రిసిటీ వచ్చింది.
0: టేక్ దిస్ ఎలక్ట్రిసిటీ.
1: ఈ ఫ్యాన్స్ అంతా వచ్చినాయి.
0: దేర్ ఆర్ ఫ్యాన్స్.
1: ఇంకా మిషన్స్ అంతా వచ్చినాయి.
0: దేర్ ఆర్ సో మెనీ మిషన్స్.
1: ఎన్నెన్ని రకమైనటువంటి ప్లేన్స్ వచ్చినాయి. ట్రైన్స్ వచ్చినాయి, వీడియోలు వచ్చినాయి, రేడియోలు వచ్చినాయి. ఇవన్నీ కూడా కేవలము ఒక విధమైనటువంటి యొక్క సైన్స్ వల్ల అభివృద్ధి అయినటువంటివి, వైజ్ఞానం వల్ల.
0: ఏ ట్రైన్, ఏ ప్లేన్, ఏ రేడియో, ఏ వీడియో, ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ బై ది యాజ్ ది గిఫ్ట్స్ ఆఫ్ సైన్స్.
1: అయితే ఇవన్నీ ఎవరి కోసము అని మనం క్వశ్చన్ వేసుకోవాలి.
0: హు షుడ్ ఆస్క్ ది క్వశ్చన్, ఫర్ హూ సేక్ all these things have come?
1: దీనిని ఎవరు అనుభవిస్తున్నారు అని మరొక క్వశ్చన్ వేసుకోవాలి.
0: హూ షుడ్ పుట్ ది క్వశ్చన్, హూ ఈస్ ది ఎంజాయర్?
1: నేను అని ఒక ఆన్సర్ వస్తుంది.
0: ది ఆన్సర్ కమ్స్ దట్ ఇట్ ఇస్ ఐ.
1: నేనే లేకపోతే ఇవన్నీ ఎవరికి?
0: ఇఫ్ ఐ డోంట్ ఎగ్జిస్ట్, ఫర్ హూ సేక్ ఆల్ దీస్ థింగ్స్?
1: కనుక నేను ఉంటే అన్ని వస్తాయి, నేను లేకపోతే ఏది లేదు.
0: దేర్ఫోర్ when I am there, all these things come into existence. When I am myself not there, all these things are useless.
1: కనుక మానవుడు అనేటువంటి వాడు అన్నింటికంటే కూడా చాలా విలువైనటువంటి వాడు.
0: That is the reason why man is most precious, more precious than anything else in the world.
1: మానవునిగా పుట్టి తన యొక్క ప్రయత్నం చేత మానవుడుగా మారవచ్చు.
0: Being born as a man, by efforts he can transform himself into Madhava.
1: Kani pashuvuga putti pashuvugane jeevistundi kani pashupatiga maaradaniki veelu ledu.
0: But after being born as an animal, it can never transform itself into the pashupati or the master of this.
1: Daniki atma bhavamu aneetundi ledu.
0: It does not have the feeling of atma.
1: ఈ ఆత్మకు అడ్డు తగిలేటువంటి యొక్క మనసు కూడా దానికి లేదు.
0: ఇట్ డస్ నాట్ హ్యావ్ ద మైండ్ విచ్ అబ్స్ట్రక్ట్స్ విచ్ కమ్స్ బిట్వీన్ ఆత్మ.
1: సూర్యుని వేడి నుంచి ఆవిర్భవించినటువంటి యొక్క మేఘ సముదాయము సూర్యుణ్ణే కప్పివేసినట్టుగా ఆత్మ నుండి పుట్టినటువంటి యొక్క మానసిక మేఘ సముదాయము ఆత్మనే కప్పివేస్తుండాలి.
0: జస్ట్ యాజ్ ది క్లౌడ్స్ విచ్ హావ్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ది సన్ కవర్ ది సన్ హిమ్సెల్ఫ్, ది మైండ్ విచ్ హెస్ కమ్ ఫ్రమ్ ఆత్మ కవర్ ద మైండ్ ఇట్ సెల్ఫ్.
1: కనుక మనుష్యత్వం అనేటువంటిది కేవలము దైవత్వంతో సమానమైనటువంటిది.
0: దేర్ ఫోర్ దిస్ హ్యూమన్ ఆస్పెక్ట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ డివైన్ ఆస్పెక్ట్.
1: దైవం మానుష రూపేణ,
0: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ గాడ్ కమ్స్ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ది వెల్త్ ఆఫ్ ది వరల్డ్. మనకుండినటువంటి యొక్క ధన కనక వస్తు వాహనాదులన్నీ కూడాను మానవుని కంటే మించినటువంటివి కాదు.
0: దేర్ఫోర్ ఇట్ ఇస్ సెడ్ మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ద వెల్త్ ఆఫ్ ద వరల్డ్. ఆల్
1: ది నిత్య సత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ఒక్క క్షణము మనము చింతించి దర్శిస్తే అంతే చాలు, సర్వము కూడాను మనం సాధించిన వారం అవుతాం.
0: If we can get a glimpse of such a sacred, permanent, true Atma, even for a moment, then...
1: Kani manavudu dani nimittamai taginatunti krushi cheyatam ledu.
0: Man today is not making efforts for the sake of Atma.
1: Bhautikamainatunti sukha santosha bhoga bhagyamulu nimittamai aneka vidhamulaga kudanu tanu shramana padutunnadu.
0: Man is undertaking so much of action in order to enjoy physical comforts and luxuries.
1: ఏ వెయ్యింట ఒక భాగమో ఏ కోటింట ఒక భాగమో మనము భగవంతుని చింతిస్తే ఆ దివ్యత్వాన్ని మనం ఎంత ఆనందంగా అనుభవించవచ్చు.
0: ఇఫ్ 100, 1000, 1 in crore part if we invest for ఆత్మ, వీ కెన్ ఎంజాయ్.

0: ಕ್ಷಣಿ ಕ್ಷಣಿ ಕ್ಷಣಿ. ಮನವು ಧನ ಧಾನ್ಯ ಭೋಗ ಯಶಸ್ಸಿನ ನಿಮಿತ್ತವೈ. ಮನವು ಎಂತ ಕಾಲವನ್ನು ವಿನಿಯೋಗಿಸುತ್ತಾಮೋ.
1: ಹೌ ಮಚ್ ಆಫ್ ಟೈಮ್ ಆರ್ ಯು ಇನ್ವೆಸ್ಟಿಂಗ್ ಫಾರ್ ದ ಸೇಕ್ ಆಫ್ ಅರ್ನಿಂಗ್ ಮನಿ ಅಂಡ್ ಪ್ರಾಪರ್ಟೀಸ್ ಅಂಡ್ ಲಕ್ಸುರೀಸ್ ಅಂಡ್ ನೇಮ್ ಅಂಡ್
0: ಮನವು ಪುತ್ರ ಮಿತ್ರ ಭರಣ ವ್ಯಾಪಾರ ಮೂಲಕೈ ಮನವು ಎಂತ ಕಾಲವನ್ನು ದುರ್ವಿನಿಯೋಗ ಪರಚುಕುಂಟುನ್ನಾಮೋ.
1: ಹೌ ಮಚ್ ಆಫ್ ಟೈಮ್ ಆರ್ ಯು ಮಿಸ್ಯೂಸಿಂಗ್ ಫಾರ್ ದ ಸೇಕ್ ಆಫ್ ದ ಚಿಲ್ಡ್ರನ್ ಫ್ರೆಂಡ್ಸ್.
0: ಆ ಕಾಲವನ್ನು ಕ್ಷಣ ಕಾಲವು ಭಗವಂತುನಿ ಯೊಕ್ಕ ಪಾದಾರವಿಂದಮುಲಪೈ ಪೆಟ್ಟಡಾನಿಕಿ మనం కృషి చేస్తే భీమ సదన ద్వార ప్రయాణే ప్రభో. భీమ సదనం భయంకరమైనటువంటి యొక్క స్వర్గ తలుపును కూడాను తమంతట తామే తెరుచుకొని మనకు స్వాగతం ఇస్తాయట.
1: ఇఫ్ ఎ మోమెంట్ అవుట్ ఆఫ్ దిస్ కుడ్ బి ఇన్వెస్టెడ్ ఇన్ థింకింగ్ ద లోటస్ ఫీట్ ఆఫ్ ద డివైన్ లార్డ్ నందనందన వెన్ ది doors of the heaven themselves will open and welcome us.
0: Kanuka manamu ee aatmagnanamunu aatmanandamunu pondavalanante deeniki okkate aadharam ade bhakti.
1: If you really want to get the knowledge of atma and atma, the one thing that you should have
0: bhakti anaga kevalamu japamulu cheyatamo dhyanamulu cheyatamo పూజలు చేయటము యాత్రలు చేయటము ఇంకే విధమైనటువంటి యొక్క సత్కర్మలు ఆచరించడం అది కాదు భక్తి. ఇవన్నీ కూడాను కేవలము భక్తి అనే పేరుతో మనం అనుభవించేటువంటి యొక్క చిహ్నములు గుర్తులు.
1: ఇఫ్ యు హావ్ డివోషన్ అలోన్ యూ కెన్ రీచ్ ఇట్ దెన్ వాట్ డూ మీన్ బై డివోషన్ ఇట్ డజంట్ రెఫర్ టు ద టైప్ ఆఫ్ వర్షిప్ గోయింగ్ టు పిల్గ్రిమ్ సెంటర్ డూయింగ్ ధ్యాన ఎట్సెట్రా దీస్ ఆర్ ఓన్లీ actions which symbolize devotion but not devotion by itself.
0: Swasvarupa sandhanam pai manasunu tishta veyinchatame nijamaina bhakti.
1: Fixing the mind in getting a vision of your real self is the real devotion.
0: Ide nijamainatundi atma dishta,
1: that is the real atmic.
0: Kanuka gnanamanna bhakti anna veru kaadu, bhakte gnanamu gnaname bhakti.
1: Therefore, there is no difference between jnana and bhakti, knowledge and devotion.
0: Rendu kudunu okadani yokka sambandham ayinatundi yokka avinabhava sambandhame anyonyasrayame.
1: There is a close mutual relationship and interdependence between these two.
0: Ee rendittini katti veseetundi yokka pradhanamayinatundi yokka sutramu adi prema.
1: It is
0: ee prema sutramu chetane bhagavantuni bandhinchavachchu.
1: It is this thread of love which can bind God himself and get you to
0: anaga prema pratyekam kaadu premane daivamu daivame prema.
1: Then love is not different from God. Love is God, God is love.
0: Dehamto erpadetundi prema chalabanguramainadi.
1: Love associated with the body is momentary.
0: Vantarato erpadetundi prema idi kudunu chalabanguramainadi.
1: Love associated with the desires also is momentary.
0: ఇవి కేవలం అన్ని కూడా తాత్కాలికమైనటువంటి యొక్క ప్రేమలు.
1: దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ ట్రాన్సియెంట్ అండ్
0: దైవ ప్రేమ అదే శాశ్వతమైనటువంటిది.
1: ఓన్లీ లవ్ ఆఫ్ ద లార్డ్ దాట్ ఈస్ ది ట్రూ లవ్ దాట్ ఈస్ పర్మనెంట్ లవ్.
0: కనుకనే లవ్ ఈస్ గాడ్, లివ్ ఇన్ లవ్. నీవు దాని ఎందే నీవు జీవించాలి.
1: దేర్ఫోర్ లవ్ ఈస్ గాడ్, లివ్ ఇన్ లవ్. యు షుడ్ లివ్ ఇన్ లవ్ అలోన్.
0: ఎన్ని బాధలు కలిగినప్పటికీ భౌతికమైనటువంటి యొక్క చిక్కులు అనేకం సంభవించవచ్చును, కాని ఇవన్నీ కూడా కదిలిపోయే మేఘములే.
1: దేర్ మే బి సో మెనీ ఓన్లీ ప్రాబ్లమ్స్ విచ్ యు హావ్ టు ఫేస్ బట్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఈ కదిలిపోయే మేఘముల నిమిత్తమై మనము ఆరాటపడనక్కరలేదు.
1: వై షుడ్ వి మేక్ సో మచ్ ఆఫ్ ఎఫర్ట్స్ ఫర్ ద సేక్ ఆఫ్ దిస్ పాసింగ్ క్లౌడ్స్.
0: సత్యనిత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని పొందే నిమిత్తమై మనము తగినటువంటి విచారణ చేయాలి.
1: We have to undertake inquiry in order to attain the atma which is truth and which is permanent.
0: Kanuka tamanu taamu uddharinchukovali.
1: Each one
0: hare atman atmanam annaru.
1: Each one has to save himself.
0: Chaala mandi lokamulo ee granda parichayam cheyainatunti varu koncham ఛాదస్థ ఆచారములు కలిగినటువంటి వారు కొన్ని భ్రాంతులకు లోబడిపోతుంటారు.
1: Quite a few people who have book knowledge and who are prisoners of the rituals, they
0: మమ్మల్ని ఉద్ధరించేటువంటి వారు మా పుత్రులే అని అనుకుంటుంటారు. ఎందుకంటే వాడికి శ్రాద్ధాలు పితృపిండాలు వదులుతూ ఉంటారు, దానివల్ల వీడికి ఉద్ధారం కలుగుతుంది అని వీరి భ్రాంతి.
1: దీస్ పీపుల్ థింక్ దట్ ఇట్ ఈస్ దేర్ సన్స్ హూ కెన్ సేవ్ దెమ్ బై పర్ఫార్మింగ్ ది సెరిమనీస్ యాన్యువల్ సెరిమనీస్ ఆఫ్టర్ దేర్ డెత్ అండ్ సేవింగ్ దెమ్ ఫ్రమ్ వేరియస్ ప్రాబ్లమ్స్ లేటర్ ఆన్.
0: కేవలం లోకములో ఎంతమంది పుత్రులు కలిగినటువంటి వారు లేరు.
1: హౌ మెనీ పీపుల్ దెర్ ఆర్ ఇన్ ద వరల్డ్ హూ హ్యావ్ నంబర్ ఆఫ్ చిల్డ్రన్?
0: వీరినందరినీ పుత్రులు అంతా ఉద్ధారం చేస్తున్నారా?
1: ఆర్ దీస్ సన్స్ రియలీ సేవింగ్ ది పేరెంట్స్?
0: పుత్రులు లేనటువంటి వారు ఎంతమంది లేరు?
1: హౌ మెనీ మోర్ పీపుల్ దేర్ ఆర్ వితౌట్?
0: వీళ్ళందరూ అధోగతి పాలవుతున్నారా?
1: ఆర్ దీస్ పీపుల్ ఫర్లోర్?
0: పుత్రులు పుట్టరే కౌరవేంద్రుడు కనేకుల్ వారి చే నేగతిని వచ్చింది.
1: హౌ మెనీ చిల్డ్రన్ వర్ బోర్న్ టు ధృతరాష్ట్ర హాస్ కౌరవస్? వాట్ ఈస్ ఇట్ దట్ దే డిడ్ ఫర్ హిమ్?
0: పుత్రులు లేని ఆ శుకునకు పెంపొందనే దుర్గతులు.
1: The one who did not have the children, could he not get the salvation?
0: Kaadu kaadu. Veeru kaadu manamulu uddharam chesedi.
1: It is not these sons who really save us.
0: Ivi chesetundi aacharamulu kuda yokka arthanni kuda manam gurtinchukovatam ledu.
1: We are not even recognizing the real significance and meaning of these rituals.
0: Satyarthanni manam gurtinchukunnappude nityatvanni manam anubhavinchavachchu.
1: Only when we understand the principle of truth, we can really understand and practice things properly.
0: Shraddhamu antam manam.
1: Take the word shraddha.
0: Edo oka brahmanu pilipinchatamu, adaniki paadalu kalagatamu, vaaniki potta ninda annam pettatamu, vaanito manam edo achintana veyinchukotam, idi shraddha ayipoyindi anukuntam.
1: We consider that this shraddha ceremony is sufficient by calling a brahmin, giving him various
0: things. Shraddhato koodinatvantidi ani artham.
1: Shraddham refers to the one which is associated with a real interest and shraddha.
0: Shraddha. Aithe pindam anaga emiti?
1: Then what do you mean by pindam?
0: Pindadharamulu chestunnaru.
1: You are offering this pindam.
0: Pindam anaga dehame.
1: This word pindam refers to the body.
0: Shraddhato mana deham anetundi pindani bhagavantuniki arpitam gavinchatame nijamaina shraddham.
1: The true meaning of real shraddha is offering this physical body as an offering to the Lord. That is the real shraddha.
0: Deenini vedantamunandu kudanu manava shariramunaku tunga bhadra ani oka peru pettaru.
1: In Vedantic parlance, the human body has been given a name, tunga bhadra.
0: Oka nadi kuda untundadi tunga bhadra ani.
1: There is a river called by the name Tungabhadra.
0: Oka daggara Tunga, oka daggara Bhadra, rendu putti cheratam chetane athiki Tungabhadra ani peru vachindi.
1: This name is given to this river because one river called Tunga, another river called Bhadra join at a particular place. There
0: Bhadra anaga,
1: when you say Bhadra,
0: manchi pavitramu kalyanamu shobha anetundi arthalu untunnayi.
1: This Bhadra refers to good, sacred, auspicious,
0: great. Inka Tunga anaga chala balamaina.
1: Then when you say Tunga,
0: goppa,
1: strong,
0: vishalamu,
1: great, wide,
0: ee vidhamainatundi arthalu manam teesukovachchu.
1: These meanings may be given to this word.
0: Tunga Bhadra anaga emti? మంచి కార్యములు చేసేటువంటిది ఈ దేహము, గొప్ప కార్యములు ఆచరించేటువంటిది ఈ దేహము, కళ్యాణ కార్యములో ప్రవేశించేటువంటిది ఈ దేహము, దివ్యమైనటువంటి ఆదర్శాన్ని అందించేటువంటి ఈ దేహము, కనుకనే దీనికి తుంగ భద్ర అని పేరు వచ్చింది.
1: దిస్ బాడీ హెస్ బీన్ గివన్ ద నేమ్ తుంగభద్ర బికాస్ దిస్ ఈజ్ మెంట్ ఫార్ డూయింగ్ గుడ్ యాక్షన్ అండ్ దిస్ ఈజ్ మెంట్ ఫార్ డూయింగ్ ఆస్పిషియస్ యాక్షన్, గ్రేట్ యాక్షన్, డివైన్ యాక్షన్.
0: కానీ దీనికి ఇంత గొప్ప పేరు మనం పెట్టుకొని మనం ఆచారం ఏ విధంగా మనం ప్రవర్తిస్తున్నాం?
1: వెన్ వీఆర్ హ్యావింగ్ సచ్ ఎ గ్రేట్ నేమ్, ఆర్ వీ రియలీ జస్టిఫైయింగ్ బై అవర్ ఓన్?
0: పేరు మాత్రం గొప్పదే కానీ ప్రవర్తన చాలా అల్పంగా ఉంటుంటుంది.
1: దెర్ ఈస్ ఎ వెరీ గ్రేట్ నేమ్ గివన్ but not justified by the action
0: which
1: is mean.
0: తగినట్టుగా మనం ప్రవర్తించాలి.
1: We should conduct ourselves in tune with our own name.
0: త్యాగరాజు అని పేరు వచ్చింది.
1: నేమ్ ఇస్ త్యాగరాజ.
0: కానీ నిజంగా అతనికి పేరుకు తగినటువంటి త్యాగం ఉంటుండాలి. ఇది సార్థక నామం.
1: The Tyagaraja had the real nature of sacrifice. He had justified that name.
0: Bhojaraju aneka vidhamulatundi aabharanamulu tindi padarthamulu nitya jeevithamulaku avasaramainatundi okka vastuvulu anni pampinchadu.
1: King Bhojaraja had all the type of jewelry and all the type of other necessities and luxuries which are required for a happy life.
0: చూచాడు దాన్నంత. నిధి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముకు తెలుపు మనసా అన్నాడు.
1: When all these things were sent to Tyagaraja, Tyagaraja looked at them and asked Rama, well, should they, is this wealth permanent, Rama, or is your sannidhi, your lotus feet permanent for me?
0: ఇంతే కాదు, తన యొక్క అంతర్భావముని యొక్క హృదయ పవిత్రతను కూడాను చక్కగా వివరించుకున్నాడు.
1: హీ ఆల్సో టోల్డ్ హిమ్సెల్ఫ్ ద గ్రేట్ మీనింగ్ ఆఫ్ ఎ ప్యూర్ హార్ట్ ఇన్ ఎ క్లియర్ వే.
0: నీ పాదద్వంతములను నా రెండు హస్తముల ద్వారా గట్టిగా పట్టాను.
1: రామా, ఐ హావ్ హెల్డ్ యువర్ లోటస్ ఫీట్ బోత్ విత్ బోత్ మై హ్యాండ్స్ ఫర్మ్లీ అండ్ స్ట్రాంగ్.
0: నీవు నన్ను వదిలి ఎక్కడికి పోవడానికి వీలు కాదు.
1: It is not possible for you to go away from me, Rama.

0: మీ ఓ రామయ్య రామ, కోదండ రామ అండ్ పట్టాభిరామ అండ్ గోవే, ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్. ఓ రామ,
1: నీవు ఏదో ఒక ప్లాన్ వేస్తున్నావు.
0: యు సీమ్ టు బి మేకింగ్ ఎ ప్లాన్.
1: కానీ నేను ఆ ప్లాన్ అంగీకరించను.
0: బట్ ఐ డోంట్ అగ్రీ ఫర్ యువర్ ప్లాన్ ఓ రామ.
1: ఈ వైభవాలు, ఈ యొక్క సిరి సంపదలు నా హస్తంలో పెట్టి నీవు తప్పించుకుని పోవడానికి చూస్తున్నావా
0: రామ? You want to keep all this wealth in my hands and allow my grip go away, and you want to go away from me, Rama.
1: Nenu swikarinchalante nee paadallo vadalali, appudu nenu deeniki chethulu pattali.
0: If I have to accept all this wealth, I'll have to leave your feet and accept them with both the hands.
1: Nenu veetiki chethulu pattanu, nee paadamne chethuto padtaan annadu.
0: I would never accept all this wealth. I'll hold your feet.
1: Tyagaraju yokka nijamainatunti yokka tyaga bhoomi, tyaga bhavam.
0: This is the great sacrificing feeling of Tyagaraja, who had that name.
1: Vidyarthulara, meeru ee laukika jagattunandu ee samayamunandu ee vidhamainatundi avakasamulu meeru kalpinchukoni aneka mandi anubhavagnulu peddalu prabodhalu meeru ee 10 dinamulu nunchi vintunnaru.
0: Dear students, you had a very fine and unique opportunity of collecting here and listening to people who had a lot of experience.
1: Deenni meeru sarthakam chesukunte ante chalu.
0: If you can sanctify this, then that is enough.
1: Meeru vinnavi kannavi ye okati rendaina kudanu aacharanalo petti ee jeevithamlo aadarshavantamaina danni dukaniki andinchandi.
0: Among many things which you have heard, at least one or two what you have heard, one or two what you have seen, practice them.
1: ఈ ఆత్మ తత్వములకు లౌకిక ప్రమాణములన్నీ కూడాను మనం స్వీకరించాము.
0: Even in this, with reference to this atma tattva, we have collected all the worldly things.
1: దీనినే తిరిగి వేదములకు కూడాను సమన్వయమైనటువంటి మార్గాన్ని కూడాను మనము విచారిస్తాం.
0: We will have to just also think in terms of Veda and how things are expounded in Veda.
1: Bharatiyulaku anadikalam nundi anni vidhamulu kudanu aadeshanni andistunnadi vedame.
0: It is the Vedas which have been giving ideals for Bharatiyas right from very, very ancient days.
1: Idi kevalamu oka vyaktulucho aavirbhavinchinatundi kaadu.
0: Veda has not emanated from an individual.
1: Veda panditulato likhinchabadinatundi kaadu.
0: It is not even written by scholars.
1: ఇది అపౌరుషేయమైనటువంటిది.
0: దిస్ ఈజ్ అపౌరుషేయ.
1: ఇది సాక్షాత్ శబ్దం నుండి ఆవిర్భవించినటువంటిది.
0: దిస్ హ్యాస్ ఎమినేటెడ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద ప్రైమోడియల్ సౌండ్.
1: ఒక్కొక్క పన్నమునందు 33 కోట్ల అక్షరాలు ఉంటున్నాయి.
0: ఇన్ ఈచ్ వర్డ్ దేర్ ఆర్ 33 క్రోర్ ఆస్పెక్ట్స్.
1: కానీ ఇన్ని విధమైనటువంటి అక్షరములు ఏ విధంగా అభివృద్ధి అయినాయి?
0: How are they brought together?
1: Unnadi konni aksharamle vinnadi kuda.
0: There are only a few letters in a sense.
1: Idi ashtaksharamle.
0: There are only 8 letters.
1: Deenini anekanga kudanu avi aavaristu poyayi.
0: They have been changed and converted into a number of
1: English aksharallo 26 aksharalu untuntai.
0: In English language there are 26 alphabet.
1: Kaani 26 aksharal lopalle intinta pedda pustakam raastuntaru.
0: With the help of these 26 letters alone, such voluminous
1: ee aksharanni vadali inkokati manam raayadaniki veelu ledu.
0: Leaving these 26 alphabet, you cannot use any other letter at all.
1: Nalugu vairlu untinatundi violin lopale nannuru raagalanta paadavachchu.
0: There may be only 4 threads, but 400 ragas can be sung with the help of those 4 threads alone.
1: Kaluka Saraswati ganeetunte vadu aa ka cha ta ta pa yesa ani 8 aksharalu vinnadu.
0: There are these 8 letters aa cha ta ta pa yesa
1: aa ka ta ta pa yesa
0: aa ka cha ta ta pa
1: yagadu. Ee vidhanga 8 aksharalato palle ee అష్టదిక్కులు కూడాను వ్యాపించి సర్వేశ్వర్యాన్ని కూడాను అందులో ఇమిడ్చి జగత్తుకు అందించింది.
0: Within the scope of these 8 letters, the entire literature is brought in and is made to spread to all the 8 corners of the world.
1: వినికిడి చేతనే లభించినటువంటి కనుకనే దీనికి శృతి అని పేరు వచ్చింది.
0: This has got the name Smriti because by hearing this is obtained.
1: ఈ శృతి ద్వారా మానవుడు కనుగొన్నటువంటి యొక్క సత్యాన్ని, మానవుడు ఆచరించి తరించినటువంటి మార్గాన్ని మనము మున్ముందు వేదము యొక్క ఆదర్శముల వల్ల తెలుసుకోవటానికి ప్రయత్నిస్తాం.
0: And we will try to understand more elaborately the meaning of the Smriti, how these things are obtained and what are the things which have been conveyed to the humanity at large in future.
1: Govinda.

0: నువ్వుల మధ్య నూనె ఉండినట్టుగా.
1: As you find the oil contained within the till seeds.
0: పాలయందు నెయ్యి దాగినట్టుగా.
1: As ghee is hidden in the milk.
0: పువ్వుల యందు సుగంధం వెదిలినట్టుగా.
1: As you find the fragrance in a flower.
0: పలమునందు మాధుర్యమైనటువంటి రసం ఉండినట్టుగా.
1: As fruit contains the sweet juice.
0: కట్టెల యందు అగ్ని నిమిడి ఉండినట్టుగా.
1: The firewood containing the fire inside.
0: యావత్ చరాచర ప్రపంచమంతయు కూడాను దైవము సర్వసాక్షి అయి ఉంటున్నాడు.
1: God stands as a witness in this entire universe, mobile and immobile object.
0: అట్టి దైవత్వాన్ని ఇట్టిది అట్టిది అని వర్ణింపనెవ్వరి తరము కాదు.
1: It is impossible for anyone to narrate the nature of the divinity in full.
0: కానబడుచున్నట్టి

0: విశ్వమంతయు నిండెను విశ్వవిభుడు, విశ్వమంతయు నిండెను విశ్వవిభుడు.
1: ఇన్ దిస్ అపారెంట్ వరల్డ్ యు డు నాట్ సీ ద డివినిటీ యాజ్ సచ్, బట్ యెట్ యు ఫైండ్ ద డివినిటీ విదిన్. ఇట్ ఈస్ దిస్ అవేర్నెస్, ది స్పిరిట్, ద ఆత్మ దట్ పర్వేడ్స్ ఆల్ ఓవర్ దిస్ యూనివర్స్. జస్ట్ యాజ్ యు ఫైండ్ ద థ్రెడ్ దట్ బ్రింగ్స్ టుగెదర్ ఆల్ ద ప్రెషస్ జెమ్స్, యు ఫైండ్ ద బ్రహ్మన్ పర్వేడింగ్ ఆల్ ఓవర్ ద యూనివర్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవ జీవితం అంటే ఏమిటి?
1: What is meant by human life?
0: దీని గమ్యం ఏమిటి?
1: What is its goal?
0: దీని లక్ష్యం ఏమిటి?
1: What is its aim?
0: దీని యొక్క విశిష్టత ఏమిటి?
1: What is its significance?
0: అనేటువంటి విషయాన్ని ఏ మానవుడు కూడాను మనస్ఫూర్తిగా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: No man is ever making a sincere effort to know the object and the purpose and the aim of life.
0: ఆహార నిద్రలు భోగభాగ్యములే ఈ మానవుని యొక్క ప్రధానమైన లక్ష్యమని భావించి నిత్య సత్యమైనటువంటి ఒక దివ్యత్వాన్ని విస్మరిస్తున్నాడు.
1: Man considers his food and habits, the pleasures and the comforts as most important, forgetting the essential, the eternal truth behind it.
0: కాదు కాదు,
1: it's not so.
0: మానవత్వమునందున్నటువంటి యొక్క దివ్యత్వాన్ని గుర్తించి సమాజమునకు బోధించి స్వయంగా అనుభవించి ఆనందించటమే దీని యొక్క కర్తవ్యం.
1: The chief aim of human life lies in realizing the latent divinity within, to experience, to propagate in society thereafter.
0: అన్నింటికీ భావము అత్యవసరము.
1: It is the feeling which is most important.
0: భావమే సర్వమునకు మూల కారణం.
1: And it is the feeling which is the prime cause.
0: ఒక చిన్న లెటర్ రాయాలంటే,
1: if you want to write a small letter,
0: ఏమి రాయాలి?
1: What is to be written?
0: ఎవరికి రాయాలి?
1: To whom?
0: ఎట్ట రాయాలి?
1: How?
0: ఏ విషయం రాయాలి?
1: What is to be written?
0: అని మొదలు తన యందు చింతించుకొని తదుపరి ఈ యొక్క పేపర్ నందు లిఖింపచేస్తున్నాడు.
1: He starts writing the letter after deeply thinking what is to be written, to whom it is to be written, and the way it is to be written.
0: భావము మొదలు, ఆచరణ తరువాత.
1: So it is a thought first and a practice next.
0: కనుకనే మొట్టమొదట మానవత్వం ఏమిటో అనేటువంటి విషయాన్ని భావంతో గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Therefore, one has to understand what this human life is first.
0: కనుక మొట్టమొదట దివ్యత్వాన్ని మనము భావన రూపాన్ని చింతించుకోవాలి.
1: Therefore, we have to know the divinity, the realm of thought.
0: దీనిని బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నది వేదాంతం.
1: The Vedanta says the knower of the Brahman becomes Brahman.
0: దేనిని మనము చింతించుమో ఆ స్వరూపమే మన యందు రూపాన్ని ధరిస్తుంది.
1: యాజ్ యు థింక్ సో యు బికమ్, యు అస్యూమ్ ద సేమ్ ఫామ్ యాజ్ యు థింక్.
0: దారులు కొట్టే దొంగ అయినటువంటి రత్నకారుడు ఏ విధమైనటువంటి యొక్క దివ్యత్వమును తాను గుర్తించలేకపోయినప్పటికీ మహర్షుల యొక్క బోధన చేత నిరంతరము రామనామాను స్మరిస్తూ వచ్చాడు.
1: ద రోబర్ రత్నకార, దో హ్యాస్ నో ఐడియా ఆఫ్ ద డివినిటీ బికాస్ హీ పెయిడ్ హీడ్ టు ది టీచింగ్ ఆఫ్ the saints, he could become noble later.
0: Kani aa rama namamu smaristu smaristu rama roopanni kuda nu chintistu vachadu.
1: As he was chanting the name of the Lord Rama, he started feeling his form also.
0: Rama bhavamu, rama tejasu ee ratnakarudu yendu utti padinayi.
1: Ratnakara has in him the absolute feeling and the brilliance of Rama.
0: ఈ యొక్క వాల్మీకి యొక్క ముఖమునందు రాముని యొక్క తేజస్సు ఆవిర్భవిస్తూ వచ్చింది.
1: The face of Valmiki in fact has reflected the brilliance of Rama.
0: బాలుడైనటువంటి ప్రహ్లాదుడు నిరంతరము నారాయణ చింతన చేయటం చేతనే నారాయణ యొక్క తేజస్సు ఆ బాలు యొక్క ముఖపద్మం పైన ప్రకటిస్తూ వచ్చింది.
1: ప్రహ్లాద tiny thought, who thought of Narayana continuously, also carried in him on his face that effulgence of Narayana.
0: ఒకనొక సమయం లోపల డార్విన్ అనేటువంటి వాడు విద్యార్థిగా ఉండినప్పుడు,
1: ఎట్ వన్ టైమ్ వెన్ డార్విన్ వాజ్ ద స్టూడెంట్,
0: అతని గురువు అయినటువంటి హెన్స్లో నిరంతరం కూడా పవిత్రమైన భావంతో నిండినటువంటి వాడు.
1: హిస్ టీచర్ హెన్స్లో వాజ్ ఫుల్ ఆఫ్ సీక్రెట్ థాట్స్.
0: ఒకనాడు ఈ విద్యార్థి చింతించాడు,
1: వన్ డే ది స్టూడెంట్,
0: నా గురువు వలె నేను కూడాను ఉన్నత స్థాయిని పొందాలి, అని ఆలోచించాడు.
1: The student wanted to become as great as his teacher.
0: ఆ ఆలోచన సంభవించిన సమయం నుండి నిరంతరం కూడాను హెన్స్లోను అనుసరిస్తూ వచ్చాడు.
1: Since then, he started following Henslow.
0: క్రమక్రమేణ కూడాను డార్విన్ అండ్ హెన్స్లో ఇరువురు కూడాను ఒకే తేజస్సుతో కనిపిస్తూ వచ్చారు.
1: Gradually it so happened, Darwin and Henslow looked alike.
0: కనుక దేనిని మనము స్మరిస్తుమో, దేనిని మనము చింతిస్తుమో, దేనిని మనం ఆలోచిస్తుమో, దేనిని మనం విచారిస్తుమో, ఆ స్వరూపాన్ని మనము తప్పక పొందుతాం.
1: As you think, you become. As you do, you become. As you act, you become.
0: కనుకనే మంచిని విచారించి, మంచిని చింతించి, మంచిని ఆలోచించి, మంచి దీనిని పొందినప్పుడే నీవు మానవుడిని రూపొందుతావు.
1: Therefore, you become a true human if only you think good, if only you act good, if only inquire good things.
0: కనుకనే వేదాంతమునందు మమైవాంసో జీవలోకే జీవభూత సనాతనః. ఓ మానవుడా, నీవు ఏదో ఏ పంచభూతముల యొక్క స్వరూపం కాదు, నీవు ఏ యొక్క మానవ అంశము కాదు, నీవు కేవలం నాయంశమే, మమైవాంసో దైవాంశమే నీవు.
1: Therefore, in Vedantic parlance, it is clearly said, O man, you are not the product of the five elements. You are not the spark of the human being. No, verily you are the spark of the divinity.
0: Kanuka, neevu naa amshamainappudu, naa bhavamulani kudunu, neelo aavirbhavinchali.
1: Since you are the spark of the divine, you should have divine thoughts.
0: Itti satyamunu gurtinchinatundi anekamandi sadhuvulu kudanu, meemu baadhalaku guri avutunnamu. మేము కష్టముల్లో కుమిలిపోతున్నాము, కష్టాలు పాలవుతున్నాము అని విచారిస్తూ ఉంటారు.
1: ద మెనీ పాయస్ పీపుల్ హూ నో దిస్ ట్రూత్ బట్ యెట్ దే ఫీల్ దట్ దే ఆర్ సఫరింగ్ పాసింగ్ త్రూ సో మెనీ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్.
0: నీకు కష్టములు ఉన్నామని నీవు విశ్వసించినప్పుడు నీవు పరమాత్మని అంశము కాదు.
1: వెన్ యూ థింక్ దట్ యుర్ పాసింగ్ త్రూ డిఫికల్టీస్ దెన్ యూ కెన్ ఫీల్ దట్ యుర్
0: పరమాత్మ కష్టములు లేవు.
1: In fact, God has no problems.
0: భగవంతునికి ఏ విచారములు లేవు.
1: God has no anxiety.
0: ఏ బాధలు లేవు.
1: No difficulties.
0: కాబట్టి బాధలు, విచారములు, కష్టములను నీవు చింతించినప్పుడు నీవు భగవత్ అంశము కాదు.
1: Therefore, when you think, brood over the difficulties, problems and anxieties, you cannot be the spark of the divine.
0: కనుక భగవత్ అంశము కానటువంటి వాళ్లకు ఇది ఏ స్వరూపము?
1: Then if you are not the spark of the divine, what then are you?
0: ఏ పశుత్వము, ఏ రాక్షసత్వము, ఏ చంచలత్వము ఇందులో ప్రవేశించి ఈ కష్టములకు, నష్టములకు, దుఃఖములకు గురి అవుతున్నారు?
1: Perhaps it must have been the animality or the demonic quality or the wavering nature that make you feel that you are.
0: మానవుడు కూడాను మమైవాంసో, అందరూ కూడాను దైవాంశ స్వరూపులే.
1: So all are the sparks of the divine.
0: అయితే ఈ సత్యాన్ని గుర్తించిన వారు ఎంతమంది?
1: How many have realized this?
0: ఏ కొద్ది మంది మాత్రమే గుర్తించినటువంటి వారు.
1: Very few have known this.
0: కానీ ఇది సరైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క భావము కాదు.
1: దిస్ ఇస్ ఎనీవే నాట్ ఎ డివైన్.
0: ప్రతి మానవుడు కూడాను నేను దైవాంశమే అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ రికగ్నైజ్ అండ్ కండక్ట్ హిమ్సెల్ఫ్ ఇన్ ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ ద డివినిటీ.
0: అయితే ఈ దైవాంశంను గుర్తించినటువంటి వారే నిజమైన మానవుడు.
1: ఈజ్ ఓన్లీ ఎ ట్రూ హ్యూమన్ ఇఫ్ హి నోస్ ద లేటెంట్ డివినిటీ.
0: అయితే మిగిలిన వారంతా కూడాను బ్రతుకుతున్నారు కదా, వారెవరు?
1: Then we may ask, who are the rest of the people who are living?
0: Bratukutunnaru nijame,
1: they live, no doubt.
0: Kani ye vidhanga bratukutunnaru?
1: What sort of a life they live?
0: Daiva chintana cheyinatundi varu pasuvula vale bratukutunnaru.
1: Those that lead their life without thinking,
0: pasu gudamula vale pravartistunnaru.
1: They behave like animals.
0: పశు యొక్క భావమును తాము చింతిస్తున్నారు.
1: ఎంటర్టైన్ అనిమల్ థాట్స్.
0: పశు యొక్క ఫలితమును అనుభవిస్తున్నారు.
1: అండ్ దే పాస్ ద కన్సిక్వెన్సెస్ సేమ్ యాజ్ అనిమల్.
0: కానీ దైవాంశంతో ఉండినటువంటి మానవుడు దైవానందమని అనుభవిస్తాడు.
1: ద మ్యాన్ హూ ఇస్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్
0: నిత్యానందమనే పొందుతాడు.
1: హి విల్ హావ్ ఎటర్నల్ బ్లెస్.
0: పరమ సుఖమునే ఆనందిస్తాడు.
1: హి హస్ సుప్రీమ్ హ్యాపీనెస్.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను మమైవాంసో, మమైవాంసో జీవభూత సనాతన. ప్రతి మానవుడు కూడాను దైవ అంశంతో కూడినటువంటి వాడే.
1: Therefore every human being is the spark of the divine.
0: కనుక ప్రతి మానవుడు కూడాను భగవంతుని యొక్క భావము హృదయములో ఆవిర్భవించాలి.
1: Therefore the divine thought should originate in human heart.
0: అర్జునుడు కృష్ణుని రథం పైన కూర్చొని పెట్టుకుని నొగలయందు కూర్చొని నడుపుతున్నాడు కృష్ణుడు.
1: కృష్ణ acted as a charioteer. making Arjuna sit there on the throne in that chariot.
0: Kevalam aa samayamnu puraskarinchukoni Krishnunni konni prashnalu vestu vachadu Arjunudu.
1: At that moment, Arjuna started putting some questions to Krishna.
0: Krishna, nirantaramu nee smaranane chestunnanu.
1: Krishna, I think of you always.
0: Kani naaki kashtam enduku?
1: Then why should I have these difficulties?
0: Bandhuvulanu, mitruvulanu, sarvulanu kudunu kolipoyi neenu edetuvanti rajyam emiti?
1: Having lost all the friends and relations, what kind of kingdom would I have?
0: Evari kosam ee rajyam naaku?
1: For whose sake should I have this kingdom?
0: Naaku akkaraledu.
1: I don't want this.
0: వెనుకు తిరిగి ఇంటికి పోదాం పన్నెండు.
1: He wanted to turn back.
0: అప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు.
1: Then Krishna started telling.
0: అర్జున, స్మరణ చేసినంత మాత్రం చాలదు.
1: It's not enough if you just think.
0: అనుస్మరణ కూడా నువ్వు చెయ్యాలి అన్నాడు.
1: You should also repeat and you should think again and again. అనుస్మరణ.
0: స్మరణ అనగా ఏమిటి? ఒక కాలమును, ఒక కర్తవ్యాన్ని, ఒక స్థానమును పురస్కరించుకుని చేయటం.
1: Smarana is a process which is done at a specific period of time at a particular place.
0: Kani anusmarana managa sarvakala sarvavasthali endukudanu smarinchitame.
1: Anusmarana means thinking of God at all times, everywhere.
0: Arjuna, nee oka kalamunu oka neemamunu puraskarinchukoni nee smaristunnavu kani idi sariyaina smarana kaadu.
1: Arjuna, you think of God limited by space and time.
0: Anusmarana cheseyatamlo nenu eppudiki nee untanu.
1: But if you think continuously anusmarana, you'll enjoy.
0: Anduvalane mamanu anusmaryajyatya. Anusmarana.
1: Anusmara. Think of me
0: continuously. Yuddham chestu kuda nu nannu smaristu undu.
1: Even in the regular warfare,
0: mamanu smaryajyatya. Yuddhamulo kuda nannu smarinchu.
1: Even in the battlefield, think of me.
0: Adi nee yokka kartavyam.
1: That's your duty.
0: Adiye neeku sarva sahayamulu chekurchunnatvanti sutramu.
1: That is the principle that will come to your help.
0: Kani indulo maroka vishayam kuda nu gurtinchali.
1: There is another point to be known here.
0: Manavattvamlo undinatvanti oka divyatvanni andaru gurtinchukolekapothunnaru.
1: It's not possible for everybody to know the divinity within.
0: Oka principle untuntadu oka kalashalalo.
1: A college has a principle. Anusmara, think of me.
0: Yuddham chestu kuda nu nannu smaristu undu.
1: Even in the regular warfare,
0: mamanu smaryajyacha. Yuddhamulo kuda nannu smarinchu.
1: Even in the battlefield, think of me.

0: కళాశాలలో.
1: ఎ కాలేజ్ హ్యాజ్ ఎ ప్రిన్సిపల్.
0: అతను ఆ కళాశాల ప్రిన్సిపల్ గా ఉండినంత వరకు కూడాను ఆ యొక్క కాలేజీ ఎందున్నటువంటి యొక్క సమస్త పదార్థములు ఎందుకు తన బాధ్యత ఉంటూ ఉంటాయి.
1: ద ప్రిన్సిపల్ హోల్డ్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దోస్ థింగ్స్ ప్రెసెంట్ దేర్ ఇన్ ద కాలేజ్.
0: అవన్నీ కూడా తనవిగానే భావించి తాను సంరక్షిస్తూ వస్తుంటాడు.
1: హీ కన్సిడర్స్ ఆల్ ద బిలాంగింగ్స్ ఆఫ్ ద కాలేజ్ యాజ్ హిస్ ఓన్ అండ్ టేక్స్ కేర్ ఆఫ్ దెమ్.
0: ఇది మారకము అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ మారకము.
0: అయితే ఈ త్రాణకం అనేటువంటిది ఎట్ట ఉంటుంది? దీనిని అనుభవిస్తూ ఉంటాడు.
1: పీపుల్ ఎక్స్పీరియన్స్ ఇట్.
0: ఈ ప్రిన్సిపల్ కు ఒక ట్రాన్స్ఫర్ వచ్చేసేసింది.
1: ద ప్రిన్సిపల్ ఇస్ ట్రాన్స్ఫర్డ్.
0: ట్రాన్స్ఫర్ వచ్చేటప్పటికీ ఏమాత్రం కూడా విచారించక టవల్ భుజం పైన వేసుకుని తనకు ఎక్కడ పోస్ట్ చేశారో అక్కడికి వెళుతూ ఉంటాడు.
1: ద మూమెంట్ ద ప్రిన్సిపల్ ఇస్ ట్రాన్స్ఫర్డ్ హి విల్ కలెక్ట్ హిస్ బ్యాగ్ అండ్ బ్యాగేజ్ అండ్ లీవ్ ద క్యాంపస్ ఫోర్త్వేర్.
0: ఈ చైర్స్ ఎక్కడ వదిలిపెట్టిపోయేది, ఈ డెస్క్స్ అంతా ఎక్కడ వదిలిపెట్టిపోయేది, ఈ యొక్క ఎక్విప్మెంట్స్ అంతా ఏ రీతిగా వదిలేది అని ఏ మాత్రము విచారించడు.
1: హి విల్ నాట్ బి బాదర్డ్ వాట్ వుడ్ హ్యాపెన్ టు ద రెస్ట్ ఆఫ్ ద చైర్స్ అండ్ ఆల్ ద ఫర్నిచర్ అండ్ ద ఎక్విప్మెంట్ దేర్ ఇన్ ద క్యాంపస్.
0: ఏది కారణము?
1: What is the cause?
0: ఇది మారకమే. ఇది నాది కాదు. ఇదంతా ఏ సొసైటీదో, ఏ గవర్నమెంట్ వో, ఇవన్నీ కూడాను నావి కాదు అనేటువంటి ఒక అలక్ష్యభావమే దీనికి మూల కారణం.
1: సో దిస్ ఇస్ మారకం ఆర్ జస్ట్ ఎ ట్రాన్స్ఫర్. దిస్ బిలాంగ్ టు సొసైటీ అండ్ ద గవర్నమెంట్. ఇట్ డజన్ బిలాంగ్ టు మీ ఎనీవే.
0: తనవి కాదు.
1: దే డోంట్ బిలాంగ్ టు హిమ్.
0: తానొక గార్డియన్ గా ఉంటున్నాడంతే.
1: ద ప్రిన్సిపల్ ఇస్ మియర్లీ ఎ గార్డియన్.
0: దాన్ని సంరక్షించుకుంటూ వచ్చాడు.
1: హి హస్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్.
0: ఇవి నావి అనేటువంటి ఒక భావం లేదు.
1: He doesn't think that they belong to him actually.
0: దీనిని మారకము అన్నారు.
1: This is called మారకము.
0: ఇంకా తారకము అంటే ఏమిటి?
1: Then what is meant by తారకము?
0: అదే ప్రిన్సిపల్.
1: The very same principle.
0: ఇంకొక గ్రామానికి మార్పు అయినప్పుడు,
1: when he transferred to some other place,
0: ఆ ఉన్నటువంటి ఇల్లు వదిలే సమయం లోపల,
1: as he leaves his home,
0: ఆ ఇంటిలో ఉన్నటువంటి సర్వ సామాగ్రి కూడాను ప్యాక్ చేసి ఒక లారీలో వేస్తాడు.
1: He will collect all his belongings and put them in a lorry.
0: ఓల్డ్ చెప్పులు కూడాను దాని లారీలో పడేస్తాడు.
1: హీ విల్ కలెక్ట్ ఓల్డ్ చెప్పల్స్ ఆల్సో పుట్ దెమ్ ఇన్ ద లారీ.
0: వరకు కూడాను దాని యొక్క దీంట్లో పడేస్తాడు.
1: ఈవెన్ ద బ్రూమ్ స్టిక్ ఆల్సో ఇస్ కెప్ట్ దేర్.
0: కారణం ఏమిటి? నాది అనేటువంటి యొక్క మమత్వం చేతనే ఈ యొక్క సామాగ్రి అంతా కూడాను కూర్చొని ఉంటున్నాడు.
1: ద రీజన్ బిహైండ్ ఆల్ దిస్ కలెక్షన్ పుట్టింగ్ దెమ్ ఇన్ ద లారీ ఇస్ దిస్ ఫీలింగ్ ఆఫ్ మైన్ దట్ దే ఆల్ బిలాంగ్ టు
0: మీ. తారకము.
1: దిస్ ఇస్ కాల్డ్ తారకము. అనగా
0: సర్వము నాదే అనుకోవటం తారకము.
1: The tarakam is the feeling that everything belongs to me.
0: ఏది నాది కాదు అనుకోవటమే మారకము.
1: మారకము ఇస్ ద ఫీలింగ్ దట్ నథింగ్ బిలాంగ్స్.
0: ఈ తారకము మారకముల యొక్క మధ్యలో ఉండే మానవత్వము జీవిస్తూ వస్తుంది.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ క్యారీడ్ బిట్వీన్ దీస్ టూ పాయింట్స్, తారకము అండ్ మారకము.
0: అన్నింటినీ మనం అనుభవించవచ్చును.
1: వీ కెన్ ఎక్స్పీరియన్స్.
0: కానీ ఇవన్నీ నాది కాదు.
1: బట్ నన్ బిలాంగ్స్
0: టు అంతా దైవం యొక్క ఇదే.
1: ఇట్స్ ఆల్ గాడ్స్ ఓన్లీ.
0: ఏది నా సంతతి కాదు.
1: నథింగ్ బిలాంగ్స్ టు.
0: ఏది నా వస్తువు కాదు.
1: నథింగ్ బిలాంగ్స్ టు.
0: ఇదంతా దైవం అనుగ్రహించినటువంటి ప్రసాదమే.
1: దిస్ ఆల్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఫర్ దట్ మ్యాటర్.
0: అంత గవర్నమెంట్ దాన్ని ఏ రీతిగా ప్రిన్సిపల్ వదిలిపోతున్నాడో అట్టని మనం కూడా ఇదంతా భగవంతుడే.
1: Just as principal leaves all the property to the government when he transfers, we should also leave. I carry on this so long, the responsibility is
0: with me. కర్తవ్యం యోగముచ్యతే. నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తూ వచ్చాను.
1: Discharging one's own duty is yoga.
0: కనుక ఈ ప్రపంచంలో ఉండినంత వరకును ఇది నా బిడ్డలు, నా భార్యలు, నా కుటుంబము, నా ఆస్తి, నా భూములు అని అన్నింటినీ మనం చూసుకుంటున్నాం. కానీ చూసుకోవాల్సిన బాధ్యత నిజమే.
1: So long in this world we consider this my property, my family, my wife, my children. Yes, no doubt you have to take care of them.
0: ఇది భగవంతుడిచ్చినటువంటి డ్యూటీ.
1: But this is all the duty entrusted to you by God. భగవంతుడు
0: అనుగ్రహించినటువంటి ప్రసాదమే.
1: It's all the gift of God.
0: ఇది ఒక బాధ్యతగా మనం తీసుకోవాలి. కానీ నాది అనేటువంటి ఒక మమత్వాన్ని దీన్ని ఎందుకు ఉంచుకోకూడదు?
1: You have to take it as part of your duty, but you cannot identify yourself with that.
0: ఇదియే జీవితానికి మూలాధారం అని భావిస్తున్నారు.
1: వి కన్సిడర్ ఆల్ దిస్ యాస్ ది బేసిస్ ఆఫ్ లైఫ్.
0: ఎంతవరకు నీ సత్యం ఇది?
1: హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్?
0: ఇది ఏది సత్యం కాదు.
1: నథింగ్ ఇస్ ట్రూ.
0: ఎప్పుడు దీన్ని వదులుతాము?
1: వెన్ యు ఆర్ గోయింగ్ టు గివ్ ఇట్ అప్?
0: ఎవరికి తెలియదు.
1: నో వన్ వుడ్ నో.
0: కనుకనే
1: సో
0: మానవత్వంలో జీవించేటువంటి ప్రతి మానవుడు కూడాను తాము ఉండినంత వరకు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
1: సో లాంగ్ వి ఆర్ అలైవ్ వి హావ్ టు డిశ్చార్జ్ యువర్ డ్యూటీ.
0: ఇదంతా కూడా దైవం వరప్రసాదం అనే భావించాలి.
1: వి హావ్ టు కన్సిడర్ ఎవ్రీథింగ్ ఇస్ గాడ్స్ గిఫ్ట్.
0: అయితే మధ్య మధ్య ఈ మానవత్వంలో కొన్ని సందేహములు కలుగుతుంటాయి.
1: హౌఎవర్ ఇన్ హ్యూమన్ లైఫ్ డెఫినెట్లీ వి డౌట్.
0: హే అర్జున.
1: ఓ అర్జున,
0: నీ నొగల పైన నన్ను కూర్చోబెట్టావు.
1: యు మేడ్ మీ సిట్ ఆన్ ది సీట్ ఆఫ్ దిస్ చారియట్.
0: కాదు కాదు,
1: నో,
0: నీ హృదయం అనేటువంటి నొగల పైన నన్ను కూర్చోబెట్టు.
1: యు హావ్ టు మేక్ మీ seated on the altar of your heart.
0: Yantramu neevu.
1: You're the machine yantra.
0: Yantramu nenu.

0: అమంత్రా,
1: యంత్రము బయటది, మంత్రము లోపలది.
0: మిషన్ యంత్ర ఇస్ అవుట్ సైడ్, మంత్ర ఇస్ విద్ ఇన్.
1: కానీ నన్ను బయట కూర్చోబెట్టావు కానీ లోపల కూర్చోబెట్టుకోలేదు.
0: బట్ యు మేడ్ మీ సీటెడ్ అవుట్ సైడ్ బట్ యు నౌ ఆస్క్ మీ టు సిట్ విద్ ఇన్.
1: ఇది ఏ నిజమైనటువంటి యొక్క మంత్రం అనుకుంటున్నావు?
0: యూ కన్సిడర్ దిస్ ట్రూ మంత్ర.
1: అనుస్మరణ కావాలి, అనుస్మరణ కావాలి.
0: ఇట్ షుడ్ బి అనుస్మరణ కంటిన్యూస్ చాంట్.
1: బయట ఉండాలి, లోపల ఉండాలి.
0: ఇట్ షుడ్ బి విదిన్ అండ్ అవుట్ సైడ్.
1: లోపల ఉండినటువంటి యొక్క మంత్రం యొక్క ప్రభావమే బయట ప్రతిబింబించాలి.
0: ది ఎఫెక్ట్ ఆఫ్ మంత్ర చాంటెడ్ విదిన్ షుడ్ బి రిఫ్లెక్టెడ్ అవుట్ సైడ్.
1: నీకు బయట కనిపించేదంతా కూడా రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: ఆల్ దట్ యు సీ అవుట్ సైడ్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: కనుక కృష్ణ, నీవు చెప్పేదంతా నిజమే, కానీ నేను మానవుణ్ణి, సామాన్యమైన మానవుణ్ణి.
0: కృష్ణ, వాట్ ఆల్ యూ సే ఇస్ ట్రూ, బట్ ఐఎమ్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్.
1: ఇంతటి ఉన్న స్థాయికి నేను ఏ రీతిగా చేరగలను?
0: హౌ కెన్ ఐ రీచ్ దట్ ఎగ్జాల్టెడ్ ఆల్టిట్యూడ్స్?
1: అర్జున, నీవు చాలా పొరబడుతున్నావు.
0: అర్జున, యు ఆర్ మిస్టేకెన్.
1: నేనేదో 6 అడుగుల వ్యక్తిగా నీవు భావిస్తున్నావు.
0: యూ కన్సిడర్ దట్ ఐఎమ్ జస్ట్
1: 6 అడుగుల వ్యక్తిని కాదు నేను.
0: ఐఎమ్ నాట్ జస్ట్ దాట్.
1: నా తత్వం నీకు గుర్తించాలంటే ఇంకా కొంతకాలం పట్టాలి.
0: ఇన్ ఆర్డర్ టు నో మై నేచర్ యూ హావ్ టు టేక్ సమ్ మోర్ టైమ్.
1: గోకులంలో చిన్న పిల్లవాడు, 6 సంవత్సరాల పిల్లవాడు గోపాలుడు.
0: గోపాల వాజ్ జస్ట్ 6 ఇయర్ ఓల్డ్ ఇన్ గోకులం.
1: ఆడుకుంటూ ఉన్నాడు.
0: ద బాయ్ వాజ్ ప్లేయింగ్.
1: కానీ ఒకనాడు కుంభవర్షం కురిచింది.
0: ఇట్ వాజ్ ఎ హెవీ రెయిన్ ఆన్ వన్ డే.
1: ఎవరు భరించుకోలేకపోయారు.
0: నోబడి కుడ్ బేర్ దట్ రెయిన్ ఫాల్.
1: ఎక్కడి నుంచి కూడా రక్షణ జరగలేకుండా పోయింది.
0: దేర్ వాజ్ నో షెల్టర్ ఎనీవే అరౌండ్.
1: అప్పుడు గోపాలుడు అందరిని పిలిచాడు.
0: గోపాల సమండ్ ఎవ్రీబడి.
1: నేను ఈ పర్వతాన్ని ఎత్తుతాను, దీని క్రింద అందరూ కూడా తలదాచుకోండి అన్నాడు.
0: హి సెడ్ ఐ లిఫ్ట్ దిస్ మౌంటైన్, లెట్ ఆల్ ఆఫ్ యు కమ్ అండర్ దట్.
1: కృష్ణుని వాక్యములపైన విశ్వసించినటువంటి వారందరూ కూడా అక్కడికి వెళ్లారు.
0: ఆల్ దోస్ దట్ హాడ్ ఫుల్ ఫెయిత్ ఇన్ కృష్ణ అసెంబుల్ దేర్.
1: ఎట్టి సందేహము లేదు.
0: దే హాడ్ నో డౌట్.
1: భగవంతుడు చెప్పినది తప్పక చేయగలడు.
0: వాట్ గాడ్ సేస్ విల్ హ్యాపెన్.
1: దీనికి ఏమాత్రము సందేహం అక్కర్లేదని వెళ్లారు.
0: దే నెవర్ డౌటెడ్, దే వెంట్.
1: కొంతమంది సందేహిస్తూ వచ్చారు.
0: సమ్ స్టార్టెడ్ డౌటింగ్.
1: బాలుండి తడు
0: ఇస్ ఆఫ్టర్ ఎ బాయ్.
1: కొండ దొడ్డది
0: ఇట్స్ ఎ బిగ్ మౌంటైన్.
1: మహాభారంబు ఈ తండు మోయంగా జాలడా.
0: కెన్ హీ బేర్ ద వెయిట్ ఆఫ్ దట్ హెవీ మౌంటైన్?
1: సందేహిస్తున్నారు. ఇంత పెద్ద పర్వతాన్ని ఏ రీతిగా మోయగలడు?
0: సచ్ ఎ బిగ్ మౌంటైన్, హౌ కెన్ హీ లిఫ్ట్ ఇట్?
1: సందేహించిన వారు సందేహంలోనే కుమిలిపోయారు.
0: ఆల్ దోస్ డౌటెడ్ దే వర్ ఫ్రస్ట్రేటెడ్ అండ్ టోటలీ డిప్రెస్డ్.
1: ఇదే యొక్క విషయాన్ని బలరాముడు కూడాను తల్లికి సత్యాన్ని గుర్తించడానికి కొన్ని ఉదాహరణ చెప్తూ వచ్చాడు.
0: బలరామ ఆల్సో టాట్ హిస్ మదర్ టు మేక్ హర్ నో ది రియాలిటీ, ద ట్రూత్.
1: అమ్మా,
0: మదర్,
1: కృష్ణుడు మను తిన్నాడమ్మా.
0: యు సే దట్ కృష్ణ హాస్ ఈటన్ ద మన్.
1: ఎందుకంటే కృష్ణుడి యొక్క దివ్యత్వాన్ని తల్లి యొక్క రూపానికి గుర్తింపజేసే నిమిత్తమై ఈ బలరాముడు చేసినటువంటి ఒక యుక్తి.
0: దిస్ ఓన్లీ ద నాక్ అండ్ ద ప్లాన్ ఆఫ్ బలరామ టు మేక్ ద మదర్ నో ది ట్రూత్, ద రియాలిటీ.
1: యశోద చేయి పట్టుకుంది.
0: యశోద కాట్ హోల్డ్ ఆఫ్ ద హ్యాండ్.
1: కృష్ణ,
0: కృష్ణ,
1: ఎందుకు నీవు మను తిన్నావు?
0: వై హావ్ ఈటన్ ద మాట్?
1: మన ఇంటిలో వెన్న లేదా?
0: డోంట్ యు ఫైండ్ బటర్ ఇన్ సైడ్?
1: కావలసిన పదార్థములు లేవా?
0: ద లాట్ ఆఫ్ ఈటబుల్స్.
1: ఎందుకు నీవు మను తిన్నావు?
0: వై హావ్ ఈటన్ ద మాట్?
1: అప్పుడు చెప్తున్నాడు.
0: దెన్ హి స్టార్ట్
1: తల్లి కూడా నువ్వు దివ్యత్వాన్ని చక్కగా బోధించే నిమిత్తమై
0: టు టీచ్ డివినిటీ క్లియర్లీ
1: స్టార్ట్.
0: Am I a child to eat the mud like that?
1: Akuntina.
0: Am I hungry?
1: Erina.
0: Am I hungry or am I mad?
1: Nannu balunu maatri nu chustunnavu. Nenu balunna? Kaadu kaadu.
0: You consider me as a child? No, I am not a child.
1: Nenem verivanna? Kaadu kaadu.
0: Am I a fool, mad? No.
1: Chudu na noru.
0: You see me now.
1: Chuchindi.
0: He saw.
1: Anni lokamulu kanipistu vachayi.
0: All the worlds are present there.
1: Appudu ame bayapadipoyindi.
0: Then she was fierce.

0: Is it all the dream or own of creation of the creator? Is it true?
1: ఇదంతా నాకు కలన లేక వైష్ణవమాయ లేక ఇంకే విధమైన ప్రతి ఒక్క పరస్థలమా? ఎందుకు ఈ విధంగా కనిపిస్తుంది? సందేహం పడుతూ వచ్చింది.
0: షీ స్టార్టెడ్ డౌటింగ్ లైక్ దిస్. ఈజ్ దిస్ ఆల్ ఎ డ్రీమ్? ఈజ్ ఇట్ ఇల్యూషన్? వాట్ ఈజ్ ఇట్? షీ స్టార్టెడ్ వండరింగ్.
1: ఆ విధముగా దేహాభిమానం ఉండినంత వరకు ఈ విధమైనటువంటి సందేహములు మానవుని యందు ఉట్టి పడుతుంటాయి.
0: సో లాంగ్ దేర్ ఇస్ బాడీ అటాచ్మెంట్ విల్ హ్యావ్ డౌట్స్ మోర్ అండ్ మోర్.
1: కనుక దేహాభిమానం అనేటువంటిది బాహ్యమైనటువంటిదే కానీ భావ సంబంధమైనటువంటిది కాదు.
0: సో బాడీ అటాచ్మెంట్ ఈస్ ఎక్స్టర్నల్. Nothing to do
1: body
0: with
1: the temple of God.
0: Body is the temple of God.
1: ఇది కేవలం ఒక విధమైనటువంటి మందిరం వంటిది మాత్రమే.
0: Body is merely a temple.
1: ఈ మందిరాన్ని ఆధారం చేసుకుని మాధవుణ్ణి విస్మరిస్తున్నారు.
0: Relying on the temple, we have forgotten the deity, presiding deity.
1: కారు ఉన్నది కదా అని మనం పోమంటే కారు పోదు, దాంట్లో డ్రైవర్ ఉండాలి.
0: For the simple fact, you have a car, it will never run on its own. It needs the driver.
1: కనుకని ఆ దైవమే దీనికి నడిపేటువంటి ఒక డ్రైవర్.
0: God is the driver.
1: కనుక అట్టి దైవత్వాన్ని విస్మరించి దేహమే ప్రధానమని భావించినప్పుడు నీవు దేని చేయగలవు?
0: If we forget such divinity, go by the body feeling, where do you go?
1: కనుక నీవు దేహాభిమానం ఉంచుకున్నప్పటికీ దేహం కూడా దైవం యొక్క అనుగ్రహ ప్రసాదమనే భావించాలి.
0: Though you have the body, consider it as the gift of God.
1: ఏకాత్మ భావాన్ని మనం విశ్వసించాలి.
0: That feeling of oneness one should have.
1: అందరూ కూడా ఇట్టి పవిత్రమైన స్థితిని పోలేరు.
0: All cannot reach that height.
1: ఒక్క గోపికలు మాత్రమే ఈ ఏకాత్మ భావాన్ని అనుసరిస్తూ వచ్చారు.
0: Only gopikas could enjoy that spirit of oneness.
1: ఈ గోపిక యొక్క వియోగ భారం భరించుకునలేక
0: gopikas could not bear the separation.
1: ఒక సందేశాన్ని పంపాడు ఉద్ధవుని ద్వారా.
0: Krishna sent a message through Uddhava.
1: ఉద్ధవుడు వచ్చి గోపికలారా కృష్ణుని యొక్క సందేశం మీరు వినండి రండి అన్నాడు.
0: Uddhava came and said, oh gopikas, come here, listen to the message of Lord Krishna.
1: Gopikalu chepparu.
0: Gopika said,
1: Uddhava, maa hrudayam nindukudanu Krishna yokka prema bhavamule nindi untunnayi.
0: Our heart is full of love of Lord Krishna.
1: Maa nalukupaina Krishnu yokka naamaani natyam aadistunnamu.
0: The Lord's name dances on our tongue.
1: Bhagavantuni yokka ముఖ చిత్రాన్ని మా కన్నులు చూస్తున్నాయి.
0: అండ్ అవర్ ఐస్ కాన్స్టెంట్లీ వాచ్ ద డివైన్ ఫామ్.
1: మా భావములన్నీ కూడా కృష్ణుడిలో లీనమై ఉంటున్నాయి.
0: ఆల్ అవర్ థాట్స్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ ఆన్
1: నీ సందేశాన్ని వినడానికి మాకు ఇంకొక భావం లేదు.
0: వీ కెనాట్ లిసన్ టు యువర్ మెసేజ్.
1: మాకున్నది ఒకే భావమే.
0: వీ హావ్ ఓన్లీ వన్ మైండ్.
1: ఒకే చింతనే.
0: ఓన్లీ వన్ థాట్.
1: ఒకే ప్రేమనే.
0: వన్ లవ్.
1: దీని అనేక రకములైన రూపాన్ని మార్చుకోవడానికి వీలు కాదు.
0: వీ కెనాట్ డైవర్సిఫై, వీ కెనాట్ మోడిఫై.
1: నీ వచ్చిన దారి పట్టుకుని తిరిగి కృష్ణుడి దగ్గరికి వెళ్ళమన్నారు.
0: బెటర్ యూ గో బ్యాక్ ఇన్ ద సేమ్ రూట్ అండ్ గో టు కృష్ణ.
1: ఏకాత్మ భావము,
0: దాట్ ఈస్ వన్నెస్.
1: సర్వులు ఎందుకు ఉండినటువంటిది దైవ భావం అనే వారు గుర్తిస్తూ వచ్చారు.
0: దే కుడ్ నో ది సేమ్ గాడ్ హూ పర్వేడ్స్, హూ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: బృందావనంలో సంచరిస్తూ కృష్ణుడితో ఆడుకుంటున్న సమయం లోపల ఉండినట్టు ఉండి కృష్ణుడు అంతర్ధానమయ్యాడు.
0: There in Vrindavan, while they were playing and singing with Lord Krishna, Krishna vanished all of a sudden.
1: Krishnudu ledi sthanam ledu.
0: There is no place where there is no Krishna.
1: Krishnudu kaani roopam ledu.
0: There is no form where there is no Krishna.
1: Sarva padamulu kudunu mantrame.
0: All words are
1: sarva vrutchamulu kudunu oka vidhamaitpitti mandule.
0: And all trees are one form.
1: Sarva manavudu kudunu daiva swaroopame.
0: Every human being is divine.
1: Annintu yandu undinatvanti daivam okkade.
0: The same God is present in all.
1: అనేటువంటి సత్యాన్ని వారు గాఢంగా విశ్వసిస్తూ వచ్చారు.
0: స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ దిస్ ట్రూత్.
1: పరిగెత్తారు గోపికలు.
0: గోపికా స్వయం
1: పువ్వుల పువ్వుల దగ్గరికి వెళ్ళారు.
0: దే అప్రోచ్డ్ ఎవ్రీ ఫ్లవర్.
1: మొక్క మొక్కల దగ్గరికి వెళ్ళారు.
0: దే వెంట్
1: ప్రతి వృక్షం దగ్గరికి వెళ్ళారు.
0: దే వెంట్ వెరీ క్లోజ్ టు ఆల్
1: ప్రతి పొదల దగ్గరికి వెళ్ళారు.
0: ఆల్ బుషెస్.
1: ఏమిటో అడుగుతున్నారు.
0: దే స్టార్టెడ్ ఆస్కింగ్ సంథింగ్ రదా.
1: కానీ వీటికన్నిటికీ ఏ విధంగా మార్పు వచ్చింది?
0: వాట్ కైండ్ ఆఫ్ చేంజ్?
1: ప్రతి వృక్షము కూడా ఒక మనసు ఉంది.
0: ఎవ్రీ ట్రీ హ్యాస్ ఎ
1: ప్రతి వృక్షం నందు కూడా ఒక ప్రేమ ఉంటుండాలి.
0: దేర్ ఇస్ లవ్ ఇన్ ఎవ్రీ ట్రీ.
1: ప్రతి వృక్షమును కూడా ఒక ప్రాణం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ లైఫ్.
1: ప్రతి వృక్షము కూడా దీనికి జవాబు చెప్పగలదు.
0: ఎవ్రీ ట్రీ కెన్ రెస్పాండ్.
1: ప్రతి పుష్పము కూడా దీనికి ఆనందాన్ని అందించగలదు.
0: ఎవ్రీ ఫ్లవర్ కెన్ గివ్ ది జాయ్.
1: ఈ సత్యాన్ని గోపికలు మాత్రమే గుర్తించారు.
0: దిస్ ట్రూత్ ఇస్ నోన్ టు గోపికాస్ ఓన్లీ.
1: గుర్తించినటువంటి గోపికలు మొక్క మొక్క దగ్గరికి వెళ్తున్నారు.
0: గోపికాస్ హూ న్యూ దిస్ ట్రూత్ వెంట్ టు ఎవ్రీ బుష్ దేర్.
1: నల్లని వాడు,
0: ద వన్ విత్ డార్క్ కాంప్లెక్షన్,
1: పద్మ నయనముల వాడు,
0: ది ఐస్ ఆఫ్ దట్ ఆఫ్ ఎ లోటస్ ఫ్లవర్,
1: కృపారసంబు పై చల్లెడు వాడు,
0: ద వన్ హూ షవర్స్ కంపాషన్,
1: మౌళి పరితర్పిత పింఛము వాడు,
0: అండ్ హి హస్ గాట్ ది పీకాక్ ఫెదర్స్,
1: ప్రేమ రంజిల్లెడు వాడు,
0: And the one full of love,
1: ఒకడు,
0: one only,
1: మా సర్వము తోచుక వచ్చే,
0: he has captivated, he has robbed all
1: our
0: hearts.
1: మల్లియలారా,
0: oh jasmine flowers,
1: ఆ నల్లని వాడు మా సర్వము దోచుక వచ్చే, ఓ మల్లియలారా, మీ పొదల చాటున లేడు కదమ్మా చెప్పరే.
0: Gopikas went on asking all the bushes over there, oh jasmine flowers, has Krishna has hidden behind you? Krishna is here who robbed all our hearts.
1: Amanalu maatadtaayane em telusna,
0: do they ever feel that jasmine flowers can talk to them? Yes, they know.
1: Nirantaram kudunu krishna sancharam jarigeetvanti yokka ee brindavanamlo krishnunu teriyanaatvanti vaadu okkati kuda ledu.
0: In fact, there are none actually there who are not aware.
1: Mallaku telusunu, kommalaku telusunu, emmalaku telusunu, పొదలకు తెలుసును, మొగ్గలకు తెలుసును, సర్వముకు తెలుసును కృష్ణ యొక్క లీలలు.
0: ద బుషెస్ ఓవర్ దేర్, ద బ్రాంచెస్ అండ్ ద ఫ్లవర్స్ అండ్ ద బడ్స్, దే ఆర్ ఆల్ ఫెమిలియర్ విత్ కృష్ణ.
1: కనుకనే ఈ గోపికలు, ఓ మల్లియలారా,
0: సో గోపిక స్పోక్ టు
1: మీ పొదల చాటున లేడు కదమ్మ చెప్పరే.
0: ఓ జాస్మిన్ ఫ్లవర్స్, బై ఎనీ ఛాన్స్ హస్ కృష్ణ హిడెన్ బిహైండ్ యూ?
1: ఇట్టి ఏకాత్మ భావమును కలిగినటువంటి ఆ గోపికలు యందు నిరంతరం దైవత్వమే ప్రకటిస్తూ వచ్చారు.
0: దిస్ స్పిరిట్ ఆఫ్ వన్నెస్ ఆఫ్ డివినిటీ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ బై గోపికాస్.
1: అది గోపికల యొక్క హృదయాన్ని మాత్రమే ఆకర్షించినటువంటి వాడు కృష్ణుడు.
0: కృష్ణ హాస్ డ్రాన్ ది హార్ట్స్ ఆఫ్ గోపికాస్.
1: గోపికల హృదయము వెన్న వంటిది.
0: ది హార్ట్స్ ఆఫ్ గోపికాస్ ఇస్ లైక్
1: వెన్ననగా ఏమిటి, చాలా మెత్తని వెన్నము.
0: ది బట్టర్ ఇస్ సో సాఫ్ట్,
1: పవిత్రమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిది, మధురమైనటువంటిది, ఆనందమైనటువంటిది.
0: ఇట్ గివ్స్ యూ జాయ్.
1: కనుకనే వారి యొక్క హృదయం అనేటువంటి దాన్ని అపహరిస్తూ వచ్చాడు.
0: దేర్ఫోర్ కృష్ణ స్టార్టెడ్ స్టీలింగ్ ది హార్ట్స్ ఆఫ్ గోపికాస్.
1: యశోద కూడా చెప్పింది.
0: యశోద ఆల్సో సెడ్,
1: కృష్ణ
0: కృష్ణ,
1: పెట్టినది తినవు,
0: you don't eat what is served.
1: Nee pettinadi tinavu,
0: you don't eat what is served.
1: Puttalakun poi venna lo guttuna tinadavu,
0: you visit the houses of the neighborhood and then you start stealing the butter from there.
1: Puttenu rattella krishna,
0: this led to all problems.
1: Emiti idi, nee pedithe venna tinavu,
0: you don't eat what is served.
1: కానీ గోపికల ఇళ్లకంతా పోయి నీ వెళ్ళ తినేసిస్తున్నావు.
0: బట్ యూ గో టు ద హౌసెస్ ఆఫ్ ఆల్ గోపికల్.
1: దీని వల్ల అనేక రకమైనటువంటి కలహములంతా కూడా అభివృద్ధి అవుతున్నాయి.
0: అండ్ దిస్ లీడ్స్ టు సో మెనీ ప్రాబ్లమ్స్ అండ్ ఫైట్స్.
1: ఇంటి వెన్న నీకు ఇష్టం లేదా?
0: డోంట్ యూ రిలీజ్ ది బటర్?
1: మరి ఇంటి వెన్న నీకెంత రుచినా?
0: డూ యూ లైక్ ది బటర్ ఆఫ్ ద నైబర్హుడ్?
1: అది ఏమిటి, గోపికల యొక్క హృదయము నిర్మలమైనటువంటిది, దేహాభిమానము లేనటువంటిది, పవిత్రమైనటువంటిది, స్వచ్ఛమైనటువంటిది. నీకా దేహాభిమానం ఉంది, వీడు నా కొడుకు, నేను కృష్ణుడి తల్లిని అనేటువంటి అహంకారం కూడా ఉంటుండాలి.
0: హియర్ బటర్ స్టాండ్స్ ఫార్ ది హార్ట్ ఆఫ్ ది గోపికస్ విచ్ హావ్ నో బాడీ అటాచ్మెంట్, విచ్ ఇస్ సెక్రెట్ అండ్ ప్యూర్, వేర్ యాజ్ మదర్ యూ హావ్ గాట్ దట్ ఫీలింగ్.
1: గోపికలకు అట్టి ఏమాత్రం కూడా సంబంధాలు లేదు.
0: గోపికస్ హ్యాడ్ నో ట్రేస్ ఆఫ్ సచ్ ఫీలింగ్స్ ఆఫ్ బాడీ
1: అటాచ్మెంట్.
0: Mothers in law may object.
1: Mari battalu kattulu nooruchunna,
0: husbands may be ready to fight.
1: Noorettaru,
0: they don't open their mouth.
1: Kopagincharu,
0: they are not angry.
1: Yatakegaru,
0: they don't go anywhere.
1: Beetila boru,
0: they are not afraid.
1: Gopikal పొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా నుండే వారిలో కృష్ణుడు.
0: గోపికాస్ డోంట్ రన్ అవే ఎనీవేర్ బికాస్ కృష్ణాస్ ఫామ్ ఇస్ ఇంప్రింటెడ్ ఆన్ ది హార్ట్స్ ఆఫ్ గోపికాస్.
1: కనుక వారి హృదయాల లోపల ప్రింట్ అయిపోయింది కృష్ణుడి యొక్క స్వరూపం.
0: కృష్ణాస్ ఫామ్ ఇస్ ఇంప్రింటెడ్ ఆన్ ది హార్ట్.
1: కానీ కన్న తల్లి అయినటువంటి యశోద కూడాను నా కొడుకు, నేను కృష్ణుడి తల్లిని అనేటువంటి అభిమానం కలుచుకుంది.
0: ఇన్ఫాక్ట్ ది ఫిజికల్ మదర్ హాస్ గాట్ దిస్ సార్ట్ ఆఫ్ అటాచ్మెంట్.
1: అభిమాన మమకారములు అహంకారంగా రూపొందుతాయి.
0: సో దిస్ అటాచ్మెంట్ అండ్ పొజెసివ్నెస్
1: అహంకారమే సర్వమును అతపతనం చేస్తుంది.
0: ఇట్స్ ఈగో దట్ రూయిన్స్ యు.
1: మానవులకు అహంకారమే మహాశత్రువు.
0: దిస్ ఈగో ఈస్ a treacherous enemy to mankind.
1: Kanuka ahankaramulaku avakasam ivvakoodu.
0: Never give scope to ego.
1: Mamakaramunu penchukokoodu.
0: Don't have too much of it.
1: Abhimanamunu abhruddhi gavinchukokoodu.
0: Don't grow your attachment.
1: Divyatmaina aatma tattvanni visvasistu raavali.
0: Have full faith in the divine atmic principle.
1: Kanukane దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వము సర్వుల యందు ఉంటున్నది.
0: దిస్ డివైన్ ఆత్మ ప్రిన్సిపల్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: అది లేని ప్రాణే లేదు.
0: దేర్ ఇస్ నో లివింగ్ క్రీచర్ విదౌట్ దిస్.
1: కానీ మానవుడు ఇంత లోతులకు దిగటం లేదు.
0: బట్ మ్యాన్ డజంట్ గో టు దట్ డెప్త్.
1: కేవలము బాహ్యమైన ప్రాకృతమైన ఈ లౌకికమైనటువంటి జగత్తుని విశ్వసించడం చేతనే మానవుడు ఇన్ని రకమైనటువంటి అభిమానములకు కూలిపోతున్నాడు.
0: మ్యాన్ రూయిన్స్ హిమ్సెల్ఫ్ బికాస్ ఆఫ్ టూ మచ్ అటాచ్మెంట్ యాజ్ హిస్ వరల్డ్ క్యారీడ్ ఆన్ బై దిస్ ఎఫెమరల్ ఎక్స్టర్నల్ వరల్డ్.
1: కనుకనే మానవత్వం లోపల అనేక విధమైనటువంటి దుఃఖములు ఆవిర్భవిస్తూ వస్తుంది.
0: దేర్ఫోర్ మ్యాన్ ఇస్ గ్రీఫ్ స్ట్రికెన్ టోటలీ.
1: మమైవాంసే అనేటువంటి విషయాన్ని నమ్మేటప్పుడు నీవు దుఃఖానికి ఏమాత్రం అవకాశం ఇవ్వవు.
0: వెన్ వన్స్ యూ హావ్ గాట్ ద స్ట్రాంగ్ ఫీలింగ్ దట్ యువర్ స్పార్క్ ఆఫ్ ద డివైన్ యూ విల్ నెవర్ ఫీల్ సాడ్.
1: భగవంతుడు పరిపూర్ణుడు అనేటువంటి ఒక సత్యాన్ని మనం ఖండితంగా విశ్వసించాలి.
0: వీ షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫుల్ ఫెయిత్ దట్ గాడ్ ఇస్ టోటల్ అండ్ హోలిస్టిక్.
1: ఇటలీ దేశము లోపల
0: దేర్ ఇన్ ఇటలీ
1: అంతోని అనేటువంటి ఒక మహాభక్తుడు ఉండేటువంటి వాడు,
0: గ్రేట్ డివోటీ బై నేమ్ అంతోని.
1: అతను వైలెన్ అంటే అంతోని వైలెన్ అంటే ఎక్కడ చూసినా గొప్ప ప్రసిద్ధిగాంచినటువంటిది.
0: ద వైలెన్ మేడ్ బై అంతోని వాస్ హైలీ పాపులర్ ఇన్ దోస్ డేస్.
1: ఒక వైలెన్ ను ఒక సంవత్సరం అంతా చేస్తూ వచ్చాడు.
0: హి టేక్స్ వన్ ఫుల్ ఇయర్ టు మేక్ వన్ వైలెన్.
1: మిత్రులు వచ్చి అతన్ని కోపించుకున్నాడు.
0: ఫ్రెండ్స్ కేమ్ అండ్ ఎవరీ యాంగ్రీ.
1: ఏ అంతోని, ఒక వైలెన్ ఒక సంవత్సరం అంతా చేస్తే నీ కుటుంబాన్ని ఏ రీతిగా నీవు పోషించగలవు?
0: అంతోని, ఇఫ్ యూ టేక్ వన్ ఫుల్ ఇయర్ టు మేక్ వన్ వైలెన్ హౌ డు క్యారీ ఆన్ యువర్ లివింగ్.
1: ఇతను ఏమాత్రం బాధపడక
0: he never felt sad.
1: My dear friend,
0: he said, my dear friend,
1: భగవంతుడు పూర్ణ స్వరూపుడు.
0: God is total and whole.
1: నేను చేసే ప్రతి పని కూడాను పూర్ణంగా ఉంటుండాలి.
0: So whatever I do must be perfect and total.
1: అప్పుడే పూర్ణ స్వరూపుడైన భగవంతునికి తృప్తి కలుగుతుంది.
0: Then only God who is whole would be satisfied.
1: మనం ఏ పని చేసినా పరిపూర్ణంగా ఉంటుండాలి.
0: Whatever I do must be perfect.
1: ఏ మాట చెప్పినా పరిపూర్ణంగా ఉంటుండాలి.
0: Whatever message should be perfect.
1: ఏ పని చేసినా పరిపూర్ణంగా ఉంటుండాలి.
0: Every work activity
1: ఏది ఇచ్చినా పరిపూర్ణంగా ఉంటుండాలి.
0: Whatever may be given.
1: ఏది తీసుకున్నా పరిపూర్ణంగా ఉంటుండాలి.
0: Whatever that might be received.
1: అంతా పరిపూర్ణమయమే, పరిపూర్ణమయమే.
0: Everything is perfection. Total only.
1: కనుకనే పరిపూర్ణుడైనటువంటి పరమాత్మని సంతృప్తి పరచాలంటే పరిపూర్ణమైనటువంటి అర్పణ కావాలి.
0: Therefore, in order to satisfy that God who is totality, you should have total love.
1: కనుక నేను వైలెన్ ను పరిపూర్ణమైనటువంటి రాతిగా చేయాలి.
0: Therefore, I should make this my wife.
1: అప్పుడే భగవంతునికి తృప్తి కలుగుతుంది.
0: Then God will be pleased.
1: భగవంతునికి తృప్తి కలిగినప్పుడే నాకు కూడా తృప్తి కలుగుతుంది.
0: Once God is pleased, I will be satisfied.
1: ఈ తృప్తి కోసమని నేను పాటుపడుతున్నాను.
0: I am struggling to please God.
1: నాకు తృప్తియే ప్రధానము.
0: దిస్ ఇస్
1: భగవంతుని ఆనందమే నాకు అత్యవసరము.
0: గాడ్స్ ప్లెజర్ ఇస్ ఎసెన్షియల్
1: ఫర్ మీ. ఈ ప్రాప్తమైన ఆనందములు ఎంతకాలం ఉండగలదు?
0: నాట్ దిస్ వరల్డ్లీ ప్లెజర్. ఇట్ డజంట్ లాస్ట్.
1: ప్రతి మానవుడు కూడాను భగవంతుని పూజించడం అంటే ఏమిటి? నాకు అది కావాలి ఇది కావాలి అని కాదు పూజించడం.
0: వాట్ డు యు మీన్ బై వర్షిపింగ్ గాడ్? నాట్ విత్ ఎ డిజైర్.
1: భగవంతుని ఏ కోరికతోనూ మనం ఆరాధించరాదు.
0: You should never worship God with a desire.
1: లేకపోతే ఏ జబ్బైనా చేసి ఇది నివారణ కావాలని కూడా మనం ప్రార్థించరాదు.
0: You should never pray for a cure of any disease for the
1: matter. ఎందుకంటే జబ్బులు ప్రపంచమంతా నిండి ఉంటున్నాయి.
0: Because diseases are so common.
1: అందరి దగ్గర ఉన్న జబ్బు నా దగ్గరగా ఉంది.
0: And all diseases are everywhere.
1: ప్రపంచమంతా ధనంతో కూడి ఉంటుండాలి.
0: The whole world is of wealth.
1: ఈ ప్రపంచంలో ధనమంతా ఉంటుండాలి.
0: Lot of money.
1: రామయ్య నామంను వర్చి ఉండేటువంటి వాడు కాదు.
0: ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ హీ నెవర్ లెఫ్ట్ రామాస్ నేమ్.
1: కానీ ఒకనాడు పరీక్షించే నిమిత్తమై రాములే ఈ విధమైనటువంటి యొక్క భావంను కల్పిస్తూ వచ్చాడు.
0: రామ ఇన్ ఆర్డర్ టు టెస్ట్ హిమ్ హీ క్రియేటెడ్ సమ్ థాట్స్ ఇన్ హిమ్.
1: ఒకనాడు భరించుకోలేక చి నా జీవితం ఎందుకు,
0: హీ కుడ్ నాట్ బేర్ ద సఫరింగ్, వై షుడ్ ఐ,
1: నాలో భక్తి లేదా లేక రాముల్లో శక్తి లేదా,
0: ఇస్ దేర్ నో డివోషన్ ఇన్ మీ ఆర్ గాడ్ హ్యాస్ నో పవర్,
1: విచారించాడు.
0: ఎన్క్వైర్.
1: నేను ఎప్పుడూ రామచింతన తప్ప మరొక చింతన చేయను.
0: ఐ ఆల్వేస్ థింక్ ఆఫ్ రామ.
1: కాబట్టి నాలో భక్తి ఉంది.
0: సో దేర్ ఇస్ డివోషన్.
1: రామ నీలో శక్తి లేదు అని నిర్ణయించుకున్నాడు.
0: అండ్ దెన్ హి డిసైడ్ రామ యు హావ్ నో పవర్, దట్ వాస్ హిస్ డిసిషన్.
1: నాలో భక్తి ఉంది,
0: దేర్ ఇస్ డివోషన్,
1: నీలోనే శక్తి లేదు,
0: దేర్ ఇస్ నో పవర్ ఇన్ యు,
1: నీవు నన్ను కాపాడటం లేదన్నాడు.
0: యు ఆర్ నాట్ ప్రొటెక్టింగ్ హిమ్, హి సెడ్.
1: తర్వాత యోచించాడు.
0: లేటర్ హి థాట్,
1: చీచి నేను చాలా పొరపడుతున్నాను.
0: What a shame it is, I mistaken.
1: రాముల్లో శక్తి లేదా,
0: దేర్ ఇస్ పవర్ ఇన్ రామ.
1: కాదు కాదు, ఉన్నది.
0: Yes, there is.
1: నాలోనే భక్తి లేదు,
0: దేర్ ఇస్ నో డివోషన్ ఇన్ మీ.
1: నా భక్తి చంచలమైనదిగా ఉంటుండాలి.
0: మై డివోషన్ ఇస్ వేవరింగ్.
1: నీలో శక్తి లేకపోతే రామ,
0: రామ ఇఫ్ దేర్ ఇస్ నో పవర్ ఇన్ యూ,
1: కపివారది దాటున
0: విల్ దట్ మంకీ క్రాస్ ద బ్రిడ్జ్,
1: కలికి రోట గట్టున
0: ఇస్ ఇట్ పాసిబుల్ టు బైండ్ ద మోటర్,
1: లక్ష్మీదేవి వలచున
0: విల్ లక్ష్మీ లవ్ యూ,
1: లక్ష్మణుండు కొలచున
0: విల్ లక్ష్మణ సర్వ్ యూ.

0: Nothing else can Bharata will he ever serve you. The power of Rama is so great.
1: Nee shakti cheppadaniki veelu kaadu Rama.
0: Rama is not possible to estimate
1: your power. Lakshmi devi vachi nee paadalu ottutunda.
0: If you have no power, will Lakshmi come and press your feet like that?
1: Sushruti gala Bharatudu ninnu aneka vidhamuga aaradhana chesi kadabadiki nee paadamulle gateni వర్ధిస్తున్నాడే.
0: విల్ దట్ భరత సర్వ్ యూ? విల్ హి ప్రెస్ యూ ఫీట్?
1: లక్ష్మణుడు ఎలాంటి వాడు? ఆదిశేషుడే.
0: లక్ష్మణ ఇస్ ఆదిశేష హింస.
1: అతను నిరంతరము నిద్రాహారములు మాని నిన్ను సేవిస్తూ ఉన్నాడే.
0: యా సాక్రిఫైస్ హిస్ ఫుడ్ అండ్ డ్రింక్.
1: శక్తి లేకపోతే ఆ కోటి హనుమంతుడు ఇంత పెద్ద లంకను కాల్చేశాడు, ఇంత పెద్ద సముద్రాన్ని దాటాడు.
0: హనుమాన్ హాస్ క్రాస్డ్ దిస్ లంక అండ్ హి వాంట్ టు పుట్ ఇట్ ఆన్ ఫైర్.
1: నీ నామమునందే ఇంత మహత్యం ఉండినప్పుడు ఇంక నీ ఎందెంత ఉండవచ్చు?
0: దట్ ఇస్ ఆల్ ది మిస్టరీ ఇన్ ది పవర్ ఆఫ్ యువర్ నేమ్. దెన్ యు మస్ట్ హావ్
1: ఒక్క నామములో వల్లే ఇంత శక్తి ఉండినప్పుడు దేహంలో మరింత శక్తి ఉండవచ్చు.
0: సో వెన్ దేర్ సచ్ మైటీ పవర్ ఇన్ ద నేమ్, ద బాడీ మస్ట్ బి హావింగ్ మోర్. రామా నన్ను
1: క్షమించు అని కోరాడు రామ.
0: అండ్ దెన్ త్యాగరాజ ప్రేడ్ ఫర్ ది ఫాదర్.
1: ఈ విధంగా ప్రతి ఒక్క భక్తుని కూడాను ఒక్కొక్క విధమైనటువంటి యొక్క విశ్వాసం కలిగినప్పుడు తక్షణమే దానికి ఒక షాడో వలె అవిశ్వాసములు కూడా వెంట తగులుతుంటాయి.
0: వెన్ ఎవ్రీ డివోటీ హస్ గాట్ సచ్ ఎ ఫీలింగ్ అండ్ దెర్ ద డిస్బిలీఫ్ విల్ ఫాలో లైక్ ఎ షాడో.
1: భగవంతుని పూర్తి విశ్వసిస్తారు,
0: దే హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్,
1: కానీ కొన్ని నిమిషాల లోపల దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తారు.
0: బట్ సర్టన్ టైమ్స్ దే యాక్ట్ ఇన్ ఎ కాంట్రడిక్టరీ వే.
1: కానీ ఎప్పటికీ ఎట్టి విరుద్ధమైన పరిస్థితులు సంభవించినప్పటికీ స్థిరమైనటువంటి రీతిగా నిలిచేటువంటి వాళ్ళు ఏ కొంతమంది ఉంటుంటారు.
0: ఈవెన్ ఇన్ అడ్వర్స్ సిచ్యువేషన్ దర్ ఆర్ వెరీ ఫ్యూ పీపుల్ హూ థింక్ ఆఫ్ గాడ్.
1: కనుక అట్టి స్థిర భక్తిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వన్ షుడ్ డెవలప్ ద స్టడీ ఫెయిత్,
1: స్థిరమైన బుద్ధిని మనం పెంచుకోవాలి.
0: వన్ షుడ్ డెవలప్ ద స్టడీ మైండ్.
1: అప్పుడే దివ్యత్వమైనటువంటి ఒక దైవత్వము మనకు చక్కగా అర్థమవుతుంది.
0: దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ ద డివినిటీ క్లియర్లీ.
1: ఈ కృష్ణతత్వం నందు అనంతమైనటువంటి అమోఘమైనటువంటి యొక్క మహిమలతో పాటు విషయములతో పాటు దివ్యత్వాన్ని కూడా నువ్వు ప్రకటిస్తూ వచ్చాడు.
0: ఇన్ ద నేచర్ ఆఫ్ కృష్ణ యు మస్ట్ బి ఫైండింగ్ లార్డ్ ఆఫ్ మిరకల్స్ అండ్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ డివినిటీ.
1: ఎక్కడ చూసినా కృష్ణుడే.
0: కృష్ణ ఇస్ ఎవ్రీవేర్.
1: కానీ వారి భావములు పురస్కరించుకుని భగవంతుడు ఆయా తత్వాన్ని అనుభవిస్తూ చేశాడు.
0: గాడ్ ఆల్సో రెస్పాండ్స్ బేసింగ్ ఆన్ యువర్ థాట్స్ అండ్ ఫీలింగ్.
1: దైవములో కాదున్నది
0: నథింగ్.
1: దైవ భక్తులు ఎందు ఈ యొక్క పవిత్రమైన భావం ఉండాలి.
0: యాక్చువల్లీ స్పీకింగ్ ద సీక్రెట్ ఫీలింగ్స్ షుడ్ బి దేర్ ఇన్ ద డివోషన్.
1: గంగా నది ఎంత జలమునో ప్రవహింపజేస్తుండాలి.
0: ద రివర్ గ్యాంజెస్ హస్ గాట్ కంటిన్యూస్ ఫ్లో.
1: కానీ ఎవరు ఎంత పాత్ర తీసుకుని పోతారో అంత పాత్రకే ఆ నీరు తీసుకోవచ్చు.
0: యాజ్ ఇస్ ది సైజ్ ఆఫ్ ద కంటైనర్ సో ఇస్ ద లాట్ ఆఫ్ వాటర్ యూ వుడ్ కలెక్ట్.
1: నీవు చిన్నది తీసుకుని పోతే చిన్న వాటి జలమే వస్తుంది.
0: ఇఫ్ యూ క్యారీ విత్ యూ ఎ స్మాల్ టంబ్లర్ యూ విల్ హావ్ దట్ మచ్.
1: పాత్ర తీసుకుని పోతే పెద్ద పాత్ర నిండుకుని జలం వస్తుంది.
0: ఇఫ్ యూ టేక్ విత్ యూ ఎ బిగ్ వెసల్ యూ కెన్ కలెక్ట్ ద వాటర్ ఇన్.
1: ఈనాడు మన హృదయం అనేటువంటి పాత్రను విశాలంగా ఉంచుకోవాలి.
0: దేర్ఫోర్ వి హావ్ టు వైడెన్ అవర్ హార్ట్స్ ద వెసల్స్.
1: దైవత్వం అనేటువంటి ఒక పూజల వల్ల, కేవలం వ్రతముల వల్ల, ఒక విధమైన ఆరాధనల వల్ల జరిగేటువంటిది కాదు.
0: డివినిటీ కెనాట్ కాంప్రిహెండ్ బై మెర్లీ వర్షిపింగ్ ఆర్ అండర్టేకింగ్ రిచువల్స్.
1: ఇవన్నీ ధ్యానములు, జపములు, యోగములు, తపములు, ఇవన్నీ కూడా గుడ్ వర్క్స్, మంచి పనులు.
0: ద మెడిటేషన్, ద పెనెన్స్ అండ్ ద వర్షిప్ దే ఆర్ ఆల్ గుడ్ యాక్షన్స్.
1: ఈ పనులకు తగినటువంటి ఫలితం మనకు చిక్కుతుంది.
0: యూ డూ గెట్ రిజల్ట్.
1: కానీ ఇవన్నీ ఆధ్యాత్మికం కాదు.
0: బట్ దే హావ్ నథింగ్ టు డూ విత్ ది స్పిరిచువల్.
1: ఏది ఆధ్యాత్మికము?
0: వాట్ ఈస్ స్పిరిచువాలిటీ?
1: ఆత్మతో సంబంధమే నిజమైన ఆధ్యాత్మికం.
0: ఇట్ ఇస్ ఓన్లీ కనెక్షన్ ఆత్మ టు ఆత్మ ఇస్ ది ట్రూత్.
1: దానిని వదిలిపెట్టి ఏ జపమో, ఏ ధ్యానమో, యోగము చేస్తే ఇవన్నీ తాత్కాలికమైన దానికి తాత్కాలిక ఫలితములే వస్తుంటాయి.
0: ఫర్గెటింగ్ దిస్ మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఇఫ్ యూ అండర్టేక్ సర్టన్ యాక్ట్స్ లైక్ వర్షిప్ అండ్ మెడిటేషన్
1: ఆత్మ ఒక్కటే సత్యనిత్యమైనటువంటిది.
0: ఆత్మ ఇస్ ఓన్లీ వన్.
1: సత్యనిత్యమైన ఆత్మను స్మరించినప్పుడే మనకు సత్యనిత్యమైన ఫలితం కూడా చిక్కుతాయి.
0: సో ఆత్మ ఇస్ ది ఓన్లీ వన్ ఎటర్నల్ ట్రూత్ అండ్ యూ హావ్ ఎటర్నల్ బ్లిస్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ ఇట్.
1: కనుకనే సావు పుట్టుకలేనట్టి శాశ్వితుండు,
0: ఈజ్ పర్మనెంట్ వితౌట్ ఎనీ బర్త్ అండ్ డెత్,
1: ఆది మధ్యాంతరహితుడు, అనాదివాడు,
0: హి హస్ నో బిగినింగ్ అండ్ ఎండ్, హి ఇస్ ఎటర్నల్.
1: తాను చావక పుట్టక చంపబడక,
0: హి డజంట్ కిల్ హిమ్, యు కెనాట్ కిల్ హిమ్.
1: సర్వమందును సాక్షి అయి వెలయునందు
0: హి స్టాండ్స్ యాజ్ అన్ ఎటర్నల్ విట్నెస్ ఇన్ ఆల్.
1: అది అన్నింటి ఎందుకు సాక్షిభూతంగా ఉంటుంటారు.
0: హి స్టాండ్స్ యాజ్ అ విట్నెస్ ఇన్ ఎవ్రీవన్.
1: అది ఏ ఆత్మ?
0: దట్ ఈస్ ఆత్మ.
1: అట్టి ఆత్మతత్వాన్ని, శాశ్వతమైన తత్వాన్ని మనం చింతిస్తూ రావాలి.
0: వీ షుడ్ థింక్ ఆఫ్ దట్ ఆత్మిక్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ పర్మనెంట్.
1: అట్టి దానిని విసర్జించి
0: వీ గివ్ అప్ దట్
1: క్షణభంగురమైనటువంటి దానిని మనం ఆశ్రయించి
0: but we are after momentary
1: కాలమును కూడా నువ్వు వ్యర్థం గావించుకుని
0: అండ్ వీ వేస్ట్ టైం
1: కాయాన్ని నిరర్థకం చేసుకుంటున్నావు
0: అండ్ వీ వేస్ట్ అవర్ బాడీ.
1: ఈ కాయం అనేటువంటిది దేని నిమిత్తమై మనకు వచ్చింది? దివ్యత్వాన్ని పొందే కోసమే వచ్చింది.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ గివెన్ టు రియలైజ్ ద డివినిటీ.
1: అంతేకాని తిరిగి రివర్స్ పశుత్వానికి పోకూడదు.
0: నాట్ టు రిట్రీట్, నాట్ టు గో బ్యాక్ టు దట్ ఎనిమాలిటీ.
1: ఇప్పుడు చూడండి భజన చేస్తున్నారు.
0: నౌ యు సీ వి డు భజన్స్.
1: భజనలు ఎన్ని ట్యూన్స్ తో మారుస్తున్నారు?
0: వి చేంజ్ ట్యూన్స్.
1: కానీ భావాన్ని ఏమైనా మార్చుకుంటున్నారా?
0: బట్ ఆర్ యూ చేంజింగ్ యువర్ ఫీలింగ్స్?
1: భావం మార్చినటువంటి భజన ఎందుకోసం?
0: వితౌట్ ఎ ఫీలింగ్ వై షుడ్ యు డు భజన్?
1: లోపల చూస్తే పశుత్వాలు,
0: యానిమల్ ఫీలింగ్,
1: లోపల చూస్తే మృగగుణాలు,
0: ఇట్స్ ఆల్ యానిమల్ ఫీచర్స్.
1: లోపల చూస్తే దుష్టభావములు
0: ఆర్ బ్యాడ్ థాట్స్.
1: కానీ బయట చూస్తే నామస్మరణలు.
0: బట్ ఎక్స్టర్నల్లీ వి చాంట్ ద నేమ్ ఆఫ్ గాడ్.
1: కనుకనే లోపల ఉండినటువంటి భావములు ఏకించిత్తైనా మారటం లేదు.
0: ది ఇన్నర్ ఫీలింగ్ హ్యాస్ నాట్ బీన్ చేంజ్డ్ ఈవెన్ ఇట్ వెయిట్.
1: భావములు మారినప్పుడే భజనలు చేసినందుకు సార్థకము.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద పర్పస్ ఆఫ్ భజన్స్ ఆర్ ఫుల్ఫిల్డ్ వెన్ వి చేంజ్ ది.
1: మనుషులు మారితే ప్రయోజనం లేదు.
0: ఇట్స్ నో యూజ్ ఇఫ్ హ్యుమానిటీ చేంజెస్.
1: మనసులు మారాలి.
0: ద మైండ్ షుడ్ చేంజ్.
1: మనసులు మారినప్పుడే మాధవత్వం అనేటువంటి మనలో ఆవిర్భవిస్తుంది.
0: వెన్ వన్స్ ద మైండ్ ఇస్ ట్రాన్స్ఫార్మ్డ్ యు కెన్ నో మాధవత్వ డివినిటీ.
1: కనుకనే మనం భజనలు చేస్తున్నాము.
0: సో వి డు భజన.
1: ఈ భజన అన్ని కూడా కేవలము బాహ్యమైనటువంటి రాగతాళ భావంతో కూర్చున్నామే కానీ నిజమైనటువంటి హృదయంతో చేరటం లేదు.
0: భజన్ ఆర్ ఎక్స్టర్నల్ యాక్టివిటీస్. వి గో బై ద ట్యూన్.
1: ఈ విధమైనటువంటి భజనలు ఎన్ని సంవత్సరం చేసినప్పటికీ అది టేప్ రికార్డ్ మాదిరిగా పోతుంటుంది.
0: వి మే డు భజన్స్ ఇయర్స్ అండ్ ఇయర్స్.
1: హృదయాన్ని మార్పు గావించాలి.
0: ద హార్ట్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్.
1: ఆ హృదయంలో పవిత్రమైన భావములు రావాలి.
0: దేర్ షుడ్ బి సీక్రెట్ థాట్స్ ఇన్ ద హార్ట్.
1: దుష్ట భావములు, దుష్ట చింతనలు దుర్భావం చేత మనసును నింపుకోకూడదు.
0: వి షుడ్ నెవర్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ వికెడ్ థాట్స్, వికెడ్ ఫీలింగ్స్.
1: భావము ఎంత మంచిదంటే అంత పవిత్రమైనటువంటి భావములు రావాలి.
0: వి షుడ్ హావ్ సీక్రెట్ థాట్స్ దేర్.
1: ఆ భావము నీలో ఉంటే రాగములు ఆటోమేటిక్ గా జరిగిపోతుంది.
0: వన్స్ దేర్ సీక్రెట్ థాట్స్ అండ్ సెంటిమెంట్స్ నేచురల్లీ యుల్ గెట్ ద ట్యూన్ ఆటోమేటిక్.
1: భజనలు చేసేటువంటి వారు భావాలను మార్చుకోండి.
0: దేర్ఫోర్ దోస్ దట్ డు భజన్స్ మస్ట్ చేంజ్.
1: భావం మార్చకుండా భజన చేస్తుంటే అంత ఆర్టిఫిషియల్ గానే కనిపిస్తుంటారు.
0: వితౌట్ ట్రాన్స్ఫర్మేషన్ భజన్స్ బికమ్ జస్ట్ ఆర్టిఫిషియల్.
1: వరే ఎంత మంది ఉన్నారు ఇక్కడ?
0: సో మెనీ ఆర్ హియర్.
1: ఇన్ని వేల మంది ఉంటున్నప్పుడు,
0: థౌజండ్స్ ఆర్ హియర్.
1: నా పాట యొక్క ప్రభావము ఇంత వేల మంది లోపల ఎవరినైనా ఒక హృదయాన్ని ఆనందపరుస్తుందా?
0: విల్ మై సాంగ్ మేక్ ఎనీబడీ ఫీల్ హ్యాపీ
1: అనేటువంటి విషయాలను ఎవరు చేయటం లేదు.
0: నో వన్ ఇస్ థింకింగ్ దట్ వే.
1: తన భావమే, తన యొక్క సంకల్పమే, తన రాగమే తాను చూసుకుంటున్నాడు. ఎవరి కోసం పాడుతున్నావు ఇక్కడ?
0: హీ కాన్సన్ట్రేట్స్ ఆన్ హిజ్ ఓన్ ఫీలింగ్, ఆన్ హిజ్ ఓన్ థాట్, ఆన్ హిజ్ ఓన్ ట్యూన్. దెన్ ఫర్
1: అందరూ వినడానికి చెవులు ఉంటున్నాయి.
0: ఆల్ ఆర్ హియర్ టు లిసన్.
1: కనుక అందరి కోసము తగినటువంటి పాటను మనం పాడాలి.
0: సో యూ షుడ్ సింగ్ సో దట్ ఎవ్రీబడీ,
1: అందరి హృదయాన్ని ఊపాలి.
0: యూ షుడ్ మెల్ట్ ద హార్ట్స్ ఆఫ్ ఎవ్రీబడీ.
1: అట్టి లేకుండా నాకు తెలిసినటువంటి పాటని నేను చెప్పాలనుకుంటే ఇది సాధ్యమా? ఇలాంటి పాటలు ఎందుకు చెప్పాలి?
0: ఇఫ్ యూ డిసైడ్ టు సింగ్ ద సాంగ్ నోన్ టు యూ, దెన్ వై షుడ్ యూ సింగ్ ఇట్ ఆల్?
1: ఇది స్వార్థము, స్వార్థము, స్వార్థము.
0: ఇట్ ఇస్ అట్టర్ సెల్ఫిష్.
1: ఈ స్వార్థం కోసం నువ్వు పాడేటువంటి రూమ్ లో నువ్వు కూర్చొని పాడుకో.
0: ఇఫ్ యూ ఆర్ సో సెల్ఫిష్, బెటర్ యూ సింగ్ ఇన్ యువర్ రూమ్.
1: కనుక పబ్లిక్ లో వచ్చినప్పుడు పది మందికి అవసరమైనటువంటిది ఈ యొక్క భజన ద్వారా పది మంది హృదయాన్ని కూడా ఆనందపరిచేటువంటి భావాలతో మనం పాడాలి.
0: సో యాజ్ వీ సింగ్ ఇన్ పబ్లిక్ వీ షుడ్ మేక్ ద హార్ట్స్ ఆఫ్ ఆల్ దోస్ ది ఎంటైర్
1: సామూహిక భజన అనేటువంటిది గురునానక్ ప్రారంభించాడు.
0: ది కమ్యూనిటీ సింగింగ్ ఇస్ స్టార్టెడ్ బై గురునానక్.
1: అందరూ చేరి ఒక్క విధమైనటువంటి యొక్క భావంతో కూడి పాడాలి.
0: ఆల్ జాయిన్ ఇన్ కోరస్ విత్ వన్ ఫీలింగ్.
1: అలాంటిది లేదు ఇక్కడ ఇప్పుడు.
0: దట్ సార్ట్ ఆఫ్ థింగ్ ఇస్ మిస్సింగ్ టుడే.
1: ఎవరి పాటికి వారు పాడుకుంటూ పోతే
0: ఇఫ్ ఈచ్ వన్ సింగ్స్ ఇన్ హిస్
1: ఎవరి కోసం పాడావు నీవు?
0: దెన్ వై
1: నీ కోసమే పాడావు.
0: యు ఆర్ సింగింగ్ ఫర్ యువర్ ఓన్ సేక్.
1: పది మంది కోసం కాదు ఇది,
0: నాట్ ఫర్ ద పబ్లిక్.
1: కనుకనే ఈ యొక్క సమావేశాన్ని పురస్కరించుకుని సమయ సందర్భాన్ని పురస్కరించుకుని మన భజనలు కూడాను అంత ఉల్లాసాన్ని అందించేటువంటి పాటలుగా మనం పాడాలి.
0: బేసింగ్ ఆన్ ది కాంగ్రిగేషన్ అసెంబ్లీ ద గ్యాదరింగ్ అండ్ అకేజన్ వీ షుడ్ సింగ్ అప్రోప్రియేట్ సాంగ్స్.
1: కనుకనే ప్రతి సత్కర్మల ఎందుకు కూడాను ఒక విధమైనటువంటి ప్రాణ సమానమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి శక్తి ఉంటున్నది.
0: దేర్ఫోర్ ఎవ్రీ గుడ్ యాక్టివిటీ క్యారీస్ విత్ ఇట్ ద లైఫ్ సస్టైనింగ్ ప్రిన్సిపల్.
1: అట్టి ప్రాణ సమానమైనటువంటి యొక్క విధి లేనప్పుడు పాడి ప్రయోజనం ఏమిటి?
0: వితౌట్ దట్ లైఫ్ సస్టైనింగ్
1: చేసి ప్రయోజనం ఏమిటి? చూసి ప్రయోజనం ఏమిటి? చెప్పి ప్రయోజనం ఏమిటి? అన్నింటి ఎందుకు పరిపూర్ణత్వం అనేటువంటి దాన్ని మనం పెంచుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ గ్రో మోర్ అండ్ మోర్ ఇన్ పర్ఫెక్షన్.
1: భగవంతుడు నా హృదయమనందే ఉంటున్నాడు.
0: గాడ్ ఈజ్ ఇన్ మై హార్ట్.
1: కబీర్ దాస్ చెప్పాడు.
0: కబీర్ దాస్ సెడ్,
1: రామా
0: రామా,
1: నేను ధ్యానం చేయలేను.
0: ఐ కాంట్ మెడిటేట్.
1: నేను జపము చేయలేను.
0: ఐ కాంట్ డూ జప.
1: యోగము ఆచరించలేను.
0: ఐ కాంట్ ప్రాక్టీస్ యోగ.
1: కానీ దీంతో నిన్ను నేను పట్టలేను.
0: సో ఐ కాంట్ క్యాచ్ హోల్డ్.
1: కానీ ఒక్కటి మాత్రం నా దగ్గర ఉంటుండాలి.
0: బట్ వన్ ఐ హావ్.
1: ఆ సూత్రం చేత నిన్ను కట్టివేయగలను.
0: విత్ దట్ ప్రిన్సిపల్ ఐ కెన్ బైండ్ యూ.
1: ఏమిటి ఆ సూత్రము?
0: వాట్ ఇస్ దట్ ప్రిన్సిపల్?
1: అది నా ప్రేమ సూత్రము.
0: దట్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: ఆ ప్రేమ చేతనే నిన్ను కట్టివేయగలను.
0: ఐ కెన్ బైండ్ యూ విత్ దట్ లవ్.
1: ప్రేమకు వశమైనట్టుగా భగవంతుడు దేనికి వశం కాడు.
0: గాడ్ సబ్మిట్స్ హింసెల్ఫ్ టు ద లవ్ ఓన్లీ.
1: ప్రేమకే భగవంతుడు వశమవుతాడు.
0: గాడ్ సబ్మిట్స్ హింసెల్ఫ్ టు ద లవ్.
1: కానీ ప్రేమ లేకుండా ఎన్ని గానములు చేసి ప్రయోజనం ఏమి?
0: వితౌట్ లవ్ వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ సింగింగ్?
1: ఎన్ని భజనలు చేసి ప్రయోజనం ఏమి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్
1: భజన్? ఎన్ని పూజలు చేసి ప్రయోజనం ఏమి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ వర్షిప్?
1: అన్నింటికి ప్రేమ అనేటువంటి ఒక ప్రాణము.
0: లవ్ ఇస్ లైఫ్.
1: కనుకనే ఆ ప్రాణ సమానమైనటువంటి యొక్క ప్రేమను మనం పెంచుకోవాలి.
0: Therefore we should develop love which is our life.
1: అందుకోసమనే గోపికలు చెప్తూ వచ్చారు.
0: So Gopika said,
1: ఓ కృష్ణ, నా యొక్క హృదయం అనేటువంటిది మరుభూమిగా తయారైపోయింది.
0: My heart has become a barren

0: all the enthusiasm.
1: Premasudha varshamu varshimpaga.
0: With the rain of love.
1: Premanadullu pravahimpaga muradi ganamu seyagade.
0: As the rivers of love flow continuously, O Krishna, lay on murali.
1: Ma hrudyanni karigimpajesetundi ganam paadali.
0: We should sing as to make our hearts.
1: మా హృదయాలు మొదలే కఠినమై ఉంటున్నాయి, దాన్ని మరింత కఠినమయ్యేటువంటి రీతిగా నువ్వు పాడకూడదు.
0: Our hearts are so tough and hard. We should not sing to make it tougher.
1: అందువల్లనే రాధ చెప్పింది,

0: In such a way that all the words flow with a full of nectar.
1: Matalaadu maamukunda manasu teeragam.
0: O Lord Krishna, talk to us so sweetly so that our heart would be full
1: Veda
0: of love.
1: Tadesi,
0: collecting the essence of Veda.
1: Nada brahma muganu machi,
0: transforming into sound.
1: Venu vandu tirugamosi,
0: feeling the whole murali, the
1: gana roopa muganu machi,
0: and changing into the form of music.
1: Vata padu ma Krishna.
0: O Krishna, sing for us.
1: Niyokka వేదసారమే గానముగా మార్చి ఈ వేణువునందు అటు ఇటు తిరిగిపోసి ఆనందాన్ని ఒలికించేటట్టుగా నీవు పాట పాడు కృష్ణ.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది ఎసెన్స్ ఆఫ్ వేద దట్ ఈస్ జస్ట్ పర్కులేటింగ్ త్రూ అవుట్ దిస్ ఫ్లూట్ అండ్ మురళి అండ్ యూ సింగ్ రిఫ్లెక్టింగ్ ది ఎసెన్స్.
1: ఏది ఈ మురళి?
0: వాట్ ఈస్ దట్ మురళి?
1: మురళికి ఎన్ని రంధ్రములు?
0: హౌ మెనీ ఓపెనింగ్స్?
1: నవరంధ్రములు. Navarandram.
0: It has got 9 openings.
1: Mana dehame murali.
0: Our very body is murali.
1: Idi navarandramulato koodinatvantidi.
0: It has got 9 bones openings.
1: Aite
0: then
1: ee venumunandu madhyalo ye maatram kuda edi addu raakudu.
0: But this flute, it is no obstacle there inside.
1: Idi ye maatram ye padartham addu vachina idi sustharanga untundadu.
0: There's no matter inside a flute.
1: Kanuka naa yokka deham aneetundi murali lopala ye vaanchalu aneetundivi addu lekunda దీన్ని నీవు పురడిగా భావించుకుని వాయించమని చెప్పింది.
0: ఓ గాడ్, మేక్ దిస్ బాడీ ద యువర్ ఫ్లూట్ విదౌట్ ఎనీ డిజైర్ ఇన్ సైడ్.
1: కనుక మా హృదయాలు పవిత్రము గావించమని కోరినటువంటి వారు గోపికలు.
0: గోపికాస్ ప్రేడ్ లార్డ్ టు సాంక్టిఫై దర్ హార్ట్స్.
1: కానీ కలి ప్రభావము చేత నేడుకుడును అనేక మంది భక్తి శ్రద్ధంత కలిగిన వారు కలరు.
0: దౌ ఇన్ స్పైట్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఆఫ్
1: కలి ప్రపత్తులన్నీ కూడాను దివ్యమైన భావముతో రూపొందాలి.
0: The devotion and sincerity should be divine totally.
1: ఏదైనా పర్వకాలం వచ్చినప్పుడు మాత్రము ఈ పవిత్రమైన భావాలు మనలో ఆవిర్భవిస్తాయి.
0: But on festivals we have sacred thoughts.
1: రెండవ దినమే ఈ భావములు మారుగైపోతాయి.
0: On the following day they are gone.
1: ప్రతి క్షణము కూడాను దివ్యమైన క్షణమే.
0: Every moment is sacred for that matter.
1: ప్రతి దినము కూడాను పవిత్రమైన దినమే.
0: Every day is sacred.
1: క్షణ క్షణం కూడా పవిత్రమైనటువంటిది.
0: మొమెంట్ టు మొమెంట్ దే ఆర్ సేక్రెడ్.
1: అట్టి పవిత్రమైన భావం చేతనే మన పవిత్రమైన దివ్యత్వాన్ని పొందాలి.
0: విత్ ద సేక్రెడ్ థాట్స్ వీ కెన్ లీడ్ ఎ సేక్రెడ్ లైఫ్.
1: దైవం సర్వత్రా ఉంటున్నాడు.
0: గాడ్ ఈజ్ ఆల్ పర్వేసివ్.
1: సర్వత పాణిపాదం తత్సర్వతోటి శిరోముఖం సర్వత స్మృతిమల్లోకి సర్వమావృతస్తతి.
0: God is present all over, all heads.
1: ఎక్కడ చూసినా భగవంతుడే ఉన్నది.
0: And you find God everywhere.
1: భగవంతుడు లేని స్థానం లేదు.
0: There's no place where you're
1: అయితే నీవు దానిని చూడటం లేదు.
0: But yet you are not finding.
1: ఏమి చూస్తున్నావయ్యా? నేను మనుషులు చూస్తున్నాను.
0: You see that you watch a man there.
1: ఆ మనుషుల్లో కూడా భగవంతుడు ఉన్నాడు.
0: But the man in front has got
1: in him. నీవు రూపాన్ని చూస్తున్నావు కానీ ఆ మనిషిలో ఉన్నటువంటి మాధవుని చూడటం లేదు కదా.
0: You see the form of the man in front but you don't see the feeling.
1: ఆ మాధవత్వమే లేకపోతే మనిషి ఎట్లా నిలిచగలిగాడు?
0: Without the divinity how do you find the man existing?
1: నీ చుట్టూ గాలి ఉంటుండాలి.
0: There's air around you.
1: కానీ నీ కంటికి కనిపించదు.
0: But you don't see that.
1: నీ చేతికి చిక్కదు.
0: You can't catch.
1: కానీ గాలి లేదంటావా?
0: But can you deny?
1: గాలి లేకపోతే నీవు ఎట్లా ఉండగలిగావు?
0: Without air how do you live?
1: గాలి ఉంది.
0: There is.
1: నీకు కనిపించదు.
0: You don't see.
1: నీ చేతికి చిక్కదు.
0: You can't catch.
1: అట్లనే దైవం నీ చుట్టూ ఉన్నాడు.
0: Likewise God is around you.
1: కంటికి కనిపించదు.
0: You don't see him. చేతికి
1: చిక్కడు. ఎప్పుడు నీకు దక్కుతాడు?
0: When you let him.
1: నిర్మలమైనటువంటి హృదయం కలిగినప్పుడు నీ లోపలనే ప్రవేశిస్తాడు.
0: And once you have pure heart God will step in.
1: కనుకనే పవిత్రమైనటువంటి యొక్క హృదయాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: So we should develop sacred heart.
1: ఏది పవిత్రమైనది?
0: What is that sacred?
1: అందరి యందు కూడాను దైవత్వం ఉన్నదనేటువంటి ఏకాత్మ భావాన్ని పెంచుకోవాలి.
0: The feeling of oneness that God is present in all, that is the real.
1: ఎవరిని దూషించినా ఇది భగవంతుని దూషించినట్టుగా ఉండాలి.
0: Whomsoever you accuse,
1: ఎవరిని ప్రేమించినా ఇది భగవంతుని ప్రేమించినట్టుగా ఉండాలి.
0: Whomsoever you love, it amounts to love of God.
1: ఇది నిజమైనటువంటి సాధుత్వము అన్నారు.
0: This is real piousness.
1: పరిత్రాణాయ సాధూనాం అన్నాడు.
0: To protect the pious people.
1: సాధువులు అంటే ఏమిటి? కాషాయవస్త్రం వేసుకున్నవాడు ఆ సాధువు?
0: Do you think a pious man is the one with ochre robes?
1: అతని కాదు సాధువు.
0: No.
1: సాధుత్వం కలిగినటువంటి వాడు సాధువు.
0: The one with pious quality is pious man, సాధువు.
1: పవిత్రమైన హృదయం కలిగినవాడే సాధువు.
0: The one with sacred heart is సాధువు.
1: గుడ్డను మార్చుకున్నాడు కానీ గుణమును మార్చుకోలేదు.
0: He has changed only the dress but not the quality.
1: కనుకనే మనము హృదయాన్ని మార్చుకోవాలి.
0: We should transform our heart.
1: అది ఏ నిజమైనటువంటి యొక్క తత్వము.
0: That is the true thing.
1: మనం చేసే సర్వకర్మలు కూడాను దైవత్వానికి సమీపించేటువంటివి.
0: All our activities take us near God.
1: ఈ సత్యాన్ని మనం గుర్తించుకున్నప్పుడు మనం ఏ మాత్రం కూడాను చెడులో ప్రవేశించము.
0: When once we know the truth, we'll never resort to bad activity.
1: కృష్ణుడు సర్వత్రా ఉంటున్నాడు.
0: కృష్ణ ఇస్ ఆల్ ప్రెజెంట్.
1: అంటే ఏమి అర్థము?
0: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ కృష్ణ?
1: దీనికి మూడు అర్థములు ఉంటున్నాయి.
0: ద వర్డ్ కృష్ణ హస్ త్రీ మీనింగ్.
1: కృషితి ఇది కృష్ణ అన్నాడు.
0: ద ఫస్ట్ కృషితి ఇది కృష్ణ.
1: కృషి అంటే ఏమిటి?
0: వాట్ ఇస్ కృషి?
1: భూమిని దున్ని దుక్కు చేయటమే కృషి.
0: దిస్ ఇస్ టిల్లింగ్ ద ల్యాండ్ ఇస్ కృషి.
1: అన్నా ఏమిటి? హృదయమే ఒక క్షేత్రము.
0: ద హార్ట్ ఈస్ ద ఫీల్డ్.
1: ఈ హృదయం అనేటువంటి క్షేత్రము లోపల అనవసరమైన మొక్కలంతా కూడా తీసి పారవేయాలి.
0: ద హార్ట్ విచ్ ఇస్ ద ఫీల్డ్ హాస్ గాట్ సో మెనీ వీడ్స్ అన్నెసరీ.
1: అనేక దుష్టభావములైనటువంటి పొదలంతా కూడా ఇందులో ప్రవేశించాయి.
0: దర్ వీడ్స్ అండ్ షబ్స్ ఆఫ్ వికెట్ థాట్స్ దేర్.
1: ఈ బుషెస్ అంతా మనం తీసి పారవేయాలి.
0: ఆల్ ది బుషెస్ మస్ట్
1: బి కడుపులో చేయాలి.
0: అండ్ దే మస్ట్ బి
1: ప్రేమతో నింపాలి.
0: ఫిల్డ్ విత్ లవ్.
1: ఈ భగవత్ నామం అనేటువంటి విత్తనం నాటాలి.
0: అండ్ వి షుడ్ సో ది సీడ్స్ ఆఫ్ లవ్.
1: కృషితి ఇతి కృష్ణ.
0: దిస్ ఇస్ వాట్స్ కాల్డ్ కృషి.
1: తర్వాత కర్షతి ఇతి కృష్ణ.
0: సెకండ్ కర్షతి ఇతి
1: కృష్ణ. కర్ష అనగా ఏంటి? ఆకర్షించేటువంటి వాడు కృష్ణుడు.
0: కృష్ణ ఇస్ ద వన్ హు అట్రాక్ట్.
1: మాటలతో పాటలతో ఆటలతో అన్ని రకములుగా కూడా సర్వులను ఆకర్షిస్తూ వచ్చి
0: కృష్ణ అట్రాక్ట్స్ ఎవ్రీబడి బై హిస్ వర్డ్ బై హిస్ ప్లే బై హిస్ మ్యూజిక్.
1: కనుకనే ఆకర్షించేటువంటి శక్తి సర్వులు ఎందు ఉంటుండాలి.
0: దట్ మ్యాగ్నెటిక్ పవర్ అట్రాక్షన్ ఇస్ ప్రెజెంట్ ఎవ్రీవర్.
1: అందరూ కృష్ణ స్వరూపులే.
0: ఆల్ ఆర్ ఫార్మ్స్ ఆఫ్ కృష్ణ.
1: ఇంకా కుష్టీతి కృష్ణ.
0: నెక్స్ట్ కుష్టీతి కృష్ణ
1: అనగా ఆనందమే మనం కోరుతున్నాము.
0: వి వాంట్ టు బి బ్లిస్ఫుల్.
1: నిరంతరం కూడా ఆనందం కావాలని ఆశిస్తున్నాము.
0: వి వాంట్ టు బి హ్యాపీ ఆల్ ద టైమ్.
1: కాబట్టి దైవం మీలో ఉంటున్నాడు.
0: గాడ్ ఈస్ ఇన్ యు.
1: దైవం ఆనందాన్ని ఆశిస్తున్నాడు.
0: గాడ్ వాంట్స్ యు టు బి.
1: ఈ ఆనందమే నీవై ఉంటున్నావు.
0: అండ్ యువర్ ఎంబోడిమెంట్.
1: నీవై కూడా నీవు దాన్ని గుర్తించుకోలేకపోతున్నావు.
0: యట్ యు డు నాట్ నో దాట్.
1: కనుకనే నీ ఆనందాన్ని నీవు గుర్తించడానికి ప్రయత్నించు.
0: యు షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ద బ్లిస్ విదిన్.
1: ఎక్కడైనా మనం వెళితే మానవుని యొక్క స్వభావము ఆనందమయమే.
0: యు మే గో ఎనీవేర్. ద నేచర్ ఆఫ్ హ్యూమానిటీ.
1: ఎవరినైనా చూసినప్పుడు పో, వాడు ఆనందంగా ఉంటే ఎందుకయ్యా నువ్వు ఆనందంగా ఉన్నావు, ఎందుకు ఏడ్చడం లేదని ఎవరన్నా అడుగుతారా?
0: ఇఫ్ యూ మీట్ యువర్ ఫ్రెండ్స్ ఇఫ్ యూ ఫైండ్ దెమ్ హ్యాపీ యూ డోంట్ ఆస్క్ వై ఆర్ హ్యాపీ, వై డోంట్ యూ క్రై.
1: ఎవడైనా ఏడుస్తుంటే అందరు గుంపు చేరుతారు, ఎందుకయ్యా ఏడుస్తున్నావు, ఎందుకయ్యా ఏడుస్తున్నావు అని ప్రశ్నిస్తారు.
0: ఇఫ్ ఎనీవన్ క్రైస్ ఎవ్రీబడి వుడ్ అసెంబుల్ గ్యాదర్ రౌండ్ హిమ్ అండ్ ఆస్క్.
1: అనగా ఏడుపు వాణి సహజం కాదు.
0: క్రయింగ్ ఈజ్ నాట్ ఎ నేచురల్ క్వాలిటీ.
1: కనుక అందరు గుంపుగా చేరి వాణ్ణి ఏడ్చడానికి కారణం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
0: సో ఆల్ గ్యాదర్ దేర్ అండ్ ఆస్క్ ఇన్ ద రీజన్ బిహైండ్ హిమ్.
1: ఆనందం వాణి సహజమే.
0: బ్లిస్ ఇస్ ద నేచురల్ క్వాలిటీ.
1: కాబట్టి ఆనందంగా ఉంటే ఎవరు ప్రశ్నించడం.
0: ఇవన్ ఈస్ హ్యాపీ నోబడి విల్ క్వశ్చన్ వై యు ఆర్.
1: నిరంతరం కూడా ఆనందంగా ఉంటుండాలి, ఇదే మన యొక్క సహజం.
0: So we should be happy continuously. That's our natural quality.
1: ఎందుకు ఇది ఆనందంగా ఉండాలి? ఆత్మస్వరూపుడు నీవై ఉన్నావు.
0: వై షుడ్ యూ హ్యాపీ? యువర్
1: బీ హ్యాపీ.
0: సో బీ హ్యాపీ ఆల్వేస్.
1: ఎప్పుడు చూసినా కానీ ఆనందంగా ఉంటుండు.
0: యూ షుడ్ బి హ్యాపీ ఆల్వేస్.
1: ఏమాత్రం కూడా నీవు విచారానికి అవకాశం ఇవ్వద్దు.
0: నెవర్ బి వరీడ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
1: విచారపడితేప్పుడు నీవు యోచించే భగవంతునికి విచారం ఉందా? లేదు. కాబట్టి నేను భగవంత అంశము, నేను విచారపడకూడదు అని నిర్ణయం చేసుకో.
0: ఇన్ మూమెంట్స్ ఆఫ్ వరీ యూ షుడ్ ఆస్క్ యువర్ సెల్ఫ్. వరీ ఇస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ గాడ్. గాడ్ విల్ నెవర్ బి వరీడ్. సో దేర్ ఫోర్ లెట్ మీ నాట్ వరీ.
1: చింత చేసే సమయంలో భగవంతునికి చింత ఉందా? లేదు.
0: When you go and get feeling sad, do you think you
1: should be like this?
0: And the spark of God.
1: So that anxiety
0: should not be there.
1: When you entertain such sacred thoughts, you will be blissful. ఈ విధంగా సాధన చేస్తూ పోయినప్పుడే మనం సరి అయినటువంటి స్థితిని పొందుతాం. కానీ సాధన సాధన అని చెప్పిన జపమాల తిప్పుకుంటూ పోతే ప్రయోజనం లేదు.
0: వి షుడ్ ప్రాక్టీస్ ఇన్ దిస్ డైరెక్షన్ రీచ్ ద గోల్, నాట్ మియర్లీ క్యారింగ్ ద టాలిస్మాన్ ఆర్ జపమాల.
1: భావాలు మార్చడం లేనట్టుగా జపం తిరుగుతుండాలి మాల, కానీ బుద్ధి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది.
0: బట్ వీ హ్యావ్ ఆన్ హ్యాండ్ జపమాల టాలిస్మాన్ బట్ ద మైండ్ గోస్ అరౌండ్ ద స్ట్రీట్స్.
1: ఏం ప్రయోజనం వచ్చింది?
0: వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ ఆల్ దాట్?
1: కనుక నేను మొట్టమొదట మనసును పవిత్రమైన రీతిగా పెట్టుకో.
0: ఫస్ట్ వీ షుడ్ మేక్ అవర్ మైండ్.
1: ఏ పని చేసినా
0: వాట్ ఎవర్ మే బి డన్
1: అంతా భగవత్ కార్యంగానే భావించు.
0: ఎవ్రీథింగ్ షుడ్ బి కన్సిడర్డ్ యాస్ గాడ్స్ వర్క్.
1: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థమని విశ్వసించు.
0: ఆల్ వర్క్స్ మస్ట్ బి ఆఫర్డ్ టు గాడ్ యాస్ టు ప్లీజ్.
1: నాది నీది అనేటువంటిది లేదు ఇక్కడ.
0: నథింగ్ షుడ్ బి ఐడెంటిఫై.
1: అంతా తనది.
0: ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు గాడ్.
1: ఏ విధంగా హెడ్ మాస్టర్ ప్రిన్సిపల్ అన్నిటి వదిలిపెట్టి ట్రాన్స్ఫర్ అయిపోతానని వెళ్ళిపోతుంటారు చూడు, అట్ట మనం అన్ని వదిలిపెట్టి పోవాల్సింది.
0: జస్ట్ యాస్ హెడ్ మాస్టర్ ప్రిన్సిపల్ వుడ్ లీవ్ ద క్యాంపస్ ఆన్ ట్రాన్స్ఫర్.
1: నీవి కాదే.
0: Because they don't belong to you.
1: నిన్ను ఒక విధమైనటువంటి ఒక సాక్షిభూతిగా పెట్టాడు.
0: యూఆర్ ఓన్లీ దేర్ యాజ్ అ గార్డెన్ యాజ్ అ విట్నెస్.
1: అంతేకాని ఇవంతా నీవి కాదు.
0: దే డోంట్ బిలాంగ్.
1: నీ వచ్చే సమయంలో తీసుకురాలేదు.
0: యూఆర్ నాట్ బ్రాట్ దెమ్ యాజ్
1: యు కమ్. పోయే సమయంలో తీసుకుని పోవు.
0: అండ్ యూ కెనాట్ టేక్
1: దెమ్. మధ్యలో పెట్టాడు భగవంతుడు ఇవన్నీ.
0: గాడ్ హస్ బ్రాట్ దెమ్.
1: ఇవంతా బాధ్యతనిచ్చాడు.
0: నీ
1: పని చేసుకోమని చెప్పాడు.
0: యు వాంట్ టు డు యువర్ డ్యూటీ.
1: సక్రమంగా చేయవలసింది.
0: అండ్ యు హావ్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీ క్లియర్లీ.
1: అంతేగాని ఇది భగవంతుని యొక్క సందేశము.
0: దిస్ ఇస్ ది మెసేజ్ ఆఫ్ గాడ్.
1: ఈ సందేశాన్ని మనం శిరసా వహించి మనం పాటించాలి.
0: వి ఫాలో ది మెసేజ్ ఆఫ్ గాడ్ క్లియర్లీ.
1: ఆ విధమైనటువంటి భావాన్ని పొందినప్పుడే నిజమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం అనుభవించగలము.
0: వెన్ వన్స్ వి హావ్ దట్ ఫీలింగ్ వి కెన్ ఎక్స్‌పీరియన్స్ ద ట్రూ డివినిటీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: భగవంతుడు ప్రేమ తప్ప మరొకటి లేదు.
0: గాడ్ ఇస్ లవ్.
1: భగవంతుడికి ఇచ్చేటువంటిది కూడా మరొకటి లేదు.
0: There's nothing more that God gives you.
1: కనుకనే గోపికలు కూడా చెప్పారు.
0: Gopikas also said.
1: ఏ హృదయమును సగితివు ఈసెమాకు.
0: Oh God, that heart you have given us.
1: మగిడి దానిని అర్పింతు మహితమూర్తి.
0: We offer the same heart back to you, O God.
1: పరగ వేరేమి దెత్తు నీ పాద అర్చనకును.
0: What else can I bring and offer you?
1: అంజలింతు అందుకోవయ్య నీవు.
0: All my namaskar salutations kindly.
1: ఏదిచ్చావో అదే నీకు ఇస్తున్నాను.
0: I give you the same thing you have given me.
1: నేను తెచ్చుకున్నది ఏమి లేదు.
0: I have not brought anything.
1: అంత నీవిచ్చింది.
0: Everything
1: is నీవిచ్చింది, నీకే ఇస్తున్నాను.
0: I'm just giving you that what you have given me earlier.
1: ఈ పవిత్రమైన భావమే భగవంతునికి నిజమైనటువంటి అర్పితము.
0: That sacred thought is the true offering.
1: భగవంతునికి ఇంత పెట్టాను అంత పెట్టాను చెప్పి అనుకోకూడదు.
0: Never think that you have given so much to God.
1: ఓ నేను 500 మందికి అంత అన్నం పెట్టించాను.
0: I fed 500 people.
1: 500 మందికి చీరలు ఇచ్చాను.
0: I distributed sarees to 500
1: మందికి పంచలు ఇచ్చాను.
0: I distributed clothes to 500.
1: ఇదంతా కూడా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చెప్పుకో గానీ భగవంతునికి చెప్పొద్దు.
0: All this need to be stated to the income tax officer, not to God.
1: గాడు చెప్పవలసింది ఏ భావంతో ఇచ్చాను అనేటువంటిది నీవు యోచించాలి.
0: యు షుడ్ ఆల్వేస్ బి మైండ్ఫుల్ ఆఫ్ ద థాట్ ద స్పిరిట్ బిహైండ్ దట్ ఆఫరింగ్.
1: ప్రేమ భావంతో ఇంత తులసి దళాన్ని ఇచ్చినా కూడా అదే గొప్పదిగా మారుతుంది.
0: విత్ ది ఫీలింగ్ ఆఫ్ లవ్ ఈవెన్ ఇఫ్ యు ఆఫర్ ద లీఫ్ ఆఫ్ తులసి ప్లాంట్ ఇట్స్ ఎనఫ్.
1: ప్రేమతో ఇవ్వాలి. ప్రేమనే ప్రధానమైనటువంటి యొక్క విలువ.
0: యు షుడ్ ఆఫర్ విత్ ఆల్ లవ్. Because it's made
1: ప్రేమ లేకుండా ఏమి చేసినా గానీ ప్రయోజనం లేదు.
0: Without love, whatever you may do, it's all useless.
1: హృదయపూర్వకంగా నీవు అర్పితం చేయాలి.
0: You should do it wholeheartedly.
1: ఇదే నిజమైనటువంటి యొక్క భగవత్ అర్పితము.
0: This is the true offering to God.
1: ఎందుకనగా నీవు కూడా ప్రేమ స్వరూపుడు కావాలి.
0: You should also become the embodiment
1: of బ్రహ్మైవ భవతి.
0: It's all known the Brahman.
1: ఏది స్మరిస్తావో నీవు ఆ రూపాన్ని పొందుతావు.
0: As you think, so you become.
1: డార్విన్ అట్నే అయ్యాడు.
0: డార్విన్ బికేమ్ లైక్ దాట్.
1: ప్రహ్లాదుడు అట్నే అయ్యాడు.
0: సో ఆల్సో ప్రహ్లాద.
1: నారదుడు అట్నే అయ్యాడు.
0: సో ఆల్సో నారద.
1: వాల్మీకి ఆ విధంగానే మారాడు.
0: వాల్మీకి బికేమ్.
1: కనుక ఎందుకోసం ఆ చింతన చేసి చేసి తిరిగి తానుగానే మారిపోతుంటాడు.
0: కాన్స్టెంట్ థింకింగ్ మేడ్ దెమ్ రీచ్ దట్ హైట్.
1: మనం కూడా నిరంతరం కూడా ఏ నామం నీకు ఇష్టమో ఏ రూపం నీకు ఇష్టమో ఆ రూపనామంలో నీ యొక్క జీవితంలో అంకితం గావించాలి.
0: డెడికేట్ యువర్ లైఫ్ చాంటింగ్ ద నేమ్ దట్ యు లైక్.
1: నీవు చేయవలసిన పనులన్నీ నీవు చేసుకో.
0: డూ యువర్ ఆల్
1: నీ పనులు ఏమాత్రం కూడా నీ వదలనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు గివ్ అప్ ఎనీ.
1: అందువల్ల మామనస్మర యుద్ధచ యుద్ధం చేస్తూ కూడా నన్ను స్మరించమన్నాడు కృష్ణుడు.
0: కృష్ణ సెడ్ ఈవెన్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ వార్ఫేర్ కృష్ణ వాంటెడ్ అర్జున టు థింక్.
1: నీవు ఆఫీస్కి వెళ్ళి నీవు ఆఫీస్ పని చేసుకో.
0: గో టు ద ఆఫీస్ అండ్ డూ ద
1: ఆఫీస్. ఇది కూడా భగవత్ కార్యమే అని భావించుకో.
0: ఇట్ హస్ గాడ్స్ వర్క్.
1: ఇదంతా భగవంతుడు ఇచ్చినటువంటి పనులే.
0: దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ అసైన్ టు యు బై గాడ్.
1: ఏ పనులు తెచ్చుకోలేదు.
0: ఐ హావ్ నాట్ బ్రాట్ ఎనీథింగ్ ఆన్ మై ఓన్.
1: తీసుకుని పోవటం లేదు.
0: నథింగ్ ఐ యామ్ గోయింగ్ టు టేక్.
1: ఇచ్చింది నీకే.
0: ఐ జస్ట్ గివ్ యు దట్ వాట్ యు
1: హావ్ గివెన్. ఈ విధమైనటువంటి ఒక విశాల భావాన్ని మనం పెంచుకుంటూ రావాలి.
0: వి షుడ్ హావ్ దట్ బ్రాడ్ మైండెడ్నెస్ బ్రాడ్ ఫీలింగ్.
1: ఈ విశాల భావం లేకుండా ఈనాడు
0: without that broad mindedness
1: సంకుచితమైన భావం చేతనే మన జీవితాన్ని సంసారంగా మార్చుకుంటున్నాం.
0: వి కన్వర్ట్ దిస్ లైఫ్ విత్ ఆల్ నారో ఫీలింగ్స్ అండ్ నారో థాట్స్.
1: కనుకనే మనం సంకల్పాలను మనం మాత్రం కూడాను అపవిత్రంగా మార్చుకోకూడదు.
0: వీ షుడ్ నెవర్ మేక్ అవర్ థాట్స్ అన్సే.
1: సంకల్పములు ఎప్పుడు కూడా పవిత్రమైన సంకల్పంగా పెట్టుకోవాలి.
0: థాట్ షుడ్ బి ఆల్వేస్ ప్యూర్ అండ్ సీక్రెట్.
1: అప్పుడే మనం నిజమైన మానవుడు అవుతాం.
0: దెన్ ఓన్లీ యు బికమ్ ఎ ట్రూ.
1: నా ఆకారం మానవత్వము.
0: సారీ,
1: నా భావములంతా కూడా క్రూరత్వంగానో పశుత్వంగా ఉంటే నేను మానవుడు ఎట్టవుతాను.
0: ఇఫ్ యు ఆర్ జస్ట్ ఎ హ్యూమన్ ఇన్ ఫామ్ విత్ ఆల్ ద క్రూయల్టీ అండ్ అనిమాలిటీ విత్ ఇన్, హౌ కెన్ యూ బి ఎ హ్యూమన్?
1: పశువులు ఉండేటువంటి పాక లోపల పులులు పోయి ప్రవేశిస్తే ఆ పశువులు బ్రతుకుతాయా?
0: ఇఫ్ టైగర్స్ ఆర్ టు స్టెప్ ఇన్ టు ది కౌ షెడ్ డు యూ థింక్ దట్ దే వుడ్ సర్వైవ్?
1: కనుక నీ లోపల ఉన్నటువంటి సాత్వికమైనటువంటి యొక్క ఈ గోవుల లోపల దుర్గుణములైనటువంటి పులులు పోయి ప్రవేశిస్తే ఈ గోవులు పూర్తి మరణిస్తాయి.
0: దేర్ ఆర్ ప్రెసెంట్ ద కౌస్ ఆఫ్ పైయస్ థాట్స్ విత్ ఇన్ ది హ్యూమన్ హార్ట్. ఇఫ్ ది వికెట్ థాట్స్ ఆఫ్ ద టైగర్ స్టెప్ ఇన్ దేర్,
1: నీ హృదయం లోపల ఈ దుష్టమైనటువంటి ఒక భావాన్ని ఏమాత్రం కూడా నువ్వు ప్రవేశింపద్దు.
0: దేర్ ఫోర్ యూ షుడ్ నెవర్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ బ్యాడ్ థాట్స్.
1: అప్పుడే నీలో ఉన్నటువంటి సాత్వికమైన భావాలు తిరుదినాభివృద్ధి పొందుతాయి.
0: దెన్ ఓన్లీ ది నోబుల్ ఫీలింగ్స్ విల్ గ్రో డే బై డే.
1: దుష్టగుణములు దుష్టభావములు దుశ్చర్యలు మానవుని యందు ఏమాత్రం కూడా ప్రవేశింపకూడదు.
0: ది వికెట్ సెంటిమెంట్స్ ది వికెట్ ఫీలింగ్స్
1: ఒకవేళ వచ్చినప్పటికీ దాన్ని ముందులేనే తరిమి వేయాలి.
0: ఈవెన్ ఇఫ్ దే కమ్ జస్ట్ డ్రైవ్ దెమ్ అవుట్.
1: ఎందుకంటే మనం ఒక ఇల్లు కట్టుకున్నాం.
0: వి కన్స్ట్రక్ట్ ఎ హౌస్.
1: ఇంటికంతా ద్వారములు పెట్టుకున్నాం.
0: గాట్ ద డోర్స్ దేర్.
1: ద్వారములు ఎందుకోసం పెట్టుకున్నాం?
0: వై ద డోర్స్ ఆర్?
1: మనం బయటికి పోవడానికి రావడానికి మన బంధువులు వస్తే లోపల తీసుకోవడానికి విచ్చడానికి ఈ ద్వారములు పెట్టుకున్నాం.
0: ద డోర్స్ ఆర్ దేర్ సో యాస్ టు గో ఇన్ టు గెట్ ఇన్ అండ్ టు పర్మిట్ అవర్ రిలేషన్.
1: ద్వారములు ఉన్నాయని బజార్లో పోయేటువంటి గాడిదలు పందులంతా లోపలి ప్రవేశపెడతావా?
0: ఫర్ ద సింపుల్ రీజన్ దేర్ డోర్స్ యు డోంట్ పర్మిట్ ద డాంకీస్ అండ్ ద పిగ్స్ టు గెట్ ఇన్ టు ద హౌస్.
1: లేదు, వాటిని తరం కొట్టేస్తావు.
0: యు హావ్ టు డ్రైవ్ దెమ్.
1: అదే విధంగానే ఈ లోపల మాత్రం ప్రవేశించే సమయంలో ఈ దుష్టభావం అనేటువంటి వస్తే తరం కొట్టాలి దాన్ని.
0: లైక్ వైజ్ బ్యాడ్ థాట్స్ ఆర్ టు గెట్ ఇన్ యువర్ హెడ్, డ్రైవ్ దెమ్ అవుట్ ఇమీడియట్లీ.
1: ఈ దుష్టములు వస్తే దాన్ని బయటకు తరం కొట్టాలి.
0: ద మూమెంట్ బ్యాడ్ థాట్స్ కమ్, డ్రై దెమ్ అవుట్, పుష్ దెమ్ అవుట్.
1: మంచి భావాలు వస్తే నీ వెల్కమ్ చేయాలి,
0: వెల్కమ్ గుడ్ థాట్.
1: అది నీ యొక్క దశేంద్రియముల యొక్క పవిత్రమైనటువంటి యొక్క కర్మలు.
0: There are the good activities to be undertaken by all the senses of the
1: body. మానవత్వములు ఉండినటువంటి ఇంత దివ్యత్వాన్ని మనం ఏ మాత్రం కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: Mighty divinity is not understood in by any one of us.
1: జీవితం బ్రతకాలి.
0: Yes, we have to live.
1: జీవితాన్ని పోషించుకోవాలి. కానీ మానవుడు అంటే ఏమిటి?
0: బట్ కీప్ అవర్ లైఫ్.
1: మానవ అనేటువంటి విశ్వాసం కలవాడే మానవుడు.
0: మానవ, ద వర్డ్ మీన్స్ ద వన్ విత్ ఫెయిత్.
1: ఏం విశ్వాసం కావాలి?
0: వాట్ సార్ట్ ఆఫ్ ఫెయిత్?
1: ఒక చిన్న ఉదాహరణ చూడండి.
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: చక్కని మంచి విలువైనటువంటి ఒక సఫారీ గుడ్డ కుట్టించుకున్నావు.
0: యు హావ్ గాట్ వెరీ గుడ్ సఫారీ సూట్.
1: కానీ దీన్ని ఎంతకాలం నీవు ఒంటి పైన పెట్టుకోగలవు?
0: హౌ లాంగ్ కెన్ యూ వేర్ ఇట్?
1: తిరిగి వెళ్ళి ఒక చాకలవాణికి వేయాలి.
0: దెన్ యూ హావ్ టు పుట్ ఇట్ టు వాష్ రూమ్.
1: చాకలవాణికి వేస్తున్నావు.
0: యూ గివ్ ఇట్ టు హిమ్.
1: నిజంగా చాకలవాడు దీన్ని ఉతికి శుభ్రం చేసి తెస్తాడు అనేటువంటి నమ్మకమే లేకపోతే నువ్వు ఆ సఫారీ చాకలవాణికి ఇస్తావా?
0: యు నో, ఇఫ్ యూ హావ్ నో ఫెయిత్ ఇన్ దోబియా ద వాష్మెన్, యూ నాట్ గివ్ యువర్ డ్రెస్.
1: నీ తల పెరిగింది.
0: ఎస్, ద హెయిర్.
1: నేను కత్తిరించుకోవాలని చెప్పి ప్రయత్నించావు.
0: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ద హెయిర్ కట్ యూ గో టు ద బార్బర్.
1: నువ్వు బార్బర్ దగ్గర పోతావు, తల ఇచ్చేసేస్తావు.
0: ఫర్ ద హెయిర్ కట్ యూ జస్ట్ బెండ్ డౌన్.
1: వాడు కత్తిరించుకుంటాడు, నీ తల పైన పెడతాడు.
0: యాజ్ హి కట్స్ ద హెయిర్,
1: నిజంగా వాడు చక్కగా మనకు పని చేస్తాడు అనేటువంటి విశ్వాసంతోనే నీ తలను వాడికి అందిస్తున్నావు.
0: యూ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద బార్బర్, దేర్ ఫార్ యూ బెండ్ డౌన్ బిఫోర్ హిమ్.
1: ఇంత బంగారు తీసుకుని పోతున్నావు,
0: యూ టేక్ సమ్ గోల్డ్.
1: కమిషన్ వాడి దగ్గరికి పోయి నాకు చైన్ చేయమని చెప్పి చెప్పావు.
0: గో టు ద గోల్డ్ స్మిత్ అండ్ ఆస్క్ హిమ్ టు మేక్ ఎ
1: చైన్. ఇంకా వాడిపై నమ్మకమే లేకపోతే నీవు ఆ గోల్డ్ వాడికి ఇస్తావా?
0: ఇఫ్ యు నో ఫెయిత్ వుడ్ యూ ఎవర్ గివ్ గోల్డ్ టు ద గోల్డ్?
1: మార్కెట్ కి పోయి ఏదో కొనుక్కొని రావాలని పోయావు.
0: యూ గో టు ద మార్కెట్ టు బై.
1: మార్కెట్ కి పోయి కొనుక్కొని తిరిగి నేను ఇంటికి వస్తానని విశ్వాసమే లేకపోతే నువ్వు ఆ యొక్క మార్కెట్ కి వస్తావా?
0: ఇఫ్ యు నో ఫెయిత్ దట్ యూ రిటర్న్ సేఫ్ ఆఫ్టర్ బైయింగ్ వాట్ యూ రియల్లీ వాంట్, వీటన్నింటి
1: పైన కూడా నమ్మకం ఉంది కానీ దైవం దగ్గరికి మాత్రం నమ్మకం లేదు.
0: యూ హావ్ ఫెయిత్ ఇన్ ఆల్ దీస్ బట్ యూ హావ్ నో ఫెయిత్ ఇన్ గాడ్.
1: దైవం కాపాడగలడు అనేటువంటి ఒక విశ్వాసమే ఉంటుంటే నీవెందుకు ఈ విధమైనటువంటి మార్గంలో ప్రవేశిస్తావు?
0: యూ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ దట్ గాడ్ విల్ సడన్లీ ప్రొటెక్ట్ యూ.
1: ఒక మంగళవాణి నమ్ముతున్నావు, సాగలవాణి నమ్ముతున్నావు, కార్ డ్రైవర్ నమ్ముతున్నావు, అందరినీ నమ్ముతున్నావు, దైవాన్ని నమ్మటం లేదు.
0: యూ బిలీవ్ ద వాషర్మన్, యూ బిలీవ్ ఎ బార్బర్, యూ బిలీవ్ బట్ యూ డోంట్ బిలీవ్ గాడ్.
1: ఇది ఏ మానవుని యందు బలహీనత?
0: హిస్ ఎ వీక్నెస్ ఇన్ హ్యూమానిటీ.
1: దైవం ఎక్కడున్నాడు? నీలోనే ఉన్నాడు.
0: వేర్ ఇస్ గాడ్? హిస్ ఇన్ యూ.
1: అనగా నిన్ను నీవు నమ్మటం లేదు.
0: ఇట్ మీన్స్ యూ హావ్ నో ఫెయిత్ ఇన్
1: యువర్సెల్ఫ్. నిన్ను నీవు నమ్మనటువంటి వాడు ఇంకెవరిని నమ్మగలడు?
0: ఇఫ్ యు నో ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ యూ కెనాట్ బిలీవ్ ఎనీవన్.
1: కనుకనే మొట్టమొదటి నిన్ను నీవు నమ్ము.
0: ఫస్ట్ హావ్ ఫెయిత్ ఇన్
1: యువర్ సెల్ఫ్, ఫెయిత్ ఇన్ గాడ్. దిస్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్.
0: ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్, ఫెయిత్ ఇన్ గాడ్, దిస్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్.
1: అది ఈ యొక్క నిజమైనటువంటి గొప్పతనము.
0: దట్స్ రియల్ గ్రేట్.
1: నిన్ను నీవే నమ్మనప్పుడు ఇంక ఇతరులు ఎట్లా నమ్మగలరు?
0: ఇఫ్ యు హావ్ నో ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్, హౌ డు యూ హావ్ ఫెయిత్ ఇన్ అదర్స్?
1: మొట్టమొదటి నమ్మవలసింది భగవంతుని ఒక్కనే.
0: ఫస్ట్ యు మస్ట్ హావ్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: మిగతా నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు.
0: డజంట్ మ్యాటర్ ఇఫ్ యు డోంట్ హావ్ ఫెయిత్ ఇన్ అదర్స్.
1: నమ్మవలసింది ఒక్క భగవంతుణ్ణి మాత్రమే.
0: ద ఓన్లీ వన్ హూమ్ యూ హావ్ టు బిలీవ్.
1: బంధువులందరూ వాకిటి దాకానే వల్లకాటికే ఒత్తురు.
0: రిలేషన్స్ వుడ్ కమ్ అప్ టు ది మెయిన్ డోర్ అండ్ టు ది బరియల్ గ్రౌండ్. బంధువులు
1: నిన్నపాయని ఆపద్ బంధువు భగవన్ నామే మీద.
0: ఓన్లీ గాడ్స్ నేమ్ విల్ ఫాలో యూ హియర్ అండ్ హియర్.
1: ఎక్కడ పోయినా కూడా నువ్వు వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంది. కాపాడేది దైవం ఒక్కడే.
0: ఓన్లీ గాడ్ హూ ప్రొటెక్ట్స్ యూ బికాజ్ హీస్ ఇన్ యూ విత్ యూ.
1: ఏదో బంధువులు అనుకుంటాము, కాదు బంధువులు కాదు, రాబందలు.
0: దే ఆర్ నో రిలేషన్స్ ఎట్ ఆల్ ఇన్ ద ట్రూ సెన్స్.
1: ఉన్నంత వరకు పెరక తింటారు.
0: సో లాంగ్ యూ హావ్ గాట్ మనీ దే విల్.
1: కానీ దైవం అది కాదు. దైవం ఎప్పుడు కూడా నువ్వు వెంటనే ఉంటాడు.
0: గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ.
1: కష్టకాలంలో ఎందుకు నువ్వు దైవమే నిన్ను సంరక్షించేది?
0: ఈవెన్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్ గాడ్ ప్రొటెక్ట్స్ యూ.
1: కనుక ఏ యొక్క మహనీయుడి యొక్క చరిత్రలంతా కూడా నువ్వు చక్కగా విచారించి చూస్తే సర్వ కష్టములు కూడా నువ్వు భగవంతుడే సంరక్షిస్తూ వచ్చా.
0: ద బయోగ్రఫీస్ ఆఫ్ గ్రేట్ పీపుల్ విల్ రివీల్ దట్ గాడ్ విల్ ప్రొటెక్ట్.
1: ఇన్ని కష్టములకు వారు నష్టములకు గురి కావటం చేతనే వారు ఈనాడు జగత్ లోపల గొప్ప కీర్తి మర్యాదలను అందుకోగలుగుతున్నారు.
0: దే కుడ్ బికమ్ సో గ్రేట్ బికాస్ దే కుడ్ ఫేస్ అండ్ రెసిస్ట్ ఆల్ ద ప్రాబ్లమ్స్ అండ్ ద డిఫికల్టీస్.
1: కానీ ఒక్కొక్క సమయం లోపల కొన్ని బాధలు కలుగుతుంటాయి.
0: ఎట్ టైమ్స్ వి డు
1: ఆ బాధలు కలిగినప్పుడు భగవంతుని కూడా నిందిస్తుంటారు.
0: సమ్ టైమ్స్ వి బ్లేమ్ గాడ్ ఆల్సో.
1: రామదాస్ ఉండేటువంటి వాడు మీకు తెలుసును, భద్రాచలంలో.
0: యు నో రామదాస్ ఆఫ్ భద్రాచలం.
1: పరమ భక్తుడు అతను.
0: ఇస్ ఎన్ ఆర్డెంట్ వాట్ ఇంటెన్.
1: కానీ అతను రాముని యొక్క దేవాలయానికి రాముకు నగలకు కూడా ఈ వచ్చినటువంటి వడ్డంతా కూడా చెల్లించాడు.
0: హీ స్పెంట్ ఆల్ ద మనీ ఫర్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ది టెంపుల్ అండ్ ఫర్ ది పర్చేజ్.
1: దానివల్ల తానిషా అతన్ని జైల్లో పెట్టాడు.
0: సో తానిషా హాస్ ఇంప్రిజన్డ్ హిమ్.
1: కూర్చున్నాడు, ఒంటరిగా ఉన్నాడు జైల్లో పాపం.
0: దేర్ హీ వాస్ దేర్ ఇన్ ద జైల్ ఆల్ అలోన్.
1: నేను ఏం చేశాను? డబ్బునంతా నేను దుర్వినియోగం చేయలేదే.
0: వాట్ క్రైమ్ ఐ కమిటెడ్? ఐ హావ్ నాట్ వేస్టెడ్ మనీ.
1: నేనంతా రాముల మందిరాన్ని కట్టించాను.
0: ఐ కన్స్ట్రక్టెడ్ ద టెంపుల్ ఫర్ రామ.
1: సీతారాముల చెట్లకంతా కూడా నగలు చేయించాను.
0: ఐ మేడ్ ఆల్ ద జ్యువెల్స్ ఫర్ సీతారామ.
1: ఎండలో ఎండి వానలో తరిచేటువంటి రాములకు నేను ఒక గుడిని కట్టించాను.
0: రామ హూ ఇస్ ఎక్స్పోజ్డ్ టు సివియర్ హీట్ అండ్ రెయిన్ ఐ కుడ్ హావ్ టెంపుల్ ఫర్ హిమ్. ఇస్ ఇట్ ఎ క్రైమ్?
1: నో ఇది ఏమాత్రము తప్పు కాదు.
0: నో మిస్టేక్ ఇట్ ఆల్
1: నీ కోసమే చేశాను రామ.
0: ఫర్ యూ ఓన్లీ రామ
1: చెప్పాడు.
0: హి సెడ్ సో.
1: సీతమ్మకు చేయిస్తే చింతల పథకము రామచంద్ర. ఆ పథకమునకు బట్టే 10,000 వరహాలు.
0: ఐ మేడ్ నెక్లెస్ ఫర్ సీతమ్మ విత్ 10,000 వరహాస్.
1: కలికి తురాయి నీకు కులుకుగా చేయిస్తే.
0: ఐ కుడ్ మేక్ ఎ క్రౌన్ తురాయి ఫర్ యూ.
1: ఆ పథకమునకు బట్టే 10,000 వరహాలు.
0: ఐ స్పెండ్ 10,000 వరహాస్ ఫర్ దాట్
1: రామచంద్ర.
0: రామచంద్ర
1: అది కులుకూతూ తిరిగేది ఎవరబ్బ సొమ్ము?
0: యు ఆర్ దేర్ విత్ ఆల్ దిస్ థైల్ అండ్ ద జ్యువెల్స్, హూస్ ప్రాపర్టీ ఇస్ దాట్?
1: కోపం వచ్చింది, ఇంత పెట్టుకుని తిరుగుతున్నావే ఇది ఎవరబ్బ సొమ్ము అన్నాడు.
0: యు ఆర్ జస్ట్ షైనింగ్ విత్ ఆల్ ద జ్యువెల్స్, హూస్ ప్రాపర్టీ, హూస్ ఫాదర్స్ ప్రాపర్టీ ఇస్ దాట్?
1: తక్షణమే మనము చాలా విచారించాడు రామదాసు.
0: ఇమ్మీడియట్లీ రామదాస్ ఫెల్ సో సాడ్.
1: అప్పా తిట్టి తినని ఆయాస పడవద్దు, ఈ దెబ్బలు కోరువాక అప్పా తిట్టి తినయ్యా.
0: రామా డోంట్ బి యాంగ్రీ బికాస్ ఐ అక్యూజ్డ్, ఐ కుడ్ నాట్ బేర్ దిస్ సఫరింగ్, దేర్ ఫోర్ ఐ సెడ్ సో.
1: ఈ బాధను తాళలేక నిన్ను తిట్టాను స్వామి.
0: ఐ కుడ్ నాట్ బేర్ దిస్ సఫరింగ్, దేర్ ఫోర్ ఐ అక్యూజ్డ్.
1: క్షమించమని కోరాడు.
0: ప్లీజ్ పార్డన్ మీ.
1: అట్టనే తాత్కాలికమైనటువంటి ఆవేశాలు కొన్ని వస్తుంటాయి.
0: వి డు హావ్ ఎమోషన్స్,
1: అప్పటికప్పటికి వస్తుంటాయి పోతుంటాయి, ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్,
0: దే కమ్ అండ్ గో లైక్ పాసింగ్ క్లౌడ్స్.
1: ఏది కూడా పర్మనెంట్ గా ఉండదు,
0: నథింగ్ ఇస్ పర్మనెంట్.
1: ఈ విధంగా భగవంతుని ఎంత ప్రేమ ఉంటాదో అంత ఒక్కో సమయంలో ద్వేషం కూడా వస్తుంది.
0: దో వి లవ్ గాడ్ ఇంటెన్స్లీ, సమ్ టైమ్స్ వి హేట్ హిమ్ ఆల్సో.
1: జయ విజయులు నారాయణ వదలడానికి ఒక క్షణమైన వదలడానికి ఇష్టం లేదు.
0: జయ విజయ హూ వర్ దేర్ ఎట్ ద మెయిన్ డోర్ నెవర్
1: వాంటెడ్ వారు రాక్షసులై పుట్టారు.
0: బికాస్ ఆఫ్ ద కర్స్ దే హ్యాడ్ టు టేక్ ది బర్త్ ఆఫ్ ఎ డెమన్.
1: కానీ నారాయణను ప్రార్థించారు.
0: అదే ప్రయత్నం నారాయణ.
1: నారాయణ నిన్ను వదలి మేము ఒక క్షణమైన ఉండలేము.
0: నారాయణ వీ కాంట్ బి అవే ఫ్రమ్ యూ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
1: కనుక మమ్మల్ని ఈ శాప విముక్తి చేయమన్నారు.
0: సో రిలీవ్ అస్ ఫ్రమ్ ఆల్ దిస్
1: నాయన. మీరు నిరంతరం కూడా రాత్రి పగలు కూడా నన్ను దూషిస్తూ ఇదే నామస్మరణగా భావించుకోండి, తప్పక త్వరలోనే వస్తారు.
0: హి సెడ్ యు గో ఆన్ అక్యూజింగ్ మీ, యు గో ఆన్ క్రిటిసైజింగ్ మీ కంటిన్యూస్లీ, దెన్ యు విల్ బి రిలీవ్డ్ ఆఫ్ దిస్ కర్స్.
1: వాడు నిరంతరము ద్వేషిస్తూనే వచ్చారు.
0: దే వెంట్ ఆన్ క్రిటిసైజింగ్ గాడ్.
1: పుణ్యాన ఆ దూషణలకు మీరు పోకండి.
0: బట్ డోంట్ గో అలాంగ్ దట్ డైరెక్షన్ ఎనీవే.
1: వారంత పరమ భక్తులు కనుకనే ఆ విధమైన మార్గాన్ని పొందారు.
0: సిన్స్ దే ఆర్ గ్రేట్ డివోటీస్ దే కుడ్ ప్రొసీడ్ దట్ పాత్.
1: దూషణ వల్ల భగవంతుని యొక్క సన్నిధి ఏర్పడదు.
0: This hatred will never help you.
1: భగవంతుని పొందాలనేటువంటి ఆవేశంతో ఆవేదనతో వాళ్ళు ఆ విధంగా కోరారు.
0: బికాస్ ఆఫ్ దిస్ కంటిన్యూస్ ఎర్నింగ్ అండ్ పైనింగ్ ఫర్ ద లార్డ్ దే హేటెడ్ హిమ్ కంటిన్యూస్లీ.
1: కంసుడు కూడాను నిరంతరం కూడాను కృష్ణుని దూషిస్తూ వచ్చాడు.
0: కంస హేటెడ్ కృష్ణ.
1: కట్టకడప్పటికి ఏమైపోయింది?
0: వాట్ హ్యాపెండ్ అల్టిమేట్లీ?
1: ఆ కృష్ణుడే ఆ యొక్క ప్రాణాన్ని తీసుకున్నాడు.
0: ఇస్ ఓన్లీ కృష్ణ హూ టుక్ అవుట్ హిస్ లైఫ్.
1: ఒక శిశుపాలుడు,
0: శిశుపాల
1: నిరంతరము కృష్ణుని దూషిస్తూ వచ్చాడు.
0: క్రిటిసైజ్ కృష్ణ కంటిన్యూస్లీ.
1: ఇంకా ఏమని సభలోపలు కూడా అతన్ని అనేక విధంగా విమర్శించారు.
0: ఈవెన్ పబ్లిక్ కోర్ట్ ఇన్ పబ్లిక్ హీ క్రిటిసైజ్డ్ హిమ్.
1: కట్టగడపటికి ఈ చక్రాన్ని పంపినప్పుడు ఆ యొక్క శిశుపాలుని యొక్క రక్తము కృష్ణుని యొక్క పాదాలపై పడింది.
0: విత్ దట్ వీలర్ చక్ర వెన్ హీ వాస్ బిహెడెడ్ ద బ్లడ్ ఫెల్ ఎట్ ద ఫీట్ ఆఫ్ లార్డ్ కృష్ణ.
1: నిరంతరం కూడా ఆ కృష్ణనామాన్ని స్మరిస్తూ వచ్చింది ఈ రక్తము.
0: రీజన్ ఈస్ ద బ్లడ్ చాంటెడ్ ద గ్లోరీ ఆఫ్ కృష్ణ throughout.
1: ఆ రక్తం కృష్ణుడి పాదాలకే అర్పితమైపోయింది.
0: దట్ బ్లడ్ ఫెల్ ఎట్ ద ఫీట్ ఆఫ్
1: కృష్ణ. కనుకనే మనము ఏ విధంగానైనా కానీ భగవంతుని యొక్క నామ యొక్క ప్రాణాన్ని తీసుకున్నాడు.
0: ఇస్ ఓన్లీ కృష్ణ హూ టుక్ అవుట్ హిస్ లైఫ్.
1: ఒక శిశుపాలుడు,
0: శిశుపాల
1: నిరంతరము కృష్ణుని దూషిస్తూ వచ్చాడు.
0: క్రిటిసైజ్ కృష్ణ కంటిన్యూస్లీ.
1: ఇంకా ఏమని

0: రెండు పాదాలకి అర్పితమైపోయింది.
1: దట్ బ్లడ్ ఫెల్ ఎట్ ద ఫీట్ ఆఫ్
0: క్రైస్ట్. కనుకనే మనము ఏ విధంగానైనా కానీ భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తూ ఉంటే చాలు.
1: వాట్ ఎవర్ మే బి ద వే,
0: అయితే దూషణతో మాత్రం మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్ టు క్రియేట్
0: ప్రేమతో పూజించండి.
1: అవుట్ ఆఫ్ లవ్ విత్
0: దూషణతో 100 నామములు స్మరించే దానికంటే ప్రేమతో ఒక్క నామాన్ని స్మరించండి.
1: థింకింగ్ ఆఫ్ గాడ్ విత్ ఆల్ హేట్రెడ్ 100 టైమ్స్ ఇస్ నాట్ యూస్ఫుల్. థింక్ ఆఫ్ గాడ్ విత్ లవ్ వన్స్.
0: ఇలాంటి దివ్యమైన భావాన్ని ప్రపంచానికి చాటే నిమిత్తమై భగవంతుడు అప్పుడప్పుడు అవతరిస్తుంటాడు.
1: టు టీచ్, టు ప్రొపగేట్ దిస్ డివైన్ ప్రిన్సిపల్ ఇన్ ద
0: సాంక్చురీ ఆఫ్ గాడ్ ఇన్కార్నేట్ అనేటువంటి విజయాన్ని ఈ అవతారాన్ని బోధించడానికి వస్తూ ఉంటాయి.
1: గాడ్ డిసెండ్స్ ఆన్ ఎర్త్ టు టీచ్ ద లెసన్ దట్ వి షుడ్ యాక్సెప్ట్ వాట్ ఎవర్ ఇస్ గివెన్ టు us.
0: చూడండి, పూలు సూది దారం ఉంది.
1: హియర్ వి హావ్ ది ఫ్లవర్, ద థ్రెడ్ అండ్ ద నీడిల్.
0: కానీ పుష్పమాల తానగున,
1: కెన్ దాట్ బి ఎ గార్లండ్?
0: కూర్చేవాడు ఒక ఉండాలి కదా.
1: దేర్ షుడ్ బి సమ్ గార్లండ్ మేకర్.
0: సొమ్ములు రత్నాలు గలవు, అనగా బంగారము రత్నము ఉంటుండాలి.
1: దట్ గోల్డ్ అండ్ డైమండ్ బోత్ ఆర్ ప్రెసెంట్.
0: కానీ సొమ్ములు నిర్మాణమగున,
1: బట్ కెన్ యూ హ్యావ్ జ్యూవెల్?
0: చేసేవాడు ఒక ఉండాలి కదా.
1: దేర్ షుడ్ బి ఎ గోల్డ్ స్మిత్.
0: ప్రణతి నూనె ఒత్తి గలదు, దీపపు వెలుగు కలుగునా.
1: దేర్ ఇస్ ఎ కంటైనర్, ద ఆయిల్ అండ్ ద విక్, డు యు గెట్ ద లైట్?
0: కానీ ముట్టిచ్చేవాడు ఒక ఉండాలి కదా.
1: బట్ దేర్ షుడ్ బి వన్.
0: అదే రీతిగా ప్రపంచంలో అన్ని ఉంటున్నాయి.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ మెనీ.
0: బుద్ధి గలదు, విద్య గలదు, కానీ విద్యాధికారిత అనగున.
1: దేర్ ఇస్ ఇంటెలిజెన్స్ అండ్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్. కెన్ యు బి ఎడ్యుకేటెడ్?
0: కానీ బోధించేవాడు ఒక ఉండాలి కదా.
1: బట్ దేర్ షుడ్ బి టీచర్.
0: అదే విధంగానే
1: లైక్ వైస్
0: దైవమే ఈ విధమైనటువంటి యొక్క ఆకారం ధరించి మానవులు ఏ విధంగా దైవాన్ని పొందాలి అనేటువంటి ఒక మార్గాన్ని బోధించే నిమిత్తమే అవతారములు వస్తుంటాయి.
1: గాడ్ హ్యాస్ డిసెండెడ్ ఆన్ ఎర్త్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ సో దట్ హ్యూమన్ కెన్ రైజ్ టు ద లెవెల్ ఆఫ్ ద డివైన్.
0: ఆ సత్యభావాన్ని మీరు గుర్తించుకుంటూ రావాలి.
1: యూ హావ్ టు నో దిస్ ట్రూత్.
0: ఎందుకు అవతారం వచ్చింది అంటే
1: వై ఇన్కార్నేషన్?
0: తనకేం పని లేకుండా ఇక్కడ రాలేదు.
1: ఇట్స్ నాట్ దట్ పర్పస్ లెస్.
0: ప్రకృతిని స్వార్థకం గావించే నిమిత్తమై వచ్చింది.
1: ఇట్స్ ఓన్లీ టు మేక్ ద పర్పస్. మానవులు
0: జంతువు నాం నరజన్మ దుర్లభం. ఇంత దుర్లభమైన మానవత్వం వచ్చింది.
1: హ్యూమన్ బర్త్ ఇస్ రేర్.
0: ఈ మానవత్వాన్ని సార్థకం గావించుకునే నిమిత్తమై ఈ మార్గాన్ని అనుసరించమని బోధిస్తూ వచ్చింది.
1: గాడ్ టీచెస్ ద కరెక్ట్ పాత్ సో అస్ టు రియలైజ్ అండ్ రీచ్ ద గోల్.
0: కనుక కృష్ణ జన్మాష్టమి, రామ జన్మనవమి ఇలాంటివంతా కూడా అప్పుడప్పుడు ఈ యొక్క పవిత్రమైన భావాన్ని హెచ్చరించే నిమిత్తమే వస్తుంటాయి.
1: దీస్ సీక్రెట్ ఫెస్టివల్స్ లైక్ కృష్ణ జన్మాష్టమి, శ్రీరామనవమి ఆర్ మెన్ టు రిమైండ్ అస్ అవర్ రెస్పాన్సిబిలిటీస్.
0: పశువులు ఎట్లా ఉంటాయో తెలిసినా,
1: యు నో హౌ కౌస్ ఆర్,
0: పంటను చూసేదానికే ముందు దాంట్లో పడిపోతాయి.
1: దే విల్ రష్ వేర్ ఎవర్ దే ఫైండ్ ద ఫీల్డ్.
0: బాగా త్వరగా తినేసేస్తాయి.
1: దే ట్రై టు ఈట్ యాస్ ఫాస్ట్ యాస్ పాసిబుల్.
0: తిరిగి తన స్వస్థానం పోయిన తర్వాత తిరిగి వెనుకకు తెచ్చుకుని చక్కగా నమిలి నిర్భయంగా జీర్ణింప
1: చేసుకుంటాయి.
0: ఇలాంటి అవకాశంలో చిక్కినప్పుడు ఈ పవిత్రమైన భావాలు మొట్టమొదటి మింగాలి.
1: So on these sacred occasions we have to swallow all the good things that are
0: తర్వాత మీ స్వస్థానంలో పోయి చేరిన తర్వాత వెనుకకు తీసుకుని మననం చేయాలి.
1: By time we go back to our places we should recall, remind ourselves.
0: అది ఈ యొక్క బోధనలంతా.
1: That is the teaching.
0: నాయనా మీరు వింటున్నారు, విన్నటువంటి మర్చిపోకండి.
1: You have been listening but never forget what you listen.
0: మీరు తిరిగి స్వస్థానం పోయిన తర్వాత దీనిని మననం చేసుకోండి.
1: The moment you go back, recall.
0: ఈ మననం చేసుకుని దానిని ప్రాక్టికల్ లో పెట్టుకోండి, ఆచరణలో పెట్టండి.
1: And then practice.
0: ఈ ఆచరణే చాలా అత్యవసరము.
1: ప్రాక్టీస్ ఇస్ ఇంపార్టెంట్.
0: విన్నంత మాత్రమే చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్. ఇఫ్ యు లిసన్,
0: తిన్నంత మాత్రమే జీర్ణం అవుతుంది.
1: అన్లెస్ యు ఈట్ యు కెనాట్ డైజెస్ట్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను దైవ స్వరూపుడే.
1: సో ఎవ్రీ హ్యూమన్ ఇస్ డివైన్.
0: ఏది చేసినా దైవ కార్యమే.
1: వాట్ ఎవర్ ఇస్ డన్ దట్స్ గాడ్స్ వర్క్.
0: కనుక నిరంతరం కూడాను దైవ చింతన చేస్తూ కాలాన్ని సార్థకం చేసుకోండి.
1: వి షుడ్ సింగ్ హిస్ గ్లోరీ త్రూ అవుట్ ద డే అండ్ సాంక్టిఫై ద టైమ్.

Dayo, pray.

గుని వచ్చి ప్రేమి వీర ప్రేమ రూపము గుని వచ్చి ప్రేమి వీర ప్రేమ రూపము దైవంబు ప్రేమమయము ప్రేమ రూపము

0: ప్రేమ కృష్ణ ప్రేమ అవతార శ్రీకృష్ణ ప్రేమ కృష్ణ
1: ఈస్ ది వెరీ గాడ్ ఆఫ్ లవ్ అండ్ ఫుల్ ఆఫ్ లవ్ ఆన్ ఆల్ ద పీపుల్ హిస్ వెరీ ఫార్మ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లవ్ He is saturated with love. He showers the nectarine love on all people. He is the very avatar, the descendant of the love itself. He fills everyone with thirst for love and Krishna himself.
0: Prema మహా విలువైన వజ్రం వంటిది.
1: లవ్ ఈజ్ ఎ ప్రెషియస్ డైమండ్.
0: ఈ ప్రేమ స్వార్థపరుల దగ్గర క్షణమైన నిలువుదారు.
1: ఇట్ విల్ నెవర్ స్టే విత్ సెల్ఫిష్ పీపుల్ ఈవెన్ ఫర్ ఎ మూమెంట్.
0: అహంకారుల దగ్గర అరక్షణమైన ఉండలేదు.
1: ఇట్ డజన్ స్టే హాఫ్ ఎ సెకండ్ విత్ ఈగోటిజం.
0: ఆడంబరములు వారి దగ్గర ఇది అసలే ప్రవేశించదు.
1: ఇట్ నెవర్ ఎంటర్స్ ఇన్ టు పీపుల్ హూ ఆర్ షోయీ అండ్ ఆస్టెంటేషియస్.
0: స్వార్థ అహంకార ఆడంబరములను ఏమాత్రం కొను మొహమైనా చూడదు.
1: ఇట్ విల్ నెవర్ లుక్ అట్ సెల్ఫిష్నెస్ ఈగో అండ్ ఆస్టెంటేషన్.
0: కానీ ఈ ప్రేమ ఎక్కడ లభ్యమవుతుంది?
1: But where do you get this love?
0: ఈ విలువైన వజ్రము ప్రేమ రాజ్యమునందు మాత్రమే లభ్యమవుతుంది.
1: You get this precious diamond only in the kingdom of love.
0: ప్రేమ మార్గమునందే ఇది లభ్యమవుతుంది.
1: You can get straight only in the street of love.
0: ప్రేమ అంగడియందు మాత్రమే ఇది మనకు లభిస్తుంది.
1: You can get it only in the shop of love.
0: ప్రేమ హృదయంతోనే మనకు ప్రాప్తిస్తుంది.
1: యూ కెన్ గెట్ ఇట్ ఓన్లీ విత్ ఎ హార్ట్ ఫుల్ ఆఫ్ లవ్.
0: అయితే ఈ జగత్తంతయును ప్రేమమయమే కదా, ఇంటి ప్రేమ యందు ప్రేమ ఎందుకు లభ్యం కావటం లేదు?
1: వెన్ దిస్ ఎంటైర్ యూనివర్స్ ఈజ్ ఫిల్డ్ విత్ లవ్, హౌ ఇస్ ఇట్ దట్ వీఆర్ నాట్ గెటింగ్ లవ్?
0: కానీ జగత్తంతయును ప్రేమగా భావిస్తున్నారు, కానీ ఇది ప్రేమ కాదు.
1: You think that the world is full of love, but that is not love.
0: Deha, indriya, mano, buddhula sambandhamainatundi jeevitamulaku prema anipinchukodu.
1: Anything associated with the physical body, the senses, mind and intellect cannot be called love.
0: Ee deha, indriya, mano, buddhulato koodinatundi anuragame kaani prema kaadu.
1: One associated with body, senses, mind and intellect may be called anuraga, affection and not love.
0: Atma jeevitame nijamaina prema.
1: A life of atma is alone love.
0: Kanuka atma jeevuluga manam bhavinchali kani sharira jeevuluga indriya jeevuluga mano jeevuluga buddhi jeevuluga manam jeevincharadu.
1: We should not live the life on the basis of the body, the senses, the mind and intellect.
0: Sharira, indriya, mano, buddhulu undinanta varaku ahankara mamakaram anetundi kani aadambaram swartham anetundi kani manavuni vidichi undaledu.
1: As long as man is thinking of his body, mind, intellect and senses, he will be full of selfishness, ego and show.
0: Ekti premanu pondutaku ఏ జపము, ఏ ధ్యానము, ఏ యోగము, ఏ యజ్ఞము, ఏ క్రతువులో ఆచరించనక్కరలేదు.
1: టు గెట్ సచ్ గ్రేట్ లవ్ దేర్ ఇస్ నో నీడ్ ఫార్ డూయింగ్ ఎనీ జప, ధ్యాన, యజ్ఞ.
0: వీటి వల్ల కూడాను ప్రేమ లభ్యము కాదు.
1: యూ కెనాట్ గెట్ లవ్ త్రూ దెమ్.
0: కారణమేమనగా ఈ యొక్క కర్మల యందు అంతో ఇంతో స్వార్థము, స్వప్రయోజనము ఇమిడి ఉంటున్నది.
1: The reason is, in all these actions, there is an element of selfishness, అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: కనుక యజ్ఞములకు కాని యాగములకు కాని ధ్యానములకు కాని యోగములకు కాని ఈ ప్రేమ లభ్యమయ్యేటువంటిది కాదు.
1: దేర్ఫోర్ యూ కెనాట్ గెట్ దిస్ లవ్ ఎయిదర్ త్రూ యజ్ఞ యాగ ధ్యాన అండ్ జప.
0: సర్వార్పిత భావమునకే ఈ ప్రేమ సాధ్యమవుతుంది.
1: యూ కెన్ గెట్ లవ్ ఓన్లీ వెన్ యూ ఆఫర్ ఎంటైర్లీ.
0: కనుకనే కృష్ణుడు సర్వధర్మాన్ పరిత్యజ్య అన్నాడు.
1: దట్ ఈస్ వై కృష్ణ సెడ్ యూ హ్యావ్ టు గివ్ అప్ ఆల్ ధర్మస్.
0: జీసస్ కూడాను
1: ఈవెన్ జీసస్
0: ఇదే విధమైనటువంటి అర్థం వచ్చినట్టుగా
1: మెన్షన్ టు దిస్
0: ఐ ఆమ్ ది పాత్ అన్నాడు.
1: హీ సెడ్ దట్ ఐ ఆమ్ ది పాత్.
0: బుద్ధుడు కూడాను ఇదే అర్థం వచ్చినట్టుగా సర్వం శరణం గచ్చామి అన్నాడు.
1: బుద్ధ ఆల్సో హ్యాస్ మెన్షన్ టు దిస్ ఎక్స్టెంట్ వెన్ హీ సెడ్ సర్వం శరణం గచ్చామి.
0: అనగా సర్వమతముల సారము.
1: ది మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ రిలిజియన్.
0: సర్వశాస్త్రముల మూలము.
1: ది ఆరిజిన్ ఆఫ్ ఆల్
0: సర్వధర్మముల యొక్క గమ్యము.
1: ది గోల్ ఆఫ్ ఆల్ ధర్మాస్.
0: సర్వార్పిత భావమే.
1: ఆఫరింగ్ టోటలీ ఎంటైర్లీ టు ది లార్డ్.
0: అట్టి అర్పితము గావించుకున్నటువంటి వారే గోపికలు.
1: గోపికాస్ ఆర్ దోస్ పీపుల్ హూ హ్యావ్ ఆఫర్డ్ దెమ్సెల్స్ అన్రిజర్వ్డ్లీ అండ్ ఎంటైర్లీ.
0: అయితే ఈ ప్రాకృతమైనటువంటి ఈ జగత్తునందు సర్వార్పిత భావము సాధ్యమవుతుందా అని సందేహించవచ్చు.
1: వన్ మే గెట్ ఎ డౌట్ వెదర్ ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ యాక్షన్ అండ్ న్యాచురల్ వరల్డ్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఆఫర్ వన్ సెల్ఫ్ ఎంటైర్లీ.
0: స్వార్థము కాని సప్రయోజనము కాని అహంకారం కాని ఆడంబరం కాని లేకుండా ఉండుటకు వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు హ్యావ్ ఎ లైఫ్ వితౌట్ సెల్ఫిష్నెస్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఈగో అండ్ షో.
0: కానీ దీనికి కూడా నువ్వు ఒక పరిమితం ఉంటున్నది.
1: బట్ దేర్ ఇస్ ఎ లిమిట్ సెట్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్.
0: నశ్రేయో నియమం వినా. కొంత నియమం పాటించాలి.
1: యూ హ్యావ్ టు అబ్జర్వ్ సర్టన్ రూల్స్ లిమిటేషన్స్.
0: మన దేహంలో ఉష్ణము ఒక పరిమితమై ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ లిమిట్ ఫర్ ది టెంపరేచర్ ఇన్ అవర్ బాడీ.
0: ఈ యొక్క వేడి ఒక పరిమితంలోనే ఉంటున్నది.
1: దేర్ ఈస్ ఎ లిమిట్ ఫర్ ది టెంపరేచర్ సెట్.
0: 98.4 ఆర్ 0.6 ఉంటే ఇది ఆరోగ్యము. కానీ 99 చేరేటప్పటికీ అనారోగ్యం ప్రారంభమైంది.
1: వన్ ఈజ్ హెల్తీ వెన్ ది టెంపరేచర్ ఈస్ 98.4 ఆర్ 98.6.
0: అదే విధముగానే మానవులకు స్వార్థము ఉండవచ్చును. కానీ ఎంతవరకు అంతవరకు స్వార్థం. అది మితిమీరిపోతే రోగముగా రూపొందుతుంది.
1: సిమిలర్లీ దేర్ కుడ్ బి సెల్ఫిష్నెస్ ఇన్ మ్యాన్ బట్ ఇట్ షుడ్ బి విత్ ఇన్ లిమిట్స్. వన్స్ ఇట్ ఎక్సీడ్స్ ది లిమిట్స్ ఇట్ బికమ్స్ ఎ డిసీజ్.
0: అహంకారము ఒక రోగము.
1: ఈగో ఈజ్ ఆల్సో ఎ డిసీజ్.
0: ఆడంబరము ఒక రోగము.
1: ఆస్టెంటేషన్ ఈజ్ ఎ డిసీజ్.
0: స్వార్థము ఒక రోగము.
1: సెల్ఫిష్నెస్ ఈజ్ ఎ డిసీజ్.
0: అప్రయోజనము ఒక రోగము.
1: సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఎ డిసీజ్.
0: కనుకని వీటన్నిటినీ కూడా నువ్వు చేర్చి భవరోగము అని దీనికి పేరు పెట్టాడు.
1: ఆల్ దీస్ థింగ్స్ పుట్ టుగెదర్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ భవరోగ భవ డిసీజ్.
0: అనగా జగత్తునందు మనకు వ్యాపించేటువంటి రోగములు ఇవన్నీ.
1: దట్ మీన్స్ ఆల్ దీస్ డిసీజెస్ అక్కర్ టు హ్యూమన్ బీయింగ్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: అయితే భగవంతుడు సర్వులయందు ఉండినప్పటికీ సర్వాత్మ భావాన్ని భక్తునియందు లేకుండినా ఇది కేవలము సాత్వికమైనటువంటి యొక్క ప్రేమతత్వము కాదు.
1: యాజ్ గాడ్ ఈజ్ డిసైడింగ్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ఎవ్రీ వన్ ఇఫ్ ఎ డివోటీ డజంట్ రికగ్నైజ్ దిస్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్.
0: తన యందు భగవంతుడు ఉన్నాడని విశ్వసించవచ్చునే కాని
1: వన్ మే బిలీవ్ దట్ గాడ్ ఈజ్ రెసిడెంట్ ఆఫ్ హిస్ హార్ట్.
0: ఈ విశ్వాసము సరి అయిన విశ్వాసము కాదు.
1: బట్ దిస్ ఈజ్ నాట్ ఎ ప్రాపర్ ఫెయిత్.
0: నీ యందు భగవంతుని చూడటం గొప్పతనము కాదు.
1: దేర్ ఇస్ నథింగ్ గ్రేట్ సీయింగ్ గాడ్ ఇన్ యువర్ సెల్ఫ్.
0: భగవంతుని యందు నిన్ను చూడాలి.
1: యూ హ్యావ్ టు సీ యువర్ సెల్ఫ్ ఇన్ గాడ్.
0: అది సరి అయినటువంటి ప్రేమతత్వం.
1: దట్ ఈస్ ప్రాపర్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: భగవంతుని యందు నీ యొక్క స్వరూప లక్షణములు కనిపించకుండినంత వరకు కూడాను నీవు స్వార్థపరుడే కాని పరాత్మ తత్వముతో కూడినటువంటి వాడు కాదు.
1: అంటిల్ యూ సీ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఓన్ నేచర్ రిఫ్లెక్టెడ్ ఇన్ గాడ్ యు ఆర్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ యు డోంట్ హ్యావ్ సాక్రిఫైస్.
0: కనుక ప్రతి విషయమునందు కూడాను ఈ ప్రాకృతమైన జగత్తునందు ఒక పరిమితమైనటువంటి యొక్క భావమును గుర్తిస్తూ పోవాలి.
1: ఇట్ ఈస్ నెసరీ టు రికగ్నైజ్ దట్ ఇన్ దిస్ వరల్డ్ లిమిట్స్ ఆర్ సెట్ ఫర్ ఎవ్రీ
0: ప్రతి మానవుడు కూడాను ఆనందం కావాలని ఆశిస్తున్నాడు.
1: ఎవ్రీ మ్యాన్ ఆస్పైర్స్ టు హ్యావ్ డిలైట్ అండ్ జాయ్.
0: ఆనందం అంటే ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై జాయ్?
0: దీనిని వేదాంత పరిభాషయందు యోగము అన్నారు.
1: ఇన్ వేదాంతిక్ పార్లన్స్ దిస్ డిస్క్రైబ్డ్ యాజ్
0: యోగం అనగా ఏదో ఒక విధమైనటువంటి యొక్క ప్రాణాయామం, ప్రత్యాహారం, ఇలాంటి కర్మలను ఆచరించడం యోగంగా భావిస్తున్నాము.
1: సమ్ పీపుల్ కన్సిడర్ యోగా యాజ్ అసోసియేటెడ్ విత్ సమ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అండ్ డయట్.
0: యోగం అంటే ఇది కాదు అర్థం.
1: దాట్ ఈస్ నాట్ ది మీనింగ్ ఆఫ్ యోగా.
0: యోగం అనగా ఆనందము అని అర్థం.
1: యోగా మీన్స్ జాయ్.
0: ఈ ఆనందం ఎక్కడ మనకు లభ్యమవుతుంది?
1: వేర్ డు యూ గెట్ దిస్ జాయ్?
0: ఆనందమైన దగ్గర నుంచినే మనకు లభ్యమవుతుంది.
1: యూ కెన్ గెట్ ఇట్ ఓన్లీ ఫ్రమ్ ది సోర్స్ ఆఫ్
0: ఆనందం. వస్తువాహనములు ఎందు కాని
1: జాయ్ కెనాట్ బి ఫౌండ్ ఇన్ ఆబ్జెక్ట్స్.
0: ఆహార విహారములు ఎందు కాని
1: ఇన్ ఫుడ్ అండ్ రెస్ట్.
0: ప్రాకృతమైనటువంటి పదవులు ఎందు కాని
1: ఇన్ ది వరల్డ్లీ పొజిషన్స్ అండ్ పవర్.
0: స్థితిగతులు ఎందు కాని
1: ఇన్ ది సర్కమ్స్టాన్సెస్ అండ్ కండిషన్.
0: ఆనందము మనకు లభ్యము కాదు.
1: యూ కెనాట్ గెట్ జాయ్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ దెమ్.
0: ఈ ఆనందము ఆనందమయుడైనటువంటి భగవంతుని ఎందే మనకు లభ్యమవుతుంది.
1: యూ కెన్ గెట్ దిస్ జాయ్ ఫ్రమ్ గాడ్ హూ ఇస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ జాయ్ అండ్ డిలైట్.
0: అయితే ఎప్పుడు ఈ ఆనందం మనకు లభ్యమవుతుంది?
1: వెన్ కెన్ యూ గెట్ దిస్ జాయ్?
0: గోపికలు, రాధ వీరందరూ కూడాను నిరంతరము కూడాను ఏకాత్మ భావంతో కృష్ణుని స్మరిస్తూ వచ్చారు అని.
1: గోపికాస్ అండ్ రాధా హ్యావ్ ఆల్వేస్ కన్సిడర్డ్ యాజ్ వన్ విత్ దెమ్. ఏకాత్మ భావన.
0: గోపికలు అనగా ఎవరు?
1: హూ ఆర్ గోపికాస్?
0: రాధ అనగా ఎవరు?
1: హూ ఈజ్ రాధా?
0: కేవలము ఒక స్త్రీలుగా భావించి దీనికి అనేక విధమైన ఆపోహలను కలిగించి అనర్థములను పెంచి యథార్థమును విశ్వసిస్తూ వస్తున్నారు.
1: Wrong meaning is attributed to the word gopikas, and thus there is a lot of misunderstanding, consequent suffering of that.
0: Mana sankalpamule gopikalu.
1: Our thoughts are gopikas.
0: Sarva sankalpamulu yokka koodikeyinatundi manasse radha.
1: Mind which is a conglomeration of all thoughts is radha.
0: Kanuka mana sankalpamulu mana manasu pragna aneetundi krishnulo karigi povali.
1: Our thoughts and mind should merge in Krishna, who is Prajna.
0: Adhe Prajnanam Brahma annaru.
1: That is the meaning of Prajnanam Brahma.
0: Ee Prajnanam anetundi kevalamu shariramunandu manasunandu buddhiyandu antakaraniyandu sarvatra antar bahishta sarvavyapya Prajna swarupaha.
1: This Prajna is inside, outside, in the mind, in the chitta, in every aspect of, in the heart, in every aspect of human being.
0: Kanukane itti prajnane brahma ani pilustu vacharu.
1: This prajna is described as brahma.
0: Anaga constant integrated awareness ani dini peru.
1: This is prajna means constant integrated awareness.
0: Itti prajna yandu mana bhavamulu mana manasu sankalpamulu leenamai povali.
1: In this constant integrated awareness, all our feelings, our mind and our thoughts must get merged.
0: Aithe ilanti prajna swaroopudainatti bhagavantudu sarvatra undinappudu ee avataramulu dharinchetvanti yokka deenlo unna rahasyam emiti?
1: When God in the form of prajna, constant integrated awareness is available everywhere, why should avatars come down and appear on the earth?
0: Aithe ee avataramulu dharinchadaniki కారణములు లేకపోలేదు.
1: దేర్ ఆర్ రీజన్స్ ఫార్ దిస్ కైండ్ ఆఫ్ అవతార్స్ టు అపియర్.
0: ప్రత్యక్షం, పరోక్షం అని రెండు ఉంటున్నవి.
1: దేర్ ఆర్ టూ థింగ్స్ లైక్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్. ప్రత్యక్ష, పరోక్ష.
0: అంతర్శక్తి, బాహ్యశక్తి అని కూడా రెండు ఉంటున్నవి.
1: దేర్ ఆర్ టూ ఆస్పెక్ట్స్, వన్ ఈజ్ ది ఇన్నర్ పవర్ అండ్ ది అదర్ ఈజ్ ఎక్స్టర్నల్.
0: అంతర్భూతము, బహిర్భూతము అని కూడా రెండు ఉంటున్నవి.
1: సిమిలర్లీ దేర్ ఆర్ టూ థింగ్స్ కాల్డ్ అంతర్భూత అండ్ బహిర్భూత.
0: కట్టెల యందు అగ్ని ఉంటున్నది.
1: దేర్ ఇస్ ఫైర్ ఇన్ ది ఫైర్ వుడ్.
0: కానీ ఆ కట్టెల యందు ఉండేటువంటి అగ్ని అంతర్భూతమై ఉంటున్నది.
1: బట్ దట్ ఫైర్ ఈజ్ ఇన్సైడ్ ది ఫైర్ వుడ్,
0: అంతర్గతమై ఉంటున్నది.
1: అండ్ ఇట్ ఈస్ అన్మానిఫెస్ట్,
0: అవ్యక్తమై ఉంటున్నది.
1: ఇట్ ఈస్ నాట్ సీన్.
0: కనుక ఈ కట్టెల పైన బియ్యం పెట్టి ఆ కట్టెల పైన పాత్ర పెట్టితే బియ్యము అన్నముగా మారవు.
1: దేర్ఫోర్ యు కెనాట్ కుక్ ఫుడ్ విత్ మియర్లీ ఫైర్ వుడ్ కీపింగ్ ఇన్ ది ప్లేస్.
0: ఆ కట్టెల ఎందుకునేటువంటి ఒక అగ్ని ప్రత్యక్షముగా వచ్చినప్పుడే కట్టెలను కూడా కాల్చి బియ్యమును కూడా ఉడికించి అన్నముగా రూపొందింపజేస్తుంది.
1: ఓన్లీ వెన్ ది అన్మానిఫెస్ట్ ఇన్విజిబుల్ ఫైర్ ఇన్ ది ఫైర్ వుడ్ మానిఫెస్ట్ అండ్ కమ్స్ అవుట్ ఇట్ కెన్ కుక్ ఫుడ్ అండ్ గెట్.
0: కనుక ప్రతి దేహము కూడా ఒక ఫైర్ వుడ్ వంటిది.
1: ఎవ్రీ బాడీ ఈజ్ లైక్ ఫైర్ వుడ్.
0: ఈ కట్టె యందు అంతర్భూతమై ఉంటున్నది ఆత్మతత్వం.
1: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఈజ్ ఇన్విజిబులీ ఇంబెడెడ్ ఇన్ దిస్.
0: దానిని ప్రత్యక్షముగా ఆవించుకునే నిమిత్తమై కొన్ని రకమైనటువంటి ప్రేమతత్వాన్ని మనం అనుభవించాలి.
1: టు మేనిఫెస్ట్ దిస్ ఇన్విజిబుల్ డివినిటీ దేర్ ఇస్ నీడ్ ఫార్ డూయింగ్ సమ్ సాధన.
0: మరొక చిన్న ఉదాహరణ,
1: వన్ మోర్ ఎగ్జాంపుల్.
0: మన జోబి ఎందే మ్యాచ్ బాక్స్ ఉంటుంది, అది అగ్గి పెట్టే.
1: దేర్ ఇస్ ఎ మ్యాచ్ బాక్స్ ఇన్ అవర్ పాకెట్.
0: కానీ మన జోబిని ఏమాత్రం కూడా కాల్చదు.
1: బట్ ఇట్ డజంట్ బర్న్ అవర్ పాకెట్.
0: కానీ ప్రతి పుల్ల ఎందుకు అగ్ని ఉంటున్నది.
1: ఇన్ ఎవరీ మ్యాచ్ స్టిక్ దేర్ ఇస్ ఫైర్.
0: ఆ పుల్లను తీసి పెట్టెతో రాసినప్పుడు ఆ యొక్క అగ్ని ప్రత్యక్షంగా రూపొందుతుంది.
1: ఓన్లీ వెన్ యూ స్ట్రైక్ ది స్టిక్ అగెన్స్ట్ ది ఫైర్ బాక్స్
0: ప్రత్యక్షంగా రూపొందినటువంటి అగ్ని తనను తన చొక్కాను తన జోబిని సర్వమును కాల్చివేస్తుంది.
1: వన్స్ దిస్ ఫైర్ బికమ్స్ మేనిఫెస్ట్ అండ్ డైరెక్ట్ ఇట్ కెన్ బర్న్ అప్ ది ఎంటైర్ షర్ట్ ది పాకెట్ అండ్ ఈవెన్ ది బాడీ ఇట్సెల్ఫ్.
0: కనుక అట్టనే మానవుని యందు దివ్యత్వమనేటువంటి ప్రేమతత్వం అనేటువంటి యొక్క జ్ఞాన స్వరూపమైన ప్రకాశం ఉండినప్పటికీ,
1: though there is this divine principle of God in every human being,
0: దానిని ప్రత్యక్షం గావించుకోవాలన్న,
1: if you want to make that manifest,
0: ప్రేమతో ప్రేమను చేర్చినప్పుడే ఆ ప్రత్యక్షమైన స్వరూపము మనకు సాక్షాత్కరిస్తుంది.
1: ఓన్లీ వెన్ లవ్ ఈజ్ మేడ్ టు కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ లవ్ ఇట్ కెన్ మేనిఫెస్ట్.
0: అగ్గి పుల్లలో ఉండినటువంటి మందు ఒక్కటే, అగ్గి పెట్టపైన ఉన్నటువంటిది మందు ఒక్కటే, రెండింటినీ రాపిడి జరిగినప్పుడే అది అగ్ని మనకు గోచరం అవుతుంది.
1: ది పాయింట్ ఆన్ ది మ్యాచ్ బాక్స్ అండ్ ఆల్సో ఆన్ ది మ్యాచ్ స్టిక్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఇస్ ది సేమ్. బట్ ఓన్లీ వెన్ యూ రబ్ వన్ అగెన్స్ట్ ది అదర్ ది ఫైర్
0: ఉండేటువంటి ప్రేమ, దైవం నందు ఉండేటువంటి ప్రేమ రెండు ఒక్కటిగా నీవు భావిస్తున్నావు.
1: యు కన్సిడర్ లవ్ ఇన్ యూ అండ్ లవ్ ఇన్ గాడ్ యాజ్ ద సేమ్.
0: కానీ దైవం యొక్క ప్రేమ నిస్వార్థమైనటువంటిది.
1: బట్ గాడ్స్ లవ్ ఈస్ టోటలీ అన్సెల్ఫ్,
0: నిర్వికల్పమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ఇట్
0: కెనాట్ నిరంజనమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ప్యూర్,
0: నిత్యమైనటువంటిది.
1: ఇట్ ఈస్ పర్మనెంట్,
0: నిర్గుణమైనటువంటిది.
1: ఇట్ ఈస్ క్వాలిటీ లెస్.
0: నీ ఎందుండినటువంటి ప్రేమ,
1: యువర్ లవ్,
0: స్వార్థమైనటువంటిది.
1: ఈజ్ సెల్ఫిష్,
0: స్వప్రయోజనమైనటువంటిది.
1: ఫుల్ ఆఫ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్,
0: గుణ సహితమైనటువంటిది.
1: ఫుల్ ఆఫ్ క్వాలిటీస్.
0: ఇలాంటి ప్రేమతత్వంతో ఆ ప్రేమతత్వం ఏమాత్రం కూడా కలియుటకు వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు మిక్స్ సచ్ లవ్ ఆఫ్ యువర్స్ విత్ ది లవ్ ఆఫ్ ది గాడ్.
0: కనుక మానవుని ఎందుకుండినటువంటి ఈ అహంకార ఆడంబర అసూయ స్వార్థాదులనేటువంటిది ఏనాడు త్యజించినో ఆనాడే ఆ హృదయంలో భగవంతుడు ప్రవేశిస్తాడు.
1: ఓన్లీ వెన్ మ్యాన్స్ హార్ట్ ఈజ్ రిడ్ ఆఫ్ సెల్ఫిష్నెస్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఆస్టెంటేషన్ ఈగో గాడ్ విల్
0: అది త్యాగము చేయక
1: వితౌట్ సాక్రిఫైసింగ్
0: భోగముల పైన మనసు నుంచి
1: ఇఫ్ యూ వాంట్ టు జస్ట్
0: విషయరాగములతో ఈదుతూ
1: ఇఫ్ యు ఆర్ ఫుల్ ఆఫ్ డిజైర్స్
0: ప్రాకృతమైన జీవితాన్ని గడిపేంత వరకు కూడాను
1: యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ లివింగ్
0: భక్తిగా నటించినప్పటికీ
1: హౌర్ వచ్ ఆఫ్
0: ఎంత పోషకుడుగా నీవు భావించినప్పటికీ
1: యూ మే థింక్ యువర్ యువర్ సెల్ఫ్ ఆమ్నిషియన్
0: ఇది కేవలము ఒక కృత్రిమమైనటువంటి జీవితమే కాని నిన్ను నీవు మోసం చేసుకునేటువంటి వాడే కాని దైవంతో కూడేటువంటి యోగం లేదు అక్కడ.
1: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఆర్టిఫిషియల్నెస్ యు ఆర్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్ యు కెన్ నెవర్ జాయిన్ యువర్ సెల్ఫ్ విత్ గాడ్.
0: ఈనాడు ప్రపంచమంతా కూడాను ఈ గుణములతోనే నిండి ఉంటున్నది.
1: టుడేస్ వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ దీస్ క్వాలిటీస్.
0: దైవాన్ని ప్రేమిస్తున్నామంటున్నాం.
1: You think that you are loving God.
0: దైవాన్ని ప్రేమించేటువంటి జీవుడు ఎక్కడ కూడా ఇంతవరకు నాకు కనిపించలేదు.
1: I have not been able to see anyone who loves God.
0: తన నిమిత్తమే తాను దైవాన్ని ప్రేమిస్తున్నాడు కానీ దైవ నిమిత్తమే తాను దైవాన్ని ప్రేమించటం లేదు.
1: He is loving God for his own sake, not for the sake of God.
0: ఇదే స్వార్థము.
1: This is selfish.
0: ఈ యొక్క కర్చీఫ్ నిమిత్తమే నేను కర్చీఫ్ని ప్రేమిస్తున్నాను కానీ నా నిమిత్తమే కర్చీఫ్ని ప్రేమించడం లేదు.
1: ఐ ఆమ్ లవింగ్ దిస్ హ్యాంకీ ఫర్ సేక్ ఆఫ్ మై సెల్ఫ్, నాట్ ఫర్ ది సేక్ ఆఫ్
0: ఈ జగత్తులో ఉన్నటువంటి సమస్త పదార్థములు కూడా పదార్థముల యొక్క ప్రయోజన నిమిత్తమే పదార్థములు ప్రేమిస్తున్నాడు.
1: Man is loving all the objects in the world for the sake of objects.
0: కాని పదార్థముల నిమిత్తం ప్రేమించటం లేదు.
1: For his sake, not for the sake of objects.
0: అన్ని తన స్వార్థమే, తన స్వార్థమే.
1: Everything is for his own
0: selfishness. స్వార్థం కోసం ప్రేమిస్తున్నాడు.
1: He is loving God also for his own selfishness.
0: దైవం సామాన్యం కాదు.
1: God is not ordinary.
0: దైవం అంత సులభంగా లభ్యమయ్యేటువంటి వాడు కాదు.
1: It is not so easy to get at God.
0: ఇది కేవలము ఒక్క సింహాసనమే, హృదయం.
1: This heart is a seat, a
0: double sofa kadu.
1: This is not a double sofa bed.
0: Leka musical chair kadu.
1: This is not a musical chair.
0: Prakrutamaina bhavanni ee chair paina kurchobettukoni daivama indulo kurchamante edisa kurchogaladu.
1: If your heart is full of worldly desires, how will God come and sit on your in your heart?
0: Kanuka deenini neevu khariga unchinappude andulo bhagavantudu praveshistadu.
1: Only when you vacate your heart and make it free, God will enter into your heart.
0: Kanuka ee naadu prema aneetvanti perutho neevu musical chair aadutunnavu.
1: In the name of love, you are playing the game of musical chair.
0: Aa chair okkariki swantham kaadu.
1: This chair doesn't belong to anyone.
0: Okka thuri kurchovachunu, mari okka thuri marokaru kurchovachunu.
1: One person is given the seat on the chair once, another person has the chair.
0: Kaabatti naa cheppadaniki adhikaram ledu.
1: How can you say that it is yours then?
0: Kaani atti adhikaramu,
1: that power, that authority,
0: gopikala maatrame aadarshanga nirupincharu.
1: Only gopikas had that kind of authority.
0: Anaga bhavamudu daiva bhavamuto jeevinchite vacharu.
1: They lived their life and feelings with godly feelings.
0: Prati indriyam kudanu దైవార్పితమైన భావంతో అనుభవిస్తూ వచ్చారు.
1: దే ఎంజాయిడ్ ఎవ్రీ సెన్స్ ఓన్లీ ఆఫరింగ్ ఇట్ టు గాడ్.
0: తమ మాటలు దైవ మాటలే.
1: దేర్ టాక్ వాస్ ఫుల్ ఆఫ్ డివైన్ టాక్.
0: తమ స్మరణ దైవస్మరణే.
1: దేర్ థింకింగ్ వాస్ ఫుల్ ఆఫ్ గాడ్.
0: తమ శ్రవణము దైవస్మరణమే.
1: దేర్ హియరింగ్ వాస్ ఫుల్ ఆఫ్ గాడ్.
0: తమ హస్తములు దైవ కర్మలే.
1: వాట్ ఎవర్ దే డిడ్ విత్ హ్యాండ్స్ వాస్ ఫర్ గాడ్.
0: కనుక తమ సర్వేంద్రియములు కూడాను దైవార్పితమైన భావముతో అనుభవిస్తూ వచ్చారు.
1: They enjoyed all their sense organs offering them
0: tamadi anetundi ekkada kudunu vaari endu kanipinchaledu.
1: They never felt anything as their own.
0: Tam evaru krishnudu maatrame tam vaaru.
1: Who are they? After all, Krishna is theirs.
0: Oka chinna udaharanam.
1: There is a small example.
0: Vaara bhakti prapattaruku sakkana saachyanga oka aadarshanni andistu vachadu krishnudu.
1: Krishna offered to show to the world as an example their love.
0: అనేక పర్యాయాలు చెప్పాను.
1: I told you a number of times.
0: ఒకానొక దినము ఉండినట్టుగా ఉండి కృష్ణుడు తనకు గొప్పగా తలభారము అని తలనొప్పిగా భావిస్తూ వచ్చాడు.
1: On a particular day, Krishna all of a sudden mentioned that he is having very severe headache.
0: ఈ తలనొప్పి కోసము మందు కావాలని ఆశించాడు.
1: He wanted to have medicine for the headache.
0: సర్వజ్ఞుడైనటువంటి కృష్ణుడు సర్వము కూడినటువంటి సమయం నుండే ఈ యొక్క లీలను ప్రకటన గావిస్తూ వచ్చాడు.
1: ఆమ్నిషియంట్ కృష్ణ ఆల్వేస్ షోడ్ దిస్ లీలాస్, దిస్ మిరకల్స్ ఫర్ ఆల్ పీపుల్.
0: రుక్మిణి, నారద, జాంబవతి వీరందరూ కూడా సమీపంలోనే ఉంటున్నారు.
1: సత్యభామ, రుక్మిణి, జాంబవతి, నారద, ఆల్ ఆఫ్ దెమ్ వర్ వెరీ నియర్ కృష్ణ అట్ దట్ టైమ్.
0: ఏ కించిత్ ఆహారం కూడా తాను స్వీకరించటం లేదు.
1: హీ వాజ్ నాట్ టేకింగ్ ఈవెన్ ఎ పార్టికల్ ఆఫ్ ఫుడ్.
0: చాలా నాటకం ఆడుతూ వచ్చాడు.
1: హీ బిగాన్ ప్లేయింగ్ ఎ డ్రామా.
0: ఈ బాధను నేను భరించలేను అన్నాడు.
1: ఐ కెన్ నెవర్ బేర్ దిస్ పెయిన్.
0: ఈ దృశ్యాన్ని గుర్తించినటువంటి నారదుడు, స్వామి దీనికి మందు ఎక్కడ ఉంటున్నది, తప్పక చెప్పండి, నేను చేస్తాను అన్నాడు.
1: Seeing this, Narada asked, Swami, where can I find the medicine? I'll certainly get it.
0: వ్రేతల్లకు వెళ్లి గోపికల యొక్క పాదధూళిని తీసుకుని వచ్చి నా తలపైన పట్టు వేసిన ఈ తలనొప్పి తగ్గిపోతుందన్నారు.
1: If you can go to Repalle and get the dust of the feet of Gopikas and put it on my forehead, then I'll be freed from this headache.
0: పరమ భక్తులైనటువంటి వారు ఆ గోపికలు.
1: Gopikas were great devotees.
0: ఆ పరమ భక్తుల పాదధూళియే నా శిరోవేదన తగ్గిస్తుంది.
1: The dust of the feet of those gopikas who are the great devotees will free me from it.
0: నాదునకు కొంత తన లోపల దాగి ఉండినటువంటి అహంకారము బయట వచ్చింది.
1: The hidden ego in Narada began manifesting on hearing this.
0: స్వామి సతతం యోగినః నేను నిరంతరం కూడాను కృష్ణయోగంలోనే ఉంటున్నాను.
1: స్వామి, ఐ ఎమ్ ఆల్వేస్ ఇన్ కృష్ణ యోగ థింకింగ్ ఆఫ్ యూ కాన్స్టెంట్లీ.
0: సర్వదా సర్వకాలేషు సర్వత్రా కృష్ణ చింతనం, ఎక్కడికి వెళ్ళినా నేను కృష్ణ చింతన చేస్తున్నాను.
1: అట్ ఆల్ టైమ్స్ ఇన్ ఆల్ ప్లేసెస్ అండర్ ఆల్ సర్కమ్స్టెన్సెస్ ఐ ఎమ్ థింకింగ్ ఆఫ్ కృష్ణ అలోన్.
0: నాకంటే గొప్ప భక్తులు ఉంటున్నారా ఈ జగత్తులో?
1: ఈజ్ దేర్ ఎ గ్రేటర్ డివోటీ దాన్ మీ స్వామి ఇన్ దిస్ వరల్డ్?
0: కానీ దీనిని అంగీకరించలేదు కృష్ణుడు.
1: కృష్ణ డిడ్ నాట్ అగ్రీ ఫర్ దిస్.
0: నీవు భక్తులు కావచ్చును నారద, కానీ ఆ గోపికల యొక్క పాదజోడియే నా యొక్క శిరోవేదనను చల్లారుస్తుంది.
1: యు మే బి ఎ డివోటీ నారద, బట్ ఓన్లీ ది డస్ట్ ఆఫ్ ది ఫీట్ ఆఫ్ గోపికాస్ విల్ ఫ్రీ మీ ఫ్రమ్ ది హెడేక్.
0: ఈ నారదుడు కొంచెం ప్రజ్ఞానం కలిగినటువంటి వాడు.
1: నారద హ్యాడ్
0: తమ తెలివితేటలంతకు మాటల్లో చూపుతూ వచ్చాడు.
1: నారద బిగాన్ షోయింగ్ ఆల్ హిస్ క్లెవర్నెస్ ఇన్ వర్డ్స్.
0: అమితమైనటువంటి తెలివి గలవానికి అమితమైన భాష ఉంటుంటాడు.
1: ఎ పర్సన్ హూ హాస్ ఎక్స్ట్రాడినరీ క్లెవర్నెస్ విల్ ఆల్సో స్పీక్ ఇన్ అన్ ఎక్స్ట్రాడినరీ వే.
0: తెలివితేటలు గలవానికి ఎప్పుడు కూడా సందేహాలే ఉంటుంటాయి.
1: పీపుల్ విత్ ఎక్సెసివ్ క్లెవర్నెస్ విల్ హావ్ ఫుల్ ఆఫ్ డౌట్స్.
0: ఎంత మేధాశక్తి కలిగినదని భావిస్తున్నాడో అంత అపశక్తులు కూడా అతనిలో ప్రవేశించి ఉంటాయి.
1: ది మోర్ వన్ థింగ్ దట్ హీస్ క్లెవర్ ది మోర్ హీల్ బి ఫుల్ ఆఫ్ ది నెగటివ్ ఫీలింగ్స్.
0: కృష్ణ, పోనీ నా యొక్క భక్తి దానికి తగినంతటిగా లేకపోవచ్చును. సత్యభామ నీ నిమిత్తమై జీవితానంతా అంకితం చేసినటువంటిది సత్యభామ పాదశ్రీ ఒక పాదము యొక్క దూడిని నీవు ధరించరాదా అన్నాడు.
1: హీ ఆస్క్ కృష్ణ, ఐ మే నాట్ బి ఎ గ్రేట్ డివోటీ. సత్యభామ హ్యాస్ ఆఫర్డ్ హర్ ఎంటైర్ లైఫ్ టు కృష్ణ. కెన్ వీ నాట్ గెట్ ది డస్ట్ ఆఫ్ హర్ ఫీట్?
0: సత్యభామ చెప్పింది, నారద నేను సతి, కృష్ణుడు పతి. సతి పాదధూళి పతి శిరస్సు పైన వేయటం ఎంత పాపము, నేను దానికి అంగీకరించను అన్నింది.
1: సత్యభామ సెట్, ఐ ఆమ్ వైఫ్ అండ్ కృష్ణ ఇస్ హస్బెండ్. హౌ కెన్ ది డస్ట్ ఆఫ్ మై ఫీట్ బి పుట్ ఆన్ ది హెడ్ ఆఫ్ మై హస్బెండ్? ఐ డోంట్ అగ్రీ ఫర్ దిస్.
0: నేను పాపకూపంలో పడ్డాను, కానీ నేను ఈ పని చేయటము.
1: If I, if this is done, I will be committing a great sin.
0: Akkada kodunu poorthi swartham yerpadipindi.
1: There again there is
0: tana paadudi tana sirasu batta yokka sirasu paina vesinappudu taanu paapakoopamlo munugutundaneetundi oka swartham tanlo praveshinchindi.
1: She had the selfish feeling that she would be committing a sin if the dust of her feet is put on Krishna's head.
0: Satyabhama kodunu aa paadudi ki angikarinchaledu.
1: Satyabhama did not agree for this particular proposal of putting.
0: Rukmini kuda ide bhavam ne pondutu vachindi.
1: Rukmini also had the same feeling,
0: kani vaaru evaru ivvaledu.
1: None of them gave the dust.
0: Chana chanavaru kuda krishnudu yokka baadha adhikamavutu vachindi.
1: Every second Krishna's pain was increasing.
0: Tappinadi kaaka narudu repallaku vachadu.
1: Narada was compelled to go to repalle.
0: Narudu vachina tachame gopikalandaru kuda gumiguraru.
1: The moment Narada came to Repalle, all the gopikas crowded around him.
0: ఎప్పుడు వస్తాడు మా వేపల్లెకు, ఈ వార్తలు బోధించమని చెప్పారు.
1: Please let us know, how is our Krishna? When is he coming to Repalle?
0: అమ్మ, ఇప్పుడు కృష్ణుడు వచ్చే విషయము నాకు తెలియదు, కానీ ఇప్పుడు అమితమైనటువంటి శిరోబాధను అనుభవిస్తున్నాడు.
1: He said, I do not know when he is coming to Repalle, but he is having
0: ఆ బాధ నివారణార్థమై నేను మందు నిమిత్తమై ఇక్కడికి వచ్చాను.
1: For this headache, I wanted to take medicine, therefore I have come here.
0: Narada, maa Krishna yokka sirasu yokka baadhanu nivarana gaavinchetundi mandu maa Repalle yendunna.
1: Narada, is there medicine available in Repalle which can free Krishna's headache?
0: Kanuka aa mandu ekkada undo chepte tappaku mem vetikistam annaru.
1: If you can let us know where the medicine is available, we will certainly get it.
0: Amma, mee paadadoodi athari yokka శిరోబాధ నివారణ గావించేటువంటి మందు అన్నాడు.
1: ది డస్ట్ ఆఫ్ యువర్ ఫీట్ అలోన్ విల్ రిమూవ్ ది హెడేక్ ఆఫ్ కృష్ణ, హీ సెడ్.
0: ఒక గోపిక వెళ్ళింది, దుప్పట తెచ్చింది, అందరూ తమ పాదాలు దూడినంత తగుందో విదిలించారు, మూట కట్టుకున్నాడు. నారదు దాన్ని బయలుదేరి వచ్చాడు.
1: వన్ గోపిక ర్యాన్, గాట్ ఎ బెడ్షీట్, కలెక్టెడ్ ది డస్ట్ ఆఫ్ ఆల్ ది గోపికాస్ ఫీట్ అండ్ ఇట్ వాస్ ప్యాక్డ్ అండ్ కృష్ణ నారద బిగాన్ గెటింగ్ ఇట్ టు కృష్ణ.
0: ఇక్కడ వారి యొక్క నిస్వార్థమునకు చక్కని ఉదాహరణ.
1: యు కెన్ సీ ది ఎగ్జాంపుల్ ఆఫ్ సెల్ఫ్ లెస్ నెస్.
0: మేము భక్తులమే, మేము దాసులమే, మా పాదధూళి కృష్ణుడికి ఏ విధంగా ఇవ్వాలి అనేటువంటి యోచనే వారికి లేదు.
1: దే నెవర్ హ్యాడ్ ది థాట్, దేవర్ డివోటీస్ అండ్ దేర్ the rest of their feet should not be
0: given. ఆనందంగా ఉంటే అంతే చాలు మాకు.
1: All that they wanted was Krishna should be happy.
0: అంతే కాని ఇది అది వాదోపవాదం వేయడానికి మాకు అర్హత లేదు.
1: There is no question of our arguing and counter argument in such matters.
0: మా జీవితమే అతనికి అర్పితమైనటువంటిది.
1: We have offered our life to Krishna.
0: అతని ఆనందమే మా ఆనందము.
1: Our joy, his joy is our joy.
0: ఏకత్వ భావంతో వారు ఆ పాదజోడిని ఇచ్చిన దర్శనమే అక్కడ కృష్ణుడికి తలభారం నివారణ అయిపోయింది.
1: The moment this the dust was given with this kind of feeling of oneness of atma,
0: Krishna పాదజోడిని తీసుకుని వెళ్లి చూసేటప్పటికి కృష్ణుడు నవ్వుతూ నవ్వుతూ మాట్లాడుతున్నాడు.
1: By the time Narada took this dust to Krishna, Krishna was talking full of smiles.
0: Narada, meeru bhaktulamu bhaktulamani ahankara padutunnaru aadambaralato jeevitanni gadaputunnaru ee swarthamto jeevitanni ankitam galisinattuga bhavistunnaru.
1: Narada, thinking that you are devotees, you are spending your life full of selfishness,
0: nirahankaramu nishwarthamu niradambaramu gopakali yendunnadu kani meelandu evari yendu ledannadu.
1: Only gopikas are free from selfishness, ego and show. None of you are free from that.
0: Kanuka inaadu lokamulo satti okaru meevu bhaktulamu bhaktulamu swamiki sannidhulamu sannihitulamu ani bhavistunnaru kaani ivi evvaru kaadu.
1: In the world of today, everyone is thinking that we are devotees of Swami.
0: Satti okaru anto into swartham anetundi emidi untunnadi.
1: You can find selfishness in small measure or bigger measure, every
0: ahankaramu undinanta varaku kodunu bhagavantuni drishti vaari paina padadu.
1: As long as people have this selfishness and ego, God will never
0: suryudu prakashistu unnadu.
1: You may say, how he will not shower his love?
0: Meghamulu addu vachinappudu suryudu kanipinchadu evariki?
1: Sun is shining. When the clouds cover the sun, you cannot see the sun.
0: Kaani prakasham leda undi.
1: Is there no shining of the sun? There it is.
0: Megamulu addu tagaladam cheta aa prakasham thana paina padalekapothundali.
1: Clouds are preventing the sunshine from falling on human beings.
0: Ade vidhamgane daivamu nirantaramu prema swaroopude.
1: Similarly, God is the very embodiment of love.
0: Kaani aa premaku ee ahankaramu swarthamu aadambaram anetundi oka dattamaina megamuluga addum raavatam chetane aa prema tattvanni veeri paina prasarinchalekapothundali.
1: Selfishness, ego and show become clouds obstructing the grace and love of Lord to fall on the devotees.
0: Kanuka manavattamulo undinatvanti oka divyatvanni chakkaga gurtinchadaniki prema tattvame pradhanamaina prayanam.
1: Love is the right royal path to recognize and to manifest divinity hidden in man.
0: Lokamulo dhanakanaka vastu vahanadala shaktini.
1: In the world there is the power of
0: vijabalamunu buddhibalamunu dhanabalamunu aashrayinchi aneka vidhamainatvanti yokka ahankaralu padutuntaru.
1: There are number of people who are full of ego on the basis of their physical prowess, their money, their position, their power, which is only.
0: కాని దైవానుగ్రహమే లేకపోతే ఇవన్నీ కూడా వ్యర్థములుగా తోస్తాయి.
1: వితౌట్ గాడ్స్ గ్రేస్ ఆల్ దిస్ ఆర్ ఎ వేస్ట్.
0: భారతమునందు కృష్ణుడు ఈ ఇరువురి బలమును గుర్తింపజేయడానికి చక్కని ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చాడు.
1: కృష్ణ హాజ్ ఆఫర్డ్ ఎన్ ఎక్సలెంట్ ఇలస్ట్రేషన్ ఇన్ భారత టు షో దిస్.
0: అర్జునులకు కర్ణులకు ఉండినటువంటి భేదాన్ని నిరూపిస్తూ వచ్చాడు.
1: He was showing the difference between Arjuna and Karna.
0: ఈ ఇరువురు శక్తికి లోపల కూడా కర్ణుడి శక్తి అధికంగా ఉంటున్నది కాని అర్జున శక్తి అంత అధికంగా లేకపోయింది.
1: Karna's prowess and strength was much superior to that of Arjuna.
0: అస్త్రశస్త్ర విద్యములు యందు కూడాను కర్ణుడే వీరుడిగా కనిపించాడు.
1: In the use of archery,
0: కర్ణుడే అధికుడిగా కనిపించాడు.
1: Karna was much superior to Arjuna in the use of all the weapons.
0: అర్జునుడి కంటే అధికమైనటువంటి యొక్క శక్తి కలిగినటువంటి ఈ కర్ణుడు కడపటికి ఏమయ్యాడు?
1: But what happened to Karna, who was much superior to Arjuna at the end?
0: దుష్టులు దుర్మార్గులు అన్యాయులు అక్రమలు అనాచారంతో ఉండినటువంటి ఒక దుర్యోధన దుశ్శాసనాదులను ఆశ్రయించాడు.
1: Karna took shelter with people who are full of evil, wicked qualities like Duryodhana, Dushyasana and the host of them.
0: నిస్వార్థము నిరహంకారము ప్రేమతత్వంతో సత్య ధర్మములతో కూడినటువంటి దైవాన్ని ఆశ్రయించాడు అర్జునుడు.
1: అర్జున టుక్ షెల్టర్ అండర్ గాడ్ హూ ఈస్ ఫుల్ ఆఫ్ సెల్ఫ్లెస్నెస్, పర్మనెన్స్, స్ప్లెండర్ అండ్ గ్లోరీ.
0: ఇన్ని శక్తులు ఉండినప్పటికీ ఆశ్రయించినటువంటి వారి యొక్క ఇది చాలా హీనమైనటువంటి స్థితి కనుక వీడు కూడా అదే స్థితిని పొందాడు కర్ణుడు.
1: కర్ణ కేమ్ టు ఆల్ రూయిన్ అండ్ సఫరింగ్ బికాస్ హీ టుక్ షెల్టర్ అండర్ పీపుల్ హూఆర్ ఫుల్ ఆఫ్ ఈవిల్
0: క్వాలిటీస్. గొప్ప బుద్ధి బలమున్న దైవ బలము లేక దీనుడగును.
1: వన్ మే హ్యావ్ ఎక్స్ట్రాడినరీ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఇంటెలెక్ట్, బట్
0: కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే వినుడు భారతీయ వీరసుతుడా.
1: వితౌట్ గాడ్స్ గ్రేస్ ఇట్ వుడ్ నాట్ బి పాసిబుల్ ఫర్ ఎనీవన్ టు షైన్. లుక్ అట్ కర్ణ,
0: ఇన్ని శక్తులు ఉంటుండి కర్ణుడు ఏమైపోయాడు?
1: విత్ ఆల్ ది పవర్స్ వాట్ హ్యాపెన్ టు కర్ణ?
0: దైవాన్ని ఆశ్రయించలేదు.
1: కర్ణ డిడ్ నాట్ టేక్
0: దైవానికి పాత్రుడు కాలేదు.
1: He never earned the grace of
0: ఎన్ని శక్తులు ఉండి ఏం ప్రయోజనం?
1: What is the use of having any power?
0: కనుకనే ప్రతి భారత భాగవత రామాయణ ఇతిహాస పురాణములన్నీ కూడాను ఇలాంటి పవిత్రమైనటువంటి నీతులను బోధించి మానవత్వాన్ని వికసింపజేసి పశుత్వాన్ని నిర్మూలం గావిస్తూ వచ్చాయి.
1: ఆల్ ద స్క్రిప్చర్స్ సచ్ అస్ భారత భాగవత రామాయణ అండ్ అదర్ స్క్రిప్చర్స్ దే హావ్ డెమోన్స్ట్రేటెడ్ దిస్ పర్టికులర్ థింగ్ దట్ డివైన్ గ్రేస్ అలోన్ విల్ కన్ఫర్ సక్సెస్ అండ్ ది యానిమల్ పవర్ విల్ నెవర్ సక్సీడ్.
0: మనము అనేక జన్మల నుండి కూడాను ఈ ప్రాకృతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ రావటం చేత ఈ ప్రాకృతమైన జీవితం యొక్క భావములే మన హృదయంలో ప్రవేశిస్తూ వచ్చాయి.
1: బర్త్ ఆఫ్టర్ బర్త్ ఫర్ మెనీ బర్త్స్ వి హావ్ బీన్ లివింగ్ ఎ వరల్డ్లీ లైఫ్, దేర్ఫోర్ దిస్ హాస్ గాట్ సచ్ పవర్.
0: దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి యొక్క దైవము యొక్క ప్రేమతత్వాన్ని అనుభవించలేకపోతున్నారు.
1: దేర్ఫోర్ దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు ఎంజాయ్ దట్ డివైన్ గ్రేస్ విచ్ ఇస్ ఫుల్.
0: ఎంతో కాలము చెసారంలో కాలం గడిపినటువంటి వ్యక్తి,
1: a person who has spent all his life in prison,
0: katina neela paina pabadinchinatvanti oka aa vyakti,
1: person who has slept on the
0: tana parimitamainatvanti oka shikshanu poorthi kagare,
1: as soon as he completed his imprisonment
0: intiki velli pattu paanpulu paina pabadinchinadu.
1: He began sleeping on a luxurious bed in his home,
0: kani pattu paanpulu paina pabadinchinappatikini ataniki nidra raledu.
1: He did not get sleep in spite of his sleeping on such comfortable beds.
0: కారణం ఏమిటి?
1: What is the reason?
0: ఎంతో కాలం కఠిన నేలపైన పవడించినటువంటి ఈ వ్యక్తి కనుక ఇక్కడ పట్టుపానుకులపైన పవడించేటప్పటికి నిద్ర రాకపోయింది.
1: The reason is he is used to sleeping on the rough ground.
0: కఠిన నేలపైనే అతనికి హాయి కనిపించింది.
1: He will feel comfortable only when he sleeps on this rough ground.
0: అతను లోక వ్యవహారము లోపల, లోక గుణముల లోపల, లోక సంబంధమైనటువంటి చింతన లోపల కాలము గడిపినటువంటి వాడికి పవిత్రమైన దివ్య భావములు అతనికి ఏమాత్రం కూడా గిట్టవు.
1: సిమిలర్లీ ఎ పర్సన్ హూ ఈస్ ఫుల్ ఆఫ్ ది ఓన్లీ థాట్స్, ఓన్లీ ఫీలింగ్స్, ఓన్లీ ఎక్స్పీరియన్స్,
0: అతి మధురమైనటువంటి యొక్క భగవంతుని యొక్క ప్రేమతత్వం అతనికి అర్థం కాదు.
1: హీ వుడ్ నెవర్ అండర్స్టాండ్ ద నెక్టరైన్ డివైన్ గ్రేస్ ఆఫ్ లార్డ్.
0: పరమ ప్రశాంతమైనటువంటి భగవత్ యొక్క తత్వము అతను అనుభవించలేడు.
1: హీ వుడ్ నెవర్ సీమ్ టు బి ఎంజాయింగ్ ది పీస్ అండ్ సెరెనిటీ.
0: కారణమేమనగా దానికి పూర్వం అనుభవించినటువంటి యొక్క దుర్భావములు, దుర్గుణములు, దురాలోచనలే, దుశ్చింతలే దీనికి మూల కారణం.
1: ది రీజన్ ఈస్ ది మెమరీస్ ఆఫ్ హిస్ ప్రీవియస్ లైఫ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ ఫీలింగ్స్, బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్, బ్యాడ్
0: యాక్షన్స్. నీవు పరిశుద్ధం చేసుకుందువో,
1: వెన్ యూ ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దీస్ ఫీలింగ్స్,
0: అప్పుడే ఈ పవిత్రమైన భావములు అందులో ప్రవేశిస్తుంటాయి.
1: దెన్ ఓన్లీ యూ కెన్ గెట్ దీస్ డివైన్ ఫీలింగ్స్ ఇన్ యూ.
0: ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
1: ఇఫ్ దెర్ ఇస్ నథింగ్ ఇన్ వన్స్ హెడ్ ఇట్ ఇస్ పాసిబుల్ టు ఫిల్ ఇట్ విత్ సంథింగ్.
0: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీ అగునా?
1: ఇఫ్ దట్ హెడ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్, కెన్ ఇట్ బి ఎంప్టీ ఈజీలీ?
0: తలబుర్రది ఖాళీ కాక ఇలా సుకృతము నింపనగునా?
1: వితౌట్ ఎంప్టీయింగ్ ది హెడ్ కెన్ యూ ఫిల్ ఇట్ విత్ ది నెక్టరైన్ గ్రేస్?
0: కనుక ఈ పాత్రలో నీరు ఉందంటే దీంట్లో పాలు నింపాలంటే ఈ నీరు పారబోయాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు పుట్ మిల్క్ ఇన్ టు దిస్, you will have to throw out the water which is inside that.
0: Kanaka mana yendulinatvanti oka durbhavamulu, durgunamulu, duralochanalu manam dooramu gaavinchukunnappude daivatvaniki sannihitulavutavu.
1: Only when we are freed from bad feelings, bad thoughts, bad actions, bad tendencies, we can become closer to God.
0: Kanuka manam gaavinchukovalasindi emitante durbhavamulu dooram chesukovali.
1: What we have to do is we have to free ourselves from
0: krishna tattvam anaga em tanaga prema tattvam e krishna tattvam.
1: What is the principle of krishna? Principle of love is
0: prema anaga emiti?
1: What do you mean by love?
0: కేవలం దైవతత్వంతో కూడినటువంటిది ప్రేమ అవుతుంది, కానీ ప్రాప్తమైన తత్వంతో కూడినటువంటిది ప్రేమ కాదు, ఇది అనురాగం అవుతుంది.
1: Love of God alone is true love. Love of the world can never be called love. It is only affection.
0: కనుక ప్రేమ అనే పేరుతో అనురాగాన్ని అనుభవిస్తున్నారు మానవులు.
1: Men are enjoying affection in the name of love.
0: పేరు ప్రేమ పేరు చెప్తున్నారే కానీ అనుభవించేదంతా అనురాగాలే.
1: They are calling it love, but they are only having
0: ప్రేమ
1: అనే
0: బుర్క వేసుకున్నారు.
1: But they are only putting on this curtain of love.
0: చూసారా? కనుక మానవత్వము లోపల కేవలం రూపనామములు మాత్రమే, వేషభాషలు మాత్రమే మనం చూస్తున్నాము, కానీ భావశుద్ధిని మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: వీఆర్ ఓన్లీ లుకింగ్ అట్ ద నేమ్ అండ్ ఫార్మ్ ఆఫ్ మ్యాన్, బట్ వీఆర్ నాట్ లుకింగ్ అట్ ద ప్యూరిటీ ఆఫ్ ది హార్ట్ ఆఫ్ మ్యాన్.
0: ఆకుపచ్చ పక్షులన్నీ చిలుకల వలె పలుకున,
1: కెన్ ది ఆల్ గ్రీన్ బర్డ్స్ మేక్ సౌండ్స్ లైక్ ఎ ప్యారెట్,
0: పువ్వులపై పారాయుడు పురుగులు తుమ్మెదలగున,
1: ఆల్ ది వర్మ్స్ దట్ మూవ్ ఆన్ ది ఫ్లవర్స్ కెన్ దే బి కాల్డ్ బీస్,
0: పులి చర్మము కప్పినట్టి గాడిద పులియగున,
1: ఎ డాంకీ కవర్డ్ విత్ ఎ టైగర్ స్కిన్ కెన్ ఇట్ బి కాల్డ్ ఎ టైగర్ అట్
0: ఆల్, ఏనుగంత బలిసి ఉన్న పంది ఏనుగవులటయ్యా,
1: హౌఎవర్ ఫ్యాట్ ఎ పిగ్ కెన్ బి యాజ్ మచ్ యాజ్ ఎన్ ఎలిఫెంట్ కెన్ ఇట్ బి కాల్డ్ ఎన్ ఎలిఫెంట్ అట్ ఆల్.
0: కాదు కాదు కాదు,
1: యు కెనాట్ కాల్.
0: ఇది పైవేషములే కాని
1: These are all not the correct real forms.
0: Kanuka swaswarupa sandarshanam kavalanukunte pai veshamulu purti manam teesiveyali.
1: If you want to really know who you really are, you will have to free yourself from all these.
0: Ee naadu jagatante ikkunu ee vidhamainatundi rogamtone nindi untundi.
1: Today's world is full of this kind of disease.
0: Ee rogaru nivarana kavalante parishuddhamaina prema tattvanni manam pondali.
1: Only when you fill yourself with pure love, you can free yourself from this disease.
0: ఈ ప్రేమకు మించినటువంటి మార్గం మరొకటి లేదు.
1: There is no better path than this path of love.
0: ఈ ప్రేమ నిలవాలంటే మొట్టమొదట స్వార్థమును అహంకారాన్ని త్యజించాలి.
1: Only when you give up selfishness and ego, love can stay in you.
0: త్యజించినటువంటి వాడే ప్రేమకు కొంతవరకునైనా సమీపానికి రాగలడు.
1: Only such a person can come at least a little close to the love, the source of love.
0: Vidyarthulara,
1: dear students,
0: bhaktulara,
1: dear devotees,
0: bhagavat tattvani gurtinchadam ante anta sulabham kadu.
1: Understanding the principle of divinity is not easy.
0: Gurtinchinatani manam pondali.
1: Only when you fill yourself with pure love, you can free yourself from this disease.
0: Ee premaku minchinatundi margam marokati ledu.
1: There is no better path.

0: of divinity is not that easy.
1: గుర్తించినట్టుగా మీరు భావిస్తున్నారు.
0: యూ థింక్ దట్ యు నో.
1: ఈ విధంగా మీరు అనేక జన్మలు తరించినప్పటికీ మీరు ఈ గుర్తించడాన్ని, మీరు సత్యాన్ని గుర్తించుకోలేరు.
0: ఇన్ దిస్ వే ఈవెన్ యూ స్పెండ్ ఎ నంబర్ ఆఫ్ బర్త్స్ యూ కెన్ నెవర్ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
1: తాత్కాలిక జీవితానికి మీరు అనుభవిస్తున్నారు.
0: You are all enjoying temporary life.
1: ee tatkalika jeevitanike samipanga untunnaru.
0: You are only close to this kind of life.
1: Idi shashvata samipatvanni andinchaledu.
0: This can never give you closeness to the permanent Lord.
1: Evaru deeni nimittamai paatu paduduro vare ati samipulavutaru.
0: Whoever aspires and struggles to achieve this can become closer.
1: Krishna tattvamulo aneka vidhamainatundi ilanti aadarshalu nirupistu vachayi.
0: There are a number of things which have been demonstrated by the principle of Krishna.
1: Gopikalu tama sarvasvanni kodanu Krishnudiki arpitam gaavistu vacharu.
0: Gopikas have offered their entire life to Krishna.
1: Krishna neeve vruchamaithe nenu creeperiga vachi ninnu allukoni untundali annadu.
0: If you become a tree like a creeper, I'll circle round you.
1: Ilanti ekatvanni gurtinchi ఆశించి ఆనందించి అనుభవించడానికి పూనుకున్నటువంటి వారు గోపికలు.
0: గోపికాస్ వర్ సచ్ పీపుల్ హూ రికగ్నైజ్ దిస్ ట్రూత్ అండ్ హూ లివ్డ్ ఎ లైఫ్ అకార్డింగ్ టు దాట్.
1: గోపికలు అంటే ఎవరు?
0: హూ ఆర్ గోపికాస్?
1: వారే ఆత్మభావంతో జీవించినటువంటి వారే గోపికలు.
0: ఆల్ పీపుల్ హూ లివ్ విత్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ, విత్
1: ఆత్మభావంతో జీవించినటువంటి వారే పాపులు.
0: And people who live always for food and with the thoughts of food are sinners.
1: Gopi veeru paapi.
0: One is gopi, the other is paapi.
1: Kanukane manam nirantaram kodanu annamu annamu annamu annam ee annamaya jeevithamlo manam jeevinchutu kurchoni aatmayanni chintinchakunda mana jeevithanni vyartham gaavinchukuntunnam.
0: We are constantly thinking of food and making our life based upon food and not thinking of atma at all.
1: Atma bhavanni manam chintistu raavali.
0: Could always think of atma.
1: Swartham undavasindi kaani enta varuku anta haddulo pettukovali.
0: Selfishness must be within limits.
1: Okaru mechukoni okaru dushinchani dani ennitini lakshyam chesetunte varu kaadu gopikalu.
0: They never care the praise of some people or the criticism of others.
1: Krishnudu mechukovali kaani veeru meppulu maakenduku.
0: Krishna has to accept and appreciate. Why should we care for these people's praise?
1: Veedu naavadu ani okkatu anipinchukunte chaalu inka.
0: If Krishna can say that he is mine even once, that is sufficient.
1: Bhagavantudu naavadu ani anukovatam valla prayojanam ledu.
0: It is no use you are calling God as yours.
1: Bhagavantudu cheppali veedu naavadu ani.
0: God has to say that this person is mine.
1: Appude deeniki taginatanti viluva.
0: Then only it has some value.
1: Arjuna kodamu ento kaalamu ahankara padutu vachadu.
0: Arjuna also had ego for a long time.
1: Krishna ma sneetudu.
0: Krishna is my friend.
1: Krishna ma bhavamardi.
0: Krishna is my brother in law.
1: Krishna ma bandhuvu.
0: Krishna is my relative.
1: Krishna na sarathi.
0: Krishna is my charitya.
1: Krishna na mitrudu.
0: Krishna is my friend.
1: Ee rakanga bhavinchukuntu vachadu.
0: He went on thinking on these lines.
1: Enta kaalam ee tanni ee vidhanga bhavistu vacharo anta kaalam kollu krishna tattvanni vaadu artham chesukolekapoyaru.
0: As long as he was thinking on these lines, he never understood the principle of Krishna correctly.
1: Anta varaku bhavamardi gaane iddaru jeevistu vacharu.
0: Till that time they were living the life of relatives.
1: Arjuna maha medhavi.
0: Arjuna was extremely intelligent.
1: Ee medhasakti nanta kodunu upayoginchi krishnudu aneka vidhamula vaadopavadamulu vesadu.
0: Using all his intelligence, he began arguing with Krishna.
1: Inka saruku poyindi taggipoyindi.
0: He exhausted all his intelligence.
1: Appudu inka tana matalu tagginchadu.
0: He reduced his talk.
1: Charanagatulayyadu.
0: He fell at the feet and surrendered.
1: Appude karishche vachanam tava annadu.
0: He said that I'll do whatever you ask me to do.
1: Krishna ipaina nee matalu nenu anusaristanu.
0: Krishna, I'll follow your word.
1: Nee vachanani nenu anusaristanu.
0: I'll enjoy your word.
1: ఆచరిస్తాను.
0: ఐ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రాక్టీస్.
1: అనుకరిస్తాను.
0: ఐ ఫాలో ఇట్.
1: ఆ విధమైన వాగ్దానం చేసిన తర్వాతనే కృష్ణు యొక్క తత్వము చక్కగా గుర్తించుకోవడానికి వచ్చాడు.
0: ఓన్లీ ఆఫ్టర్ అర్జున ప్రామిస్ ఆన్ దీస్ లైన్స్ హీ కుడ్ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ కృష్ణ.
1: నీవు ఒక మిత్రుడికి నీవు ఒక జాబు రాస్తే,
0: ఇఫ్ యూఆర్ రైటింగ్ ఎ లెటర్ టు యువర్ ఫ్రెండ్,
1: రిజిస్టర్ జాబు జాబ్ వేసావు.
0: He has sent a registered letter.
1: కానీ ఆ రిజిస్టర్ జాబు నీ మిత్రుడికి చిక్కిందా లేదా అనేటువంటిది నీకు తెలియాలంటే ఏమి కావాలి?
0: If you want to know whether that registered letter has reached your friend or not, what should you get?
1: Akkada nunchi neeku acknowledgement vaapu raavali.
0: You should get acknowledgement from your friend.
1: Ee acknowledgement neeku raakunda undinanta varaku kuda nee job nee mitrudiki inka cheyaledu.
0: If you have not got acknowledgement, your letter has not reached your friend.
1: Adhe vidhangane

0: నీవు నాకు ప్రేమ ఉంది ప్రేమ ఉంది అని అనుకుంటున్నావు, కానీ ఈ లెటర్ నాకొచ్చి చేరి నా యొక్క అక్నాలెడ్జ్మెంట్ నీకు వచ్చి చేరాలి.
1: యూఆర్ థింకింగ్ దట్ యువర్ లవ్ ఫర్ మీ, యువర్ లవ్ షుడ్ రీచ్ మీ దట్ లెటర్ అండ్ అక్నాలెడ్జ్మెంట్ మస్ట్ కమ్ ఫ్రమ్ మీ టు యూ.
0: అప్పుడే దీనికి చేరినట్టు గుర్తు.
1: దెన్ ఓన్లీ యూ కెన్ సే దట్ యువర్ లెటర్ హస్ రీచ్డ్.
0: భగవంతుడు నీవు నావాడు అని చెప్పాలి.
1: దట్ మీన్స్ God should say that you are mine.
0: అది చెప్పకుండా ఉండినంత వరకు కూడా నీవు భగవంతుడికి సంబంధించినటువంటి వాడు కానే కాదు.
1: Until God tells so, you are not God's.
0: ఎప్పుడు నీవు అవుతావు?
1: When do you become God?
0: నీ సర్వస్వాన్ని అర్పితం గావించుకొని,
1: when you offer your entire thing,
0: ఆత్మభావంతో నీవు జీవించినప్పుడే,
1: when you live the life on the principle of
0: సాధ్యం అవుతుంది.
1: It becomes possible for you.
0: సులభమైనటువంటి మార్గం కాదు.
1: It is not that easy.
0: కానీ దానికి తగినటువంటి కృషి చెయ్యాలి.
1: But one has to make effort for this.
0: నేను సామాన్యమైన మానవుడు.
1: I am an ordinary man.
0: నేను ఇంతటి ఘన కార్యం నేను సాధించగలనా?
1: Can I achieve this great
0: task?
1: Don't doubt on these lines.
0: పట్టుబడితే దేన్నైనా సాధించవచ్చు.
1: If there is a firm determination, anything can be achieved.
0: అభివృద్ధి పరచుకోవాలి.
1: You should develop that kind of earnestness.
0: ప్రజ్ఞావాన్ లభతే జ్ఞానం.
1: A person with earnestness
0: జ్ఞానం లభిస్తుంది.
1: Can get knowledge and wisdom.
0: నా చేత కాదు నా చేత కాదు నా చేత కాదు అంటే వదిలిపెట్టుకుంటూ నీవు కేవలము హీనుడైపోతావు.
1: If you go on telling, well, I cannot do this.
0: శక్తిని కూడా నీవు నిరుపయోగం గావించుకుంటావు.
1: You will waste whatever capacities you have also.
0: సాధించడానికి ప్రయత్నం చేస్తే ఎంతైనా నీవు సాధించవచ్చు.
1: ఇఫ్ యూ వాంట్ అచీవ్ సక్సెస్, వెల్ యూ కెన్ డూ ఇట్.
0: రెక్కలు ఉండి కూడాను గద్ద ఎగరడానికి ఇష్టం లేకపోతే ఒక ఇంచైనా ముందుకు పోలేదు.
1: ఆల్దో ది కైట్ హ్యాస్ ది వింగ్స్, ఇఫ్ ఇట్ డజన్ డిసైడ్ టు ఫ్లై ఇట్ కెనాట్ ఈవెన్ మూవ్ ఎన్ ఇంచ్.
0: చిన్న చీమ నడచడానికి ప్రయత్నిస్తే మైళ్ళ దూరమైనా నడుస్తుంది.
1: When even a small ant decides to move, it can move miles.
0: Kanaka sadhinchalani sankalpam pettukunte emaina manam sadhinchavachu.
1: If you have a determination to achieve, you can achieve anything.
0: Kaani manavattulo ee madhya madhya konchu ee ahankaram praveshistundi.
1: But in human beings, this ego interferes.
0: Ee maha rakshasi.
1: This is very demonic.
0: Chala chadda jabbu.
1: It is a grave disease.
0: ఈ రోగం నివారణ కావాలంటే చాలా కాలం తీసుకుంటుంది.
1: It takes a long time if you want to free yourself from this disease.
0: ఈనాడు లోకములో అన్ని జబ్బుల కంటే అహంకారం అనే జబ్బు చాలా మితిమీరిపోయింది.
1: The disease of ego is seen excessively in the world today.
0: కనుక ఈ అహంకారం పోవాలి.
1: Free yourself from ego.
0: అహంకారమునకు అవకాశమే లేదు.
1: There is no room for ego at all.
0: దేనిని చూసి నువ్వు అహంకార పడుతున్నావు?
1: Why are you egoistic?
0: ఈ ధనమును చూచా?
1: ఈజ్ ఇట్ బికాస్ అవర్
0: వెల్త్? ఈ ధనం కంటే అధిక ధనం కలిగిన వారు ఈ లోకంలో ఎంతమంది లేరు?
1: ఆర్ దేర్ నో పీపుల్ హు ఆర్ వెల్తియర్ దాన్ యూ?
0: లేక నీ అందమును చూచా?
1: ఈజ్ ఇట్ యువర్ బ్యూటీ?
0: నీ కంటే అందమైనటువంటి వారు ఈ లోకంలో ఎంతమంది లేరు?
1: హౌ మెనీ మోర్ పీపుల్ ఆర్ దేర్ హు ఆర్ మోర్ బ్యూటిఫుల్ దాన్ యూ?
0: నీ చదువును చూచా?
1: ఈజ్ ఇట్ యువర్ స్టడీస్?
0: నీ చదువు కంటే మించినటువంటి చదువు గల వారు ఈ లోకంలో ఎంతమంది లేరు?
1: హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్ హు ఆర్ బెటర్ ఎడ్యుకేటెడ్ దాన్ యూ?
0: లేక నీ గుణములు చూచా?
1: ఈజ్ ఇట్ యువర్ క్వాలిటీస్ ఆఫ్ వర్చ్యూ?
0: నీ గుణం కంటే ఎంతో ఉత్తమ గుణములు కలిగినట్టు వారు ఈ లోకంలో ఎంతమంది లేరు?
1: దేర్ ఆర్ ఇన్యూమరబుల్ ఫెలోస్ హూ ఆర్ మచ్ బెటర్ దాన్ యూ. దేని
0: గురించి నువ్వు అహంకార పడుతున్నావు?
1: వై ఆర్ యూ బికమింగ్ ఎ
0: రోగం?
1: దిస్ ఈజ్ ఎ గ్రేట్ డిసీజ్.
0: అజ్ఞానం అనే రోగం.
1: దిస్ ఈజ్ ది డిసీజ్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఈ అహంకారం అనేటువంటి దానిని పూర్తి మనం నిర్మూలనం చేయాలి.
1: రూట్ అవుట్ దిస్ ఈగో.
0: ఈ దేహం కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక పనిముట్టు.
1: దిస్ బాడీ ఈజ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్.
0: శరీర మాధ్యం కనుధర్మ సాధకం, ధర్మమును ఆచరించే నిమిత్తం వచ్చింది.
1: దిస్ బాడీ ఈజ్ గివన్ టు ప్రాక్టీస్ ధర్మ రైటియస్నెస్.
0: కనుక ఈ భావం చేత నీవు పనులు చేస్తూ వస్తే తప్పక దైవత్వాన్ని నీవు పొందగలవు, దైవత్వానికి సమీపం కాగలవు.
1: లివ్ యువర్ లైఫ్ ఆన్ దీస్ థాట్స్, దెన్ యుల్ బికమ్ క్లోజర్ టు గాడ్ అండ్ యుల్ రీచ్ గాడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
0: ఈ ప్రేమతత్వాన్ని మనం అనుభవించాలి.
1: We should enjoy this love.
0: ఈ ప్రేమనే మనం అనుభవించినామంటే ప్రపంచంలో ద్వేషం అనేది ఉండదు.
1: If we experience this love, there can be no hatred in the world.
0: ద్వేషం అనేది లేకపోతే ఈ అలజడులంతా కూడా జరగనే జరగవు.
1: Without hatred, there cannot be this kind of violence.
0: జరుగుతున్నాయి.
1: How much of violent activity
0: ఎన్ని క్రూర కృత్యములు జరుగుతున్నాయి.
1: Cruel activities of
0: దీనికంత కారణం ఏమిటి?
1: What is the reason for this?
0: ఈ స్వార్థము అహంకారమే మూల కారణం.
1: Selfishness and ego are responsible for this.
0: కనుక ఈ స్వార్థము అహంకారాన్ని మొట్టమొదట కాల్చివేయాలి.
1: Therefore, burn out all this selfishness and ego.
0: అప్పుడే నిస్వార్థం అనేటువంటిది నీలో ఆవిర్భవిస్తుంది.
1: Then only selflessness can emerge in you.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని ఆధారం చేసుకుని
1: బేస్ యువర్ లైఫ్ ఆన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్
0: ప్రేమ భావాన్ని మనం అభివృద్ధి గావించుకుని
1: డెవలప్ ఫీలింగ్ ఆఫ్ లవ్.
0: ప్రేమ జీవితాన్ని మనం గడిపి
1: లివ్ ది లైఫ్ ఆఫ్ లవ్.